0: రా ఆ మా అనేటువంటి మూడక్షరంలో ఉండేటువంటి ఒక అంతరాత్మను, అగ్నిబీజము, సూర్యబీజము, చంద్రబీజము అని దీని మూడు అర్థములు.
1: When we take three letters here, Rama, Ra, Ama, they stand for three, the fire, the sun and the moon.
0: Surya bijam anetvantadi, andhakaram anetvanti ajnanamanu duramu gavistundi.
1: This primal sound of the sun dispels the darkness of ignorance.
0: Chandra bijamu anetvantadi, lonunnatvanti tapamunu challarchi, challadanani chekurustundi.
1: The primal sound of the moon indicates that it pacifies all mental agitations and gives us all coolness and comfort.
0: Agni bijamu anetvantidi ajnanamunu nasanamu gavistundi.
1: That of the fire indicates that illusion is burnt.
0: Ee naati manamunaku,
1: for the modern man,
0: do ajnanamu dooramu gavinchatamu,
1: that he is to be cut off from
0: andhakaramunu veru cheyatamu,
1: the darkness has to be dispelled.
0: హృదయమును చల్లబరచటము,
1: అండ్ ద హార్ట్ హ్యాస్ టు బి పాసిఫైడ్.
0: వీటిని అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ అని ఈ మూడు తాపములను కూడా నువ్వు చల్లార్చేటువంటిది ఈ రామనామము.
1: ఇట్స్ రామాస్ నేమ్ దట్ సాటిస్ఫైస్ ఆల్ దీస్ త్రీ ప్రేయర్స్ దట్ విల్ టేక్ అస్ టు ట్రూత్ ఫ్రమ్ అన్ట్రూత్, దట్ విల్ టేక్ అస్ టు ద లైట్ ఫ్రమ్ డార్క్నెస్ అండ్ ఫ్రమ్ డెత్ టు ఇమ్మోర్టాలిటీ.
0: ఈ రామాయణం యొక్క తత్వములో ప్రప్రథమంగా జనన కర్మలు ఆచరిస్తూ వచ్చాడు దశరథుడు.
1: దశరథ పర్ఫార్మ్డ్ ఆల్ ది రిచువల్స్ ఇన్ రామాయణ యాజ్ వి గో త్రూ ఇట్.
0: అనగా రామును పుట్టిన తక్షణమే పవిత్రమైనటువంటి జీవితములకు సంబంధించినటువంటి మంత్రములు ఉచ్చరించి తద్వారా సంస్కారములు గావించుకోవటం.
1: రైట్ ఫ్రమ్ ది బర్త్ ఆఫ్ రామ ఈస్ టాట్ ఆల్ సీక్రెట్ మంత్రస్ so as to lead a sacred life.
0: Janana samskaramu ani diniki peru.
1: It is called the ritual that is done at the time of childbirth.
0: Anaga poorthi janminchina tarvata cheseetundi kaadu. Talli pregunaku ee bidda pugunaku veru gaavinchaka purame ee samskaram jaragali.
1: This ritual is done prior to the birth of the child.
0: Kanuka atti samskaram prarambhinchadu.
1: That ritual is started.
0: రెండవ దినము గురువు అయినటువంటి వశిష్ఠుల వారిని తీసుకుని ఈ పిల్లవానికి స్వస్తి వాచకములు బోధించేటువంటి నిమిత్తమై, అనగా వాచకములు పలుకే నిమిత్తమై తీసుకుని వెళ్లాడు.
1: ద ఫాలోయింగ్ డే వశిష్ఠ హ్యాస్ టేకెన్ ద బాయ్ అలాంగ్ విత్ హిమ్ టు స్టార్ట్ ద ఫార్మల్ లెర్నింగ్.
0: లేకలేక పుట్టినటువంటి కుమారుణ్ణి స్వస్తి వాచకముల చేత ఆశీర్వదించమని ప్రార్థించాడు గురువును.
1: Dasharatha prayed to his preceptor, asking, seeking his for his blessings to his son Rama.
0: Vasishtavaru vellaru.
1: Vasishtha went.
0: Biddanu chuchadu.
1: He saw the boy.
0: Kani yemi palukoledu.
1: He didn't say anything.
0: Sthambinchi poyyadu.
1: He stood standstill.
0: Tirigi hecharinchadu Dasharatha Maharaju.
1: Dasharatha again reminded of his prayer.
0: Appudu Vasishtavaru, Dasharatha, నన్ను నేనే మర్చినటువంటి ఈ స్థితి లోపల స్వస్తి వాచకులు ఏ రీతిగా నాకు జ్ఞాపకం వస్తాయి?
1: ద ప్రిసెప్టర్ సెడ్, ఓ కింగ్ దశరథ, ఐ హావ్ ఫర్గాటన్ మై సెల్ఫ్, హౌ కెన్ ఐ బ్లెస్ యువర్ బాయ్?
0: ఏ నిమిత్తమై నీ దగ్గర నేను చేరితను?
1: ద పర్పస్ ఫర్ విచ్ ఐ హావ్ కమ్ హియర్.
0: ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి ఒక ఫలితము ఈనాడు నేను అనుభవించాను.
1: దట్ వెరీ పర్పస్ దట్ బ్రాట్ మీ హియర్ ఈస్ ఫుల్ఫిల్డ్.
0: వశిష్ఠుల వారు సర్వశక్తిమయుడు.
1: వశిష్ఠ ఇస్ హైలీ
0: సర్వజ్ఞుడు.
1: He knows all.
0: Kani ainappatikini Dasharatha Maharaju inti lopala kevalamu purohitudiga niyaminchadanilo undinatundi antaratham emti?
1: What is the significance behind the preceptor Vasishtha serving in Dasharatha, though he is so powerful and mighty?
0: Dasharatha, nee dhanamu naaku akkaraledu, nee gauravam maryadalu naaku akkaraledu, nee peetha sthanamu naaku akkaraledu. Neenu vachinadi nee grihamulo Sriman Narayana Murthy janminchabothunnadu, అతనిని దర్శించే నిమిత్తమై నేను ఈ విధమైనటువంటి పనిలో నేను ప్రవేశించానన్నాడు.
1: వశిష్ఠ దశరథ, ఐ డోంట్ వాంట్ యువర్ పవర్, ద వెల్త్ అండ్ ద మనీ. ఐ డోంట్ వాంట్ ఎనీ పొజిషన్ ఎయిదర్. ఐ హావ్ కమ్ హియర్ టు సీ శ్రీమన్ నారాయణ హూ ఇస్ గోయింగ్ టు బి బోర్న్ ఇన్ యువర్
0: స్వరూపమును నేను ఈనాడు దర్శించాను.
1: టుడే ఐ హాడ్ ద విజన్.
0: నా చిరకాల వాంఛ నెరవేరినది.
1: It's my long desire
0: fulfilled.
1: My life is redeemed.
0: ఇంకా ఇతనికి నేను స్వస్తివాచకం ఏ రీతిగా చెప్పాలి?
1: How am I to bless him now?
0: నేను అంత అజ్ఞానిని కాదు అన్నాడు.
1: I am not that ignorant as you think.
0: పరమాత్మనకు స్వస్తివాచకాలు చెప్పడంలో ఉండినటువంటి యొక్క అజ్ఞానము చెప్పరానటువంటిది.
1: You cannot estimate the ignorance when one wants to bless the very God.
0: తెలిసియు నేను ఈ అజ్ఞానంలో మునగటము ఇది చాలా పొరపాటు.
1: In full knowledge, I cannot afford to be innocent.
0: జన్మించినటువంటి వాడు శ్రీమన్ నారాయణుడు.
1: The one who is born is Sriman Narayana, God.
0: నీ పుత్రవాత్సల్యం చేత మాయలో మునిగి ఉంటున్నావు.
1: Because of your affection towards your son, you are deluded.
0: అని చెప్పి కంటిదారలు కార్చుకుంటూ వెనుకకు వెళ్ళాడు.
1: So saying, he was shedding the tears of joy and returned.
0: ఇది ఇంతతో పోలేదు.
1: It didn't stop there.
0: మొదలు ఈ జన్మం జరిగిన తర్వాత, జన్మోదయం జరిగిన తర్వాత దాసి వచ్చి దశరథ మహారాజునకు అయ్యా పుత్రప్రాప్తి కలిగింది అని చెప్పింది.
1: ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ బర్త్ ద సర్వెంట్ మెయిడ్ టోల్డ్ దశరథ యు హ్యావ్ ఎ సన్.
0: ఈ వార్త నిమిత్తమై కాచుకున్నటువంటి దశరథుడు రత్నాల హారమును ఆ దాసికి అందించాడు.
1: లిసనింగ్ టు దిస్ వెరీ గుడ్ న్యూస్ దశరథ ప్రెజెంటెడ్ the necklace of diamonds to the servant maid.
0: Appuda sevakuralu anaga aa daasi ee ratnala haramunu angikarinchaledu.
1: That servant maid did not accept this necklace of diamonds.
0: Prabhu nenu aa bittani ettukoni aadinchi paadinchi laalinchetuvanti bhagyam naaku anugrahisthe ante chaalu ee ratnala haram naaku akkaraledu nindi.
1: The servant maid said, O king, it is enough if I fondle the baby, caress the baby, and make the baby dance and play. I don't want this money.
0: లోకములో లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి వస్తువులను ఆశించేటువంటి వారు ఎందరో ఉంటున్నారు.
1: There are many people who aspire for worldly wealth and money.
0: కానీ ఈ దాసి ఆ పిల్లవాణి పోషించి ఎత్తుకొని ఆడించేటువంటి పని మాత్రమే నాకు చాలునన్నది.
1: But the servant maid said, that is enough if she is given the charge of taking care of the baby.
0: ఒక్కొక్కరి ప్రాప్తి జన్మాంతర సుకృతం చేత ఈ విధమైనటువంటి యొక్క పవిత్ర భావములు ఆవిర్భవిస్తూ ఉంటాయి.
1: It's only the deservedness that they get out of the past merit of the previous lives that make them have such feelings.
0: క్రమేణ ఈ పిల్లలను పోషించి అభివృద్ధి గావించి 5వ సంవత్సరం లోపల ఉపనయన సంస్కారం కూడాను గావించాడు దశరథుడు.
1: As things went on, the boy is taken care of. It is in the 5th year the upanayana is performed.
0: Threat ceremony. Ee upanayanam gavinchina tarvatane ee naluguru pillalanu kudanu vidyane erpinche nimittamai vasishthula vaari daggara cherchadu.
1: After threat ceremony, all the 4 boys are sent to Vasishtha for learning.
0: Ikkada 10va samvatsaram lopalane samasta vedamulu kudanu nerchukunnaru.
1: They have learnt all Vedas even before they reach 11th year.
0: Sarve Vedam

0: सम्पन्नः सर्वे समुदिता గుణై. ఈ నాలుగు రకములైనటువంటి విద్యలను ఆ యొక్క నలుగురు అన్నదమ్ములు కూడాను పూర్తి గావించారు 10వ సంవత్సరం లోపలని.
1: ఆల్ ఫోర్ బాయ్ బ్రదర్స్ హావ్ లెర్న్డ్ ఆల్ ది సీక్రెట్ టెక్స్ట్ బిఫోర్ దే ఇట్స్
0: వేద విద సూరం ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేదమును పూర్తిగా వీరు చదువుకోగలిగారు.
1: దే హావ్ గాన్ త్రూ కంప్లీట్లీ ఆల్ ద ఫోర్ వేదస్.
0: ఇంతే కాక వీరు మహాసూరులుగా రూపొందారు.
1: They also shaped themselves as powerful warriors.
0: లౌకికమైనటువంటి విద్యలు కాకుండా
1: నాట్ మియర్లీ
0: నైతిక ధార్మిక ఆధ్యాత్మిక విద్యల లోపలనే వీరింత ప్రవీణులుగా రూపొందారు.
1: They have become experts in morals and ethics.
0: ఇంకా రెండవది ఏమిటి?
1: What is the next one?
0: సర్వే లోక హితే రతః. లోకహితమే వీరి యొక్క ప్రధాన ప్రాణంగా భావిస్తూ వచ్చారు.
1: They considered the welfare of the society as most important essential.
0: నా సుఖమే కావాలని లేక నా కుటుంబ సుఖమే కావాలని లేక నా గ్రామ సుఖమే కావాలని లేక నా రాష్ట్ర సుఖమే కావాలని లేక నా దేశ సుఖమే కావాలని వీరు సంకుచితమైన భావంతో ఆశించలేదు.
1: They never entertained narrow feelings. I should be happy, my family should be happy, my village should be happy, my state and my nation and so on.
0: సర్వే లోక హితేరత. సమస్త లోకములు కూడాను మంచిగా ఉంటుండాలి.
1: ది ఎంటైర్ యూనివర్స్ షుడ్ బి హ్యాపీ.
0: ఈ లోకముల యొక్క హితమును కోరేటువంటి దాంట్లో వారు ప్రేమతత్వాన్ని ఎక్కువగా ప్రకటిస్తూ వచ్చారు.
1: దే డెవలప్ దట్ స్పిరిట్ ఆఫ్ లవ్ యాజ్ టు డిజైర్ అండ్ ప్రే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
0: రామలక్ష్మణ భరత శత్రుగులు విశాల హృదయులుగా రూపొందుతూ వచ్చారు.
1: దే ఆర్ వెరీ బ్రాడ్ మైండెడ్.
0: సంకుచిత భావములు వారి అందు ఏనాడు కూడాను ఎప్పుడు కూడాను ప్రకటించలేదు.
1: అట్ నో పాయింట్ ఆఫ్ టైమ్ దే వర్ నారో మైండెడ్.
0: ఇంకా మూడవది,
1: థర్డ్ వన్,
0: సర్వే జ్ఞాన హితేరత. సమస్త జ్ఞానములు కూడాను తెలుసుకున్నారు.
1: దే అక్వైర్డ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ విజ్డమ్.
0: ఎట్టి జ్ఞానములు? భౌతిక జ్ఞానము, లౌకిక జ్ఞానము, సంగీత జ్ఞానము, సాహిత్య జ్ఞానము, నృత్య జ్ఞానము, చిత్ర జ్ఞానము, శిల్పి జ్ఞానము, ఈ జ్ఞానములు కాదు వారు.
1: నాట్ ది వరల్డ్లీ నాలెడ్జ్ లైక్ దాట్ ఆఫ్ ద మ్యూజిక్ ద సైన్స్ అండ్ స్కల్ప్చర్.
0: సర్వే జ్ఞాన హితోరత. ఆత్మజ్ఞానమే సర్వ జ్ఞానములకు మూలాధారము.
1: దే హ్యావ్ అక్వైర్డ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్.
0: లౌకికమైన భౌతికమైన ఈ జ్ఞానములన్నీ కూడా కొన్ని చిన్న చిన్న నదులు వంటివి.
1: The physical formal education are like rivers.
0: Kani aadhyatmika gnanamu aatma gnanamu pedda samudram vantidi.
1: But the knowledge of the self or the spirit is like an ocean.
0: Nadi naam sagarogatihi. Ee chinna chinna nadulanni kudanu sagaram valane aavirbhavistunnayi, sagaram nandane aikyam aipothunnayi.
1: All rivers are born out of an ocean, ultimately merge into the ocean.
0: అట్టి సాగర స్వరూపమైనటువంటి యొక్క ఆత్మజ్ఞానాన్ని అభ్యసించారు ఈ నాలుగు అన్నదమ్ములు.
1: All four brothers acquired this knowledge of the spirit or the self.
0: సర్వే గుణహితైహి. ఇంకా వీరి యందు ఉండేటువంటి గుణములు ఎలాంటివి?
1: What sort of virtues?
0: సముదితా గుణైహి. ఒక పవిత్రమైనటువంటి యొక్క గుణములు.
1: సీక్రెట్ వర్చ్యూస్ దే హ్యావ్.
0: లోకములో ఏదాని మనం పవిత్రమని భావిస్తున్నామో అట్టి సముదితా గుణై ఆ గుణములకు అతీతమైనటువంటి గుణములు సాధిస్తూ వచ్చారు.
1: ఆల్ ద సీక్రెట్ క్వాలిటీస్ దట్ వీ నో దే హ్యావ్ సమ్ బియాండ్ దెమ్.
0: చెడ్డ చూపులు చూడటము మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ టు హ్యావ్ బ్యాడ్ లుక్స్.
0: కనుక అట్టి మంచి చూపులు చూచేటువంటి విద్యను నేర్చుకున్నారు.
1: They have acquired that education that made them to have good looks.
0: చెడ్డ మాటలు మాట్లాడటము ఇష్టం కాదు.
1: It's not proper to talk in a bad way.
0: ఇది మహా పాపమునకు దూపముగా ఉంటుంటది.
1: It just encourages the sin.
0: కనుకని మృదుమధురమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి విద్యను నేర్చుకున్నారు.
1: They have learned that education that made them speak softly.
0: అట్టి గుణములు సముదితా గుణములు నేర్చుకున్నాడు.
1: They had such sacred qualities.
0: Nitya, satya, nirmala, nischala, nisvarthamainatunti gunamulu nerchukunnaru.
1: They acquired all the virtues that are eternal and full of truth and unsullied.
0: Ivanni kudanu 10va samvatsaram lopalle jariginatuntivi.
1: All this had happened before they attained age 10.
0: Ee 10 samvatsaram jarigina tarvata
1: After 10 years,
0: inka astrashastra vidyalu,
1: archery,
0: antiye kaakunda gaja turaga savarulu,
1: they also learn how to ride over the horse and an elephant.
0: దీనిపైనా రథసారథులుగా కూడాను వీరు ప్రవీణులయ్యారు.
1: దే ఆల్సో బికమ్ ఎక్స్పర్ట్స్ ఇన్ బీయింగ్ చారిటీర్స్.
0: గుర్రము నెక్కితే ఈ యొక్క కుమార్ బిడ్డలు ఎటుపోతుండారు అనేటువంటి స్వరూపాన్ని కూడా చూచేటువంటి యొక్క వీలు కానంత స్పీడ్ తో పోతుంటారు.
1: దట్స్ దే గో సో ఫాస్ట్ యాస్ టు నో ఇన్ విచ్ డైరెక్షన్ ది హార్స్ ఇస్ గోయింగ్.
0: ఈ గజతురగముల యొక్క సవారులు ఎందు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు వారికి వారే సాటి కాని మరొకరు కారు.
1: In horse riding, no one can ever equal these four brothers.
0: Inka astrashastra vidya yandu motta modata Kaikane Sri Ramachandrunki prarambhinchindi.
1: Kaika was the first teacher who taught archery to Sri Rama.
0: Kaika ee vidyalo chala prabinduralu.
1: Kaika is an expert in this education.
0: Ee astrashastra vidya yandu taanu aaru cherinatvantedi.
1: She is an expert in all this field of archery.
0: Ammunu patti విడిచేటువంటిది మొట్టమొదట కైక రాములకు నేర్పిస్తూ వచ్చింది.
1: కైక టాట్ టు రామచంద్ర ఫస్ట్ ఇన్
0: రాములంటే కైక ప్రాణము.
1: అండ్ కైక కన్సిడర్స్ రామ యాస్
0: అంత ప్రీతితో రాములను పోషిస్తూ వచ్చింది.
1: షీ హాడ్ సచ్ లవ్ టు ఫర్ హిమ్.
0: ఈ విధంగా జరుగుతూ ఉండగానే
1: యాస్ టైమ్స్
0: 14 సంవత్సరము వచ్చింది.
1: ఇట్ వాస్ ది ఏజ్ ఆఫ్ 14.
0: ఈ 14 సంవత్సరం లోపలనే దశరథుడు వీరులకు వివాహం గావించాలని సంకల్పించుకుంటూ వచ్చాడు.
1: Dasharatha decided to perform the marriage for these four boys.
0: ఈ బాల్య వివాహమే ఆనాటి సాంప్రదాయం.
1: It was the tradition to have the children married at an young age.
0: ఎందుకనగా పెడమార్గం పట్టకుండా సక్రమమైన మార్గంలో నడిచి సజీవాన్ని పోషించుకుని సత్కీర్తిని ఆర్జిస్తారనేటువంటి ఉద్దేశంతో ఆనాడు చిన్న వయసు నుండే వివాహం చేయటము సాంప్రదాయము.
1: It was the tradition to perform the marriage when one is young, only to see that one will not go in a wrong way and live a happy righteous life.
0: Goppa goppa vyaktulanu vasishtulu varini inka aneka mandi peddalnu kuda pilchi ee vidhamai sampratistu untunnadu.
1: He started consulting all elders like Vasishta.
0: Idi ee vidhanga untundagane
1: as things went on
0: Vishwamitrudu praveshinchadu.
1: Vishwamitra stepped in.
0: Ee aanandamunu pattaleka Vishwamitrini swagatam chesi సకాలమునికే మీరు ప్రాప్తించారు, ఇక్కడికి వర్ధించినారని పాదములకు నమస్కరించుకుని తమరు వచ్చినటువంటి కారణం ఏమిటో చెప్పమని ప్రార్థించాడు దశరథుడు.
1: దశరథ వాజ్ ఎక్స్టాటిక్ అబౌట్ ద విజిట్ ఆఫ్ విశ్వామిత్ర అండ్ హి సెడ్ యు హావ్ కమ్ ఎట్ ద రైట్ టైం. హి పేడ్ హిస్ ఆల్ హిస్ ఒపిసన్స్.
0: అతను కూడా సాంప్రదాయ రీతిగా రాజును ఏ విధంగా దీవించాలో ఆ విధంగా దీవించి రాజ యొక్క క్షేమమును రాజ యొక్క రాజ్యమును యొక్క క్షేమమును చక్కగా విచారిస్తూ వచ్చాడు.
1: Vishwamitra also blessed the king Dasharatha and made inquiries about the kingdom as per the traditional way.
0: Kramakramena idi stuti perigipothu vachindi.
1: And this feeling went on more and more.
0: Vachina pani ni cheppuke tappadu ani Vishwamitrulu varu yaga samrakshana nimittamai ni Sri Ramachandruni pampali annadu.
1: Ultimately Vishwamitra decided to convey the purpose of his visit. He said, I want your sons to protect yaga.
0: 14 samvatsaralu baluru.
1: He said, Vishwamitra, they are 14
0: years old. Yanda kannerigunatvanti ee kumarullu.
1: They are so young that they cannot bear
0: any sleep. Samhara nimittamai neevu ravinchalani korutunnavu.
1: You want them to kill the demons there.
0: Idi asadhyamu.
1: It's impossible.
0: Idi veerulanu pamputaku veelu kaadu annadu.
1: It's not possible to send them.
0: Motta mota nee vachinatvanti abhishtani nerveristanu ani cheppi promise ichadu.
1: First he promised that he would fulfill the desire.
0: Kani ilanti koriganu Vishwamitrudu kortadani kalayendaina sankaledu Dasaratha Maharaju.
1: Dasaratha never dreamt that Vishwamitra would have such a desire.
0: Chala vicharagrastudayyadu Dasarathudu.
1: And Dasaratha felt very very sad.
0: Ee yokka Vishwamitrunu kodanu krodham adhikamavutu vachindi.
1: Vishwamitra was very angry.
0: Dasaratha ఇక్ష్వాకుల వంశములో ఆడిన మాట తప్పడమని ఇది చాలా పొరపాటు.
1: దశరథ ఇన్ ఇక్ష్వాకు క్లాన్ నోబడి వుడ్ గో బ్యాక్
0: అనాది కాలం నుండి కూడా ఈ ఇక్ష్వాకుల వంశంలో అసత్యం ఆడినటువంటి వారు లేరు.
1: నో వన్ అటర్డ్ ఎ లై ఇన్ యువర్ క్లాన్.
0: మీరు సత్య ప్రియులు.
1: యు లవ్ ట్రూత్.
0: ధర్మాచారకులు.
1: యు ప్రొసీడ్ ఆన్ పాత్ ఆఫ్ రైచియస్నెస్.
0: మహా పవిత్రమైనటువంటి హృదయులు.
1: You have got sacred heart.
0: మీరు ఈనాడు అసత్యం ఆడటం అనేటువంటిది కేవలము మీ జాతికే ఒక పెద్ద కళంకం.
1: If you utter a lie now, it's a blot to your family, clan.
0: అనేటప్పటికి దశరథు చాలా భయపడిపోయాడు.
1: దశరథ వాజ్ ఫియర్ స్ట్రికెన్.
0: ఇచ్చిన వాగ్దానమును తప్పేటువంటి వారు లోకంలో మహాపాపులు అన్నాడు.
1: He said, those who go back on the promise given are the worst of the sinners.
0: ఇచ్చిన ప్రమాణమును తప్పినటువంటి వారు ఎట్టి యజ్ఞ యాగాది క్రతువులు చేసినప్పటికీ దాని ఫలం శూన్యము అన్నాడు.
1: Whatever ritual you may perform, if you go back the promise given, well, it's all a waste.
0: నీవు ఎంతో అశ్వమేధ యాగములు చేశావు.
1: You have conducted Ashwamedha Yaga.
0: ఆ పుత్రకామేష్టి యాగమునందే ఈ మహాపురుషులు జన్మించారు.
1: Because of పుత్రకామేష్టి యాగా you have got son.
0: కట్టగలపడికి నీవు అసత్యం ఆడటం చేత, నీ ప్రామిస్ తప్పటం చేత ఇవన్నీ కూడా నువ్వు వ్యర్థమైపోతుంది.
1: Because of this lies you are uttering now, and that you are not going to keep up your promise, everything would be a waste.
0: Cheppi bonkuta kante chaabu unni.
1: Death is better than withdrawing the promise that you make already.
0: Cheppi marachuta kanna maraname manchidi annadu.
1: Making a promise and forgetting amounts to death.
0: Kanuka meeru promise ichinarante deeni tappakoodadu.
1: When once you make a promise, you should never go back.
0: Idi prati manavuniki pradhanamaitunte yokka pramanam.
1: This is the main principle for every person.
0: ప్రతి మానవుడు కూడాను మనుసంతతి వాళ్లే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ హ్యావ్ దిస్.
0: ఈ మనువు యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యము సత్యమే.
1: అకార్డింగ్ టు మను, ది ట్రూత్ ఈస్ ది ప్రైమరీ ప్రిన్సిపల్.
0: కనుకనే మనువు నుండి ఆవిర్భవించినటువంటి వారే మనుషులు.
1: వీఆర్ ది ప్రోజెని ఆఫ్ మను.
0: మనుషులకు సత్యమే ప్రధానమైనటువంటి సూత్రము.
1: సో ట్రూత్ ఈస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఫర్ హ్యూమన్.
0: సత్యమును తప్పినప్పుడు వాడు మనిషియే కాదు.
1: When we don't stand by the truth, we are no humans at all.
0: Kaukane Vasishtha varu ee satyam vishayam lopala inta pedda lecture ichu vachadu.
1: So Vasishtha started giving lecture on truth.
0: Ivi evi Dasharathuni chevuluku cheraledu.
1: Dasharatha did not pay heed to all this.
0: Aa vela Abrahmada asannam ayinattu Vasishtha varu praveshincharu.
1: So that time Vasishtha stepped into the court.
0: Ee sambhashana rendu vinnadu.
1: He heard the conversation.
0: Vasishtha varu Dasharatha.
1: He said, Dasharatha, we are the progeny of Manu, we are Manuja, human being. So truth is the main principle for humans. When we don't stand

0: దశరథ,
1: మీరు ఆడిన మాట తప్పేటువంటి వారు కాదు.
0: యుల్ నెవర్ గో బ్యాక్ ద ప్రామిస్.
1: ఈ బిడ్డల సామాన్యమైనటువంటి బిడ్డలు కారు.
0: యువర్ సన్స్ ఆర్ నాట్ ఆర్డినరీ.
1: సాక్షాత్ దైవ స్వరూపులే.
0: దే ఆర్ వెరీ డివైన్.
1: ఇలాంటి వారిపై నీకు ఎందుకు ఈ భ్రమ?
0: వై ఆర్ యు డెల్యూటెడ్?
1: వీరు ఏమవుతారు అనేటువంటి భయం కూడా నీకు అక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు ఫియర్ వాట్ వుడ్ హ్యాపెన్.
1: సర్వలోక సంరక్షకులైనటువంటి ఈ రామచంద్రుడు నీకు ఏ విధమైనటువంటి అపకారము గావించడు.
0: గాడ్ హూ ప్రొటెక్ట్స్ ద హోల్ వరల్డ్ ఈజ్ యువర్ సన్ నౌ.
1: రామచంద్రుడు నీకు ఎట్టి అపకారము జరగదు.
0: యు విల్ నెవర్ బి పుట్ టు ఎనీ హార్మ్ వాట్స్ ఎవర్.
1: సర్వసంగ మంగళమూర్తి.
0: He is the very embodiment of auspiciousness.
1: Atti mangalamurthi paina neevu sandehinchatamu chaala porapaatu.
0: To doubt such the very personality of auspiciousness.
1: Vishwamitrudu venta pampamannadu.
0: And he said that you certainly send your sons.
1: Ikkada maroka vishayanni gurtinchukovali.
0: Here we have to know another point.
1: Ramulaku venta Lakshmanudu.
0: Rama and then is followed by Lakshmana.
1: Ramulu yokka pratibimbame Lakshmanudu.
0: Lakshmana is the very reflection of
1: Bharata. Bharata yokka pratibimbame Shatrugh్నుడు.
0: Shatrugh్న is the reflection of Bharata.
1: Shatrugh్నుడు lekapothe Bharata chanamaina kudannu jeevinchaledu.
0: Without Shatrugh్న Bharata will not live for a moment.
1: Lakshmanudu lekapothe Ramulu e maatram kudannu neeraina thragaledu.
0: Without Lakshmana Rama will not sip even water.
1: Motta motta Sumitraku ee Shatrugh్నుడు Lakshmanudu janminchina tachaname జోలలో వేసి ఊపుతూ ఉంటుండాలి.
0: ద మూమెంట్ ది చిల్డ్రన్ వర్ బోర్న్ దే వర్ పుట్ ఇన్ ద క్రేడిల్.
1: కౌసల్య రామును జోలలో వేసి ఊపుతుంటే రామును కిలకిల నవ్వుతూ ఆడుకుంటున్నాడు.
0: అండ్ రామ వాస్ సింప్లీ స్మైలింగ్ అండ్ ప్లేయింగ్ వైల్ రెస్టింగ్ ఇన్ ద క్రేడిల్.
1: కైక భరతుణ్ణి జోలకి చూస్తుంటే అతను కూడా చక్కగా ఆనందిస్తూ కిలకిల నవ్వుతున్నాడు.
0: While Kaika was there near the cradle, where Bharata was lying, Bharata also was playing.
1: కానీ శత్రుఘ్నుడు లక్ష్మణుడు పుట్టినది మొదలుకొని ఆహార పానీయములు విసర్జించి నిరంతరం కూడా ఏడుస్తూ ఉండటమే.
0: బట్ లక్ష్మణ అండ్ శత్రుఘ్న స్టార్టెడ్ క్రయింగ్ రైట్ ఫ్రమ్ ద బర్త్.
1: ఏమి రోగం ప్రారంభించిందో ఏమిటో?
0: What is the complaint? What's wrong?
1: ఏ బాధలు కలిగినాయో ఏమిటో?
0: What is the
1: ఎందుకు ఈ బిడ్డలు ఇరువురు కూడా ఈ విధంగా ఏడుస్తున్నారని చెప్పని చాలా భయపడిపోయి దశరథ మహారాజును చెప్పింది.
0: దే వర్ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్ బికాస్ దీస్ టూ కిడ్స్ స్టార్టెడ్ క్రయింగ్ ఫ్రమ్ ద బిగినింగ్.
1: దశరథను తగిన వైద్యుల్ని పిలిపించి తగిన వైద్యం చేయించాడు.
0: దే ఆల్సో గివ్ అప్రోప్రియట్ ట్రీట్మెంట్.
1: కానీ ఏమాత్రము తగ్గలేదు.
0: దెర్ ఇస్ నో రిలీఫ్.
1: మంత్రము యంత్రము తంత్రములు కూడా కట్టించింది.
0: దే అడ్మినిస్టర్డ్ ఆల్ దీస్ థింగ్స్ మంత్ర యంత్ర.
1: తల్లి యొక్క ప్రేమ సహజమే కదా.
0: ఇట్స్ న్యాచురల్ ఫర్ ఎ మదర్ టు హ్యావ్.
1: ఏ బాధనో ఏమో తెలియదు.
0: They don't know the actual complaint.
1: అనేక రకమైనటువంటి చెప్పిన వారి మందులంతా అందిస్తూ వచ్చింది.
0: They did all the treatment that is told.
1: దీని దినమునకు ఈ ఏడుపు అధికమవుతూ వచ్చిందే కానీ కొంతైనా తగ్గలేదు.
0: The crying was more and more day after day.
1: కడపటికి విధి లేక వశిష్ఠుల వారిని ప్రార్థించింది.
0: Ultimately finding no other alternative they asked Vasishtha.
1: అప్పుడు వశిష్ఠ వారు 5 నిమిషముల ధ్యానంలో నిమగ్నమై తదుపరి లేచి, అమ్మా సుమిత్రాదేవి మీరు ఏ ఔషధములు అందించనక్కర్లేదు.
0: వశిష్ట మెడిటేటెడ్ 5 మినిట్స్ అండ్ సెడ్ సుమిత్ర,
1: లక్ష్మణుడు తీసుకెళ్లి రాముడు జోలలో పండబెట్టు.
0: మేక్ లక్ష్మణ లై బై ది సైడ్ ఆఫ్ రామ.
1: తీసుకుని వెళ్లి భరతుని చోట పండబెట్టు.
0: మేక్ శత్రుఘ్న లై బై ది సైడ్.
1: వీరిద్దరూ ఒక జోలలో, వారిద్దరూ ఒక జోలలో పండబెట్టు.
0: సీ దట్ బోత్ ఆఫ్ దెమ్ విల్ బీ ఇన్ ది డిఫరెంట్ క్రేడిల్స్.
1: వీరు ఏమాత్రం ఇంకా ఏడ్చరు అని.
0: దెన్ దే విల్ నాట్ క్రై ఎనీ లాంగర్.
1: అప్పుడు వశిష్ఠుల వారు చెప్పినట్టుగా విని కౌసల్య పర్మిషన్ తీసుకుని కైక పర్మిషన్ తీసుకుని ఈ ఇరువురు పిల్లలను తీసుకుని వెళ్లి శత్రుఘ్నుని భరతుని ప్రక్కలో లక్ష్మణుని రామ ప్రక్కలో పండబెట్టి జోలు లూపింది.
0: అండ్ సుమిత్ర టుక్ పర్మిషన్ ఫ్రమ్ కౌసల్య అండ్ కైక అండ్ మేడ్ లక్ష్మణ లై బై ది సైడ్ ఆఫ్ రామ అండ్ శత్రుఘ్న లై బై ది సైడ్ ఆఫ్ భరత.
1: ఈ రాముల ప్రక్కలో పండుకున్నాడో లేదో రా లక్ష్మణుడు ఒక్క క్షణంలో నిద్రపోయాడు.
0: ద మూమెంట్ లక్ష్మణ
1: ఇచ్చిన ఆహారమంతా భుజిస్తున్నాడు.
0: హి స్టార్టెడ్ ఈటింగ్.
1: కిలకిల నవ్వుతున్నాడు.
0: స్టార్ట్ స్మైలింగ్.
1: కలకల నాడుతున్నాడు.
0: స్టార్ట్ ప్లేయింగ్.
1: ఈ దృశ్యాన్ని చూచింది సుమిత్ర.
0: సుమిత్ర వాచ్డ్ ది సీన్.
1: చాలా ఆశ్చర్యం వేసింది.
0: షీ వాస్ సర్ప్రైజ్డ్.
1: మరి వశిష్ఠుల వారిని ప్రార్థించింది, ఈ ఆనందమునకు ఈ ఏడుపు పోవడానికి కారణం ఏమిటి స్వామి?
0: షీ ప్రేడ్ టు వశిష్ఠ. షీ వాంటెడ్ టు నో ది రీజన్. వై డిడ్ హీ క్రై దెన్? వై ఈస్ హీ హ్యాపీ స్మైలింగ్ నౌ?
1: అమ్మా, కొమ్మ చెట్టుకు అంశము.
0: ద బ్రాంచ్ is the spark of the tree.
1: Inka manavattam anetundi daivattamunku amsham.
0: Human is the spark of the divine.
1: Kommu chettunu vidichi kommu bratakaledu.
0: Branch cannot live.

0: Without the
1: తల్లిని విడిచి బిడ్డ బ్రతకలేదు.
0: Child cannot live without mother.
1: కాబట్టి పరమాత్మను విడిచి జీవుడు ఉండలేడు.
0: Therefore, the individual cannot live without God.
1: కనుకనే ఈ పరమాత్మునైనటువంటి రాముని చేరేటప్పటికే ఈ లక్ష్మణుకి ఇంత ఆనందం వేసింది అని.
0: దేర్ఫోర్ లక్ష్మణ ఇస్ సో హ్యాపీ బికాజ్ హీస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ గాడ్.
1: తన స్వస్థానమైనటువంటి రామును చేరాడు.
0: హీస్ ఇన్ ఇట్స్ ప్లేస్ ఆఫ్ హిజ్ ఆరిజిన్.
1: నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం.
0: దట్ ఈస్ ఎటర్నల్ సుప్రీం బ్లిస్ విజ్డమ్.
1: ఏ రాముని నుంచి ఆ పాయసంలో అందుకున్నాడో ఆ రాముని దగ్గరనే చేరడానికి ఈ లక్ష్మణుడు ఇంత పరితపించాడు.
0: అండ్ హీ వాంటెడ్ టు రీచ్ Rama, ultimately having come out of him in the beginning.
1: ఏ భరతుని పాయసం నుండి ఉద్భవించాడో ఆ శత్రుఘ్నుడు ఆ భరతుని దగ్గర చేరేటప్పటికి ఇతని దుఃఖం చల్లారింది.
0: శత్రుఘ్న ఆల్సో ఇస్ బోర్న్ టు ది సేమ్ పుడింగ్ అండ్ దేర్ఫోర్ వెన్ హి ఇస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ది వాస్ హ్యాపీ.
1: స్వస్థానమును చేరేంత వరకు కూడాను ఈ జీవికి తాపము తప్పినది కాదు.
0: దేర్ఫోర్ ది ఇండివిజువల్ హ్యాస్ టు సఫర్ అంటిల్ హి రీచెస్ హిస్ ఒరిజినల్ ప్లేస్.
1: స్వస్థానము తప్ప మరి ఏ స్థానంలో చేర్చినప్పటికీ ఈ దుఃఖం మాత్రం నివారణ కాదు.
0: Other than that original place, wherever he goes, he is bound to
1: జలములో జీవించేటువంటి చేప,
0: the fish that lives in water,
1: వజ్ర వైడూర్య మరక మాణిక్య గోమేధిక పుష్పరాగంతో చెక్కబడినటువంటి బంగారు గిన్నెలు తీసుకెళ్లి పెట్టితే దీనికి ఎంత తాపం ఉంటుంది.
0: If you keep that fish in a golden vessel studded with all precious gems, it will suffer.
1: ఈ ప్రెషస్ విలువ దానికి ఏమీ అర్థం కాదు.
0: It doesn't understand its
1: precious. బంగారు విలువ తనకేం అక్కర్లేదు.
0: It doesn't want gold.
1: తన స్వస్థానం జలం కావాలి.
0: It wants its original place.
1: జలములో చేరేంత వరకు ఈ చేప ఎంత పరితపిస్తుందో అదే విధముగానే జన్మస్థానమైనటువంటి పరమాత్మను చేరేంత వరకు జీవాత్ముడు ఇంత పరితపిస్తుంటాడు.
0: The fish suffers until it goes back to its water, the original place. So also the individual suffers until it reaches
1: the ఈనాడు లోకంలో ఎంతమంది శ్రీమంతులు లేరు.
0: In this world there are many rich people.
1: ఎంతమంది బలవంతులు లేరు.
0: There are so many strong people.
1: ఎంతమంది సౌఖ్య సంతోషంతో తృతూగే వారు లేరు.
0: The people of comforts and conveniences.
1: కానీ అన్ని సుఖములు ఉంటున్నాయి.
0: They have all comfort.
1: కానీ మానసిక ఆనందము లేదు.
0: But they don't have mental happiness.
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: ఇవన్నీ కాదు నీ మానసిక ఆనందానికి కారణము.
0: They don't give happiness mentally.
1: నీ స్వస్థానమైనటువంటి ఆత్మ స్థానాన్ని చేరాలి.
0: You should reach that center of ఆత్మ.
1: అప్పుడే నీకు శాంతి సంతోషము.
0: Then you will have peace and happiness.
1: కనుక ఈ స్వస్థానమును చేరే నిమిత్తమై మానవుడు ఇన్ని విధములైనటువంటి పరితాపములు పొందుతున్నాడు.
0: సో మ్యాన్ పైన్స్ అండ్ యర్న్స్ టు గో బ్యాక్ టు హిస్ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
1: ప్రతి మానవుడు కూడాను ఈ సత్యాన్ని గుర్తించి స్వస్థానమును తగినటువంటి ప్రయాణం సలపాలి.
0: సో ఎవ్రీ హ్యూమన్ మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు గో బ్యాక్ టు హిస్
1: ప్లేస్ ఆఫ్ ఆరిజిన్. అంతవరకు మాత్రము ఈ శాంతి అనేటువంటిది మనకు లభ్యం కాదు.
0: టిల్ దెన్ హీ విల్ నెవర్ అటైన్ పీస్.
1: ఈ లౌకికమైనటువంటి శాంతులు క్షణకాలంలో వచ్చి క్షణకాలంలో పోవచ్చును.
0: ద వరల్డ్లీ పీస్ కమ్స్ అండ్ వానిషెస్ ఇన్ ఎ మోమెంట్.
1: కానీ నిత్య సత్యమైనటువంటి శాంతి సుఖములు ఒక ఆత్మస్థానం నుండి మనకు ఆవిర్భవిస్తున్నాయి.
0: ది ఎటర్నల్ పర్మనెంట్ హ్యాపీనెస్ అండ్ బ్లెస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద స్పిరిట్.
1: ఈ ఆత్మ శాంతి కలిగినటువంటి వాడు అరణ్యంలో సంచరించినప్పటికీ ఆనందంలోనే మునుగుతూ ఉంటాడు.
0: ద వన్ విత్ ద పీస్ ఇన్ హార్ట్ అండ్ స్పిరిట్ కెన్ మూవ్ అబౌట్ ఇన్ ఫారెస్ట్ ఫ్రీలీ.
1: కానీ ఆత్మశాంతి లేనటువంటి వాడు హంసతూరిగా పాను పైన పవడించినప్పటికీ, ఎయిర్ కండిషన్ పెట్టుకున్నప్పటికీ, డెన్ఆఫ్ బెడ్స్ డెన్ఆఫ్ సోఫాస్ తెచ్చుకున్నప్పటికీ బాడీ కూల్ అవుతుంది కానీ మైండ్ వేడెక్కుతుంటుంది.
0: వితౌట్ ద పీస్ విత్ ఇన్, ఈవెన్ ఇఫ్ యూ ట్రై టు స్లీప్ ఇన్ ఎయిర్ కండిషనింగ్ రూమ్ ఆర్ డెన్ఆఫ్ బెడ్, యూ విల్ హ్యావ్ కూల్నెస్ అరౌండ్, వెరీ హాట్ విత్ ఇన్.
1: కనుక ఈ ప్రాకృతమైనటువంటి సుఖశాంతులు శాంతులు కాదు.
0: It's not the material comfort.
1: ఈ ప్రాకృతమైనటువంటి సుఖం సుఖం కాదు.
0: It's not the worldly happiness.
1: అందువల్లనే త్యాగరాజు కూడా చెప్పాడు.
0: So త్యాగరాజు said,
1: నీవి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగు తెలుపు మనసా అన్నాడు.
0: Oh mind, tell truly, is it the wealth that gives happiness or the proximity to God?
1: కనుక పరమాత్మని యొక్క సన్నిధి మన పెన్నిధి.
0: Therefore proximity to God is a real wealth.
1: అటువంటి సన్నిధిని చేరేంత వరకు కూడాను జీవుడు పరితపిస్తూనే ఉంటాడు.
0: Until one attains that proximity,
1: ఈ పరితాపమునకు కారణం ఏమిటో వీడు తెలుసుకోవటం లేదు.
0: We don't understand the reason for all this suffering.
1: దీనికి కారణం ఇదియే.
0: This is the reason.
1: భగవంతుని యొక్క వియోగమే దీని యొక్క బాధకు మూల కారణము.
0: For all the suffering, separation from the divine is the cause.
1: కరుణని అట్టి సంయోగం లభించేంత వరకు మనకు దుఃఖం తప్పినది కాదు.
0: Until we attain that union with God, we are bound to suffer.
1: కనుక అట్టి శాశ్వత సుఖాన్ని పొందడానికి దైవత్వం యొక్క సన్నిధి అత్యవసరమనేటువంటి సత్యాన్ని ఈ లక్ష్మణ భరత శత్రుఘ్నులు చక్కగా నిరూపిస్తూ వచ్చారు.
0: లక్ష్మణ భరత శత్రుఘ్న హ్యావ్ డిమాన్స్ట్రేటెడ్ దిస్ ఫ్యాక్ట్ హౌ టు అటైన్ పర్మనెంట్ హ్యాపీనెస్.
1: రామును చేరాలి.
0: వన్ షుడ్ బి క్లోజ్ టు రామ.
1: అతనే మన వృక్షము.
0: He is the very tree.
1: మనమంతా దీని యొక్క బ్రాంచెస్.
0: వేర్ ఓన్లీ బ్రాంచెస్.
1: ఈ బ్రాంచెస్ అనేటువంటి వృక్షాన్ని వదిలిపెడితే దీనికి ఏమాత్రం ఇంకా జీవితం లేదు.
0: బ్రాంచెస్ విల్ నెవర్ లీవ్ ఇఫ్ దే ఆర్ అపార్ట్ ఫ్రమ్ ద ట్రీ.
1: కనుక ఈ సత్యాన్ని గుర్తింపజేయటమే ఈ రామాయణంలో మొట్టమొదటి సత్య సూక్తులు.
0: This is the first principle teaching of truth which is taught in Ramayana.
1: Anaati nundi kudunu Ramalakshmana Bharata Shatrughnulu satyavat paripalakulu.
0: Since then they followed the path of truth.
1: Dharmacharane vaari yokka jeevitamu.
0: The righteousness is their life.
1: Satyame vaari yokka pranamu.
0: Truth is their life.
1: Idi aadarshame vaari yokka jeevitamu.
0: That very idealism is their life.
1: Ilanti iruvuru pillalu naluvuru pillalu kudunu Vishwamitrunito pampavalasi vachindi pampadu.
0: And he had to send his sons along with Vishwamitra.
1: ఈ విశ్వామిత్రుడు దశరథం దగ్గర వీరు సాక్షాత్ నారాయణమూర్తి ఇతని యొక్క శక్తి సామర్థ్యం నీకు అర్థం కాదు, వీరు నీవు కుమారుల భావంతో నీవు జీవిస్తున్నావు, నీకు కుమారులు కాదు, వీరు పరమాత్మ స్వరూపులని ఇంత ధైర్యం చెప్పినటువంటి విశ్వామిత్రుడు.
0: విశ్వామిత్ర who gave all the courage to Dasharatha, telling, don't take your sons as ordinary people. No, they are very divine.
1: Sayunadi teeramunaku dakshina bhagamulo vachi cheretappatiki sayankalam
0: ayipoyindi. It was evening time by the time they reached the banks of Sarayu river.
1: Antati gnani Vishwamitra tirigi mayilo munigadu.
0: Vishwamitra being the one of wisdom, he is also carried away by illusion.
1: Rama Lakshmana idi kathinamaina aranyamulu.
0: Rama Lakshmana, these are thick forests.
1: Kuramainatundi rakshasulu sanchinchetundi yokka adavulu.
0: You find the demons moving all around.
1: Meer yenaadu kudunu ee rakshasulnu meer choodaledu.
0: You never saw them earlier.
1: Meeki bhayabhrantulu poye nimittamai meeku oka mantra upadesham chestanu annadu.
0: In order to see that you'll never be afraid of them, I'll teach you a mantra.
1: Bala bala aneetundi mantra upadesham chesadu.
0: The two mantras, the bala and atibala.
1: ఆ మంత్రోపదేశం చేసి తరువాత యోచించాడు, చీ చీ చీ ఎంత మాయలో మునుగుతున్నాను నేను.
0: లేటర్ హీ థాట్ ఐఎమ్ డెల్యూడ్.
1: సాక్షాత్ భగవంతునికి నేను మంత్రోపదేశం చేయటమా?
0: ఐఎమ్ టీచింగ్ టు వెరీ గాడ్ హింసెల్ఫ్.
1: ఇది ఏ మాయ యొక్క ప్రభావము?
0: ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ డెల్యూషన్
1: అని తాను చింతించుకొని తిరిగి రామలక్ష్మణులకు చెప్పలేదు.
0: హీ థాట్ సో అండ్ దెన్ నెవర్ డిడ్.
1: రెండవ దినం అక్కడి నుంచి ప్రయాణమయ్యారు.
0: దే స్టార్టెడ్ సెకండ్ డే.
1: సిద్ధాశ్రమంలో చేరడానికి పోయారు.
0: దే రీచ్ సిద్ధాశ్రమ.
1: అక్కడనే విశ్వామిత్రుడు యాగం చేసేటువంటి స్థానము.
0: ఇట్ వాజ్ ది ప్లేస్ వేర్ విశ్వామిత్ర కండక్టెడ్ యాగ.
1: ఈ స్థానంలోనే ఎందుకు విశ్వామిత్రుడు యాగం చేయడానికి ప్రయత్నించాడు?
0: హి మేడ్ ఆల్ ప్రిపరేషన్ టు పర్ఫార్మ్ యాగ.
1: శ్రీమన్నారాయణమూర్తి వామనాతారమెత్తి జీవించి కశ్యప యొక్క గృహమునందు తాను కలిసిమెలిసి తిరిగినటువంటి యొక్క ప్రదేశం.
0: ఇట్ వాజ్ ది ప్లేస్ వేర్ వామన స్టేడ్ దేర్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ కశ్యప.
1: అప్పుడు రాములకు చెబుతూ వస్తున్నాడు.
0: దెన్ హి స్టార్టెడ్ టెల్లింగ్ రామ.
1: శ్రీరామ
0: శ్రీరామ
1: గొప్ప రాక్షసి ఉంటున్నది.
0: ఎవరీ బిగ్ డెమన్ దేర్.
1: దీని పేరు తాటకి.
0: నేమ్ ఇస్ తాటకి.
1: ఈ తాటకి యొక్క బలము 100 ఏనుగుల బలమంత ఉంటుంటది.
0: ది తాటకి ది డెమన్ ఈజ్ సో పవర్ఫుల్ సో స్ట్రాంగ్ ఎస్ దట్ ఆఫ్ 100 ఎలిఫెంట్స్.
1: అలాంటి బలమున్నటువంటి యొక్క తాటకిని మీరు సంహరించాలి.
0: యూ హ్యావ్ టు కిల్ సచ్.
1: తక్షణమే రాములు చెప్పాడు.
0: ఇమీడియట్లీ రామా సైడ్
1: స్వామీజీ
0: స్వామీజీ
1: స్త్రీ వధ చేయటమా?
0: Am I to kill a woman?
1: ఇది నేను అంగీకరించనున్నాను.
0: I don't accept.
1: అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు.
0: Then విశ్వామిత్రుడు
1: లోక కంటకులైనటువంటి వారు ఎవరైనా సరియే చంపడంలో తప్పు లేదు అన్నాడు.
0: Anyone who harms this world deserves to be killed. That's all. No mistake.
1: అప్పుడు రాములు చెప్తున్నాడు.
0: Then Rama started telling.
1: స్త్రీ సంబంధమైనటువంటి విషయంలో నేను ప్రవేశించను.
0: I don't resort to this action. I don't follow you.
1: Verachinavani dairyamuna vedunu nundinavani nidramai marachinavani saukhyamuga madhyamudravinavani bhagnudai parachinavani sadhu jadabhavamu vanini kavumanchuva charachinavani కామినుల చంపుట ధర్మము కాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్, ఇట్స్ నాట్ రైట్ యాక్షన్ టు కిల్ ఎనీబడి హూ ఇస్ ఫియర్ స్ట్రికెన్, ద వన్ హూ లాస్ట్ ఆల్ ద కరేజ్, ద వన్ హూ ఇస్ డీప్ స్లీప్, ద వన్ హూ ఇస్ ఇంటాక్సికేటెడ్, ద వన్ హూ ప్లేస్ ఫర్ ప్రేస్ ఫర్
1: ధర్మం. దాంట్లో నన్ను ప్రవేశపెడుతున్నారే మీరు.
0: You want me to proceed in an unrighteous way.
1: దీన్ని నేను అంగీకరించను అన్నాడు.
0: I don't accept this.
1: రామా నీవు సర్వజ్ఞుడు సర్వధర్మ స్వరూపుడు.
0: Rama, you are all knowing.
1: లోకములకు అనేక ఇక్కట్లు కలిగించి కంటక స్వరూపులై ప్రవర్తించేటువంటి యొక్క స్త్రీలైన కూడా నువ్వు వదించవచ్చును. వీరియో మగ ఆడ అనేటువంటి యొక్క లింగ భేదములు లేదు. రాక్షసులు రాక్షసులే.
0: It's right to kill anybody, no matter a woman or a man, because they would put the whole world to suffering.
1: అప్పుడు రాముడు, విశ్వామిత్ర, ఈ విధంగా స్త్రీలను సంహరించినటువంటి వారు ఎవరైనా ఉన్నారా?
0: Then Rama said, విశ్వామిత్ర, are there anybody who killed women like this?
1: ఏమిటి రామా, అందరూ ఉన్నారు చాలా మంది.
0: He said, Rama, there are lots of people.
1: ప్రహ్లాదుని కుమారుడైనటువంటి వాడు విరోచనుడు.
0: విరోచన is the son of ప్రహ్లాదా.
1: ఈ విరోచనకి ఒక బిడ్డ ఉండేటువంటిది.
0: విరోచన has a daughter.
1: ఆమెనే మంధర.
0: She is Mandhara.
1: ఈ మంధర లోకము క్షేమమునకు అనేక అడ్డంకులు కలిగించుతూ వచ్చేటువంటిది.
0: షీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మెనీ ఆఫ్ ద అబ్స్టకల్స్.
1: మహా కఠినమైనటువంటి రాక్షస కృత్యం లోపల ప్రవేశించి లోకక్షేమాన్ని నాశనం చేస్తూ వచ్చింది.
0: షీ రిజార్టెడ్ టు ఆల్ డెమోనిక్ యాక్షన్స్.
1: అప్పుడు ఇంద్రుడే ఈ యొక్క మందరను సంహరించాడు.
0: ఇట్స్ ఓన్లీ ఇంద్ర హూ కిల్డ్ హర్.
1: అప్పుడు ఇంద్రుడు కూడా చెప్పాడు, స్త్రీ పురుష భావము భేదము లేకుండా రాక్షస కృత్యము చేస్తుండదు కనుకనే ఈమెను చంపడం న్యాయం కా న్యాయమేను అన్నాడు.
0: ఇట్ వాజ్ ఇంద్ర సెడ్ ఐఎమ్ జస్టిఫైడ్ ఇన్ కిల్లింగ్ నో మ్యాటర్ షీఈస్ ఎ ఉమెన్.
1: అదే విధంగానే
0: లైక్ వాయిస్
1: భారద్వాజ పత్ని మహాక్రూరమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించి అనేక విధమైనటువంటి దేశ సంక్షేమానికి విరుద్ధమైనటువంటి కార్యంలో నడుస్తూ వచ్చింది.
0: వైఫ్ భరద్వాజ ఆల్సో యాక్టెడ్ అగెన్స్ట్ ద నార్మ్స్ ఆఫ్ సొసైటీ.
1: అప్పుడు విష్ణువే ఆమెను సంహరించాడు.
0: విష్ణు కిల్డ్ హర్.
1: ఈ విధమైనటువంటి వారి విషయములంతా విని నిజమే, లోకానికి అపకారం చేసేటువంటి వారిని సంహరించడంలో తప్పు లేదు.
0: Yes, there is truth in what is said.
1: Loka kshemanni kori, loka dharmanni aashinchi, satya dharmamulu prakaramu jeevinchetunte sthreelanu maatram champakoddu. Loka kantakulainatunte yokka sthreelanu champavachchani ninnayinchukunnadu Ramudu.
0: Rama decided that there's nothing wrong in killing a woman because she's putting all kinds of problems to the people around.
1: Ee vidhamga taanu sammaram jarugutundangane sambhashana oka bhayankaramaina shabdam vachindi.
0: As the conversation was going on, they heard a loud sound.
1: ఎక్కడిది భయంకరమైన శబ్దం అంటే ఈ తాటకి.
0: The sound speaks of the arrival of తాటకి.
1: వచ్చి రాళ్ల వర్షం కురిపించింది.
0: A rain of stones.
1: లక్ష్మణుడు అంబులు వేశాడు.
0: లక్ష్మణ్ shot the arrow.
1: ఆ వర్షం నిలిచిపోయింది.
0: And the rain stopped.
1: మరి అగ్ని వర్షం కురిపించింది.
0: And the rain of fire.
1: రక్త వర్షం కురిపించింది.
0: The rain of blood.
1: ఈ అన్నింటికి కూడా రామును కూడా ఎదుర్కొంటూ వచ్చాడు.
0: రామ కుడ్ ఫేస్ ఆల్.
1: అప్పుడు ఈ లోక కంటకురాలనేటువంటి ఒక తత్వము చక్కగా రాములకు అర్థమైంది.
0: దెన్ రామ కుడ్ అండర్స్టాండ్ ద డెమోనిక్ క్వాలిటీ ఆఫ్ తాటకి.
1: కడపటికి తన స్వరూపము మాయమై గొప్ప వికారమైనటువంటి శబ్దములను ప్రారంభిస్తూ వచ్చింది.
0: అండ్ షీ అపియర్డ్ ఇన్ హర్ ట్రూ ఫార్మ్ విచ్ ఇస్ అగ్లీ.
1: రాములు శబ్ద పేరుని ఉపయోగించారు.
0: అండ్ రామ మేడ్ యూజ్ ఆఫ్ శబ్ద పేరు.
1: అనగా రూపము కనిపించకపోయినప్పటికీ శబ్దమును పట్టి ఆ వైపుని అమ్మును విడిచాడు.
0: శబ్దవేరి ఇస్ ద డివైస్ వేర్ దో యూ డోంట్ సీ ద ఫార్మ్ బట్ యెట్ యూ కెన్ షూట్ ది ఆరో.
1: ఈ రాక్షసి కూలి క్రింద పడిపోయింది.
0: బై దెన్ దిస్ డెమన్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
1: మరి కొంతసేపటికి
0: ఆఫ్టర్ సమ్ టైమ్
1: మరీచుడు సుబాహుడు అనేటువంటి ఈ ఇరువురు కుమారులు వచ్చారు.
0: లేటర్ కేమ్ మరీచ అండ్ సుబాహు.
1: వీరు తాటకి కుమారులే.
0: దే ఆర్ ది సన్స్ ఆఫ్ తాటకి.
1: వీరు కూడాను ఆమె చేసినట్టుగానే భయంకరమైనటువంటి ఒక శబ్దమును చేస్తూ అనేక విధమైనటువంటి యొక్క ప్రమాదములకు గురి చేస్తూ వచ్చాడు.
0: దే టు స్టార్టెడ్ మేకింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ సౌండ్స్ దేర్.
1: సిద్ధాశ్రమం అంతా కూడా రక్తవర్షం కురిపించారు.
0: ఎంటైర్ సిద్ధాశ్రమం వాస్ ఫుల్ ఆఫ్ రెయిన్ ఆఫ్ బ్లడ్.
1: అగ్నివర్షం కురిపించారు.
0: రెయిన్ ఆఫ్ ఫైర్.
1: ఇది చూచి రాముడు మానస ఆస్త్రము అనేటువంటి దాన్ని వదిలేడు.
0: వాచింగ్ దిస్ రామ షాట్ ది అస్త్ర మానసాస్త్ర.
1: అప్పుడు ఈ యొక్క మరీచుడు 100 మైళ్ల దూరంలో ఉండినటువంటి ఒక సముద్రంలో పోయి పడిపోయాడు. సుబాహుని పైన ఆగ్నేయాస్త్రం ఇచ్చాడు.
0: అండ్ హీ మేడ్ యూజ్ ఆఫ్ ఆగ్నేయాస్త్ర.
1: అక్కడికక్కడే వాడు మండిపోయాడు.
0: హీ గాట్ బర్న్డ్ దేర్.
1: వీరితో వచ్చినటువంటి పరివారం అంతా కూడా వాయుస్త్రం ఇచ్చాడు.
0: ది ఎంటైర్ ఫాలోయింగ్ వర్ పుట్ టు దిస్ వాయుస్త్ర.
1: అందరూ శూన్యమైపోయారు.
0: ఆల్ డైడ్ దేర్.
1: సిద్ధాశ్రమం ప్రశాంతమైన వాతావరణాన్ని పొందింది.
0: దెన్ దేర్ వాస్ పీస్ ఇన్ సిద్ధాశ్రమ.
1: ఈ ఆశ్రమం అంతా కూడా కలకలలాడుతూ ఉంటుండాలి.
0: ఇట్ వాస్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్.
1: అక్కడ ఉన్నటువంటి ఋషిపత్నులు కానీ విద్యార్థులు కానీ ఎంతలో పట్టలేని ఆనందంతో ఉట్టిపడుతున్నారు.
0: ది స్టూడెంట్స్ ద సేజెస్ అండ్ సెయింట్స్ వర్ ఎక్స్టాటిక్.
1: ఋషులందరూ కూడా తమ జీవితంలో ఇంతటి ఆనందమును మేము అనుభవించలేదని రాములకు నమస్కరిస్తూ ఉన్నారు.
0: నమస్కార్ టు రామ బికాస్ దే డిడ్ ఎంజాయ్ ఎక్స్పీరియన్స్
1: సర్వజ్ఞుడు నీవు,
0: రామయోగుడు
1: నీవు, సర్వశక్తి సంపన్నుడవు.
0: యూఆర్ ఆల్ పవర్ఫుల్, యూఆర్ ఆల్ పర్వేసివ్.
1: ఈ బాల్యమునందే ఎవరూ చేయలేనిట్టు ఈ కార్యం మీరు సాధిస్తూ వచ్చారు.
0: You could accomplish all that in your childhood itself.
1: Sachchat Narayanamurti vennaru.
0: You are the very Narayana himself, God.
1: Inka rendavu daname yagnyamu prarambhinchutu vachadu. Vishwamitra deekshanu poonadu.
0: Vishwamitra started yagna second day.
1: Ee yagna deekshanu pooni suvignanga avignanga ee yagnam jarugutu untundali.
0: Yagna was taking place without any obstacles on the way.
1: Aidava dinamu purnaavuti jarigindi.
0: And the fifth day
1: అంతవరకు కూడాను మాట ఇచ్చినటువంటి రామలక్ష్మణుడు నీరైనా త్రాగకుండా రాత్రిం పగలు కూడాను తిరుగుతూ వచ్చారు ఈ రాక్షసు సంహారమే.
0: బికాస్ ద ప్రామిస్ గివెన్ రామ అండ్ లక్ష్మణ వర్ టేకింగ్ కేర్ ఆఫ్ ది ఎంటైర్ ఫీల్డ్ ఆఫ్ వేరియా.
1: ఒక మాటలో మనం పూనుకున్నప్పుడు దీన్ని కార్యదీక్ష జరిగేంత వరకు కూడాను మనం వదలకూడదు.
0: We should not give it up in the middle until the task is
1: fulfilled. Deeksha, determination.
0: That is determination.
1: Nee yagna samrakshanaku aavistamani vachinatundi Ramalakshmanulu raatrim pagaru aaharame nidre aneetundi bayam lekunda ee oka yagnamulo samrakshanlone munigaru.
0: Rama Lakshmana have come there to protect Yaga there. So they were not mindful of food and drink.
1: Aidava dinamu nirvighnanga yagnam purtheyindi.
0: Fifth day yagna came to completion.
1: Aarava dinamu
0: the sixth day
1: Vishwamitruni yokka aagnato
0: following the command of Vishwamitra
1: విశ్రాంతి తీసుకోమని చెప్పారు.
0: విశ్వామిత్ర సెడ్ దట్ దే షుడ్ టేక్
1: విశ్రాంతి తీసుకుంటామని చెప్పి కొంతసేపటిలో ఇంక యజ్ఞ సంరక్షణ జరిగింది. తిరిగి అయోధ్యకు వెళ్లాలి అని వీరు సంకల్పం చేస్తూ వచ్చారు.
0: ఆఫ్టర్ టేకింగ్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్ దే వాంటెడ్ టు రిటర్న్ టు అయోధ్య.
1: ఈ లోపల నిధిలాపురం నుంచి శివధనస్సు యొక్క యాగం జరుగుతుండదని వార్త పంపించాడు ఈ యొక్క జనక మహారాజు.
0: In the meantime, message is received from Janaka of Mithilapura that the Sivadhanusu is over there.
1: చెప్పాడు రామలక్ష్మణ మీరు కూడాను మాతో రావటం చాలా మంచిది, ఆ యజ్ఞం కూడాను మీరు చూడవలసినటువంటిది అన్నాడు.
0: విశ్వామిత్ర సెడ్ ఇట్స్ మోస్ట్ అప్రోప్రియట్ దట్ యూ టు ఫాలో మీ అండ్ గో దేర్ టు మిథిలాపుర.
1: ఎంతటి చక్కని ఆదర్శమో విద్యార్థులు ఉన్నటువంటి ఈ యొక్క వీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: ఆల్ స్టూడెంట్స్ షుడ్ రికగ్నైజ్ దిస్ ఐడియల్ డెమోన్స్ట్రేట్ బై రామ హియర్.
1: స్వామి మీ యజ్ఞ సంరక్షణ నిమిత్తమే మా తండ్రి పంపాడు, కానీ మిథిలాపురం పోయేటువంటి ఆజ్ఞ మా దగ్గర లేదు అన్నాడు.
0: రామలక్ష్మణ సెడ్ స్వామి వీఆర్ సెంట్ టు ప్రొటెక్ట్ యాగ నాట్ టు
1: తండ్రి ఆజ్ఞించేటువంటి పుత్రులు మేము.
0: వీఆర్ సన్స్ హుడ్ ఫాలో ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్.
1: కనుక యజ్ఞ సంరక్షణ కోసమే పంపించాడు.
0: వీఆర్ సెంట్ టు ప్రొటెక్ట్.
1: ఇంకొక యజ్ఞానికి పోమని తండ్రి యొక్క ఆజ్ఞ కాదు.
0: వీఆర్ నాట్ సెంట్ ఫర్ ఎనీ అదర్ పర్పస్.
1: పితృ ఆజ్ఞ లేకుండా మేము ఒక్కడుగైనా ముందుకు వేయమన్నాం.
0: వితౌట్ ఫాదర్స్ కమాండ్ వీ డోంట్ స్టెప్ ఫర్దర్.
1: విశ్వామిత్రుడేమి తక్కువైనటువంటి వాడు కాదు.
0: విశ్వామిత్ర ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
1: మీ తండ్రి గారు ఏమని ఆజ్ఞ ఇచ్చాడు?
0: వాట్ ఈస్ ది కమాండ్ ఆఫ్ యువర్ ఫాదర్?
1: ఈ ఋషితో మీరు పొండి.
0: హి సెడ్ ఫాలో దిస్
1: ఇతని ఆజ్ఞను శిరసా వహించండి.
0: ఫాలో హిస్ కమాండ్.
1: ఏ అభ్యంతరములు మీరు చెప్పకండి.
0: డోంట్ రైజ్ ఎనీ అబ్జెక్షన్
1: అని చెప్పాడు దశరథ మహారాజు.
0: దట్ ఇస్ ది కమాండ్ ఆఫ్ యువర్ ఫాదర్.
1: దానిని మాత్రం మీరు మరుస్తున్నారా రామ?
0: ఆర్ యూ ఫర్గెటింగ్ ది కమాండ్ ఆఫ్ యువర్ ఫాదర్ నా?
1: ఒక యజ్ఞమే కాదు,
0: నాట్ ఓన్లీ యజ్ఞ,
1: నేను చెప్పిన మాటలన్నీ నడుచుకోవాలి.
0: Not only that, you should follow whatever I would say.
1: మీ తండ్రి గారి ఆజ్ఞ కూడాను.
0: That's your command of your father.
1: అని చెప్పేటప్పటికి రాములు నోరెత్తలేకపోయాడు.
0: When he heard all this, Rama could not speak.
1: ఆ సమయం లోపలే
0: దండక
1: విష్ణుకు బ్రహ్మకు ఇలాంటి అస్త్రాలంతా పేర్లంతా ఉంటున్నాయి. ఇవన్నీ కూడాను రామలక్ష్మణులకు అందించాడు విశ్వామిత్రుడు.
0: విశ్వామిత్ర గేవ్ సో మెనీ అస్త్రాస్ ద వెపన్రీ టు రామ.
1: విశ్వామిత్రుడి దగ్గర లేని అస్త్రములు జగత్తులోనే లేవు.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో అదర్ థింగ్.
1: అలాంటి శక్తివంతమైన అస్త్రములంతా కూడాను దీనికి మీరే తగినటువంటి అర్హులు.
0: అండ్ విశ్వామిత్ర సెడ్ యు ఆర్ డిజర్వింగ్ పీపుల్
1: టు హావ్ ఆల్ దిస్. ఉపయోగించేటువంటి మానవులు ఈ లోకంలో లేరు.
0: దేర్ ఆర్ నన్ ఇన్ దిస్ వరల్డ్ హు ఆర్ మోర్ డిజర్వింగ్ దెన్ యు.
1: నేను దైవానుగ్రహంతో పొందగలిగాను.
0: I could have it because of God's grace.
1: Tiri nenu daivamuniki ankitam chestunnanu.
0: Now I am offering them back to God.
1: Ani cheppi dani viniyoginchetundi vidhanamlanta kudanu chakkaga telipadu.
0: He told them how to make use of these weapons.
1: Ye vidhanga viniyoginchalani Vishwamitrudu cheptunte Ramulu chirunavuto anni telisina vaanivade tanu navutu unnadu.
0: As Vishwamitra was telling the procedure as to how to make use of the weapons, Rama started listening.
1: Swami
0: smiling all the way.
1: వినియోగించేటువంటి విధానం మీరు చెప్పాలా నాకు?
0: రామా సెడ్ స్వామి Do you need to tell me how
1: to make use of it? I know
0: when, what, how to make of these weapons.
1: చెప్పి తిరిగి విశ్వామిత్రుడు అనేక మంది బండ్లను కట్టుకుని తన ఋషులు శిష్యులు అందరు కూడా బయలుదేరారు.
0: Having said so, they followed Vishwamitra and other
1: ఆశ్రమంలో ఉండినటువంటి వారందరూ కూడా బయలుదేరారు.
0: All those in the hermitage followed Vishwamitra.
1: ఎందుకోసం?
0: What for?
1: తిరిగి విశ్వామిత్రుడు నేను ఈ ఆశ్రమానికి రాను అన్నాడు.
0: Vishwamitra said, I would not come back to this ashrama.
1: మిథిలాపురం నుండి నేను హిమాలయ పర్వతములకు వెళ్తానన్నాడు.
0: I'll proceed to Himalayas from Mithila.
1: అప్పుడు ఈ ఆశ్రమంలోని వారందరూ కూడా పరమ దుఃఖంలో మునిగారు.
0: ఆల్ ఇన్హాబిటెంట్స్ వర్ వెరీ సాడ్.
1: వీరందరూ ప్రయాణమై వెళుతుంటే అడవి లోపల
0: పాసింగ్ బై ద
1: పశువులు మృగములు పక్షులు అన్ని కూడా విలపిస్తూ వచ్చాయి.
0: కౌస్ అనిమల్స్ ఇన్ ద బర్డ్స్ స్టార్టెడ్
1: క్రైయింగ్. అది కూడా వీరి వెంట పరిగెత్తుతూ పోతున్నాయి.
0: దే టు ఫాలోడ్ స్టార్టెడ్ రన్నింగ్.
1: అనగా విశ్వామిత్రుడు ఇంత భూత ప్రీతి కలిగినటువంటి వాడనేటువంటి సత్యాన్ని అక్కడ నిరూపించాడు.
0: దేర్ ద ట్రూత్ ఈస్ వెరీ వెల్ ఇండికేటెడ్ దట్ విశ్వామిత్ర హ్యాడ్ కంపాషన్
1: సాక్షాత్ ప్రేమ స్వరూపుడైనటువంటి వాడు, సాక్షాత్ ధర్మ స్వరూపుడైనటువంటి వాడు, సాక్షాత్ సత్య స్వరూపుడైనటువంటి ఈ రామలక్ష్మణులు కూడాను ఈనాడు అరణ్యాన్ని వదిలిపోతున్నారు.
0: రామాయణ లక్ష్మణ దేవర్ ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్, దేవర్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ అండ్ రైచియస్నెస్, దే ఆర్ లీవింగ్ దిస్ ఫారెస్ట్.
1: వదలి మేము ఉండలేము అని మృగములు కూడాను పరిగెత్తుతున్నాయి.
0: సో సేయింగ్ దట్ వీ కెనాట్ బేర్ ద పాంగ్స్ ఆఫ్ సెపరేషన్
1: పక్షులు అన్ని జాతి పక్షులు కూడాను వారిని అనుసరిస్తూ వచ్చాయి.
0: ద బర్డ్స్ ఆఫ్ డిఫరెంట్ స్పీషీస్ ఆల్సో ఫాలోడ్ దెమ్.
1: పోతూ ఉన్నారు రామలక్ష్మణులు.
0: రామలక్ష్మణ్ అవర్ ప్రొసీడింగ్.
1: విశ్వామిత్రుడు ఆయా అరణ్యములు గురించి చక్కగా వివరిస్తూ వస్తున్నాడు.
0: విశ్వామిత్ర స్టార్టెడ్ నరేటింగ్ ది డీటెయిల్స్ ఆఫ్ ద ఫారెస్ట్.
1: ఇక్కడ వామనమూర్తి పుట్టినటువంటి దినం.
0: This is the place where Vamana was born.
1: ఈ వామనమూర్తి తిరిగినటువంటి ప్రదేశము.
0: It is the place where Vamana
1: was born. ఈ విధంగా సాక్షాత్ నారాయణమూర్తిని గురించి విశ్వామిత్రుడు చెప్తూ వచ్చాడు.
0: విశ్వామిత్ర స్టార్టెడ్ టెలింగ్ అబౌట్ నారాయణ గాడ్ హింసెల్ఫ్.
1: ఈ విధంగా చెప్పుతూ చెప్పుతూ చెప్పుతూ
0: వైల్ టెలింగ్ లైక్ దాట్
1: గౌతమ మహర్షి ఆశ్రమం చేరుకున్నాడు.
0: దే రీచ్డ్ గౌతమ హెర్మిటేజ్.
1: అనగా అక్కడ అహల్య శాపము.
0: అహల్య శాప
1: అనగా శాపం అంటే ఏమిటి? మన పురాణాల లోపల ఆమె రాయిగా మారిపోయింది అనుకుంటున్నారు.
0: వీ సే దట్ అహల్య హస్ గివెన్ ఎ కర్స్ దట్ షీ షుడ్ బి ఎ స్టోన్.
1: రాయిగా కనిపిస్తుండాలి కానీ ఆమె సజీవిగానే ఉంటుండాలి.
0: దో షీ అపియర్స్ టు బి ఎ స్టోన్ బట్ షీ ఇస్ అలైవ్.
1: రహస్యము.
0: ఇట్ ఇస్ దేర్ సీక్రెట్ దేర్.
1: ఆ దుమ్ము చేత మట్టి చేత ఇన్ని సంవత్సరంలో ఆ విధంగా ఒకే స్థానంలో ఉండటం చేత అది రాయిగా కనిపిస్తూ వచ్చింది.
0: బికాస్ షీ రిమైన్డ్ ఆల్ ద టైమ్ ఎట్ వన్ స్పాట్ బికాస్ ద డస్ట్ అరౌండ్ షీ లుక్ లైక్ ఎ స్టోన్.
1: కానీ సర్వజ్ఞుడైన రాములకు ఇది ఎంత తెలుసును.
0: బట్ రామ హూజ్ ఆల్ నోయింగ్ నో దిస్ ఫ్యాక్ట్.
1: అన్ని తెలిసి కూడాను ఏమీ తెలియనట్టుగా నటిస్తూ వచ్చాడు.
0: దో హీ నోస్ ఎవ్రీథింగ్ హీ స్టార్టెడ్ ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ హీ డస్ నాట్ నో.
1: అక్కడికి వెళ్ళేటప్పటికి లక్ష్మణ కొంత విశ్రాంతి తీసుకోవటం మంచిది అన్నాడు రాముడు.
0: బై ది టైమ్ దే రీచ్ దేర్ హీ సెడ్ లక్ష్మణ లెట్ అస్ టేక్ రెస్ట్.
1: దీనికి విశ్వామిత్రుడు కూడా అంగీకరించాడు.
0: విశ్వామిత్ర ఆల్సో అక్సెప్ట్ దిస్ ప్రపోజల్.
1: దగ్గరికి పోతూ ఉన్నాడు.
0: దే వర్ అప్రోచింగ్ దిస్ స్టోన్.
1: ఇంకా పాదం కూడాను సోకలేదు.
0: హీ డిడ్ నాట్ స్టెప్ ఓవర్.
1: ఈ పాదం యొక్క వైబ్రేషన్, దాని యొక్క ప్రభావం ఇంకా రాతి దగ్గరికి పోతుండాలి.
0: The vibrations of the lotus feet were approaching the
1: stone. కదిలింది అహల్య.
0: Immediately there was movement.
1: పాదములు గట్టిగా పట్టుకుంది.
0: And she caught hold of the feet.
1: రాముడు ఆశ్చర్యపడినట్టుగా నటిస్తున్నాడు.
0: రామ వాస్ ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ హి వాస్ సర్ప్రైజ్డ్.
1: రాముడు తెలుసును.
0: రామ నో.
1: ఈ అహల్య అని తెలుసును.
0: షీ నోస్.
1: కానీ తాను మానవుడిగా సంచరించాలి.
0: బట్ హి హస్ టు మూవ్ లైక్ ఎ హ్యూమన్.
1: నేను దైవంగా సంచరించకూడదు.
0: ఐ షుడ్ నాట్ లుక్ లైక్ గాడ్.
1: అనేటువంటి సంకల్పాన్ని తాను దృఢం చేసుకున్నాడు.
0: He had the strong determination.
1: Vedavedye pare pumse jate dasharathatmaji. నేను దశరథుని కుమారుణ్ణి అంటున్నాడే కానీ నేను శ్రీరామచంద్రుణ్ణి, నేను మహావిష్ణు స్వరూపుణ్ణి ఎక్కడ కూడా చెప్పడం లేదు.
0: హి ఆల్వేస్ సెడ్ దట్ ఐఎమ్ సన్ ఆఫ్ దశరథ. హి నెవర్ సెడ్ ఐఎమ్ శ్రీమన్నారాయణ. హి నెవర్ సెడ్ దట్ ఐఎమ్ శ్రీరామచంద్ర.
1: భగవంతుడు అనేటువంటిది ఒక ఋషులకు మాత్రం తప్ప ఎవరికీ తెలియదు.
0: ఓన్లీ సేజెస్ నో దిస్ దట్ హీస్ గాడ్, నో వన్ ఎల్స్.
1: లక్ష్మణుడికి రామునికి కూడా తెలుసును.
0: లక్ష్మణ రామ నో దిస్ ఫ్యాక్ట్.
1: కానీ ఇప్పుడు దీనిని ఏమాత్రము బహిరంగ పరచకూడదు.
0: బట్ దిస్ షుడ్ నాట్ బి నోన్ టు అదర్స్.
1: వచ్చిన కార్యం జరిగేంత వరకు కూడాను ఈ రహస్యాన్ని అట్టే దాచుకోవాలి.
0: అంటిల్ ద టాస్క్ ఈస్ ఫుల్ఫిల్డ్ దిస్ హస్ టు బి సీక్రెట్ హస్ టు బి మెయింటైన్డ్.
1: తాను ఎందుకోసం వచ్చాడు?
0: వై డిడ్ హి కమ్?
1: సాధు సంరక్షణార్థమై వచ్చాడు.
0: టు ప్రొటెక్ట్ ద పాయస్.
1: సాధువులు అంటే ఎవరు?
0: హూఆర్ పాయస్?
1: సన్యాసి వేషం వేసుకున్నటువంటి వాళ్ళు ఆ సాధువులు.
0: యూ మీన్
1: సాధు మానవుని ఎందున్నటువంటి సాధుత్వం అనేటువంటి దాన్ని సంరక్షించే కోసం.
0: To protect that pious quality within man.
1: Anduvalli paritranaya sadhunam annadu.
0: So he said that you would protect the pious people.
1: అందరి ఎందు కూడా సాధుత్వం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ దట్ పైస్ క్వాలిటీ ఇన్ ఆల్.
1: ఆ సాధుత్వం అప్పుడప్పుడు విజృంభించి
0: sometimes it will
1: క్రూరత్వంగా వహించి
0: sometimes it perverts
1: మానవత్వాన్ని మరిపింపజేస్తుంది.
0: And it turns into cruelty and makes you forget the human quality.
1: కనుకనే మానవత్వాన్ని జ్ఞప్తికి తెప్పించే నిమిత్తమై
0: క్రూరత్వాన్ని
1: సంహరించి సాధుత్వాన్ని సంరక్షిస్తూ వస్తుంటాడు.
0: Therefore to remind the human quality, the pious nature has to be
1: protected.
0: This is my duty.
1: అని రాముని చెప్తూ వచ్చాడు.
0: Rama started telling that way.
1: ఈ లోపల అహల్య అనేక విధములుగా కూడా పరితాపం పొందుతూ తను క్షమించమని తను అనుగ్రహించమని ప్రార్థిస్తూ వచ్చింది.
0: In the meantime Ahalya started repenting. She prayed for pardon and for grace.
1: ఆ సమయానికి తపస్సునికై ఏగినటువంటి యొక్క గౌతమ మహర్షి కూడాను ప్రతించితే ప్రెజెంట్ అయ్యాడు.
0: In the meantime Gautama sage came there.
1: చూచాడు.
0: He saw.
1: గౌతమునికి తెలుసు శ్రీరామచంద్రుడు నారాయణమూర్తి అని.
0: Gautama knows Rama is Narayana, God.
1: స్వామి
0: స్వామి
1: నిమిత్త మాత్రం భవసవి సాచి అన్నట్టుగా నిమిత్త మాత్రంగా ఏదో ఒకటి జరగాలి.
0: సంథింగ్ షుడ్ హ్యాపెన్ యాజ్ ఎ ప్లీ.
1: కారణం లేని కార్యం జరగదు.
0: వితౌట్ కాస్ట్ దేర్ కెనాట్ బి
1: ఎఫెక్ట్. విత్తనం లేని మొక్క మొలవదు.
0: వితౌట్ సీడ్ దేర్ కెనాట్ బి ట్రీ.
1: కనుకనే ఇవన్నీ కూడా మంచికే జరుగుతుంటాయి.
0: సో ఆల్ థింగ్స్ హ్యాపెన్ ఫర్ అవర్ గుడ్.
1: ఏది జరిగినా మన మంచి కోసమని.
0: వాట్ ఎవర్ మైట్ హ్యాపెన్ ఇట్స్ ఫర్ అవర్ ఓన్ గుడ్.
1: ఈ సత్యాన్ని ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
0: దిస్ ట్రూత్ ఇస్ టాట్ టు ద వరల్డ్.
1: రాములు సర్వము తెలిసినప్పటికీ ఏమీ తెలియనటువంటి మానవునిగా సంచరిస్తూ వచ్చాడు.
0: దో రామా ఇస్ ఆల్ నోయింగ్, హి ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హి డజంట్ నో.
1: అక్కడ గౌతముని కూడా చేర్చుకొని మిథిలాపురానికి చేరారు.
0: అలాంగ్ విత్ గౌతమ సేజ్ దే రీచ్డ్
1: మిథిలాపురములో. ఈ రామలక్ష్మణులు అనేటువంటి వారు ఈ రెండు సింహం పిల్లల వలె సంచరిస్తూ ఉంటే మిథిలాపురం పట్టణ వారందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు.
0: As Rama and Lakshmana were started moving like lions, inhabitants of Mithila
1: started looking at them. రేపటి దినం మనకు సీతాధనస్సును ఉంచడానికి వచ్చారా?
0: హ్యావ్ దే కమ్ టు బ్రేక్ దిస్?
1: అని ఆడవారి లోపల చెప్పనక్కర్లేదు ఇంకా.
0: అమాంగ్ విమెన్ యూ కెనాట్ ఎస్టిమేట్ దేర్ జాయ్.
1: సీతను వివాహమాడే నిమిత్తమై వచ్చారు అని కొంతమంది.
0: సమ్ థాట్ దట్ దే కేమ్ టు మ్యారీ.
1: సీతకు తగినటువంటి వాడు ఇతను పిల్లవాడు అని కొంతమంది.
0: సమ్ థాట్ దట్ దే రైట్ పర్సన్. ఈ
1: విధంగా కథలను పెంచుకుంటూ పోతున్నారు.
0: దే స్టార్టెడ్ ఇమాజినింగ్ దట్ వే.
1: కానీ ఈ పిల్లలకి ఇద్దరికి ఏమి తెలియనట్టుగా నటిస్తున్నారు.
0: బట్ దీస్ టూ వర్ ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ దే డోంట్ నో ఎనీథింగ్.
1: ఇక్కడ సామాన్య మానవుని యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది?
0: హౌ షుడ్ బి ద అవర్ మూమెంట్?
1: విశ్వామిత్రుడు జనకుడికి చెప్పాడు.
0: విశ్వామిత్రుడు అటువంటి జనక
1: దశరథ మహారాజు కుమారుడు అంటే రామలక్ష్మణుడు కూడాను నా వెంట వచ్చారు అని.
0: ద సన్ ఆఫ్ దశరథ రామలక్ష్మణ్ ఆర్ విత్ మీ.
1: వారికి ఒక విడుదల ఇచ్చాడు.
0: దే గేవ్ దెమ్ సమ్ రెస్ట్.
1: రాయల్ ఫ్యామిలీకి ఇవ్వాల్సినటువంటి ఒక గౌరవ మర్యాద అంతా కూడాను అక్కడ అందిస్తూ వచ్చాడు.
0: దే వర్ గివెన్ ఆల్ రాయల్ కర్టసీస్ ఇన్ హాస్పిటాలిటీ.
1: నారదుడు కూడాను అక్కడ ప్రవేశించాడు.
0: నారద్ ఆల్సో వాస్ దేర్.
1: తనలో తాను అనుకుంటున్నాడు.
0: ఈ థాట్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: నారాయణ ఈనాటికి నీ దర్శనం ఈ రూపంగా దర్శించింటాను.
0: నారాయణ ఐ కుడ్ సీ ఎంత
1: ధన్యుడను అనుకున్నాడు.
0: ఐఎమ్ రియలీ గ్రేట్ అండ్ ఫార్చునేట్.
1: కానీ రాములు అక్కడ ఒక చక్కని నాటకం ఆడుతూ వచ్చాడు.
0: బట్ రామా స్టార్టెడ్ ఎనాక్టింగ్ ఎ డ్రామా దేర్.
1: ఆ రూమ్ లోపల పండుకున్నాడు.
0: హీ స్లెప్ట్ ఇన్ దట్ రూమ్.
1: ఒక కాలును కాలు పైన వేసుకున్నాడు.
0: నడిచి
1: నడిచి వచ్చి నొప్పి కలిగినట్టుగా ఆ కాలును తాను ఒత్తుకుంటూ ఉన్నాడు.
0: As if he was very much tired and there's pain in the legs, he started pressing there.
1: Tachchan mein lopalaku velli ee paadaseva nen chestuna ani anukuntunnadu ee naradudu.
0: Narada started feeling, why can't I press your feet?
1: Bhagavantudu tana paadaseva taane chestunnada?
0: God is just pressing your feet.
1: Yenti leela?
0: What's all this?
1: Bhagavantuda ninnu kanuvaratam evari taramu?
0: Oh God, who can know you?
1: Ninu ganugonna kalama.
0: Can we know you?
1: అణువు కంటే అతి సూక్ష్మరూపుడవు, ఘనము కంటే అతి ఘననీయుడవు.
0: యు ఆర్ స్మాలర్ దెన్ దట్ ఆఫ్ ఎన్ ఆటమ్ అండ్ బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
1: 84 లక్ష జీవముల అని ఎంబున నెడబాయకుందువట, అణువురేణు తృణకాష్టము వదలవు, అఖండరు పుడవై వెలయుదుట, నిను గనుగొన్న గల్లమా.
0: యు ఆర్ ఆల్వేస్ ఇన్ 84 లక్ష స్పీషీస్ ఆఫ్ బీయింగ్ అరౌండ్.
1: అతి సూక్ష్మరూపుడ,
0: యు ఆర్ సట్లర్ దాన్ ది యాటమ్.
1: ఘనము కంటే అతి ఘననీయుడవు.
0: యు ఆర్ ది బిగ్గెస్ట్ ది బిగ్.
1: 84 లక్ష జీవముల
0: 84 లక్ష
1: అనయమున నెడబాయకుందువట,
0: ఆల్వేస్ బి
1: అణువురేణు తృణకాష్టము మొదలుగా,
0: రైట్ ఫ్రమ్ ది యాటమ్ టు ది
1: అఖండరు పుడవై వెలయుదువట, నిను గనుగొన్న గల్లమా.
0: యు ఆర్ ది కాస్మిక్ ఫామ్, కెన్ వీ నో యూ?
1: సామాన్య మానవుడి వలె సంచరిస్తున్నావు రామా.
0: యు ఆర్ బిహేవింగ్ లైక్ ఎన్ ఆర్డినరీ వన్
1: అని అనుకుంటూ మెత్తగా తలుపులు తెరిచాడు.
0: హీ సాఫ్ట్లీ ఓపెన్ ద డోర్.
1: రాముడు లేచాడు.
0: రామా గాట్ అప్.
1: స్వామి
0: స్వామి,
1: నడిచి వచ్చి అలసటగా ఉంటుండదా అని ప్రశ్నించాడు.
0: He said, are you tired because you have walked long?
1: నారదా, నాకు అలసట అనేటువంటిది ఒకటి ఉన్నదా?
0: Am I ever tired?
1: ఎప్పటికీ లేదు.
0: Never.
1: ఈ దేహము మీ నిమిత్తమై వచ్చినదే కాని నా నిమిత్తమై వచ్చినటువంటిది కాదు.
0: The body is here for you, not for my sake.
1: కనుకనే మానవ శరీరం చేతనే మానవుని యొక్క బాధను నివారణ గావించాలి.
0: Only with the help of this human body, the human
1: suffering. ఈనాడు మానవుడే సర్వధర్మములను కూడా తప్పినటువంటి వాడు.
0: And today it's only human that's cut off from his dharma.
1: పశుపక్షి మృగాదులు కూడా తమ తమ కర్తవ్యమును నిర్వర్తిస్తూ ఉన్నాయి.
0: The animals and birds follow their own
1: తమ సీజన్ తమ రీజన్ కూడా సక్రమంగా అనుసరిస్తున్నాయి.
0: They follow their own principle.
1: ఈనాటి మానవునికి నో రీజన్ నో సీజన్.
0: Only man today has no reason.
1: మానవత్వం అనేటువంటి ధర్మాన్ని విస్మరిస్తూ వచ్చాడు.
0: He has forgotten his very code of conduct.
1: కనుకనే మానవులకు బోధించే నిమిత్తమై దైవం మానుష రూపేణ రావలసి వచ్చింది.
0: To teach the entire humanity, God has taken human form.
1: కనుకనే ఈ మానవాకారమును ఆధారంగా చేసుకుని మానవుల వల్ల సంచరించడం చేత ఇది సామాన్యమైన మానవుడిగా భ్రమిస్తుంటారు చాలా మంది అజ్ఞానులు.
0: మెనీ పీపుల్ ఇగ్నోరెంట్ పీపుల్ ఆర్ డెల్యూటెడ్ బికాస్ గాడ్ హ్యాస్ టేకెన్ హ్యూమన్ ఫామ్.
1: కృష్ణావతారం నందు కూడాను
0: ఇన్ టైమ్స్ ఆఫ్ కృష్ణ ఇన్కార్నేషన్
1: బలరాముడు వచ్చి అమ్మా తమ్ముడు మన్నంతా తింటున్నాడు అని రిపోర్ట్ చేసింది.
0: బలరామ రిపోర్టెడ్ మాదా ది యంగర్ బ్రదర్ ఈస్ ఈటింగ్ మడ్ దేర్.
1: ఏమిట్రా తినడానికి తిండి లేదా మన ఇంటిలో?
0: వాట్ డోంట్ యూ హ్యావ్ ఫుడ్ ఎట్ హోమ్?
1: ఎందుకు నీవు మట్టి తిన్నావు?
0: వై డూ యూ ఈట్ మట్ లైక్ దాట్?
1: నేను తినలేదని చెప్పాడు.
0: కృష్ణ సెడ్ ఐ డిడ్ంట్ ఈట్.
1: అంతేకాదు
0: నాట్ ఓన్లీ దాట్,

0: Mother?
1: Amma.
0: Mother, to eat mud, am I a child? Am I a fool? Am I hungry? No.
1: నేను పిల్లవాడిన?
0: Am I a child?
1: కాదు.
0: No.
1: ఈ మాటల లోపలే తాను సాక్షాత్ భగవంతుడు అనేటువంటి సత్యాన్ని తప్పక గుర్తించడానికి వీలవుతుంది.
0: In these utterances it's possible to recognize the divinity there.
1: నేనేం పిచ్చివాడనా మట్టి తినడానికి?
0: Am I mad to eat?
1: అనగా తాను పిచ్చివాడు కాదు, మహాజ్ఞాని,
0: the one who wisdom.
1: ఈ విధమైన మాటలతో ఆ తల్లి అర్థం చేసుకోలేదు.
0: These words could not convince mother.
1: తెరచు అని నిండు కొట్టింది.
0: She started slapping on the cheek.
1: నోరు తెరిచాడు.
0: He opened his mouth.
1: అన్ని లోకములు కనిపిస్తుంటున్నాయి.
0: You could see all the words within his mouth.
1: అప్పుడు తల్లి ఆశ్చర్యపడిపోయింది. ఆ మాయ ఒక నిమిషంలో వస్తుంది, ఒక నిమిషంలో పోతుంది.
0: The illusion comes in a moment and passes off.

0: Is it a dream? Or is it one act of God? Or is any other thing like that?
1: Nere kayuna dananu. Yesoda devi kano. Yeni Yesoda na kada. Ani tanapaine tanaku doubt vachesindi.
0: She doubted her own self, am I Yesoda or not?
1: Nenu Yesoda kademo.
0: I am not Yesoda.
1: Neku vaishnavam ayyemto.
0: Or is it illusion?
1: Yenti vanni chuttamu.
0: What's all this?
1: Na gopaluni yokku notilo 14 lokamulu kanapattama.
0: How is it I say fine for the
1: Anindi, na gopala ra, ani mari todapaina kurchobettukundi.
0: See, just this all illusion, imagination. Again started calling Gopala.
1: Chanamulo daivanga kanipistundi. Chanamulo manavudiga pravartinchestundi.
0: In a moment it appears like God, divine, next moment is illusion.
1: అదే విధముగానే
0: లైక్ వైజ్
1: నారదుడు కూడా ఆ విధమైన యొక్క మోసంలో పడ్డాడు.
0: నారద ఆల్సో వాస్ టేకెన్ అప్ బ్యాక్ లైక్
1: నారదుడేమిటి, విశ్వామిత్రుడు కూడా అదే మోసంలో పడ్డాడు.
0: విశ్వామిత్ర ఆల్సో వాస్ డెల్యూటెడ్.
1: సాక్షాత్ నారాయణమూర్తిని దశరథునికి చెప్పి
0: తెలింగ్ దశరథ
1: కరియు నదికి పోయిన తక్షణమే నీవు రాక్షసు చూసి భయపడతారో ఏమో, మంత్రోపదేశం చేస్తానన్నాడు. ఇది మాయ కాదా?
0: యాజ్ అప్రోచ్ ద బ్యాంక్స్ ఆఫ్ సర్యూ రివర్ ఐ విల్ టెల్ యూ టీచ్ యూ సమ్ మంత్ర. సో
1: ఈ మాయతో కప్పబడినటువంటి వారు మానవులు, మాయ చేత కప్పబడినటువంటి వారు మానవులు.
0: హ్యూమన్ బీయింగ్స్ ఆర్ కవర్డ్ బై డెల్యూషన్.
1: కనుకనే దైవత్వం అనే దాన్ని ఒక క్షణంలో నమ్ముతారు, క్షణంలో విమర్శిస్తారు.
0: దే విల్ హ్యావ్ దేర్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ ఫర్ ఎ మోమెంట్ అండ్ దే విల్ క్రిటిసైజ్ ద నెక్స్ట్ మోమెంట్. అనగా ఏమిటి,
1: వారి హృదయము ఇంకను పరిపక్వము కాలేదు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ దేర్ హార్ట్ ఈస్ నాట్ ఫుల్లీ మెచ్యూర్.
1: పరిపక్వం కానటువంటి సమయం లోపలే ఒక తూరి పుల్లగా ఉంటుంది, ఒక తూరి తీయగా ఉంటుంది పండు.
0: As their hearts, the fruits are not fully ripe, it could be astringent at times and sweet later.
1: నీకు చాలా మందికి తెలుసు మామిడి పండు కాలం లోపల.
0: You know the season of mangoes.
1: తోటిమ దగ్గర తిన్నప్పుడు తీయగా ఉంటుంది.
0: If you just eat it,
1: కింద వైపున కొరికినప్పుడు చేదు పుల్లగా ఉంటుంది.
0: At the bottom you find
1: it. అనగా అది ఇంకా పరిపక్వానికి స్థితికి రాలేదు.
0: It means it's not fully ripe.
1: కనుక మానవత్వం అనేటువంటిది పరిపక్వ స్థితికి వచ్చేటప్పటికి వేపకాయ గుడులు తీయగా మారిపోతుంది.
0: The human life, when it is fully ripe, it will be sweet. Like that of the, even that neem fruit.
1: కనుక రామ చరిత్ర యందు
0: in the history of
1: Rama, రసవత్తరమైన యొక్క మాధుర్యం ఉంటుండాలి.
0: There is sweetness in full.
1: ఈ రామరసాన్ని వాల్మీకి చెప్పాడు.
0: వాల్మీకి said,
1: ఇది చెరకు రసం వంటిది అన్నాడు.
0: ఇట్ ఈస్ లైక్ ది జ్యూస్ ఆఫ్ షుగర్ కేన్.
1: చెరకు అక్కడక్కడ గెనపలంతా ఉంటుంటాయి.
0: ది షుగర్ కేన్ హాస్ గాట్ జాయింట్స్ హియర్ అండ్ దేర్.
1: ఈ గెనపలు వచ్చింది అని దీనికి చేదు రాదు.
0: యూ డోంట్ ఫైండ్ బిటర్నెస్.
1: రాదు,
0: ఇట్స్ నాట్ సావర్.
1: లేక ఈ చెరుకునందు పరిపూర్ణ మొదటి నుంచి కడ వరకును మాధుర్యమే కాని చెరుకు వంకరపోయిందని తీపి కూడా వంకరపోదు.
0: ది షుగర్ కేన్ మే హావ్ సెవెరల్ బెండ్స్ బట్ ది జ్యూస్ ఈజ్ స్వీట్.
1: అదే విధంగానే మానవత్వంలో ఉన్నటువంటి భావములు వంకరపోయినట్టుగా మన భావములు కూడా వంకరపోతుంటాయి.
0: ది హ్యూమన్ లైఫ్ హాస్ గాట్ సో మెనీ బెండ్స్ ఆల్సో ది ఫీలింగ్స్.
1: కనుకనే మనలో ఆ వంకరలు పోకుండా ఉండడానికి పూర్ణ విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు సీ వుడ్ బి స్ట్రైట్ వి షుడ్ డెవలప్ ఫుల్
1: ఫెయిత్. అందరి యందు దైవత్వమే ఉంటుండాలి.
0: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఆల్.
1: అందరి యందు రామచంద్రుడే ఉంటున్నాడు.
0: రామ ఇస్ ఇన్ ఆల్.
1: ఏ విధంగా ఉంటున్నాడు?
0: ఆబ్వియస్లీ
1: రమేతి ఇతి రామః, హృదయమే రమించేపజేసేటువంటిది.
0: ఇస్ ద వన్ దట్ మేక్స్ అవర్ హార్ట్స్ బ్లిస్ఫుల్.
1: కాబట్టి ప్రతి మానవుని ఎందుకును హృదయ స్థాయి రామచంద్రుని యొక్క స్థాయి.
0: దేర్ఫోర్ రామ అడోన్స్ ది ఆల్టార్ ఆఫ్ అవర్ హార్ట్స్.
1: హృదయమే భగవంతుని యొక్క పీఠము.
0: ద హార్ట్ ఈస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: దాంట్లో మరొక దానిని చేర్చుకోవటం చేతనే ఈ విధమైనటువంటి మానవత్వం అనేటువంటిది దానవత్వంగాను పశుత్వంగాను మారిపోతుండాలి.
0: బికాస్ వీ గివ్ ప్లేస్ టు సమ్ అదర్ థింగ్స్ దేర్ ఇన్ అవర్ హార్ట్స్, అవర్ లైఫ్
1: దైవములకు తప్ప మరొక దానికి చోటు ఇవ్వకూడదు.
0: ఓన్లీ గాడ్ షుడ్ బి ఇన్స్టాల్డ్ ఇన్ అవర్ హార్ట్, నన్ ఎల్స్.
1: కానీ ఈనాడు దురదృష్టవశాత్తు మారడం ఏజ్ లోపల ఈ హృదయాన్ని మ్యూజికల్ చైర్ గా మారుస్తున్నారు.
0: బట్ అన్ఫార్చునేట్లీ వీ హావ్ కన్వర్టెడ్ దిస్ హార్ట్.
1: ఒక నిమిషంలో దైవము, ఒక నిమిషంలో ప్రకృతి, ఒక నిమిషంలో తల్లి, మరొక నిమిషంలో తండ్రి, ఇంకో నిమిషంలో భార్య, మరొక నిమిషంలో బిడ్డలు. ఈ విధంగా ఒకే చైర్ను అనేక మందికి మారుస్తూ వస్తున్నారు.
0: వీ గాన్ షిఫ్టింగ్. At one time we will have God, nature, mother, the father, children and so on.
1: ఈ అటాచ్మెంట్ కు ఇది గురి కావడం చేతనే అనేక రూపములను ధరిస్తూ ఉంటుంది.
0: Because of attachment it assumes
1: many forms. అనేక రూపాలుగా రూపొందుతుంటుంది.
0: It gives so many shapes.
1: కానీ ఇది అటాచ్మెంటే కానీ ప్రేమకు సంబంధించినటువంటిది కాదు.
0: It's only attachment and not love.
1: పరిపూర్ణ ప్రేమ స్థానమే హృదయము.
0: The heart symbolizes total love.
1: కనుక ఇట్టి పరిపూర్ణ స్థానం అనేటువంటి హృదయం తత్వం లోపల దైవత్వం చక్కగా గుర్తించడానికి వీలవుతుంది.
0: విత్ టోటల్ లవ్ ఇన్ అవర్ హార్ట్ వీ కెన్ నో ద డివినిటీ.
1: ఇంకా రెండవ దినము మిథిలాపురం లోపల అనేక మంది, వందల మంది ప్రజలను పట్టి ఆ యొక్క శివధనుస్సు అనేటువంటి ఉండిన బండిని ఈడ్చుకుని వచ్చారు. సభ లోపలికి.
0: ఆన్ దిస్ ఫాలోయింగ్ డే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ బ్రాట్ దేర్
1: హండ్రెడ్స్ కాదు థౌసండ్స్ ఆఫ్ పీపుల్ కూడా ఎత్తినా కూడా అది కదిలించలేకపోయారు.
0: హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ కుడ్ నాట్ లిఫ్ట్ దట్ శివధనుస్.
1: విశాలమైనటువంటి ప్రదేశంలో ఆ యొక్క శివధనుస్సును పెట్టారు.
0: ఇన్ ఎ వాస్ట్ ల్యాండ్ దట్ శివధనుస్సు ఇస్ కెప్ట్ దేర్.
1: ఇంకా దీనిని విరిచడానికి అనేక మంది రాజులు వచ్చారు.
0: మెనీ అటెంప్ట్ టు బ్రేక్ ఇట్.
1: దీన్ని విరిచాలని రాలేదు.
0: They have not come there.
1: సీతను పెళ్లాడాలని వచ్చారు పాపం.
0: They have not come there to break that vow there to marry Sita.
1: ఈ ఆశలన్నీ దురాశలుగా మారిపోయినాయి.
0: That's all become the wrong.
1: కారణం ఏమిటి?
0: What the reason?
1: ఒక ప్రతిఫల నిమిత్తమై వారు వచ్చినటువంటి వారే కాని
0: They have come there in expectation.
1: పవిత్రమైన దివ్యత్వాన్ని ప్రకటించే నిమిత్తం రాలేదు.
0: They have not come there to manifest divinity there.
1: కానీ రామలక్ష్మణులకు ఏ అభిష్టము లేదు.
0: రామ లక్ష్మణ హ్యాడ్ నో డిజైర్.
1: ఏ ప్రతిజ్ఞలు లేవు.
0: They don't have any other idea.
1: దానిని విరుస్తామనేటువంటి ఒక అహంకారం కూడా లేదు.
0: They were not egoistic.
1: ఇష్టమే లేదు.
0: They didn't want it.
1: అందరితో కూర్చున్నారు సమానంగా.
0: They sat along with others.
1: చూచాడు విశ్వామిత్రుడు.
0: విశ్వామిత్ర సో
1: రామా
0: రామా
1: దీన్ని నీవు విరుచగలవా?
0: Can you break this?
1: నవ్వినాడు పాపం.
0: రామ స్మైల్.
1: ఇంత చిన్నదానిని ఈ చిన్న పనికి నాకు అప్పచెప్తున్నాడే.
0: హీఈస్ గివింగ్ ది స్మాల్ డ్యూటీ టు మీ.
1: ఈ చివరి చిన్న ధనుస్సు
0: స్మాల్ థాన్
1: ఎడమ చేతితో తుంచవచ్చును.
0: ఐ కెన్ బ్రేక్ ఇట్ విత్ ది లెఫ్ట్ హ్యాండ్.
1: ఇది నీవు తుంచగలవా అని చెప్పి నన్ను ప్రశ్నిస్తున్నాడు విశ్వామిత్రుడు.
0: విశ్వామిత్ర క్వశ్చన్.
1: మాయ అనుకున్నాడు.
0: ఐఎమ్ జస్ట్ ఫాలోయింగ్.
1: సరే ఏమి కదలలేదు.
0: హీ డిడ్ మూవ్.
1: అందరూ బలశాలులందరూ వచ్చారు.
0: ఆల్ స్ట్రాంగ్ పీపుల్ కేమ్.
1: ఆ సభ లోపల రావణాసురుడు కూడా వచ్చాడు.
0: Ravanasura also was present in that court.
1: ఇతను వచ్చాడు తన బల పరాక్రమంతా కూడా అక్కడ ప్రదర్శించుతూ వచ్చాడు.
0: He started exhibiting all his muscle power.
1: కట్టె కడపటికి దాని కింద పడిపోయి కదలలేకుండా పోయాడు.
0: Ultimately he fell down.
1: ఈ అవమానాన్ని భరించుకోలేకపోయాడు రావణుడు.
0: రావణ కుడ్ నాట్ బేర్ ద షేమ్ దే.
1: అహంకార అభిమాన అసూయలు ఉండినటువంటి వారికి ఎక్కడ పోయినా కానీ అవమానం అనేటువంటిది తప్పినది కాదు.
0: ద వన్ విత్ ఈగో అండ్ జెలసీ అండ్ హేట్రెడ్ ఇస్ బౌండ్ టు
1: రావణికి ఇక్కడ కూడా పరాభవం తప్పలేదు.
0: అండ్ రావణ ఆల్సో ఇస్ పుట్ టు షేమ్ హియర్.
1: ఈ అసూయ కలిగినటువంటి రావణికి ఎక్కడ పోయినా ఈ యొక్క పరిబాధ తప్పలేదు.
0: రావణ ఫుల్ ఆఫ్ జెలసీ హస్ బీన్ పుట్ టు షేమ్.
1: అందరూ పక్కన నవ్వారు.
0: ఎవ్రీబడి లాఫ్డ్.
1: కానీ అతనికి అవమానం ఎంత అవమానం.
0: పది
1: తలలు కూడా ఒక తూరు తీసినట్టుగా అయిపోయింది.
0: హీ ఫెల్ట్ యాజ్ ఇఫ్ హీ లాస్ట్ ఆల్ ద 10 హెడ్స్ బికాజ్ ఆఫ్ హ్యూమిలియేషన్.
1: ఈ సమయం లోపల
0: ఎట్ ద టైమ్
1: 14 సంవత్సరముల యొక్క వయసు కలిగినటువంటి ఈ రాములు నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు.
0: రామ స్టార్టెడ్ మూవింగ్ మెజెస్టికల్లీ.
1: ఇతను వస్తుంటే సభలో ఉండినటువంటి ప్రజలందరూ కూడాను ఈ పిల్లవాడేమిటి, ఈ ధనుస్సును విరచడం ఏమిటి అని హాస్యాస్పదంగా మాట్లాడుతూ వచ్చారు.
0: ఆల్ దోస్ దట్ అసెంబ్డ్ దేర్ ఇన్ ద కోర్ట్ దే స్టార్టెడ్ మేకింగ్ ఫన్ ఆఫ్ వాట్ ఇస్ దిస్ యంగ్ బాయ్, హౌ కెన్ యూ బ్రేక్ దిస్.
1: ఇది ఆశ్చర్యం.
0: ఇట్స్ మ్యాటర్ ఆఫ్ సర్ప్రైజ్.
1: ఇది కేవలము ఒక అవమానకరమైనటువంటి రీతిగా సంచరిస్తున్నాడు ఈ పిల్లవాడెవరు.
0: దిస్ బాయ్ ఇస్ మూవింగ్ అబౌట్.
1: ఇతనికి పర్మిషన్ ఇచ్చినటువంటి వారెవరు?
0: హూ బ్రాట్ హిమ్?
1: ఈ విధంగా ఎవరికి తగినట్టు వారు మాట్లాడుతూ ఉన్నారు.
0: ఈచ్ వన్ స్టార్టింగ్ ఇన్ హిస్ ఓన్ వే.
1: రాములు వచ్చాడు.
0: రామ కేమ్.
1: నిలిచాడు.
0: హి స్టూడ్ దేర్.
1: అంతా సభనంతా ఒక్క తూరి పరికసించాడు.
0: హి జస్ట్ వాచ్డ్ ఆల్ అరౌండ్.
1: ఎడమ చేతితో దాన్ని ఎత్తాడు.
0: హి లిఫ్టెడ్ విత్ ది లెఫ్ట్ హ్యాండ్.
1: ఓ, ఇంకా ఈ ఎడమ చేతితో రాములు ఎత్తేటప్పటికీ
0: చేరిన
1: ప్రజలంతా కూడా ప్రతి ధ్వనులతో మిన్నుమిట్టినాయి.
0: ఇట్స్ ఫుల్ ఆఫ్ చీర్స్ అండ్ అప్లాజ్ రిజౌండింగ్.
1: దానిని తిరిగి నారి కట్టాలి.
0: అండ్ ఇట్ ద థ్రెడ్ హ్యాస్ టు బి టైడ్.
1: దాన్ని వంచి నారి కట్టాలి.
0: అండ్ ఇట్ హ్యాస్ టు బి బెంట్.
1: ఎడమ చేతితోనే వంచినాడు.
0: అండ్ ఇట్ బెంట్.
1: వంచేటప్పటికి విరిగిపోయింది ఈ యొక్క శివధనస్సు.
0: అండ్ హి స్టార్టెడ్ బెండింగ్ దట్ బౌ, ఇట్ బ్రోక్.
1: ఆ శబ్దము మహాప్రళయంగా రూపొందింది.
0: దట్ ఈస్ ది సౌండ్ ఆఫ్ ఎ థండర్.
1: ఏ ఆటం బాంబో, ఏ హైడ్రోజన్ బాంబో వేస్తే శబ్దం ఎత్తొస్తుందో ఆ విధంగా వచ్చేసింది ఈ శబ్దం.
0: ఇట్ వాజ్ ది సౌండ్ ఆఫ్ ఎన్ ఆటం బాంబ్ ఆర్ హైడ్రోజన్ బాంబ్.
1: ఈ దృశ్యాన్ని చూచారందరూ కూడాను.
0: ఎవ్రీబడి వాచ్డ్ ది సీన్.
1: ఆ యొక్క అయోధ్య పురివాసులంతా కూడా లేరు అక్కడ. ఇంత కూడాను ప్రతి ఒక్కరు కూడాను స్త్రీలందరూ కూడా ఆశ్చర్యపడిపోతున్నారు.
0: ఆల్ విమెన్ ఎవ్రీబడి అరౌండ్ దట్ సర్ప్రైజ్.
1: మిథిలాపుర స్త్రీలందరూ కూడా మా సీతమ్మకు తగినటువంటి వారు చిక్కాడురా అనుకున్నారు.
0: ఆల్ లేడీస్ దేర్ ఇన్ మిథిలాపుర థాట్ దట్ ఏ రైట్ మ్యాన్.
1: చేరిన స్త్రీలందరూ కూడా రాముడిని వర్ణించేటువంటి వారే.
0: అండ్ దేర్ విమెన్ స్టార్టెడ్ డిస్క్రైబింగ్ రామ.
1: అట్టి వర్ణిస్తూ ఉండిన సమయం లోపల
0: యాజ్ దే వర్ డిస్క్రైబింగ్ హిమ్,
1: ఇంకా వివాహమునకు సిద్ధం చేశారు.
0: ఆల్ ప్రిపరేషన్ ఫర్ ద వెడ్డింగ్ వాజ్ మేడ్.
1: విశ్వామిత్రుడు వచ్చి రాముని అడిగాడు.
0: విశ్వామిత్ర కేమిన్ ఆశ్రామ.
1: నీవు తయారుగా ఉన్నావా?
0: ఆర్ యు రెడీ నౌ?
1: ఏమిటి ఇది స్వామి?
0: వాట్ ఇస్ దిస్ స్వామి?
1: పితృఆజ్ఞ పేరు పరిపాలించేటువంటిది నా సహజ ధర్మము.
0: ఇట్స్ మై నేచురల్ క్వాలిటీ టు ఒబే ద కమాండ్ ఆఫ్ మై ఫాదర్.
1: తండ్రి ఆజ్ఞ లేకుండా నేను ఆ సీతను కూడా చూడను.
0: వితౌట్ ఫాదర్స్ పర్మిషన్ ఐ డోంట్ లుక్ ఎట్ ది ఫేస్ ఆఫ్ సీత.
1: కనుక తండ్రి తల్లిదండ్రులకు దీన్ని వార్తను పంపించండి.
0: Send the message to my parents.
1: వారి ఇష్టంపై నా ఇష్టం ఆధారపడి ఉంటుంది
0: Basing on their permission, I would follow.
1: పోని నిశ్చితార్థమైనా చేసుకోవచ్చును, మాలైనా వేయించుకోండి అన్నారు.
0: I said, at least engagement can be done, at least garland.
1: నేను ఎప్పుడు ఎంగేజ్ లోనే ఉంటున్నాను.
0: He said, I'm always engaged.
1: నాకు ఈ ఎంగేజ్మెంట్ అక్కర్లేదు.
0: I don't want this.
1: సీతను కూడా నేను చూడనక్కర్లేదు.
0: I don't want to see Sita.
1: ఎందుకనగా?
0: Reason.
1: వివాహం కాక పూర్వము పర స్త్రీని చూడటం మహాపాపం అనేటువంటి సత్యం నాకు తెలుసున్నాడు.
0: ఐ నో ద ట్రూత్, బేసిక్ ట్రూత్, దాట్ టు లుక్ ఎట్ ఎ ఉమన్స్ ఫేస్ బిఫోర్ మ్యారేజ్ ఇస్ ది వర్స్ట్ సిన్.
1: కనుక అంతవరకు నేను చూడను.
0: టిల్ దెన్ ఐ డోంట్ సీ.
1: నేరుగా ఇంటికి వెళ్ళాడు తన గదికి.
0: హి వెంట్ హోమ్ స్ట్రైట్ టు హిస్.
1: జనక మహారాజు చేయవలసిన ప్రయత్నాలంతా చేస్తున్నారు.
0: జనక వాస్ మేకింగ్ ఆల్ ప్రిపరేషన్స్.
1: అనేక రథములు పంపించాడు అయోధ్యకు.
0: సో మెనీ చారియట్స్ వర్ సెంట్.
1: ఈ జరిగిన వార్త అక్కడ లెటర్ పూర్వకంగా రాశారు.
0: హోల్ మెసేజ్ ఇస్ కన్వే.
1: ఇంకా వస్తున్నారు అందరూ.
0: All started reaching.
1: ఆ స్త్రీలంతా చూస్తున్నారు.
0: All women were watching.
1: రారే చూడగ పోదాము రాముల పెళ్లి, రారే చూడగ పోదాము.
0: Let us go and see the wedding of Rama.
1: రారే చూడగ పోదాం రమణులందరూ చేరి, కురుభద్ర గోత్రాది సుని పెండి, రారే చూడగ పోదాము.
0: Let all ladies go together to see the wedding of Rama.
1: మించి మగల్ కడ నుంచి తిగ్గున తల వంచి, వశిష్ట రప్పించి ఖడ్గమును తెప్పించి, దూలాల్పై గుప్పించి గుప్పించి ఇప్పించి మెప్పించి రప్పించుట, రారే చూడగ పోదాము. ఈ విధంగా స్త్రీలంతా కూడా వర్ణిస్తుంటున్నారు.
0: లైక్ దిస్ ఆల్ లేడీస్ స్టార్టెడ్.
1: ఇంతే కాదు,
0: స్త్రీలు
1: మించిన మిక్కుటాలు, వింతల బంగళాలు, ముత్యపు తోరణాలు, మూలల కిక్కిటీలు.
0: You find so many precious dimes and buntings over
1: there. Vajrala rugulu, vajrala rugulu.
0: There are diamonds.
1: Tapina neelalu.
0: And full of precious
1: stones. Neelalu veyarlu, nurarlu, bazarlu, rare chudaga podamu.
0: There are so many vast streets, they are highly decorated. Let's go and see them.
1: ఇలాంటి అందమైనటువంటి ఈ జీవితంలో లభ్యం కానటువంటి ఈ మహాపవిత్రమైనటువంటి సన్నివేశానికి అందరూ వెళదాం, రండి.
0: Let's go and attend that sacred function there.
1: అని ఆడవారంతా బయలుదేరుతున్నారు.
0: సో సేయింగ్ ఆల్ లేడీస్ స్టార్టెడ్ గోయింగ్.
1: అయోధ్య వాసులే కాకుండా ఈ మిథిలాపుర వాసులు అందరూ కూడా అక్కడే చేరిపోయారు.
0: నాట్ ఓన్లీ దోస్ దట్ బిలాంగ్ టు అయోధ్య, ఆల్ మిథిలాపుర పీపుల్ దేర్ గ్యాదర్డ్ దేర్.
1: మిథిలాపుర వారు మరొక రీతిగా పాడుకుంటున్నారు.
0: మిథిలాపుర ఇన్హాబిటెంట్ స్టార్ట్
1: కళ్యాణము చూతము రండి, కౌసల్య తనయుని కళ్యాణము చూతము రండి.
0: లెట్ అస్ సీ ది వెడ్డింగ్ ఆఫ్ రామ ద సన్ ఆఫ్ కౌసల్య.
1: సన్నమగు వింతనగాలట పిల్లన గోవులు బేరి మృదంగము.
0: యు ఫైండ్ ఆల్ ది డ్రమ్ బీట్ అండ్ ఆల్సో బ్లోయింగ్ ఆఫ్ ది ఫ్లూట్.
1: రథములు గజములు తురగము మేనక.
0: యు ఫైండ్ ది చారియట్స్ ఇన్ ది హాల్.
1: వారి వెంటగున వృద్ధవ కౌశికులు, కౌశిక వెంటనే వృద్ధ దశరథుడు, దశరథ వెంటనే మంత్రి సమంత్రులు. అత్యద్భుతముగా ఆనందముగా అయోధ్య అంతయు కదలి వచ్చినదట కళ్యాణము చూతము రండి.
0: యు ఫైండ్ ది కౌశిక, ది విశ్వామిత్ర, ద దశరథ, ఆల్ ద అసోసియేట్స్, దే ఆర్ ఆల్ మూవింగ్ టువర్డ్స్ దట్ ఇన్ ప్రొసెషన్. లెట్ అస్ సీ దట్ వెడ్డింగ్.
1: అంబారిపై అలగు తేజమట,
0: యు ఫైండ్ ఆన్ ది బ్యాక్ ఆఫ్ దగ్గర
1: నెలిసేది దివ్య రాములట,
0: విత్ ఆల్ ది లైట్
1: రామ అంకమున రమణ సీతయట,
0: అండ్ యు ఫైండ్
1: సీతారాముల సోదర సేవట. చిరునవ్వున మన క్షేమమడుగునట,
0: దేర్ స్మైల్ విల్ గివ్ అస్
1: క్షేమమడిగిన కదలని కదలని మదలిక పలుకక కళ్యాణము చూతము రండి.
0: లెట్ అస్ సీ దేర్ స్మైల్స్ అండ్ లెట్ అస్ హావ్ ఆల్ ది ఫన్. లెట్స్ గో దేర్.
1: ఒక్కతూరి ఆ యొక్క సుందర రూపుని చూస్తే మనకు చాలు.
0: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ వి సీ దేర్ బ్యూటిఫుల్ ఫామ్.
1: రండి పోదామని అందరూ వచ్చేస్తున్నారు.
0: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ వి సీ దేర్ బ్యూటిఫుల్ ఫామ్ వన్స్. లెట్స్ గో.
1: నాలుగవ దినము,
0: నెక్స్ట్ డే,
1: అప్పటికి దశరథ మహారాజు సామంతులు అందరు కూడా రథాల్లో వచ్చి దిగారు.
0: దశరథ అండ్ ఆల్ హిస్ అసోసియేట్స్ కేమ్ దేర్.
1: ఆనాడు వివాహంలోకి తయారైనారు.
0: దే వర్ రెడీ ఫర్ ద వెడ్డింగ్.
1: అప్పుడు శ్రీరామచంద్రుని చక్కగా అలంకారం చేశారు.
0: అండ్ రామచంద్ర హ్యాడ్ ఆల్ డెకరేషన్స్.
1: అక్కడ ఈ కళ్యాణం జరిగే పరిస్థితిలో వారు మహారాజులు,
0: దే ఆర్ ఎంపరర్స్,
1: తలంబ్రాలు పోయడానికని ముత్యములన్నీ తెచ్చి తట్టల్లో పెట్టుకున్నారు.
0: తలంబ్రాలు సీక్రెట్ రైస్, యు నో దే బ్రాట్ పర్ల్.
1: భారతీయ సంస్కారంలో సంస్కృతి యందు ఇది ఒక ప్రధానమైన ప్రచారము, ఆచారము.
0: ఇట్ ఇస్ ఎ ట్రెడిషన్ అండ్ కన్వెన్షన్.
1: సీత ఆ తలంబ్రాలు తీసుకోవడానికి దోసలు పట్టినప్పుడు ఈ తెల్లని ముత్యములంతా కూడా ఎర్రగా కనిపిస్తున్నాయి.
0: యాజ్ సీత హెల్డ్ ఇన్ హర్ పామ్స్ ద వైట్ ప్రెషస్ పర్ల్స్ దే లుక్డ్ రెడ్.
1: అనగా సీత తెల్లని మనిషి.
0: సీత ఇస్ బ్రైట్ వైట్.
1: ఆ తెల్లని ముత్యములు ఆ దేహంలో పడేటప్పటికి అదంతా ఎర్రగా కనిపిస్తున్నాయి.
0: దోస్ పర్ల్స్ లుకింగ్ రెడ్.
1: అవి తీసి రాముని తలపైన పోసింది.
0: అండ్ హీ జస్ట్ ప్లేస్డ్ దెమ్ ఆన్ ద హెడ్ ఆఫ్ రామ్.
1: రాముని తలపైన పోసేటప్పటికి ఆ తెల్లని రుమాల చుట్టుకున్నటువంటి ఆ యొక్క కలరుకు ఈ ముత్యములంతా తెల్లగా కనిపిస్తూ వచ్చాయి.
0: బికాస్ ఆఫ్ ది వైట్ టర్బన్ హీ వాస్ వేరింగ్ ఆల్ ద పర్ల్స్ లుక్డ్ వైట్.
1: క్రింద పడేటప్పటికి రాముని యొక్క వర్ణము నీలవర్ణము. నీలవర్ణం చూసేటప్పటికి ఆ ముత్యములంతా నీలంగా మారిపోయినాయి.
0: దోస్ ఆర్ ద పర్ల్స్ దట్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్ బికాస్ ఆఫ్ రామాస్ బ్లూ కలర్ రిఫ్లెక్షన్.
1: చేతులున్నప్పుడు తెల్లగా ఎర్రగా, తలపైన పోసినప్పుడు తెల్లగా, కింద పడినప్పుడు పచ్చగా నీలంగా, ఈ విధంగా రంగులు మారుతూ వచ్చాయి ముత్యములు.
0: సో ఇన్ ద పామ్ ఆఫ్ సీత దే వర్ రెడ్ ఆన్ ద హెడ్ ఆఫ్ రామ, దే వర్ వైట్ ఆన్ ద గ్రౌండ్ దే వర్ బ్లూ.
1: ఈ కళ్యాణం అనేటువంటిది జగత్ కళ్యాణంగానే రూపొందింది.
0: దిస్ డివైన్ వెడ్ లాక్ ఈస్ ది వెడ్డింగ్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
1: అయితే ఈ రాములు ఈ ధనుసుని ఇంత సులీలుగా ఎత్తడంలో ఉన్నటువంటి కారణమేమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ లిఫ్టింగ్ దిస్ బౌ?
1: సీత భూజాత.
0: Sita is the daughter of mother.
1: ఇది సైన్స్ కూడా నువ్వు అంగీకరించక తప్పదు.
0: సైన్స్ మస్ట్ నెసెసరీ అగ్రీ.
1: భూమి లోపల మ్యాగ్నెటిక్ పవర్ ఎక్కువగా ఉంటుండాలి.
0: దేర్ ఇస్ అన్ ఎర్త్ దేర్ ఇస్ మ్యాగ్నెటిక్ పవర్.
1: కాబట్టి సీత పూర్తి మ్యాగ్నెటిక్ పవరే.
0: దేర్ ఫోర్ మదర్ సీత ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాగ్నెటిక్
1: ప్రిన్సిపల్. ఈ యొక్క దీనిని సులభంగా ఎత్తగలిగింది.
0: దేర్ ఫోర్ షీ కుడ్ లిఫ్ట్ దిస్ బౌ ఈజీలీ.
1: సీతను చూచేటప్పటికే ఆ యొక్క ధనుస్సు పైకి లేస్తూ వచ్చింది.
0: యాజ్ సీత అప్రోచ్ దిస్ బౌ స్టార్టెడ్ లిఫ్టింగ్.
1: ఆమె భూజాత.
0: షీఈస్ ది డాటర్ ఆఫ్ మదర్.
1: రాముడు ఎవరు తెలుసునా?
0: యు నో హూ ఇస్?
1: సాక్షాత్ నారాయణ మూర్తి,
0: గాడ్ హింసెల్ఫ్.
1: ఆయన 100% మ్యాగ్నెట్.
0: 100% మ్యాగ్నెట్.
1: అందువల్ల దానికి బరువు ఎత్తనక్కర్లేదు, అదే తన దగ్గరికి వచ్చేసేస్తుండాలి.
0: సో హీ నీడ్ నాట్ లిఫ్ట్, ఇట్ స్టార్ట్స్ బీయింగ్ డ్రాన్ టువర్డ్స్ ద మ్యాగ్నెట్.
1: ఇరువురికి ఉండినటువంటి సంబంధ బాంధవ్యమే ఈ యొక్క లోక కళ్యాణము.
0: దిస్ ఈస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విచ్ ఇస్ ద వెడ్ లాక్ ఆఫ్ ద వరల్డ్.
1: కనుకనే ఈ ఇరువురు కూడాను సాక్షాత్ దైవశక్తులు.
0: Both are the divine parts.
1: వీరి తేజస్సు ఏ విధంగా ఉంటున్నాయి?
0: How is their brilliance?
1: ఎక్కడ మ్యాగ్నెట్ ఉంటుందో ఎలక్ట్రిక్ పవర్ ఎంత వస్తుంటాయి.
0: Where there is magnet, there is electricity.
1: ఆ ఎలక్ట్రిక్ పవర్ శక్తియే ఈ సీతారాములు యొక్క తేజస్సులు.
0: This electric power, electricity is the brilliance of Sitaram.
1: ఈ కాంతి సర్వత్రా వ్యాపించిపోతుంటుండాలి.
0: That light spreads all over.
1: ఇది లైట్ యొక్క ప్రకాశ శక్తి.
0: This is the power of the light.
1: ఈ సర్వము మన యొక్క దేహము యందే ఉంటున్నాయి.
0: Everything is within our body.
1: ఒకరి యందు అధికంగా ఉండొచ్చు, ఒకరి యందు తక్కువగా ఉండొచ్చును.
0: It might be present in excess in one, less in
1: another. సీతారాముల యందు మాత్రము ఈ విధమైనటువంటి సర్వశక్తులు ఉంటున్నాయి.
0: But in సీతారామా they are present to the maximum.
1: ఇది ఎంత లోకోద్ధార నిమిత్తమై,
0: it's for the emancipation of the world.
1: ఈ దుర్మార్గము రాక్షసత్వం అనేటువంటి దాన్ని సంహరించే నిమిత్తమై,
0: to kill the demonic quality in the wicked body.
1: ఈ నిమిత్తమైనటువంటి వేషములు చేత,
0: because of this,
1: మానవాకారంలో ధరించి,
0: they have taken human form.
1: మోహములో ముంచినట్టుగా నటించి,
0: as if they pretend as if they
1: are ప్రకటింపజేసి,
0: and they give the lie.
1: దైవత్వాన్ని అందిస్తూ వచ్చారు ఈ రామావతారము.
0: And they confer divinity.
1: ఈ విధంగా కళ్యాణం ఆనాడు మంగళకరంగా జరిగింది.
0: Wedding was performed in the most auspicious way.
1: కనుక ఆ కళ్యాణం తరువాత మరి ఏమేం జరిగిందని రేపు మనం ముచ్చటించుకుందాం.
0: What happened after this wedding? Bhagavan will tell us tomorrow.

అజహరాజు సురులెల్లను తింపగా ఆనందముతో అయోధ్య

0: பிரேம சொல்லப்புள்ள
1: எம்பாடிமெண்ட்ஸ் ஆஃப் லா.
0: చదివితినిన్ని శాస్త్రములు చదివినవి కలవి పెక్కులు. చదువులలో శాస్త్రమెల్ల భౌతికమే కాని లౌకికమే కాని ఆధ్యాత్మిక నైతిక ధార్మికములు ఏమాత్రము కనిపించలేదు.
1: వి హావ్ గాన్ త్రూ many of the textbooks and many disciplines of knowledge. All of them are physical, mundane and secular, nothing to do with the spiritual content or the righteous conduct of life.
0: ప్రపంచంలో ఈనాడు పిల్లలను చదివించే నిమిత్తమై తల్లులు తండ్రులు అనేక విధముల పాటుపడుతున్నారు.
1: In this world, parents, mother and father struggle hard to bring up their children and educate them.
0: కానీ చదువు అంటే ఏమిటి అనేటువంటి విషయములు ఎవరు గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: But no one is attempting to know the meaning of learning or education.
0: గ్రంథమును చదివినంత మాత్రమున, పుస్తకమును పఠించినంత మాత్రమున, మాట్లాడినంత మాత్రమున వీరు గొప్ప చదువులని భావిస్తున్నారు.
1: By being familiar with many of the sacred books, by going through many textbooks, being an expert in communication, you cannot call yourself educated.
0: కాదు కాదు, ఇది అక్షర శ్రీకారమే తప్ప అన్యము కాదు.
1: It is only learning of the alphabets, letters, nothing more than that.
0: మొట్టమొదట చదువనగా అక్షరం యొక్క అర్థం తెలుసుకోవాలి.
1: To begin with, one must know the meaning of letters, akshara.
0: Aksharamato cherinatundi padamulu yokka arthanni kudanu gurtinchali.
1: They should also understand the meaning of words which are composed of these
0: letters. Ee words tho cherinatundi yokka padamulu kudanu sentence ni kudanu gurtinchali.
1: One has to recognize the value of the sentence comprising words.
0: Kaani aksharam telisinatha matramuna vaadu chadukunnatundi vaadani cheppadaniki veedu.
1: By learning alphabets, one cannot call himself literate or educated.
0: ఈ సత్యాన్ని గుర్తించుకొని కృష్ణదేవరాయలు ఒక గొప్ప సభను ప్రారంభించాడు.
1: Having known this fundamental truth, Krishnadevaraya convened a big assembly.
0: ఒకనాడు పండితులను కౌరవులను కూర్చి ఒక ప్రశ్నలు వేశాడు.
1: He was putting questions to many of the scholars that assembled at that meeting.
0: Aya, meerandaru goppa kavulu, goppa sisampadalu kaliginatundi vaaru.
1: You are all experts in your own composition, poets. You are affluent in your own way.
0: Vidyamata yokka putrudu.
1: You are the children of the goddess of knowledge.
0: Aithe nenu oka padamunu maatram cheptunnanu.
1: But I give you a single word.
0: మీరు ఎవరైనా సరే నన్నయ్య భట్టు, తిక్కని శోభయాది, ఎర్రాపక్రడ, మాధవగారి మరణ, ఇంగడి సువర్ణ, రామరాజ భూషణుడు, తెనాలి రామకృష్ణుడు అష్టదిగ్గజాన్ని చేర్చుకొని అనేక పండితులను కూడా చేర్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ హాస్ కంబైన్డ్ ఇన్ హిస్ వర్డ్ ఆల్ ద నేమ్స్ ఆఫ్ అష్టదిగ్గజ, ద ఎయిట్ ఎమినెంట్ వెల్ నోన్ రిప్యూటెడ్ స్కాలర్స్ ఆఫ్ హిస్ టైమ్స్.
0: ఇప్పుడు చెప్పాడు నాయన ఒక్క పదము.
1: ఇట్స్ జస్ట్ వన్ వర్డ్.
0: నేను ఒక పదమును మాత్రమే పలుకుతాను.
1: ఐ జస్ట్ అటర్ వన్ వర్డ్.
0: ఈ పదములో ఐదు అక్షరములు ఉంటుండాలి.
1: దిస్ వర్డ్ హ్యాస్ ఫైవ్ లెటర్స్.
0: ఒక్కొక్క అక్షరము ఏ భాషలో ఉంటుంటారో అదే రీతిగా అనే ఐదు అక్షరములు కూడాను ఐదు భాషల్లో ఉండాలి.
1: ఈచ్ లెటర్ రిప్రజెంట్స్ ఎ లాంగ్వేజ్ and the content is conveyed in all of the languages.
0: Oka padamulo unnatundi bhashalo unnatundi aksharam yokka artame aidu padamulo endukodanu aidu bhashalo endukodanu oke artame undali.
1: The meaning conveyed by the letter is one and the same as in the case of the rest of the letters.
0: Ee vidhanga tayar chesukoni rep tellavari suryodayamunaku mundugane vachi naaku jawabu cheppali.
1: He said, you get ready with such a word where the every letter will have a similar meaning as of the rest. Compose it and meet me tomorrow morning.
0: Sare. Krishnadevarayalu ee vidhamainatundi aagna chesetappatiki andaru kodanu bayapadipoyaru.
1: When that was the command of Krishnadevaraya, all were fear stricken.
0: Okka bhashalo oka aksharam untunte aidu bhashallo kodanu ade aksharame undalante adi etta sadhyam avutundi adi artham avutundi ani cheppi chaala sandehincharu.
1: They began doubting how to compose such a word because each letter has to convey the same meaning as the rest in other languages too.
0: Krishnadevaraya daggara Tenali Ramakrishnudu unnadu.
1: He is Tenali Ramakrishna.
0: Tenali Ramakrishnudu ayya naaku permission kavali annadu.
1: Tenali Ramakrishna pleaded the king to permit him.
0: Nenu naa gramamuku velli vachetappatiki nee tellavari chaala త్వరగా అవుతుంది నా చేతి కాదు కనుక నేను ఈనాడు ఈ గ్రామం నుండే ఉంటుండి నేను రాత్రికి అంతా కూడాను నేను తయారు చేసుకుని రేపు తెల్లవారి 7 గంటలకు తిరిగి జవాబు చెప్తాను అన్నాడు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు గో టు మై నేటివ్ విలేజ్ అండ్ రిటర్న్ ఆన్ టైమ్, దేర్ఫోర్ ఐ వుడ్ స్టే హియర్ ఓన్లీ అండ్ ఫినిష్ ది కంపోజిషన్.
0: భావమర్ది ఇంటికి వెళ్లి అయ్యా నాకు ఈనాడు భోజనం నాకు అక్కర్లేదు.
1: He went to the residence of his brother-in-law and said that he doesn't want to eat that night.
0: నేను మాట ఇచ్చాను.
1: And in fact, I made a promise.
0: రేపు తెల్లవారు 7 గంటలకి నేను ఆ సభలో ప్రవేశించాలి.
1: I'm supposed to be there in the court by 7 o'clock tomorrow morning.
0: కనుక నాకు లోపల పండుకుంటే నాకు నిద్ర రాదు.
1: If I sleep inside, well, it's not possible to sleep.
0: నీకు పశువులు అంటే చాలా ఇష్టము.
1: And you like cows.
0: ఈ పశువులు కొట్టమని నన్ను పండబెట్టండి.
1: You make me sleep along with them.
0: నేను తెల్లవారేటప్పటికి తీ జవాబు తీసుకొని వస్తాను.
1: I'll bring back the answer tomorrow morning by the sunrise.
0: పండుకున్నాడు నిద్ర రాలేదు.
1: Though he was lying down, he could not sleep.
0: పశువులంతా చాలా శబ్దం ఇస్తున్నాయి.
1: Cows were making lot of sound, noise, disturbance.
0: వారి భావమరికి ఆవులంటే చాలా ఇష్టం.
1: His brother-in-law has got immense love for this cow.
0: ఒక్కొక్క దాని పేరు ఒక్కొక్క మంచి పేరు పెట్టుకున్నాడు.
1: He has named each
0: cow. లక్ష్మి, సరస్వతి, రాధా, ఈ విధమైన పేర్లు పెట్టుకున్నాడు.
1: He has named each cow as Lakshmi, Saraswati, Radha.
0: రాత్రి అర్ధరాత్రి వేళలో ఏదో ఒక ఆవు ఈంటూ ఉన్నది.
1: It was midnight time and a cow was delivering the babe.
0: అప్పుడు తలుపు కొట్టి బావా బావా ఒక ఆవు ఈంటుంది అన్నాడు.
1: He knocked the door and said, and here is the cow that was bearing the child delivered.
0: లోపల నుంచి బావమర్ది ఏ ఆవురా నా బావా అన్నాడు.
1: Brother-in-law from inside said this, ఏ ఆవురా బావా, brother-in-law which cow?
0: దాన్ని మనసులో పెట్టుకున్నాడు.
1: He kept it in his mind.
0: ఏ ప్రశ్నకు ఎక్కడ జవాబు చిక్కుతుందో దాన్నే కాన్సన్ట్రేట్ చేసుకుంటూ వచ్చాడు.
1: He went on concentrating on the answer he is supposed to give.
0: A-A-U-R-A Bava. Aidachar.
1: Here there are 5 letters. A-A-U-R-A Bava.
0: Deeniki oke padamu.
1: This is just one word.
0: Ee bhasha lopala aa aksharamunaku ee artham undo anni bhashalu endukodanu alanti aksharamunike alanti ardhame undali.
1: The letter of that particular language conveys the meaning, so also it should be the same with the rest of the letters of other languages.
0: అప్పుడు తెల్లవారి సభకి చెప్పాడు.
1: Next morning he said,
0: బావా నేను మహారాజు యొక్క ఆజ్ఞ శిరసావహించి నేను సభకు వెళుతున్నాను.
1: In obedience to the command of the king, I am going to attend the court today.
0: దీని అర్థం మీకు ఎవరికి తెలియదు.
1: The meaning you do not know.
0: అని సభకు వెళ్లి కూర్చున్నాడు.
1: Then he was proceeding to the court.
0: టెస్ట్ వచ్చేటప్పటికి ఎవరూ చెప్పలేకపోయారు.
1: No one could answer.
0: ఈ తెల్లవారు రామకృష్ణ దగ్గరికి వచ్చి అయ్యా నీవైనను జవాబు చెప్పగలవా.
1: The king said, at least Tenali Ramakrishna, would you answer my question?
0: తప్పక చెప్పగలను అన్నాడు.
1: He said, I'll certainly answer.
0: ఏమిటి నీ జవాబు?
1: What's your reply?
0: ఏ ఆవురా బావా.
1: ఏ ఆవురా బావా, విచ్ కౌ.
0: ఏ ఆవురా బావా.
1: ఏ ఆవురా బావా, 5 letters.
0: ఏ.
1: ఏ.
0: మరాఠీలో రా అది.
1: ఇన్ మరాఠీ లాంగ్వేజ్ ఏ మీన్స్ కమ్.
0: హౌ హిందీలో రా అని.
1: ఆవ్ హిందీ కమ్,
0: రా తెలుగులో రా అని.
1: రా ఇన్ తెలుగు కమ్.
0: బా కన్నడంలో రా అని.
1: బా ఇన్ కన్నడ మీన్స్ ద సేమ్ కమ్.
0: వా
1: వా
0: తమిళ్లో రా అని.
1: తమిళ్ మీనింగ్ కమ్ హియర్ తమిళ్.
0: మరాఠీ, హిందీ, తెలుగు, కన్నడము, అరబు.
1: హియర్ వీ హ్యావ్ ఆల్ ది లాంగ్వేజెస్ మరాఠీ, హిందీ, తెలుగు, కన్నడ అండ్ తమిళ్.
0: అరబ్
1: తమిళ్.
0: ఈ ఐదు అక్షరములు చేరితే ఒక పదం అయిపోయింది.
1: ఆల్ దీస్ ఫైవ్ లెటర్స్ కాన్స్టిట్యూటెడ్ వన్ వర్డ్.
0: అక్షరములకు ఏ ఏ అర్థం ఉందో అన్నిటికీ రా రా రా రా రా.
1: ఈచ్ లెటర్ గివ్స్ యూ ద సేమ్ మీనింగ్ కమ్ కమ్.
0: అదే విధముగానే నీవు అక్షరాలు చదువుతున్నావు.
1: లైక్ వైజ్
0: ఒక్కొక్క అక్షరములకు ఒక్కొక్క అర్థాన్ని నీవు గుర్తించాలి.
1: లైక్ వైజ్ యు ఆర్ రీడింగ్ యూ షుడ్ నో ద మీనింగ్ ఆఫ్ ఎవ్రీ లెటర్.
0: ఈనాడు గొప్ప గొప్ప పెద్ద పెద్ద పుస్తకాలు చదువుతున్నారు.
1: People go through big books, volumes.
0: ఒక్క పదం యొక్క అర్థం కూడా ఎవరికి తెలియదు.
1: బట్ నన్ కేర్ టు నో ద మీనింగ్ ఆఫ్ వన్ వర్డ్ అట్లీస్ట్.
0: కానీ ఆనాడు చదువు అంటే ఒక్కొక్క అక్షరం యొక్క అర్థాన్ని కూడా గుర్తించాలి.
1: బట్ ఇన్ ఓల్డెన్ డేస్ ఇట్ ఈస్ నెసెసరీ టు నో ద మీనింగ్ ఆఫ్ ఎవ్రీ లెటర్.
0: కనుక తెనాలి రామకృష్ణుడు ఐదు భాషల లోపల ఐదు పదములు చెప్పి ఐదు పదముల్లోనూ ఒకే అర్థం వచ్చేటట్టుగా గుర్తింపజేసారు.
1: దట్ వాజ్ ది కంపోజిషన్ ఆఫ్ తెనాలి రామకృష్ణ బై కలెక్టింగ్ వన్ లెటర్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద లాంగ్వేజెస్ కన్వేయింగ్ ది సేమ్ మీనింగ్.
0: రామకృష్ణుడు చాలా గొప్పవాడని అతనికి నవరత్నముడు.
1: సిన్స్ రామకృష్ణ ఇస్ ఎన్ ఎమినెంట్ పర్సన్ ప్రెసెంట్ జెమ్స్
0: బంగారు ముక్కలు
1: అండ్ ఆల్సో గోల్డ్ పీసెస్
0: ఒక పొట్ట కట్టి
1: అండ్ దేవర్ కెప్ట్ ఇన్ ఎ ప్యాక్
0: ఒక బండిల్ మాదిరి ఇచ్చి తన చేతికిచ్చాడు.
1: Made into a bundle and presented to him.
0: ఈ నాడు నీకు గొప్ప బహుమతి ఇస్తున్నాను.
1: Today I am giving you a big gift.
0: ఈ బహుమతిని నేను సంపాదించుకున్నాను కానీ నేను దక్కించుకోగలనా అని సందేహిస్తాడు.
1: He was doubting. I got the gift, but would I be able to maintain it, deserve it, keep it?
0: కానీ తీసుకుని పోతాను అన్నాడు. అయితే ఒక్కటి కోరాడు, నాకెవరైనా ఇద్దరు నాకు బండ్లు నాకు సహాయంగా ఇచ్చేస్తే నేను ఇంటికి పోయి చేరుతానన్నాడు.
1: He was prepared to carry this bundle of gold and precious metals and requested two of the people to follow him.
0: Bodyguards ఇచ్చాడు.
1: Two bodyguards were asked to escort him.
0: రాజు దగ్గర నుంచి ఈ బాడీగార్డ్స్ ని తీసుకుని ఆ తటను మోసుకుని ఇంటికి వెళ్ళాడు.
1: Along with the bodyguards he reached home carrying this plate.
0: గొప్ప గొప్ప విలువైనటువంటి నవరత్నములు,
1: highly valuable precious nine gems,
0: బంగారు ముక్కలు
1: and pieces of gold.
0: వని నేను ఎక్కడ పెట్టేది?
1: Where am I to keep them?
0: నాకు ఏ గోడ్రేజ్ లేదు.
1: I don't have any godrej iron safe.
0: నాకు ఏ పెట్టెలు లేవు.
1: I don't have any boxes.
0: ఇలాంటి పరిస్థితిలో నేను ఎక్కడ చేసేది అని చాలా విచారం చేస్తున్నాడు.
1: He was just inquiring where to keep them.
0: ఇప్పుడు భార్య చెప్పింది.
1: And then wife said,
0: ఎందుకండి మీరు ఇంత విచారిస్తారు?
1: Why do you worry like this?
0: మా దొడ్డిలో పెద్ద బావి ఉంది.
1: And there's a big well in our backyard.
0: ఒక మూట కట్టి ఆ బావిలో పడవేస్తాము.
1: And put this whole bundle into the well.
0: బావిలో పడేస్తామని చెప్పినటువంటిది ప్రక్కన దొంగలు ఉండి విన్నారు.
1: And there were thieves at that moment. They could also overhear what she was telling.
0: వాళ్ళు వినేసేసి మీరు పండుకొని నిద్రపోయినట్టుగా నటించారు భార్యాభర్తలు.
1: And that night they were just pretending to have gone to sleep.
0: తెల్లవారాత్రి అంతా కూడాను ఈ దొంగలు ఆ బావి నుంచి యాతమెత్తారు.
1: And throughout night the thieves were attempting to get in out of this well.
0: ఆ యాతమెత్తిన జలం అంతా కూడాను అన్ని చెట్లకు కట్టించాడు.
1: And then all this water was just drilled out of this well.
0: తాను వేసిన పంటకు కూడాను పండించాడు.
1: And in fact it was also used for his feet.
0: కానీ నీరు కరిగిపోలేదు.
1: But still there was water.
0: కరిగిపోలేదు.
1: And there's no dearth of water.
0: కానీ నిలిచిపోయింది.
1: And it came to his
0: home. తెల్లవారులేస్తానే వాడు దొంగలు వెళ్లిపోయారు.
1: Next morning thieves left that spot.
0: చూచారా, భాష యొక్క అర్థాన్ని పదం యొక్క అర్థాన్ని గుర్తించితే ఎంత తప్పించుకోవడానికి వీలవుతుంది.
1: If you know the meaning of every word, every letter, it would be possible for you to find an escape.
0: కనుక ఈ విధంగా అక్షరార్థాన్ని పదార్థాన్ని వాక్యార్థాన్ని మూడింటిని గుర్తించినటువంటి వాడే నిజమైనటువంటి కవి.
1: Therefore, he is a true poet if he knows the meaning of every letter, of every word.
0: కవిం ప్రాణం అనుసారి తమస పరస్తాత్.
1: In fact, God himself is the original composer, the poet of poet, and the one out of whom the whole letters, literature emanate.
0: కనుక ఈనాడు అక్షరార్థాన్ని గుర్తించుకోవడానికి ఎవరు ప్రయత్నించడం లేదు.
1: Today no one is making an attempt to know the meaning of the letter.
0: వాక్యార్థాన్ని మాత్రమే తెలుసుకుని,
1: by knowing the meaning of the sentence,
0: ఆ వాక్యార్థాన్ని మీరు అనుసరిస్తూ వస్తున్నారు.
1: And we follow, we go by that meaning.
0: కనుకనే వారికి ఏమాత్రము ఫలితం లేకుండా పోతుండాలి.
1: That's the reason why we are not able to comprehend.
0: ఈనాడు భౌతికమైనటువంటి వాక్యములు,
1: Today all the worldly words,
0: కేవలము లౌకికమైనటువంటి వాక్యములు,
1: and the worldly words that we speak, sentences,
0: ఉన్నారే కాని నైతికము ధార్మికము ఆధ్యాత్మికము సంబంధించినటువంటి అర్థములు ఎవరు బోధించటం లేదు.
1: But no one is teaching the moral content, the righteousness over there, not the spiritual stuff.
0: రామకృష్ణుడు వచ్చి చెప్పాడు, నాయన ఈనాటి ఉపాధ్యాయులు లౌకికాన్ని భౌతికాన్ని పోషిస్తూ ఉన్నారు.
1: రామకృష్ణ డిక్లేర్డ్ ఓపెన్లీ, ద టీచర్స్ ఆర్ సింప్లీ డెవలపింగ్ వరల్డ్ నాలెడ్జ్.
0: నైతిక ధార్మిక ఆధ్యాత్మికములను చంపివేశారు.
1: దే హ్యావ్ కిల్డ్ ఆల్ టుగెదర్ ఆల్ దట్ నాలెడ్జ్ దట్ రిలేట్స్ టు స్పిరిచువాలిటీ, మొరాలిటీ అండ్ రైచ్యూస్.
0: నైతికము ధార్మికము ఆధ్యాత్మికము ఈ మూడింటిని మీరు పోషించాలి అని శాసించారు.
1: అండ్ దెన్ హీ కమాండెడ్ దట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు అప్హోల్డ్ మొరాలిటీ స్పిరిచువాలిటీ అండ్ రైచ్యూస్నెస్.
0: అది ఏ నిజమైనటువంటి చదువు.
1: దట్ ఈస్ ట్రూ ఎడ్యుకేషన్.
0: ఈనాటి పిల్లలందరూ చదువుతున్నారు.
1: ఆల్ స్టూడెంట్స్ లెర్న్ టుడే.
0: ఎక్కడ పోతున్నావు నాయన? చదువుకోవటాన్ని పోతున్నాను.
1: ఇఫ్ యు ఆస్క్ దెమ్ వేర్ ఆర్ యు గోయింగ్, వి ఆర్ గోయింగ్ టు స్టడీ.
0: చదువుకుంటున్నాను.
1: చదువుకుంటున్నాం. వీఆర్ బయింగ్ ఎడ్యుకేషన్ టుడే.
0: కొంటున్నాను, చదువుకుంటున్నాను.
1: వీ బై ఎడ్యుకేషన్ టుడే, కొంటున్నాం.
0: ఇలాంటి చదువు చదువులు కాదు.
1: దాట్స్ నో ట్రూ ఎడ్యుకేషన్ అట్ ఆల్.
0: ప్రతి దాని అర్థములు కూడా నువ్వు గుర్తించి వర్తించాలి.
1: వీ హావ్ టు నో ఎవ్రీ మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
0: ఈనాటి చదువులు అన్ని కూడా నువ్వు కేవలం భౌతికమైనటువంటి చదువులే.
1: All the knowledge that we acquire today is worldly, ephemeral.
0: చదువులు చదివినప్పటికీ ఒకనాడు దాన్ని మరణించవలసి ఉంటుంది.
1: In spite of all our learning, we have to give it
0: up. And
1: we have to leave that, all that you
0: acquire.
1: That education which makes you immortal. The other forms are useless. We should acquire knowledge so as to be deathless, immortal.
0: There
1: are only five.
0: మొదటిది సత్యం.
1: ఫస్ట్ ట్రూత్.
0: సత్యములకు మరణం లేదు.
1: ట్రూత్ ఈజ్ డెత్లెస్.
0: ట్రూత్ ఈజ్ వన్.
1: ట్రూత్ ఈజ్ వన్,
0: నాట్ టూ.
1: నాట్ టూ.
0: ధర్మం ఒకటే, ఒకటి.
1: ధర్మ ఈజ్ వన్.
0: శాంతి మనసుకు శాంతి, అదే నిజమైనటువంటి ఆనందం.
1: పీస్, ద మెంటల్ పీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: త్యాగరాజు కూడా చెప్పాడు, శాంతము లేక సౌఖ్యం లేదు.
1: It was Chagaraj who said, you cannot be happy without being peaceful.
0: Prema.
1: Then love.
0: Puttina bidda madukoni sachche tata varaku kodanu aa prema penchutune untundali.
1: Right from the time of birth, the child, to the level of the grandfather, they go on
0: inputting
1: love. In fact, that education lacks this love.
0: Ahimsa.
1: Then we come across ahimsa, non-violence.
0: Ahimsa margam ekkadundi?
1: Non-violence is also deathless.
0: అహింసక కోసమని బుద్ధుడు ఎంతనో ప్రార్థించాడు.
1: బుద్ధ ప్రేడ్ ఫార్ దిస్ నాన్ వైలెన్స్.
0: అహింస పరమో ధర్మ.
1: అహింస ఇస్ ద కార్డినల్ ప్రిన్సిపల్ ఆఫ్ ధర్మ.
0: కనుక ఈ ఐదు చదువులు చదువు మీరు.
1: యూ అక్వైర్ ద నాలెడ్జ్ టు అక్వైర్ దీస్ ఫైవ్ వాల్యూస్.
0: సత్యాన్ని చదువు.
1: ఇన్ ఫ్యాక్ట్ లెర్న్ టు బి ట్రూత్ఫుల్.
0: నీవు సత్యమనే పలుకు.
1: స్పీక్ ట్రూత్.
0: ధర్మంని ఆచరించు.
1: అండ్ ట్రెడ్ ద పాత్ ఆఫ్ రైచియస్నెస్.
0: శాంతిని అనుభవించు.
1: ఎక్స్పీరియన్స్ పీస్.
0: ప్రేమను ఆనందంగా పంచుకో.
1: అండ్ షేర్ లవ్ బ్లిస్ఫుల్లీ.
0: అహింసగతో జీవించు.
1: అండ్ లీడ్ యువర్ లైఫ్ ఇన్ నాన్ వైలెన్స్.
0: ఇవే నిజమైనటువంటి యొక్క చదువు యొక్క అర్థములు.
1: దిస్ ఇస్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కనుక
1: దేర్ఫోర్
0: ఆయన ప్రపంచంలో మీరు వచ్చినటువంటి ఈ అష్టదిగ్గజములు, ఈ ఐదు పంచాక్షరములు కూడా ప్రధానమైనటువంటి రీతిగా ప్రపంచానికి మీరు బోధించండి.
1: దట్ వాజ్ ది కమాండ్ ఆఫ్ ద కింగ్ దట్ దీస్ కంపోజర్స్ పోయట్స్ షుడ్ ప్రాపగేట్ దీస్ ఫైవ్ వాల్యూస్ విచ్ రిప్రజెంట్ ద క్వింటెసెన్స్ ఆఫ్
0: ఈనాటికి చచ్చినవి కావు.
1: దే వుడ్ నెవర్ ఎండ్ ఎట్ ఎనీ టైం.
0: కనుక ఈనాడు మనము ప్రపంచంలో మనం అన్ని చచ్చేటువంటి దాటిని చూస్తున్నాము కానీ చంపేస్తూ ఉన్నాము కానీ దాన్ని బ్రతికించేటువంటిది ఒక్కటైనా మనకు కల్పించలేదు.
1: వీఆర్ టుడే వీఆర్ అక్వైరింగ్ ఆల్ దట్ ఈస్ పెరిషబుల్ బట్ వీఆర్ నాట్ ఆఫ్టర్ దాట్ విచ్ ఇస్ ఇంపెరిషబుల్.
0: మన భారతదేశం ప్రెసిడెంట్ చాలా ముఖ్యమైన విషయాలంతా చెప్తూ వచ్చాం.
1: ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మెన్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
0: అది నిజంగా మానవులను ఆచరిస్తే ఎంత గొప్ప గుణం వస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ మ్యాన్ ఫాలోస్ ఆల్ దట్ హీ సెడ్.
0: మానవుడు కేవలం చదువుతున్న వాడు కాదు.
1: హీ కెనాట్ బి మానవ హ్యూమన్ బై జస్ట్ లెర్నింగ్.
0: మానవుడి అంది ఈ పంచగుణములు ఉంటున్నవి.
1: ది హ్యూమన్ హాస్ గాట్ దీస్ ఫైవ్ హ్యూమన్ వాల్యూస్.
0: ఈ పంచగుణములను మనం పోషించుకుంటే మనమే పరమాత్ముడు అవుతాం.
1: వెన్ వన్స్ వీ ఫాస్టర్ దీస్ హ్యూమన్ వాల్యూస్ విల్ బి డివైన్.
0: తత్వం అసి అని అన్నారు.
1: యువర్ తత్వం అసి దట్ దౌ ఆర్ట్.
0: కనుక తత్వం అసి ఈ మూడు అక్షరంలో పనే ప్రపంచమంతా మిడి ఉంటుంది.
1: దేర్ఫోర్ తత్వం అసి ఇన్ దీస్ త్రీ ద ప్రెసెంట్ ది క్వింటెసెన్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: కనుక రామకృష్ణుడికి తెనాలి రామకృష్ణుడు బోధించినటువంటి సత్యాన్ని గుర్తించి ప్రపంచానికంతా ఆనాటి నుండి సత్యము ధర్మము శాంతి ప్రేమ అహింస ఈ ఐదింటిని కూడా మనం బోధించి ప్రపంచంలో చిన్నపిల్లల నుంచి పోషించాలి.
1: Therefore, these five principles have got to be publicized, have got to be propagated right from childhood.
0: సత్యమైనటువంటిది మనం నిర్ణయం చేసుకుంటే మనం ఎంతైనా సాధించగలం.
1: When once you rely on truth, base on truth, you can attain
0: anything. దైవం మానుష రూపేణ.
1: God is in human form.
0: దైవం ప్రత్యేకంగా లేడు.
1: God is not separate.
0: దైవం మానుష రూపేణ.
1: God is in human form.
0: అందరూ మానవ స్వరూపులే.
1: You are all humans here.
0: అందరు దైవ స్వరూపులు.
1: You are all divine.
0: అందరికి ఆత్మ ఒక్కటి.
1: And that soul consciousness is one in everyone.
0: కనుక ఈ సోల్ అనేటువంటి దానిపైన అనేక పేర్లంతా పెట్టి దీన్ని అనేక రకములుగా మారుస్తూ వస్తున్నారు.
1: We have given several names like soul and we go on changing the nomenclature.
0: కనుక ఆత్మవిశ్వాసం పెట్టుకోండి.
1: So let's develop self-confidence.
0: ఏ కష్టం జరిగినా ఏ నష్టం జరిగినా ఏ బాధలు జరిగినా అన్ని నా ఆత్మవే.
1: ఐ మే ఫేస్ డిఫికల్టీస్ ఆర్ ప్రాబ్లమ్స్ పెయిన్ ఆర్ ప్లెజర్
0: అన్ని నా ప్రతిబింబములే.
1: దే ఆర్ ఆల్ మై రిఫ్లెక్షన్స్.
0: కనుకనే అన్నము అనేటువంటిది ప్రతి ఒక్కటి కూడా ఏది చూసినా కానీ నా ప్రతిబింబమే.
1: దెర్ఫోర్ వాట్ ఎవర్ యూ సీ ఈజ్ మియర్ రిఫ్లెక్షన్.
0: దైవము చెడ్డవాడు కాదు. దైవం గుణము లేవు, కర్మలు లేవు.
1: God is beyond action. He is attributeless.
0: Na karmana na praya tyage neki amrutatva manasu tyagame pradhanamainatundi.
1: Therefore you are the son of eternity, immortality, for which sacrifice is essential.
0: Yenichina ni tyagam chey.
1: Anything you should be prepared to sacrifice.
0: Anni navi.
1: They all belong to me.
0: Nene bhagavantunni.
1: I am God.
0: భగవంతుడు ప్రత్యేకంగా లేడు.
1: God is not separate from me.
0: కాబట్టి ఎక్కడ చూసినా భగవంతుడే తప్ప అన్ని పదార్థాలు ఇక్కడ కనిపించవు.
1: Wherever I see God, only nothing else.
0: పేర్లు రూపములు వేరువేరుగా కనిపిస్తున్నాయి కానీ ఉన్నది అందరి ఎందు ఒకే ఆత్మ.
1: The name and form may be at variance, but the single principle of consciousness is same.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: It is only same soul that pervades everywhere.
0: కానీ ప్రతి మానవుడు కూడాను ఏ పని చేసినప్పటికీ ఇది నా యొక్క కర్మ యొక్క ప్రతిఫలమే అని భావించాలి.
1: Therefore, whatever we come across in our life, we should take it as the reflection, reaction to our own actions.
0: కాలం అతీతమైనది.
1: Time is transcendental.
0: నేను ఇంకా మరింత బోధించి మీకు కొంత విసుగు గుర్తించకూడదు.
1: Bhagavan doesn't want to speak more than this.
0: మీకు విసుగును గుర్తించకూడదు.
1: And he doesn't want to feel vexed or tired.
0: ఐదు పదములు మాత్రమే మీరు మనసునందు పెట్టుకుని మీరు నిత్యము నిత్య జీవితంలో కూడా దాన్ని ఆచరణలో పెడుతూ రండి.
1: It is enough if you recognize these five fundamental principles, comprehend totally and practice. And what you just have learnt, but you have not known the meaning. It is a practice which is most essential. That which is not practiced is not learning at all.
0: కనుక మీరు ఏ ఒక్కటి చేసినా ఒకటి రెండైనా మీరు ఆచరణలో పెట్టండి.
1: యు మే లెర్న్ మెనీ, అట్ లీస్ట్ ప్రాక్టీస్ వన్ ఆర్ టూ.
0: అప్పుడు మీరు ధనీలు అయిపోతారు.
1: దెన్ ఓన్లీ యువర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.
0: ఎంతో మీరు పుణ్యులు అయిపోతారు.
1: అండ్ యుల్ బి వర్చువస్, మెరిటోరియస్.
0: ఎంతో సరైనటువంటి మార్గాన్ని అనుసరించినట్టు వారవుతారు.
1: అండ్ యుల్ బి ఫాలోయింగ్ ద కరెక్ట్ పాత్ ఇన్ లైఫ్.
0: ఇప్పుడు నా మాటలు కానీ మన కలాం మాటలు కానీ ఎన్నో విన్నారు మీరు, కానీ విన్నటువంటివి ఈ చెవుతో విని ఈ చెవుతో పంపిస్తే ప్రయోజనం లేదు. ఒక్కటైనా మీరు ఆచరణలో పెట్టండి.
1: యు హర్డ్ మెనీ ఫ్రమ్ భగవాన్, యు హర్డ్ ఫ్రమ్ ద టాక్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, యూ షుడ్ ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ.
0: ఇలాంటి పవిత్రమైన పదములు చిక్కటము మీకు చాలా అరుదు.
1: ఇట్స్ రాదర్ ఎక్స్ట్రీమ్లీ రేర్ టు లిసన్ టు సచ్ సీక్రెట్ వర్డ్స్.
0: ఇవి చిక్కినటువంటి దాన్ని దక్కించుకోండి.
1: Having heard them, you should hold on to them.
0: ఇది మానవుని యొక్క జీవిత లక్ష్యము.
1: This is the aim of life.
0: మానవ వంశో జీవలోకే జీవభూత సనాతన. మీరందరూ నా అంశములే.
1: You are all the sparks of the divine.
0: మీరు ప్రత్యేకమైనటువంటి మానవులు కాదు.
1: You are not separate as humans.
0: నా అంశములే. నా అంశాన్ని తగినట్టుగా మీరు నడుచుకోండి.
1: As you are the spark of the divine, you should have all the divinity and the power.
0: కానీ కొట్టి మాటలతో కాలంను వ్యర్థం చేయకూడదు.
1: Don't waste time by merely speaking.
0: కనుక ఈ ప్రేమ విషయమైనటువంటివి, సత్య విషయమైనటువంటివి, ధర్మ విషయమైనటువంటివి కేవలం దైవం నుంచి వచ్చినవే కాని అన్యంగా పుట్టినవి కాదు.
1: These five values, satya, dharma, shanti, prema, ahimsa, are from God only. God is the source of these values.
0: ఎక్కడ చూసినా నీవు నేను ఒకటే.
1: Wherever you go, you feel oneness.
0: నన్ను అడుగుతుంటారు ఎవరు మీరు, ఎవరు మీరు, ఎవరు మీరు, ఏ పేరు, ఏ పేరు అని.
1: మెనీ ఆస్క్ భగవాన్, హూ ఆర్ యూ భగవాన్, వాట్స్ యువర్ నేమ్.
0: అయ్యా, ఐ అండ్ యు ఆర్ వన్.
1: భగవాన్స్ ఆన్సర్ ఇస్ దిస్, ఐ అండ్ యు ఆర్ వన్.
0: అంతేగాని నేను వేరే, నీవు వేరే, వారు వేరే కాదు.
1: భగవాన్ విల్ నెవర్ సే ఐఎమ్ సెపరేట్ ఫ్రమ్ యూ, యూఆర్ డిఫరెంట్ ఫ్రమ్ మీ.
0: వారు వీరు నేను అనేటువంటి డిఫరెన్స్ ఆఫ్ వర్డ్స్ ఏ తప్ప పేరు కాదు.
1: మైన్ అండ్ థైన్, దే ఆర్ జస్ట్ వర్డ్స్.
0: కనుక మీరందరూ కూడా ఏకాత్మ స్వరూపులైపోయి ఈమె నా చెల్లెలే, ఈమె నా అక్కనే, ఇతను నా తమ్ముడే, ఇతను నా అన్ననే అని ఒకరి ఒకరి సంబంధ బాంధవ్యాన్ని మనం బలపరచుకోవాలి.
1: విత్ ఆల్ ద ఫీలింగ్స్ ఆఫ్ హార్మనీ అండ్ యూనిటీ, లెట్ అస్ మింగిల్ టుగెదర్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: అందరూ ఐకమత్యంగా ఉండాలి.
1: వి షుడ్ ఆల్ స్టాండ్ యునైటెడ్.
0: కోపతాప అసూయ ధర్మములు ఏమాత్రం ఉండకూడదు.
1: దేర్ షుడ్ నెవర్ బి స్కోప్ ఫర్ ఎనీ యాంగర్ ఆర్ టెంపర్.
0: ఇవన్నీ మనం దూరం చేసేటువంటి ఒక దుగ్గుడు ఉండే.
1: దేర్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్ దట్ విల్ టేక్ అవే యువర్ హ్యూమన్ నేచర్.
0: కనుక మనం దూరం చేసుకునేటువంటి కాకుండా దగ్గర సమీపం చేసుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు బ్రింగ్ దెమ్, టు బ్రింగ్ దోస్ ఫైవ్ హ్యూమన్ వాల్యూస్ క్లోజర్ అండ్ క్లోజర్.
0: నేను ఈ కాలం లోపల నేను ప్రవేశించి మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఈ అకాలం లోపల మిమ్మల్ని బాధ పెట్టి నేను ఆనందించడం నాకు ఇష్టం లేదు.
1: యాజ్ ఇట్ ఇస్ టైమ్ అప్, భగవాన్ డజంట్ వాంట్ టు డిటైన్ యూ, కీప్ యూ హియర్ ఫర్ లాంగ్.
0: విన్నవి రెండైనా కూడా మీరు మనసులో పెట్టుకోలేదు.
1: Having heard these things, at least preserve them, one or two that you heard.
0: దేనైనా భగవంతుని పైన బాధ్యత వేయండి.
1: హ్యాండ్ ఓవర్ ఎవ్రీథింగ్, గాడ్ విల్ టేక్ కేర్.
0: ఇదే నేను చెప్పేటువంటి ఒక పదము.
1: That is the message of Bhagavan. Leave everything to God. He will take care of you.

0: போரவச்சு. ராஜராஜை புட்டி ராஜ்யமேழகவச்சு. ஹேம கோதானமு இயவச்சு.
1: வித் அக்விசிஷன் ஆஃப் ஆல் நாலெட்ஜ் ஒன் கேன் எமர்ஜ் ஆஸ் எ சாம்பியன் அமங்ஸ்ட் ஸ்காலர்ஸ். One can fight with all the courage and valor as a soldier and come out triumphantly. One can rule the kingdom, reign the kingdom as the king. One can offer gold, cow, money, wealth as acts of charity.
0: Gaganamanduna chukkaluleka gonavachu. Gaganamanduna చుక్కలు లెక్కగొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు.
1: యు కెన్ ఈవెన్ కౌంట్ ద నంబర్ ఆఫ్ స్టార్స్ ఇన్ ద స్కై. యు కెన్ ఆల్సో నేమ్ ఆల్ ద లివింగ్ క్రీచర్స్ ఇన్ దిస్ యూనివర్స్.
0: కానీ దేహేంద్రియములరి కట్టి

0: But with all this, is it possible for a man to control his senses, the mind, turn inward and remain in steadiness and equanimity? Is that possible?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Prema Rupamu Brahmambu Prema Mayamu Prema Prema to Sandhimpa Niva Magunu Kanam Prema Nugatiga Patukonam Nischala Samana Chitturai Niluvagaladu.
0: God is love. Love is God. It is only possible to establish connection between love to love only. Therefore, strengthen that love in order to be steady and equanimous.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Inadu Vidyarangamanandu Aneka Vidamulaina Twenty Yokka Sampratimpulu Jarugutune Untunnayi.
0: In the field of education, much of research, discussion and deliberations have been going on.
1: Asalu education ante emto ani mottamotta gurtinchalani prayatninchali.
0: In the first instance, to begin with, we should know the implications and the significance of education.
1: Kevalamu prapanchamalo kottinatvanti grandhamulanni kudanu chadavachchu. దాని అర్థములను వివరించవచ్చును. కానీ ఇంత మాత్రం చేత తాను ఎడ్యుకేషన్ చదివేటువంటి వాడు కాదు.
0: బై మియర్లీ గోయింగ్ త్రూ ఆల్ ద టెక్స్ట్ అవైలబుల్ అండ్ బై నోయింగ్ ది కంటెంట్ అండ్ ద డెప్త్ ఆఫ్ ది మీనింగ్ వన్ కెనాట్ కాల్ హింసెల్ఫ్ ఎడ్యుకేటెడ్.
1: లోకములో చదువులు అనేక మంది ఉంటున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: ప్రపంచంలో ఉన్నత విద్యను అభ్యసించినటువంటి వీరులు మహాజనులు కనిపిస్తూనే ఉన్నారు.
0: There are many intellectuals who have acquired higher knowledge.
1: అయితే ఈ చదువు వల్ల వారు చేసినటువంటి మార్పు ఏమిటి? జగత్తులకు ఏమి వివేకమును అందిస్తూ వచ్చారు? దీనివల్ల వచ్చినటువంటి యొక్క ఫలితం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఎవరూ గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: But no one is making an attempt to understand what this fund of education that one has acquired brought any transformation, brought any change, shared any intellectual awareness, the results of their knowledge. No one has estimated.
1: Kani vidya valla kani marpu galigetvanti ee naatiki nee kalugadu.
0: But
1: vidya antarmukhamu gaavinchukunnappude దాని తత్వము అర్థం చేసుకుని దానిని గ్రహించగలరు.
0: మియర్ నాలెడ్జ్ వుడ్ నాట్ బ్రింగ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ చేంజ్. ద నాలెడ్జ్ హ్యాస్ టు బి టర్న్డ్ ఇన్ వర్డ్ ప్రాక్టికల్ సో హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ద రిజల్ట్స్ ఆఫ్ నాలెడ్జ్.
1: భౌతికమైనటువంటి యొక్క తెలివితేటలను అభివృద్ధి గావించుకుంటున్నారు.
0: వి హావ్ గాట్ ఆల్ ది వర్ల్డ్లీ ఇంటెలిజెన్స్.
1: కానీ మానసిక సంబంధమైనటువంటి యొక్క విద్యలను అనేకంగా తర్కిస్తూ వచ్చారు.
0: We also have been acquiring all the knowledge, the details relating to the world.
1: ఆధ్యాత్మిక రంగమనందు అనేక మంది ఆత్మతత్వము గురించి విచారణ చేస్తూ వచ్చారు.
0: In spiritual field also, many people have been investigating the spirit, the soul.
1: వీటి మూడింటి యొక్క తత్వమునే మనము గుర్తించే ఈనాడు మన కాలేజీ లోపల MBA అనేటువంటి క్లాసును ప్రారంభించాము.
0: ఇన్ ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది నీడ్ టు నో దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఫండమెంటల్స్ ఆఫ్ లైఫ్ వీ హావ్ స్టార్టెడ్ MBA కోర్సెస్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్.
1: అనగా ఎం అనగా మానసిక తత్వాన్ని గుర్తించడం.
0: ఎం స్టాండ్స్ ఫార్ ద నాలెడ్జ్ ది అవేర్నెస్ ఆఫ్ ద మైండ్.
1: బి అనగా భౌతిక తత్వాన్ని గుర్తించడం.
0: బి ఇస్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఫిజికల్ వరల్డ్.
1: ఏ ఆత్మతత్వాన్ని విచారించడం.
0: ఏ ఇస్ గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ద సోల్.
1: MBA అనగా అనేక మంది కేవలము మానసిక తత్వాన్ని గుర్తించడం మాత్రమే తెలుపుతూ ఉన్నారు.
0: MBA ఇన్ దిస్ వరల్డ్ పీపుల్ థింక్ ఇట్ ఈస్ ఓన్లీ దాట్ విచ్ రిలేట్స్ టు ది మైండ్.
1: అది కాదు ముఖ్యం.
0: ఇట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్.
1: మానసిక తత్వాన్ని గుర్తించడము సులభమే.
0: ఇట్స్ క్వైట్ ఈజీ టు నో ద వేస్ ఆఫ్ ద మైండ్.
1: కానీ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవటము మరింత కష్టము.
0: బట్ టు నో ద సెల్ఫ్ ద ఆత్మ ఇస్ మచ్ మోర్ డిఫికల్ట్.
1: ఆత్మనగా ఏమిటో ఎవరికి అర్థం కాదు.
0: నో వన్ నోస్ వాట్ దిస్ ఆత్మ ద సెల్ఫ్ ఇస్.
1: దానికి ఒక రూపము లేదు.
0: ఇట్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
1: ఆత్మనగా కేవలము చైతన్యంతో కూడినటువంటి తత్వమే.
0: ఆత్మ బేసికల్లీ ఫండమెంటలీ ఈస్ అవేర్నెస్. కాన్షియస్నెస్.
1: ఈ ఆత్మతత్వమునే మనము కాన్షియస్నెస్ అనేటువంటి దాన్ని సరైనటువంటి అర్థం చేసుకోవటం లేదు.
0: దిస్ కాన్షియస్నెస్ ద నేచర్ ఆఫ్ ఆత్మ ఈజ్ నాట్ ప్రాపర్లీ అండర్స్టూడ్.
1: కానీ ఈ చదువుల వల్ల కేవలం కాన్షియస్ వరకు మాత్రమే పోగలుగుతున్నారు.
0: ది ఎడ్యుకేటెడ్ పీపుల్ కుడ్ రీచ్ ద డైమెన్షన్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ కాన్షియస్ అలోన్.
1: ఇంకా కొంతమంది కాన్షియన్స్ వరకు చేరుతున్నారు.
0: సమ్ హ్యావ్ గాన్ టు ద స్టేట్ ఆఫ్ కాన్షియన్స్.
1: అనగా ఈనాటి మానవుడు ఆత్మతత్వము అనగా నిజమైన చైతన్యమునకు ఎవరు చేరడానికి ప్రయత్నించలేదు.
0: టుడే నో వన్ మేడ్ ఎనీ అటెంప్ట్ టు రీచ్ దట్ హైట్ ఆఫ్ కాన్షియస్నెస్.
1: ఈనాడు మనము గుర్తించవలసినటువంటి కాన్షియస్నెస్ గుర్తించినప్పుడే కాన్షియన్స్ అర్థమవుతుంది.
0: Today, when once we understand consciousness clearly, we can know what conscience is.
1: ఈ కాన్షియస్ అర్థమైనప్పుడే కాన్షియస్ అనగా సెన్స్ తో కూడినటువంటి ఒక విషయం మనం బోధించవచ్చును.
0: With the understanding of the conscience, we can also know the conscious pertaining to the senses.
1: Conscious anaga senses.
0: Conscious relating to senses.
1: Conscience anetvantidi kevalam oka vidhamaina lopala chaitanyame.
0: The conscience is the inner awareness.
1: Consciousness anetvantidi sarvatra vyapinchinatvanti oka aatmatattvame.
0: Consciousness is all encompassing.
1: ఈనాటి మానవులు ఎవరు కూడాను దీని సరైన అర్థం ఇంతవరకు కూడాను గుర్తించడానికి ప్రయత్నించలేదు.
0: టిల్ దిస్ డే నో వన్ మేడ్ ఎనీ అటెంప్ట్ టు నో ద ఇన్ డెప్త్ మీనింగ్ ఆఫ్ దీస్ టర్మ్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినీయులారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: కేవలము ఆధ్యాత్మిక తత్వం అనగా ఏమిటో అర్థం కానటువంటి యొక్క విషయం అని మీరు భావించుకోవచ్చును.
0: యు మే కన్సిడర్ దట్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ is beyond your comprehension.
1: దీనిని మనము సంపూర్ణమైనటువంటి తత్వంగా భావిస్తూ రావాలి.
0: బట్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ టోటల్ అండర్స్టాండింగ్ ఓన్లీ.
1: ఈ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే కేవలం భౌతికమైనటువంటి జగత్తుతో మనం అర్థం చేసుకోలేము.
0: టు నో ద రియాలిటీ ఆఫ్ ద సెల్ఫ్ ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ ఇఫ్ వీ నో ద ఫిజికల్ మెటీరియల్ నాలెడ్జ్.
1: ఇది కేవలము ఒక మెటీరియల్ నాలెడ్జ్ వరకు మాత్రమే పోగలుగుతున్నారు.
0: వి హావ్ బీన్ ప్రొసీడింగ్ అలాంగ్ ద లెవెల్ ఆఫ్ మెటీరియల్ నాలెడ్జ్.
1: దీనికి అతీతమైనటువంటి తత్వాన్ని మనము కాన్షియస్నెస్ అని తెలుసుకోవాలి.
0: వీ షుడ్ నో ద కాన్షియస్నెస్ ఈజ్ ద ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్.
1: ఇది ఫండమెంటల్ అనేటువంటి దాని కింద చేరుతుంది.
0: దిస్ ఈస్ ద ఫండమెంటల్ నాలెడ్జ్, ద స్పిరిచువల్ నాలెడ్జ్.
1: ఈ ఫండమెంటల్ నాలెడ్జ్ ని మనం తెలుసుకున్నప్పుడే లౌకికమైన భౌతికమైన ఈ యొక్క వస్తువు యొక్క వ్యాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు.
0: When once we acquire this fundamental knowledge, it is easy to know the physical knowledge, the material knowledge and the secular knowledge.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఆధ్యాత్మికమనగా కేవలము అర్థం కానటువంటి తత్వం అని మీరు భావించుకోకూడదు.
0: Never feel that the spiritual knowledge is beyond your understanding.
1: ఇది అంతర్భావంతో కూడినటువంటి యొక్క చైతన్య శక్తియే.
0: It is the one with all inner awareness.
1: ఈ అవేర్నెస్ అనగా ఏమిటి? మనం ఒక విధాన్ని గుర్తించుకోవటం అంటుంటారు.
0: Awareness, we think, is only recognizing a fact.
1: ఇది ఏమిటి అంటే ఒక కర్చీఫ్. ఇది అవేర్నెస్.
0: What is this? This is a kerchief. Awareness.
1: ఇది ఏమిటంటే ఫ్లవర్ అంటున్నాము. ఇది ఒక అవేర్నెస్.
0: వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ ఎ ఫ్లవర్. అవేర్నెస్.
1: ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి యొక్క వస్తువు యొక్క ప్రదర్శనలే.
0: దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు ఫిజికల్ ఆబ్జెక్ట్.
1: ఈ కర్చీఫ్ అని చెప్పుకుంటున్నావు, బట్ట.
0: You say it is kerchief cloth.
1: ఈ బట్టకు ఫండమెంటల్ అయినటువంటిది ఏదని మీరు గుర్తించున్నారు.
0: What is the fundamental behind this cloth, kerchief?
1: ఇది వస్త్రము.
0: This is the cloth.
1: వస్త్రము దారం లేకుండా కాలేదు.
0: The cloth cannot be there without
1: దారం పత్తి లేకుండా కాలేదు.
0: The threads are out of the cotton.
1: కాబట్టి ప్రతి మొత్తది.
0: So cotton is first.
1: రెండవది దారము.
0: Then the thread.
1: మూడవది వస్త్రము.
0: Third is the cloth.
1: ఈ వస్త్రాన్ని మాత్రమే మనం గుర్తిస్తున్నాము కానీ ఈ వస్త్రమునకు ఆధారమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోవటం లేదు.
0: We only see the cloth, but we do not know the fundamental principle behind this.
1: ఈనాటి మానవుడు అనేక రకమైనటువంటి విషయాలను విచారణ చేస్తూ వస్తున్నాడు.
0: Man has been doing research in several fields.
1: కానీ కొన్ని రకములైనటువంటి భావంతో చూసుకున్నప్పుడు వస్తువు యొక్క విషయాన్ని కూడా అర్థం చేసుకోవటం లేదు.
0: బట్ ఇన్ సర్టన్ మ్యాటర్స్ హీ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ఆల్ దట్ వీ సీ.
1: అన్ని చెప్తూ వస్తున్నారు కానీ ఇది ఏమిటి అని మాత్రం ఎవరు గుర్తించుకోవటం లేదు.
0: వీ టీచ్ ఆల్ బట్ వీ డు నాట్ నో ద రియాలిటీ.
1: అయితే ఈనాడు లోకంలో గుర్తించవలసినటువంటిది ఆత్మతత్వం ఒక్కటే.
0: What has to be known today in the modern world is this nature of the self, Atma Tattva.
1: Atma Tattva nu gurtinchinatundi vaadu anni tattvam nu sulabhanga gurtinchukogaladu.
0: When once you know yourself, you will be knowing everything the rest.
1: Kanuka Atma Tattvam anaga emiti?
0: What is this self?
1: Ippudu shariram unnadi.
0: Here is the body.
1: Ee shariramunaku anni rakamulaitundi angamulu untunnavi.
0: This body has so many senses.
1: Ee angamulu anni kudanu aadutune unnavi.
0: All these senses are
1: angamulanni kudunu pani chestune unnavi.
0: They are all functional.
1: Aithe ee pani cheyadaniki edi aadharamu?
0: What is the basis for the operational aspect of the senses?
1: Aithe angamulu pani chestunnaye kaani idi cheyitho nenu ee pushpanni pattukunnanu.
0: The senses, the limbs act as I hold this flower.
1: Aithe ee cheyitho aa pushpanni pattukunnappudu ee chetiki edi shakti istundadi?
0: I hold this flower. What is that gives support to my hand that holds it?
1: ఈ పుష్పాన్ని ముక్కుతో వాసన చూస్తున్నాము.
0: Well, I smell this flower.
1: ఈ వాసన శక్తి ఎక్కడ నుంచి వస్తుందది?
0: How do you smell it?
1: కనుక ఇవన్నీ కూడాను భౌతికమైనటువంటి దాన్ని అర్థం చేస్తున్నాయి కానీ అంతర్ముఖమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఏం కూడాను బోధించడానికి ప్రయత్నించలేదు.
0: We only observe the external, the functional aspect, but we do not understand the fundamental aspect. This is my hand.
1: కానీ అంటున్నావు ఇది నా కాలు.
0: You say this is my leg.
1: It is my head.
0: My head.
1: My fingers.
0: My fingers.
1: My hand. My finger. My leg. My head. Then who are you?
0: You say this is my hand, my finger, my leg. Then who are you?
1: నీవు అనేటువంటిది అర్థం తెలుసుకుంటే కదా ఇది నా తల అని చెప్పగలవు.
0: If only you know who you are, you can say this is mine.
1: ఈ తల ఎవరిది?
0: Whose head is this?
1: ఈ కాలు ఎవరిది?
0: Whose legs are
1: they? ఈ వాసన ఎవరిది?
0: Whose hands are there?
1: కానీ ఇవన్నీ తెలుసుకోకుండా నేను నేను అనేటువంటి దాన్ని మాత్రమే నీవు బోధిస్తున్నావు కానీ అన్నిటికీ తెలుసుకోవడానికి ఏది కావాలి? నీవెవరు?
0: యూ డు నాట్ నో హూ యు ఆర్ ఎగ్జాక్ట్లీ బట్ యూ గో ఆన్ క్లెయిమింగ్ దిస్ ఈజ్ మైన్.
1: కనుక నేనెవరు అనేటువంటి తెలుసుకోవడానికి అది ఏ వేదాంతం అన్నారు?
0: యాక్చువల్ స్పిరిచువాలిటీ ఇస్ టు ఇన్వెస్టిగేట్ అండ్ ఆన్సర్.
1: సత్య దాని కూడాను హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, వేర్ డిడ్ యూ కమ్ ఫ్రమ్, వేర్ డిడ్ యూ అని అంటున్నా. హూ ఆర్ యూ అనేటువంటి దాని క్వశ్చన్ వేస్తున్నా కానీ హూ ఆర్ మై అనేటువంటి దాని క్వశ్చన్ వేసుకోవటం లేదు.
0: యూ గో ఆన్ పుటింగ్ క్వశ్చన్ టు ఎవ్రీబడి, హూ ఆర్ యూ, వేర్ డు యూ కమ్ ఫ్రమ్, బట్ యూ డోంట్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్.
1: ఆధారమైనటువంటిది హూ ఆర్ మై.
0: సో ద ఫండమెంటల్ బేసిస్ ఈస్ దిస్ క్వశ్చన్ హూ ఆర్ మై.
1: ఐ గుర్తించుకుంటే అన్ని మనకు గుర్తించుకున్న వారం అవుతాం.
0: ఇఫ్ యూ నో దిస్ ఐ, యుల్ బి నోయింగ్ ద రెస్ట్.
1: కనుక ఆధ్యాత్మిక తత్వం అనగా కేవలము అర్థం కానటువంటి యొక్క వ్యర్థం కాదు.
0: స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ ఎన్ ఎక్సర్సైజ్ ఇన్ వెయిన్.
1: దీని అన్నిటికీ మూలాధారమైనటువంటి తత్వము ఒకటి ఉన్నది.
0: దేర్ ఈజ్ ఎ ఫండమెంటల్ ప్రిన్సిపల్ బిహైండ్ ఆల్ దిస్.
1: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ను మనం గుర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమ అనేటువంటిది ఎటువంటిది?
0: What is this love?
1: Prema ekkadi nunchi puttundadi?
0: Where does it come from?
1: Prema ne lekapothe manavulu undagalara? Ayini gurtinchukunte anni manaku gurtinchukunna varam avtam.
0: If you know this I, you'll be knowing the rest.
1: Kanuka aadhyatmika tattvam anaga kevalamu

0: does it come from?
1: ప్రేమే లేకపోతే మానవుడు ఉండగలరా?
0: Can man live without love?
1: కనుకనే లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: So it is said, love is God, live in love.
1: ఈ ప్రేమను మొట్టమొదట గుర్తించుకోవాలి.
0: We should know love first.
1: ప్రేమనే లేకపోతే ప్రాణమే లేదు.
0: Without love there is no life.
1: ప్రేమనే లేకపోతే వస్తువులే లేవు.
0: Without love there are no objects either.
1: ప్రేమనే లేకపోతే విషయమే కనిపించవు.
0: Without this love you cannot see. కనుకనే
1: అన్నిటికీ అంతర్భూతమైనటువంటి శక్తి ఒకటి ఉన్నది.
0: There is an inner latent immanent energy.
1: Chaala mandi cheptunnaru truth truth truth truth ante emti.
0: Many people refer to this truth. What is this truth?
1: Trikala bhajyam satyam annaru.
0: Truth is changeless in all the three periods of time.
1: Kaani inta matram tone satyam manam ninnam cheyakoddu.
0: You cannot stop at that level.
1: Trikalamunaku atheetamainatundi satyam.
0: Truth transcends all the three periods of time.
1: Aa satyam ekkadi nunchi vastundi adi?
0: Where does it come from?
1: Satyam bruyat ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమ ప్రియం అన్నారు.
0: ఇట్ ఈస్ సెడ్ స్పీక్ ట్రూత్ అండ్ నెవర్ స్పీక్ ఇట్ విత్ ఆల్ ఎంఫసిస్ ఇన్ ఎ ప్లీజింగ్ అక్సెప్టబుల్ వే.
1: కానీ ఈ ట్రూత్ అనే దానికి రూపం లేదు.
0: దిస్ ట్రూత్ హ్యాస్ నో ఫార్మ్.
1: రూపం లేదు కానీ దానికి అర్థం ఉంటున్నది.
0: దో ఇట్ హ్యాస్ నో ఫార్మ్ ఇట్ హ్యాస్ ఎ మీనింగ్.
1: అట్లనే మనం ట్రూత్ ఈజ్ గాడ్ లవ్ ఈజ్ గాడ్ అంటున్నాం. దీనికి రూపం లేదని మనం భావించరాదు.
0: వీ సే ట్రూత్ ఈజ్ గాడ్ love is god but we cannot deny its experience of the form.
1: Annitkini god god god ani upayoginchukuntunnam.
0: We use this word god apply.
1: God anetundi dani yokka antaratham emiti?
0: What is the inner meaning of this god?
1: Evaraina nastikudu gunanu edaina tappu chesinappudu oh my god antaru.
0: Even a theist when he commits a mistake he says oh my god.
1: తెలియనటువంటి దానికి కూడాను గాడ్ అనేది యూజ్ చేస్తూనే ఉన్నారు.
0: దో హీ హాస్ నో ఐడియా యట్ హీ సేస్ ఓ మై గాడ్.
1: ఇలాంటి గాడ్ అనేటువంటిది నిజమైనటువంటి సత్యమునకు అర్థం చెప్పలేదు.
0: Nobody can give the definite meaning to this word God.
1: కనుక సత్యానికి అర్థం చెప్పాలంటే స్వానుభూతియే.
0: టు నో దిస్ మీనింగ్ యూ నీడ్ యువర్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్.
1: ఆ ఎక్స్పీరియన్స్ ని ఏ రీతిగా నీవు గుర్తించగలవు?
0: హౌ కెన్ యూ నో యువర్ ఎక్స్పీరియన్స్?
1: ఇప్పుడు చూడండి, 1+1 2 అయింది.
0: Here is an illustration. 1+1
1: 2 plus 2, 4 ayindi.
0: 2 plus 2 is equal to 4.
1: 2 minus 1, 1 ayindi.
0: 2 minus 1 is equal to 1.
1: Ani ee plus lu minus lu cheppagalugutunnare gaani deeniki moola aadharam ayindi edi?
0: You speak of these additions and deletions, but what is the basis for these?
1: Ee prapanchamlo unnatundi samasta padarthamulu kuda nu manam cheppagalugutunnamu.
0: We are able to see and say all this material world.
1: Kaani deeni oka satya swaroopam nu gurtinchadaniki prayatninchaledu.
0: But we have not made an attempt to know the fundamental truth.
1: ప్రపంచమంతా కూడా వస్తువులతో చేరినటువంటిది.
0: The whole world is a combination of material.
1: ఇదంతా మెటీరియల్ లోకం.
0: All this world is full of material.
1: కానీ దీనికి మించినటువంటిది మెంటల్ లోకం ఒకటి ఉండాలి.
0: But beyond this material world, there is a mind.
1: ఈ మెంటల్ వరల్డ్ కు అతీతమైనటువంటిది ఇంకోటి ఉండాలి.
0: Beyond this realm of the mind, there is something beyond.
1: బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం.
0: That is transcendental, beyond the intellect.
1: ఈ ట్రాన్సెండెంటల్ అనేటువంటి దానికి ఎంతనో మనం ప్రయత్నం చేస్తున్నాము.
0: వి ఆర్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో దిస్ ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ బియాండ్ ది ఇంటెలెక్ట్.
1: అయితే మనం ఎంతైనా మనం గుర్తించవచ్చును.
0: వి మే నో మెనీ.
1: ప్రపంచంలో అన్ని గుర్తించి ఇన్ని కోట్లు అని చెప్పవచ్చు నమ్మరు.
0: యూ కెన్ నో ఎవ్రీథింగ్ కౌంట్ అండ్ సే క్రోర్స్.
1: ఆ కోర్టుకు తర్వాత మరి ఏం చెప్పగలము?
0: బియాండ్ దిస్ వాట్ డు యూ సే?
1: ఇవన్నిటికి చేరితే కట్టగడపడికి ఏమీ అర్థం కాదు.
0: ఫైనల్లీ యూ వుడ్ నాట్ ఎండ్ ఎనీవేర్.
1: కనుక మనం పదములు మాత్రమే ఉపయోగిస్తున్నాం కానీ పద స్వరూపాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: వి ఓన్లీ ఎగ్జిబిట్ అవర్ వెర్బాసిటీ నామెన్క్లేచర్ బట్ వీ డోంట్ నో ద డెప్త్.
1: కనుక ప్రతి మానవుని ఎందుకు కూడా ఉన్నటువంటి అది ఒక్కటే.
0: బట్ ఇన్ ఎవ్రీ మ్యాన్ దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇస్ దేర్.
1: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అనేటువంటిది ప్రతి మానవుని ఎందుకు కూడా ఉంటుండాలి.
0: దిస్ ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: కనుక లవ్ ఈజ్ గాడ్ అన్నప్పుడు లవ్ అనేది ఇస్ ఎవ్రీవేర్.
0: When we say love is God, it implies that love is everywhere. This fundamental love is in everyone.
1: Truth is in me.
0: Truth is in me.
1: I am truth.
0: I am the truth.
1: I am truth.
0: I am truth.
1: I am truth. చెప్పగలుగుతున్నావని నీవెవరు? ట్రూత్ అని చెప్పగలుగుతున్నావు నీవంటే ఏమిటి?
0: యూ సే ఐఎమ్ ట్రూత్, దెన్ హూ ఆర్ యూ?
1: ఇవి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అన్నిటికీ ఒక్కటే ఒకటి తేలిపోతుంది.
0: When we want to understand, finally you come to
1: spiritual lo matram, spiritual margam lo matrame gurtinchadaniki veelavutundi.
0: It is possible to know, come to the goal only in the spiritual path.
1: Danni nidanamga antarmukhamga aalochana chestu chestu chestu pothu

0: కట్టగా తేలేది అదొక్కటే.
1: As we gradually research, investigate, explore, you will know the result.
0: ఈనాడు పరిశీలన చేయటం లేదు.
1: We are not investigating anyway.
0: ఈ పరిశీలనలో కూడా కొన్ని అర్థబద్ధమైనటువంటి పరిశీలన చేస్తున్నారు.
1: There are certain perversions, deviations in the field of research.
0: కాదు కాదు కాదు.
1: It shouldn't be so.
0: అంతర్ముఖమైనటువంటి యొక్క నిజమైనటువంటి సత్యాన్ని మనం చూడాలి.
1: It's only by inner inquiry you know the truth.
0: ఈ ఎంక్వైరీ అంటే ఎక్కడి నుంచి వస్తుంది?
1: Inquiry, where does it come from?
0: Inquiry.
1: Inquiry.
0: Inquiry.
1: Inquiry.
0: ఈ క్వైరీ అనేటువంటి దాంట్లో ఈ యొక్క తత్వం ఎక్కడ చేసింది?
1: This query, inquiry, inquiry, where does it come from?
0: మనం పదాలు ఉపయోగపెడుతున్నాము.
1: We use words.
0: కానీ పదముల యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: We are not understanding the inner meaning of the words that we use.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: అర్థం కానటువంటి దాంట్లో మీరు పడి వ్యర్థం చేసుకోకండి మీ టైంను.
1: Don't waste your time thinking of those things that you do not understand.
0: God is there.
1: God is there.
0: You are God.
1: You are God.
0: దాన్ని నీవు నమ్ము.
1: Have full faith in that.
0: నమ్మకం చేతనే మనకు గుర్తించడానికి వీలవుతుంది, కానీ నమ్మకం లేకుండా పోతే దేన్ని మనం గుర్తించలేము.
1: It is only the faith that will help you to know. Without this faith you cannot.
0: కనుకనే మొట్టమొదటి నీవు అనేటువంటి దాన్ని నమ్ము.
1: First have full faith in you.
0: I అనేటువంటిది నమ్మినప్పుడే.
1: When you have faith in yourself, I.
0: రెండవది you అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
1: Then you can understand the second person, you.
0: అయ్యే తలకాయనప్పుడు you అనేది అర్థమవుతుంది.
1: When you cannot understand the simple I, how do you expect to know you?
0: కనుకనే simple I ని మీరు గుర్తించడానికి ప్రయత్నించండి.
1: Make every attempt to know this simple I.
0: అది యు అనేటువంటిది, ఉయ్ అనేటువంటిది సులభంగా మనకు అర్థమవుతుంది.
1: దెన్ ఇట్స్ ఈజీ టు అండర్స్టాండ్ యు అండ్ దెన్ వీ.
0: ఒక చిన్న పదము,
1: స్మాల్
0: ఐ,
1: ఐ
0: ప్లస్ యు
1: ప్లస్ యు,
0: ఐ ప్లస్ యు రెండు చేరినప్పుడు ఉయ్ అయింది.
1: ఐ ప్లస్ యు ఈజ్ ఈక్వల్ టు వీ.
0: ఉయ్ ప్లస్ హీ,
1: వీ ప్లస్ హీ
0: ఏమవుతుంది?
1: దెన్ వాట్ ఈస్ ఇట్ దెన్?
0: ఓన్లీ హీ అవుతుంది.
1: వీ ప్లస్ హీ ఈజ్ ఈక్వల్ టు హీ.
0: ఆ హీ అనేటువంటిది ఎప్పటికీ ఉండేటువంటిది.
1: దట్ హీ ఈజ్ కాన్స్టెంట్.
0: ఐ అనేటువంటిది మార్పు చెందుతుంది.
1: ఐ చేంజెస్.
0: యు అనేటువంటిది మార్పు చెందుతుంది.
1: యు ఆల్సో చేంజ్.
0: యు అనేటువంటిది నిజ జీవితంలో నీవే దాన్ని మార్పు చెందుకుంటున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ బ్రింగింగ్ అబౌట్ ఎ చేంజ్ ఇన్ యూ.
0: కానీ ఐ ఆమ్ బాయ్,
1: ఐఎమ్ ఎ బాయ్,
0: ఐఎమ్ మ్యాన్,
1: ఐఎమ్ ఎ మ్యాన్,
0: ఐఎమ్ ఓల్డ్ మ్యాన్,
1: ఐఎమ్ ఎన్ ఓల్డ్ మ్యాన్.
0: ఆ విధంగా నీకు నీవే మార్పు చెందుకుంటున్నావు.
1: యు ఆర్ బ్రింగింగ్ అబౌట్ దీస్ చేంజెస్.
0: ఈ మార్పు చెందేటువంటి దాన్ని నీవు నమ్ముకొని పేరు ఉండేది.
1: దేర్ నో యూజ్ ఇన్
0: హీ హీ హీ హీ.
1: ఫర్ ఎవ్రీథింగ్ హీ హీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: దైవత్వం తత్.
1: దట్ హీ ఈజ్ గాడ్.
0: ఆ హీ అనేటువంటి దాన్ని నీ యందు, వారి యందు, వారి అందరి యందు ఉంటున్నది.
1: దట్ హీ ద డివినిటీ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
0: హీ ఈజ్ ఎవ్రీవేర్.
1: హీ గాడ్ ఇన్
0: యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: హీ ద గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: కానీ ఐ అనేటువంటిది ఇన్ మీ, ఇన్ మై, ఇన్ మై ఇవన్నీ చెప్పుకోవడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్, నాట్ ఇట్ గుడ్ ఎనఫ్ టు సే ఇట్ ఈస్ ఇన్ మీ, విత్ మీ అలోన్.
0: కనుక ఆ హీ అనేటువంటిది సంపూర్ణమైనటువంటి యొక్క దైవత్వాన్ని బోధిస్తుంది.
1: సో దిస్ హీ స్పీక్స్ ఆఫ్ గాడ్.
0: ఇలాంటి తత్వాన్ని చిన్న చిన్నదిగా మనము నమ్మకంతో చేరుకుంటూ రావాలి.
1: దీస్ సటిలిటీస్ కెన్ బి నోన్ విత్ ఆల్ ఫెయిత్.
0: ఇప్పుడు ఒక చిన్న విషయం వచ్చేస్తుంది,
1: ఎ స్మాల్ ఇష్యూ హియర్.
0: ఒక చిన్నది తీసుకున్నప్పుడు ఇదని నేను ప్రేమిస్తున్నాను.
1: యు సే ఫర్ ఇన్స్టెన్స్ ఐ లవ్ హిమ్,
0: ఐ లవ్ హిమ్,
1: ఐ లవ్ హిమ్.
0: అతను తప్ప నేను దేనిని ప్రేమించడం లేదు.
1: ఐ డోంట్ లవ్ ఎనీబడీ ఎక్సెప్టింగ్ హిమ్.
0: ఇది ఎచ్చ సత్యం అవుతుంది.
1: హౌ కెన్ దట్ బి ట్రూ?
0: నిన్ను నీవే ప్రేమించుకోవటం లేదు.
1: యు డోంట్ లవ్ యువర్ సెల్ఫ్.
0: నిన్ను నీ ప్రేమ ఏ రీతిగా ప్రేమించగలవు?
1: హౌ డు యూ లవ్ యువర్ సెల్ఫ్?
0: దిస్ ఇస్ మై బాడీ.
1: దిస్ ఇస్ మై బాడీ.
0: ఈ బాడీని నీవు నమ్మగలుగుతున్నావా?
1: డూ యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్ బాడీ?
0: నమ్మటం లేదు.
1: నో.
0: ఈ బాడీని నీవు నమ్మలేనప్పుడు నీవు అనేటువంటి ఈ బాడీ ఎట్ట నమ్మకోగలుగుతున్నావు?
1: వెన్ యూ హ్యావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ బాడీ, హౌ కెన్ యూ సే దట్ దిస్ ఇస్ మై
0: బాడీ? బాడీ అనేటువంటి అంతా కూడా మార్పు చెందేటువంటిది.
1: ద బాడీ గోస్ ఆన్ చేంజింగ్.
0: అన్నింటినీ మార్పు చెందేటువంటిది ఒకటి.
1: ఆల్ ఆర్ చేంజబుల్.
0: అద్వితీయం, అద్వైతం అనేటువంటిది అన్నింటికీ అతీతమైనటువంటిది.
1: బట్ దేర్ ఇస్ వన్ నాన్ డ్యూయల్ ప్రిన్సిపల్ బియాండ్.
0: అది నిజమైన ఆత్మతత్వం.
1: దట్ నాన్ డ్యూయల్ చేంజ్ లెస్.
0: దానికి వేరే మనకు పేరు లేదు.
1: దట్ ఈస్ ఆత్మ.
0: మనకు పేరు లేదు.
1: ఇట్ హెస్ నో అదర్ నేమ్.
0: ఆ ఆత్మ అనేటువంటి పేరు.
1: దిస్ ఇస్ ఆత్మ.
0: ఆత్మ అనేటువంటిది ఎవరు పెట్టారు?
1: Who has given this
0: name? పెట్టి పట్టినటువంటి కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద నేమ్ గివెన్ బై ఎనీబడీ.
0: ఆత్మ అనేటువంటి సర్వత్రా నిండినటువంటిది.
1: దిస్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఈజ్ ఎవ్రీవేర్.
1: ఈజ్ ఎవ్రీవేర్.
0: అటువంటి ఆత్మతత్వానికి ఏ పేరు పెట్టగలవు?
1: వాట్ నేమ్ కెన్ యూ గివ్ విచ్ ఇస్? ఎవ్రీవేర్.
0: ఇవన్నీ పేరు పెట్టుకుని కూర్చోవటం కేవలం టైం వ్యర్థం చేసుకోవటమే.
1: జస్ట్ టు నేమ్ దెమ్, గివింగ్ ఇట్ ఎ వర్డ్ ఈజ్ జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం.
0: పేర్లు పెట్టుకుని నీవు కేవలం కాలాన్ని వ్యర్థం చేయవద్దు.
1: డోంట్ వేస్ట్ యువర్ టైం బై యువర్ వొకాబులరీ.
0: నీవు దాన్ని నమ్మి, నీవు విశ్వసించి దాన్ని ప్రచారం చేయి.
1: విత్ ఆల్ ది ఫుల్ ఫెయిత్ share with everybody, publicize.
0: నీ ఫుల్ ఫెయిత్ దాన్ని పెట్టుకున్నప్పుడే అన్నింటి ఎందు నీకు ఫెయిత్ కలుగుతుంది.
1: When once you have full faith, you will be successful.
0: ఒక డ్రాప్ వాటర్ వచ్చేసింది.
1: Here is a drop of water.
0: ఆ విధంగా డ్రాప్స్ రెయిన్ నుంచి వాటర్ వస్తుంటది.
1: And in rain you get drops of water.
0: ఇవన్నీ డ్రాప్స్ అంతా చేరినప్పుడే ఇది ఒక పెద్ద పాత్ర నిండిపోతుంది.
1: And all these drops of water would fill in the container.
0: నీవు నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నిన్ను నేను ఈ అందరినీ ప్రేమిస్తున్నటువంటి డ్రాప్ వంటిది.
1: I love you. All this is just a drop.
0: కాని అన్ని కూడా నేను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు అది ఏమవుతుంది?
1: When once you say I love all, what is it then?
0: అది దేనికి అర్థం? దాన్ని ఆత్మ అన్నారు.
1: That love is ఆత్మా.
0: ఈ ఆత్మకు అనేటువంటిది ఒక విధమైనటువంటి డ్రాప్ వాటర్ అనేటువంటి పేరు లేదు.
1: ఇట్ హెస్ నో నేమ్ లైక్ ఎ డ్రాప్ ఆర్ వాటర్.
0: ఇలాంటి తత్వాన్ని మనం గుర్తించుకొని నమ్మకం చేతనే దైవాన్ని మనం సాధించుకురావాలి.
1: యూ హ్యావ్ టు నో ద ట్రూ నేచర్ ఆఫ్ ఆత్మ అండ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: దైవాన్ని నమ్మకుండా ఏ ప్రయత్నం చేసినప్పటికీ అంత వ్యర్థమే అయిపోతుంటుంది.
1: వితౌట్ ఫెయిత్ ఇన్ గాడ్, వాట్ ఎవర్ యూ మే డూ, వాట్ ఎవర్ టాస్క్ యూ మే అండర్టేక్, you will be a failure.
0: ఇవన్నీ టైంను మనం వ్యర్థం చేసుకోవటమే.
1: You will be wasting your time.
0: కనుక మనం ఈ అత్తానికి పోకుండా
1: without going this way.
0: ఆత్మతత్వం ఒకటి ఉన్నది.
1: Know the principle of the self.
0: ఆత్మ is everywhere.
1: ఆత్మ is everywhere.
0: In you, with you, above you, below you, around you.
1: This ఆత్మ, the self, is everywhere. In you, with you, above you, below you, around you.
0: ఈ అరౌండ్ గా ఉండేటువంటిది ఏమిటది?
1: వాట్ ఈస్ దట్ సరౌండ్?
0: దాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావా?
1: ఆర్ యూ ఏబుల్ టు సే దట్?
0: నేను నేను అని మాత్రం నీ దేహాన్ని మాత్రం ఉచ్చరిస్తున్నావు, కానీ ఈ అనంతంగా ఉండేటువంటి తత్వాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావా?
1: యూ అడ్రస్ యువర్ సెల్ఫ్ ఐ, బట్ ఆర్ యూ ఏబుల్ టు కాంప్రహెండ్ దట్ ఇన్ఫినిటీ?
0: కనుక ఈ అర్థం కానటువంటి దాంట్లో నువ్వు ప్రవేశించవద్దు.
1: డోంట్ గెట్ ఇన్ దట్ ఏరియా దట్ యూ డోంట్ అండర్స్టాండ్.
0: మొట్టమొదట నీ ఎందున్నటువంటి తత్వం ఆ యొక్క నమ్మకం.
1: First, what you need is faith.
0: అది ఏంటి అనేటువంటి చైతన్యము.
1: That itself is awareness.
0: ఈ చైతన్యమే లేకపోతే నీవే లేవు.
1: Without this faith, you don't exist.
0: ఇది చైతన్యం.
1: This is awareness, you do not exist.
0: కనుక నీవు అవేర్నెస్ ను గుర్తించాలి.
1: సో యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్, అండర్స్టాండ్ అవేర్నెస్.
0: ఈ అవేర్నెస్ అంటే దీన్ని ఏం చెప్తున్నారు?
1: వాట్ ఇస్ దిస్ అవేర్నెస్?
0: ఒక గుర్తించడము అని చెప్తున్నారు.
1: యూ సే ఇట్స్ ఓన్లీ రికగ్నైజింగ్, అండర్స్టాండింగ్.
0: కానీ గుర్తించడం మాత్రమే కాదు అవేర్నెస్ అనేటువంటిది.
1: ఇట్స్ నాట్ ఇనఫ్ ఇఫ్ యూ సే అండర్స్టాండ్.
0: ఇది ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్?
0: ఇది గులాబీ పుష్పము.
1: దిస్ ఇస్ ఎ రోజ్ ఫ్లవర్.
0: ఈ గులాబీ పుష్పాన్ని గుర్తించావు.
1: యూ హ్యావ్ నోన్ ఇట్.
0: గులాబీ పుష్పం అనేటువంటి దానికి ఈ పేరు ఎవరు పెట్టారు?
1: హూ నేమ్డ్ ఇట్ యాజ్ ఎ రోజ్ ఫ్లవర్?
0: ఎవరు పెట్టారు నాకు తెలియదు.
1: ఐ డోంట్ నో.
0: ఏదో ఒక ఇంగ్లీష్ పదంలో వచ్చేసింది.
1: ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇంగ్లీష్ వర్డ్.
0: కనుక ఈ వర్డ్స్ ను బట్టి మనం పోతున్నామే తప్ప నిజమైన యథార్థాన్ని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించారు?
1: యూ జస్ట్ ఎక్స్ప్రెస్ బై వర్డ్, బట్ యూ డోంట్ నో ద రియాలిటీ.
0: మొట్టమొదట నీవు కన్నులు మూసుకొని అంతర్ముఖంగా నీవు ధ్యానం చేసి ఆ ఆత్మతత్వాన్ని గుర్తించు.
1: ఫస్ట్ క్లోజ్ యువర్ ఐస్, టర్న్ ఇన్ వర్డ్.
0: సాధన లేకుండా దేన్ని మనం సాధించలేము.
1: వితౌట్ ది సాధన ప్రాక్టీస్ యు కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: కనుక సాధన చేసి అంతర్ముఖమైన దాన్ని సాధించిన తర్వాతనే నీవు వాదన ప్రతివాదంకు నువ్వు పూనుకోవచ్చు.
1: ఇట్ ఈస్ ఓన్లీ బై స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన, టర్న్ ఇన్ వర్డ్, ఎక్స్పీరియన్స్ ద సెల్ఫ్ అండ్ దెన్ డెలిబరేట్ అపాన్ ఇట్.
0: కనుక మొట్టమొదట నీ దేహతత్వాన్ని నీవు గుర్తించు.
1: First, know your physical nature, body.
0: ఇది ఫిజికల్ బాడీ.
1: This is the physical body.
0: ఇందులో అన్ని రకములైనటువంటి అంగములు ఉంటున్నాయి.
1: There are so many limbs attached.
0: అన్ని అంగములు నేను కాదు.
1: I am not these limbs.
0: అన్ని అంగములలోనా ఉన్నటువంటి వాడినే నేను.
1: In fact, I am in every limb of my body.
0: This is my hand.
1: This is my hand.
0: ఇది my finger.
1: My finger.
0: ఈ ఫింగర్ అంటే ఏమిటి?
1: What is this finger?
0: My hand అంటే ఏమిటి?
1: What is my hand?
0: ఈ hand అనేటువంటిది ఐదు ఫింగర్లు చేరినప్పుడే hand అయింది.
1: This hand has got all the five fingers there.
0: కాబట్టి ఈ ఫింగర్ అంటే ఏమిటి?
1: దెన్ వాట్ ఇస్ ద ఫింగర్?
0: ఈ విధంగా విచారణ చేస్తూ పోతే తప్పక అన్నిటి ఎందు ఉన్నటువంటి ఒక్కటే.
1: వెన్ యూ గో ఆన్ ఎంక్వైరింగ్, యూ విల్ అండర్స్టాండ్ ది యూనిఫామ్ సేమ్ ప్రిన్సిపల్.
0: ఆధ్యాత్మిక తత్వాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం.
1: టు అండర్స్టాండ్ ది స్పిరిచువాలిటీ ఇస్ వెరీ డిఫికల్ట్.
0: కానీ కష్టమైన దాన్ని వదలకూడదు.
1: బికాస్ ఇట్ డిఫికల్ట్, డు నాట్
0: దానినే మనం సాధించవలసింది.
1: వీ హ్యావ్ టు అచీవ్ దట్ అలోన్.
0: ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువాహనాలను మనం సాధించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు హ్యావ్ ఆల్ దీస్ వరల్డ్లీ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్.
0: ఆ ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని ఒకదాన్ని మనం సాధిస్తే
1: That self which exists, if it is
0: not, సర్వమును సాధించిన వారే అవుతాం.
1: You will be achieving everything else.
0: కానీ ప్రతి దానికి నీవు క్వశ్చన్ వేసుకొని పోతుండాలి.
1: సో ఫర్ ఎవ్రీథింగ్ యూ గో ఆన్ పుటింగ్ దిస్ క్వశ్చన్,
0: నేనెవరు,
1: హూయమ్ఐ,
0: నేనెవరు,
1: హూయమ్ఐ,
0: నేనెవరు,
1: హూయమ్ఐ,
0: నేనెవరు, నేనెవరు అని పూపితే తప్పక దానికి అర్థం అవుతుంది.
1: యూ విల్ సర్టన్లీ గెట్ ది ఆన్సర్ టు దిస్ క్వశ్చన్.
0: నేను అనేటువంటిది ఏ రూపంలో ఉంది?
1: హూయమ్ఐ, వాట్ ఈస్ ఇట్ ఫార్మ్?
0: ఇది అరూపంలో ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఫార్మ్లెస్.
0: కనుకనే మనము నేను అనేటువంటి తత్వాన్ని ఆత్మతత్వంగా మనం విశ్వసించాలి.
1: సో యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ ఫార్మ్లెస్ ఐ ఈజ్ ఆత్మ.
0: అనేక మంది ఆత్మకు అనేక రూపములు చెప్తున్నారు.
1: మెనీ పీపుల్ అజ్యూమ్ ఫార్మ్స్ టు దిస్ ఆత్మ.
0: కానీ ఇదంతా ఒక వెనుక కానే కాదు.
1: దే ఆర్ నాట్ కరెక్ట్ ఇన్ ఎనీవే.
0: మొట్టమొదట నేను అనేటువంటి తత్వానికి నీ చైతన్య శక్తిని చూపించాలి.
1: ఫస్ట్ ఫర్ దిస్ ఐ
0: అనేటువంటి చైతన్య శక్తి మరి దేని ఎందుకు కూడా లేదు.
1: This Chaitanya awareness, consciousness is not there anywhere else.
0: It is awareness, consciousness.
1: It is the consciousness of the awareness.
0: It is conscious kaadu.
1: It is not conscious.
0: Conscience kaadu.
1: It is not conscience either.
0: Consciousness.
1: It is consciousness.
0: Ee consciousness nu sarain reethiga manam artham chesukovali.
1: We have to understand this consciousness clearly.
0: అది ఎవరు ఈనాటి వరకు అర్థం చేసుకోలేదు.
1: నో వన్ హాజ్ అండర్స్టూడ్ ఇన్ డెప్త్.
0: అన్ని పదాలు ఉపయోగపెడుతున్నాము.
1: పీపుల్ యూజ్ దీస్ టర్మ్స్.
0: కాన్షియస్నెస్ అంటున్నాము.
1: ఈ
0: కాన్షియస్నెస్ రూపం ఏమిటి అని ఎవరైనా గుర్తించడానికి ప్రయత్నించారా?
1: హాజ్ ఎనీబడీ మేడ్ ఎనీ అటెంప్ట్ టు నో ద ఫార్మ్ ఆఫ్ ది కాన్షియస్నెస్?
0: నిజంగా దాన్ని గుర్తించడానికి ప్రయత్నించిన వారికి సులభంగా అర్థమవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ మేక్ ఎన్ అటెంప్ట్ ఇన్ ట్రూలీ స్పీకింగ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: కనుక అర్థం చేసుకోవడానికి ఎన్క్వైరీ చేస్తూ పోవాలి.
1: To understand, you should get into the field of inquiry.
0: ఊరికి ఎన్క్వైరీ అంటే ఏదో ఒకటి నంబర్ చెప్పుకుంటూ పోతే పెరగలేదు.
1: ఇంక్వైరీ డస్ నాట్ మీన్ రెపిటీషన్ ఆర్ వెర్బల్.
0: దాని స్వరూపాన్ని నిరూపిస్తూ పోవాలి.
1: వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్స్ ఫార్మ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్,
0: విద్యార్థులు అయినటువంటి మీకు,
1: యువర్ స్టూడెంట్,
0: ఈ ఆధ్యాత్మికము అంత సులభంగా అర్థమయ్యేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ దట్ ఈజీ టు అండర్స్టాండ్ స్పిరిచువల్.
0: కానీ నమ్మకం అనేటువంటిది నాకు పోషించుకుంటే తప్పక సులభంగా అర్థమవుతుంది.
1: బట్ ఇఫ్ యూ సస్టైన్ దిస్ ఫెయిత్, యూ విల్ సర్టన్లీ.
0: నమ్మకం అని రెండు నయనమ్ములేని అంతులేని నేడు అవని అందు.
1: ద మోడర్న్ పీపుల్ ఆన్ ఎర్త్ టుడే ఆర్ టోటల్లీ బ్లైండ్, హ్యావింగ్ లాస్ట్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
0: బ్లైండ్ అంటే ఏమిటి?
1: హూ ఇస్ బ్లైండ్?
0: దాన్ని కూడా అర్థం చేసుకోలేరు.
1: వీ డోంట్ నో వాట్ ఇస్ బ్లైండ్.
0: చీకటి, చీకటి
1: అండ్ డార్క్నెస్.
0: ఈ చీకటి ఎక్కడ చూస్తున్నావు?
1: వేర్ ఫ్రమ్ ఏ హ్యాస్ ఇట్?
0: ఆ చీకటిని చూసిన వాడెవరు?
1: హూ ఇస్ ద సీయర్?
0: కన్నులు మూసుకో.
1: క్లోజ్ యువర్ ఐస్.
0: ఏం చూస్తున్నావు?
1: వాట్ యూ సీ?
0: చీకటి చూస్తున్నాను.
1: యూ ఓన్లీ సీ డార్క్.
0: ఆ చీకటిని చూసిన వాడెవరు?
1: హూ ఇస్ ద సీయర్ ఆఫ్ దిస్ డార్క్?
0: ఆ చీకటిని చూసిన వాడు ఒకడు ఉండాలి కదా.
1: దేర్ మస్ట్ బి ఎ సీయర్.
0: ఆ చూచిన వాడు లేకపోతే చీకటి నువ్వు ఎట్లా చెప్పగలవు?
1: వితౌట్ ద సీయర్ బీయింగ్ దేర్ హౌ డు యూ సీ ది డార్క్నెస్?
0: కనుకనే ప్రతి దానికి కూడా ఒక విధమైనటువంటి రూపం ఉంటుండాలి.
1: సో ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ అ డెఫినెట్ ఫార్మ్.
0: ఇట్లా మనం పోదానికి పోతే అన్ని మనం శూన్యంగా పోతుంటాం.
1: ఇఫ్ యూ గో ఆన్ ఇంక్వైరింగ్ యూ విల్ అండర్స్టాండ్ ది శూన్య, ది ఎంప్టీనెస్.
0: ఒక్క వస్తువును మనం ఆధారంగా తీసుకోవాలి.
1: వీ హావ్ టు టేక్ వన్ ఆబ్జెక్ట్ యాజ్ ద బేసిస్.
0: అది నిజమైనటువంటి యొక్క సత్యాన్ని వెతికేటువంటి తారం.
1: దాట్ విల్ సర్టన్లీ టేక్ యూ టు ద రియాలిటీ.
0: కనుక ఆ రియాలిటీని మనం చూడాలంటే నమ్మకం అని కావాలి.
1: To know the reality, faith is necessary.
0: నమ్మకం చేతనే నువ్వు ప్రయాణం చేయి.
1: Travel with this faith.
0: నమ్మకమనే లేకపోతే నువ్వు ఎక్కడ ప్రయాణం చేయలేవు.
1: Without this faith, you cannot journey anywhere.
0: నువ్వు ఎక్కడో పోతున్నావు.
1: You are going somewhere.
0: ఎక్కడ పోతున్నావు అని నీకు తెలియనప్పుడు ఎక్కడికి నువ్వు చేరగలవు?
1: If you don't know where you are going, how do you reach your destination?
0: మొట్టమొదట నేను ఫలాని మందిరానికి పోతున్నాను అని ఒకటి నిర్ణయం చేసుకోవాలి.
1: You first decide, I am going to mandir.
0: అక్కడ మందిరం ఉందో లేదో.
1: మందిర్ ఇస్ దేర్ ఆర్ నాట్?
0: కానీ మందిరం పోతున్నాము అనేటువంటి ఒక నిర్ణయానికి నువ్వు రావాలి.
1: బట్ యూ షుడ్ డిసైడ్ దట్ యు ఆర్ గోయింగ్ టు మందిర్.
0: కనుక నీవు మందిరానికి చేరగలవు.
1: యూ కెన్ రీచ్ దేర్.
0: ఎక్కడ పోతున్నాను అనేటువంటిది నీకే తెలియనప్పుడు దేన్ని చేరగలవు?
1: ఇఫ్ యూ డు నాట్ నో వేర్ యూఆర్ గోయింగ్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు రీచ్?
0: కనుక మొట్టమొదటి ఒకటి ఆత్మ దైవము అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవాలి.
1: ఫస్ట్ కీప్ ఇన్ వ్యూ ఆత్మ గాడ్.
0: ఈ ఆత్మ అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకుంటే ఎక్కడైనా నువ్వు తిరగవచ్చు.
1: దెన్ వన్స్ యూ నో దిస్, యూ కెన్ మూవ్ అబౌట్ ఎనీవేర్.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రయాణం లోపల మనం ఆత్మతత్వమును అర్థం చేసుకోవచ్చు.
1: ఇన్ దిస్ ఎటర్నల్ జర్నీ వీ కెన్ నో ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: మీకు ప్రేమ అంటేనే తెలియటం లేదు.
1: యూ డోంట్ నో వాట్ లవ్ ఇస్.
0: ఏదో నువ్వు దేహాన్ని చూసి ప్రేమిస్తున్నావు.
1: యూ లవ్ ద బాడీ.
0: నీ ధనాన్ని చూసి ప్రేమిస్తున్నావు.
1: లవ్ యువర్ మనీ.
0: నీ రూపాన్ని చూసి ప్రేమిస్తున్నావు.
1: లవ్ యువర్ ఫామ్.
0: నీ ప్రవర్తన చూసి ప్రేమిస్తున్నావు.
1: బిహేవియర్.
0: ఈ ప్రవర్తన ఎక్కడి నుంచి వచ్చింది?
1: బిహేవియర్. హౌ
0: ఈ రూపం ఎక్కడి నుంచి వచ్చింది?
1: ద ఫామ్. హౌ
0: ఈ ధనం ఎక్కడి నుంచి వచ్చింది?
1: మనీ. హౌ
0: ఈ అందం ఎక్కడి నుంచి వచ్చింది?
1: హౌ డు యూ గెట్ ఆల్ దిస్?
0: ఈ అందచందమంతా పూర్తి నువ్వు ప్రేమిస్తున్నావు, కానీ అందచందములకు ఆనందం ఏమిటి అనేటువంటి దాన్ని గుర్తించడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ ఓన్లీ సీ ది ఎక్స్టర్నల్ ఫార్మ్ అండ్ ద బ్యూటీ, బట్ యూ డు నాట్ అండర్స్టాండ్ ద రియాలిటీ.
0: కొంతకాలం దీన్ని చూసి ఇది నాకు ప్రేమ అంటాము.
1: యూ సీ దిస్ అండ్ సే ఐ లవ్ ఇట్.
0: కానీ ఆ లవ్ ఎంతకాలం ఉంటుంది?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: ఇది మార్పు చెందుతూ ఉండాలి.
1: దిస్ చేంజెస్.
0: ఈ మార్పు చెందినటువంటి దాన్ని ప్రేమించి ప్రయోజనం లేదు.
1: ఇట్ ఈస్ యూస్లెస్ టు లవ్ దాట్ విచ్
0: మార్పు చెందినటువంటి తత్వాన్ని మనం ప్రేమిస్తూ రావాలి.
1: యు షుడ్ లవ్ దాట్ విచ్ ఈస్ చేంజ్లెస్.
0: ఆ మార్పు చెందినటువంటిది ఆత్మతత్వం.
1: ఆత్మ ఈస్ చేంజ్లెస్.
0: ఆత్మ అనేటువంటి దానికి ఏ మార్పు లేదు.
1: ఇట్ హాస్ నో చేంజ్. ఏ
0: కూర్పు లేదు. ఏ కూర్పు లేదు.
1: ఇట్ హాస్ నో ఎడిషన్స్.
0: దానిని నమ్మకాలే మొట్టమొదటి పెట్టుకోవాలి.
1: యు షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దాట్.
0: మనం చెప్తుంటాం.
1: వి సే
0: మనం ఆయన అంటే నాకు చాలా ప్రేమ.
1: యు సే దట్ ఐ లవ్ హిమ్ వెరీ మచ్.
0: ఆయన చూసి నువ్వు ఏదేని ప్రేమిస్తున్నావు?
1: వాట్ దట్ యు లవ్ ఇన్ హిమ్.
0: అతని రూపాన్ని చూసి ప్రేమిస్తున్నావా?
1: ఇస్ హిస్ ఫామ్.
0: అతని ప్రవర్తన చూసి ప్రేమిస్తున్నావా?
1: బిహేవియర్.
0: అతని యొక్క ఆనందాన్ని చూసి ప్రేమిస్తున్నావా?
1: ఆల్ హిస్ హ్యాపీనెస్.
0: అతని దేని చూసి నువ్వు ప్రేమిస్తున్నావు?
1: వాట్ ఇస్ దట్ మేక్స్ యు లవ్ హిమ్?
0: దేని చూసి నువ్వు ప్రేమించడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నన్ ఆఫ్ దీస్.
0: ఇవన్నీ తాత్కాలికంగా జరిగిపోతుంటాయి.
1: దే ఆర్ ఆల్ టెంపరరీ థింగ్స్.
0: ప్రేమ అనేది ఒకటి ఉంది.
1: లవ్ ఈజ్ దేర్.
0: ఆ ప్రేమ అనే దైవము.
1: లవ్ ఈజ్ గాడ్.
0: అందుకోసమని దైవం అనేటువంటిది ప్రేమ స్వరూపము.
1: లవ్ ఈజ్ గాడ్. గాడ్ ఈజ్ ది పర్సనిఫికేషన్ ఆఫ్ లవ్.
0: ప్రేమను చూసి నువ్వు ప్రేమించు.
1: ఇట్స్ ఓన్లీ కనెక్షన్, లవ్ టు లవ్.
0: కానీ ప్రేమనే లేకపోతే ప్రాణమే లేదు.
1: వితౌట్ లవ్ దేర్ ఇస్ నో లైఫ్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక చిన్న ఉదాహరణము. ఒక తల్లికి కుమారుడు ఉన్నాడు.
1: A mother has a son.
0: ఆ తల్లికి 20 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు.
1: This mother has a son age 20.
0: తర్వాత కుమారుడు మరణించాడు.
1: Later the son died.
0: తల్లి ఒకటే ఉండింది.
1: And the mother remained.
0: ఆ తల్లి చెప్తుండది, నేను ఎట్లా బ్రతికేది?
1: And she went on feeling sad.
0: నాయన నువ్వు ఉన్నప్పుడే నేను బ్రతుకుతున్నాను.
1: The mother said, I could live
0: without you. నీవే లేకపోతే బ్రతికేది ఎక్కడ?
1: Without you, how can I live?
0: కాబట్టి నేను అనిపించింది ఎక్కడ?
1: దెన్ హూ ఎమ్ ఐ?
0: ఇవన్నీ కేవలం కల్పనలే తప్ప ఏది సత్యం కాదు.
1: దీస్ ఆర్ ఓన్లీ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్. నన్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రూ.
0: కనుక ఇది ప్రేమతో తీసుకోవడానికి ప్రేమ ఒక్కటే ప్రధానం, కానీ ప్రేమకు ఒక ప్రాణం కాదు, ప్రేమకు ఒక రూపం కాదు.
1: ఇన్ఫాక్ట్ లవ్ ఈజ్ ది ఫండమెంటల్ బేసిస్. ఇట్ హాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: ఈ ప్రేమను ప్రేమించినటువంటి వాడే ప్రేమను పొందగలడు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ గాట్ ఇంటెన్స్ అటాచ్మెంట్ టు దిస్ లవ్.
0: కేవలం దేహాన్ని ప్రేమించినటువంటి వాడు దేహం ఉన్నంత వరకే ప్రేమిస్తాడు.
1: ది లవ్ షుడ్ నాట్ బి రెస్ట్రిక్టెడ్ టు ద ఫిజికల్ ఫ్రేమ్.
0: తదుపరి దేనిని ప్రేమించలేడు.
1: అండ్ సో యూ ఆర్ నాట్ ఏబుల్ టు లవ్ ద ఆల్.
0: కనుక నీవు ప్రేమను ప్రేమించు.
1: సో ఇన్ ఫ్యాక్ట్ అటాచ్ టు దిస్ లవ్.
0: కనుక ఈ ప్రేమనే ప్రాణము.
1: అండ్ దిస్ లవ్ ఇస్ లైఫ్.
0: ప్రాణమే దైవము.
1: అండ్ దిస్ లైఫ్
0: అది ఆత్మ.
1: దట్ ఈస్ ఆత్మ.
0: కనుక సత్యమైనటువంటి ఆత్మతత్వం ఒకటే.
1: సో ద ఫండమెంటల్ ట్రూత్ ఈస్ దిస్ సెల్ఫ్, ఆత్మ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ చేతనే మీరు ప్రేమను పొందాలి.
1: ఇట్స్ ఓన్లీ త్రూ లవ్ యూ కెన్ బి లవ్డ్.
0: ప్రేమ రహిత మరి భూములలో,
1: ద బ్యారన్ ల్యాండ్ వితౌట్ లవ్,
0: ప్రేమాంకురములు పెంపొంది,
1: ఫర్ ద సాప్లింగ్స్ ఆఫ్
0: ప్రేమావేశముతో,
1: with all the emotion of
0: prema nadulu pravahinchaga muradi,
1: as the rivers of love flow,
0: ganam cheyagade krishna, ganam cheyagade,
1: oh krishna, sing for us you the melody, the music.
0: Prema nadulu pravahinchali,
1: the rivers of love should flow.
0: ఈ లవ్ కంత బీజం ఉండాలి.
1: అండ్ సీడ్స్ ఆర్ రిక్వైర్డ్.
0: కనుక ఈ ప్రేమతత్వాన్ని, ఒక్క ప్రేమతత్వాన్ని మనం అర్థం చేసుకుంటే చాలు.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ వీ నో దిస్ ఫండమెంటల్ లవ్.
0: ఈ ప్రేమనే సర్వము.
1: దిస్ లవ్ ఈజ్ ఎవ్రీథింగ్.
0: కనుక ప్రేమనే సర్వంగా భావించుకుని ప్రేమతో నీవు పూజించు, ప్రేమనే ఆధారం చేసుకో.
1: కన్సిడర్ లవ్ యాజ్ ఎవ్రీథింగ్. Worship with all the love. Adore with all the love.
0: ఈ ప్రేమలో ఏదో ఒక పదార్థాన్ని పెట్టుకుని పూజించద్దు.
1: అండ్ డు నాట్ హ్యావ్ ఎనీ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ యాజ్ ద సెంటర్ ఆఫ్ లవ్.
0: ఈ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ పెట్టుకుని పోతే అన్ని శూన్యమైపోతాయి.
1: విత్ ది మెటీరియల్ ఆబ్జెక్ట్స్ యాజ్ ద సెంటర్స్ ఆఫ్ లవ్, దే విల్ బి వాయిడ్.
0: ప్రేమను మాత్రమే ప్రేమిస్తూ పోతుంటే ప్రేమ ఎప్పటికీ శాశ్వతంగా నిలుస్తుంది.
1: ఇఫ్ యు హావ్ దిస్ లవ్, ఇట్ విల్ రిమైన్ ఎటర్నలీ.
0: కనుకనే ప్రేమను మనం ప్రేమిస్తూ రావాలి.
1: సో యూ షుడ్ బి లవ్ టు లవ్ ఓన్లీ.
0: కనుక ప్రేమించవలసినటువంటి ప్రేమనే కాని ప్రేమతో చేరినటువంటి కాయంను కాదు.
1: వాట్ ఈస్ టు బి హ్యాడ్ ఈజ్ ఓన్లీ లవ్, ఈజ్ నాట్ లవ్ ఫర్ ద బాడీ.
0: ఇవన్నీ రూపాలంతా కూడా అనిత్యములు, అశాశ్వతములు.
1: ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ టెంపరరీ అండ్ ఎఫీమరల్.
0: ఈ అసత్యములు అసత్యములు అయినటువంటి మనం ప్రేమించకూడదు.
1: నెవర్ లవ్ దాట్ విచ్ ఇస్ ట్రాన్షియంట్.
0: అది భౌతికమైనటువంటి ప్రేమ.
1: And it's only physical love that
0: ప్రేమను మాత్రమే ప్రేమించేటువంటి శాశ్వతమైన ప్రేమ.
1: అండ్ ద ట్రూ లవ్ ఇస్ పర్మనెంట్.
0: ట్రూత్ ను ట్రూత్ గా భావించాలి.
1: కన్సిడర్ ద ఫండమెంటల్ ట్రూత్.
0: ట్రూత్ ఒక మెటీరియల్ తో మనం భావించుకోకూడదు.
1: ట్రూత్ ఈజ్ నాట్ మెటీరియల్.
0: ప్రేమకు ఒక మెటీరియల్ రూపం లేదు.
1: అండ్ లవ్ ఈజ్ నాట్ ఎ మెటీరియల్.
0: ట్రూత్ ఈజ్ ట్రూత్.
1: ట్రూత్ ఈజ్ ట్రూత్.
0: లవ్ ఈజ్ లవ్.
1: లవ్ ఈజ్ లవ్.
0: కనుక లవ్ ఈజ్ లార్డ్. లవ్ ఈజ్ గాడ్.
1: Love is Lord. Love is God.
0: ఇలాంటి ప్రేమ చేతనే మనం దైవాన్ని పొందుతూ రావాలి.
1: విత్ దిస్ లవ్ యూ కెన్ సర్టన్లీ హ్యావ్ గాడ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీకందరికీ తెలుసు,
1: యు ఆల్ నో దిస్,
0: అనేక రకమైనటువంటి ఒక తత్వములు మీరు అన్ని కూడా డిసప్పాయింట్ అపాయింట్ చేసుకుంటూనే ఉంటారు.
1: యు హావ్ గాట్ సో మెనీ థింగ్స్, అపాయింట్మెంట్స్ అండ్ డిసప్పాయింట్మెంట్స్.
0: అపాయింట్ చేసుకున్నప్పుడే డిసప్పాయింట్ వస్తుంది.
1: బికాస్ దేర్ ఇస్ అపాయింట్మెంట్ దేర్ ఇస్ డిసప్పాయింట్మెంట్.
0: కనుక నీవు అపాయింట్మెంట్ చేసుకోవద్దు.
1: Don't have any appointment.
0: ఈ డిసప్పాయింట్ కి మాత్రం అవకాశం ఉండదు.
1: Then there is no scope for disappointment.
0: కనుక డిసప్పాయింట్ కు అపాయింట్మెంట్ కావాలి.
1: So for disappointment, appointment.
0: ఈ అపాయింట్మెంట్ అనేది రూపమే.
1: So this kind of appointment is
0: రూపాన్ని నీవు తీసుకోవద్దు.
1: Don't go by form.
0: నీ యొక్క రూపం నీవు ఎందుకు ఉంచుకో.
1: Have your inner form.
0: నీ యొక్క ఆత్మతత్వమే నీ యొక్క రూపము.
1: This self is your real form.
0: ఎన్ని రూపంలోనైనా తలుస్తుంటుంది.
1: It will think of any other forms.
0: కనుక దైవాన్ని రూపకంగా భావించుకోకూడదు.
1: Never consider God as a definite form.
0: Rama, Krishna, Govinda, ఇవన్నీ పెట్టిన పేర్లే కానీ పుట్టిన పేర్లు కాదు.
1: Rama, Krishna, Govinda are the names given.
0: ఈ పెట్టిన పేర్లకు శాశ్వతం లేదు.
1: These names given are not permanent.
0: కాని ఏదో ఒక నామాన్ని మనం నిర్ణయం చేసుకోవాలి.
1: However, you need one to proceed with.
0: కనుక మీ చదువులన్నీ కూడా చదవటం సత్యమే.
1: Yes, it's needed that you should
0: educate.
1: It is also true that you know the essence. How long does it last? Until it comes to experience. After experience, even the truth also becomes a falsehood.
0: కనుక మీరు ఒక రూపాన్ని ఆధారం చేసుకోవద్దండి.
1: సో నెవర్ గో బై ది ఫిజికల్ ఫామ్.
0: ట్రూత్ ఈజ్ ట్రూత్, అదే సత్యం నాకు.
1: ట్రూత్ ఈజ్ ట్రూత్ విచ్ ఇస్ ఫండమెంటల్.
0: ట్రూత్ ఏమాత్రం రూపం లేదు.
1: ట్రూత్ హ్యాస్ నో డెఫినెట్ ఫామ్.
0: లవ్ ఈజ్ ట్రూత్, లవ్ ఈజ్ గాడ్.
1: లవ్ ఈజ్ గాడ్.
0: ఆ లవ్ ఏ నీకు గాడ్.
1: దట్ లవ్ ఈజ్ గాడ్.
0: ఆ లవ్ కు ఒక రూపం లేదు.
1: లవ్ హ్యాస్ నో ఫామ్.
0: ఆ లవ్ ను పెంచుకుంటూ పోండి.
1: Go on enhancing this love.
0: దీనికంతా కూడా సత్యంగా మీరు విచారణ చేస్తూ వస్తే సులభంగా మీకు అర్థమవుతుంది.
1: When once you investigate along the path of truth, you will experience love.
0: భగవంతుడే వాడు ఒకడున్నాడు.
1: There is God.
0: భగవంతుడే లేకపోతే ఈ ప్రకృతి లేదు.
1: Without God, the world does not exist.
0: ప్రకృతి నుంచి పరమాత్మనే వస్తుండాలి.
1: And we also find the God, the Creator.
0: పరమాత్మ నుంచినే పరతత్వం ఏర్పడుతుంది.
1: And the Creator is necessary.
0: ఆ పరతత్వం నిజమైనటువంటి ఒక ఆత్మతత్వం.
1: The Creator God is the true self.
0: అటువంటి ఈ పరతత్వాన్ని నీవు ప్రేమిస్తురా.
1: Then once you love this God, you will experience.
0: కనుక ఈ లవ్ ను ఒక రూపకంగా తీసుకుని మీరు ప్రార్థిస్తురావద్దండి.
1: Don't go on praying a definite form in the name of God.
0: ఈ రూపంతో తీసుకునేదంతా కూడా మార్పు చెందుతూ వస్తుంటారు.
1: Because all forms go on changing.
0: మీకు ఎప్పుడైనా అవసరం చిక్కినప్పుడు, అవకాశం చిక్కినప్పుడు ఈ ప్రేమ తత్వాన్ని చక్కగా మీకు వివరించి చెప్తాను.
1: When time comes, Bhagavan will explain to us clearly the principle of love in future.
0: పిల్లలకు చక్కగా ఈ యొక్క ప్రేమ తత్వం అర్థమైనప్పుడే దాన్ని ఈ డిసప్పాయింట్ కి అవకాశం ఇవ్వరు.
1: Then once you understand this love clearly, you'll never be disappointed.
0: నిరంతరము పిల్లలంతా కూడా అపాయింట్ డిసప్పాయింట్ అపాయింట్ డిసప్పాయింట్ దీంట్లోనే పడిపోతున్నారు తప్ప అపాయింట్ ను ఏమాత్రం అయినా కూడా పాయింట్ గా తీసుకుంటున్నారు.
1: ఓన్లీ స్టూడెంట్స్ వాసిలేట్ అండ్ ఆసిలేట్ బిట్వీన్ అపాయింట్మెంట్ అండ్ డిసప్పాయింట్మెంట్ కాన్స్టెంట్లీ రిపీటెడ్లీ.
0: కానీ పాయింట్ ను మనం తీసుకోవాలి.
1: బట్ వీ షుడ్ లుక్ టు ద పాయింట్ ఫస్ట్.
0: ఆ పాయింట్ కు ఒక విధమైనటువంటి నామే ఉంది తప్ప రూపం లేదు.
1: అండ్ దిస్ రియల్ పాయింట్ has only a name but not the form.
0: ఆ నేమును నువ్వు ఏమన్నా రూపంలో పెట్టుకోవచ్చు.
1: యూ కెన్ గివ్ ఎనీ ఫార్మ్ యాజ్ యూ విష్.
0: కనుక మీరు ఒక విధమైనటువంటి యొక్క అపాయింట్మెంట్ లో పోయి మీరు డిసప్పాయింట్ చూటు ఇవ్వకండి.
1: సో నెవర్ బి డిసప్పాయింటెడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్,
0: దైవాన్ని మీరు పొందాలనుకుంటే
1: ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ గాడ్,
0: ఒక్కటే ఒక మార్గం చాలు.
1: వన్ పాత్ ఈజ్ ఎనఫ్.
0: అది ఏ ప్రేమ.
1: That is the path of love.
0: అది ఏ ట్రూత్.
1: That is truth.
0: ఆ ట్రూత్ అనేటువంటి దాన్ని పట్టుకొని పోండి.
1: Proceed along this path of truth.
0: అదే నీకు ప్రేమ అనే దాన్ని పట్టుకొని పోండి.
1: Proceed along the path of love.
0: ఈ ప్రేమను పట్టుకొని పోయినప్పుడే ప్రేమ తత్వం నీకు బోధపడుతుంది.
1: And once you hold on to love, you will understand.
0: ఒక నిమిషంలో ఒక దినంలో తేలేటువంటిది కాదు.
1: It's not to be decided in a day or two.
0: చక్కగా మనం కూర్చొని పట్టుదలతో దాన్ని పట్టి సాధించాలి.
1: You should determine to achieve this.
0: కనుకనే ఒకనొక సమయం లోపల రమణ మహర్షి ఉండేటువంటి వాడు.
1: At one time, as you all know, Ramana Maharshi lived here.
0: ఆయన పోతున్న తక్షణమే స్వామి నేను దీనికోసం వచ్చానంటాడు.
1: Everyone would say that Swami, I have come for this purpose.
0: నీవెవరు నాయన అంటాడు.
1: Then Swami puts this question.
0: నీవెవరో నీవు తెలుసుకుంటా తప్పక నేను చెప్తానంటే.
1: Ramana Maharshi puts a question, know yourself first, then come back.
0: నీవెవరో నీవు తెలుసుకుంటా.
1: First know who you are.
0: నేను మిగతావన్నీ చెప్తానన్నాడు.
1: Then I'll tell the rest.
0: ఈ విధంగా నేనెవరు నేనెవరు నేనెవరు తెలుసుకుంటూ పోవటం వల్ల ఈ దేహమే పోతుంది.
1: Therefore, when once you go on inquiring, investigating the self, who am I? You will know the reality. So this I, the self, has no
0: difference.
1: The birth and death are utterly false. When there is birth, there
0: is
1: death. Birth and death relate to the body, not to the self. Therefore, love the self which is birthless and deathless and not the body. Bhagavan addresses each and every one of you as Bangaru. What is the meaning when Swami calls you Bangaru?
0: Bangaru chikutundi.
1: You have gold. And this gold is required
0: for
1: you can just change it and make any ornament jewel out of it. But you cannot change the gold its nature. So you may be changing, but you are essentially gold. But have this gold. It is changeless.
0: ఈ మారినటువంటి దాన్ని మనం కోరుకోవటం కానీ మారేటువంటి దాన్ని రూపాన్ని కోరుకుంటుంటే మనం మోసమైపోతాం.
1: డిజైర్ ద చేంజ్లెస్, నెవర్ డిజైర్ విచ్ ఇస్ ఫాస్ట్ చేంజింగ్.
0: కనుకనే నేను మారినటువంటి దాన్ని నేను పిలుస్తుంటాను మిమ్మల్ని.
1: సో భగవాన్ అడ్రస్సెస్ యూ
0: బంగారు బంగారు బంగారు బంగారు
1: బంగారు గోల్డ్ విచ్ ఇస్
0: ఆ బంగారు నువ్వు చచ్చేటువంటి వాడు కాదు.
1: And this Bangaru gold is not going to die. Nor would be born.
0: Bangaru eppudu bangare.
1: Gold is gold. It remains
0: once for all. That is truth.
1: So have full faith and desire that which is truth and eternal. Don't desire that which is
0: changeable. పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహు దుఃఖారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవింద గోవిందాన్ని భజించండి.
1: Therefore ఆదిశంకర declared, you are born again and again. You get into the womb of the mother and you take birth repeatedly. Birth and death happen repeatedly. So you desire which is birthless and
0: deathless.
1: Why should you be born again to die? So, we should desire to be birthless. Embodiments of love. That love which is in you is not newly born. This love this love is always with you, around you, above you, below you. In you also. And desire that eternal love. If you hold on, cling on to that love, you'll be eternal. Consider this truth. And have full faith in this love. Don't have faith in this worldly love. In fact, you have been cheated and deceived by this worldly love. All this worldly love is like temporary clouds. Clouds come and go. Not even one cloud is permanent. So love that which is permanent. That is the self. Love the self.
0: ఆధ్యాత్మిక మార్గంలో మీరు ప్రవేశించేటువంటి వారు
1: దోస్ వాంట్ టు గెట్ ఇంటు స్పిరిచువల్ పాత్
0: ఆధ్యాత్మిక మార్గాన్ని తెలుసుకోవాలంటే నా దగ్గర రండి నేను చెప్తాను.
1: ఇఫ్ యూ వాంట్ టు నో ద స్పిరిచువల్ పాత్ కమ్ టు భగవాన్ హీ విల్ టెల్ యూ అండ్ టీచ్ యూ
0: ఎక్స్ప్లెయిన్
1: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్.
0: కానీ ఈ ప్రేమించేటువంటి అంతా కూడా డిసప్పాయింట్ అయ్యేటువంటి దాన్ని ప్రేమించి చాలా మోసపోతున్నారు.
1: యూ లవ్ ఆల్ ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ అండ్ యూఆర్ డిసప్పాయింటెడ్.
0: ఈ డిసప్పాయింట్ కానటువంటి ప్రేమను ప్రేమించండి.
1: సో లవ్ దాట్ విచ్ గివ్స్ నో స్కోప్ ఫర్ డిసప్పాయింట్మెంట్.
0: చదువును చదవండి.
1: యూ స్టడీ.
0: చదువులో ఉన్నటువంటి అర్థాన్ని గుర్తించండి.
1: నో ది ఎసెన్స్.
0: గుర్తించుకునే అర్థాన్ని ప్రాక్టికల్ లో పెట్టండి.
1: ది ఎసెన్స్ హ్యాస్ టు బి పుట్ ఇన్ ప్రాక్టికల్ లైఫ్.
0: అనుభవించండి.
1: అండ్ ఎక్స్పీరియన్స్.
0: అనుభవించినటువంటి దాన్ని ఆనందించండి.
1: అండ్ దాట్ విచ్ ఇస్ ఎక్స్పీరియన్స్డ్
0: అంతేగాని
1: మేక్ యూ బ్లిస్ఫుల్.
0: కానీ ప్రతిదాన్ని కూడా ప్రేమించి ప్రేమించి డిసప్పాయింట్ గా కాకూడదు.
1: యూ గో ఆన్ లవింగ్ ఎవ్రీవన్ ఆల్ అరౌండ్ అండ్ ఆర్ ఫైనల్లీ లెఫ్ట్ విత్ డిసప్పాయింట్మెంట్.
0: అందరికీ ముఖ్యమైనటువంటి ప్రేమ ఒక్కటే శాశ్వతము.
1: లవ్ ఇస్ పర్మనెంట్.
0: ఆ పర్మనెంట్ అయినటువంటి ప్రేమను ప్రేమిస్తూ రండి.
1: హోల్డ్ ఆన్ టు దిస్ పర్మనెంట్ లవ్.
0: ఓకే, ఆ ప్రేమకు ఇంకో రూపాలు కట్టుకుని మీరు డిసప్పాయింట్ చోటు ఇవ్వకండి.
1: డోంట్ గెట్ అటాచ్ టు ఎనీ పర్టికులర్ ఫార్మ్.
0: చాలా మంది పిల్లలంతా కూడాను ఆ విధంగానే డిసప్పాయింట్ అయిపోతున్నారు.
1: మెనీ మెనీ మోడర్న్ బాయ్స్ ఆర్ రూయినింగ్ దెమ్సెల్స్
0: కట్టుబడికి ఆ విధంగా డిసప్పాయింట్ అయిపోయి దేన్ని ప్రేమించలేకపోతున్నారు.
1: బికాస్ ఆఫ్ దీస్ డిసప్పాయింట్మెంట్స్ దట్ విల్ నెవర్ హెల్ప్ యూ టు లవ్.
0: ప్రేమించిన దాన్ని ఏమాత్రం కూడా మనం వదలకోకుండా దాన్ని ప్రేమిస్తూనే పోవాలి.
1: దెన్ వన్స్ యూ లవ్ నెవర్ గివ్ అప్.
0: అది పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోతుంది.
1: ఇట్ గోస్ ఆన్ ఎన్హాన్సింగ్ ఇంప్రూవింగ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: మిమ్మల్ని అందరినీ నేను ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపులారా అని ప్రకటిస్తున్నాను.
1: భగవాన్ ఆల్వేస్ అడ్రెసెస్ యూ యాజ్ ఎంబాడ్మెంట్ ఆఫ్ లవ్.
0: ప్రేమను మాత్రమే మీరు పెంచుకోండి.
1: Develop only that love.
0: ఆ ప్రేమ మీ వెంట ఉన్నప్పుడు అదే నిన్ను కాపాడుతుంది.
1: When once the love which is with you, it will safeguard you.
0: అది with you, in you, around you, below you.
1: That is with you, in you, around you, below you.
0: ప్రేమ ముదిత మనసుకు రామ రామ రామ రామ రామ రామ రామ.

0: మీరు ఎప్పుడైనా నేషనల్ అంటే చెప్పే సమయం లోపల ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్తో లేకపోతే ఇంకో రీతిగా ఎవరో పాడుతున్నారు అని మీరు ఉండకండి. ప్రతి ఒక్కరికి నోరు ఉంది, ఆ నోటుతో భారతదేశాన్ని తలచాలి. అంతేగాని ఏదో ఎవరో పాడుతున్నారని అట్టు పోకూడదు. మనకు ఇచ్చారు భగవంతుని నోరు, ఆ నోటుతో దాన్ని భగవంతుని నామస్మరణ చేయాలి.
1: ఎవ్రీవన్ షుడ్ జాయిన్ ఇన్ కోరస్. గాడ్ హ్యాస్ గిఫ్టెడ్ యూ ద టంగ్. ఇట్స్ నాట్ సింప్లీ లిమిటెడ్ టు ఇన్స్ట్రుమెంట్స్ ఓన్లీ. ఎవ్రీబడి షుడ్ సింగ్ జాయిస్ఫుల్లీ.
0: ఆ హృదయంతోనే నువ్వు పాడాలి.
1: Everyone should sing wholeheartedly.
0: అది మీరు నేర్చుకోండి బాగా.
1: That you have to learn clearly.
0: అది నిజమైనటువంటి శాస్త్రమైనటువంటి యొక్క ప్రేమ.
1: That is the real fundamental eternal love.
0: అది ఎప్పుడు నీ వెంటనే జంటనే ఇంటనే గంటనే ఉంటుండాలి.
1: This eternal love is always with you, in you, around you.
0: దాన్ని మీరు పాడుతూ రావాలి బంగారు.
1: That you sing with love.
0: ఏదో ఒక బ్యాండ్ లో పెట్టి పాడుతున్నారులే అని నీవు పాటి నీవు కన్నులు మూసుకుని కూర్చోకూడదు.
1: Never be silent thinking that there is some band that goes on singing, playing the national anthem. You should join in chorus.
0: Band paadthe band ku ostunda result.
1: In fact, the results, if it goes to the band instruments alone,
0: you note tho paadthe neeku ostunda result.
1: If you just sing with your tongue, the results will come to you.
0: Kanukane neevu note tho neevu hrudayam tho paadathu.
1: So sing joyfully, wholeheartedly.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 28th October 2003 in Prashanthi Nilayam. In the discourse, Bhagavan beautifully explained that in order to realize the all-pervasive consciousness, one must engage in constant sadhana and self-inquiry. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

యస్య భాషితం సత్యభూషితం సదయం హృదయం యస్య భాషితం తస్య భూషితం కాయ పరహితే యస్యా

0: మెచ్చుకొనడు తాను పుచ్చుకొనడు. హృదయ కమలమివ్వ సదయుడై గ్రహించు, హృదయ కమలమివ్వ సదయుడై గ్రహించు. మరువబోగుడు ఇట్టి మంచి మాట, మరువబోగుడు ఇట్టి మంచి మాట.
1: We may bring many flowers and worship our Lord, but He will not accept those flowers. He will not be pleased with those flowers. But if we offer the flower of our heart, He receives and accepts our prayer, the all mercy and compassion. Do not forget this word.
0: Vidyarthulara.
1: Students.
0: ప్రాచీన కాలము నుండి భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని భగవత్ పూజకై అనేక విధములైనటువంటి పుష్పాలను ప్రోగు చేసుకుని ఆరాధన చేస్తూ ఉండటం అందరికీ తెలిసిన విషయమే.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ యు నో ప్రిటీ వెల్ దట్ పీపుల్ బ్రింగ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ వర్షిప్ గాడ్.
0: కానీ ఈ భౌతికమైన, ఈ లౌకికమైన, ఈ ప్రాకృతమైన, ఈ క్షణభంగురమైనటువంటి ఈ పుష్పములు అప్పటికి మాత్రమే ఇవి సుగంధమును అందించి హృదయాన్ని ఆకర్షిస్తాయి.
1: However, these flowers that are of the world, that are of the nature, which are just transient and short-lived, will give the fragrance for that moment only.
0: Kani vaadani maadani kinda pukulani okka pushpam mana daggara untunnadi.
1: However, there is one flower that we have that doesn't fade, that doesn't drop, that doesn't decay.
0: Darini bhagavantudu angikaristadu.
1: That is accepted by God.
0: Hrudaya kamalamiva సదయుడై గ్రహించు. మన హృదయ పుష్పము ఎల్లప్పుడూ అన్ని వేళల యందు ఇది సుగంధముతో కూడి ఎట్టి విధమైనటువంటి యొక్క మార్పులు చెందక, కూర్పులు చెందక శాశ్వతంగా ఉంటుంది. అట్టి పుష్పాన్ని మనం భగవంతుడికి అందించినప్పుడే అది ఏ నిజమైన అర్పితము.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ వీ హ్యావ్ విత్ అస్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్ విచ్ ఇస్ ఫ్రెగ్రెంట్ అరోమాటిక్ ఆల్ ద టైమ్. ఇట్ డజంట్ చేంజ్ బట్ ఇట్ రిమైన్స్ పర్మనెంట్. సచ్ ఫ్లవర్ మస్ట్ బి ఆఫర్ టు గాడ్.
0: అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయా పుష్పం. ఈ అష్టపుష్పములు యందు సర్వభూత దయా పుష్పం ఎంత గొప్ప పుష్పం! సర్వభూత దయా పుష్పము ఇది ఒక్క మానవుని యందు మాత్రమే ఉన్నది.
1: Of all the 8 types of flowers which are offered to God, most important of them is this sarvabhuta daya pushpam, compassion to all living creatures.
0: Bhagavat arpitamainatundi pushpamu,
1: the flower of compassion.
0: Sarvabhutamul yendu kudaru undinatundi okka bhagavantude.
1: Same God dwells in all.
0: Roopanamamulu bhinna bhinnamuga undinappatikini ishvara sarvabhutanam ఉన్న ఒకే భగవంతుడు అందరి యందు.
1: The names and forms may vary, but the same God is present.
0: కనుకని అట్టి సర్వభూత దయా పుష్పము అది ఎంత విశాలమైనది, ఎంత సుగంధంతో కూడినటువంటిది.
1: Therefore, this flower of compassion is aromatic, fragrant, and highly precious.
0: కనుక మనము వాడిపోయి కాలిపోయి కూడిపోయి రాలిపోయేటువంటి యొక్క పుష్పములకై మనము తిరుగనక్కర్లేదు.
1: We don't need to go around in search of the flowers that fade away.
0: కాలమును వ్యర్థము చేయనక్కర్లేదు.
1: We don't need to waste time.
0: నాయా పైసా ఖర్చు చెప్పనక్కర్లేదు.
1: We don't need to spend even one naya paisa.
0: ఇది మన దగ్గర శాశ్వతమై సత్యమై నిత్యమై ఉండినటువంటి యొక్క హృదయ పుష్పమే. ఇది నిజమైన పుష్పము.
1: But there is one flower which is permanent, which is an eternal truth, the flower of compassion in our heart.
0: ఈ పుష్పము యొక్క రహస్యమును గుర్తించినటువంటి వాడే పరమజ్ఞాని.
1: The one who knows the secret and the significance of such a flower is the one of supreme wisdom.
0: ఒకానొక సమయమునందు నారదుడు శరత్ కుమారు దగ్గరికి వెళ్లి, గురూజీ నాకు సంపూర్ణమైన జ్ఞానమును అనుగ్రహించమని కోరాడు.
1: At one time Narada approached Sanat Kumara and prayed to him, Guruji, please give me, teach me the total wisdom.
0: అప్పుడు సనత్ కుమారుడు నారదుని ప్రశ్నిస్తున్నాడు, నారద నీకు పవిత్రమైన సత్యనిత్యమైనటువంటి యొక్క పరమజ్ఞానమును బోధిస్తాను, కాని నీ క్వాలిఫికేషన్ ఏమిటి?
1: సనత్ కుమార్ సేడ్, నారద, ఐ విల్ సర్టన్లీ యు సీ దట్ యు విల్ హ్యావ్ దిస్ టోటల్ విజ్డమ్, బట్ లెట్ మీ నో యువర్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ.
0: నాలుగు వేదములు, ఆరు శాస్త్రములు పరిపూర్ణంగా కూడా నేను వల్లించినాను.
1: ఐ హావ్ గాన్ త్రూ ఫోర్ వేదస్ అండ్ సిక్స్ సీక్రెట్ టెక్స్ట్.
0: ప్రతి పదము యొక్క అర్థమును కూడా నేను గుర్తించాను.
1: I know the meaning of every word there.
0: ప్రతి కార్యాల యొక్క రహస్యాన్ని కూడా గుర్తించాను.
1: I know the secrets of all rituals mentioned
0: there. కర్మాచరణ యందు దీనికి ఉన్నటువంటి యొక్క ఫలసిద్ధిని కూడా నేను పొందాను.
1: I also know the fruits of all the actions mentioned there in Vedas.
0: ఇది నా యొక్క అర్హతలు అన్నాడు.
1: This is my qualification.
0: నారద, సర్వశాస్త్రములు, సర్వవేదములు, సర్వోపనిషత్తులు అన్నీ నీవు పఠించావు, నిజమే, కాని ఎన్ని ఆచరణలో ఉంచావు?
1: సనత్ కుమార్ సెడ్, నారద, ఇట్స్ యూ దాట్ యూ హావ్ గాన్ త్రూ ఆల్ వేదస్ ఉపనిషత్స్ అండ్ శాస్త్రస్, బట్ హౌ మెనీ ఆఫ్ దెమ్ యూ హావ్ ప్రాక్టీస్డ్?
0: నిజముగా వీటిని నీవు ఆచరణ ఎందే ఉంచి ఉండిన ఈ జ్ఞానం నీకు లభించకపోయేటువంటిది కాదు, లభించే ఉండు.
1: Had you really practiced any one of them, you would have got this total wisdom.
0: Aruvadinalugu vidyalu arudaruga nerchinatti anaradude aruvadinalugu vidyalu arudaruga nerchinatti anaradude niruvadika sukhamu ganugoni పరమానందమును నాడు పొందగలేడే.
1: నారద, బీయింగ్ ఎన్ ఎక్స్పోనెంట్ అండ్ ఎక్స్పర్ట్ ఆఫ్ ఆల్ ది 64 ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, కుడ్ నాట్ ఎంజాయ్ దట్ సుప్రీం స్టేట్ ఆఫ్ బ్లెస్.
0: ఇన్ని విద్యను నేర్చి ఆనందం ఎందుకు నీవు అనుభవించలేదు?
1: హ్యావింగ్ లెర్న్ సో మచ్ వై ఇస్ ఇట్ దట్ యు ఆర్ నాట్ హ్యాపీ?
0: ఆనందం విద్యను ఎందున్నదా? లేదు.
1: So, do you find happiness in education?
0: నేను పఠనం నందున్నదా? లేదు.
1: Or in the field of karma?
0: నేను చదవనందున్నదా? లేదు.
1: Or in the study? No.
0: దేని యందునది ఆనందము?
1: Where do you find this bliss?
0: ఆచరణ యందే ఉంటున్నది ఆనందము.
1: Bliss lies in practicing what we study.
0: జీవితమంతా చదవటమే, కాలమునే వ్యర్థం చేసిన ఇంకా ఆచరించేది ఎప్పుడు? ఆచరించినటువంటి దాని ఫలితమును అనుభవించేది ఎప్పుడు?
1: If we go and spend our lifetime in merely going through so many books, when are you going to practice them? When are you going to enjoy the fruits of your
0: nirantaramu chadavatamu chadavatamu chadavatamu?
1: We go on reading and reading,
0: kani ee chadivina danini eppudu neevu aacharistunnavu?
1: When do you practice?
0: Ee aacharinchaka ee aanandam neeku etta labhyam avutundi?
1: Without practicing, how do you expect to be blissful?
0: Vandina vantanu tattalo unchukoni bhujinchinappude, neevu jeerninchukunnappude ఈ వంట యొక్క పుష్టి సంతృష్టి నీకు లభ్యమవుతుంది.
1: ఆల్ ది డెలీషియస్ ఐటమ్స్ సర్వ్డ్ ఆన్ ది ప్లేట్ మస్ట్ హావ్ గాట్ టు బి పార్టేకెన్, ఇట్ మస్ట్ బి డైజెస్టెడ్, దెన్ ఓన్లీ ఇట్ విల్ గివ్ యూ స్ట్రెంగ్త్.
0: కనుకనే ఈనాటి చదువులన్నీ కూడా కేవలము గ్రంథ పరిచయం వరకు మాత్రమే నిలిచిపోతున్నది.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ కన్ఫైన్ టు టెక్స్చువల్ నాలెడ్జ్.
0: ఇట్టి గంధ పరిచయం మాత్రమే కలిగినంత మాత్రమే నాకు చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూఆర్ ఫెమిలియర్ విత్ టెక్స్ట్.
0: ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కావాలి.
1: వీ షుడ్ గెయిన్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్.
0: స్వానుభూతి జరగాలి.
1: వీ షుడ్ రియలైజ్ ఇట్ ఇన్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్స్.
0: కించిక్తైనా కూడా మనము దీనిని ఆచరణలో పెట్టాలి.
1: వీ షుడ్ ప్రాక్టీస్ అట్లీస్ట్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ వాట్ వీ రీడ్.
0: అప్పుడే దీని యొక్క ఆనందమును మనం చవి చూడగలము.
1: దెన్ ఓన్లీ యూ కెన్ టేస్ట్ ది బ్లెస్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను అనేక విధమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథములు చదువుతున్నాడు.
1: Everyone goes through many spiritual books and texts.
0: అన్ని మతములు యందు ఉన్నటువంటి యొక్క పవిత్ర గ్రంథములు కూడాను ఒకే సత్యాన్ని ప్రబోధిస్తూ ఉంటున్నాయి.
1: All religious texts advocate same principle of
0: Bible, Quran, Maharan, ఈ యొక్క భగవద్గీత ఇలాంటి ప్రతి మత గ్రంథములు కూడాను మంచినే బోధిస్తున్నాయి.
1: All religious texts like Bible, Quran, Bhagavad Gita teach good things.
0: ఆయా మతం వారు ఆయా గ్రంథములు యందు బోధించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి సూక్తులను ఎంతమంది ఆచరణలో పెడుతున్నారు?
1: టు వాట్ ఎక్స్టెండ్ ద ఫాలోవర్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ రిలీజియన్స్ ప్రాక్టీస్ ద ప్రిన్సిపల్స్ మెన్షన్ దేర్.
0: దీన్ని ఆచరణలో పెట్టలేకపోవటం చేతనే ఒకరినొకరు ద్వేషిస్తున్నారు.
1: సిన్స్ దే డు నాట్ ప్రాక్టీస్ వాట్
0: ఒకరినొకరు చంపుకుంటున్నారు.
1: దే ఆర్ ఫుల్ ఆఫ్ హేట్రెడ్, దే కిల్ ఈచ్ అదర్.
0: ఈ క్రోధము, ఈ ఆవేశము, ఈ అసూయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
1: Where from you get this jealousy, emotion and anger?
0: ఈ పవిత్ర గ్రంథములందు ఉన్నటువంటి ఒక మహాసారమునే నీవు అనుభవించి ఉండినా, ఈ క్రోధములు, ఈ అసూయలు, ఈ యొక్క ఆవరణములు ఎక్కడి నుంచి వస్తాయి?
1: Had you really experienced the essence of the sacred text, where is the scope to have the feelings of anger and jealousy?
0: ఆచరణలో పెట్టలేకపోవటం చేతనే ఇన్ని అనర్థములకు మనం గురి అవుతున్నాము.
1: Since we have not translated them into
0: action, we face troubles.
1: We are not able to know the inner significance.
0: కనుకని గ్రంథములు ఒక్కటి చదివినా కూడా చాలు, దానిలో ఉన్నటువంటి ఒక్క దానిని మనం ఆచరణలో పెడితే చాలు.
1: It's enough if we read one book and practice one principle at least.
0: గంగ గోము పాలు గంటెడైనను చాలు కడవనైన నేల కరము పాలు.
1: A spoon of cow milk is enough. Why barrels and barrels of donkey milk?
0: కనుకని మనము ఆచరణ అనేటువంటిది ఒక చిన్న మార్గంలో మనం ప్రవేశపెడితే కూడా చాలు.
1: The practice amounts to an easy path.
0: కానీ ఈ ఆచరణ లేక ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ కాలమును, కర్మమును, కాయమును కూడాను మనము వ్యర్థం గావించిన వారం అవుతాం.
1: If we don't practice all that is said in books, it amounts to wasting our time, the action and the body.
0: ee granthamulu yokka pradhanamaina saramu sarvabhoota daya pushpam, aa pushpanni bhagavantudiki andinchali.
1: The essence of all the sacred texts is the offering of the flower of compassion to God.
0: Sarvulayandu undinatundi yokka aatma tattvam okkatiye.
1: The same principle of atma is present everywhere.
0: Kaani atti anekatvamlo unnatundi ekatvanni gurtinchadame gnanam.
1: The true wisdom is the realization of unity in diversity.
0: Kaani karmamunu kayamunu kudanu manamu vyartham gavinchina varam avutam.
1: If we don't practice all that is said in books, it amounts to wasting our time, the action and the body.

0: The true wisdom is the realization of unity in diversity.
1: Kani ekatvanni anekatvanga visvasinchatame ajnanam.
0: Ignorance is to view multiplicity in unity.
1: Ee naadu ekatvanni anekatvanga vibhajinchetvanti okka medhavulu kavalsinta mandu unnaru.
0: Today there are many intellectuals in this world who will be viewing multiplicity in unity.
1: Kani anekatvamlo undinatundi ekatvanni gurtinchetvanti okka mahanubhavulu ye okkaro iddaro untunnaru.
0: Only one or two noble souls are there who experience unity in diversity.
1: Kanuka anekatvamlo undinatundi okka ekatvanni manam chakkaga gurtinchadaniki prayatninchali.
0: Therefore we should make every effort to recognize unity in diversity.
1: Kaaryamnandu kudanu indulo evundi అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వం ఏమిటి?
0: ఇన్ ఎనీ స్మాల్ వర్క్ దట్ వీ అండర్టేక్ వీ షుడ్ ఫైండ్ అవుట్ ది యూనిటీ.
1: సైన్స్ పిల్లలకు బాగా తెలుసును.
0: స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్ నో వెల్.
1: ఈ ఆటమ్ అనేటువంటిది చాలా చిన్నది.
0: ఆటమ్ ఇస్ వెరీ మైన్యూట్.
1: ఇది లేని పదార్థమే లేదు.
0: దేర్ ఇస్ నో మ్యాటర్ విదౌట్ ఆటమ్.
1: సమస్త పదార్థములు ఎందుకును ఇది అణు స్వరూపమై ఉంటున్నది.
0: ఆల్ మ్యాటర్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆటమ్స్.
1: కనుక నీవు పదార్థముల యొక్క రూపనామములు భిన్న భిన్నంగా నీవు వృత్తిస్తున్నావు కానీ అన్నింటి యందు ఉండేటువంటి ఐటమ్ అదియే.
0: ద మ్యాటర్ వేరీస్ ఇన్ నేమ్ అండ్ ఫార్మ్ బట్ ఇట్స్ ఆటమ్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: దీనిని వేదాంతమునందు అణోరణీయాన్ మహతో మహీయాన్. అణువులో అణువుగా ఉన్నాడు, ఘనములో ఘనముగా ఉంటున్నాడు.
0: He is an atom in an atom, minutest, smallest among the small, and the biggest among the big.
1: కనుకనే ఈ అన్నింటి యందు కూడా ఉండినటువంటి యొక్క ఈ అణుస్వరూపమైనటువంటి తత్వాన్ని మనం గుర్తించుకుంటే అన్నింటినీ గుర్తించిన వారమైపోతాం.
0: When once we understand at the level of an atom, we'll be knowing everything else.
1: అదియే వేదాంతం యొక్క ముఖ్య సూత్రం.
0: That is the main principle of Vedanta.
1: Chaduvu yokka sariyaina artham.
0: That is the true meaning of our learning.
1: Anni baatala yokka gamyamu adiye.
0: It is the goal of all paths.
1: Anni ragamula yokka suchana adiye.
0: It is only the sign of all kinds of paths.
1: Anni rasamula yokka saramu adiye.
0: It is the essence of all.
1: Adiye karuna rasam.
0: That is the essence.
1: Adiye prema rasamu. Adiye daya rasamu.
0: That is one of karuna, the mercy.
1: సర్వభూత దయా పుష్పం. ఆ సర్వభూతములు ఎందుకు దయా, దానినే కంపాషన్ అంటారు.
0: సో దిస్ కైండ్ ఆఫ్ దయా కంపాషన్ టువర్డ్స్ ఆల్
1: ఈనాటి మానవుని హృదయమునందు ఈ దయ అనేటువంటిది కేవలం కఠినమైనటువంటి ఒక శిలగా రూపొందిపోయింది.
0: టుడే దేర్ ఇస్ నో కంపాషన్. ఇట్ రిమైన్స్ లైక్ సో హార్డ్, టఫ్ లైక్ ఎ స్టోన్.
1: ఎంతటి కఠినమైనటువంటి ఇనుమునైన కొట్టి మనం సాగదరకవచ్చు.
0: పర్హాప్స్ యూ కెన్ జస్ట్ thrash out, beat, expand an iron
1: kaani ee kathinamainatundi hrudayanni evvaru kudunu kariginchalekapothunnaru.
0: But no one is able to melt this hard heart.
1: Aithe dento karugutundi idi.
0: How do you melt it then?
1: Prema cheta maatrame idi karigipothundi.
0: This heart melts because of love.
1: Prema kariginchinatundi padartham ee jagattulo lene ledu.
0: There's nothing in this world that the love cannot melt.
1: ఈ ప్రేమ చేతనే ఏమైనా కూడా సాధించవచ్చును.
0: With this love you can achieve anything in this world.
1: కనుకనే ప్రతి విద్యార్థి కాని ప్రతి వ్యక్తి కూడాను ప్రేమ హృదయుడు కావాలి.
0: So every student or any person for that matter.
1: ఈ ప్రేమ కూడాను స్వార్థ సప్రయోజనకు నిమిత్తమై ఉపయోగించకూడదు.
0: You should not make use of this love for selfish purpose.
1: తల్లి ప్రేమనైనా ఎంతో ఇంతో కొంచెం స్వార్థం ఉంటుంటాది.
0: There is a trace of selfishness even in respect of mother.
1: ఏ తండ్రి ప్రేమనైనా ఏ గురువు ప్రేమనైనా కూడాను అంతో ఇంతో కొంత స్వార్థం ఉంటుంటాది.
0: The love of a physical father or
1: భార్య భర్తల ప్రేమ ఎందు కూడాను ఏ కించిత్తైనా కూడాను స్వార్థం ఉంటుంటాది.
0: There is selfishness in love.
1: కానీ
0: among the couples.
1: భగవత్ ప్రేమ ఎందు ఈ స్వార్థ స్వప్రయోజనకు ఎక్కడ కూడాను కనిపించదు.
0: But in the divine love there is no trace of selfishness or self interest.
1: కనుకనే అట్టి భగవత్ ప్రేమను మనం అందుకోవడానికి తగినటువంటి వారిగా తయారు కావాలి.
0: Therefore we should work hard so as to deserve the divine love of God.
1: వర్షము కూర్చినా కుండను వర్షములకు ఎదురుగా పెట్టినప్పుడే కొంత నీరైనా లోపల ప్రవేశిస్తుంది.
0: There may be downpour of rain unless you keep this pot straight.
1: కానీ
0: కుంభవర్షంలో
1: కుండను బోల్డిచ్చి పెడితే ఒక చుక్కైనా నీరు మనకు లభ్యం కాదు.
0: But if you keep the pot in the reverse way, turn upside down,
1: కాబట్టి భగవత్ అనుగ్రహం అనేటువంటిది కుంభవర్షంగా ఉంటుండాలి.
0: God's grace.

0: It is like heavy downpour
1: of rain.
0: Is there everywhere?
1: కాని మన హృదయం అనేటువంటి కుండను దానికి సూటిగా నింపటం లేదు.
0: But we are not keeping this part of our heart spring.
1: అప్పుడప్పుడు మన హృదయమునందు కొన్ని భావములు ఆవిర్భవిస్తుంటాయి.
0: Sometimes certain feelings originate in our heart.
1: మీకందరికీ తెలుసును.
0: You all know this.
1: సూర్యుని నుండి ఆవిర్భవించినటువంటి మేఘములు సూర్యుడినే కప్పివేస్తున్నాయి.
0: క్లౌడ్స్ దట్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ సన్ విల్ కవర్ హిమ్ ఇన్ టర్న్.
1: నీటిలో ఉండినటువంటి యొక్క దీనిని ఉపయోగపెట్టుకోక చేతనే దానిలో నీటి ఉండే పాచి నీరునే కప్పివేస్తుండాలి.
0: యాజ్ ద వాటర్ ఇస్ నాట్ యూజ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ద మాస్ అవుట్ ఆఫ్ వాటర్ విల్ కవర్ ద వెరీ వాటర్ ఇట్ సెల్ఫ్.
1: కంటిలో పుట్టినటువంటి యొక్క దృష్టి కొంత వయసు వచ్చినప్పటికీ అందులోనే క్యాటరాక్ట్ అనేటువంటి పొర కూడా పుడుతుంది.
0: At certain age, the vision is blurred because of cataract.
1: కంటిలోనే పుట్టి కంటి దృష్టిని కప్పివేస్తుంటుండాలి.
0: It's born out of an eye. It covers the very vision of an eye.
1: నిప్పునందు పుట్టినటువంటి నిమురు నిప్పునే కప్పివేస్తుండాలి.
0: Ash that comes out of the fire will cover the fire.
1: అదే విధంగానే ప్రతి మానవుని హృదయమునందు కూడాను దయ ఉన్నది. ఆ దయను అలక్ష్యం చేయటం చేతను లేక అపమార్గంలో ప్రవేశపెట్టడం చేతను తరువాత దాని అందే పుట్టి ఈ యొక్క అజ్ఞానం అనేటువంటి దాన్ని కవర్ చేస్తుంటుండాలి.
0: లైక్ వైజ్ ద కంపాషన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ న్యాచురల్ స్టేట్ ఇన్ అవర్ హార్ట్స్ బట్ వీ నెగ్లెక్ట్ ఇట్ ఆర్ డైరెక్ట్ ఇట్ ఇన్ రాంగ్
1: వే. ఈ కఠినంగా మార్చివేస్తుండాలి.
0: And it's this compassion which is so soft becomes tough and hard.
1: భగవంతునికి సగుణ సాకారము నిరాకారము.
0: There are two attributes. One is formful, another formless.
1: అయితే ఈ సాకారం నందే నిరాకారము నిరాకారం నందే సాకారం ఉంటుండాలి.
0: There is formful aspect in formless aspect and there is formless aspect in
1: nirgunam nande sagunam untundadi.
0: There is the one of attributes at the same time beyond attributes.
1: Ice gadda untundadi.
0: Here you have got ice ball.
1: Adi sakaram.
0: It has got a form.
1: Kani andulone jalam nirakaranga untundadi.
0: But the ice has got water within which has no form.
1: Ee nirakaram ayinatundi oka jalame lekapothe ice gaddane kaadu.
0: Water which has no form there is the cause for ice. అనేక
1: బిందువులకు ఏకత్వం కావడం చేతనే అందులో మంచి కఠినత్వం కూడాను ప్రారంభమవుతుంది.
0: Because all of them got unified, it is so strong.
1: కనుకనే ఐస్కు ఐస్ నీటికి ఏ విధమైనటువంటి వ్యత్యాసం ఉన్నదో అదే విధంగానే సాకార నిరాకారములు కూడాను అట్టి వ్యత్యాసం ఉంటుంది.
0: Just as you find the difference between ice and ice water, so also the difference between God with a form and God who is formless.
1: నూనె ఎందే నూనె ఉంటుంది.
0: The till seeds has got the oil.
1: కాని ఆ నూనెను ఏ విధంగా మార్చినప్పుడు ఈ నూనె మనకు ప్రాప్తిస్తుంది అనేటువంటి విధి విధానాన్ని గుర్తించాలి.
0: యూ షుడ్ నో ది ప్రొసీజర్ టు ఎక్స్ట్రాక్ట్ ఆయిల్ అవుట్ ఆఫ్ టిల్ సీడ్స్.
1: పిలచి అడుగ చెరకు పెట్టునా బెల్లంబు పిప్పిగొట్టి రసము పీల్చకున్నా.
0: బై మియర్ ఆస్కింగ్ ద షుగర్ కేన్ విల్ నాట్ గివ్ యూ ది జాగరే అన్లెస్ యూ థ్రాష్ ఇట్.
1: ఈ యొక్క షుగర్ కేన్ లోపల చెరకు లోపల రసం ఉంది.
0: దెర్ ఇస్ జ్యూస్ ఇన్ ది షుగర్ కేన్.
1: కానీ చెరుకు బెల్లం పెట్టంటే అది పెడుతుందా?
0: బట్ బియర్ బై మియర్ ఆస్కింగ్ ఇట్ వోంట్ గివ్ యూ.
1: దానిని బాగా క్రష్ చేసి దాని తర్వాతనే రసం తీసి దాని నిప్పులో వేసి చక్కగా కాసిన తర్వాతనే అది శాశ్వతమైన బెల్లంగా తయారవుతుంది.
0: యూ హావ్ టు క్రష్ ది షుగర్ కేన్, ఎక్స్ట్రాక్ట్ ది జ్యూస్, బాయిల్ ఇట్.
1: అయ్యో ఈ షుగర్ కేన్ ఎందుకు బాధ పెట్టాలి అని ఒక మూల పెడితే 3 దినాల లోపల బెండు బారిపోతుంది.
0: On the other hand, if you keep the sugar cane full of compassion and neglect it, it will be dried.
1: Daya prema madhuryam anetundi kudanu irviryam aipothundi.
0: That compassion, the sweetness is useless now. It won't stay there.
1: Adhe vidhamgane mana dehame oka sugar cane.
0: Likewise, our body is a sugar cane.
1: దీనికి అనేక కష్టములు నష్టములు దుఃఖములు అనేటువంటివి చక్కగా దీనికి కలిగినప్పుడే అందులో ఉన్నటువంటి మాధుర్యము దయా ప్రేమ కరుణ అనేటువంటి రసం మన నుంచి ఆవిర్భవిస్తుంది.
0: ద బాడీ ఇస్ ద షుగర్ కేన్ అన్లెస్ ఇట్ ఇస్ క్రష్డ్ విత్ ఆల్ సఫరింగ్స్ అండ్ ప్రాబ్లమ్స్ యు గెట్ ది కంపాషన్.
1: సంస్కారము అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ సంస్కార.
1: సంస్కరింప చేసినప్పుడే దీనిలో ఉన్నటువంటి మాధుర్యం మనకు ముందు వస్తుంది.
0: అన్లెస్ దిస్ ఇస్ ప్రాసెస్డ్ ది కంపాషన్ స్వీట్నెస్ వుడ్ నాట్ ఎమనేట్.
1: కనుకనే ప్రాచీన కాలం నుండి మన భారతదేశము సంస్కారమునకు చక్కని ఆదర్శాన్ని అందిస్తూ వచ్చింది.
0: Therefore, since ancient days, భారత్ has set an ideal to this culturing.
1: ఒక బంగారైనా తీసుకుని వెళ్లి కంసాల దగ్గరికి వెళ్లి అయ్యా నాకు ఒక చైన్ చేయమని చెప్తే అతను ఏం చేస్తాడు?
0: If you take gold with you and give the goldsmith to make a chain, what does he do?
1: దానిని అగ్నిలో వేసి కాల్చుతాడు.
0: He'll put it in fire and burn it.
1: తిరిగి సుత్తితో వేసి కొడతాడు.
0: And he will hammer it.
1: తిరిగి మిషన్ లో పెట్టి సాగబెరుకుతాడు.
0: And then he will extend it, expand it.
1: తర్వాత అది ఒక చిన్న ఒక ఇదిగా తయారైనప్పుడు దానిని చక్కగా ఉంచి అనేక రకములుగా నగ తయారు చేస్తాడు.
0: He will bend it, put in a mold and make it a beautiful ornament.
1: బంగారు కంసాల చేతికి ఇచ్చి, అయ్యా నా బంగారు నువ్వు నిప్పులో వేయకూడదు, సుత్తితో కట్టకూడదు, సాగవెరకూడదు, నాకు నగ తయారు కావాలంటే ఎట్ట తయారవుతుంది?
0: ఆన్ ద అదర్ హ్యాండ్ వైల్ గివింగ్ గోల్డ్ టు ది గోల్డ్ స్మిత్ అండ్ యూ టెల్ హిమ్ డోంట్ పుట్ మై గోల్డ్ టు ఎనీ సార్ట్ ఆఫ్ ట్రబుల్, డోంట్ హ్యామర్ ఇట్, డోంట్ జస్ట్ పుట్ ఇట్ ఆన్ ఫైర్, బట్ గివ్ మీ ది ఆర్నమెంట్. ఓ దేవుడా,
1: నా వంకర టింకరి హృదయాన్నంతా నీకు అందిస్తున్నాను.
0: వి సే ఓ గాడ్ ఐఎమ్ గివింగ్ మై హార్ట్.
1: చాలా వికారమైనటువంటిది. చంచలం హీ మన కృష్ణ భ్రమాది బలవదృఢం. ఇది చాలా ప్రమాదమైనటువంటిది, చంచలమైనటువంటిది. ఇలాంటి దానిని ఇగో నీకు అందిస్తున్నాను, దీన్ని చక్క చేసి నాకు చక్కని ఒక అందమైనటువంటి యొక్క నగ తయారు చేయమంటే తాను దాన్ని ఏం చేసుకుంటాడో తన ఇష్టం.
0: ఓ గాడ్, వీఆర్ గివింగ్ యూ, వీఆర్ సబ్మిటింగ్ ఆఫరింగ్ అవర్ మైండ్ విచ్ ఇస్ వేవరింగ్ విచ్ ఇస్ అన్స్టడీ.
1: కానీ ఈ కలి ప్రభావం అనేటువంటి దీంట్లో ఈనాడు భగవంతుడా నీకు నా యొక్క మనసును అందిస్తున్నాను, ఈ మనసుకు ఎట్టి బాధలు కలగకుండా, ఎట్టి ఇక్కట్టు సంభవించకుండా దీన్ని చక్కని పరిశుద్ధమైనటువంటి రీతిగా తయారు చేసి ఇవ్వమంటే ఏ దేవుడు ఇవ్వలేడు.
0: ఆన్ ద అదర్ హ్యాండ్, ఇన్ దిస్ కలి ఏజ్, ఇఫ్ వి పాస్ ఆన్ సచ్ ఎ మైండ్ అండ్ ప్రే టు గాడ్, ఓ గాడ్ నెవర్ పుట్ మై మైండ్ టు ఎనీ కైండ్ ఆఫ్ డిఫికల్టీస్ ఆర్ ప్రాబ్లమ్స్, ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు సెట్ ఇట్ రైట్.
1: కనుకనే కష్టే ఫలి.
0: It's only difficulty that leads to fructification
1: of success.
0: You find the happiness out of
1: difficulty.
0: Unless it is hot, you don't buy a fan. Unless you are hungry, you don't want food even.
1: It is only
0: difficulty that gives you joy.
1: సుఖమునందు నన్ను కోరరు మానవులు, కష్ట సమయములందు కావలయు నేను.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ కంఫర్ట్ పీపుల్ డోంట్ ప్రే టు మీ, బట్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్ దే వాంట్ మీ.
1: కష్టాల సమయమునందు ఎవ్వరూ కోరరు, ఏ విధమైన దీన్ని ఆశించరు.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ కంఫర్ట్ దే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
1: అవి సుఖాలుగా మారిపోయినా అహంకారం పెరిగిపోతుంది.
0: In times of all pleasure, he turns egoistic.
1: కనుక మానవుని యొక్క నిజ స్వరూపం ఏమిటంటే, ది ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ద ప్లెజర్
1: రెండు బాధల మధ్యే ఒక సుఖం ఉంటుంది.
0: దేర్ ఇస్ ప్లెజర్ ఇన్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: కనుకనే మొట్టమొదట ఈ కష్టాన్ని మనం భరించాలి.
0: దేర్ఫోర్ హావ్ టు
1: బాధలను భరించాలి, దుఃఖాన్ని సహించాలి. అప్పుడే మనకు ఒక విధమైనటువంటి ధైర్యము, సాహసము, ఆనందమైనటువంటిది మన నుండి ఆవిర్భవిస్తుంది.
0: వి హావ్ టు బేర్ ఆల్ ద సఫరింగ్, ఆల్ ద సాడ్నెస్, గ్రీఫ్ అండ్ డిఫికల్టీస్, దెన్ ఓన్లీ వి విల్ పిక్ అప్ ది కరేజ్.
1: మనస్సు, హస్తము, వాక్కు, మూడింటిని ఏకత్వం చేయడానికి తగిన కృషి చేయాలి.
0: వి షుడ్ బ్రింగ్ ఇన్ ఎ హార్మనీ బిట్వీన్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: అది మొదలు చెప్పినటువంటి శ్లోకము.
0: దట్స్ వాట్ భగవాన్ సెడ్ అట్ ద బిగినింగ్.
1: ఆ మూడింటి యొక్క ఏకత్వం చేతనే మానవత్వం తయారవుతుంది.
0: బికాస్ ఆఫ్ యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ యు ఫైండ్ ద హ్యూమన్ వాల్యూ.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
1: ఈ నిజమైనటువంటి ఒక తత్వాన్ని మనం విద్యార్థులు ఈనాటి నుంచినే తగిన కృషి చేయాలి.
0: స్టూడెంట్స్ షుడ్ పికప్ సచ్ ఎ నాలెడ్జ్.
1: మీ చదువులు మీరు చదవండి,
0: యూ స్టడీ ఇన్ యువర్ ఓన్ వే.
1: కానీ దీంతో పాటు ఈ సంస్కారం అనే చదువును కూడా తోడు తీసుకోవాలి.
0: Along with your regular study, you should carry with you the spiritual knowledge.
1: సంస్కారం కూడా ఉండినప్పుడే మన చదువుకు ఒక విలువగా ఉంటుంది.
0: The study and the culture should go together so as to be
1: రెండు రెక్కలు లేనటువంటి పచ్చి పైకి ఎగరలేదు.
0: A bird without two wings cannot fly.
1: రెండు చక్రాలు లేనటువంటి ఒక దీనిలో మనం ప్రయాణం చేయలేము.
0: You cannot travel in a vehicle without wheels.
1: ఏదో కొంత ప్రాక్టీస్ చేసి సర్కస్ లో చేయొచ్చును, కానీ ఒక సైకిల్ చక్రంతో ఎప్పుడు నిత్య జీవితంలో మనం ఒక చక్రంతో ప్రయాణం చేయలేము.
0: You can just do it in a circus by riding a cycle with one wheel, but not in the ordinary way.
1: చదువు, సంస్కారము, ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ తోనే మనం జీవితాన్ని జరపాలి.
0: Therefore, we should lead our life maintaining perfect balance between education and culture.
1: దుష్టతనమును దూరం

0: చేయటము సద్గుణాన్ని మంచితనాన్ని ప్రవేశపెట్టుకోవటం.
1: The refinement means giving up all bad qualities and fostering good qualities.
0: ఇదియే దీనిలో ఉన్నటువంటి యొక్క ప్రధానమైన రహస్యం.
1: This is the main principle in the secret.
0: ఈ సత్య రహస్యాన్ని నిత్య రహస్యాన్ని మనం గుర్తించినప్పుడు మనకు ఎట్టి బాధలు కూడా మనం బాధ పెట్టలేము.
1: We don't understand the secret of this eternal truth. When once we know,
0: ఎలాంటి
1: కఠినమైనటువంటి
0: మనకు ఏదో ఇచ్చినప్పటికీ మనం ఏమాత్రం కూడా చెల్లించలేదు.
1: You may be facing severe hardships, but don't waver.
0: చెలించని మనసును భ్రమించని దృష్టిని ఈ యువకులు ఈనాడు అభివృద్ధి కాల్చుకోవాలి.
1: You should develop one pointed vision and unwavering mind.
0: ఎప్పుడు ఇవి మనకు ప్రాప్తిస్తాయి?
1: When do you get it?
0: గాఢమైన విశ్వాసంతో ఉండినప్పుడు ఇవి మనకు ప్రాప్తిస్తాయి.
1: When once you have strong faith, you will have these two.
0: కనుకనే విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: So to develop faith.
0: దేనిపైన విశ్వాసము?
1: On what?
0: Faith in yourself, faith in God.
1: Faith in yourself, next faith in God.
0: This is the secret of greatness.
1: This is the secret of greatness.
0: ఈ గొప్పతనాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
1: We should know the greatness of this.
0: నీవు నమ్మలేనటువంటి వాడు భగవంతుని ఏ రీతిగా నమ్మగలవు?
1: If you don't have faith in yourself, how do you develop faith in God?
0: భగవంతుడు అంటే ఎవరు?
1: Who is God?
0: నీవే భగవంతుడు.
1: You are God.
0: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: This truth you are not able to know.
0: దేవుడు ఎక్కడంటూ దేవుడు ఆడదిలేలా?
1: Why do you search for God elsewhere?
0: ఎక్కడెక్కడో దేవుడు ఆడుతున్నాం మనం.
1: You go on in search of him.
0: కాదు కాదు, దేవుడు అనగా తన దేహం ఉంది.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ, ఇన్ యువర్ ఓన్ బాడీ.
0: దేహో దేవాలయ ప్రభుత్వ జీవో దేవ సనాతన.
1: బాడీ ఈజ్ ద టెంపుల్, ఇన్ డ్వెల్లర్ ఈజ్ గాడ్.
0: ఈ టెంపుల్ కూడా నువ్వు ఎలాంటిది? ఈ టెంపుల్,
1: వాట్ సార్ట్ ఆఫ్ టెంపుల్ ఈస్ దిస్ బాడీ?
0: మూవింగ్ టెంపుల్.
1: బాడీ ఈజ్ ఎ మూవింగ్ టెంపుల్.
0: నీవెక్కడ పోతే అక్కడంతా కూడా నువ్వు వస్తుంటాడు దేవుడు కూడా.
1: ఇట్ విల్ ఫాలో యూ వేర్ ఎవర్ యూ గో.
0: విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ, బియాండ్ యూ.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ, బిలో యూ, అబౌవ్ యూ.
0: కనుక ఇట్టి సత్యనిత్యమైనటువంటి ఒక తత్వాన్ని మనం మొట్టమొదట విశ్వసించాలి.
1: సో వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ఎటర్నల్ ట్రూత్.
0: మన కాన్షియన్స్ కు తప్పక తృప్తి కలిగేటట్టుగా మనం నడుచుకోవాలి.
1: వీ హావ్ టు కండక్ట్ ఇన్ సచ్ ఎ వే యాస్ టు సాటిస్ఫై అవర్ కాన్షియన్స్.
0: కనుక ప్రతి విషయాన్ని కూడా నువ్వు ఎక్స్పీరియన్స్ లో, ఆచరణలో పెట్టాలి.
1: Therefore, we have to practice everything that we learn.
0: మీరు ఎంతవరకు తెలుసుకున్నారో ఈ ఆధ్యాత్మిక మార్గంలో దీన్ని ఒకటి రెండైనా కూడా ఆచరణలో పెట్టండి.
1: You may learn many things in spiritual knowledge and path. Practice one or two at least.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: టన్నులు టన్నులు ఉపన్యాసం ఇచ్చేదానికంటే ఒక ఔన్సు ఒక మీరు అనుభవించటమిస్తే చాలు.
1: Instead of lecturing tons and tons, it is enough if you have ounce of practice.
0: ఒక ఔన్స్ చాలు.
1: An ounce is enough.
0: అదే నీ రోగాన్ని నివారణ కావిస్తుంది.
1: That will cure your disease.
0: Kanuka mana ooriki anavasaranga emi leni burralo nanu emainanu cherchavachchu. Prapanchamlo jarugutunnatundi vishayalanta kudanu mana burrallo pravesha pettunnamu.
1: You can stuff your head with all the worldly matter and worldly
0: information. Ee America lo, ee Germany lo, ee Japan lo, ee Russia lo emi jarugutundado avanni techi mana burrallo cherchukuntunnamu.
1: We are stuffing our head with all the things happening around in Japan, America, and Russia.
0: Kani deni cherchukovalo meeku em teliyatam ledu.
1: But we don't know what is to be taken in.
0: Anavasaramainatundi cherchukuntunnaru.
1: All unnecessary things are taken.
0: Avasaramainatundi daniki neevu choti ivatam ledu lopala.
1: But give place for the necessary material.
0: కనుకని మన తలలో ఇవ్వాల్సింది ఏమిటి? మన నిత్య జీవితంలో సత్య జీవితాన్ని గడపడానికి ఏది సరి అయినటువంటి ఆదర్శమో దానికి మనం చోటు ఇవ్వాలి.
1: Therefore in our head we should stuff that matter which would help us to lead a truthful life.
0: అది మన ఆదర్శ జీవితము.
1: That is our ideal life.
0: ఎంతమందో లోకంలో జన్మించారు.
1: So many are born.
0: ఎన్ని మహానుభావులు జీవించారు.
1: Many noble souls.
0: ఎన్ని ప్రబోధన ప్రచారంలో సలిపారు.
1: They taught.
0: కానీ
1: but
0: అందరి పేర్లు ఈ లోకంలో నిలవగడిందా?
1: Do you find their name today?
0: మీకు అందరికీ తెలుసును బాగా.
1: You all know pretty well.
0: కలకత్తా చాలా గొప్ప పెద్ద టౌన్.
1: Calcutta is a very big city.
0: అలాంటి టౌన్ లోపల
1: there
0: లాలా లజపతిరాయి, బాల గంగాధర తిలక్, విపంచంద్ర పాలు, రవీంద్రనాథ్ ఠాకూరు, ఇంకా అరవింద్ ఘోష్, వీళ్ళందరూ గొప్ప గొప్ప చదువులంతా కూడా పుట్టారు.
1: Highly educated, greatest intellectuals of time are born there in the city of Calcutta.
0: కానీ వీరందరి పేర్లు ఎంతవరకు ప్రవేశించాయి?
1: బట్ వేర్ డు యు ఫైండ్ దేర్ నేమ్స్?
0: వీళ్ళందరి పేర్లు కొన్ని గ్రంథాల్లో మాత్రమే చేరిపోయినాయి.
1: యు ఫైండ్ దేర్ నేమ్స్ ఇన్ బుక్స్ ఓన్లీ.
0: ఏ చదువు చదవలేదు, ఏ ఏబిసిడీలు నేర్చుకోలేదు, ఏ ఓనామాలకులను రాయలేదు, తిద్దలేదు. అలాంటి రామకృష్ణ పరమహంస పేరు అందరి హృదయాల్లో నిలిచిపోయింది.
1: వేరే రామకృష్ణ పరమహంస who didn't have any kind of formal education, not even the knowledge of the alphabet,
0: is known down this day. Chaduvarla perlu pustakallo cheripoyinayi.
1: And those that have learnt or confined to the books alone.
0: కానీ పవిత్రమైన హృదయం కలిగినటువంటి యొక్క రామకృష్ణ పరమహంస యొక్క పేరు అందరి హృదయాల్లో కూడా జీవిత పర్యంతం కూడా నిలిచిపోయినాయి.
1: Whereas the name of Ramakrishna Paramahamsa is imprinted on the hearts of everybody.
0: అందరి హృదయాల్లో ప్రవేశించాలి కానీ గ్రంథాల్లో ప్రవేశించే ప్రయోజనం ఏమిటి?
1: Therefore we should enter into the heart and not into the book.
0: మన యొక్క పేర్లు గ్రంథాల్లో ప్రవేశించనక్కర్లేదు.
1: అవర్ నేమ్స్ నీడ్ నాట్ బి దేర్ ఇన్ బుక్స్.
0: మన గ్రంథము గంధము మన హృదయమే.
1: గ్రంథ ద టెక్స్ట్ గంధ ద ఫ్రాగ్రెన్స్ ఇస్ అవర్ హార్ట్.
0: అందులో ప్రవేశించాలి.
1: గెట్ ఇన్.
0: అందరు కూడాను ఆహా మహానుభావుడు అని అతని యొక్క ఆదర్శాలను దీంతో ప్రాక్టికల్ లో పెట్టాలి.
1: యూ షుడ్ విన్ ఆల్ దే క్లెయిమ్ అండ్ ప్రైజ్ సో దట్ దే వుడ్ ఫాలో యూ లేటర్.
0: కనుకనే చదువుతో పాటు సంస్కారం కూడా మీరు కొంతవరకు తీర్చిదిద్దుకోవాలి.
1: Therefore, along with education, this refinement is also necessary.
0: ఈనాటి సంస్కారం అంటే ఏమిటో కూడా తెలియదు.
1: Today, no one knows what refinement is.
0: ఎన్ని విధమైనటువంటి పరిశోధనలు చేసినటువంటి యొక్క వీరు కూడా దీన్ని సరిగా అర్థం చేసుకోలేదు.
1: There are many who investigated, did research on
0: this. ఆ ఈనాటి కూడాను అన్ని సంస్కారాలని దీన్ని ప్రవేశపెట్టి మన ప్రాచీన సంస్కృతి యొక్క ఏమిటి ఇది అని చెప్పి నేచర్ అంటే అంత ఏమి తెలియకుండా పోయింది.
1: Even Eliot also investigated, did a lot of research on culture and could not arrive at
0: కానీ కల్చర్ అంటే వే ఆఫ్ లైఫ్ అన్నాడు.
1: Finally he concluded, culture is the way of life.
0: ఏమిటి వే ఆఫ్ లైఫ్?
1: What is way of life?
0: చెడ్డ మార్గం కూడా వే ఆఫ్ లైఫ్.
1: A bad man has got his own way of life.
0: కనుక ఏ వే ఆఫ్ లైఫ్?
1: It's a way of life.
0: డైరెక్ట్ ఆనందానికి చేరేటువంటి ఒక ఇది డైరెక్ట్ లైఫ్ కావాలి మనకు.
1: You need a direct path of life, a way of life that
0: you
1: take to bliss. When do you get it?
0: Nityanandam.
1: The eternal bliss.
0: Paramasukhadam.
1: Supreme bliss.
0: Kevalam jnanamurtim.
1: Which is one of wisdom.
0: Dvandvatitam.
1: Non-dual.
0: Gaganasadrisham.
1: Ethereal.
0: Tattvamasyadilakshyam.
1: Identification of the spirit. One.
0: Nityam.
1: Eternal.
0: Vimalam.
1: Pure.
0: Achalam.
1: Unmovable.
0: Sachibhutam.
1: Witness to all.
0: Bhavatitam.
1: Beyond comprehension.
0: Trigunarahitam.
1: Attributeless.
0: Trigunarahitam.
1: No attributes.
0: Gunatitamainatvanti tattvaniki manam povali.
1: God is beyond the attributes.
0: Ee gunamulu enni rakamulainatvanti oka చెడు మార్గంలో ప్రవేశింపజేస్తుంటాది.
1: ది అట్రిబ్యూట్స్ గుణాస్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: ప్రపంచమంతా గుణమయమే.
1: ద హోల్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ అట్రిబ్యూట్.
0: మన దేహమంతా గుణమయమే.
1: ద బాడీ ఈస్ ఫుల్ ఆఫ్ అట్రిబ్యూట్.
0: ఈ గుణము సత్వ రజో తమో గుణం.
1: ది త్రీ ఆర్ సత్వ పాయస్ రజస్ ఎమోషన్.
0: మూడు వేల గుణాలను సృష్టిస్తుంటుంది.
1: దీస్ త్రీ అట్రిబ్యూట్స్ క్రియేట్ ఇన్ టర్న్ 3000.
0: వైలెన్ లోపల నాలుగు వైర్లు ఉన్నాయి.
1: వైలెన్ హ్యాస్ గాట్ ఫోర్ స్ట్రింగ్స్.
0: కానీ ఈ నాలుగు వైర్ల లోపలనే నన్ను రాగాలంతా పాడవచ్చు.
1: You can play on these four strings all tunes.
0: Mani yendunnatvanti trigunamuni yende kudanu enniyo gunamulu srushtimpabadutunnayi.
1: In these three fundamental attributes, there many are originating.
0: Science people kuda telusunu. Science
1: students know this.
0: Color unnadi okate. ఇది అన్ని రంగుల్లోనూ చేరేసేసి అన్ని రకమైనటువంటి రంగులు చేరుతుంది.
1: యాక్చువల్లీ దేర్ ఇస్ ఓన్లీ వన్ కలర్.
0: ఇది ఏది ప్రధానమైనటువంటి? వైట్ కలర్.
1: వైట్ కలర్ ఇస్ ఇంపార్టెంట్.
0: అది ఏ ప్యూరిటీ?
1: వైట్ కలర్ ఇస్ ప్యూరిటీ.
0: దీంతో కలవటమే యూనిటీ.
1: ఇట్ టు జాయిన్
0: కలిసినప్పుడు తెలియటువంటిదే డివినిటీ.
1: ద వన్ దట్ యు గెట్ దేర్ ఆఫ్టర్ ఇస్ డివినిటీ.
0: ప్యూరిటీ, యూనిటీ, డివినిటీ. ఈ ప్యూరిటీ అనేటువంటి వైట్ ని మనం తెలుసుకోవాలి.
1: దేర్ఫోర్ ప్యూరిటీ లీడ్స్ టు యూనిటీ, యూనిటీ లీడ్స్ టు డివినిటీ.
0: కానీ
1: వి షుడ్ నో ప్యూరిటీ ఫస్ట్.
0: ఈ వైట్ వైట్ వైట్ వైట్ షర్ట్ ప్యాంట్స్ వేసుకుంటున్నాం.
1: బట్ ప్యూరిటీ ఇస్ లిమిటెడ్ టు పుట్టింగ్ ఆన్ వైట్ షర్ట్.
0: హార్ట్ తెల్లని హృదయము, నిర్మల హృదయము, నిస్వార్థ హృదయమును మనం ధరించాలి.
1: బట్ వీ షుడ్ హ్యావ్ వైట్ హార్ట్ విచ్ ఇస్ సెల్ఫ్లెస్ ప్యూర్.
0: కనుకనే ఇదంతా కూడా మనం బయట వేసుకునేదంతగాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: సో వాట్ ఆల్ దట్ వీ వేర్ అవుట్ సైడ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: బయట ఉన్నటువంటిదే లోపల కూడా ప్రవేశించాలి. లోపల ఉన్నదే బయట కూడా కనిపించాలి.
1: సో వాట్ ఆల్ దట్ ఈస్ సీన్ అవుట్ సైడ్ మస్ట్ బి ప్రెసెంట్ ఇన్
0: సైడ్. వాట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ షుడ్ రిఫ్లెక్ట్ అవుట్ సైడ్. లోపల మరొకటిగా ఉండినప్పుడు ఇది చీటింగ్ అవుతుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు హావ్ వన్ ఇన్ సైడ్ ఎక్స్ప్రెస్ అనదర్ ఇట్ ఈస్ చీటింగ్.
0: కాదు కాదు.
1: నో.
0: మన విద్యార్థులు ఆదర్శంగా నిరూపించాలి.
1: అవర్ స్టూడెంట్స్ షుడ్ బి ఐడియల్.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనప్పటికీ
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
0: పలాని విద్యార్థి అని పేరు తెస్తే ఆ సంస్థ కూడా మంచి పేరు నిలబెట్టాలి.
1: ఇఫ్ యూ గెట్ ఎ నేమ్ దట్ యూ బిలాంగ్ టు దిస్ ఇన్స్టిట్యూట్
0: తల్లిదండ్రులు కూడా మంచి కీర్తిని సంపాదింపజేయాలి.
1: యూ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ ఫర్ యువర్ పేరెంట్స్.
0: ఇలాంటి నా సుపుత్రుడు పుట్టాడు.
1: have a good such a good son.
0: ఇలాంటి ఒక్క కొడుకుంటే కూడా చాలు.
1: Is enough I have if I have one such son.
0: కొడుకుల్గరే కౌరవేంద్రునకనేకు వారిచి ఏగతి వడిసెం.
1: Kauravas are 100 in their number. What is it that happened to them?
0: పుత్రులు లేని ఆసుకునకు పెంపొందనే దుర్గతు.
1: Shuka had no children, but do you think that he had submitted himself to any evil effect? No.
0: కాదు కాదు, ఒక్క కుమారుడైనా చాలు, వాడే జ్యోతి నిలబెట్టగలడు.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యు హావ్ వన్ సన్ హూ విల్ బి ద లైట్ ఇన్ ద ఫ్యామిలీ.
0: కులములో ఒకండు గుణవంతుడుండిన కులము వెలయు వాని గుణము వెలయు.
1: ఇఫ్ యు హావ్ వన్ గుడ్ సన్ ద హోల్ ఫ్యామిలీ విల్ షైన్ ద హోల్ ఫ్యామిలీ విల్ గెట్ ఎ గుడ్ నేమ్.
0: మలయజంబున్నట్టు ఒక ఫారెస్ట్ లోపల ఒక మంచి జాస్మిన్ ట్రీ ఉంటుంటే ఎంత చక్కని వాసన అందిస్తుంది.
1: In a forest, if you find a jasmine creeper, what nice, good smell you get it out.
0: అదే విధంగా మనము ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క సద్గుణములు, సదా సదాలోచనలు, సత్యంతనలు ఇతరులకు మనం అందించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we should share with our people the sacred thoughts, sacred sentiments.
0: ఎవరిని బాధించకూడదు.
1: We should not hurt anybody.
0: ఎవరిని కొంచెం అనుసరించకూడదు.
1: We should not follow anyone for that matter.
0: నీ కాన్షియన్స్ నీ ఫాలో చేయి.
1: Follow your own conscience.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: ఈ మూడింటిని మనం పెట్టుకుంటే ఇంకా ఏ ముల్లోకములు కూడా ముమూర్తులు వచ్చినప్పుడు మనల్ని మార్చలేరు.
1: If you have these three fundamental principles with us, you will never change. Let all the three worlds unite.
0: అయితే
1: nothing will happen.
0: ఈ మూడింటిని గాఢమైన విశ్వాసంతో మీరు దీన్ని అనుసరించాలి.
1: But you have to follow in full faith.
0: కానీ మధ్య మధ్య ఏదో గడియారం పెండులు మాదిరి అటు ఇటు కదులుతుంటే మీరు దీన్ని సాధించలేరు.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ ఆసిలేట్స్ లైక్ దట్ ఆఫ్ ఎ పెండులం,
0: కట్టకడపటికి ప్రాణం పోయేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ సరే నేను తప్పని నా మాట.
1: ఈవెన్ ఇట్ వర్ టు సాక్రిఫైస్ యువర్ లైఫ్ బీ ప్రిపేర్ టు
0: హరిశ్చంద్రుడు అలాంటి పరిస్థితి లోపల తాను త్యాగం చేయటం చేతనే ఈనాటికి కూడాను ఎన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ సత్య హరిశ్చంద్రుడు అనేటువంటి పేరు సార్థకంగా నిలిచిపోయింది.
1: హరిశ్చంద్ర విత్ స్టూడ్ కుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్ ఇన్ ఆర్డర్ టు అప్హోల్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్. దేర్ఫోర్ వి ఫైండ్ హిస్ నేమ్ ఈవెన్ దిస్ డే.
0: మనకు ముఖ్యము
1: ఇస్ ద బాడీ దట్స్ ఇంపార్టెంట్.
0: మలినపు కొంప
1: ఇస్ డర్టీ.
0: రోగముల మృగ్యుడు సేవక గంప
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫ్లిక్షన్.
0: జాత సంచలనము పొందు దుంప
1: ఇట్ పెరినేట్స్ లైఫ్ ఆఫ్
0: భవ సాగర మీద గలేని కంప
1: ఇట్ కెనాట్ క్రాస్.
0: అంబుల మన పెంపు దలంప
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ బోన్స్.
0: నేను చలమ

0: Oh mind, never think that this body is permanent. Surrender yourself to God. This body is a water bubble.
1: Mind is like a mad monkey.
0: Don't
1: follow the mind.
0: Don't
1: follow the body.
0: Follow
1: the conscience.
0: అది
1: మీ ఆత్మసాక్షి.
0: దట్ ఇస్ యువర్ విట్నెస్.
1: దాన్ని మీరు అనుసరించాలి.
0: ఫాలో యువర్ విట్నెస్ ద కాన్షియన్స్.
1: కానీ ఈనాటి విద్యార్థులు కానీ పెద్దలు కానీ అందరు కూడాను ఈ మంకీ మైండ్.
0: ద మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ గ్రోన్ అప్స్ అడల్ట్స్ ఫర్ దట్ మ్యాటర్.
1: కానీ మంకీ కాదు ఇది, మ్యాడ్ మంకీ.
0: ఇట్స్ నాట్ మియర్లీ మ్యాడ్ మంకీ, ఇట్స్ నాట్ ఆర్డినరీ మంకీ, బట్ ఇట్స్ మ్యాడ్ మంకీ.
1: కనుక నీవు కొంతవరకు కాలం తీసుకో.
0: సో టేక్ సమ్ టైమ్.
1: అక్కడ డిస్క్రిమినేషన్ చేయి.
0: డిస్క్రిమినేట్.
1: ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: డిస్క్రిమినేట్.
1: రైట్ ఆర్ రాంగ్. చేయకూడదు, తొందరపాటు
0: పడకూడదు.
1: శాంతంగా భగవత్ చింతన చేసుకుంటూ నేను చేసేది రైట్ ఆర్ రాంగ్, నేను నా వల్ల ఎవరికైనా చెడ్డ జరుగుతుందా, ఎవరికైనా బాధ కలుగుతుందా అనేటువంటి విషయాన్ని చింతించాలి.
0: ఆల్వేస్ రిమైన్ పీస్, మెయింటైన్ యువర్ కంపోజర్.
1: ఈనాటి విద్యార్థుల్లో ఇలాంటి విశాల భావము చాలా తక్కువగా కనిపిస్తుంది.
0: వీ డోంట్ ఫైండ్ సచ్ బ్రాడ్ మైండెడ్నెస్ టుడే.
1: ఓ భగవంతుడా,
0: ఓ గాడ్,
1: వర్షం పడేటట్టుగా ఉంటుండాలి, పిడుగులు రావచ్చును, కానీ నన్నిచ్చిపెట్టి ఎవరిపైన పడు ఈ పిడుగు అనుకుంటే మాత్రం ఇది ప్రయోజనం కాదు.
0: ఓ గాడ్, వీ ఫైండ్ traces the signs of rain and thunder, let anything to happen to others but not to me.
1: Adi sariyainatundi kaadu,
0: is not proper.
1: Lokachem andari chemaanni korali.
0: You should pray for the good.
1: Lokasamasta sukino bhavantori nityamu prarthan chestunnam.
0: Pray for the welfare of everybody. That's what we do.
1: Andaru chemanga undali. Anni deshamulu chemanga undali. Anni matamulu chemanga undali. Anni gandamulu pavitramainatuntivi. అన్ని మతములు పవిత్రమైనటువంటివి అనేటువంటి విశ్వాసాన్ని ఈ విద్యార్థులు దృఢం చేసుకోవాలి. ఏ మతాన్ని కూడా మనం దూషించకూడదు.
0: వి షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీ రిలీజియన్.
1: అన్ని మతములు కూడా ఒక్క మతం యొక్క గమ్యమే.
0: ఆల్ రిలీజియన్స్ లీడ్ టు సేమ్ గోల్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మనలో దేశభావం దూరం చేసి
0: గివ్ అప్ హేట్రెడ్,
1: ప్రేమభావాన్ని పెంచుకుని
0: డెవలప్ నౌ,
1: దయా హృదయాన్ని సర్వులకు అందించేటువంటి యొక్క సక్రమమైన మార్గంలో మనం జీవితాన్ని గడుపుతూ రావాలి.
0: Share the feelings and thoughts of compassion with others and lead a perfect life.
1: Bhajan bina sukh shanti nahi. Hari bhajan bina sukh

0: ఈ విశ్వమంతయు కూడాను దైవాధీనమై ఉంటున్నది.
1: The entire universe is under the control of God.
0: అట్టి దైవము సత్యాధీనుడై ఉంటాడు.
1: God is in the hands of truth.
0: సత్యము ఉత్తముని యొక్క ఆధీనమై ఉంటుంది.
1: The truth is always after a noble man.
0: అట్టి ఉత్తముడే దైవ స్వరూపుడు.
1: Such a noble man is the very personification of divinity.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of divinity.
0: ఒకే వ్యక్తి జాగ్రత్త అవస్థ యందు అనేక విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతుంటాడు.
1: A person passes through different phases and stages in the waking state.
0: అదే వ్యక్తి స్వప్నమునందు తనను తానే కల్పించుకుంటాడు.
1: The very same person creates himself in the
0: dreaming
1: state. తన భావాలను
0: కూడాను కల్పించుకుంటాడు.
1: He also creates his own imagination feeling.
0: తన సుఖదుఃఖములను కూడాను కల్పించుకుంటాడు.
1: He just creates all his associates there.
0: అన్నింటి యందు కూడాను సుఖ సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటాడు.
1: He also passes through the pain and pleasure in the dreaming state.
0: నిద్రావస్థ యందు సర్వమును మరచి పరిపూర్ణమైనటువంటి ఒక చైతన్యం నందు తల్లీనమై ఉంటాడు.
1: While in the deep sleep, he forgets himself and lies in the state of consciousness.
0: ఒకే వ్యక్తి జాగ్రత్త స్వప్న సుషుప్తులు యందు వివిధమైనటువంటి అవస్థలు గురి అవుతూ వివిధమైనటువంటి ఒక కర్మలకు తాను కట్టుబడి ఉంటుంటాడు.
1: The same person is bound by different actions in all the three states of consciousness, the waking, the dreaming, and the deep sleep.
0: Kani nitya satyamainatvanti yokka atma tattvanni evvaru kudanu kadilinchaleru.
1: But that true eternal principle, the principle of the spirit, is unchangeable.
0: Oka kavitam nandu చిత్రింపబడినటువంటి ఒక పూలమాలను ఎటువంటి పెనుగాలి అయినా కూడాను కదిలించలేదు.
1: ఎ పేపర్ ఆన్ విచ్ ఎ గార్లెండ్ ఈజ్ ఇంప్రింటెడ్ కెనాట్ బి సెపరేటెడ్ బై ఎనీ వర్ల్ విండ్.
0: కాగితమును కదిలించును కానీ కాగితమునందు చిత్రింపబడినటువంటి ఒక పూలమాలను ఎటువంటి పెనుగాలి కూడాను కదిలించలేదు.
1: ద పేపర్ విత్ ద పిక్చర్ ఆఫ్ ద గార్లెండ్ మైట్ ఫ్లట్టర్ మైట్ మూవ్ బట్ the garland printed over there is unshakable.
0: Baita vatavaranamu bhaktuni yokka sankalpamulanu kevalamu aneka vidhamuluga marpu chendu unchavachu.
1: The outer atmosphere and the thoughts of the devotee might change in a different way.
0: Kani hrudayamulo natukoni poyinatvanti yokka divyatvanni etti paristhiti kudanu nanni chelinchalevu.
1: But the divinity that got itself imprinted on our heart is unchangeable, unshakable.
0: Kanukane sadakudu chalinchani manasunu bhraminchani drishtini kaligi undali.
1: And hence an aspirant is supposed to have an unwavering mind and a steady and steadiness.
0: Manavuni yokka shariramu oka eduru karra vantidi.
1: Human body is like a bamboo. Human body is like a bamboo.
0: ఈ ఎదురుకర్రకు అనేక గెనుపులు ఉంటూ ఉంటాయి.
1: దిస్ బ్యాంబూ హెస్ గాట్ బెండ్స్ ఎట్ డిఫరెంట్ ప్లేసెస్.
0: ఆ గెనుపులే కామక్రోధ లోప మొహమ్మద్ మాత్సల్యం అనేటువంటి యొక్క భావములు.
1: ద బెండ్స్ ఆఫ్ ద బ్యాంబూ స్టిక్ రిప్రజెంట్ ది సిక్స్ వీక్నెసెస్ ఆఫ్ మ్యాన్ కైండ్, ద యాంగర్, ద లస్ట్, ద ఎన్వి, అవరిస్.
0: మానవుని యొక్క దేహము, మానవుని యొక్క జీవితము ఒక కేవలము తుంగభద్ర అని పిలుస్తూ వచ్చారు.
1: ద హ్యూమన్ బాడీ అండ్ ద హ్యూమన్ లైఫ్ ఆర్ కంపేర్డ్ అండ్ కాల్డ్ తుంగభద్ర.
0: తుంగభద్రకును మానవుని యొక్క శరీరమునకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ తుంగభద్ర అండ్ ద హ్యూమన్ బాడీ?
0: భద్రము అనగా కళ్యాణము.
1: భద్ర మీన్స్
0: మంగళకరము.
1: భద్ర మీన్స్ దట్ విచ్ ఇస్ ఆస్పిషియస్.
0: తుంగ అనగా అమితమైన, అమితమైన.
1: తుంగ మీన్స్ ఇన్ఫినిట్.
0: తుంగ భద్ర అనగా అమితమైనటువంటి ఆనందమును, అమితమైన కళ్యాణమును, అమితమైన మంగళమును చేకూర్చేటువంటిదే ఈ మానవ శరీరము.
1: తుంగభద్ర మీన్స్ ద హ్యూమన్ బాడీ దట్ ఈస్ గిఫ్టెడ్ విత్ ఇన్ఫినిట్ బ్లెస్.
0: అట్టి దివ్యమైన, అట్టి భవ్యమైన, అట్టి పవిత్రమైనటువంటి ఈ మానవ దేహమును మనం ఏ విధమైన మార్గములో వినియోగిస్తున్నామో ఎవరికి వారు యోచించుకోవచ్చు.
1: Each one has to question for one's own self in what way we are making use of this divine, ever fresh, novel, unique human body. This auspicious human body,
0: pavitramainatundi ee dehamunu,
1: the body that is sacred,
0: kalyanakaramainatundi ee dehamunu,
1: body that is auspicious,
0: etuvanti tuchyamainatundi margamulo manamu vinivogapadutunnamo evariki vaaru yochinchali.
1: Each one has to question one's own self in what a mean way we are utilizing it.
0: Deeniki tungabhadra ani enta chakkaga gnanamu chesi aneka vishayamulu vicharana chesi parishodhana chesi parishilana chesi narude deeniki ee peru niminchadu.
1: It was Narada who gave this title tungabhadra to the human body after thorough investigation and inquiry.
0: Narudu anaka kevalamu కలహప్రియుడని భావిస్తుంటారు లోకులు.
1: వి థింక్ నారద స్టాండ్స్ ఫార్ ఆల్ కైండ్స్ ఆఫ్ రైవలరీ అండ్ కాన్ఫ్లిక్ట్.
0: కాదు కాదు.
1: నో,
0: ఇది కేవలము లోకుల భ్రాంతి.
1: ఇట్ ఇస్ ఓన్లీ అవర్ ఇల్యూషన్, ఇమాజినేషన్.
0: సమస్త దుఃఖములకు పరిహారము కావించేటువంటి జ్ఞానమును అందించేటువంటి మహనీయుడే నారదుడు.
1: నారద ఇస్ ద వన్ హూ హాస్ గివెన్ సొల్యూషన్ టు దిస్ లిమిట్లెస్.
0: జ్ఞాన భాస్కరుడే నారదుడు.
1: నారద ఇస్ ద వన్ హూ హోల్డ్స్ నో సీక్రెట్.
0: కనుక అట్టి త్రికాల బాధ్యుడైనటువంటి ఒక నారదుడు,
1: నారద
0: విష్ణుప్రియకు ఆదర్శమైనటువంటి నాయకుడు నారదుడు, దీనికి ఒక నూతనమైనటువంటి పేరును కల్పించాడు.
1: నారద హ్యాస్ గివెన్ దిస్ న్యూ నేమ్ హూ నోస్ ఆల్ ది స్టేట్స్ ఇన్ ఆల్ ది 3 పీరియడ్స్ ఆఫ్ టైమ్ సో క్లోజ్ టు విష్ణు.
0: అది తుంగభద్ర అని.
1: ద నేమ్ దట్ నారద హ్యాస్ గివెన్ ఇస్ తుంగభద్ర.
0: తుంగభద్ర అనగా సమస్త కళ్యాణములను చేకూర్చేటువంటి యొక్క అమితమైనటువంటి ఆనందమును అందించేటువంటి యొక్క స్వరూపమే కళ్యాణం.
1: తుంగభద్ర మీన్స్ ఆల్ దట్ విచ్ కన్ఫర్స్ ఇన్ఫినిట్ బ్లిస్, ఆల్ దట్ గివ్స్ దట్ లిమిట్లెస్ ఆస్పిషియస్నెస్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క నామమును సక్రమమైన మార్గంలో వినియోగించి సరి అయినటువంటి యొక్క అర్థమును గుర్తించి దీనిని ఆనందించడానికి తగిన కృషి చేయాలి.
1: వీ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద సాంక్టిటీ బిహైండ్ దిస్ నేమ్, మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఫుల్ రియలైజేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇట్స్ మీనింగ్.
0: మానవత్వం అనగా కేవలము లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైన అర్థములు మాత్రమే మనం తీసుకునకూడదు.
1: ఇన్ ద హ్యూమన్ లైఫ్ వీ షుడ్ నాట్ గో బై ద ఫిజికల్ ఎఫిమరల్ వరల్డ్లీ ఇంటర్ప్రిటేషన్.
0: అనేక విధమైనటువంటి అర్థములను ప్రబోధిస్తూ ప్రాచీన మహర్షులు తమ అనుభూతుల్లో దర్శించినటువంటి యొక్క రూపాలను ఈ యొక్క మానవత్వానికి నామములుగా నియమించారు.
1: ఇన్ఫాక్ట్ ద హ్యూమన్ లైఫ్ హ్యాస్ బీన్ గివెన్ సో మెనీ టైటిల్స్, సో మెనీ ఇంటర్ప్రిటేషన్స్ బై ది ఏన్షియన్స్ బేసింగ్ ఆన్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఇన్ ఫుల్ రియలైజేషన్ ఆఫ్ ఇట్ ది ఇన్నర్ మీనింగ్.
0: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి నామములను సమాజములకు సరి అయినటువంటి రీతిగా మనము వినియోగించుకోలేకపోవటం చేతనే అనేక విధములైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాము.
1: యాజ్ వీ డోంట్ లివ్ అప్ టు ఇట్స్ ట్రూ మీనింగ్ వీ ఫేస్ సో మెనీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ వే.
0: ఈనాటి మానవుడు సమాజం యొక్క స్థితిని ఎవ్వడు కూడా గమనించడం లేదు.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ ద ప్లైట్ ఆఫ్ ద సొసైటీ.
0: వ్యక్తిగతమైన, కుటుంబ సంబంధమైనటువంటి యొక్క స్థితిగతులను మాత్రమే విచారం చేస్తున్నాడు.
1: He has limited himself to his own self and the family.
0: సమాజం యొక్క దృష్టిని మనము అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఇలాంటి ఉత్తమమైనటువంటి పేర్లంతా కూడా మనకు ఆవిర్భవిస్తాయి.
1: In fact, if he has got concern for the community or the society, he will know the meaning of these words.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: జీవితం చాలా విలువైనటువంటిదని మీకు తెలుసు.
1: You know that life is highly valuable.
0: మానవత్వం అనేటువంటి అత్యంత ఉత్తమమైనటువంటిది అని తెలుసు.
1: యు ఆల్సో నో దట్ హ్యూమన్ లైఫ్ ఈజ్ నో బ్లెస్డ్ ఆఫ్ ఆల్.
0: జంతువునాం నరజన్మ దుర్లభము, ఈ నరజన్మంలో వచ్చినటువంటి యొక్క దృష్టిని మనం చక్కగా గుర్తించుకుంటూ రావాలి.
1: యు హావ్ టు నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది లివింగ్ క్రీచర్స్. నర
0: ఈ నర అనే రెండు పదములలో ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా గుర్తించాలి.
1: యు హావ్ టు నో ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ విత్ టూ లెటర్డ్ నర.
0: నా అనగా కాదు,
1: నా మీన్స్ నో,
0: రా అనగా మృత్యువు,
1: రా మీన్స్ డెత్.
0: నాశనం కానటువంటి ఒక తత్వమునకే నర అని పేరు.
1: నర మీన్స్ ది ఇంపెరిషబుల్, ద డెత్లెస్.
0: నరుడనగా నాశనం కానటువంటి వాడు,
1: మీనింగ్ హూ హీస్ డెత్లెస్ ఇమ్మోర్టల్.
0: నర, నారద, నారాయణ ఈ మూడు పదముల యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించుకుంటే మూడు చేరి ఒక్కటిగానే అవుతుంది.
1: If we take these three words, Nara, Narada, Narayana, all reflect the same meaning.
0: Narunaku Narayana chupinatunti vaade Naradudu.
1: Narada is the one who shows Narayana to Nara, the human.
0: Karaka itti naratattamunaku entati uttamamainatunti arthamulo untunnavi.
1: What a lofty meaning that this word Nara carries.
0: Ilanti naramanavatvanni మనం ఎంత దుర్వినియోగపరుచుకుంటున్నామో మనం విచారించాలి.
1: వీ మస్ట్ నో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ వాట్ వే హౌ వీ హావ్ బీన్ మిస్యూజింగ్ సచ్ వాల్యుబుల్ హ్యూమన్ లైఫ్.
0: నరుని కంటే దైవం వేరొకటి కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ మ్యాన్.
0: దైవము తనకంటే భిన్నంగా లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ హిమ్.
0: తనకంగా భిన్నం లేనటువంటి వాడు కనుకనే భగవంతుని మనం పూజించనక్కర్లేదని విచారణ చేస్తూ వచ్చాడు నారదుడు.
1: నారద వెంట్ ఆన్ టెలింగ్ దాట్ యాజ్ గాడ్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ యూ, యూ డోంట్ హ్యావ్ టు వర్షిప్ హిమ్.
0: ఎల్లబ్ధపుమాన్ ఇచ్చారామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మారామో భవతి అని వల్లిస్తూ వచ్చాడు నారదుడు.
1: నారద వెంట్ ఆన్ డిస్క్రైబింగ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది ఇండివిజువల్ అండ్ గాడ్.
0: ఆత్మారాముడే నరుడు.
1: ది ఇన్నర్ సెల్ఫ్ ఈస్ నారాయణ.
0: నరుడే నారాయణుడు.
1: ది ఇండివిజువల్ ఈస్ గాడ్ హిమ్సెల్ఫ్.
0: నరునియందు నారాయణ చుట్టమే నిజమైనటువంటి మంచితనము.
1: గుడ్నెస్ లైస్ ఇన్ నోటీసింగ్ నారాయణ ది డివినిటీ.
0: నారాయణ యందు నరత్వమును వహించటమే గొప్పతనము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ హీ ఫైండ్స్ ద హ్యూమన్ ఆస్పెక్ట్ ఇన్ ద డివినిటీ దట్ అమౌంట్స్ టు గ్రేట్.
0: కానీ మనం గొప్పవాడు గొప్పవాడు కావాలని ఆశిస్తున్నాము.
1: వి వాంట్ టు బి గ్రేట్.
0: గొప్పవాడి కంటే మంచివాడు చాలా ఉత్తముడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గుడ్ పీపుల్ ఆర్ రియలీ నోబుల్ వెన్ కంపేర్డ్ టు గ్రేట్.
0: నరుని ఎందుకును నారాయణ చూస్తూ ఉంటాడు మంచివాడు.
1: Therefore, a good one watches the divinity in a human being.
0: Kani Narayana yendu kudanu narun chustu vastuntadu chedda vaadu.
1: Where is the bad man watches the human element even in the divine?
0: Atane Ravanudu.
1: And he is the Ravana himself.
0: Ravanudu Narayana yendu narun chustu vachadu.
1: Ravana went on watching the human in God.
0: Kani Naradudu narun yendu Narayana chustu vachadu.
1: But Narada has seen Narayana God in Nara the human.
0: కనుక ప్రతి వ్యక్తిత్వం నందు కూడాను దివ్యమైనటువంటి శక్తిత్వం కూడా ఇమిడి ఉంటుందని.
1: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ దేర్ ఇస్ డివినిటీ లేటెంట్.
0: ప్రతి విషయాన్ని కూడాను విద్యార్థులు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీ సటిల్ మ్యాటర్ హ్యాస్ గాట్ టు బి క్లోజ్లీ అబ్జర్వ్డ్ బై స్టూడెంట్స్.
0: మనం అనేక చరిత్రలు చదువుతున్నాము.
1: వీ గో త్రూ ది హిస్టరీస్.
0: ఒక రామాయణం నందు తీసుకో.
1: లెట్ అస్ టేక్ రామాయణ.
0: ఐకమత్యం చేత ఎన్ని రకములైనటువంటి ఆనందాన్ని మనం పొందవచ్చును.
1: వాట్ కైండ్ ఆఫ్ బ్లిస్ వీ కెన్ హ్యావ్ అవుట్ ఆఫ్ యూనిటీ.
0: ఏకత్వం చేత అనేక విధమైనటువంటి సుఖములు మనం పొందవచ్చు.
1: అవుట్ ఆఫ్ యూనిటీ కెన్ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ హ్యాపీనెస్.
0: భిన్నత్వం చేత మనం పొందవలసినటువంటి ఆనందాన్ని కూడా అత్యంత దూరం అయిపోతున్నాం.
1: అవుట్ ఆఫ్ డిస్యూనిటీ ఆర్ డైవర్సిటీ యు ఆర్ డిస్టెన్స్డ్ ఫ్రమ్ హ్యాపీనెస్.
0: రాముడు, లక్ష్మణుడు, భర్తడు, శత్రుఘ్నుడు ఈ నలుగురు అన్నదమ్ములు కూడాను ఐకమత్యంగా ఉండటం చేతనే వారి యొక్క కీర్తి జగత్ వ్యాప్తి అయిపోయింది.
1: రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న ఆల్ ద ఫోర్ బ్రదర్స్ దే లివ్డ్ ఇన్ కంప్లీట్ యూనిటీ. దేర్ ఫోర్ దే ఆర్ హైలీ రెప్యూటెడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: అదే వాలి, సుగ్రీవులు ఇరువురు కూడాను అన్నతమ్ములే. కానీ భిన్నత్వం వారిలో ఉండటం వల్ల ఎన్ని విధమైనటువంటి కష్టములు గురి అయ్యారు.
1: ఇన్ ద సేమ్ టెక్స్ట్ యు కమ్ అక్రాస్ టూ బ్రదర్స్ Vali and Sugriva, where there is no unity between them, and what a suffering they had.
0: Pandavulu 5 mandi
1: పాండవాస్ ఆర్ ఫైవ్.
0: ఐదు మంది కూడా ధర్మజుని ఆజ్ఞను శిరసావహించి నడుచుకోవటం చేత వారు ఎంతటి ఘనతను పొందారు.
1: ఆల్ ద ఫైవ్ పాండవర్స్ ఫాలోడ్ ది ఎల్డెస్ట్ ధర్మజ అండ్ దేర్ ఫోర్ దే హెడ్ ఆల్ ద మెజెస్టీ ఆల్ ద రెప్యుటేషన్.
0: ద్వాపర యుగంలో అనుభవించినటువంటి పాండవుల యొక్క తత్వము కలియుగంలో కూడా ఆదర్శంగా నిలిచిపోయినది.
1: That kind of principle of unity there in the Vapara age still remains as a standard in this age of Kali.
0: Kani, Ravana, Vibhishanadulu, Vinnattumto Unnatan Chetane, Varyok Anekamalainatundi Badalaku Guri Ayipoyaru.
1: Ravana, Vibhishana differed in their ideologies, therefore they passed through suffering.
0: Vinnattum Cheta, Vesham Cheta, Aikamatyam Kolipovatam Cheta, Enniyo Dukkamulaku Guri Avutunnam.
1: Because of this diversified opinions, well, they had to suffer a lot and distance from
0: happiness.
1: When once unity is fostered, you will have all kinds of joy.
0: ఇలాంటి మహనీయుల యొక్క చరిత్రలే దేశమునకు అనేక విధమైనటువంటి యొక్క ఆదర్శాలు అందిస్తూ వచ్చాయి.
1: The history of these noble souls set an ideal to the entire world.
0: అదే రావణుడు కూడా చెప్పాడు.
1: The same thing is stated by Ravana.
0: ఓ లోక ప్రజలారా,
1: ఓ పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్,
0: నేను కేవలము కామక్రోధాన్ని సాధించుకునలేక కన్న కుమారుని కూడా నాశనం చేసుకున్నాను.
1: ఓ పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్ నో బికాస్ ఐ హావ్ బికమ్ ఏ విక్టిమ్ టు ద యాంగర్ అండ్ డిజైర్ ఐ లాస్ట్ మై ప్రోజెనీ ఇంక్లూడింగ్ మై సన్.
0: దేశ అసూయను నేను సాధించుకునలేక బంధుమిత్రులను కూడా నాశనం చేసుకున్నాను.
1: ఐ కుడ్ నాట్ కాంకర్ హేట్రెడ్ అండ్ ఎన్వీ అండ్ సో ఐ లాస్ట్ మై రిలేషన్స్.
0: లోకం యొక్క సత్యాన్ని గుర్తించుకోలేక నా యొక్క రాజ్యమే భస్మం చేసుకున్నాను.
1: ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద ఫండమెంటల్ ట్రూత్ అండ్ దేర్ఫోర్ ఐ లాస్ట్ మై కింగ్డమ్.
0: మీరు ఈ విధంగా చేసుకోకండి అని హెచ్చరిస్తూ పోయాడు రావణుడు.
1: అండ్ హీ కాషన్డ్ ది ఎంటైర్ పీపుల్ డోంట్ ఫాలో దిస్ వే బీ కేర్ఫుల్.
0: కనుక మహనీయులైనటువంటి వారందరూ కూడా ఎంత శక్తిపరులుగానూ ఉన్నారు వారందరూ కూడాను ఇలాంటి సత్యాన్ని గుర్తించి వర్తిస్తూ వచ్చారు.
1: All noble people of those days realized the power of the truth and conducted themselves accordingly.
0: Ravana enta shakti pandu.
1: Ravana is really mighty.
0: Maha tapasampannudu.
1: The one of penance.
0: Anni vidhamainatundi sharira manasika adhyatmika shaktini kudanu kaliginatundi vyakti.
1: He has got all kinds of capacities, the physical, mental and intellectual.
0: Kani indi undi prayojanam emti?
1: What for all the faculties?
0: కేవలము రాగద్వేషాలను మాత్రం సాధించుకోలేకపోయాడు.
1: హీ కుడ్ నాట్ విన్ ఓవర్ ది అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్.
0: కనుక ఇన్ని విధమైనటువంటి రోగంలో గురి అవుతూ వచ్చాడు.
1: దేర్ ఫోర్ హీ హాడ్ టు సఫర్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: ప్రేమతత్వం అతని ఏమాత్రం కూడా కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ హేమ్.
0: కానీ ఆ ప్రేమనే మన హృదయం నందు ప్రతిష్ఠ గావించుకున్న ఎట్టి పరిస్థితి ఎందుకు మనం విజయాన్ని సాధించగలం.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ దిస్ లవ్ ఇస్ ఇన్స్టాల్డ్ ఇన్ అవర్ హార్ట్ You are bound to be successful in every way.
0: Amrutasya putraha annaru manavuni. Jeevanta visye amrutasya putraha.
1: Man is called the son of immortality.
0: Amrutaputrudu manavudu.
1: Man is immortal.
0: Kani ee nijamaina tattvanni gurtinchukoleka amrutaputruduga maaripothunnadu.
1: He is immortal amruta, but he has become the one of falsehood anruta.
0: కనుక మనం అమృత పుత్రులు కాకూడదు, అమృత పుత్రులే కావాలి.
1: వి షుడ్ నాట్ బి ద సన్స్ ఆఫ్ ఫాల్స్హుడ్ అమృత, బట్ వీఆర్ ద సన్స్ ఆఫ్ అమృత ఎటర్నిటీ.
0: దైవములే కావాలి.
1: అండ్ వీ షుడ్ బికమ్ వెరీ గాడ్ హింసెల్ఫ్.
0: ప్రేమాంశం కాదు మనలో ఉండవలసింది, ప్రేమనే మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ నాట్ బి సింప్లీ లవింగ్, వీ షుడ్ డెవలప్ లవ్ ఇట్ సెల్ఫ్.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని మనం అనుభవించినప్పుడే పరమాత్మ తత్వాన్ని సులభంగా మనం గాంచవచ్చు.
1: When you understand the nature in the depth of love, you can understand God in full.
0: Paramatmudu ekkada unnadu?
1: Where is God?
0: Tanakante veruga unnadu anetti bhavam undinanta varaku paramatmudu atyanta dooranga untadu.
1: If you consider God separate from you, he is at a distance.
0: Paramatmudu sannidhi sambandhudu.
1: God is
0: atani sneham ena yokka nijamaina snehamu ani iddari yokka ekatvanni gurtinchinappudu నీకు నీవు ఎంత దగ్గరో పరమాత్మ కూడా అంత దగ్గర అవుతుంటాడు.
1: దెన్ వన్స్ యూ కన్సిడర్ గాడ్ ఈజ్ సో ఇంటిమేట్ దర్ ఇస్ నో అదర్ ఫ్రెండ్ అదర్ దాన్ గాడ్ హీఈస్ యాజ్ క్లోజ్ యాజ్ యువర్ సెల్ఫ్.
0: భగవంతుడు ఏ దేవాలయం దోటే పరమాత్మ తత్వాన్ని సులభంగా మనం గాంచవచ్చు.
1: వెన్ యూ అండర్స్టాండ్ ద నేచర్ ఇన్ ద డెప్త్ ఆఫ్ లవ్ యూ కెన్ అండర్స్టాండ్ గాడ్ ఇన్
0: పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడు.
1: వేర్ ఇస్ గాడ్?
0: తనకంటే

0: భగవంతుడు ఏ దేవాలయమునందు ఏ క్షేత్రమునందు ఏ పుణ్యతీర్థమునియందు ఉంటున్నాడని భావించుకోవటం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు కన్సిడర్ దట్ గాడ్ ఈస్ దేర్ ఇన్ ఎ టెంపుల్ ఆర్ ఇన్ ఎ పిల్గ్రిమ్ సెంటర్.
0: లోకంలో ఉన్నటువంటి బాబర్లకు ఇలాంటి పరిస్థితిని కొంతవరకు బోధించి తర్వాత తనయందున్నటువంటి దివ్యత్వాన్ని హెచ్చరించడం కోసమని ఇలాంటి పవిత్రమైన మార్గాలను నిరూపిస్తూ వచ్చారు మహనీయులు.
1: Noble souls have explained these sacred principles. Having experienced it, they propagated these principles.
0: ప్రప్రథమంలో మనం అక్షరభ్యాసం చేసుకోవాలి.
1: In the beginning, we have to learn the alphabets.
0: A, B, C, D అనే అక్షరాలు నేర్చుకున్నప్పుడే,
1: when once we pick up learning alphabets A, B, C,
0: తర్వాత G, O, D, God అనే పదాన్ని మనం నేర్చుకోవచ్చు.
1: Then we can learn the word G, O, D, God.
0: ఈ పదాలను మనం నేర్చుకున్నప్పుడే,
1: when once we know words,
0: sentences మనం చదవవచ్చును.
1: We can also read sentences.
0: చదివేటువంటి శక్తిని సాధించినప్పుడే పుస్తకాలంతా మన హస్తమైపోతాయి.
1: When once you can read sentences, you can go through the whole book.
0: కనుకనే ప్రాచీన కాలం నుండి పామరులైనటువంటి మానవులకు భగవంతుని యొక్క దేవాలయమని భగవంతుని యొక్క తీర్థయాత్ర అని ఇలాంటివన్నీ కొన్ని కొన్ని అక్షర స్వీకారం చేస్తూ వచ్చారు.
1: And hence, it is something like learning to begin with alphabets. The ancients have introduced the divinity to innocent
0: people.
1: Therefore, the ancient people said that God is present in the temple in Pilgrim Center, something like a child starts walking.
0: పామరు యొక్క మనసుకు పవిత్రమైనటువంటి యొక్క భావాలు చేర్చడం కోసమని ఇటువంటి యొక్క అభ్యాసం చేస్తూ వచ్చారు.
1: లైక్ దిస్ ది సీక్రెట్ ఐడియాస్ ఆర్ ఇన్కల్కేటెడ్ ఎంటర్టైన్డ్ ఇన్ ద మైండ్ ఆఫ్ ఎ బిగినర్.
0: భగవంతుని యొక్క తత్వమునకు ఎట్టి అభ్యంతరములు ఉండవు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ది డివైన్ నాలెడ్జ్ దేర్ ఆర్ ఆబ్స్టకల్స్.
0: భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములకు ఎట్టి ఆటంకములు కూడా అడ్డు రావు.
1: బట్ ది కెపాసిటీస్ అండ్ అబిలిటీస్ ఆఫ్ గాడ్ దేర్ ఆర్ నథింగ్ దట్ కమ్ ఇన్ హిస్ వే.
0: కనుక ప్రతి మానవత్వమునందు కూడాను ఈ విధమైన చిన్న చిన్న విషయం ఎందే దైవత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి హావ్ టు రికగ్నైజ్ ద డివినిటీ ఇన్ సర్టన్ సటిల్ మ్యాటర్స్ ఇన్ అవర్ హ్యూమన్ లైఫ్.
0: మన సాయినాథ్ చెప్పారు, స్వామి యొక్క చిన్న చిన్న విషయాలు కూడాను ఎంతనో అంతరార్థాలుగా కలిసి ఉంటాయి.
1: సాయినాథ్ మెన్షన్ దర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ వాట్ ఎవర్ సింపుల్ థింగ్స్ దట్ భగవాన్ మెన్షన్స్ టు అస్.
0: వీరు కొన్ని విధమైన అనుభూతులు ఎందుకు కూడాను వీరు కొంతవరకు సానుభూతులైనవారు.
1: You should have to experience in your own life.
0: నేను ఉన్నటువంటి యొక్క అనగా ఈ దేహం నివసించేటువంటి యొక్క పూర్ణచంద్ ఆడిటోరియం లోపల,
1: ది పూర్ణచంద్ర ఆడిటోరియం వేర్ భగవాన్ రిసైడ్స్,
0: వీరందరూ అక్కడే ఉండేటువంటి వారు.
1: దీస్ బాయ్స్ స్టే దేర్.
0: సాయినాథ్,
1: దిలీప్, సత్యజిత్,
0: అంత పాట్లే, తర్వాత శ్రీనివాసు, వీరందరూ కూడా అక్కడ నా ద్వారం ముందుగా పండుకునేటువంటి వారు.
1: దీస్ బాయ్స్ స్లీప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది డోర్.
0: నేను ఏ చిన్న విషయం చేసినప్పటికీ వాడు చక్కగా గుర్తించుకుంటూ వచ్చేటువంటి వారు.
1: దే విల్ నోటీస్ ఎవ్రీథింగ్, ఎవ్రీ సటిల్ థింగ్ దట్ హ్యాపెన్స్ దేర్.
0: కానీ కొన్ని కొన్ని సమయంలో నాకు మరణించినటువంటి వారు కూడా నన్ను దర్శించడానికి వస్తుంటారు.
1: At times it so happens, even the dead ones also come to have Bhagavan darshan.
0: కేవలం జీవితంతో ఉండినటువంటి వారు మాత్రమే కాదు.
1: Not only those who are alive in this body.
0: ప్రాణమును వదిలినటువంటి ఒక 50-60 సంవత్సరముల వారు కూడాను నన్ను చూడటానికని వస్తుంటారు.
1: Those that left their bodies 50-60 years back also come to visit him.
0: ఒకానొక సమయం లోపల,
1: at one time,
0: పగలు కూడా వస్తుంటారు కానీ వీరు చూచినటువంటి రాత్రి మాత్రమే.
1: They come in the daytime also, but these boys have noticed in the night time.
0: ఒకనాడు నేను తిరిగి భజన చేసుకుని తెల్లవారుతానే 10 గంటలకు తిరిగి వచ్చాను పూర్ణచంద్ర ఆడిటోరియం కు.
1: After bhajan, Bhagwan just retired at 10 o'clock.
0: సరే నేను బయటకు పోయాను.
1: Bhagwan went up.
0: పైకి పోయేటప్పటికి అక్కడ కూర్చుంది ఈ శరీరమునకు తల్లి అయిన ఈశ్వరమ్మ.
1: ద మదర్ ఆఫ్ భగవాన్ ఈశ్వరమ్మ వాజ్ నోటీస్డ్ టు హావ్ బీన్ సిట్టింగ్ దేర్ ఇన్ దట్ రూమ్.
0: నేను చెప్పాను, ఎందుకు ఈ విధంగా వస్తున్నావు?
1: భగవాన్ ఆస్క్డ్ వై డు యు కమ్ లైక్ దిస్.
0: ఇతరులు చూస్తే ఏమని భావిస్తారు? వద్దు వద్దు అన్నాను.
1: వాట్ వుడ్ అదర్స్ థింక్ ఆఫ్ యూ? డోంట్ కమ్ లైక్ దిస్, భగవాన్ సెడ్.
0: స్వామి, ఇది మాతృహృదయము, మీకేం తెలుసు?
1: And mother said, I am the mother. What do you know the mother feeling?
0: నీవు మాతృభావంతో ఉంటున్నప్పుడు నీకు తెలుస్తుంది. నేను మాతృభావంతో ఉన్నాను.
1: You have got that motherly feeling.
0: మీరు దైవభావంతో ఉన్నారు.
1: You have the divine feeling.
0: దైవభావానికి మాతృభావం అర్థం కాదు, మాతృభావానికి దైవభావం అర్థం కాదు.
1: The feeling of a mother is not understood to the divine, and the divine feeling is not understood to the mother.
0: మిమ్మల్ని చూచి
1: I want to see
0: చిన్న విషయాన్ని మీకు చెప్పుకోవాలని వచ్చాను.
1: I have come to see you and I want to

0: యూ స్మాల్ థింగ్.
1: ఏమిటి చెప్పు, నేను బిరియాని పోవాలా అన్నాను.
0: భగవాన్ సార్ టెల్ మీ ఇమీడియట్లీ ఐ మస్ట్ గో.
1: స్వామి ఎప్పుడు తొందరపడితే ఎట్లా, కొంచెం శాంతంగా మాట్లాడండి.
0: భగవాన్ ఇఫ్ యూఆర్ ఆల్వేస్ హరీ అండ్ హరీ లైక్ దిస్ వాట్ ఐ మై టు డూ, బీ పీస్ఫుల్, వెయిట్ ఫర్ సమ్ టైమ్.
1: ఈనాడు లోక పరిస్థితి సరి అయినట్టు స్థితిలో లేదు.
0: ద ప్రెసెంట్ పొజిషన్ ఆఫ్ ద వరల్డ్ ఇస్ నాట్ ప్రాపర్.
1: ప్రపంచమంతా ఇప్పుడు ఏదో కొన్ని రకమైనటువంటి యొక్క దురవస్థలతో, దుర్గుణంతో, దురాలోచనతో ఉంటున్నారు.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ మెనోవరింగ్, మేనిపులేషన్.
1: అందరూ ప్రేమతో వస్తున్నారని మీరు భావిస్తున్నారు.
0: యూ కన్సిడర్ దట్ ఆల్ దోస్ దట్ కమ్ ఫ్రమ్ ద లవ్
1: సహజమే.
0: ఇట్స్ నేచురల్ టు యూ టు హావ్ దట్ ఫీలింగ్.
1: అది సహజం కాదు.
0: బట్ టు మీ ఇట్స్ నాట్ నేచురల్.
1: ప్రతి ఒక్కరు కూడా జనంలో వచ్చినప్పుడు ఇంత హ్యాండ్ కర్చీఫ్ అందిస్తుంటారు మీకు.
0: Bhagavan, as you pass by in that during darshan lines, everybody will pass on the kerchief to you.
1: Kani adi chuchinappudu naaku chaala bhayam estundi.
0: Whenever I watch that, I am frightened.
1: Kanuka neti nunchi evaru meeku poorna vishwasanga untaro, evaru meeru poorna sanheethuluga untaro, vaarichina kerchief ni maatrame teeskondi, inkevaru ichina kerchief teeskokandi.
0: From this day onwards, take kerchief from that person who is intimate to you, in whom you have confidence.
1: తర్వాత నేను అడిగాను, ఎందుకోసం ఆ విధంగా చెప్తున్నావు అన్నాడు.
0: భగవాన్ సెడ్, వై డు యూ స్పీక్ లైక్ దట్?
1: మీకు లోకమంతా సమానమే.
0: భగవాన్, ఆల్ ఆర్ ఈక్వల్ టు యూ.
1: అందరూ మీకు బిడ్డలే.
0: ఆల్ ఆర్ యువర్ చిల్డ్రన్.
1: కానీ అందరూ నీకు సమానులు అయినప్పటికీ కొంత కొంతమంది హృదయాలు కొంత పాషాణంగా ఉంటుంటాయి.
0: దో ఆల్ ఆర్ ఈక్వల్ టు యూ, దేర్ ఆర్ సమ్ విత్ స్టోన్ హార్ట్స్.
1: ఆ కర్చీపు లోపల కొంచెం పాషాణం పెట్టి మీకు అందిస్తుంటారు.
0: They may pass on the kerchief to you with a little stone.
1: అది మీరు మూతి తుడుచుకున్నప్పుడు మీ నాలుకు తెరుతుంది.
0: As you wipe your lips, well, it will get hurt.
1: ప్రమాదం అవుతుంది. కనుక ఇలాంటి మీరు ముట్టకండి అని.
0: Don't touch such kerchiefs.
1: సరే, నీ తృప్తి కోసం నేను ముట్టనులే అని చెప్పాను.
0: To satisfy you, I don't take kerchiefs.
1: మరి కొన్ని దినములు అయిన తర్వాత రాత్రి.
0: After days, it was night time.
1: నేను పండుకున్నాను ఇటు.
0: Bhagavan was resting.
1: ముగ్గురు పిల్లలంతా అటు పండుకున్నారు.
0: The three boys were lying other side.
1: పిల్లలు ఇటు అటు పండుకున్నారు.
0: Two on this side and two on other side.
1: ఆడు సాయినాథ్, సత్యజిత్, శ్రీనివాస్ వీళ్ళందరికీ నా మంచం చుట్టూ ఉన్నారు.
0: సాయినాథ్, సత్యజిత్, శ్రీనివాస్ were all around Bhagavan's cot.
1: ఒక గంట అయింది రాత్రి.
0: It was 1 o'clock midnight.
1: నేను ఆ నిన్నదని లోపల బాత్రూమ్ లోకి వెళ్ళాను.
0: Noticing her, Bhagavan has gone into the bathroom.
1: బాత్రూమ్ లోకి పోయేటప్పటికి మాట్లాడుతుంది అది గట్టిగా.
0: And then Bhagavan heard her talking loudly.
1: నేను చెప్పాను, ఊరు మూసుకో, మెత్తగా మాట్లాడు, పిల్లలు నిద్రపోతున్నారు, వాళ్ళు లేస్తారు, నీ విషయం తెలుస్తుంది వారికి, ఆ విధంగా మాట్లాడద్దు అన్నాను.
0: భగవాన్ టోల్డ్ హర్, డోంట్ టాక్ లౌడ్లీ, ది బాయ్స్ విల్ గెట్ అప్, దే ఆర్ స్లీపింగ్.
1: భయం నాకెందుకు, మీరంటే నాకు భయం, కానీ ఇంకెవరన్నా నాకు భయం లేదు.
0: అండ్ షీ సెడ్, ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ది బాయ్స్, ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ యూ ఓన్లీ, లెట్ మీ టెల్ యూ.
1: నేను ఎవరికి భయపడను.
0: I am not afraid of anybody.
1: నేను ఏ తప్పు చేయలేదు.
0: I have not committed any mistake.
1: తప్పు వారికి భయం ఉంటుంది, కానీ తప్పు చేయని నాకెందుకు భయం.
0: Those who have committed some mistake, they will feel afraid of the situation.
1: చేత నేను వస్తున్నానే కానీ మరొక భావం కాదు.
0: I have come here because of my attachment towards my son, so I am here.
1: ఓయ్, వచ్చినావు, ఏం కారణం అన్నాను.
0: Already you have come, what is the reason?
1: స్వామి, నిన్న దినం పండుగ.
0: Yesterday was festival.
1: కానీ మీరు కొత్త పంచి కట్టుకున్నారు.
0: You have got a new dhoti.
1: దీన్ని చాలా పెద్ద కనపడుతుందని అందరినీ బెల్ట్లు అడుక్కుంటూ వచ్చావు.
0: అండ్ యాజ్ ఇట్ లుక్స్ క్వైట్ బిగ్, యూ వాంటెడ్ ఎ బెల్ట్.
1: పిల్లలందరినీ అడిగాను, మీ దగ్గర ఏదో బెల్ట్ ఉందా, బెల్ట్ ఉందా, బెల్ట్ ఉందా అని.
0: భగవాన్ స్టార్టెడ్ ఆస్కింగ్ ఎవ్రీబడి, డూ యూ హ్యావ్ ఎ బెల్ట్, డూ యూ హ్యావ్ ఎ బెల్ట్.
1: వాడు ఇచ్చే బెల్ట్ కంత ఏదో ఏమో కప్పు ఏమో అంటారు, అది ఒక బంగారం మాదిరి, వెండి మాదిరి కనపడుతుంటారు.
0: Their belts have got some cups at the center that look like silver gold.
1: వేసుకోవటం నాకు ఇష్టం లేదు.
0: భగవాన్ డజన్ లైక్ దాట్.
1: ఏదో బిరించి చూస్తారు, ఓ స్వామి బంగారు బెల్ట్ వేసుకున్నాడు అని అనేక లోకులు కాకులు ఇన్ని రకములైన కథలు పుట్టించుకుంటారు.
0: ద వరల్డ్ ఇస్ ఆఫ్టర్ ఆల్ లైక్ వరల్డ్ ఆఫ్ క్రోస్, దే మైట్ నాట్ ఇస్ బంగారు. భగవాన్ డజంట్ లైక్ ఎనీథింగ్, ఇట్ డజంట్ టచ్ గోల్డ్.
1: కనుక స్వామి, వారిని వీరిని అడిగేది ఎందుకు?
0: భగవాన్, వై షుడ్ యు ఆస్క్ ఫర్ బెల్ట్?
1: ఇదిగో నేను ప్రాణం ఇచ్చే ముందుగా నేను పిలిచాను మిమ్మల్ని.
0: ఐ కాల్డ్ ఫర్ యు.
1: స్వామి, స్వామి అని ఇక్కడే బృందావనంలోనే పిలిచింది.
0: ఇన్ బృందావన్ వై లీవింగ్ హర్ బాడీ షీ కాల్డ్ ఫర్ భగవాన్, స్వామి, స్వామి.
1: ఆమెకు ప్రీతి అని ఒక పెద్ద చైన్ తీసి ఆమె మెడలో వేశాను.
0: యాజ్ షీ లవ్స్ భగవాన్, మెటీరియలైజ్ ఎ బిగ్ చైన్ ఫర్ హర్.
1: తిరిగి ఈ కళేబరాన్ని పంపించే సమయం లోపల రామబ్రహ్మకు చెప్పాను.
0: యాజ్ ద బాడీ వాజ్ టేకెన్ టు పుట్టపర్తి, హి టోల్డ్ రామబ్రహ్మ షి లైక్స్ ద చైన్.
1: కానీ తిరిగి ఆమెను బూట్ చేసే సమయంలో కూడాను ఈ చైన్ మాత్రం తీయకండి, ఆమెతోనే ఉండని అన్నాను.
0: లెట్ హర్ బి బరీడ్ విత్ ద చైన్ బికాస్ షీ లైక్స్ ద చైన్ వెరీ మచ్.
1: అప్పుడు ఆమె మెడలోనే ఉండేది.
0: The chain was with her.
1: అప్పుడు తెచ్చి ఆ చైన్ ఇచ్చింది.
0: She brought that chain and passed on to Swami.
1: చూచారు, సాయినాథ్ కూడా చూచారు.
0: All these boys saw the chain.
1: దీన్ని వేసుకోండి స్వామి, నాకు తృప్తిగా ఉంటుంది అని.
0: Now we have that chain, I will be satisfied.
1: సరే, నీకు తృప్తిగా ఉంటానికి నిన్ను పంపించే నిమిత్తమే దాన్ని తీసుకున్నాను.
0: Only to send her back, భగవాన్ కలెక్టర్ that chain.
1: ఈ మాటలంతా వింటున్నారు, వీళ్ళు పండుకున్న వారు లేచినారు, తలుపు దగ్గరికి వచ్చి నిలుచుకున్నారు.
0: The boys who were sleeping got up and waiting at the door.
1: నేను తిరిగి లేచి చూసేటప్పటికి వీరందరూ కూడా నమస్కారం చేస్తూ కూర్చున్నారు.
0: By the time Bhagwan turned back, they were doing namaskar.
1: ఏం ఎందుకు మీరు వచ్చారు, మిమ్మల్ని పిలవలేదు నేను అన్నాను.
0: Bhagwan said, I have not asked you to come, why are you here?
1: స్వామి, పిలవనక్కర్లేదు, మాటలు మాట్లాడుతుంటే ఎవర్రా ఈ చీకటి లోపల ఈ రూమ్ లోకి వచ్చి మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరని చాలా బాధపడిపోయినాం.
0: దే స్వామి, యూ డోంట్ హ్యావ్ టు కాల్ అస్, వీఆర్ హియరింగ్ ది కాన్వర్సేషన్.
1: చెప్పాను, ఈమె ఈ శరీరంలో తల్లి, మీరెవరు చూడలేదు.
0: Bhagwan said, she is the mother of this body, you have not seen
1: her.
0: They are just boys of the age group
1: 20 to 25.
0: She left her body 30 years back.
1: అని చెప్పి అప్పుడు ఈ చైన్ వీళ్ళకి చూపించాను.
0: Then Bhagwan has shown this chain to these boys.
1: ఈ విధంగా ప్రతి చిన్న తత్వమును కూడాను వీళ్ళు అక్కడ గుర్తించడానికి చాలా జాగ్రత్తగా ఉంటారు.
0: They are highly careful and watchful to know every simple thing.
1: కానీ మంచి పిల్లలు.
0: They are very good boys.
1: అలాంటి పిల్లల్ని నేను అక్కడ పెట్టుకుంటున్నాను.
0: ఓన్లీ సచ్ బాయ్స్ ఆర్ అలౌడ్ టు స్టే.
1: ఒక దినము
0: వన్ డే
1: సిమ్లా దగ్గర ఒక హార్ట్ అటాక్ వచ్చింది.
0: వన్ లేడీ సఫర్డ్ ఫ్రమ్ హార్ట్ అటాక్ దేర్ ఇన్ సిమ్లా.
1: ఇద్దరు పిల్లలు ఉన్నారు.
0: షీ హాస్ టూ సన్స్.
1: భర్త లేడు.
0: షీ లాస్ట్ హర్ హస్బెండ్.
1: ఆ హార్ట్ అటాక్ చెప్పిన చాలా బాధపడుతుండదు ఆ చిన్న పిల్లల్ని చూసుకొని.
0: Watching the two boys around, she was feeling very sad because of heart attack.
1: 2 గంటలకు నేను దేహాన్ని వదిలాను.
0: And Bhagwan left this body at 2 o'clock.
1: Vastu vastu vastu dehani vadu tappike kinda padipoyanu.
0: And he left the body, he fell down.
1: Ee dehamlo evintramu pranam ledu.
0: And there was no life in this body.
1: Padete tappike kinda marble vanni vesaru.
0: And it was just there.
1: Tala padindi. Pillalandaru vachesaru pattukunnaru. Chala lepinaru. Ememo chesaru. Em maatadichina nenu kadaledu medaledu.
0: As he left his body without any life over there, all boys held this body, but there was no movement in the body.
1: Ememo debbatayindi emo tala ettadaniki poi prayatnam chesaru. Evariki cheta kaledu.
0: They wanted to lift the head. None could lift the head.
1: Ee naati pillalu inta balamainatti pillalu naa chinna talanu kuda ettalekapoyaru.
0: Boys of today so young could not lift that small head of Bhagwan.
1: తర్వాత టవల్స్ అంతా తీసుకుని వచ్చారు. ఎక్కడైనా దెబ్బ తగిలిందేమో, రక్తం కారుతుందో ఏమో అని ఎక్కడే కానీ ఏమి కనిపించలేదు.
0: బాయ్స్ బ్రాట్ టవల్స్, ఇఫ్ దేర్ ఇస్ ఎనీ బ్లీడింగ్ దే వాంట్ టు వైప్ అవుట్.
1: నా బెడ్రూమ్ లో ఎప్పుడు కూడా నేను లైట్ వేసుకుంటాను.
0: భగవాన్ విల్ కీప్ ది లైట్ స్విచ్ ఆన్.
1: ఎప్పుడు కూడా పెట్టను.
0: ఇట్ వాస్ నెవర్ డార్క్. ఇట్ ఇస్ నెవర్ డార్క్. వైట్
1: బాత్రూమ్ లో లైట్ ఉండాలా, బెడ్రూమ్ లో లైట్ ఉండాలా, వరండాలో లైట్ ఉండాలా, చీకట్లో పండుకోవడం నాకు ఇష్టం లేదు. చీకటి రాక్షసుని ఆశిస్తారు.
0: But Bhagavan does not like any darkness because it symbolizes the demonic quality.
1: ఎప్పుడూ లైట్ ని ఆశిస్తారు. తమసో మా జ్యోతిర్గమయ, తమస్సు కలిగినటువంటి వాడే ఈ జ్యోతిని అడుగుతుంటారు.
0: Therefore the one should travel from darkness to the light. No one should let it
1: జ్యోతిర్గమయ, సత్బుద్ధి కలిగినటువంటి వారికి ఎప్పుడూ ప్రకాశంగానే ఉంటుంటారు.
0: The one with good mind, good intellect will always be in the light.
1: ఈ విధంగా చాలా కొన్ని కొన్ని పరిస్థితుల్లో పిల్లలందరూ చాలా చాలా అనుభవించారు.
0: Boys had many, many experiences.
1: ఎప్పుడు కూడా కాలేజీకి పోయినా కూడా అక్కడ ఒక క్షణం కూడా వేస్ట్ చేయరు.
0: దే డోంట్ వేస్ట్ ఈవెన్ ఎ
1: బెల్ పెట్టిన తక్షణమే పరిగెత్తిస్తుంటారు.
0: ద మూమెంట్ బెల్ ఇస్ గివెన్ దే రన్ బ్యాక్ టు మందిర్.
1: నలుగురు పిల్లలంతా కూడా హాస్పిటల్లో ఉంటున్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో.
0: దీస్ బాయ్స్ ఆర్ వర్కింగ్ దేర్ ఇన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
1: టైం ప్రకారం వచ్చేసిస్తుంటారు. ఎక్కడే కానీ ఒక నిమిషం కూడా వేస్ట్ చేయరు.
0: దే డోంట్ వేస్ట్ ఈవెన్ ఎ సెకండ్. దే బీ దేర్ అట్ ద డాట్ ఆఫ్ టైం.
1: ఒక్కొక్క తూరి ఫంక్షన్స్ టైం లోపల స్వామి త్వరగా పోయి పండుకుంటాడు ఏమో అని వాళ్ళు భోజనం కూడా చేయకుండా వస్తుంటారు పాపం.
0: అట్ ఫెస్టివల్ టైమ్ స్వామి మే రిటైర్ ఎర్లీ, దేర్ ఫోర్ దే రిటర్న్ వితౌట్ టేకింగ్ దేర్ ఫుడ్.
1: మీ భోజనం ఏమైపోయింది అంటే చేశాం స్వామి అంటారు.
0: వెన్ స్వామి ఆస్ వాట్ అబౌట్ యువర్ ఫుడ్, దే సెడ్ వి హ్యాడ్ అవర్ ఫుడ్.
1: చెప్పద్దు, అబద్దాలు చెప్పద్దు అని అంటే పర్వాలేదు నాకు ఆకలి కాలేదు స్వామి అంటారు.
0: డోంట్ స్పీక్ లైక్ దే సెడ్ స్వామి వి వర్ నాట్ హంగ్రీ.
1: ఇచ్చేది తినిపించేసేది.
0: దెన్ స్వామి విల్ మేక్ దెం ఈట్.
1: మంచి పిల్లలుగా ఉంటుంటారు.
0: They are such good boys.
1: ఆ పిల్లల యొక్క మంచితనం బయట చెప్పుకోవటం నాకు ఇష్టం లేదు.
0: భగవాన్ డస్ నాట్ వాంట్ టు పబ్లిసైజ్ దేర్ గుడ్నెస్.
1: అందులో ఈ సాయినాథుడు కూడా ఒక్కడు.
0: అమాంగ్ దెమ్ సాయినాథ్ ఈజ్ వన్.
1: ఈ సాయినాథుడు ఎప్పుడు పాదాల దగ్గర పండుకుంటాడు కింద.
0: సాయినాథ్ ఆల్వేస్ స్లీప్స్ అట్ ద ఫీట్ ఆఫ్ భగవాన్.
1: శబ్దమైతే చాలు, అప్పుడు తక్షణం తలుపు తెరుస్తాడు.
0: ఎనీ లిటిల్ సౌండ్ హీ ఓపెన్స్ ద డోర్.
1: దాని కీస్ అంతా తన దగ్గరనే పెట్టుకుంటాడు.
0: ద కీస్ ఆర్ విత్ హిమ్ ఓన్లీ.
1: ఎందుకంటే ఒకటూరి తెలిసింది, కీస్ వేశాడు, లిఫ్ట్ ఎత్తినారు, అంతా అయిపోయింది, కానీ ఈ మెట్టు వచ్చింది తెలిసింది.
0: వెల్ హీ హాస్ లాక్డ్ ఇట్, ది కీస్ ఆర్ విత్ హిమ్, అండ్ హౌ కుడ్ హీ హియర్ ద కన్వర్సేషన్.
1: లిఫ్ట్ బిగమేశారు,
0: హీ లాక్డ్ ఇట్.
1: లిఫ్ట్ తప్ప ఇంకొకరు మార్గంలో ఏం రావడానికి వీలు లేదు.
0: నోబడి కెన్ ఎంటర్.
1: అలాంటి పరిస్థితులు ఈమె ఎట్ట వచ్చింది.
0: హౌ కుడ్ షీ క్లైంబ్ అప్, హౌ కుడ్ షీ గెట్ ఇన్.
1: వీళ్ళందరూ కొంచెం భయపడుతుండగానే సత్యజిత్ కొంచెం ధైర్యం చేసి, స్వామి ఆమె ఎవరు ఎవరు ఎవరు ఎవరని అడుగుతూ,
0: ఇన్ ది మీన్ టైమ్ సత్యజిత్ పిక్డ్ అప్ లిటిల్ కరేజ్ అండ్ ఆస్క్డ్ హూ ఇస్ షీ.
1: నేను నీకు కావాలి అంతేగాని ఇంకెవరితో ప్రయత్నం లేదు, నువ్వేం అడగద్దు ఇవన్నీ అన్నాను.
0: డోంట్ ఆస్క్ సచ్ క్వశ్చన్స్, యూ కన్సర్న్ మై సెల్ఫ్ ఓన్లీ.
1: ఇచ్చినది ఏమిటి ఆయన అనేది.
0: He asked, what is this she has given? And he gave the chain to him. And he saw that chain. That chain is still with him. It's not possible to decide the divine
1: experience.
0: God is not separate from you.
1: He said, I and you are one.
0: He said, I and you are one.
1: వన్ అని చెప్పడం కూడా బాగుండదు.
0: వన్ ఇస్ నాట్ ఆల్సో నాట్
1: నీవు నేను వేరు లేదు కాదు.
0: యూ
1: ఒక్కటే.
0: యూ డజంట్ ఎగ్జిస్ట్ అట్ ఆల్.
1: నేను నేనే నీవు.
0: యూ అండ్ ఐ అండ్ ఐ అండ్ యూ.
1: ప్రతి ప్రాణి ఎందుకు మానవత్వం లోపల దైవత్వం అనేటువంటి రూపాన్ని మనం తెలుసుకోవాలి.
0: ఇన్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ మోర్ ఇన్ మ్యాన్ కైండ్.
1: జీవో దేవ సనాతన. దేహమే దేవాలయము, జీవుడే దేవుడు.
0: బాడీ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, ద ఇన్వెలర్ ఈస్ గాడ్ హిమ్సెల్ఫ్.
1: విష్ణు అంటే శంఖచక్ర గదాధారి అంటున్నారు.
0: యూ థింక్ దట్ విష్ణు మెంట్ ద వన్ హూ క్యారీస్ ద వీల్ అండ్ కౌంట్స్ అండ్ లోటస్ ఫ్లవర్.
1: అలంకారో విష్ణు ప్రియ అంటారు.
0: అండ్ వీ థింక్ దట్ విష్ణు రిలీజియస్ ఆల్ డెకరేషన్ జ్యువెల్
1: అంటారు. జలధారో ఈశ్వర ప్రియ అంటారు.
0: అండ్ వీ థింక్ దట్ ఈశ్వర ఈజ్ ఆఫ్టర్ వాటర్ అభిషేక.
1: ఇంకా బ్రాహ్మణో భోజన ప్రియ అంటారు.
0: బ్రాహ్మణ ఈజ్ ఆఫ్టర్ ఫుడ్.
1: కనుక విష్ణు అనేటువంటి వాడు శంఖచక్ర గదాధారి అంటారు.
0: విష్ణు క్యారీస్ విత్ హిమ్ శంఖచక్రం.
1: శంఖం అనగా శబ్దము.
0: ద కౌంచ్ శంఖ స్టాండ్స్ ఫర్
1: చక్రం అనగా కాలము.
0: ద వీల్ ఆఫ్ టైమ్.
1: ఈ యొక్క కాలము శబ్దము రెండు కూడా భగవంతుని స్వాధీనంలోనే ఉన్నాయి.
0: ద టైమ్ అండ్ సౌండ్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్.
1: కనుక దేహం అనేటువంటిది ఈ శంఖచక్ర గదాధారి కాదు.
0: సో ద బాడీ డజంట్ మీన్ మియర్లీ కౌంచ్ అండ్ ద వీల్.
1: బలము కాలము రెండు కూడా భగవంతుని యొక్క చేతిలోనే ఉంటాయి.
0: వన్ ఈస్ ది ఎనర్జీ, అదర్ ఇస్ ద టైమ్ ఆర్ అండర్ ద కంట్రోల్.
1: దైవం ప్రత్యేకంగా ఉన్నాడని అనేక ఆకారములుగా మనం విశ్వసించి దానికి అనేక విధమైన శోకులు మనం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ గివ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్ టు గాడ్ అండ్ అటాచ్ విత్ సో మెనీ డెకరేషన్.
1: నేను ఒకనొక సమయం లోపల 30 సంవత్సరం కిందట
0: 30 ఇయర్స్ బ్యాక్ భగవాన్
1: దుర్గల రామకృష్ణరావు నన్ను బలవంతం చేసి తిరుపతికి తీసుకెళ్లాడు.
0: బూర్గుల్ రామకృష్ణరావు ద దెన్ గవర్నర్ ఫోర్స్డ్ భగవాన్ టు గో టు తిరుపతి.
1: అక్కడ వాళ్ళ పురోహితులందరూ కూడా చాలా గౌరవంగా తీసుకుని లోపలికి గర్భగుడి లోపలికి తీసుకెళ్లి చాలా వెంకటరమణ స్వామికి అభిషేకం చేస్తూ వచ్చారు.
0: ఆల్ ప్రీస్ట్ ఓవర్ దేర్ హెస్ టేకెన్ భగవాన్ టు ద శాంక్టమ్ శాంక్టోరం విత్ ఆల్ టెంపుల్ ఆనర్స్.
1: అప్పుడు అన్నారావు దీనికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నాడు.
0: అన్నారావు వాజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ టిటిడి.
1: అన్నారావుని పిలిచి చెప్పాను. అన్నారావు, ఏమిటి ఇంత సుందరమైనటువంటి విగ్రహానికి ఈ అలంకారంతో చేసి వికారం చేసి పెడుతున్నారు, ఎందుకు ఈ సొమ్ములంతా పెట్టాలి?
0: భగవాన్ ఆస్క్డ్ అన్నారావు ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ది బ్యూటిఫుల్ ఐడల్ ఇస్ దేర్, వై సో మెనీ జ్యువెల్స్.
1: అవన్నీ తీసి పెట్టినప్పుడు వెంకటేశ్వరుడు ఎంతో అందంగా కనిపిస్తాడు.
0: అండ్ ఆల్ ది జ్యువెల్స్ ఆర్ రిమూవ్డ్, యూ కెన్ సీ లార్డ్ వెంకటేశ్వర ఇన్ ఆల్ హిస్ మైట్ అండ్ గ్రాండియర్.
1: అక్కడ చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
0: అండ్ యు విల్ సీ ఆల్ ది గ్రాండియర్ ఓవర్ దేర్.
1: ఈ శంఖ చక్రాలు పెట్టే కోసమని మైనం అద్ది ఈ చక్రాన్ని కనిపించటము, ఈ శంఖం కనిపించడం, ఎందుకు ఈ వికారంతో చేస్తున్నారు?
0: యూ కలెక్ట్ ఆల్ ద జ్యువెల్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ వ్యాక్స్.
1: ఉన్నటువంటి భగవంతుడికి నిరాకారం ఎందుకు చేస్తున్నారు, వికారం ఎందుకు కల్పిస్తున్నారు?
0: హియర్ యూ హావ్ గాట్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐడల్ ఆకార, బట్ యూ మేక్ ఇట్ వికార హారిబుల్.
1: ఇవి మీరు చేయకూడదు అన్నాను.
0: యూ షుడ్ నాట్ డూ దాట్.
1: అప్పుడు బూర్గుల రామకృష్ణరావు చెప్పాడు, స్వామి లోకులు కాకులు వాళ్ళు వాళ్ళ ప్రీతిని కొద్ది పురస్కరించుకుని భగవంతునికి అలంకారం చేస్తుంటారు.
0: పీపుల్ దే హావ్ గాట్ దేర్ ఓన్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్, దే డెకరేట్ యాజ్ దేర్ లైక్స్.
1: అంతేకాని నాకు కూడా ఇష్టం లేదు అన్నాడు ఆయన.
0: ఐ టు డోంట్ లైక్ దాట్.
1: మీరు చెప్పండి కొంతవరకు. దీనివల్ల చాలా బాధ కూడా కలుగుతుంది, భయం కూడా కలుగుతుంది, ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో ఏమిటో భగవంతుని భగవంతునిగా ఇచ్చిపెట్టండి.
0: Actually, it is painful. And we are also afraid of the situation. Let us leave the idol as idol. God as God. But he could not help the situation.
1: ఈ విధంగా భగవంతునికి అలంకారం చేస్తూ కూర్చోవటము దాని ఏ విధమైన అందంగా చూసుకో ఇవి కాదు మనలో ఉంది అది అందము.
0: You decorate God with all the jewels, but the real jewel is
1: అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అన్నారు.
0: అందం బ్యూటీ ఈజ్ ఆనందం ద బ్లిస్, ఆనందం ద బ్లిస్ ఈజ్ మకరందం ద నెక్టర్.
1: కనుక భగవంతుడికి ఎట్టి అలంకారములు చేయకూడదు.
0: యూ డోంట్ హ్యావ్ టు డెకరేట్ గాడ్.
1: అయితే ప్రపంచంలో పుట్టినందుకు దీనికి తగినటువంటి గౌరవంగా మర్యాదగా మనం బ్రతుకుతూ రావాలి, ఆదర్శాన్ని నిరూపించాలి.
0: హౌఎవర్ డ్యూ రెస్పెక్ట్ అండ్ కర్టెసీ హ్యావ్ టు బి ఎక్స్టెండెడ్ టు సెట్ అన్ ఐడియా.
1: స్వామి ఎందుకు ఇంత పెద్ద పెద్ద గౌను వేసుకుంటాడు?
0: వై స్వామి పుట్స్ ఆన్ సచ్ లాంగ్ గౌన్?
1: అలంకారం కోసం కాదు.
0: It's not any decoration.
1: నా దేహం ఎవరికి కనిపించకూడదు అని ఆనందం.
0: భగవాన్ డజంట్ వాంట్ ఎనీ పార్ట్ ఆఫ్ హిస్ బాడీ టు బి సీన్ బై యూ.
1: పాదాలు కూడా ఎవరికైనా కనిపిస్తాయేమని చాలా ఎత్తు చేసుకుని నడుస్తూ ఉంటాను.
0: హీ డజంట్ వాంట్ ఎనీ పార్ట్ ఆఫ్ హిస్ బాడీ టు బి నోటీస్డ్ బై యూ.
1: మానవత్వంలో ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని ఈ యొక్క దేహరీతిగా కూడా గౌరవ మర్యాదలు అందించాలని.
0: Therefore, in the body, the divinity has got to be respected, highly respected.
1: తుంగభద్ర అని దీనికి పేరు పెట్టారు.
0: The name Tungabhadra is given to the body.
1: ఇంత మంగళకరమైనటువంటి దేహాన్ని అమంగళంగా ఎందుకు చూపించాలి?
0: Such an auspicious body should never be considered inauspicious. No.
1: మీ చేతులు కాళ్ళు కనిపించక తప్పదు.
0: The hands and the legs.
1: ముఖం కూడా చూడక తప్పదు.
0: The face will be seen.
1: కానీ అప్పుడప్పుడు నా ముఖం కూడా కొంతవరకు వెంట్రుకలు మూసుకొని చాలా ఇదిగా ఉంటాది. అది కూడా నాకు ఇష్టం లేదు.
0: At times he covers with the hair, but he doesn't like it anyway.
1: కానీ నేనేం చేస్తు? ఈ తేజస్సు ఇది పుట్టినటువంటిది కానీ పెట్టినటువంటిది కాదు.
0: The effulgence is there right from his birth. It's not anything attained later.
1: దానికి కూడా ఒక విధమైన దివ్యత్వానికి ఒక తేజస్సు వెంట వాడుతుంటాయి.
0: There is effulgence that follows the divinity.
1: కనుక నేను చేసే చిన్న చిన్న పని కూడాను ఒక అంతరార్థం లేకుండా ఉంటుండదు.
0: వాట్ ఎవర్ మైన్యూట్ సింపుల్ టాస్క్ దట్ భగవాన్ అండర్ టేక్స్ హ్యాస్ గాట్ సిగ్నిఫికెన్స్.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఆకలి లేనప్పుడు అన్నాన్ని ఎవడు తినడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆర్ నాట్ హంగ్రీ నో వన్ వుడ్ ఈట్.
1: దప్పి అయినప్పుడే నీరు తాగుతాడు.
0: యు ఆర్ థర్స్టీ యు డ్రింక్ వాటర్.
1: దుఃఖం వచ్చినప్పుడే ఏడుస్తాడు.
0: అండ్ యు క్రై వెన్ యు ఆర్ మిజరబుల్.
1: ఆనందం వచ్చినప్పుడే నవ్వుతాడు.
0: అండ్ యు స్మైల్ వెన్ యు ఆర్ జాయ్.
1: కారణం లేని కార్యములు కాదు ఇవన్నీ.
0: బట్ ఎవ్రీథింగ్ హస్ గాట్ ఎ రీజన్ బిహైండ్.
1: దానికి కూడా ఒక కారణం ఉండాలి.
0: There is a cause.
1: ఆ కారణాన్ని నిరూపించే నిమిత్తమే నేను దేహాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను.
0: To explain this cause behind it, the body has to be taken
1: purity,
0: care of.
1: Purity, patience, perseverance, ఈ PPP, ఈ మూడు కూడా చాలా ప్రధానమైనటువంటివి.
0: Three P's, purity, patience, perseverance are very important.
1: నేను ఎప్పుడు కూడా ప్యూరిటీ.
0: Purity, భగవాన్ స్టాండ్ ఫర్ ప్యూరిటీ.
1: పని చేసినా కానీ నా కోసం కాదు.
0: Purity is for you.
1: నాలో ఉన్నటువంటి ఒక ప్యూరిటీ ఈ లోకంలో ఎక్కడ కూడా నువ్వు లేదని చెప్పచ్చు.
0: The purity present in Bhagavan is not noticed anywhere in the world.
1: అంత ప్యూరిటీ నా హృదయము.
0: That is Himalayan purity in him.
1: చిత్తు కూడాను అక్కడ ఏమాత్రం కూడాను మాలిన్యం చేరడానికి అవకాశం లేదు.
0: There cannot be any simple trace of dirt being there.
1: ఆ ప్యూరిటీ వల్లనే ఇన్ని విధమైనటువంటి జగత్తునంతా లాగుతూ వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ద ప్యూరిటీ ఇన్ భగవాన్ డ్రాస్ ది అటెన్షన్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
1: ఇన్విటేషన్ ఇవ్వటం లేదు, ఎవరికి జాబులు కూడా రాయను.
0: నో ఇన్విటేషన్ ఇస్ ఎక్స్టెండెడ్. నో దేహమైనటువంటి
1: అంత పవిత్రమైనటువంటిది.
0: ద బాడీ సో ప్యూర్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి దేహం లోపల ఎవరు కూడా నువ్వు దోషం చూపడానికి వీలు కాదు.
0: నో వన్ కెన్ పాయింట్ అవుట్ ఎ డిఫెక్ట్ ఆర్ మిస్టేక్ ఇన్ దిస్ బాడీ.
1: నా యొక్క పేషెన్స్ శాంతం ఎట్లా ఉందంటే,
0: పేషెన్స్ ఓ భగవాన్,
1: పర్వతాలు కదిలినా కానీ నా హృదయం కదలదు.
0: మౌంటైన్స్ మైట్ మూవ్ బట్ హీ డస్ నాట్ మూవ్.
1: నా హృదయం అంత శాంతంగా ఉంటాయి.
0: భగవాన్ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ పీస్.
1: అప్పుడప్పుడు కొంచెం బుస్ అంటుంటాను.
0: బట్ సమ్ టైమ్స్
1: చెప్పాలిగా కొంతమందిని సరిచేసే నిమిత్తమై ఆ పదములు ఉపయోగపెడుతుంటాను.
0: టు రెక్టిఫై అండ్ కరెక్ట్ హీ యూజెస్ హార్ష్ వర్డ్స్.
1: లేకపోతే ఈ పిల్లలు వినేవారు కాదు.
0: ఆర్ ఆర్ దే వుడ్ నాట్ పే హీడ్ టు హిస్ వర్డ్స్.
1: బంగారు కూర్చోమా కూర్చోమా అంటే ఎవరు వినరు.
0: You be seated, you don't hear them.
1: Hey, kucho. Ante kurchuntaru.
0: Sit down, then they will follow.
1: Appu shabdanni marchali.
0: Then the tone has
1: shabda marpu chedane bhakta rakshana kuda jarugutu untadi.
0: By changing the tone, devotee can be saved.
1: Okaroka samayam lopala.
0: At one time.
1: పాండవులు అరణ్యవాసంలో ఉండినప్పుడు
0: పాండవస్ వర్ ఇన్ ఎక్సైల్.
1: సంవత్సరం లోపల రోమ ఋషి వనం దగ్గరికి వెళ్లారు.
0: పాండవస్ when they were in the period of exile in the 13th year they went to Roma
1: Rishi. అంతా తిరిగి జయించి వచ్చారు.
0: And they returned.
1: యుద్ధం ప్రారంభమైంది.
0: అండ్ బ్యాటిల్ స్టార్టెడ్
1: ఈ ప్రారంభమైనటువంటి యుద్ధ సమయం లోపల
0: అట్ ద టైమ్ ఆఫ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ వార్
1: ఒక విధమైన ప్రతిజ్ఞ పట్టాడు.
0: దే హావ్ టేకెన్ ఎ వో.
1: ఎవరు?
0: హూ?
1: గురువైనటువంటి వాడే.
0: ద వెరీ ప్రిసెప్టర్.
1: నేను ప్రమాణం ఇవ్వాలి.
0: వెల్ ఐ హావ్ టు కీప్ అప్ హిస్ వర్డ్.
1: తప్పించడానికి వీలు కాదన్నాడు.
0: యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ హిస్.
1: మీరు ఏమైనా చేయవచ్చును.
0: You
1: కాబట్టి మీరు తప్ప మాకు అన్యు లేరని ప్రార్థించింది.
0: ద్రౌపది ప్రేడ్ యు మే డూ ఎనీథింగ్ బట్ యు ఆర్ ఓన్లీ అవర్ రిఫ్యూజ్.
1: తర్వాత
0: లేటర్
1: ఈ యొక్క భీష్ముడు ద్రోణాచార్యుని యొక్క కుమారుడు
0: ద సన్ ఆఫ్ ద్రోణాచార్య
1: అతను తమ పిల్లలను చంపాలని వచ్చాడు.
0: అశ్వత్థామ కేమ్ దేర్ టు కిల్ దేర్ చిల్డ్రన్.
1: అశ్వత్థామ ప్రతిజ్ఞ పట్టాడు.
0: అశ్వత్థామ హస్ టేకెన్ ఎ ఓత్.
1: పాండవులు ఎక్కడా కనిపించలేదు.
0: పాండవస్ వర్ నాట్ నోటీస్డ్.
1: అప్పుడు కృష్ణుడు రక్షించాలి కదా.
0: కృష్ణ హ్యాడ్ టు రెస్క్యూ.
1: ఎన్నో నాటకాలు ఆడాల.
0: He has to act in different ways.
1: భగవంతుని యొక్క చిత్రములంతా విచిత్రమైనటువంటివి.
0: ఆల్ యాక్షన్స్ ఆఫ్ గాడ్ ఆర్ మిస్టరీ.
1: దానికి ఒక యాక్ట్ చేయాలి.
0: He has to act in every way.
1: దానికి ఒక సీన్ మార్చాలి.
0: సీన్ హ్యాస్ టు
1: ప్రతి దానికి ఒక డ్రామాగా నూపించాలి.
0: అండ్ ఎవ్రీ డ్రామా హ్యాస్ టు బి ఎనాక్టెడ్.
1: పరిగెత్తిపోయాడు కృష్ణుడు.
0: అండ్ కృష్ణ ర్యాన్.
1: ఎవరి దగ్గరికి?
0: వేర్?
1: ధృతరాష్ట్రుడు ఒక దుర్వాసుని దగ్గరికి పోయాడు.
0: అండ్ హస్ గాన్ క్లోజ్ టు దుర్వాస.
1: దుర్వాసుని దగ్గరికి పోయేటప్పటికి దుర్వాస చాలా నమస్కరించి చాలా గౌరవంగా చూచాడు.
0: దుర్వాస రిసీవ్డ్ కృష్ణ ఇన్ ఆల్ రెస్పెక్ట్.
1: స్వామి ఎందుకోసం వచ్చారు మా ఆశ్రమానికి?
0: స్వామి వాట్ బ్రాట్ యూ హియర్?
1: మాకు ఒక చిన్న పని ఉంటుండాలి.
0: ఐ గాట్ ఏ సింపుల్ టాస్క్.
1: అది నీతో చేయించాలని వచ్చానన్నాడు.
0: ఐ వాంట్ టు గెట్ ఇట్ డన్ బై యూ.
1: తమ ఆజ్ఞకు నేను బద్ధుడైనా తప్పక ఏమి చెప్పినా చేస్తానన్నాడు.
0: ఐఎమ్ బౌండ్ డ్యూటీ బౌండ్ టు యువర్ కమాండ్. ఐ సెటిల్ డూ వాట్ ఎవర్ యూ సే.
1: ఈనాటి రాత్రి పాండవులను నీవు కాపాడాలి.
0: దిస్ నైట్ యూ హ్యావ్ టు రెస్క్యూ అండ్ సేవ్ పాండవాస్.
1: తమరు కాపాడేవారు కానీ నేనేమిటి కాపాడటం అన్నాడు.
0: ఇస్ ఓన్లీ హూ కెన్ ప్రొటెక్ట్ దెమ్. వాట్ ఈస్ ఇట్? ఐ ప్రొటెక్ట్ దెమ్.
1: కానీ నాది నాది వేరే. నీ ద్వారా జరిపించేది ఇంకోటి వేరే.
0: ఐఎమ్ సెపరేట్ డిఫరెంట్ బట్ దిస్ హెస్ టు బి డన్ త్రూ యూ.
1: నా రక్షణలు ఎన్ని రకములుగానో ఉంటుంటాయి.
0: హౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రొటెక్ట్ యూ డు నాట్ నో.
1: కనుక ఒక పని చేయాలన్నాడు.
0: యూ హావ్ టు డూ వన్ థింగ్.
1: ఏం చేయమని చెప్పారు?
0: వాట్ ఈస్ టు బి డన్?
1: కింద ఒక గుంత తవ్వు.
0: And let there be
1: a big pit. పాండవులు కూర్చోబెట్టు.
0: Let Pandavas be seated there.
1: దానిపైన పలక వేయి.
0: Let there be a plank over that.
1: ఆ పలక పైన నీ కుర్చీ వేసుకో.
0: You have your chair on the plank.
1: కుర్చీ పైన కూర్చో.
0: You sit on that.
1: వస్తారు ఎవరైనా దుర్యోధన దుశ్శాసనాదులు ఎవరైనా వస్తారు.
0: The other enemies may come.
1: లేక ద్రోణాచార్యుని కుమారుడే వస్తాడు.
0: అశ్వత్థామ may also come.
1: వచ్చినా కానీ అడుగుతాడు, స్వామి మీరు త్రికాల జ్ఞానులు కదా, పాండవులు ఎక్కడున్నారని అడుగుతాడు.
0: దే మే ఆస్క్ స్వామి యు నో ఆల్ ది పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ వేర్ ఆర్ పాండవాస్.
1: దుర్వాసు చెప్పు, స్వామి నేను అబద్ధమాడను అన్నాడు.
0: దుర్వాస సెడ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు అటర్ ఎ లై.
1: సన్యాసి నిన్ను అబద్ధమాడమని నేను చెప్తున్నానా?
0: అరే ఓ సెలబ్రిటీ, ఐ వాంట్ యు టు అటర్ లైస్.
1: అబద్ధమాడమని నేను కూడా చెప్పను.
0: ఐ టు డోంట్ సే దాట్.
1: సత్యాన్న పరోదన సత్యమే నా యొక్క ప్రథమం.
0: ఇన్ఫాక్ట్
1: సత్యమే చెప్పు.
0: Tell truth.
1: కానీ శబ్దాన్ని మార్చు అన్నాడు.
0: బట్ చేంజ్ యువర్ టోన్ వాయిస్.
1: అశ్వత్థామ వచ్చి, స్వామి పాండవులు ఎక్కడున్నారని చాలా వినయంగా అడిగాడు.
0: అశ్వత్థామ కేమ్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ అండ్
1: ఆస్క్డ్, నా కింద ఉన్నారు అన్నాడు గట్టిగా.
0: హి సెడ్ పాండవాస్ దే ఆర్ బినీత్ మీ.
1: శబ్దమును మార్చాడు.
0: హి చేంజ్ ద టోన్.
1: శబ్దమును మార్చేటప్పటికే
0: అండ్ వన్స్ వాయిస్ ఇస్ చేంజ్
1: అశ్వత్థామ పరిగెత్తిపోయాడు.
0: అశ్వత్థామ ర్యాన్ అవే అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్.
1: కాబట్టి అతను పోవటం వల్ల పాండవుల యొక్క ప్రేమ ఒక ప్రాణం రక్షించేది కదా.
0: బికాస్ దట్స్ వే
1: కొన్ని శబ్దాలు మార్చవలసి వస్తుంటాయి.
0: గాడ్ ఆల్సో చేంజెస్ వాయిస్.
1: శబ్దాలు మార్చినట్టు చేత కొన్ని కార్యం సక్రమంగా జరిగిపోతుంటాయి.
0: సర్టన్ టాస్క్ ఆర్ అకంప్లిష్డ్ బై దిస్.
1: అన్ని అవతారములు ఎందుకు కూడాను శబ్దాలు మార్చడం అనేది సహజంగా జరుగుతూనే వచ్చాయి.
0: ఇన్ ఆల్ ఇన్కార్నేషన్స్ దిస్ హాస్ బీన్ గోయింగ్ ఆన్.
1: కైక ఇంటి నుంచి వచ్చాడు రాముడు.
0: అండ్ రామ వాజ్ రిటర్నింగ్ ఫ్రమ్ కైక.
1: నవ్వుతూ నవ్వుతూనే వచ్చాడు.
0: ఇన్ హీ కేమ్ స్మైలింగ్ ఆల్ ది వే.
1: సీతాదేవి సింహాసనం కోసం అలంకారంగా చేసుకుంటుండాలి.
0: అండ్ సీతా వాజ్ రెడీ విత్ ఆల్ ద డెకరేషన్ ఫర్ కరోనేషన్.
1: సీతా నా మాట విను.
0: లిసన్ టు మీ.
1: నేను ఇప్పుడు ఇక్కడ ఉండడానికి వీలు లేదు.
0: ఐ కెనాట్ బి హియర్.
1: తండ్రి ఆజ్ఞ, నేను అరణ్యానికి పోవాలి.
0: ఇస్ ద కమాండ్ ఆఫ్ మై ఫాదర్ ఐ షుడ్ గో టు ద ఫారెస్ట్.
1: ఏమిటి అరణ్యం?
0: వాట్ ఫారెస్ట్?
1: నేను కూడా వస్తానండి.
0: ఐ విల్ ఆల్సో ఫాలో యూ.
1: నీవు రావడానికి వీలు కాదు.
0: నో యూ కెనాట్.
1: ఆ రాక్షసులు ఆ యొక్క క్రూర ముఖములతో నేను సంరక్షించుకోలేను అన్నాడు. చెప్పేటప్పటికి ఇంత లోకాన్ని రక్షించేటువంటి వాడు ఒక స్త్రీని మీరు రక్షించుకోలేరా?
0: ఓ రామా, యూ ప్రొటెక్ట్ ది హోల్ వరల్డ్, కాంట్ యూ ప్రొటెక్ట్ మీ ఏ ఉమెన్?
1: ఇది మీ యొక్క బుటక మాటలు కానీ నీవు రక్షించుకోగలవు.
2: ఇస్ ఆల్ యువర్ నాక్ డోంట్ స్పీక్ లైక్ దట్.
1: నేను నేను వస్తానని.
2: ఐ విల్ సర్టన్లీ ఫాలో యూ షీ సెడ్.
1: కానీ గట్టిగా చెప్తూ వచ్చాడు.
2: బట్ రామ వెంట్ ఆన్ వెహిమెంట్లీ టెలింగ్.
1: తరువాత ఇంకా కఠినంగా పలుకుతూ వచ్చాడు.
2: అండ్ దెన్ హీ హాస్ టు యూజ్ హార్ష్ వర్డ్స్.
1: నీవు రావటం చేత నాకు కష్టం కలుగుతుంది అన్నాడు.
2: ఇఫ్ యూ ఫాలో మీ ఐ విల్ ఫీల్ వెరీ బ్యాడ్.
1: నిన్ను సంరక్షించుకోవటమే నాకు పెద్ద బాధ్యత అవుతుంది.
2: అండ్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ.
1: తండ్రి ఆజ్ఞ నేను ఏ రీతిగా ఇది నడుచుకోవాలి?
2: హౌ కెన్ ఐ ఫుల్ఫిల్ ద కమాండ్ ఆఫ్ మై ఫాదర్?
1: నీవు రాకూడదు అన్నాడు.
2: బెటర్ యూ డోంట్ కమ్.
1: సరే అయితే మీరు ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నారు?
2: అండ్ దెన్ షీ ఆస్క్డ్ వేర్ ఆర్ యు గోయింగ్.
1: తల్లి దగ్గర పోయి నమస్కారం చేయాలన్నాడు.
2: అండ్ హీ సెడ్ యు గో అండ్ డు నమస్కారం.
1: రామంతో పాటు కౌసల్య మందిరానికి కూడా వచ్చింది సీత.
2: అండ్ సీతా ఫాలోడ్ రామా టు ది రెసిడెన్స్ ఆఫ్ కౌసల్య మదర్.
1: అప్పుడు కౌసల్య చాలా బాధపడుతూ, నాయన కొన్ని నిమిషాల లోపల నీవు చక్రవర్తి అవుతావని ఆశించాను, కానీ ఈ విధంగా జరిగింది. చాలా బాధపడుతూ
2: మదర్ కౌసల్య వాస్ ఫీలింగ్ సో సాడ్ టెల్లింగ్ దట్ ఓ మై డియర్ సన్ ఐఎమ్ థింకింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు బి కారునేటెడ్ బట్ యు ఆర్ లీవింగ్.
1: ఈ యొక్క అయోధ్యలో ఉండలేను.
2: And I cannot be here even if
1: I am. And
2: I will also follow you to the
1: forest. And then
2: Rama started teaching to his
1: mother.
2: Father is aged.
1: And he is not
2: speaking as he should.
1: సతికి పతియే దైవము.
2: అండ్ హస్బెండ్ ఇస్ గాడ్. అతని
1: సేవ చేయాలి.
2: యు హావ్ టు సర్వ్ హిమ్.
1: ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికి నీవు నన్ను వదిలి అతన్ని వదిలి రాకూడదు.
2: యు షుడ్ నాట్ లీవ్ యువర్ హస్బెండ్ లైక్ దట్ అండ్ ఫాలో.
1: అతని సేవనే నీకు ప్రధానమైనటువంటి ముఖ్యమైన కర్మ.
2: మెయిన్ యాక్షన్ యువర్ రెస్పాన్సిబిలిటీ లైస్ ఇన్ యువర్ సర్వింగ్ యువర్ హస్బెండ్.
1: అది సీత వినింది.
2: సీత హర్డ్ ఆల్ దిస్.
1: సీత చాలా తెలివైనటువంటి.
2: సీత ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
1: తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత
2: ఆఫ్టర్ రిటర్నింగ్ హోమ్
1: నేను కూడా వస్తున్నానని.
2: హీ సెడ్ ఐఎమ్ ఆల్సో కమింగ్.
1: రావడానికి వీలు లేదన్నారు.
2: రామా సెడ్ నాట్ పాసిబుల్.
1: తల్లికి మాత్రము పతియే దైవం అని చెప్పావు, నాకు మాత్రం పతి దైవం కాదా?
2: యు టోల్ యువర్ మదర్ దట్ సర్వింగ్ హస్బెండ్ ఇస్ ఇంపార్టెంట్. ఇట్ డస్ నాట్ అప్లై టు
1: చంద్రుడు.
2: అండ్ యువర్ మూన్.
1: నేను శీతలమైన వెన్నెలను.
2: అండ్ ఐఎమ్ ద మూన్ లైట్.
1: వెన్నెలు చంద్రుడి నుంచినే ఆవిర్భవిస్తుంది.
2: అండ్ మూన్ లైట్ కమ్స్ టు మూన్.
1: చంద్రుడు ఒక చోట, వెన్నెలు ఒక చోట ఉండడానికి.
2: యు కెనాట్ హ్యావ్ మూన్ ఎట్ వన్ ప్లేస్, మూన్
1: లైట్ ప్రవర్తన చేస్తున్నారే.
2: అండ్ యూఆర్ జస్ట్ యాక్టింగ్ ఇన్ డిఫరెంట్.
1: చంద్రుడు ఎక్కడో, వెన్నెలు అక్కడే.
2: సో మూన్ లైట్ షుడ్ బి దేర్ వేర్ దేర్ ఇస్.
1: రాముడు అరణ్యం లోపల, సీత అయోధ్య లోపల ఉండడానికి వీలు లేదు.
2: రామా కెనాట్ బి ఇన్ ద ఫారెస్ట్ అండ్ సీత కెనాట్ బి ఇన్
1: అయోధ్య. గట్టికి చెప్పింది. చాలా రాముడు కూడా తగ్గిపోయాడు.
2: రామా ఆల్సో వాస్ పాసిఫైడ్ బై దెన్.
1: ప్రతి అవతారం నందు కూడా ఇలాంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాలు వచ్చినప్పుడు కొన్ని విధమైనటువంటి యొక్క శాంతిని వహించవలసి వస్తుంది.
2: సచ్ ఇన్సిడెంట్స్ డూ హ్యాపెన్ అట్ ద టైమ్ ఆఫ్ ఎవ్రీ ఇన్కార్నేషన్.
1: కనుకనే ఆమెను అరణ్యానికి తీసుకెళ్లాడు.
2: అండ్ దేర్ఫోర్ హి టుక్ హర్.
1: ఈ విధంగా మనం అసత్యం ఆడకూడదు.
2: వి షుడ్ నాట్ అటర్ లైస్.
1: కానీ శబ్దం మాత్రం మార్చి.
2: బట్ యూ కెన్ చేంజ్ యువర్ టోన్.
1: ఒకరి క్షేమం కోసమని, కళ్యాణం కోసమని, లోకోద్ధారం కోసమని ఎంతైనా మనం పని చేయవచ్చు.
2: ఫర్ ది సేక్ ఆఫ్ అదర్స్, ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ అదర్స్, హౌఎవర్ యూ కెన్ చేంజ్ యువర్
1: లోక హితే రతః. ఇది చాలా ప్రధానమైనటువంటిది.
2: విషింగ్ ది గుడ్ ఆఫ్ ఎవ్రీబడి ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: సర్వే సమంతా గుణై, మంచి గుణములు కలిగి ఉంటుండాలి.
2: వన్ షుడ్ హావ్ ఆల్ వర్చ్యూస్.
1: సర్వే జ్ఞానైక సంపన్న, మనం జ్ఞానంతో కూడినటువంటి వారిగా ఉండాలి.
2: వీ షుడ్ హ్యావ్ విజ్డమ్.
1: అది ఏ ప్యూరిటీ, పేషెన్స్ అండ్ పర్సివరెన్స్.
2: దీస్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ దీస్ త్రీ వర్డ్స్.
1: సాయికి మించిన వారు లోకంలో ఎక్కడా లేరు.
2: ఇన్ దీస్ త్రీ సాయి ఇస్ ద ఓన్లీ వన్ యూ డోంట్ ఫైండ్ ఎనీబడీ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుక ఈ మూడింటి యందు కొన్ని క్షేమం కోసమని, కొన్ని ఆనందం కోసమని, కొన్ని అనుకూలం కోసమని, వారి మనస్తృప్తి కోసమని ఈ విధంగా నేను చేస్తూ వస్తుంటాను. ఏమి చేసినా, ఏమి పలికినా, ఏమి చెప్పినా నా కోసం కాదు.
2: Whatever Bhagavan does, it is for the advancement and progress of mankind. There is no trace of selfishness.
1: Sir, nammina namaku poyinappudiki kaalu modalu thalla varakudunu ekkade gaani swartham naalo ledu.
2: In Bhagavan, from top to toe, believe it or not, there is no selfishness at all. There is nothing whatsoever in him.
1: Ee cheesina mee kosame.
2: Everything is for you.
1: Ee pani cheesina mee pani.
2: Everything for you.
1: Ee nenu aanandinchina meeku aanandam kosamane.
2: It is only to confer bliss to you.
1: కనుకొనే ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినియులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ బాయ్స్ అండ్ గర్ల్స్,
1: దైవతత్వాన్ని గుర్తించుకోవడం ఎవరికి సాధ్యం కాదు.
2: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎవ్రీబడి టు నో లవ్.
1: దైవత్వమును ఎవరు అర్థం చేసుకోలేరు.
2: నోబడి కెన్ అండర్స్టాండ్ గాడ్.
1: కొన్ని నిమిషం లోపల చాలా అర్థం చేసుకున్నట్టుగా నటిస్తారు, మరి నిమిషం లోపల మర్చిపోతుంటారు.
2: యు ప్రిటెండ్ యాజ్ ఇఫ్ యు హావ్ అండర్స్టూడ్ అండ్ యు ఫర్గెట్ లేటర్.
1: అనేక జన్మల నుంచి వారి వెంట జంట ఇంట వచ్చినటువంటి ఒక ప్రాక్టీస్ లవన్నీ.
0: It is all of the practice, the attitude that you have had over previous life.
1: It
0: is all the consequence of the previous life. And therefore the past is present in the present. There is an intimate relationship in the past and the present. And there is intimate relationship. There is mistake in the company. Therefore
1: it is
0: not possible to change. Slowly.
1: Start early.
0: Drive slowly,
1: reach safely.
0: This is the right time to start. Practice well.
1: Shantani meeru poshinchukandi.
0: And have the
1: pavitratanu kinchittu kuda meeru ye matram malinyam kaakunda chusukondi.
0: Don't change under any circumstances.
1: Ivi rendu meeru gattiga untunte inka perseverance emaina kalugutundi.
0: And when once you have these, perseverance will take care of itself.
1: Kanaka meeku eppudu kuda nenu address chestuntanu prema swaroopulara ani.
0: Bhagavan always addresses the gathering.
1: Therefore,
0: there's all love in Bhagavan. Whatever he says
1: is love.
0: And hence you should be personification of love. There should never be shortage or dearth of love at any point of time. If you lead your life full of love, Bhagavan will grant you whatever you want.
1: Kaluka, mere bhavi Bharat uddharakulu.
0: You are going to emancipate from this country.
1: Vidyarthinile mana Bharat deshaniki leaders, preeders.
0: Students, boys and girls are the future leaders of Bharat.
1: Durbhavamunu katti pettandi.
0: Sacrifice bad feeling.
1: Sadbhavamunu penchukondi.
0: Develop good ideas.
1: Saduddeshamto jeevinchandi.
0: Have good aims.
1: పవిత్రమైన దృష్టిని తీసుకోండి.
0: అండ్ హ్యావ్ సీక్రెట్ విజన్.
1: దృష్టి దోషం కానీ వాగ్దోషం కానీ లేకుండా చూసుకోండి.
0: డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ మిస్టేక్ ఇన్ బ్యాడ్ లుక్స్ ఆర్ బ్యాడ్ వర్డ్స్.
1: ఈ విధమైనటువంటి మంచి నడతలతో మీరు ఉండినప్పుడు మీ తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందిస్తారు.
0: వెన్ యూ లీడ్ లైఫ్ లైక్ దట్ యువర్ పేరెంట్స్ విల్ బి హ్యాపీ.
1: కనుక వారిని కూడా సంతోష పెట్టండి.
0: మేక్ యువర్ పేరెంట్స్
1: మాతృదేవో భవ పితృదేవో భవ.
0: Mother is God, father is God.
1: ఈ దేహానికి ఏ తల్లిదండ్రులు ఎంత ప్రీతిగా చూసుకున్నారో అట్లనే మీ దేహాన్ని కూడా మీ తల్లిదండ్రులు అంత ప్రీతిగా చూసుకుంటుంటారు.
0: Just as this body has taken care of its parents, you also should take care of your parents.
1: కనుక వారిని కూడా మీరు ప్రేమించి ఆదరించి ఆశ్రయించి వారి ఆనంద పెట్టండి.
0: You also be with your parents, make them happy, serve them.

ప్రజనులచే చేయించవచ్చు, తా చేయవచ్చు. ఇలలోన గల తీర్థములకేగా అన్యుల

0: One may study and master various scriptures such as Vedas and also make the scholars read them and chant them. One may perform different types of sacrifices like yagnas, yagas and penance and also arrange to get these things done by people knowledgeable and accomplished. In the world, one may undertake pilgrimages and visit various pilgrim centers and also help others to do the same. One may be able to master the eight-limbed yoga, Ashtanga yoga, and also get this done by others. But it is difficult to control the sense organs, the mind, and invert the mind, introvert the mind, and make it enjoy a sense of equanimity and equal-mindedness continuously and ceaselessly.
1: Divyatma Swarupular.
0: Embodiments of Divine Atma.
1: Jnananam Jnanam Uttamam. జ్ఞానములన్నింటి కంటేనూ ఆత్మజ్ఞానము ఉత్తమమైనటువంటిది.
0: ఆఫ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఈజ్ మోస్ట్ సేక్రెడ్.
1: ఈ ప్రపంచములో భౌతిక జ్ఞానము, వైజ్ఞానము, సంగీత జ్ఞానము, సాహిత్య జ్ఞానము, నృత్య జ్ఞానము, చిత్ర జ్ఞానము, శిల్పి జ్ఞానము, ఇంకా ఎన్నో భౌతిక జ్ఞానములు అనేకంగా కనిపించుచున్నది.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ అసోసియేటెడ్ విత్ ద సైన్స్, ద మ్యూజిక్, ద ఆర్కిటెక్చర్, ద స్కల్ప్చర్ అండ్ ద లైక్.
1: ప్రాకృతమైనటువంటి జ్ఞానములు ఎన్ని సంపాదించుకున్నప్పటికీ ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది, ఆత్మజ్ఞానం అనేటువంటిది ఒక్కటి లేకుండినా ఇవన్నీ కూడాను శాంతి సుఖములను చేకూర్చలేవు.
0: వన్ మైట్ అక్వైర్ ఆల్ దీస్ సైన్సెస్ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్, బట్ ఇఫ్ వన్ డజంట్ అక్వైర్ అండ్ మాస్టర్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ హ్యాపీనెస్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ ఇన్ హిస్ లైఫ్.
1: ప్రాపంచికంగా కీర్తి ప్రతిష్టలను అందుకుని ఉండవచ్చు.
0: In a worldly sense, one might have accomplished and earned name and fame.
1: Unnata padavulu elavachu.
0: He might have also occupied very high positions in life.
1: Kani aatmanandam labhinchavalanna okka aatmagnaname avasaram.
0: But if one wants to enjoy the bliss of atma, one should have the knowledge of atma.
1: Adi lekundina nahi నాకి రక్షతే దుఃఖం కరణి. ఇది ఏనాటికి కూడాను మానవుని రక్షించలేదు.
0: ఇఫ్ వన్ డజంట్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, వన్ వుడ్ నెవర్ బి సేవ్.
1: ఏ జ్ఞానము అనేకత్వములోని ఏకత్వమును, మృత్యులోని అమృతత్వమును చూపించును అట్టి జ్ఞానమే ఆత్మజ్ఞానం.
0: ఆత్మజ్ఞాన ఈజ్ వన్ విచ్ shows unity in diversity and which shows immortality in the worldly knowledge.
1: Itti ekatvamunu gurtinchinatvanti yokka vyaktiki maatrame sarvagnudani cheppavachunu.
0: That person may be described as an omniscient one who recognizes unity in diversity.
1: Ilanti sarvagnatvamunu sadhinchadaniki ఆత్మజ్ఞానం ఒక్కటియే రాజమార్గం.
0: ఇఫ్ వన్ వాంట్స్ టు అటైన్ ది ఆమ్నిషియన్స్, ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అలోన్ ఈజ్ ద రైట్ రాయల్ పాత్.
1: లోకములో అనేక విద్యలను అభ్యసించవచ్చును.
0: వన్ మైట్ లర్న్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ద వరల్డ్.
1: పండితుడని పేరు ప్రఖ్యాతులను పొందవచ్చును.
0: వన్ మే గెట్ ఏ నేమ్ ఆఫ్ బీయింగ్ ఏ గ్రేట్
1: కళాకారుడు కావచ్చును.
0: హీ మే బి ఎన్ అకాంప్లిష్డ్ ఆర్టిస్ట్.
1: కానీ ఆత్మజ్ఞానమే లేకుండా ఇవి అన్ని కూడా నిరుపయోగములవుతాయి.
0: బట్ ఇఫ్ వన్ డజంట్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఆల్ దీస్ థింగ్స్ వుడ్ బి యూజ్లెస్.
1: తరతి శోకమాత్మవిత్ అన్నది ఉపనిషత్తు. అనగా శోకమును నివారణ గావించేటువంటిది, నిర్మూలము గావించినటువంటిది ఒక్క ఆత్మజ్ఞానమే.
0: ఉపనిషత్ హెస్ డిక్లర్ దట్ ఈస్ ఓన్లీ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ విచ్ కెన్ డిస్ట్రాయ్ సారో.
1: శోకమును నిర్వృత్తి గావించలేనటువంటి ఒక శోకములు, ఈ శ్లోకములు ఎన్ని చదివినప్పటికీ ఇవి కేవలము కాలమును వ్యర్థమును జీవితమును కూడా నిరర్థకమును గావించును.
0: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ శ్లోకాస్ అండ్ స్టాంజాస్ ఆర్ మాస్టర్డ్ ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డిస్ట్రాయ్ ది సారో దే ఆర్ ఆల్ యూస్లెస్.
1: ఈ ప్రాపంచిక విద్యలన్నీను, ఈ ప్రాపంచిక జ్ఞానం అంతా కూడాను జీవనోపాధి నిమిత్తమే ఏర్పడినటువంటివి.
0: ఆల్ ది నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటింగ్ టు ద వరల్డ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఓన్లీ టు ఎర్న్ వన్స్ లైవ్లీహుడ్.
1: సమస్త జ్ఞానములకును మూలాధారమై సమస్త కళలకును నిధి అయినటువంటి ఈ దైవత్వాన్ని పొందినప్పుడు సమస్త విద్యలు కూడా తనకు కరతలామలకమవుతాయి.
0: One would be able to really get a master over all types of knowledge only when one masters the knowledge of Atma and Divinity.
1: Sarvashaktimayudu, Sarvajnudu, Sarvavyapakatvam vahinchinatvanti, Daivatvanni pondetvanti, Prayatnamunaku, Manavudu prayatninchinappude, idi Atmajnanamunaku ati samipanga untundi.
0: When man makes an effort to reach the Almighty, the Omniscient and the Omnipotent, Lord, then only he would have made an effort to master the knowledge of Atma.
1: Itti Atma Jnanamu kevalamu chitta suddhi kalinatunti vyaktulaku matrame labhyam avutundi.
0: Only people who have purity of heart would be able to get this kind of knowledge and the knowledge of Atma.
1: Chitta suddhi labhinchetunti margam emiti?
0: What is the method of acquiring purity of heart?
1: Pavitra karmalanu ఆచరించటం అత్యవసరము.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు పర్ఫార్మ్ సేక్రెడ్ యాక్ట్స్ అండ్ డీడ్స్.
1: యజ్ఞయాగాది క్రతువులు, దాన ధర్మాది కర్మములు, తప యొక్క శక్తులు దీనికి సరి అయినటువంటి మార్గములు.
0: ది పాత్ ఫర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ది హార్ట్ ఈస్ పర్ఫార్మింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గుడ్ యాక్టివిటీ.
1: పవిత్ర హృదయాలను దర్శించటము, వారి చరిత్రలను పవిత్రముగా పఠించటము ఇత్యాది యొక్క కర్మల ద్వారా కూడాను చిత్తశుద్ధి ఏర్పడుతుంది.
0: విజిటింగ్ పీపుల్ హూ ఆర్ సేక్రెడ్ సోల్స్ అండ్ సర్వింగ్ దెమ్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ది హార్ట్.
1: కనుక నీ చిత్తశుద్ధయే కర్మ అన్నారు.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్
1: ఈ సత్కర్మల చేతను, ఈ పవిత్రమైనటువంటి కర్మల చేతను చిత్తశుద్ధి మాత్రమే ఏర్పడుతుంది.
0: పర్ఫార్మింగ్ good acts and sacred acts will help a person to purify the heart.
1: ee chitta shuddhi dwara gnana siddhi kalugutundi.
0: Through purity of heart one would be able to get wisdom.
1: gnana adiyavatu kaivalyam idi mokshamulaku sulabha margam.
0: Acquiring wisdom is the safest path for liberation.
1: Kanuka సత్కర్మలు ఆచరించి సత్సంగంలో ప్రవేశించి సద్భావముల చేత సంఘసేవలో మనం పాల్గొనాలి.
0: దట్ ఈస్ వై వన్ హ్యాస్ టు అండర్టేక్ టు పర్ఫార్మ్ సేక్రెడ్ యాక్ట్స్. వన్ హ్యాస్ టు డెవలప్ కంపెనీ విత్ గుడ్ పీపుల్ అండ్ అండర్టేక్ సర్వీస్ యాక్టివిటీ.
1: అయితే ఈ విధమైనటువంటి యజ్ఞయాగాది కర్మలకు కానీ పవిత్రమైనటువంటి పఠనాలకు కానీ విద్య అవసరం కదా.
0: విజ్డమ్
1: జ్ఞానాదేవత కైవల్యం ఇది మోక్షములకు సులభ మార్గం.
0: అక్వైరింగ్ విజ్డమ్ ఈజ్ ద సేఫెస్ట్.

0: ఈ విధమైనటువంటి యజ్ఞయాగాది కర్మలకు కానీ పవిత్రమైనటువంటి పఠనాలకు కానీ విద్య అవసరము కదా.
1: ఇన్ దట్ కేస్ ఇట్ నాట్ నెసెసరీ టు హ్యావ్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ ఇఫ్ యు రియలీ వాంట్ టు పర్ఫార్మ్ యజ్ఞాస్ యాగాస్ అండ్ పెనన్స్.
0: ఎట్టి విద్యను మనము లౌకికమైనటువంటి విద్యను నేర్చకపోయినప్పటికీ,
1: ఈవెన్ ఇఫ్ వీ హావ్ నాట్ మాస్టర్డ్ ద నాలెడ్జ్ రిలేటింగ్ టు ది వరల్డ్,
0: ఈ చదువులన్నీ కూడా కేవలము మానవుని యొక్క ఏకత్వమునకు భిన్నముగా ఆవించుచున్నవనేటువంటి సత్యాన్ని గుర్తించడం లోపల ఈ విద్యల యొక్క ఉపయోగము జారిపోతున్నది.
1: But one has to recognize the fact that this education relating to the world will make only man feel that he is different from God.
0: కేవలము గాఢమైనటువంటి విశ్వాసము ఈ యొక్క మార్గమునకు అత్యవసరము.
1: If you want to follow the path and the correct path, firm faith is extremely essential.
0: నిన్ను నీవు నమ్ము, నమ్ము, నమ్ము, నీ భగవంతుడిని నీవు నమ్ము, ఇదే నిజమైనటువంటి యొక్క రాజమార్గము.
1: The right royal path is the one in which it says trust
0: yourself. Faith in yourself.
1: Have faith
0: and faith in God. This is the secret of greatness.
1: Faith in yourself and faith in God is the secret of greatness.
0: ఈనాటి విశ్వాసము ఏ మాత్రం కూడాను గాఢంగా కనిపించటం లేదు.
1: But unfortunately, you don't find that kind of faith these days.
0: Swartha sapriyojana nimittamai yerpadeetunte vishwasamule adhikanga kanipistunnavu kaani paraatmamainatundi paramaatma sambandhamainatundi aatma sambandhamainatundi vishwasamulu chaala takkuvuga unnadi.
1: The type of faith that you get these days is only faith which will help you to accomplish selfishness and selfish interest. But faith which will help you to reach God, you do not get that kind of faith at all.
0: Vinaadu vishwasamu pavitramanu kolpovatam chetane manavudu enni vidhamainatundi sadhanalu chesinappatikini enni vidhamainatundi gnanamunu ardhinchinappatikini idi kevalamu nirupayogamuga roopanduttu unnadi.
1: Whatever type of austerities and spiritual exercises one undertakes, if one doesn't have faith, all that would become a waste.
0: యో మద్ భక్త సమే ప్రియ, ఎవడు నాకు భక్తుడిగా ఉండునో వాడే నాకు ప్రియుడు.
1: ఇట్ ఈస్ డిక్లర్డ్ దట్ ద పర్సన్ హూ ఈజ్ మై డివోటీ అలోన్ ఈజ్ డియర్ టు మీ.
0: నీవే తప్ప నికత్తరం మెరుగ, అనన్య భక్తి అత్యవసరము.
1: ఇట్ ఈస్ నెససరీ టు హ్యావ్ ఎక్స్క్లూజివ్ అండ్ ఆల్ ఇన్క్లూజివ్ ఫెయిత్.
0: ఈ అనన్య భక్తి అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ అనన్య భక్తి?
0: ఎక్కడ పరిపూర్ణమైనటువంటి ప్రేమనో అక్కడనే శ్రద్ధ.
1: వేర్ దెర్ ఈస్ ఫుల్ ఫెయిత్ దెర్ ఈస్ శ్రద్ధ.
0: ఎక్కడ శ్రద్ధనో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, అక్కడ జ్ఞానం.
1: వేర్ దెర్ ఈస్ ఎర్నెస్నెస్ దేర్ యూ గెట్ విజ్డమ్.
0: ఎక్కడ నిజమైనటువంటి జ్ఞానమో అక్కడ సాధన.
1: వేర్ దెర్ ఈస్ ట్రూ విజ్డమ్ దెర్ ఈస్ స్పిరిచువల్ సాధన.
0: ఎక్కడ సాధనో అక్కడ సాధ్యం.
1: వేర్ దెర్ ఈస్ స్పిరిచువల్ సాధన యు ఆర్ లైక్లీ టు రీచ్ ద గోల్.
0: ఈ సాధ్యం అన్నను పరమభక్తి అన్నను అనన్య భక్తి అన్నను ఒక్కటే.
1: సాధ్యం పరమభక్తి అనన్య భక్తి దే ఆల్ కన్వే ది సేమ్ థింగ్.
0: ఆత్మజ్ఞానమన్నను పరమాత్మ జ్ఞానమన్నను ఆధ్యాత్మిక జ్ఞానమన్నను పేర్లు వేరువేరు కానీ ఇది గమ్యం ఒక్కటే.
1: Whether it is Atma Jnana, Paramatma Jnana, Adhyatma Jnana, their goal is the same.
0: Ivanni ikkudunu paratattvunaku paryaya padamudu.
1: These are all synonyms for the transcendental principle.
0: Kanuka itti bhaktudu kavalananna laukika vidyalu kani inke vidhamaina shakti samarthyamulu kani jati mata kula varna linga bhedamulu kudanu iniki ee matram kudanu sambandham ledu.
1: If you want to become such a devotee, it has nothing to do with the worldly type of education or the caste, the community, the nation, the religion, the sex, and nothing whatsoever.

0: గజరాజు ఏ విద్య కలిగియుండే, వసుదధ్రువుండెంత వయసు కలిగియుండే, శబరి ఎంతటి శక్తి కలిగియుండే, విధురునికెంతటి వితరణ మతియుండే, తిమ్మనికెంతటి తెలివియుండే, భక్తి కలిగిన వారికి వసుడే అయ్యా ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు, సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా, సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా.
1: టు విచ్ లీనియేజ్ డస్ వాల్మీకి బిలాంగ్? ఇన్ విచ్ పర్టికులర్ గ్రేట్ టౌన్ వాజ్ నందా బార్న్? హౌ మచ్ ఆఫ్ మనీ డిడ్ కుచేలా హ్యావ్? వాట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద కింగ్ ఎలిఫెంట్ హ్యాడ్? అండ్ హౌ వాట్ వాజ్ ద ఏజ్ ఆఫ్ ధ్రువ? హౌ మచ్ ఆఫ్ కెపాసిటీ డిడ్ శబరి హ్యావ్? హౌ మచ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ డిడ్ విదుర హ్యావ్? What intelligence did Hanuman have? The only thing that is required is complete devotion. Anyone who has devotion, God reveals himself and endears him and blesses him.
0: Bhagavantuni pondutaku dhanakanaka vastu vahanadulu kaadu aadharam.
1: If you want to attain God, wealth and such other worldly
0: pandishya prabhavam kaadu deeniki aadharam.
1: It is scholarship is not required either.
0: దీనికి కావాల్సినటువంటిది నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి ప్రేమనే.
1: వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ దిస్ ఈజ్ ప్యూర్ అండ్ చేస్ట్ లవ్.
0: కానీ ఈనాడు స్వార్థము అపవిత్రము,
1: బట్ టుడే సెల్ఫిష్నెస్ అన్సేక్రెడ్నెస్.
0: మీ కుంటి యొక్క మనసుతో ఈనాడు మాధవుని చింతించడానికి ప్రయత్నిస్తున్నారు.
1: Today man is trying to contemplate God with a dirty mind.
0: ఇలాంటి మనసునకు ఏనాడు కూడాను భగవంతుడు లభ్యము కాడు.
1: God will not reveal himself to such a polluted mind.
0: మనసేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం. ఈ మానసికంగా వాచికంగా కాయకంగా భగవంతుని చింతించడానికి ప్రయత్నించాలి.
1: If one harmonizes thought, word and deed and thinks of the Lord with all the three put together, then only one would be able to see God.
0: ఈనాడు ఆచరణ వేరు, తలంపులు మరో వేరు.
1: Today man thinks in one way and man's deeds are different.
0: కేవలం ఆడంబరమైనటువంటి సాధనలో ఈనాడు ఆలవలమైపోయింది ఈ సాధన.
1: All these spiritual exercises have become a big show these days.
0: అహంకార ఆడంబరములకు భగవంతుడు లభ్యము కాడు.
1: A person who is egoistic and who is showy, God will not reveal himself.
0: కనుకనే చిత్తశుద్ధి నిమిత్తమై మనం ఆచరించేటువంటి కర్మలు ఫలరహితమైనటువంటివిగా, మనము స్వార్థరహితమైనటువంటివిగా, అహంకారరహితమైనటువంటివిగా మనం రూపొందింప చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వాట్ ఎవర్ యాక్ట్స్ ఆర్ పర్ఫార్మ్డ్, దే విల్ హావ్ టు బి పర్ఫార్మ్డ్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ది ఫ్రూట్స్, వితౌట్ సెల్ఫిష్ థాట్ అండ్ విత్ సేక్రెడ్ ఫీలింగ్స్.
0: దీపమును వెలిగించుటకు ఎవరికైనా కూడా అధికారం ఉంటుంది.
1: To light a lamp, everyone has a right.
0: పురుషుడు వెలిగించవచ్చును, స్త్రీ వెలిగించవచ్చును, బుద్ధుడు వెలిగించవచ్చును, యువకుడు వెలిగించవచ్చును.
1: Be it a man or a woman, an old man or a youth, everyone has a right to light the lamp.
0: కనుక జ్ఞానజ్యోతిని వెలిగించుకునేటకు సర్వులకు అధికారం ఉంటుంది.
1: To light the lamp of wisdom, everyone has a right.
0: వారి వారి శక్త్యానుసారము వారి వారి సాధనను పురస్కరించుకొని వారు వారు ఈ జ్ఞానమును పొందడానికి తగినటువంటి ప్రయత్నం చేయవచ్చు.
1: ఈచ్ అకార్డింగ్ టు హిస్ కెపాసిటీ కెన్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అక్వైర్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్.
0: అయితే సామాన్యంగా ప్రతి మానవునికి కూడాను కొన్ని విహిత కర్మలు ఉంటున్నాయి.
1: బట్ ఫర్ ఎవ్రీ వన్ దేర్ ఆర్ సర్టన్ డ్యూటీస్ ఎంజాయిన్డ్ ఆన్ హిమ్ బై ది స్క్రిప్చర్స్.
0: ఇందులో నైమిత్తిక కర్మ అని ఒకటి.
1: One type of action which has to be performed is nainitika.
0: Rendavadi kamya karma ani okati.
1: The second one is kamya karma.
0: Nishiddha karma ani modavadi.
1: The third one is nishiddha karma.
0: Prayachitta karma ani nalugavadi.
1: The fourth one is prayachitta karma.
0: Ee nalugu kudunu prati manavudiki tappani sariga anubhavinchavalasi vastundi, cheyavalasi vastundi.
1: every human being has to perform these four types of deeds and actions.
0: నైమిత్తిక కర్మ అనగా ఏమిటంటే నిమిత్త మాత్రంగా ఏర్పడినటువంటి ఒక కర్మలకంతా నైమిత్తిక కర్మలు అంటారు.
1: నైమిత్తిక కర్మ రెఫర్స్ టు ద యాక్షన్స్ విచ్ విల్ హావ్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ది ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ వన్స్ లైఫ్.
0: ఇవి కొన్ని వ్రతములుగా ఉండవచ్చును, కొన్ని నోములుగా ఉండవచ్చును.
1: దే మే బి సమ్ కైండ్ ఆఫ్ వౌస్ లైక్ వ్రతాస్,
0: కొన్ని కొన్ని నెలకు ఒక పర్యాయము, మూడు నెలలకు ఒక పర్యాయము, సంవత్సరములకు ఒక పర్యాయము, ఈ శ్రాద్ధములు అనేటువంటివిగా కూడా వస్తుంటాయి. ఇవి కూడా నైమిత్తిక కర్మల్లో చేరినటువంటివి.
1: పర్ఫార్మింగ్ శ్రాద్ధ యానివర్సరీస్ ఆల్సో ఈజ్ అ టైప్ ఆఫ్ నైమిత్తిక కర్మ అండ్ సచ్ కర్మ.
0: మధ్య మధ్య కొన్ని గ్రహములు కూడా ఏర్పడుతుంటాయి. ఈ గ్రహశాంతి నిమిత్తమే చేసేటువంటి కర్మలు కూడా నైమిత్తిక కర్మలే.
1: కర్మాస్ అండ్ యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ ఫర్ ప్రొపిషియేటింగ్ the different types of stars and planets also may be described as
0: surya grahanamu chandra grahanamu kodanu yerpadutuntai alanti samayamlo manamu aa grahamulu shanti nimittamai chesetunti karmalu kodanu naimittika karmale.
1: Actions performed in connection with solar eclipse and lunar eclipse are also described as naimittika karma.
0: Ee samanyamaintunti yokka manavulu samsara jeevitamunu gadapetunti manavulu aacharinchavalasinatunti naimittika karmalu.
1: These are all actions which will have to be performed by every ordinary human being, a family man.
0: Inka kamya karmalu.
1: The second one is kamya karmas.
0: Anaga sakaramulaku varshamulu kurchali.
1: That means getting the rain in the proper
0: pantalu pandali.
1: Proper time to have good harvest.
0: Ee durbhikshamu povali.
1: To see that the famine doesn't occur.
0: Subhikshamu ravali.
1: To pray for having prosperity.
0: Lokamanta kudanu shantiga undali.
1: The world should enjoy peace and welfare.
0: Taanu swargamunu anubhavinchali.
1: Everyone should enjoy his life.
0: Ihamundu sukhamunu anubhavinchali.
1: He should enjoy this world.
0: Anaga iha paramulu yokka sukhamunu nimittamu loka kalyana nimittamu aacharinchetuvanti karmalanni kudanu kamya karmale.
1: Kamya karma therefore refer to all the actions performed for the welfare in this world as well as in the next world and also for the welfare of the humanity at large.
0: Loka sarastha sukhino bhavantu. Ee yuga yugamuna nundi tarataramana nundi kudanu hindu jati yokka sampradayamlo pradhanamainatundi.
1: One of the important traditions of Hinduism is wishing well for the entire humanity.
0: ఈ విధమైనటువంటి విషయాల హృదయం చేతనే భారతీయ సంస్కృతి నాటి నుండి నేటి వరకు కూడాను ఏ విధమైనటువంటి లోటు లేకుండా జరుగుతూ వస్తుండాలి.
1: ఇండియన్ కల్చర్ హ్యాస్ బీన్ ఏబుల్ టు ఫ్లరిష్ ఫ్రమ్ ద ఏజ్ ఓల్డ్ టైమ్ రైట్ అప్ టు నౌ బికాస్ ఆఫ్ సచ్ బ్రాడ్ ఐడియాస్ అండ్ గుడ్ ట్రెడిషన్స్.
0: లోకం అనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై వరల్డ్?
0: మనమున్నటువంటి యొక్క జీవితము.
1: వరల్డ్ రెఫర్స్ టు అవర్ లైఫ్ ఆన్ ఆర్త్.
0: మన లోకమంటే ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై యూ?
0: అనుకునే దీనికి సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం అని దీనికి నాలుగు విధములైనటువంటి యొక్క తెగలు ఏర్పడుతూ వచ్చాయి.
1: దేర్ ఆర్ ఫోర్ టైప్స్, ఫోర్ స్టేజెస్: సాలోక్య, సామీప్య, సాయుధ్య, సారూప్య.
0: అయితే సాలోక్యం అనగా తాను ఏ విధమైనటువంటి యొక్క చింతనతో తాను జీవిస్తున్నాడు.
1: ఇన్ సాలోక్య వన్ హ్యాస్ టు క్వశ్చన్ అస్ టు వాట్ టైప్ ఆఫ్ లైఫ్ హీ ఈజ్ లివింగ్.
0: లోకమనగా కేవలం ప్రపంచంలో ఉండినటువంటి కొండలు, గుట్టలు, నదులు, ఈ యొక్క పట్టణములు ఇవన్నీ చేరినటువంటివన్నీ కాదు లోకము.
1: హియర్ ద వరల్డ్ డజంట్ రెఫర్ టు ద ఫిజికల్ వరల్డ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద మౌంటైన్స్, ద రివర్స్ అండ్ సిటీస్ అండ్ ద టౌన్స్ ఎట్సెట్రా.
0: మనోమూలం నిజం జగత్. మనస్లోకమే సర్వలోకములకు మూలాధారము.
1: ఇట్ రెఫర్స్ టు ద మైండ్ ఇన్ విచ్ ఆల్ ద వరల్డ్స్ ఎగ్జిస్ట్.
0: ఈ మనోలోకమును స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంచుకున్నప్పుడు, నిస్వార్థంగా ఉంచుకున్నప్పుడు లోకమంతా కూడా పవిత్రంగా ఉంటుంది.
1: ఇఫ్ యూ కెన్ కీప్ యువర్ మెంటల్ వరల్డ్ ప్యూర్, సేక్రెడ్, ఫుల్ ఆఫ్ డివైన్ థాట్స్, యూల్ బి ఎంజాయింగ్ ఆల్ పీస్.
0: ఈ బయట ప్రపంచం అంతా కూడా మనం పచ్చగా చూడాలనుకుంటే ప్రపంచమునకంతా కూడా పచ్చని రంగులు మనం వేయనక్కర్లేదు. మన దృష్టి పచ్చని రంగు వేస్తుంటే జగత్తంతా పచ్చగానే కనిపిస్తుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ ది వరల్డ్ యాజ్ గ్రీన్, you need not make the entire world green by coloring it. You have to wear the spectacles విచ్ విల్ గివ్ ది గ్రీన్ కలర్.
0: కనుకనే దృష్టిని బట్టి సృష్టి ఉన్నది.
1: ది ఎంటైర్ క్రియేషన్ డిపెండ్స్ అపాన్ యువర్ ఓన్ విజన్, యువర్ ఓన్ గేమ్.
0: మన నేత్రమును బట్టి శాస్త్రం ఉంటున్నది.
1: ది ఎంటైర్ స్క్రిప్చర్ డిపెండ్ అపాన్ యువర్ ఓన్ వే ఆఫ్ లుకింగ్.
0: మనలో ఉండేటువంటి యొక్క మనోభావముల యొక్క లోకాన్ని మనం నిర్మలంగా ఉంచుకుంటూ ప్రయత్నించాలి.
1: దేర్ ఫోర్ హ్యావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు హ్యావ్ ఎ ప్యూర్ వరల్డ్ ఇన్ అవర్ ఓన్ మైండ్స్.
0: కనుక పవిత్రమైనటువంటి యొక్క మనస్సుతో ప్రార్థనలు కలిపినప్పుడు పరమాత్మ తత్వం అనేటువంటిది అనుగ్రహించడానికి అవకాశం ఉంటుంది.
1: దేర్ ఫోర్ ఇఫ్ యూ ఓన్లీ యూ కెన్ ప్రే ది అల్టిమేట్ ది ఆల్మైటీ లార్డ్ విత్ ఎ సేక్రెడ్ మైండ్ యూ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ది కరెక్ట్ ప్రూఫ్.
0: ఆత్మీయ ప్రార్థన చేయటమే ప్రధానమైనటువంటి యొక్క మార్గం.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ విత్ ఎ ఫీలింగ్ యూ హ్యావ్ టు ప్రే.
0: అట్టి ప్రార్థనకు ఉపాంగములే ఈ యజ్ఞ యాగాది క్రతువులు.
1: ఇఫ్ యూ వాంట్ టు ప్రే లైక్ దాట్ ఇస్ యజ్ఞాస్ యాగ ఆర్ ఇన్సిడెంట్లీ గోయింగ్ టు హెల్ప్.
0: ఈ స్వార్థము పరార్థము ఇషము పరము రెండింటి యొక్క చేరికగా ఉంటుంది.
1: దిస్ ఇస్ ఎ కాంబినేషన్ విచ్ ఫుల్ఫిల్స్ యువర్ ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అండ్ ఆల్సో ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్.
0: ఇషమున సుఖీంప హేమతారక విద్య, పరమున సుఖీంప బ్రహ్మ విద్య.
1: హేమతారక విద్య, ది ఎడ్యుకేషన్ అసోసియేటెడ్ వరల్డ్ విల్ గివ్ యూ జాయ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ బ్రహ్మ విద్య విల్ గివ్
0: లౌకిక విద్యలన్నీ కూడా నువ్వు ఇషమునకు మాత్రమే ఆనందమును చేకూర్చగలవు.
1: All the education, the worldly education will give you only joy in this world.
0: Brahma Vidya, Tanayaka, Paralokamunu Kudanu, Anandani, Andinchadaniki, Veeluga Untundi.
1: Knowledge of Brahma will give you the real joy and real happiness.
0: Kanukane, Kamya Karmalanaga, Tanaku, Tanalokamunaku, Tanavaralaku Kudanu, Sukhashantinu Chekurchetuvanti Yokka Margamoni.
1: Kamya Karmas, the actions of God under this category refers to the actions which will give you joy to your family, to your to the world at large.
0: Karaka manamu nityamu aacharinchetuvanti poojalu shodashopacharamulu shravanam kirtanam vishnusranam paadasevanam vandanam archanam dasyam sneham aatmanivedanam ee margamulu anni kuda nukudu ivi kevalamu kamya vidyalu maatrame, kamya karmalu maatrame.
1: The 16 types of worship and the 9 types of devotion which we offer every day, all these refer to kamya karmas only.
0: Moodavadi nishiddha karma.
1: The third one is nishiddha karma.
0: Manam konni virchavalsinatundi unnai.
1: There are certain actions which will have to be given up.
0: Aharamunu patte mana yokka mana prabhavam untundadi.
1: Your mind depends upon the food that you take.
0: Kanukane sattvika aharamu atyavasaramu.
1: Therefore, sattvic type of food is essential.
0: Sadhakulaku rajoguna tamoguna sambandhamainatundi aaharamulu poorti nishiddhinchali anaga vadali pettali.
1: Spiritual aspirants should give up food which is associated with either rajoguna or tamoguna.
0: Madhyapanamu mamsaaharamu ityadi mattu padarthamulu anni kuda vadali pettali.
1: One has to give up taking alcoholic drinks, meat and mutton, etc.
0: ఎట్టి ఆహారము అట్టి తలంపులు.
1: యువర్ థాట్స్ డిపెండ్ అపాన్ ద ఫుడ్.
0: కనుకనే మనము నిషిద్ధ కర్మలు అనగా మనం త్యజించవలసినటువంటి కర్మలు ప్రత్యేకంగా కొన్ని ఉంటున్నవి.
1: నిషిద్ధ కర్మ దేర్ ఫోర్ రెఫర్స్ టు ద టైప్స్ ఆఫ్ యాక్షన్స్ విచ్ యూ హావ్ టు గివ్ అప్.
0: ఇది ఆహార విహార నిమిత్తమై మనం ఆచరించవలసినటువంటి ప్రధాన కర్తవ్యములు.
1: దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద టైప్ ఆఫ్ ఫుడ్ అండ్ ద టైప్ ఆఫ్ హ్యాబిట్ దట్ యు హావ్.
0: నేను ఎట్టి ప్రవర్తనలో నేను ఉంటున్నాను అని తనకు తాను పరీక్షించుకోవాలి.
1: వన్ హ్యాస్ టు ఎగ్జామిన్ ఫర్ వన్ సెల్ఫ్ వాట్ టైప్ ఆఫ్ బిహేవియర్ హీ హ్యాస్.
0: నేను చెప్పిన మాటకు తలచిన తలుపుకు నా ప్రవర్తన సరిగా ఉన్నదా లేదా అని చింతించాలి.
1: ఈజ్ దేర్ సింక్రొనైజేషన్ బిట్వీన్ మై థాట్ వర్డ్ అండ్ డీడ్. వన్ హ్యాస్ టు థింక్ ఫర్ వన్ సెల్ఫ్.
0: కానీ నా తలంపు ఎవరికి తెలియదు కదా అని నీవు మాటలు ఎందు పనులు ఎందు మార్పులు సంభవింపచేసుకున్నా నీ తలంపులు లోకులు ఎరుగరు కానీ లోకేష్ తెలుగు.
1: బట్ ఇఫ్ యూ థింక్ దట్ నో వన్ నోస్ యువర్ థాట్స్ అండ్ యువర్ వర్డ్స్ అండ్ డీడ్స్ ఓన్లీ ఆర్ అడ్జస్టెడ్ అదర్స్ మే నాట్ బి నోయింగ్ బట్ గాడ్ సర్టన్లీ నోస్ వాట్ యువర్ థాట్స్ ఆర్.
0: లోకుల కన్నులు కట్టగలవు కానీ చిత్తా వ్రాసే చిత్రగుప్తి కన్నెట్టుల గంతులు కట్టుదురా. చిత్రంగా గుప్తమై ఉంటున్నాడు నీ చిత్తములో భగవంతుడు.
1: యూ మే హైడ్ యువర్ థాట్స్ ఫ్రమ్ ద వరల్డ్ అండ్ వర్ల్డ్లీ పీపుల్ బట్ ద వన్ హూ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ యువర్ హార్ట్ హీ నోస్ ఎవ్రీథింగ్.
0: లోకాన్ని వంచవచ్చు.
1: యు మే డిసీవ్ ది వరల్డ్.
0: లోకాన్ని మరుగుపరచవచ్చు.
2: యు మే మేక్ ది వరల్డ్ నాట్ నో వాట్ యువర్ థాట్స్ ఆర్.
0: లోకానికి కన్నులు కంటలు కట్టవచ్చు.
2: యు మే క్లోజ్ ది ఐస్ ఆఫ్ ది వరల్డ్.
0: కానీ భగవంతుని కన్నులు గంటలు కట్టడానికి వీలు కాదు.
2: బట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు క్లోజ్ ది ఐస్ ఆఫ్ ది లార్డ్.
0: ఏనాటికైనా కూడా నువ్వు ఈ ఫలము మనకు తప్పినది కాదు.
2: సమ్ డే ఆర్ ది అదర్ యు ఆర్ బౌండ్ టు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ యువర్ ఓన్ థాట్స్.
0: కర్మఫల సిద్ధాంతమును మాత్రము తప్పక విశ్వసించక వీలు కాదు.
2: యు మస్ట్ బిలీవ్ ఇన్ ది థియరీ ఆఫ్ కర్మ.
0: కనుక కర్మఫల సిద్ధాంతమును అంగీకరించినటువంటిది పవిత్రమైన భారతదేశము.
2: Bharatiya culture is one which believes in the action and the fruits thereof.
0: Kanukare bhagavatam nandu kudanu karmamuna puttu jantuvu karmamune vruddhi pondi karmamune chanu karmame narunaku daivamu karmame sukadukkamulaku karanamillanu.
2: In Bhagavata it has been said that man is born in action, man develops in action, man ends his life in action. For everything, action is important. Be it for his happiness, for joy or for sorrow, it is the action which is responsible.
0: Karanam, karanam, karma. Ee moodinti yokka sammilatame manavuni yokka jeevitam.
2: The limbs, the action and the person who is doing, a combination of these three is man.
0: Kanuka manavuni yandu pavitramainatuvanti bhavamulu abhiruddhi parchukovali.
2: Therefore, man has to develop sacred thoughts.
0: Pavitramaina bhavamulanu abhiruddhi parchukovalanna saptikamaina aaharam athyavasaram.
2: If you want to develop sacred thoughts, there is a need for taking sattvic food.
0: Idi mitamu gaanu hitamu gaanu kuda undali.
2: The sattvic food also must be in proper
0: dastika aaharam ani kudanu adhikanga manu bhujincharadu.
2: Even if it is sattvic food, you should not eat in excess.
0: కేవలం జీవితం అంతా కూడాను లోక సంబంధమైనటువంటి యొక్క కర్మలు ఎందే మనము దీనిని అంకితం గావించరాదు.
2: వీ షుడ్ నాట్ డెడికేట్ ఆల్ అవర్ యాక్షన్ ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ ఓన్లీ ఎర్నింగ్స్.
0: జీవితము దీర్ఘ ప్రయాణం.
2: లైఫ్ ఈజ్ ఎ లాంగ్ జర్నీ.
0: ఈ దీర్ఘ ప్రయాణంలో మనం చేరవలసినటువంటి గమ్యములకు తగినటువంటి యొక్క శక్తిని మనం సంపాదించుకోవాలి.
2: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అక్వైర్ ద స్ట్రెంగ్త్ టు ట్రావెల్ ఇన్ దిస్ లాంగ్ జర్నీ ఆఫ్ లైఫ్.
0: కనుక పవిత్రమైనటువంటి ఆహారం చేతను పవిత్రమైనటువంటి భావముల చేతను మానవుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోవడానికి కొన్ని విధమైనటువంటి నిషిద్ధమైన అనగా త్యజించవలసినటువంటివి కొన్ని ఉంటున్నవి.
2: ఫార్ హ్యావింగ్ ది ప్రాపర్ సేక్రెడ్ ఫీలింగ్ అండ్ సేక్రెడ్ ఫుడ్ దేర్ ఆర్ సర్టన్ యాక్షన్స్ విచ్ విల్ టు బి గివెన్ అప్ బై మ్యాన్.
0: ఒక భూమిని మనము దున్ని పంట పెట్టవలనన్నా అందులో పురముండినటువంటి యొక్క ముండ్ల చెట్టులో లేక ఇంకే విధమైనటువంటి పనికి మాలినటువంటి యొక్క పైర్లంతా పెరికి వేయాలి.
2: ఇఫ్ యూ వాంట్ టు కల్టివేట్ ఎ పీస్ ఆఫ్ ల్యాండ్, ఇట్ ఇస్ నెసెసరీ టు టేక్ వీడ్స్ అవుట్ ఫస్ట్.
0: దాని తదుపరి దానిని దున్ని దుక్కు చేసి మనం పెట్టవలసినటువంటి యొక్క పంటకు తగినటువంటి విత్తనములు నాటాలి.
2: ఆఫ్టర్ యూ రిమూవ్ ద వీడ్స్, యూ హావ్ టు ప్లౌ ద ల్యాండ్ అండ్ మేక్ ఇట్ రెడీ, దెన్ ఓన్లీ యూ కెన్ సో ద సీడ్స్.
0: అప్పుడే మనం ఆశించినటువంటి యొక్క ఫలమును పంటను కూడా మనం అందుకోగలము.
2: దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు రీప్ ది హార్వెస్ట్ దట్ యు హావ్ ఎక్స్పెక్టెడ్.
0: అదే విధంగానే మనం త్యజించవలసినటువంటి యొక్క భావములు త్యజించిన తర్వాతనే భరించవలసినటువంటి దానికి అవసరమైనటువంటి యొక్క బీజములను మనం నాటుకోవచ్చును.
2: ఓన్లీ ఆఫ్టర్ వీ హావ్ గివెన్ అప్ ద యాక్షన్స్ విచ్ యూ హావ్ టు బి గివెన్ అప్, దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు ఫాలో ది కరెక్ట్ పాత్.
0: కనుకనే మన నిత్య జీవితం లోపల కూడాను నిషిద్ధ కర్మలు అనేటువంటివి చాలా అవసరమైనటువంటివి.
2: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ హావ్ టు రికగ్నైజ్ దట్ ఇన్ డే టు డే లైఫ్ దిస్ నిషిద్ధ కర్మ యాక్షన్స్ విచ్ యూ హావ్ టు బి గివెన్ అప్.
0: నాలుగవది,
2: ఫోర్త్ వన్,
0: ఇది కేవలము పరిహారార్థమై గావించవలసినటువంటిది.
2: దిస్ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఫర్ రీపింగ్ సర్టన్ ఫ్రూట్స్.
0: మనము తెలిసియో తెలియకో ఎన్నో విధమైనటువంటి దోషములు పాపములు చేసి ఉంటాం.
2: Knowingly or not knowing, we perform quite a few actions which may be sin.
0: కొన్ని వీటి పాప పరిహారార్థమే మనం గావించవలసినటువంటి కర్మలు కొన్ని ఉంటున్నవి.
2: In order to pay for and expiate these types of sins,
0: వీటిని భారతీయ మహర్షులందరూ కూడాను తాము అనుభవించి ఆచరించి ఆనందించి లోకానికి అందించిపోయినటువంటి కొన్ని మార్గములు ఉన్నవి.
2: There are certain ways which have been experienced and which are by the great rishis of the olden days of Bharat, and they have shown to the world what path.
0: Anika sadhanalo kuda nu vaadu sadhinchi shodhinchi
2: they have entered into certain spiritual exercises, they have inquired into
0: manavulaku avasaramainatundi yokka margamulu kuda nu bodhinchinaru.
2: They have also taught the certain things which are useful for man.
0: Aviye pavitra kshetra darshanamulani pavitra nadi snanamulani ee papa pariharathamai konni neemamu neeminchutu poyaru.
2: In order to remove the effect of the sin, you have to visit certain sacred places, pilgrim centers, and you have to take bath in certain sacred river.
0: Darshanam papanasanam, sambhashanam sankatanasanam, స్పర్శనం కర్మ విమోచనం అనేటువంటి మూడు మార్గములను పురస్కరించుకుని
2: టు గెట్ ఎ విజన్ ఆఫ్ ద లార్డ్ యూ విల్ బి ఏబుల్ టు ఓవర్కమ్ ద సిన్స్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు టచ్ ది లార్డ్ యూ బి ఏబుల్ టు
0: అప్పుడప్పుడు మనము మానవుని యొక్క మానసిక శాంతి నిమిత్తమై మానసిక పవిత్రత నిమిత్తమై కొన్ని విధమైనటువంటి యాత్రలు కూడా మనం చేయాలి.
2: ఫర్ ది సేక్ ఆఫ్ ద పీస్ ఆఫ్ మైండ్ and the sacredness of mental activity, you have to undertake pilgrimages.
0: ee yatralu ye vidhamainatundi yokka bhavamto undalatunte chitta shuddhi tho nischala bhakti tho palapeksha rahitanga yatralu manam cheyali.
2: When you undertake pilgrimages, you must undertake them with a pure heart, without expecting any fruits thereof, and with full of devotion.
0: Kontha mandi mrakkulu kuda nu kochi vichitrangamainatundi ga untayi.
2: Some people would have taken vows in a very strange way.
0: Oh Venkatramana Swami, na karyamu na bidala pendi na kodukulu chakkaga uttirulai chakkaga pass aitegina nenu vachi na kodukulu cheta neeku athariki talalo undetunte okka ventrukulu neeku arpisthalani mokkuntaru.
2: One vow may be that he may say, if I get all prosperity, if my son passes in the examination, and if everything goes well, well I will bring my son to you, O Venkatramana.
0: ఈనాడు కలి ప్రభావం చేత మరింత విచిత్రమైనటువంటి ఒక చిత్రమైనటువంటి ఒక మార్గాలు కూడా అనుసరిస్తున్నారు.
2: అండ్ ఆఫర్ ద హెయిర్ టు యూ దే సే, అండ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది కలి పర్హాప్స్
0: పేపర్ లో ఉంటుంది 10 లక్షల లాటరీ ఉంటుంది స్వామి, ఆ 10 లక్షలు నాకు వచ్చిందంటే నీకు ఒక 100 రూపాయలు చెల్లిస్తానంటారు.
2: Another type of vow is, Swami, when there is a lottery which is likely to get 10 lakhs for this first prize, if I get that particular thing, I'll offer you 100 rupees.
0: ee vidhanga mokkulopala daivanni ye vidhanga veellu bhavistunnaru aneetundi manam vicharinchali.
2: When one undertakes such work, what type of feeling do they have towards God? This has to be examined by us.
0: Nee 100 rupayalu kosam bhagavantudu akkada kaachukoni untunnada?
2: Do you think that God is waiting for your 100 rupees?
0: Sarvagnudu, sarvavyapakudu, sarvashaktimayudu yokka bhagavantudiki nee vicheetundi 100 rupayalu entadi?
2: For God, who is omnipresent, omnipotent and omniscient, what is
0: tana gaurikanga konni aa yokka vivekaanni tana chintichukolekapothunnadu. Bhagavantuda, ee 10 lakhala rupayalu naaku vachetattu cheyi anega chesedevaru bhagavantude. Taane 10 lakhala taniki andistunte taanu 100 rupayalu inka bhagavantudiki emi andinchatam?
2: Look at
0: ee enta telivu takkuva.
2: Look at the lack of intelligence in this kind of prayer. He says, well, oh God, by your own capacity, if you can just get me 10 lakhs of rupees, I'll give you 100 rupees. For God, who has got that capacity, where is the need for this 100 rupees?
0: Deshakala paristhitulu yokka prabhavanu puraskarinchukoni kalilo vichitramainatundi yokka buddhulu kudanu abhirudhi avutunnayi.
2: In the Kali age, depending upon the circumstances of the place, the different very strange thoughts are occurring in the minds of men.
0: భగవంతునికి తుచ్చమైన బొచ్చు ఇచ్చి ఉత్తమమైనటువంటి కోరికలు కోరడానికి ప్రయత్నిస్తున్నారు.
2: పీపుల్ ఆర్ ట్రైయింగ్ టు ఆఫర్ ద యూజ్లెస్ హెయిర్ టు గాడ్ అండ్ ఆస్పైరింగ్ టు గెట్ క్వైట్ అ లాట్ ఆఫ్ ప్రాస్పెరిటీ.
0: ఇది కాదు నిజమైనటువంటి ప్రార్థన, ఇది కాదు నిజమైనటువంటి భక్తి.
2: దిస్ ఇస్ నాట్ ఎ ప్రాపర్ ప్రేయర్, దిస్ ఇస్ నాట్ ప్రాపర్ డివోషన్ ఐదర్.
0: మీ దగ్గర విలువైనటువంటిది ఒకటి ఉన్నది.
2: దెర్ ఇస్ వన్ మోస్ట్ వాల్యుబుల్ థింగ్ విచ్ యూ హ్యావ్ విత్ యూ.
0: ఆ విలువైనటువంటి హృదయాన్ని భగవంతునికి అర్పించాలి.
2: That is the valuable heart. You offer it to God.
0: దీనిని మీరా చెప్పింది. ఏ హృదయమును శక్తి పోయిస్తే నాకు మగిడి దానిని అర్పించు మహితమూర్తి. పరగ వేరేమి చెప్తు నీ పాదార్చనకును. ఇంక నేను తెచ్చేటువంటి ఏమీ లేదు, నీవిచ్చినటువంటిదే నీకు అర్పిస్తున్నాను, ఇది కూడా నువ్వు నాది కాదు.
3: ఇదే నిజమైనటువంటి యొక్క పరిపూర్ణమైనటువంటి యొక్క భక్తి.
2: మీరా హెస్ సేడ్ ద సేమ్ థింగ్. షీ సేస్ దట్ వెల్ ఓ గాడ్, వాట్ ఎవర్ హార్ట్ యూ హ్యావ్ గివన్, దట్ అలోన్ ఐ కెన్ ఆఫర్ టు యూ. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్. దిస్ ఈజ్ ప్రాపర్ టైప్ ఆఫ్ డివోషన్.
3: ఇచ్చిన లేవర్
2: హూ హ్యాస్ గివన్ యూ,
3: నీవే.
2: It is you who have given.
3: Need niki arpitam chestunnanu.
2: I can offer that which you have given to you.
3: Kaani intati vivekam andariki kaligatam ledu.
2: But unfortunately all people do not have this kind of wisdom.
3: Gangalo nilchukuntaru, Godavarilo nilchukuntaru, Krishna lo nilchukuntaru, Keshavaya namaha, Narayana namaha, Madhavaya namaha, Ganganeelu gangake arpitam chestunnaru. తాను ఏదో వీడి తాత సొత్తు తెచ్చి అర్పితం చేసినట్టుగా భావిస్తున్నారు. నేను చేస్తున్నాను అనేటువంటి ఒక భావమే పెద్ద చెడ్డ భావం.
2: ద గ్రేటెస్ట్ వీక్నెస్ ఈస్ టు థింక్ దట్ యు ఆర్ ద డూయర్, యు ఆర్ డూయింగ్ ఇట్.
3: నీవు చేసేది ఏమీ లేదు.
2: యు ఆర్ డూయింగ్ నథింగ్.
3: నీవు కేవలము నిర్మల చిత్తుడై ఉంటే చేయవలసినంతా తానే చేస్తాడు.
2: ఇఫ్ యు హ్యావ్ ఎ ప్యూర్ హార్ట్, ఇట్ ఈస్ హీ హూ డస్ వాట్ ఎవర్ ఇస్ టు బి డన్ విల్ బి డన్ బై హిమ్.
3: పసిబిడ్డను తల్లి తొట్టెలో పడబెడుతుంది.
2: మదర్ కీప్స్ ది ఇన్నోసెంట్ స్మాల్ చైల్డ్ ఇన్ ద క్రేడిల్.
3: కానీ అన్ని తల్లి పైన ఆధారపడినటువంటి ఈ బిడ్డకు తల్లియే క్షణక్షణములకు ఆ అవసరాన్ని బట్టి తానే బిడ్డ సేవ చేస్తూ వస్తుంటారు.
2: ది మదర్ నోస్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ ది చైల్డ్ అకార్డింగ్ టు ది నీడ్స్ ఆఫ్ ది చైల్డ్ ఎవ్రీ టైమ్ వెన్ షీ ప్లేసెస్ ఎంటైర్ ట్రస్ట్ ఇన్ మదర్.
3: అనగా శరణాగతి అయినటువంటి యొక్క సాధకులకు సర్వము కూడాను భగవంతుడే చూసుకుంటాడు.
2: ఫర్ ఎన్ ఆస్పిరెంట్ హూ హ్యాస్ సరెండర్డ్ హిమ్సెల్ఫ్ టోటలీ, గాడ్ విల్ లుక్ ఆఫ్టర్ హిమ్.
3: అయితే అందరికి మీ ఇట్టి పవిత్రమైనటువంటి ఉన్నత స్థాయి మనకు లభించడం లేదు.
2: బట్ ఆల్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు అటైన్ దిస్ స్టేట్ ఆఫ్ సరెండర్షిప్.
3: ఇది చేత కాదని కూడాను మనం నిరుత్సాహంగా నిస్పృహకు మనకు గురి కాకూడదు.
2: దెర్ ఇస్ నో నీడ్ ఫార్ ఫీలింగ్ డెస్పరేట్ విత్ ది ఫ్యాక్ట్ దట్ యు
3: హావ్ ప్రయత్నం. మనం చేయాలి
2: వాట్ ఎవర్ వీ క్యాన్ విల్ హావ్ టు డూ.
3: మన ప్రయత్నమును పురస్కరించుకుని భగవంతుని అనుగ్రహం కూడా చేరుతుంటాది.
2: గాడ్స్ గ్రేస్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ యాక్షన్ అండ్ ఎఫర్ట్ పుట్ ఇన్.
3: కనుకనే మనము చేయవలసినటువంటివి సక్రమమైనటువంటి మార్గంలో సరైనటువంటి చిత్తంతో ఆచరించడానికి ప్రయత్నించడం.
2: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు డూ వాట్ ఎవర్ వీ హావ్ టు డూ ఇన్ ది ప్రాపర్ వే విత్ ఎ ప్యూర్ హార్ట్.
3: శాస్త్రములు, వేదములు, ఇతిహాసములు, పురాణములు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడాను మానవుని గమ్యము చేర్చడానికి ఒక విధమైనటువంటి ఒక సోపానములే.
2: ఆల్ ద స్క్రిప్చర్స్, వేదాస్, ఉపనిషత్స్ అండ్ ఎవ్రీథింగ్ కెన్ ఓన్లీ లెట్ యు నో ది వే టు
3: సర్వ వేదముల సారము, సర్వ ఉపనిషత్తుల సారము,
2: ద ఎసెన్స్ ఆఫ్ ఆల్
3: శాస్త్రముల యొక్క సారము,
2: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఉపనిషత్స్ అండ్ స్క్రిప్చర్స్.
3: సర్వ వేదాంతముల యొక్క గమ్యము దైవం ఒక్కటే.
2: The goal of everything is only God.
3: Margamulu veru veru.
2: The ways are different.
3: Kani margamulu puraskarinchukoni bhagavantuku kuda nu verani bhavinchukotam veritanam.
2: It is foolish to think that God is different because the paths are different.
3: Kanuka manamu ee gamyanni maatrame lakshyam nanduchukoni dannilu kavadaniki tagina krishi manam cheyali.
2: Therefore we have to make an effort keeping the goal in view to justify and to sanctify our own lives.
3: Manam enno rakamulainte pushpamulato pooja chestunnamu.
2: We are worshiping the Lord with a different type.
3: Kontha mandi gulabi pushpamule techi pooja cheyalanukuntunnamu.
2: Some people think that they'll have to worship the Lord with rose.
3: Mari kontha mandi edo oka vidhamante tamara pushpamule arpitam gavinchalani aashistuntaru.
2: Some people think that they'll have to offer lotus flower.
3: Shrungaramulu veru bangaram okkate, pasula vannalu veru paalu okkate, జీవ జంతులు వేరు జీవుండు ఒక్కడే, జాతి నీతులు వేరు జన్మం ఒక్కటే, దర్శనములు వేరు దైవము ఒక్కడే, పూల జాతులు వేరు పూజలు ఒకటే.
2: ది జ్యువెలరీ మే బి డిఫరెంట్ బట్ ద గోల్డ్ ఈజ్ వన్. ది కౌస్ మే బి డిఫరెంట్ బట్ ద మిల్క్ ఈజ్ వన్. ది విజన్స్ మే బి డిఫరెంట్ బట్ ద గాడ్ ఈజ్ వన్ అండ్ అల్టిమేట్లీ ది గాడ్ అలోన్ ఈజ్ వన్.
3: కనుక నీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం దర్శింపచేసేది ఆత్మజ్ఞానం.
2: The knowledge of Atma is to get a vision of unity which is common in the diverse world.
3: దీనిని పురస్కరించుకుని ఈశావాస్యం ఇదం సర్వం ఈశ్వర సర్వభూతానాం.
2: It is in this context it has been said that the entire
3: universe is sarvabhutantaratma.
2: The entire world is saturated and permeated.
3: అందరి ఎందు ఉండినటువంటి దైవం ఒక్కడే అనేటువంటిది గుర్తించున్నప్పుడు ఇందులో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం ఏ విధంగా ఆచరణలో పెట్టడం లేదు.
2: ఇఫ్ యూ రికగ్నైజ్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ ది సేమ్ గాడ్, ద వన్ గాడ్ హూ ఈస్ ది రెసిడెంట్ ఆఫ్ ఆల్ హార్ట్స్, హౌ ఇస్ ఇట్ డిఫికల్ట్ టు ప్రాక్టీస్ ఎనీథింగ్ అట్ ఆల్?
3: కేవలం ఏకత్వాన్ని మనం బోధిస్తున్నాము, ఉచ్చరిస్తున్నాము, కానీ భిన్నత్వాన్ని అనుభవిస్తున్నాము.
2: బట్ వీఆర్ ఓన్లీ అట్టరింగ్ ద యూనిటీ ఆర్ ది యూనిఫైయింగ్ ప్రిన్సిపల్, బట్ వీఆర్ ప్రాక్టీసింగ్ ద డైవర్సిటీ.
3: కొంతమంది దైవానికి ద్రోహం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు.
2: సమ్ పీపుల్ ఆర్ ట్రైన్ టు డిసీవ్ ఈవెన్ గాడ్.
3: కానీ ఇది వారు దైవానికి ద్రోహం చేస్తున్నారనుకుంటారు. చాలా పొరపాటు. దైవానికి ఎవరు కూడా ద్రోహం చేయలేరు, తనకు తాను ద్రోహం చేసుకుంటున్నాడు.
2: దే థింక్ దట్ దే ఆర్ డిసీవింగ్ గాడ్, బట్ సర్టన్లీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిసీవ్ గాడ్. హీఈస్ డిసీవింగ్ హిమ్సెల్ఫ్.
3: ఎట్టి కుచ్చితమైనటువంటి భావములు కానీ, ఎట్టి వంచితమైనటువంటి భావములు కానీ, ఎట్టి కుయుక్తులతో కూడిన భావములు కానీ, ఇది తనను తాను వంచన చేసుకోవటమే కానీ దైవత్వాన్ని వంచన చేయటం ఏమాత్రం కూడా కుదరదు.
2: విత్ వాట్ ఎవర్ క్రూక్డ్ థాట్స్, విత్ వాట్ ఎవర్ డిసీట్ఫుల్ థాట్స్ వన్ మే బి ఇండల్జింగ్ ఇన్, దిస్ విల్ బి డిసీవింగ్ హిమ్సెల్ఫ్. యూ కెన్ నెవర్ డిసీవ్ గాడ్.
3: కనుక మంచి చేసినా చెడ్డ చేసినా తనకు తాను చేసుకోవటమే.
2: బి ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, వాట్ ఎవర్ వన్ డస్, హీఈస్ డూయింగ్ ఇట్ ఫర్ హిమ్సెల్ఫ్.
3: కనుక ఇట్టి సత్యాన్ని గుర్తించి మానవుడు సమస్త జీవుల యొక్క ఆనందమును, సమస్త జీవుల యొక్క శాంతి సంతోషములను ఆశించడానికి తగినటువంటి కృషి చేయాలి.
2: రికగ్నైజింగ్ దిస్ పర్టికులర్ ట్రూత్, మ్యాన్ హ్యాస్ టు షేప్ అండ్ డిజైన్ హిస్ బిహేవియర్ అండ్ ఎక్స్పీరియన్స్.
3: లోకశాంతి నిమిత్తమై యజ్ఞయాగాదులు జరుగుతుంటాయి.
2: ది యజ్ఞాస్ అండ్ యాగాస్ ఆర్ పర్ఫార్మ్డ్ ఫర్ ది పీస్ ఆఫ్ ద వరల్డ్.
3: అనగా ఏమి, దైవమును ప్రసన్నులు గావించినప్పుడు, ప్రసన్నుని గావించినప్పుడు జగత్తంతా ప్రసన్నతగా ఉంటుంది.
2: ది హోల్ ఐడియా బిహైండ్ దట్ ఈస్ ఇఫ్ యూ కెన్ ప్లీజ్ గాడ్ ద ఎంటైర్ వరల్డ్ ఈస్ ప్లీజ్డ్.
3: కనుక దైవమును ప్రసన్నుడు గావించుకునేటువంటి యొక్క మార్గమే ఈ యజ్ఞయాగాది క్రతువులు.
2: యజ్ఞాస్ యాగాస్ అండ్ సచ్ అదర్ సాక్రిఫైసెస్ ఆర్ ఓన్లీ మెథడ్స్ ఆఫ్ ప్లీజింగ్ గాడ్.
3: దీని యందు మరి ఒక అంతరార్థం కూడా ఉంటున్నది.
2: దేర్ ఈస్ వన్ మోర్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ దిస్.
3: ఈ జగత్తునకు సర్వమును అనుగ్రహించినటువంటి వాడు భగవంతుడు.
2: ఇట్ ఈస్ గాడ్ హూ హాస్ గివన్ ఎవ్రీథింగ్ టు దిస్ వరల్డ్.
3: తాను అనుగ్రహించినటువంటిది తనకు అర్పితం చేయటమే సాధకుని యొక్క కర్తవ్యం.
2: ది డ్యూటీ ఆఫ్ ఎ సాధక ఈస్ ఓన్లీ టు రిటర్న్ వాట్ గాడ్ హాస్ గివన్ హిమ్.
3: ఆ అర్పితం చేయటం లోపల కేవలము తన యొక్క ఆనంద నిమిత్తమే అర్పితం చేసినట్టే గాని తాను ఇందులో పెద్ద త్యాగం చేసినట్టు కాదు.
2: వెన్ హీఈస్ ఆఫరింగ్ టు గాడ్ ఎనీథింగ్, హీఈస్ ఆఫరింగ్ ఫర్ హిజ్ ఓన్ జాయ్, బట్ నాట్ యాజ్ ఇఫ్ హీఈస్ సాక్రిఫైసింగ్ సంథింగ్.
3: లౌకిక దృష్టిలో మాత్రము మనం ఏదో భగవంతునికి అర్పితం చేసినట్టుగా మనం భావిస్తుంటాము.
2: ఇన్ ది వరల్డ్లీ వ్యూ వీ థింక్ దట్ వీఆర్ ఆఫరింగ్ సంథింగ్ టు గాడ్.
3: అప్పుడే మనకు శాంతి సంతోషం లభిస్తున్నాయని భావిస్తున్నాము.
2: వీ గెట్ ది ఫీలింగ్ as of joy and happiness only when we offer. దీనిని
3: పురస్కరించుకునే వేదమునందు నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనేకే అమృతత్వ మానసు. త్యాగం చేత అమృతత్వాన్ని మనకు లభిస్తుందని చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
2: ఇట్ ఇస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వేదాస్ హావ్ డిక్లేర్డ్ దట్ ఓన్లీ బై రినన్సియేషన్ అండ్ త్యాగ యూ బి ఏబుల్ టు గెట్ ఇమ్మార్టాలిటీ.
3: కనుక వ్యక్తిత్వాన్ని త్యాగం చేయాలి.
2: యూ హావ్ టు సాక్రిఫైస్ యువర్ ఇండివిజువాలిటీ.
3: సమష్టిత్వాన్ని మనం అభివృద్ధి పరచాలి.
2: యూ హావ్ టు డెవలప్ కలెక్టివిటీ.
3: సమాజంలో మనం ప్రవేశించాలి.
2: యూ హావ్ టు ఎంటర్ ఇన్ టు ది సొసైటీ.
3: సమాజం యొక్క స్వరూపంలో ఉన్నటువంటి సర్వీసుని సేవించాలి.
2: యూ హావ్ టు వర్షిప్ ద లార్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది సొసైటీ.
3: ఎందుకనగా సువిశాల జ్ఞానతత్వాన్ని చూడలేనటువంటి మానవుడు, జీవిత అంతరాంతరాలలో ప్రవేశించలేనటువంటి మానవుడు విశ్వశాంతిని ఏ రీతిగా సాధించగలడు?
2: హౌ కెన్ ఎ మ్యాన్ హూ డజంట్ హ్యావ్ దట్ బ్రాడ్ మైండ్ and capacity to understand the subtleties of the knowledge, how can he just bring about peace for the entire universe?
3: Vishya shanti samaj shanti pai aadharapadi unnadi.
2: Peace of the world depends upon peace of the society.
3: Samaj shanti vyakti pai aadharapadi unnadi.
2: Peace of the society depends upon peace of the individual.
3: Vyakti shantiga undinappude samajanni shanti roopamlo teerchididdavachu.
2: Only when the individual is enjoying peace he can
3: సమాజం శాంతి భద్రతతో ఉండినప్పుడే దేశమంతా శాంతి భద్రతతో నిండి ఉంటుంది.
2: ఓన్లీ వెన్ ది సొసైటీ ఈజ్ పీస్ఫుల్ ద వరల్డ్ విల్ ఎంజాయ్ పీస్.
3: కనుక వ్యక్తి, సమాజము, విశ్వము ఈ మూడు కూడా త్రిమూర్తాత్మక స్వరూపాలు.
2: ఇండివిజువల్, ది సొసైటీ అండ్ ద వరల్డ్ are three forms of the same entity.
3: అన్యోన్య ఆశ్రయాలు.
2: They are mutually dependent.
3: అవినాభావ సంబంధాలు.
2: There is integral relationship between them.
3: కనుక వ్యక్తి యొక్క ఆనందాన్ని మొట్టమొదట మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: Therefore, we have to develop the individual happiness.
3: ఈ ఆనందాన్ని మనం సమాజంలోతో నింపాలి.
2: We have to fill the society with the joy which individual gets.
3: సమాజంతో నింపినటువంటి ఆనందంతో లోకాన్నంతా కూడా మనం వ్యాపింప చేయాలి.
2: ఆఫ్టర్ ఫిల్లింగ్ ది సొసైటీ విత్ దట్ జాయ్, వి హావ్ టు సీ దట్ ఇట్ స్ప్రెడ్స్ టు ద ఎంటైర్
3: హ్యూమానిటీ. సంతోషమును కూడాను స్వార్థంగా నింపుకోకూడదు.
2: ఈవెన్ వెన్ యు ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ ద జాయ్, యు షుడ్ నాట్ బి సెల్ఫిష్ జాయ్.
3: కేవలం తైలం పైన వేసినటువంటి యొక్క నీటి పొట్టు వలె కానీ, లేక నీటి పైన పెట్టినటువంటి యొక్క తైల పొట్టు వలె కానీ మన జీవితం ఏకాకి జీవితంగా గడపకూడదు.
2: యు షుడ్ నాట్ లివ్ ది లైఫ్ ఆఫ్ సాలిటరీనెస్ అండ్ సెల్ఫిష్నెస్ లైక్ a drop of oil in water.
3: ఎవరిని ద్వేషించకూడదు.
2: యూ షుడ్ నాట్ హేట్ ఎనీవన్.
3: ఇది భగవద్గీత యొక్క సారాంశం.
2: దిస్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్
3: అద్వేష్ట సర్వభూతానాం.
2: డోంట్ హేట్ ఎనీ లివింగ్ బీయింగ్.
3: ఎవరు ద్వేషించినా నిన్ను నీవు ద్వేషించుకున్న వాడే.
2: హూమ్ సో ఎవర్ యూ హేట్, యూఆర్ హేటింగ్ యువర్.
3: నా తల్లి, నా తండ్రి, నా అక్క, నా చెల్లెళ్ళు, నా పుత్రులు, నా భార్య అని ఇంత మాత్రమే కేవలము ఒక సంకుచితమైనటువంటి యొక్క చిన్న కుటుంబంగా నువ్వు భావించరాదు.
2: You should not think in terms of the narrow family bonds of your father, your mother, your wife, your children, your brother.
3: Ni vishya kutumbanga neevu bhavinchali.
2: You have must have the concept of
3: hrudayanni vishalamaga chesukovali.
2: You should broaden your heart.
3: Appude aa vishala hrudayam nunde daivam nivasinchadaniki veelavutundi.
2: Only in such a broad heart God dwells.
3: ఇలాంటి విశాల భావమును పెంచుకునే నిమిత్తమై యజ్ఞయాగాది కృతముల ద్వారా త్యాగ భావమును, వ్యక్తిత్వమును త్యాగము గావించుకునేటువంటి యొక్క మార్గమును బోధిస్తూ వచ్చాయి.
2: యజ్ఞాస్ యాగాస్ దే టీచ్ మ్యాన్ టు డెవలప్ ఎ బ్రాడ్ మైండ్, గివ్ అప్ హిజ్ ఇండివిజువల్ ఫీలింగ్ అండ్ సెల్ఫిష్నెస్.
3: ఆనాటి మహర్షులు చెప్పినటువంటి మాటలే మంత్రములుగా మారిపోయినాయి.
2: వాట్ ఎవర్ వర్డ్స్ వర్ అటర్డ్ బై ది మహర్షిస్ ఆఫ్ దోస్ డేస్, దే హావ్ టేకన్ ద షేప్ ఆఫ్
3: మంత్రములు వేరు, మాటలు వేరు కాదు.
2: Words and mantras are not different from each other.
3: పవిత్రమైనటువంటి హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి ప్రతి శబ్దం కూడాను మంత్ర స్వరూపంగా రూపొందింది.
2: ఎవరీ సౌండ్ విచ్ ఎమర్జెస్ ఫ్రమ్ ఎ సేక్రెడ్ అండ్ ప్యూర్ హార్ట్ ఇస్ ఎ మంత్ర.
3: తాము పెట్టినటువంటి ప్రతి పాదం కూడాను ఒక పుణ్యక్షేత్రంగా రూపొందింది.
2: Wherever such a person puts his foot, it becomes a pilgrim center.
3: చూచిన చూపులు అన్ని కూడాను పవిత్రమైనటువంటి ఒక సౌందర్య చూపులుగా మారిపోయినాయి.
2: వాట్ ఎవర్ లుక్స్ ఆర్ గివెన్, ఆల్ దోస్ లుక్స్ విల్ బి సేక్రెడ్ లుక్.
3: కను సర్వత్రా వారు శివం మంగళకరంగా చూస్తూ వచ్చారు.
2: ఎవ్రీథింగ్ బికమ్స్ ఆస్పిషియస్.
3: సర్వమును సుందరంగా భావిస్తూ వచ్చారు.
2: ఎవ్రీథింగ్ లుక్స్ బ్యూటిఫుల్.
3: సర్వము కూడాను నిత్యంగా భావిస్తూ చూచారు.
2: ఎవ్రీథింగ్ బికమ్స్ పర్మనెంట్.
3: కనుకనే సత్యం శివం సుందరం అనేటువంటి స్వరూపాన్ని పొందినారు.
2: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ సత్యం శివం సుందరం ఎమర్జ్.
3: కానీ మన యొక్క జీవితము ఈ సత్యం శివం సుందరం ఆత్మ సత్యం.
2: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్ ఇన్ టు సత్యం శివం సుందరం.
3: హృదయం శివం,
2: ఆత్మ ఈజ్ సత్యం.
3: మన భావం సుందరం.
2: హార్ట్ ఈజ్ శివం.
3: మన హృదయం నందే ఉంటున్నాయి.
2: దేర్ఫోర్ సత్యం శివం సుందరం దే ఎగ్జిస్ట్ ఇన్ అవర్.
3: దీనిని యంత్రం, మంత్రం, తంత్రం అన్నారు.
2: ది సేమ్ థింగ్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ యంత్రం, మంత్రం అండ్ తంత్రం.
3: మన దేహమే ఒక యంత్రము.
2: అవర్ బాడీ ఇస్
3: మన శ్వాసమే ఒక మంత్రము.
2: అవర్
3: మన హృదయమే తంత్రము.
2: అవర్ హార్ట్ ఈజ్.
3: ఈ శ్వాసాన్ని ఏ విధంగా విచ్చరిస్తున్నామో యోచించుకోవచ్చును. సో ఇది మంత్రం కాదా? మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో కూడా మంత్ర రూపం చేరింది.
2: ఇన్ ఇన్హేలింగ్ అండ్ ఎగ్జేలింగ్, ఇన్ బ్రీతింగ్ దేర్ ఇస్ దిస్ మంత్ర అసోసియేటెడ్. సో హమ్ ఐ ఆమ్ దట్.
3: ఏదో ఒక గురువుల దగ్గరికి వెళ్లి వారిని ప్రార్థించి వారిని ఆశ్రయించి ఏదో ఒక కొత్త మంత్రాన్ని మనం స్వీకరించినట్టుగా భావిస్తున్నాము. కాదు కాదు, నిత్య జీవితం లోపల మన దేహం నుండి కూడాను అంతర్వాణి క్షణ క్షణములకు కూడాను సోహం సోహం సోహం, నీవే దైవము, నీవే దైవం, నీవే దైవమని ఒక్క దినమునకు 21,600 పర్యాయములు బోధిస్తుంటే దీన్ని లక్ష్యం చేసుకోవటం లేదు. ఏదో గురువు దగ్గరికి పోయి చేతిలో కాసులు చెవులో మంత్రము చెప్పేస్తే అది పెద్దని భావించి దానిని ఆశ్రయిస్తూ వస్తున్నావు. ఇది చాలా పొరపాటు. ఈ ఇమిటేషన్లు మనకు ఉండకూడదు. మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనము అనుసరించాలి.
2: We feel that when we go to a guru and pay him money, and get one mantra, that is a great thing. Well, this is a wrong thing. Instead of that, we in our own breathing 21,600 times a day, we repeat the real mantra, and that mantra of Soham Tattva.
3: The moment
2: you recognize the secret, your mind becomes a real guru for you.
3: కనుక సమస్త శాస్త్రములు యందు కూడాను చక్కని ఒక చిటికాగా చెప్పినటువంటి యొక్క మంత్రముల లోపల దైవత్వాన్ని నీ హృదయమునందే ప్రతిష్ఠించుకోమని చెప్పింది.
2: All the scriptures have declared that you should establish God in your own heart.
3: ఈ కర్మకాండ యందు ఉండేటువంటి రహస్యాన్ని తిరిగి ఈ కర్మకాండ జ్ఞాన మార్గం వరకు ఏ విధంగా ప్రయాణం అవుతుందని మనము ఈ వచ్చేటువంటి ఈ 7 దినముల్లో దీన్ని పూర్తి మనము చూడగలుగుతాం.
2: ది సీక్రెట్ ఆఫ్ కర్మకాండ అసోసియేటెడ్ విత్ యాక్షన్ అండ్ హౌ దిస్ బికమ్స్ జ్ఞానకాండ, విల్ బి స్పెండింగ్ టైమ్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్ వితౌట్ వేస్టింగ్ టైమ్,
3: కాయమును నిరుపయోగపరచక,
2: వితౌట్ మిస్యూజింగ్ యువర్ బాడీ,
3: కర్తవ్యాన్ని నిర్వర్తించి,
2: డిశ్చార్జింగ్ వన్స్ డ్యూటీ,
3: సార్థకం చేసుకోండి,
2: శాంక్టిఫై యువర్ లైఫ్,

0: విద్యార్థులారా,
1: డియర్ స్టూడెంట్స్,
0: భగవంతుడు ఆకాశముల కంటే నిర్మలమైనటువంటి వాడు.
1: గాడ్ ఈజ్ ప్యూరర్ దాన్ స్కై ఆర్ ఇథర్.
0: తారా రవి శశి దై సూర్యచంద్ర నక్షత్రాదులు కూడాను దైవం యొక్క నేత్రములు.
1: సర్ గాడ్ సన్, మూన్ అండ్ స్టార్స్ ఆర్ ద ఐస్ ఆఫ్ గాడ్.
0: వ్యాపక పవన శ్యామల దైవం. వాయువు వలె సర్వత్ర వ్యాపించినటువంటి వాడు దైవం.
1: లైక్ ఎయిర్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: ఇట్టి దైవత్వాన్ని గుర్తించవలనన్న మానవోపాధులైనటువంటి దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించినప్పుడే ఈ విశాలత్వమైన, ఈ నిర్మలమైన, ఈ పవిత్రమైన ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలైజ్ సచ్ గాడ్, యూ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ సచ్ యాజ్ బాడీ, సెన్సస్, మైండ్ అండ్ ఇంటలెక్ట్. దెన్ ఓన్లీ యుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ గాడ్ హూ ఈజ్ సో వాస్ట్, సో ప్యూర్ అండ్ సో సీక్రెట్.

0: ప్రపంచమంతయు కూడాను క్షత్రజ్ఞుల యొక్క సమ్మిళిత స్వరూపం. ద ఎంటైర్ వరల్డ్ క్రియేషన్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద ఫీల్డ్ అండ్ ద ఇండ్వెలర్. ప్రకృతి యొక్క ప్రతిబింబమే మానవుని శరీర క్షేత్రం.
1: మ్యాన్స్ ఫిజికల్ బాడీ ఈజ్ ఎ సింబుల్ అండ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఎంటైర్ క్రియేషన్.
0: విశ్వమునందు ఏ చేతన అచేతనములు ఉన్నవో అవన్నీ కూడాను మానవుని యొక్క దేహమునందే ఈమిడి ఉన్నది.
1: ఆల్ దట్ యు ఫైండ్ బోత్ కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ అండ్ ఇనర్ట్ ఇన్ ద వరల్డ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ది హ్యూమన్ బాడీ.
0: ఈ ప్రపంచమంతయు కూడాను మానవుని యందుండినటువంటి యొక్క ప్రతిబింబంలే, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: వాట్ ఎవర్ యు ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఇన్నర్ బీయింగ్.
0: అయితే ఈ శరీరేంద్రియ మనోబుద్ధులను గుర్తించినంత మాత్రమున చాలదు.
1: ఇఫ్ యు మియర్లీ రికగ్నైజ్ ది బాడీ, ది సెన్సెస్, ద మైండ్ అండ్ ఇంటెలిజెన్స్, ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్.
0: ఈ క్షేత్రమును గుర్తించేటువంటి క్షేత్రజ్ఞుడు ప్రత్యేకంగా ఉంటున్నాడు.
1: ద నోవర్ ఆఫ్ దిస్ ఫీల్డ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ ఫీల్డ్.
0: క్షేత్రజ్ఞుని గుర్తించినప్పుడే క్షేత్రం యొక్క విచారం మనకు అక్కరలేదు. అంతవరకు మాత్రం క్షేత్రాన్ని మనము తగినటువంటి యొక్క రీతిలో అనుభవించుటకు తగిన ప్రయత్నం చేయాలి.
1: ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్ ద నోవర్ ఆఫ్ ద ఫీల్డ్ యూ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ కరెక్ట్లీ ద ఫీల్డ్ ఇట్ సెల్ఫ్. బట్ అంటిల్ సచ్ టైమ్ దెర్ ఇస్ నీడ్ ఫార్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ బాడీ అండ్ ది అదర్ ఎక్విప్మెంట్.
0: ఈ క్షేత్రజ్ఞుడిని తెలుసుకోవాలంటే జ్ఞానం కావాలి.
1: ఇఫ్ యు వాంట్ టు నో దిస్ నోవర్ దెర్ ఇస్ నీడ్ ఫర్ నాలెడ్జ్. జ్ఞానం
0: ఏమిటి? ఈ జ్ఞానం,
1: వాట్ ఈస్ దిస్ నాలెడ్జ్?
0: కేవలము బుకిష్ అక్కర్లేదు. అంతవరకు మాత్రం క్షేత్రాన్ని మనము తగినటువంటి యొక్క రీతిలో అనుభవించుటకు తగిన ప్రయత్నం చేయాలి.

0: కేవలము బుకిష్ నాలెడ్జ్ కాదు.
1: ఈజ్ ఇట్ బుకిష్ నాలెడ్జ్? నో, ఇట్ ఈస్ నాట్
0: సూపర్ఫిషియల్ నాలెడ్జ్ కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: జనరల్ నాలెడ్జ్ అసలే కాదు.
1: నాట్ ఈవెన్ జనరల్ నాలెడ్జ్.
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఇది వ్యక్తిగతమైనటువంటిది.
1: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఇట్ రెఫర్స్ టు ద ఇండివిజువల్స్.
0: ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ అనుకుంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇది కూడాను ఒక వ్యక్తిగతమైనటువంటి యొక్క హద్దులతో ఇమిడి ఉంటున్నది.
1: ఈవెన్ ఇఫ్ యు టేక్ ద ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ ఆర్ ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఇండివిజువల్.
0: ఇవన్నీ కూడాను కేవలము భౌతికమైన లౌకికమైన జ్ఞానములు.
1: ఆల్ దీస్ నాలెడ్జ్ రిలేట్స్ టు ద ఫిజికల్ వరల్డ్ అండ్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
0: వస్తు విచారణ చేత గుర్తింపబడేటువంటి యొక్క జ్ఞానము ఇది పదార్థ జ్ఞానము.
1: బై ఎన్క్వైరింగ్ ఇన్ టు ది ఆబ్జెక్ట్ యూ విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ద అదర్ రిక్వైర్డ్ నాలెడ్జ్.
0: విషయమును ఆధారము చేసుకుని దాని యొక్క విశిష్టతను గుర్తించేటువంటి యొక్క జ్ఞానమా ఇది? కేవలము ఇది కూడాను ఒక విషయ జ్ఞానమే.
1: నాలెడ్జ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ది స్పెషల్ ఫీచర్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో.
0: ఈ విధమైనటువంటి యొక్క జ్ఞానముల చేత దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని ఎవరు కూడాను గుర్తించలేరు.
1: బై ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ నాలెడ్జ్ యుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఆత్మ విచ్ ఈస్ బేసికలీ డివైన్.
0: వజ్రమును కోయవరనంటే వజ్రమే కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు కట్ ఎ డైమండ్ యూ షుడ్ యూజ్ అనదర్ డైమండ్ అలోన్.
0: కాలులో విరిగిన ముళ్ళును తీవాలంటే ముళ్ళే కావాలి.
1: టు రిమూవ్ ఎ థార్న్ ఫ్రమ్ ద ఫుట్ యూ హావ్ టు యూజ్ అనదర్ థార్న్.
0: ఆత్మతత్వాన్ని గుర్తించాలంటే ఆత్మజ్ఞానమే కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ యూ షుడ్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
0: ఈనాడు మనము భౌతికమైనటువంటి ఈ ప్రపంచమునందు దేనిని జ్ఞానమని మనం భావిస్తున్నామో అది అంతా అజ్ఞానమే.
1: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ వాట్ ఎవర్ యూ థింక్ ఈజ్ నాలెడ్జ్ ఈజ్ రియలీ ఇగ్నోరెన్స్.
0: ఆత్మజ్ఞానమే సత్య జ్ఞానం.
1: ద నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అలోన్ ఈజ్ ట్రూ నాలెడ్జ్.
0: ఆత్మ అన్న జ్ఞానమన్న రెండు ఒక్కటే.
1: ఆత్మ అండ్ జ్ఞానం నాలెడ్జ్ దే ఆర్ సినోనిమస్.
0: నిజమైనటువంటి ఎరుకనే జ్ఞానం.
1: రియల్ అవేర్నెస్ ఈజ్ నాలెడ్జ్.
0: పదార్థమును క్రోడీకరించుకొని విషయాలను సంగ్రహించుకొని తద్వారా తెలుసుకునేటువంటి జ్ఞానము ఇది కేవలము అజ్ఞానంతో సమానం.
1: నాలెడ్జ్ అక్వైర్డ్ ఆన్ ది అక్యుములేషన్ ఆఫ్ వేరియస్ ఆబ్జెక్ట్స్ అండ్ వేరియస్ ఐడియాస్ ఇట్ ఈస్ ఓన్లీ ఇగ్నోరెన్స్.
0: ఈ జ్ఞానమునకు జ్ఞానము జ్ఞేయము జ్ఞాత అనేటువంటి త్రిపుటి ఉండదు.
1: Three aspects relating to this knowledge. Gnanamu, Gneyam, Data. Gnata.
0: Gnanam, Gneyam, Gnata anetvantidi manasika sambandham anetvanti yokka vruttulu.
1: These are the mental transactions.
0: Manonasanamu kaligina tarvatane erpadetvanti mooladharam anetvanti tattvame ee gnanam.
1: Real knowledge can come only after you eliminate the mind and start experiencing truth.
0: ee manasika sambandhamainatunti yokka vicharana shaktulu anni kudunu kevalam bhramale.
1: All the inquiries based upon the mind are merely delusions.
0: Vyakti pai aadharapadi untuntadi.
1: It is dependent upon the individual.
0: Manavulu chuchinadi manavudu vinnadi manavudu anubhavinchinadi మానవుడు ఆచరించినది ఇవన్నీ కూడాను కేవలము దేహాత్మతో కూడినటువంటి యొక్క మనస్సు యొక్క భ్రమలు.
1: వాట్ మ్యాన్ సీస్ మ్యాన్ హియర్స్ మ్యాన్ ఎక్స్పీరియన్సెస్ అండ్ మ్యాన్ ప్రాక్టీసెస్ ఆర్ ఆల్ అసోసియేటెడ్ విత్ ది వరల్డ్ ఫిజికల్.
0: కేవలము దేహం యొక్క తాదాత్మిక తత్వమే ఈ మనస్సు యొక్క స్వభావము.
1: ఆల్ దట్ మైండ్ జస్ట్ గివ్స్ యూ ఈజ్ ఓన్లీ విత్ రెఫరెన్స్ టు ద ఫిజికల్ బాడీ అండ్ ఇట్స్ నేచర్.
0: మనస్సు

0: ఒక ఆకారమును, ఒక విషయమును, ఒక వస్తువును వదలి ఒక్క క్షణమైన ఉండుట వీలు కాదు.
1: మ్యాన్ కెనాట్ బి కాన్స్టెంట్ బేస్డ్ అపాన్ ఏ పర్టికులర్ ఫారం, ఏ పర్టికులర్ నేచర్ అండ్ సో.
0: కనుకనే మనస్సు దేహాన్ని ఆశ్రయించి ఉంటున్నది.
1: దట్ ఈస్ వై మైండ్ టేక్స్ షెల్టర్ ఇన్ ది బాడీ.
0: ఈ దేహముకుండినటువంటి కన్నులు, చెవులు, ముక్కు, నోరు, ఈ యొక్క పంచభూతములన్నీ కూడాను వీటి ద్వారానే మనస్సు అన్నిటినీ అనుభవిస్తుండాలి.
1: మైండ్ ఎంజాయ్స్ ఇట్ సెల్ఫ్ త్రూ ది ఐస్, ద ఇయర్స్, ద నోస్ అండ్ ద స్కిన్ అండ్ ఆల్ దీస్ ఫైవ్ సెన్సెస్.
0: మనస్సు దేహం యొక్క నేత్రముల ద్వారా చూస్తుండాలి.
1: మైండ్ సీస్ through the physical eyes of the body.
0: Manasu deham yokka karnamul dwara vintunnadi.
1: Through the ears, mind hears.
0: Manasuku roopam ledu.
1: Mind does not have a form.
0: Manase maya.
1: Mind is the illusion.
0: Korika.
1: Mind is the desire.
0: Manase prakruti.
1: Mind is the nature.
0: Manase avidya.
1: Mind is ignorance.
0: Manase ప్రాకృతమైనటువంటి భ్రాంతి.
1: మైండ్ ఈస్ ది నేచురల్ ద క్రియేటెడ్ డెల్యూజన్.
0: ఇట్టి భ్రాంతితో కూడినటువంటి మనస్సు ద్వారా సత్యనిత్యమైనటువంటి యొక్క బ్రహ్మతత్వమును మనం అర్థం చేసుకోవటం చాలా కష్టం.
1: త్రూ దిస్ మైండ్ విచ్ ఈస్ సబ్జెక్ట్ టు డెల్యూజన్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్ ఆత్మ విచ్ ఈస్ బేస్డ్ అపాన్ ట్రూత్ and which is permanent.
0: ఏది మనకు నిజమైన జ్ఞానం?
1: What is true knowledge?
0: జ్ఞానం అనగా మనసు చేత ఇంద్రియములను స్వాధీనపరచుకొని ఇంద్రియ నాశనము గావించిన తరువాత మనసు కూడాను అంతర్ధానమవుతుంది. అట్టి సమయమునందు ప్రశాంతమైనటువంటి యొక్క మౌనతత్వం ఏర్పడుతుంది. ఈ మనోనాశనం వల్ల కలిగినటువంటి యొక్క మౌనం అనేటువంటిదే నిజమైనటువంటి జ్ఞానం.
1: When the mind controls the sense organs, the mind becomes introverted. And at that time you enjoy a state of perfect silence. At that time you get a glimpse of the real knowledge.
0: ఈ జ్ఞానము తెలివితేటల వల్ల కానీ లేక బుద్ధి కుశలత వల్ల కానీ మరే విధమైనటువంటి ఆదర్శం వల్ల కానీ లభించేటువంటిది కాదు.
1: దిస్ నాలెడ్జ్ కెనాట్ బి ఒబ్టెయిన్డ్ త్రూ క్లవర్నెస్, ఇంటెలిజెన్స్ అండ్ స్కిల్స్ ఆఫ్ ఇంటెలెక్ట్.
0: ఇది దీని సహజం.
1: దట్ ఈస్ న్యాచురల్.
0: ఇది కొత్తగా మనం సంపాదించుకునేటువంటి వస్తువు కాదు.
1: దిస్ నాలెడ్జ్ ఈజ్ న్యాచురల్, ఇట్ కెనాట్ బి అక్వైర్డ్ న్యూలీ.
0: నిమురుగప్పిన నిప్పు వలె
1: ఇట్ ఈస్ లైక్ the fire covered by ashes.
0: పాటి కప్పిన జలము వలె
1: ఇట్ ఈస్ లైక్ ది మాస్ కవరింగ్ ద వాటర్.
0: పొర కప్పిన కన్ను వలె
1: ఇట్ ఈస్ లైక్ క్యాటరాక్ట్ కవరింగ్ ద ఐ.
0: మనోభ్రాంతి కప్పినటువంటి యొక్క ఆత్మగా ఉండుట చేతనే ఈ జ్ఞానమును మనం గుర్తించలేకపోతున్నాం.
1: సిమిలర్ ఈజ్ ఆత్మ కవర్డ్ బై మైండ్ అండ్ ది డెల్యూజన్, దేర్ ఫార్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ గ్లింప్స్ ఆఫ్ ఆత్మ.
0: ఈ నిమురు నిప్పు పైన ఎట్ట వచ్చింది?
1: How did this ash accumulate?
0: ఎక్కడి నుంచి వచ్చింది?
1: How, from where did it come?
0: నిప్పు నుంచినే వచ్చినటువంటి నిమురు నిప్పునే కప్పివేసింది.
1: It has come from fire and it is covering the fire.
0: జలం పైన కప్పినటువంటి యొక్క ఈ పాచి ఎక్కడి నుంచి వచ్చింది? జలం నుంచినే ఆవిర్భవించింది.
1: From where did this moss come and cover this water?
0: It has come from water alone. ఎక్కడి నుంచి, బయట నుంచి వచ్చిందా? లేదు, మన కన్ను నుంచినే ఆవిర్భవించింది.
1: సిమిలర్ ఈస్ ద క్యాటరాక్ట్ ది విచ్ కవర్స్ విచ్ గ్రోస్ ఫ్రమ్ విత్ ఇన్ ది ఐ అండ్ కవర్స్ ద ఐ.
0: కప్పిన పొరను తీసివేస్తే స్వస్వరూపమైనటువంటి ఒక తత్వము మనకు సాక్షాత్కరిస్తుంది.
1: రిమూవ్ ది కవర్ విచ్ ఈస్ కవరింగ్ యువర్ ఆత్మ, యు గెట్ ఏ గ్లింప్స్ ఆఫ్ యువర్ రియల్ నేచర్.
0: జ్ఞానము అనేటువంటిది గ్రంథాల వల్ల లభించేటువంటిది కాదు.
1: దేర్ ఫోర్ దిస్ నాలెడ్జ్ కెనాట్ బి ఒబ్టెయిన్డ్ త్రూ బుక్స్.
0: గురువుల వల్ల ప్రసాదింపబడేటువంటిది కాదు.
1: దిస్ కెనాట్ బి గిఫ్టెడ్ అవే. ఈవెన్ బై గురుస్.
0: లేక పరమాత్ముడు అందించినటువంటిది కూడా కాదు.
1: దిస్ కెనాట్ ఈవెన్ బి గివెన్ బై గాడ్ హింసెల్ఫ్.
0: తానే పరమాత్ముడు,
1: తానే
0: జ్ఞానము, తానే ఆత్మ.
1: హీఈస్ గాడ్, హీఈస్ నాలెడ్జ్, హీఈస్ ఆత్మ.
0: అయితే ఈ ఆత్మ అనేటువంటిది సర్వుల యందు ఏ విధంగా ఉంటున్నది, ఈ జ్ఞానము అనేటువంటిది సర్వుల యందు ఏ విధంగా ఉంటున్నది అనేటువంటి విచారాన్ని మనం చేసినప్పుడు,
1: వెన్ వీ ఎన్క్వైర్ యాజ్ టు హౌ దిస్ ఆత్మ ఆర్ దిస్ నాలెడ్జ్ ఇన్ వాట్ వే ఈజ్ ఇట్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఆల్ పీపుల్,
0: ఏకాంతముగా కూర్చొని విచారణ చేసినప్పుడు,
1: వెన్ యూ సిట్ ఆల్ అలోన్ ఇన్ ఎ సాలిటరీ ప్లేస్,
0: శాశ్వతమైన సత్యమైన మార్పు చెందినటువంటి యొక్క శబ్దము మన నుండి ఆవిర్భవిస్తున్నది.
1: దేర్ ఎమినేట్స్ ఎ సౌండ్ ఫ్రమ్ వితిన్ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ ట్రూత్ అండ్ విచ్ ఇస్ ప్యూర్.
0: జగత్తునందున్నటువంటి సమస్త పదార్థములు కూడాను మార్పు చెందుతున్నవి.
1: ఆల్ ది ఆబ్జెక్ట్స్ ఇన్ ది వరల్డ్ అండర్గో
0: సమస్త ఆకారములు మార్పు చెందుతున్నవి.
1: ఆల్ ది ఫార్మ్స్ అండర్గో చేంజ్.
0: ప్రతి పదార్థము కూడాను కేవలము అణు ప్రభావమే.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈజ్ ఎ కాంగ్లోమరేషన్ ఆఫ్ ఆటమ్స్.
0: ఈ యొక్క అణువుల యొక్క చేరికనే పదార్థ స్వరూపము.
1: ఎన్ ఆబ్జెక్ట్ ఇస్ ఫార్మ్డ్ బై కమింగ్ టుగెదర్ ఆఫ్ ఆటమ్స్.
0: కాలక్రమేణ ఈ అణువులు కూడాను వేరైపోతుంటాయి.
1: ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దే డిసింటిగ్రేట్.
0: ఈ అణువుల యొక్క స్వభావము సంయోగ వియోగముల యొక్క తత్వమే.
1: ద నేచర్ ఆఫ్ ఆటమ్ ఈస్ కమింగ్ టుగెదర్ అండ్ గోయింగ్ బ్యాక్.
0: కానీ మార్పు చెందని కూర్పు కలగని ఒక దివ్యమైనటువంటి యొక్క వాణి సర్వులు ఎందుకూడను ఒక్కటిగానే ఉంటుండదు.
1: బట్ దెర్ ఈజ్ వన్ డివైన్ వాయిస్ విచ్ డస్ నాట్ అండర్ గో ఎనీ చేంజ్ విచ్ ఈజ్ పర్మనెంట్ విచ్ ఈజ్ ఇన్ ఎవ్రీ వన్.
0: బాల్యమునందు యవ్వనమునందు వార్ధక్యమునందు.
1: ఇన్ ది చైల్డ్హుడ్ ఇన్ యూత్ అండ్ ఇన్ ఓల్డ్ ఏజ్.
0: దేహము మార్పు చెందుతున్నది కానీ ఆ వాణి మార్పు చెందటం లేదు.
1: ద బాడీ అండర్ గోస్ చేంజెస్ బట్ ద డివైన్ వాయిస్ డస్ నాట్ అండర్ గో ఎనీ చేంజ్.
0: జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడు స్థానములు మనం అనుభవిస్తున్నామే కానీ ఈ వాణి మార్పు చెందటం లేదు.
1: ఇన్ ద వేకింగ్ స్టేట్ డ్రీమ్ స్టేట్ అండ్ డీప్ స్లీప్ స్టేట్ దిస్ డివైన్ వాయిస్ డస్ నాట్ చేంజ్.
0: స్థూల సూక్ష్మ కారణములు మనం అనుభవిస్తున్నామే కానీ ఈ వాణి మార్పు చెందటం లేదు.
1: ఇన్ ది గ్రాస్ సటిల్ అండ్ కాజల్ ఫార్మ్స్ ఆల్సో దిస్ డస్ నాట్ అండర్ గో చేంజ్.
0: ఏమిటి ఆ వాణి?
1: వాట్ ఈస్ దట్ డివైన్ వాయిస్?
0: ఆత్మ తన తత్వం నుండి వెలువడినటువంటి యొక్క దివ్యమైనటువంటి అంతర్వాణి.
1: దట్ ఈస్ ద ఇన్నర్ వాయిస్ విచ్ హ్యాస్ ఎమినేటెడ్ ఫ్రమ్ ఆత్మ.
0: అది ఏ నేను నేను నేను.
1: అండ్ దట్ డివైన్ వాయిస్ ఈజ్ ఐ ఐ అండ్ ఐ.
0: అహం అహం అహం.
1: దట్ ఈస్ అహం అహం అండ్
0: ఇది సత్యమైనటువంటిది.
1: దిస్ ఈజ్ ట్రూత్.
0: ఈ సత్యము అణువు కంటే చాలా మరింత సూక్ష్మమైనటువంటిది.
1: దిస్ ఈజ్ సట్లర్ దాన్ ది ఆటమ్.
0: ట్రూత్ ఈజ్ మోర్ ఫండమెంటల్ దాన్ ఆటమ్.
1: ట్రూత్ ఈజ్ మోర్ ఫండమెంటల్ దాన్ ఆటమ్.
0: ఇలాంటి సత్య స్వరూపమైనటువంటి యొక్క అహం అహం అహం.
1: అండ్ దట్ ఆటమ్ విచ్ ఈజ్
0: స్ఫురింపబడేటువంటి యొక్క తత్వమే సోహం.
1: సోహం ఎమర్జెస్ ఫ్రమ్ దిస్ వర్డ్ అహం.
0: ఈ అహం దేహంతో తాదాత్మ్యం పొందినప్పుడే ఇది అహంకారంగా మారుతున్నది.
1: వెన్ దిస్ అహం ఐడెంటిఫైస్ ఇట్ సెల్ఫ్ విత్ ది బాడీ దెన్ ఇట్ బికమ్స్ అహంకార ఆర్ ఈగో.
0: ఈ అహంకారము ప్రాకృతమైనటువంటి భావము.
1: దిస్ అహంకార ఆర్ ఈగో ఈస్ ది వరల్డ్లీ.
0: అహం దివ్యమైనటువంటి వాణి.
1: దిస్ అహం ఈస్ ది డివైన్ వాయిస్.
0: దీనిని కేవలం పాండిత్యము చేత కాని దీశక్తితే కాని గుర్తించటం అసాధ్యము.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎక్స్పీరియన్స్ దిస్ డివైన్ వాయిస్ ఎయిదర్ త్రూ స్కాలర్షిప్ ఆర్ త్రూ ఇంటలెక్ట్.
0: ఎంత గొప్ప పండితుడైనప్పటికీ దృష్టియే లేకుండినా వస్తువును చూడలేడు.
1: హౌఎవర్ గ్రేట్ ఎ స్కాలర్ మే బి, ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ ది ఐ సైట్ హీ కెనాట్ సీ ఎన్ ఆబ్జెక్ట్.
0: పాండిత్యము తెలియనప్పటికీ, పామరుడైనప్పటికీ, కనులున్నటువంటి వాడు వస్తువును స్పష్టంగా చూడగలుగుతాడు.
1: ఎ పర్సన్ వితౌట్ ఎనీ స్కాలర్షిప్, ఇఫ్ హీ హ్యాస్ ది ఐ సైట్ హీ కెన్ సీ ది ఆబ్జెక్ట్స్ వెరీ క్లియర్లీ.
0: వేద శాస్త్ర ఇతిహాస పురాణములన్నీ కూడా పఠించినటువంటి యొక్క మహాశాస్త్రజ్ఞుడైనప్పటికీ నిద్రయందున్నప్పుడు జాగ్రత్త ప్రపంచమును ఏమాత్రం కూడా చూడలేడు.
1: ఏ పర్సన్ హూడ్ హావ్ మాస్టర్డ్ ఆల్ ది వేదాస్ శాస్త్రాస్ పురాణాస్ ఎట్సెట్రా, వెన్ హీఈస్ అస్లీప్ హీ డస్ నాట్ నో ది వరల్డ్ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ అవుట్ సైడ్.
0: కానీ మేల్కున్నటువంటి వ్యక్తి ఏ శాస్త్రమును చదవకపోయినప్పటికీ, ఏమీ తెలియకపోయినప్పటికీ జాగ్రత్త ప్రపంచమును చూడగలుగుతున్నాడు.
1: బట్ ఎ పర్సన్ ఇన్ ది వేకింగ్ స్టేట్ హీ మైట్ నాట్ హావ్ స్టడీడ్ ఎనీ ఆఫ్ దీస్ స్క్రిప్చర్స్ బట్ హీ కెన్ ఎక్స్పీరియన్స్ ది ఔటర్ వరల్డ్ అండ్ హీ కెన్ సీ.
0: అదే విధముగానే మానవుడు గుర్తించలేనటువంటి యొక్క ఆత్మశక్తిని, ఆత్మజ్ఞానమును కూడాను చిత్తశుద్ధి చేత గుర్తింపబడుతున్నాడు.
1: ఇన్ ద సేమ్ వే ఎ పర్సన్ విత్ ఎ ప్యూర్ హార్ట్ would be able to experience and realize the power of Atma and the knowledge of Atma.

0: మనస్సుకు ఈవల నుండి చూచినంత వరకు మనకు జగత్తే గోచరిస్తుంది. మనస్సును దాటి ఆవల చేర్చిమా ఆత్మ గుర్తింపబడు.
1: As long as you are under the spell of mind, you will be able to just see only the external world. Only when you transcend the mind, you can get a glimpse of the other world.
0: Kanuka manamu anubhavinchetunti gnanamulu kaani anubhavinchetunti yokka anubhootulu kaani sarvam kudanu manasuku ivarundiye manam anubhavistunname kaani manasuku aavala cheraledu.
1: All the knowledge which we are having and all our experiences are the within the scope of the mind alone. They have not been outside of the mind.
0: Samudramulo cherinatunti yokka nadiki pratyeka roopa namamulu undavu.
1: Once a river gets merged into the ocean, it loses its name and
0: yeppudu samudramulo cheripoyene tane yokka roopa namamulu kolipothundi.
1: Once it merges into the ocean, it loses its name.
0: Samudram okkate nilustundi.
1: There it will be only one ocean which will be
0: adi e brahma vit brahmaiva bhavati.
1: That is the
0: brahma tattvamunu kanukonutaku brahma gnaname kavali. Atma tattvanni artham chesukonutaku atma gnaname kavali.
1: If you want to understand brahma, knowledge of brahma is essential. If you want to understand atma, knowledge of atma is essential.
0: కనుక మానవత్వములో ఆత్మతత్వాన్ని మనం గుర్తించాలని ఆశపడేటువంటి సాధకుడు భౌతికమైనటువంటి యొక్క క్రియల చేత ఆత్మతత్వాన్ని పొందటం అనేటువంటిది ఇది కేవలము మానసిక వృత్తులే.
1: ఇఫ్ ఏ పర్సన్ వాంట్స్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, ఇఫ్ హి వాంట్స్ టు approach through the physical things, well, he will be reaching only delusion of the mind.
0: Atma sarvatra untunda,
1: atma exists everywhere,
0: prapanchamanta untinatvanti danta kudanu ee atma chaitanyame.
1: What you find in the entire world is only the consciousness of
0: kevalam deham undanta matrame manaku gochiristundadani bhraminchatamu idi kevalam manasika kalpame.
1: It is one of the delusions of the mind to think that we can see the world as long as we are alive.
0: Ghatamu undina lekapoyina,
1: whether there is this body or this body doesn't, where there is the pot or pot doesn't exist.
0: Ee ghatamulandu jalamu undina undakapoyina,
1: whether there is water in the pot or no water in the pot.
0: Surya pratibimbamu sarvatra untune unnadi,
1: the rays of the sun are everywhere.
0: Ghatamu ghatamuloni jalamu ఉండినప్పుడు మనకు ప్రత్యక్షంగా గోచరించవచ్చునే కానీ అది లేనప్పుడు ఇది లేదు అని చెప్పుటకు వీలు కాదు.
1: When there is pot and water in the pot, you may see the reflection of the sun in that. But just because there is no pot and no water, to say sun doesn't exist is ignorance.
0: కనుక దేహం ఉండినా మనస్సు ఉండినా లేక లేకపోయినా ఆత్మ అక్కడ ఉన్నది.
1: Whether there is the body or the mind, or whether it is not there, still atma exists.
0: I see ee naadu neevu anubhavincheetundi anubhootulu deeniki sambandhinchinatundi,
1: what are the experiences which you are undergoing now?
0: Deham aneetundi paathralo manas aneetundi jalam undatam cheta andulo neevu edo oka bhranti cheta nee yokka roopani nuvu chudagalugutunnavu.
1: As there is the pot of the body and the mind of water inside the body, you are getting some kind of distorted reflection of your own real self.
0: Oni adi satyamu ani vishwasistama ante adi satyamu kaadu.
1: Suppose you want to believe that as the truth, well, it is really
0: idi nee pratibimbame kaadani cheppudaku veelu kaadu.
1: It is your own reflection, but it is different.
0: Sakshat pratibimbamu kaadu,
1: but it is not a true reflection.
0: ఎట్లనగ విద్యార్థులకు చక్కగా అర్థమైవలేదు.
1: యు మే ఆస్క్ హౌ ఇస్ ఇట్ దిస్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ టు ది స్టూడెంట్స్ దస్.
0: జలములో నీ ముఖమును నీవు చూస్తున్నావు.
1: యు సీ యువర్ ఓన్ ఫేస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద వాటర్.
0: కానీ విద్యార్థులారా, మీరు చక్కగా గుర్తించటం లేదు. మీ ముఖమే అందుకు కనిపిస్తుండాలి, కానీ ఇది కేవలం ఉల్టా సీదాగా ఉంటుండాలి. లెఫ్ట్ ఐ రైట్ గా ఇటుగా కనిపిస్తుండదు, రైట్ ఐ లెఫ్ట్ ఐగా కనిపిస్తుండదు.
1: You think your rear reflection is seen in the water. It is not true. Your right eye is seen as the left eye in your image in the water and left eye as the right eye. There is this kind of reversing of the limbs.
0: కనుక ఇది సత్యం ఎట్లా అవుతుంది?
1: When this is so, how can this be truth?
0: నీ యొక్క భ్రాంతి చేత ఇది నా యొక్క ప్రతిబింబం అని విశ్వసిస్తున్నావు.
1: On account of your own delusion, you think
0: ఈ దేహం కూడా భ్రాంతితో కూడినటువంటిది.
1: The body is full of delusion.
0: కనుక దివ్య తత్వాన్ని మనం గుర్తించాలనుకుంటే దేహము మనకు అక్కరలేదు, మనసు అక్కరలేదు.
1: If you want to really experience and realize the divine principle, body is not required, mind is not required.
0: అయితే దీనిని సరిగా అర్థం చేసుకునేంత వరకును దేహేంద్రియ మనోబుద్ధులు చక్కగా మనం పోషించుకోవాలి.
1: బట్ అంటిల్ యూ రియలీ అండర్స్టాండ్ దిస్ డివైన్ ప్రిన్సిపల్, దేర్ ఇస్ నీడ్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ బాడీ మైండ్.
0: దేహము ఉండాలి, ఇంద్రియములు ఉండాలి, మనస్సు ఉండాలి, బుద్ధి ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ బాడీ, మైండ్, సెన్సెస్ అండ్ ఇంటెలిజెన్స్.
0: అయితే వాటిని సక్రమమైనటువంటి మార్గంలో మనము అనుభవించాలి.
1: బట్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ దెమ్ ఇన్ ది ప్రాపర్ వే.
0: ఆ విధంగా సక్రమమైన మార్గంలో దీనిని అనుభవించకుండా, ప్రవేశపెట్టకుండా, మనం పెడమార్గంలో వీనిని ప్రవేశపెట్టినప్పుడే మనకు అనేక విధములైనటువంటి యొక్క బాధలకు, దుఃఖములకు, విచారములకు గురి అవుతున్నాం.
1: ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ దెమ్ టు ద ప్రాపర్ యూజ్ అండ్ ఎంజాయింగ్ ఆల్ దీస్ ఎక్విప్మెంట్ ప్రాపర్లీ, ఇఫ్ యూ మిస్యూజ్ దెమ్ టు ద రాంగ్ యూజ్, యూ గెట్ ఇన్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్స్, ప్రాబ్లమ్.
0: ఇవన్నీ కూడా కేవలం భ్రమల చేతనే సంభవిస్తున్నాయి.
1: All these experiences are arising out of the delusion only.
0: మీరు రైల్లో ప్రయాణమై పోతున్నారు.
1: You are traveling in a train.
0: ప్రయాణమై పోతున్నది ఎవరు? మీరే.
1: Who is traveling in the train? Yourself.
0: కానీ రైలు పెట్టెల యొక్క కిటికీల నుంచి మనం చూసినప్పుడు కొండలు, గుట్టలు, చెట్లు పరిగెత్తిపోయినట్టుగా మనకు కనిపిస్తున్నాయి.
1: But when you look across the window of the train, you see as if the mountain, the trees are running.
0: పరిగెత్తేది చెట్లు కాదు, పరిగెత్తేది కొండలు కాదు, పరిగెత్తేది మనమే.
1: వాట్ ఈస్ రన్నింగ్ ఈజ్ నాట్ ద ట్రీస్ నాట్ ద మౌంటైన్స్, ఇట్ ఈస్ ఓన్లీ యువర్ సెల్ఫ్ అండ్ ద ట్రైన్ విచ్ ఈస్ మూవింగ్.
0: కనుక మన యొక్క మానసిక చాంచల్యము చేతనే సర్వము కూడాను దీని యొక్క సత్యస్వరూపమైన ప్రతిబింబములని గుర్తించుకునేక ఇది ప్రకృతి యొక్క మార్పులుగా మనము భావిస్తున్నాము.
1: What is actually happening is the changes in your own mind. But you think that the nature is changing, creation is changing.
0: ఈ విధంగా మనం చక్కగా విచారణ చేస్తూ పోయినప్పుడు ఈ నేను నేను, ఈ నేను అనేను అనేటువంటిది మార్పు చెందినటువంటి యొక్క సత్యము ఎక్కడ నుంచి వచ్చింది? నేను అనేటువంటిది పుట్టిన తరువాతనే ఈ సృష్టి అంతా కూడా పుడుతూ వచ్చింది.
1: If you inquire on these lines, when you say I
0: nenu leni idi srushti kalugadu,
1: without this I this creation doesn't exist for me.
0: Nenu puttina tarvatane srushti puttindi.
1: Only this I is born, the creation is born.
0: Ee vidhamainatundi yokka vicharana cheta manamu amitanga kontha vicharana cheyali.
1: We have to do this kind of inquiry in an intensive, elaborate way.
0: ఈ ఆత్మతత్వం అనేటువంటిది సామాన్యంగా మనకు అర్థం కాదు.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
0: అయితే ఆత్మ లేనిది జగత్తు మరొకటి లేదు.
1: బట్ దెర్ ఈస్ నథింగ్ ఎక్సెప్ట్ ఆత్మ ఇన్ దిస్ వరల్డ్.
0: ఉన్నదంతా అదే అయినప్పటికీ లేనిది ఏదో ఒకటి ఉన్నదని మనం భ్రమిస్తున్నాం.
1: ఆల్ దో వాట్ ఎగ్జిస్ట్ ఈజ్ ఓన్లీ ఆత్మ అలోన్, వీ గెట్ డెల్యూడెడ్ to think that something else is existing other than atma.
0: Enni balamunu undinappatikini, enta siri sampadana manamu progu cheskunnappatikini, ee atma anugrahame lekapothe sarvamu vyartham aipothayi.
1: Whatever power and strength you may have, wealth and properties you accumulate, if you do not have the knowledge of atma, everything
0: prati manavudi kudanu edo okati free will అనగా స్వాతంత్రమైనటువంటిది ఒకటి ఉన్నది అని విశ్వసిస్తున్నారు.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ బిలీవ్స్ దట్ హీ హాస్ ఫ్రీ విల్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్ ఈస్ ఎ మిస్టేక్.
0: కేవలము వ్యక్తి యొక్క సంకల్పం చేతనే, వ్యక్తి యొక్క ప్రయత్నముల చేతనే, వ్యక్తి యొక్క సాధన చేతనే మనం అనేక విధమైనటువంటి ఫలితమును పొందుతున్నామని భావిస్తున్నారు. ఇది కేవలము కర్తృత్వం యొక్క ప్రతిబింబము.
1: బై హ్యూమన్ ఎఫర్ట్స్ అండ్ హ్యూమన్ విషెస్ అలోన్ వీ థింక్ దట్ వీఆర్ అచీవింగ్ మెనీ థింగ్స్, బట్ దిస్ ఈస్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ డూయర్షిప్.
0: ఇది కేవలము అహంకారం యొక్క వికారం.
1: దిస్ ఈజ్ ఎ పర్వర్టెడ్ ఫార్మ్ ఆఫ్ ఈగో.
0: ఏ ప్రయత్నము లేకపోయినప్పటికీ గుండె కొట్టుకుంటుండాలి. గుండె కొట్టుకోవడానికి ఏమి ప్రయత్నం చేస్తున్నాం మనం? ఏమీ చేయటం లేదు.
1: వాట్ ఎఫర్ట్స్ ఆర్ యూ మేకింగ్ ఫార్ దిస్ రెగ్యులర్ హార్ట్ బీట్?
0: మనం దుఃఖంలో ఉండినా, ఆనందంలో ఉండినా, ప్రయాణం చేస్తున్నా, కూర్చున్నా, నడుస్తున్నా, ఏ విధమైనటువంటి స్థితిలో ఉండినప్పటికీ మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు జరుగుతూనే ఉంటున్నాయి. దీనికి ఏమి ప్రయత్నం చేస్తున్నాం మనం?
1: వెదర్ యు ఆర్ ఇన్ జాయ్ ఆర్ సారో, వెదర్ యు ఆర్ ట్రావెలింగ్, యు ఆర్ సిట్టింగ్ ఆర్ స్టాండింగ్, దిస్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ ఇస్ గోయింగ్ ఆన్ రెగ్యులర్లీ. వాట్ ఎఫర్ట్స్ ఆర్ యు మేకింగ్ ఫర్ దిస్?
0: మనము భుజించినటువంటి ఆహారమును నడిచినా నడచకపోయినా,
1: ది ఫుడ్ విచ్ యు పార్టేక్, వెదర్ యు ఆర్ వాకింగ్ ఆర్ యు ఆర్ నాట్ వాకింగ్,
0: దీనిని జీర్ణింప చేసుకోవడానికి కొన్ని విధమైనటువంటి యొక్క చర్యలు మనం ఆచరించినా ఆచరించకపోయినా,
1: వెదర్ వీ అండర్టేక్ ఎనీ స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ఫర్ డైజెషన్ ఆర్ నాట్,
0: జీర్ణం అవుతూనే ఉన్నది. దీనికి ఏ ప్రయత్నం చేస్తున్నా మనం?
1: ఫుడ్ ఈస్ బీయింగ్ డైజెస్టెడ్. వాట్ ఎఫర్ట్స్ ఆర్ యూ మేకింగ్ ఫర్ దిస్ డైజెషన్?
0: మనం చావాలంటే చావలేము, పుట్టాలంటే పుట్టలేము, ఉండాలంటే ఉండలేము.
1: బై మియర్లీ విషింగ్ టు బి బోర్న్ యూ కెనాట్ బి బోర్న్, బై విషింగ్ టు డై యూ కెనాట్ డై.
0: ఇవి కేవలం మానవుని యొక్క ప్రయత్నం చేత కాని, సాధన చేత కాని సంభవించేటువంటివి కావు.
1: దీస్ కెనాట్ బి ఒబ్టెయిన్డ్ బై హ్యూమన్ ఎఫర్ట్స్ అండ్ హ్యూమన్ సాధనాస్.
0: ఏమీ చేయకపోయినా కొన్ని మనకు లభిస్తూ ఉంటాయి, ప్రాప్తిస్తుంటాయి, ఫలిస్తుంటాయి.
1: దీస్ థింగ్స్ అక్కర్ టు యూ వితౌట్ ఈవెన్ ఎనీ ఎఫర్ట్స్.
0: కనుక ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క మాస్టర్ ప్లాన్ లే.
1: ఆల్ దిస్ ఆర్ ద మాస్టర్ ప్లాన్ ఆఫ్ భగవాన్.
0: ఏ సమయమునకు, ఏ కాలమునకు, ఏ కర్తవ్యమును, ఏ యొక్క స్థితిలో మనం అనుభవించాలో అది అన్ని కూడాను దానికే వదలాలి.
1: అండర్ వాట్ టైమ్, ఇన్ వాట్ వే, ఇన్ వాట్ ప్లేస్, హౌ షుడ్ ఎంజాయ్ పర్టికులర్ థింగ్, విల్ హావ్ టు బి లెఫ్ట్ టు దెమ్సెల్వ్స్, నాట్ టు బి బాదర్డ్ బై అస్.

0: కర్ణునకు భుజబలము బుద్ధిబలము శస్త్రబలము సర్వబలములు ఉండి కూడాను దైవబలము లేకపోవటం చేత ఈ కర్ణుడు కట్టకడపడికి ఏమయ్యాడు?
1: టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ కర్ణ. హీ హ్యాడ్ ద ఫిజికల్ స్ట్రెంగ్, హీ హ్యాడ్ ద ఇంటెలిజెన్స్ అండ్ హీ హ్యాడ్ ఎవ్రీథింగ్ ఎల్స్, బట్ హీ డిడ్ నాట్ హ్యావ్ ద గ్రేస్ అండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ద లార్డ్. వాట్ హేట్ డిడ్ హీ సఫర్ ఎవ్రీవన్?
0: దైవ బలము నిజ బలము.
1: ద ట్రూ స్ట్రెంగ్త్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్.
0: ప్రాకృత బలము దుర్బలం.
1: ఆల్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ఈస్ ఎ మియర్ వీక్నెస్.
0: కానీ శారీర మానసిక బుద్ధిని మనం అనుసరించుకుని కేవలము ఈ యొక్క అనిత్యము అశాశ్వతమైనటువంటి బలముల్నే ఆధారం చేసుకుని మనం ఆత్మతత్వాన్ని పొందుటకు ప్రయత్నం చేయటం కేవలం వెర్రితనం.
1: Therefore, if you base all your efforts on the physical and the mental and the intellectual powers and try to reach the Atma, well, you are not going to succeed by this particular thing. It is rather a mistaken
0: one. Manaku Atma Jnanam Labhyam Kavalanukunnappudu,
1: if you want to attain the knowledge of Atma,
0: దివ్యమైనటువంటి ఏకత్వాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ద సెన్స్ ఆఫ్ డివైన్ యూనిటీ.
0: ఈనాడు అట్టి ఏకత్వమును కోల్పోవటం చేతనే భిన్నత్వం అభివృద్ధి అయిపోయి దేశము అధికమైపోతుండది.
1: యాజ్ వీ హావ్ లాస్ట్ దట్ కైండ్ ఆఫ్ సెన్స్ ఆఫ్ యూనిటీ, ది డిఫరెన్సెస్ అండ్ ద డైవర్సిటీస్ ఆర్ గ్రోయింగ్, హేట్రేడ్ అండ్ క్వారల్స్ ఆర్ ఆల్సో.
0: జ్ఞానమునకు భిన్నత్వము కానీ లేక విభాగము కాని చేయుటకు వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డివైడ్ నాలెడ్జ్.
0: ఈ దివ్యమైనటువంటి జ్ఞానము కేవలము మనమే.
1: వీఆర్ అవర్ సెల్స్ ద డివైన్ నాలెడ్జ్.
0: మనలో ఉన్నదని కాని మనం సంపాదించేటువంటిది కానీ మనం భావించరాదు. మనమే జ్ఞానం.
1: We should not think that divine knowledge is within us or we can acquire it.
0: Maname anantamu.
1: We are divine knowledge. We are
0: maname satyamu.
1: We are truth.
0: Maname brahma.
1: We are brahma.
0: Deenini puraskarinchukoni satyam gnanam anantam brahma annaru.
1: It is in this context it was said, truth, knowledge and infinity is brahma. Satyam gnanam.
0: Ee jagannatakamunaku మనము ధరించినటువంటి వేషములను ఆధారం చేసుకుని ఆ వేషములకు తగినటువంటి చరిత్రను మనము ప్రకటన చేస్తున్నాం.
1: వీఆర్ ప్లేయింగ్ ఎ రోల్ అలాటెడ్ టు అస్ ఇన్ దిస్ ప్లే ఆఫ్ ద వరల్డ్ అప్రోప్రియేట్ టు అవర్ ఓన్ స్టేషన్.
0: కానీ ఈ నాటకమునకు ఈ యొక్క యాక్షన్, ఈ యొక్క డైలాగులు సరిపోవచ్చునేమో, కానీ నిత్య సత్యమైనటువంటి యొక్క నీ జీవితమునకు ఇవి ఏమాత్రం కూడాను సమన్వయము కావు.
1: దిస్ యాక్షన్, దిస్ డైలాగ్ మే బి అప్రోప్రియేట్ టు ద రోల్ ఇన్ దిస్ ప్లే, బట్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు అటైన్ ద ట్రూత్ అండ్ ది పర్మనెంట్ ఆత్మ, దిస్ కెనాట్ హెల్ప్ యూ.
0: ప్రొద్దున మీరు చూచి ఉన్నారు,
1: మార్నింగ్ యూ హావ్ సీన్,
0: మధ్యలో కాన్షియన్స్ అనేటువంటి ఒక సర్కిల్ ఉంది.
1: ఇన్ ద మిడిల్ దెర్ వాజ్ అ సర్కిల్ రిప్రజెంటింగ్ కాన్షియన్స్.
0: క్రింద సబ్ కాన్షియస్ అనే ఒక సర్కిల్ ఉంటుండాలి.
1: బిలో దాట్ దెర్ ఈస్ ఎ సర్కిల్ రిప్రజెంటింగ్ సబ్ కాన్షియస్.
0: పైన సూపర్ కాన్షియస్ అనేటువంటిది ఉంటుండాలి.
1: ఆన్ ద టాప్ ఆఫ్ దిస్ కాన్షియస్ దెర్ ఇస్ అనదర్ సర్కిల్ సూపర్ కాన్షియస్.
0: అయితే ప్రతి మానవుని ఎందు కూడాను ఈ దృశ్యకల్పితమైన జగత్ అంతా కూడాను తమ యందు సబ్ కాన్షియస్ రూపంలో ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ the entire created world exists in the form of subconscious.
0: ఇక్కడ నుంచినే కాన్షియస్ కు బయలుదేరుతుండాలి.
1: ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ హియర్ టు ది కాన్షియస్ లెవెల్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మీరు ఎప్పుడో ఒక పర్యాయము బద్రీనాథ్, అమర్నాథ్, కేదార్నాథ్, లేక ఢిల్లీ, బాంబే, కలకత్తా ఇలాంటి పెద్ద పెద్ద టౌన్లు కంటే మీరు పోయి చూచి ఉండవచ్చు.
1: Sometime or the other, you might have gone to a center like Badrinath, Kedarnath, or Delhi, Bombay, or Madras, and seen them.
0: Kani ee drishyamanta ekkada undadi?
1: Where are those scenes exist now?
0: Nee okka thori aa Delhi poyi ఆగ్రా పోయి తాజ్మహల్ బిల్డింగ్ నువ్వు చూచినావంటే అది నీలో సబ్ కాన్షియస్ గా నిలిచిపోయింది.
1: వన్స్ యు గో టు ఆగ్రా ఢిల్లీ అండ్ సీ తాజ్మహల్, దట్ తాజ్మహల్ ఎంటర్స్ ఇన్ టు యువర్ సబ్ కాన్షియస్.
0: ఎప్పుడు నీవు తలుచుకున్నా అది నీకు ప్రత్యక్షం అవుతుంది.
1: వెన్ ఎవర్ యూ థింక్ అఫ్ ఇట్, ఇట్ గివ్స్ యూ ఇట్స్ విజన్.
0: నీవు ప్రత్యక్షంగా ఇప్పుడు ఉండేటువంటి టైం లోపల అదే ఒక కాన్షియస్. ఈ కాన్షియస్ కు రావాలంటే సబ్ కాన్షియస్ నుంచినే రావాలి.
1: ఇఫ్ యు వాంట్ టు బ్రింగ్ థింగ్స్ టు కాన్షియస్ దే హావ్ టు కమ్ ఫ్రమ్.
0: వర్తమానాన్ని తెలుసుకోవాలంటే గతాన్ని మనం చింతించాలి.
1: ఇఫ్ యు వాంట్ టు థింక్ ఆఫ్ ది ప్రెసెంట్ యూ హావ్ టు థింక్ ఆఫ్ ది పాస్ట్ ఆల్సో.
0: కనుకనే నా ఉద్దేశము భవిష్యత్తు గతము రెండు వర్తమానం నుండే ఉంటున్నది.
1: ఇన్ మై వ్యూ ది పాస్ట్ అండ్ ది ఫ్యూచర్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది ప్రజెంట్ ఇట్ సెల్ఫ్.
0: కానీ ఇది ప్రజెంట్ ప్రజెంట్ అని మనం భావిస్తున్నాం, అదే పెద్ద పొరపాటు.
1: వీఆర్ కన్సిడరింగ్ దిస్ యాజ్ ప్రజెంట్ అండ్ ప్రజెంట్. ఇట్ ఇస్ బిగ్ మిస్టేక్.
0: ప్రజెంట్ దిస్ ఇస్ ఆమ్నీ ప్రజెంట్.
1: దిస్ ఇస్ నాట్ ప్రజెంట్, దిస్ ఇస్ ఆమ్నీ ప్రజెంట్.
0: గతము భవిష్యత్తు రెండు కూడాను మన యొక్క వర్తమానం దన్నే ఉంటున్నది.
1: పాస్ట్ అండ్ ది ఫ్యూచర్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది ప్రజెంట్.
0: కాన భగవత్ ఎప్పుడు కూడాను ఆమ్నీ ప్రజెంట్ అన్నారు. భగవంతుడు నిజంగా అన్ని వేళల యందు అన్ని కాలముల యందు కూడాను ఉంటుండేటువంటి యొక్క దివ్య శక్తి. ఇలాంటి దివ్యమైనటువంటి భావాన్ని మనం అర్థం చేసుకోవడానికి మన యొక్క ఇంద్రియములు, మనస్సు, బుద్ధి సరైనటువంటి స్థితిలో ఉంచుకోవాలి.
1: ఇట్ ఈస్ నెససరీ టు కీప్ ది సెన్సెస్, ఇంటెలిజెన్స్ అండ్ మైండ్ ఇన్ ఎ ప్రాపర్ వే టు అండర్స్టాండ్ సీ దీస్ డివైన్.
0: ఈనాడు విద్యా విధానము విరివిగా వేగముగా పెరుగుతూ ఉండాలి.
1: టుడే ది నాలెడ్జ్ ఆఫ్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ ఈస్ గ్రోయింగ్ ఫాస్ట్.
0: ఇవన్నీ కూడాను ఎవరి నిమిత్తమై పెరిగినవి?
1: ఫర్ హూమ్ హ్యావ్ దీస్ ఆల్ దీస్ గ్రోన్?
0: ఈ ఎలక్ట్రిసిటీ వచ్చింది.
1: టేక్ దిస్ ఎలక్ట్రిసిటీ.
0: ఈ ఫ్యాన్స్ అంతా వచ్చినాయి.
1: దేర్ ఆర్ ఫ్యాన్స్.
0: ఇంకా మిషన్స్ అంతా వచ్చినాయి.
1: దేర్ ఆర్ సో మెనీ మిషన్.
0: ఎన్నెన్ని రకమైనటువంటి ప్లేన్స్ వచ్చినాయి. ట్రైన్స్ వచ్చినాయి. వీడియోలు వచ్చినాయి. రేడియోలు వచ్చినాయి. ఇవన్నీ కూడాను కేవలము ఒక విధమైనటువంటి యొక్క సైన్స్ వల్ల అభివృద్ధి అయినటువంటివి, వైజ్ఞానం వల్ల.
1: ఏ ట్రైన్, ఏ ప్లేన్, ఏ రేడియో, ఏ వీడియో, ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ బై ది యాజ్ ది గిఫ్ట్స్ ఆఫ్ సైన్స్.
0: అయితే ఇవన్నీ ఎవరి కోసము అని మనం క్వశ్చన్ వేసుకోవాలి.
1: వి షుడ్ ఆస్క్ ది క్వశ్చన్, ఫర్ హూస్ సేక్ ఆల్ దీస్ థింగ్స్ హావ్ కమ్?
0: దీనిని ఎవరు అనుభవిస్తున్నారు అని మరొక క్వశ్చన్ వేసుకోవాలి.
1: వి షుడ్ పుట్ ది క్వశ్చన్, హూ ఇస్ ది ఎంజాయర్?
0: నేను అని ఒక ఆన్సర్ వస్తుంది.
1: ది ఆన్సర్ కమ్స్ దట్ ఇట్ ఇస్ ఐ.
0: నేనే లేకపోతే ఇవన్నీ ఎవరికి?
1: ఇఫ్ ఐ డోంట్ ఎగ్జిస్ట్, ఫర్ హూ సేక్ ఆల్ దీస్ థింగ్స్?
0: కనుక నేను ఉంటే అన్ని వస్తాయి, నేను లేకపోతే ఏది లేదు.
1: Therefore, when I am there, all these things come into existence. When I am myself not there, all these things are useless.
0: కనుక మానవుడు అనేటువంటి వాడు అన్నింటికంటే కూడా చాలా విలువైనటువంటి వాడు.
1: That is the reason why man is most precious, more precious than anything else in the world.
0: మానవునిగా పుట్టి తన యొక్క ప్రయత్నం చేత మానవుడుగా మారవచ్చు.
1: Being born as a man, by efforts, he can transform himself into Madhava.
0: Kani pashivuga putti pashivugane jeevistundi kani pashupatiga maaradaniki veelu ledu.
1: But after being born as an animal, it can never transform itself into the pashupati or the master of this.
0: Daniki atma bhavamu aneetundi ledu.
1: It does not have the feeling of atma.
0: ఈ ఆత్మకు అడ్డు తగిలేటువంటి యొక్క మనసు కూడా దానికి లేదు.
1: ఇట్ డస్ నాట్ హ్యావ్ ద మైండ్ విచ్ అబ్స్ట్రక్ట్స్ విచ్ కమ్స్ బిట్వీన్ ఆత్మ.
0: సూర్యుని వేడి నుంచి ఆవిర్భవించినటువంటి యొక్క మేఘ సముదాయము సూర్యునే కప్పివేసినట్టుగా ఆత్మ నుండి పుట్టినటువంటి యొక్క మానసిక మేఘ సముదాయము ఆత్మనే కప్పివేస్తుండాలి.
1: జస్ట్ యాజ్ ది క్లౌడ్స్ విచ్ హావ్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ది సన్ కవర్ ది సన్ హిమ్సెల్ఫ్, ది మైండ్ విచ్ హెస్ కమ్ ఫ్రమ్ ఆత్మ కవర్స్ ద మైండ్ ఇట్ సెల్ఫ్.
0: కనుక మనుష్యత్వం అనేటువంటిది కేవలము దైవత్వంతో సమానమైనటువంటిది.
1: దేర్ ఫోర్ దిస్ హ్యూమన్ ఆస్పెక్ట్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ డివైన్ ఆస్పెక్ట్.
0: దైవం మానుష రూపేణ,
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెట్ గాడ్ కమ్స్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: Men are more valuable than all the wealth of the world. మనకుండినటువంటి యొక్క ధనకనక వస్తువాహనాదులన్నీ కూడాను మానవుని కంటే మించినటువంటివి కాదు.
1: Therefore it is said, men are more valuable than all the wealth of the world.
0: ఆటకి నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఒక్క క్షణము మనము చింతించి దర్శిస్తే అంతే చాలు, సర్వము కూడాను మనం సాధించిన వారం అవుతాం.
1: If we can get a glimpse of such a sacred, permanent, true Atma, even for a moment, then...
0: Kani manavudu dani nimittamai taginatunti krushi cheyatam ledu.
1: Man today is not making efforts for the sake of Atma.
0: Bhautikamainatunti sukha santosha bhoga bhagyamulu nimittamai aneka vidhamulaga kudanu tanu shramana padutunnadu.
1: Man is undertaking so much of action in order to enjoy physical comforts and luxuries.
0: ఏ వెయ్యింట ఒక భాగమో ఏ కోటింట ఒక భాగమో మనము భగవంతుని చింతిస్తే ఆ దివ్యత్వాన్ని మనం ఎంత ఆనందంగా అనుభవించవచ్చు.
1: ఇఫ్ 100, 1000, 1 in crore part ఇన్వెస్ట్ ఫర్ ఆత్మ, వీ కెన్ ఎంజాయ్.

0: భువి నందనందన పదత్వం ద్వారా విందే క్షణే క్షణే క్షణే క్షణే. మనము ధన ధాన్య భోగ యశస్సుల నిమిత్తమై మనం ఎంత కాలమును వినియోగిస్తున్నాము?
1: హౌ మచ్ ఆఫ్ టైమ్ ఆర్ యూ ఇన్వెస్టింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎర్నింగ్ మనీ అండ్ ప్రాపర్టీస్ అండ్ లగ్జరీస్ అండ్ నేమ్?
0: మనం పుత్ర మిత్ర భరణ వ్యాపారములకై మనం ఎంత కాలమును దుర్వినియోగపరచుకుంటున్నామో?
1: హౌ మచ్ ఆఫ్ టైమ్ ఆర్ యూ మిస్యూజింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద చిల్డ్రన్ ఫ్రెండ్స్?
0: ఆ కాలములో క్షణకాలము భగవంతుని యొక్క పాదారవిందములపై పెట్టడానికి మనం కృషి చేస్తే భీమ సదన ద్వారా ప్రయాణే ప్రభో. భీమ సదనం భయంకరమైనటువంటి యొక్క స్వర్గ తలుపులు కూడాను తమంతట తామే తెరుచుకొని మనకు స్వాగతం ఇస్తాయట.
1: ఇఫ్ ఎ మోమెంట్ అవుట్ ఆఫ్ దిస్ కుడ్ బి ఇన్వెస్టెడ్ in thinking the lotus feet of the divine lord nandanandana, then the doors of the heaven themselves will open and welcome us.
0: Kanuka manamu ee atma gnanamunu aatmanandamunu pondavalanante deeniki okkate aadharam ade bhakti.
1: If you really want to get the knowledge of atma and aatma, the one thing that you should have
0: bhakti aniga kevalamu japamulu cheyatamu ధ్యానములు చేయటము పూజలు చేయటము యాత్రలు చేయటము ఇంకే విధమైనటువంటి యొక్క సత్కర్మలు ఆచరించడం అది కాదు భక్తి. ఇవన్నీ కూడా కేవలము భక్తి అనే పేరుతో మనం అనుభవించేటువంటి యొక్క చిహ్నములు గుర్తులు.
1: ఇఫ్ యూ హ్యావ్ డివోషన్ అలోన్ యూ కెన్ రీచ్ ఇట్. దెన్ వాట్ డూ యూ మీన్ బై డివోషన్? ఇట్ డజంట్ రెఫర్ టు ద టైప్ ఆఫ్ వర్షిప్, గోయింగ్ టు పిల్గ్రిమ్ సెంటర్, డూయింగ్ ధ్యాన ఎట్సెట్రా. These are only actions which symbolize devotion, but not devotion by itself.
0: Swasarupa sandhanam pai manasunu tishta veyinchatame nijamaina bhakti.
1: Fixing the mind in getting a vision of your real self is the real devotion.
0: Ide nijamainatundi atma dishta.
1: That is the real atmic.
0: Kanuka gnanamanna bhakti anna veru kadu. Bhakte gnanamu gnaname bhakti.
1: Therefore, there is no difference between jnana and bhakti, knowledge and devotion.
0: Rendu kudunu okadani yokka sambandham ayinatundi yokka avinabhava sambandhame anyonyasrayame.
1: There is a close mutual relationship and interdependence between these two.
0: Ee rendittini katti vesetundi yokka pradhanam ayinatundi yokka sutramu adi prema.
1: It is
0: ee prema sutram chetane bhagavantuni bandhinchavachchu.
1: It is this thread of love which can bind God himself and get you to
0: anaga prema pratyekam kaadu premane daivam daivame prema.
1: Then love is not different from God. Love is God, God is love.
0: Dehamto erpadetundi prema chadabanguramainadi.
1: Love associated with the body is momentary.
0: Vantilato erpadetundi prema idi kudunu chadabanguramainadi.
1: Love associated with the desires also is momentary.
0: ఇవి కేవలం అన్ని కూడా తాత్కాలికమైనటువంటి యొక్క ప్రేమలు.
1: దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ ట్రాన్సియెంట్ అండ్
0: దైవ ప్రేమ అదే శాశ్వతమైనటువంటిది.
1: ఓన్లీ లవ్ ఆఫ్ ద లార్డ్, దాట్ ఈస్ ది ట్రూ లవ్, దాట్ ఈస్ పర్మనెంట్ లవ్.
0: కనుకనే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. నీవు దాని యందే నీవు జీవించాలి.
1: దేర్ఫోర్ లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. యూ షుడ్ లివ్ ఇన్ లవ్ అలోన్.
0: ఎన్ని బాధలు కలిగినప్పటికీ భౌతికమైనటువంటి యొక్క చిక్కులు అనేకం సంభవించవచ్చును, కానీ ఇవన్నీ కూడా కదిలిపోయే మేఘములే.
1: దేర్ మే బి సో మెనీ వరల్డ్లీ ప్రాబ్లమ్స్ విచ్ యూ హ్యావ్ టు ఫేస్, బట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఈ కదిలిపోయే మేఘముల నిమిత్తమై మనము ఆరాటపడనక్కరలేదు.
1: వై షుడ్ వీ మేక్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్స్ ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ పాసింగ్ క్లౌడ్స్?
0: సత్యనిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని పొందే నిమిత్తమై మనము తగినటువంటి విచారణ చెయ్యాలి.
1: We have to undertake inquiry in order to attain the atma which is truth and which is permanent.
0: Kanuka tamanu taamu uddharinchukovali.
1: Each one
0: hare atman atmanam annaru.
1: Each one has to save himself.
0: చాలా మంది లోకంలో ఈ గ్రంథ పరిచయం అయినటువంటి వారు, కొంచెము చాదస్త ఆచారములు కలిగినటువంటి వారు కొన్ని భ్రాంతులకు లోబడిపోతుంటారు.
1: క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ హూ హ్యావ్ బుక్ నాలెడ్జ్ అండ్ హూ ఆర్ ప్రిజనర్స్ ఆఫ్ ది రిచువల్స్, దే
0: మమ్మల్ని ఉద్ధరించేటువంటి వారు మా పుత్రులే అని అనుకుంటుంటారు. ఎందుకంటే వాడికి శ్రాద్ధాలు, పితృపిండాలు వదులుతూ ఉంటారు, దానివల్ల వీడికి ఉద్ధారం కలుగుతుంది అని వీరి భ్రాంతి.
1: దీస్ పీపుల్ థింక్ దట్ ఇట్ ఈస్ దేర్ సన్స్ హూ కెన్ సేవ్ దెమ్ బై పర్ఫార్మింగ్ ది సెరిమనీస్, యాన్యువల్ సెరిమనీస్ ఆఫ్టర్ దేర్ డెత్ అండ్ సేవింగ్ దెమ్ ఫ్రమ్ వేరియస్ ప్రాబ్లమ్స్ లేటర్ ఆన్.
0: కేవలం లోకంలో ఎంతమంది పుత్రులు కలిగినటువంటి వారు లేరు.
1: హౌ మెనీ పీపుల్ దెర్ ఆర్ ఇన్ ద వరల్డ్ హూ హ్యావ్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్?
0: వీరినందరి పుత్రులు అంతా ఉద్ధారం చేస్తున్నారా?
1: ఆర్ దీస్ సన్స్ రియలీ సేవింగ్ ది పేరెంట్స్?
0: పుత్రులు లేనటువంటి వారు ఎంతమంది లేరు?
1: హౌ మెనీ మోర్ పీపుల్ దేర్ ఆర్ వితౌట్?
0: వీళ్ళందరూ అధోగతి పాలవుతున్నారా?
1: ఆర్ దీస్ పీపుల్ ఫర్లోర్న్?
0: పుత్రులు పుట్టరే కౌరవేంద్రుడు కనేకుల్, వారి చే నేగ తినవడిసిన.
1: హౌ మెనీ చిల్డ్రన్ వర్ బోర్న్ టు ధృతరాష్ట్ర యాజ్ కౌరవస్? వాట్ ఈస్ ఇట్ దట్ దే డిడ్ ఫర్ హిమ్?
0: పుత్రులు లేని ఆ శకునకు పెంపొందనే దుర్గతులు.
1: The one who did not have the children, could he not get the salvation?
0: Kaadu kaadu. Veeru kaadu manamulu uddharam chesedi.
1: It is not these sons who really save us.
0: Ivi chesetundi aacharamulu kuda yokka arthanni kuda manam gurtinchukovatam ledu.
1: We are not even recognizing the real significance and meaning of these rituals.
0: Satyarthanni manam gurtinchukunnappude nityatvanni manam anubhavinchavachchu.
1: Only when we understand the principle of truth, we can really understand ప్రాక్టీస్ థింగ్స్ ప్రాపర్లీ.
0: శ్రాద్ధము అంటాం మనం.
1: టేక్ ది వర్డ్ శ్రాద్ధ.
0: ఏదో ఒక బ్రాహ్మణ్ణి పిలిపించటము, అతనికి పాదాలు కడగటము, వానికి పొట్ట నిండా అన్నం పెట్టడము, వానితో మనం ఏదో అచ్చింతను వేయించుకోవటం, ఇది శ్రాద్ధం అయిపోయింది అనుకుంటాం.
1: వీ కన్సిడర్ దట్ దిస్ శ్రాద్ధ సెరిమనీ ఈజ్ సఫిషియెంట్ బై కాలింగ్ ఎ బ్రాహ్మిన్, గివింగ్ హిమ్.
0: శ్రాద్ధం అనగా శ్రద్ధతో కూడినటువంటిది అని అర్థం.
1: శ్రాద్ధము రెఫర్స్ టు ద వన్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ రియల్ ఇంట్రెస్ట్ అండ్ శ్రద్ధ.
0: శ్రద్ధ అయితే పిండము అనగా ఏమిటి?
1: దెన్ వాట్ డూ యూ మీన్ బై పిండం?
0: పిండధారములు చేస్తున్నారు.
1: యు ఆర్ ఆఫరింగ్ దిస్ పిండము.
0: పిండం అనగా దేహమే.
1: దిస్ వర్డ్ పిండము రెఫర్స్ టు ద బాడీ.
0: శ్రద్ధతో మన దేహం అనేటువంటి పిండాన్ని భగవంతునికి అర్పితం గావించడమే నిజమైన శ్రాద్ధం.
1: ద ట్రూ మీనింగ్ ఆఫ్ రియల్ శ్రద్ధ ఈజ్ ఆఫరింగ్ దిస్ ఫిజికల్ బాడీ యాజ్ ఎన్ ఆఫరింగ్ టు ద లార్డ్. దట్ ఈస్ రియల్ శ్రద్ధ.
0: దీనిని వేదాంతమునందు కూడాను మానవ శరీరమునకు తుంగభద్ర అని ఒక పేరు పెట్టారు.
1: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ద హ్యూమన్ బాడీ హెస్ బీన్ గివెన్ ఎ నేమ్, తుంగభద్ర.
0: ఒక నది కూడా ఉంటుండాలి తుంగభద్ర అని.
1: దేర్ ఈస్ ఎ రివర్ బై ది నేమ్ తుంగభద్ర.
0: ఒక దగ్గర తుంగ, ఒక దగ్గర భద్ర, రెండు పుట్టి చేరటం చేతనే అతనికి తుంగభద్ర అని పేరు వచ్చింది.
1: దిస్ నేమ్ is given to this river because one river called Tunga, another river called Bhadra join at a particular place. There
0: Bhadra anaga,
1: when you say Bhadra,
0: manchi, pavitramu, kalyanamu, sobha anetundi arthalu untunnayi.
1: This Bhadra refers to good, sacred, auspicious,
0: great. Inka తుంగ అనగా చాలా బలమైన.
1: దెన్ వెన్ యూ సే తుంగ,
0: గొప్ప,
1: స్ట్రాంగ్,
0: విశాలము,
1: గ్రేట్, వైడ్,
0: ఈ విధమైనటువంటి అర్థాలు మనం తీసుకోవచ్చు.
1: దిస్ మీనింగ్స్ మే బి గివెన్ టు దిస్ వర్డ్.
0: తుంగ భద్ర అనగా ఏమిటి? మంచి కార్యములు చేసేటువంటిది ఈ దేహము, గొప్ప కార్యములు ఆచరించేటువంటిది ఈ దేహము, కళ్యాణ కార్యములో ప్రవేశించేటువంటిది ఈ దేహము, దివ్యమైనటువంటి ఆదర్శాన్ని అందించేటువంటి ఈ దేహము, కనుకనే దీనికి తుంగ భద్ర అని పేరు వచ్చింది.
1: దిస్ బాడీ హెస్ బీన్ గివన్ ద నేమ్ తుంగభద్ర బికాస్ దిస్ ఈజ్ మెంట్ ఫార్ డూయింగ్ గుడ్ యాక్షన్ అండ్ దిస్ ఈజ్ మెంట్ ఫార్ డూయింగ్ ఆస్పిషియస్ యాక్షన్, గ్రేట్ యాక్షన్, డివైన్ యాక్షన్.
0: కానీ దీనికి ఇంత గొప్ప పేరు మనం పెట్టుకొని మన ఆచారం ఏ విధంగా మనం ప్రవర్తిస్తున్నాం?
1: When we are having such a great name, are we really justifying by our own
0: actions? Peru matram goppade kaani pravartana chaala alpanga untuntadi.
1: there is a very great name given, but not justified by the action
0: which is mean. We
1: should conduct ourselves in tune with our own name.
0: త్యాగరాజు అని పేరు వచ్చింది.
1: నేమ్ ఇస్ త్యాగరాజ.
0: కాని నిజంగా అతనికి పేరుకు తగినటువంటి త్యాగం ఉంటుండాలి. ఇది సార్థక నామం.
1: ద త్యాగరాజ హ్యాడ్ ద రియల్ నేచర్ ఆఫ్ సాక్రిఫైస్. హీ హ్యాడ్ జస్టిఫైడ్ దట్ నేమ్.
0: భోజరాజు అనేక విధములైనటువంటి ఆభరణములు, తిండి పదార్థములు, నిత్య జీవితములకు అవసరమైనటువంటి ఒక వస్తువులు అన్ని పంపించాడు.
1: కింగ్ భోజరాజ హ్యాడ్ ఆల్ ది టైప్ ఆఫ్ జ్యువెలరీ అండ్ ఆల్ ద టైప్ ఆఫ్ అదర్ నెసెసిటీస్ అండ్ లగ్జరీస్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఎ హ్యాపీ లైఫ్.
0: చూచాడు దాన్నంతా. నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముకు తెలుపు మనసా అన్నాడు.
1: When all these things were sent to Tyagaraja, Tyagaraja looked at them and asked Rama, well, is this wealth permanent, Rama, or is your sannidhi, your lotus feet, permanent for me?
0: Inte kaadu. Tana yokka antarbhavamuni yokka hrudaya parityatanu kudanu chakkaga vivarinchukunnadu.
1: He also told himself the great meaning of a pure heart.
0: నీ పాదద్వంతములను నా రెండు హస్తముల ద్వారా గట్టిగా పట్టాను.
1: రామా, ఐ హావ్ హెల్డ్ యువర్ లోటస్ ఫీట్ బోత్ విత్ బోత్ మై హ్యాండ్స్ ఫర్మ్లీ అండ్ స్ట్రాంగ్.
0: నీవు నన్ను వదిలి ఎక్కడికి పోవడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు గో అవే ఫ్రమ్ మీ రామా.

0: ఓ రామయ్య రామ, కోదండ రామ అండ్ పట్టాభిరామ అండ్ గోవే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్. ఓ రామ,
1: నీవు ఏదో ఒక ప్లాన్ వేస్తున్నావు.
0: యు సీమ్ టు బి మేకింగ్ ఏ ప్లాన్.
1: కానీ నేను ఆ ప్లాన్ అంగీకరించను.
0: బట్ ఐ డోంట్ అగ్రీ ఫర్ యువర్ ప్లాన్ ఓ రామ.
1: ఈ వైభవాలు, ఈ యొక్క సిరి సంపదలు నా హస్తంలో పెట్టి నీవు తప్పించుకుని పోవడానికి చూస్తున్నావా
0: రామ? You want to keep all this wealth in my hands and allow my grip go away, and you want to go away from me, Rama.
1: Nenu swikarinchalante nee paadallo vadalali, appudu nenu deeniki chethulu pattali.
0: If I have to accept all this wealth, I'll have to leave your feet and accept them with both the hands.
1: Nenu veetiki chethulu pattanu, nee paadamne chethuto padtaan annadu.
0: I would never accept all this wealth. I'll hold your feet.
1: Tyagaraji yokka nijamainatuvanti yokka tyaga bhoomi, tyaga bhavam.
0: This is the great sacrificing feeling of Tyagaraja, who had that name.
1: Vidyarthulara, meeru ee laukika jagattunandu ee samayamunandu ee vidhamainatundi avakasamulu meeru kalpinchukoni aneka mandi anubhavagnulu peddalu prabodhalu meeru ee 10 dinamulu nunchi vintunnaru.
0: Dear students, you had a very fine and unique opportunity of collecting here and listening to people who had a lot of experience.
1: Deenni meeru sarthakam chesukunte ante chalu.
0: If you can sanctify this, then that is enough.
1: Meeru vinnavi kannavi ye okati rendaina kudanu aacharanalo petti ee jeevithamlo aadarshavantamaina danni lokaniki andinchandi.
0: Among many things which you have heard, at least one or two what you have heard, one or two what you have seen, practice them.
1: ఈ ఆత్మ తత్వమునకు లౌకిక ప్రమాణములన్నీ కూడాను మనం స్వీకరించాం.
0: Even in this, with reference to this atma tattva, we have collected all the worldly things.
1: దీనినే తిరిగి వేదమునకు కూడాను సమన్వయమైనటువంటి మార్గాన్ని కూడాను మనము విచారిస్తాం.
0: We will have to just also think in terms of Veda and how things are expounded in Veda.
1: Bharatiyulaku anadi kaalam nundi anni vidhamulu kudanu aadeshanni andistunnadi vedame.
0: It is the Vedas which have been giving ideals for Bharatiyas right from very, very ancient days.
1: Idi kevalamu oka vyaktulucho aavirbhavinchinatundi kaadu.
0: Veda has not emanated from an individual.
1: Veda panditulato likhinchabadinatundi kaadu.
0: It is not even written by scholars.
1: ఇది అపౌరుషేయమైనటువంటిది.
0: దిస్ ఈజ్ అపౌరుషేయ.
1: ఇది సాక్షాత్ శబ్దం నుండి ఆవిర్భవించినటువంటిది.
0: దిస్ హ్యాస్ ఎమినేటెడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ప్రైమోడియల్ సౌండ్.
1: ఒక్కొక్క పన్నమునందు 33 కోట్ల అక్షరాలు ఉంటున్నాయి.
0: ఇన్ ఈచ్ వర్డ్ దేర్ ఆర్ 33 క్రోర్ ఆస్పెక్ట్స్.
1: కానీ ఇన్ని విధమైనటువంటి అక్షరములు ఏ విధంగా అభివృద్ధి అయినాయి?
0: How are they brought together?
1: Unnadi konni aksharamle vinnadi kuda.
0: There are only a few letters in essence.
1: Idi ashtaksharamle.
0: There are only 8 letters.
1: Deenini anekanga kudanu avi avaristu poyayi.
0: They have been changed and converted into a number of
1: English aksharallo 26 aksharalu untuntai.
0: In English language there are 26 alphabet.
1: Kaani 26 aksharal lopalle intinta pedda pustakalu rastuntaru.
0: With the help of these 26 letters alone, such voluminous
1: ee aksharanni vadali inkokati manam raayadaniki veelu ledu.
0: Leaving these 26 alphabet, you cannot use any other letter at all.
1: Nalugu vairlu untinatundi violin lopale nannuru raagalanta paadavachchu.
0: There may be only 4 threads, but 400 ragas can be sung with the help of those 4 threads alone.
1: Kaluka Saraswati ganeetunte vadu aa ka cha ta ta pa yesa ani 8 aksharalu vinnadu.
0: There are these 8 letters aa cha ta ta pa yesa
1: aa ka ta ta pa yesa
0: aa ka cha ta ta pa
1: yagadu. Ee vidhanga 8 aksharalato palle ee అష్టదిక్కులు కూడాను వ్యాపించి సర్వేశ్వర్యాన్ని కూడాను అందులో ఇమిడ్చి జగత్తుకు అందించింది.
0: Within the scope of these 8 letters, the entire literature is brought in and is with the help of those 4 threads on me.
1: Kaluka Saraswati ganeetunte vadu aa ka cha ta ta pa yesa ani 8 aksharalu vinnadu.
0: There are these 8 letters, a cha ta ta pa yesa.

0: the entire literature is brought in and is made to spread to all the 8 corners of the world.
1: దీనికి చేతనే లభించినటువంటి కనుకనే దీనికి శృతి అని పేరు వచ్చింది.
0: This has got the name Smriti because by hearing this is obtained.
1: ఈ శృతి ద్వారా మానవుడు కనుగొన్నటువంటి ఒక సత్యాన్ని, మానవుడు ఆచరించి తరించినటువంటి మార్గాన్ని మనము మున్ముందు వేదము యొక్క ఆదర్శముల వల్ల తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాం.
0: And we will try to understand more elaborately the meaning of the Smriti, how these things are obtained and what are the things which have been conveyed to the humanity at large in future.
1: Govinda Krishna.

తండ్రి పుట్టి నీటిలో జీవించి జలమునందే చేప మరణముందు జలము కంటే పాలు గొప్పవైనప్పుడు

0: అధునాం విశ్వశాంతికిదియె విప్లవంబు. విశ్వశాంతికిదియె విప్లవంబు.
1: దేర్ ఇస్ ది ఇగ్నోరెన్స్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ ఫియర్ ఆఫ్ సిన్. దేర్ ఇస్ నో లవ్ ఫర్ గాడ్. ఇట్ ఈస్ ఫర్ దట్ రీజన్ ది హ్యూమన్ వాల్యూ and the human quality is gone. This is the reason for the revolution, for the absence of universal peace.
0: Prema swaroopulara,
1: embodiments of love.
0: Ee prapancham nandukala manavulandariyandu roopamulandu cheriyaliyandu rangunandu ఎన్నో భేదములు కనిపించుచున్నవి.
1: ఇన్ దిస్ వరల్డ్ అమంగ్ హ్యూమన్ బీయింగ్స్ వి ఫైండ్ వేరీడ్ రేసెస్, డిఫరెంట్ యాక్టివిటీస్, ది కాంప్లెక్షన్స్, షేప్స్ అండ్ ఫార్మ్స్.
0: కానీ అందరూ మానవులు.
1: యెట్ ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ బేసికలీ.
0: ఈ మానవత్వంలో మేమందరూ ఒక కుటుంబీకులే అనేటువంటి సత్యాన్ని మరవకూడదు.
1: వన్ షుడ్ నాట్ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ బిలాంగింగ్ టు ది హ్యూమన్ రేస్ దట్ వీ బిలాంగ్ టు వన్ యూనివర్సల్ ఫ్యామిలీ.
0: అందరూ ఒక కుటుంబీకులే.
1: ఆల్ అవర్ మెంబర్స్ ఆఫ్ ద సేమ్ యూనివర్సల్ ఫ్యామిలీ.
0: మానవులందరూ ఒకే జాతికి సంబంధించినటువంటి వారే.
1: దే ఆల్ బిలాంగ్ టు ద సేమ్ రేస్.
0: అది ఏ మానవ జాతి.
1: That is the human race.
0: ఈ జాతికి అంతయకుడను ఒకే తండ్రి.
1: And the entire human race has only one father.
0: అతనే దైవం.
1: He is God himself.
0: కులము ఒక్కటే, జాతి ఒక్కటే, తండ్రి ఒక్కడే.
1: They belong to the same race, same community, and have the same father.
0: అట్టి తండ్రిని దర్శించవలనన్నా ప్రతి మానవుడు కూడాను సత్యశీలమును సంపాదించాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ గాడ్ ద గాడ్ ద ఫాదర్ వన్ షుడ్ ఎక్వైర్ ది క్వాలిటీ ఆఫ్ ట్రూత్.
0: దైవము ప్రేమస్వరూపుడు.
1: గాడ్ ఈజ్ లవ్.
0: అది ఏ ప్రేమ? సర్వ మానవుని యందు కూడాను హృదయం నందు ఉన్నది.
1: లవ్ రిసైడ్స్ ఇన్ ద ఆల్టార్ ఆఫ్ ఎవ్రీవన్.
0: భగవంతుని యొక్క ప్రేమ ఏ విధంగా అందరి ఎందుకును సమంగా ప్రచరించుతున్నాడో అదే విధంగానే ప్రతి మానవుడు కూడాను తన హృదయం నందు ఉన్నటువంటి ప్రేమను అందరి ఎందు సమానంగా ప్రసరింపచేయాలి.
1: జస్ట్ యాస్ గాడ్ హెస్ గివెన్ లవ్ equally to everyone, it is the responsibility of everyone to share the same love with the fellow being.
0: అది ఏ మానవుని ప్రధాన కర్తవ్యం.
1: That is the main duty of mankind.
0: భగవంతుని యొక్క ప్రేమను తన హృదయంలో ఉంచుకొని ఆ ప్రేమను స్వార్థ సప్రయోజన నిమిత్తమై అనుభవించక సర్వ మానవులకు ఎందుకూడాను ఈ ప్రేమ ఉన్నదని దానితో పంచుకోవాలి.
1: God given love is within every one of us, which we have got to spread and share, but not for selfish reasons and self interests.
0: అప్పుడే భగవంతుని ప్రేమకు పాత్రుడు కాగలడు.
1: Then only we deserve God's merciful grace.
0: ఈ ప్రేమలో రెండు విధములైనటువంటి ఫలితములు మానవుడు పొందుచున్నాడు.
1: Man faces two results out of this love.
0: తన ప్రేమను అందరికీ పంచి అందరినీ ఆనందపరచటము ఇది ఒక విధమైనటువంటి ఫలము.
1: వన్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద లవ్ లేటెంట్ ఇన్ us ఈజ్ టు షేర్ విత్ ఎవ్రీబడి అండ్ మేకింగ్ అదర్స్ హ్యాపీ.
0: పది మంది ప్రేమకు పాత్రుడైనటువంటి ఈ వ్యక్తిని పరమాత్ముడు ప్రేమిస్తుంటాడు.
1: ద వన్ హూ ఇస్ బిలవెడ్ టు ఎవ్రీవన్ ఈజ్ ఈక్వలీ బిలవెడ్ టు గాడ్ హింసెల్ఫ్.
0: మానవుడు తోటి మానవులను ప్రేమించటం చేత పరమాత్ముడు ఈ తోటి మానవుడి ఎందున్నటువంటి యొక్క ప్రేమతత్వాన్ని తాను ప్రేమిస్తుంటాడు.
1: యాజ్ మ్యాన్ లవ్స్ హిస్ కమ్యూనిటీ ది ఫెలో బీయింగ్స్ నేచురలీ గాడ్ వుడ్ నోటీస్ ద లవ్ ఆఫ్ ఎవ్రీబడి అండ్ సో హీ కన్ఫర్స్ హిస్ గ్రేస్.
0: దైవం యొక్క ప్రేమను సాధించాలి అనుకున్నటువంటి వ్యక్తి కేవలం తన ప్రేమను తాను సాధించినటువంటినప్పుడే దైవ ప్రేమను కూడాను సాధించడానికి అర్హుడవుతాడు.
1: If you want to be the recipient of God's love, you should recognize the innate love.
0: కనుక ఈ ప్రేమతత్వమునందు అనేక రకములైనటువంటి యొక్క ఫలితములు ఏర్పడి ఉంటున్నాయి.
1: There are many results, there are many effects of love.
0: సూర్యరశ్మి యందు ఏ విధంగా అనేక రంగములు అంతా కూడాను రంగులు కలిసి ఉండును, అదే విధముగానే మానవుని యందు కూడాను అనేక రకములైనటువంటి యొక్క ధర్మములు, న్యాయములు, ప్రేమతత్వములు ఇమిడి ఉంటుంటాయి.
1: Just as sunlight has got all the seven colors, in man also we have got the shades of justice, righteousness and love.
0: మానవుని యొక్క ప్రేమ దిక్సూచిక యంత్రం వంటిది.
1: Human love is like a compass.
0: ఈ దిక్సూచిక యంత్రమును ఎక్కడ పెట్టినప్పటికీ దాని ముళ్ళు ఉత్తర దిశకే తిరుగుతూ ఉంటుంది.
1: The compass may be kept anywhere, but it always directs itself towards the north.
0: అదే విధంగానే మానవుని యొక్క ప్రేమ స్వార్థంగా సప్రయోజనంగా తనా పరా అనేటువంటి భేదం లేకుండా నిరంతరము కూడాను దైవం వైపునే దీని ముళ్ళు తిరగాలి.
1: Likewise, love should never be directed towards selfishness or selfish gain, without any kind of differences of mine and thine, but it should be directed towards God.
0: ఈ విధమైనటువంటి యొక్క సహజ గుణములు కలిగినటువంటి వాడే నిజమైన మానవుడు.
1: He is a true human if he has got these natural qualities.
0: తాను పర అనేటువంటి భేదములకు గురి కాకుండా ఉండాలి.
1: He should never submit himself to the feelings of mine and thine.
0: అందరి యందు ఉండేటువంటి యొక్క తత్వము ఒక్కటే అని గుర్తించి వర్తించాలి.
1: He has to know and conduct himself knowing the love which is uniform in everybody.
0: కనుక ప్రేమతత్వాన్ని మనం అర్థం చేసుకోవాలనుకుంటే దివ్యత్వాన్ని మనం మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: If you want to know the nature of love, you have to understand the divinity and the principle.
0: ఈ ప్రేమ చాలా పవిత్రమైనటువంటిది. ప్రేమ
1: love is very sacred.
0: చాలా విలువైనటువంటిది. ప్రేమ
1: it's highly valuable.
0: చాలా విశాలమైనటువంటిది. ప్రేమ
1: it is so vast.
0: సర్వ మానవుని యందు కూడాను సమత్వంగా ప్రవహించేటువంటిది ఈ ప్రేమ.
1: This love is distributed equally in the entire humanity.
0: ఇందులో హెచ్చు అందులో తగ్గు అనేటువంటి ఏమాత్రము భేదము కనిపించదు.
1: There's no difference in quantity, less or more.
0: ఇట్టి సమత్వాన్ని కలిగినటువంటిదే దైవం యొక్క ప్రేమ.
1: God's love is uniform.
0: దైవము తన యందే ఉన్నాడు ప్రేమ స్వరూపుడై అనేటువంటి సత్యాన్ని గుర్తించేదే మానవుని యొక్క కర్తవ్యము.
1: The human responsibility lies in recognizing God within himself in the form of love.
0: తన యందే ఉండినటువంటి ప్రేమ స్వరూపుడైన భగవంతుణ్ణి తాను ఎందుకు గుర్తించడానికి ప్రయత్నించటం లేదు?
1: When God is within you in the form of love, why is it that you don't know him?
0: కారణం తాను వేరు భగవంతుడు వేరు అనేటువంటి భేదభావం ఉండటం చేతనే ఇన్ని రకములైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు.
1: The reason is that he considers himself separate from God, therefore he undergoes troubles and problems.
0: భగవంతుడు జీవుల కంటే ప్రత్యేకంగా ఉండేటువంటి వాడు కాదు.
1: God is not separate from beings.
0: జీవుల యందే దేవుడు స్వస్వరూపుడై ప్రేమ స్వరూపుడుగా ఉంటున్నాడు.
1: God dwells in all of the beings in the form of love.
0: ఈ సత్యాన్ని అనుభవపూర్వకంగా కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to make every effort to know this truth, experience it.
0: ప్రేమ లేని మానవుడు జగత్తులో కానరాడు.
1: There is no man in this world without love.
0: ఏదో ఈ ప్రేమ లౌకికమైనటువంటిది, భౌతికమైనటువంటిది, ప్రాకృతమైనటువంటిదిగా మీరు భావించి ఈ ప్రేమను ప్రత్యేకంగా మీరు త్రోచిగుచ్చుతున్నారు.
1: You just neglect love, considering it so simple, worldly, physical and mundane.
0: కానీ ఈ ప్రేమ దైవ ప్రేమ తప్ప అన్యమైనటువంటి ప్రేమ కాదు.
1: బట్ love fundamentally is divine and nothing to do with the world. కొన్ని
0: దేహములకు సంబంధ బాంధవ్యమును గుర్తించి ఆ దేహమునకు పురస్కరించుకునేటువంటి పేర్లు మాత్రమే పెట్టుకుని అనుభవిస్తున్నారు.
1: The love may be experienced basing on the physical relationships.
0: పుట్టినటువంటి బిడ్డకు వాత్సల్యము అని పిలుచుకుంటున్నారు.
1: The child will have the love what we call affection.
0: కట్టుకున్న భార్యకు ప్రేమ అంటున్నారు.
1: అండ్ ద వైఫ్ విల్ హ్యావ్ ద లవ్ టువర్డ్స్ హర్ హస్బెండ్.
0: బంధుమిత్రులతో కూడినటువంటి సప్రేమను అనురాగము అంటున్నారు.
1: అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ టువర్డ్స్ రిలేషన్స్.
0: వస్తువులపైన ప్రేమ ఇచ్ఛ అంటున్నారు.
1: అండ్ టువర్డ్స్ ఆబ్జెక్ట్స్ ఇట్ ఇస్ ద విల్ ఆఫ్ ద డిజైర్.
0: భౌతికమైనటువంటి సంబంధమును గుర్తించుకుని తాను ఉపయోగించుకుంటున్నాడే కాని నిజముగా ఇది భగవంతుని యొక్క ప్రేమనే.
1: Though man has been making use of love at the human level, it is essentially divine.
0: ఈ సత్యాన్ని మాత్రం ఎవరికూడను మరువకూడదు.
1: No one should forget this truth.
0: ఇట్టి సత్యాన్ని మర్చిపోవడం చేతనే మానవుడు భిన్న మార్గమునందు ప్రయాణమైపోయి తన భిన్న విధమైనటువంటి యొక్క బాధలకు గురి అవుతున్నాడు.
1: As this fundamental truth is forgotten, man is diverted, perverted, misdirected.
0: ఈ బాధలకు గురి కావడానికి ఏది కారణము?
1: What is the reason behind his suffering?
0: ఈ భేదమే కారణం.
1: These differences are the cause.
0: ఈ భేదము కలిగినటువంటి మానవుడు ఏనాటికి నీ దైవత్వాన్ని పొందలేడు.
1: Man with these differences will never attain divinity.
0: నేను ఎంతో కాలం నుంచి కూడాను దేహాభిమానమును మానండి అంటున్నాను.
1: Bhagavan has been repeatedly telling us not to have body attachment too much.
0: కేవలము ఈ దేహాభిమానమును పెంచుకోవటం చేతనే దైవాభిమానం అనేటువంటిది క్రమక్రమేణా తరిగిపోతున్నది.
1: As you have more and more of body attachment, we will be having less and less of attachment to God.
0: దేహాభిమానము కేవలం ప్రాపంచిక సంబంధమైనటువంటిది.
1: The attachment to the body is worldly.
0: Prema hriday sambandhamainatundi.
1: Love is related to heart.
0: Kanuka itti hriday sambandhamaina premanu prati manamudu kodanu anubhavinchadaniki tagina aratha kaligi untunnadi.
1: Therefore the love which originates out of human heart everyone must experience.
0: Bhagavantuni premanu artham kodanu cheskonaleru.
1: We cannot understand God's love.
0: అనగా తన ప్రేమను ఎంతవరకును దానికి మాత్రమే పోల్చుకుంటూ వస్తుంటారు.
1: హీ కంపేర్స్ విత్ హిస్ నారో లిమిటెడ్ లవ్ విద్ ఇన్ హిమ్.
0: ఈ యొక్క పోలిక మంచిది కాదు.
1: దట్ కంపారిజన్ ఇస్ నాట్ గుడ్.
0: ఎందుకనగా తన యొక్క దీనిని పురస్కరించుకుని ఈ ప్రేమను కూడా పోల్చుకుంటుంటాడు.
1: యూ కంపేర్ యువర్ లవ్ విత్ ద డివైన్ లవ్.
0: పరమాత్మ ప్రేమ స్వార్థరహితమైనటువంటి ప్రేమ.
1: గాడ్స్ లవ్ ఇస్ సెల్ఫ్లెస్.
0: అనంతమైనటువంటి ప్రేమ.
1: ఇట్ ఇస్ ఇన్ఫినిట్.
0: ఇలాంటి అనంతమైనటువంటి ప్రేమను అప్రమాణమైన ప్రేమ.
1: దట్ బియాండ్ ఆల్ మెజర్.
0: అమరత్వమైనటువంటి ప్రేమ.
1: దట్ ఈస్ ఇమ్మోర్టల్.
0: దీనికి ప్రమాణం అనేదే లేదు.
1: ఇట్ హ్యాస్ నో లిమిట్స్ వాట్సెవర్.
0: కనుకనే మానవునియందు ప్రసరించేటువంటి రక్తము సర్వత్రా కూడా ఉండినప్పటికీ.
1: దౌ ది బ్లడ్ సర్క్యులేట్స్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: దీనిని ఆధ్యాత్మిక మార్గం నందు అంగీరసహ అన్నాడు.
1: In the spiritual parlance, it is called angirasa.
0: ఆ ప్రేమ రసస్వరూపమై అంగ అంగమునందు కూడాను సంచరిస్తూ ఉంటుండాలి.
1: Love is in the form of essence that circulates all over the body.
0: అంగీరస అనగానే అంగముల యందు రసస్వరూపుడై పరమాత్ముడు సంచరించేటువంటి దానికి అంగీరసుడు అన్నారు.
1: అంగీరస meant the rasa, the essence, divine love that flows through the anga, the body.
0: ఈ ప్రేమతత్వాన్ని పురస్కరించుకునియే తన పేర్లు కూడాను మారుతూ ఉంటాయి.
1: గాడ్ హెస్ గాట్ సో మెనీ నేమ్స్ అండ్ టైటిల్స్ బేసింగ్ ఆన్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: కానీ అట్టి ప్రేమతత్వం ప్రతి మానవుని ఎందు కూడా ఉంటున్నది.
1: దట్ డివైన్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: మానవుని ఎందు లేనటువంటి ప్రేమ ఎక్కడ కూడా కనిపించదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద లవ్ విచ్ ఇస్ నాట్ ఇన్ యూ ఇస్ నాట్ ఇన్
0: పరమాత్మని స్వయం ప్రేమనే మీ ఎందు కూడా ఉంటున్నది.
1: ద లవ్ ఆఫ్ గాడ్ ఈస్ విత్ ఇన్ యూ.
0: ఈ ప్రేమకు ఆ ప్రేమకు ఏమాత్రం వ్యత్యాసం కనిపించదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద డివైన్ లవ్ అండ్ ద హ్యూమన్ లవ్.
0: ఇవి రెండింటి ఎందుకును క్వాలిటీ గాని క్వాంటిటీ గాని ఒకటిగానే ఉంటుంటాయి.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఇట్టి ఏకత్వమైనటువంటి ప్రేమతత్వాన్ని ఎందుకు మానవులు ఈ విధంగా కూడా భిన్నత్వంగా భావిస్తున్నారు? ఇదే పెద్ద పాపం.
1: That undivided love is viewed something like fragmented or divided, which is worse to the sins.
0: Tava laukikamaina pitti cheryalaku taginattuga deenni polchukuntu untaru.
1: He compares himself with his worldly activity.
0: Laukika cheryalaku nu premaku sambandham ledu.
1: The worldly activity and the love has no relation.
0: Cheryalu veru, prema veru.
1: Actions are different and love is separate.
0: Ilanti స్వయం ప్రేమను కూడాను మీరు మానవత్వాన్ని వహించకూడను దివ్యత్వాన్ని పొందికూడను మీరు గుర్తించుకోలేకపోతున్నారు.
1: Though there is love latent in you, divinity immanent in you, yet you are not able to know
0: that. దీనిని పురస్కరించుకొని జంతువునాం నరజన్మ దుర్లభం.
1: Basing on this it is said human life is rare.
0: ప్రతి మానవుని ఎందుకూడను దైవం స్వరూపుడు అనేటువంటి ఒక ప్రేమగానే ఉంటుండారు.
1: In everyone God is present in the form of love.
0: దైవం మనుష్య రూపేణ.
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: అలాంటి మనుష్య రూపాన్ని పొందినప్పటికీ మనుష్యుడైనటువంటి వాడు మాధవత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: దో ఇన్ హ్యూమన్ ఫామ్ హ్యావింగ్ గాడ్ ఇన్ హిమ్ హీ ఈజ్ నాట్
0: మాధవత్వము నుండే మానవుడు పుట్టెను.
1: అవుట్ ఆఫ్ ది డివినిటీ ది హ్యూమన్ ఈజ్ బోర్న్.
0: మానవత్వమునకు దైవత్వమునకు భేదమేల.
1: వై షుడ్ దేర్ బి డిఫరెన్స్ బిట్వీన్ ది హ్యూమన్ అండ్ ద డివైన్.
0: కనుకనే అతనే మన తండ్రి.
1: God is our father.
0: కనుక తండ్రి యొక్క రక్తమే కుమారుడు ఎందు ప్రసరిస్తూ ఉంటాడు.
1: The very same blood of the father is present in the son.
0: ఈ సత్యాన్ని గుర్తించుకున్నటువంటి మానవుడు దైవత్వాన్ని ఏమాత్రం కూడాను దూరం గావించుకోలేడు.
1: The one who has understood this fundamental truth will never distance himself from God.
0: అనేక రకములైనటువంటి కర్మల యొక్క అడ్డుజాడ్యాల ద్వారా దీన్ని దూరం గావించుకుంటున్నాడు.
1: Many actions in between stand as obstacles and distance you.
0: దీనిని ఏమాత్రం కూడా నువ్వు దూరం గావించుకోకూడదు.
1: యు షుడ్ నాట్ గో అకార్డింగ్లీ.
0: దైవమే ప్రేమ స్వరూపుడు.
1: గాడ్ ఈజ్ ది పర్సనిఫికేషన్
0: లవ్. గాడ్ లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్ లివ్ ఇన్ లవ్.
0: ఆ ప్రేమతత్వమే నిజమైనటువంటి దైవత్వము.
1: దట్ లవ్ ఈజ్ ది యాక్చువల్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: దీనికి ఒక స్వరూపం లేదు.
1: ఇట్ హాస్ నో స్పెసిఫిక్ ఫామ్.
0: అయితే ప్రేమకు ఏ స్వరూపం పెడతావు?
1: వాట్ ఫామ్ కెన్ యూ అసైన్ టు లవ్?
0: ప్రపంచంలో ఈ ప్రేమకు స్వరూపం లేదని అనేక మంది సైంటిస్ట్ అంతా కూడా దీన్ని ధిక్కరిస్తుంటారు.
1: మెనీ సైంటిస్ట్ సే దట్ లవ్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫామ్.
0: కానీ ఇది చాలా పొరపాటు.
1: ఇట్ ఇస్ ఎ మిస్టేక్ ఇన్ వన్ వే.
0: రూపం లేనటువంటి వస్తువులు జగత్తులో కానరావు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ నథింగ్ దట్ కెన్ ఎగ్జిస్ట్ విదౌట్ ఫామ్.
0: ఇది ఒక పుష్పము.
1: దిస్ ఇస్ ఎ ఫ్లవర్.
0: దీనికి సుగంధం ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ఫ్రాగ్రెన్స్.
0: దీనికి పరిమళం ఉంటుండాలి.
1: ఇట్ హ్యాస్ స్మెల్.
0: పుష్పమునకు రూపం ఉంది కానీ పరిమళమునకు రూపం లేదు.
1: ఫ్లవర్ హ్యాస్ ఎ ఫామ్ అండ్ నాట్ ద ఫ్రాగ్రెన్స్
0: అని వాదిస్తుంటారు.
1: అండ్ పీపుల్ ఆర్గ్యూ లైక్ దాట్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: వాసన కూడా పుష్పం ఒక విధమైనటువంటి రూపం ఉంది.
1: ఈవెన్ ఫ్రాగ్రెన్స్ అరోమా హ్యాస్ స్మెల్.
0: ఈ వాసనను మనం అనుభవించేటువంటి దానికి ఈ పుష్పమే మూల కారణం.
1: అండ్ ద ఫ్లవర్ ఇస్ ద మెయిన్ కాజ్ టు మేక్ యూ ఎక్స్పీరియన్స్ ద
0: మూలాధారమైనటువంటి యొక్క ఈ పుష్పమే లేకపోతే సుగంధం ఏ రీతిగా వస్తుంది?
1: వితౌట్ ది ప్రైమార్డియల్ బేసిక్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ఫ్లవర్ హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ ద స్మెల్?
0: ప్రేమకు తల్లియే లేకపోతే ఈ ప్రేమ అనేటువంటి దాన్ని మానవుడు ఏ విధంగా అనుభవించగలడు?
1: Without the presence of the mother, how do you experience the mother and love?
0: ఈ ప్రేమకు తల్లియే మూల కారణము.
1: Therefore, mother is the center of love.
0: కనుక ప్రతి వస్తువు కూడాను రూపం ఉంటున్నది ఈ జగత్తును.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ ఎ ఫామ్.
0: అణో రణీయాన్ మహతో మహీయాన్.
1: అండ్ స్మాలెస్ట్ టు ద స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ టు ద బిగ్, నో మ్యాటర్.
0: కానీ దీనిలో నీవు క్వాంటిటీని క్వాలిటీని వ్యత్యాసంగా భావిస్తున్నావు, కానీ దీనికి ఏమాత్రము వ్యత్యాసం లేదు.
1: యూ కన్సిడర్ ద క్వాలిటీ అండ్ ద క్వాంటిటీ, ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ అట్ ఆల్.
0: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతి.
1: దట్ ఈస్ ఫుల్ అండ్ దిస్ ఈస్ ఫుల్, దట్ ఈస్ టోటల్. సో
0: ఆల్సో పూర్ణమే.
1: ఆల్ ఆర్ ఫుల్.
0: పూర్ణమద అది పూర్ణమే.
1: దట్ ఈస్ ఫుల్.
0: పూర్ణమిదం
1: దిస్
0: ఇది పూర్ణమే.
1: దిస్ టూ ఇస్
0: పూర్ణశ్చ పూర్ణమాదాయ. ఈ పూర్ణం నుంచి తీసినటువంటిది అది కూడా పూర్ణమే.
1: అవుట్ ఆఫ్ ఫుల్నెస్. If fullness is deducted, it is also
0: going to be full.
1: Everything is complete.
0: Swarupame.
1: Everything is total, full.
0: Kanuka, so, manavudu madhavatvanni gurtinchukoni lekapovadaniki moola kaaranamu dehabhimaname moola kaaranam.
1: Man is not able to realize God because of body attachment.
0: Ee dehabhimanamu penchukuntu kattagadipadiki daivabhimanamu trunchukuntu pothunnadu.
1: As he grows more and more of attachment towards the body, he gets detached from the affection towards God.
0: Kalukoni ee attachment anetundi chaala goppadi anukuntunnavu neevu.
1: You think that attachment is important.
0: Deniki goppadi?
1: In what way?
0: Prapanchika sambandhamainatundi daniki goppadi.
1: In the worldly sense
0: attachment undavalsindi.
1: Attachment is needed.
0: Biddalu talli ee okka attachment untundali.
1: The child and the mother, there is a
0: sodari sodarulu kuda attachment untadi.
1: There is attachment among brothers and sisters.
0: Bharya attachment untadi.
1: Attachment to husband.
0: Talli pillaliki attachment untadi.
1: The mother and the child.
0: Kaani ee attachment e.
1: It is attachment.
0: Attachment ante emi? Karipinchukunnatundi kaani kaliginatundi kaadu.
1: Attachment is something that is kalpinchuta, artificial, of your own making.
0: Neevu neevu kalpinchukovatame.
1: It is of your own making.
0: Kaani adi kanipinchinatvanti okka prema tattvam.
1: But you do not see it is something love behind.
0: Daivamu sarvulu endukunu tana swaroopanni dharinchi unnadu.
1: In fact, God is present in his own pristine form.
0: Ee jagannataka rangamulandu
1: in this drama of life.
0: Tane actor tane director.
1: God is the actor and director.
0: అన్ని వేషములు కూడా తానే వేస్తున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ప్లేస్ డిఫరెంట్ రోల్స్.
0: మీ యొక్క వేషం వేరుగా మీరు భావిస్తున్నారు.
1: యూ కన్సిడర్ యువర్ రోల్స్ డిఫరెంట్.
0: కానీ ఈ డ్రామా లోపల మీది కూడా ఒక వేషమే.
1: ఇన్ దిస్ డ్రామా ఆఫ్ దిస్ వరల్డ్ యు ఆర్ జస్ట్ ఎన్ యాక్టర్.
0: ఈ వేషం నందు కూడా దైవత్వం ఉంటున్నాడు.
1: ఈవెన్ దిస్ రోల్ దేర్ ఇస్ గాడ్ ఇన్ యూ.
0: కనుకని ఈ దైవత్వమే ఒకరిని శిక్షిస్తున్నాడు, ఒకరిని రక్షిస్తున్నాడు.
1: ది సేమ్ గాడ్ హూ ప్రొటెక్ట్స్ అండ్ పనిషెస్.
0: కానీ రెండు కూడా తానే అనుభవిస్తున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ఎక్స్పీరియన్సెస్ బోత్.
0: ఒకటి చెడ్డగాను ఒకటి మంచిగాను నిరూపిస్తుంటాడు.
1: హీ ప్రూవ్స్ దట్ వన్ ఈస్ బ్యాడ్ అదర్ ఈస్ గుడ్.
0: కానీ గుడ్ అండ్ బ్యాడ్ అనేటువంటిది రెండు ఒక్కడే చేస్తున్నాడు.
1: బట్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ ఓన్లీ అవుట్ ఆఫ్ హిమ్ ఓన్లీ వన్.
0: కనుక అన్నింటికి దైవమే మూల కారణము.
1: ఆల్ థింగ్ గాడ్ ఈస్ ఇంపార్టెంట్ బేస్.
0: తానే యాక్ట్ చేస్తున్నాడు.
1: హీ యాక్ట్స్.
0: తానే అనుభవిస్తున్నాడు.
1: హీ ఎక్స్పీరియన్సెస్.
0: తానే ఆచరిస్తున్నాడు.
1: హీ ప్రాక్టీసెస్.
0: తానే ఆదర్శాన్ని నిరూపిస్తున్నాడు.
1: అండ్ హీ డెమోన్స్ట్రేట్స్ ఐడియల్ టు ది సొసైటీ.
0: ఇట్టి సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ వి మస్ట్ రికగ్నైజ్ ఇన్ ద బిగినింగ్.
0: చదువుతున్నారు.
1: యు స్టడీ.
0: ఈ చదువులో ఫెయిల్ అయినటువంటి వాడు భగవంతుడే.
1: అండ్ ద వన్ హూ ఫెయిల్స్ ఇన్ ది ఎగ్జామినేషన్ ఇస్ గాడ్.
0: ఓ గ్రేడ్ తెచ్చుకున్నవాడు భగవంతుడే.
1: ద వన్ హూ గాట్ ఓ గ్రేడ్.
0: ఫెయిల్ అయినటువంటి వాడు భగవంతుడే.
1: ద వన్ హూ ఫెయిల్డ్ ఇస్ గాడ్.
0: అంతా భగవంతుడే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: కేవలం నీ రూపాన్ని నిరూపించి ఇతను ఫెయిల్ అయిపోయినాడు, ఇతను పాస్ అయినాడు అని మాత్రమే మనం జగత్తునకు విచారం చేస్తున్నామే కానీ ఆత్మతత్వానికి అన్నింటి యందు ఏకత్వమే.
1: ఇన్ ది వరల్డ్లీ సెన్స్ వి సే సో అండ్ సో ఫెయిల్డ్, సో అండ్ సో పాస్డ్, బట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్.
0: పొగుడున్నది తెగుడున్నది కూడా భగవంతుడే.
1: ఇట్ ఇస్ ద ప్రైజ్ ఆర్ బ్లేమ్ ద సేమ్.
0: దూషించినది భూషించినది భగవంతుడే.
1: అండ్ ది కైండ్ ఆఫ్ దూషణ ద అక్యుజేషన్
0: పురస్కారములు కూడా భగవంతుడే.
1: ది యాక్సెప్టెన్స్ ఆర్ రిజెక్షన్ ఆర్ బేసికలీ
0: సర్వము భగవంతుని యొక్క సత్యమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్.
0: ఇట్టు సత్యాన్ని గుర్తించినటువంటి వాడు నిజమైనటువంటి వ్యక్తి.
1: ద ట్రూ డివోషన్ లైస్ ఇన్ నోయింగ్ దిస్.
0: నాట్ డివోషన్, వ్యక్తి. నాట్ వ్యక్తి.
1: హీ ఈజ్ ఎ ట్రూ ఇండివిజువల్ ఇఫ్ హీ నోస్ దిస్ ట్రూత్.
0: కనుక ఇతన్ని వ్యక్తిగా మీరు భావిస్తున్నారు.
1: యూ కెన్ కాల్ హిమ్ వ్యక్తి ది ఇండివిజువల్.
0: వ్యక్తి అనగా ఏమిటి?
1: హూ ఇస్ వ్యక్తి ఆర్ ఇండివిజువల్?
0: నిన్నటి దినం చెప్పాను.
1: భగవాన్ సిద్ధ అదర్ డే.
0: తన యందే అవ్యక్తమై,
1: దట్ విచ్ ఇస్ అవ్యక్త హిడెన్,
0: గూఢముగా,
1: దట్ ఇన్ సీక్రెట్,
0: కనిపించకుండా,
1: ఇన్ ఎ హిడెన్ వే,
0: సంచరించేటువంటి ఒక దివ్యత్వమునకే వ్యక్తి అని పేరు.
1: That kind of divinity who expresses manifests is vyakti.
0: ఆ వ్యక్తిత్వం కూడా తనయందున్నటువంటి యొక్క అవ్యక్తమైనటువంటి ఒక శక్తియే.
1: దట్ ఇండివిజువాలిటీ ఈజ్ హిడెన్ విదిన్ యూ.
0: కనుక ఏకత్వం అనేటువంటి దాన్ని గ్రహించడానికి అనేక విధమైన మార్గములు ఉంటున్నాయి.
1: టు నో దిస్ వన్నెస్ దేర్ ఆర్ మెనీ పాత్స్.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: ద ట్రూత్ ఈజ్ వన్ స్కాలర్స్ రిఫర్ టు మెనీ.
0: అనేక మంది అనేక పేర్లతో దీన్ని పిలుస్తూ వచ్చున్నారు.
1: మెనీ పీపుల్ గివ్ మెనీ నేమ్స్.
0: కానీ ఇది పెట్టిన పేర్లే కానీ పుట్టిన పేరు కాదు.
1: దేర్ ఆర్ ది నేమ్స్ గివెన్ పెట్టిన బట్ నాట్ బోర్న్ పుట్టిన.
0: ఇలాంటి సత్యత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హ్యావ్ టు మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు నో దిస్ ట్రూత్.
0: దైవం ఒక్క ప్రేమ స్వరూపుడే.
1: గాడ్ ఈస్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: మరొక గుణం లేనే లేదు.
1: హెస్ నో అదర్ అట్రిబ్యూట్.
0: ఏ విధమైన ద్వేషం కానీ,
1: నో హెట్రెడ్.
0: ఇంకే విధమైనటువంటి కలహం కానీ,
1: నో కాన్ఫ్లిక్ట్.
0: ఇంకే విధమైనటువంటి ఒక భేదం కానీ,
1: నో డిఫరెన్స్.
0: దైవత్వం ఉంది కాదరాదు.
1: నథింగ్, నో ట్రేస్ ఆఫ్ దెమ్ ఇన్ గాడ్.
0: ఈ భేదములను నేను నీలో ప్రచరింపజేసేటువంటి ప్రతిబింబములే.
1: దీస్ ఆర్ ఆల్ ద డిఫరెన్సెస్ విచ్ ఆర్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్స్.
0: భగవంతునికి భేదమే లేదు.
1: గాడ్ హ్యాస్ నో డిఫరెన్స్.
0: కానీ లోకంలో శరీరాన్ని ధరించడం చేత కొన్ని భేదములు కొన్ని పాటిస్తూ రావాలి.
1: బికాస్ దేర్ ఆర్ సర్టన్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఇన్ దిస్ వరల్డ్, సర్టన్ డిఫరెన్సెస్ ఆర్
0: దేర్. ఆదర్శాన్ని నిరూపించే నిమిత్తమై కొన్ని భేదములు పాటిస్తూ రావాలి.
1: అండ్ టు టీచ్ ద లెసన్స్ ఆఫ్ ఐడియలిజం, సర్టన్ డిఫరెన్సెస్ ఆర్ అడాప్టెడ్.
0: కనుక సర్వులు ఎందు ఉన్నటువంటిది దైవత్వం ఒక్కడే.
1: ఇట్ ఇస్ ఓన్లీ సేమ్ గాడ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఇది ఏ నిజమైన మానవత్వము.
1: దిస్ ఇస్ ద ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
0: మానవుడు అనగా
1: a human being, manava,
0: kevalamu shashvatamainatundi vaadu ani artham.
1: Meaning the one is immortal, eternal.
0: Upanishattu endu nara ani pilcharu.
1: Upanishads call him as nara.
0: Ra anaga shashvatamu.
1: Ra means permanent.
0: Anaga konni vidhamainatundi na anaga ashashvatamu.
1: Na means temporary.
0: Ashashvatamainatundi vaadu kaadu narudu, shashvatamainatundi vaade.
1: Nara the human is not temporary, not fleeting, he is eternal.
0: కనుక ఈ నర అనేటువంటిది ఆకాశ స్వరూపము.
1: నర represent the form of the sky.
0: ఆకాశం నుండి పంచభూతములు ఆవిర్భవించాయి.
1: The five elements have come out of its space.
0: ఈ పంచభూతముల యొక్క స్వరూపమే మానవత్వము.
1: And human is the combination of the five elements.
0: కనుక ఈ పంచభూతములు ప్రతి మానవుడి యందు కూడాను సంచరిస్తూనే ఉన్నాయి.
1: The five elements are present in every human being.
0: ఈ పంచభూతములు కూడాను ప్రేమ యొక్క పోస్తేనే ప్రసరిస్తూ ఉన్నాయి.
1: And in fact it is only same divine love that expresses in the form of the five elements.
0: మీకు గాయత్రి మంత్రంలో చెప్పాను.
1: Bhagavan said repeatedly about Gayatri.
0: Bhur bhuvasvaha. Bhur anaga prakritamainatundi yokka vastu parinamam.
1: Bhur means the worldly material.
0: Dinni konni kadilimpa chesetundi yokka force untundadi adhe pranamu.
1: There is some vibration force, the life.
0: Aa vibrationu ee materializationu,
1: the vibration and materialization,
0: ee rendintini kudanu ఒక మూలాధారమైనటువంటి తత్వం ఒకటి ఉంటుంది.
1: దేర్ లైస్ ద ప్రైమార్డియల్
0: అది ఏ రేడియేషన్.
1: దట్ ఈజ్ రేడియేషన్.
0: రేడియేషన్, వైబ్రేషన్, మెటీరియలైజేషన్ ఈ రెండింటి మూడింటికి మాత్రమే భూర్ భువస్వహ అన్నారు.
1: రేడియేషన్, వైబ్రేషన్, మెటీరియలైజేషన్ రిప్రజెంట్ ది త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ గాయత్రి.
0: ఈ మూడు చేరి ఒక్కటిగానే ఉంటుంది.
1: ఆల్ ది త్రీ కాన్స్టిట్యూట్ వన్ అండ్ ద సేమ్.
0: అదే విధంగానే దైవత్వం లోపల అనేక నామములు చెప్పినప్పటికీ దైవం ఒక్కడే.
1: Though we extol God in different names, but God is one.
0: ప్రాకృతమైనటువంటి చర్యలు ఆచరిస్తూ పోవటం చేత ఇదని మానవుడు అంటున్నాడు.
1: Because of worldly point of view and activity, we call him a human.
0: దైవత్వమైనటువంటి చర్యలు అనుభవించడం చేత ఇతను దైవము అంటున్నారు.
1: బికాస్ ఆఫ్ ద డివైన్ యాక్షన్ వీ కాల్ హిమ్ డివైన్.
0: దైవము కానటువంటి వాడు లోకంలో ఒక్కడు కూడా కనిపించడు.
1: దేర్ ఇస్ నో వన్ హూ ఇస్ నాట్ డివైన్ ఇన్ దిస్ వరల్డ్.
0: మీరందరూ కూడా దైవ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్.
0: మీరు అన్ని స్వరూపాలు కూడా విశ్వ విరాట స్వరూపములే.
1: ఆల్ ఫార్మ్స్ కాన్స్టిట్యూట్ ద కాస్మిక్ ఫార్మ్.
0: కానీ మీ దేహాన్ని మాత్రమే పురస్కరించుకుని మీరు మానవుడిగా భావిస్తున్నారు.
1: బేసింగ్ ఆన్ ద బాడీ యు కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్.
0: దేహాన్ని పక్కకు నెట్టు.
1: Brush it aside.
0: అప్పుడు నీ జీవ స్వరూపాన్ని నీవు గుర్తించు.
1: Devil, you can know your true nature.
0: జీవాత్మ.
1: జీవాత్మ.
0: దేహాత్మ.
1: దేహాత్మ.
0: పరమాత్మ.
1: పరమాత్మ.
0: ఈ మూడింటి యొక్క పేర్లు ఎందు జీవాత్మ.
1: జీవాత్మ.
0: జీవ ఆత్మ.
1: జీవ ప్లస్ ఆత్మ.
0: దేహ ఆత్మ.
1: దేహ ఆత్మ.
0: పర ఆత్మ.
1: పర ఆత్మ.
0: ఈ మూడింటి ఎందు కూడాను ఈ ఆత్మ అనేటువంటిది ఒక్కటే. దేహము
1: ఆత్మ ద సెల్ఫ్ బీయింగ్ సేమ్ ఇన్ ఆల్ ద త్రీ.
0: జీవుడు, దేవుడు ఈ యొక్క పేర్లు మాత్రము వచ్చిపోయేటువంటివి.
1: ద బాడీ అండ్ ఇండివిజువల్ నేమ్స్ కమ్ అండ్ గో.
0: అన్నింటి ఎందు ఆత్మ ఒక్కటే గానే ఉంటుంది.
1: బట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ యూనిఫామ్ ఇన్ ఆల్ ద త్రీ.
0: కనుకనే ఇది ఆత్మస్వరూపులే.
1: సో యు ఆర్ ద వెరీ పర్సన్.
0: జీవాత్మ అన్న ఆత్మస్వరూపమే.
1: యు మే కాల్ ఇండివిజువల్ ఆత్మ బట్
0: పరమాత్మ అన్న ఆత్మస్వరూపమే.
1: పరమాత్మ ది స్పిరిచువల్.
0: దేహము గురించి చెప్పుకున్న దేహాత్మని అది పరమాత్మని.
1: ఇన్ రిలేషన్ టు ద బాడీ ఇట్ ఈస్ స్టిల్ ద సెల్ఫ్.
0: దేహం ముందు ఆత్మ ఉంది కనుకనే దీనికి దేహాత్మ అన్నారు.
1: యాజ్ ది సెల్ఫ్ ఇస్ ప్రెసెంట్ ద బాడీ ఇట్ ఇస్ కాల్డ్ దేహాత్మ.
0: జీవుని ఎందుకు నువ్వు ఉచ్ఛ్వాస నిశ్వాసం ఇస్తుంటే చేత దీనికి జీవాత్మ అన్నారు.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ బ్రెత్ ఇన్ ది ఇండివిజువల్.
0: ఆత్మ యొక్క వైబ్రేషన్ మాత్రమే పరమాత్మ అన్నారు.
1: ద వైబ్రేషన్ ఆఫ్ ఆత్మ ద సెల్ఫ్ ఇస్.
0: ఇది ఎప్పటికీ కూడా ఉండేటువంటిది.
1: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఆల్ త్రూ.
0: ఇలాంటి సత్యనిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని,
1: దట్ ఎటర్నల్ ట్రూత్,
0: మానవులు గుర్తించుకోలేక
1: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు నో.
0: ఏదో జీవులు వేరుగా భావించుకుని వారిని కేవలము ఒక శక్తిహీనులుగా విశ్వసిస్తున్నారు.
1: కన్సిడర్ ద జీవా ది ఇండివిజువల్ డిఫరెంట్ ఫ్రమ్ దేవా గాడ్ అండ్ ఫీల్ దే ఆర్ వీక్.
0: వీరు కేవలము అల్పులు కాదు.
1: యు ఆర్ నాట్ సో లో.
0: మానవుడు హీనుడు కాదు.
1: ఈజ్ నాట్ సో మీ.
0: మానవుడు కూడా దేవుడే.
1: అండ్ మ్యాన్ మానవ ఇస్ గాడ్ హిమ్.
0: అట్టి దైవత్వాన్ని నీవు పొంది కూడాను దైవత్వాన్ని వెతికేది ఎందుకు?
1: Finding divinity within you, why are you in such a
0: fast? Pasanna pichana pasati mudo mudo mudo.
1: Is only fool who is in such of God, being himself a God.
0: నీవు సర్వమును దైవంగానే చూస్తూ కూడాను నువ్వు దైవాన్ని చూడాలని ఆశించుకోవటం ఇది మూఢత్వమే.
1: What all that you see around is God himself, but you want to see God.
0: నీ ఎదురుగా ఉండేటువంటి వారంతా దైవ స్వరూపాలే.
1: The one who is in front of you is the embodiment of God.
0: నీవు కేవలం మానవత్వాన్ని వహించడం చేత దైవంగా నీవు భావించుకోవటం లేదు.
1: బికాస్ యూ కన్సిడర్ యూర్సెల్ఫ్ హ్యూమన్ యూ డోంట్ నో గాడ్.
0: వివేకానంద ఒకనొక సమయం లోపల రామకృష్ణ పరమహంస దగ్గరకు వచ్చాడు.
1: వివేకానంద ఎట్ వన్ టైమ్ అప్రోచ్ రామకృష్ణ పరమహంస.
0: కానీ రామకృష్ణుడు అనేక బోధనలు చేస్తూ వచ్చాడు.
1: రామకృష్ణ టాట్ హిమ్ ఇన్ ఎవ్రీ వే.
0: కొంతసేపు అయిన తర్వాత అందరూ వెళ్లిన తర్వాత వివేకానందుడు ప్రశ్నించాడు రామకృష్ణుని.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ వెన్ ఎవ్రీబడి లెఫ్ట్ వివేకానంద హస్ పుట్ ఎ క్వశ్చన్. స్వామి,
0: మీరు దైవాన్ని దర్శించారా అన్నాడు.
1: స్వామి, హ్యావ్ యూ సీన్ గాడ్?
0: తప్పక దర్శిస్తూనే ఉన్నాను.
1: పరమహంస yes.
0: దర్శించాను అని చెప్పలేదు, దర్శిస్తూనే ఉన్నాను.
1: He said, now he did not simply say, I saw, I have been seeing.
0: ఏ రూపంలో దర్శించారు అని ప్రశ్నించాడు.
1: వివేకానంద asked, in what form?
0: నీ రూపంలో నిన్ను సాక్షాత్ దర్శిస్తూనే ఉన్నాను.
1: I see him in this form.
0: నీ రూపం దైవ స్వరూపమే.
1: And your form itself is
0: divine. బ్రహ్మానంద రూపం దైవ స్వరూపమే.
1: So also the form of Brahma.
0: నిత్యానంద రూపం దైవ స్వరూపమే.
1: So also the form of
0: Brahma. అందరూ దైవ స్వరూపులే.
1: All forms are God.
0: ఈ రూపంలో నేను దైవాన్ని దర్శిస్తున్నాను అన్నాడు.
1: Therefore I see God in your form now.
0: ఈ దీన్ని అర్థం చేసుకోలేక వివేకులు
1: those people who cannot understand
0: అవివేకాన్ని ప్రకటింపు చేసుకుని
1: because of dullness and foolishness
0: మేమందరి కూడా కేవలం సామాన్యమైన మానవులు కదా
1: consider themselves as ordinary
0: మమ్మల్ని దైవత్వంగా భావించుకోవటం ఎంత పొరపాటు
1: అన్నారు. To consider oneself as God, what, how is it appropriate?
0: నీవు దేహ దృష్టితోనే చూసుకుంటున్నావు.
1: You are just watching from your body viewpoint.
0: ఆత్మ దృష్టితో చూస్తున్నాను.
1: But I am viewing from the point of the self.
0: కానీ ఆత్మ దృష్టితో చూచినప్పుడు నీవు కూడా దైవమే.
1: From the point of the self, you are also God.
0: కనుకనే you are not one person.
1: You are not one person.
0: But three. The one you think you are physical body.
1: The one you think you are is physical
0: body.
1: The
0: one others think you are mental body.
1: The one others think you are is mental.
0: The one you really are.
1: The one you really are.
0: అదే ఆత్మతత్వం.
1: That is ఆత్మా ద సెల్ఫ్.
0: అట్టి ఆత్మతత్వాన్ని నేను చూస్తున్నాను.
1: That principle of self I see.
0: నీవు దేహతత్వాన్ని జీవతత్వాన్ని నీవు చూస్తున్నావు.
1: You go by the feeling of the body and the individual.
0: ఈ దృష్టిని నీవు మార్చుకో.
1: Change your vision.
0: ఈ దృష్టిని నీవు మార్చుకుంటే దైవం నీ అందే కనిపిస్తాడు.
1: When once you change your view, you can understand
0: that. నీ దృష్టి దోషమే కానీ సృష్టిలో ఏమాత్రము దోషమే.
1: Mistake lies in your vision, not in creation.
0: పిచ్చివాడా, సృష్టిని దోషంగా చూస్తున్నావు నీవు. ఈ దృష్టిలో ఉండవచ్చును భేదములు.
1: There may be differences in your outlook.
0: కాని నీ దృష్టిలో వచ్చినటువంటి భేదములే సృష్టిలో కనిపిస్తున్నాయి.
1: And what all the differences your vision you find
0: even
1: there.
0: ఇప్పుడు రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్.
1: They all stand for reaction, reflection and resound.
0: నీ ఒక మామిడి పండు భుజించితివంటే
1: suppose you have eaten mango.
0: నీకు వచ్చిన త్రేపు ఏమిటి?
1: What, how would you belch?
0: మామిడి పండు త్రేపే వస్తుంది.
1: You belch that of a mango.
0: దోస పండు త్రేపు రాదు.
1: Not that of a cucumber.
0: కాబట్టి ఈ త్రేపు ఎక్కడిది?
1: So where from you got it?
0: తినింది.
1: It is the one that you have partaken.
0: కాబట్టి నీవు చూచేది ఏమిటి?
1: What do you see?
0: నీ హృదయంలో ఉన్నటువంటి భావములే నీవు చూస్తున్నావు.
1: See the reflection of your inner feeling.
0: కనుక నీ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ లే నీకు ప్రతిబింబిస్తున్నాయి.
1: It is only the reflection of the inner being that comes back to you as
0: మొట్టమొదటి మనియందు
1: రిసౌండ్.
0: పవిత్రమైనటువంటి దివ్య తత్వాన్ని మనం ప్రతిష్ఠ చేసుకోవాలి.
1: So install first the holy principle of divinity within you.
0: కనుక ఇట్టి దివ్యత్వాన్ని మనం పెంచుకున్నప్పుడే మానవత్వం మనకు అర్థమవుతుంది.
1: Then once we have proper understanding the divinity, the human quality of
0: మానవ
1: మానవ
0: ఏమిటి అర్థం కూడాను.
1: What is the meaning?
0: అజ్ఞానంతో లేనిటువంటి వాడు మానవుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఈజ్ నెవర్ ఇగ్నోరెంట్.
0: మాయా
1: మా ఇల్యూషన్
0: మా లేదు
1: నా వితౌట్ ఇట్
0: వా ఈ మానవ అనేటువంటిది అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడు మానవుడు.
1: మా స్టాండ్స్ ఫర్ ఇల్యూషన్ మాయా నా వితౌట్ ఇట్ వా వర్తించుట కండక్ట్ హింసెల్
0: అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడు మానవుడు.
1: ద వన్ హూ కండక్ట్స్ హింసెల్ వితౌట్ ఇగ్నోరెన్స్
0: జ్ఞాన స్వరూపుడివే.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ విజ్డమ్
0: అద్వైత దర్శనం జ్ఞానం
1: ద విజన్ ఆఫ్ దైవ
0: స్వరూపము.
1: The vision of non-dualism is
0: true. జ్ఞానమే దైవ స్వరూపము.
1: And that wisdom is divine.
0: కనుక దైవత్వ రూపాన్ని దర్శించడానికి ఎందుకు పక్కకు పోవాలి?
1: Why should you neglect to view the
0: సర్వము నీవే ఉన్నావు.
1: You are everything.
0: సర్వము నీయందే ఉంటున్నది.
1: Everything is within you.
0: ఇంతసేపు చెప్పారు.
1: It is said so long.
0: మన సంజయ్ సాహ్ని.
1: సంజయ్ సాహ్ని.
0: With you.
1: With
0: in
1: you.
0: You.
1: In you.
0: Around you. అని.
1: Around you. That's what he said.
0: With you అనుకుంటే దైవస్థుడిగా పోతున్నావు.
1: విత్ యూ యు ఆర్ టువర్డ్స్ గాడ్.
0: ఇన్ యూ అనగా నీవు స్టడీ చేస్తున్నావు.
1: ఇన్ యూ స్టడీ హిమ్.
0: ఫ్రమ్ యూ అనేటువంటిది జగత్తులో సంచారం చేస్తున్నావు.
1: అవుట్ ఆఫ్ ది ఫీలింగ్ ఫ్రమ్ యూ యూ మూవ్ అబౌట్ ఇన్ ది వరల్డ్.
0: కానీ ఇవన్నీ కాదు సరైనటువంటి అర్థాలు.
1: దే ఆర్ నాట్ ప్రాపర్ మీనింగ్.
0: ఇంగ్లీష్ లో అన్ని అర్థాలు కూడా అనర్థాలుగానే వస్తుంటాయి.
1: ది అర్థ ఇన్ ఇంగ్లీష్ ఆర్ అనర్థ డైవర్ పర్వర్షన్.
0: ఈ అనర్థాల్లో మనం జీవితాన్ని గడుపుకుంటూ అర్థాన్ని తీసుకోవాలంటే ఇది అసాధ్యమవుతుంది.
1: స్పెండింగ్ లైఫ్ ఇన్ అనర్థ పర్వర్షన్ వీ డోంట్ నో ది అర్థ ద మీనింగ్.
0: కనుక ఈ అనర్థాలకు మనం ప్రవేశిస్తున్నాము.
1: సో వీఆర్ ఆఫ్టర్ ది రాంగ్ కన్నెక్షన్.
0: ఆత్మతత్వాన్ని అర్థంగా చేసుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ హ్యావ్ ది స్పిరిట్ ఆఫ్
0: ప్యూరిటీ పుట్ అంటారు.
1: We say beautiful.
0: Beauty butt annalu gaani butt antara.
1: But you should say beauty butt but not butt. How is it possible?
0: Ivanta kurunu kevalam bhashalu yokka prakalpale.
1: It's all just a phonetics external.
0: Ee prapancham yokka sarvamanta kurunu prakalpanale.
1: It is all of your own making.
0: Ee kalpanato koodinatundi danni manam anusaristunname kaani sariyainatundi yokka satya swaroopane manam anusarinchatam ledhu.
1: You follow all that is artificial, not never truth.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: అందరి యందు ఉన్నది ప్రేమ ఒకటే.
1: ఇట్ సేమ్ లవ్ ఇస్ ప్రెసెంట్.
0: ఈ ప్రేమ దేహమునకు సంబంధించినటువంటిది కాదు.
1: ఇట్ హస్ గాట్ నథింగ్ టు డు విత్ ద బాడీ.
0: మనస్సుకు సంబంధించినటువంటిది కాదు.
1: నార్ ఆఫ్ ది మైండ్.
0: బుద్ధికి సంబంధించినటువంటిది కాదు.
1: నార్ ఇంటెలెక్ట్.
0: ఇంద్రియములకు సంబంధించినటువంటిది
1: కాదు. నార్ సెన్సెస్.
0: ఆత్మకు సంబంధించినటువంటిది.
1: ఇట్ ఇస్ రిలేటెడ్ టు ద సెల్ఫ్.
0: కనుకనే ఆత్మనే ప్రేమ స్వరూపము.
1: దేర్ఫోర్ ద సెల్ఫ్ ఇస్ లవ్.
0: దీనినే వేదము,
1: దిస్ వేద,
0: దీన్ని ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ అని అనుకుంటూ పోయి కట్ట కనపటికి కొంతసేపటికి మూగైపోతుంది.
1: కాలింగ్ ఇట్ రిపీటెడ్లీ లవ్ అండ్ లవ్ ఇట్ కమ్స్ ఎ స్టాండ్ స్టిల్ నమ్.
0: మాటలు నిలిచిపోతాయి.
1: అండ్ దేర్ ఇట్ డ్రాప్స్.
0: నీటిలో పూర్తి మునిగినటువంటి వాడు మాటలు మాట్లాడలేడు.
1: ద వన్ హూ ఇస్ డీప్లీ సంకర్ డ్రౌండ్ ఇన్ వాటర్ హీ వుడ్ బి స్పీచ్లెస్.
0: నీళ్లపైన కొంతవరకు గుంత వరకు మునిగి గొంతు కనిపించేంత వరకు ఉండినప్పుడు మాట్లాడగలడు.
1: ఇట్ ఈస్ నెక్ డీప్ హీ కెన్ స్టిల్ స్పీక్.
0: కనుకనే నీవు పైపైన తిరిగే సమయం లోపల నీకు ఈ మాటలంతా వస్తున్నాయి, కానీ పూర్తి ఆనంద సాగరంలో మునిగినప్పుడు వాటికి మాటలే రావు.
1: At the superficial level, you use all your jugglery and vocabulary. When once you are immersed, you are
0: speechless. Abhitra Daiva Premalo Muniginatunti Vaadu Maatadaledu.
1: The one who drowned himself in that holy divine love would be speechless.
0: Poorthi Munigipoyadu.
1: He is totally drowned.
0: Ikkada akkada ekkada chusina okkade aatmalo makkuvai unnadu.
1: Here and there and elsewhere, the same principle of love is present.
0: Anta okkate prema.
1: In fact, same love is
0: everywhere. Alanti samayamlo maatalu raavu.
1: Then you will be dumbfounded.
0: కనుక నీవు మాట్లాడుతున్నావు అంటే ఏమి, నీవు ఈ యొక్క ప్రేమలో మునగలేదు.
1: If you are still talking, it means you are not.
0: పైపై అలల లోపల నువ్వు తేలాడుతున్నావు.
1: You are just at the superficial level of the waves.
0: పైపై అలలపైన తిరుగాడుతుండేటువంటి వానికి దైవత్వం ఏ రీతిగా అర్థమవుతుంది?
1: The man who is at the superficial level cannot understand God.
0: కనుకని ఈ సూపర్ఫిషియల్ లెవెల్ అంతా పోవాలి.
1: సో వన్ షుడ్ బి అవే ఫ్రమ్ ది సూపర్ఫిషియల్.
0: సుపీరియల్ పవర్ రావాలి.
1: నాట్ సూపర్ఫిషియల్ బట్ షుడ్ బి సుపీరియర్.
0: ఇది ఏ నిజమైనటువంటి ఏకత్వము.
1: దిస్ ఇస్ వన్నెస్.
0: ఈ ఏకత్వంలో ఉంటుండాలి అంతరార్థం అంతా.
1: ఇన్ దిస్ వన్నెస్ ఎవ్రీ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ లైస్.
0: ఈ ఏకత్వం వరకు పోలేనటువంటి మానవుడే అనేక రకమైనటువంటి సందేహాలతో మునిగిపోతున్నారు.
1: ద వన్ హూ కెనాట్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ వన్ పాయింటెడ్నెస్.
0: కనుక ఇతను ఈ ప్రేమతత్వం లోపల మునగనటువంటి వాడనే అర్థం.
1: ద వన్ హూ హాస్ నాట్ అండర్స్టూడ్ టోటలీ లవ్.
0: కనుక మనం ప్రేమ సాగరంలో మునగాలి.
1: We have to drown ourselves in the ocean of love. And we shall attain it.
0: ప్రేమ స్వరూపులు కావాలి.
1: And you should
0: ప్రేమను 10 మందికి పంచాలి.
1: You should embody it.
0: దాన్ని తిరిగి తన లోపల చేర్చుకోవాలి.
1: And share with others and take it, accept love.
0: వేద రహితంగా ప్రవర్తించాలి.
1: And we should act with all love.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరందరూ ఇంకా చిన్న యువకులు,
1: your youngsters,
0: మీ యొక్క తత్వం ఇంకా కూడా ఎన్నెన్నో అనుభవించాలని ప్లాన్ వేసుకుంటుంటారు.
1: You have got many plans to have many experience.
0: ఎన్ని అనుభవించినప్పటికీ ఈ ప్రేమ అనేటువంటిది దైవ స్వరూపమైనటువంటి సత్యాన్ని మాత్రం మరవకూడదు.
1: నెవర్ ఫర్గెట్ ద ట్రూత్ దట్ లవ్ ఇస్ గాడ్. యు మే హావ్ ఎనీ నంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ఫ్యూచర్.
0: మేమందరం కూడా ఒక కుటుంబీకులమే అనేటువంటి సత్యాన్ని కూడా మరవకూడదు.
1: నెవర్ ఫర్గెట్ ద ట్రూత్ దట్ వీ బిలాంగ్ టు ఓన్లీ వన్ ఫ్యామిలీ.
0: మా అందరిది కూడా ఒకే జాతే.
1: వీ ఆల్ బిలాంగ్ టు వన్ రేస్.
0: ఈ జాతికంతా తండ్రి ఒక్కడే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ ఫాదర్.
0: అతనే దైవము.
1: గాడ్ ఈజ్ ద ఫాదర్.
0: ఇలాంటి సత్యాన్ని మొట్టమొదట మీరు గుర్తించి వర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
0: తండ్రి ఒక్కడే.
1: ఫాదర్ ఈజ్ వన్.
0: అందరూ ఒక కుటుంబీకులమే.
1: వీ బిలాంగ్ సేమ్ ఫ్యామిలీ.
0: అందరిది ప్రేమ ఒక్కటే.
1: లవ్ ఇస్ సేమ్.
0: ఈ సత్యాన్ని గుర్తించుకున్నప్పుడు ఇంక భేదభావములు ఎందుకు పుడతాయి?
1: వన్స్ వీ రికగ్నైజ్ దిస్ ట్రూత్ వీల్ నెవర్ హావ్ డిఫరెన్స్.
0: భేదములకు అవకాశమే లేదు.
1: దేర్ నో స్కోప్ అట్ ఆల్.
0: ఇంకా అభిప్రాయ భేదములు ఏమాత్రం కూడా పెంచకూడదు.
1: దేర్ కెనాట్ బి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఎట్ ఎనీ టైమ్.
0: ఇలాంటి ప్రేమతత్వాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: దట్ లవ్ హాస్ గాట్ టు బి నోన్.
0: రంగు వేరుగా ఉండవచ్చును.
1: ఇట్ మే బి డిఫరెంట్ ఇన్ ఎనీ.
0: జాతి నీతులు వేరుగా ఉండవచ్చును.
1: ది కమ్యూనిటీ కాస్ట్ మే బి డిఫరెంట్.
0: కనుకనే మానవత్వంలో ఉన్నది ఒక్కటే.
1: బట్ ఇన్ హ్యూమన్ లైఫ్ ఓన్లీ వన్ థింగ్ దట్ లైస్.
0: ఒక చక్కెరతో
1: విత్ షుగర్
0: ఎన్నో బొమ్మలు మనం చేస్తుంటాం.
1: అండ్ యూ మేక్ సో మెనీ టాయ్స్.
0: మీకు అందరికీ తెలుసును.
1: యు ఆల్ నో దిస్.
0: చిన్న చిన్న పిల్లలుగా ఉంటున్నప్పుడు చక్కెరతో ఒక జింకను చేస్తారు.
1: అండ్ విత్ ది సేమ్ షుగర్ క్యాండీ దే మేక్ ది షేప్ ఆఫ్ ఎ కుక్కను
0: చేస్తారు.
1: దట్ షాప్ ఆఫ్ ద డాగ్.
0: చక్కెరతో ఇంకొక హంసం చేస్తారు.
1: అండ్ ది క్యాండీ దే మేక్ దట్ బెస్ట్ వన్.
0: చక్కెరతో ఒక చిలుకను చేస్తారు.
1: విత్ ద షుగర్ దే కెన్ మేక్ ఎ ప్యాక్.
0: అన్ని రెండు నాలుగు అంటున్నారు.
1: విత్ టూ ఎనాస్ యూ కెన్ బై.
0: పాట పాడుతుంటారు, నీకు ఇష్టమైన సామాన్ తీసుకో రెండున్నర.
1: You can take anything paying 2 NS.
0: రెండు నాలుగు ఏమైనా తీసుకో అంటారు.
1: 2 NS, take it.
0: జింకన్ తీసుకో, పులిని తీసుకో, నక్కన్ తీసుకో, ఏనుగును తీసుకో అంత రెండు ఉన్నాయి.
1: With 2 NS you can buy deer or lion or tiger or fox.
0: ఈ రూపనామములు వేరువేరుగా ఉన్నాయి కానీ అన్నిటికీ ఇచ్చే రెండు ఉన్నాయి. దేనికోసం? చక్కెర కోసం ఇస్తున్నాం మనం.
1: The names may be forms may be different but you pay the money for the sugar.
0: షుగర్ దీనికి మనం సమర్థంగా ఇస్తున్నాం.
1: సో ద వాల్యూ ఇస్ ఫర్ ద
0: అదే విధంగానే నీ దేహాలు, నీ రంగులు, నీ ఒడ్డు పొడుగులు అన్ని వ్యత్యాసంగా కనిపించవచ్చును.
1: సో ద బాడీ, ద షేప్, కాంప్లెక్షన్, హైట్ అండ్ వెయిట్ మే బి డిఫరెంట్,
0: కానీ అందరి ఎందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే.
1: బట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ సేమ్.
0: దీనికి చావు లేదు, పుట్టుక లేదు.
1: ఇట్ హాస్ నో బర్త్ నార్ డెత్.
0: చావు పుట్టుక లేనట్టు శాశ్వతుండు.
1: గాడ్ ఇస్ ఎటర్నల్ వితౌట్ ఎ బిగినింగ్.
0: మధ్యాంతరహితుడు, అనాదివాడు.
1: అండ్ ఈజ్ ఎన్షియంట్.
0: ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు.
1: హి హస్ నో బిగినింగ్ నార్ ది ఎండ్. హి ఇస్ ఎండ్.
0: తాను చావక పుట్టక చంపబడక.
1: హి ఇస్ నైదర్ బోర్న్ నార్ గెట్స్ హిమ్సెల్ఫ్
0: అనిహిలేటెడ్. ఆత్మ స్వరూపుడై వెలుగుచుండు.
1: అండ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది ఫామ్ ఆఫ్ ఎటర్నల్ విట్నెస్.
0: అన్నిటి యందు ఆత్మ స్వరూపుడగానే ఉంటుంటాడు.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది ఫామ్ ఆఫ్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీవన్.
0: ఇలాంటి నిత్యాధారమైనటువంటి, మూలాధారమైనటువంటి ఒక తత్వాన్ని మొట్టమొదటి మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి హావ్ టు మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు నో దిస్ ఎటర్నల్ బేసిక్ ఫండమెంటల్ ఫౌండేషన్.
0: ఇప్పుడే నీకు ఏకత్వం గుర్తించడానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ నో దిస్ వన్నెస్.
0: సముద్రానికి మనం పోతున్నాం.
1: యూ గో టు ద సీ.
0: సముద్రానికి పోయినప్పుడు
1: యాజ్ యూ గో దేర్
0: స్నానం చేస్తాము.
1: యూ టేక్ ఎ బాత్ దేర్.
0: సముద్ర స్నానం చేసినప్పుడు
1: యాజ్ యూ హ్యావ్ డిప్ దేర్
0: ఉప్పంతా ఖర్చుకుంటుంది.
1: అండ్ నేచురలీ సాల్ట్ వుడ్ గెట్స్ స్టక్ అప్ యువర్ బాడీ.
0: ఈ ఉప్పంతా ఖర్చుకున్నప్పుడు
1: బికాస్ ఆఫ్
0: దాని తిరిగి ఇంటికి వచ్చి మంచి నీళ్లతో స్నానం చేస్తాము.
1: యూ కమ్ బ్యాక్ అండ్ హ్యావ్ అనదర్ బాత్ అగైన్.
0: ఎందుకు ఈ సముద్రానికి పోయి నీవు స్నానం చేశావు?
1: వై షుడ్ యూ గో టు ద సీ అండ్ హ్యావ్ బాత్
0: దేర్? ఆ సముద్రం యొక్క ఉప్పుని ఖర్చుకుంటే తిరిగి ఇంటికి వచ్చి మంచి నీళ్లతో ఎందుకు నీవు స్నానం చేశావు?
1: బికాస్ ఆఫ్ ద సాల్ట్ యూ హ్యావ్ టు టేక్ సెకండ్ బాత్.
0: ఈ సాల్ట్ నీకెంత ఉపకారం చేస్తుందో.
1: అండ్ సాల్ట్ వాట్ ఈస్ గోయింగ్ టు డూ?
0: నీకు అది గుర్తించుకోవడానికి వీలు లేదు.
1: అండ్ యూ డోంట్
0: అండర్స్టాండ్. ఒక దినమంతా కూడా సముద్ర స్నానం చేసిన తర్వాత నీవు ఉండు, దాంట్లో ఆ ఉప్పు అంతా కూడా చేరి ఎన్ని రకమైనటువంటి జబ్బుల్లో నివారణ కావిస్తుంది.
1: అండ్ ఆఫ్టర్ హ్యావింగ్ ఎ బాత్ ఇన్ సీ రిమైన్ లైక్ దట్ ఫర్ వన్ డే, ప్రపంచంలో ప్రతి
0: పదార్థం కూడాను కొన్ని కొన్ని రోగములు నివారణ కావించుకునేటువంటివి.
1: అండ్ సర్టన్ డిసీజెస్ విల్ బి క్యూర్డ్ బికాస్ ఆఫ్ దిస్.
0: ఈనాటి మానవుడు
1: మ్యాన్ టుడే
0: సముద్రానికి పోయి స్నానం చేస్తున్నాడు.
1: హి గోస్ అండ్ టేక్స్ ఎ బాత్.
0: ఇంటికి వచ్చి మంచి టేప్ వాటర్ అనగా ట్యాప్ నుంచి వాటర్ తీసుకుని చేస్తున్నాడు.
1: అండ్ హి రిటర్న్స్ హోమ్ అండ్ విల్ హావ్ ట్యాప్ వాటర్ బాత్.
0: ఎందుకు ఈ సముద్ర స్నానం చేయటం?
1: దెన్ వాట్ ఫర్ ఇస్ దిస్?
0: ఇది మేము అలంకారం కోసమా?
1: ఇస్ ఇట్ ఓన్లీ ఫర్
0: 10 మంది మెప్పు కోసమా?
1: ఇస్ ఇట్ ఫర్ పబ్లిసిటీ ఆర్ ప్రైజ్?
0: ఆ సముద్ర స్నానం చేసినటువంటి వానికి లోపల ఉన్నటువంటి జబ్బంతా కూడా నివారణ అవుతుంది.
1: ఇఫ్ యు హావ్ గాట్ ది బాత్ దేర్ ఇన్ సీ వాటర్ ఆల్ ద సిక్నెస్ ఎయిమెంట్ విల్ బి క్యూర్డ్.
0: స్కిన్ లో చేరిపోతుంది.
1: అండ్ ది సాల్ట్ విల్ ఎఫెక్ట్ యువర్ బాడీ.
0: ఈ స్కిన్ లో చేరినప్పుడు అంటు వ్యాధులంతా కూడా నివారణ అవుతుంది.
1: అండ్ వెన్ ఇట్ యాక్ట్స్ ఆన్ ద స్కిన్ యు విల్ బి ఫ్రీ ఫ్రమ్ కంటేజియస్ డిసీజెస్.
0: ఈ విధమైనటువంటి యొక్క రోగ నివారణ లోపల ప్రపంచమంతా సృష్టించాడు భగవంతుడు.
1: దేర్ ఆర్ మెనీ క్యూరేటివ్ మెథడ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: ప్రతి పదార్థం కూడాను ఒక్కొక్క నివారణ కోసమే సృష్టించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ ఆబ్జెక్ట్ హాస్ గాట్ ఎ క్యూరేటివ్ పర్పస్.
0: కానీ ఆ సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: ద ట్రూత్ ఈస్ నాట్ నోన్ టు మ్యాన్.
0: ఇప్పుడు చాలా మంది లాండ్ వేస్తుంటారు.
1: మెనీ
0: గ్రాస్
1: గ్రాస్ లాండ్.
0: దీంతో చాలా పచ్చగా ఉంటుంటది.
1: అండ్ లాండ్స్ గ్రాస్
0: కూర్చోవడానికి మెత్తగా చల్లగా ఉంటుంటది.
1: ఇట్ ఇస్ సో సాఫ్ట్ అండ్ కూల్.
0: కానీ
1: బట్
0: మనకు ఏమైనా అంటువ్యాధులైనటువంటి బేదులేగిన బయలుదేరిందంటే,
1: ఇన్ఫాక్ట్ దర్ ఎనీ కైండ్ ఆఫ్ కంటేజియస్ డిసీజ్,
0: ఆ గ్రాస్ లో ఉన్నటువంటి వైట్ గ్రాస్ అనేటువంటి ఒకటి వస్తుంది.
1: యూ ఫైన్ ద వైట్ గ్రాస్ ఇన్ ద మిస్ట్ ఆఫ్
0: గ్రీన్. వైట్ గ్రాస్ రెండు పోగులు తీసుకుని నీవు భుజించు, నీ బేగు నివారణ అవుతుంది.
1: ఈచ్ జస్ట్ 2 వైట్ గ్రాస్ బ్లేడ్స్ యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ డయేరియా.
0: కుక్కకు తెలిసినంత వరకు కూడా మనుషులు తెలియకోకుండా పోతుంటారు.
1: డాగ్ హ్యాస్ దట్ నాలెడ్జ్ బట్ మ్యాన్ హ్యాస్ నో నాలెడ్జ్.
0: కుక్కను మనం చాపుతుంటాము.
1: యూ ఆల్సో
0: వారానికి ఒకటి దాన్ని వైట్ వదిలినప్పుడు లాంగ్ లోపల పోయి గడ్డంతా తినేసేస్తుంది.
1: ద డాగ్ వెన్ ఇట్ ఇస్ లెట్ లూజ్ ఇట్ పార్టేక్స్ ద వైట్ గ్రాస్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: దానికి అజీర్ణ వ్యాధిని నివారణ గావించుకునే కోసం.
1: బికాజ్ ఇట్ నోస్ దట్ ఇట్ విల్ క్యూర్ ఇట్ సెల్ఫ్ అవుట్ ఆఫ్ దిస్ ఇండైజెషన్.
0: కనుకనే దానికి కూడా తెలుస్తుంది దీని యొక్క సంగతి.
1: God, this dog has got the knowledge.
0: కనుకనే గాట్ మొదలుకొని డాగ్ వరకు కూడాను, డాగ్ మొదలుకొని గాడ్ వరకు కూడాను ఈక్వల్ గా చేస్తూ వచ్చాడు.
1: ది హియర్ లైస్ ది సేమ్ ప్రిన్సిపల్ బిట్వీన్ డాగ్ అండ్ ద గాడ్ అండ్ గాడ్ అండ్ ద డాగ్.
0: కనుకనే డాగ్ అనేటువంటిది గాడ్ తో కూడినటువంటిది.
1: Therefore, this dog has got the principle of God within.
0: మీరు సరిగా డాగులు పెంచుకునేటువంటి వాళ్లకు దీన్ని చక్కగా అర్థమవుతుంది.
1: Those that have got dogs with them, they know.
0: దానికి హై టెంపరేచర్ వస్తుంది.
1: If the dog has high temperature,
0: హై టెంపరేచర్ వస్తే ఏమీ భుజించదు.
1: It won't eat anything.
0: పాలు నోట్లో పోసినా కూడా నువ్వు త్రాగదు.
1: ఈవెన్ ఇఫ్ యూ ఆఫర్ మిల్క్ ఇట్ వాంట్
0: కారణం ఏమిటి?
1: వై?
0: నాకు అజీర్ణ వ్యాధిగా ఉంటుంది అది.
1: ఇట్ నోస్
0: నేను ఎట్టి పదార్థాన్ని భుజించకూడదు.
1: The dog knows that it's suffering from
0: indigestion.
1: So it will not eat anything.
0: అని ఆ కుక్క కూడా తెలుసును.
1: Dog knows that.
0: కానీ ఈనాడు చదువుకున్నటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి వారు,
1: బట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ టుడే,
0: గొప్ప గొప్ప విద్యావంతులైనటువంటి వారు,
1: హైలీ ఇంటెలెక్చువల్,
0: ఇంట్లో ఏమి లేకపోతే
1: నథింగ్ అట్
0: హోమ్, హోటల్ పోయి ఇడ్లీ దోశలు కూడా
1: తింటారు, ఇడ్లీ అండ్ దోశ ఆల్సో.
0: జ్వరం వచ్చినటువంటి వారు తినకూడదని వాళ్ళకి అంత మాత్రం తెలియదా?
1: హీ డస్ నాట్ నో ద సింపుల్ థింగ్ దట్ డాగ్
0: గుర్తించినట్టుగా మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: డాగ్ నోస్ బట్ మ్యాన్ డస్ నాట్ నో.
0: ఈ విధంగా అనేక జీవరాశులు ఎందుకు దైవత్వం ఉంటుండాలి?
1: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఆల్ ఆఫ్
0: ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి వాక్యంగా వేదంలో ప్రచురించుతూ
1: వచ్చాయి.
0: ఆ ప్రజ్ఞానం అనేటువంటిది కేవలం అవైలబిలిటీ కాదు, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఇట్ ఇస్ నాట్ అవేర్నెస్, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: అట్టి ప్రజ్ఞానమే బ్రహ్మ అన్నారు.
1: దట్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్
0: మానవుని ఎందుకు అది ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: కానీ అంతవరకు వీడు యోచన చేయటం లేదు.
1: బట్ హీ డజంట్ గో దట్ ఫార్.
0: మానవుడు ఒట్టి హేస్ట్ హేస్ట్ హేస్ట్ తొందరపాటు ఎక్కువ.
1: మ్యాన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ హరీ హేస్ట్.
0: కనుకనే హేస్ట్ మేక్స్ వేస్ట్,
1: హేస్ట్ మేక్స్ వేస్ట్,
0: వేస్ట్ మేక్స్ వరీ,
1: వేస్ట్ మేక్స్ వరీ.
0: సో డు నాట్ బి ఇన్ ఎ హరీ.
1: సో డోంట్ బి ఇన్ ఎ హరీ.
0: కనుకనే నీవు ఈ యొక్క తొందరపాటు పడవద్దు.
1: నెవర్ బీ ఇన్ ఎ హరీ.
0: ఈనాడు హార్ట్ జబ్బులంతా రావడానికి కూడా ఇదే కారణము.
1: దిస్ ఈస్ ది కాజ్ ఫర్ హార్ట్ కంప్లైంట్స్.
0: హరి వరి కరి,
1: హరి వరి కరి.
0: హరి తొందరపాటు ఒకటి,
1: హరీనెస్
0: తొందరపాటు,
1: హరి
0: వరి లేనిపోయి చింతలంతా పెట్టుకోవటం,
1: కాన్స్టెంట్ వరి, మీనింగ్లెస్ వరి.
0: తర్వాత కరీ
1: అండ్ కరీ, వెల్ దట్ యాడ్స్ టు ద ఫ్యాక్ట్.
0: ఈ మూడు కూడా హార్ట్ జబ్బుకు చాలా మూల కారణాలు.
1: ఆల్ దీస్ త్రీ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ హార్ట్ ఎయిల్.
0: మొట్టమొదట లావుగా ఉన్నటువంటి వాళ్ళు డాక్టర్ దగ్గర పోతే, సార్ మీరు వెయిట్ తగ్గించండి అంటారు.
1: ఎ మ్యాన్ ఆఫ్ ఫ్యాక్ట్, ఇఫ్ హీ గోస్ డాక్టర్ యూ విల్ ఆస్క్ హిమ్ జస్ట్ కట్ షార్ట్ యువర్ వెయిట్.
0: కనుకనే ప్రతి దాని ఎందుకు కొన్ని రకమైనటువంటి రోగములు ఉంటున్నాయి.
1: సో దేర్ ఆర్ సర్టన్ కంప్లైంట్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: ఈ రోగములకు ప్రపంచంలో సర్వం కూడా తానే వైద్యుడిగా ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ ద డాక్టర్ ఫర్ ఆల్ దీస్ కంప్లైంట్స్.
0: కనుకనే వైద్యరత్నం లోపల వైద్యుడు నారాయణుడు.
1: గాడ్ హింసెల్ఫ్ ఇస్ ద డాక్టర్ ఆఫ్ డాక్టర్స్.
0: వైద్యో నారాయణ హరిహి అన్నారు.
1: వైద్యో నారాయణ హరిహి.
0: నారాయణుడే వైద్యుడు.
1: నారాయణ ఇస్ ద డాక్టర్.
0: నారాయణుడే మన ఫ్రెండ్.
1: నారాయణ ఇస్ యువర్ ఫ్రెండ్.
0: నారాయణుడే మన బంధువు.
1: ఇస్ యువర్ రిలేషన్.
0: నారాయణుడే మన స్వరూపాలు.
1: అండ్ యు ఆర్ ది వెరీ ఫామ్ ఆఫ్ నారాయణ.
0: మన స్వరూపాలంతా కూడా నారాయణుడే.
1: యు ఆర్ ఆల్ ద వెరీ ఫార్మ్స్ ఆఫ్ నారాయణ.
0: రూపాలు వేరువేరుగా ఉంటున్నాయి, కానీ డ్రెస్సులు వేరువేరుగా వేస్తున్నామే కానీ కానీ దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: ఏకాత్మ సర్వభూత అంతరాత్మ.
1: సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: ఏక ప్రభువుక అనేక నామ్.
1: వన్ గాడ్ హ్యాస్ మెనీ నేమ్.
0: కనుక మానవులందరూ కూడా దైవ స్వరూపులే.
1: సో ది ఎంటైర్ హ్యుమానిటీ ఈజ్ ది పర్సన్.
0: దైవం ప్రత్యేకము, నేను ప్రత్యేకం అనే భేదాన్ని ఏమాత్రము పాటించనక్కర్లేదు.
1: నెవర్ అబ్జర్వ్ డిఫరెన్సెస్ దట్ యు ఆర్ సపరేట్.
0: దైవం మానుష రూపేణా.
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: ఏ దీంట్లో ఉన్నప్పుడు చూడండి, మీరు మనుష్య రూపంలోనే ఉంటారు.
1: ఎవ్రీవేర్ యూ విల్ ఫైండ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: కనుకనే మానవత్వంతో కూడినటువంటి దైవత్వమే నిజమైనటువంటి సత్య దైవము.
1: దేర్ఫోర్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ ఈజ్ ద రియాలిటీ.
0: అలాంటి సత్య స్వరూపాన్ని మనం విస్మరించకుండా,
1: that form of truth we should never
0: సత్య దైవాన్ని మనం సంకల్పించుకొని ప్రయత్నం చేయాలి.
1: అండ్ వీ షుడ్ హావ్ ట్రూత్ఫుల్ ఐడియాస్ అండ్ ప్రొసీడ్.
0: సత్యమే దైవము.
1: ట్రూత్ ఈస్ గాడ్.
0: నిన్న చెప్పాను.
1: భగవాన్ సెడ్ ద డే
0: సత్యం నాస్తి పరో ధర్మ అని.
1: దేర్ ఇస్ నో అదర్ పాత్ బియాండ్ ట్రూత్.
0: కనుక నేను సత్య స్వరూపమే దైవము.
1: ట్రూత్ ఈస్ గాడ్.
0: ఎక్కడ సత్యం ఉందో అక్కడంతా దైవమే.
1: వేర్ ఎవర్ యూ ఫైండ్ ద ట్రూత్ దేర్ ఇస్ గాడ్.
0: కనుక మనం దైవాని కోసం వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్ ఎనీవేర్.
0: వెతకగలవు. ఎక్కడ చూసినా ఉండేటువంటి దైవాన్ని నువ్వు ఎక్కడ వెతకని ప్రయోజనమే.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ సర్చింగ్ ఫర్ హిమ్ ఎవ్రీవేర్.
0: కనుకనే నీవు అడుగు పెట్టిందంతా దైవమే.
1: వేర్ ఎవర్ యూ స్టెప్ యూ ఫైండ్ గాడ్ దేర్.
0: ఏది తిన్నదే దైవమే.
1: వాట్ ఎవర్ యూ ఈట్,
0: ఏది పరికినది దైవమే.
1: వాట్ ఎవర్ యూ సే,
0: అంతా దైవ స్వరూపమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: కనుకనే మీరు దైవ స్వరూపానిగా భావించుకొని ఒక తట్టు దైవము ఒక తట్టు జీవుడు అని భేదాన్ని పెంచుకోకూడదు.
1: నెవర్ హ్యావ్ డిఫరెన్సెస్ లైక్ ది ఇండివిజువల్ అండ్ ద డివైన్.
0: జీవుడే దేవుడు, దేవుడే జీవుడు.
1: జీవా ద ఇండివిజువల్, దేవా గాడ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఎవరిని మనం హింసించకూడదు.
1: వి షుడ్ నాట్ హార్మ్ ఎనీబడీ.
0: ఎవరిని మనం పరిహసించకూడదు.
1: వి షుడ్ నాట్ మేక్ ఫన్ ఆఫ్
0: ఎనీబడీ. ఎవరిని మనం దూషించకూడదు.
1: వి షుడ్ నాట్ అక్యూజ్ ఎనీబడీ.
0: అది చిత్త పాపము. దీన్ని ఉపనిషత్తులు చెప్పారు.
2: దిస్ ఉపనిషత్స్ డిక్లేర్
0: సర్వజీవ నమస్కారం కేతవం ప్రతిగచ్చది అన్నాడు.
2: హూమ్ సో ఎవర్ యు సాల్యూట్ ఇట్ అమౌంట్స్ టు సాల్యూటేషన్
0: సర్వజీవ తిరస్కారం కేతవం ప్రతిగచ్చది అన్నారు.
2: ఇఫ్ యు రిజెక్ట్ ఎనీబడీ ఇట్స్ టోటల్ డినయల్ ఆఫ్ గాడ్.
0: కనుక దూషించినా కానీ ఆ దైవాన్ని దూషించిన వాడే అవుతాడు.
2: ఈవెన్ ఇఫ్ యు అక్యూజ్ ఎనీబడీ ఇట్ అమౌంట్స్ టు అక్యూజేషన్.
0: పూజించినా అతను దైవాన్ని పూజించిన వాడే అవుతాడు.
2: ఇఫ్ యు వర్షిప్ ఎనీబడీ యు ఆర్ వర్షిపింగ్ గాడ్.
0: కనుక ఏకత్వాన్ని చక్కగా ప్రబోధించి దైవత్వాన్ని నిరూపింపజేసినటువంటిది ఈ ఉపనిషత్తుడు.
2: ఉపనిషత్ స్పీక్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ అండ్ డెమోన్స్ట్రేట్ ద డివైన్.
0: ఉపనిషత్ ఏమిటి దీని అర్థము?
2: ఉపనిషత్
0: ఉపసమీపే నచ్చేదశిత్మని ఉపనిషత్ అన్నారు. ఉపసమీపే
2: ఇబడి
0: అది చిత్త పాపము. దీన్ని ఉపనిషత్తులు చెప్పారు.
2: దిస్ ఉపనిషత్స్ డిక్లేర్
0: సర్వజీవ నమస్కారం కేతవం ప్రతిగచ్చది అన్నారు.
2: హూమ్ సో ఎవర్ యు సాల్యూట్ ఇట్ అమౌంట్స్ టు సాల్యూటేషన్.
0: సర్వజీవ తిరస్కారం కేతవం ప్రతిగచ్చది.

0: క్లోజ్నెస్.
1: అత్యంత దగ్గరైన వాడే భగవంతుడు.
0: గాడ్ ఈజ్ వెరీ క్లోజ్ టు.
1: తల్లైనా కొంచెం దూరంగా ఉంటుంటాయి కానీ భగవంతుడు దూరంగా ఉండడు.
0: మదర్ మే బి లిటిల్ డిస్టెంట్ అవే ఫ్రమ్ యూ బట్ నాట్ గాడ్.
1: కానీ దైవం ఎప్పుడు కూడా సన్నిహితుడుగా ఉంటుంటాడు.
0: గాడ్ ఈజ్ ఆల్వేస్ వెరీ వెరీ నియర్.
1: అడుగులో అడుగు వేసుకుంటూ వస్తుంటాడు.
0: అండ్ దెన్ హీ కన్వెన్స్
1: నీడలో నీడగా తిరుగుతూ ఉంటుంటాడు.
0: అండ్ హీ ఫాలోస్ యూ లైక్ ఎ షాడో.
1: అన్నింటి యందు అన్ని రూపాలు ధరిస్తుంటాడు.
0: హీ అస్యూమ్స్ డిఫరెంట్ ఫార్మ్స్.
1: శతపాంసిన తీర్థాన నశాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనంబిన. అందరు సేవ చేసినా దైవం సేవగానే.
0: ఇఫ్ యూ సర్వ్ ఎవ్రీబడీ డెమోన్స్ టు సర్వింగ్ గాడ్.
1: దీనికి తపస్సు చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు డూ
1: జపం చేయనక్కర్లేదు.
0: నార్ జప.
1: నీవు ధ్యానం చేయనక్కర్లేదు.
0: నార్ మెడిటేషన్.
1: దైవత్వంగా నీవు భావించుకో. అదే జపము అదే తపము.
0: కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎస్ గాడ్. దాట్ ఈస్ పెనెన్స్.
1: ఈ విధమైనటువంటి మానవత్వాన్ని మనం హీనంగా భావించుకుని
0: వీ కన్సిడర్ హ్యూమన్ లైఫ్ సో లో.
1: మానవత్వం పరికరాయినటువంటి వాడిగా భావించుకుని
0: నెగ్లెక్ట్ ది హ్యూమన్ లైఫ్.
1: దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం.
0: అండ్ వీ నెగ్లెక్ట్ ది
1: పాపము.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: దైవం సర్వులు ఎందు ఉంటున్నాడు. దైవం
0: గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
1: కానీ శరీర సంబంధాన్ని శరీర సంబంధంగా అనుభవించుకోవచ్చు.
0: బట్ హౌఎవర్ యూ కెన్ హ్యావ్ ఎ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రమ్ ద పాయింట్
1: ఆఫ్ బాడీ. కానీ శరీరాన్ని దృష్టిలో పెట్టుకోకూడదు.
0: బట్ యూ షుడ్ నాట్ గో బై ద ఫార్మ్ అలోన్.
1: నీకు ఆత్మ దృష్టిని పెట్టుకో.
0: హ్యావ్ దట్ విజన్ ఆఫ్ ద సెల్ఫ్ ఫర్ ద స్పిరిట్.
1: ఆత్మ దృష్టిని ఎందున్నప్పుడు అందరూ ఏకత్వమే.
0: ఆన్ ద పాయింట్ ఆఫ్ సెల్ఫ్ యూ నో ది వన్నెస్.
1: ఏకం సత్ సత్ సత్.
0: ద ట్రూత్ ఈజ్ వన్. ట్రూత్ ఈజ్ వన్.
1: బహుధా వదంతి. అనేక రకంగా కనిపిస్తున్నాడు.
0: అండ్ యూ ఫైండ్ హిమ్ ఇన్ మెనీ ఫార్మ్.
1: ప్రేమ స్వరూపులారా.
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుని యొక్క తత్వాన్ని
0: ద ప్రిన్సిపల్ ఆఫ్
1: ప్రత్యేకంగాను లేక మానవత్వాన్ని ప్రత్యేకంగాను మీరు విభజించకండి.
0: వీ షుడ్ నెవర్ క్లాసిఫై దీస్ టూ కేటగిరీస్.
1: దేవుడే మానవుడు.
0: మానవ ద హ్యూమన్ ఈజ్ దేవ గాడ్ హింసెల్ఫ్.
1: ప్రతి మానవుని కూడా దేవుడిగా మీరు చూసుకుంటుంటే ఎంత ఆనందంగా జీవితాన్ని గడపవచ్చు.
0: ఇఫ్ యూ కన్సిడర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యాజ్ గాడ్ యూ కెన్ లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్.
1: జీవుణ్ణి మనం వేరుగా భావించుకోవడం చేతనే ద్వేషాలు అసూయలు ఆడంబరములు అహంకారములు ఇలాంటి దుర్గుణాలంతా మనలో ఆవిర్భవిస్తుంది.
0: బికాస్ ఆఫ్ దీస్ డిఫరెన్సెస్ బికాస్ ఆఫ్ దిస్ డైకాటమీ వీ హావ్ గాట్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ ద ట్రూత్.
1: అందరి యందు ఉన్న దైవత్వం ఒకటే అనుకుంటే ఈ భేదత్వానికి అవకాశమే ఉండదు.
0: వెన్ వన్స్ యూ నో ది డివినిటీ ఇస్ వన్ ఇన్ ద
1: సేమ్ భూషణ తిరస్కార పురస్కారములకు అవకాశమే ఉండదు.
0: దేర్ కెన్ నాట్ బి ప్రైజ్ నార్ బ్లేమ్.
1: ఆనందమే ఆనందమే ఆనందమే. అక్కడే మనకు బయలుదేరుతుంది నిత్యానందం.
0: ఎటర్నల్ బ్లిస్.
1: పరమ సుఖదం.
0: సుప్రీం హ్యాపీనెస్.
1: కేవలం జ్ఞానమూర్తి.
0: ఇట్ ఇస్ వన్ ఆఫ్ హిస్
1: ద్వంద్వాతీతం.
0: నాన్ డ్యూయల్.
1: గగన సదృశం. తత్వమస్యాది లక్ష్యం. ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం.
0: ద వన్ ఎటర్నల్. It has no movement at all. That is immortal and eternal.
1: ఈ మానవత్వం మనకు ప్రాప్తించడం ఎంత అదృష్టము.
0: It's a really good fortune to have been born a human being.
1: ఇంత మానవత్వాన్ని సార్థకంగా భావించుకోవటం ఎంత అదృష్టము.
0: It's your good luck to work for your redemption.
1: కానీ ఈ అదృష్టాన్ని మనం గుర్తించుకోవడానికి లేక
0: బట్ వీ డోంట్ రియలైజ్
1: దీని దుర్వినియోగం భావించుకుంటున్నాం.
0: వీ ఆర్ మిస్యూజింగ్ హ్యూమన్ లైఫ్.
1: దురభ్యాసంలో ప్రవేశపెడుతున్నాం.
0: వీ గెట్ ఇంటు బ్యాడ్ ప్రాక్టీసెస్.
1: దుర్గుణాలతో సంచరిస్తున్నాం.
0: వీ హావ్ బ్యాడ్ క్వాలిటీస్.
1: దుర్మార్గులమైపోతున్నాము.
0: అండ్ వీ ఆర్ వికెడ్.
1: ఇంకా ఆత్మతత్వం మనకు ఎట్లా అర్థమవుతుంది.
0: అండ్ హౌ కెన్ యూ నో ద స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్.
1: కానే కాదు.
0: ఇట్స్ ఇంపాసిబుల్.
1: నీవు ఈ యొక్క దేహతత్వాన్ని నీవు కొంతవరకు మర్చినప్పుడే ఆత్మతత్వం నీకు అర్థమవుతుంది.
0: వెన్ యూ గివ్ అ బాడీ అటాచ్మెంట్ యూ కెన్ నో ద స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్.
1: ప్రేమ స్వరూపులారా.
0: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
1: సంజయ్ సహాని చెప్పారు లోక సమస్త సుఖినో భవంతు.
0: సంజయ్ సహాని సెడ్ లోక సమస్త సుఖినో.
1: అందరూ సుఖంగా ఉండాలి.
0: ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ.
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: దైవమే సుఖస్వరూపుడు.
0: గాడ్ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్.
1: ఆ సుఖం అనేటువంటిది అందరి ఎందు అనుభవించాలి.
0: దట్ బ్లిస్ షుడ్ బి ఎక్స్పీరియన్స్డ్ బై ఎవ్రీబడి.
1: అందరి ఎందు ఉన్నటువంటి యొక్క ప్రేమ తత్వమే సుఖాన్ని పొందాలి.
0: అండ్ దట్ లవ్ ఇన్ ఎవ్రీవన్ కన్ఫర్స్ బ్లిస్.
1: అప్పుడే మనకు ఎట్టి భేదములు ఉండవు.
0: దెన్ దేర్ విల్ బి నో డిఫరెన్స్.
1: ఎట్టి కలహములు ఉండవు.
0: నో కాన్ఫ్లిక్ట్.
1: ఎట్టి యుద్ధములు రావు.
0: నో వార్.
1: ఈనాడు లోకంలో చూస్తుంటే 5000 సంవత్సరముల కిందట ద్వాపర యుగము.
0: 5000 years ago ద్వాపర ఏజ్.
1: అది 5000 సంవత్సరములు జరిగినప్పటికీ
0: దో 5000 years passed
1: 11000 యుద్ధాలు జరిగినాయి.
0: In during this period 11000 wars took place.
1: ఇప్పుడు కూడా ఇంకా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి.
0: Even now wars are taking.
1: కారణం ఏమిటి?
0: Why?
1: మన తత్వాన్ని మనం గుర్తించుకోలేకపోవటమే ఈ భేదత్వమే ఈ యుద్ధాలకు మూల కారణం.
0: The differences, the duality, the absence of the knowledge of the self. This is mine, the jewel.
1: ఇది నేను కట్టుకొని వచ్చావా తీసుకొని?
0: Have you brought it at the time of birth?
1: వచ్చే సమయంలో చిన్న బట్టైనా కట్టుకొని రావు.
0: యూ ఆర్ నాట్ బోర్న్ విత్ ఎ పీస్ ఆఫ్ క్లాత్.
1: నీవు పోయేటప్పుడు ఇంత అడ్రస్ అయినా ఇచ్చిపోవు.
0: నా యూ లీవ్ దిస్ వరల్డ్ లీవింగ్
1: ఇక్కడ.
0: వాట్ ఇస్ దట్ బిలాంగ్స్ టు యూ?
1: ఏమిటి నీది?
0: వాట్ ఇస్ దట్ బిలాంగ్స్ టు యూ?
1: ఉన్నంత వరకు
0: ఇట్స్ ఓన్లీ సో లాంగ్. కళ్ళు
1: మూస్తే అన్ని ఎవరువో.
0: ద మూమెంట్ యూ లీవ్ వీ డోంట్ నో టు హూమ్ ఇట్ బిలాంగ్.
1: అలాంటి దాన్ని నాది నాదని కట్టుకోవడం ఎందుకు అంత?
0: దెన్ వై డు యు క్లెయిమ్ యాస్ యువర్?

0: ఓన్.
1: అజ్ఞానము
0: ఇస్ ఇగ్నోరెన్స్.
1: కనుక ఏది మనం తేలేదు, ఏది మనం తీసుకుని పోము.
0: యు హావ్ నాట్ బ్రాట్ ఎనీథింగ్ నార్ వుడ్ యు టేక్ ఎనీథింగ్.
1: తెచ్చేది, వచ్చేది, పోయేది అంత పుణ్యము పాపమే.
0: వాట్ దట్ యు బ్రాట్, వాట్ యు క్యారీ బ్యాక్, వాట్ యు సస్టైన్ ఈజ్ ఓన్లీ మెరిట్ అండ్ సిన్.
1: పాపం వల్ల మనం వచ్చాం.
0: We are born because
1: punyam valla raakunda povali tirigi,
0: and because of merit never be born again. And we should make an effort in this direction.
1: Aa raagityam etta vastundi?
0: How is it possible?
1: Oddlu unnai,
0: and we have got paddy.
1: Ee oddlu paina pottu unnanta varaku,
0: so long there is husk,
1: ekkada vesina punarapi jananam punarapi maranam.
0: The paddy with husk would grow, germinate.
1: దానికి ఆ పైన ఉన్నటువంటి హస్క్ తీసి పారవేస్తే,
0: వెన్ ద హస్క్ ఇస్ రిమూవ్డ్,
1: పునర్జన్మ నవిద్యతే,
0: నెవర్ స్ప్రౌట్స్ అప్, ఇంపాసిబుల్.
1: ఈ మాయా అనేటువంటి అభిమానం అనేటువంటి పొట్టు కప్పుకోవడం చేతనే పునరపి జన్మం, పునరపి మరణం.
0: బికాస్ ఆఫ్ దిస్ డెల్యూషన్ అటాచ్మెంట్ ద హస్క్ వి ఆర్ బోర్న్ టైమ్ అండ్ అగైన్ రిపీట్.
1: ఈ పొట్టును తీసివేసేస్తే,
0: వెన్ వన్ ద హస్క్ ఇస్
1: జన్మ నవిద్యతే, ఇంకా మనకు జన్మమే లేదు.
0: ఇట్ హాస్ నో రీబర్త్.
1: మనం చేసే సాధనలన్నీ కూడాను ఈ పొట్టును తీసివేయటమే.
0: ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆర్ మెంట్ ఫర్ రిమూవల్ ఆఫ్ ది హస్క్.
1: ఈ రిమూవ్ చేయటమే మన యొక్క నిజమైనటువంటి బాధ్యత.
0: రిమూవింగ్ ది హస్క్ ఇస్ అవర్ డ్యూటీ.
1: అది ఏ మానవ ప్రయత్నము,
0: దట్ ఈస్ ఎ హ్యూమన్ ఎఫర్ట్.
1: యత్న ప్రయత్నములు మానవ ధర్మము.
0: ఇట్ ఇస్ అవర్ షుడ్ బి నేచురల్.
1: జయాపజయములు దైవాధీనం.
0: ద సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఆర్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: కనుకనే అట్టి జయాన్ని ఆనందాన్ని పొందడానికి మీరు కొన్ని ప్రయత్నాలు కూడా చేయాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు బి సక్సెస్ఫుల్ అండ్ బ్లిస్ఫుల్, యూ షుడ్ మేక్ ఎవరీ.
1: అడగండి, అమ్మైనా భూ పెట్టదు.
0: విదౌట్ ఆస్కింగ్ యూ మదర్.
1: తలుపు కొట్టండి, లోపల ఉన్నటువంటి వారు ఎవరు తలుపు తీయరు.
0: నోబడి వుడ్ ఓపెన్ ద డోర్ ఇఫ్ యూ డోంట్ నాక్ ద డోర్.
1: కొట్టాలి, తలుపు తెరచాలి.
0: యూ షుడ్ నాక్ ఎట్ ద డోర్.
1: అడగాలి, భుజించాలి.
0: యూ షుడ్ ఆస్క్ అండ్ దెన్ ఈట్.
1: అదే రీతిగా దైవాన్ని కోరి కోరి మనం తెచ్చుకోవాలి.
0: యూ షుడ్ ప్రే అండ్ ప్రే కంటిన్యూ.
1: దైవమే కోరి వస్తున్నప్పటికీ మీరు దూరం అయిపోతున్నారంటే ఎంత దురదృష్టం.
0: దో గాడ్ హింసెల్ఫ్ ఈస్ కమింగ్ క్లోజర్ టు యూ, యూఆర్ డిస్టెన్స్.
1: ఇంతకంటే పాపం మరొకటి లేదు.
0: There is no other greater sin than this.
1: దైవమే కోరి కోరి వస్తున్నాడు.
0: God himself desires to be.
1: కానీ మీరు దూరం అయిపోతున్నారు.
0: But you are distancing yourself.
1: ఇది ఏ జన్మాంతర పాపము.
0: It is the worst of the sins accrued because of the past life.
1: ఈ పాపానికి మీరు గురి కాకండి.
0: Never commit such a sin.
1: పుణ్యాన్ని ప్రాప్తించుకోండి.
0: Earn merit.
1: పుణ్యాన్ని అభివృద్ధి పరచుకోండి.
0: Have more and more of merit.
1: మీరు అన్ని విధాలా దీనికి సమీపానికి రండి.
0: Come closer to God.
1: సమీపే.
0: Come closer to God.
1: నచ్చి దేశస్ మన్నిత్ ఉపనిషత్తు. ఉపనిషత్తులు బోధించేది ఇదే.
0: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ ఉపనిషత్స్.
1: ఇంకా ఇంతే కాదు, లెమ్మని కూడా ప్రార్థిస్తుంటాడు. ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్య వరాన్ని బోధత.
0: ది టీచింగ్ ఆఫ్
1: పిచ్చివాడా, అజ్ఞానమనే నిద్రలో నీవు నిలిగిపోతున్నావు.
0: యు ఆర్ పాసింగ్ త్రూ ద స్లీప్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఈ అజ్ఞానమనేటువంటి నిద్ర నుంచి నీవు లేచి,
0: గెట్ అప్ ఫ్రమ్ ది స్లీప్ ఆఫ్
1: ఇగ్నోరెన్స్. అజ్ఞానమని ప్రకాశించేటువంటి సూర్యోదయాన్ని నీవు దర్శించు.
0: అండ్ వాచ్ ది సన్ రైజ్ ఆఫ్ ప్రజ్ఞాన
1: బుద్ధి యొక్క ప్రకాశము.
0: అండ్ దట్ సన్ రైజ్, ద సన్ లైట్ ఈస్ దట్ ఆఫ్ ఇంటెలెక్ట్.
1: ప్రతి ఉపనిషత్తులు కూడా ఈ విధంగా ప్రబోధిస్తూ వస్తున్నాయి.
0: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ ఎవ్రీ ఉపనిషత్.
1: కానీ ఈ ఉపనిషత్తు వాక్యాలు ఎవరు కూడా పాటించడం లేదు.
0: బట్ నో వన్ ఈస్ ఫాలోయింగ్ ద డిక్టేట్స్, డిక్టా ఆఫ్ ఉపనిషత్స్.
1: దాన్ని పాటించి దాన్ని అనుభవించు, తప్పక నీకు శాంతి కలుగుతుంది.
0: దెన్ వన్స్ యూ ఫాలో ద పాత్ ఆఫ్ ఉపనిషత్స్, యూ కెన్ బి పీస్ఫుల్.
1: భజ గోవిందం, భజ గోవిందం. భజ గోవిందం.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: చంద్రుని వంటి చల్లదనమైనటువంటి మనసు, కిరణముల వంటి తేజస్వంతమైనటువంటి యొక్క జ్ఞానము, మానవునికు ప్రధానమైనటువంటి యొక్క అంగములు.
1: The main duty of man lies in all the comforting coolness of the mind of the type of the moon and all of the wisdom of the kind of the light the sun rays.
0: మానవుని యందు అహంకారం ఉండినంత వరకు ఆలు బిడ్డలు కూడా ప్రేమించారు.
1: So long there is ego in man, he will not be liked by his family members, the wife and children.
0: ఏనాడు ఈ మానవుని నుండి ఆ అహంకారం తొలగునో అప్పుడే యావత్ ప్రపంచం కూడాను అతన్ని ప్రేమిస్తుంది.
1: That day the ego leaves him, that person would be loved and appreciated by everybody.
0: కనుక మానవుడు మొట్టమొదట తన యొక్క అహంకారం చంపుకునేవాడు.
1: Therefore it is very necessary for man to kill his ego.
0: అహంకారమే మానవుని అతపత్రము గాలించు ఒక బాంబు వంటిది.
1: Ego is like a bomb that ruins and responsible the fall of man.
0: క్రోధము మానవుని యందు ఉండినంత వరకు దుఃఖము తప్పినది కాదు.
1: So longer there is anger in man, he cannot be free from misery.
0: ఏనాడు మానవుడు తన నుండి క్రోధమును అతపత్రము గావించును ఆనాడే అందరూ అతన్ని గౌరవిస్తారు.
1: That day when you kill your anger, you will be respected by everybody.
0: లోభం మానవులకు ఒక పెద్ద కష్టంతో కూడినటువంటి యొక్క కీలకము.
1: This greed, miserliness, is something that's very serious in man.
0: మానవుడు లోభమును హతమార్చిన సర్వులకు ఆనందము తాను కూడా ఆనందించగలదు.
1: When once this greed, miserliness is killed, you'll not only be happy, you'll make the rest of all equally happy.
0: అహంకార క్రోధ లోభముని మానవుని అన్ని విధములుగా దానవత్తునిగా మార్చుతున్నది.
1: Man becomes a demon because of ego, anger and greed.
0: లోకములో ఒక్కటి తెలుసుకుంటేవా సర్వము తెలుసుకున్నవాడవుతావు.
1: In this world, if you know one, the rest will be automatically known.
0: ఆ ఒక్కదాన్ని నీవు మర్చితివా దేని కూడా తెలుసుకున్నాను తెలుసుకోలేని వాడవుతావు.
1: If that one is not known, there's no use in knowing the rest.
0: ఒక్కటి ఉంచి దాని పక్కన ఎన్ని సున్నలు పెట్టినా దానికి అంత విలువ ఎక్కుతుంది.
1: If you put zeros by the side of one, the value will be higher and higher.
0: ఆ ఒక్కటి తీసివేసిన ఏ సున్నలు కూడా విలువ ఉండదు.
1: When once one is cut off, the zero has no value.
0: కనుక నీ మానవులకు ఆత్మాభిమానమే మొదటి నంబర్.
1: Therefore, love of the self is this number one.
0: ఆత్మాభిమానం ఉంచుకున్న తర్వాత ఎన్ని అభిమానములు చూసుకున్నప్పటికీ అన్నిటికీ విలువ ఎక్కుతుంది.
1: When once you have love for the self, that amounts to the loving of the rest of all.
0: ఈశావాస్యం ఇదం సర్వం.
1: The entire universe is divine.
0: ఈశుడనగా ఎవరు?
1: Who is God?
0: సర్వదేహములియందు సర్వ ప్రాణములు ఎందు సర్వ జీవులు ఎందు సంచరించేటువంటి చైతన్యమే ఈశ్వరత్వం.
1: This awareness, the consciousness which is present in every body, in every being, is divinity.
0: కనుకనే ఈశావాస్యం ఇదం జగత్తు, జగత్తంతా కూడా ఈశ్వరుని యొక్క మహత్చైతనే నిండి ఉన్నది.
1: Therefore the entire universe is filled with divine.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్,
0: ఈశ్వర నామమును నిరంతరము స్మరించినప్పుడే స్మరించడానికి అవకాశం కలుగుతుంది.
1: As we repeat God's name more and more, that is the key to liberation.
0: కనుక మనం జగత్తులో ఎన్ని సుఖములు, ఎన్ని ఆనందములు, ఎన్ని సౌభాగ్యములు అనుభవించినప్పటికీ దైవాభిమానమే లేకుండా అన్ని కూడా కేవలం వ్యర్థమైనటువంటివి.
1: You may be having the pleasures, the comforts, conveniences. If you don't have love for God, all would be in vain.
0: భారతదేశమునందు నామస్మరణ చేయుచు, సేవలు సలుపుచు, జగత్తంతా వ్యాపించి సంచరించేటువంటి కోటాను కోట భక్తులు కలరు.
1: In Bharat there are crores and crores of people who chant the glory of God and serve the fellow men.
0: నతపాంసి నతీర్థానాం నశాస్త్రాణ జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినాం. సేవ చాలా ప్రధానమైనటువంటిది.
1: Service is very important.
0: ప్రతి ప్రాణి ఎందుకును దైవం కలడని విశ్వసించి ఆ ప్రాణిని మనము ఆరాధన చేస్తూ సేవిస్తూ రావాలి.
1: We have got to serve in full awareness that God dwells in every being.
0: ఈ సేవని యందు అహంకారమును చంపుకోవాలి.
1: As we serve others, we have to kill our ego.
0: నేను సేవ చేస్తున్నాను అనేటువంటి అహంకారం ఉండినంత వరకు అది సేవ కింద పనికిరాదు.
1: If your ego is sick, you cannot call it a service.
0: కనుక మనం చేసే ప్రతి సేవ కూడా సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో మనం సేవలు చేయాలి.
1: We have to serve with the spirit that all services be pleasing unto God.
0: సేవలు చేస్తున్నారు, ఎందరో సేవలు చేస్తున్నారు, కానీ దాని ఫలితము మీరు అనుభవించుకుంటున్నారు.
1: There are many people of service. They do serve, but do they enjoy the consequences or the
0: reward? సేవ యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంశాలను మనం గుర్తించాలి.
1: We have to understand the main thing behind service.
0: తనం తాను మరచి తాను దైవముగా భావించి చేసే సేవలను దైవమునికే అతీతంగా భావించుకున్నప్పుడే ఇది నిజమైన సేవగా రూపొందుతుంది.
1: One has to forget one's own self as one serves and consider one's own self as the divine. Then that service would be an offering to God.
0: మానవులకు దేహాభిమానము, జీవాభిమానము, ఆత్మాభిమానము అన్ని కూడా ఉండినప్పటికీ దైవాభిమానము శూన్యంగా ఉంటుంది.
1: There is attachment to our body. We love our individuality, separateness, but we don't have love for God.
0: దైవాభిమానం ఉండినప్పుడే ఈ సేవలకు తగినటువంటి యొక్క తీరు చేకూరుతుంది.
1: So long love for God exists, then there will be value to service.
0: కనుక మనం చేసే చిన్న సేవ అయినప్పటికీ అది దైవప్రీతిగా మనం భావించి చేసినప్పుడు అది ఘనంగా మారిపోతుంది.
1: Therefore, it may be a tiny, simple task, but yet when once you do it with all sincerity, that would please God.
0: ప్రేమస్వరూపులారా,
1: embodiments of love.
0: ఎవరికి ఎవరు సేవ చేస్తున్నారు?
1: Who is serving whom?
0: ఎవరు చేయించుకుంటున్నారు?
1: Who is the one that receives?
0: చేయునది చేయించుకున్నది ఒక్కడే.
1: The one who serves and the one who serves.
0: ఏకాత్మా సర్వభూతాంతరాత్మ.
1: Is only one that spreads everywhere.
0: అది ఏకం సత్య తిప్రా బహుదా వదంతి.
1: The truth is one and not two.
0: కనుకనే ఉన్నది ఒక్కడే.
1: The one that exists.
0: చేసేది ఒక్కరికి.
1: It's only done unto one.
0: నామము ఎన్నియో మనం చెప్పవచ్చును.
1: We may recite any number of names.
0: కానీ ఏక ప్రభువుగా అనేక నామ అనేక నామంతో కూడినటువంటి ప్రభు ఒక్కడే.
1: Lord God is one with many names.
0: కనుకనే పేరు మనకు ముఖ్యం కాదు.
1: Names are important, not important.
0: రూపంలో మనకు ముఖ్యం కాదు.
1: Forms are not important.
0: భావమే నిజమైనటువంటి భక్తి.
1: The feeling is the basis for
0: భగవంతుని భావప్రియుడే కానీ బాహ్యప్రియుడు కాదు.
1: God is after your feeling and not after external.
0: ఇలాంటి భావప్రియుడైన భగవంతునికి భావంతోనే మనం సేవ చేయాలి.
1: With sincere feeling we should please God because you would be pleased by our feeling.
0: కొన్ని దినముల నుండి 75-76 దినముల నుండి భజన చేసుకుంటూ గ్రామ సేవలు చేసుకుంటూ బిజివాడ ప్రజలు ఇక్కడికి చేరారు.
1: For the last 76 days, devotees from Bezawada are here reciting God's name, serving villages in the neighborhood.
0: కొన్ని వేల మంది షిరిడి నుంచి బయలుదేరి అనేక క్షేత్రములను దర్శించి కన్యాకుమారి నుంచి బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి చేరారు.
1: Thousands of devotees right from Shirdi, they have gone up to Kanyakumari and are right now here.
0: జీవితమే ఒక సేవగా మారిపోతూ వస్తుంది.
1: The whole life turns into service.
0: ఆ జీవితాన్ని సేవమయంగా మార్చుకోవాలి.
1: The life should be transformed into service.
0: దేహం వచ్చింది దేనికోసమని.
1: వాట్ ఫర్ ఇస్ ద బాడీ?
0: కర్మానుబంధిని మనుష్యలోకి.
1: ద బాడీ ఇస్ గివెన్ ఫర్ యాక్షన్.
0: లోక సేవ నిమిత్తమే ఈ దేహమును అందించాడు భగవంతుడు.
1: గాడ్ హస్ గిఫ్టెడ్ దిస్ బాడీ టు రెండర్ సర్వీస్ టు ఫెలో.
0: ఈ దేహమును దుర్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయకూడదు.
1: వి షుడ్ నెవర్ మిస్ యూజ్ అవర్ బాడీ.
0: దుర్మార్గంలో ప్రవేశపెట్టకూడదు.
1: వి షుడ్ నాట్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఫర్ వికెట్ పర్పస్.
0: చేరకూడదు.
1: వి షుడ్ నాట్ బి ఇన్ బ్యాడ్ కంపెనీ.
0: ఈ దేహమును సార్థకం గావించుకునేటువంటి సత్కర్మల్లో మనం ప్రవేశించాలి.
1: వి హావ్ టు డు సర్వీస్ అండ్ గుడ్ యాక్షన్స్ సో యాస్ టు రిడీమ్.
0: సద్భావంతో సత్కర్మతో సమాజ సేవను ఆచరించడమే మానవుని ప్రధానమైన కర్తవ్యం.
1: The man's main duty is to serve the fellow man with good feelings.
0: Kanuka premato manam ee jagatlo seva chese nimittamai bhagavantudu prasadinchinatvanti pani muttu ee deham ani bhavinchali.
1: We have to consider that this body is gifted to us as an instrument to serve the fellow man with all the love.
0: Ee uchvasa nishvasam rendu kulanu bhagavati yoka naamam chetane jarugutu vastundayi.
1: In fact, the very breathing process, inhalation, exhalation, God is present in all of the beings as an eternal witness.
0: Adiye so hum so hum so nene.
1: The eternal witness, divine presence, is very reflected. So hum, I am God.
0: So hum ani kundi name to tan yokk jeevithamlo uchvasa nishvasamulu gantaku 21,060 తెలుస్తుండాలి.
1: This principle of divinity in the form of soham is very much reflected in our breathing process.
0: అంతర్ ప్రబోధనగా జరుగుతుండగా మానవుడు ఎందుకోసం ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు?
1: When this has been a constant inner teaching of the divinity, how is it that we act in a foolish way?
0: ఎవరు చేస్తున్నారు ఈ యొక్క పనులంతా?
1: Who are doing these tasks?
0: Chainadi chainadi okkade.
1: The one who does and makes you do is one and the same.
0: Kulukni ekatma bhavani manam penchukodaniki tagana kriya cheyali.
1: We should make every effort to develop the feeling of oneness.
0: Annintikini okkade unnadu.
1: God is one.
0: Nee swasa, nee mata, nee shravanamu, nee palulu sarvam kurunu okka deham dwarane jarugutundadi.
1: In fact, our breathing, our word, our talk and our acts are done by one body.
0: తనకు ఎవరికో మనం చేయటం లేదు.
1: యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీవన్ ఎల్స్.
0: అంతా తనకే చేస్తున్నారు.
1: యు ఆర్ సర్వింగ్ గాడ్ ట్రూలీ.
0: అహం బ్రహ్మాస్మి అనేది వేదం.
1: వేద సేస్ అహం బ్రహ్మాస్మి అండ్ గాడ్
0: తత్ త్వం అసి.
1: అండ్ ఇట్ సేస్ తత్ త్వం అసి దట్
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఇట్ ఇస్ అవేర్నెస్ ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఐ యామ్ ఆత్మ బ్రహ్మ.
1: అండ్ ఐ యామ్ ఆత్మ బ్రహ్మ.
0: ఈ చతుర్విధములైనటువంటి మహావాక్యములు నాలుగు వేదముల ద్వారా ప్రపంచానికి అందించినటువంటి మహాబోధలు.
1: దీస్ ఆర్ ది గ్రేటెస్ట్ టీచింగ్స్ గివెన్ టు మ్యాన్కైండ్ from the four Vedas.
0: ఇలాంటి మహావేదలు మానవుని నిలిచి ఉండగా మానవుడు ఎందుకు దీన్ని మర్చి ఉంటున్నాడు?
1: When these four Mahavakyas are passed on to the mankind, what is the man
0: తన యొక్క ప్రతిబింబం కనిపిస్తూనే ఉంటుంది.
1: He sees his own reflection everywhere.
0: మాట మాట ఎందుకు సత్యం ఒక్కాళిస్తూ ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ఎవ్రీ వర్డ్ దట్ అటర్స్ దే
0: ప్రతి దృష్టి ఎందుకు ధర్మం రాణిస్తూ ఉంటుంది.
1: ఇన్ ఎవ్రీ యాక్ట్ దేర్ షైన్స్ ద రైటోస్నెస్.
0: ప్రతి శ్వాస ఎందుకు దివ్యత్వం ప్రకాశిస్తూ ఉంటుంది.
1: ఇన్ ఎవ్రీ బ్రెత్ దేర్ షైన్స్ ద డివినిటీ.
0: ఇంత దైవోన్మాదమైనటువంటి యొక్క జీవితం మనం ధరించుకుండను.
1: విత్ దిస్ లైఫ్ ఆఫ్ డివైన్
0: కానీ మనం ఏమి చేయనటువంటి మూర్ఖుల వలె ప్రదర్శిస్తున్నాము.
1: వి యాక్ట్ యాజ్ ఇఫ్ వీఆర్ ఇగ్నోరెంట్ అండ్ ఫూలిష్.
0: మనం అజ్ఞానం కాదు.
1: వీఆర్ నాట్ ఇగ్నోరెంట్.
0: ప్రజ్ఞానం సుజ్ఞానం.
1: We are one of awareness. We are one of spirituality.
0: ఈ సత్యాన్ని గుర్తించడానికి మానవత్వంలో ఈ దివ్యత్వం ప్రవర్తిస్తుంది.
1: There is divinity in mankind to realize this alertness, awareness.
0: మీరందరూ కూడా భోజన సమయంలో ప్రార్థన చేస్తుంటారు.
1: You all pray at the time of partake.
0: బ్రహ్మార్పణం బ్రహ్మావి బ్రహ్మాగ్నో బ్రహ్మనాహుతం బ్రహ్మైవ తేన కర్తవ్యం బ్రహ్మకర్మ సమాధినః అన్నారు.
1: At the time of dining you pray to God saying that the food is an offering to God. The
0: బ్రహ్మార్పణం నువ్వు చెప్పడం బ్రహ్మార్పణం అంటున్నావు.
1: యు సే దట్ ఫుడ్ ఇస్ ఎన్ ఆఫరింగ్ టు గాడ్.
0: కానీ ఎక్కడున్నాడు బ్రహ్మ?
1: దెన్ వేర్ ఇస్ బ్రహ్మ?
0: తిరిగి తక్షణం ఈ లోపల నుంచి జవాబు వస్తుంది అది. అహం వైశ్రానరో భూత్వ అహం వైశ్రానరో భూత్వ.
1: హియర్ కమ్స్ ద రిప్లై. గాడ్ సేస్ ఐ యామ్ వైశ్వానర.
0: నేనే నీ యందు వైశ్వాన రూపంలో ఉంటున్నాను.
1: గాడ్ సేస్ ఐ యామ్ ఇన్ యు ఇన్ ద ఫామ్ ఆఫ్ వైశ్వానర.
0: పిచ్చి బాలవుడా, నీవు బ్రహ్మార్పణం అనుకుంటున్నావు. నీ వైశ్వానరుడైనటువంటి నీ ఉదరం నుండి ఉండినటువంటి భగవంతునికి అర్పితం గావిస్తున్నావు.
1: ఓ మ్యాచ్యాప్, యు థింక్ దట్ యు ఆర్ ఆఫరింగ్ టు గాడ్. అండర్స్టాండ్ దట్ ఐ మీన్ యు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైశ్వానర రిసీవింగ్ ఆల్ ద ఫుడ్.
0: కనుక ఎవరికో కాదు.
1: Not to anybody.
0: ఎవరికో చెడుపు చేస్తున్నానని నువ్వు భావించవద్దు.
1: Not that you are doing anyone.
0: ఆ చెడుపు కూడా నీకు నీవే చేసుకుంటున్నావు.
1: Give the hurt. That is, you are hurting yourself.
0: ఎవరినో బాధిస్తున్నానని నువ్వు భావించవద్దు.
1: Never consider harming.
0: ఆ బాధ కూడా నిన్ను నీవే బాధించుకుంటున్నావు.
1: You are hurting, harming unto yourself.
0: కనుక నీ మేలు చేసినా కీడు చేసినా నీకు నీకే కానీ పరులకు కాదు.
1: Either good or bad, whatever you do unto others will come back to you.
0: Sarvajeeva namaskaram kesavam pratigacchate annaru.
1: Whosoever you salute and pay your obeisance, it amounts to respecting God.
0: Adhe vidhamgane sarvajeeva tiraskaram kesavam pratigacchate.
1: The denial of everyone amounts to denial of God.
0: Nee evariko chedu chestunna annatundi kuda neeku.
1: No, you are harming yourself.
0: ఎవరికో నేను మంచి చేస్తున్నా అంటే నీకు నీవే మంచి చేసుకుంటున్నావు.
1: You think you are doing good to someone else? No, you are doing good to yourself.
0: అందరి యందు ఉన్నటువంటి ఒక దైవత్వం ఒక్కడే.
1: Therefore God is one and the same in all.
0: ఇది ఏకత్వంతో కూడినటువంటి దైవత్వాన్ని మనం విస్మరించి
1: that principle of divinity which is unity is forgotten.
0: ఏదో అనేక రకములుగా దేశంలో తిరుగుతూ ఉంటున్నాము.
1: We go on pilgrimage around
0: the క్షేత్రాలను సందర్శిస్తూ ఉంటున్నాము.
1: We go around the pilgrim center.
0: ఇదే నామాన్ని స్మరిస్తూ ఉంటున్నాము.
1: And we chant the names.
0: కానీ ఇవన్నిటికీ మూల కారణము ఒక దైవమే.
1: God is his basic foundation for all.
0: ఏ పేరు పెట్టినా,
1: any name given,
0: ఏ స్థానం చేరినా,
1: and whatever path you
0: go, అన్నింటికీ ఒక్కడే దైవము.
1: Only God, only one God.
0: ఏకత్వాన్ని మనం మర్చిపోతున్నాం.
1: అండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇస్ ఫర్గాటెన్.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి.
1: వి హావ్ టు కీప్ ఆల్వేస్ ఇన్ వ్యూ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని చూడక ఏకత్వం అనేకత్వంగా విభజిస్తున్నాడు.
1: అన్ఫార్చునేట్లీ టుడే ఇన్స్టెడ్ ఆఫ్ విజువలైజింగ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ వి విజువలైజ్ మల్టిప్లిసిటీ ప్లూరాలిటీ యూనిటీ.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించకూడదు.
1: We should never divide the one into many.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని తీసుకోండి.
1: We should always go by the oneness or unity.
0: అది ఈనాడు మానవుడు చేయవలసినటువంటి ప్రధానమైన సేవ.
1: This is the main service that man should undertake.
0: అందు ఇందుని ఎన్ని చూసినా ఒందే ఒక్కడిగానే ఉంటున్నాడు భగవంతుడు.
1: Here and there, everywhere, elsewhere, God is one.
0: కనుకనే నీ ఎందు ఉండేటువంటి ఒక దైవత్వాన్ని నీవు స్మరిస్తూ ఉంటుంది.
1: Think of God who is within you.
0: Manne Ram, Atme Kaam.
1: Have God in your heart and work, service on him.
0: Nee manasulo bhagavantuni smarinchu.
1: Think of God in your mind.
0: Chettu nee karmalu aacharinchu.
1: Both of your hands.
0: Sarva karmalu kurunu bhagavatriti atthangane maartayi.
1: Then the work will be transformed into worship.
0: కనుకని ఇట్టి భావంతో మనం కూడినటువంటి ఒక సేవను మనం కలుపుతూ రావాలి.
1: వి షుడ్ సర్వ్ దీస్ సెంటిమెంట్స్ అండ్ ఫీలింగ్స్.
0: ఈనాడు సేవలు ఎందు ఏమాత్రమో విశ్వాసము అభివృద్ధి కావటం లేదు.
1: టుడే వి డోంట్ హ్యావ్ ఎనీ ఫెయిత్ ఇన్ సర్వీస్.
0: ఇన్ని సంవత్సరం నుంచి కూడా వింటున్నారు, అనుభవిస్తున్నారు, ఆచరిస్తున్నారు, చేస్తున్నారు సేవ.
1: For the last several years we have been listening and hearing and we have been serving people.
0: ఎంత వరకు సాధించారు?
1: To what extent have you
0: ఏమి సాధించారు?
1: What is it you achieved?
0: ఏమి మీరు తెలుసుకున్నారు?
1: What have you known?
0: దీని యొక్క రహస్యం ఏమిటి?
1: What is the secret behind it?
0: రహస్యం చూస్తే ఏమాత్రమూ లేదు.
1: Nothing whatsoever.
0: మనలో ఒక విధమైన నడకను అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore we have to develop our conduct.
0: మన నడతలో చాలా మార్పు కలగాలి.
1: There should be change in our behavior.
0: మాటలో మనకు మార్పు చెయ్యాలి.
1: There should be transformation of
0: thought. మనలో మనకు మార్పు కలగాలి.
1: Our looks should change.
0: సమ్యక్ దృష్టి.
1: We should have good looks.
0: పవిత్రమైనటువంటి దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We should develop sacred vision.
0: పవిత్రమైనటువంటి సమ్యక్ వాక్కు.
1: And we should talk well, good talk.
0: సమ్యక్ శ్రవణము,
1: good listening.
0: ఈ మూడింటిని మనం చక్కపరచుకుంటే సమ్యక్ దృష్టి అనేది వృద్ధి అయిపోయి సరైనటువంటి ఒక కీర్తిని పొందగలుగుతాం.
1: With good audition, good thought and good talk, there develops the goodness in you basically.
0: ఈ సమ్యక్ దృష్టిని మనం పెంచుకున్నప్పుడే,
1: then once we develop good sight,
0: అప్పుడే మనం నిర్వాణం పొందుతాం.
1: That takes you to liberation.
0: ఈ నిర్వాణ స్థానమును పొందాలనుకుంటుంటే మనం సమ్యక్ దృష్టిని పెంచుకోవాలి.
1: In liberation, we should develop good sight, vision.
0: ఏదో దేవాలయానికి పోయినప్పుడు, క్షేత్రాలకు వెళ్ళినప్పుడు దైవాన్ని నమస్కరించడమే కాదు.
1: It's not enough if you just pay your respects when you visit a
0: temple. సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరికీ చూసినా నమస్కారం చేయి, అది కేశవునికి చెందుతుంది.
1: You may do namaskar to anyone, all will go to God only.
0: దైవము లేనటువంటి దేహము లేనే లేదు.
1: There is no body where there is no God.
0: సర్వభూతాంతరాత్మ భగవంతుడు.
1: God is indweller in all of the beings.
0: అట్టి సత్యాన్ని గుర్తించి వర్తించడమే మానవ యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: The main duty of mankind is to recognize, realize the truth.
0: ఎన్నో వేదాంతాలు వింటున్నారు,
1: We have been listening to philosophy. We read many books. We go around pilgrimage. What is the use of all? Man's mind has not been transformed. And in fact, we are not serving at all. We are stone hearted, so
0: hard.
1: We should be so soft and tender like butter. And it should be like a butter. And our walk should be nectarine. The talk should be nectarine, there lies the main value. And that is the real declaration to you.
0: With
1: the beautiful jewelry.
0: With
1: all the mighty powers latent in you. We are leading a useless life. Our look should be so cool and comforting. It should not be harsh looks. Our words should be nectarine. We should never use bad words or harsh words. Because of harsh words, we turn wicked. And therefore, we should be talking nectarine. And the heart. And the heart should be so sweet like honey. And we should never use harsh words. And this is the real gift to mankind. With all the valuable latent gifts given to us, we are misusing them. We should never misuse them. And we should make proper use of them. Embodiments of love. The human life is of all of the beings, human life is the human life is highly sacred and noblest of all as a gift of God. And human life is just the gift because of the accrued merit
0: of the past.
1: Why should we misuse the divinity? If anyone asks you any question, talk to people with a smile on the face. These sacred qualities are totally missing in man today. We consider ourselves as devotees. No.
0: దేహంతో సంచరిస్తున్నామే కానీ
1: యు ఆర్ మూవింగ్ అబౌట్ ఇన్ ద బాడీ.
0: మనసంతా కూడా దుర్మార్గములు ఎందు ప్రవేశిస్తుంది.
1: మైండ్ ఈస్ ఆల్వేస్ వీకెన్.
0: మనసు సన్మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: లెట్ ద మైండ్ ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్.
0: సత్కర్మలు ఆచరించాలి.
1: అండ్ లెట్ ప్రాక్టీస్ ట్రూ.
0: సద్విషయములు చింతించాలి.
1: లెట్ us థింక్ ఆఫ్ గుడ్ థింగ్.
0: అది ఏ నిజమైన మానవత్వంలో ఉన్నటువంటి యొక్క గౌరవము.
1: దేర్ లైస్ ద రెస్పెక్ట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: మానవుని యొక్క గౌరవము,
1: the respect of
0: man, మర్యాద,
1: the courtesy,
0: ప్రవర్తనలో మనం అందుకోవాలి.
1: They all very much reflected in our
0: thought. పవిత్రమైన ప్రవర్తనలో మానవుని యందు ఆవిర్భవించాలి.
1: That kind of sacred behavior should find a place in our life.
0: కనుక మానవుడు నేను కేవలం మానవుడిగా భావించకూడదు.
1: You should not consider yourself simply a human.
0: జీవుడే దేవుడు.
1: That individual is divine.
0: ఇది పవిత్రమైన భారతీయుల యొక్క వేదాంతం.
1: This is the basic philosophy of Bharatiya.
0: జీవుడే దేవుడు.
1: Jiva, individual is Deva, God.
0: Devudu, jeevudu, veru kaadu.
1: Jiva, individual, Deva, God are not separate.
0: Ishvara sarvabhutanam.
1: Ishvara, God is in all sarvabhutanam. Only one God that dwells in all of the countless number of beings. And this is the philosophy. This is the sacred meaning of it. With all
0: the
1: sacred thoughts, feelings within us, and we have to work for our redemption, our daily life. And see that ultimately our lives are liberated. We are born as human. We should never go in the wrong direction. And be born as human. But our minds are not human at all.
0: ఈ విధమైన ప్రతి ఒక్క బుద్ధులు మార్చుకోకుండా కేవలం మానవత్వము కొంతవరకు మనం మానవత్వంగా నిరూపిస్తూ వస్తుంటే దీని వల్ల వచ్చిన ఫలితం లేదు.
1: We have to uphold and live up to the title of a human being. By having our being, our mind, that of a human.
0: నేను మానవుడు మానవుడు మానవుడు అనేటువంటి దివ్యమైనటువంటి కీర్తి సంపాదించాలి.
1: We should get that credit of being born as a human being.
0: ఆధ్యాత్మికం అంటే ఏమిటి?
1: What is spirituality?
0: ఏదో పూజలు చేయటము, భజన చేయటము, యాత్ర చేయటము, ఇది కాదు ఆధ్యాత్మికము.
1: What is spirituality? Is it worship or undertaking?
0: మానవుడి అందున్నటువంటి ఒక పశుత్వాన్ని హింసించి.
1: Spirituality meant killing the animality.
0: మానవత్వాన్ని దైవత్వంగా మార్చుకోవటమే ఆధ్యాత్మికము.
1: Transform the humanness in you into the divine is spirituality.
0: అది నిజమైన ఆధ్యాత్మికము.
1: That is the true spirituality.
0: మానవుని యందు ఉన్నటువంటి పశుత్వాన్ని హింసించాలి.
1: Therefore we have to kill the animal
0: beast. నశింపజేయాలి.
1: And we have to see
0: హతమార్చాలి.
1: We have to kill it.
0: ఆ పశుత్వం ముందినంత వరకు ఈ మానవత్వం దివ్యత్వానికి చేరదు.
1: So long there is animal quality, you can never attain divinity.
0: కానీ దినదిన మనకు ఈ యొక్క పశుత్వం పెరిగిపోతున్నది, కానీ దివ్యత్వం ఏమాత్రమే చేరటం లేదు.
1: Day by day there is animal quality that is on the increase, rise.
0: కనుక మనము పశువులు కాదు.
1: We are not animals.
0: ఇతరులు భయపెట్టకూడదు.
1: We should never make anybody afraid of us. And we are not animals to make us afraid of us. And we are not animals to be
0: frightened.
1: In fact, you are born as a human being with all the courage and strength.
0: మానవత్వం మనం పొంది కూడను.
1: And being born a human.
0: దివ్యత్వం అనేది ఉండి కూడను.
1: Though divinity within you.
0: అర్థం చేసుకోవడం లేకపోవచ్చు.
1: We are not able to understand.
0: కాలాన్ని వ్యర్థం గాలిస్తున్నారు.
1: And we are wasting our time.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: ముఖ్యంగా మీరు.
1: Most importantly.
0: ఈ దినము చెప్పేదే కదా సాయి బాబా అని కొని అలక్ష్యం చేయకండి.
1: Never neglect things. Thinking that these things are repeated time and again.
0: దివ్యమైన శక్తి ఇంత అంతని కాదు.
1: The divine faculty, the divine power in you is beyond
0: it. అనూరణీయాన్ మహతో మహీయాన్ అన్నారు.
1: He is the smallest of the small and the biggest of the big.
0: Scientists అందరూ కూడా ఎంతో పరిశోధనలు చేశారు.
1: Scientists investigated, experimented.
0: ఈ అణు అనేటువంటి దాని లోపల ఒక ఆవుకాయంత ప్రసాదాన్ని తీసుకుని భూమిలోకి వస్తే ఆ ఆవుకాయంత ప్రసాదము కొన్ని వేల టన్నులుగా బరువుగా ఉంటాయి.
1: అండ్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎన్ ఆటమ్ వెన్ ఇట్ ఈస్ టేకెన్ యుల్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ మైటీ అండ్ వెరీ హెవీ.
0: ఆ ఆవకాయంత పదార్థమే.
1: And that was the size of an ఆవకాయ.
0: 12,000 టన్నుల బరువు ఉంటుంది.
1: ఇట్ ఈస్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ 12,000 టన్స్.
0: ఆ పదార్థం యొక్క బరువు అంతగా ఉంటుంటే పరమాత్మ యొక్క బరువు ఎంతగా ఉండాలి?
1: ఇఫ్ దట్ ఈస్ ది వెయిట్ యూ కెన్ ఎస్టిమేట్ ఇమాజిన్ ద వెయిట్ ఆఫ్ ది
0: డివైన్. అణువు మహతో మహీయాన్.
1: ద స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్.
0: కనుక అణువులు అణువుగా ఉన్నాడు.
1: So he is the smallest
0: ఘనంలో ఘనంగా ఉన్నాడు.
1: And he is the biggest among the big.
0: అణువు కంటే అతి సూక్ష్మమైనది.
1: He is subtler than the subtlest.
0: ఘనము కంటే అతి గణనీయమైనది.
1: Mightier, bigger than the mightiest.
0: దీనికి మించినటువంటి మరొకటి లేదు.
1: There is nothing else beyond this.
0: కనుకని భగవత్ తత్వాన్ని ఇచ్చిది అట్టిదని మనం నిర్ణయించుకోవటం కేవలం అవివేకమే.
1: Therefore the nature of God is beyond
0: your comprehension. భగవంతుని యొక్క తత్వం ఇచ్చిది అని వర్ణించలేరు.
1: No one can extol, narrate.
0: ఎంత వర్ణించినప్పటికీ ఇది కేవలము ఆ వర్ణన కంట కూడా తగ్గినట్టుదే కాదు.
1: All narrations are just beneath the reality.
0: ఈ వర్ణన మానవ యొక్క తృప్తి.
1: This mere extolation gives you satisfaction.
0: అల్పతృప్తి.
1: It is just so low.
0: కాని అనంతమైన శక్తి.
1: But there is infinite power.
0: ఈ అనంతమైన శక్తిని అల్పతృప్తిగా మనం అనుకోవటం చాలా పొరపాటు.
1: The infinite power cannot be brought down to a simple level.
0: అయితే
1: however
0: అణువులందును ఘనములందును ఒకే టేస్ట్.
1: But the taste continues to be the same in the smallest.
0: సముద్రానికి వెళ్ళి కొంచెం చేతితో నీళ్లు తీసుకుని రా.
1: Go to the sea and collect some water.
0: దాన్ని కొంచెం నీ నోట్లో వేసుకో.
1: అండ్ జస్ట్ డ్రింక్ ఇట్.
0: అది ఉప్పుగానే ఉంటుంది.
1: అండ్ యు విల్ ఫైండ్ ఇట్ సాల్ట్.
0: ఆ సముద్రానికి వెళ్ళి
1: గో టు ఓషన్.
0: ఒక బింట నీళ్లు తీసుకుంటా.
1: కలెక్ట్ బిగ్
0: దాంతో నీళ్లు వేసుకున్నప్పటికీ ఉప్పుగానే ఉంటుంది.
1: దట్ ఆల్సో ఇస్ సెలైన్.
0: కానీ క్వాంటిటీ డిఫరెన్స్ కానీ క్వాలిటీ ఒక్కటే.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ది క్వాంటిటీ బట్ క్వాలిటీ ఇస్ సేమ్.
0: కనుకని నీ క్వాలిటీని నువ్వు చూస్తూ రావాలి.
1: సో యు గో బై ద క్వాలిటీ.
0: నీ ఎందున్నటువంటి క్వాలిటీ చాలా ఉత్తమమైనటువంటి.
1: ద క్వాలిటీ ఇన్ రియాలిటీ ఇస్ ఇన్ యూ.
0: భగవంతుడు ఎప్పుడు కూడా క్వాలిటీని చూస్తాడు కానీ క్వాంటిటీని చూడదు.
1: గాడ్ గోస్ బై ది క్వాలిటీ నెవర్ బై క్వాంటిటీ.
0: ల్యాక్స్ ఆఫ్ మిల్క్స్ అంతా ఉంటుంటుంది.
1: యు ఫైండ్ ది ల్యాక్స్ ఆఫ్ మిల్క్.
0: ఇదంతా కేవలము ఒక విధమైనటువంటి యొక్క డాంకీ మిల్క్ వంటిది.
1: దట్ ఇస్ ఆల్ డాంకీస్ మిల్క్.
0: కానీ ఒక టీ స్పూన్ కౌ మిల్క్.
1: ద టీ స్పూన్ ఫుల్ ఆఫ్ కౌ మిల్క్.
0: ఆ టీ స్పూన్ ఒక కౌ మిల్క్ త్రాగినా సంతోషమే.
1: That teaspoonful of cow milk is more precious.
0: కానీ అల్పమైనప్పటికీ నీ ఆనందంగా నీవు భుజించు.
1: It may be low in quantity, but you can partake it richly.
0: అధికము కదా అని దాన్ని ఆశించి దురాశకు భంగం కాదు కానీ ఒక.
1: Never run after that which is in excess in plenty.
0: దురాశ చాలా చెడ్డది.
1: And too much of desires will make you miserable.
0: సదాశను చిన్నదైనా కూడా నీవు భావించు.
1: A small thing can be enjoyed plentifully.
0: దానిలో నీకు ఎంతో సంతోషం ప్రాప్తిస్తుంది.
1: యూ విల్ హావ్ ఇన్ఫినిట్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ దట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్,
0: ఈ లోకములో జీవులో ఎన్ని రకమైన మార్గంతోనో భగవంతుని అన్వేషిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ మెనీ పీపుల్ హూ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
0: ఏం చేస్తున్నావు అంటే భగవంతుని అన్వేషించగలుగుతున్నాను.
1: ఇఫ్ యు ఆస్క్ దెమ్ వాట్ ఆర్ డూయింగ్, దే సే వి ఆర్
0: భగవంతుని అన్వేషించి ఏమిటి,
1: వాట్ డు యు మీన్ బై,
0: ఎక్కడ ఉన్నాడు భగవంతుడు,
1: వేర్ ఇస్ గాడ్,
0: ఎక్కడ చూసినా ఉన్నాడు.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు.
1: హియర్ అండ్ దేర్ అండ్ ఎవ్రీవేర్ గాడ్ ఇస్ వన్.
0: అలాంటి ఒక భగవంతుని ఎందుకు వ్యతిరేకం?
1: When God is everywhere, why do you need to search for
0: him? ఎక్కడ చూసినా భగవంతుడే ఉన్నాడు.
1: God is present everywhere.
0: ఎందుకు అలా అందులేని సందేహం వలది?
1: You don't have to doubt whether he is there.
0: సర్వోపగతం ఎందెంది వెతికి చూసిన అందందే కానవాలి.
1: Wherever you search, wherever you go, you find him in thought.
0: అలాంటి స్టూడెంట్ ప్రహ్లాదు.
1: And ప్రహ్లాద్ is so young.
0: చిన్న పిల్లవాడు.
1: A tiny thought.
0: అతను చదువుకోవడానికి పంపిస్తే,
1: when he was sent for learning,
0: చండా అమార్కులు చాలా కఠినమైన శిక్షణ ఇస్తూ వచ్చారు.
1: చండా అమార్క ద టీచర్స్ దే వర్ వెరీ బ్యాడ్.
0: చేయలేదు తన లక్ష్యం దైవం పైన ఇచ్చాడు.
1: హీ హ్యాడ్ హిస్ ఎయిమ్
0: ఎస్ సర్వము నారాయణ నారాయణ.
1: హీ కన్సిడర్డ్ ఎవ్రీథింగ్ ఎస్ నారాయణ డివైన్.
0: తండ్రి ఒకనాడు పిలిపించాడు.
1: అండ్ ఫాదర్ సమ్మండ్ హిమ్.
0: నాయన నీవేమో గొప్ప విద్యలను నీ చదివి రావట.
1: The father said, it seems you have learnt many.
0: ఏది చెప్పరా నాయన?
1: Come on, repeat one or two things that you have studied.
0: చదివించింది నన్ను గురువులు.
1: He said, teachers made me study.
0: చదివిది ధర్మ అర్థ కామ మోక్షములు.
1: I have studied all the objectives of life.
0: చదివినవి గలవు పెక్కులు.
1: I studied many many books.
0: చదువులలో మనం వెళ్ళ చదివిది తండ్రి అన్న.
1: And I have gone through the very secret, the essence of study.
0: ఏమిటా నాయన? ఆ మనం మీకు చెప్పమన్నాడు.
1: Father asked, what is the essence of all learning?
0: ఓం నమో నారాయణాయ.
1: ప్రహ్లాద్ said, ఓం నమో నారాయణాయ.
0: తండ్రికి బుర్ర తిరిగింది.
1: And there is father felt reeling.
0: రెండు కొట్టి ఆ పిల్లవాడిని పంపించాడు.
1: He has beaten him, thrashed him and driven out.
0: దైవ ద్వేషి హిరణ్యకశిపుడు.
1: Father has got bitterness, hatred for God.
0: ప్రీతి ప్రహ్లాదుడు.
1: Where is the son ప్రహ్లాద?
0: ప్రేమతో కూడినటువంటి వాడు ప్రహ్లాదుడు.
1: And ప్రహ్లాద is full of
0: love. ప్రేమతో కూడినటువంటి వాడు హిరణ్యకశిపుడు.
1: And father is full of hatred.
0: ప్రేమకు ద్వేషములకు ఎంత వ్యత్యాసం?
1: Therefore this wide gulf of difference between love and hatred.
0: ప్రేమతో కూడినటువంటి మాటల చేతని మానవత్వము దైవత్వంగా మార్చుకోవచ్చు.
1: Therefore with all good and sweet words, the human quality can turn into divine nature.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ద్వేషాన్ని మనం పోరకూడదు.
1: Never develop hatred.
0: అసూయను పెంచుకోకూడదు.
1: Never be jealous.
0: అహంకారాన్ని ఏమాత్రం మనం అతమార్చకుండా ఉండకూడదు.
1: Never entertain ego killing.
0: మొట్టమొదటి అహంకారాన్ని అతమార్చండి.
1: First kill your ego.
0: అప్పుడే మనం ఈగో పూర్తి పోతుంది.
1: And then ego will find.
0: అప్పుడే దానికి తగినటువంటి ప్రేమతత్వం పెరుగుతుంది.
1: There develops true love.
0: ప్రేమ చేతనే భగవంతుని పొందాలి.
1: అండ్ యూ కెన్ అటైన్ డివినిటీ త్రూ లవ్ ఓన్లీ.
0: ప్రేమ మహిత మరి భూములను ప్రేమాంకురములు పెంపొంద.
1: ఇన్ దిస్ బారెన్ ల్యాండ్ బిరెక్ట్ ఆఫ్ లవ్ ఫర్ ద ఫీలింగ్స్ ఆఫ్ లవ్ టు డెవలప్ విత్ ఆల్ ది ఎమోషన్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ సుధా వర్షము వర్షి
1: యాజ్ దేర్ ఇస్ రెయిన్ ఫాల్ ఆఫ్ లవ్.
0: ప్రేమ నదులు ప్రవహింపగమురలి గానము చెయ్యగలి.
1: ఫర్ ద రివర్స్ ఆఫ్ లవ్ టు ఫ్లో ఇన్సెసెంట్లీ ఓ కృష్ణ సింగ్.
0: భగవంతుని యొక్క గానం ఎంత బాగుంది, మధురంగా ఉంటుంది.
1: The melody of divine is beyond understanding.
0: అంతటి వారికి తెలుస్తుంది కానీ కేవలం ఆలకించిన వారికి అర్థం కాదు.
1: Those that listen to the melody of the divine celestial song will know the taste of it.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiment of love.
0: ఏ సాధనలు, ఏ జపములు, ఏ ధ్యానములు, ఏ యోగములు చేయడానికి సాధ్యం కాకపోయినప్పుడు నామస్మరణ చేయండి.
1: It may not be possible for you to undertake penance, meditation, the worship, but chant the
0: Yogi of the Nation.
1: Do not get into that practice that you
0: do
1: not
0: know.
1: Proceed along the easy, simple
0: path.
1: And in Krita
0: Yajna,
1: in Treta Yajna,
0: Dwaparayugamlo Archana,
1: in Dwapara Varsha,
0: Kaliyugamlo Namasmarana.
1: In this age of Kali, it is only Namasmarana.
0: Hare Nama, Hare Nama, Hare Nama, Kevalam
1: He is only chanting the
0: name of God.
1: There is no other path to reach God other than singing His glory.
0: So
1: sing His name, sing His glory.
0: There
1: is nothing beyond
0: this.
1: Any spiritual practice should end up in chanting His glory. Embodiments of love. Students. Those pilgrims.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: ఇష్టస్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: అర్చనం,
0: వర్షిప్, నాశ్యం,
1: స్నేహం,
0: ఆత్మనివేదనం,
1: అండ్ సరెండర్.
0: నవవిధ మార్గముల లోపల ప్రవేశించి ఈ నవద్వరణతో కూడినటువంటి దైవత్వాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నారు.
1: All these 9 paths of devotion will ultimately take you to God, to the divine.
0: కాని మార్గం ఎన్ని అయినప్పటికీ గమ్యం ఒక్కటే.
1: Paths are many, but goal is one.
0: కానీ ఆ యొక్క గమ్యాన్ని చేరండి.
1: We have to reach that goal.
0: గమ్యానికి దూరం కావద్దండి.
1: Never be away from the goal of life.
0: దైవ మార్గంలో ప్రవేశించకండి.
1: And do not go in a wrong direction.
0: దైవ విరుద్ధమైన మార్గంలో ప్రవేశించవద్దు.
1: Never act against God.
0: కేవలం మీ స్వార్థమే నీ పెంచుకోవద్దు.
1: Never be selfish.
0: స్వార్థమే స్వప్రయోజనముకు మూల కారణం.
1: Selfishness and self-interest
0: are not the way. ఆధ్యాత్మికానికి అతి దూరము.
1: And in fact, the selfishness will distance you from spirituality. So we have to sacrifice
0: the
1: and we should love God. And then dedicate our lives to
0: attaining
1: this. When we proceed along the divine path, we will have divine energy. From
0: Shirdi,
1: thousands are here. They have gone round on pilgrimage. They visited pilgrim centers. And they have been thinking of sacred name of God. Today they reached Prashanti Nilayam. It is only Namasmarana, God's name, that brought you here. The pilgrim centers
0: Kshetram Kshetrajna Chapimadvidde rendu kuda okkate.
1: And therefore Kshetra the center, Kshetrajna the knower are one and the same.
0: Kshetrajne lekapothe Kshetrame kaadu.
1: When there is no knower, there cannot be anything to be known.
0: Kaabatti enni tiriginappudiki mana hriday kshetrani matramu pavitramga avinchukovali.
1: We might go around any place, the Kshetra the human body must be made perfect.
0: Kadinamaina matalanu tagginchukondi.
1: Never use harsh words.
0: Paradoshamainatundi maarukondi.
1: Never accuse anybody.
0: పరచింత అనేటువంటి వదలండి.
1: యూ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ఎనీవన్.
0: పరమాత్మ చింతన పెంచుకోండి.
1: థింక్ ఆఫ్ గాడ్ మోర్ అండ్ మోర్.
0: ఇది నిజమైన సాధన.
1: దిస్ ఇస్ ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: చేతనైనంత వరకు పరలోక సేవ చేయండి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ సర్వ్ అదర్స్.
0: మీ శక్తి కొలది సేవ చేయండి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ అదర్స్.
0: కానీ ఆ సేవలో కూడా సార్థకమైన సేవ చేయండి.
1: అండ్ రెండర్ ట్రూ సర్వీస్.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: చాలా మంది పాత విద్యార్థులు అంతా కూడా
1: యూ హ్యావ్ అవర్ former
0: Brahmanapalli, Bidipalli, Venupalli, inte seva cheyadaniki vacharu.
1: Our old students have been serving in the neighboring villages.
0: Kaani ee seva chestunnaru.
1: They do serve.
0: Etta chestunnaru.
1: How are they serving?
0: Kaani chese sevalyendu bhavam munchi cheyali.
1: And you should do it in true spirit.
0: Ayya, nee seva cheyadaniki mem vachamu.
1: We have come here to serve you.
0: మీరు కూడా మాతో చేరండి.
1: యు ఆల్సో పార్టిసిపేట్.
0: మీరు కూడా మాతో చేరి నేర్చుకుని నిత్యము మీ సేవ చేయవచ్చు.
1: యు ఆల్సో జాయిన్ అస్ అండ్ లెర్న్ అండ్ సర్వ్.
0: బయట నుంచి వచ్చేటువంటి వారు ఏదో ఒక నెలకో రెండు నెలలకో మీ గ్రామానికి వస్తారు.
1: Those that come from outside
0: may be able to
1: serve. But if you learn the technique of service, you can serve by
0: yourself.
1: And the villages are
0: full of dirt. It's
1: full of dirt.
0: Therefore,
1: we and our children fall sick repeatedly.
0: Let us
1: keep our villages
0: clean.
1: And we should see the water.
0: Let us breathe good
1: air.
0: అప్పుడే దీనికి తగినటువంటి పరిశుద్ధమైన హృదయం కూడా ప్రాప్తిస్తుంది.
1: అండ్ దెన్ యూ విల్ హ్యావ్ ద ప్యూర్ హార్ట్.
0: సమ్యక్ దృష్టి,
1: గుడ్ లుక్స్,
0: సమ్యక్ శ్రవణము,
1: గుడ్ లిసన్,
0: సమ్యక్ వాక్కు,
1: గుడ్ వర్డ్,
0: సమ్యక్ వర్క్,
1: గుడ్ వర్క్,
0: సమ్యక్ థాట్,
1: అండ్ గుడ్ థాట్.
0: ఈ 5 కూడా నువ్వు పవిత్రంగా ఉంటుంటే నువ్వు సమ్యక్ రూపం పొందుతావు.
1: అండ్ ఆల్ దీస్ ఆర్ 5 ఆర్ సీక్రెట్. You will be perfect.
0: అప్పుడే నీకు తగినటువంటి ప్రాప్తి ఉంటుంది.
1: దెన్ యూ డిజర్వ్ ఎవ్రీథింగ్.
0: సాహిత్యం ప్రాప్తిస్తుంది.
1: అండ్ యు మర్జ్ ఇన్ గాడ్.
0: సారూప్యం, సారూప్యం, సాహిత్యం, సాహిత్యం.
1: దేర్ఫోర్ ది టూ, వన్ ఇస్ నియర్నెస్, అదర్ ఇస్ ఐడెంటిటీ.
0: మొట్టమొదట సారూప్యంలో ప్రవేశించాలి.
1: ఫస్ట్ యు బీ నియర్, క్వైట్ క్లోజ్.
0: తర్వాత సామీప్యంగా పోవాలి.
1: అండ్ దెన్ గెయిన్ ప్రాక్సిమిటీ మోర్ అండ్ మోర్,
0: సారూప్యాన్ని పొందాలి.
1: అండ్ యు విల్ హావ్ ఐడెంటిటీ,
0: తర్వాత సాయుధ్యం, ఏకం కావాలి.
1: అల్టిమేట్లీ మర్జర్ వన్నెస్ విత్ ది డివైన్.
0: కాబట్టి నది ఎంత దూరం నుంచినో వచ్చి ప్రవహించి,
1: ద రివర్ కమ్స్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్స్,
0: వచ్చి వచ్చి వచ్చి వచ్చి సముద్రాన్ని చేరిపోతుంది.
1: ఫ్లోయింగ్ ఇన్సెంట్లీ గ్రాడ్యువలీ ఇట్ మర్జర్
0: సాగరోగతి. నది పుట్టింది దేనికోసం?
1: వాట్ ఫార్? ద రివర్ టేక్స్ బర్త్.
0: సముద్రం పొందే కోసం.
1: మర్జ్ ఇన్ టు మైటీ.
0: అదే విధంగా మానవుడు పుట్టింది దేనికోసం?
1: వాట్ ఫార్ ఇస్ ద హ్యూమన్ లైఫ్?
0: ఏదో ప్రపంచంలో సుఖములు సంతోషములు ఆనందాలు అనుభవించే కోసం కాదు.
1: నాట్ టు ఎంజాయ్ ది కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్.
0: అది ఏమైనా అనుభవించుకో, జీవితం ఉన్నంత వరకు అనుభవించుకో.
1: ఇట్స్ నెసరీ సో లాంగ్ యువర్ లైఫ్. కానీ
0: కష్టపడికి నీవు దైవంతో జీవితం కావాలి.
1: బట్ అల్టిమేట్లీ యూ షుడ్ మర్జ్ ఇన్ డివైన్.
0: నీ జీవితాన్ని ఎందుకోసం వచ్చిందని ప్రశ్న వేసుకో.
1: వీ షుడ్ క్వశ్చన్ వై ఫార్ ఇస్ లైఫ్.
0: దైవంతో చేరడానికి వచ్చినాం.
1: ద లైఫ్ ఇస్ దేర్ టు మర్జ్ ఇన్ గాడ్.
0: చూడడానికి వచ్చాము.
1: అండ్ వై, వాట్ ఫార్ ఆర్ వి?
0: దైవాన్ని అనుభవించడానికి వచ్చాము.
1: వి ఆర్ హియర్ టు ఎక్స్‌పీరియన్స్ గాడ్. దేవుని
0: అనుభవిస్తున్నాము.
1: What is that your experience?
0: దైవాన్ని అనుభవించడం లేదు.
1: దైవాన్ని
0: చూడటం లేదు.
1: You don't see.
0: దైవాన్ని చేరడం లేదు.
1: You are not anywhere near God.
0: లోకంతో అనుభవించే కోసం వచ్చావు.
1: You experience in society.
0: లోకంతో నువ్వు జీవిస్తున్నావు.
1: You live in society.
0: లోకంలో లయమైపోతున్నావు.
1: And ultimately end of your life.
0: మానవ జన్మము.
1: Is that the thing that you are here?
0: పిచ్చమైన స్థితి మార్గం కాదు మానవ జన్మము.
1: No, human life is not
0: that. పిచ్చమైన స్థితి మానవ జన్మము.
1: Human life is rare.
0: పిచ్చమైన మానవ జన్మము.
1: It is so sacred.
0: భవ్యమైన మానవ జన్మము.
1: It is so novel and new.
0: ఇలాంటి పవిత్రమైన మానవ జన్మాన్ని నేను
1: novel and new, ever fragrant human life is wasted today.
0: తరగతి విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: యాత్రికులారా,
1: అండ్ పిల్గ్రిమ్,
0: అందరూ కూడా ఈ పవిత్రమైన మార్గాన్ని నేను ప్రవేశించి,
1: ఆల్ ఆఫ్ యూ షుడ్ ట్రెడ్ అలాంగ్ దిస్ సెక్రెట్ పాత్.
0: నామం చేత నేను కాలం సార్థకం చేసుకో.
1: యూ షుడ్ స్పెండ్ యువర్ లైఫ్ చాంటింగ్ హిస్ గ్లోరీ, సింగింగ్ హిస్ నేమ్.
0: ఎంతకు కాలం సార్థకం చేసుకోవడానికి వీలు కాదు.
1: దేర్ ఇస్ నో అదర్ వే టు శాంక్టిఫై అవర్ టైం.
0: నడుస్తూ నామస్మరణ చేసుకోవచ్చు.
1: యూ కెన్ సింగ్ గాడ్స్ నేమ్.
0: పండుకొని నామస్మరణ చేసుకోవచ్చు.
1: యాజ్ యు వర్క్ యూ కెన్
0: సింగ్. కూర్చొని నామస్మరణ చేసుకోవచ్చు.
1: ఎవ్రీ టైం
0: ప్రయాణం చేస్తూ నామస్మరణ చేసుకోవచ్చు.
1: యాజ్ యు సర్వ్ యూ కెన్ సింగ్.
0: నామస్మరణకి ఎట్టి అడ్డులే లేదు.
1: To sing His glory, there is no obstacle anyway.
0: But దానికి కొన్ని ఒక హద్దు ఉంటుందని.
1: Everything has got an obstacle limit.
0: ఏదైనా ఒకటి కావాలంటే దానికి ఒక ట్యాక్స్ కట్టాలి.
1: If you want anything, you need to pay tax.
0: నల్ దగ్గరలో ప్రవహిస్తుంటే ఆ నీరుని తీసుకోవాలంటే ట్యాక్స్ కట్టాలి.
1: You need to pay water tax even to collect water.
0: కరెంట్ బిల్ ఇంటి తీసుకోవాలంటే ట్యాక్స్ కట్టాలి.
1: And you have to pay electricity bill.
0: నామస్మరణకు no tax.
1: For namasmarana there is no tax at all.
0: Yavaru adige var ledu.
1: Nobody will tax you.
0: Ye kashtamu deeniki avasaram ledu.
1: Nothing whatsoever.
0: Sulabhanga labhinchetundi.
1: It's so easily available.
0: Meeru cheyalekapothunnaru.
1: Alvaru are not able to sing his
0: glory. Ivati manavudu sulabhanga chikkinatundi dani vadani pettunnadu.
1: Man is just giving up that is which is so easily.
0: Kashtamto labhinchetundi chaala manchidani bhavistunnadu.
1: And he considers that which is so difficult to obtain.
0: Adi oka chedda bhavam.
1: That is a wrong feeling.
0: Sulabhanga chikkinatundi manaku pavitramaitundi.
1: That which is easily available is sacred.
0: ఎట్టి కష్టమును అందించకుండా,
1: there's no difficulty.
0: ఎట్టి బాధను కలిగించకుండా,
1: no suffering.
0: సులభంగా ఉన్న చోట నేను ఉట్టి పడుతుంది.
1: You will get it where you are.
0: ఆ ప్రేమ నామస్మరణకు no tax.
1: For namasmarana there is no tax at all.
0: ఎవరు అడిగేవారు లేరు.
1: Nobody will tax you.
0: ఏ కష్టము దీనికి అవసరం లేదు.
1: Nothing whatsoever.
0: సులభంగా లభించేటువంటి,
1: it's so easily available.

0: You will get it. You will get it where you are.
1: Premane ఇదైతే ఒక భక్తి.
0: And that love is devotion.
1: ప్రేమనే లేకుండా భక్తి లేదు.
0: When there is no love, it cannot be
1: జపము, తపము, ధ్యానము, యోగము, యజ్ఞము ఇవన్నీ చేసినప్పటికీ ప్రేమనే దీనికి ప్రాణము.
0: Therefore, whatever you may do, the yajna or japa or dhyana, but love for God is the basis.
1: ప్రేమనే లేకుండా ఏ చిన్న కార్యం కూడా మనం చేయలేము.
0: Bereft of love you cannot undertake any tiny task.
1: అన్నింటి యందు లౌకికమందు అలౌకికమందు ప్రేమనే ప్రధానము.
0: In this worldly tasks and other worldly affairs, love is important.
1: ఆత్మికమందు అధ్యాత్మికమందు జిజ్ఞాసందు ప్రేమ భావమే ప్రధానము.
0: The seeker, the one after money, the one who wants to know, ఆత్మికమందు
1: ప్రేమనే ప్రధానము.
0: And the love is foundation for all.
1: అతి పవిత్రమైన ప్రేమ తత్వాన్ని మీరు పెంచుకోండి.
0: We have to develop that sacred love more and more.
1: ఎవరిని మనం విమర్శించకూడదు.
0: We should never criticize anybody.
1: ఎవరిని మనం దూషించకూడదు.
0: We should not accuse anybody.
1: పరిహసించకూడదు.
0: And we should not make fun of anybody.
1: ప్రేమ చేతనే వారిని ప్రసన్నులు గావించు.
0: And we should please others by love.
1: మానవుని ప్రసన్నులు గావించుకునేటువంటి ప్రయత్నమే మానవుని యొక్క సాధన.
0: So the main spiritual practice lies in pleasing other man.
1: ఇలాంటి సులభమైన మార్గాన్ని మీరు అనుభవించి
0: experience that simple easy path.
1: సులభమైన యొక్క ఆనందాన్ని అనుభవించి
0: అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ దిస్ బ్లిస్ విచ్ ఇస్ సో ఈజీ
1: సులభంగా జీవితాన్ని సాధన చేస్తుంది
0: అండ్ లీడ్ ఎ లైఫ్ ఇన్ ఎ సింపుల్ వే

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 27th discourse on Gita Bhagavan delivered on 9th September 1984. In this discourse, Bhagavan teaches us certain important aspects of spiritual practice like being compassionate to all and maintaining internal and external purity. Sai Bhagavan Uvacha.
1: Nirvaira Sarvabhuteshu. ఎట్టి ప్రాణి ఎందు కూడాను ద్వేషము లేకుండా వైరము లేకుండా ప్రేమించమని గీతావాక్యం.
2: ది టీచింగ్స్ ఆఫ్ గీతా ఇస్ దట్ వితౌట్ హ్యావింగ్ ఎనిమిటీ ఆర్ హేట్రెడ్ అగెన్స్ట్ ఎనీ పర్సన్ యు షుడ్ లవ్ ఆల్.
1: సర్వభూతముల యందు సర్వాత్మ భావనగా సర్వత్రా నిండి ఉన్నది దైవమే.
2: డివినిటీ ఈజ్ ఫుల్ ఆఫ్ ది హార్ట్స్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ ఆల్ ది ఇట్స్ ఫుల్నెస్. దిస్ ఈస్ ది స్టేట్మెంట్ ఆఫ్ గీత.
1: ఎవరిని ద్వేషించినా దైవమును ద్వేషించినటువంటి వాడు అవుతావు.
2: హూమ్ సో ఎవర్ యు హేట్ యుడ్ బి హేటింగ్ గాడ్ హింసెల్ఫ్.
1: సర్వభూత తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరిని నీవు దూషించినప్పటికీ తిరస్కరించినప్పటికీ అది నీ ఆరాధన దైవమును తిరస్కరించిన వాడు అవుతావు.
2: హూమ్ సో ఎవర్ యు క్రిటిసైజ్ ఆర్ అడ్మానిష్ దట్ వుడ్ బి గోయింగ్ టు ద వెరీ డెయిటీ ఆఫ్ యువర్ చోజన్ వర్షిప్.
1: దీనిని భారతీయ ధర్మశాస్త్రము కూడాను సౌభ్రాతృత్వాన్ని బోధిస్తూ వచ్చింది.
2: దిస్ హెస్ బీన్ టాట్ బై ది స్క్రిప్చర్స్ ఆఫ్ భారత్ టీచింగ్ ది యూనివర్సల్ బ్రదర్హుడ్.
1: అయితే భగవద్గీత దీనికంటే మరికొంత పైమెట్టునకు ప్రవేశించింది.
2: భగవద్గీత హ్యాస్ రీచ్ ఏ హైయర్ స్టేజ్ దాన్ దిస్.
1: సర్వాత్మ భావాన్ని ఏకత్వంగా గుర్తించమని బోధించింది.
2: ఇట్ హెస్ టాట్ దట్ there is universal divinity.
1: Sarvabhautam kaka sarvatma bhavamunu bodhinchindi.
2: Instead of teaching universal brotherhood, it has taught the universal existence of
1: anaga,
2: atma in all human
1: beings. Ishvara sarvabhutanam,
2: it means
1: anni bhutamulu yendu undinatvantidi oke atma aneetvantidini nirupinchindi.
2: It has proved that it is the same atman which is existing in all human beings and all beings.
1: Kanukane sukha dukkha samayatva annattuga sukha dukkhamulanu manam ee vidhamga samananga chuchukomani bodhinchindo ade vidhamgane sarvabhutamulu endukudanu atmanu samatvanga bhavinchamani bodhinchindi.
2: Just as it has taught that happiness and misery should be treated equally, so also you should treat Atman as existing in all human beings.
1: Kevalam manava jeevitamane kaaka pasipachya mrugadulu endukudanu daivattam anetvantidi nirupimpa cheyatakai daiva prema ayinatvanti yokka divyatvani samamuga panchukomani bodhinchindi.
2: It has taught that divinity has been equally existing in all beings, not merely in human beings, in animals and in every other living being.
1: Kanukane sarvabhuta antaratma aneetunte daniki kevalam manavattvam varaku maatrame deeni yokka parimiti kaaneradu.
2: That is how it applies to the existence of atman in all the human beings, not merely in the human beings.
1: Krimikiti kaadu modalukoni brahma rudradula varaku kudanu ee jeevattvam aneetunte aatmatvanga ekatvanga untundali.
2: Right from the insects and creatures right up to the Brahma, the ultimate Brahman, The same divinity is existing uniform.
1: కనుకనే త్యాగరాజు కూడాను చీమలో బ్రహ్మలో శివకేశవాదవులలో ప్రేమ మీద వెలసి ఉండే బిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా అని ప్రార్థించాడు.
2: దట్ ఇస్ వై త్యాగరాజు ఆల్సో ప్రేయర్ టు రామా స్టేటింగ్ దట్ ఇన్ ది యాంట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ బ్రహ్మన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కేశవ అండ్ రామ యు హావ్ బీన్ జస్ట్ లివింగ్ అండ్ యు సేవ్ మీ హియర్ ప్రే.
1: కానీ ఈనాటి మానవుని యొక్క స్వభావము చీమను చూచినప్పుడు చంపివేస్తాం, నలిపివేస్తాం, బ్రహ్మను చూచినప్పుడు నమస్కరిస్తాం.
2: బట్ టుడేస్ మ్యాన్స్ నేచర్ ఇస్ దట్ వెన్ హి సీస్ యాంట్ హి కిల్స్ ఇట్, హి డజంట్ మైండ్ కిల్లింగ్ ఇట్, బట్ వెన్ హి సీస్ బ్రహ్మన్ హి ప్రేస్.
1: చెప్పటం వేరు, చేయటం మరొకటి.
2: టెలింగ్ సంథింగ్ అండ్ డూయింగ్ ది ఆపోజిట్.
1: కనుకని మహాత్మ స్థానమును అందుకొనక దురాత్మ స్థానమును పొందిపోతున్నారు.
2: దట్ ఈస్ వై వితౌట్ అటైనింగ్ ది స్టేటస్ ఆఫ్ మహాత్మన్ హీ హస్ బీన్ అటైనింగ్ ఓన్లీ ది స్టేటస్ ఆఫ్.
1: కానీ భగవద్గీత యందు మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మ ఏకం మహాత్మనం అని బోధించింది.
2: భగవద్గీత ఆన్ ది అదర్ హ్యాండ్ హస్ టాట్ దట్ ఎ సింక్రొనైజేషన్ ఆఫ్ వర్డ్, థాట్ అండ్ డీడ్ ఈస్ ది ట్రూ నేచర్ ఆఫ్ మహాత్మన్.
1: ప్రతి ప్రాణి ఎందు కూడాను దైవత్వం ఉన్నదనేటువంటి నిజతత్వాన్ని మనం విశ్వసించాలి.
2: వీ హ్యావ్ టు డెవలప్ ఫెయిత్ అండ్ బిలీవ్ దట్ ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ ద సేమ్ డివినిటీ ఈజ్ ఎగ్జిస్టింగ్.
1: దైవం యొక్క గుణమైనటువంటి ప్రేమను సర్వజీవులు ఎందు కూడాను మనము ప్రసరింపచేయాలి.
2: వీ హ్యావ్ టు స్ప్రెడ్ లవ్ విచ్ ఇస్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ డివైన్ నేచర్ అండ్ గాడ్లీ నేచర్ ఇన్ ఆల్ లివింగ్ బీయింగ్స్.
1: అందరిని కూడాను దయాకరుణతో మనం చూడాలి.
2: వీ హ్యావ్ టు లుక్ అపాన్ ఎవ్రీ పర్సన్ విత్ కంపాషన్ అండ్ లవ్.
1: అట్టు చూడకుండా మన సాధన అన్ని కూడాను కేవలం నిరర్థకం అవుతుంది.
2: వితౌట్ హ్యావింగ్ దట్ అప్రోచ్ ఆల్ అవర్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ వుడ్ బి ఎ వేస్ట్.
1: దేవుణ్ణి భజించుచు జీవుణ్ణి హింసించుచు, దేవుణ్ణి పూజించుచు జీవుణ్ణి బాధించుచు ఉండినంత మాత్రమున ఇది సమత్వమునకు విరుద్ధమైపోతుంది.
2: Worshipping God and divinity and hurting and harming human beings will not be proper.
1: Jeevude devudaniyu devude jeevudaneetuvanti yokka ekatvanni manam visheshinchamani bodhisthundi Bhagavad Gita.
2: Bhagavad Gita has been teaching that man is himself God and God is man. The unity of these two has been taught by Bhagavad Gita.
1: Sarva jeevulu endukodanu dayagaliginatuvanti yokka మానవత్వమే నిజమైనటువంటి యొక్క పురుషార్థం అని కూడా బోధించింది.
2: దట్ హ్యూమన్ బీయింగ్ ఆర్ హ్యూమానిటీ విచ్ ట్రీట్స్ ఆల్ అలైక్ దట్ అలోన్ ఈజ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్ దిస్ హెస్ బీన్ టాట్.
1: ఎంతటి విద్యావంతుడైనప్పటికీ, ఎంతటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడైనప్పటికీ భూతదయనే లేకుండా వాని యొక్క సర్వస్వం కూడా శూన్యమవుతుంది.
2: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ వన్ మైట్ హావ్ అక్వైర్డ్, whatever position and power one might have acquired, if it does not have human kindness, then it all that will be a nullity.
1: Kaduka ee bhuta daya aneetvantidi manavuniki pradhanam aineetvanti yokka sadgunam.
2: Kindness to all living beings is an important virtue of human beings.
1: Itti bhuta dayendu koncha vichachana gnananni vigyatanu kontha varaku vicharinchali.
2: We have to inquire how the discrimination will be applicable to this kindness, human
1: bhutadaya anaga baadapadutunnatundi vyaktulanu jeevulanu chusi saadhyamainanta varaku mana chetanainanta varaku daniki sahayam cheyataniki prayatninchali.
2: Bhutadaya or kindness refers to after looking to various people and persons and things which are in distress, going to their help and rescue.
1: Vari baadanu vari dukkamunu వారి కష్టమును మనం కొంతవరకు నివారించుటకు, నివారణ చేయుటకు తగిన కృషి చేయాలి.
2: వీ హావ్ టు మేక్ నెసరీ ఎఫర్ట్స్ టు రిడ్యూస్ దర్ పెయిన్, దర్ సారో, దర్ ట్రబుల్స్.
1: దయా దయా అని కేవలం మాటలతో వల్లించినంత మాత్రమున ప్రయోజనం లేదు, క్రియారూపమైనటువంటి దీంట్లో మనము ప్రకటించాలి.
2: దర్ ఇస్ నో యూజ్ రిపీటింగ్ ది వర్డ్ కైండ్నెస్ ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్, వీ హావ్ టు ప్రాక్టీస్ ఇట్ అండ్ ప్రూవ్ ఇట్.
1: కనుకని దయత్వం అనేటువంటిది దైవత్వంగా కూడా మనం విశ్వసించాలి.
2: వీ హావ్ టు బిలీవ్ that kindness is the same as divinity.
1: దయగల హృదయమే దైవ మందిరమని కూడా నువ్వు విశ్వసించాలి.
2: We have to believe that heart which has kindness is temple of God.
1: కానీ మానవత్వంలో కొన్ని బలహీనతలు ఏర్పడుతుంటాయి.
2: There are number of weaknesses in human beings.
1: నిర్దయుడైపోతుంటారు.
2: They lose kindness and become cruel.
1: కఠిన హృదయాన్ని పెంచుకుంటారు.
2: They become very cruel.
1: కారణములు ఎందు సంచరించేటువంటి మృగముల వలె ప్రవర్తిస్తారు.
2: దే బిహేవ్ లైక్ వైల్డ్ ఎనిమల్స్ విచ్ డ్వెల్ ఇన్ ఫారెస్ట్.
1: ఇది మానవత్వానికి సరైనటువంటి లక్షణము కాదని, ఇది కేవలము అవలక్షణమని కూడా బోధించాడు కృష్ణుడు.
2: కృష్ణ హాస్ టాట్ దట్ దిస్ ఇస్ నాట్ ఎ ట్రూ నేచర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఇట్ ఈస్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇట్ ఈస్ ది ఆపోజిట్ ఆఫ్ ఇట్.
1: కనుక సర్వభూత దయా పుష్పం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గుర్తించాలి.
2: We have to therefore recognize the meaning in stating
1: ee atta pushpamulalo ee daya pushpam anetundi darini angikarinchadu bhagavantudu.
2: God accepts of all the eight flowers the flower of human kindness with great love.
1: Poola gucchalu techi poojanta chesina
2: bringing flowers worshiping with whatever force and with whatever intention
1: mechukonadu taanu pucchukonadu.
2: God would neither accept it nor praise it.
1: దేనిని పుచ్చుకుంటాడు, దేనిని మెచ్చుకుంటాడు?
2: What does he accept? What does he appreciate?
1: దయా పుష్పమును మాత్రమే, ప్రేమ పుష్పమును మాత్రమే, హృదయ పుష్పమును మాత్రమే తాను మెచ్చుకుంటాడు, పుచ్చుకుంటాడు.
2: He accepts and praises the flower of kindness, the flower of love, the flower of the heart.
1: కనుకనే మనము దయము దైవము సర్వజీవులు ఎందు కూడాను ఉంటున్నాడంటే సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
2: దేర్ఫోర్ వీ హావ్ టు రికగ్నైజ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ దట్ గాడ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్.
1: ఈ దయను మనం ఏ రీతిగా ప్రకటించాలి?
2: హౌ షుడ్ వి గివ్ ఎక్స్ప్రెషన్ టు దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్.
1: ఇది కేవలం అభ్యాసముతో మనం లభ్యసించేటువంటిది కాదు.
2: ఇట్ ఈస్ నాట్ ఎ థింగ్ విచ్ వీ కెన్ జస్ట్ మియర్లీ గెట్ బై ప్రాక్టీస్.
1: హృదయాన్ని పరివర్తన చేసుకోవాలి.
2: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ హార్ట్.
1: నిజముగా అందరి ఎందు ఉండినటువంటి దైవత్వము ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గాఢముగా మనం విశ్వసించాలి.
2: We have to firmly believe that it is the same God which is existing in all hearts.
1: అప్పుడే తన దుఃఖమును తాను అనుభవించినట్టుగా, తన యొక్క ప్రతిబింబమును తాను చూచినట్టుగా, తాను పరుల యొక్క దుఃఖమును, పరు యొక్క బాధను తాను గుర్తించుతాడు.
2: Then only you will be able to recognize others' pain and others' sorrow as his own fault. Pain and sorrow.
1: ఒక గ్రామంలో పేద కుటుంబం ఉండేటువంటిది.
2: ఇన్ ఎ పర్టికులర్ విలేజ్ దేర్ వాజ్ ఎ పూర్ ఫ్యామిలీ.
1: అందులో ఏకైక బిడ్డ, ఒక పుత్రిక ఉండేటువంటిది.
2: దేర్ వాజ్ ఓన్లీ వన్ డాటర్ ఫర్ దట్.
1: ఇది పెద్ద కుటుంబము కాదు.
2: ఇట్ వాజ్ నాట్ ఎ బిగ్ ఫ్యామిలీ.
1: కేవలము ధనవంతులతో ఉండినటువంటి, ధనంతో కూడినటువంటి కుటుంబం కాదు.
2: ఇట్ ఇస్ నాట్ ఎ వెరీ రిచ్ ఫ్యామిలీ ఐదర్.
1: ఇది పేద కుటుంబం.
2: ఇట్స్ ఎ పూర్ ఫ్యామిలీ.
1: కానీ ఆ పుట్టినటువంటి బిడ్డను ఏదో కొంతవరకు చదివించాలని ఆ బీద తల్లిదండ్రులు ఆశించారు.
2: దోస్ పూర్ పేరెంట్స్ డిసైడెడ్ టు ఎడ్యుకేట్ దట్ చైల్డ్.
1: కానీ ఆ పల్లెలో విద్యా సంస్థలు లేవు.
2: దేర్ వర్ నో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద విలేజ్.
1: కనుక ప్రక్కన ఉన్నటువంటి ఒక గ్రామంలోకి పంపవలసి వచ్చింది.
2: దే హ్యాడ్ టు సెండ్ ద చైల్డ్ టు ది నైబరింగ్ విలేజ్.
1: ఆ పక్కకున్నటువంటి గ్రామమునకు పోవాలంటే మధ్యలో ఒక చిన్న అడవి అడ్డు వస్తుంది.
2: On the way to the village where the school was, there is a forest.
1: కానీ పల్లెల వారికి చిన్న అడవులు లెక్కలేదు.
2: But for villagers, they do not mind this.
1: వారి నిత్య జీవితంలో ఇది ఒక అలవాటుగా రూపొందుతుంది.
2: In daily life,
1: ఈ బిడ్డ ఆ ప్రక్క గ్రామంలోకి వెళ్లి చదువుకోవటం, తిరిగి సాయంకాలంకు ఇల్లు చేరుకోవటం, ఈ విధంగా కాలం గడుపుతూ వచ్చింది.
2: దిస్ చైల్డ్ వాజ్ స్పెండింగ్ టైమ్ గోయింగ్ టు ద స్కూల్ ఇన్ ద నైబరింగ్ విలేజ్ లెర్నింగ్ ఎడ్యుకేషన్ దేర్ అండ్ కమింగ్ బ్యాక్.
1: ఆ కాలంలో దానములు ధర్మములు అనేటువంటిది విరివిగా చేసేటువంటి స్వభావం.
2: దోస్ డేస్ ఇట్ వాజ్ వెరీ యూజువల్ అండ్ నేచురల్ టు డూ ఎ లాట్ ఆఫ్ చారిటీ.
1: ఈ మార్గ మధ్యంలో అడవిలో ఒక చిన్న ఛత్రం ఎవరో కట్టించారు పుణ్యాత్ములు.
2: ఆన్ ద వే దేర్ వాజ్ ఎ స్మాల్ చౌల్ట్రీ బిల్ట్.
1: ఒకనాడు ఈ బిడ్డ స్కూల్ కు వెళ్తూ ఆ ఛత్రములో చాలా దీనుడైనటువంటి ఒక వ్యక్తిని చూచింది.
2: ఆన్ హర్ వే టు ద స్కూల్ వన్ పర్టికులర్ డే షీ ఫౌండ్ ఎ పర్సన్ హూ వాజ్ ఇన్ ఎ మిజరబుల్ కండిషన్.
1: రోగము అతనిని పీడించుచున్నట్టుగా తాను గుర్తించుకుంది.
2: షీ రికగ్నైజ్డ్ దట్ హీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ సమ్ డిసీజ్.
1: ఏదైనా మరొక గ్రామం ఇటువైపునో అటువైపునో చేరుదామనుకుంటే నడచలేని శక్తి హీనుడయ్యాడు.
2: That particular person was so weak that he was not able to reach any village.
1: అందువల్ల ఎవరిని ఆశ్రయించలేకపోయాడు ఆ రోగి.
2: that the person with disease is not able to just take protection.
1: Kamakramina kudano ahara paniyam lekunda shariram kushkinchipothundadi.
2: On account of want of food, the body was becoming weaker day by day.
1: Idi gurtinchindi ee balika.
2: This girl recognized this.
1: Tana inti nunchi dinnamu tanu school ku velle samayalo ఏదో ఒక చిన్న మూట కట్టుకుని ఒక ఇడ్లీను ఒక దోశను ఏదో ఆహారం తీసుకుని కొంత ఒక టిఫిన్ కార్ లో నీరు పట్టుకుని వెళుతూ వెళుతూ ఆ పేషెంట్ కి ఇవ్వటము, తిరిగి వచ్చే సమయంలో ఆ పదార్థాన్ని వెనుక ఆ యొక్క టిఫిన్ కార్ వెనుక తీసుకుని రావటము ఈ రీతిగా జరుపుతూ వచ్చింది.
2: ఎవ్రీడే షీ వాస్ క్యారీయింగ్ సమ్ ఫుడ్ ఫర్ హర్సెల్ఫ్, బట్ షీ యూస్డ్ టు గివ్ ఆల్ దీస్ థింగ్స్ టు దట్ పర్టికులర్ పర్సన్ ఆన్ ద వే ఇన్ ద చౌల్ట్రీ. And she was collecting the tiffin carrier bag on her way back home.
1: ఈ విధంగా 10 దినములు జరిపేటప్పటికి అతను కొంచెం పుంజు వేసుకున్నాడు, కొంచెం శక్తి వచ్చింది పాపం ఆ పేషెంట్ కు.
2: After spending 10 days like that, the patient could collect a little more strength.
1: ఒకనాడు ఆ బిడ్డ తిరిగి ఇంటికి వచ్చే సమయంలో ఆ బిడ్డ చేతులు పట్టుకుని చాలా దీనంగా అడిగాడు ఈ యొక్క రోగి.
2: On a particular day when she was coming back home, that particular patient held the hands of this particular girl and implored,
1: bangaru bidda neevu naaku inni dinamulu kudano aahara paaneyam ichi naa praananni rakshinchavu, ee aahara paaneyamlu ekkadi nunchi nuvu testunnavu, nee talledandruku telusina leka ekkadaina dongatanam chesi testunnava, inke vidhamainatti margamlo dinni apaharinchi naaku istunnava, leka neeku nuve tinakunda vastu undi naaku pedutunnava, yadartham cheppamani koraadu.
2: Dear most child, now you have been giving me food every day. How are you getting this particular food? Have you been informing your parents? Are you stealing this food? Are you denying this food for yourself and giving me? What are you doing? Please let me know. He said.
1: Aa balaki cheppindi, ayya neenu dongatanam aneetundi naalo e maatram kudanu ledhu, naa talli dannulaku moosi petti anaga varini marpu chesi neenu techeetundi padarthamlo okkati ledhu, neenu neeku icheetundi prathi padartham kudanu naa talli dannulaku telusu. మాది బీద కుటుంబము, మా ఇంట్లో శక్తి సామర్థ్యం లేవు, అయినప్పటికీ నేను స్వయార్జితంగా దీనిని సంపాదించి నీకు తెచ్చి పెడుతున్నాను అని చెప్పింది.
2: She said that I am not used to thieving things etc. My parents know that I am getting food and ours is a poor family, but still with hard and money we have been able to just manage to get some food. I am giving that particular food only to you.
1: She said, chinna baliki ee reethiga neevu sampadistunnavu ani prashninchadu.
2: He asked, how are you earning this particular food?
1: నేను వచ్చే దారిలో రేగి పండ్లు చెట్టు ఉంటుండాలి, దాన్నంతా వేరుకోవటము, ఆ రేగి పండ్లు మూటగట్టుకుని బాలబాలికలకు అమ్మి దాని డబ్బుతో నీకు ఇడ్లీ దోశ తీసుకొచ్చి నేను ఇస్తున్నాను. అంతేకాని నా తల్లిదండ్రులకు నేను బాధ పెట్టడం లేదు, నేను ఎక్కడ అపహరించడం లేదు, ఎవరి సొత్తును నేను తీసుకోవటం లేదు, ఇది నా స్వయాచి.
2: She said that on the way there is a fruit bearing tree. I collect those fruits, I sell them to the students, collect a little money, buy the food, and I am getting this hard earned money which is used for giving you
1: aa bidda yokka tyagamunaku aa bidda yokka yuktiki aa bidda yokka bhootadayaku ee rogi chaala santasinchadu.
2: This particular person, the patient was so much overjoyed at her sacrifice, at her intelligence, at her
1: ee buddhi ee reethiga labhinchindi ani kuda mari prashninchadu.
2: He questioned her, how did you get this particular attitude of mind?
1: Idi maa talli dandrulu yokka bodha, amma manamu chaala beeda kutumbamu, manakante heenamainatti kutumbanni chuchinappudu edo mana shakti koddi manam daanam cheyali ani naa chinna bittappudu nunchi kudanu naaku ide bodhalu chestu vacharu.
2: This is an account of the teaching of my parents. My parents have been telling right from my childhood, ours is a poor family, would always try to help others.
1: Uggupalato bodhinchinatundi ee daya, ఈ భూత దయాను నేను ఈనాటికి సార్థకం చేసుకుంటున్నాను.
2: కైండ్నెస్ విచ్ ఐ హావ్ లెర్న్డ్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్, ఐ యామ్ మేకింగ్ ఇట్ ఫుల్ఫిల్డ్ అండ్ శాంక్టిఫైడ్
1: అని చెప్పి ఆ బిడ్డ ఇంటికి వెళ్ళింది.
2: షీ సెడ్ సో టు దట్ పర్టికులర్ పేషెంట్ అండ్ రిటర్న్డ్ హోమ్.
1: క్రమక్రమేణా ఈ రోగి కొంతవరకు ఆరోగ్యం పొంది నడుచుకొని ఆ గ్రామం వచ్చి చేరాడు.
2: Gradually this particular patient picked up health, he was able to walk to the village where this girl was.
1: Kani aa bhootadayaku emi phalitam, ee patient ee rogi ainatundi vaadu nityamu daivanni prarthistunnadu, adi krutagnata. ఆ కృతజ్ఞత వల్ల దైవాన్ని ప్రార్థించి ఈ బిడ్డకు ఈ బిడ్డ తల్లిదండ్రులకు ఆయురారోగ్యాన్ని ఇచ్చి వారిని సర్వ విధములుగా సుఖంగా జీవించేటట్టు అనుగ్రహించమని నిన్ను ప్రార్థన చేసేటువంటి వాడు రోగి.
2: What is the result of all the sacrifices which this girl has made to that particular patient? The patient has been praying to God, oh God, give good health, good prosperity, and in every way be helpful to the parents of this
1: nee nittaina bidavanni nee rogishtini nee inka avruddhi poi ee deshaniki chesetundi upakaram emi ledu.
2: He told to God that, well, I am a diseased person, I would not be able to be of any use to the world, and out of gratitude I am just praying to you.
1: Ilanti uttama kutumbanni avruddhi parichi deshaniki upakaram gaavinchadaniki తగినటువంటి శక్తి సామర్థ్యంలో అనుగ్రహించమని భగవంతుణ్ణి కోరాడు.
2: He prayed to the Lord that we will have to develop such good families and make them help the nation.
1: ఆ బిడ్డ చేసినటువంటి ఉపకారము ఏదో తత్ఫలిత నిమిత్తమే చేయలేదు, ప్రతిఫలితాన్ని ఆశించలేదు.
2: This girl, whatever she did towards the patient, she did not expect any results in return.
1: ప్రతిఫల అపేక్ష లేకుండా చేసినటువంటి ఒక దానం కనుక దైవమే అనుగ్రహించాడు.
2: Without expecting any fruits of the actions she has performed, those actions, God showered his grace on her.
1: Okanadu sayankala samayamlo daivam dabbulu mootana kattukoni aa intiki velli, amma naaku inta kaalam kudanu ప్రాణాన్ని ఇచ్చి ఆహారాన్ని ఇచ్చి పానీయము త్రాపి నన్ను రక్షించినటువంటి బిడ్డ ఇల్లు ఇదేనా అని అడిగాడు.
2: వన్ పర్టికులర్ ఈవినింగ్ గాడ్ కలెక్టెడ్ ఎ లాట్ ఆఫ్ వెల్త్ ఇన్ ఎ బండిల్ అండ్ వెంట్ ఓవర్ టు దట్ పర్టికులర్ హౌస్ అండ్ ఆస్కర్ ఈస్ దిస్ ద హౌస్ ఫ్రమ్ విచ్ ఎ చైల్డ్ హెల్స్ హూ హాస్ గివెన్ మీ ఎ లాట్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్.
1: అమ్మాయి ఒంటరిగా స్కూల్కు వెళ్లేటువంటి సమయం లోపల ఈ బిడ్డ ఇంత ధైర్యంతో, ఇంత వర్చస్సుతో, ఇంత శాంతంతో, ఈ విధమైనటువంటి దయాహృదయంతో ఉండేటువంటి బిడ్డలు లోకంలో అభివృద్ధి కావాలని ఉద్దేశంతో నేను ఒక బిచ్చగాని వేషంతో ఒక ఛత్రంలో చేరాను.
2: గాడ్ సెడ్ దట్ ఐ వెంట్ టు దట్ పర్టికులర్ చైల్డ్ ట్రీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ పర్సన్ విత్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ పేషెంట్ ఐఎమ్ జస్ట్ గివింగ్ దిస్ పర్టికులర్ థింగ్ దట్ దిస్ చైల్డ్ షుడ్ గ్రో అండ్ బికమ్ హైలీ.
1: బిడ్డను పరీక్షించే నిమిత్తమై నేను ఒక వారం 10 దినములు ఆ ఛత్రంలో నివసించాను.
2: I lived in that chowl tree to test this girl for about 10 days I lived there.
1: ఈ బిడ్డ హృదయం పరిశుద్ధమైనటువంటిది.
2: This child's heart is
1: పవిత్రమైనటువంటిది.
2: Very sacred.
1: దయగల హృదయం.
2: It is full of kindness.
1: అదే నా మందిరము.
2: That is my temple.
1: కనుక ఇదిగో నేటి నుండి ఆ అమ్మాయి యొక్క జీవితంలో అన్ని విధాల సుఖశాంతులు అనుభవించేటట్టుగా ఈ ధనమును తీసుకోమని అందించాడు.
2: He handed over the wealth to the parents telling that you use this for her happiness, for her progress, for her
1: ee dhanamunu chuchina takshaname uppungi poka talidandrulochi aa mahaneeni paadam peerpadi swami inta dhanamunuku maaku adhikaram ledu.
2: Those parents, not being overjoyed at the prospect of getting such a lot of wealth, they fell at the feet of that particular person and said that, well, we don't have any
1: right to shakti entu anta maatrame maaku chaalu.
2: Whatever is our capacity, we'll accept only that.
1: శక్తికి మించినటువంటి ధనము ప్రమాదమును చేకూరుస్తుంది.
2: Wealth beyond one's own capacity
1: అశాంతి అందిస్తుంది.
2: It will bring lack of
1: అహంకారమును చేకూరుస్తుంది.
2: It will increase one's ego.
1: ఆత్మతత్వాన్ని మరిపిస్తుంది.
2: It will make one forget the principle of spirituality.
1: మాకింత ధనమొద్దు మహానుభావ అని ప్రార్థించారు.
2: Oh great man, we don't want so much of wealth, they prayed.
1: కానీ అంతలో ఆ ధనమును వదిలిపెట్టి అంతర్ధానమయ్యాడు.
2: Meanwhile, this particular person disappeared, leaving the entire
1: village. వచ్చినటువంటి వాడు మహనీయుడు కాదు, కేవలం దైవమే.
2: The person who came there was not merely a great man or a
1: saint. అని గుర్తించి ఆ ఇంటి వారు ఈ ధర్మమును ఆధారంగా చేసుకుని వారు ఏమాత్రము దీన్ని వినియోగించుకోకుండా ఈ విధమైనటువంటి యొక్క దయాహృదయం తోపల దీనిని రక్షించడానికి ఈ ధనమునంతా ఉపయోగపెడుతూ వచ్చారు.
2: Those people recognizing him as God, without using the entire money for their own family, they used it for the welfare of other people.
1: Sarvulu yendu undinatvanti yokka jeevatattvamu daivatvanga avishwasinchamani chaattu vacharu.
2: They also asked everyone to just believe and conduct oneself as to with the belief
1: daya premana vallane daivam labhistadani kudanu vishwasistu vacharu.
2: They also believe God can be obtained only by love and compassion.
1: Kanukane yad bhavam tad bhavati, mana bhavam ettuvantidu daivattam atuvantidiga manaku labhyamavutundi.
2: We get God the way that we believe him.
1: Daivam ekkado oka pratyekamainatundi oka pradeshamlo unnadani manam vishwasincharadu.
2: We should not believe God as he existing in a
1: sarvatra untunnadu anukunte satyanni manam kontha varaku nu chaatadaniki anubhavathulu kavali.
2: We have to experience and declare that God is all pervasive.
1: అయితే ఇలాంటి సద్భావం మనం ఏ రీతిగా పెంచుకోవటం సాధ్యమవుతుంది?
2: హౌ కెన్ వి డెవలప్ సచ్ ఎ గుడ్ ఫీలింగ్?
1: దీనికి అంతర్బహిస్త సర్వవ్యాప్య నారాయణ అని పిల్లలు పరిశుద్ధంలో చెప్పారు. అదే విధంగా అంతర్ బహిర్శుద్ధి దీనికి అత్యవసరము అన్నారు.
2: As was told by the students here in the prayer, Purusha Sukta, that God exists both inside and outside. God is existing inside and outside.
1: కనుక భగవంతుడు లోపల మాత్రమే ఉంటే అంతర్శుద్ధి మాత్రమే మనకు చాలు. బయట కూడా ఉన్నాడు కనుక బహిర్శుద్ధి కూడా మనకు అవసరమే.
2: ఇఫ్ గాడ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఓన్లీ ఇన్సైడ్ ఇన్నర్ ప్యూరిటీ వుడ్ బి సఫిషియెంట్. యాజ్ గాడ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఎక్స్టర్నలీ ఎక్స్టర్నల్ ప్యూరిటీ ఇస్ ఆల్సో రిక్వైర్డ్.
1: కనుక దైవము అంతర్బహిర్తత్వం నందుంటుండడం చేత మనం కూడాను అంతర్శుద్ధి బహిర్శుద్ధి రెండు శుద్ధులు కూడా మనం కలిగినప్పుడే ఈ యొక్క సిద్ధి మనకు లభిస్తుంది.
2: యాజ్ గాడ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ we should have both inner purity and outer purity, then only we would be able to attain fully
1: bahishuddhi. Ante eviti,
2: what is the meaning of external purity?
1: Motta motta bahishuddhi aniga manamu chakkani dehanni parishuddham chesukotamu parishuddhamainatundi vastramulu dharinchatamu.
2: External purity might mean keeping our body pure and wearing good clothes, clean clothes.
1: మనము పఠించేటువంటి గ్రంథములు కూడాను పరిశుద్ధంగా ఉంచుకోవాలి.
2: ది బుక్స్ విచ్ యు రీడ్ యు షుడ్ కీప్ దెం క్లీన్.
1: మన దుస్తులు ఎందు కాని, మన దేహం ఎందు కాని, మన బుక్కులు ఎందు కాని అశుద్ధమైనటువంటిది మాలిన్యము చేయకుండా చూసుకోవాలి.
2: బీట్ ఇన్ ద బాడీ, బీట్ ఇన్ అవర్ మైండ్, బీట్ ఇన్ ద బుక్స్, వి షుడ్ నాట్ అలౌ డర్ట్ టు అక్యుములేట్.
1: మనము పరిశుద్ధమనగా ఏమిటి? దేహమును సరి అయిన రీతిలో నిత్యము రెండు వేళల స్నానం ఆచరించమని చెప్పడంలో ఉండేటువంటి అంతరార్థం ఇదియే.
2: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్ దట్ యు షుడ్ టేక్ బాత్ ట్వైస్ ఎవ్రీ డే ఈస్ దట్
1: దేహమును మాత్రమే కాదు ప్రతి అంగమును కూడా పరిశుద్ధం చేసుకోవాలి.
2: నాట్ మియర్లీ ది బాడీ, ఎవ్రీ లింబ్ విల్ హావ్.
1: ఎక్కడ అశుద్ధం ఉంటుంటాదో అక్కడ కొన్ని మాలిన్యం చేరిపోతుంది.
2: Where there is impurity, some types of dirt accumulate.
1: Malinyam cherin daggara insects purugulu cheripothayi.
2: Where there is dirt, some insects gather.
1: Ee vidhamainatundi purugulu cherinappudu rogam prarambham avutundi.
2: And that leads to diseases.
1: Kanuka ee ashuddham aneetundi praveshinchukunda manam chuchukovali.
2: Therefore, we should not allow impurity to enter.
1: Manam nityamu tellavaru lechina tachame toothpaste తీసుకుని చక్కగా పండు తోముకోవాలి.
2: Therefore, the morning, every day, we'll have to clean our teeth with toothbrush and paste.
1: కేవలం పండు తోముకోవటమే కాకుండా నాలుకను కూడా గీచుకోవాలి.
2: Not merely cleaning the teeth, we'll have to clean the tongue also.
1: దేహమునకు సింహద్వారము మన యొక్క నోరు.
2: Our mouth is the main.
1: ఈ ద్వారము నుండే కొంతవరకు మాలిన్యం ఉంటున్నప్పుడు ఇక్కడ క్రిమికీటకాదులంతా చేరిపోతాయి.
2: In the main entry itself, if there is lack of cleanliness, then all the worms
1: manu enta pradeshalona manam chustuntuntam edaina muriki neeru jeedin daggara purugulanni cheripothayi dobalanni cheripothuntayi.
2: Wherever there is dirty water, mosquitoes and worms and undesirable elements,
1: adhe vidhamgani ekkadi ee malinyam cherthundo akkadi ee krimikitukadalanta cheripothayi.
2: In the same way, wherever there is dirt, all these insects are likely to accumulate.
1: Inte kaadu మన గృహమునకు పరిసర ప్రాంతములు కూడాను పరిశుద్ధం గావించుకోవాలి.
2: నాట్ మెయిలీ దాట్ ఇన్ ది సరౌండింగ్ ఆఫ్ అవర్ హౌస్ విల్ కీప్ ఎవ్రీథింగ్ క్లీన్.
1: ఆంధ్రదేశంలో పలికేటువంటి వారు ఇల్లును చూచి ఇల్లాలను చూడమంటారు.
2: దెర్ ఇస్ ఎ సేయింగ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్ర, లుక్ టు ద హౌస్ అండ్
1: ఇల్లు ఎంత పరిశుద్ధంగా ఉంటారో ఇల్లాలు అంత పరిశుద్ధమైనటువంటి దీని అర్థం.
2: The meaning of that is that the cleanliness of the house reflects the cleanliness of the dwellers.
1: But ivi deeni kosam chesukovalante mana manchi kosamani.
2: All this has to be done for our own good.
1: Illu kaani parisara prantamulu kaani parishuddhanga undinappudu manam pavitramaina aarogyanni kuda andukuntam.
2: Be it the house or the surroundings, when they are clean, we will be able to enjoy
1: aarogyanga undinappudu aanandam mana yokka property ni mana yokka lakshyame.
2: When we have good health, we will be happy.
1: కనుక మొట్టమొదట ఆరోగ్యాన్ని ఆనందాన్ని చేకూర్చుకోవటానికి అన్ని విధములు కూడా మనం పరిశుద్ధంగా ఉంటుండాలి.
2: We'll have to keep ourselves clean entirely in order to have good health and joy.
1: మనకు రెండు చొక్కాలు రెండు ప్యాంట్లు ఉండినా చాలు, ఒకటి ధరించి రెండవ దాన్ని పరిశుద్ధంగా ఉతికి దాన్ని ధరించుకుందాం.
2: We may have only two pairs of clothes. One we should wear, the other we should clean. Outwards we'll have to just wear that.
1: దిన్నము రెండు మార్చనక్కర్లేదు.
2: There is no need for changing.
1: ఒక్కటి ఉండినా చాలు మన శక్తికి.
2: It may be even one for a particular thing.
1: ఉన్నదాన్ని శుభ్రంగా పెట్టుకోవాలి.
2: But keep clean whatever we have.
1: సాధ్యమైనంత వరకు ఈ యొక్క అశుద్ధము మనపై చేరకుండా చూసుకోవాలి.
2: Should not allow ourselves to become dirty.
1: బయట మాత్రం తెల్లని డ్రెస్సులు వేసుకుని లోపల నల్లగా ఉంటే ప్రయోజనం లేదు.
2: Wearing externally whitish dress కీపింగ్ ది హార్ట్ ఇంప్యూర్ ఇస్ నో గుడ్.
1: కనుక దానివల్ల అంతర్శుద్ధిని కూడా మనం పరిశుద్ధంగా చూసుకోవడానికి ప్రయత్నించాలి.
2: దేర్ఫోర్ వి హావ్ టు మేక్ ఎఫర్ట్స్ ఫర్ ఇన్నర్ ప్యూరిటీ ఆల్సో.
1: దీనికి భావములు చాలా ఉత్తమమైనటువంటివిగా ఉండాలి.
2: ఫర్ దిస్ పర్పస్ వి షుడ్ కీప్ అవర్ ఫీలింగ్స్ సీక్రెట్.
1: తలంపులు పవిత్రమైనటువంటివిగా ఉండాలి.
2: థాట్స్ మస్ట్ బి సీక్రెట్.
1: పరోపకార సంబంధమైనటువంటివిగా ఉండాలి.
2: థాట్స్ మస్ట్ బి ఫర్ ది సర్వీస్ ఆఫ్ అదర్స్.
1: అసూయ భావములు కానీ ద్వేషభావములు కానీ మనలో చేరకుండా చూసుకోవాలి.
2: వి షుడ్ నాట్ అలౌ జెలసీ అండ్ హేట్రెడ్ టు ఎంటర్ ఇంటూ అస్.
1: నిరంతరము ఆనందంతో ఉల్లాసంతో ఉప్పొంగిపోయేటువంటి భావములు మనం పెంచుకోవాలి.
2: వి ఆల్వేస్ డెవలప్ ఫీలింగ్స్ విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ జాయ్.
1: ఇతరుల యొక్క మంచి చెడ్డలు మనము ఏమాత్రం కూడా మనం చింతించరాదు.
2: వి షుడ్ నాట్ అన్నెసరీ బాదర్ అవర్సెల్ఫ్ అబౌట్ అదర్స్ అఫైర్స్.
1: సర్వుల మంచిది కూడా మనం కొంతవరకు యోచిస్తూ రావాలి.
2: వి షుడ్ థింక్ గుడ్ ఆఫ్ ఆల్ అదర్స్.
1: దీనిని ఆధారంగా చేసుకుని వైదిక ధర్మం లోపల లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటిది ఆర్యల యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంగా తీసుకున్నారు.
2: ఇన్ దిస్ పర్టికులర్ కాంటెక్స్ట్ ఓన్లీ ఇన్ ది ధర్మ ఆఫ్ వేదాస్ ఇట్ హస్ బీన్ జస్ట్ సెడ్ లెట్ ది హోల్ వరల్డ్ బి
1: హెల్దీ యొక్క లక్ష్యం అని కూడా భావించారు.
2: దిస్ ఇస్ ది వెరీ ఆబ్జెక్ట్ అండ్ పర్పస్ ఆఫ్ పీపుల్ హూ బిలీవ్ ఇన్ వేదా.
1: కనుక హృదయం లోపల పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి భగవంతుని నామం చింతిస్తూ రావాలి.
2: Therefore, the sacred name of God, the pure name of God, will have to be continuously contemplated in every heart.
1: ఈ విధంగా అంతర్ బహిర్జ తత్వములందు పరిశుద్ధము గావించుకుంటకై ప్రయత్నించినప్పుడే మనకు ఈ రాగద్వేషములు అసూయాది డంబములు ఇలాంటి క్రిమికీటకాదులు మనలో ప్రవేశించకుండా చూసుకోవచ్చు.
2: Only when we take care to see, to maintain inner purity and external purity, we'll be able to just see that prevent entering of bad thoughts, bad qualities of jealousy.
1: Prahladudu chepparu, aaru shatruvulu neevu jayinchinappude neevu sariyainatundi uttamudu avutavu ani.
2: Prahlada has declared that only when you conquer six enemies, you can be considered as a great man.
1: Ippudu kevalamu neevu rajuga untunnavu, neevu aaru shatruvulu jayisthe chakravarthiga maaripothavu annadu.
2: He has said that you are only a king now. If only you can conquer six enemies, you can become an emperor.
1: ఆరు శత్రువులే కామ క్రోధ లోభ మోహములు మార్చలేవు. ఈ ఆరు శత్రువులు ఎందుకూడను మనం చేరకుండా చూసుకోవటానికి బహిర్ అంతర్ పరిశుద్ధము.
2: దీస్ సిక్స్ ఎనిమీస్ ఆఫ్ డిజైర్ యాంగర్ అండ్ గ్రీడ్ హేట్రిక్ అండ్ దీస్ సిక్స్.
1: కనుకని మనము ఈ శత్రువులను లోపల ప్రవేశించినప్పుడు మనకు అన్ని రకములైనటువంటి యొక్క బాధలు ప్రారంభమవుతాయి.
2: వి షుడ్ నాట్ అలౌ దీస్ సిక్స్ ఎనిమీస్ టు ఎంటర్ ఇంటు అవర్ హార్ట్ ఇఫ్ యు డు నాట్ వాంట్ టు గెట్ ఎనీ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్.
1: కనుక నీవు సుఖదుఖములు రెండింటినీ సమానంగా చూసుకోవాలంటే, లాభ నష్టములు రెండింటినీ సమానంగా చూసుకోవాలంటే, అందరి ఎందు కూడా ఉండేటువంటి ఆత్మతత్వం కూడా సమానంగా చూసుకోవాలి.
2: If you want to treat joy and sorrow, profit and gain as equal, then you'll have to consider and recognize
1: ee dukkhamulanu sheetoshtamulanu laabhanashtamulanu samananga chuchukovatam chaala asaadhyam. Aithe andari endu undinatundi daivattam okkate aneetundi satyam manaku drudamaipothe ivanni sulabhanga manaku vasamaipothayi.
2: It may be difficult to treat joy and sorrow equal, cold and heat equal, and misery and happiness equal, but if we can recognize that God is dwelling in every heart, all the other things we can conquer.
1: నీ అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు, సర్వగ్రహములు నా హస్తగతమే అన్నాడు త్యాగరాజు.
2: త్యాగరాజు హస్ సెడ్ ఓ రామ, ఇఫ్ ఓన్లీ ఐ హావ్ యువర్ గ్రేస్, ఎవ్రీ అదర్ ప్లానెట్ విల్ బి అండర్.
1: సర్వుని ఎందు ఉండేటువంటి యొక్క ఏకాత్మతత్వాన్ని ఒక్కదాన్ని మనం విశ్వసిస్తే ఇవన్నీ ఇప్పుడు నువ్వు సులభంగా మనకు ఏకమైపోతాయి, సులభంగా సాధించడానికి వీలవుతుంది.
2: If we have firm belief and faith that the same divinity is existing in all hearts, everything can be conquered, we'll be able to get all other things.
1: అన్నింటికి మూలం ఏదో,
2: that particular thing which is the very
1: అన్నింటికి నీ కీలకం ఏదో,
2: which is the very secret of all,
1: అన్నింటికి నీ గమ్యం ఏదో,
2: the goal of all,
1: దానిని మనం పట్టాలి.
2: We should catch hold of that.
1: అదే ఆత్మతత్వం.
2: That is the principle of ఆత్మ.
1: దానిని మనం పట్టినామంటే ఇవన్నీ సులభంగా మనకు వశమవుతాయి.
2: If we can catch hold of that, everything else can become.
1: చెట్టును కొట్టదలిచినటువంటి వాడు కొమ్మలను ఆకులను తీడివేస్తూ ఉంటే ప్రయోజనం లేదు.
2: The one who wants to fell the tree, he did not go on cutting the branches, leaves, etc.
1: వేరును కొట్టివేస్తే చెట్టు కూలిపోతుంది.
2: If he cuts at the very root, the tree can be felled.
1: అదే రీతిగా దైవాన్ని మనం పట్టివేస్తే సర్వము మన వశమైపోతుంది.
2: If we can catch hold of divinity itself, everything will be under our control.
1: కనుక ఈ విధమైన దైవాన్ని పట్టాలనుకున్నప్పుడు ఈ దేహ మనస్సుల యొక్క తత్వాన్ని కూడా కొంతవరకు మనం సాధన మార్గంలో సాధిస్తూ రావాలి.
2: If we really want to catch hold of the divinity itself, in our daily life, we'll have to practice these sadhanas.
1: కనుక పూత దైవాన్ని మనం పెంచుకోవటం,
2: డెవలపింగ్ కంపాషన్ ఫర్ ఆల్
1: సర్వాత్మ భావన మనం అభివృద్ధి పరచుకోవటం,
2: డెవలపింగ్ సర్వాత్మ భావన
1: దేహం యొక్క పరిశుద్ధము మనస్సు యొక్క పవిత్రతను అభివృద్ధి పరచుకోవటం,
2: డెవలపింగ్ ది ఇన్నర్ అండ్ ఎక్స్టర్నల్ ప్యూరిటీ ఆఫ్ ద బాడీ అండ్ మైండ్,
1: ఈ విధమైనటువంటి యొక్క నిత్య చర్యల లోపల నిత్య జీవితం లోపల సాధనను సలిపినప్పుడే దైవత్వం మనకు సులభంగా అర్థమవుతుంది.
2: ఓన్లీ వెన్ వీ ప్రాక్టీస్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ డైలీ లైఫ్ విల్ బి ఏబుల్ టు రికగ్నైజ్ డివినిటీ.
1: కనుక సర్వజీవ నమస్కారం కేశవం ప్రతి గచ్చితి, సర్వులు ఎందు కూడా ఉండినటువంటి యొక్క భగవంతునికి నేను ఒక నమస్కరిస్తున్నాను మనం భావించాలి.
2: వీ విల్ హావ్ టు కన్సిడర్ దట్ వీఆర్ ప్రేయింగ్ ఆఫరింగ్ అవర్ ఒబేసన్స్ టు ద గాడ్ హూ ఇస్ డ్వెల్లింగ్ ఇన్ ఎవ్రీ హార్ట్.
1: అంతటితోనే మనం ఆపకూడదు మన సాధనను. సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతి గచ్చితి దాన్ని కూడా రెండో వర్డ్గా పెట్టుకోవాలి.
2: వీ షుడ్ నాట్ మెర్లీ బిలీవ్ ఇన్ దట్ అండ్ లీవ్ ఇట్ అట్ దట్. We should also believe that whosoever we criticize, that goes to the same
1: మన జీవితము ఒక పెద్ద ప్రవాహం.
2: Our life may be compared to a
1: ఈ ప్రవాహమును విచ్చలవిడిగా వదిలిపెట్టినప్పుడు అన్ని గ్రామములు అన్ని భూములు అంత జీవులను కూడా ధ్వంసం చేస్తుంది.
2: If we allow this flow of our life unchecked, unfettered, it is likely to destroy
1: గ్రామములను ముంచి వేస్తుంది.
2: It may destroy villages.
1: కానీ దీనిని భరించేటువంటి యొక్క సాగరం దగ్గరికి దీనికి పంపేటువంటి ఉపాయం మనం తీసుకోవాలి.
2: We have to take such measures to see that this river reaches the ocean.
1: East nadulanu anugrahinchetunti vaadu varinchetunti vaadu varinchetunti vaadu tarinchetunti vaadu okka sagarade.
2: It is only ocean which can bear, which can protect, which can take give shelter, which can absorb all these rivers.
1: Kanukani ee sagaramlo ee reethiga manam cherchatam.
2: How to make this life to reach the ocean?
1: దీనికి భగవద్గీత యందు రెండు గట్టులను మాత్రం కట్టుకోమని చెప్పింది.
2: In Bhagavad-gita, it has been said, have two banks constructed.
1: ఈ నదికి ఇటువైపున అటువైపున గట్టు ఉండినప్పుడే ఏ భూములను ఏ గ్రామములను ఉంచకుండా నేరుగా సముద్రంలో పోయి చేరిపోతుంది.
2: When there are two banks to this river can safely go and reach the ocean.
1: ఏమిటి ఈ గట్లు?
2: What are these two banks?
1: అది అష్టాక్షర నామము అని బోధించాడు.
2: This has been described as eight syllable mantra.
1: ఏమిటి అష్టాక్షర నామం?
2: What is that eight syllable name?
1: ఓం నమో నారాయణ కాదు.
2: ఓం నమో నారాయణ is that so? No.
1: కాదు.
2: It is not.
1: సంశయాత్మ వినశ్యతే. ఇది సంశయాత్మ వినశ్యతే, నిస్సంశయుడుగా నీ ఉంటుండు అనే గట్టును ఒకవైపున కట్టుకో.
2: On one side you just have the belief that a person who has got doubt will be destroyed.
1: రెండో వైపున శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఇది ఎనిమిది అక్షరాలు. ఈ శ్రద్ధను ఒకవైపున పెంచుకో.
2: ది అదర్ సైడ్ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం ఎయిట్ లెటర్డ్ మంత్ర హ్యావ్
1: నిస్సంశయం అనేటువంటిది ఒక గట్టు, శ్రద్ధ అనేటువంటిది ఒక గట్టు. ఈ రెండింటినీ మనం గట్టులుగా తీసుకుంటే మన జీవితం అనే ప్రవాహము అనుగ్రహం అనే సాగరంలో లీనమైపోతుంది.
2: డౌట్లెస్నెస్ ఆన్ వన్ సైడ్, ఫెయిత్ ఆన్ ది అదర్ సైడ్, యూ హ్యావ్ దీస్ టూ బ్యాంక్స్, అవర్ లైఫ్ కెన్ రీచ్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ ద ఓషన్.
1: ఈ ఉపాయముని జీవిత ప్రవాహమును అనుగ్రహం సాగరం లోపల లీనము గావించేటువంటి ఇది భక్తి ప్రపత్తి యొక్క తత్వమును బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
2: కృష్ణ హ్యాస్ టాట్ దిస్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ డివోషన్ విచ్ విల్ మేక్ ది లైఫ్ ఆఫ్ ది రివర్ of life to reach the ocean of anugraha or grace.
1: Nayana manavuniki gamyamu adiye
2: chey, the ultimate end of goal of man.
1: Gamyamunu maravaddu,
2: don't forget about the
1: lokamunu nammavaddu,
2: don't believe the world.
1: Maranamunku bayapadavaddu,
2: don't be afraid of death.
1: Ee moodintini neeku nijamainatundi mantramuluga bodhisthunnan annadu.
2: I am teaching you these three as three important mantras.
1: Kanukane gamyamu daivamu,
2: the goal is God.
1: దైవాన్ని మరవకూడదు,
2: డోంట్ ఫర్గెట్ అబౌట్ గాడ్.
1: ఈ లోకాన్ని నమ్మకూడదు,
2: దిస్ వరల్డ్ షుడ్ నాట్ బి బిలీవ్.
1: మరణానికి భయపడకూడదు,
2: షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ డెత్.
1: ఈ మూడింటిని మీరు మంత్రములుగా తీసుకుని జీవితాన్ని ధన్యం చేసుకోండి.
2: టేక్ దీస్ త్రీ యాజ్ త్రీ మంత్రాస్ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్.
0: దాట్ వాస్ ది 27th ఇన్ ఎ సిరీస్ ఆఫ్ 34 డిస్కోర్సెస్ భగవాన్ డెలివర్డ్ ఆన్ గీత ఇన్ 1984. In this discourse, which was delivered by him on 9th September 1984, he taught us certain important aspects of spiritual practice, like being compassionate to all and maintaining internal and external purity. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: Sairam, dear listeners. In all the countries of the world, children and youth have important roles to play. All cultures across nations uphold the values of truth and righteousness. In today's discourse, Bhagwan Baba reveals the truth of that wealth which, when acquired by man, everything else in life can be easily acquired. Let us now listen to the divine discourse delivered by Bhagwan Baba during the inauguration of the Sri Satya Sai Seva Conference on 21st July 2002 in Prashanti Nilayam.
1: మంచి మనసు నడత మంచిగా లేకున్నా మంచి మనసు నడత మంచిగా లేకున్నా సాయి ఎట్లు మంచి సాయి ఎట్లు మిమ్ము మెచ్చుకొనును శాంతి ప్రేమదాయి సంతోష సుఖదాయి ప్రేమ సాయి మిమ్ము ఎట్లు పెంచుకొనును

0: without good mind and good conduct, how do you expect Sai to own you and appreciate you, the giver of peace and the giver of love and the one who confers happiness and comfort, the love of Sai, the Prema Sai? How do you expect Prema Sai to adopt you and to own you?
1: మానవ జీవితము సదయమైనటువంటిది, కాలము పవిత్రమైనటువంటిది, హృదయము నిర్మలమైనటువంటిది, మనసు మధురమైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నోబుల్, టైం ఇస్ సేక్రెడ్, human heart is pure and the mind is exalted.
1: Itti pavitramaina bhavamulu kaligineetvanti okka vyaktiki edi punadiga undali, ee bhavanamulaku edi mukhyamainatvantiga undali.
0: For such a sacred man, what should be the foundation for this mansion of life?
1: Prati manavudu shanti sukhamunu andukovalani aashistuntadu.
0: Every man aspires for peace and happiness.
1: Kani ee shanti ekka manaku labhistundi?
0: How can we be peaceful? Where from we get it?
1: Prati manavuni endu kudanu manavata viluvalu sarinatunti ga undinappude ee shanti manaku labhyam avutundi.
0: When there are human values that are adhered and followed, you will have peace.
1: Ee manavata viluvalu మనము పోషించుకున్నవి కావు, తెచ్చుకున్నవి కావు.
0: The human values are not of your making.
1: మానవుని జందే ఆవిర్భవిస్తూ వస్తున్నాయి.
0: The human values are latent in you. They have originated in you.
1: అట్టి విలువలను ఈనాడు మనము మర్చిపోయినా దేనిని మనం సాధించేది?
0: If such latent values are forgotten, what is it you are going to achieve?
1: Manavudu manavatvam kosam thanu jeevinchaledu.
0: Man has not taken the birth to lead the life of merely a human.
1: Manavudu manavuni kosamu janminchaledu.
0: Man is not born for another man either.
1: Manavudu deni kosam janminchinanu అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు రికగ్నైజ్ ద ట్రూత్ బిహైండ్ ద హ్యూమన్ బర్త్.
1: సమత, సమైక్యత, సౌభ్రాతృత్వం, సౌజన్యం, ఈ నాలుగింటి యొక్క పునాదులపైన మానవ జీవితం ఆధారపడి ఉన్నది.
0: హ్యూమన్ లైఫ్ ఈస్ బేస్డ్ ఆన్ దీస్ ఫ్యాక్టర్స్. సమత, ఈక్వాలిటీ, ఐక్యత, యూనిటీ, సౌభ్రాతృత, ఫ్రెటర్నిటీ, సౌజన్యత, నొబిలిటీ.
1: సమత, సమైక్యత దేనికోసం జన్మించినాను అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు రికగ్నైజ్ ద ట్రూత్ బిహైండ్ ద హ్యూమన్ బర్త్.

0: ಸಹವರ್ತಿತ್ವ, ಫ್ರೆಟರ್ನಿಟಿ, ಸೌಜನ್ಯತ, ನೊಬಿಲಿಟಿ,
1: ಸಮತ, ಸಮೈಕ್ಯತ, ಸೌಭ್ರಾತೃತ್ವಮು, ಸೌಜನ್ಯಮು, ಈ ನಾಲ್ಕೇ ಮಾನವನ ಯೊಕ್ಕ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಯೊಕ್ಕ ಪುನಾದುಡು.
0: ಈಕ್ವಾಲಿಟಿ, ಯೂನಿಟಿ, ಫ್ರೆಟರ್ನಿಟಿ ಅಂಡ್ ನೊಬಿಲಿಟಿ ಕಾನ್ಸ್ಟಿಟ್ಯೂಟ್ ದ ವೆರಿ ಫೌಂಡೇಶನ್ ಫಾರ್ ದ ಮ್ಯಾನ್ಷನ್ ಆಫ್ ಹ್ಯೂಮನ್ ಲೈಫ್.
1: ಇಂದಿಲೋ ಏಮೇನ ಕೂಡ ಕದಲಿಕ ಕಲಿಗಿನ ಮಾನವತ್ವಮೇ ವ್ಯರ್ಥಮು.
0: If one of the four of these missing, the human life would be in vain.
1: Manavudu tana jeevithamulo poshinchukovalasinatundi kaapadukovalasinatundi ee naalugu.
0: What is to be developed, what is to be fostered and protected are these four points.
1: Manavudu manavattam ante emiti అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: మ్యాన్ షుడ్ నో ద వెరీ మీనింగ్ ఆఫ్ హ్యూమన్నెస్, హ్యూమన్ క్వాలిటీ టు బిగిన్ విత్.
1: సత్యమే మానవ నీతి.
0: సత్య ది ట్రూత్ ఈజ్ నీతి, ది మొరాలిటీ.
1: ధర్మమే మానవుని యొక్క ఖ్యాతి.
0: ధర్మ, రైచియస్నెస్ ఈజ్ ఖ్యాతి, దేర్ లైస్ ద రిప్యూట్.
1: త్యాగమే మానవుని యొక్క జ్యోతి.
0: త్యాగ, సాక్రిఫైస్ ఇస్ జ్యోతి, ద లైట్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవ జాతి.
0: ద యూనిటీ ఆఫ్ దీస్ త్రీ, ట్రూత్, రైచియస్నెస్, సాక్రిఫైస్ ఇస్ మానవ జాతి, ద హ్యూమన్ రేస్.
1: కానీ ఈనాటి మానవునకు సత్యము, ధర్మము, ఖ్యాతి, జ్యోతి అనేటువంటిది మర్చిపోతున్నారు.
0: Men have forgotten the truth is the light, righteousness is the light, sacrifice is the light of life.
1: Idi samajam kosam kaadu.
0: It's not for the sake of society.
1: Nee nimittamai neevu aacharinchali.
0: You have got to adopt and follow for your own benefit.
1: Neevu andarni gauravinchali ni aashistavu.
0: You expect to be respected.
1: Kaadu kaadu. నిన్ను నీవు మొట్టమొదట గౌరవించుకోవాలి.
0: ఫస్ట్ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్.
1: ఆత్మగౌరవమే మానవునికి ఆధారమైనటువంటి యొక్క పునాది.
0: సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ ద వెరీ బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: ఈ ఆత్మగౌరవమే లేకుండా మానవుడు ఇతరులు ఏ విధంగా గౌరవించగలడు?
0: ద మ్యాన్ వితౌట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు respect others.
1: ఇతరులు ఇచ్చేటువంటి గౌరవానికి కాచుకోవడానికి కూడా వీలు ఉండదు.
0: It's not possible to expect respect from others.
1: మొదలు నీవు ఇతరులను గౌరవించు.
0: First you respect others.
1: నీవు ఇతరులను ప్రేమించు.
0: You love others.
1: నీవు ఇతరులకు తగినటువంటి హృదయాన్ని అందించు.
0: You share your heart and the sentiments with others.
1: ఇది నీ ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యం.
0: This is your main duty.
1: మానవుడు వ్యక్తి జీవుడు కాదు.
0: మ్యాన్ ఈజ్ నాట్ మియర్లీ ఎన్ ఇండివిజువల్.
1: సమష్టి జీవుడు.
0: హీ బిలాంగ్స్ టు ఎ కమ్యూనిటీ.
1: వ్యష్టి అనగా జీవుడు.
0: ఇండివిజువల్ ఈజ్ అ సోల్.
1: సమష్టి అనగా దేవుడు.
0: కమ్యూనిటీ ఈజ్ డివినిటీ.
1: కనుకనే ఈ సమష్టి అనేటువంటి స్వరూపాన్ని మనం గుర్తించడానికి వ్యష్టి నుండి మన ప్రయాణం ప్రారంభించాలి.
0: From the individual, we have to travel and reach the cosmic divinity.
1: నీ వ్యక్తి అనేటువంటి స్థానం నుంచి సమష్టి స్థానానికి నీవు చేరాలి.
0: From the state of individual soul, we have to reach the state of universal soul.
1: సమష్టి స్థానానికి చేరవాలంటే వ్యక్తి ఏ విధమైనటువంటి యొక్క నడతలను తాను పొందాలి?
0: For an individual to reach the state of cosmos, what is expected of him?
1: Modalu andari yandu unnatundi okka jeevana jyotinam gurtinchali petinchali.
0: First one has to recognize the common factor, the light of life in every person.
1: Andari yandu unnatundi okka ekatvanni gurtinchinappude ee samatvam anetundi okka tattvam manaku abhyasam avutundi.
0: When once the underlying principle of unity is recognized,

0: Then we can observe, understand equality.
1: Kanuka, inaadu chese sevalanni kudanu kevalamu samastini ponde nimittamai cheyavalsinatuntivi.
0: All services that are to be rendered are to be directed in to reach this state of community.
1: Edo prajalaku chestunnanani parluku chestunnamani tanaku taanu aanandisthalaniki pondutunnanani bhavinchatam chaala porapatu.
0: It's a great mistake if you consider that the service that you do is to make yourself happy, nor the service rendered to others.
1: Parulu evvaru kudanu leru ee jagattulo.
0: In fact, there's no second person in this world.
1: Andaru kudanu paramatma swarupule.
0: All are divine forms.
1: Kani itti samasattvanni gurtinchukovadaniki prayatninchatam ledu.
0: That cosmic feeling has not been recognized and felt.
1: Anduvalanani మానవుడు అనేక రకములైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు.
0: దట్ ఈస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద కేయాస్ ఇన్ హ్యుమానిటీ టుడే.
1: సర్వత్రా ఉండినటువంటిది దైవత్వమే అని గుర్తించుకున్నప్పుడు ఈ బాధలే మనకు ఏమాత్రం కూడా కనిపించవు.
0: వెన్ వన్స్ ద ఆల్ పర్వేడింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఇస్ ఎక్స్పీరియన్స్డ్ యు విల్ నో లాంగర్ సఫర్.
1: కనుక మొట్టమొదట మన బాధలను నివారణ గావించుకోవాలంటే సమష్టి తత్వాన్ని అభ్యసించుకోవాలి.
0: టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ దట్ ది హ్యుమానిటీ ఇస్ ఫేసింగ్ టుడే వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ది యూనివర్సల్ ప్రిన్సిపల్.
1: అనేకత్వంలో ఉండేటువంటి ఒక ఏకత్వాన్ని గుర్తించినప్పుడే సమష్టి తత్వం మనం పొందిన వారం అవుతాం.
0: వెన్ వన్స్ వీ నో యూనిటీ ఇన్ డైవర్సిటీ వీ కెన్ హ్యావ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది కాస్మిక్ ప్రిన్సిపల్.
1: ప్రతి వ్యక్తి కూడాను కేవలము శరీరధారిగా ఉన్నాడు.
0: ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ ఎ ఫిజికల్ ఫామ్.
1: కానీ ఈ శరీరము కేవలము ఒక ప్రకృతిలో ప్రాకృతమైనటువంటి అద్దములు వంటివి.
0: ఇట్ ఈస్ లైక్ ఎ మిర్రర్ ఇన్ దిస్ వరల్డ్.
1: మిర్రర్
0: ఇన్ దిస్ వరల్డ్.
1: ఈ యొక్క అద్దమునందు ఏది చూసినా కానీ మీ ప్రతిబింబమే కానీ అన్య పదార్థములు మనకు కనిపించవు.
0: In this mirror, you find your own reflection and none else.
1: కాని స్వార్థము స్వప్రయోజనంతో మానవుడు జీవించడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: But man is leading the life of selfishness and self-interest.
1: ఈనాటి జగత్తు లోపల స్వార్థము పెరిగిపోతున్నది.
0: In this world today, we find selfishness.
1: పరాత్మ కరిగిపోతున్నది.
0: There is no trace of selflessness.
1: దేశాభిమానం తరిగిపోతున్నది. దేహాభిమానం పెరిగిపోతున్నది.
0: దేర్ ఇస్ నో పేట్రియాటిక్ ఫీలింగ్స్ బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ వీ ఫైండ్ బాడీ అటాచ్మెంట్.
1: కనుక ఈ దేహాభిమానము పెరగటం చేతనే దేశాభిమానం అనేటువంటి సమస్త స్వరూపాన్ని మర్చిపోతున్నాం.
0: యాజ్ దెర్ ఇస్ అటాచ్మెంట్ టు ద బాడీ దేహాభిమాన వీ డోంట్ హ్యావ్ దేశాభిమాన నేషనల్ ఇంట్రెస్ట్ నేషనల్ ఫీలింగ్స్.
1: ఎంతటి సాధకుడైనను ఎంతటి పవిత్ర హృదయులైనప్పటికీ ఈ దేహాభిమానాన్ని పోగొట్టుకునలేకపోతున్నారు.
0: వన్ మే బి ఎన్ ఎస్పరెంట్ అండ్ ఎ సీకర్ విత్ ఎ సీక్రెట్ హార్ట్ యట్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు గివ్ అప్ అటాచ్మెంట్ టు దిస్.
1: దేహాభిమానం ఉండినంత వరకు మానవుడు ఏమాత్రం కూడాను దైవాభిమానములకు గురి కాడు.
0: సో లాంగ్ దేర్ ఇస్ దేహాభిమాన ఫిజికల్ అటాచ్మెంట్ దే కెనాట్ బి దైవాభిమాన అటాచ్మెంట్ టు గాడ్.
1: ఏమిటి ఈ దేహాభిమానం?
0: What is this physical attachment?
1: ఇది పాంచభౌతికము.
0: It has got senses.
1: దుర్బలమైన కాయము.
0: It is so weak.
1: ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: When it drops down, we do not know.
1: శతవర్షముల దాకా మితము చెప్పిరి కానీ నమ్మరాదా మాట నెమ్మనమును.
0: Though 100 years of life is said, you cannot believe it.
1: బాల్యమందు,
0: at young age,
1: లేక ప్రాయమందు,
0: or youth,
1: లేక ముదిమియందు,
0: old age,
1: లేక ముసలియందు,
0: or advanced age,
1: ఎప్పుడు విడిచేది ఎరుకలేదు.
0: When you are going to leave this body, you cannot say.
1: మరణమే నిశ్చయము.
0: Death is certain.
1: బుద్ధిమంతుడైనా,
0: if you are intelligent,
1: దేహం ఉన్నంతలో తాను తెలియవలయు.
0: In this life, know thyself.
1: తనను తాను తెలుసుకునే నిమిత్తమై ఈ దేహం వచ్చినది కాని,
0: body is gifted to know your nature.
1: ఏదో ప్రపంచాన్ని తెలుసుకోవాలి, ఏదో ఇంకొక విషయాన్ని తెలుసుకోవాలి అని కొన్ని వెతుకుటవడం ఇది కేవలం వెర్రితనమే.
0: ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్ టు నో ద వరల్డ్ and to acquire knowledge outside.
1: నిన్ను నీవు తెలుసుకున్నటువంటి వాడు సర్వమును తెలుసుకున్నవాడు అవుతాడు.
0: ఇఫ్ యు నో యువర్ ట్రూ సెల్ఫ్ యుల్ బి నోయింగ్ ద రెస్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రపంచంలో ఏ ఏ పదార్థములు ఉన్నవని మీరు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు?
0: ఆల్ ద మెటీరియల్ యు వాంట్ టు నో ఇన్ దిస్ వరల్డ్,
1: అణుమనుకొని ఘనం వరకు కూడాను ఏదాన్ని మీరు చింతిస్తున్నారు.
0: ఆల్ దట్ యు హావ్ బీన్ థింకింగ్ ఫ్రమ్ మైక్రోకాజం టు మాక్రోకాజం,
1: అవన్నీ కూడాను మీ యందే ఉన్నవి.
0: ఆల్ ఆర్ విత్ ఇన్ యూ,
1: నీ హృదయమునందే ఉన్నవి.
0: దే ఆర్ ప్రెసెంటెడ్ ఇన్
1: పర్వతములన్నీ నీ హృదయమునందే ఉన్నవి.
0: దే ఆర్ ప్రెసెంట్ ఇన్ యువర్ హార్ట్,
1: సముద్రమంతయు నీ హృదయమునందే ఉన్నది.
0: ఎంటైర్
1: పట్టణములన్నీ నీ హృదయమునందే ఉన్నవి.
0: ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ పల్లెలన్నీ
1: నీ హృదయమునందే ఉన్నవి.
0: ఆల్ దట్ ఇస్ ప్రెసెంట్
1: సర్వ జీవులు కూడా నీ హృదయమునందే ఉన్నవి.
0: ఆల్ బీయింగ్స్ ఆర్ ఇన్ యూ,
1: నువ్వు ఇంకా దేనిని చూడటం?
0: వాట్ ఇస్ దట్ యు వాంట్ టు సీ?
1: అన్ని నీయందే ఉంచుకుని బయట ప్రతిబింబాన్ని చూచేటువంటి వాడు ఎంత పిచ్చివాడు.
0: Having had everything within you, you want to notice something outside, you are certainly mad.
1: Kanuka annintiki nee aadharamai undinatunti vaadu inkoka padarthanni chootaniki prayatninchatam, idi kevalam veritharame.
0: You are the basis, but you want to see something outside. It is a sign of foolishness.
1: Manavata viluvalu telusukovali.
0: Know the human values first.
1: Emiti ee manavata viluva?
0: What are they?
1: మార్పు చెందినటువంటిది సత్యము.
0: దట్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇస్ సత్యం.
1: సత్యం ఏ దేశమునకైనా ఏ కాలమునకైనా ఏ యొక్క దీనికైనా ఒక్కటే.
0: ట్రూత్ ఈజ్ వన్ అండ్ ద సేమ్ విచ్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
1: ఇది అమెరికన్ సత్యము, ఇది రష్యన్ సత్యము, ఇది ఇండియన్ సత్యము, ఇది పాకిస్తాన్ సత్యము అని భేదములే లేదు.
0: There's nothing like American truth, Russian truth, Indian truth, Pakistan truth.
1: Satyam okate.
0: Truth is one.
1: Satyame daivamu.
0: Truth is God.
1: Kanukane ee satyanni motta motta gurtinchalaniki prayatninchali.
0: So we should make every effort to know this truth first.
1: Satyam bruyat.
0: Speak truth.
1: Priyam bruyat.
0: An acceptable
1: way. Nabruyat satyam apriyam.
0: Never utter a lie.
1: Itvanti శాశ్వతమైన నిత్యమైన సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఈనాడు మనం విస్మరించి,
0: వి హావ్ ఫర్గాటెన్ దిస్ ఎటర్నల్ ట్రూత్ టుడే.
1: అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క పదార్థముల నిమిత్తమై మనం అన్వేషణ జరుగుతున్నాం.
0: వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ దాట్ విచ్ ఇస్ మొమెంటరీ, దాట్ విచ్ ఇస్ ఫ్లీటింగ్ టుడే.
1: కనుకనే ఆ సత్యమే మానవుని యొక్క నీతి.
0: Therefore, that satya truth is niti, the morality.
1: Niti anaga nijamainatunte nadata.
0: Niti means the proper conduct.
1: Adi maarpu chendinatunte nadata.
0: It should be changeless.
1: Chalachanamulaku maarpu chendinatunte kaadu.
0: It will never change from moment to moment.
1: Atuvanti satyanni manam gurtinchadaniki prayatninchali.
0: We should make an effort to know such a truth.
1: Meere satya swaroopudu.
0: You are the very embodiment of truth.
1: Ee daivame satyamu.
0: Your love is truth, in fact.
1: Kanukane ee satyanni motta motta gurtinchali.
0: So we should know this truth.
1: Satyamuniki rendo padartham addu ledu.
0: In fact, truth has no parallel.
1: Ee satyamu nilchadaniki oka aadharam undali.
0: And satya is eternal.
1: Adi dharmamu.
0: And it has got the basic foundation.
1: Satyam nasti paro dharmaha.
0: And in fact, beyond truth there's no other principle.
1: ఈ రెండింటి యొక్క సమత్వమే శాంతి ఏర్పడుతుంది.
0: సత్య ద ట్రూత్ అండ్ ధర్మ రైచస్నెస్ విల్ కన్ఫర్ పీస్ శాంతి.
1: ఎక్కడ సత్య జీవితాన్ని గడుపుతుంటాడో, ఎక్కడ ధర్మ జీవితాన్ని గడుపుతుంటాడో వాని యందు శాంతి సమృద్ధిగా ఉంటుంది.
0: ద వన్ హూ లీడ్స్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్, ద వన్ హూ ఫాలోస్ రైచస్నెస్ విల్ లివ్ ఇన్ పీస్.
1: శాంతి ఎక్కడో అని మనం వెతకనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ పీస్ ఎనీవేర్.
1: సత్యమున్న చోట శాంతి ఉంది.
0: In fact, there is peace where there is truth.
1: ఈ శాంతి సత్యమును చేరినటువంటి సమయంలో అహింస సహజంగా ఏర్పడుతుంది.
0: When once the truth and peace go together, there will be ahimsa, non-violence.
1: మనం పేర్లు పెట్టుకుంటున్నాం, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస.
0: We have names, terms like this, satya dharma shanti prema ahimsa.
1: ఈ సత్య ధర్మములకు మూలాధారమైనటువంటి యొక్క స్థానము ప్రేమ.
0: In fact, the very basic foundation for satya truth, dharma, righteousness is prema, love.
1: Preme daivamu.
0: Love is God.
1: సత్యమే దైవము.
0: Truth is God.
1: ధర్మమే దైవము.
0: Righteousness is God.
1: సత్యము ప్రేమ రెండికిని పోతే ప్రాణం లేని జీవుడు అవుతాడు వీడు.
0: If you do not have love and truth, you will be losing your life.
1: సత్యం మన నుండి వేరైనదా, మనలో ఒక ప్రాణం పోయింది.
0: When once truth is gone, one principle is left, of life is left.
1: ధర్మం మనలో నశించినా మనలో రెండు ప్రాణములు పోయినాయి.
0: When once dharma, righteousness is gone, one life breath is gone.
1: భౌతికమైనటువంటి దేహమునకు ఐదు ప్రాణములు ఉన్నాయి.
0: The physical body has got five life principles.
1: ఈ ఐదు ప్రాణముల లోపల రెండు ప్రాణములు పోగొట్టుకుంటున్నాము.
0: Out of these five life principles, two are gone.
1: కనుక మన ప్రాణములను మనం రక్షించుకోవాలి.
0: So we have to safeguard our life.
1: ఈ ప్రాణమే నీ యొక్క పరమాత్మ తత్వం.
0: This very life is essentially divine.
1: కనుక ప్రతి విషయంలో కూడాను మనం చక్కగా విచారణ చేసి మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వం ఏమిటి.
0: So we have to inquire clearly and know the divinity in humanity.
1: ఈనాడు వ్యాపారమునందు కాని,
0: today in the field of business,
1: ఉద్యోగములందు కాని,
0: or in our professions,
1: ఏ యొక్క రంగమునందు మనం చూసినప్పటికీ అంత కూడాను కేవలము మలినమై ఉన్నది.
0: Every field of human life and endeavor is highly polluted.
1: ఎక్కడ ఏ పని చేయడానికి ప్రారంభించినప్పటికీ అక్కడ మొట్టమొదట మనకు ఈ యొక్క మాలిన్యమే కనిపిస్తుంది.
0: వాట్ ఎవర్ టాస్క్ యూ వాంట్ టు బిగిన్ విత్ అన్ అండర్ టేక్ యూ కమ్ అక్రాస్ దిస్ ఫిల్త్ ఆర్ డర్ట్.
1: ఎక్కడే కానీ పవిత్రమైనటువంటి పదార్థము మనకి ఈ జగత్తులో కనిపించడం లేదు.
0: వీ డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్ దాట్ విచ్ ఇస్ ప్యూర్ అండ్ సేక్రెడ్.
1: కానీ నీ హృదయాన్ని పవిత్రం గావించుకో, సర్వము పవిత్రమే కనిపిస్తుంది.
0: When once you sanctify your heart, you will be able to visualize sanctity everywhere.
1: హృదయం యొక్క ప్రతిబింబమే జగత్తు.
0: The whole world is but the reflection of your
1: heart. నీ హృదయంలో ప్రేమ నింపుకుంటేవా జగత్తంతా ప్రేమమయమే అవుతుంది.
0: Then once you fill your heart with love, you will experience love in
1: నీ హృదయంలో పర అప్రేమ నింపుకుంటేవా జగత్తంతా కూడా అప్రేమగానే కనిపిస్తుంది.
0: When once there is no love in your heart, you will never face love anywhere in the world.
1: కాబట్టి ప్రపంచంలో మనం చూచినది, అనుభవించినది, ఆనందించినది రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: So all that we see, all that we experience and say are the reflections and reactions and resound of our own.
1: చెడ్డదేమైనా మనకు కనిపించినా అది మన యందు ఉన్నటువంటి ఒక ప్రతిబింబమే.
0: If anything you find outside is your own reflection.
1: చెడ్డదేమైనా మనం విన్నామా ఇది మన యందు ఉన్నటువంటి ప్రతిబింబమే.
0: If you face anything bad is your own reflection.
1: ఎక్కడైనా చెడ్డది మనం అనిపించినా అదంతా కూడా మన ప్రతిబింబమే.
0: All the bad that you face, you meet, you is just your own reflection.
1: కన్న పనులేందు ఏ మాత్రం కూడా మన దోషము పెట్టుకోకూడదు.
0: Never point out mistakes in others.
1: అన్ని తన మంచి తన చెడ్డలే.
0: In fact, good and bad belong to you.
1: ప్రపంచమంతా కూడాను మానవుల యొక్క పరివర్తనపైన ప్రవర్తనపైన ఆధారపడి ఉంటున్నది.
0: The whole world future depends upon your conduct and behavior.
1: మనుషులు మంచి అయినప్పుడే ప్రపంచం మంచిదవుతుంది.
0: If humans are good, the whole world is bound to be good.
1: మనుషులు చెడ్డైనప్పుడే ప్రపంచం అంతా చెడ్డగా మారిపోతుంది.
0: If people are bad, the whole world will automatically turn bad.
1: మనం అనుకుంటున్నాం ప్రపంచంలో ఎక్కడ చూసినా చెడ్డనే ఉంది.
0: We think everywhere we find bad in this world.
1: కాదు కాదు కాదు.
0: No.
1: మన చెడ్డనే మనకు ప్రతిబింబిస్తుంది.
0: In fact, all the bad in you comes forward by your reflection.
1: నీవు రాక్షసుడిగా మారిపోతే నీ ప్రవర్తనలంతా కూడా రాక్షసంగానే ప్రవర్తిస్తాయి.
0: If you are a demon, all your actions would be demonic.
1: నీవు దైవంగా మారిపోతే జగత్తంతా దైవంగానే కనిపిస్తుంది.
0: If you are God, understand experience, you will see the whole world divine.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీ యందు నిండి ఉన్నది ప్రేమనే.
0: In fact, you have got love in full.
1: మీ హృదయ ఆవేదనే ప్రేమ.
0: Your yearning is love.
1: మాట యొక్క ప్రతిబింబమే సత్యము.
0: In fact, the reflection of your word is truth.
1: క్రియ యొక్క ప్రతిబింబమే ధర్మము.
0: And the reflection of action is dharma.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే శాంతి.
0: The harmony of these three is peace.
1: కనుకనే శాంతి ఎక్కడ, ఈ మూడింటి యొక్క ప్రతిబింబమే చూడాలి.
0: So where is peace? It's a reflection of all the three.
1: మన నుండి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రేమ తత్వమే మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు.
0: The very life breath is nothing but the principle of love.
1: అది ఏ నీకు సత్యాన్ని బోధిస్తుంది.
0: That will teach you truth.
1: సో హం అది ఏ నీ సత్యం బోధించేటువంటిది.
0: This breath so hung speaks of truth.
1: ఆ సత్యమే నీ నుండి ఆవిర్భవిస్తుండాలి.
0: The truth originates in you.
1: ఒక దినమునకు 21,600 పర్యాయములు నీకు ఆ సత్యాన్ని బోధిస్తుండాలి.
0: This truth is taught to you repeatedly at the rate of 21,600 times per day.
1: ఒక దినమునకు 21,600 తూర్లు నీకు బోధిస్తుంటే నీవు జ్ఞాపకం ఉంచుకోలేకుండా పోతున్నావు. ఇంకా చదివినవి ఏం చెప్తుంటావు?
0: You are not able to remember this truth taught to you 21,600 times and you forget it. What for is this
1: education? ఎన్ని గొప్ప ఉపన్యాసములు ఇచ్చినప్పటికీని,
0: in spite of the lectures given,
1: ఎన్ని గ్రంథములు చదివినప్పటికీని,
0: or all the reading that you
1: do, ఎన్ని పెద్దలను దర్శించినప్పటికీని,
0: visiting noble souls,
1: కట్టగనప్పటికు నీ ఎందున్నటువంటి ఒక సత్యాన్ని నీవు మర్చిపోతే ఇవన్నీ కూడా నువ్వు వ్యర్థమైపోతాయి.
0: ఇఫ్ యూ ఫర్గెట్ ది అల్టిమేట్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ లేటెంట్ ఇన్ యూ, ఆల్ దట్ అమౌంట్
1: కనుక మొట్టమొదట మన దృష్టిని, మన శ్రవణాన్ని, మన వాక్కును సరిదిద్దుకోవాలి.
0: దేర్ ఫోర్ లెట్ అస్ కరెక్ట్ అవర్ విజన్, అవర్ ఆడిషన్ అండ్ అవర్ స్పీచ్ ఫ్యాకల్టీ.
1: బుద్ధుడు మహారాజుగా ఉండి సర్వసంగ పరిత్యాగైపోయి సన్యాసం స్వీకరించి అడవులంతా తిరిగాడు.
0: Buddha, being an emperor, renounced everything and moved about in this world as a renunciant.
1: జగత్తునందున్నటువంటి పెద్దలను దర్శించాడు.
0: He visited all great people.
1: వారి ప్రబోధనలన్నీ కూడా చక్కగా విన్నాడు.
0: He heard their sacred teachings.
1: వారు రాసిన గ్రంథాలంతా చదివాడు.
0: He has gone through all their texts.
1: కట్టకడపడి సత్యాన్ని గుర్తించుకొని,
0: finally he has known truth.
1: ఈ పెద్దలను దర్శించడం మానేశాడు.
0: And he stopped visiting anybody.
1: వారు రాసిన గ్రంథాలంతా పారవేశాడు.
0: He has just thrown and brushed aside all books.
1: పరమాత్ముడు ఇచ్చినటువంటి ఒక గ్రంథము నా హృదయం.
0: The book of life given by God is my heart.
1: నా గాడే నా యొక్క నిజమైన స్నేహితుడు.
0: In fact, God is my true friend.
1: True friend ని ఇక్కడ పెట్టుకొని నిజమైన గ్రంథాన్ని మనం హృదయం నందే ఉంచుకొని ఎక్కడికెక్కడికి మనం తిరుగుతున్నాం.
0: God as the true friend is in me. The text of life is in me, but I am just going round in the outside world. Why?
1: కనుక మొట్టమొదట భగవంతుడు ఇచ్చినటువంటి కన్నులను సద్వినియోగం చేసుకుందాం.
0: First, let us make use of these eyes we are gifted with by God.
1: ఈ ఐసును మనం పవిత్రం చేసుకున్నప్పుడే మన జీవితం పవిత్రమవుతుంది.
0: When our looks, eyes are perfect, the whole life would be sacred.
1: మంచి మనసు, నడత మనిషికి ఒకటైనా,
0: when there is good mind, the conduct are one.
1: Intakante manishi vere okati ledu.
0: There's nothing to be achieved further.
1: Kanaka motta motta mana drushtini marchukovali.
0: Therefore we have to change, transform.
1: Enni sadhanalu chesinappudikini,
0: with all our,
1: enni grandhamulo chadivinappudikini,
0: with all our spiritual pursuits and learning,
1: enta mandi peddalanu darshinchinappudikini,
0: and our visits,
1: motta motta నీ నేత్రమును సరి చేసుకో.
0: ఫస్ట్ వీ హ్యావ్ టు కరెక్ట్ అవర్ లుక్స్.
1: నీ నేత్రము భగవంతుడిచ్చినటువంటి శాస్త్రము.
0: విజన్ నేత్ర ఈజ్ శాస్త్ర, సీక్రెట్ టెక్స్ట్.
1: ఈ శాస్త్రాన్ని నీవు చక్కగా వర్ణించు.
0: అండర్స్టాండ్ ది శాస్త్ర టెక్స్ట్ ఆఫ్ లైఫ్ వెల్.
1: కనుకనే మనం దృష్టిని మంచిగా పెట్టుకోవాలి.
0: సో హ్యావ్ గుడ్ లుక్స్ ఆల్వేస్.
1: తర్వాత గుడ్ వాక్
0: అండ్ దెన్ గుడ్ టాక్.
1: ఈ యొక్క టాక్ అనేటువంటిది ఎంత పవిత్రమైనటువంటిది.
0: Talk is highly sacred.
1: సత్యమునకు మించినటువంటి ఒక ఇది మరొకటి లేదు.
0: There is nothing beyond truth.
1: కనుకనే ఈ నాలుగు నుంచి సత్యాన్ని పలకాలి.
0: Whatever you utter must be truthful.
1: ఈ రెండింటిని మనం చక్కగా నేర్చుకుంటేమా,
0: when we learn these two,
1: చక్కగా గుర్తిస్తేమా,
0: recognize well,
1: మూడవది మనకు చక్కగా అర్థమవుతుంది.
0: Then we will understand the third one.
1: అది గుడ్ శ్రవణం.
0: That is good audition, listening.
1: Motta motta samyak drushti annadu buddhudu.
0: Buddha emphasized on good looks to begin with.
1: Samyak vaku annadu.
0: Second, good talk.
1: Samyak sevanam.
0: Third, good listening.
1: Ee moodu ayin tarvata samyak mananam.
0: When once there, these three are there, you will have good mind.
1: Ee grandhamulu kuda nu chadavaledu.
0: In fact, he did not go through any
1: book. Aa grandhamula paina vachinatundi visugu chaala బాధ చేయించింది.
0: హీ వాజ్ డిస్గస్టెడ్ బై గోయింగ్ త్రూ ఆల్ బుక్స్.
1: యువకులైనటువంటి మీరందరూ కూడాను,
0: యంగ్స్టర్స్, యూత్, ఆల్ ఆఫ్ యూ,
1: మొట్టమొదట మన దృష్టిని అదుపులో పెట్టుకోవాలి.
0: హ్యావ్ టోటల్ కంట్రోల్ ఆన్ యువర్ లుక్స్.
1: దీన్ని మనం కంట్రోల్లో చేసుకుంటే మన టంగ్ కంట్రోల్కి వచ్చేస్తుంది.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ టోటల్ కంట్రోల్ ఆన్ యువర్ లుక్స్, యూ విల్ హ్యావ్ ఎ చెక్ ఆన్ యువర్ టంగ్.
1: కనుక మానవుడు అయి పుట్టినందుకు మానవతా విలువలను మనం గుర్తించుకొని మానవతా విలువలను మనం అదుపులో పెట్టుకుని సరైన మార్గంలో దాన్ని అనుభవించినప్పుడే నీవు మాధవుడైపోతావు.
0: When having been born as a human being, if you understand the human values well, totally check on the rest of the factors and follow the path of human values, then you can be divine, Madhava.
1: ఈనాటి యువకులే, యువతులే భావి భారతోద్ధారకులు.
0: Youngsters, men and women are the emancipators of this country.
1: కనుకనే మొట్టమొదట వీరి యువకులు తగినటువంటి ఒక స్థిరత్వాన్ని పెంచుకోవాలి.
0: So youngsters should have this steadiness.
1: దానికి తగినటువంటి ఒక కాన్ఫిడెన్స్ మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: You should develop appropriate confidence.
1: Where there is confidence,
0: there is
1: love.
0: Where there is confidence, there is love.
1: Where there is love, there is truth.
0: Where there is love, there is truth.
1: Where there is truth, there is peace.
0: Where there is truth, there is peace.
1: Where there is peace, there is bliss.
0: Where there is peace, there is bliss.
1: Where there is bliss, there is God.
0: Where there is bliss, there is God.
1: మొట్టమొదట మీ కాన్ఫిడెన్స్ ని పెంచుకోవాలి.
0: To begin with, you have to develop confidence.
1: ఈ కాన్ఫిడెన్స్ పెంచుకున్నప్పుడే లాస్ట్ లో గాడ్ మనకు వస్తుంది.
0: విత్ దిస్ కాన్ఫిడెన్స్ యూ విల్ అటైన్ గాడ్
1: కనుకనే ఈ నమ్మకం అనేటువంటిది లేకుండా పోయినప్పుడు దైవం అనేటువంటిది మనకు లభ్యం కాదు.
0: వితౌట్ కాన్ఫిడెన్స్ యూ కెన్ నెవర్ అచీవ్ డివినిటీ.
1: నీ నమ్మకమే నీకు దైవము.
0: యువర్ వెరీ కాన్ఫిడెన్స్ ఇస్ డివైన్.
1: నీ నమ్మకాన్ని నీవు చెదిరించుకోకూడదు.
0: నెవర్ లూజ్ దిస్ కాన్ఫిడెన్స్.
1: నమ్మకం అనేటువంటి ఆత్మవిశ్వాసం కావాలి.
0: It is confidence in the self, self-confidence.
1: Atma gauravam kuda kavali.
0: Self-respect is necessary.
1: Atmanandam kuda kavali.
0: And bliss of the self is needed.
1: Atma sandarshanam kuda kavali.
0: And vision of the self is needed.
1: Ippudu meerandaru inta pedda hall lo kurchunnaru.
0: You have all assembled in this big hall.
1: Kaani ee hall kanta gunnu pillars anta kanipistundadi.
0: You also see pillars around.
1: Neeku anta sandamlanta kuda meer gurtistunnaru.
0: And you also see the beauty of this auditorium.
1: Kaani ee anta sandam anetundi aanandam ekta meeku kalipistundadi.
0: How do you see all the beauty and the grandeur of this auditorium?
1: Motta mota foundation kavali.
0: We need a foundation for this.
1: Adi self confidence.
0: Self confidence is the foundation.
1: Ee self confidence undinappude
0: with this self confidence
1: self satisfaction
0: then you will have self satisfaction.
1: ee self satisfaction anetundi manam abhirudhi parchukunnappude self sacrifice.
0: When once you develop self satisfaction
1: aa self sacrifice
0: is self state of self sacrifice. Self sacrifice is the roof.
1: Roof anetundi undappude self realization.
0: With this roof you will have self realization.
1: కనుకని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫౌండేషన్.
0: సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ది ఫౌండేషన్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ద వాల్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ ద రూఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్.
0: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ లైఫ్.
1: కనుక మన మొట్టమొదట సెల్ఫ్ కాన్ఫిడెన్స్ భద్రం చేసుకోవాల్సింది పునాదులే.
0: సో వీ హావ్ గాట్ టు అప్హోల్డ్ అండ్ సేఫ్ గార్డ్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దీనిని పురస్కరించుకునే భారతీయ సంస్కృతము సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అన్నారు. సత్యం వద ధర్మం చర.
0: బేసింగ్ ఆన్ దిస్ ఇండియన్ కల్చర్ ఎంఫసైజ్డ్ ఆన్ టూ ప్రిన్సిపల్స్.
1: ఇండియన్ కల్చర్ కాదు అన్ని కల్చర్ కూడా ఒకటి.
0: ఇట్ ఈస్ నాట్ ఇండియన్ కల్చర్ ద కల్చర్ ఆఫ్ ద వరల్డ్ వాంట్స్ యూ టు స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో రైట్.
1: అమెరికన్ కల్చర్ ఇంకో కల్చర్ అనేది ఒకటే కల్చర్.
0: ద కల్చర్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్ నో డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్.
1: అదే ట్రూత్.
0: ద కల్చర్ ఇస్ ట్రూత్.
1: కనుక ఈ కల్చర్ లోపల మీరు ఏమాత్రం భేదం పెట్టుకోకండి.
0: దేర్ ఆర్ నో డిఫరెన్సెస్ ఇన్ ది మ్యాటర్ ఆఫ్ కల్చర్.
1: అన్ని దేశములు చేరి ఒకే ఇల్లు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ కంట్రీస్ బిలాంగ్ టు వన్ మ్యాన్షన్.
1: ఒక్కొక్క దేశం ఒక్కొక్క రూమ్ వంటివి.
0: ఈచ్ కంట్రీ ఇస్ ఎ రూమ్ హియర్.
1: కనుకనే విభాగములు చేయకండి.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్.
1: ఈ విభాగముల చేతనే మానవత్వం చుట్టి చెడిపోతుండాలి.
0: బికాస్ ఆఫ్ ది సెగ్మెంటేషన్ ఫ్రాగ్మెంటేషన్ డివిజన్ వీఆర్ స్పాయిలింగ్ అవర్ లైఫ్.
1: సాయి డివోటీస్ అనేది కూడా విభాగం చేయకూడదు.
0: సాయి డివోటీస్ షుడ్ నాట్ హ్యావ్ డిఫరెన్స్.
1: అందరూ ఏకంగానే ఉండాలి.
0: ఆల్ షుడ్ స్టాండ్ యునైటెడ్.
1: మానవత్వం ఒకే జాతి.
0: ఇన్ ఫ్యాక్ట్ హ్యుమానిటీ ఇస్ వన్ రేస్.
1: మానవుడు ఒకే కుటుంబము.
0: Humanity belongs to one family.
1: Rangunandu perlayandu roopamunandu bhedam undavachunu.
0: Names and forms may vary.
1: Kani oke daivathavam.
0: But God is one.
1: Pashuvulanniyu veru.
0: Cows are many.
1: పాలు ఒకటి.
0: బట్ మిల్క్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
1: జీవ జంతువులు వేరు.
0: బీయింగ్స్ ఆర్ మెనీ.
1: జీవుండు ఒక్కడే.
0: బట్ ది ఇన్డ్వెలర్ ఇస్ వన్.
1: జాతి నీతులు వేరు.
0: దేర్ మే బి డిఫరెంట్ కోడ్స్.
1: జన్మం ఒకటే.
0: ద లైఫ్ ఇస్ వన్.
1: దర్శనములు వేరు.
0: పాత్స్ ఆర్ మెనీ.
1: దైవము ఒక్కడే.
0: గాడ్ ఇస్ వన్. గోల్ ఇస్ వన్.
1: పువ్వుల జాతులు వేరు.
0: ఫ్లవర్స్ ఆర్ మెనీ.
1: పువ్వులు ఒకటే.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వర్షిప్ ద ఫ్లవర్ ఇస్ వన్.
1: కనుక మనము ఈ జాతులు మతములు ఏమాత్రం కూడా గుర్తించుకోకుండా సర్వమును త్యాగం చేసి ఒక విధమైనటువంటి ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి.
0: వీ షుడ్ నాట్ గో బై ద ఫీలింగ్స్ ఆఫ్ కాస్ట్ కమ్యూనిటీ అండ్ నేషనాలిటీ. వీ షుడ్ కీప్ ఇన్ యూ ఓన్లీ ప్రిన్సిపల్స్.
1: యువతి యువకులంతా కూడా ఈనాడు దేశ ఉద్ధారకులు కావాలి.
0: ది యంగ్స్టర్స్ మెన్ అండ్ విమెన్ షుడ్ బి ద ఫ్యూచర్ లీడర్స్.
1: ఈ యొక్క యువతి యువకులు చక్కబడినప్పుడే దేశం అంతా బాగుపడుతుంది.
0: దెన్ ద హోల్ కంట్రీ విల్ ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పర్.
1: ఈ యువత యువకులు బాగుపడాలంటే వీరి అందు చక్కని నడతలు ఉండాలి.
0: ద మెన్ అండ్ విమెన్ షుడ్ హ్యావ్ వెరీ గుడ్ కాండక్ట్.
1: ఈ శీలరహితమైనటువంటి యొక్క యువతి యువకుల వల్ల దేశం నాశనం అయిపోతుండాలి.
0: అండ్ బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్ విచ్ ఇస్ నాట్ దేర్ టుడే ద హోల్ వరల్డ్ ఇస్ స్పాయిల్డ్.
1: కనుకని మన యొక్క జీవితం అంతా కూడా శీలం పైన ఆధారపడి ఉండాలి.
0: అవర్ లైఫ్ షుడ్ డిపెండ్ ఆన్ క్యారెక్టర్.
1: మాటలు చెప్తాం.
0: వీ స్పీక్ నో డౌట్.
1: కానీ క్రియల్లో శూన్యం.
0: బట్ ఇట్స్ నాట్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ యాక్షన్.
1: కనుక మొట్టమొదట మన గుణమును మంచిగా చేసుకోవాలి.
0: సో వీ షుడ్ హ్యావ్ గుడ్ వర్చ్యూస్.
1: పవిత్రమైనటువంటి భావం ఉండినప్పుడే
0: వెన్ దేర్ సీక్రెట్ థాట్
1: పవిత్రమైన పనులు మనం చేస్తాం.
0: వీ అండర్టేక్ సీక్రెట్ యాక్షన్.
1: కనుక భక్తి భక్తి భక్తి అంటే కేవలం పూజలు చేయటం కాదు.
0: డివోషన్ డస్ నాట్ మీన్ మియర్లీ వర్షిప్.
1: నిర్మలమైనటువంటి ప్రేమతో చేసే ప్రతి పని కూడా భక్తి.
0: All that is done with pure heart is devotion.
1: కనుకనే ప్రేమ చిత్తంతో మనం పని చేయాలి.
0: Do anything with love only.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: అందరూ ప్రేమ స్వరూపులే.
0: All are the embodiments of love.
1: కనుకనే మీరు నేటి నుంచి మీ యొక్క ఫార్మ్ అంతా కూడాను మీ యొక్క రూపమునంతా కూడాను ప్రేమమయంగా మార్చుకోవాలి.
0: రైట్ ఫ్రమ్ దిస్ డే మేక్ యువర్ ఫార్మ్ ఫుల్ ఆఫ్ లవ్.
1: మీ హస్తములంతా కూడాను పరోపకార సంబంధమైన దీంట్లో పాటుపడాలి.
0: లెట్ యువర్ హ్యాండ్స్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ రెండరింగ్ సర్వీస్ టు హ్యుమానిటీ.
1: మీ యొక్క చింతనంతా కూడాను ప్రేమలోనే ప్రయాణం కావాలి.
0: లెట్ ఆల్ యువర్ థాట్ ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ లవ్.
1: వెస్ట్ నుంచి సమష్టికి చేరాలి.
0: Right from the individual one should reach the state of
1: samasti nunchi parameshti chendali.
0: From the samasti con this cosmos one should reach parameshti divine.
1: Kalukane vyasti samasti parameshti.
0: So vyasti individual, samasti universe, and parameshti the divine.
1: Kalukane ee moodinti oka ekatvanni manam ati swarlo parapondali.
0: We should know the harmony, the unity of these three states.
1: ఈనాడు భౌతికమైన లౌకికమైన జగత్తునందు ఎక్కడ చూసినా కూడా అశాంతిగానే ఉంటుందని.
0: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీవేర్ వీ ఫైండ్ రెస్ట్లెస్నెస్ అజిటేషన్.
1: శరీరమునకు అనేక రకములైనటువంటి రోగములు సంభవిస్తుంటాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ బాడీ ఈస్ ఫుల్ ఆఫ్ డిజీజెస్.
1: కానీ దీన్ని మనం లెక్క చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ బాదర్ అబౌట్ దెమ్.
1: శరీరం వస్తుంటాది పోతుంటాది.
0: బాడీ కమ్స్ అండ్ గోస్.
1: ఇది మరణపు కొంప.
0: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ డర్ట్.
1: రోగమున మరగ్గడు సేవక గంప.
0: ఇట్స్ ఫుల్ ఆఫ్ డిఫ్లిక్షన్స్.
1: జాతి సంచలనము పొందుతుంప.
0: ఇట్ పెరినేట్స్ లైఫ్ ఆఫ్
1: ఒక సాగరం మీద గలియని కంప.
0: ఇట్ కెనాట్ క్రాస్ దిస్
1: అంబుల బదలంబు మన మెప్పు దలంప.
0: ఇట్స్ ఫుల్ ఆఫ్ బోన్స్.
1: నే నిశ్చలమని నమ్మబోకు మనసా.
0: నెవర్ కన్సిడర్ దిస్ లైఫ్ పర్మనెంట్.
1: ఈ దేహాన్ని పట్టుకుని మనం ఎందుకు ఇంత ప్రాకులాడుకోవటం.
0: వై షుడ్ వి స్ట్రగుల్ హార్డ్ టు మెయింటైన్ అవర్ బాడీ.
1: మన అజాగ్రత్తతో కొన్ని కొన్ని లభ్యం అవుతుంటాయి.
0: ఇన్ఫాక్ట్ సర్టన్ థింగ్స్ డూ కమ్ బికాస్ ఆఫ్ నెగ్లెక్ట్.
1: కొన్ని ప్రేమతత్వం చేత స్వీకరిస్తూ ఉంటాము.
0: అండ్ వీ డూ యాక్సెప్ట్ దెమ్ బికాస్ ఆఫ్ లవ్.
1: కానీ వచ్చిన వచ్చినట్టుగానే పోవాలి.
0: దోస్ థింగ్స్ దట్ కమ్ షుడ్ వానిష్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: నా సానుభవమే నీకు బోధిస్తున్నాను.
0: భగవాన్ ఈస్ టీచింగ్ అస్ అవుట్ ఆఫ్ హిస్ ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్.
1: ఒక బిడ్డకు ఇక్కడ వాపు వచ్చేసేసింది.
0: A child had a swelling.
1: కానీ ఆ బిడ్డ భరించుకోలేనంత బాధపడుతుండాలి.
0: The child could not bear the suffering pain.
1: డాక్టర్ చూపిస్తే ఇది చాలా 20-25 డేస్ అవుతుంది అన్నారు.
0: డాక్టర్ సెడ్ దట్ స్వెల్లింగ్ విల్ బి దేర్ ఫర్ 20-25 డేస్.
1: వాడు ఏడ్చిపోతున్నాడు పాపం.
0: ద చైల్డ్ వెంట్ ఆన్ క్రైయింగ్.
1: నేను పిలిచాను లోపల.
0: భగవాన్ కాల్ హిమ్ ఇన్ సైడ్.
1: నీవు ఏడ్చవద్దు.
0: డోంట్ క్రై.
1: స్వామి నీ వెంట ఉన్నప్పుడు ఎందుకు ఏడ్పు?
0: When Swami is with you, why do you cry?
1: Ani తీసి కొంచెం స్వీట్ తినిపించాను.
0: అండ్ స్వామి మేడ్ ద చైల్డ్ ఈట్ స్వీట్.
1: తర్వాత ఇంక నీవు పోమన్నాను.
0: అండ్ స్వామి వాంటెడ్ హిమ్ టు గో.
1: తల్లి తీసుకుని పోయింది.
0: అండ్ హీ ఫాలోడ్ హిస్ మదర్.
1: ఆదని నేను తీసుకున్నాను.
0: అండ్ స్వామి రిసీవ్డ్ దట్ పెయిన్.
1: ఇది నిజముగా ఇది దేహంలో పుట్టిందైతే భరించలేనంత బాధ ఉంటుంటుంది.
0: ద పెయిన్ బికాస్ ఆఫ్ ద స్వెల్లింగ్ ఈజ్ అన్బేరబుల్.
1: అలాంటి దీన్ని చూచేదంతా కూడా చాలా మంది చూస్తున్నారే, స్వామి ఎట్లా ఈ పండుగను మేము జరిపేది అని.
0: హౌ టు కండక్ట్ దిస్ కాన్ఫరెన్స్ బికాస్ భగవాన్ ఈజ్ సఫరింగ్ ఆఫ్ పెయిన్.
1: కానీ లోపల ఏమాత్రం మాట్లాడడానికి వీలు కాదు.
0: But it's not possible to speak even.
1: ఈ రెండింటికి జాయింట్ లోపల వచ్చేసేసింది.
0: There at the near the jaws at the joint there is swelling.
1: తినడానికి కూడా వీలు లేదు.
0: It's not possible to eat.
1: ఏం కొన్ని తిన్నాలు దేహానికి భోజనం లేకపోతే ఏం నష్టం అవుతుంది.
0: What is the loss if we don't eat for a couple of days?
1: Then care చేయదు.
0: భగవాన్ didn't mind about this.
1: దాన్ని ఏమాత్రం పరిహించకుండా వారితో చెప్పాను.
0: He was unmindful of all this and told him,
1: స్వామి ప్రారంభోత్సవం చేయాలి కదా, మీరు ఎట్లా మాట్లాడతారు అన్నారు.
0: ఆన్ ది ఇనాగరల్ డే హౌ ఆర్ యూ గోయింగ్ టు స్పీక్.
1: నా దేహము అని అనుకున్నప్పుడే ఈ బాధలంతా నాకు వస్తాయి.
0: ఐ విల్ హ్యావ్ సఫరింగ్ ఇఫ్ ఐ ఐడెంటిఫై మై సెల్ఫ్ విత్ దిస్ బాడీ.
1: ఇది నా దేహం కాదు.
0: దిస్ ఇస్ నాట్ మై బాడీ.
1: మీ దేహము.
0: భగవాన్స్ బాడీ ఈజ్ యువర్ బాడీ.
1: మీ దేహాలంతా నా బాడీ.
0: In fact, all our bodies belong to Bhagavan.
1: Kalukuni mee baadalanta nen teesukuntanu.
0: Therefore Bhagavan accepts all our suffering.
1: Adi naa yokka kartavyam.
0: Bhagavan considers it as his duty.
1: Kabatti idi naa deham kaadu kabatti deenni lechanam cheyanakkaledu.
0: As this body does not belong to him,
1: ippude kaadu eppudaina kuda ee yokka baadha kaligina nannu nen lechanam cheyanu.
0: Bhagavan never cares any suffering, anything that comes on the way.
1: కనుకనే ప్రతి విషయాన్ని కూడా నా అనుభవించి మీకు అందిస్తున్నాను.
0: Therefore whatever Bhagavan tells us is out of his experience.
1: ఇది మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
0: That's what is contained in this one. My life is my message.
1: మీరు నిజంగా నా కర్తవ్యాన్ని నా దీన్ని మీరు ఏమాత్రం లక్ష్యం చేయటం లేదు, గుర్తించడానికి లేదు.
0: In fact, it's not possible for all of you to understand and recognize the divinity.
1: కానీ నేను పబ్లిక్ అంతా చెప్పడానికి నాకు వీలు కాదు.
0: Bhagavan does not want to express in public.
1: ఈ నాకు అడ్వర్టైజ్ నాకు ఇప్పుడు ఇష్టం లేదు.
0: Bhagavan is not for advertisement.
1: నాది మీది, మీది నాది.
0: In fact, Bhagavan belongs to you and we belong to him.
1: నాకు ఈ కాలు దగ్గర నుంచి తల వరకు కూడాను నాకు ఎట్టి ఆశలు లేవు.
0: Bhagavan has no desire whatsoever from top to toe.
1: ఏ ఆశను నేను అనుభవించినా మీకోసమే నేను ఆశను.
0: ఆల్ హిస్ డిజైర్ ఇస్ ఓన్లీ డిజైర్ ఫర్ యూ. హీ డిజైర్స్ యూ.
1: మీ ఆనందం అందించే నిమిత్తమై నేను అన్ని కూడా ఆశిస్తుంటాను.
0: భగవాన్ వాంట్స్ టు మేక్ ఎవ్రీబడి హ్యాపీ అండ్ బ్లెస్ఫుల్.
1: కనుకనే ఏ యొక్క విషయాన్ని కూడా మీకు బోధించి చెప్పటము గొప్పతనం కాదు.
0: In fact, there's nothing great in merely in teaching.
1: Acharinchi cheptame acharya yokka lakshanam.
0: It is the quality of a true teacher to practice, experience and teach later.
1: Kaka prathi chinna vishayam kuda nenu anubhavinchi meeku andistunnanu.
0: Every matter Bhagavan tells us after experiencing it.
1: Yuvakulara,
0: youngsters,
1: yuvatulara,
0: men and women,
1: andaru kuda nu nijamainatundi yokka tattvanni gurtinchandi.
0: You know the true nature, the principle of self.
1: సత్యాన్ని గుర్తించండి.
0: నో ది ట్రూత్.
1: ఈ దేహానికి పేరు సత్యం.
0: ద నేమ్ ఆఫ్ భగవాన్ ఈ సత్య ట్రూత్.
1: ఈ సత్యమే మీ అందరి ఎందుకు పెంచుకోండి.
0: దిస్ ట్రూత్ యూ డెవలప్.
1: అదే దైవత్వంగా మారుతుంది.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: లవ్ ఈజ్ గాడ్.
0: లవ్ ఈజ్ గాడ్.
1: లివ్ ఇన్ లవ్.
0: లివ్ ఇన్ లవ్.
1: ఈ రెండింటినీ మీరు గుర్తించుకొని జీవితాన్ని గడుపుతూ పోతుంటే ఎంతైనా మీరు ఆనందాన్ని పొందొచ్చు.
0: ఇఫ్ యూ రికగ్నైజ్ దిస్, అడాప్ట్ ఇట్ అండ్ ఫాలో, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: కానీ కొన్ని కొన్ని దోషములు మీ అందు ఉంచుకొని
0: విత్ సమ్ మిస్టేక్స్ ఇన్ యూ,
1: అది నా పైన పడేస్తుంటారు.
0: అండ్ యూ బ్లేమ్ గాడ్.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ వెరీ బిగ్ మిస్టేక్, బ్లండర్.
1: నాలో ఎట్టి దోషములు కూడా కనిపెట్టడానికి వీలు కాదు.
0: దెర్ ఆర్ నో మిస్టేక్స్ వాట్స్ ఎవర్ ఇన్ భగవాన్.
1: మీ దోషములే నా ఎందు ప్రతిబింబిస్తుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ యువర్ ఓన్ మిస్టేక్స్. నేను
1: పవిత్రమైనటువంటి ఒక ప్యూర్ మిర్రర్.
0: భగవాన్ ఈజ్ హైలీ సీక్రెట్ అండ్ ఎ ప్యూర్ మిర్రర్.
1: ఎట్టి ఈ అవకాశములు కూడా నేను అవకాశం అందించను.
0: దేర్ ఇస్ నో స్కోప్, దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ ట్రేస్ ఆఫ్ మిస్టేక్ టు అపియర్.
1: మీరు నా ఎందుకు చూచి అది నావనుకుంటుంటారు. నావి కాదు, మీ అందే ఉన్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్స్, నథింగ్ వాట్స్ ఎవర్.
1: కనుక
0: సో
1: ప్రతిదాన్ని కూడా మీ హృదయాన్ని భద్రపరచుకోండి.
0: Therefore, ప్రిజర్వ్ ది శాంక్టిటీ ఇన్
1: యువర్ హార్ట్ నిర్మలం చేసుకోండి
0: మేక్ ఇట్ ప్యూర్
1: అప్పుడే మీకు మీ సత్యాన్ని మీకు గుర్తించడానికి వీలవుతుంది
0: దెన్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ది ట్రూత్ యువర్ ట్రూ నేచర్
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
1: ఈనాడు
0: టుడే
1: ఈ యొక్క సమావేశము ప్రారంభోత్సవం జరుపుతున్నాం
0: ఇస్ ది ఇనాగరేషన్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్
1: ఇంకా మున్ముందు జరగవలసినటువంటి ఎన్నో ఉన్నవి
0: దర్ ఆర్ మెనీ థింగ్స్ టు ఫాలో నౌ
1: కనుక ఆ కార్యక్రమానికి నేను అవకాశం ఇచ్చి మున్ముందు మీకు తెలుపవలసినవి ఏమిటో అని నేను తప్పక ఎంత కాలమైనా తీసుకుని నేను మీకు బోధిస్తాను
0: భగవాన్ వాంట్స్ us టు ఫాలో అవర్ ప్రోగ్రామ్ అండ్ షెడ్యూల్ అండ్ భగవాన్ హ్యాస్ ప్రామిస్డ్ టు టీచ్ టేకింగ్ ఎనీ మచ్ ఆఫ్ టైమ్ ఇన్ ఫ్యూచర్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ ద డీటెయిల్స్ దట్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హిమ్
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on 21st July 2002 during the inauguration of the Sri Satya Sai Seva Conference in Prashanti Nilayam. Baba revealed that there is no quality greater or more valuable than love. Baba also spoke on how Buddha attained the state of Nirvana by forgetting the mind and establishing divinity firmly in the heart. He added that first and foremost, we must always speak the truth. Speak the truth pleasingly and never speak a truth which is unpalatable. Only then will we be able to attain the state of Nirvana. Thank you, Sai Ram.

0: Wouldn't you love to hear about a system of philosophy that originated in India even before the Vedas? Radio Sai brings you now a divine summer course discourse of Bhagwan Baba on Purva Mimamsa, a doctrine propounded by the ancient Indian sage Jaimini. The discourse was delivered on 31st May 1993.
1: మంచివారి పొందు మహిళను దొరకదు, మంచివారి పొందు మహిళను దొరకదు, దుష్టులెందరైనా దొరుకుచుంద్రు. కనికిరాళ్ళు చూడ కలవు ఎందైనను, కనికిరాళ్ళు చూడ కలవు ఎందైనను, విలువ బోలు వజ్రముకటి గలదా, విలువ బోలు వజ్రము ఒకటి గలదా. మంచివారి పొందు మహిళన దొరకదు, దుష్టులెందరైన దొరుకుచుంద్రు. కనికిరాళ్ళు చూడ కలవు ఎందైనను, విలువ బోలు వజ్రము.

0: వజ్రము కటి కలదా.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ గెట్ ద కంపెనీ ఆఫ్ గుడ్ పీపుల్. దర్ ఆర్ మెనీ మెనీ వికెడ్ పీపుల్ దేర్ అరౌండ్. మెనీ పెబుల్స్ అండ్ స్టోన్స్ ఆర్ దేర్. Do you find one valuable precious gem?
0: Prema swarupunara,
1: embodiments of love.
0: Shadanga darshanamalu dani yokka visishtatanu chardarshanam yokka prabhavamanu jagatnaku vyapimpa cheyagaligi aneka mandi maharshulu అనేక విధములైన సాధనలు సలుపుతూ వచ్చారు.
1: An intense study and the significance of Shardarshana was made by many saintly people and they taught the same to the entire world.
0: జైమిని మహర్షి తన యొక్క జీవితమునంతయు ధారబోసి మీమాంస యొక్క తత్వాన్ని పూర్వ మీమాంసం అనేటువంటి పేరుతో భారతదేశంలో వ్యాపింపచేశాడు.
1: సెయింట్ జైమిని స్పెంట్ ఆల్ హిస్ టైమ్ టు ఇన్వెస్టిగేట్ ఇన్ దిస్ ఫీల్డ్ ఆఫ్ మీమాంస, ద పాత్ ఆఫ్ ఎంక్వైరీ, పర్టికులర్లీ ది పూర్వ మీమాంస అండ్ ప్రాపగేటెడ్ ఆల్ ఓవర్ ద కంట్రీ.
0: మీమాంసం అనగా భక్తి జ్ఞాన సిద్ధాంతములను నియమములను అనుసరించి చర్చించడమే మీమాంస అని పేరు వచ్చింది.
1: This term, Mimamsa, meant a kind of inquiry under a particular direction in the two aspects of devotion and wisdom.
0: Vedamalaku puramainatundi kanukane deeniki purva mimamsam ani kudanu maroka peru.
1: As it was there even before Veda, it is also called purva
0: mimamsam. Mimamsamaku puramayaga udayinchinatundi kanukane deeniki purva mimamsam ani kudanu maroka peru.
1: As it was there far earlier, it is also called Purva Mimamsa.
0: Idi karma kandaku sambandhinchinatvantidi.
1: This is related to the field of action, karma kanda.
0: Samasta dharmamulu kudanu karmamuni anusaristu vachayi.
1: All principles of righteousness are in the field of action.
0: Kani dharmamu karmamayamainatvanti daneetvanti satyanni jagattunaku chaatutaku aneka mandi maharir kudanu అనేక విధములుగా పాటుపడ్డారు.
1: Many saintly people struggled in this world to make it clear that our action should be righteous.
0: అధాతు ధర్మ జిజ్ఞాస అనుటకు పూర్వము అధాతు కర్మ జిజ్ఞాస.
1: Before we enter into this field of dharma, you should investigate.
0: కర్మ జిజ్ఞాస కాక ధర్మ జిజ్ఞాసుడు కాలేదు.
1: Without inquiry of the action, you cannot inquire after righteousness.
0: ధర్మ జిజ్ఞాసుడు కాక బ్రహ్మ జిజ్ఞాసుడు కాలేదు.
1: If you are not after this righteousness, you cannot be after Brahma.
0: Puleka pindi puttuna chettuna.
1: Without flower, do you get the fruit?
0: Kayileka phalam kaluguna jagatilo.
1: Without unripe fruit, do you get the ripe fruit?
0: Atulane karmaleka bhakti kaluguna jagatilo.
1: Similarly in this world, without action, do you expect devotion?
0: Bhakti leka jnana phalam kaluguna.
1: Without devotion, do you get the fulfillment of jnana?
0: Karma jignasa dwara dharma jignasa, dharma jignasa valla brahma jignasa praptistundi prati manavunaku.
1: Therefore, man will attain these things in three different steps. One, the action, then righteousness,
0: Deeniki,
1: and the brahman.
0: Jaimini Maharshi tana yokka swanubhavamuto parishodhanalu salipi parishilana dwara tana yokka మనసును సంతృప్తిపరుచుకున్నాడు.
1: ద సేమ్ థింగ్ వాజ్ ఇన్వెస్టిగేటెడ్ బై సెయింట్ జైమిని విత్ హిస్ ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్.
0: కర్మ జిజ్ఞాస
1: ద పాత్ ఆఫ్ యాక్షన్.
0: మానవుడు తెల్లవారి మొదలు రాత్రి పరుండునంత వరకును కర్మలు ఆచరిస్తూనే ఉంటున్నాడు.
1: మ్యాన్ డస్ యాక్షన్ ఫ్రమ్ డాన్ టు డస్క్.
0: కర్మలేని మానవుడు ఈ జగత్తు నుండి కాలరాడు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ హూ డజంట్ డూ ఎనీ యాక్టివిటీ.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడాను కర్మనే.
1: The breathing exercise is action.
0: మన దేహములో ప్రసరించేటువంటి యొక్క రక్తం కూడాను కర్మమయమైనటువంటిది.
1: The blood circulation is also an action.
0: కనుకనే కర్మను విస్మరించి ధర్మమును విశ్వసించడానికి అవకాశము లేదు.
1: Therefore, we cannot forget action and think of righteousness.
0: Kanuka Jaimini Maharshi deeniki karma jignasi yandu chakkani udaharanam andistu vachadu.
1: Therefore, Saint Jaimini gave many examples in this field of action.
0: Manamu nitya jeevitamulo grahastha dharmamulandu konni vantalanu manamu chesukuntuntam.
1: As a householder, in our daily routine, we make many preparations.
0: Oka pachadi manamu cheyalanukunte దీనికి కొన్ని పదార్థములు మనం ప్రోగు చేసుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు ప్రిపేర్ చట్నీ, యూ షుడ్ హ్యావ్ సమ్ మెటీరియల్.
0: ఒక కొబ్బరికాయ పచ్చడి చేయాలి.
1: యూ వాంట్ కోకోనట్ చట్నీ,
0: దీనికి మిరపకాయ కావాలి, చింతపండు కావాలి, ఉప్పు కావాలి, కొబ్బరి కావాలి.
1: యూ నీడ్ చిలీస్, టామరిండ్, సాల్ట్ అండ్ కోకోనట్.
0: ఈ పదార్థములన్నీ కూడా ప్రోగు చేసి
1: కలెక్టింగ్ ఆల్ ద మెటీరియల్,
0: మూడింటిని కలిపి
1: mixing them,
0: దీన్ని నూరినప్పుడే ఇది ఒక చట్నీ రూపొందుతుంది.
1: When you grind it, you'll get chutney.
0: ఇది కర్మ జిజ్ఞాస.
1: This is karma jignasa.
0: నాకు ఈనాడు చట్నీ కావాలి.
1: Today I want chutney.
0: అనుకున్నంత మాత్రమే ఇది సాధించడానికి వీలు కాదు.
1: Is not possible to have by thought.
0: పదార్థములు కూడా మనం ప్రోగు చేసుకోవాలి.
1: We have to collect material.
0: ఈ పదార్థములను ప్రోగు చేసుకోవటమే కాకుండా పదార్థముల యొక్క స్వరూపాన్ని ఏకత్వంగా నిర్మించుకోవాలి.
1: Not only collection, how to bring that form.
0: ఒట్టి మిరపకాయ తినడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఈట్ చిల్లీస్.
0: ఒట్టి ఉప్పును తినడానికి వీలు కాదు.
1: యు డోంట్ ఈట్ సాల్ట్.
0: ఒట్టి చింతపండును తినడానికి వీలు కాదు.
1: వి డోంట్ ఈట్ టామరిండ్.
0: మూడింటిని సమభాగములతో దీని సరైన రీతిగా దీని ఏకత్వం చేసినప్పుడే ఇది చట్నీ రూపంలో బయలు అప్పుడే తినడానికి వీలు అవుతుంది.
1: దే షుడ్ బి మిక్స్డ్ ఇన్ ప్రాపర్ ప్రపోర్షన్స్, దెన్ యూ కెన్ ఈట్ యాజ్ చట్నీ.
0: కనుకనే కర్మ జిజ్ఞాస అనేటువంటిది చట్నీ చేశాము.
1: దేర్ ఫోర్ the inquiry of action is preparation of chutney.
0: Chesinanta maatramna chaladu.
1: Is not enough if you prepare.
0: Dharma jignasa danini anubhavinchali, tini chudali.
1: Dharma jignasa is experience, you should eat.
0: Tini chucharu.
1: You have eaten.
0: Indulo uppu takkuva ani gurtincharu.
1: You have recognized that salt is less.
0: తక్కువైనటువంటి ఉప్పును తిరిగి దానికి చేర్చుకోవాలి.
1: Having noticed the salt is less, you must add.
0: ఈ చేర్చుకోవటమే బ్రహ్మ జిజ్ఞాస.
1: Adding that is inquiry of Brahman.
0: చట్నీ చేయటము,
1: ప్రిపరేషన్ ఆఫ్ చట్నీ,
0: రుచిని చూడటము,
1: టేస్టింగ్ ఇట్,
0: ఆ రుచి లోపల ఏది దోషము అనేటువంటి దాన్ని గుర్తించటము,
1: while tasting you know the
0: ఆ దోషాన్ని నిర్మూలం గావించడమే బ్రహ్మ జిజ్ఞాస.
1: Rectifying that which is short is Brahma jignasa.
0: అటులనే
1: similarly
0: ఈ మానవ జన్మమునందు
1: ఇన్ హ్యూమన్ లైఫ్
0: విహితమైనటువంటి కర్మలు ఆచరించి
1: పర్ఫార్మింగ్ వన్స్ ఓన్ రెస్పాన్సిబిలిటీ
0: ఆచరించినటువంటి కర్మలను అనుష్ఠానంలో ఉంచుకుని
1: ప్రాక్టీసింగ్ ఆల్ దీస్ యాక్షన్స్
0: ఈ అనుష్ఠానమునందు ఏ యొక్క లోపమున్నది అనేటువంటి దాన్ని గుర్తించి
1: అండర్స్టాండింగ్ వాట్ ఈస్ సంథింగ్ దట్ గోస్ రాంగ్
0: తీర్చుకోవటమే బ్రహ్మ జిజ్ఞాస.
1: రెక్టిఫికేషన్ ఆఫ్ ది మిస్టేక్స్ ఇస్ బ్రహ్మ జిజ్ఞాస.
0: మనము పుట్టినాము,
1: వి ఆర్ బోర్న్,
0: పంచభూతముల చేత కూడినాము,
1: వి ఆర్ ఇన్ కాంబినేషన్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్,
0: పంచకోశముల చేత చేరినాము,
1: వి ఆర్ ఇన్ ది కంపెనీ,
0: పంచాత్మను అనుభవిస్తున్నాము,
1: వి ఆర్ ఎక్స్‌పీరియన్సింగ్ ది ఫైవ్.
0: అనుభవించినప్పుడు
1: when we experience,
0: అనుభవించటమే ధర్మ జిజ్ఞాస.
1: The experience is ధర్మ జిజ్ఞాస.
0: ఈ అనుభవించిన తరువాత
1: after experience
0: ఇందులో శాశ్వత ఆనందము లేదు అని గుర్తించుకున్నాం.
1: You have recognized there is no permanent happiness.
0: ఆ శాశ్వత ఆనందం ఏమిటి?
1: What is this permanent happiness?
0: అది ఏ బ్రహ్మ తత్వము?
1: That is the nature of Brahma.
0: ఆ శాశ్వతానందమైనటువంటి బ్రహ్మ తత్వమును చేర్చుకోవటమే ఇది బ్రహ్మ జిజ్ఞాస.
1: To have that Brahman, the true bliss, is Brahma jignasa.
0: కనుక ప్రతి మానవునికి కర్మ జిజ్ఞాస ప్రారంభము, రెండవది ధర్మ జిజ్ఞాస, మూడవది బ్రహ్మ జిజ్ఞాస.
1: So in every man these three steps are there: action, karma jignasa, righteousness, dharma jignasa, and brahma jignasa.
0: కర్మ యొక్క కాండములు చక్రమంగా సామాన్య మానవులకు నిత్య జీవితంలో ఆచరణ రూపమైనటువంటి ఆనందాన్ని అందించే నిమిత్తమే జైమిని మహర్షి ఈ యొక్క పూర్వమీమాంసను కనిపెట్టారు, దర్శించారు.
1: టు గివ్ యూ ద కంప్లీట్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ద రియాలిటీ ఆఫ్ ది కర్మ జిజ్ఞాస, ద జైమిని ఇన్వెస్టిగేట్ ఇన్ ఫుల్ అండ్ థాట్ ఇట్.
0: ఈనాటి మానవుని యొక్క దృక్పథము,
1: ద వీక్నెస్ ఆఫ్ మ్యాన్ టుడే,
0: భౌతిక జీవితం పైననే అంకితమై ఉంటుండాలి.
1: ఇస్ జస్ట్ డెడికేటెడ్ టు ది ఫిజికల్ వరల్డ్.
0: కానీ మానవుడు ఈ భౌతిక జీవితమే సత్యమని విశ్వసించి,
1: మ్యాన్ బిలీవ్స్ దిస్ ఫిజికల్ వరల్డ్,
0: ఈ భౌతిక జీవిత ఆనందముల నిమిత్తమై
1: ఫర్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్,
0: అహోరాత్రులు కూడాను అనేక విధములైనటువంటి శ్రమలు పడుతున్నాడు.
1: హీ స్ట్రగల్స్ డే అండ్ నైట్.
0: కానీ ఈ శ్రమలు ఏమాత్రము తీరుటలేదు.
1: బట్ యట్ హీఈస్ నాట్ సాటిస్ఫైడ్.
0: ముక్తి చేర కోరి ముక్కోటి దేవతలను ఆరాధించుచున్నాడే కాని మానవుడు అంతర్ముఖమైనటువంటి యొక్క అశాంతిని మాత్రము దూరం చేసుకోలేకపోతున్నాడు.
1: టు అటైన్ లిబరేషన్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్ వర్షిపింగ్ 3 crores ఆఫ్ డైటీస్ బట్ ఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ గో ఇన్ వర్డ్.
0: నైతిక ధార్మిక ఆధ్యాత్మిక తత్వములను విస్మరించి
1: ఫర్గెటింగ్ మోరల్ రైచువస్ స్పిరిచువల్
0: భౌతికమైనటువంటి యొక్క జీవితం గడపడానికి ప్రయత్నం చేయటం చేతనే మానవుడు అనేక విధములైనటువంటి అశాంతులకు దుఃఖములకు నిరాశలకు గురి అయిపోయి కృషించి కుళ్ళి జీవిస్తున్నాడు.
1: యాజ్ ఇఫ్ యాజ్ హీ స్పెండ్స్ ఆల్ ద టైమ్ ఇన్ దిస్ ఫిజికల్ ట్రాన్సెంట్ వరల్డ్ హీ సఫర్స్ ఫ్రమ్ వేరియస్ మిజరీస్ యాంగ్జైటీస్.
0: కానీ ప్రతి మానవుడు కూడాను భౌతిక దేహమునే ఆధారంగా తీసుకుంటున్నాడే కాని ఈ దేహమునకు దీనికి తగినటువంటి యొక్క దివ్య శక్తికి కలిగిన సంబంధం ఏమిటి అనేటువంటిది ఎవ్వరూ విచారించడం లేదు.
1: Man just thinks of his physical body, but he doesn't think of divine power behind it.
0: ఎవరైనా ఒక వ్యక్తిని మీరు ఎవరయ్యా అని ప్రశ్నించండి చూద్దాం.
1: You put a question to anybody, who are you?
0: నేను పలాని రామయ్య, పలాని కృష్ణయ్య, పలాని రంగయ్య అని చెప్తుంటారు.
1: He will say, I'm so and so, రామయ్య, కృష్ణయ్య, రంగయ్య.
0: In
1: this world, he suffers from various miseries, anxieties.
0: కాని ప్రతి మానవుడు కూడాను భౌతిక దేహమునే ఆధారంగా తీసుకుంటున్నాడే కాని ఈ దేహమునకు

0: రామయ్య కృష్ణయ్య రంగయ్య.
1: ఈ రామయ్య కృష్ణయ్య రంగయ్య ఎవరిది? దేహాన్ని పురస్కరించుకుని తనను తాను పరిచయం గావించుకుంటున్నాడు.
0: రామయ్య కృష్ణయ్య రంగయ్య అండ్ సో ఆన్ బేసింగ్ ఆన్ ద నేమ్ గివెన్ టు ద బాడీ.
1: దేహమునకు పెట్టిన పేర్లే కాని తాను పుట్టినవి కాదు కదా.
0: ఇట్స్ ద నేమ్ గివెన్, హి హస్ నాట్ కమ్ డౌన్ విత్ దట్ నేమ్.
1: ఈ యొక్క పెట్టిన పేర్లను ఆధారంగా చేసుకుని తనను తాను ఇతరులకు పరిచయం చేసుకుంటున్నాడు.
0: బికాస్ ఆఫ్ ద నేమ్ గివెన్ టు హిమ్ హి ఇంట్రొడ్యూస్ హింసెల్ఫ్. సో
1: ఇంకా కొంచెం ఒక లోతులకు దిగి ఎవరండి మీరు గట్టిగా చెప్పండి అని ప్రశ్నించినప్పుడు
0: ఈవన్ గో డీప్ అండ్ సే హూ ఆర్ యూ సార్ టెల్.
1: నేను డాక్టర్, నేను లాయర్, నేను కేవలం వ్యాపారస్తుడను, నేను కేవలం ఒక విధమైనటువంటి యొక్క సేద్యం చేసుకునేటువంటి రైతును అని ఈ విధంగా తన వృత్తుల గురించి పరిచయం చేసుకుంటున్నాడు.
0: దెన్ దే స్టార్ట్ ఇంట్రొడ్యూసింగ్ ఐఎమ్ డాక్టర్ లాయర్ బిజినెస్ మెన్ ఫార్మర్ బేసింగ్ ఆన్ ద ప్రొఫెషన్.
1: ఈ లాయర్ అనేటువంటిది వృత్తికి సంబంధించిన పని కదా.
0: లాయర్ ఇస్ యువర్ ప్రొఫెషన్.
1: డాక్టర్ తాను ఒక వృత్తికి సంబంధించినటువంటి వాడు కదా.
0: డాక్టర్ ఇస్ యువర్ జాబ్.
1: వ్యవసాయస్తుడు తాను ఒక వృత్తికి సంబంధించినటువంటి వాడు కదా.
0: ఫార్మర్ ఇస్ ద వన్ దట్ హీ డస్ ఫార్మింగ్.
1: వ్యాపారము అతని యొక్క వృత్తి కదా ఇది.
0: బిజినెస్ ఇస్ ఆల్సో హిస్ ప్రొఫెషన్.
1: ఈ వృత్తులను గురించి తాను తాను పరిచయం చేసుకుంటున్నాడు ఈ యొక్క మానవుడు.
0: మ్యాన్ ఇంట్రొడ్యూస్ హింసెల్ఫ్ బేసింగ్ ఆన్ ద ప్రొఫెషన్.
1: మొదలు దేహాన్ని ఆధారంగా కొని దేహమునకు పెట్టినటువంటి పేరును ఆధారంగా తీసుకుని తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు.
0: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ హీ ఇంట్రొడ్యూస్ హింసెల్ఫ్ బేసింగ్ ఆన్ ద నేమ్ గివెన్ టు ద బాడీ.
1: రెండవ తూరి గట్టిగా అడిగినప్పుడు తన వృత్తులను ఆధారంగా చేసుకుని తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు.
0: లేటర్ వెన్ యు ఆస్క్ హిమ్ అగైన్ హీ ఇంట్రొడ్యూస్ హింసెల్ఫ్ బేసింగ్ ఆన్ ద జాబ్ హీ డస్.
1: కొంచెం గట్టిగా ఎవరండి మీరు అని గట్టిగా అడిగినప్పుడు
0: దెన్ యు ఆస్క్ అగైన్ హూ ఆర్ యూ.
1: నేను ఇండియన్, నేను అమెరికన్, నేను కెనేడియన్, నేను ఆఫ్రికన్ అని ఈ విధంగా దేశమును గుర్తించి పరిచయం చేసుకుంటున్నాడు తనకు తాను.
0: దెన్ ఇఫ్ యు ఆస్క్ హిమ్ అగైన్ హూ ఆర్ యూ హీ విల్ సే ఐఎమ్ ఇండియన్, అమెరికన్, కెనేడియన్, ఆఫ్రికన్ బేసింగ్ ఆన్ ద కంట్రీ టు విచ్ హీ బిలాంగ్స్.
1: కేవలం దేహాన్ని ఆధారంగా చేసుకుని పరిచయం చేసుకోవటం, వృత్తుల గురించి పరిచయం చేసుకోవటం, దేశాన్ని గురించి పరిచయం చేసుకోవటం, దేహ వృత్తి దేశముల యొక్క పరిచయములు తాను చేసుకుంటున్నాడే కాని తనను తాను పరిచయం చేసుకోవటం లేదు.
0: ఆల్ దీస్ ఇంట్రొడక్షన్స్ బేసింగ్ ఆన్ ద బాడీ, ది ప్రొఫెషన్ ఇన్ ది కంట్రీ ఆర్ జస్ట్ అవుట్ సైడ్, బట్ ఈస్ నాట్ ఇంట్రొడ్యూసింగ్ హింసెల్ఫ్ ప్రాపర్.
1: అయితే దీనికి సరైన జవాబు ఏమిటి?
0: దెన్ వాట్ ఈస్ ది కరెక్ట్ రిప్లై?
1: నీకు పేరు కాదు,
0: నాట్ నేమ్.
1: నీకు వృత్తి కాదు,
0: నాట్ ప్రొఫెషన్.
1: ఈనాడు నీవు వ్యాపారస్తుడిగా ఉండవచ్చును.
0: టుడే యూ మే బి ఎ బిజినెస్ మ్యాన్.
1: తిరిగి తాను ఇంకొక రకమైనటువంటి దీంట్లో ప్రవేశించవచ్చును.
0: లేటర్ యూ మే అండర్టేక్ డిఫరెంట్ జాబ్.
1: కనుక ఈ వృత్తులు శాశ్వతం కాదు.
0: ప్రొఫెషన్స్ ఆర్ నాట్ పర్మనెంట్.
1: నీ యొక్క దేశం శాశ్వతం కాదు.
0: ద కంట్రీ ఇస్ నాట్ పర్మనెంట్.
1: ఒక దేశంలో నీవు బ్రతకలేకపోయినప్పుడు మరొక దేశానికి కూడా నువ్వు ప్రవేశిస్తున్నావు.
0: ఇఫ్ యూ కాంట్ లివ్ ఇన్ వన్ కంట్రీ, యూ గో టు అనదర్ కంట్రీ.
1: కనుక సరైన జవాబు ఏమిటి?
0: What is correct reply?
1: నేను ఆత్మను.
0: I am ఆత్మ, true self.
1: నా దేహములో ఉన్నాను.
0: It is in the body.
1: నా వృత్తిలో ఉన్నాను.
0: Or in profession.
1: నా యొక్క దేశములో ఉంటున్నాను.
0: Or in the country.
1: కనుక దేశము, కాలము, వృత్తి మార్పు చెందినటువంటిది. త్రికాల పాద్యం, అది ఏ సత్యం.
0: Therefore that which is changeless, that which is indivisible in all the three times, past, present, future, is true.
1: ఇట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క సంకల్పాన్ని విస్మరించి
0: forgetting the thoughts which are eternal and permanent,
1: swasvarupani dooram gaavinchukoni
0: away from the true
1: bhautikamaina laukikamaina kunti yokka veetini aadharam cheskoni
0: basing on the physical secular world
1: tadwara taru parichayam gaavinchukuntunnadu prapanchaniki.
0: He is introducing himself to the world thus.
1: Prati manavulaku,
0: for every individual,
1: nenu naadi ee rendu padamulu kudanu baaludu modalukoni vruddhini varaku, stree modalukoni purushuni varaku, చెండాలను మొదలుకుని చక్రవర్తి వరకు సర్వులు ఎందుకు ఈ రెండు పదములు ఉచ్చరిస్తున్నారు?
0: ఆల్ అటర్ దీస్ టు ఐ అండ్ మైన్ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు ఎన్ ఓల్డ్ పర్సన్, ఉమెన్, మ్యాన్, అన్టచబుల్ టు ఎన్ ఎంపరర్.
1: నేను,
0: ఐ,
1: ఇది ఆత్మకు సంబంధించినటువంటి అర్థము.
0: దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆత్మ, ట్రూ సెల్ఫ్.
1: నాది, ఇది దేహమునకు సంబంధించినటువంటి అర్థము.
0: మైన్ రిలేట్స్ టు ద బాడీ.
1: కనుక నేను అనేటువంటిది సత్యమైన నిత్యమైన ఆత్మకు సంబంధించినటువంటిది.
0: సో ఐ రిలేట్స్ టు ఆల్ దట్ ఇటర్నల్.
1: అది దేహీ,
0: దట్ ఈస్ దేహీ ఇన్ డ్వెల్.
1: నాది అనేటువంటిది దేహము.

0: మైండ్ ఇస్ బాడీ.
1: దేహం అనేటువంటి యొక్క గది లోపల, దేహం అనేటువంటి యొక్క దీని లోపల, రథం లోపల దేహి అనేటువంటి వాడు కూర్చున్నాడు.
0: ఇన్ దిస్ బాడీ దర్ ఇస్ ఎ చారియట్, దర్ ఇస్ దిస్ చారియట్ దేహి.
1: దేహి అనేటువంటి యొక్క గూడులో ఉండినప్పుడు దేహి దేహమనేటువంటిదిగా గూడు తయారవుతుంది.
0: When the indweller is there, the body will be the house.
1: ఇంట్లో నీవు ఉండినంత మాత్రమున ఇల్లు నేనని చెప్పుకుంటావా?
0: Just because you are in the house, can you claim ownership?
1: ఇది నా ఇల్లు అంటావే కానీ నేనే ఇల్లు అని ఎవరు చెప్పలేరు.
0: You say this is my house, you don't say I am the house.
1: కనుక ఈనాడు దేహమనేటువంటి యొక్క ఇంటి లోపల నీవు నివసిస్తూ దేహమే నేననుకుంటున్నావు. ఇది ఎంత అజ్ఞానం.
0: Today you live in this house of the body, but you identify yourself with this house. What ignorance it is.
1: కారులో నీవు ప్రయాణం చేస్తూ కారే నీవని చెప్పగలవా?
0: While traveling in car, can you say that you are the car?
1: నా కారు.
0: This is my car.
1: అదే రీతిగా దేహమనేటువంటి రథం లోపల రథికుడుగా నీవు ఉంటున్నావు.
0: Similarly, the body that is a chariot, you are the charioteer.
1: నీకు ఈ దేహమునకు ఏమాత్రం కూడా సంబంధం లేదు.
0: There is no relationship whatsoever between you.
1: రథమును ఒక వైపున వదలి నీవు ఇంకొక కార్యం చేసుకోవచ్చు.
0: You can leave the chariot and take another.
1: ఇంటిని వదలి నీవు పరదేశమునకు ప్రయాణం కావచ్చు.
0: You can leave your house and go to a foreign country.
1: కనుక ఆ ఇల్లుని నేమని అనుకోవటమే పెద్ద అజ్ఞానము.
0: To consider yourself that I am the house is ignorance.
1: దేహము లోపల అనేక అంగములు ఉన్నాయి.
0: In our body there are so many limbs.
1: కన్ను ఉంది, చెవులు ఉంది, ముక్కు ఉంది, నోరు ఉంది, చేతులు ఉంది, కాళ్ళు ఉంది.
0: They are present, the eyes, the ear, the nose, the mouth and legs.
1: ఇవన్ని చేరినదే దేహం కాని
0: the body is the combination of all.
1: కన్నుకు కన్ను ఒక దేహం అని చెప్పడానికి వీలు కాదు.
0: We cannot separate out eye.
1: ఒక చెవు మాత్రమే దేహం కానేరదు.
0: We cannot identify the body with the ear.
1: కనుక ఈ అన్ని ఇంద్రియముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే దేహము.
0: The combination of all the limbs is the body.
1: కనుక జగత్తునందు కలిగినటువంటి మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ ఈ అన్నింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే ఆత్మ.
0: The Atma true self is the combination of the mind, the intellect, the ego.
1: దేహములో ఉన్నది ఆత్మ.
0: It is present inside.
1: మనసులో ఉన్నది ఆత్మ.
0: In the mind is present.
1: బుద్ధిలో ఉన్నది ఆత్మ.
0: ఆత్మా ఇస్ ఇంటెలెక్ట్.
1: అంతఃకరణలో ఉన్నది ఆత్మ.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద సెన్సెస్.
1: ఇవన్నీ ఆత్మ యొక్క ప్రబోధ చేతనే, ప్రసక్తి చేతనే ఈ యొక్క అన్ని ఇంద్రియములు కూడాను పనిచేస్తూ ఉన్నాయి.
0: బికాస్ ఆఫ్ ద ప్రాంప్టింగ్స్ ఆఫ్ ద సెల్ఫ్ ద డిఫరెంట్ లిమ్స్ వర్క్.
1: చక్కని ఉదాహరణ,
0: ఎ గుడ్ ఎగ్జాంపుల్.
1: కారు లోపల
0: ఇన్ ఎ కార్
1: స్టేరింగ్ ఉంటుండాలి.
0: దర్ ఇస్ స్టేరింగ్.
1: క్లచ్ ఉంటుండాలి.
0: దర్ ఇస్ క్లచ్.
1: బ్రేక్ ఉంటుండాలి.
0: బ్రేక్.
1: ఇంకా అనేక రకమైనటువంటి అంగములంతా ఉంటున్నాయి.
0: దర్ డిఫరెంట్ పార్ట్స్.
1: ఈ హారన్ ఉంటుండాలి.
0: దర్ ఇస్ హారన్ టూ.
1: కానీ ఇవన్నీ దేనికి అవి పనిచేస్తున్నాయా?
0: Do they work apart from each other?
1: నీవు కారులో ప్రయాణం అవుతుంటే హార్న్ దాని పాటికి అది వాగుతుందా?
0: If you go in a car, do you expect the horn?
1: స్టీరింగ్ దాని పాటికి అది తిరుగుతుందా?
0: Does the steering work itself?
1: దీనికి డ్రైవర్ ఉన్నాడు అక్కడ.
0: There is a driver there.
1: ఈ డ్రైవర్ ఏ దీనిని అన్నిటిని కూడా వెలిగిస్తున్నాడు, నడిపిస్తున్నాడు.
0: It is the driver that drives and operates.
1: కనుక ఆ డ్రైవరే ఆత్మ.
0: The driver is ఆత్మ.
1: ఏకమనే రథమునందు ఆత్మ అనేటువంటి డ్రైవర్ ఉంటుండి కన్నుల ద్వారా చూస్తూ చూపిస్తున్నాడు, చెవుల ద్వారా వినిపిస్తున్నాడు, నోటి ద్వారా పలికిస్తున్నాడు, చేతుల ద్వారా చేయిస్తున్నాడు.
0: ద ఇన్వెలర్ ద టూ సెల్ఫ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ. ఇట్ విల్ మేక్ యువర్ ఐ సీ, విల్ మేక్ యువర్ ఇయర్ లిసన్, అండ్ విల్ మేక్ యువర్ మౌత్ స్పీక్.
1: చిన్న ఉదాహరణ మీరు చూడండి.
0: టేక్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఈ డ్రైవర్ ఈ దేహంలో ఉండినప్పుడే ఈ యొక్క దేహంలో ఉండినటువంటి సర్వాంగములు కూడాను తమ తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాయి. So
0: long the driver is in the body, all limbs do their action.
1: ఈ దేహము నుండి ఈ డ్రైవర్ వదిలిపోయినప్పుడు
0: ద మూమెంట్ డ్రైవర్ గెట్ అవే ఫ్రమ్ ద బాడీ,
1: అదే కన్నులు ఉంటున్నాయి ఇక్కడ.
0: ద వెరీ సేమ్ ఐస్ ఆర్ దేర్.
1: చూడగలుగుతున్నాయా?
0: ఆర్ దే ఏబుల్ టు సీ?
1: అదే చెవులు ఉంటున్నాయి, వినగలుగుతున్నాయా?
0: వెరీ సేమ్ ఇయర్స్ ఆర్ దేర్.
1: అదే నోరు నాలుక ఉంటుండాలి.
0: ద సేమ్ మౌత్ అండ్ టంగ్ ఆర్ దేర్. డు దే స్పీక్?
1: అదే చేతులు ఉంటున్నాయి, పనులు చేయగలుగుతున్నాయా?
0: సేమ్ హ్యాండ్స్ ఆర్ దేర్. డు దే యాక్టివ్?
1: ఏ మాత్రము చేయటం లేదు.
0: నథింగ్ వాట్ ఎవర్.
1: సర్వాంగములు కూడాను స్తంభించిపోయినాయి.
0: All limbs come to stand still.
1: జడమైపోయినాయి.
0: They become inert.
1: కాబట్టి ఇంతకు పూర్వము వీటినన్నింటినీ చూపించటము, వినిపించటము, పలికించటము, చేయించటము ఏది చేస్తూ ఉండినది?
0: So what is it that does? The seeing, listening, talking.
1: ఆ యొక్క ఆత్మ అనేటువంటి యొక్క మాస్టరే, యజమానుడే ఇన్ని పనులు చేస్తూ వచ్చాడు.
0: It's only the master, the owner, the atma that does all this activity.
1: అతను ఈ దేహములో ఉండినంత వరకును అతన్నే శివం శివం శివం.
0: So long he is in the body, he is called Sivam Sivam.
1: Sivam, ee deham. ಮೊದಲ್ತಾನೆ ಇದಂತ ಸೇವಂ ಸೇವಂ ಸೇವಂ.
0: ದ ಮೂಮೆಂಟ್ ಸಿವಂ ಗೆಟ್ಸ್ ಔಟ್ ಆಫ್ ದಿಸ್ ಬಾಡಿ ಇಟ್ ಇಸ್ ಸೇವಂ ದ ಡೆಡ್ ಬಾಡಿ.
1: ಕನುಕ ಎವರು ಉಂಟೇ ಶಿವಮು, ಎವರು ಲೇಕಪೋತೆ ಸೇವಂ.
0: ವೆನ್ ಯು ಕಾಲ್ ಹಿಮ್ ಶಿವಂ, ವೆನ್ ಯು ಕಾಲ್ ಇಟ್ ದ ಡೆಡ್ ಬಾಡಿ.
1: ಆತ್ಮತತ್ವನೇಟುವಂತಿದ್ದು ಈ ದೇಹಂ ನಂದು ಸರ್ವಾಂಗಮನ ಚೇತನು ಪರಿಚಯಿಸುತ್ತಿರುವಂತ ವರೆಗೂ ಇದು ಶಿವಮೇ.
0: So long there is Atma that making the limbs work, it is Sivam.
1: Kana.
0: So.
1: Manamu. Yavaramu ani chakkaga manu vichara chesukunte ivanni kudunu panimuttu maatrame kaani neevu avi kaadu.
0: When we inquire clearly, who am I, that all the limbs are instruments, you are not that.
1: Deeniki manasu undi.
0: Mind.
1: Buddhi undi.
0: Intellect.
1: Samskaramu.
0: And also the culture.
1: Atma yokka swarupamu ee moodinti yokka cherika.
0: Atma is a combination of these three.
1: Manasu chesetuvanti pani emiti?
0: What is it that mind does?
1: Sankalpamulu cheyatamu.
0: Thinking.
1: Dalini. Aneka vidhamainatuvanti yokka mananamulu cheyatamu.
0: Recapitulate again.
1: Karukane mananam cheyatam chetane mananatrala sammilitaha iti mantraha annaru.
0: As it
1: adhe mananam.
0: The recapitulation is the mind.
1: Inka sankalpa vikalpaatmakam manaha annaru.
0: The mind is also a bundle of thought.
1: Sankalpa vikalpalu jarapatame ee manasu yokka tattvamu.
0: The nature of the mind is to think.
1: Mananamu cheyatame manasu yokka gunamu.
0: The quality of the mind is to recapitulate.
1: Ee atma dwarane ee manasu kudanu ee vidhamainatuvanti karmalu aacharistu unnai.
0: The mind functions with the help of
1: buddhi,
0: atma, intellect.
1: Ee buddhi anetuvanti emiti?
0: What is this intellect?
1: Idi kudanu atma yokka parimutte.
0: Is also instrument of atma.
1: Nityanitya visha parisilana chestundadi.
0: It discriminates that which is temporary and permanent.
1: Yedi satyamu yedi asatyamu ani nirnayam chestundadi.
0: It decides what is true and false.
1: Nirnaya shakti, vicharana shakti, vijnana shakti, ee moodu shaktulato koodinatvantide ee buddhi.
0: Intellect has three faculties: discretion, discrimination and wisdom.
1: Inka samskaram ante emiti?
0: Then what do you mean by refinement?
1: Punarjanmamunaku punadiga undetvantide ee samskaramu.
0: That which forms the basis for the rebirth is samskara.
1: ఈ పునర్జన్మమునకు ఏది సంస్కారం అనగా మన జీవితములో ఏ విధమైనటువంటి కర్మలు ఆచరిస్తున్నామో అవి విత్తన రూపంలో రూపొంది పునర్జన్మమునకు అవే తిరిగి మొక్కలుగా వస్తున్నాయి.
0: All the actions we do here, they will be present in the form of seeds and they will be the basis for rebirth.
1: జీవిత కాలములో చేసినటువంటి స్మరణ అంతకాలములో ఆధారణ అన్నారు.
0: So what you do, the smarana, the chanting Lord's name, is that comes as refuge later.
1: కరుణ జీవిత కాలములో మనము మంచి కార్యములు చేయాలి.
0: Therefore in lifetime we should do good.
1: జీవిత కాలములో మనం పవిత్రమైనటువంటి మార్గములో ప్రవేశించాలి.
0: In our lifetime we should tread on sacred path.
1: భగవద్చింతనము చేస్తూ రావాలి.
0: We should think of the Lord.
1: ఇవన్నీ చేయటం వల్లనే,
0: because of all this,
1: అంతిమలో కూడా అవే మన యొక్క స్మరణకు వస్తుంటాయి.
0: At the end they come to our mind.
1: దేయో హి జ్ఞానం అభ్యాసాత్ నానా ధ్యానం విశిష్యతి ధ్యానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశాంతి అనంతరం. మన యొక్క అభ్యాసములను పురస్కరించుకునియే అంత్యము లోపల ఇవే మనకు ఆదర్శంగా రూపొందుతాయి, ఆధారంగా రూపొందుతాయి.
0: బేసింగ్ ఇన్ అవర్ హ్యాబిట్స్ అండ్ ప్రాక్టీసెస్ దే విల్ బి ద బేసిస్ లేటర్ టువర్డ్స్ ద ఎండ్.
1: చిన్న ఉదాహరణ మీరు చూడండి.
0: టేక్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మీరు జీవిత కాలం లోపల నిరంతరం ఏదో జపం చేస్తూ ఉంటావు.
0: Throughout your lifetime you do japa.
1: ఈ జపం చేయటము అభ్యాసం అయిపోయింది.
0: It has become a practice.
1: కానీ నీకు అంకాంక్ష వచ్చినప్పుడు కూడా వేళ్ళు ఆడుతూనే ఉంటాయి.
0: Towards the end also you start moving your fingers.
1: ఎవరితో నీవు మాట్లాడుతుంటే దాని పాటికి అవి వేళ్ళు ఆడుతూ ఉంటాయి. ఇది అభ్యాసం చేత వచ్చినటువంటివి.
0: While talking with others also you start moving your fingers. It has come out of practice.
1: ఇంకా కొంతమంది,
0: some others,
1: స్నఫ్ వేసుకోవటం చాలా అలవాటుగా ఉంటుంది.
0: They have got the habit of using snuff.
1: వీరికి అన్కాన్షియస్ లో కూడా ఈ చెయ్యి నేను ముక్కు దగ్గరికి పోతుంటాను.
0: ఇన్ అన్కాన్షియస్ స్టేట్ ఆల్సో
1: జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానం కూడా అట్లే అభ్యాసంతో లభ్యమవుతుంది.
0: బికాస్ ఆఫ్ ద ప్రాక్టీస్ ద హ్యాండ్స్ విల్ గో టువర్డ్ ద నాస్ట్రిల్స్.
1: అభ్యాసం ఏ రీతిగా మనకు ఒక స్థిరమైనట్టుగా నిలిచిపోయినాయో అటులనే సదభ్యాసం కూడా మనకు స్థిరంగా నిలిచిపోతాయి.
0: జస్ట్ ఎస్ బ్యాడ్ హ్యాబిట్స్ హావ్ కమ్ టు స్టే విత్ us, ద గుడ్ హ్యాబిట్స్ టూ విల్ బి విత్ us.
1: కనుకనే మనము మంచి అభ్యాసములు జీవితంలో అభ్యసించాలి.
0: So we should cultivate good habits.
1: ఈ యొక్క మంచి అభ్యాసముల చేతనే మంచి జన్మ మనకు ప్రాప్తిస్తుంది.
0: Through these good habits we'll have good birth.
1: కనుక జీవితములో మనకు అనేక రకములైనటువంటి యొక్క మార్గములను ప్రబోధిస్తూ వచ్చింది పూర్వమీమాంస కర్మ మార్గమును పురస్కరించుకుని.
0: This దర్శన పూర్వమీమాంస taught many sacred paths basing on the
1: ఈ కర్మకాండ జననము మొదలుకొని మరణము వరకు కూడాను భారతీయులు ఇది ఒక కర్మకాండగా మనం ఆచరిస్తూ వస్తున్నాం. నామకరణము, అక్షరాభ్యాసము, ఇవన్నీ కూడా చెవులు కుట్టటము, ఇవన్నీ కూడా చాలా ఒక కర్మకాండగానే మనం అనుభవిస్తున్నాము.
0: We experience all this by way of rituals right from birth till the end.
1: ఇవన్నీ వేదవిహితమైన ఈ యొక్క కర్మలు.
0: They are all prescribed by Veda.
1: ఈ కర్మలలో ఏది ప్రధానము ఏది కాదు అనేటువంటిది కూడాను ఈ జైమిని మహర్షి చక్కగా పరిశోధన చేశాడు.
0: Jaimini inquired clearly what is main and what is not.
1: దేహమే అశాశ్వతము.
0: Body is temporary.
1: కానీ అశాశ్వతమైనటువంటి దేహం ఆచరించినటువంటి యొక్క కర్మలన్నీ శాశ్వతం కాగలవా?
0: But do the actions performed by the temporary body, can they ever be permanent?
1: కాదు, కాదు.
0: No.
1: కానీ
0: but
1: ఈ కర్మ కాయమనేటువంటిది ఏదో కర్మలు ఆచరిస్తూనే పోవాలి.
0: But the body has to indulge in some activity.
1: ఇవి శాశ్వతములు కాకపోయినప్పటికీ
0: though they are not permanent,
1: మన సంస్కారం నిమిత్తమై
0: because of the refinement of the
1: mind, ఈ కాయము కొన్ని కర్మకాండలను అనుభవిస్తూనే రావాలి.
0: Through this body we should experience all actions.
1: ఈ దేహము మంచి కర్మకాలు చేసినప్పుడే
0: when the body
1: మంచి ఫలితము మనసులో ప్రవేశిస్తుంది.
0: When the body does good actions, you will have good results.
1: కనుక కర్మలు మనం ఆచరించడం అంత గొప్పతనం కాదు.
0: So it's not great to do any good action.
1: ఏమిటి చేస్తున్నాము ఈనాడు మనం కర్మకాండ?
0: What are we doing now?
1: స్నానం చేయాలి.
0: We should take bath.
1: ఈ స్నానం దేని కోసం చేస్తున్నాము?
0: Why do you have bath?
1: శరీర శుద్ధం కోసం చేస్తున్నాము.
0: For purity of the body.
1: కేవలం శరీర శుద్ధం మాత్రమే ప్రధానం కాదు.
0: The purity of the body is not important.
1: మానసికాన్ని కూడా శుద్ధం చేయాలి.
0: The mind also should be pure.
1: కనుకనే అంతర్బహిర్శుద్ధి అన్నారు దీనికి.
0: This is called purity of the outer and inner.
1: దేహమునే మనం పరిశుద్ధం చేసుకునే లేనటువంటి ఒక అసక్తులమైనప్పుడు ఇంకా మనసుని ఏ రీతిగా శుభ్రం చేసుకోగలం?
0: When we are not in a position to keep the body pure, how do you keep the inner one pure?
1: సోంబేరి సన్యాసి ఉంటున్నాడు.
0: Here is a celibate. A lazy ascetic.
1: అతనికి ఆకలైంది.
0: He is hungry.
1: అతను ఒక ఇంటికి వచ్చి ఒక ఇల్లాలను భవతి భిక్షాందేహి అమ్మా నాకు ఆకలిగా ఉంటుండాలి కొంచెం అన్నం పెట్టండి అన్నాడు.
0: He approached at the doorstep and said, Oh mother, I am hungry, give me food.
1: ఆ స్త్రీ మహా వేదాంతి.
0: That woman is a great philosopher.
1: భారతీయ సంస్కృతి ఎంత కూడా చక్కగా గుర్తించినటువంటి స్త్రీ.
0: She has recognized the culture of Bharat clearly.
1: నాయన అతిథిని అభ్యాగతులను ఆదరించటము మా గృహస్థుల ధర్మము.
0: He said, It is proper for all householders to receive the guests.
1: మీరు కాలం కాని కాలంలో మా ఇంటికి వచ్చారు.
0: You have come at an odd time.
1: తక్షణమే నేను దీనికి తగినటువంటి యొక్క ప్రయత్నం చేస్తాను, అన్నం చేస్తాను. ఇది ఒక ప్రక్కనే ఒక నది ఉంటుండాలి, దాంతో పోయి మీరు స్నానం చేసుకుని రాపోండి, తక్షణమే నీకు రెడీ చేసి పెడతాను అన్నం అనేది.
0: He said, I'll cook for you. It will take some time. There is a river very close by. You go and have your bath, she said.
1: వీడు ఒక దొంగ వేదాంతి.
0: He is a false philosopher.
1: స్నానం చేయడానికి వాడికి ఇష్టం లేదు. సోంబేరి.
0: He is perfectly lazy. He is not willing to have bath.
1: చెప్పాడు, అమ్మా మాబోటి సన్యాసులకు గోవిందేతి సదా స్నానం అన్నాడు.
0: He said, for all ascetics of my type, repeating Lord's name is bath.
1: గోవింద నామమే నాకు స్నానం అమ్మా అన్నాడు.
0: Chanting Lord's name is very bath to us.
1: ఆ స్త్రీ చాలా క్లెవర్ లేడీ.
0: That lady.
1: తెలివితేటలు కలిగినటువంటి స్త్రీ.
0: That lady is very intelligent.
1: ఓ వీడెవడో చాలా సోంబేరిగా ఉంటున్నాడు, ఈ సంస్కారము కర్మ సిద్ధాంతాన్ని గుర్తించినటువంటి వాడు కాదు వీడు, ఏదో దొంగ సన్యాసి అని గుర్తించింది.
0: She could understand. That is a false renunciant.
1: వీనికి సరియైన బుద్ధి చెప్పాలని
0: to teach him a lesson.
1: నాయన గోవిందేతి సదా భోజనం వెళ్లి రాండి అనింది.
0: She also said, chanting Lord's name is food, better you go.
1: గోవిందేతి సదా స్నానం అయినప్పుడు గోవిందేతి సదా భోజనం ఎందుకు కాకూడదు?
0: If chanting Lord's name is bath, why not food?
1: చూసారా, ఇలాంటి వారు ఈనాడు అధికమైపోతున్నారు.
0: Such sort of people are many today.
1: కొన్ని కర్మలు ఆచరించడానికి చాలా సోంబేరితనం.
0: They are very lazy.
1: తమో గుణం అధికమైపోతుంది.
0: They are very lazy. They don't do certain actions.
1: కనుక వారికి అవసరమైనటువంటి దానినే సత్యమని భావిస్తారు, కానీ
0: they take it as truth.
1: ఏవి నిత్యమైనటువంటి వాటిని మాత్రము అవసరంగా వినియోగించుకోరు.
0: They don't make use of those things that are eternal.
1: ఈ విధమైనటువంటి దీంట్లోపల ఈనాటి కర్మకాండ చాలా అపవిత్రమవుతూ వచ్చింది.
0: All rituals today have become unsacred.
1: కనుక నీవు కర్మలు ఆచరించినా ఆచరించకపోయినప్పటికీ మనస్సును శుద్ధి గావించుకోనాయన.
0: So whether you do these rituals or not, purify your mind.
1: ఈ మనస్సును శుద్ధి గావించుకునే నిమిత్తమై
0: to purify the mind,
1: దైవ చింతన అత్యవసరము అన్నారు.
0: Thinking of Lord is most essential.
1: కేవలము ఈ ప్రకృతి,
0: this nature,
1: ఈశ్వర సృష్టి కాదు,
0: is not God's creation.
1: ఇది సహజము అని కొంతమంది వాదిస్తూ వచ్చారు.
0: Some say it's not God's creation, it's natural. Some argue that way.
1: కర్త లేక కార్యం ఏర్పడదు.
0: Without a cause there cannot be effect.
1: Poolu soodi daramundi pushpamala talaguna.
0: There are flowers, there's a needle and thread. Can it be a garland?
1: Haram katteetvanti vyakti okadu undali kada.
0: Should there not be one that would make a garland?
1: ఏమిటిది? జడం ఉంది, చైతన్యం ఉంటుండాలి. మ్యాటర్ ఉంది, ఎనర్జీ ఉంది.
0: దేర్ ఇస్ మ్యాటర్ అండ్ ఎనర్జీ.
1: కానీ రెండింటి యొక్క చేరిక చేసేటువంటి వాడు ఒకడు ఉండాలి కదా.
0: షుడ్ దేర్ నాట్ బి వన్ దట్ వుడ్ కంబైన్ టు.
1: ప్రవృతి నూనె ఒత్తిగలదు, దీపపు వెలుగు కలుగునా.
0: దేర్ ఇస్ ఎ కంటైనర్, ద ఆయిల్ అండ్ ద విక్, డు యు గెట్ ద లైట్.
1: ఎవరైనా ముట్టించేవారు ఒకడు ఉండాలి.
0: దేర్ షుడ్ బి సమ్ వన్ టు లైట్.
1: స్వర్ణము ముత్యాలు గలవు, రత్నాలు గలవు, సొమ్ములు నిర్మాణమగున.
0: ద గోల్డ్ జెమ్స్ అండ్ డైమండ్స్ ఆర్ దేర్, డు యు గెట్ జ్యువెలరీ.
1: చేసేటువంటి వాడు ఒక ఉండాలి కదా.
0: దేర్ షుడ్ బి మేకర్.
1: విద్య కలదు, బుద్ధి కలదు, నేర్పేటువంటి గురువు లేక ఇది ఎట్లా నేర్చుకోగలదు.
0: దేర్ ఇస్ ఎడ్యుకేషన్, దేర్ ఇస్ ఇంటెలెక్ట్, దేర్ షుడ్ బి టీచర్.
1: బోర్డు పైన ఈ విధంగా రాసి ఇది రాసవచ్చును, కానీ విద్యార్థులు అడిగి ఏమిటి రాదు అంటే ఏమీ చెప్పలేడు.
0: యు మే రైట్ ఎ లెటర్ ఆన్ ద బోర్డ్ ఇఫ్ యు హావ్ ది స్టూడెంట్.
1: అక్షరం ఉంది,
0: దేర్ ఇస్ లెటర్.
1: అక్షరంలో అర్థం ఉంది,
0: దేర్ ఇస్ మీనింగ్ ఇన్ ద లెటర్.
1: అక్షరంలో శబ్దం ఉంది,
0: దేర్ ఇస్ సౌండ్.
1: కానీ అలాంటి అక్షరములకు అలాంటి శబ్దం ఉపయోగించాలి అని చెప్పేటువంటి గురువు ఒకరు ఉండాలి కదా.
0: దేర్ షుడ్ దేర్ నాట్ బి టీచర్ టు టెల్ ద సౌండ్ అండ్ ద మీనింగ్ ఇన్ ద లెటర్.
1: ఇది ఏ,
0: దిస్ ఇస్ లెటర్ ఏ.
1: ఇది బి,
0: దిస్ ఇస్ బి.
1: ఇది సి,
0: దిస్ ఇస్ సి.
1: యొక్క స్వరూపాన్ని చక్కగా నిరూపించి చెప్పేటువంటి గురువు ఒకడు కావాలి.
0: Absolutely a teacher is needed to show the name.
1: ABCD అక్షరాలు ఉంటున్నాయి.
0: There ABCD letters.
1: ఏ దేన్ని ఏ అనాలో, దేనిని బి అనాలో, దేనిని సి అనాలో చెప్పేటువంటి వాడు ఉండాలి కదా.
0: So there not be one who will tell, who should tell us what is A, what is B, what is C.
1: అలాంటి వాడే గురువు అన్నారు.
0: He is true guru, preceptor.
1: ఈ గురువు ఏ విధంగా ఉండాలి?
0: How he should be.
1: తాను తాను తెలుసుకున్నటువంటి వాడిగా ఉండాలి.
0: He should know himself.
1: సద్గుణంబులు సద్బుద్ధి సత్య నిరతి భక్తి క్రమశిక్ష కర్తవ్య పాలనములు నేర్పునదే విద్య.
0: గుడ్ క్వాలిటీస్, గుడ్ ఇంటెలెక్ట్, ద ట్రూత్, డివోషన్, రెస్పాన్సిబిలిటీ అండ్ డిసిప్లిన్ ఆర్ టాట్ బై దాట్ ఎడ్యుకేషన్.
1: ఈ జైమిని అనేటువంటి కర్మకాండలు ఇవన్నీ ప్రత్యక్షమైనటువంటిగా నిరూపిస్తూ వచ్చాడు.
0: జైమిని టాట్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఇన్ ద ట్రూ పర్స్పెక్టివ్.
1: ఈ నిర్మలత్వములకు ఇవన్నీ కూడా ఆధారం అన్నాడు.
0: ఫర్ ప్యూరిటీ ఆల్ దీస్ ఆర్ నీడెడ్.
1: ఇవన్నీ కూడా లేకపోయినప్పుడు ఈ యొక్క పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని అర్థం చేసుకోలేరన్నాడు.
0: వితౌట్ దీస్ థింగ్స్ యూ కెనాట్ అండర్స్టాండ్ ద డివినిటీ విచ్ ఇస్ ఆల్ ప్యూరిటీ.
1: పైన సూర్యుడు ఉన్నాడు,
0: దేర్ ఇస్ సన్ అబౌవ్.
1: నీవు కింద ఉన్నావు,
0: యు ఆర్ డౌన్ బిలో.
1: కానీ కొన్ని మేఘములు వచ్చి ఆ సూర్యుని కప్పివేసింది.
0: సమ్ క్లౌడ్స్ హావ్ కవర్డ్ సన్.
1: ఈ యొక్క క్లౌడ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి?
0: వేర్ ఫ్రమ్ ద క్లౌడ్స్?
1: సూర్యుడి నుండినే పుట్టాయి.
0: క్లౌడ్స్ ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ సన్.
1: సూర్యుని నుండి పుట్టినటువంటి యొక్క మేఘములు సూర్యునే కప్పివేసింది.
0: క్లౌడ్స్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ సన్ విల్ కవర్ ద వెరీ సేమ్ సన్.
1: అయితే ఈ క్లౌడ్స్, ఈ మేఘములు శాశ్వతమైనవా? కాదు, కాదు.
0: However, these clouds, are they permanent? No.
1: అశాశ్వతమైనవే.
0: Not temporary.
1: అంత మాత్రం చేత నీ మనసును మార్చుకోకూడదు.
0: ఫర్ దట్ రీజన్ యూ షుడ్ నాట్ చేంజ్ ద మైండ్.
1: ఓపిక పట్టు.
0: యూ షుడ్ బి పేషెంట్.
1: నీ ఆత్మజ్ఞానములకు అజ్ఞానమైనటువంటి మేఘం కప్పివేసింది.
0: ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ ఈస్ కవర్డ్ బై ఇగ్నోరెన్స్.
1: అంత మాత్రం చేత నీవు నిరుత్సాహములకు అవకాశం ఇవ్వద్దు.
0: నెవర్ గివ్ స్కోప్ ఫర్ డిస్కరేజ్మెంట్.
1: ఓపిక పట్టుకో.
0: Wait patiently.
1: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్, కదిలిపోయే మేఘములే కానీ స్థిరమైనవి కాదు.
0: దే ఆర్ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్, దే కమ్ అండ్ గో, నాట్ పర్మనెంట్.
1: శాంతము అత్యవసరము.
0: So peace is most essential.
1: నీవు కొంచెం ఓపికను సాధించు.
0: Be patient.
1: తక్షణమే ఈ మేఘములు కదిలిపోతాయి, ఆ సూర్యుడు కనిపిస్తాడు.
0: Immediately clouds will vanish, you will see the sun.
1: కనుక ఈ ఓపికను ప్రసాదించేటువంటి యొక్క మార్గాన్ని కూడాను ఈ యొక్క పూర్వమీమాంస ప్రబోధిస్తూ వచ్చింది.
0: This darshana purvamimamsa teaches this patience.
1: నిత్య జీవితంలో మానవుడు ఏ ఏ విధమైనటువంటి సమయం నందు ఏ ఏ విధమైనటువంటి కర్తవ్యాలను అంతరించి ఈ కర్తవ్యాలకు తగినటువంటి అడ్డు వచ్చినప్పుడు నిన్ను ఏ విధంగా దీన్ని దూరం చేసుకోవాలి అనేటువంటి మార్గాన్ని కూడా చక్కగా బోధిస్తూ వచ్చింది.
0: ఇన్ అవర్ డైలీ లైఫ్ వాట్ ఆల్ ద యాక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ డ్యూటీస్ డిశ్చార్జ్ బై మ్యాన్ హౌ టు గెట్ అవే ఫ్రమ్ ద ఆబ్స్టకల్స్ ఆన్ ద వే ఈజ్ టాట్ బై దిస్.
1: దుఃఖం కలిగింది,
0: యు ఫీల్ మిజరబుల్.
1: ఆ దుఃఖంనే నీవు ఎక్కువగా స్మరించవద్దు.
0: యూ షుడ్ నాట్ థింక్ ఆఫ్ మిజరీ.
1: సుఖాన్ని స్మరించు.
0: థింక్ ఆఫ్ హ్యాపీనెస్.
1: దుఃఖం దూరం అవుతుంది.
0: దెన్ యుల్ బి అవే ఫ్రమ్ మిజరీ.
1: ఈ విధమైన ఉపాయములు కూడా దీనికి బోధిస్తూ వచ్చింది.
0: ఇట్ ఆల్సో స్టార్ట్ టీచింగ్ నాక్ ఆల్సో.
1: అజ్ఞానం వచ్చింది.
0: యు ఆర్ ఇగ్నోరెంట్ నౌ.
1: ప్రజ్ఞానాన్ని కొంతవరకు నువ్వు పరిశోధన సల్పు.
0: యు ఇన్వెస్టిగేట్ ద నాలెడ్జ్.
1: ఏదో ఒకరిపైన కోపం వచ్చింది, తక్షణమే నీవు వాక్ లో ప్రవేశపెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బుద్ధ తిక్కు తిట్టవద్దు.
0: ఇమీడియట్లీ డోంట్ స్పీక్ ఆల్ వర్డ్స్ దట్ యు ఫీల్ సర్వ్.
1: వాడిపైన కోపం వచ్చింది,
0: యువర్ యాంగ్రీ ఆన్ హిమ్.
1: ఈ కోపం రావడానికి కారణం ఏమిటి?
0: వాట్ ద రీజన్ ఫర్ ద యాంగర్?
1: ఇది వాడు చేసినటువంటి దోషమా లేక దైవ సంకల్పమా?
0: Is it the mistake of that person?
1: ఈ విధమైనటువంటి కొన్ని విచారణలు నీవు చేస్తూ వస్తే ఈ కోపం యొక్క స్పీడ్ తగ్గిపోతుంది.
0: When you inquire like that, the speed of the anger would be less.
1: అక్కడ కోపం వచ్చిన తక్షణమే,
0: the moment he has
1: anger,
0: you get in.
1: ఒక గ్లాసు చల్లని మంచినీళ్లు త్రాగు.
0: Drink a tumbler of cool water.
1: కూర్చో నెమ్మదిగా.
0: Sit down silently.
1: అప్పుడు ఈ కోపం చల్లారిపోతుంది.
0: And the anger would be pacified.
1: నిజంగా ఈ కోపం నీ వికారమే కాని సాకారము కాదు అని కూడా బోధిస్తుంది.
0: This anger is perversion, is not the true form.
1: ఈ కోపం వచ్చినప్పుడు నిన్నుట అద్దం ముందు నీ పోయి నిల్చుకోచూడు, నీ ముఖమే నీకు అసహ్యంగా కనిపిస్తుంది.
0: When you are angry, you stand in front of the mirror. You don't like your form.
1: అప్పుడు ఈ కోపం చల్లారుతుంది.
0: Then anger will be pacified.
1: ఈ కోపం నన్ను ఇంత వికారంగా మార్చిందా?
0: This anger made me look ugly.
1: అప్పుడే తనకు తాను కొంచెం విచారణ చేసుకుని కోపము చల్లార్చుకుంటాడు.
0: దెన్ యూ షుడ్ ఎంక్వైర్ క్లియర్.
1: ఇంకే విధమైన యొక్క మనస్సుకు తగినటువంటి ఏమైనా కలతలు ప్రారంభమైనాయా, విచారం కలిగిందా, ఒంటరిగా ఒక చోట పో, నీవు కొంతవరకు స్పీడ్ గా నడుచు.
0: When there are agitations and worries in the mind, go forth all alone and walk.
1: స్పీడ్గా నడిచేటప్పటికీ నీ రక్త ప్రసరణ చేత ఈ యొక్క కోపం అనేటువంటి చల్లారిపోతుంది.
0: As you walk very fast, because of blood circulation, all these feelings would be pacified.
1: ఇప్పుడు నీకు సంగీతం తెలిసినటువంటి వాడేగినైతే, అదృష్టవంతుడేగినైతే,
0: if you are really lucky one with the knowledge of music,
1: bathroom lo vellu,
0: go to bathroom,
1: bucket leki neellunu viduchu,
0: fill the bucket
1: with water. Aa neellu swaranga vastuntai,
0: the water will come in a particular tune.
1: Aa swarani neevu aadharam chesukoni paata paadu.
0: Basing on the tune of the water that comes out of the tap, you start singing.
1: Aa swaramuku ee paataku leenuga vinchu.
0: And then make your song and the tune of the water sing.
1: Paadetvanti neetiki nee na swaraniki emaina vyathyasam unda ani vicharana chey. ఈ విచారణ లోపల ఈ కోపం చల్లారిపోతుంది.
0: యూ ఆల్సో ట్రై టు డిస్క్రిమినేట్ ద డిఫరెన్స్ ఇన్ ద ట్యూన్. యువర్
1: సులభంగా కోపాన్ని మనం చల్లార్చుకోవడానికి ఎన్నో ఉపాయములు, ఎన్నో యుక్తులు, ఎన్నో రహస్యములు కూడా ఉంటున్నాయి.
0: దేర్ సో మెనీ సీక్రెట్స్, దేర్ సో మెనీ డివైసెస్ టు పాసిఫై అవర్ యాంగర్.
1: కానీ ఈ రహస్యాన్ని చెప్పేటువంటి మానవులు ఈనాడు కరువు అయిపోయారు.
0: అండ్ టుడే దేర్ నో వన్ టు టీచ్ సచ్ సీక్రెట్స్.
1: ఇది పూర్వ మీమాంసం లోపల ఈ విధమైనటువంటి యొక్క జైమిని మహర్షి చక్కని ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాడు.
0: Saint Jaimini taught all these things in Purva Mimamsa.
1: అది ఈ నాడంతా అడుగున పడిపోయినాయి.
0: All these things are neglected now.
1: ఎక్కడ కూడా నువ్వు కనిపించటం లేదు.
0: We don't see anywhere.
1: దేహమాంసం కనిపిస్తుంది కానీ పూర్వమాంసం ఏమాత్రం కనిపించడం లేదు.
0: We see the mamsa, the flesh of the body, deha, but not Purva Mimamsa.
1: పూర్వ మీమాంసలో ఉండేటువంటి యొక్క పవిత్రతను మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
0: We should understand the sacredness of Purva
1: Mimamsa. ఉత్తర మీమాంస కూడా దీంట్లోనే జోడించింది.
0: To the extent possible, Uttara Mimamsa Darshana is also here.
1: పూర్వము ఉత్తరము అనేటువంటి రెండు పక్షములుగా విభజించారు.
0: They are like two. One is Purva and other is Uttara.
1: ఇవి రెండింటికి ఏకం కావడానికి వీలు కాదు అని కూడా నిరూపించారు.
0: It's also proved that both cannot be one.
1: ఈ ఉత్తర దక్షిణము ఏకం కావడానికి అవకాశం ఉందా? లేదు.
0: Is it possible for the east and west to become one?
1: ఎక్కడైనా ఏకమైపోతే మధ్యలో ఏకం కావాలి. భగవంతుల్లో లీనమైనప్పుడు మాత్రమే ఏకమైపోతాయి.
0: The unification is possible only in God.
1: పూర్వమీమాంస ఉత్తరమీమాంస
0: Till then these two, పూర్వమీమాంసా ఉత్తరమీమాంసా, lie apart.
1: దీన్ని అర్జునుడు కూడా చెప్పాడు.
0: This Arjuna also said.
1: తిరిగి రాయబారానికి పంపే సమయంలో అర్జునుడు చాలా ఉద్రేకంగా చెప్పాడు.
0: Arjuna told with all agitation at the time of making mission.
1: కృష్ణ వారితో నీవు ఏమాత్రం కూడా సంప్రదించి ప్రయోజనం లేదు.
0: Krishna, there is no use in consulting those people.
1: Kuracha buddhula kauravula ramaragi marato pottu kottura.
0: Those wicked people, Kauravas, would they have any kind of compromise?
1: Chalika uttara dakshina dromuna kaliyenu kaliyuna.
0: Will ever the east and west meet?
1: Yuddhamu siddhamanaka kala haranamikayela.
0: Why don't you say we are ready for the battle? Why do you waste time?
1: Inta varaku thanu vadinchutu vachesadu.
0: He argued to that extent.
1: అగ్నిలో మల్లె పూల వెదజల్లు లీలా?
0: డు యూ ఫైండ్ ఎనీ బడీ థ్రోయింగ్
1: ముష్కరుని బ్రోలా? హితోక్తులు మేలా? ఓ గుణజాల ఏలయ్యకి ఈ సంధి మాటలకి గోపాల?
0: వై డు యూ స్పీక్ అఫ్ ఆల్ దిస్ కాంప్రమైజ్? వై దీస్ వర్డ్స్ అట్ ఆల్?
1: చాలిక ఉత్తర దక్షిణ ధ్రువములు కలిగిన
0: ఎనఫ్ విల్ ఎవర్ ఈస్ట్ అండ్
1: మిమలకు కాలహరణ మీకు ఏలా?
0: వై డు యూ వేస్ట్ టైం?
1: ఇంత వాదించినటువంటి అర్జునుడు యుద్ధభూమిలో ప్రవేశించేటప్పటికీ ఇందరి బంధుమిత్రు గురుపుత్రుల జంపి భరించు చెట్టులో నా కన్నులు తిరుగుచున్నవి కాలము గడపక కదలు మిట్టికి.
0: హావింగ్ ఆర్గ్యూడ్ సో అజిటేటెడ్లీ అండ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఫ్రంట్ అర్జున స్టార్టెడ్ సేయింగ్,
1: ఇంతమంది బంధువులు, ఇంతమంది మిత్రులు, ఇంతమంది పుత్రులు, ఇటువంటి వారినంతా కూడా చంపి, గురువులను చంపి నేను చేసే పని ఏమిటి? ఈ రక్తం కూడా భుజించడానిక నేను యుద్ధం చేయటము. నాకు కన్నులు తిరుగుతున్నావు కృష్ణ, ఇంటికి కదిలిపోమని చెప్పాడు.
0: అర్జున సెడ్ దేర్ సో మెనీ ఫ్రెండ్స్, దేర్ సో మెనీ రిలేషన్స్, ఆల్ చిల్డ్రన్ ఆర్ హియర్, వై షుడ్ ఐ కిల్ దెం, వాట్ ఇస్ ఇట్ ఐ గెట్ అవుట్ ఆఫ్ దిస్.
1: మానవుని యొక్క మనస్థితి ఒక్కతూరు ఉద్రేకములో చాలా అతి వేగంగా పోతుంది.
0: దేర్ఫోర్ ద మైండ్ గోస్ ఫార్వర్డ్ ఎట్ హై స్పీడ్ ఇన్ అజిటేషన్.
1: శాంతి తత్వం లోపల స్వార్థ పరత్వాన్ని అనుభవించినప్పుడు ఇది మంచి చెడ్డలు విచారణ సరిపోతుంది.
0: వైల్ ఎట్ పీస్ ఇట్ ఎంక్వైర్స్, ఇట్ డిస్క్రిమినేట్స్ గుడ్ అండ్ బ్యాడ్.
1: కనుక హింసకు అహింసకు మనసే కారణము.
0: సో ఫర్ వైలెన్స్ అండ్ నాన్ వైలెన్స్ మైండ్ ఇస్ ద కాజ్.
1: ఆనందమునకు దుఃఖమునకు మనసే కారణము.
0: ఫర్ బ్లిస్ అండ్ మిజరీ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: ఆదాయమునకు నష్టమునకు మనసే కారణము.
0: ఫర్ ప్రాఫిట్ అండ్ లాస్ మైండ్ ఇస్
1: రెస్పాన్సిబుల్. భూషణకు మనసే కారణము.
0: ఫర్ ప్రైజ్ అండ్ బ్లేమ్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కనుక మనసు కారణమే మరి ఎందు ఉన్నను. ఇలాంటి సత్యసూక్తులను చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు జైమిని మహర్షి.
0: సెయింట్ జైమిని టాట్ ఆల్ దీస్ ట్రూత్.
1: రాకన్మానవ హాని వృద్ధులు మహారణ్యమునందాగినను.
0: ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఇన్ ద థిక్ ఫారెస్ట్ ద గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ బౌండ్ టు కమ్ టు యు.
1: దేహం వివిధలను పోషించి రక్షించినను.
0: ఈవెన్ ఇఫ్ యు సస్టైన్ అండ్ ప్రొటెక్ట్ ద బాడీ ఇస్ బౌండ్ టు ఫాల్.
1: కానీ నీవు రక్షించుకోవలసినటువంటిది నీ ఆత్మధర్మాన్ని.
0: వాట్ యు హావ్ టు ప్రొటెక్ట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఆత్మ సెల్ఫ్.
1: దీనికి నీవు తగినటువంటి కృషి చేయి.
0: యూ షుడ్ ఎఫర్ట్ ఫర్ దాట్.
1: అదే నిన్ను సర్వ విధాలా రక్షిస్తుంది.
0: దట్ విల్ ప్రొటెక్ట్ యు ఇన్ టర్న్.
1: ధర్మో రక్షతి రక్షితః.
0: If you protect dharma, it will protect you in turn.
1: Kanuka manam rakshinchukovalsinatundi manava dharmamunu manam rakshinchukovali.
0: Therefore what is to be protected is the human quality.
1: Ee manava dharmamu.
0: What is the human dharma?
1: Kartavyanu nirvartinchali.
0: One has to discharge duty.
1: Dhrashta dharmani anusarinchali.
0: Human shall follow
1: the human dharma. Vanaprastha dharmani anusarinchali. Brahmachari brahmachari dharmamunu anubhavinchali.
0: A celibate should observe.
1: Sanyasi sanyasi dharmamunu anusarinchali.
0: Ascetic should observe his own dharma.
1: Anusaristu దైవం యొక్క భావంతో మనం జీవించాలి.
0: దెన్ వీ షుడ్ లివ్ విత్ గాడ్లీ ఫీలింగ్.
1: ఇది జీవితం యొక్క పరమావధి.
0: దిస్ ది మెయిన్ చీఫ్ ఎయిమ్ ఆఫ్ లైఫ్.
1: అంతేకాని ముక్కులు మూసుకొని కేవలం కన్నులు మూసుకొని డొక్కలు కొట్టుకుంటూ రామ్ రామ్ అనుకుంటే రక్షించడానికి వీలు కాదు.
0: బై మియర్లీ క్లోజింగ్ యువర్ నోస్ అండ్ క్లోజింగ్ యువర్ ఐస్ అండ్ జస్ట్ బీటింగ్ ది స్టమక్ యూ డోంట్ గెట్ లిబరేషన్.
1: చూడు,
0: యు సీ ఎనీథింగ్,
1: దైవ భావంతో చూడు.
0: See with that divine feeling.
1: దేనినైనా విను, దైవ భావంతో విను.
0: You listen to anything with listen with divine feeling.
1: దేనినైనా చేయి, దైవ భావంతో చేయి.
0: Whatever you do with the
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని మీరు చక్కగా స్థిరపరచుకోవాలి.
0: You should have that steady feeling that all actions are offered to please Lord.
1: ఈ విధంగా చేసినప్పుడు
0: when you do so
1: తగినటువంటి ఆనందమును మనకు చేకూరుతుంది.
0: Then you attain bliss.
1: కాన
0: so
1: విద్యార్థులు విద్యార్థినియులారా,
0: స్టూడెంట్స్ మెన్ అండ్ విమెన్,
1: కేవలము ఏదో ఇంతకాలము విని ఆనందించి దీనిని విస్మరించటం సరికాదు.
0: లిసనింగ్ టు ఆల్ దీస్ థింగ్స్ సో లాంగ్ ఎంజాయింగ్ ఇట్ ఇస్ నాట్ ఫర్గెట్.
1: విన్న విషయములను,
0: ఆల్ దోస్ థింగ్స్ హర్డ్,
1: కన్న దృశ్యమును,
0: ది సీన్స్ యు ఆర్ సీయింగ్,
1: హృదయమునందు చేర్చుకొని,
0: కీపింగ్ దెమ్ ఇన్ హార్ట్,
1: సమయస్ఫూర్తిగా దీనిని మననం చేస్తూ,
0: recapitulating them.
1: ఏ ఒకటి రెండైనా కూడా మీరు ఆచరణలో పెట్టితే మీ జన్మ సార్థకం అవుతుంది.
0: ఇఫ్ యూ ప్రాక్టీస్ వన్ ఆర్ టూ దెన్ యువర్ లైఫ్ విల్ బి సేక్రెడ్.
1: అప్పుడే మీరు ఈ సమ్మర్ క్లాస్ లో ప్రవేశించినందుకు తగినటువంటి ఫలితం చేకూరుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ ఎర్న్ ద ట్రూ రిజల్ట్ బై పార్టిసిపేషన్ ఇన్ సమ్మర్ క్లాసెస్.
1: ఇది గొప్ప అదృష్టం చేకూరినటువంటి యొక్క ప్రాప్తి.
0: This you deserved out of great good fortune.
1: ఈ ప్రాప్తిని మీరు పాడు చేసుకోకుండా చూసుకోండి.
0: Never spoil this deservedness.

కంటి ఎదుట వెలసే కైలాసనాథుండు కంటి ఎదుట మౌళి గుళికెడు చంద్ర మఖండ కలతోడ బెడదారు గుంపెడు జడలతోడ జడలలో ప్రవహించు చదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ నల్ల నేరేడు వంటి నల్లని మెడతోడ నల్ల రేగడి వంటి నల్లని మెడతోడ కుదురు తెచ్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రాగాదరంబుతోడ తటహేమయ వజ్ర తాటంకములతోడ విచ్ఛాశ్రవద్దయ వృష్టితోడ

0: 目にとれ似る కంటి ఎదుట ప్రత్యక్షమాయన్ కంటి ఎదుట ప్రత్యక్షమాయన్
1: ద షైనింగ్ మూన్ అబౌవ్ విత్ ఆల్ ద లైట్ అండ్ ద స్ప్లెండర్ అండ్ ద ఫోర్ లాక్స్ సో క్లోజ్లీ ఇంటర్ట్వైన్డ్ అండ్ ద వాటర్ ఫ్లోయింగ్ ఇన్సిస్టెంట్లీ విత్ ఎ బ్రాడ్ ఫోర్హెడ్ and vermilion kumkum on the forehead, and with that of the complexion of the flower, we find the Lord of the Kailasa, the very personification of compassion, has manifested himself right in front of us, whom we see right now here.
0: Prema Swarupulara.
1: Embodiments of law.
0: Prati dinam kudanu, Isharattamana gurinchi, అనేక మంది అనేక విధములుగా కూడాను తెలుపుతూ వచ్చారు.
1: ఎవ్రీ డే యూ హ్యావ్ బీన్ లిసనింగ్ టు స్పీకర్స్ హూ హ్యావ్ బీన్ డ్వెల్లింగ్ ఆన్ దిస్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఆఫ్ డివినిటీ.
0: ఈశ్వరుడు అనగా కేవలము జడలతో పాములతో అలంకృతి చేసుకుని వస్తుంటాడని అనేక మంది భావములు.
1: మెనీ ఫీల్ దట్ ఈశ్వర ఈజ్ ఎ ఫార్మ్ విత్ మాప్ ఆఫ్ హెయిర్ ఇంటర్లాక్డ్ డెకరేటెడ్ విత్ స్నేక్స్ ఆల్ రౌండ్ హిస్ బాడీ.
0: ఇది కాదు ఈశ్వరుని యొక్క స్వరూపము.
1: దిస్ ఇస్ నాట్ సో ఎగ్జాక్ట్లీ.
0: సహజమైనటువంటి స్వరూపమును సర్వత్రా ఉండినప్పటికీ భక్తుడి యొక్క భ్రమల చేత ఈ రకమైనటువంటి అలంకారములు చేస్తూ వచ్చారు.
1: దో ఇన్ రియాలిటీ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ టు సాటిస్ఫై ద నోషన్ అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద డివోటీ, గాడ్ కమ్స్ డౌన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హిస్ చాయిస్ అండ్ టేస్ట్.
0: భారతీయుల యొక్క బలహీనత ఈ రకంగా ఉంటున్నది. తాము తలంచినటువంటి దైవ స్వరూపాలు కూడాను దేవతా విగ్రహములు కూడాను కేవలము ఒక విధమైనటువంటి బిచ్చగాండ్లుగా భావిస్తూ వస్తున్నారు.
1: దర్ ఇస్ ఎ టెంపరమెంటల్ వీక్నెస్ అమంగ్ భారతీయస్ టు కన్సిడర్ ద ఐడల్స్ దే వర్షిప్ అండ్ ద ఐడోలాట్రీ దే అడాప్ట్ యాజ్ ఎ సార్ట్ ఆఫ్ బెగింగ్.
0: నిజముగా విచారించి చూచిన భారతదేశంలో ఎవ్వరు కూడాను బిచ్చగాండ్లే లేరు, ఉండుటకు వీలు లేదు.
1: ప్రాపర్ ఎంక్వైరీ విల్ రివీల్ ద ఫ్యాక్ట్ దేర్ ఆర్ నో బెగర్స్ ఇన్ దిస్ భారత్. దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ బెగరీ వాట్స్ ఎవర్.
0: ప్రతి వ్యక్తిని కూడాను వారికంటే చిన్నవారని వారికంటే తక్కువ వాడని వారు బెగ్ చేయడానికి వచ్చారని అనేక రకముల మనసులో బలహీనతలు ఏర్పడుతుంటాయి.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద మెంటల్ వీక్నెస్ దట్ కన్సిడర్స్ అదర్ పర్సన్ ఇన్ఫీరియర్ టు హిమ్ అండ్ దట్ ఈస్ సో పోర్ అండ్ అదర్ పర్సన్ ఈస్ ఎక్స్పెక్టింగ్ మనీ ఫ్రమ్ హిమ్.
0: ఈ విధమైనటువంటి యొక్క భావం చేతనే భారతదేశము చాలా బీద దేశంగాను ఈ దేశంలో అందరూ కూడా బిచ్చగాళ్లుగానే ఉండటం భావిస్తూ వచ్చారు పరదేశీయుడు.
1: బికాస్ ఆఫ్ దిస్ టెంపర్మెంటల్ వీక్నెస్ మెనీ పీపుల్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ బెగర్స్. దే ఆర్ అప్రోచింగ్ పీపుల్ ఫర్ బెగింగ్. దిస్ హాస్ బీన్ ది ఫీలింగ్ అమంగ్ మెనీ ఆఫ్ ది ఫారినర్స్.
0: ఇది చాలా పొరపాటు.
1: దిస్ ఈజ్ ఎ మిస్టేకెన్ వ్యూ.
0: భారతదేశము అతి బీద దేశము కాదు.
1: భారత్ is not a very poor country.
0: భారతదేశంలో ఉండినటువంటి వారు అందరూ కూడాను సామాన్యంగా ధనహీనులైపోవటం చేత బెగ్ చేస్తుంటారని భావిస్తుంటారు.
1: People consider them as beggars because they are weak.
0: భారతదేశంలో ఇట్టి భావముల చేతనే సర్వత్రా కూడాను బిచ్చగాండ్లు కనిపిస్తున్నారని భావిస్తారు.
1: Because of this psychological weakness, people are considered as beggars everywhere.
0: ఇది చాలా పొరపాటు.
1: This is a big mistake.
0: మనమే మనమే కేవలము బిచ్చగాండుగా తయారు చేస్తున్నామే కానీ బిచ్చగాండు లోకంలో లేరు.
1: In fact, we portray ourselves as beggars. There are no beggars at all in the world.
0: కేవలము ఒక ధనం అడిగినంత మాత్రమున, ఒక తిండిని ఆశించినంత మాత్రమున వీరు బెగ్గర్స్ గా భావిస్తున్నారు.
1: ఇఫ్ ఎనీ పర్సన్ అప్రోచెస్ యూ ఫర్ మనీ ఆస్క్ ఫర్ ఫుడ్, వీ కన్సిడర్ దట్ పర్సన్ యాజ్ ఎ బెగర్.
0: కానీ యథార్థమునకు భారతదేశంలో ఎట్టి బిచ్చగాండు కూడాను లేరు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ ఆర్ నో బెగర్స్ ఇన్ దిస్ కంట్రీ భారత్.
0: మనమే మనమే బిచ్చములు పెడుతూ వారిని బిచ్చగాండుగా భావించుకుంటూ వారిని దూరం చేయటము, దగ్గర చేసుకోవటము, చీకొట్టటము ఇలాంటివంతా జరుగుతూ వస్తున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ ఓన్లీ గివ్ దెమ్ ఆర్మ్స్, వీ సర్వ్ దెమ్ ఫుడ్ అండ్ మనీ, వీ డిస్టెన్స్ దెమ్ అండ్ వీ కాల్ దెమ్ కమ్ క్లోజ్ టు అస్ అండ్ మేక్ దెమ్ బెగర్స్.
0: కనుక మనం భారతదేశం లోపల మహాభాగ్యవంతమైనటువంటి దేశము. ఈ దేశంలో బెగ్గర్స్ అనేటువంటి వారే లేరు అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో మీరు మెలగాలి.
1: భగవాన్ వాంట్స్ ఎవ్రీవన్ టు ఫీల్ అండ్ టు నో దట్ దర్ ఆర్ నో బెగ్గర్స్ ఇన్ భారత్. దట్ ఈస్ ద ఫీలింగ్ దట్ ఎవ్రీవన్ షుడ్ హ్యావ్.
0: భగవంతుని కూడాను బెగ్గర్గా భావిస్తున్నారు.
1: సమ్ కన్సిడర్ గాడ్ ఆల్సో యాజ్ ఎ బెగర్.
0: ఇది చాలా బలహీనత.
1: దిస్ ఇస్ సైన్ ఆఫ్ వీక్నెస్.
0: భగవంతుడా, నాకు ఇది పెట్టినప్పుడు నీవు గొప్పవాడైపోతావు, నీవు ఇలాంటి వాడైపోతావు, అలాంటి వాడైపోతావు అని భగవంతుణ్ణి వర్ణిస్తూ భగవంతుణ్ణి కేవలము ప్రార్థించుకునే నిమిత్తమై ఈ రకమైనటువంటి భావాలు చేస్తున్నారు.
1: వి గో ఆన్ ప్రైజింగ్ గాడ్ ఫర్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ అవర్ డిజైర్స్. ఓ గాడ్, ఇఫ్ యూ ఫుల్ఫిల్ మై డిజైర్, యు ఆర్ గ్రేట్, యు ఆర్ నోబుల్. దట్స్ హౌ వి ఫీల్ లైక్ దాట్.
0: మీరు తెలుసును, ఏ దేవాలయంకు వెళ్ళినప్పటికీ అక్కడ ఈ బిచ్చగాండంతా కూడా చేరుతుంటారు.
1: యు మే విజిట్ ఎనీ టెంపుల్, యు ఫైండ్ మెనీ బెగర్స్ అరౌండ్.
0: భగవంతుడు బీదవాడు కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ పూర్.
0: భగవంతుడు సృష్టించినటువంటి ప్రజలు ఎవరూ బీదవారు కాదు.
1: పీపుల్ క్రియేటెడ్ బై గాడ్ కెనాట్ బి పూర్.
0: కేవలము మానవులు తమంతు తామే సృష్టించుకుని వారి బీదవారుగా భావించి వారికి బిచ్చం పెట్టడము, తీసుకోవటము, దగ్గర తిరిగి నెట్టివేయటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటున్నాయి.
1: ఎ బెగర్ ఈజ్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్. కన్సిడరింగ్ అదర్ పర్సన్ ఇస్ ఎ బెగర్, వీ ఆఫర్ దెమ్ సమ్ మనీ అండ్ వీ కాల్ దెమ్ కమ్ క్లోజ్ టు అస్.
0: కనుక ఈ పిచ్చి అభ్యాసములు క్రమక్రమేణా భారతదేశంలో మానాలి.
1: దిస్ బ్యాడ్ హ్యాబిట్ షుడ్ బి స్లోలీ గ్రాడ్యువలీ గివెన్ అప్.
0: తిరుపతి వెంకటరమణ స్వామిని కూడాను బెగ్గర్గా భావిస్తుంటారు.
1: సమ్ కన్సిడర్ తిరుపతి వెంకటేశ్వర ఆల్సో ఎ బెగర్.
0: మాకు ఇది ఇవ్వండి, మాకు అది ఇవ్వండి అని వీరు ప్రశ్నగా అడగటము, అతన్ని బిచ్చగాడిగా చేసుకోవటము, అతను ఇచ్చినటువంటి బిచ్చాన్ని వీరు అందుకోవటము ఈ రకంగా జరుగుతూ ఉండాలి.
1: వీ గో ఆన్ బెగ్గింగ్ గాడ్, వీ గో ఆన్ ఆస్కింగ్ హిమ్ టు గివ్ దట్ అండ్ దిస్ అండ్ కన్సిడర్ హిమ్ ఆల్సో ఎ బెగర్.
0: కనుక భగవంతుని బిచ్చగాడిగా భావించుకోకూడదు.
1: నెవర్ కన్సిడర్ గాడ్ యాజ్ ఎ బెగర్.
0: మన సొంతము తండ్రిగా భావించాలి.
1: గాడ్ ఈజ్ యువర్ ఓన్ ఫాదర్.
0: దైవ ప్రీతిని, మానవ ప్రీతిని పెంచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ లవ్ ఫర్ గాడ్ అండ్ లవ్ ఫర్ ది హోల్ ఆఫ్ ది హ్యుమానిటీ.
0: అంతేకాని కానీ మే మానవులకు బిచ్చగాడిగా భావించుకొని వారిని దగ్గర రాయించుకోవటము, వారి అందరినీ వారు చీకొట్టుకోకుండా ఉంటాము ఈ రకమైనటువంటిది నేర్చుకోవాలి.
1: వీ షుడ్ ఆల్సో డెవలప్ ఎ హ్యాబిట్ నాట్ టు కన్సిడర్ ఎనీ వన్ ఎ బెగర్ అండ్ కమ్ ఆస్క్ హిమ్ టు కమ్ క్లోజ్ టు యూ సో దట్ యూ కెన్ ఆఫర్ హిమ్ సంథింగ్ దట్ హీ నీడ్స్.
0: బాధలు పడుతున్నటువంటి వారిని చూచి ప్రేమించండి.
1: లవ్ ఆల్ దోస్ దట్ సఫర్ దట్ ఆర్ ఇన్ పెయిన్.
0: దైవ ప్రీతిని, పాప భీతిని.
1: డెవలప్ లవ్ ఫర్ గాడ్ అండ్ ఫియర్ ఆఫ్ సిన్.
0: కనుక అతను ఏమి చేతకానటువంటి వాడని, అతను ఏదో మనం అడుక్కోవడానికి వచ్చాడని అతన్ని మనము చీకొట్టి ఒక విధమైనటువంటి బిచ్చగాడిగా భావించుకోకూడదు.
1: నెవర్ కన్సిడర్ ఎనీబడీ హెల్ప్లెస్, నెవర్ హ్యూమిలియేట్ ఎనీవన్.
0: ఈ విధమైనటువంటి మార్పులు మనము చేసుకుంటూ వచ్చినప్పుడే భగవంతుడు మనకు, మనలో మనకే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు.
1: When we have this lofty principle as not to humiliate, as not to disrespect anybody, you find the manifestation of God within
0: you.
1: All the people around are your brothers, they are not your beggars.
0: అందరూ కూడాను సోదర సోదరి మండలిగా భావించాలి.
1: Consider all as your brothers and sisters.
0: వాడు బిచ్చగాడని, నీవు బిచ్చం పెట్టేటువంటి వాడని నీవు అధికంగా భావించుకోవటం ఇది చాలా పొరపాటు.
1: It's a big mistake if you consider that you serve others, that you feed others, that others are inferior to you.
0: ఇంతే కాదు, కొన్ని కొన్ని సమయాల లోపల వ్యాపారస్తులు ఉంటుంటారు.
1: We also have businessmen.
0: వారు కేవలము కొంచెం లంచం ఇచ్చి వారితో పనులు చేయించుకుంటారు.
1: They bribe others and get their things done.
0: వారు కూడాను లంచం తీసుకుని వీరి పనులు చేస్తుంటారు.
1: The other people on the other hand also accept the bribe.
0: ఇవి కూడాను చాలా పాపకరమైనటువంటి కర్మలే.
1: They are also sinners. They are sinful acts indeed.
0: నీవు బిచ్చం అడగటము, వారు పుచ్చుకోవటము, పుచ్చుకోవటము అడగటము రెండు కూడాను ఈ జగత్తులో ఉండకూడదు.
1: The one who begs and the one who serves, that should not happen, or equally guilty.
0: నీవు బిచ్చం పెట్టేటువంటి వాడు కానీ తాను పుచ్చుకునేటువంటి వాడు కానీ కాదు.
1: In fact, you are neither the receiver nor the giver.
0: అనాది కాలం నుండి భారతదేశమునందు ఈ విధమైనటువంటి యొక్క ప్రచారము జరుగుతూ వీరి యొక్క ప్రమాణమును పూర్తి విస్మరిస్తూ వస్తున్నారు.
1: In fact, the debt has been forgotten. In reality, all are one. There are no beggars at all.
0: కనుక ఒకవేళ వారు తినడానికి లేనప్పుడు ఇవి వారికి పెట్టి కొంచెం ఆనందపెట్టు, అంతేగాని అతను ఒక బిచ్చగాని మాదిరి నీచంగా చూడకూడదు.
1: If you come across a person without food, there is nothing wrong in serving him food, but never underestimate him.
0: కనుక మన దేశంలోపల మొట్టమొదట ఈ బిచ్చాము అనేటువంటి దానిపైన మనం ఏమాత్రం కూడా చోటు ఇవ్వకూడదు.
1: We should never give any scope for this habit of begging.
0: ఏదో వాళ్ళ బలహీనతో అయ్యా అమ్మా మాకు కొంచెం అన్నం పెట్టండి అని అడిగినంత మాత్రం వాళ్ళు బిచ్చగాళ్ళు కాదు.
1: Out of weakness one may ask for food, but truly speaking he is not a beggar.
0: నీవు ఇంత అన్నం పెట్టినంత మాత్రం నీవు గొప్పవాడు కాదు.
1: As you serve food, you cannot expect that you are really great either.
0: వాడికి ఇంత ఆకలికి పట్టిన అన్నం పెట్టి పొట్టనింపుంది చాలు, అంతేగాని అతను ఒక బిచ్చగాడిగా భావించి వారిని దగ్గర చేర్చి చీకొట్టకండి.
1: You can serve him food, satiate his hunger, but never humiliate him, never insult him.
0: ఇట్టి బిచ్చగాళ్ళుగా తయారు చేసి భారతదేశమును అనేక రకములుగా కూడాను భారతదేశం యొక్క విశిష్టతను కోల్పోతున్నారు.
1: The glory of the Bharat is lost as we entertain begging and beggars.
0: భారతదేశము ఏనాటి కూడాను ఇది బీదది కాదు.
1: Under any circumstances, at any point of time, Bharat
0: దేశము
1: ఇలాంటి
0: బీద దేశమే అయిపోతే ఇన్ని దేశముల వారంతా దీనిపైన ఎందుకు వచ్చి పడుతున్నారు?
1: If it is really poor, how is it many people, foreign invaders,
0: అనేక దేశముల
1: వాళ్ళు
0: ఈ భారతదేశం పైన పడి దీన్ని దోచుకుని పోతున్నారు?
1: Many people invaded in the past and have robbed this country of the precious.
0: కనుక భారతదేశము శ్రీమంతమైనటువంటిదే కాని బీద దేశం కాదు.
1: So Bharat is a rich country and is not poor.
0: తనంతక తాను భావించుకొని నేను బీదవాణ్ణి కదా, నా వలే ఉంటుంటారు ఈ పక్కన వారు కూడాను అని పోల్చుకోవటం జరుగుతూ ఉండాలి.
1: This feeling is born ever poor.
0: ఇలాంటి బీద దేశమే అయిపోయి ఇన్ని దేశముల వారంతా దీనిపైన ఎందుకు వచ్చి పడుతున్నారు?
1: If it is really poor, how is it many people, foreign invaders?

0: మార్చుకొని నేను బీదవాణ్ణి కదా, నా వలే ఉంటుంటారు ఈ పక్కన వారు కూడాను అని పోల్చుకోవటం జరుగుతూ ఉండాలి.
1: దిస్ ఫీలింగ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ కంపారిజన్. We consider others as poor and we want to help them.
0: ఎవరైనా భవతి బిచ్ఛాందేహి అని వస్తే వారికి బుద్ధి చెప్పాలి మీరు.
1: If anyone approaches you begging, ask them to go.
0: నీవు బిచ్చం అడిగేటువంటి వాడు కాదు, నీవు ఒక మనిషివే, నేను ఒక మనిషిని.
1: You are not a beggar. You are just as good as me. That's what we should
0: say. ఈ సమయంలో చేతి లోపల కొంచెం అన్నం లేకుండా నన్ను నీ వచ్చి ఆశించవచ్చును. అంతేగాని నీవు బీదవాడు కాదు, నేను షావుకారి కాదు.
1: At this moment you may not be having food. That doesn't mean that you are a pauper and I am a millionaire.
0: కనుక భారతదేశం యొక్క కీర్తిని మనం నిలబెట్టాలంటే దేశం యొక్క గౌరవాన్ని మనం నిలబెట్టాలి.
1: We should uphold the glory, esteem, pride of Bharat.
0: మొట్టమొదట మీరు భారతదేశము నా మాతృదేశము అని చెప్పి దాన్ని చక్కగా ప్రేమించాలి.
1: Love this country Bharat. Declare proudly that Bharat is my motherland.
0: నా భారతదేశము ఎంతో గొప్పది.
1: My Bharat is a glorious country.
0: అనేక మందికి అనేక శాస్త్రపీరకంగా ప్రమాణాలంతా నేర్పి వారిని ఎంతో గొప్పవారిగా చేసింది.
1: In fact, this Bharat as a teacher taught to many of the people of several of the countries, made them great.
0: శాస్త్ర పురాణంలంతా కూడా బోధించి నిన్న దినం ఆడవారు చెప్పారు. ఉపనిషత్తులు, శాస్త్రములు, గీతలు అనేక రకమైనటువంటివి చాలా గొప్పగా పండించారు.
1: As you heard yesterday, the lady is talking to us on our holy scriptures, the epics, Upanishads, Gita and so on. They are shared with the multitudes all over the world.
0: ప్రతి దాని కూడా మనం భారతదేశాన్ని గొప్పగా భావించి దాన్ని వర్ణించాలి.
1: In every aspect consider Bharat great, extol it, praise its glory.
0: అప్పుడే మీరు భారతీయులుగా అని చెప్పుకోవడానికి ఒక విధమైనటువంటి గర్వకారణంగా ఉంటారు.
1: That will be a matter of pride when you think of the heritage, legacy of this country.
0: నా దేశం గొప్పది అని అనుకోని మీరు చిన్నవారిగా ప్రవర్తిస్తుంటే ఈ దేశం ఎట్టి గొప్ప అవుతుంది.
1: When your country is so great, you cannot behave in a mean, low, cheap way.
0: పరమ పావనమైన భారతావని యందు,
1: in the sacred land of Bharat,
0: శాస్త్రం అన్నది మనకు చక్కదనము.
1: And this tolerance for
0: barrenness is beauty.
1: And in fact, there is a kind of taste choice for morality.
0: Madhura bhavam bedi mana desam andanna matru bhavam kante manyamendi.
1: The nectarine feeling, there cannot be greater than this other than the feeling towards a mother.
0: Na talli na bharat desam.
1: This Bharat is my mother.
0: Na talli bedadaithe nenu kuda bedavanne kada mari.
1: If my mother is poor, I am also poor.
0: Kaadu kaadu, naa thalli chaala goppadi.
1: No, my mother is rich.
0: Madhura bhavam bedi mana desam andanna maatru bhavam kante maanyamendi.
1: What is the sweetest feeling in this world? It is the feeling towards mother.
0: Kanuka naa deshamu naaku maatru deshamu.
1: This country is my motherland.
0: Kanuka aa maatru devini manam chaala gauravanga kaapaadukoni gauravanga aame perunu manam penchali.
1: Therefore we should treat this country with all the dignity and the honor, uphold its greatness.
0: Sakala shastra purana samadhananu andariki bodhinchi penchi pedda chesinatvadi Bharat desam.
1: In fact, it is the Bharat that is responsible for the heights in philosophy, in epics and all of the sacred texts.
0: Kanuka inta shastramulanta sampadinchinatvadi talli bidadettavutundi.
1: This mother of rich cultural heritage in spirituality and philosophy cannot be poor.
0: నిన్ను కన్న తల్లి కొంచెం బీదగా ఉండవచ్చును.
1: In fact, the physical mother may be poor.
0: కానీ కన్న దేశం మాత్రము బీదది కాదు.
1: But motherland can never be poor.
0: Motherland చాలా గొప్పది.
1: Motherland is very great.
0: ఏ దేశమునందు చూసినప్పటికీ భారతదేశము గొప్ప కీర్తిని పొందించేటువంటిది.
1: Of all the nations, Bharat stands the highest, highly reputed.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి మాతృదేశాన్ని మనం చిన్నగా పోల్చుకొని దాన్ని అవమానపరచకూడదు.
1: సచ్ ఎ సీక్రెట్ ల్యాండ్ భారత్ కెనాట్ కెన్ నెవర్ బి వ్యూడ్ యాజ్ సో సింపుల్ అండ్ ఆర్డినరీ.
0: భారతదేశం నందున్నటువంటి నీతి నిజాయితీలు,
1: ద మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ ఇన్ దిస్ కంట్రీ,
0: ఇంకే దేశం నందు కూడా నువ్వు కాలరావు,
1: ఆర్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్.

0: కనుక ఈ భారతదేశం కంటే మించినటువంటి దేశము మరొక దేశమే లేదు.
1: దేర్స్ నో అదర్ కంట్రీ గ్రేటర్ దాన్ భారత్.
0: భారతదేశం అనే బంగారం అనకుండా వెండి బంగారుకై వెతకనేలా.
1: వెన్ భారత్ ఇట్ సెల్ఫ్ ద వెరీ సింబల్ మెటఫర్ ఆఫ్ గోల్డ్, వై డు యూ నీడ్ టు బై గోల్డ్ అండ్ సిల్వర్ ఎల్స్వేర్.
0: దేశమే మనకు గొప్ప భారతదేశము, బంగారు దేశము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వెరీ కంట్రీ మదర్ ల్యాండ్ భారత్ ఇట్ సెల్ఫ్.
0: ఇంకా తిరిగి దీనికి వెండి పిట్టాడి బంగారు కొనటం ఎందుకు?
1: వై డు యూ నీడ్ టు బై ది అదర్ మెటల్స్ లైక్ సిల్వర్ అండ్ అదర్ మెటల్స్.
0: ఎక్కడ కాలు పెట్టినప్పటికి అక్కడ ఇంత బంగారు ఉంటుండాలి.
1: వేర్ ఎవర్ యూ గో యూ ఫైండ్ గోల్డ్.
0: అటువంటి బంగారం వంటి ఈ దేశాన్ని మనం చాలా నీచపరుస్తున్నాము.
1: వీఆర్ హ్యూమిలియేటింగ్ దిస్ గోల్డెన్ ల్యాండ్.
0: కనుక ఈనాటి విద్యావంతులందరూ కూడా భవిష్యత్తులో దీన్ని గొప్ప బంగారు దేశంగా కూడా తీర్చిదిద్దాలి.
1: ఎడ్యుకేటెడ్ పీపుల్ టుడే షుడ్ డిసైడ్ టు మేక్ దిస్ కంట్రీ ఎ గోల్డెన్ కంట్రీ.
0: అయితే ఈ చదివేటువంటి వారు కూడాను ఈ గొప్పతనాన్ని వారు తెలుసుకోవటం లేదు.
1: The educated people also are not able to understand the greatness of the country.
0: వాళ్ళు వెళ్ళిన దగ్గర అంతా కూడా ఈ భిక్షగాళ్ళు అధికంగా చేరుతుంటారు.
1: Wherever they go, they find many beggars.
0: ఈ చేరడానికి మనమే అభ్యాసం చేశాము.
1: In fact, we are responsible for this habit of begging.
0: మనం భిక్షలు పెట్టడం వల్ల వాళ్ళు భిక్షగాళ్ళు అధికంగా అవుతున్నారు.
1: Because you give money, you find beggars around. Never encourage begging. Never encourage beggars.
0: ఇదిగో నీకు ఏది కావాలా, బట్ట కావాలా, ఇది తీసుకొని ఒక వస్త్రం కావాల్సింటే ఇవ్వచ్చు.
1: యు కెన్ ఆస్క్ హిమ్ వాట్ ఇస్ దట్ యు వాంట్. యు వాంట్ క్లోత్స్? yes, you can give him one pair.
0: తినడానికి తిండి కావాలా, ఇదిగో పట్టు తీసుకో.
1: If you want
0: తిండి పెట్టండి.
1: If you want to food, serve him food.
0: అంతేగాని వారిని అన్నం కావాలంటే వారందరి మింటికి పిలిచి వారందరికి బిచ్చం పెట్టి వారందరినీ సంతోష పెట్టడం కాదు ముఖ్యమైనటువంటిది.
1: ఇట్ షుడ్ నాట్ బి ఎ కైండ్ ఆఫ్ హ్యాబిట్ సమనింగ్ ఎవ్రీబడి అండ్ సర్వింగ్ ఫుడ్.
0: కనుక భారతదేశము గొప్ప కీర్తి సంపాదించినటువంటిది.
1: భారత్ ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ ఎస్టీమ్ అండ్ ప్రైడ్.
0: ఈనాడు ఈ భారతదేశం నందు చాలా మంది అధికారులు కూడాను తన యొక్క కీర్తిని పోగొట్టుకుంటూ ఉన్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ మెన్ ఆఫ్ ఆనర్ అండ్ ఇన్ పొజిషన్ ఆల్సో హ్యావ్ లాస్ట్ దేర్ నేమ్.
0: ఈ లంచాలు కూడా ఒక విధమైనటువంటి బీదరికంలో ఉన్నటువంటి ఒక భాగమే.
1: And this is also part of the poverty mental. That's what we find.
0: Lanchalu puchukotamu, lanchalu ichukotamu. Ichukotam puchukotam rendu kudanu chaala cheddavi.
1: Bribing the other person, accepting the bribe, corruption are very bad.
0: Evaru kudanu ee vidhamainatundi oka prayatnamunaku manam poolukokoddu.
1: Nobody should get into this sort of corruption.
0: ఇంకా మనం ప్రభుత్వాన్ని కూడా కొంతవరకు హెచ్చరించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హ్యావ్ టు కాషన్ ద గవర్నమెంట్ ఆల్సో.
0: ఈ ప్రభుత్వము మన దేశం లోపల బిచ్చగాళ్ళని పెంచడానికి ఇవన్నీ.
1: ఇన్ ఫ్యాక్ట్ ద గవర్నమెంట్ ఈజ్ నాట్ మెంట్ టు ఎంటర్టైన్ బెగర్స్.
0: కనుక బిచ్చగాళ్ళకు ఏ విధమైనటువంటి యొక్క ఇది ధనం పుచ్చుకోకూడదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ నాట్ గివ్ మనీ టు బెగర్స్.
0: మనీ ఇచ్చుకోకూడదు, పుచ్చుకోకూడదు.
1: దే షుడ్ నాట్ రిసీవ్ అండ్ వీ షుడ్ నెవర్ గివ్.
0: నీ శక్తి సామర్థ్యంతో నీవు సాధించడానికి ప్రయత్నం చేయాలి.
1: యూ షుడ్ స్టాండ్ ఆన్ యువర్ ఓన్ లెగ్స్ అండ్ బేస్డ్ ఆన్ యువర్ సెల్ఫ్.
0: నీకంటే కొంచెం తక్కువగా ఉన్నటువంటి వారిని వారిని చూసి ప్రేమించు.
1: యూ కెన్ సర్టన్లీ లవ్ దోస్ హూ ఆర్ లెస్ ఫార్చునేట్.
0: అందరూ ఒక్కటిగా ఉండరు లోకంలో.
1: ఇన్ దిస్ వరల్డ్ ఆల్ కెనాట్ బి ఈక్వల్.
0: కానీ కొంతమంది హెచ్చు తగ్గులుగా ఉంటుంటారు.
1: వీ ఫైండ్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక ఈ విధమైనటువంటి దీన్ని ఈనాడు భగవంతుని కూడాను మనం ప్రయత్నపూర్వకంగా సాధిస్తున్నాము.
1: And we make every effort to attain God.
0: ఏ దేవాలయం పోయినప్పటికీ ఆ పూజలు తట్టనిచ్చి పెట్టారు.
1: You go to any temple, you find the priest with a plate in his
0: hand. దాంతో దక్షిణ వేసేదిని వాటితో కొంచెం ప్రసాదం పుచ్చుకునేది.
1: And he expects some dakshina, some money, and we receive prasadam.
0: ఈ దక్షిణే మనకొద్దు.
1: Let us not accept.
0: ఈ బిచ్చమే మనకొద్దు.
1: We don't want that kind of.
0: నువ్వు రిచ్ వాడిగా ఉండాలి.
1: You cannot be bhiksha the
0: beggar. Tindi lekapoyina gaani chaavachunu kaani ee bhikshani adigi manam chaavakoddu.
1: In fact, we should never accept such kind of bhiksha or begging.
0: Kanuka evaraina kodanu aa vidhanga beg chestuntunte chaduvarlu variki meeru rendu buddhi cheppandi.
1: If you come across beggars, you educated people should not encourage.
0: Naa nee bharata mata putrudavu.
1: You are the son of Bharat.
0: Bharata mata bhikshadi ved kaadu.
1: And in fact, you are not beggars of Bharat.
0: Richidi.
1: Bharat is rich.
0: అన్ని దేశాలను కూడా నువ్వు కాపాడుతూ వచ్చేటువంటివి.
1: ఇట్ హాస్ బీన్ ప్రొటెక్టింగ్ ఆల్ కంట్రీస్.
0: ఆమె కుమారుడైన నీవు ఈ విధంగా బిచ్చబెత్తడం న్యాయం కాదు.
1: యు ఆర్ నాట్ జస్టిఫైడ్ ఇన్ బిగ్గింగ్. being the son of Bharat.
0: ఏ కొంచెమైనా కూడా మన జోబు లోపల ఇంత కాసులు వేసుకోకూడదు.
1: And you should not carry money in your pocket.
0: అడిగిన వారికి ఇంత పెట్టడము వాళ్ళు వెళ్ళిపోవటము.
1: And in fact, if those people that want, just finish the matter there.
0: అడిగిన వారికి ఇచ్చాము కదా అని సంతోషిస్తారే కాని అది ఇచ్చటం కాదు గొప్పతనము.
1: And in fact, it lies on
0: the giver. కొంత కాసులు కానీ తల్లి యొక్క కీర్తిని ఎంత పోగొట్టుకున్నాడు.
1: Though you received money, in fact you have lost the very name of your country.
0: కనుకని నీ తల్లి యొక్క గౌరవాన్ని కూడా నీవు కాపాడాలి.
1: It is necessary to keep up the honor of the mother.
0: ఈ విధమైనటువంటి కుమారులు ఈనాడు భారతదేశంలో అభివృద్ధి కావాలి.
1: Such sons of Bharat are very much essential today.
0: ఇంతే కాకుండా
1: not only this,
0: ప్రపంచంలో మరికొన్ని విషయాలంతా కూడా ఉంటున్నాయి.
1: There are also certain aspects in this present day world.
0: దేవాలయంలో పోతుంటే విభూతి.
1: If you go to దేవాలయం, you find విభూతి.
0: విభూతి అనగా కేవలం ఒక భస్మం కాదు.
1: విభూతి ఇస్ నాట్ సింప్లీ యాష్
0: కాదు. ధనం కూడాను ఒక విభూతి.
1: మనీ వెల్త్ ఇస్ ఆల్సో విభూతి.
0: ధాన్యం ఒక విభూతి.
1: గ్రెయిన్ ఇస్ ఆల్సో.
0: బంగారం ఒక విభూతి.
1: గోల్డ్.
0: పెండి ఒక విభూతి.
1: సిల్వర్.
0: ఇవన్నీ కూడా విభూతుల కింద లెక్క వచ్చినాయి.
1: ఆల్ ఆఫ్ దెమ్ కమ్ అండర్ ద కేటగిరీ విభూతి.
0: కనుక నీవెవరికి కానీ ఏ విధమైనటువంటి అడిగినప్పటికీ నీవు ఏ చిన్న వయసులో కూడాను ఇలాంటి పనికి మనం పూనుకోకూడదు.
1: పీపుల్ మే అప్రోచ్ యూ ఫర్ సెవరల్ థింగ్స్ బట్ బీ కన్విన్స్డ్ దట్ యూ షుడ్ నెవర్ ఒబ్లైజ్ దెమ్.
0: కనుక మనం ప్రపంచం లోపల పుట్టినాము.
1: వీఆర్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఎందుకోసం మనం పుట్టాము? దేనికోసం పుట్టాము? పిచ్చమెత్తడానిక పిచ్చం పెట్టడానిక కాదు కాదు.
1: Why are we born in this world? Is it to beg? Is it to entertain begging? What for is our life?
0: నీ తల్లి యొక్క కీర్తిని నిలబెట్టడానికి వచ్చావు.
1: I am born to maintain the prestige and the dignity of my mother.
0: ఆ తల్లి పేరు నిలబెట్టలేనటువంటి వాడు పుట్టి ప్రయోజనం ఏమిటి?
1: When you don't keep up the name and the fame of your mother, what's the meaning of your very life?
0: కనుక తల్లి పేరు నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి.
1: So make every effort to maintain the name.
0: మా పిల్లలు రామాయణం పాడుతుంటారు.
1: Our students also sing that song.
0: అమ్మా ఎందుకు కంటిదారలు కారుస్తున్నావు అని సీత అడుగుతున్నారు కుమారులు.
1: Our sons this way question Sita.
0: అమ్మా మేము కేవలము ఒక పరాధీనంలో ఉంటున్నామనే ఉద్దేశంతో నీవు ఆ విధంగా భావిస్తున్నావా?
1: And the children say that, mother, are you crying, feeling sad that we are under control of someone else?
0: కాదు కాదు, రాముల కంటే మించిన వారం మేము.
1: In fact, we are greater.
0: కనుక ఇలాంటి కుమారులు ఉండగా నీవు మమ్మల్ని బిచ్చగాడిగా భావిస్తున్నావు.
1: When you have sons of this type, never consider us cheap or beggars.
0: కనుక కంటిదారలు కార్చకూడదు అన్నారు.
1: You don't need to shed a tear.
0: నీవు కంటిదారలు కార్చుకుంటే దేశమే ఒక బిచ్చగాడిగా అయిపోతుంది.
1: Oh mother, if you shed tears, the whole country will be miserable.
0: తన కన్న తల్లి యొక్క కంటిదారలు కార్చనుకోకుండా కొన్న కుమారుడుకు కాపాడుతూ రావాలి.
1: It is the duty of every son to see that mother would never shed a tear.
0: అమ్మ నీవు ఏమాత్రం కంటిదారలు కార్చకూడదు.
1: The sons told Sita,
0: మేమున్నాము.
1: We are here, don't cry.
0: మేము ప్రాణాలైనా ఒడ్డి మిమ్మల్ని కాపాడుతాము.
1: We are ready to sacrifice our life and
0: protect. అంతే కానీ కంటిదారలు కార్చకూడదు అని చెప్పి చెప్పారు.
1: Oh mother, never cry and shed tears was their prayer.
0: ఈ విధమైనటువంటి పుత్రులు ఈనాడు చాలా తక్కువైపోయినారు.
1: Such sons of that quality we don't have today.
0: అన్నిటికీ బలహీనత బలహీనత బలహీనత.
1: We find the weakness in every aspect of life.
0: నేను ఒక్కొక్కసారి అనుకుంటాను, అంతా మన మానవులే ఈ విధమైనటువంటి బిచ్చగా చేస్తున్నారు.
1: In fact, Bhagavan feels that we are encouraging this sort of a beggar.
0: ఇంత గొప్పవారిగా ఉండి కూడాను వీరు ఈ విధమైనటువంటి చిల్లర బుద్ధిని వీళ్ళకి ఎందుకు పెంచుకుంటున్నారు?
1: Though people are rich enough, why do they have that mean, cheap mentality?
0: కనుక నా దగ్గర లేదు అనేటువంటి భావం మాత్రం మీ నుంచి రాకూడదు.
1: Never have a feeling that you do not have.
0: మీకు తెలుసు, ఒకానొక సమయం లోపల
1: at one time
0: ఒక 5 రూపాయలు కావాల్సి వచ్చింది.
1: Wanted 5 rupees.
0: ఆయన ఒక చెట్టి గారింటికి పంపించాడు.
1: And he sent him to a businessman.
0: ఎవరిని? తమ యొక్క శిష్యుడు.
1: అండ్ యూ సెంట్ హిస్ డిసైపుల్ ఫర్ 5.
0: అక్కడ పోతే ఆ చెట్టి గారు తాళం వేసుకుని పోయారు.
1: అండ్ ద బిజినెస్ మెన్ హాస్ లాక్డ్ హిస్ షాప్.
0: రెండో చెట్టి గారింటికి పోమన్నాడు.
1: అండ్ హి ఆస్క్డ్ హిమ్ టు గో టు అనదర్ బిజినెస్.
0: ఆ చెట్టి గారు కూడాను తాళం వేసుకున్నాడు వీళ్ళని చూసి.
1: అండ్ హీ టు లాక్డ్ హిస్ షాప్.
0: ఇంకొక ఇంటికి పోయినాడు.
1: అండ్ హీ వెంట్ టు అనదర్ బిజినెస్.
0: వాళ్ళు ఎవరు అక్కడ లేకుండా పోయారు.
1: నో వన్ వాజ్ నోటీస్డ్ దేర్.
0: అప్పుడు తన ప్రక్కనే ఉంటున్నాడు ఇంకొక షావుకారి.
1: And he found another businessman by his side.
0: 5 రూపాయలు కావాలంటే ఎక్కడ కూడాను వీడికి మా శిష్యుడు పోయిన దగ్గర లేకుండా పోతున్నారే అని ఆ ఉన్నటువంటి కూర్చున్నటువంటి పిచ్చాన్ని అడుగుతూ వచ్చారు.
1: అండ్ హి వెంట్ ఆన్ సేయింగ్ ఇట్, హౌ ఇస్ ఇట్ దట్ నో వన్ ఇస్ సేయింగ్ హావింగ్ 5 rupees though I need it now.
0: అయ్యా నీవు కోటను ఎందుకు డబ్బు పెట్టుకున్నావు, నీవు ఒక త్యాగానికి పొందుకోకూడదా, ఒక 5 rupees చేస్తే ఏమి నీ సొత్తు పోతుంది.
1: And then he said, you have got current. He told the businessman sitting close to him, you have got enough of currency in your 5.
0: కొంచెం బుద్ధి కుదిరి 5 rupees ఇచ్చాడు.
1: He corrected him. Then this businessman
0: shared his 5 rupees. 5 ముక్కలుగా చించి వేసేశాడు.
1: And he tore to 5 pieces.
0: కనుక ఈ విధమైనటువంటి బలవంతంతో పెట్టుమని చెప్తున్నారు, కానీ ప్రేమతో వారికి ఒక అందించడమైనటువంటి లేదు.
1: This is due to pressure and not out of one's own willingness.
0: కనుక మనం ఏది చూసినప్పటికీ ప్రేమతో దాన్ని తీసుకోవాలి.
1: సో వాట్ ఎవర్ వీ డూ ఇట్ విత్ లవ్.
0: వాడు భౌతిక భిక్షాందేహి అని ఇంటికి వచ్చాడంటే, నాయన నీకు భిక్షం కావాలా రా నా వరుండాలి కూర్చో అని ఇంట్లోపల పోయి తన భాగంలో కొంచెం అన్నం కావాల్సి తెచ్చి ఆ భిక్షగానికి పెట్టి తృప్తి చేసి పంపాల.
1: ఇఫ్ ఎనీ బెగర్ అప్రోచెస్ యూ, యూ కెన్ సర్టన్లీ షేర్ ఫుడ్ విత్ హిమ్.
0: ప్రపంచంలో వచ్చినదంతా కూడాను అందరికి ఈక్వల్ షేర్.
1: In fact, whatever we have in this world, all have equal share.
0: Ante kaani neeku goppaga unnadani inkoruku ledani neevu variki vaddinchadaniki prayatnam cheyavu.
1: Never consider that you are superior to anybody and that you are in a position of a giver to everyone.
0: Kanuka ee recommendment yokka chillara buddhulu manamu kontha varaku maanukovali.
1: So we should abandon this cheap mentality.
0: Tyagamu aneetuvanti bhavamu manlo nunchi bayal deerali.
1: We should foster the spirit of sacrifice.
0: ఈ త్యాగం అనేటువంటిది నేర్చుకున్నప్పుడే వాడు గొప్పవాడిగా తయారవుతాడు.
1: When once you have this sacrifice, you are bound to be great.
0: ఈ త్యాగం అనేటువంటిది ఏ మానవుని ఎందుకు లేదు.
1: Today we don't find sacrifice in anyone.
0: ఎక్కడ పోయినప్పటికీ త్యాగాన్ని గురించి గొప్ప ఉపన్యాసాలు ఇస్తారే గాని తనను జోబిలి నుండి త్యాగం అనేటువంటిది ఒక న్యాయపరిశ్రమ చేయరు.
1: People are prepared to give talks, lectures on sacrifice, not ready to share a rupee in his pocket.
0: కనుక ఇలాంటి చేసి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫర్ ఆల్ దీస్ యాక్ట్స్ దెన్?
0: మనస్సేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: ఇస్ ఓన్లీ నోబుల్ మ్యాన్ హూ హావ్ పర్ఫెక్ట్ హార్మనీ. వాడు
0: నిజమైనటువంటి మానవుడు.
1: పర్ఫెక్ట్ హార్మనీ ఇన్ థాట్ వర్డ్ అండ్ డీడ్. హి ఇస్ ఎ ట్రూ మ్యాన్.
0: ఎంత ఉంటే అంత ఇచ్చేసేసి.
1: అండ్ యు కెన్ షేర్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
0: తీసుకుని వచ్చి పెట్టొద్దు.
1: యు డోంట్ నీడ్ టు బారో.
0: ఈ విధంగా మన దేశం యొక్క గౌరవాన్ని మీరు కాపాడుతూ రావాలి.
1: దిస్ ఇస్ హౌ వి హావ్ టు మెయింటైన్ ది ఆనర్ ఆఫ్ దిస్.
0: ఈనాడు భారతదేశం యొక్క గౌరవం ఈ బిచ్చగాళ్లతోనే చాలా వరకు తగ్గిపోయింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద బెగర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ద డిక్లైన్ ఆఫ్ ద ఆనర్ ఆఫ్ ది
0: బిచ్చగాళ్లను తయారు చేయటం ఎవరు? చదువుకున్న వారే.
1: ఓన్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ ఎంటర్టైనింగ్ బెగర్స్.
0: అసలు ఇదేనా చదువుకోవటము?
1: ఇస్ దట్ ఎడ్యుకేషన్ అట్ ఆల్?
0: ఇదేనా బిచ్చగాళ్లను పెంచడానికి చదువుకోవటము?
1: ఆర్ యూ రియలీ ఎడ్యుకేటెడ్ టు ఎంటర్టైన్ బెగర్స్?
0: చీ చీ చీ చీ, చదువు నాకు ఏమాత్రం ఇష్టం లేదు.
1: That education is not required.
0: MBAలు BAలు పాస్ అయ్యి వచ్చి పేరుగాంచిన పెద్దవారులైనా,
1: యూ మే బి గ్రేట్ పీపుల్ విత్ డిగ్రీస్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్
0: గ్రాడ్యుయేట్, సంపద నుండి సద్దానపరుడైనా పుణ్యకీర్తిని కన్న పుణ్యులైనా,
1: యూ మే బి రిచ్ అండ్ ఫ్లూయెంట్ విత్ ఆల్ ద నేమ్ అండ్ ఫేమ్ ఫర్
0: ఛారిటీ, ఆరోగ్యంబుల్ అనవర్తం ఉండి పరిపూర్ణ బలులకు వారులైనా,
1: యూ మే బి వెరీ హెల్దీ విత్ ఆల్ ద పర్ఫెక్ట్ ఫిజిక్ అండ్ స్ట్రెంగ్త్,
0: సత్రము జపములు తపములు చేయొచ్చు వేదములను నేర్పు విప్రులైనా,
1: యూ మే బి స్కాలర్స్ రిసైటింగ్ ద వేదిక్ టెక్స్ట్ ఎవ్రీ మూమెంట్ ఇన్ సీచ్ వేద,
0: సాధు భక్తులకు ఏనాటికైనా,
1: నన్ కెన్ ఎవర్ ఈక్వల్ ఎ డివోటీ.
0: ఇలాంటి వాళ్ళు ఇంకా చెప్పి ప్రయోజనం ఏమిటి?
1: అండ్ ఇఫ్ పీపుల్ డు నాట్ అండర్స్టాండ్ వాట్ ఫార్ ఇస్ ద టీచింగ్,
0: కనుకనే వీరు చాలా పరిపూర్ణమైనటువంటి బలము వారి యందు లేకపోతుండాలి.
1: వీ డు నాట్ హావ్ టోటల్ స్ట్రెంగ్త్.
0: చాలా బలహీనులైపోతున్నారు.
1: వీఆర్ వీక్.
0: దేశం యొక్క గౌరవాన్ని, తన మాతృదేశమును మాతృభావమును చాలా పాడు చేస్తున్నారు.
1: వీఆర్ స్పాయిలింగ్ ద నేమ్ అండ్ ద ప్రెస్టీజ్.
0: తల్లి గౌరవాన్ని నిలపాలి.
1: వీ షుడ్ మెయింటైన్ ద నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ మదర్.
0: తల్లి ఎలాంటిదైనప్పటికీ తల్లి గౌరవాన్ని మనం పెంచాలి.
1: మదర్ మే బి ఆఫ్ ఎనీ టైప్ బట్ యెట్ ఇట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ.
0: తల్లి గౌరవాన్ని మనం పెంచినప్పుడే నిజమైన మన పుత్రులు మనం పెంచుకుంటాము.
1: యు ఆర్ ఓన్లీ ఎ ట్రూ సన్ ఇఫ్ ఓన్లీ యూ కీప్ అప్ ది నేమ్ ఆఫ్ యువర్ మదర్.
0: తల్లి గౌరవాన్ని పోగొట్టి నువ్వు గొప్ప విద్వాంసుడు అయినప్పటికీ నీ పేరు ప్రధానం కాదు.
1: You may be highly educated, noblest of all, but if you do not respect your mother, maintain her name, well, you are no longer great in any sense.
0: Kanukane anni charitrale endukodanu Ramakrishna Paramahansa Sridharamsa charitra endukodanu Rabindranath Tagore charitra endukodanu Vivekananda charitra endukodanu anni chagattadu ilanti beggaruga tayar kavatame.
1: In the biographies of all great people, Ramakrishna Paramahansa, Vivekananda, you also find this particular aspect. People maintaining the name and the fame of the family.
0: Kanuka perunu mam chudalaru.
1: So it is the name reputation.
0: నేను భరత మాత పుత్రుడను.
1: And the son of Bharat.
0: నేను భరత పుత్రుడను.
1: And the son of Bharat.
0: ఆ భరత పుత్రుడనేటువంటి పేరును నిలపాలనుకుంటే త్యాగం పూనుకోవాలి.
1: To be a true son of Bharat, be ready to sacrifice.
0: నాకు లేకపోయినా పర్వాలేదు, వారికి కొంచెం పెట్టాలి.
1: I may not be having, but I am prepared to serve.
0: ఈ విధమైనటువంటి త్యాగభావం రావాలి.
1: This spirit of sacrifice should be there.
0: అందువల్లనే రామచంద్రుని యొక్క సోదరుడైనటువంటి భరతుడు,
1: the brother of Ramachandra, the Bharata,
0: భరతునికి రాజ్యం పట్టాభిషేకం చేయించాడు.
1: And he was coronated.
0: భరతుని అంత త్యాగము మరెవరికి లేకపోయింది.
1: The spirit of sacrifice in Bharat is not noticed in anybody.
0: చూస్తున్నటువంటి లక్ష్మణుడు కూడాను కోపం వచ్చింది.
1: And Lakshmana by the side was furious.
0: తల్లి మనమల్ని అడవులకు పంపితే కుమారుడు వచ్చి అడవుల్లో కూడా లేకుండా చేస్తున్నాడు అన్న, ఇతని ముందు నేను కిందికి దిగి వాడిని చంపివేస్తానన్నాడు.
1: It was Lakshmana who said, the mother has driven us to the forest and the son has come here not to him to deny this shelter in the forest also.
0: Lakshmana, neeku rajyam paina emaina aasa vachindo emto, neevu poi rajyam ledu, nenu bharthuni na venta pettukuntanu annadu.
1: And Ramchandra said, Lakshmana, you want to be the king, you want to be the ruler, better you go over there and I'll keep Bharat by my side.
0: Bharat is tyagamayudu.
1: Bharat is one of sacrifice.
0: శీలమయుడు,
1: వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: అతని దగ్గర ఉన్నటువంటి ఒక త్యాగ బుద్ధి మరి ఎవరి దగ్గర లేదు.
1: ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ నోటిస్డ్ ఇన్ హిమ్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎనీవన్.
0: కడపటికి తల్లి ఏ విధమైనటువంటి ఒక దీన్ని కోరినప్పటికీ కుమారుడు దాన్ని ఖండిస్తూ వచ్చాడు.
1: వాట్ ఎవర్ దట్ మదర్ ఆస్క్ ఫార్, భరత్ డిడ్ నాట్ అగ్రీ టు గివ్ హర్ అండ్ హీ నెగేటెడ్ హర్.
0: కనుక భరతుడంటే చాలా గొప్ప గుణం కలిగేవాడు.
1: భరత్ ఈజ్ హైలీ వర్చువస్.
0: అలాంటి గొప్ప గుణం కలిగినవాడు కనుక రాముడు భరతుడిని ఆశిస్తూ వచ్చాడు.
1: దట్స్ ద రీజన్ వై భరత్ వాజ్ వెరీ మచ్ లైక్డ్ బై రామచంద్ర.
0: భరతుడు అరణ్యానికి పోయిన తక్షణమే,
1: ద మూమెంట్ హి వెంట్ టు ద ఫారెస్ట్,
0: నాయన భరత, అమ్మా నాన్న బాగున్నారా అన్నాడు.
1: ద ఫస్ట్ క్వశ్చన్ దట్ రామ పుట్ వాస్ దిస్, హౌ ఆర్ ద పేరెంట్స్.
0: తన తల్లి అయినటువంటి కౌసల్య బాగుందా అని అడగలేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ డిడ్ నాట్ సే ఎనీథింగ్ అబౌట్ కౌసల్య.
0: కైక బాగుందా?
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ఆస్క్డ్ అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ కైక.
0: కైక అని పేరు చెప్పేటప్పటికే భరతుడికి లేని కోపం వచ్చింది.
1: The moment Kaika's name was mentioned, because of that wicked woman you are here in the forest.
0: See, ఆమె పేరు నా వద్ద చెప్పకూడదు.
1: What a shame it is, never mention her name.
0: అప్పుడు దగ్గర పిలిచి, రాముడు, భరత, నీ తల్లి చాలా గొప్పది.
1: Rama came close to Bharata and said, your mother.
0: రాముడు యొక్క సత్కీర్తిని జగత్తుకు వ్యాపింపజేసినటువంటి నీ తల్లియే.
1: And in fact she was responsible for the name that has been widespread today.
0: కనుక బాహ్యమైనటువంటి ఒక భావం చేత నీవు ఆమెను తూరనాడద్దు.
1: నెవర్ ఇన్సల్ట్ హర్ బికాస్ ఆఫ్ ఎక్స్టర్నల్ కన్సిడరేషన్.
0: భావాలు ఆమె యందు చాలా గొప్పవన్నీ ఉన్నాయి.
1: హర్ ఇన్నర్ ఫీలింగ్స్ ఆర్ సో గ్రేట్ అండ్ లాఫ్టీ
0: అని తాను అందరినీ నెట్టుకుని కైక ఉండేటువంటి చోటు బయలుదేరిపోయాడు.
1: అండ్ హీ వెంట్ టు మీట్ కైక.
0: కైక దగ్గరికి పోయి పాదాలపై నమస్కారం చేసి,
1: అండ్ హీ ఫెల్ అట్ హర్ ఫీట్,
0: తల్లి నీ వలన నేను క్షేమంగా ఉన్నాను.
1: He said, because mother, because of you I am very fine here.
0: భరతునికి పట్టాభిషేకం కట్టి అతని రాజ్యం ఏలించు.
1: Better Bharat be coronated. Let
0: నీతి వాక్యమునంతా బోధించు.
1: Teach him all conduct and code.
0: నేను తర్వాత 14 సంవత్సరాలు అయిన తర్వాత నేను వచ్చి నా భరతుని చూసుకుంటాను.
1: After 14 years I will come back and take care of Bharat.
0: కానీ పితృవాక్య పరిపాలన జరపాలి.
1: But I must follow the command of my father.
0: మాతృ పితృ వాక్యములు మాత్రమే కాదు, ప్రభుత్వం యొక్క వాక్యములు కూడా మనం నేర్పాలి.
1: It is not only following the command of the parents of father and mother.
0: ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఒక నిబంధనలు సాధించిందో,
1: one should follow the regulations.
0: ఆ నిబంధనలు మనం చక్కగా చాటుకొని నిర్వర్తించాలి.
1: We should follow the rules and the regulations of the government.
0: వహించినప్పుడే మనము ఫలాని రాజ్య పుత్రులము అని మనం పేరు తెచ్చుకున్న వాళ్ళం అవుతాం.
1: వెన్ దిస్ ఈస్ ఫాలోడ్ దెన్ ఓన్లీ వీ కెన్ కాల్ అవర్ సెల్స్ ఫిట్టింగ్ సిటిజన్స్.
0: కనుక రాముడు చెప్పినటువంటివన్నీ కూడాను కేవలం మాతాపితృల మాత్రమే కాకుండా,
1: వాట్ రామా సెడ్ నాట్ మియర్లీ ద పేరెంట్స్ ఓన్లీ,
0: ప్రజల యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని కూడా చూడాలి.
1: ద ఫీలింగ్స్ అండ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఆల్సో,
0: ప్రజల యొక్క క్షేమాన్ని కూడా మనం కోరాలి.
1: We should also desire for the advancement of the people.
0: ప్రజల యొక్క ఆనందాన్ని కూడా మనం ఆశించాలి.
1: We should also work for the bliss of the people.
0: అప్పుడే మనము నిజమైనటువంటి ప్రజలుగా తయారవుతాము.
1: Then only we will be true citizens of this country.
0: రామరాజ్యంలో పుట్టినటువంటి పిల్లలము మనం ఈ రామరాజ్యాన్ని తగినట్టుగా మనం నడుచుకోవాలనుకున్నారు.
1: And having been born in this Ramarajya, they have conducted themselves accordingly.
0: ఈ నీతి వాక్యములన్నీ కూడా వారు చెప్తుంటే లక్ష్మణుడు కూడా మనసులో చేరిపోయింది.
1: And as listening to this teaching, the mind of Lakshmana also changed. And Lakshmana said, now my mind has settled.
0: I am
1: so angry because I saw Bharat here and the army around him.
0: భౌతికమైనటువంటి దాన్ని చూసి నువ్వు బాధపడుతున్నావు గాని అంతర్ముఖమైనటువంటి ఆనందానికి నీవు ఏమాత్రం చోటు ఇవ్వటం లేదు.
1: అండ్ రామా సెడ్ యు ఆర్ ఫ్యూరియస్ వాచింగ్ ఆల్ ది ఎక్స్టర్నల్ ఎక్స్టీరియర్ ద ఆర్మీ అండ్ ద బ్రదర్ యు ఆర్ నాట్ నోటీసింగ్ హిస్ ఇన్నర్ ఫీలింగ్స్ అండ్
0: కనుకనే దగ్గర వెళ్ళిన తర్వాత భరతుడిని పిలిచాడు.
1: అండ్ దెన్ హి కాల్ భరత్ కమ్ క్లోజ్ టు హిమ్
0: కూర్చోబెట్టుకున్నాడు.
1: హి మేడ్ హిమ్ సిట్ క్లోజ్ టు హిమ్
0: భరత నీవు చేస్తున్నటువంటివన్నీ చాలా గొప్పవే.
1: వాట్ ఆల్ యు ఆర్ డూయింగ్ ఆర్ సర్టెన్లీ
0: కానీ తండ్రి ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నావు.
1: But you are disobeying your father. You follow your mother. Follow your father. Make both of them happy, then I will be extremely happy.
0: కనుకని ప్రజావాక్యములంతా కూడా పరిపాలన చేసేటువంటి సిద్ధుడు నీవు అయి ఉండగా నీవెందుకు ఇంత బాధపడటం?
1: When you have to follow the verdict of the people,
0: why do you feel రాజు కావాలనుకోవటం నీ స్వార్థం.
1: And if you want to king only all by yourself, sacrifice that your own feeling.
0: ప్రేమను బంధుత్వంని ప్రీతిపరచు.
1: And in fact, let your love transcend your relationship.
0: కనుక త్యాగం చేసినప్పుడే నీకు ఈ భోగములంతా లభిస్తాయన్నాడు.
1: When once you sacrifice, you can certainly enjoy life.
0: వెంట పోయినటువంటి వశిష్ఠ విశ్వామిత్రుని కూడాను
1: వశిష్ఠ అండ్ విశ్వామిత్ర హూ ఫాలోడ్ దేమ్
0: వారు కూడా ఈ వాక్యమునంతా విని చాలా కంటిదారులు కార్చారు.
1: They heard the teachings of Rama and started shedding tears.
0: నీ ఉన్నటువంటి స్థానం ఎటువంటిది?
1: This is your position, Ramachandra.
0: నీవు చేసినటువంటి కీడు ఎటువంటిది?
1: And these are all
0: ఇలాంటి కీడును కూడా నువ్వు మార్చి మేరునే మాత్రం చూస్తున్నావు.
1: Though people did so many things against your interest, yet you could pardon them.
0: నీ యొక్క తెలివితేటలు మాకెంతో ఆనందంగా ఉంటుండాలి.
1: We are very happy noticing your intelligence.
0: కానీ మీరు ఒకతూరి వచ్చి రామరాజ్యంలో అడుగు పెట్టండి.
1: At least you should step in this Ramarajya once.
0: అప్పుడు చెప్పాడు రాముడు.
1: Then Rama said,
0: ఇప్పుడు భరతరాజ్యమే కాని రామరాజ్యం కాదు.
1: Right now it is Bharatarajya and not Ramarajya.
0: కనుక నీ భరతరాజ్యం కాదు ఇది భారతదేశం అన్నాడు.
1: Because of Bharatarajya, this is Bharatadesha, Bharat.
0: కనుక నీ భారతదేశం అంటే బంగారం అనకుండా ఎందుకు ఈ వ్యవస్థ?
1: When you have gold, the Bharat, then why do you suffer?
0: ఇటువంటి పవిత్రమైనటువంటి దేశం ఎక్కడ కూడా మనకు చిక్కదు.
1: సేక్రెడ్ ల్యాండ్ ఎస్ ద టైప్ ఆఫ్ భారత్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్.
0: కూడాను దాన ధర్మముల చేత కాకుండా ఈ త్యాగం చేతనే భారతదేశం ఇంత అభివృద్ధి పొందింది.
1: ద భారత్ హస్ ప్రోగ్రెస్డ్ వాన్స్ స్టాండ్స్ అట్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్ బికాస్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ఏ దేశం కూడాను ఇంత గొప్ప పేరును పొందలేదు.
1: నో అదర్ కంట్రీ గాట్ దిస్ గ్రేట్ నేమ్.
0: కనుక భారతదేశం అంటే చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులతో పొందినటువంటి దేశం.
1: ఇస్ ద నేమ్ ఆఫ్ రెప్యుటేషన్ అండ్ ఎస్టీమ్ ఆనర్.
0: కన్న తల్లి కాని,
1: మదర్
0: తండ్రి కాని,
1: ఫాదర్
0: కన్న కుమారుడు కాని,
1: ఆర్ సన్
0: భారతదేశానికి సర్వమును త్యాగం చేస్తూ వచ్చారు.
1: ఆల్ స్టార్టెడ్ సాక్రిఫైసింగ్ ఎవ్రీథింగ్ ఫర్ దిస్ కంట్రీ.
0: భారతదేశానికి త్యాగం చేయడం కంటే మరొకటి త్యాగం ఉండదా?
1: దేర్ కెనాట్ బి గ్రేటర్ సాక్రిఫైస్ అదర్ దాన్
0: గొప్ప దానధర్మం చేయవచ్చును.
1: You may be a man of charity.
0: కోట్లకు రూపాయలు ప్రజలకు పంచవచ్చును.
1: You may distribute your money.
0: కాదు కాదు అది కాదు గొప్ప దానము.
1: That's not great. Nothing great.
0: ప్రేమతో మాట్లాడాలి.
1: Talk lovingly.
0: ఆ ప్రజల యొక్క బాధను క్రమక్రమేణా కొంతవరకు తగ్గించడానికి ప్రయత్నం చేయాలి.
1: See that you remove suffering of the people.
0: కనుక నీవు తోటి మానవులను ప్రేమతో చూచి
1: love everybody.
0: అందరినీ నీవనే నువ్వు భావించుకోవటమే.
1: Consider everyone as yourself.
0: ఇది నిజమైనటువంటి ధర్మము.
1: This is the righteous conduct.
0: Dharma anaga kevalam dana dharmalu cheyatamu idi kaadu dharmamu.
1: Dharma does not mean acts of charity.
0: Hrudayamulo dharmam cheyali.
1: We have to do this dharma wholeheartedly.
0: Hrudayamulo tyagam cheyali.
1: We should sacrifice.
0: Swarthamulo tyagam cheyali.
1: We have to sacrifice. Parathramu
0: preminchali.
1: We should love the other.
0: Padimandini preminchali.
1: We should love everybody.
0: Padimandini daggara chesukovali.
1: And we should join the society.
0: Varu parayi varani bhavinchakoodadu.
1: We should not consider anybody separate from you.
0: Evaru dooram vachinappudu nana ra ra ani daggara pichi varini ento preminchali.
1: You should mingle with love. Talk to people lovingly.
0: Ee prema okkati untunte endarnaina manam saakavachu.
1: With this love, you can certainly win any number of people.
0: కనుక మనం నేర్చుకోవాల్సినది ఈనాడు పెంచుకోవాల్సినది మానవుని యందు ప్రేమనే.
1: What we have to learn, what we have to develop today is love.
0: Daiva prema.
1: Love for God.
0: Peedalu baga lekunda chuchukovali.
1: And see that we alleviate the suffering of the people.
0: కనుక ఈ రెండింటిని కూడా ఈనాడు మీరు సాధించడానికి కోరుకోవటమే ఇదే నిజమైన మీ యొక్క విద్య.
1: ద ట్రూ ఎడ్యుకేషన్ లైస్ ఇన్ డెవలపింగ్ దీస్ టూ క్వాలిటీస్, రిమూవింగ్ ది సఫరింగ్ ద పీపుల్ ఆన్ వన్ హ్యాండ్ అండ్ డెవలపింగ్ లవ్ ఫర్ గాడ్.
0: ఇంటిలో తల్లియే బాధపడుతుంటే ఈ పనులను ఎంత ప్రేమించి ప్రయోజనం ఏమిటి?
1: వెన్ మదర్ ఎట్ హోమ్ ఇస్ సఫరింగ్, వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ లవింగ్ ఎవ్రీబడి?
0: కనుక మొట్టమొదటి కన్న తండ్రిని తల్లిని ప్రేమించు.
1: ఫస్ట్ లవ్ యువర్ మదర్, లవ్ యువర్ ఫాదర్.
0: తరువాతి ప్రజలందరినీ ప్రేమించు.
1: And then we can love the whole society.
0: మొట్టమొదట రాముడు భరతునికి ఉపదేశించినటువంటిది ఇదియే.
1: This is the first and foremost teaching of Rama to Bharata.
0: భరత, ట్యాక్స్ ఎట్లా వేస్తున్నావు పిల్లలకు?
1: భరత్, హౌ ఇస్ టాక్సేషన్ దేర్?
0: అన్నా, నేను చాలా పొరపడ్డాను.
1: He said, brother, I am mistaken.
0: నీవు చెప్పేటువంటి మాటలు ఏది కూడా నేను చేయలేకపోయాను.
1: I could not do what all you wanted me to do.
0: కావలసినంత ధనం ఉండి కూడాను,
1: though there's lot of money,
0: ఖజానా నిండిపోతుండాలి గాని దాన్ని తీసి ప్రజల లోపల ఏమాత్రమైన ప్రేమను సంపాదించుకోలేకపోయాను.
1: Though the treasury is full of money, I did not distribute. I could not get good name in the society.
0: అప్పుడు పక్కన ఉన్నటువంటి లక్ష్మణ్ కోపం వచ్చింది.
1: Then Lakshmana by his side was very angry.
0: ఇది తండ్రి చేసినటువంటి మోసం ఇదంతా.
1: And this is a cheating of the father.
0: దశరథుడు అన్ని విధాలా కూడాను రాముని సంపాదిస్తాడని చెప్పి రాముని పైన పెట్టి నిన్ను దూరం చేయటం చేతనే ఇదంతా కూడా ఏర్పడిపోయింది.
1: This is all the cheating. This is all the deceit of the father. He amassed the wealth.
0: Ramulu Bharatuni kudanu Lakshmanu kudanu nindinchadu.
1: And the Lakshmana also blamed him.
0: Lakshmana.
1: Lakshmana.
0: Nee evari kumaru?
1: Whose son are you?
0: Dasaratha kumaru.
1: You are the son of Dasaratha.
0: Talli evaru?
1: Who is your mother?
0: Nee Sumitra.
1: Sumitra is your mother.
0: Sumitra kumaruve neevu Sumitraki ichinatvanti endukosam ichadu Bhagavantudu.
1: And why is it that they are born as your brothers?
0: కష్టాల సమయం లోపల రాముని వెంట లక్ష్మణుడును భరతుని వెంట శత్రుఘ్నుడు ఉండి వారిద్దరిని సరైన ధర్మాలు బోధించచ్చు రావాలి అనే ఉద్దేశంతో వీరిద్దరిని అందించాడు.
1: The main idea is that a brother should stand in support of his another brother, like Lakshmana who stood by the side of Rama, the Shatrughna who stood by the side of Bharata.
0: కనుక భరత శత్రుఘ్నులందరూ కూడాను చాలా గొప్పవాడు.
1: The Bharata Shatrughna are very great people.
0: భరతుని దగ్గర శత్రుఘ్ని పెట్టాడు.
1: అండ్ శత్రుఘ్న వాజ్ ఆల్వేస్ బై
0: రాముని దగ్గర లక్ష్మణ్ణి పెట్టాడు.
1: లక్ష్మణ వాజ్ ఆల్వేస్ బై సైడ్ ఆఫ్ రామ.
0: రాముని యొక్క సేవలంతా చేసి
1: సర్వింగ్ రామ కంప్లీట్లీ.
0: రాజ్యాన్ని కాపాడాలి,
1: దట్ ది కంట్రీ హాస్ టు బి ప్రొటెక్టెడ్,
0: చిరంజీవిగా నిలపాలి,
1: దట్ ఈ షుడ్ బి మోర్టల్
0: అని రామునికి బోధిస్తూ వచ్చాడు లక్ష్మణుడు.
1: అండ్ దట్ వాజ్ ద ఫీలింగ్ ఆఫ్ లక్ష్మణ.
0: శత్రుఘ్నుడు భరతునికి బోధిస్తూ వచ్చాడు.
1: అండ్ శత్రుఘ్న టాట్ ఇన్ డిఫరెంట్ వేస్ టు భరత్.
0: అన్నా, మీరు ఏమాత్రం కూడా తల్లిపై ప్రేమ పెట్టుకుని నా తల్లిని నిందించకూడదు.
1: నెవర్ బ్లేమ్ యువర్ మదర్ బికాస్ ఆఫ్ ది థింగ్స్ దట్ హ్యాపెండ్.
0: ఇది కేవలం పెద్దలు చేసినటువంటి పొరపాటుతో జరిగిపోయింది.
1: అండ్ దీస్ ఆర్ ది మిస్టేక్స్ ఆఫ్ ది ఎల్డర్స్.
0: నీ వెళ్ళిన తర్వాత ఈ పాదుకలను పూజ చేస్తూ పాదుకలే నీకు రామచంద్రుడిగా భావించుకుని నీవు తల్లిని ప్రేమించు.
1: యు లవ్ యువర్ మదర్ కీపింగ్ ద శాండల్స్ ఆన్ ద థ్రోన్.
0: రామాయణంలో ఎక్కడ చూసినా కూడా సుమిత్ర అనే పేరే రావటం లేదు.
1: And in fact, Ramayana, we don't find the name of Sumitra.
0: Ah, Sumitra ane tundi peru lene untundi adi enta mitrutvam.
1: Mitra, the friendship, Sumitra, the friendship is there in the very name itself.
0: Kanuka aa Sumitra ane tundi amine ee rajyananta kudanu chaala premaga choopinchi biddal cheta premaga penchinchi vaaru chaala gauravanni chesadu.
1: And therefore he respected his mother and he respected all the people of the country and ruled the kingdom.
0: Kausalya kante
1: more than Kausalya.
0: Sumitrane goppa tyagavantaralu.
1: Sumitra is the one of sacrifice.
0: Sumitraku unnatvanti gunamulu,
1: the qualities of Sumitra,
0: Kausalya kani Kaikeyi kani evariki levu,
1: are not noticed in Kausalya and Kaikeyi.
0: Pokanak samayam lopala
1: at one time
0: Ramuni karanyaniki velutunnadu.
1: When Rama was proceeding to the forest,
0: Kausalyaki namaskarinchi
1: he paid respect to his
0: prayanu kavali
1: and he was to start.
0: Appati lopala
1: at that moment
0: Sumitra రాముని యొక్క చిత్రాన్ని అంతా రాస్తూ ఉండాలి.
1: అట్ దట్ టైమ్ సుమిత్రా వాజ్ పెయింటింగ్.
0: ఆమె చాలా గొప్ప పెయింటర్.
1: ఇస్ ఎ గ్రేట్ పెయింటర్.
0: ఆమె యొక్క చరిత్ర చాలా గొప్ప విచిత్రమైనటువంటిది.
1: అండ్ హిస్టరీ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్.
0: రేపటి దినము రాముడు రాజ్యాన్ని ఏలుతాడు అని ఈ విధంగా రాస్తూ కొంచెం రాముని యొక్క ముఖము చాలా ప్రకాశంగా వచ్చేటట్టుగా చేసింది.
1: ఎక్స్పెక్టింగ్ ద రామా టు బి కరోనేటెడ్ నెక్స్ట్ మార్నింగ్ అవుట్ ఆఫ్ హర్ లవ్ ఫర్ రామా she started painting the picture of Ramachandra, which was so brilliant and effulgent.
0: Ramulu Sumitra room ku vellaadu.
1: Rama visited Sumitra.
0: Talli mimmalni vadili pettipoleyakapothunnanu.
1: Mother, I am not able to leave your company.
0: Adaviki povadam naaku ishtame.
1: In fact, I would like to go to
0: father. Tandri aadru sirsavahinchadam naaku ishtame.
1: I like to follow the command of my father.
0: Kaani Kausalyanaina vadaltanu gaani ninnu nenu vadalleni talli.
1: I am prepared to leave the company of Kausalya and not your company.
0: Ani cheppi Sumitra
1: namaskaram.
0: Tirigi tirigi namaskaram chesi
1: he paid his respects.
0: Talli నీ యొక్క ప్రేమ నాకు పంచాలి.
1: అండ్ హి సెడ్ మదర్
0: నాకు అది ఒక్కటి చాలు.
1: సీ దట్ యు లవ్ మీ దట్ ఈస్ ఎనఫ్
0: అని చెప్పి
1: సో సేయింగ్
0: తాను అయోధ్యను వదిలాడు.
1: అండ్ హీ లెఫ్ట్ అయోధ్య.
0: ఈ విధంగా సుమిత్ర యొక్క తత్వము చాలా మిత్రత్వంతో కూడినటువంటిది.
1: ద నేచర్ ఆఫ్ సుమిత్ర ఈస్ ఫుల్ ఆఫ్ ఫ్రెండ్షిప్ విచ్ ఇస్
0: అడవిలో పోయినప్పుడు వశిష్ఠ విశ్వామిత్రులు కూడాను సుమిత్ర యొక్క గౌరవాన్ని చాలా కొనియాడాడు.
1: వశిష్ఠ Vishwamitra also praised the greatness of Sumitra.
0: ఈ రాజకన్యకలపైన సుమిత్రకున్నటువంటి యొక్క గొప్ప భావము మరి ఎవరికి లేదు.
1: The great noble feelings of Sumitra.
0: కౌసల్యకు కూడాను లేదు.
1: Are not noticed in Kausalya.
0: సీతకు కూడాను లేదు.
1: Not even in Sita.
0: కానీ ఈ సుమిత్ర చాలా గొప్ప గుణవంతురాలు.
1: Sumitra is a virtuous one.
0: అని ఆమె చాలా వర్ణించారు.
1: And they went on extolling her greatness.
0: ఈ విధంగా అందరికి గొప్పదనం చేయడానికి మన గొప్పతనాన్ని తగ్గించుకొని ఎదుటి వ్యక్తిని గొప్పతనాన్ని పెంచుతూ రావాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు నోటీస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అదర్స్. వీ షుడ్ నాట్ బీ ఇన్ సెల్ఫ్ గ్లోరిఫికేషన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు రేపటి నుంచి సాధ్యమైనంత వరకు కూడాను ఎవరిని చిన్న భావంతో చూడకండి.
1: From tomorrow, never consider anybody low and cheap.
0: గొప్ప విశాలమైన భావంతో మీరు చూడండి.
1: హ్యావ్ బ్రాడ్ ఫీలింగ్స్.
0: అందరూ నా వంటి వారే వీరు కూడాను.
1: Consider everybody equal to you.
0: Sodara, manam bonchestam randi ani pakkarunna vaanni kuda pilchi manam gottiga boncheseyali.
1: You can just go and dine in the company of your another brother.
0: Evvani kuda nu beedavariga gaani leka bichigaani gaani manam chudakoddu.
1: Never consider anybody a beggar or poor or low or mean.
0: Andaru kuda nu rich manle.
1: All are rich enough.
0: కనుక మనం బీదవాళ్ళుగా కావడానికి వీల్లేదు.
1: There cannot be any beggars.
0: నీ భావములు బీదగా మారిపోతున్నాయి కానీ
1: యువర్ Feelings may be poor.
0: కానీ వారిలో బీదతనం అనేటువంటి ఎప్పుడు లేదు.
1: దేర్ ఇస్ నో పావర్టీ ఎట్ ఆల్
0: భారతదేశంలో.
1: ఇన్ భారత్
0: భారతదేశంలో.
1: ఇన్ దిస్ కంట్రీ ఆఫ్ భారత్
0: ఈ గొప్ప వారి కంటే మించిన వారు ఎవరు లేరు.
1: గ్రేటెస్ట్ పీపుల్ ఆర్ హియర్.
0: విశాలమైన హృదయుల వారు.
1: ద బ్రాడ్ మైండెడ్ పీపుల్ ఆర్ హియర్.
0: అటువంటి ఇంటికి నేను సీతను వచ్చినాను కదా అని సీత కూడా చాలా ఆనందించింది.
1: సీత వాజ్ సో హ్యాపీ బికాస్ షీ కుడ్ కమ్ టు దట్ కంట్రీ.
0: పూర్వము జనక మహారాజ్ దగ్గర ఉన్నప్పుడు నాన్నతో చెప్పేది.
1: అండ్ సీతా టోల్ జనక మహారాజా,
0: నాన్న నీవు ఏదైనా చేసి నన్ను భారతదేశంలోకి పంపించు.
1: హి సెడ్ సమ్వేర్ అదర్ సెండ్ మీ టు భారతదేశ.
0: భారతదేశానికి నన్ను కుమార్తెగా పంపు.
1: సెండ్ మీ దేర్ యాజ్ ది డాటర్ ఇన్ లా ఆఫ్ భారతదేశ
0: అని దిన్నము ప్రార్థించేది.
1: హి ప్రేడ్ రిపీటెడ్లీ హర్ ఫాదర్.
0: రామలక్ష్మణుడు ఆ మిథిలాపురంకు వెళ్లినారనేటప్పటికీ చాలా ఆనందించింది సీత.
1: Sita was very happy on coming to know that Ramalakshmana reached Mithila Nagara.
0: Ni nibandhananta kuda maani vesesevi.
1: And you just give up all your limitations.
0: Sita deenini etchindi aneetundi deeniki maanesesevi.
1: And forget the fact that Sita could lift up.
0: Sri Ramachandrudu deenni kaadu deenta padintalaina bharam kuda nu ettagaladu.
1: Sri Ramachandra can lift heavier things, heavier than Shivadanu.
0: పవిత్రమైనటువంటిది.
1: And that itself is a highly sacred.
0: అతని ప్రేమనే సర్వము పవిత్రమైనటువంటిది.
1: His love is most sacred.
0: కనుక నాకు రాములకు ఇచ్చి పెళ్లి చేయమని చెప్పి కోరింది.
1: And see that I marry Rama.
0: అప్పటి నుంచి జనకుడు కూడాను రాత్రింపగలు కూడాను నా సీతకు రాములటువంటి వాటి కావాలి, రాములు వంటి కావాలి అని ఆయన ప్రార్థిస్తూ వచ్చాడు.
1: సిన్స్ దెన్ జనక డిసైడెడ్ దట్ సీతా షుడ్ బి మ్యారీడ్ to a person of the type of Rama.
0: Kanuka ee Ramalakshmana Bharata Shatrughna naluguru kodanu okka palamloni kotala vanti vare.
1: Ramalakshmana Bharata Shatrughna basically or essentially one only.
0: Veerandanni okanaku samayam lopala kamala pandu valustu
1: as they are taking away the peeling of the orange
0: Sumitra fruit. Sumitra valustu okkokatana idi Ramudu idi Lakshmanudu ఇది భరతుడు, ఇది శత్రుఘ్నుడు, ఇవి సీత అని అన్ని దాన్ని పేర్లు పెట్టి పూజించేటువంటిది.
1: యాజ్ ద పీలింగ్ ఆఫ్ ద ఆరెంజ్ ఫ్రూట్ వాజ్ టేకన్ అవే దే స్టార్టెడ్ ఈటింగ్ ద ఫ్రూట్ వన్ ఆఫ్టర్ అనదర్ పీస్ రిపీటింగ్ ది నేమ్స్ ఆఫ్ రామలక్ష్మణ భరత శత్రుఘ్న.
0: ఇలాంటి పవిత్రమైన కోడలు నాకు చిక్కారు కదా అని చాలా ఆనందించింది.
1: అండ్ షీ వాస్ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ ది కంపెనీ అరౌండ్.
0: ఆ వచ్చినటువంటి కోడళ్లు కూడాను అత్తలను చాలా గౌరవంగా చూసుకున్నారు.
1: ది డాక్టర్ సిల్లా రెస్పెక్టెడ్ దేర్ మదర్.
0: ఈ కుమారుడు కూడా చాలా ప్రేమగా చూసుకున్నారు.
1: దే ఆల్సో టేకెన్ కేర్ ఆఫ్ దేర్ డాక్టర్.
0: ఒక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: భరతునికి రాజ్యం కట్టిన తర్వాత
1: ఆఫ్టర్ భరత్ వాస్ కరోనేటెడ్
0: కొంత పనుల లోపల చేరిపోయి
1: హావింగ్ గాన్ టు ది ప్లేస్
0: కొంచెం అలసిపోయి
1: బికాస్ టైర్డ్
0: రాత్రి కొంచెం ఆలస్యంగా కావటం చేత
1: యాజ్ ఇట్ ఇస్ లేట్ ఇన్ ద నైట్
0: తన రూమ్కు పోవలసినటువంటి భరతుడు రాముల రూమ్కు వెళ్లాడు.
1: ఈజ్ గెటింగ్ ఇన్ టు హిజ్ ఓన్ రూమ్ భరత్ హ్యాపెన్ టు గో టు గెట్ ఇన్ టు ద రూమ్ ఆఫ్ రామ.
0: అక్కడ ఆ రూమ్ లో సీతమ్మ వారు ఉంటున్నారు.
1: దేర్ మదర్ సీత వాజ్ దేర్.
0: సీత ఉన్నటువంటి చూచి
1: హావింగ్ నోటీస్
0: అక్క నన్ను క్షమించమని పాదాలపైన పడింది.
1: అండ్ హి సెడ్ పార్డన్ మీ అండ్ ఫెల్ ఎట్ ద ఫీట్.
0: అలసిపోవటం వల్ల
1: బికాస్ ఆఫ్ టైర్స్
0: నలుగురు రూములు కూడా సమానంగా ఉండటం చేత నేను నా రామచంద్రుడు రూమ్ ఏమో అనుకుని వచ్చాను.
1: యాజ్ ఆల్ ద రూమ్స్ ఆర్ ది సేమ్ ప్యాటర్న్ బై మిస్టేక్ ఐ స్టెప్ ఇన్ టు రామాస్.
0: నచ్చండి భార్య
1: అండ్ దెన్ ది వైఫ్
0: లేచి వచ్చి
1: వాట్ హ్యాపెన్
0: అక్క మీరు ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నారు.
1: సర్ వై డు ఫీల్
0: మీది మాదే మాది మీది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్
0: ఇదే మాటలే రాముని కూడా చెప్పింది నేను నీవే నీవు నావే.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ బిలాంగ్ టు ద సేమ్ ఆల్ బిలాంగ్ టు అస్.
0: రామలక్ష్మణుడు కూడా భరత శత్రుఘ్నుడు కూడా నలుగురు కూడా ఒకే మాట పైన ఉండేవాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద ఫోర్ బ్రదర్స్ స్టూడ్ బై ద సేమ్ వర్డ్.
0: ఈ ఫోర్ కోడళ్లు కూడా ఒకే మాట పైన ఉండేటువంటి వాడు.
1: సో ఆల్సో దేర్ కౌంటర్ పార్ట్స్.
0: కనుకనే రామరాజ్యం అనేటువంటిది పేరు గొప్పగా సాధించుకుంటూ వచ్చారు.
1: దిస్ ఇస్ ద రీజన్ వై రామరాజ్య హాస్ బికమ్ సో గ్రేట్.
0: కనుక మీరు భారతదేశం నందు పుట్టినటువంటి వారు భారతీయులుగా మీరు పెరగాలి.
1: హావ్ బీన్ బోర్న్ హియర్ ఇన్ దిస్ కంట్రీ బీ ట్రూ భారతీయ.
0: భారతీయులు
1: భారతీయ
0: ఈ భారతీయగా ఉండాలి.
1: భారతీయులు తీయ స్వీట్నెస్ యూ షుడ్ బి స్వీట్.
0: మీరు ఆ భారతీయులుగా మీరు బయలుదేరి
1: కన్సిడర్ యువర్ సెల్ఫ్ సో స్వీట్.
0: ఏ ఒక్క విషయంలో కూడా నువ్వు ఎవరిని చిల్లరిగా భావించకూడదు.
1: నెవర్ కన్సిడర్ ఎనీబడి లో.
0: ఎవరైనా బజార్లో పోతుంటుంటే బిచ్చగాడిగా వస్తుంది వారు మన ఇంటికి వస్తారు ఏమో అని కాచుకోనుండి వారికి పెట్టాలి.
1: అండ్ యూ ఆల్సో సర్వ్ దోస్ పీపుల్ దట్ నీడ్ యువర్ సర్వీస్.
0: ఈ త్యాగభావం మీలో ఉండినప్పుడే
1: వెన్ దిస్ స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్
0: నిజమైన భోగభావం మీలో చేరుతుంది.
1: యూ కెన్ సడన్లీ ఎంజాయ్ ద భోగ ఇన్ దిస్ లైఫ్.
0: విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: పవిత్రమైన ఈ భారతదేశం
1: ఇన్ ది సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్
0: ఈనాడు
1: టుడే
0: గొప్ప పర్వదినములుగా చేరినటువంటి
1: బీయింగ్ ఎ ఫెస్టివల్ డే సీక్రెట్ డే
0: ఈ దసరా పెట్టేళ్ళు
1: దసరా.
0: దసరా అంటే దాశమి.
1: దసరా దిస్ బీయింగ్ ద 10th డే దశమి.
0: తొమ్మిది దినములు చాలా బాగా చేసి
1: హ్యావింగ్ పర్ఫార్మ్ రిచువల్స్ ఫర్ 9 డేస్.
0: ఇలాంటి తొమ్మిది దినములే మా జీవితంలో ఎప్పుడు కూడా జరగాలి అని ఆశిస్తూ
1: దిస్ కైండ్ ఆఫ్ రిచువల్ సీక్రెట్ రిచువల్ షుడ్ కంటిన్యూ త్రూ అవుట్ అవర్ లైఫ్.
0: అందరూ కలిసిమెలిసి
1: దట్ వీ షుడ్ మింగిల్ టుగెదర్.
0: కలిసిమెలిసి మెలగాలి.
1: మూవ్ టుగెదర్.
0: కలిసి మెలిసి మెలుగుదాం, కలిసి మెలిసి తిరుగుదాం, కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: లెట్ అస్ మూవ్ టుగెదర్, లెట్ అస్ లివ్ టుగెదర్, గ్రో ఇన్ ఇంటెలిజెన్స్.
0: కనుకని మీరందరూ కలిసి మెలిసి మెలగాలి.
1: వీ షుడ్ మూవ్ టుగెదర్.
0: మీ తెలివిని పోషించుకోవాలి.
1: వీ షుడ్ ఆల్సో
0: తల్లిదండ్రులకు ఆనందాన్ని పెట్టాలి.
1: వీ షుడ్ మేక్ అవర్ పేరెంట్స్ హ్యాపీ.
0: తల్లిని చాలా ప్రేమతో పూజించాలి.
1: వీ షుడ్ వర్షిప్ అవర్ మదర్.
0: ఈ విధంగా మీరు వస్తుంటుంటే దేశమంతా ఎంత బాగుంటుంది. నిత్య కళ్యాణం పచ్చని తోరణం.
1: ద హోల్ కంట్రీ విల్ డాన్స్ ఇన్ జాయ్, ఎ గ్రేట్ సెలబ్రేషన్ ఫెస్టివిటీ అరౌండ్.
0: దీనిని మీరు నేర్చుకుని ఈ దసరా దినము చాలా ఈనాడంతా కూడా మీరు నేర్చుకుని రేపటి దినం ప్రాక్టికల్ లో పెట్టి మీరందరికీ ప్రదర్శించాలి.
1: వాట్ ఆల్ యూ హావ్ లెర్న్ టుడే స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఫ్రమ్ టుమారో.
0: అందరి ముఖము ఎందు కూడా నవ్వు ముఖం తేజస్సుగా ఉండాలి.
1: దేర్ షుడ్ బి స్మైలింగ్ ఫేస్ ఆన్ ఎవ్రీబడీ.
0: ఎవరి ముఖం కూడా క్యాస్టర్ ఆయిల్ ఫేస్ గా పెట్టుకో.
1: నోబడీ షుడ్ హావ్ ఎ క్యాస్టర్ ఆయిల్ ఫేస్.
0: కనుక మా పిల్లలు ఎప్పుడు అట్లా పెట్టుకోరు నాకు తెలుసును.
1: అవర్ స్టూడెంట్స్ డోంట్ హ్యావ్ క్యాస్టర్ ఆయిల్ ఫేస్ ఎనీ టైం.
0: కానీ మీరు రేపటి కూడాను ఈ పాదములు మీరు మర్చుకోకుండా అందరినీ ప్రేమగా చూచి అందరినీ సరైనటువంటి భావంతో మీరు పోషిస్తూ రండి.
1: Right from tomorrow, love everybody, have correct feeling, never consider anybody so low or anything like that. Love all.
0: Sarupal.
1: Serve all.
2: Rama Rama Rama Sita.

కొంచెమెరిగిన వారు కించిత్తుడగునయా, కొంచెమెరిగిన వారు కించిత్తుడగునయా, సర్వమెరిగిన వారు సాంబశివుడే.

0: There are none on this earth who know everything. And everyone knows a fraction, a little at least. But the all-knowing one is Sambhasiva himself.
1: Prema Sarupulara.
0: Embodiments of love.
1: శివరాత్రి యొక్క సందేశము, శివరాత్రి యొక్క ఆదర్శము, శివరాత్రి యొక్క ప్రబుద్ధత సర్వ కుటుంబములకును ఆదర్శమును అందించటమే.
0: ద మెసేజ్ ఆఫ్ శివరాత్రి, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ శివరాత్రి హెస్ గాన్ టు ది డోర్ స్టెప్ ఆఫ్ ఎవ్రీబడి పాసింగ్ ఆన్ ది ఐడియల్.
1: ఈనాడు విశ్వ కుటుంబమునందు మానవులకు ఐకమత్యము సన్నగిలింది.
0: ఇన్ దిస్ ఫ్యామిలీ ఆఫ్ దిస్ యూనివర్స్ యూనిటీ ఇస్ లాకింగ్.
1: ఒక కుటుంబమునందు ఇరువురు ఉండినా కూడాను అనేక విధములైనటువంటి సమస్యలు వారు ఎదుర్కొంటుంటాయి.
0: దేర్ మే బి టూ రెసిడెంట్స్ ఇన్ ఎ ఫ్యామిలీ బట్ దే హ్యావ్ డిఫరెన్సెస్.
1: కానీ ఈశ్వర కుటుంబమునందు కుటుంబీకులు నరుగులే.
0: ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ ఈశ్వర దర్ ఆర్ ఫోర్ రెసిడెంట్స్ మెంబర్స్.
1: పార్వతి, ఈశ్వర, సుబ్రహ్మణ్యం, గణపతి, ఇరువురు కొడుకులు, భార్యాభర్తలు.
0: దర్ ఆర్ ఫోర్ మెంబర్స్: పార్వతి, ఈశ్వర, సుబ్రహ్మణ్య and Vinayaka, the two sons and the two parents.
1: ఇటువంటి నలుగురు కుటుంబంలో ఎన్ని విధములైనటువంటి యొక్క సమస్యలు లేక ప్రతి కుటుంబములకు ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చారు వాళ్ళ జీవితాలు.
0: They have demonstrated what ideal is without any problems among the four members of the family.
1: ఇరువురు కొడుకులయో ఒకరికి ఒకరికి ఏమాత్రం కూడా భేదములు లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ అట్ ఆల్ బిట్వీన్ ద టూ సన్స్.
1: భార్యాభర్తల్లో అసలే భేదము లేదు.
0: నో డిఫరెన్స్ ఐదర్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్.
1: నలుగురు చేరి ఏకోన్ముఖులై జగత్తును ఏలుతూ వస్తారు.
0: ఆల్ ద ఫోర్ హ్యావ్ బీన్ రెయినింగ్ ద హోల్ వరల్డ్ ఇన్ ఎ యునైటెడ్ వే.
1: అన్నదమ్ములు ఏ విధంగా జీవించాలి, భార్యాభర్తలు ఏ విధంగా జీవించాలి, లోకానికి ఆదర్శాన్ని అందించడమే మన యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యమని విశ్వసించి ఆ విశ్వ కుటుంబకులైనటువంటి యొక్క పార్వతీ ఈశ్వరులు ఈ సంకల్పం సంకల్పించారు.
0: The way how brothers have to mingle with each other, the way how husband and wife should conduct themselves in an ideal way was the main duty that this family has undertaken to teach to the world.
1: జగత్తునకు కుటుంబమే చాలా ప్రధానమైనటువంటిది.
0: In this world, it is the family which is most important.
1: ఈ కుటుంబమే సక్రమమైనటువంటిదిగా ఉండినప్పుడే జగత్తంతా సక్రమంగా నడుస్తుంది.
0: When this family is proper, the whole world will be proper.
1: ఐకమత్యం ఏమైనా కూడా కొంత నశించిన జగత్తే చాలా బాధలకు గురి అవుతుంది.
0: When the unity is lost, the world will have to suffer.
1: ఈ యొక్క ఐకమత్యమే జీవితానికి బలము.
0: Unity is the strength of life.
1: అన్యోన్యతే ఆదర్శమైనటువంటి జీవితము.
0: Mutual relationship, understanding is an ideal.
1: కనుకనే పార్వతీశ్వరు యొక్క కుటుంబము ఆదర్శవంతమైనటువంటి కుటుంబము.
0: Therefore, the family of Parvati and Ishwara is an ideal one.
1: దీనిని ప్రతి కుటుంబకులు కూడాను అనుసరించి ఆనందాన్ని అందించి జగత్తునకు శాంతిని కలిగించాలి.
0: Therefore, every family must follow Ishwara family and enjoy the blissful nature and be an ideal to the rest.
1: ఎలాంటి పరిస్థితులు ఎందుకు వీరికి భేదాభిప్రాయములు ఎక్కడ కూడా కలగలేదు.
0: Under any circumstances, there is no scope for any disunity.
1: ఏకోన్ముఖులై జీవిస్తూ వచ్చారు.
0: They all lived as one family.
1: లోకానికి ఆదర్శం అందిస్తూ వచ్చారు.
0: They were ideals to the world.
1: అన్యోన్యతను పోషిస్తూ వచ్చారు.
0: They were together, integrated.
1: ఐకమత్యమే జగత్తునకు మృదాధారమైనటువంటిదని భావించి ఈ ఐకమత్యాన్ని జగత్తునకు అందిస్తూ వచ్చారు.
0: They considered that the unity is the fundamental factor necessary for the world, and they demonstrated so.
1: ఇలాంటి పరిస్థితుల్లో ఈనాటి మానవుడు ఇలాంటి ఈశ్వర కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకున్నారా?
0: Man today, has he taken this universal family as an ideal one?
1: దైవం యొక్క కుటుంబీకం యొక్క సంఘంలో మనం అన్యోన్యతగా గుర్తించినప్పుడే మన జీవితం కూడాను శాంతి భద్రత నొందుతుంది.
0: When once we understand the intimate relationship and the unity in the divine family, the whole world will be peaceful and secure.
1: ఈనాడు ఇద్దరు కొడుకులు ఉంటుంటే ఎన్నో సమస్యలు ప్రారంభమవుతున్నాయి.
0: Today, when there are two sons, there arise number of problems.
1: ఒకరికొకరికి ఏమాత్రం కూడాను అన్యోన్యత లేదు.
0: There is no coordination between the two.
1: భార్య భర్తలయందు అది కూడాను చాలా విరుద్ధంగానే జరుగుతుంటుండాలి.
0: The husband and wife, they are contradictory in their nature.
1: వారి సామాన్లు ఎందుకని వారి యొక్క పరిస్థితులు ఎందుకని వారి యొక్క సంపత్తి ఎందుకని ఇలాంటి అన్యోన్యతను దీర్ఘంగా నిరూపిస్తూ వచ్చారు.
0: ఇన్ ద యూజువల్ ఫ్యామిలీ, ఇన్ ఆల్ సర్కమ్స్టెన్సెస్, ఇన్ ఫేవరబుల్ టైమ్స్, దే హావ్ డిమాన్స్ట్రేటెడ్ యూనిటీ.
1: ఇలాంటి అన్యోన్యతను మనము ఈనాడు పెంచుకోవాలి.
0: This intimate association we have to develop today.
1: ఐకమత్యమును మనం సాధించాలి.
0: We should achieve unity.
1: అలాంటి సాధించే నిమిత్తమై ఈశ్వర కుటుంబము ఈ విశ్వ కుటుంబానికి ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చారు.
0: The ఈశ్వర family is the most ideal for the entire world.
1: ఈశ్వరుడున్నాడు.
0: Here is ఈశ్వర.
1: ఇతని వాహనము ఏది? నంది.
0: The chariot of ఈశ్వరా is నంది.
1: అనగా భౌతిక లౌకిక చూస్తే వీళ్ళ వాహనాలు వీళ్ళ యొక్క పరిస్థితులు లౌకికంగానే మనం కూడాను దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి.
0: Though they are from the worldly sense, we have to consider them as ideals in our worldly life.
1: పార్వతి వాహనము సింహము.
0: The chariot of Parvati is the lion.
1: సుబ్రహ్మణ్య వాహనము నెమలి.
0: The chariot of Subramanya is peacock.
1: వినాయకుని వాహనము ఎలుక.
0: It is the mouse that happens to be the chariot of Vinayaka.
1: ఇలాంటి వాహనములు ధరించి జగత్తునంతా సంచరిస్తూ కుటుంబమును పోషిస్తూ అన్యోన్యతను బోధిస్తూ జీవితాన్ని ఆదర్శంగా అందిస్తూ వచ్చారు.
0: With these chariots, they went on moving all over the universe, sustaining the entire world, and they proved to be ideals to the rest of the universe.
1: కేవలం వీరి యొక్క ఆదర్శమైనటువంటి వాహనములు మాత్రమే కాదు.
0: Their chariots are not yet of Parvati, is the lion.
1: సుబ్రహ్మణ్య వాహనము నెమలి.
0: The chariot of Subramanya is peacock.
1: వినాయకుని వాహనము

0: అటువంటిది వాహనములు మాత్రమే కాదు.
1: Their chariots are not merely ideals.
0: కుటుంబంలో వారు ధరించేటువంటి యొక్క ఆభరణములు కూడాను అన్యోన్యతగా వచ్చాయి.
1: All the jewels they wore also were equally ideal.
0: ఇట్టి ఆదర్శము ఈనాడు మనకి ఎక్కడ కూడాను కనిపించటం లేదు.
1: Such an exalted ideal we don't find anywhere today.
0: తమ్ముని భార్య ఏదైనా ఒక నగ వేసుకుంటే అన్న భార్యకు కసి కలుగుతుంది.
1: If younger brother's wife has any jewel, the wife of the elder brother would be jealous.
0: అదే విధంగానే ఒకరికొకరు ఏదైనా ఒకటి చూచినప్పుడు ఆనందాన్ని అనుభవించడానికి దూరమైపోయి అశాంతిని పొందుతున్నారు.
1: That's why they have distanced themselves from bliss and are put to restlessness.
0: ఈ దేవి వాహనము సింహం.
1: It is the lion which is the chariot of Devi.
0: ఈశ్వరుని వాహనము నంది.
1: Nandi is the chariot of Ishwara.
0: నంది అనగా బుల్.
1: Nandi is the bull.
0: ఈ యొక్క పశువును చూస్తే సింహం ఊరుకోదు.
1: The lion would not remain like that watching the bull.
0: ఈ సింహం చూస్తే నంది చాలా భయపడిపోతుంది.
1: Bull will be fear stricken on watching the lion.
0: ఇలాంటి భయములు ఏమాత్రము లేకుండా ధైర్యంగా ఆ యొక్క వాహనములైనటువంటి యొక్క ప్రాణులు కూడాను అన్యోన్యతగా జగత్తునికి ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
1: దీస్ చారియట్స్ దో దే ఆర్ కాంట్రడిక్టరీ అఫ్రైడ్ ఆఫ్ ఈచ్ అదర్ బట్ స్టిల్ దే లివ్డ్ ఇన్ యూనిజన్.
0: ఏమాత్రము భయం కాని ఏమాత్రము దిగులు కాని వాటికి వచ్చేటువంటివి కాదు.
1: దే హ్యాడ్ నో వరీ యాంగ్జైటీ ఆర్ ఫియర్.
0: ఎప్పుడు భయం ఏర్పడుతుంది? మనలో దోషం ఏర్పడినప్పుడే భయం ఆవిర్భవిస్తుంది.
1: Where there is a mistake, there is fear.
0: Wrong.
1: Where there is wrong, there is fear.
0: కనుకనే ఎవరి ఎందుకును ఏ యొక్క దోషములు లేకుండా ఉండినప్పుడు ఈ భయమే ఉండదు.
1: When there is nothing wrong with you, there will be no fear.
0: ఈనాటి మానవుడు ప్రతి చిన్న విషయమునకును భయభ్రాంతులకు గురి అవుతున్నాడంటే వారిలో అన్ని కూడా దోషములే ప్రారంభమవుతున్నాయి.
1: Man today is absolutely fearful because of all mistakes and wrongs in him.
0: వారి దోషములే ఈ భయభ్రాంతులకు మూల కారణము.
1: ఇట్ ఇస్ వెరీ రాంగ్ థింగ్ దట్ హి హస్ డన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫియర్.
0: ఈ ద్వేష ఆవేశములకు కూడాను ఇదే మూల కారణము.
1: ఇట్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఎమోషన్ అండ్ హేట్రెడ్.
0: కనుకనే అన్యోన్యత కావాలంటే అందరి యందు దోషము లేకుండా చూసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు లివ్ ఇన్ యూనిజన్ వీ షుడ్ సీ దేర్ విల్ బి నథింగ్ రాంగ్ విత్
0: మన దోషములే మనకు భయభ్రాంతులను అందిస్తున్నాయి.
1: All these wrong things that we do,
0: mana doshamule manaku ashantini dukkhamunu cherkustunnayi.
1: They are responsible for restlessness and sadness.
0: Ee naati manavudu dukkhamulo munigi unnadante ee dukkhamulaku moola kaaranam emti?
1: Man is drowned in grief. What is the reason?
0: Nijanga chuste manavuniki dukkhame ledu.
1: In fact, man should not grieve any moment. Why?
0: Ekkada nunchi vachindi ee dukkhamu? Evarandicharu ee dukkhamu?
1: Where from he got this sorrow? Where from he received it?
0: Tanalo nunchi vachinatvanti oka durgunamulu oka reflection edeeniki.
1: This sorrowfulness is the reflection of all the bad qualities within.
0: Vaada lopala unnatvanti oka paapamule deeniki reaction ku moola kaaranam.
1: The sin within is the main cause for the reaction.
0: వారి ఎందున్నటువంటి ఒక దుర్భావం యొక్క రియాక్షన్ నిజమైనటువంటి ఒక మానవులకు ఆదర్శవంతమైనది కాకుండా దుర్బోధనలుగా రూపొందుతున్నాయి.
1: ఆల్ ద బ్యాడ్ ఫీలింగ్స్ విత్ ఇన్ కమ్ బ్యాక్ టు యూ యాజ్ ద రిఫ్లెక్షన్ రియాక్షన్ అండ్ డు నాట్ యూస్ స్కోప్ ఫర్ గుడ్ థాట్స్.
0: తన ఎందున్నటువంటి ఒక దోషములే తనకు రీసౌండ్ గా ప్రతిబింబిస్తున్నాయి.
1: All the mistakes and wrong things in him would come back to him as a reaction.
0: Yedo oka vyakti nannu prakta dushistunnadante aa dushti kaadu ninnu dushinchedi vera oka vyakti kaadu ninnu dushinchedi ee oka bhavamule ninnu aa vidhamaina roopalu dharinchi dushistunnayi.
1: You think that the other person is critical and criticize you, but it's only your mistake within that is the mainly responsible.
0: Kanukane పార్వతీశ్వరి యొక్క కుటుంబము చాలా అన్ని విషయం ఎందుకును అడుగడుగులకు కనకనమునకును ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాయి జగత్తుకు.
1: Therefore the family of Parvati and Ishwara has given what idealism is to the rest of the individual.
0: ఈశ్వరుని యొక్క ఆభరణం ఏమిటి?
1: What are the jewels of Ishwara?
0: అతనికి ఎట్టిది ఆభరణములు లేవు.
1: In fact there's no jewels whatever.
0: తలనిండు జడల సంపంతి వాడు.
1: And he has got all affluence all over the matter.
0: అతని ఆభరణములు నాగములే.
1: And the snakes are the real decoration to him.
0: ఆ యొక్క వాహనములు ఈ విధంగా

0: విరుద్ధంగా ఉండినప్పటికీ వీరి యొక్క ఆభరణములు కూడాను చాలా విరుద్ధంగా ఉంటున్నాయి.
1: All the jewels decoration they have put on also seem to be quite strange.
0: Talaninda jadala sampatti vaadu
1: has got the matted hair.
0: Mauli kulukadu chandra makkanda kalatoda bedadaru gumpedu jadala vaadu
1: and has got this moon shining over with the hair of
0: brahminchu chadaneti chigutoda dambaina pala netrambu toda
1: with the forehead which is quite broad with a third eye
0: nalla neredi vanti nallani medatoda
1: and has got the dark neck
0: కరమును నాగ కంకణము తోడ
1: అండ్ గాట్ ది యాంకిల్స్ ఓవర్ ది
0: నడుమును చుట్టిన నాగ చర్మము తోడ
1: అండ్ ఇట్ దిస్
0: మైనింద నరక భస్మము తోడ
1: అండ్ ద భస్మాది విభూతి స్మియర్డ్
0: మైనింద నరక భస్మము తోడ
1: విత్ ఆల్ దిస్ యాష్ ఆన్ ద బాడీ
0: కుతురుతిచిన దొడ్డ కుంకుమ బొట్టుతో
1: అండ్ విత్ ద సెంట్రల్ వెర్మిలియన్ ఆన్ ద
0: తాంబూల రాగహారము తోడ
1: విత్ ఆల్ ద కలర్ బికాజ్ ఆఫ్ తాంబూల
0: తడహేమమే వచ్చ తాటంకముల తోడ వీక్షాశ్రవద్దయా వృష్టితోడ నల్ల కొలవులు తునుమాడు కొల్లలాడు మెరుగు చామల ఛాయల మేనితోడ
1: ఇస్ కాంప్లెక్షన్ ఇస్ యావరేజ్ చామల ఛాయ
0: ఈశ్వరుని యొక్క ఆభరణములు ఎవరికున్నవి
1: దిస్ కైండ్ ఆఫ్ డెకరేషన్ ఆఫ్ ఈశ్వర హూ ఎల్స్ హస్ గాట్ ఇట్
0: కనుకనే పార్వతి దీనికంతా కూడాను వైరాగ్యాన్ని బోధించేటువంటి ఒక తత్వంగా తాను నిరూపిస్తూ వచ్చింది
1: దిస్ ప్రూవ్స్ టు ద వరల్డ్ వాట్ డిటాచ్మెంట్ అండ్ రినన్సియేషన్ ఈస్
0: పార్వతి ఏమైనా కూడా దీనిపైన ద్వేషమును పోనలేదు అసూయ కలుగలేదు
1: పార్వతి హ్యాడ్ నో హేట్రెడ్ నార్ జెలసీ
0: ఎట్టి భేదములు వారి ఎందు కలుగలేదు
1: దేర్ వర్ నో డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్ బిట్వీన్ దెమ్
0: ఇట్టి భర్తను తాను కోరటం చేత తనకేమైనా కూడా దుర్భావములు ఏమైనా వస్తున్నాయా
1: బికాస్ ఆఫ్ సచ్ ఎ హస్బెండ్ హ్యాస్ షీ గివెన్ ఎనీ స్కోప్ ఫర్ బ్యాడ్ ఫీలింగ్స్
0: ఆమె అన్యోన్యతగా అనుసరిస్తూ వచ్చింది
1: She was so intimate and followed him completely.
0: ఇతను దినదినమును బిచ్చమెత్తుట కాని ఇంటి పూటికి ఇరువరివలేదు.
1: He went on begging street to street and he never partaken at home.
0: బిచ్చమెత్తేటువంటి ఒక పత్తన పెట్టుకొని భార్య ఈ విధంగా జీవిస్తుందంటే ఇది చాలా విరుద్ధమైనటువంటిది.
1: The wife being able to bear with the husband who lives by begging every day.
0: ఇట్టి కాపురమ్ము నేను ఎట్లు చేతు అని తాను పారిపోలేదు
1: షీ కుడ్ నాట్ స్టే దేర్ బీంగ్ నాట్ ఏబుల్ టు కంటిన్యూ ఇన్ ద ఫ్యామిలీ
0: కాదు అనుసరిస్తూ వచ్చింది
1: బట్ షీ ఫాలోడ్ హిమ్ థరోలీ
0: నీ అనుకూలమే నీ ఆనందమే నా ఆనందమని విశ్వసిస్తూ వచ్చింది
1: షీ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ దట్ ది బ్లిస్ ఆఫ్ శివ ఈస్ ద బ్లిస్ ఆఫ్ పార్వతి
0: ఈ విధమైనటువంటి అన్యోన్యతను వారు అనుసరిస్తూ వచ్చారు
1: దిస్ కైండ్ ఆఫ్ ఇంటిమేట్ అండర్స్టాండింగ్ అండ్ రిలేషన్షిప్
0: కుమారుడు యొక్క వాహనం చూసినప్పుడు మీకు తెలుసును
1: యు నో ద చారియట్ ఆఫ్ ద సన్
0: నెమలి వాహనము సుబ్రహ్మణ్యుడు
1: అండ్ ద చారియట్ ఆఫ్ సుబ్రహ్మణ్య ఇస్ పీకాక్
0: ఈ పీకాక్ చూస్తే తండ్రి యొక్క ఆభరణములైనటువంటి సర్పములు చాలా బుసకొడతాయి
1: ద స్నేక్స్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ద పీకాక్ ఆఫ్ ద సన్ ఆర్ అపోజ్ టు ఈచ్ అదర్
0: ద్వేషములు వస్తున్నాయి
1: అండ్ దే హావ్ హేట్రెడ్ టువర్డ్స్ ఈచ్ అదర్
0: ఇంతే కాకుండా గణపతి వాహనము ఎలుక
1: అండ్ ద చారియట్ ఆఫ్ గణపతి ఈజ్ ద ర్యాట్
0: ఈ ర్యాట్ ను అనగా ఎలుకను చూస్తే పాము ఊరుకుండదు
1: అండ్ ద స్నేక్ వుడ్ నాట్ కీప్ క్వైట్ ఆన్ వాచింగ్ ద ర్యాట్
0: ఈ రెండింటికి చాలా పరమ విరోధము
1: దే ఆర్ ఆపోజిట్స్ ద టూ ఆఫ్ దెమ్
0: ఇట్టి విరోధమైనటువంటి ఒక కుటుంబమును ఏనాడు కూడా కలహింపలేదు
1: దో విత్ ఆల్ కాంట్రడిక్షన్స్ దే నెవర్ ఫాట్ విత్ ఈచ్ అదర్
0: ఎవరికి ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వర్తించుకుంటూ జగత్తులకు ఆనందాన్ని అందిస్తూ వచ్చారు
1: దే డిశ్చార్జ్ దేర్ డ్యూటీస్ ఆన్ దేర్ ఓన్ అండ్ సెట్ అన్ ఐడియల్ టు ద వరల్డ్
0: శిరమునందు గంగ
1: దేర్ ఇస్ గ్యాంజెస్ ఆన్ ద హెడ్
0: శిఖమునందు నెమలి ఒక చంద్రుడు
1: అండ్ వీ ఫైండ్ ద మూన్ ఓవర్
0: చంద్రుడు చాలా చల్లదనివ్వాడు
1: అండ్ ద మూన్ ఇస్ సో కూల్
0: మూడవ నేత్రము అగ్ని
1: ద థర్డ్ ఐ ఇస్ ద ఫైర్
0: ఈ అగ్నికి పైనుండి నీరు పోస్తే ఆరిపోతుంది
1: ద ఫైర్ విల్ బి ఎక్స్టింగ్విష్డ్ బికాస్ ఆఫ్ ద
0: పైన శిఖములో అగ్ని
1: And we find the water above and the fire.
0: ఈ రెండింటికి నీ పరమ విరుద్ధము.
1: Both are opposites.
0: కాని ఇది ఏ మాత్రం కూడా విరుద్ధంగా సంచరించలేదు.
1: But they never moved in an opposite direction.
0: అన్యోన్యతగా ఉంటుండి జగత్తునకు ఆదర్శాన్ని నిరూపించాయి.
1: They lived together in unison and were ideals to the world.
0: ఇట్టి విరుద్ధమైన భావములు జగత్తులో రావచ్చును.
1: Such contradictory ideas may come in the world.
0: ఇట్టి ద్వేషములు జగత్తులో కలగవచ్చును.
1: There may be hatred in this world.
0: కానీ దీనికంతా కూడా మా కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకుని మీరు శాంతిగా జీవించండిని ప్రబోధిస్తూ వచ్చారు.
1: But that gave a lesson and a teaching to the world that whole world should follow them.
0: ఏ చిన్న కార్యం నందు కూడాను వారికి ఏ మాత్రము భేదములు కలగలేదు.
1: In any simple task there was no difference of opinion among them.
0: ఇటువంటి భేదరహితమైనటువంటి కుటుంబమును ఇది విశ్వమునకు ఆదర్శవంతమైనటువంటి కుటుంబంగా మనం విశ్వసించాలి.
1: We should have full faith that this family is an ideal family because it lived without any differences.
0: ఈ నాటి పరిస్థితిని దీనికి పోల్చుకోవడానికి వీలేదు.
1: We cannot compare in any sense the present position.
0: ఆ నాటి పరిస్థితులకు ఆ నాటి ప్రభావములకు ఆ నాటి దివ్యత్వములకు ఇట్టి ఐకమత్యము ఎంతనో ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చింది.
1: It was the ideal of those days, under those circumstances, in that position.
0: ఈ నాడు ప్రతి అణువుకును ప్రతి కణములకును ద్వేషమే ద్వేషమే ద్వేషమే.
1: We find hatred in every moment, in every cell.
0: అన్ని రంగములు ఎందు కూడాను ఈనాడు ద్వేషమే ప్రజ్వలిల్లుతూ వస్తుండాలి.
1: In every field in life, we find hatred that's rampant.
0: తల్లి కొడుకులకు ద్వేషము.
1: There's hatred between mother.
0: భార్యాభర్తలకు ద్వేషము.
1: Hatred between husband and wife.
0: అన్నదమ్ములకు ద్వేషము.
1: Hatred among brothers.
0: అన్ని ఆస్తిపాస్తులకు ద్వేషము.
1: Hatred because of property.
0: అన్ని ద్వేషమే ఈనాటి మానవుని యందు కూరి ఉన్నది.
1: This hatred is full in the modern man.
0: ఇట్టి ద్వేషమునకు ఏమాత్రము అవకాశం అందించకూడదని పార్వతీ ఈశ్వరులు ప్రత్యక్షంగా జగత్తునంతా చాటుతూ వచ్చారు.
1: పార్వతి అండ్ ఈశ్వర have demonstrated and publicized to the world that there should not be any hatred.
0: బోధనలు ఎవరు వింటున్నారు?
1: But this teaching, who is
0: ఎవరు ఆచరిస్తున్నారు?
1: Who is practicing?
0: భక్తిగా భగవంతుని స్మరిస్తున్నారే కానీ
1: they think of God with all devotion.
0: భగవంతుని యొక్క ఆదర్శాలు ఎవరు ఆలోచించారు?
1: Who are following the ideals of God?
0: అనుసరించడమే లేదు.
1: They are not following.
0: అదే విధంగానే భగవంతుని పూజించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ వర్షిపింగ్ గాడ్?
0: ఈశ్వర ఈశ్వరాని ఈశ్వర నామాన్ని స్మరిస్తూ కూడాను ఈశ్వరు యొక్క వాక్యములను విరుద్ధంగా మనం అనుసరించినప్పుడు ఈశ్వర యొక్క తత్వము మనకు పైన ఏ విధంగా కలుగుతుంది?
1: దో వీ రిపీట్ గాడ్స్ నేమ్ ఈశ్వర, ఇఫ్ యూ డోంట్ ఫాలో ఈశ్వర, వాట్ బెనిఫిట్ వీల్ గెట్?
0: కనుక మనము ఐకమత్యాన్ని ఈనాడు పెంచుకోవాలి.
1: Therefore today we have to develop unity.
0: మానవుని యందు ఆహార విహారముల చేత అనేక ద్వేషములు ఆవిర్భవిస్తాయి.
1: The food and habits are responsible for hatred.
0: ఎన్ని విధమైనటువంటి దుర్గుణములు ఆవిర్భవించినప్పటికీ మనసులో దానిని దాచుకోవాలి.
1: There may be any number of bad feelings and bad qualities.
0: దానిని ఏమాత్రం కూడా ద్వేష రూపంలో ప్రదర్శించకూడదు.
1: They should never manifest in the form of hatred.
0: ఏమాత్రం కూడా కలగకూడదు.
1: You should never be jealous or envious.
0: ఈ నాటి ప్రతి మానవునికి కూడాను అసూయ ద్వేషము అధికంగా పెరుగుతూ వచ్చింది.
1: There is envy and hatred in every man more and more.
0: అసూయనే మనకు దుర్గుణములకు మూల కారణము.
1: Jealousy is mainly responsible for all bad qualities.
0: అసూయ వల్లనే మనలో క్రోధం బయలుదేరుతుండాలి.
1: The envy leads to anger.
0: ఈ అసూయ ద్వేషములు రెండే మానవునికి పూర్తి నహతం చేస్తుండాయి.
1: The envy and hatred ruin man.
0: మానవుడు ఎంత ఆనందాన్ని అనుభవించవచ్చును.
1: One can enjoy the bliss to an extent.
0: ఎన్ని సుఖములో పొందవచ్చును.
1: You can acquire all sorts of pleasures.
0: కానీ సుఖమును పొందలేకపోతున్నాడు మానవుడు.
1: Man is not able to find happiness.
0: దగ్గరికి వచ్చినటువంటి ఆనందాన్ని కూడా నువ్వు విస్మరిస్తున్నాడు.
1: He forgets the happiness at the doorstep.
0: ఆనందమునకే మూల కారణమైనటువంటి వాడు మానవుడు.
1: Man is primarily responsible.
0: తన యందు ఉన్నటువంటి ఆనందమునే తాను మర్చిపోతున్నాడు.
1: He has forgotten the innate bliss.
0: తన యందు ఉన్నటువంటి యొక్క సంతోషమునే తాను కోల్పోతున్నాడు.
1: In fact, he has lost the happiness that is latent in him.
0: ఇటువంటి మానవుడు ఇంకా ఏనాడు సంతోషాన్ని అనుభవిస్తాడు?
1: When do you expect a man to be joyful?
0: జీవితమంతా ఇదే కష్టములతో కూలి ఉంటాడు.
1: His life is full of miseries and problems.
0: మానవుడికి నిజంగా దుఃఖము ప్రధానమైనటువంటిది కాదు.
1: The sadness is not that important.
0: ఆనందమయుడు మానవుడు.
1: Man is the embodiment of bliss.
0: మానవుడు
1: is the personification
0: of love. మానవుడు
1: is the embodiment of peace.
0: అలాంటి మానవునికి ఈ దుఃఖములు ఎందుకు కలుగుతున్నాయి?
1: Such a man, why should he grieve?
0: దైవాజ్ఞను ధిక్కరించడం చేతను,
1: because he is disobedient to the
0: దైవాజ్ఞను ఉల్లంఘించడం చేతను,
1: because he has disobeyed God's command.
0: దీని యొక్క రియాక్షన్ అంతా కూడా మనకు కలుగుతూ ఉన్నాయి.
1: It will come back to you by way of reaction.
0: ఈ రియాక్షన్ ఈ రీసౌండ్ రిఫ్లెక్షన్ మానవునికి ఇన్ని కష్టములకు మూల కారణము.
1: ఫర్ ఆల్ ద డిఫికల్టీస్ అండ్ సఫరింగ్స్ టు మ్యాన్ కైండ్ ది రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్
0: ఎదురుగా వచ్చేటువంటి వ్యక్తి నాకు ద్వేషి అని మీరు భావిస్తున్నారు.
1: యు కన్సిడర్ ద మ్యాన్ ఇన్ ద ఫ్రంట్ హేట్స్ యూ.
0: ఆ ద్వేషి అని భావించుకొని తన ఎదురుగా పోయినప్పుడు మీరిద్దరికి కూడాను ఆ రోడ్ లోపలనే పెద్ద వార్ జరుగుతుంది.
1: There may be war right on the street because of hatred between you.
0: నీకు ద్వేషిని చూసిన తక్షణమే హలో బ్రదర్ హౌ ఆర్ యూ అని ప్రశ్నించు.
1: The moment you find the person whom you hate, just greet him, hello brother, how are you?
0: అప్పుడు వాడు కూడాను బ్రదర్ బ్రదర్ హౌ ఆర్ యూ అంటాడు.
1: Then also he will respond, brother, how are you?
0: నీవు ప్రేమను ప్రదర్శించినప్పుడే ఎదురు ప్రేమ మనకు కూడాను ప్రతిబింబంగా వస్తుంది.
1: When you love the other man, you will get the love as reflection.
0: అతన్ని చూసిన తక్షణమే నీవు ఇంకొక ప్రక్కన పోతే వాడు కూడా మరొక ప్రక్కన పోతుంటాడు.
1: ది మూమెంట్ యూ గెట్ అప్ అండ్ లీవ్ ది స్పాట్ ది అదర్ పర్సన్ ఆల్సో విల్ గో అవే.
0: మన యాక్షన్ ఎట్లుంటుందో రియాక్షన్ అట్లనే వస్తుంటుంది.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రియాక్షన్.
0: మనము ఈ యాక్షన్ మంచిదిగా తీసుకోవాలి.
1: సో అవర్ యాక్షన్ షుడ్ బి గుడ్.
0: దుర్మార్గులే లేరు జగత్తులో.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆర్ నో వికెడ్ పీపుల్.
0: నా విరోధి నాకు దుర్మార్గుడు అంటున్నావు.
1: You call your enemy as wicked one.
0: నీలోనే దుర్మార్గం లేకపోతే నీకు ప్రక్కన వాడు దుర్మార్గంగా ఎట్టు ప్రవర్తిస్తాడు.
1: Without wickedness in you, how do you understand, know the wickedness in another man?
0: నీకు దుర్మార్గమే ఎదురు వ్యక్తి యందు ప్రతిబింబిస్తూ ఉండాలి.
1: The inner cruelty reflects in the man in the front.
0: ఏదైనా కూడా మన యొక్క మంచి భాగంలో మంచి ప్రవర్తనలే మనకు ప్రతిబింబిస్తుంటాయి.
1: ఎనీవే అవర్ గుడ్ ఫీలింగ్స్ అండ్ గుడ్ థాట్స్ గుడ్ యాక్షన్
0: ప్రతి మానవుడు కూడా పవిత్రమైన భావములను పెంచుకోవాలి.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ ఫాస్ట్ సీక్రెట్ థాట్స్.
0: పవిత్రమైన ఆచరణను మనం ఆదరించాలి.
1: వన్ షుడ్ రిసార్ట్ టు సీక్రెట్ ప్రాక్టీసెస్.
0: దైవాజ్ఞను మనం ఉల్లంఘించకుండా నడుచుకోవాలి.
1: వి షుడ్ కండక్ట్ అవర్ సెల్వ్స్ వితౌట్ డిసోబేయింగ్ గాడ్స్.
0: అప్పుడే మన జీవితానికి శాంతి భద్రత చేకూరుతాయి.
1: Then only the peace and security are ensured.
0: Enni bhajanalu chesina enni poojalu chesina enni vratamulu chesina enni vidhamulaitunte okka chesina nijamu manasu manavuni manasundu pavitramaina bhavamule lekundina.
1: In spite of bhajans, in spite of worship, in spite of sacred rituals, if the mind does not contain good thoughts,
0: komalattam aneetunte gunam abhivrinchali.
1: We should see that the mind will have all the sensitivity and
0: prema nanchuti pratibimbinchali.
1: We should also see the compassion
0: of the hrudayamu daya premalu lekundina vaadu rakshasudu gane untadu.
1: If the heart is not full of compassion and kindness, he becomes a demon.
0: Karugane deeniki hrudayamu ani peru pettaru.
1: For that reason it is called hrudaya.
0: Hrut plus daya hrudayamu, compassion tho koodinatunti vaadu manavudu.
1: Hrut daya means the one who is compassionate.
0: ఒక్క మానవునికి మాత్రమే ఈ విధమైనటువంటి హృదయం అనే పేరు పిలుస్తూ వచ్చారు.
1: దిస్ హృదయ ఇస్ అప్లికబుల్ టు మ్యాన్ ఓన్లీ.
0: పశుపక్షి మృగాదులకు కూడా హృదయం ఉన్నది కానీ వాటిని హృదయం అని చెప్పరు.
1: దో దిస్ హృదయ ఇస్ ప్రెసెంట్ ఇన్ బర్డ్స్ అండ్ బీస్
0: ఆదర్శవంతమైనటువంటి మానవుడికి ఈ పవిత్రమైనటువంటి హృదయం పెట్టుకోవటం చేతనే ఇతను మానవుడిగా పోషిస్తున్నారు.
1: An ideal man has the sacred heart and so he befits the name man.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: ఇటువంటి హృదయం మనం ధరించి,
1: having had such a heart,
0: ఇటు ఆదర్శాన్ని మనం పొందుకుంటూ,
1: with that all the ideals,
0: మనం ఎందుకు దుఃఖంలో కుమిలిపోవాలి?
1: Why should we be sorrowful?
0: ఎందుకు విచారంలో మునగాలి?
1: Why should we worry?
0: ఇది కేవలము మన యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
1: This is merely reaction, reflection and resound.
0: కనుకనే మనము మనలో ఉన్నటువంటి దోషములే మనం ఎదుటి వ్యక్తి యందు మనము నిరూపిస్తూ వస్తున్నాము.
1: All the wrongs within us we see in the person in front of us.
0: మీకు తెలుసును చూడండి, తెల్లవారు లేచిన తక్షణమే మీరు పేపర్ చూస్తుంటారు.
1: The moment you get up in the morning,
0: ఎక్కడ చూసినా కానీ అశాంతి.
1: Everywhere there is restlessness.
0: ఎక్కడ చూసినా కానీ చంపుకోవటాలు.
1: You find the masculine.
0: ద్వేషించాలు. ఇలాంటి ద్వేషాలు క్రోధములు చాలా అపవిత్రంగా ఆవిస్తుంటాయి.
1: You find hatred, anger, temper everywhere all over the world.
0: తెల్లవారు లేచిన తక్షణమే ఎంత శాంతిగానో ఉండాలి.
1: In fact you have got to be peaceful the moment you get up.
0: అప్పుడే మనకు జీవితం అశాంతికి ఆవకారణం ఉండదు.
1: Then only there is no cause for agitation or restlessness.
0: మనము తెల్లవారు లేచింది మొదలుకొని ఆనందాన్ని మనం అనుభవిస్తూ రావాలి.
1: We should start experiencing the bliss right from the time we get.
0: కష్టములు దుఃఖములు విచారములు ఉండవచ్చును.
1: There will be certain difficulties and
0: ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి.
1: They come and pass.
0: ఏవి మనల్ని బాధించవు.
1: None will trouble you forever.
0: వాటిని తీసుకుని నీవు అనుభవించినప్పుడే అవి నిన్ను బాధిస్తుంటాయి.
1: Then once you accept, you will be affected.
0: దాన్ని ఏమాత్రం కూడా నువ్వు తీసుకోకుండా ఉంటే నీకు బాధలే నిన్ను అంటావు.
1: యు షుడ్ నెవర్ ఐడెంటిఫై నార్ రిసీవ్ సచ్ ట్రబుల్స్.
0: నీకెవరైనా ఒక కవర్ రాస్తుంటాడు.
1: If anyone writes a letter to you,
0: ఇది పోస్ట్ లో వచ్చేసేస్తుంది.
1: యూ రిసీవ్ బై పోస్ట్,
0: దాంతో రీ అడ్రస్ ఉంటాడు అది.
1: అండ్ యూ ఆల్సో ఫైండ్ ది అడ్రస్ దట్ హెస్ టు బి సెండ్ బ్యాక్.
0: ఫ్రమ్ అడ్రస్ ఉంటుంది.
1: దిస్ ఫ్రమ్ అడ్రస్,
0: ఈ ఫ్రమ్ అడ్రస్ టూ అడ్రస్ ఆ కవర్ పైన లేకపోతే ఎవరు దాన్ని ముట్టరు.
1: The letter which has no these two addresses from and to, it will not reach anybody.
0: కనుకనే భగవంతుని యొక్క ఆజ్ఞలన్నీ కూడాను అది ఫ్రమ్ అడ్రస్లు.
1: The command of God is the from address.
0: ఎవరికి వచ్చినాయి? మానవునికి వచ్చినాయి. అది టూ అడ్రస్.
1: The letters are addressed to man, mankind.
0: కానీ ఈనాడు టూ అడ్రస్లు మాత్రమే తీసుకుంటున్నారు, కానీ ఫ్రమ్ అడ్రస్ ఎక్కడుందో ఎవరు కనిపించలేదు.
1: టుడే వి కన్సిడర్ టూ అడ్రస్, ఇగ్నోరింగ్ ద ఫ్రమ్ అడ్రస్.
0: ఈ ఫ్రమ్ అడ్రస్ కానీ టూ అడ్రస్ లేకపోతే ఈ కవర్ ఎక్కడ పడేస్తాం?
1: Without this from address and to address, what will happen to the letter?
0: Letter office లో పడేస్తాం.
1: It will be kept in the dead letter office.
0: కనుకనే మనము ఈ రెండు అడ్రస్లను మనం గుర్తించాలి.
1: సో వీ హావ్ టు కాగ్నైజ్
0: మొట్టమొదట ఫ్రమ్ అడ్రస్, మనం ఎక్కడి నుంచి వచ్చాము. వేర్ డు యూ కమ్ ఫ్రమ్?
1: First, from address, where do you come from?
0: నేను ఎక్కడి నుంచి వచ్చానని తెలుసుకుంటే నేను దైవం నుంచి వచ్చాను.
1: You will know that I am from God.
0: అప్పుడే నీకు మంచి భావాలు ఆవిర్భవిస్తాయి.
1: Then only there will be good thoughts arising in you.
0: నేను ఎక్కడ ఉన్నాను?
1: Where am I?
0: మానవత్వంలో ఉంటున్నాను.
1: I am in human quality.
0: కనుక నీ ఫ్రమ్ అడ్రస్, ఈ టూ అడ్రస్ రెండు మనం దినము తలుచుకుంటూ రావాలి.
1: So we have to think of this. From address and to address every day.
0: ఈ రెండింటిని మనం తలుచుకుంటూ ఉంటే ఫ్రమ్ అడ్రస్ ను అనుసరించేటువంటి మానవుడే టూ అడ్రస్ వాడు.
1: Therefore he is the true man who follows this from address.
0: కనుకనే దీన్ని మనం ఫాలో చేసేటువంటి వాడిగా ఉండాలి, కానీ దీన్ని ధిక్కరించేవాడిగా ఉండకూడదు.
1: He should follow this from address. He should never disobey.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి ఆదర్శము ఒక మానవులకు మాత్రమే ఉంటుండాలి.
1: The sacred ideals are present in man only.
0: ఇంతే కాకుండా ఈ అన్ని దేశములు ఎందుకును ఇలాంటి అవకాశం ఎక్కడ కూడా కలుగుతడం లేదు.
1: We don't find such a chance in any country.
0: ఒక భారతీయుల యొక్క భాగ్యమే ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక ఆలోచనని అందిస్తూ వచ్చింది.
1: It is only the good fortune of Bharat to have had these sacred ideals.
0: ఇలాంటి ఆదర్శాలు మనకు ఉండి కూడాను మనం అందుకోలేకుండా ఆచరించలేకుండా అశాంతికి గురి అయిపోతున్నాము.
1: With all the ideals around us, we are not able to practice, we are not able to enjoy the benefits.
0: ఎన్ని భక్తి ప్రవర్తనలు చేసినప్పటికీ మనలో ఉన్నటువంటి భావము సున్నితంగా లేకపోతే,
1: with all the devotion and worship, if our feelings are not sincere and tender,
0: వ్యర్థములే అయిపోతాయి.
1: All would amount to just a waste.
0: శ్రవణం,
1: listening,
0: కీర్తనం,
1: singing,
0: విష్ణు స్మరణం,
1: chanting,
0: పాదసేవనం,
1: service,
0: వందనం,
1: salutation,
0: అర్చనం,
1: worship,
0: దాస్యం,
1: servitude,
0: స్నేహం,
1: friendship,
0: ఆత్మనివేదనం,
1: self surrender.
0: ఈ నవీనమైన మార్గములు మానవునికి అందించడంలో మూల కారణమేమిటి?
1: What is it which is the main objective?
0: ఏదో ఒక మంచి మార్గాన్ని నీవు అనుసరించు.
1: Among these 9 paths of devotion, at least follow one.
0: ఏ ఒక్కటి నీవు అనుసరించకపోయినప్పటికీ ఈ 9 paths అనగా 9 మార్గములు కూడా నీకు దుర్మార్గంగానే ప్రవేశపెడతాయి.
1: If you don't follow anyone, the 9-fold path would ruin you, spoil you.
0: అన్నింటికంటే ముఖ్యం స్నేహం.
1: Of all, most important is friendship.
0: ఆత్మనివేదనం,
1: సెరెండర్
0: కావాలి అంటారు. సెరెండర్ ఎప్పుడవుతుంది? స్నేహాన్ని పెంచుకున్నప్పుడే సెరెండర్ అవుతుంది.
1: వెన్ కెన్ యూ సెరెండర్? వెన్ యూ డెవలప్ ఫ్రెండ్షిప్ యూ కెన్ సెరెండర్.
0: ఈనాటి ఫ్రెండ్షిప్ ఆ విధంగా లేదు, దీనికి విరుద్ధంగా ఉంటుండాలి.
1: ద మోడర్న్ ఫ్రెండ్షిప్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ నేచర్.
0: కనుకనే ఈ విధమైనటువంటి మార్గములు రావడానికి మూల కారణము మనలో ఉన్నటువంటి సున్నితమైన హృదయం లేకపోవటమే.
1: యాజ్ వీ డోంట్ హ్యావ్ సెన్సిటివ్ టెండర్ హార్ట్ విదిన్, ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్.
0: ప్రేమ భక్తులు అనగా లేకపోవటమే దీనికి మూల కారణము.
1: దేర్ ఇస్ నో లవ్ అండ్ దేర్ ఇస్ నో డివోషన్.
0: కనుక మనకు ప్రేమ ఉండాలి.
1: లవ్ ఇస్ ఎసెన్షియల్.
0: అందరి యందు ప్రేమను మనం ప్రదర్శించాలి.
1: వీ హావ్ టు ఎగ్జిబిట్ డెమోన్స్ట్రేట్.
0: ప్రేమను అందించాలి.
1: వీ షుడ్ షేర్ లవ్.
0: ప్రేమను అందుకోవాలి.
1: వీ హావ్ టు రిసీవ్ లవ్.
0: కేవలం వన్ వే ట్రాఫిక్ కాదు, కేవలం తీసుకోవడానికి మాత్రమే సిద్ధంగా ఉంటున్నాం ఈనాడు.
1: దిస్ లవ్ ఇస్ నాట్ వన్ వే ట్రాఫిక్. టుడే వీ ఆర్ ప్రిపేర్ టు రిసీవ్ ఓన్లీ.
0: టేక్ అండ్ గివ్, టేక్ అండ్ గివ్. నువ్వు ఇచ్చుకోవాలి, పుచ్చుకోవాలి.
1: ఇట్ షుడ్ బి బై వే ఛానల్, టేక్ అండ్ గివ్, టేక్ అండ్ గివ్.
0: ఇచ్చుకోవటము మాత్రమే ఉంటుండే, పుచ్చుకోవటం లేకపోతే ప్రయోజనం ఉండదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ గివ్, యూ షుడ్ ఆల్సో రిసీవ్.
0: ప్రతిఫలం వస్తుంది అది.
1: You get the result.
0: దాన్ని కూడా నీవు పుచ్చుకోవాలి.
1: You have to receive the result too.
0: నీవేదో మంచి చేసి నీకు మంచి వచ్చిందంటే నాకు అక్కర్లేదని దూరం చేయకూడదు.
1: If you do something good, you cannot disown the good.
0: దాన్ని కూడా నీవు పుచ్చుకోవాలి.
1: You have to accept them.
0: నీకు ఇష్టం లేకపోతే ఇంకొకరికి అందించు.
1: If you don't like it, share with others.
0: ఇంకా ద్వేషము, నీవేమైనా దాన్ని భగవంతుడు ఇచ్చినప్పటికీ దాన్ని నీవు సానందంగా ఆనందంగా అందుకోవాలి.
1: The hatred then, whatever that is given to you by God, we have to accept
0: it
1: delightfully. Whatever God gives, it's only for your good only.
0: Doctor nadu rogal nivarana chesetunte vaadu doctor ani.
1: It's a doctor who gives you cure.
0: Kani pottalo oka pedda pundu puttundi.
1: There is ulcer in the stomach.
0: ఆ పుండు పుట్టినప్పుడు డాక్టర్ పెద్ద కత్తి తీసుకుని కోసి వేస్తాడు.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ ఎ నైఫ్ ది సర్జన్ వుడ్ కండక్ట్ సర్జరీ.
0: ఈ యొక్క డాక్టర్ ఈ పొట్టలు కోసినంత మాత్రం డాక్టర్ నీకు ద్వేషమా? కాదు.
1: బికాస్ ఆఫ్ ది ఆపరేషన్ దట్ హి కట్స్ యువర్ స్టమక్ విత్ ది నైఫ్, ఇట్ డజంట్ మీన్ దట్ హి ఇస్ యువర్ ఎనిమీ.
0: గుర్తించే తాను ఆ విధమైనటువంటి ఆపరేషన్ కు సిద్ధమైపోయాడు.
1: హీ హాస్ నోన్ యువర్ ఎయిల్మెంట్ అండ్ దేర్ఫోర్ హి హాస్ టేకెన్ టు సర్జరీ.
0: కనుక నీకు కోయటం కూడాను నీ యొక్క క్షేమమే.
1: And these also desires also
0: అదే విధంగానే భగవంతుడు కొన్ని దుఃఖాలు అందిస్తుంటాడు.
1: God also will make you suffer.
0: అది కూడా నీ క్షేమం కోసమని.
1: It is also for your good.
0: నీకు మంచి కోసమని భగవంతుడు అన్ని చేస్తుంటాడు.
1: It's for your own benefit God does all.
0: సుఖ దుఃఖముల రెండు కూడాను భగవంతుని యొక్క అనుగ్రహ ప్రసాదములే.
1: The good and bad are God's gifts.
0: ఏ యొక్క దీనిని దీన్ని సమాప్తి చేయటం అందిస్తున్నాడో ఎవరికి గుర్తించడానికి వీలు కాదు.
1: Nobody can know for what purpose God is giving this.
0: కలుగునే మనం ఐకమత్యం చేత అన్ని కార్యములు మనం చేయాలి.
1: విత్ ఆల్ యూనిటీ వీ హావ్ టు అండర్టేక్ ఎవ్రీ టాస్క్.
0: అందరితోనూ మనం ఐకమత్యంగా జీవించాలి.
1: వీ హావ్ టు లీడ్ అవర్ లైఫ్ ఇన్ యూనిటీ.
0: నిన్న చూడు, నిన్న తెల్లవారి భజనలు చేశారు.
1: Yesterday the morning you heard bhajans.
0: ఈ భజనలు ఎంత శ్రావ్యంగా ఉంటున్నాయి.
1: How melodious,
0: ఎంత మధురంగా ఉంటున్నాయి.
1: How sweet,
0: ఎంత ఆనందంగా ఉంటున్నాయి.
1: They were delightful.
0: కారణం ఏమిటి? అందరూ ఐకమత్యంగా చేశారు.
1: The reason is they have all participated in unity.
0: Shivaratri Shivaratri ani cheppukuntaru.
1: We declare Shivaratri.
0: Ekkada chusina Shivaratri allarle.
1: Everywhere you find
0: devalayam poyina kudano allare.
1: Even a temple there is noise.
0: Kani prashantaniyamlo jarigetuvanti yokka ee Shivaratrulu ekkadi kudano jaragavu.
1: The Shivaratri of Prashantanilayam is the only one without the second.
0: ప్రశాంతంగా జరుగుతుంటాయి.
1: ఇట్స్ అట్టర్లీ
0: కంప్లీట్. అన్ని కార్యములు కూడా ప్రశాంతమయంగా ఉంటుంటాయి.
1: ఆల్ టాస్క్స్ ఆర్ అండర్ టేకెన్ ఇన్ పీస్.
0: అన్ని ప్రేమమయంగా ఉంటుంటాయి.
1: ఆల్ యాక్టివిటీస్ ఆర్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఇలాంటి ఐకమత్యంతో చేసినటువంటి పనులు అన్ని ప్రేమమయంగానే ఉంటుంటాయి.
1: ఆల్ ది యాక్టివిటీస్ దట్ వీ డూ విత్ యూనిటీ విల్ బి
0: ప్రేమే దైవము, దైవం ప్రేమ.
1: లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
0: ఇలాంటి ప్రేమ చేతనే దైవత్వాన్ని పొందాలి.
1: ఇట్స్ ఓన్లీ విత్ లవ్ యూ కెన్ అటైన్ డివినిటీ.
0: కనుక మీరందరూ కూడా ప్రేమమేలు కావాలి.
1: యూ షుడ్ బి ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అన్యోన్యతగా జీవించాలి.
1: యూ షుడ్ లివ్ యునైటెడ్లీ.
0: ఐకమత్యాన్ని పెంచాలి.
1: యూ హావ్ టు డెవలప్.
0: కేవలం ఇక్కడ మాత్రమే కాదు, మీరు ఎక్కడ పోయినప్పటికీ ఆ ప్రదేశంలో ఏదైనా అశాంతికి గురి అయినటువంటి ఏదైనా కారణం ఉంటే దాన్ని అక్కడ నిర్మూలన చేసి ప్రశాంతిని పెంచాలి.
1: Not only here, wherever you go, you have to foster and help unity.
0: ద్వేషములకు ఏ మాత్రం కూడా మీరు అవకాశం ఇవ్వకూడదు.
1: Never give any chance for hatred.
0: అప్పుడే మీరు మంచి ప్రశాంతి భక్తులుగా మీరు రూపొందుతారు.
1: దెన్ ఓన్లీ విల్ బి ట్రూ డివోటీస్ ఆఫ్ ప్రశాంత నిలయం.
0: ఎవరైనా మీకు విరోధి, మీకు అడ్డు తగిలినా అతన్ని ప్రేమగా పలకరించు.
1: ఈవెన్ ఇఫ్ యూ ఆర్ టు ఫేస్ యువర్ ఎనిమీ, టాక్ టు హిమ్
0: సంయమంగా. సమయంగా అతను కూడా నిన్ను ప్రేమగా పలకరిస్తారు.
1: అండ్ ది అదర్ మ్యాన్ ఆల్సో విల్ టాక్ టు యూ ఇన్ హిస్ టాక్ టు యూ స్వీట్.
0: కానీ నీవు ప్రేమగా పలకరించకుండా ఉండినా అతను కూడా నిన్ను ద్వేషంగా రూపిస్తున్నాడు.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ లవ్ ఇన్ యూ, ది అదర్ మ్యాన్ విల్ ఆల్సో హేట్ యూ.
0: కనుక ఆ యొక్క దుర్మార్గములకు మూల కారణం మనమే.
1: యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద వికెడ్నెస్.
0: మనం మంచిగా ప్రేమిస్తే వారు మనకు మంచిగానే ప్రేమిస్తారు.
1: ఇఫ్ యు లవ్ ద అదర్ మ్యాన్ ఇన్ పర్ఫెక్ట్ వే, యు విల్ బి లవ్డ్ ఇన్ టర్న్.
0: కనుకనే ఈ జగత్ అంతా కూడాను రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్ తో నిండి ఉంటుంది.
1: సో ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్.
0: ఏ అశాంతి నీలో ఆవిర్భవించినా దీనికి నీవే మూల కారణము.
1: Any agitation within, you are the cause.
0: ఇంకొకరు కారణం కాదు.
1: The other man is not
0: responsible. ఎవరిని నిపంగా పెట్టకూడదు.
1: You should not blame anybody.
0: అన్ని మన దోషములే మనకు ప్రతిబింబిస్తున్నాయి.
1: It's only our own mistakes.
0: మన మంచే మనకు ఆనందాన్ని అందిస్తున్నాయి.
1: And your good will give you bliss.
0: కనుకనే మన ఆనందం పొందాలనుకుంటే మనం ఆనందాన్ని జీవించాలి.
1: If you want to be happy, lead a happy life.
0: దీనికంతా కూడా విశ్వ కుటుంబీకుడైనటువంటి ఒక ఈశ్వర పార్వతి సుబ్రహ్మణ్య గణపతి కూడాను మనకు ఆదర్శాలు.
1: For all this, for the whole universe, The ideal family is Ishwara family.
0: ఒక్క తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటుంటే,
1: if a father has two sons,
0: ఇద్దరు రెండు పార్టీలు,
1: both of them belong to different parties.
0: ఒక పార్టీలో ఉండరు.
1: They don't belong to the same
0: ఒక్క మాటలో ఉండరు.
1: They are not in the same
0: ఒక్క బాటలో నడచరు.
1: They don't tread in the same direction.
0: విరుద్ధమైనటువంటి మార్గంలో ప్రవర్తిస్తారు.
1: They move about in opposite directions.
0: ఇవన్నిటి కూడాను మనమే మూల కారణము.
1: We are responsible for all this.
0: మన భావములే దీనికి ప్రతిబింబిస్తూ వచ్చాయి.
1: Our own feelings will come back to you as reflection.
0: కనుకనే మన దీన్ని మనం దోషాన్ని గుర్తించుకొని,
1: we have to recognize our own mistakes.
0: కొంతమంది సైలెంట్ గా ఉంటారు.
1: Some are silent.
0: అది కూడాను చాలా తప్పే.
1: It's also a big mistake.
0: ఒక విధంగా మంచి మాటలు,
1: at least
0: ఆ మాటల చేత పత్తిని ఫ్రెండ్షిప్ చేసుకో.
1: Talk softly and sweetly, develop friendship.
0: You may worship a picture as a god,
1: you
0: but
1: may,
0: not god as a picture.
1: You may worship a picture as god, not god as a picture.
0: అట్లాంటి పరిస్థితిలో అందరితో మనం ప్రేమతో మనం మాట్లాడాలి.
1: Talk lovingly with everybody.
0: అప్పుడే నీకు ప్రతిబింబం లభిస్తుంది.
1: Then you will have true reflection.
0: ఈ శివరాత్రి యొక్క మహత్తరమైనటువంటి ప్రభావము,
1: the effects of శివరాత్రి,
0: అందరితో ఐకమత్యంగా అన్యోన్యతగా జీవించటమే.
1: దట్ వీ షుడ్ లివ్ ఇన్ యునైటెడ్లీ.
0: ఎలాంటి పరిస్థితులు సోదరులు మాత్రం ఏమాత్రమూ ద్వేషాన్ని పొందకూడదు.
1: దే షుడ్ నాట్ బి హేట్రెడ్ అమంగ్ బ్రదర్స్.
0: అన్యోన్యతగా ఉండినటువంటి పంచపాండవులు ఎలాంటి పరిస్థితిని పొందారు? పరమాత్మ ప్రేమకు గురి అయ్యారు.
1: ద ఫైవ్ పాండవర్స్ హు లెడ్ దేర్ లైఫ్ ఇన్ యూనిటీ,
0: ఏదో మధ్య మధ్యలో కొన్ని జరిగినప్పటికీ దాన్ని వారు లక్ష్యం చేయలేదు.
1: దే వర్ నెవర్ బాదర్డ్ ఆఫ్ సర్టెన్ ప్రాబ్లమ్స్.
0: ఐకమత్యంగానే చేరారు.
1: All the five
0: led their life united.
1: Therefore they were triumphant ultimately.
0: హస్తములో ఐదు వేళ్లు ఉంటున్నాయి.
1: The hand has five fingers.
0: ఈ ఐదు వేళ్లు చేరినప్పుడే మనం ఒక పనిని పూర్తిగా ఉంచవచ్చును.
1: With all the five fingers working in a coordinated way, you can do anything.
0: కనుకనే కౌరవులు నూరు మంది ఉంటున్నారు.
1: There are 100 Kauravas.
0: కానీ ఒకరిలో ఒకరికి ఏమాత్రము గిట్టదు.
1: But they hate each other.
0: ఒకరి మాట వారికి పట్టదు.
1: నో వన్ ఫాలోస్ ది అదర్.
0: వారు ఏ విధమైన సుఖాన్ని అనుభవించారు?
1: వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ది హ్యాడ్.
0: కనుకనే ఐకమత్యంతో ఎంతటి విజయాన్ని అయినా మనం సాధించవచ్చును.
1: సో విత్ ఆల్ యూనిటీ యూ కెన్ బి విక్టోరియస్.
0: వాలి సుగ్రీవులు వచ్చారు.
1: వాలి సుగ్రీవు
0: వారిద్దరు సోదరులే.
1: బోత్ ఆర్ బ్రదర్స్.
0: కానీ కొన్ని కారణం చేత భేదాభిప్రాయం జరిగి,
1: బికాస్ ఆఫ్ సర్టన్ రీజన్స్,
0: ద్వేషాన్ని అనుభవిస్తూ వచ్చారు.
1: అండ్ దేర్ వాస్ అటర్ హేట్రెడ్.
0: కానీ ద్వేషం ఉండినా కానీ లోపల మాత్రం ప్రేమతత్వం మానలేదు.
1: Though they hated each other, there's love within.
0: ఇలాంటి ఐకమత్యమైనటువంటి దాన్ని మనం ఎన్ని కష్టములకైనా కూడా ఓర్చుకొని సహించుకొని భరించుకొని సాధించడానికి ప్రయత్నించాలి.
1: We have to bear all the difficulties and problems and maintain unity in life.
0: ఇలాంటి ఐకమత్యాన్ని పెంచుకోవటమే ఈ మహాశివరాత్రి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
1: To foster and to demonstrate unity is the chief objective in the celebration of శివరాత్రి.
0: కఠినమైనటువంటి వాక్కులు కూడా మనం ఉపయోగించకూడదు.
1: We should never use harsh words.
0: ఎప్పుడు కూడా ప్రేమతో నీవు బోధించు, ప్రేమతో నీవు పలకరించు.
1: Talk to people with all the love and affection.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: పవిత్రమైనటువంటి భక్తులారా,
1: సేక్రెడ్ డివోటీస్,
0: అందరు కూడాను ఈ పవిత్రమైనటువంటి యొక్క ప్రవేశంలో మీరు పవిత్రంగా చేరారు. ఎక్కడ చేరినప్పటికీ భక్తులైనటువంటి వారు పవిత్రమైన హృదయాన్ని మార్చుకోవాలి.
1: అండ్ ఎవ్రీ డివోటీ వేర్ ఎవర్ హీ ఈజ్ షుడ్ హ్యావ్ సేక్రెడ్ హార్ట్.
0: ఇది పవిత్రంగా ఉండినప్పుడే హార్ట్ పవిత్రమైన కార్యములు మనం చేయగలము.
1: When the heart is sacred, it will lead you to sacred action.
0: పాత్ర పరిశుద్ధంగా ఉండినప్పుడే అందులో పోసినటువంటి పాత్ర పదార్థం కూడా పరిశుద్ధంగా ఉంటుంది.
1: When the container is clean, the contained would be pure.
0: కానీ మంచి బంగారు పాత్రలో కూడా విషం కలిపి పెట్టినప్పుడు కూడా అది చాలా విషంగానే రూపొందుతుంది.
1: The container may be made up of gold, but there is poison within.
0: కాని మట్టి పాత్ర లోపల బంగారు పెట్టినా కానీ భద్రంగా ఉంటుంది.
1: But the gold in an earthen pot would be safe.
0: పాత్ర ముఖ్యం కాదు.
1: It's not the container that's important.
0: పాత్ర ముఖ్యము.
1: It is the material that's important.
0: కనుకనే మనము బంగారు పాత్ర లోపల పాయిజన్ పెట్టినామంటే అది బంగారు పాత్ర కానేలేదు.
1: When one there is poison in a golden container, it is useless.
0: మన హృదయం అనేటువంటిది కేవలము బంగారుగా పెట్టుకొని,
1: the heart that is golden,
0: దాంతో పవిత్రమైన మాధుర్యాన్ని నింపుకోవాలి.
1: We have to fill it up with all the sweetness.
0: ఏ పాత్రకు అలాంటి పరిస్థితి అలాంటి పదార్థాన్ని మనం నింపుకోవాలి.
1: And we should fill the container with the proper material inside.
0: మీరు విద్యార్థులుగా ఉన్నారు.
1: You are students.
0: ఎలాంటి విద్యార్థులు?
1: What sort of students?
0: సాయి సంస్థలో పెరిగేటువంటి విద్యార్థులు.
1: You are students of Sai institutions.
0: సాయి సంస్థలో సాయి ఏ ఒక్క దేన్ని కూడా మీరు ఆశించటం లేదు.
1: Sai is not expecting anything from you.
0: అన్ని ఫ్రీ ఎడ్యుకేషన్.
1: Everything is offered free.
0: మీకు ఏది కావాల్సిందో కానీ నేను ఫ్రీగా అందిస్తున్నాను.
1: భగవాన్ గివ్స్ యూ ఫ్రీ.
0: ఈనాడు ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి స్కూల్స్ మీరు చూచారా విన్నారా?
1: ఇన్ దిస్ వరల్డ్ డు యూ ఫైండ్ ఎనీ సచ్ ఇన్స్టిట్యూషన్స్?
0: బిడ్డ పుట్టకటి పూర్వమే కూడా బుక్ చేసుకుంటారు.
1: ప్రయర్ టు ది బర్త్ ఆఫ్ ది బేబీ దేర్ విల్ బి రిజర్వేషన్.
0: స్టాండర్డ్ బుక్ చేసుకుంటారు, ఇంత డబ్బుని కట్టేస్తారు.
1: దేర్ విల్ బి అడ్వాన్స్ బుకింగ్ అండ్ పే మనీ.
0: ఈనాడు అన్ని కూడా అడ్వాన్స్ బుకింగ్ లేదు.
1: Advance booking is there in every respect.
0: Kani mana prashantamlo ye oka advance lo ledu.
1: But in our prashantalayam there is no advance reservation.
0: Nilu sariyinatundi adarshanni andinchatame pedda advance.
1: The advance is the true ideal that Bhagavan gives to us.
0: Ekkadiki poyinappudiki ee chadukunna chadavunu sarthakam gaavinchukovali.
1: Wherever you go, you see that the aims of
0: education are fulfilled.
1: And you should make every effort to fulfill the objectives of education.
0: ఇది నిజమైన ఈ శివరాత్రి యొక్క మహత్యము.
1: This is the significance of Shivaratri.
0: శివరాత్రి అనగా విశ్వ కుటుంబంతో కూడినటువంటి శివరాత్రి.
1: శివరాత్రి ఇస్ వన్ ఆఫ్ యూనివర్సల్.
0: మీరు అందరూ కుటుంబీకులే.
1: యూఆర్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్.
0: ఈ కుటుంబం అంతా కూడా విశ్వ కుటుంబంగా మార్చుకోవాలి.
1: ఇండివిజువల్ ఫ్యామిలీ షుడ్ బి యూనివర్సల్ ఫ్యామిలీ.
0: ఆ రెండింటి యొక్క ఏకత్వమే మానవుని యొక్క దివ్యత్వము.
1: The unity of the two is the divinity.
0: ఈ దివ్యత్వాన్ని పొందడం కోసమే ఐకమత్యము.
1: For the divinity, unity is necessary.
0: ఈ ఐకమత్యమే నిజమైనటువంటి సత్సంగము.
1: And this unity is through satsanga.
0: నేను చెప్పాను సత్సంగము. అటువంటి సత్సంగంగా మీరు ప్రవర్తించాలి.
1: భగవాన్ మెన్షన్డ్ ఆఫ్ సత్సంగం యెస్టర్డే. యూ షుడ్ జాయిన్ సత్సంగ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ ప్రాపర్టీ ప్రేమనే.
1: యువర్ ప్రాపర్టీ ఇస్ లవ్.
0: అది నా ప్రాపర్టీ.
1: లవ్ ఇస్ భగవాన్స్ ప్రాపర్టీ.
0: కనుక మీరు అంత ప్రేమను పెంచుకుంటుంటే అంత పెద్ద ప్రాపర్టీకి నేను అధికారిగా ఉంటాను.
1: When you develop more and more of love, Bhagavan is the owner of your love.
0: కనుకనే నాకేది అక్కర్లేదు.
1: భగవాన్ డజన్ వాంట్ ఎనీథింగ్.
0: మీరు ప్రేమగా జీవించండి.
1: లీడ్ యువర్ లైఫ్ ఇన్ లవ్.
0: ప్రేమగా మీరు బ్రతకండి.
1: లీడ్ యువర్ లైఫ్.
0: ప్రేమను ఆదర్శంగా అందించండి.
1: లెట్ లవ్ బి ది ఐడియల్.
0: అలాంటి జీవితాన్ని గడిపినప్పుడే అలాంటి విద్యార్థులు పవిత్రుడవుతారు.
1: When you lead such a life, your lives would be sacred.
0: నిజముగా ప్రశాంతంలో జరిగేటువంటి ఒక ప్రతి కార్యక్రమం కూడాను ప్రశాంతంగానే ఉంటుంటుంది.
1: ఎవ్రీ ప్రోగ్రామ్ ఇన్ ప్రశాంతనిలయం ఇస్ కంప్లీట్లీ పీస్ఫుల్.
0: ఇన్ని వేల మంది ఇటువంటి ప్రదేశంలో చేరినప్పుడు ఏ కించిత్ అయినా శబ్దం ఇస్తుందా?
1: దోస్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ హావ్ అసెంబ్లెడ్ హియర్.
0: ఒక బిడ్డ కూడా ఏడ్చదు.
1: నాట్ ఈవెన్ ఏ బేబీ క్రైస్. నో,
0: లేదు. ఒక ఎవరైనా తుమ్ముతారా అంటే తుమ్మడం, దగ్గుతారా అంటే దగ్గరు.
1: నోబడీ కాఫ్స్, నథింగ్ వాట్స్ ఎవర్.
0: ఇంత పవిత్రమైన ప్రశాంతాన్ని అందిస్తుంటారు.
1: యూ ఫైండ్ అబ్సల్యూట్ పీస్.
0: ప్రశాంతిలోనే మీరు ప్రశాంతిని పొందకపోతే ఇంకెక్కడ మీరు ప్రశాంతిని పొందగలరు?
1: ఇఫ్ యూఆర్ నాట్ పీస్ఫుల్ హియర్, వేర్ ఎల్స్ కెన్ యూ బి పీస్ఫుల్?
0: కాబట్టి అందరికీ ఆదర్శవంతమైనటువంటిది ప్రశాంతి నిలయం.
1: ప్రశాంతి నిలయం ఈజ్ ది ఐడియల్ టు ద హోల్ వరల్డ్.
0: భౌతికంగా, నైతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, రాజకీయం అన్నింటి కూడా ప్రశాంతి నిలయమే ప్రధానమైనటువంటిది.
1: ప్రశాంతి నిలయం ఈజ్ అన్ ఐడియల్ ఇన్ ద మోరల్, ఎథికల్, స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్.
0: కనుకనే ఈ ప్రశాంతి నిలయంలో మనం మీరు ప్రశాంతిని ప్రోగు చేసుకుని పోవాలి.
1: Therefore, collect, gather peace from ప్రశాంతి నిలయం.
0: ఈ బజారులో మీరు ప్రవర్తన చేస్తున్నప్పుడే ఏ విధమైన కఠినమైనటువంటి వాకులు ప్రవేశపెట్టి పెట్టకండి.
1: నెవర్ యూజ్ హార్ష్ వర్డ్స్ ఎనీవేర్.
0: కానీ చాలా మంది భక్తులము భక్తులము భక్తులము అని చెప్పుకుంటూ
1: మెనీ డిక్లేర్ దెమ్సెల్స్ అస్
0: దుర్మార్గమైన మార్గంలో ప్రవేశిస్తుంటారు.
1: దే ప్రొసీడ్ ఇన్ ది వికెట్ డైరెక్షన్.
0: ఇది భక్తికి చాలా మూల కారణం కాదు.
1: ఇట్ కెనాట్ బి డివోషన్.
0: విరుద్ధమైనటువంటిది.
1: ఇట్స్ అగెన్స్ట్
0: ప్రవర్తనలు కూడా భక్తి భక్తి అంటారు, కానీ ప్రవర్తనంత దుర్మార్గంగా ఉంటాయి.
1: It is against the path of devotion. Their behavior is against the devotion.
0: Manasulo okati, matalo okati.
1: They think one thing, they say
0: manas anyat, vachas anyat, karma anyat, duratmanam.
1: It's only wicked man whose action, whose God thought and word pude are at variance. He is a wicked man.
0: Sangamlo kuda cheradaniki veelu kaadu.
1: Who should not join the company.
0: Manas ekam, vachas ekam, karma ekam, mahatmanam.
1: A noble soul will have harmony in thought, word and deed.
0: ఈనాటి భక్తులు కూడా చాలా మంది పవిత్రంగానే ఉంటున్నారు.
1: ద మోడర్న్ డివోటీస్,
0: కానీ కొంతమంది మాత్రము మనస్సులో ఒకటి బయట ఒకటి.
1: But some people have one thing inside.
0: ప్రవర్తనలో
1: చూస్తే
0: మరి ఒకటి.
1: And the behavior is different.
0: ఈ ప్రవర్తనే చాలా ముఖ్యమైనటువంటిది.
1: The practice is very important.
0: ఈ ప్రవర్తనలో సక్రమమైనటువంటి వాడు పవిత్రుడే కాదు.
1: If we don't practice perfectly,
0: అని చెప్పవచ్చు.
1: We can say the worst of the sinners.
0: కాదు కాదు. మనం ఆ విధమైన మార్గంలో పోకుండా ప్రవర్తన చాలా పవిత్రమైనటువంటిదిగా చూసుకోవాలి.
1: Is our conduct the practice that's most important?
0: ఎటువంటి ప్రదేశంలో పోయినప్పటికీ మనం ప్రశాంతినే ప్రదర్శించాలి.
1: Wherever you go, you demonstrate this
0: ప్రశాంతిని. విద్యార్థులు మీరు,
1: you are the students of ప్రశాంతిని.
0: మీ మాటలు చెందే, మీ ప్రవర్తన ఎందే మీరు ప్రశాంతిని ఇవ్వాలని వారు గుర్తించాలి.
1: Everybody should recognize you as students of ప్రశాంతినిలయం by your word and behavior.
0: జపాన్, జర్మనీ ఎక్కడ పోయినప్పటికీ వాళ్ళు చూసేటప్పటికీ వాళ్ళ ప్రవర్తన పట్టి వీళ్ళు ఎవరో ప్రశాంతినిలయం పిల్లలుగా ఉంటున్నారే అంటారు.
1: You find everybody, they may be from America, Japan, Germany, they identify the students of ప్రశాంతినిలయం.
0: ఎంత మందియో అట్టు సత్కీర్తిని తీసుకుని వస్తున్నారు.
1: Many people bring good name.
0: మీరు ఏది ఇవ్వనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గివ్ ఎనీ.
0: మీరు ఖర్చు పెట్టనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు స్పెండ్.
0: ఈ ప్రవర్తన మంచిదిగా పెంచుకోండి.
1: యువర్ బిహేవియర్ షుడ్ బి పర్ఫెక్ట్.
0: అదే నాకు ఆనందము.
1: దాట్ మేక్స్ భగవాన్ హ్యాపీ.
0: ఇంతే మీరే కాదు, చేరినటువంటి భక్తులు కూడాను వారి ప్రవర్తనను చక్రమైనటువంటిగా తీసుకోవాలి.
1: ద కాండక్ట్ ఆఫ్ ద డివోటీస్ ఆల్సో షుడ్ బి పర్ఫెక్ట్.
0: మేము విశ్వ కుటుంబకులము.
1: వి బిలాంగ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ యూనివర్స్.
0: హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి ఈశ్వరీ పార్వతులే ప్రధానము.
1: అండ్ ఫర్ అవర్ ఫ్యామిలీ ఈశ్వర పార్వతి ఆర్ ఐడియల్.
0: పార్వతి అనగా దేహము.
1: Parvati is the body.
0: ఈశ్వరుడు అనగా హృదయము.
1: ఈశ్వర ఇస్ హృదయ.
0: హృదయ దేహములు రెండింటి ఎందే మానవత్వం ఉంటుండాలి.
1: హృదయ అండ్ ద బాడీ మేక్ ఏ హ్యూమన్ బీయింగ్.
0: దీన్ని ప్రవృత్తి ప్రకృతి అన్నారు.
1: దిస్ వీ కాల్ నేచర్.
0: కనుకనే భగవంతుని యొక్క విషయం లోపల ప్రవృత్తి నివృత్తులుగా రూపొందింపచేశారు.
1: వీ హ్యావ్ గాట్ ద ప్రవృత్తి అవుట్ వర్డ్ అండ్ నివృత్తి ఇన్ వర్డ్.
0: ప్రవృత్తి దేహము, నివృత్తి ఆత్మ.
1: సో ప్రవృత్తి ఈజ్ ఎక్స్టర్నల్ ద బాడీ, నివృత్తి ఆత్మ ఈజ్ ఇంటర్నల్.
0: యూనిటి యొక్క ఏకత్వమే మానవత్వము.
1: ద యూనిటీ ఆఫ్ ద ఎక్స్టర్నల్
0: ఇలాంటి పవిత్రమైన మానవత్వాన్ని పుట్టి పెరిగి అన్ని విధాల దీన్ని చూచుకోకుండా ఆదర్శాన్ని విస్మరిస్తున్నారు.
1: హావింగ్ బీన్ బోర్న్ ఏ హ్యూమన్ బీయింగ్, వీ హావ్ ఫర్గాటెన్ ద ఐడియల్.
0: నేను భగవంతుని ప్రసాదమే.
1: ఐఎమ్ గాడ్స్ గిఫ్ట్.
0: ఇది కేవలం నీకు నేనుగా భావించుకుని అహంకార పడద్దు.
1: ఇట్స్ నాట్ ఆఫ్ మై ఓన్ మేకింగ్.
0: ఈ అహంకారం ఎక్కడ చేరునో అక్కడ నీకు అన్ని విధాలా ప్రమాదంలే వస్తుంటాయి.
1: వేర్ దేర్ ఇస్ ఈగో దేర్ విల్ బి డేంజర్ ఎట్ ఎవ్రీ పాయింట్.
0: కనుక ఈ అహంకారాన్ని ఏమాత్రం అవసరం.
1: నెవర్ బి ఈగోయిస్టిక్.
0: ప్రేమను మాత్రమే పెంచుకోవాలి.
1: డెవలప్ లవ్.
0: ప్రేమ చేత సాధించలేనటువంటిది ఒక్కటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ యు కెనాట్ అచీవ్ వితౌట్ లవ్.
0: ప్రేమముదిత మనసే కదా.

0: ఈనాటి నామకీర్తనలంతా కూడాను పవిత్రమైనటువంటి యొక్క ఈ గాలిలో చేరి ప్రతిధ్వనిస్తూ జగత్కంతా వ్యాపించి సర్వులకును సద్గుణములు సదాచారములు సత్ప్రవర్తనలు అనుగ్రహించుగాక అని ఆశీర్వదిస్తూ నిన్న ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: All the bhajans we have done till now, let all the whole of the atmosphere, the environment, air be filled with the resonance of the matchless name of God and confer you the peace, happiness and bliss. So saying, Bhagwan, blessing everyone, brings his divine discourse to a close.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on March 2nd, 2003 in Prashanti Nilayam on the occasion of Shivratri. Bhagwan stressed that the message of Shivratri is to live in unity and harmony with everyone. Baba urged us to lead a life of good character and good behavior and said that that is the only thing he wants and that is the only thing that would give him joy. Thank you. Sai Ram.

0: తిలోకంబు ఇరుసులేయకుండగా తిరుగుచుండే ఏ ప్రేమ శక్తిచే ఎల్ల నక్షత్రాలు నేల రాలక మింట నిలిచియుండే ఏ ప్రేమ శక్తిచే ఈ దారుణి శక్తి ఇరుసు లేకుండగా తిరుగుచుండే ఏ ప్రేమ శక్తి ఇది ఏ ఆత్మశక్తి ఏ ప్రేమ మహిమచే ఆత్మశక్తియు ప్రేమ శక్తియు రెండు ఏకమయ్యే ప్రేమస్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: ఈ ప్రపంచం యొక్క స్థితి తెలియడానికి ఏది ఆధారం
1: What is the basis for the world to exist and sustain?
0: ఈ ప్రేమ శక్తి అన్ని నక్షత్రాలు నేల రాలక మింట నిలిచి ఉండే.
1: What is that mighty power of love that keeps the stars there steady, there in the sky, without falling down?

0: What is that mighty power that is responsible for all the worlds to exist in perfect harmony and synthesis?
1: Prema Sarupulara.
0: Embodiments of love.
1: Jnana Potta Nimpukuna Chikula Nanduchu Koti Vijalanu Punagane Chi Paripuna Sukhamunu Pondaleka E Manava Jati Lokamana Bragaganetiki.
0: Why should we ruin our human life by just spending all our energies and time to feed our belly, to eke out our living, by acquiring so much of knowledge just for our livelihood?
1: Nitya jeevitamulo satya vastuvunu darshinchavalanna ee sadhanalu cheyalakkaledu.
0: In our daily life, we have the experience of truth. We don't need to adopt any separate spiritual practice.
1: Brahma, Vishnu, Maheshwarali, anek vidhamulaga peru cheptunnam manam.
0: We utter some names like Brahma, Vishnu and Maheshwara.
1: Ee roopamulu chuchina varevaru.
0: Who have seen those forms of these three?
1: Evariki ee roopamulu kanipinchadam ledhu.
0: None have seen these forms.
1: Kevalam shakti okati matrame prema swarupamai sancharinchutunnadi.
0: It is only the power of love that exists in all these three aspects of the divine.
1: Prema chetane sarva sangamulu samakurutunnavi.
0: It's only out of love we are able to acquire, possess all.
1: సంఘం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ సంఘ?
1: 10 మంది చేరిక మాత్రం సంఘం కాదు.
0: సంఘ ఈజ్ నాట్ అసెంబ్లీ ఆఫ్ కపుల్ ఆఫ్ పీపుల్.
1: సమత్వమైనటువంటి మానవత్వం, దివ్యత్వమైన దైవత్వంతో కూడి ఏకం కావటమే సంఘం.
0: సంఘ ద కంపెనిమెంట్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ద డివినిటీ.
1: డివినిటీ లేకుండా ఏ విధమైనటువంటి మానవత్వము కనిపించదు.
0: Without divinity, humanity cannot exist.
1: దివ్యత్వంతో కొంచెం సంబంధ బాంధవ్యం కల్పించుకున్నప్పుడే నీకు సర్వశక్తి కూడా నువ్వు సమర్థుడు అయిపోతావు.
0: When once you establish intimate contact with the inner divinity, you'll be able to accomplish.
1: ప్రేమ స్వరూపులారా.
0: సంఘ ద కంపెనిమెంట్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ద డివినిటీ.

0: divinity you will be able to accomplish.
1: Prema sarupulara.
0: Embodiments of love.
1: Nijamuga manavattamunante sarvashaktulu imidi unnavi.
0: It's only within the range of human life all faculties of power are present.
1: Deeniki vere divyamainatuvanti shakti manam teesukoni raanakkaledu.
0: We don't need to bother about the divine power beyond.
1: మానవుని అంటే డివైన్ పవర్ పూర్తిగా నిండి ఉన్నది.
0: ద డివైన్ పవర్ ఇస్ ఇమ్మనెంట్ లేటెంట్ ఇన్ మ్యాన్.
1: ఆ పవర్ లేకుండా మానవతా శక్తి ఏమాత్రము ఒంటరిగా పనిచేయలేదు.
0: విదౌట్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇన్ మ్యాన్ హీ కెనాట్ ఫంక్షన్.
1: మమైవాహం అంటాడు.
0: గాడ్ సేస్ యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
1: అహం బ్రహ్మాస్మి.
0: And it is declared that I am God.
1: Tat tvam asi.
0: And it is also said that
1: prajnanam brahma.
0: I am that awareness prajnana.
1: Ayam atma brahma. Ilanti mahavakyamulu entayo geeta yandu imidi unnavi.
0: The four primordial principles that I am awareness prajnanam brahma, tattvam asi that thou art, I am atma brahma, these are the Vedic dicta.
1: Ivanni kunnu kevalamu మానవుని మాయల్లో ముంచి పెడుతున్నవి కానీ ఇవి సహజంగా ఎక్కడ కూడా ఈ శక్తిని కనిపించడం లేదు.
0: మెనీ ఆఫ్ ది థింగ్స్ దట్ వి ఎన్కౌంటర్ ఇన్ లైఫ్ డ్రౌన్ అస్ ఇన్ ఇల్యూజన్ అండ్ ఇట్ గివ్స్ నో స్కోప్ ఫర్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది ఇన్నర్ పవర్.
1: మానవత్వానికి మించినటువంటి శక్తి మరొకటి లేదు.
0: దేర్ నో పవర్ బియాండ్ ది పవర్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ మ్యాన్.
1: మానవత్వం అందే దైవత్వం కూడా ఉంటున్నది.
0: ఇట్ ఈస్ ఓన్లీ in man the divinity God exists.
1: ee divyatvamu manavatvamu rendu chere shaktitvamuga maarutundari.
0: So the humanity and the divinity together constitute the entire power of love.
1: Prema sarupulara.
0: Embodiments of love.
1: ee manavatvam aneka shaktulanu sadhinchi dani edo oka vidhamainatundi oka sadhana lopala munchalani prayatnistunnaru.
0: The human society is totally involved to achieve something, to accomplish something out of all the faculties of power in him. The body suffers from so many afflictions.
1: ఈ బాధల లోపల నీ శక్తి ఎంత మాత్రము?
0: Out of all the sufferings, what just the power that you have?
1: అనేక పర్యాయములు చెప్పారు. పుట్టుట ఒక చింత.
0: The very birth itself is a matter of worry.
1: భూమి నిండుట చింత.
0: Life on earth.
1: సంసారం ఒక చింత.
0: ద ఫ్యామిలీ లైఫ్.
1: చావు చింత.
0: డెత్.
1: బాల్యమంతయు చింత.
0: ద చైల్డ్ హుడ్.
1: వార్ధక్యం ఒక చింత.
0: ఓల్డ్ ఏజ్.
1: జీవించుట ఒక చింత.
0: లైఫ్.
1: చెడుపు చింత.
0: అండ్ ద ఫెయిల్యూర్.
1: కర్మలన్నీ చింత.
0: ఆల్ యాక్షన్స్.
1: కష్టములు ఒక చింత.
0: డిఫికల్టీస్.
1: సంతసం ఒక చింత.
0: హ్యాపీనెస్.
1: వింత చింత.
0: ద మిస్టరీ.
1: ఏది చింత లేనటువంటిది.
0: అండ్ ఇట్స్ ఆల్ ఫుల్ ఆఫ్ వరీస్ అండ్ యాంగ్జైటీస్.
1: అన్ని చింతలు చేయకూడి ఉన్నవి.
0: లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరీస్ అండ్ వరీస్.
1: ఇది చింతలు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ నాట్.
1: ఇది దైవత్వాన్ని చేరేటువంటి స్టెప్స్. మానవత్వాన్ని వదిలి దైవత్వాన్ని చేరడానికి ఈ విధమైన మార్గములు.
0: వీ హ్యావ్ టు కన్సిడర్ దెమ్ యాజ్ స్టెప్స్ టు టేక్ మ్యాన్ టువర్డ్స్ గాడ్, ఎసెన్స్ ఆఫ్ మ్యాన్.
1: ప్రేమ స్వరూపులారా.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: దైవాన్ని మేము స్వప్నంలో చూచామని, దైవాన్ని మేము ధ్యానంలో చూచామని, దైవాన్ని మేము అనేక రకములుగా జ్ఞాన నేత్రముల చేత సంపాదిస్తున్నామని చెప్పుకుంటారు.
0: పీపుల్ డిక్లేర్ దట్ దే విజువలైజ్డ్ గాడ్ ఇన్ దేర్ డ్రీమ్. సమ్ సే దట్ దే సా హిమ్ వైల్ ఇన్ మెడిటేషన్. సమ్ సే దట్ దే కుడ్ విజువలైజ్ హిమ్ త్రూ దేర్ విజ్డమ్ ఐ.
1: కనుక ఇవన్నీ కూడా కేవలము మానవుని యొక్క భ్రమలే కాని నిజమైన శక్తులు కాదు.
0: దీస్ ఆర్ ఆల్ హ్యూమన్ ఇమాజినేషన్స్. ఇట్స్ నథింగ్ టు డూ విత్ ది లేటెంట్ పవర్.
1: స్వప్నంలో భగవంతుని దర్శించాము అని అంటుంటారు.
0: సమ్ సే దట్ దే హావ్ సీన్ గాడ్ ఇన్ దేర్ డ్రీమ్.
1: స్వప్నం ఎక్కడ ఉంది, భగవంతుని ఎక్కడున్నాడు, దర్శించడం ఎక్కడ?
0: వేర్ ఇస్ ది డ్రీమ్? వేర్ ఇస్ గాడ్? వాట్ ఇస్ ది పాయింట్ ఆఫ్
1: అసలు స్వప్నమే లేదు.
0: There is no dream at all.
1: ఈ స్వప్నంలో కనిపించేటువంటి ఇవన్నీ కూడా వ్యక్తిత్వములు కావు.
0: All that you encounter in dream, that's not a reality at all.

0: ఇవన్నీను కేవలము మాయశక్తులే.
1: దట్స్ ఆల్ ఇల్యూజన్, ఫాల్స్ ఐడెంటిఫికేషన్.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి భ్రాంతియే.
1: ఇట్ ఈస్ డెల్యూజన్, ఇమాజినేషన్.
0: ఈ భ్రాంతిని మనం ఏనాడు పోగొట్టుకుందామో ఆనాడే మనకు నిజ శక్తి మనలో ప్రారంభమవుతుంది.
1: ద మూమెంట్ వీ ట్రాన్సెండ్ దిస్ డెల్యూజన్ అండ్ ఇమాజినేషన్ విల్ బి ఏబుల్ టు నో ద రియాలిటీ.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఈ మాయశక్తులను తొలగించుకోవాలి.
1: ఎవ్రీ వన్ మస్ట్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అబాండన్ దిస్ ఇల్యూజన్.
0: ధ్యానంలో కూర్చొని ఏదో మేము ఎవరినో ధ్యానం చేస్తున్నామని అనుకుంటారు. ఆ ధ్యానంలో ఏదో ఒక విధమైనటువంటి యొక్క వెలుతురు వచ్చిందంటే ఈ ప్రకాశాన్ని మేము చూచామంటారు.
1: సమ్ సే దట్ దే సిట్ ఇన్ మెడిటేషన్ ఇన్ ఫుల్ కాన్సంట్రేషన్ అండ్ దే సీ ఎ రే ఆఫ్ లైట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మెడిటేషన్.
0: ఈ మెడిటేషన్ అంటే ఏమిటి?
1: వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ మెడిటేషన్?
0: ఏకాగ్రత అని.
1: ఇట్స్ కాన్సంట్రేషన్.
0: ఎట్టి చలనము లేకుండా, ఎట్టి భ్రాంతి లేకుండా, ఎట్టి సంబంధము లేకుండా ఒక విధమైనటువంటి దృశ్యం కనిపించడం.
1: ది యాక్చువల్ స్టేట్ ఆఫ్ మెడిటేషన్ డస్ నాట్ కాల్ ఫార్ ఎనీ కైండ్ ఆఫ్ మూమెంట్. ఇట్ డస్ నాట్ ప్రమోట్ ఎనీ ఇమాజినేషన్ ఆర్ ఇల్యూషన్ ఆర్ ఎనీ రిలేషన్షిప్.
0: ఎక్కడ చూసినా కానీ మనిషి ఉన్నాడు.
1: మ్యాన్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: కానీ మనిషి ఎక్కడ ఉన్నాడో అక్కడే మనసు కూడా ఉంటుండాలి.
1: Wherever man is present, there exists the mind.
0: మనసు లేని స్థానము ఎక్కడ కూడాను లేదు.
1: There is no place where there is no mind.
0: కనుక మనసే సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: So it is the mind that is all pervasive.
0: మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయః.
1: Mind is the cause for attachment and liberation.
0: మోక్షం అంటే ఏమిటి?
1: What is moksha? Liberation.
0: ఆనందాన్ని అనుభవించటము.
1: Experiencing the state of bliss.
0: ఈ ఆనందం ఎక్కడ నుంచినో రాదు.
1: You don't get bliss from anywhere
0: else. మానవుని యొక్క హృదయ స్థాయి నుంచే వస్తుండాలి.
1: It arises from one's own heart.
0: ఈ మనసు యొక్క తత్వము,
1: the nature of the mind,
0: అనేక రకములు కాకుండా చంచలమైనటువంటిది,
1: is that of wavering type.
0: ఈ వేవరింగ్ మైండ్ అనేటువంటిది మన యందే ఉన్నది కానీ బయట నుంచి రావటం లేదు.
1: This wavered nature, unsteadiness, is present within us. It's not anywhere else from outside.
0: Kaluka prati okkati kulanu sambandha bandhavyam lanta kulanu maya yokka sambandham adi.
1: Therefore every association is the fructification or the result of illusion.
0: Ni oka pendi chesukunnavu.
1: You supposing get married.
0: Bharya bhartha sambandha bandhavyanga chesukuntunnavu.
1: You consider it as the relationship between husband and wife.
0: Kaani inta puram kuda aame undadi neevu unnavu.
1: Prior to the wedding both of you were present without any relationship.
0: Kevala manasu yokka sambandhame.
1: It is only association because of the
0: mind. Ee pranti yokka equal shakti.
1: It is the power of the illusion.
0: Ee vidhamainatundi yokka maya shaktulu anni kudanu mahattaramaina shaktulu ani bhavinchukovatam chaala parapaatu.
1: It's a big mistake to consider the power of this illusion or maya as the highest one.
0: Maya eppudu tolagutundo appude niku sarvamu tolagutipothu.
1: The moment the curtain of illusion drops, the reality reveals.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Aa maya kudanu prema cho cheri untuntadi.
1: And we also find the love along with this illusion.
0: Prema lenatvanti kadamu ఎక్కడ కూడా కనిపించదు.
1: యు డోంట్ ఫైండ్ ఎనీ ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్ విదౌట్ లవ్.
0: కనుక ప్రేమనే సర్వము.
1: లవ్ ఇస్ ఎవ్రీథింగ్.
0: సంబంధ బాంధవ్యం అన్ని కూడాను ప్రేమ చేతనే కలుగుతున్నవి.
1: ది అసోసియేషన్షిప్, ది రిలేషన్షిప్స్
0: ప్రేమ చేతనే తరుగుతున్నవి.
1: ఆల్ థింగ్స్ హ్యాపన్ బికాస్
0: ప్రేమ చేతనే పెరుగుతున్నవి.
1: దే గ్రో బికాస్ ఆఫ్ లవ్.
0: పెరగటం, తరగటం, పుట్టటం ఈ మూడు కూడాను ప్రేమ యొక్క సంబంధమే.
1: Things grow, they increase, they diminish, they vanish because of love.
0: 9 ఉంటుండాలి అంకె.
1: Number 9.
0: ఈ 9 కి ప్లస్ చేస్తే 1 పెట్టేస్తే 10 అవుతుంది.
1: 9 plus 1 is equal to 10.
0: అయితే ఈ 10 అనేది ఎక్కడి నుంచి వచ్చింది?
1: The number 10, how did you get it?
0: 1 చేరటం చేతనే దీనికి సంబంధం వచ్చింది.
1: This 10 is because of plus, addition of 1.
0: 10 లోపల 1 తీసివేసి
1: remove one out of this number 10.
0: తొమ్మిది మాత్రమే మిగులుతుంది.
1: And you also only
0: ఆ మిగిలినటువంటిది ఏమిటి?
1: What is this then number
0: 9? అది కూడా మనం తీసిపెట్టినవి.
1: And it's only our question subtraction.
0: ఈ విధంగా సంబంధ బాంధవ్యములంతా మనం కూడటము మనం తీయటము ఈ రెండు యొక్క సంబంధమే ఈ సంబంధం.
1: సో ది రిలేషన్షిప్ ఇస్ బికాస్ ఆఫ్ ఎడిషన్స్ అండ్ సబ్స్ట్రాక్షన్స్, దట్స్ ఆల్.
0: ప్రపంచంలో
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఎన్నో రకములైనటువంటి యొక్క ధ్యానములు జరుపుతున్నారు.
1: వి కమ్ అక్రాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిటేషన్.
0: భ్రమ సాధనం ఒకటి ఉంటుంది, భ్రమ సాధనం.
1: భ్రమ సాధన ఇస్ వన్ టైప్.
0: భ్రమ సాధనం,
1: భ్రమ సాధనం.
0: ఈ సాధన అనేటువంటిది భ్రమ నుంచి కలిపినటువంటి
1: భ్రమ సాధన. దిస్ కైండ్ ఆఫ్ సాధన ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ భ్రమ, ఇల్యూజన్.
0: కనుక బ్రహ్మ కాని విష్ణువు కాని మహేశ్వరుడు కాని ఏ సాధనలో కూడాను ఎవరికి కనిపించడం.
1: ఇన్ఫాక్ట్ బై సాధన నన్ కెన్ సీ బ్రహ్మ విష్ణు అర్ మహేశ్వర.
0: ఈ కనిపించేటువంటి కూడాను మన యొక్క హృదయ భావములు.
1: ఆల్ దట్ వీ సీ feel to see or just the reflections of
0: brahma jagatunandu ledu.
1: Brahma is not present separate.
0: Vishnu jagatunandu ledu,
1: nor Vishnu.
0: Isharu jagatunandu ledu,
1: and there is no Ishwara in
0: isha vasyam idam jagat.
1: Isha vasyam idam jagat, God is present everywhere.
0: Unnadanta kuda oka manavatame.
1: It is only the humanity, just one
0: ee manavatvani namaka daivatvam kavalani ee manavatvamlo mana vicharam chesthe edi kanipistundi.
1: Without consideration for humanity, how do you expect to attain divinity? You will only come across the demonic temperament, danavatva.
0: నీవు తరచినటువంటి రూపంలో అందులో చేరడానికి వీల్లేదు.
1: You cannot expect the form of your choice.
0: నీవు చూస్తున్నటువంటి యొక్క విష్ణు స్వరూపము అది విష్ణువు కాదు.
1: Your visualization, imagination of Vishnu is not a reality.
0: నీ యొక్క బ్రహ్మ యొక్క తృష్ణ.
1: It is only your yearning, pining for God.
0: Kalaka Vishnu ledu.
1: There is no Vishnu.
0: Brahmanu ledu.
1: Nor Brahma.
0: Isharudu ledu.
1: No Ishwara either.
0: Unnadi okate manavudu.
1: Only man that is present.
0: Manishi ande sarvam kodanu imidi untunnayi.
1: In fact, all are present within man.
0: Kalaka manavatvamu ee Vishnutvanni chusinatte anukuntavu. Kani Vishnutvam ekkadi nunchino raadu. Manavatvam unnadi podu.
1: You feel that you have seen Vishnu. No, no. In fact, the Vishnu aspect has not entered into your life, nor left.
0: Neeve Vishnu.
1: You are Vishnu.
0: Neeve Brahma.
1: You are Brahma.
0: Neeve Shivudavu.
1: You are Shiva.
0: Anni nene nene ani anukunte ye okka chintana undadu.
1: If you think that you are everything the divine, you don't need to worry.
0: Aham Brahma. Aham Vishnu. Aham Ishvara.
1: Let's have the feeling, aham brahma, I am brahman, aham vishnu, I am vishnu, aham
0: mahishwara.
1: In fact, I am everything, all.
0: ee vidhamainatvanti bhavamulu meeru penchukunte ee vidhamainatvanti yokka doubts ku avakasham undadu.
1: When we have this total identification with the divinity, then there will be no question of any anxiety or worry.
0: Kanaka manavattam katte minchinatvantidi manaku shakti manaku roopamu ekkada kuda nu jagatulandu kaanaradu.
1: Beyond the human power, capacities, there is nothing that exists beyond.
0: Kani ivanni kalpinchukunnatvanti kodanu kalpana le kaani nijamainatvanti shaktulu kaadu.
1: All that you see, all that you declare to see is only just a stretch of your imagination.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ratri maaku swapnamlo swami vachadu anukuntuntaru.
1: Some say swami appeared in my dream.
0: Nenu evaru swapnamlo kuda nenu povatam ledhu.
1: Bhagavan is not reaching your dreaming state.
0: Nee sankalpame poorthi danni valvarchukunnappudu adi neekoka roopakanga kanipistundi.
1: It is only your thought that has appeared in the form of a dream.
0: Kanuka bhagavantudu oka roopanni maarchukovatamu maroka roopanni techukovatamu ivi ekkada kuda jaragavu.
1: God does not take upon himself any form and change to another form.
0: Devaniki kopam vachindi anukuntaru.
1: We think God is angry.
0: దైవానికి కోపము లేదు, ప్రేమ లేదు.
1: గాడ్ హ్యాస్ నైదర్ లవ్ నార్ యాంగర్.
0: కనుక ఈ కల్పనలన్నీ కూడా నీవు దైవం పైన కల్పిస్తున్నావు.
1: ఇట్ ఈస్ వి అట్రిబ్యూట్ దీస్ థాట్స్ ఆన్ గాడ్.
0: నువ్వు నిరంతరము ప్రేమలో ఉంటుండు.
1: యు బీ ఇన్ లవ్ కంటిన్యూ.
0: ఈ ప్రేమలో ఉండినప్పుడు కోపతాపములు ఏమాత్రము కనిపించవు నీకు.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్, దేర్ ఇస్ నో ఛాన్స్ ఫార్ ది హెట్రిడ్ టు ఎగ్జిస్ట్ నార్ యాంగర్.
0: కనుక నీ ప్రేమ ఒక్కటే నీ యొక్క ఆకారం.
1: దేర్ఫోర్ యువర్ ట్రూ ఫార్మ్ ఇస్ లవ్.
0: పుట్టిన దశమే బిడ్డ ప్రేమతో పుడుతుండాలి.
1: ద చైల్డ్ ఇస్ బోర్న్ విత్ లవ్.
0: ఆ బిడ్డ పెరగటం కూడాను ప్రేమ చేతనే పెరుగుతుండాలి.
1: ద చైల్డ్ గ్రోస్ ఇన్ లవ్.
0: ఈ రూపములు మారటం కూడాను ప్రేమ చేతనే మారుతున్నాయి.
1: ద హోల్ ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఇన్ డిఫరెంట్ స్టెప్స్ స్టేజెస్ ఇస్ బికాజ్ ఆఫ్ లవ్.
0: మరొక శక్తి అనేటువంటిది మనకు కనిపించి ఈ ప్రేమను మార్చడం కాదు.
1: నో అదర్ పవర్ కెన్ ఎవర్ చేంజ్ లవ్.
0: ఈ విధంగా మీరు విచారణ చేసి
1: యూ ఇన్వెస్టిగేట్ దిస్ వే,
0: ఏదో కొంతవరకు శక్తిని సంపాదించామని మీరు భ్రమించకండి.
1: నెవర్ బి మిస్టేకెన్ దట్ యు హావ్ అక్వైర్డ్ పవర్స్.
0: ఈ భ్రమలను మీరు దూరం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సచ్ పవర్స్ విచ్ ఫాల్స్ నో.
0: భ్రమలన్నీ బ్రహ్మం కాదు.
1: భ్రమ ఇల్యూషన్ ఈజ్ నాట్ బ్రహ్మ ద రియాలిటీ.
0: కనుక బ్రహ్మ అంతా కూడా భ్రమలు కావు.
1: అండ్ బ్రహ్మ ద రియాలిటీ కెన్ నాట్ బి భ్రమ.
0: బ్రహ్మలో భ్రమ లేదు, బ్రహ్మలో భ్రమ లేదు.
1: And therefore, there is no Brahma illusion in Brahma, the reality, nor there is Brahma, the reality, in Brahma, the
0: illusion.
1: So they are all just your imaginations and your thoughts only. Embodiments of Divine Atma.
0: Divyatma naga yeviti.
1: What is the meaning of Divyatma?
0: Divyamainatvanti Atma.
1: Atma, the self is divine. Divya.
0: Atma naga chaitanyame.
1: Atma means awareness.
0: Chaitanyam sarvatra untundadi.
1: This Chaitanya is everywhere.
0: Chaitanyam lenetundi sthanamu ekkada kodano manaku kanipinchadu.
1: You cannot come across any place without this awareness, Chaitanya.
0: Chaitanyame sarvashakti ayinatundi okka shakti.
1: And this Chaitanya is all powerful.
0: Ikkada manam oka vishayanni chakkaga pradarshinchali.
1: Here we have to investigate very clearly one important aspect.
0: Chaitanyam unnadi.
1: Here there is Chaitanya.
0: కదులుతూ ఉన్నది.
1: It is set in motion.
0: కదిలేటువంటి యొక్క చైతన్యం మనకు మనము కదలనటువంటి ఒక భ్రాంతిని మనం కల్పించుకుంటున్నాం.
1: And in fact, this kind of awareness with full of vibration, we attribute another thought, another power.
0: ఆ భ్రమచేతనే ఈ కదిలేటువంటి చైతన్యము కదులుతూ ఉన్నట్టుగా కనిపిస్తుంది.
1: And then there develops this kind of wavering or unsteadiness.
0: ఏ కదలిక గాని ఏ స్థిరత్వం గాని ఏ యొక్క బ్రహ్మత్వం కానీ ఎక్కడ కూడా జగత్తులో కాలరాదు.
1: దిస్ కైండ్ ఆఫ్ వేవరింగ్ నేచర్ ఆర్ అన్స్టెడీనెస్ యూ డోంట్ ఫైండ్ ఇన్ ది రియాలిటీ.
0: మీ ఉత్సాహములకు నేను ఆటంకం కలిగిస్తున్నానేమో అని అనుకుంటాను.
1: Perhaps you may be feeling Bhagavan is restricting your enthusiasm.
0: మీ ఉత్సాహములకు నేను ఏది కూడా అడ్డు చెప్పడం లేదు.
1: Bhagavan will never object your bubbling enthusiasm.
0: మీ సత్యములకు సరైనటువంటి రూపాన్ని మీకు కల్పిస్తున్నాను.
1: Bhagavan is teaching us the true form of truth.
0: Endukaraga meer bhramal chetane kaalam nantai kudunu pechukuntunnaru.
1: Because we are wasting our time drowned in delusions.
0: Kaaku ee kaalamunu ee bhramalanu meer pechukokandi.
1: Therefore we should not waste our time in delusions.
0: Nijamainatuvanti shakti mee ande untunnadi.
1: The true power is latent in you.
0: Atma shakti anetuvanti aatmanaga chaitanyamu.
1: This Atma is Chaitanya or awareness.
0: ఈ చైతన్య శక్తి సర్వత్రా నిండినటువంటిది.
1: This Chaitanya, the power of awareness, is all pervasive.
0: ఈ పవరే ప్రతి శక్తి అందు కూడా చేరి ఆయా రూపాలను దర్శింపజేస్తుంది.
1: In fact, this power manifests in varied forms and dimensions.
0: ఒక మానవత్వం తప్ప ఏ తత్వం కూడా మీకు భ్రమింప చేయడానికి ప్రయత్నించదు.
1: So it is only in human this awareness manifests in totality, totally.
0: మానవత్వంలో ఉన్నటువంటి శక్తి దివ్యమైనటువంటిది, భవ్యమైనటువంటిది.
1: ద పవర్ లేటెంట్ ఇన్ మ్యాన్ ఇస్ డివైన్.
0: అదొక్కటే సర్వ విధంలో కూడా మీకు శాంతిని సంతోషాన్ని చేకూరుస్తుంది.
1: దిస్ డివైన్ పవర్ విత్ ఇన్ మ్యాన్ విల్ కన్ఫర్ పీస్ అండ్ బ్లిస్.
0: డివైన్ పవర్ అనగా అది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పవర్ కాదు.
1: ద డివైన్ పవర్ ఇస్ నాట్ ఎ సెపరేట్ ఎంటిటీ.
0: అది మీ యొక్క ఏకాగ్రత పవరే డివైన్ పవర్ గా మారుతుండాలి.
1: Out of concentration, you can experience the divinity, the divine power.
0: కనుకనే మీ divinity దాన్ని మొట్టమొదట గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయండి.
1: Therefore, we should make every attempt to realize the divinity within.
0: ఈ గ్రంథములో చదివేటువంటి వారికి కానీ,
1: those that go through books,
0: గ్రంథములో రాసినటువంటి కానీ,
1: those that compose,
0: ఏది కూడా సత్యము కాదు,
1: are not necessarily true.
0: ఏదో కొన్ని మనిషికి ఒక భ్రమను కల్పించాలని,
1: only to give you a sort of imagination,
0: aa vidhamainatvanti grandhallo telustu untaru.
1: And the textual knowledge amounts to imagination.
0: Kaani konni konni shaktulu,
1: but some powers,
0: appadikappadike putti appadikappadike nashistundayi,
1: are born instantaneously and disappear thereafter.
0: Aa nashinchetvanti manavi kaadu.
1: Those, the power that vanishes does not belong to
0: us. Manam kaadu. పుట్టేటువంటివి కూడా మనమే కాదు.
1: దోస్ దట్ ఆర్ జనరేటెడ్ అఫ్రెష్ ఇన్స్టంటేనియస్లీ డోంట్ బిలాంగ్ టు యూ.
0: ఈ పుట్టి పెరిగి నశించేటువన్నీ కూడా మన యొక్క భ్రమలే.
1: ద పవర్ దట్ ఇస్ బోర్న్ దట్ గ్రోస్ అండ్ వానిషెస్ ఈజ్ నాట్ ట్రూ.
0: ఈ భ్రమలకు మనం ఏమాత్రం లొంగకూడదు.
1: వీ షుడ్ నెవర్ సబ్మిట్ అవర్ సెల్స్ టు దిస్ ఇల్యూషన్.
0: మీరు నిత్యంగా సత్యంగా మీరు గుర్తించవాలంటే ఈ కనిపించేటువంటివన్నీ కూడా పుట్టి భ్రమలే.
1: In fact, the eternal truth is beyond your imagination.
0: వేదాన్ని అధ్యాసం చేస్తున్నారు.
1: You practice Veda.
0: కానీ ఈ వేదం నుంచి వచ్చేటువంటి యొక్క ప్రతి పదం కూడా మన నాభి నుండి ఏర్పడేటువంటివి.
1: Every word that you utter comes out of the navel.
0: కనుక ఈ నాభి నుండి వచ్చేటువంటి యొక్క ప్రతి ధ్వని అది మనకు నిజమైనటువంటి అనుభవిస్తున్నాం.
1: Therefore, the true experience you get it. That which comes out of the very navel as you pronounce these words.
0: కొండ సబ్జెక్ట్ పోయి ఓ అని మీరు అడిస్తే అది కూడా ప్రతి ధ్వని ఓ అని వస్తుంది.
1: If you just stand all alone and say Om, the same sound comes back to
0: ఎవరో మరొకరు నుండి కేకల వేయటం కాదు.
1: This resound does not mean there is separate sound.
0: మీ యొక్క నిజమైనటువంటి శబ్దమే ప్రతిధ్వనిగా మారుతుండాలి.
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఓన్ సౌండ్ దట్ కమ్స్ బ్యాక్ టు యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిసౌండ్. కనుకనే
0: ప్రతి మంచి చెడ్డ రెండు కూడాను నీ నుంచి ఏర్పడినటువంటి
1: దే ఆర్ బోర్న్ మేడ్ అవుట్ ఆఫ్ యూ.
0: ఎక్కడి నుంచి వచ్చి మనలో చేరటం లేదు.
1: దే ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ సెపరేట్ డిస్టెంట్ ప్లేస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఒక పదము తీసుకుని మీరు ఆ పదమిని మీద మీదుగా చదువుతూ రండి, అది పెద్ద కంఠస్థం అవుతుంది.
1: When you go on repeating these words, you can get them by heart.
0: Kani by heart aa vachinatundi meedi kaadu.
1: Those that you get by heart do not belong to you.
0: Adi pratidvani yokka reflection.
1: It is just the reflection of the resound.
0: Pratidvani yokka reaction.
1: It is the reaction of the resound.
0: Pratidvani yokka resound.
1: It is the resound.
0: అన్ని రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ ఈ మూడే తప్ప అన్యమైనటువంటి లేదు.
1: సో ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ ఓన్లీ దీస్ త్రీ, రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: కనుక మనం వచ్చేటువంటి ఇవన్నీ కూడాను మన యొక్క భ్రమనే కానీ అన్యమైనటువంటివి కాదు.
1: ఆల్ దట్ వీ థింక్ ఇస్ జస్ట్ అవర్ ఇమాజినేషన్ డిల్యూషన్ నథింగ్ బియాండ్.
0: రామాయణం నందు
1: రామాయణ
0: రామశక్తిని గొప్పగా వర్ణిస్తూ వచ్చారు.
1: ది పవర్ ఆఫ్ రామ is described totally.
0: Kani power of Ramadi kudanu oka nijamainatundi power kaadu.
1: And it's also not true.
0: Pradalaku oka vidhamainatundi chaitanyamu melkolpe nimittamai aa vidhamaina power unnattuga kanipistu untadi.
1: The power of Rama is extolled in Ramayana to awaken, to kindle the inner awareness within everybody.
0: Kaluga anni kudanu jagatnandu prati dhvani kudanu reflection reaction resounding.
1: In this world we'll certainly understand all our products of reaction, reflection and resound.
0: Ee reaction anetundi nu satyamayaga bhavistunnavu.
1: You consider this reaction as true.
0: Resound anetundi kuda nu satyamani bhavistunnavu.
1: You think resound is also true.
0: Kanuka ivanni kuda nu resound, reflection, reaction ee moodu kuda nu reaction le tappa nijamaina reaction kaadu.
1: Therefore the reaction, reflection, resound, they are not true.
0: నీ హృదయం నుంచి వచ్చేటువంటి యొక్క భావము ఏ రూపం వస్తున్నదో అదే నిజమైనటువంటి రూపం.
1: Therefore that which comes out of your heart, from the depth of your heart,
0: అది కూడాను నీ యందే ఉంటున్నది.
1: The truth is in you.
0: దానికంటే మించినటువంటి మరొకటి నువ్వు సాధించేటువంటిది లేదు.
1: You don't need to achieve anything beyond this.
0: నువ్వు ఒక రూపాన్ని చూడాలనుకుంటున్నావు.
1: You want to visualize
0: the form. నువ్వు చూడాలనుకుంటున్నావు.
1: You want to see the manifestation.
0: ఆ రామ స్వరూపాన్ని నీ కళ్ళు మూసుకొని చింతిస్తురా.
1: You want to see the form of Rama. Close your eyes and meditate upon it.
0: కానీ అదే నీకు రిఫ్లెక్షన్ గా బయలుదేరుతుంది.
1: And that very thought comes back to you as reflection.
0: అదే రియాక్షన్ గా వస్తుంది.
1: And that comes back to you by way of reaction. దాని
0: పరుపులే రీసౌండ్ గా మారుతుంది.
1: And that is the resound.
0: ప్రతి ఒక్కటి కూడా నువ్వు జగత్తులో మనం కనిపించేటువంటి అంతా కూడా రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: సో ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ comprises these three, reaction, reflection and resound.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ramudu neeve, Krishnudu neeve, Isharudu neeve.
1: You are Rama, you are Krishna, you are Ishvara.
0: Ishvara is myself.
1: Ishvara is myself.
0: Anaga emti neeku nivu gani Ishvariga bhavinchochu.
1: You can consider yourself as Ishvara.
0: Aa vidhanga bhavinchukuntara tappaka neevu Ishvara avutavu.
1: That very feeling will help you to identify yourself with Ishvara. Consider yourself as Krishna. And then you become Krishna.
0: అన్ని మన నుంచి వచ్చేటువంటి రిఫ్లెక్షన్ రియాక్షన్ తప్ప రియల్ అయినటువంటి ఏది కూడా రాదు.
1: దేర్ఫోర్ యూ డోంట్ గెట్ ఎనీథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఆల్ థింగ్స్ ఆర్ బికాస్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్.
0: ధ్యానంలో కూర్చుంటున్నావు,
1: యూ సిట్ ఇన్ మెడిటేషన్,
0: ఏకాగ్రతను పెంచుకునే నిమిత్తమై ధ్యానంలో కూర్చుంటున్నావు, కానీ దైవాన్ని చూడాలనేటువంటి ఉద్దేశంతో నీవు ఏకాగ్రత కలిగించలేదు.
1: యూ సిట్ ఫర్ మెడిటేషన్ టు గో టు మార్చ్ ఫార్వర్డ్ in concentration, not to see the manifestation of God.
0: కనుక ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది కూడా ఒక మెడిటేషన్ గా భావిస్తున్నారు.
1: యూ థింక్ దట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ మెడిటేషన్.
0: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది కూడా ఒక విధమైనటువంటి రీసౌండ్ గా భావిస్తున్నారు.
1: అండ్ పీపుల్ కన్సిడర్ కాన్సన్ట్రేషన్ ఏ సార్ట్ ఆఫ్ రీసౌండ్.
0: కాదు కాదు కాదు, ఇవన్నీ కూడా రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
1: దీస్ ఆర్ ఆల్ రియాక్షన్స్ రిఫ్లెక్షన్స్ అండ్ రిసౌండ్స్.
0: యు ఆర్ రియల్.
1: You are real.
0: నీవే సత్యమైనటువంటి వాడు.
1: యూ ఆర్ ద ట్రూత్.
0: దైవం యొక్క ఆకారములు ఎక్కడ చూసినప్పటికీ నేను మానవాకారములు అంతా కనిపిస్తున్నాయి, కానీ మానవాకారములు వదిలి మరొక ఆకారం కనిపించు.
1: యూ సీ గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ ఎవ్రీవేర్, నథింగ్ ఎల్స్, నథింగ్ బియాండ్.
0: ఇప్పుడు ఏదో ఈశ్వరుడు కనిపించాడనుకుంటున్నావు.
1: యూ థింక్ దట్ యు హావ్ సీన్ ఈశ్వర.
0: ఆ ఈశ్వరత్వాన్ని మానవత్వంగానే తెలుపుతున్నారు, కానీ మరొక అతీతమైనటువంటి మానవత్వంగా తెలపటం లేదు.
1: You can see the manifestation of Ishvara in a human form only.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను మనకంటే పెద్దది మరొకటి లేదు.
1: So there's nothing different from you, the reality.
0: సర్వము నీయందే ఉంటున్నవి.
1: Everything is within you.
0: సర్వము నీవే అవుతున్నావు.
1: You are everything.
0: నిన్ను నీవు మర్చిపోతున్నావు, నేను దాన్ని కల్పించుకుంటున్నావు.
1: You have forgotten your reality and you superimpose yourself with something else.
0: నీ రియాక్షన్ నువ్వు చూసుకో.
1: Watch your reaction.
0: నీ రీసౌండ్ నువ్వు చూసుకో.
1: Watch your resound.
0: నీ రిఫ్లెక్షన్ నువ్వు చూసుకో.
1: And also see your reflection.
0: ఇవన్నీ కూడాను మనలో నుంచి వచ్చినటువంటి భ్రమలే.
1: These are all your imaginations born within you.
0: కనుక ఈ భ్రమలను మనం దూరం చేసుకున్నప్పుడే మనకు సాక్షాత్ భ్రమ మనకు గుర్తించడానికి వీలవుతుంది.
1: When once you distance yourself from this Brahma or illusion, you will be closer to Brahma, the reality.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: దీని అన్నిటి కూడాను ప్రేమనే మనకు ప్రధానమైనటువంటిది.
1: It is the love which is most essential.
0: ఈ ప్రేమతో మించినటువంటి దైవము మరొకటి లేదు.
1: God is love, nothing more.
0: ప్రేమనే మనం వదులుతామంటే ఏదీ లేదు మనకు.
1: When once you give up love, you will not have
0: any. శూన్యమైపోతుంది.
1: Everything becomes empty.
0: కనుక ప్రేమనే ఆకారం కనిపిస్తుంది.
1: Therefore it is the love that takes different forms.
0: ఈ ప్రేమను ఒక ఆకారంగా నీవు నిర్మించుకో, అదే నీకు నిలిచిపోతున్నది నీ అందరూ.
1: యూ కెన్ ఆల్సో విజువలైజ్ లవ్ ఇన్ ఎ పర్టికులర్ ఫార్మ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: ఈ విధమైనటువంటి సత్యాన్ని మీరు గుర్తించడానికి ప్రయత్నించండి.
1: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో దిస్ ట్రూత్.
0: ఎప్పుడు చూసినా కానీ ఏదో ధ్యానం ధ్యానం ధ్యానం అని ధ్యానంలో కూర్చొని కల్పనలన్నీ కూడా నీవు కల్పించుకొని తద్వారా నీవు నిన్ను నీవే మర్చిపోతున్నావు.
1: పీపుల్ దే థింక్ దే సిట్ ఇన్ మెడిటేషన్. They go on imagining things and they spend time in imagination. When you forget yourself, there's nothing to be seen.
0: Nene sarvamu.
1: I am everything.
0: Nene daivamu.
1: I am God.
0: Nene anni vidala aakaramu.
1: I take all forms.
0: Mana aakaramle manaku enno maarutunnayi.
1: And forms change.
0: Puttinappudu chinna biddaga untadu. దాని క్రమక్రమేణ ఆచరించుకుంటూ వచ్చేస్తే అది కొంచెం పెద్దగా మారిపోతుంది.
1: ఇన్ఫెంట్ గ్రోస్ ఇన్ ఏజ్.
0: అది తర్వాత ఒక బాయ్గా మారుతాడు.
1: అండ్ హీ బికమ్స్ ఎ బాయ్.
0: ఈ బాయ్ క్రమక్రమేణ నీవు పెంచుకుంటూ పోతే అక్కడ ఒక పిల్లవాడిగా వస్తాడు.
1: ద బాయ్ గ్రోస్ ఇన్ ఎన్ అడల్ట్ ఇన్ ద పాసేజ్ ఆఫ్ టైమ్.
0: ఆ పిల్లవాడిని భ్రమించుకుంటూ వెళ్ళిపోతే ఒక కొంచెం యువకుడిగా మారుతాడు.
1: అండ్ దెన్ హీ బికమ్స్ ఎన్ యంగ్స్టర్.
0: ఆ యువకుడే నీవు ఒక పెద్దవాడిగా రూపొందుతావు.
1: This youngster naturally becomes an young adult.
0: కనుక ఈ చైల్డ్ బాయ్ మాస్టర్ ఈ మూడు ఎవరనుకున్నావు?
1: So who are these three? The child, the boy and the man. All the three are one in fact.
0: All are one.
1: All are one.
0: Be alike to everyone.
1: Be alike to everyone.
0: ఇది నీవు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: This you must learn and make every effort.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: నీ ప్రేమను దాన్ని స్థిరంగా ఉంచుకో.
1: మేక్ యువర్ లవ్ స్ట్రాంగ్ ఇనఫ్.
0: ప్రేమ కంటే మించినటువంటి సాధన మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ బియాండ్ లవ్.
0: స్పిరిచువల్ ప్రాక్టీస్ అంటే అదే డివైన్ ప్రాక్టీస్.
1: ది స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇస్ ద డివైన్ ప్రాక్టీస్.
0: డివైన్ ప్రాక్టీస్ అనగా డివైన్ అనగా ఏమిటి? కేవలము ఆ దివ్యత్వంతో కూడినటువంటి భావము.
1: The divine love, meaning the divinity,
0: divine thought,
1: and it's full of vibration.
0: And
1: make this vibration steady
0: in you.
1: And you find this vibration affecting you
0: wherever.
1: And that very reflection appears in your dream.
0: ఆ కలగా వచ్చినటువంటి యొక్క రిఫ్లెక్షన్ నీకు సాక్షాత్ రూపకంగా కనబడుతుంది.
1: అండ్ దట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద డ్రీమ్ యు విల్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ఇన్ ది వేకెంట్
0: సాక్షాత్ అనేటువంటిది ఎక్కడ కూడా మనకు కనిపించడం లేదు.
1: ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ సాక్షాత్ యు డోంట్ ఎన్కౌంటర్ ఎనీవేర్.
0: సాక్షాత్
1: సాక్షాత్
0: అనగా సత్యమైనటువంటి వస్తువును మనం సాక్షాత్గా చూడాలి.
1: ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ యు షుడ్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్.
0: సాక్షాత్ అనేటువంటిది అక్కడ నిలిచిపోయినటువంటిది.
1: ద సాక్షాత్ ఇస్ ద వన్ దట్ స్టాండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: అది నీకు స్వరూపంగా కనిపిస్తుంటుంది.
1: దట్ యుల్ బి ఏబుల్ టు సీ.
0: కన్నులు తెరిచినా కన్నులు మూసినా
1: యుల్ సీ ఇట్ విత్ ఓపెన్ ఐస్. అద్భుతమైనటువంటి
0: ఒక రూపమే నీకు శాశ్వతమైనటువంటి ఒక రూపము.
1: అండ్ దట్ ఫార్మ్ ఈస్ ద రియాలిటీ పర్మనెంట్.
0: ఆ శాశ్వతమైనటువంటి దాన్ని నువ్వు నేర్పుకోవడానికి దీన్ని ప్రాక్టీస్ చేయాలి మనం.
1: వీ షుడ్ ప్రాక్టీస్ to keep this permanent form steady constantly with us.
0: కన్నులు తెరుచుకున్నా కన్నులు మూసినా అదే నీకు సాక్షాత్కరిస్తుంటది.
1: We'll be able to see the direct manifestation with our eyes open or closed. Embodiments of love.
0: ఎన్నెన్నో రూపాలు మీరు ఆశిస్తున్నారు.
1: We want to see many manifestations.
0: ఎన్ని ఆశించినప్పటికీ మీ మిమ్మల్ని మీరు మాత్రం మర్చిపోవడానికి వీల్లేదు.
1: You may aspire to see many visualizations but never forget yourself.
0: నీవే ఇన్ని రూపాలతో ఉంటున్నావు.
1: In fact, you yourself exist here.
0: నీవి ఇన్ని రూపాలుగా మారిపోతున్నావు.
1: You only manifest into many.
0: కానీ ఆ రూపము ఏమాత్రము మారటం లేదు.
1: Actually, the reality does not change.
0: దివ్యమైన భవ్యమైన ఈ రూపము నీ అందే ఉంటున్నది.
1: That permanent, the eternal, effulgent, vibrant form is within you.
0: కలలుగా కనిపిస్తుంటాయి.
1: That appears in your dream, no doubt.
0: ఈ కలలు నేను కలనే.
1: And all this kala, the dream, is kala, false.
0: కనుక నీ యొక్క భ్రమను నీవు కొంచెం దూరం చేసుకో.
1: దేర్ఫోర్ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దీస్ థాట్స్ ఆర్ ఇల్యూషన్.
0: భ్రమను ఏనాడు దూరం అవుతుందో అలానే నీకు బ్రహ్మ సాక్షాత్కరిస్తాడు.
1: ద మూమెంట్ యు ఆర్ అవే ఫ్రమ్ భ్రమ ద డిల్యూషన్ యు ఆర్ క్లోజర్ టు బ్రహ్మ.
0: ఆ భ్రమ ఏది? నీ యొక్క స్వరూపమే.
1: అండ్ దిస్ భ్రమ ఈజ్ యువర్ ట్రూలీ యువర్ ఓన్ ఫామ్.
0: ప్రతి భ్రమ ఎందుకు నీ యొక్క ఆకారం ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ఎవ్రీ థాట్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఫామ్.
0: నువ్వు స్వప్నంలో ఏదో చూచావని చెప్పింది, కానీ చూసినది నిన్ను నీవే కానీ స్వప్నంలో ఏదో కాదు.
1: యు సే దట్ ఇన్ ఎ డ్రీమ్ యూ హ్యావ్ సీన్ ఎ సర్టన్ థింగ్, యూ హ్యావ్ సీన్ యువర్ సెల్ఫ్ దేర్ ఇన్ ద డ్రీమ్.
0: ప్రతి ఒక్కదానికి నువ్వు నీ యొక్క స్వరూపమే నీకు సాక్షాత్కారం.
1: దేర్ ఫోర్ యూ సీ యువర్ ఓన్ ఫామ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఎవ్రీవేర్.
0: కనుక మిమ్మల్ని మీరు మర్చిపోకుండా మీ సత్వాన్ని మీ ప్రేమను మీరు సాక్షాత్కరించండి.
1: నెవర్ ఫర్గెట్ యువర్ ట్రూ నేచర్, నెవర్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్ అండ్ ఎంజాయ్ ది డివినిటీ విత్.
0: ఆ సాక్షాత్కరించేటువంటి యొక్క తత్వం నీవే కానీ మరొకటి కాదు.
1: ది మేనిఫెస్టేషన్ ఈజ్ ఓన్లీ ద రియాలిటీ, నథింగ్ మోర్ దాన్
0: ఇంతకాలం
1: ట్రూ నేచర్.
0: ఈ విధంగా చెప్పలేదంటే ఇంతకాలం మీరు ఏదో ఒకటి భ్రమ పెట్టుకుని తిరుగుతూ వస్తున్నారు.
1: You have been spending time in these imaginations or
0: delusions.
1: All those things that you should learn in future, they are contained here in this talk.
0: Future ante emti?
1: What is future?
0: Munduku jaragoyetundi.
1: What is going to happen?
0: Munduku em jarugutundi?
1: What is going to happen?
0: Present ide munduku jarugutundi.
1: The present is going to happen in future.
0: Ee present ide eppudu jarugutundi?
1: What is the present?
0: Past ni marchipoyinappudu present nilustundi.
1: When once you forget the past, you live in the present.
0: Ee present ni kuchavarku marchipoyinappudu future vachestundi.
1: When once you forget the present, you live in future.
0: Kabatti anni kudanu neevi past present future.
1: So you are the only one in the past, present and future.
0: Ninnu neevi kalpinchukuntunnavu.
1: You only appear in these three periods of time, past, present and future, embodiments of love. These are all the results of one's own thought.
0: దైవ శక్తులు దైవ విభూతులు అన్ని కూడా మానవుని ఎందే ఉంటున్నావు, కానీ మరొక ప్రదేశం నుంచి రావటం లేదు.
1: ద డివైన్ పవర్, ద డివైన్ కెపాసిటీస్ ఆర్ విత్ ఇన్ మ్యాన్, నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: నిజంగా అవి మీవే అనేటువంటిది మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే,
1: వెన్ వుడ్ యూ కమ్ టు నో దే ఆర్ లేటెంట్.
0: కొంచెం ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ రండి.
1: When you go on practicing this spiritual path,
0: నీకు నీవే కనిపిస్తావు.
1: You will be able to see your own reality.
0: కనుక నీ రియాలిటీ నీ ఎందే ఉన్నది, కానీ రియాలిటీ మరొకరి ఎందు రాదు.
1: యువర్ ట్రూ నేచర్ రియాలిటీ ఇస్ విత్ ఇన్ యూ, నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: కనుక రియాలిటీని మనం చూడాలంటే రిఫ్లెక్షన్ కావాలి.
1: సో ఇఫ్ యూ వాంట్ టు సీ ది రియాలిటీ, యూ షుడ్ ఆల్సో కన్సిడర్.
0: రిఫ్లెక్షన్ కావాలనుకుంటే రీసౌండ్ ఉండాలి.
1: అండ్ ఫర్ దిస్ రిఫ్లెక్షన్ రీసౌండ్ ఈజ్ ఆల్సో నెసరీ.
0: ఈ రీసౌండ్ ఉండాలంటే రియాలిటీని పెట్టుకోవాలి.
1: సో ఫర్ దిస్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ యూ షుడ్ ఆల్సో డెవలప్ దిస్ రియాలిటీ.
0: రీసౌండ్ రిఫ్లెక్షన్ మూడు కూడాను నీ ఎందే ఉన్నావు, కానీ బయట నుంచి వచ్చి చేరిపోవు.
1: So reality, reflection and resound are within you, not from outside.
0: మీకు బ్రదర్ ఉంటాడు.
1: Here is your brother.
0: ఆ బ్రదర్ కూడా పెరుగుతాడు, పెద్ద అయిపోతాడు.
1: Your brother also grows along with you.
0: అతను సమాజంలో చేరుతాడు.
1: And he is in society.
0: సమాజం నుంచి మంచి పేరు పొందుతాడు.
1: And he earns all good name there.
0: ఆ పేరు పొందింది ఎవరు?
1: Who earned that reputation?
0: ఆ బ్రదరే.
1: Your own brother.
0: ఆ బ్రదర్ అనేటువంటి వాడు ఎవరు?
1: Who is that brother?
0: ఒక ఆకారమే.
1: Your brother has a form.
0: ఆకారం ఎక్కడి నుంచి వచ్చింది?
1: Where from he got that form?
0: రియాలిటీ నుంచినే వచ్చింది.
1: The form is out of the reality.
0: కనుక మన నుంచి వచ్చి మనల్ని మనము అన్ని విధాలా మోసం చేస్తుండాలి.
1: In fact, that which comes out of you, that which comes within you, deludes you.
0: పిల్లలారా,
1: స్టూడెంట్స్,
0: మీకు కొన్ని సాక్షాత్కరించాలంటే కొంతకాలం తీసుకుని మీకు చెప్తాను.
1: Bhagavan is prepared to teach us the various aspects of manifestations and the reality.
0: మీరు చేస్తున్నటువంటి మెడిటేషన్ చాలా పొరపాటు.
1: The kind of meditation that you are following is wrong.
0: ఏదో ఆకారాన్ని పెట్టుకొని దాన్నే మీరు పెంచుకుంటూ పోతున్నారు.
1: You keep a particular form in front and go on meditating upon it.
0: ఈ యొక్క ఆకారాన్ని ఎవరు తెచ్చుకున్నారు? మీరే తెచ్చుకున్నారు.
1: This form is of your choice.
0: ఈ షాపింగ్ లోపల వచ్చినటువంటి బెవ ఎక్కడ?
1: Where is this thought?
0: ఆకారం నుంచి కొనే బెవరు కలుగుతున్నాయి.
1: The thought is out of the form of your taste and choice.
0: కాబట్టి ఈ ఆకారం క్రమక్రమేణా మీరు ఆ బెవర్ను వదిలితేపటే అది నీకు సాక్షాత్కారం అయిపోతుంది.
1: సో ది మూమెంట్ యూ గివ్ అప్ దిస్ ఫార్మ్ గ్రాడ్యువల్లీ యూ విల్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫార్మ్లెస్.
0: కనుక మీరు దైవత్వాన్ని వేరే ఎక్కడి నుంచినో ఉన్నారు అని మీరు భావించకండి.
1: నెవర్ కన్సిడర్ గాడ్ అట్ ఎ డిస్టెంట్ ప్లేస్.
0: దైవం మీరే దైవము.
1: You are God.
0: మీ ఆకారమే దైవము.
1: Your reform is
0: God. ఆనందమే దైవము.
1: Your bliss is God.
0: మీ రిఫ్లెక్షన్ ఏ దైవము.
1: Your reflection is God.
0: మీ రియాక్షన్ ఏ దైవము.
1: Your reaction is God.
0: అన్నిటికీ దైవము నీరే.
1: Everything is God divine.
0: నేనే నేనే నేనే అనేటువంటి తత్వాన్ని నువ్వు ఏమాత్రం వదలకుండా తీసుకో.
1: We should never give up. We should never forget our true nature, our true identity, the reality.
0: అహం బ్రహ్మాస్మి అన్నటువంటి ఈ పదంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి?
1: What is the meaning of అహం బ్రహ్మాస్మి?
0: నేను బ్రహ్మగా ఉన్నాను.
1: I am Brahma.
0: అంటే నీవే ఆ ఆకారంగా మారిపోతున్నావు.
1: It only means you have taken the form of Brahma. You become that Brahma.
0: తత్వం అసి.
1: You say తత్వం అసి.
0: ఆ ఉన్నటువంటిది నేనే.
1: You say the one that exists is myself.
0: అది తత్తు ఇది త్వము.
1: That and this are one.
0: రెండు కూడినప్పటికి అసి.
1: That and this are one.
0: అసి అనేటువంటిది రెండు కూడిన తర్వాత ఒక్కటైపోతుంది.
1: When once that and this asi being one, you find oneness, unity.
0: Kaluka meer unnatundi padavan lopala e daanni kuda meer vadalakandi.
1: Therefore never give up these important aspects.
0: Anni divyamaina bhavyamainaatundi padamule.
1: All are novel and beautiful standard.
0: Shankara varu aneka rakamainaatundi yokka deenantha chuparu.
1: Shankara demonstrated this fact.
0: Anni chupi kattabadiki taane andulo leenavaipoyadu.
1: And he has got merged in his own doctrine.
0: Kanaka meeru ni kuda chuchi chuchi tiri dandulone lepinatam manchidi kaadu.
1: So it is not good to go by all the ways that you come across and all the reading that you do.
0: Meeku evariki ee vidhamainatundi aasha kavalano evariki ee vidhamainatundi roopam kavalano aa roopa tattvam anetundi meeru mottamota hrudayamlo chittinchukondi.
1: Therefore picture eyes the form that is so endearing to you,
0: that's the name of me penchukunnatundi picture ee kramakramena kanullaku vachestundi.
1: Therefore the form that you pictureize in your heart will appear in front of your eye.
0: Eppudu hrudayamlo vachindo ade nee kannullo kanipistundi.
1: The form of the heart will appear in front of your eyes.
0: Ee yokka కళ్ళల్లో కనిపించినటువంటిదే సత్యమైపోతుంది.
1: ద ఫార్మ్ దట్ యు సీ ఇన్ యువర్ ఐ విత్ యువర్ ఐ ఇస్ ద రియాలిటీ.
0: కళ్ళతో చూడక ఏదో భ్రమించింది మాత్రమే నువ్వు తలుచుకుంటుంటే అది నీకు సరైనటువంటిది కాదు.
1: Without visualizing, if you are carried by all that imagination, it is not a reality.
0: కానీ మీ రియాలిటీని నీ ఎందే ఉంటున్నది కానీ బయటకు పోయి ఎక్కడి నుంచి రావటం లేదు.
1: Reality is within you, it's not coming from outside.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ ప్రేమ చేతనే ఇది లభిస్తుంది మనకు.
1: This thing you can achieve through love.
0: ప్రేమ లేకుండా ఏది కూడా మనం సాధించలేము.
1: Without love you cannot achieve anything in this world.
0: ప్రేమే సర్వమునకు ఆధారము.
1: Love is the foundation for everything.
0: ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
1: Love is God, God is love.
0: కనుక ఈ రెండింటి యందు ఉన్నటువంటి ఒక ప్రేమ తత్వాన్ని మీరు మొట్టమొదటి పెంచుకోండి.
1: We should develop this principle of love that exists between the human and the divine.
0: ఆ బొమ్మ నుంచి ఈ ప్రేమ రాలేదు.
1: The love is not the product.
0: ఈ ప్రేమ తిరిగి ఆ బొమ్మలో చేరలేదు.
1: And this love has not gone into Brahman.
0: ఆ బొమ్మ నుంచి వచ్చినటువంటి ప్రేమ, ఈ ప్రేమ బొమ్మలో చేరినటువంటి ప్రేమ రెండు కలిసి ఒక్కటే.
1: And therefore the reality and the love are one and the same. Not one is the product of the other.
0: కాబట్టి దైవం ఎవరు?
1: Who is God?
0: Aham Brahmasmi.
1: Aham Brahmasmi.
0: Nene Daivamu.
1: I am God.
0: Nene Daivamu.
1: I am God.
0: Nene Daivamu.
1: I am God.
0: Ane tundi bhavamu meer penchukuntu pondi.
1: Entertain this thought that I am God. I am God.
0: Katta kadavu neeve brahmaga maaripothavu.
1: Ultimately you become God.
0: Kontha kaalam brahma peru neeve veriga untavu.
1: But sometime you are separate from God.
0: Kramakramena ee uhagalam cheta rendu kalisi okate aipothundi.
1: Gradually with the passage of time you become God.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ దైవ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ద గాడ్.
0: మీరంతా దైవంతో ఆకారమైనటువంటి వారే.
1: గాడ్ హెస్ టేకెన్ ఆల్ దీస్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: దైవము మీరు ఒక్కటే.
1: యు అండ్ గాడ్ ఆర్ వన్.
0: ప్రత్యేకం కాదు,
1: నాట్ సెపరేట్.
0: కనుక నీవు నీ దైవము ఎక్కడ ఉన్నారంటే నీ ఎందే ఉంటున్నారు.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ, బోత్ ఆఫ్ యు ఆర్ వన్.
0: ఇటువంటి ఏకత్వాన్ని మీరు భావించుకోండి.
1: దిస్ unity, oneness, we should keep in view. Truth is one.
0: Ekame satyam, ekame daivam.
1: God is one, truth is one.
0: Ade neevu.
1: And that truth.
0: Neevu ade.
1: You are the truth and you are God.
0: Ade neevi.
1: And God is you.
0: Nene adi, ade nenu. Nene adi, ade nenu.
1: That thou art. You are God. God is you only, nothing more.
0: Nikanti God tattvam vichindi veriptare.
1: God is not separate from you.
0: నీ ఎందే గాడ్ ఆవిర్భవిస్తున్నాడు.
1: గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ.
0: నిన్నే మర్చిపోతున్నావు.
1: యు ఆర్ ఫర్గెటింగ్ యువర్
0: నీవు మర్చిపోతే నిలిచేది ఏమిటండి? దైవం ఒక్కడే.
1: అండ్ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్ దట్ దేర్ ఇస్ గాడ్ విత్ ఇన్ యూ.
0: నిన్ను నీవు మర్చితివా అన్నింటినీ మర్చిన వాడవుతావు.
1: ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్ యూ విల్ బి ఫర్గెటింగ్ ది హోల్.
0: నిన్ను నీవు మాత్రం మర్చకూడదు.
1: నెవర్ ఫర్గెట్ యువర్ ట్రూ ఐడెంటిటీ.
0: నీవు మర్చకుండా నీకు నీవే ధ్యానం చేస్తున్నా.
1: నెవర్ ఫర్గెట్ యువర్ ట్రూ ఐడెంటిటీ.
0: ఎక్కడ పోయినా కానీ నేను పోతున్నాను.
1: You say, I am going.
0: దైవం ఎక్కడున్నాడంటే నేనే దైవము.
1: If anyone asks you, where is God? Say that I am God.
0: ఈ విధమైనటువంటి భావను మార్చకుండా మీరు పెట్టుకోండి.
1: This kind of steadiness, unchangeable feeling of one's own true nature.
0: ఎప్పటికీ అది కదలనటువంటిగా పెట్టుకున్నప్పుడే అదే శాశ్వతమైనటువంటి సత్యం.
1: And if this remains constant throughout, that will give you true experience.
0: కనుక మీ యొక్క భావాన్ని మీరు మీ స్వరూపంగా మార్చుకోవాలి.
1: Therefore, let the feelings take a definite form.
0: తత్వం అసి.
1: తత్వం అసి.
0: అది వేదాంతంలో చెప్పినటువంటి తత్వం అసి.
1: దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత. దట్ దౌ ఆర్ట్ తత్వం అసి.
0: తత్వం.
1: త్వం.
0: అసి.
1: అసి.
0: రెండింటి యొక్క ఏకత్వమే.
1: దట్ దౌ ఆర్ట్ బోత్ ఆర్ వన్.
0: ఈ రెండింటి యొక్క ఉత్తమమైనటువంటి భావము మీ యొక్క దీంతో స్థిరంగా నిలుపుకోండి.
1: Therefore, strengthen the conviction that you are the reality, that you are God.
0: Devudu kallo vachadu, Ramudu kallo vachadu, Krishnudu kallo vachadu, Swamma kallo vachadu. Ee vidhanga meeru kavakamaina ajnananu penchukuntunnaru.
1: When you go on saying that Rama appeared in your dream, Krishna appeared in your dream, Bhagavan appeared in your dream, this is just your imagination.
0: Enta dream le.
1: That's all a dream.
0: Ee dreamulu nu satyavettatam.
1: How can the dream be?
0: ఆ నిద్ర ఉండినంత వరకు నీకు కనిపిస్తుంది.
1: That is there so long you are fast asleep.
0: ఆ నిద్రపోతేనే కనిపించవు.
1: When you are awake, the dream vanishes.
0: కనుక నిద్రనే ఇది రెండింటికి మూల కారణము.
1: It is asleep that is the cause for the dream.
0: ఈ నిద్రనే రెండింటిగా మారుతుంది.
1: And it is the sleep that takes you to the dream And out of the sleep, you are in the waking state. Embodiments of
0: love.
1: Safeguard this love.
0: Strengthen it.
1: Let there be any trouble or obstacle, but strengthen your love.
0: There
1: is no God beyond love, other than love. Love is God in truth. And the love is the proper path to God. And love is the goal. Sadhana, practice is love. Gamya, the goal is
0: love.
1: If you have doubts, feel free to ask Bhagavan. He will clarify your doubts. Bhagavan is always prepared, always ready to clarify your doubts. We should cut short our imaginations. And let's see that we express these thoughts. And all our feelings sometimes amount to imagination. And this Brahma should take us to Brahma, the reality. And this Brahma is the reality that is with us all through. And that is the real Prabha or effulgence, brilliance. Sat is existence, divinity. Tat is divine.
0: Tvam anetvanti emti adiye.
1: Tvam is equally divine.
0: Tat tvam asi.
1: Tat tvam asi.
0: ఈ తత్వం అసి అనేటువంటిది అహంకార రూపంలో బయలుదేరుతున్నది. అసి అనేటువంటిది అహంకారమే.
1: When once I say asi, the combination of tat and tvam is just an indication of ego.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వానికే ఈ అసి అనేటువంటిది బయలుదేరింది.
1: This asi is the union of tat and tvam, that and this.
0: ఈ తత్ త్వం ఈ రెండింటిని మీరు భద్రంగా పెట్టుకోండి, తప్పక అసి ఎక్కడికి పోదు.
1: When once we are aware of tat, tvam, that and this, they are asi, they become one. When once we proceed along this easy path, we can know our true nature. It is a mistake to think that with this body you have seen Brahma. Brahma, God, is within this body.
0: కాబట్టి బ్రహ్మ అహం రెండు కలిసి ఒకటే.
1: దేర్ఫోర్ అహం యువర్ సెల్ఫ్ బ్రహ్మ గాడ్ ఆర్ వన్.
0: కనుక రెండింటి యొక్క ఏకత్వానికి మీరు సాధన చేయండి.
1: మేక్ ఎవ్రీ స్పిరిచువల్ పాత్ టేకింగ్ యూ
0: దైవత్వానికి తప్పక మార్గం అవుతుంది.
1: దెన్ విల్ సటన్లీ ఫైండ్ అవుట్ ఎ ట్రూ స్పిరిచువల్ పాత్ టు నో ద యూనిటీ ఆఫ్ ది టూ.
0: కనుక మీరు నిజంగా ధ్యానం చేయాలంటే ఈ ధ్యానంలో కూర్చొని దేని దేనిలో మీరు తలుచుకోకండి.
1: When you sit in meditation, don't have separate specific thoughts. Never think of comforts and conveniences. You know your own reality while you sit for meditation. Concentrate on your the true self. The self contains everything. Then you find the harmony, the unity, oneness.
0: ప్యూరిటీ కలిగిస్తుంది.
1: దిస్ యూనిటీ వి టేక్ యూ టు ప్యూరిటీ.
0: ఈ ప్యూరిటీని మీకు సరైనటువంటి ఒక ఆకారం రూపొందుతుంది.
1: అండ్ దిస్ ప్యూరిటీ వి టేక్ యూ టు ద డెఫినెట్ ఫార్మ్ ఆఫ్ ద డివినిటీ ఆకారం.
0: ఆ ప్యూరిటీని నిజమైన డివినిటీ.
1: ద ప్యూరిటీ ఈజ్ ట్రూ డివినిటీ.
0: కనుక డివినిటీ అనేటువంటిది నీ ప్యూరిటీనే డివినిటీగా మారిపోతుంది.
1: Therefore, your own purity will take the form of the divinity.
0: Unity
1: how do you get this true unity? When once there is unity within you, you'll be able to achieve unity.
0: Adi nenu rendu okate.
1: That and this, that I are one.
0: Kanaka meeru okadanika teesukondi gaani aneka rakalaga penchukuntu pokandi.
1: Go by this oneness only, not by multiplicity.
0: Adilo okati teesukuntu teesukuntu pothe katte epudu em avutundi zero vachesthundi.
1: If you go on by multiplicity, what is it that you get? Add on, you get only zero. And when once you just add one after one, and the change in the number is only our imagination.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రారంభాన్ని మీరు తప్పక మీరు స్థిరంగా మీరు తీసుకోండి.
1: We should make a beginning now, make it steady.
0: తత్వం అసి, ఇది ఒక వేదంలో ఉన్నటువంటి తత్వం అసి అనేది.
1: తత్వమసి ఇస్ వేదిక్ డిక్టం.
0: ప్రజ్ఞానం బ్రహ్మ,
1: ప్రజ్ఞానం బ్రహ్మ,
0: ఈ ప్రజ్ఞ బ్రహ్మ రెండు కలిసి ఒకటే.
1: ప్రజ్ఞ అవేర్నెస్ బ్రహ్మ ఆర్ వన్.
0: అహం బ్రహ్మాస్మి,
1: అహం బ్రహ్మాస్మి,
0: అహం బ్రహ్మ ఈ రెండు చేరి ఒకటే.
1: ఐ అండ్ బ్రహ్మ ఆర్ వన్.
0: కనుక ఇవన్నీ కూడా రెండుగా ఉన్నటువంటి ఒకటిగా మార్చాలి మనము.
1: ద డ్యుయాలిటీ షుడ్ టేక్ అస్ టు నాన్ డ్యుయాలిటీ.
0: ఈ విధంగా పోతున్నప్పుడు క్రమక్రమేణ ఏకత్వం అవుతుంది.
1: స్లోలీ గ్రాడ్యువల్లీ విల్ డెవలప్ ద నాన్ డ్యుయాలిజం.
0: ఏదో ఒక వర్డ్ కు స్పెల్లింగ్ నేర్చుకోవాలనుకుంటే ఎన్ని పర్యాయములు నేను చెప్పుకుంటున్నారు.
1: టు లెర్న్ స్పెల్లింగ్ యూ గో ఆన్ రిపీటింగ్ ఇట్.
0: మిల్క్ అనేటువంటి దానికి అమ్మాయిలకే మిల్క్, అమ్మాయిలకే మిల్క్, అమ్మాయి అమ్మాయిలకే మిల్క్ అన్నట్టుగా అయిపోతేస్తుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు నో ద స్పెల్లింగ్ ఆర్ ద వర్డ్ మిల్క్ MILK, యూ గో ఆన్ రిపీటింగ్ దట్ అమ్మాయిలకే, అమ్మాయిలకే, యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ అమ్మా మదర్ ఎలికే ద ర్యాట్. But it's
0: M-I-L-K.
1: And if you go on saying M-I-L-K, the rat mother will come there. We just
0: take...
1: Then she'll ask you, where is Elika, the rat?
0: కనుక మనం చెప్పుకోవటం కూడా పవిత్రంగా ఉన్నటువంటి దాన్ని పవిత్రమైనటువంటి విడిగా చెప్పుకోవాలి.
1: దేర్ఫోర్ అవర్ ప్రొనౌన్సియేషన్ డిక్షన్ షుడ్ బి కరెక్ట్ అండ్ ఎగ్జాక్ట్ అక్యూరేట్.
0: ఈ విధమైనటువంటి వాక్యాలు కొంతవరకు మనం చక్కగా తెలుసుకున్నప్పుడే సత్యమైనటువంటి మీ నుంచి మీకు ఆవిర్భవిస్తుంది.
1: వెన్ వన్స్ యూ నో ది వేదిక్ డిక్టా క్లియర్లీ, యూ విల్ ఫైండ్ అవుట్ యువర్ ఓన్ లేటెంట్ ట్రూత్.
0: ప్రేమ ముదిత మనసే కలు కామరా.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 31st discourse on Gita Bhagavan delivered on 13th September 1984. In this discourse, Bhagavan explains in detail the secret behind performing action without the expectation of its result. Sri Bhagavan Vacha.
1: Karmanyeva adhikaras maphaleshu kadacha. Arjuna, te niku karmanyeva adhikaras adhikaraha. నీకు కర్మ ఎంది అధికారం ఆస్తి కలదు.
2: అర్జున, యు హ్యావ్ ద రైట్ అండ్ ది అథారిటీ టు పర్ఫార్మ్ యాక్షన్.
1: కదాచన, ఎప్పుడైనా.
2: ఆల్వేస్.
1: అధికార ఫలేషు, ఫలమునందు అధికారం. మే, మా వలదు.
2: ఆల్వేస్ యు షుడ్ నాట్ ఆస్పైర్ ఫార్ ద ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
1: అర్జున, నీకు కర్మ ఎందే అధికారం కలదు, ఫలమునందు వలదు అన్నాడు.
2: అర్జున, యు హ్యావ్ ఎ రైట్ ఫర్ యాక్షన్ బట్ డు నాట్ ఆస్పైర్ ఫార్ ద ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
1: ఇక్కడ ఫలమునందు అధికారం లేదు అని చెప్పలేదు. పదమునందు అధికారం ఉన్నది, ఉండినప్పటికీ దాని నీవు ఏమాత్రము అంగీకరించవద్దు అనేటువంటి ఒక అభిప్రాయం.
2: హియర్ ఇట్ ఈస్ నాట్ సెట్ దాట్ దెర్ ఈస్ నో ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్. ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ ఆర్ దేర్ బట్ డూ నాట్ ఆస్పైర్ ఫర్ ఇట్. దిస్ ఇస్ ది ఇంజంక్షన్.
1: ఇక్కడ నఫలేషు అని చెప్పలేదు, మా ఫలేషు.
2: హియర్ ఇట్ ఈస్ నాట్ సెట్ నఫలేషు, మా ఫలేషు ఇట్ ఈస్ సెట్.
1: అనగా ఫలము లేదు అని చెప్పలేదు, ఫలం వలదు అన్నాడు.
2: ఇట్ ఈస్ నాట్ సెడ్ దట్ దేర్ ఇస్ నో ఫ్రూట్స్. డు నాట్ ఆస్పైర్ ఫర్ ఇట్.
1: మనం ఆచరించేటువంటి సమస్త కర్మల యందు ఫలమును లక్ష్యమును దుంచుకొనక కర్మను ఆచరించటమే మన కర్తవ్యమని గుర్తించాలి.
2: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ దట్ వీ హ్యావ్ టు రికగ్నైజ్ వాట్ ఎవర్ యాక్షన్ వీ డూ వీల్ హ్యావ్ టు డూ ఇట్ వితౌట్ కీపింగ్ ఇన్ వ్యూ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
1: ప్రతి కర్మకు ఫలితం ఉన్నది.
2: ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అ ఫ్రూట్.
1: ప్రతి ఫలితమునకు మరొక కర్మ ఉన్నది.
2: ఫర్ ఎవ్రీ ఫ్రూట్ దెర్ విల్ బి అనదర్ సబ్సిక్వెంట్ యాక్షన్.
1: ఇది కేవలము విత్తనము మొక్క, విత్తనము మొక్క, విత్తనము మొక్క ఈ పరిస్థితిలో రూపొందుతూ ఉంటుంటుంది కర్మ, కర్మ ఫలము.
2: దిస్ యాక్షన్ అండ్ ఇట్స్ ఫ్రూట్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ది దెమ్సెల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సీడ్ అండ్ ట్రీ. Tree and seed, seed and
1: విత్తనము లేక మొక్క రాదు.
2: Without seed, you would not get a plant.
1: మొక్క వృక్షము కాక విత్తనము లభించదు.
2: Without plant becoming a tree, you would not get seed.
1: ఇది సహజమైనటువంటి స్వభావము.
2: This is a natural state.
1: దీని నిమిత్తమై నీవు ఫలితమును ఎందుకు నీవు లక్ష్యం అందించుకోవాలి?
2: That being so, why should you care for the fruits of action?
1: Karmanu acharinchadame nee pradhanamaina kartavyam.
2: Your primary responsibility and duty is to perform action.
1: Ee yuddhamunandu naa vaaru em avutaru, naa paristhiti egati padutundo aneetundi ee phalitamu neevu lakshyam nandunchukovaddu.
2: In this battle you should not keep in mind what would happen to your own people, what would befall you.
1: యోధులు ధరించవలసినటువంటిది కవచం.
2: హీరోస్ విల్ హ్యావ్ టు వేర్ ఆర్మర్ ఆర్ షీల్డ్.
1: అనగా శత్రుసేనలు

0: వేసేటువంటి బాధలకు, దానిని సహించుకునేటువంటి ఒక శక్తిని మనం కలిగి ఉంటుండాలి అని దీని అర్థం.
1: The inner meaning of this is that you should have sufficient strength to bear the weapons which are left on you by your enemies.
0: శత్రుసేనలు ఏ విధమైనటువంటి యొక్క దీనినైనా కూడాను తమ పైన ప్రవేశపెట్టగలరు.
1: They may employ any type of weapon against you.
0: ఈ భయంకరమైనటువంటి అస్త్రశస్త్రములకు గురి కాకుండా ఈ యోధుడు ఒక కవచమును ధరించాలి అన్నాడు.
1: If one wants to protect oneself against this harmful and dreadful weapons, one has to wear an armor or a shield.
0: లౌకికమైన జగత్ సంబంధమైన ఈ యొక్క యుద్ధములకే మానవుడు కవచమును ధరిస్తున్నాడు.
1: For a worldly battle, a secular one as such, one is wearing an armor and a shield.
0: ఇంకా ఆధ్యాత్మిక మార్గములో మానవుడు నిరంతరము పోరాడేటువంటి యొక్క పోరాటములో వీడు కూడాను కొన్ని రకమైనటువంటి కవచమును ధరించవలసి వస్తుంది.
1: ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్ వేర్ వన్ హ్యాస్ టు ఫైట్ ఎ కంటిన్యూస్ బ్యాటిల్ వన్ హ్యాస్ టు వేర్ సర్టన్ టైప్స్ ఆఫ్ ఆర్మర్ అండ్ షీల్డ్.
0: ఇది జ్ఞాన కవచము.
1: ఇట్ ఈస్ ది ఆర్మర్ ఆఫ్ విజ్డమ్.
0: ఆధ్యాత్మిక కవచము.
1: స్పిరిచువాలిటీ.
0: ఈ కవచములు యందు అనేక విధములైనటువంటి కవచములు కూడా ఉంటున్నాయి.
1: అమంగ్ ది ఆర్మర్స్ విచ్ ఆర్ వోర్న్ బై హీరోస్ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్.
0: ఈ భక్తి కవచము అనేటువంటి దానిని మనము అనేక విధములుగా కూడాను విచారించవలసి వస్తుంది.
1: వీ హ్యావ్ టు ఎంక్వైర్ ఇన్ టు ఇన్ డిఫరెంట్ వేస్ ది అబౌట్ దిస్ ఆర్మర్ ఆఫ్ డివోషన్.
0: లోకములో జరిగేటువంటి యొక్క సంగ్రామమునకు ఏదో ఒక కాలము నియమితం ఉంటుంటుంది.
1: ఇన్ ది బ్యాటిల్ అండ్ ద వార్ రిలేటింగ్ టు ద వరల్డ్ దెర్ విల్ బి ఎ ఫ్యూ షెడ్యూల్డ్ అవర్స్.
0: కొన్ని దినములకు, కొన్ని నెలలకు, కొన్ని సంవత్సరములకు ఈ యొక్క పోరాటము నిలిచిపోతుంది.
1: దిస్ వార్ ఆర్ బ్యాటిల్ మే లాస్ట్ ఓన్లీ ఫార్ ఎ ఫ్యూ డేస్, ఎ ఫ్యూ మంత్స్ ఆర్ ఎ ఫ్యూ ఇయర్స్ అండ్ కమ్ టు ఎన్ ఎండ్.
0: కానీ మానవుడు చేసేటువంటి పోరాటము ఏ అనాది కాలం నుంచినో వస్తున్నది.
1: బట్ ద ఫైట్ అండ్ ద బ్యాటిల్ దట్ హస్ బీన్ ఫాట్ బై మ్యాన్ ఈస్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్.
0: మంచి చెడ్డలతో
1: ఫైట్ ఈస్ విత్ గుడ్ అండ్ బ్యాడ్.
0: పాప పుణ్యములతో
1: విత్ సిన్ అండ్ వర్చ్యూ.
0: రాగద్వేషములతో
1: విత్ అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్.
0: అసూయాది భావములతో
1: విత్ జెలసీస్ అండ్ సచ్ అదర్ క్వాలిటీస్.
0: మమత్వము అహంకారములతో
1: విత్ ఫీలింగ్ ఆఫ్ ఐనెస్ అండ్ మైనస్.
0: మానవుడు అనాది కాలం నుండి పోరాటము సలుపుతూ వస్తున్నాడు.
1: మ్యాన్ హస్ బీన్ ఫైటింగ్ ఫ్రమ్ ది టైమ్ ఇమ్మెమోరియల్.
0: ముఖ్యంగా అహంకార మమకారముల చేత పోరాటము నిర్విరామంగా జరుపుతున్నాడు.
1: మ్యాన్ హస్ బీన్ ఫైటింగ్ ఎన్ ఎండ్లెస్ వార్ విత్ ఈగోయిజం అండ్ అటాచ్మెంట్.
0: ఇవి మహాభయంకరమైనటువంటివి.
1: దీస్ ఆర్ రియలీ డ్రెడ్ఫుల్.
0: ఈ శక్తులకు చాలా బలమైనటువంటి యొక్క శక్తి కలిగి ఉంటుండాలి.
1: దీస్ టూ హ్యావ్ వెరీ ఎక్స్ట్రాడినరీ స్ట్రెంగ్త్.
0: కానీ పోరాటం చేసేటువంటి మానవునకు, జీవునకు శక్తిహీనుడై ఉన్నాడు.
1: But the man who is fighting is not so strong, he is weak.
0: ఇలాంటి బలహీనుడైనటువంటి జీవుడు బలమైనటువంటి గుణములతో పోరాటము సలిపేటువంటి సమయం లోపల ఒక జ్ఞాన కవచము, ఆధ్యాత్మిక కవచము, లేక మరే విధమైనటువంటి వైరాగ్య కవచమును ధరించవలసి వస్తుంది.
1: When a weak person like man is fighting against such powerful enemies and qualities, one has to wear a shield and armor of wisdom, spirituality or some such very powerful one.
0: గొడుగును చేతినందు ఉంచుకున్నటువంటి వానికి ఎండ బాధ ఉండదు.
1: For one who has an umbrella in his hand, he may not be troubled by hot sun.
0: చెప్పులు ధరించినటువంటి వానికి ముండ బాధ ఉండదు.
1: For a person who wears sandals or footwear, there may not be any trouble of with thorns.
0: కవచమును ధరించినటువంటి వానికి ఎదురువారు వేసేటువంటి అస్త్రములను ఏమాత్రం కూడాను బాధించవు.
1: For one who wears a shield against the weapons, they will not be able to bother him.
0: కనుకని అర్జున, నీవు ఇందులో ఏదైనా ఒక కవచాన్ని నీవు ధరించాలి.
1: Therefore Arjuna, you must wear some type of shield or the other.
0: నీకు ఈ పరిస్థితి యందు జ్ఞాన కవచము అత్యవసరము.
1: Under these circumstances, it is better you wear the armor of wisdom.
0: కనుకని సాంఖ్య యోగమునందు ఈ జ్ఞాన కవచాన్ని మొట్టమొట్ట అతనికి అందించాడు.
1: Therefore in the Sankhya Yoga, he has offered Arjuna the armor of wisdom in the very first place.
0: నీ అభిమాన మమకారములు నిన్న నేడు వచ్చినటువంటివి కాదు.
1: Your attachment and possessive instinct are not, you have not acquired them yesterday or the day before.
0: ఎన్ని ఎన్ని జన్మల నుండియో నిన్ను వెంటాడుతున్నది.
1: They have been coming with you for a number of births.
0: వీని యొక్క బాధ ఎప్పటికి నివారణ అవుతుందని కూడాను నీవు గుర్తించలేవు.
1: You cannot find out and recognize when you are going to get rid of the pain arising out of this.
0: కనుక ఇది నివారణ నిమిత్తమై నీవు యోచించనక్కరలేదు.
1: Therefore you should not think about getting rid of
0: వాటి బారి నుండి తప్పించుకునేటువంటి ఉపాయాలను నీవు వెతుక్కోమన్నాడు.
1: You have to find out a means of overcoming the pain which is
0: రోగం వచ్చిన తర్వాత వైద్యుని నిమిత్తమై ఔషధముల నిమిత్తమై మనం ప్రాకులాడటం ఇది సహజం.
1: It is natural to search for a doctor when you are faced with a disease.
0: రోగమని రానివ్వకుండా చూసుకునేటువంటి ప్రయత్నము ఇది ప్రథమ ప్రయత్నం.
1: It is a primarily important thing to see that you do not get the disease at all. Prevention is better.
0: కనుక నీవు ఈ రణరంగమందు నీవు పోరాటమునకు సిద్ధముగా ఉంటున్నావు. నీవు లౌకికమైనటువంటి కవచాన్ని ధరించావు, కానీ ఆధ్యాత్మిక కవచాన్ని కూడా నీవు ధరించాలి.
1: In the battle that you are going to fight now, you have already worn a worldly armor.
0: శత్రువుల నుండి నీ దేహాన్ని రక్షించుకోవచ్చును.
1: You may be able to protect your body from the enemies.
0: కానీ దేహంలో ఉండినటువంటి ఒక వైరస్ని ఏ రీతిగా నీవు తప్పించుకోగలవు?
1: But how would you be able to protect yourself from the enemies who are inside your own self?
0: కనుక వారి బారి నుండి నీవు తప్పించుకునే నిమిత్తమే జ్ఞాన కవచాన్ని ధరించుకోమన్నాడు.
1: To save yourself from them, you have to wear the armor of wisdom.
0: బయట శత్రువులకు నీవు భయపడుతున్నావు.
1: You are afraid of the external enemies.
0: కానీ లోని శత్రువుల యొక్క విచారాన్ని నీవు చేయటం లేదు.
1: But you are not thinking of the inner enemies at all.
0: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్లు పట్టగలడు.
1: For one who has yielded to the inner enemies, how can he conquer the external enemies?
0: కనుక మొట్టమొదట లోని శత్రువులను నీవు జయించు.
1: You should conquer in the very first place the inner enemies.
0: నీకు అనాది నుండి నీవు వెంటాడుతున్నాయి ఈ అహంకార మమకారము.
1: రైట్ ఫ్రమ్ డేస్ లాంగ్ బ్యాక్ దీస్
0: అహంకార మమకారములు ఉండినంత వరకు కూడాను రాగద్వేషములు తప్పినవి కాదు.
1: సో లాంగ్ యాజ్ యూఆర్ హ్యావింగ్ ఈగోయిజం అండ్ అటాచ్మెంట్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ అటాచ్మెంట్ అండ్
0: ఈ రాగద్వేషములకు అహంకార మమకారములకు నువ్వు కర్మనే కారణం.
1: ఫర్ ఆల్ దిస్ ఇట్ ఈస్ ది యాక్షన్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్.
0: కనుక ఈ కర్మను నీవు ఆచరించు.
1: యూ పర్ఫార్మ్ యాక్షన్.
0: కర్మను సరైనటువంటి స్థితిలో నీవు అనుభవించు.
1: యూ ఎంజాయ్ ది యాక్షన్ ఆల్సో ఇన్ ది ప్రాపర్ వే.
0: మొట్టమొదట కర్మను నీవు అర్థం చేసుకో.
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ అండర్స్టాండ్ యాక్షన్.
0: భాగవతం నందు కూడాను కర్మమున పుట్టు జంతువు.
1: ద సేమ్ థింగ్ హస్ బీన్ టోల్డ్ ఇన్ భాగవత యాజ్ ఎవ్రీ పర్సన్ ఈస్ బోర్న్ ఇన్
0: కర్మమునను వృద్ధి పొంది కర్మమున చను.
1: హీ డెవలప్స్ ఇన్ యాక్షన్ అండ్ హీ డైస్ ఇన్ యాక్షన్.
0: కర్మమి నరునకు దైవము.
1: Action is God for man.
0: కర్మమి సుఖదుఖములకు కారణమేలలో ఉన్నాడు.
1: It is action which is responsible for good or bad, happiness or joy.
0: నీ సుఖమునకు దుఃఖమునకు.
1: For your joy or sorrow.
0: నీ పాపమునకు పుణ్యమునకు.
1: For your sin or for virtue.
0: నీ ఆనందమునకు లేక ఆహ్లాదమునకు.
1: For your joy and delight.
0: నీ లాభ నష్టములకు కూడాను కర్మనే కారణం.
1: For the profit or the loss.
0: నీ జన్మమునకే కర్మ కారణం అన్నారు.
1: For your very birth, action is responsible.
0: కనుక కర్మను ఏదో ఒక అలక్ష్యంగా నీవు చూడవద్దు.
1: దేర్ఫోర్ యు షుడ్ నాట్ లుక్ అపాన్ యాక్షన్ విత్ ఇండిఫరెన్స్.
0: నీ జీవితం అంతా కూడాను కర్మతోనే ఆధార ముడిపడి ఉంటున్నది.
1: యువర్ ఎంటైర్ లైఫ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ యాక్షన్.
0: కర్మను గుర్తించి కర్మను ఆచరించు.
1: రికగ్నైజ్ యాక్షన్ అండ్ పర్ఫార్మ్ యాక్షన్.
0: ఏదో ఇది చిన్నది కదా అని నీవు ఒక విధమైనటువంటి యొక్క అలక్ష్యం చేయకు.
1: యూ షుడ్ నాట్ బి ఇండిఫరెంట్ థింకింగ్ దట్ యాక్షన్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ ఎ స్మాల్ థింగ్.
0: చిన్నదిగా ప్రారంభమై మహావృక్షంగా తయారు కావచ్చు.
1: It may start as a small sapling but may grow into a very big tree.
0: భూమిలో పాతినటువంటి విత్తనము తన దేహాన్ని శిథిలము చేసుకున్నప్పుడే మహావృక్షంగా మారగలదు.
1: When a seed breaks itself out, when it is sown inside the mud or earth, it will be able to become a tree.
0: మహావృక్షంగా మారినప్పుడే ఫలమును నీకు అందించగలదు.
1: When it becomes a big tree, it will be able to offer you fruits.
0: కనుక నీ మొట్టమొదట నీ అహంకారం అనేటువంటి విత్తనమును శిథిలం చేసుకున్నప్పుడే నీ జీవితం అనేటువంటి వృక్షం లోపల జ్ఞాన ఫలమును నీవు అందుకోగలవు.
1: ఓన్లీ వెన్ యూ డిస్ట్రాయ్ ది సీడ్ ఆఫ్ ఈగోయిజం, యూ విల్ బి ఏబుల్ టు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ విజ్డమ్.
0: ఈ అహంకారమునకు స్థానం ఎక్కడిది?
1: వాట్ ఇస్ ది రూట్ కాజ్ ఆఫ్
0: దేనికి చూసి నువ్వు అహంకార పడుతున్నావు?
1: వై షుడ్ యూ ఫీల్ ఈగోయిస్టిక్?
0: మానవత్వంలో ఉండినటువంటి అజ్ఞానం అదే మొట్టమొదటిది.
1: ది ఇగ్నోరెన్స్ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ మ్యాన్ ఈస్ దాట్.
0: ఈ అహంకారమునకు స్థానం ఎక్కడో, దీని పుట్టుకు స్థానం ఎక్కడో, ఇది అంత్యమయ్యేటువంటి స్థానం ఎక్కడో అనేటువంటి విషయాన్ని ప్రతి వ్యక్తి కూడాను విచారించాలి.
1: ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు థింక్ వాట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ బర్త్ ఆఫ్ దిస్ ఈగోయిజం అండ్ వేర్ డస్ ఇట్ ఎండ్.
0: బస్సు గంటకు ఏ 40 మైళ్ళు ఈ 50 మైళ్ళు ప్రయాణం చేస్తుంది.
1: బస్ ట్రావెల్స్ అట్ ద రేట్ ఆఫ్ 40 or 50 miles an hour.
0: ఏరోప్లేన్ ఒక 300, 400 లేక 500 ప్రయాణం చేస్తుంది.
1: An aeroplane may fly at the speed of 300, 400, 500 miles an hour.
0: అయితే జగత్తునందు కాంతి అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: బట్ ఇన్ ద వరల్డ్ దేర్ ఇస్ సంథింగ్ ఎఫల్జెన్స్.
0: దీని ఆధ్యాత్మిక మార్గంలో అశాంతిలోని ప్రకాంతి, ప్రకాంతిలోని పరంజ్యోతి అని, అశాంతిలోని ప్రశాంతి, ప్రశాంతిలోని పరంజ్యోతి, పరంజ్యోతి పరమాత్మ స్వరూపం. ఈ తత్వం లోపల అశాంతిలోనే ప్రశాంతి ఉంటుండాలి.
1: ఇన్ స్పిరిచువల్ వరల్డ్ ఇట్ హస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ దట్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ పీస్ ఇట్ సెల్ఫ్ దెర్ ఇస్ పీస్.
0: ప్రశాంతిలోనే ప్రకాంతి ఉంటుండాలి.
1: ఇన్ పీస్ ఇట్ సెల్ఫ్ దెర్ ఇస్ స్ప్లెండర్.
0: ఆ ప్రకాంతియే పరంజ్యోతి అన్నారు.
1: దిస్ స్ప్లెండర్ ఇట్ సెల్ఫ్ ఈస్ పరంజ్యోతి.
0: ఈ లౌకికమైన జగత్తులో కాంతి అనేటువంటిది
1: in this worldly existence the light
0: gantaku
1: the light travels
0: 67 crore miles prayanam chestuntundadi
1: at the rate of 67 crore miles an hour.
0: ee vidhanga prayanam chestunte oka samvatsaramunaku light year antadini oka samvatsaramunaku inchuminchu 600,000 crore miles dooram prayanam chestundadi.
1: at this rate the light travels for a year 6 lakh crores of miles.
0: Manaku kanipinchetunte suryudu manaku ati samipamulo undinattuga bhavistunnam.
1: The sun whom we can see we consider him to be very near us.
0: Inchu minchu mana bhoomiki suryuniki 9 kotla chillara mile dooram untundali.
1: Approximately the distance between the earth and the sun is about 9 crore miles.
0: ఈ సూర్యుడే మనకి ఎంతో ప్రకాశంగాను సూర్యుని యొక్క తేజస్సు ఎంతో మిరుమిట్లు కొలుపుతూ ఉంటుండాలి.
1: ది స్ప్లెండర్ అండ్ ద లైట్ ఆఫ్ సన్ ఈజ్ సో మచ్ ఫర్
0: ఇది ఒక్క సూర్యుని యొక్క కాంతి మాత్రమే.
1: దిస్ ఇస్ ఓన్లీ ది లైట్ ఆఫ్ ఓన్లీ వన్ సన్.
0: అయితే నక్షత్రాలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ స్టార్స్.
0: ఇవి 4 సంవత్సరముల కాంతి దూరంగా ఉంటుండాలి.
1: ది డిస్టెన్స్ ఈజ్ ఆల్మోస్ట్ 4 light years.
0: అనగా 23-24 lakh crore miles దూరంలో ఉంటున్నాయి నక్షత్రాలు.
1: ది డిస్టెన్స్ ఈస్ సంథింగ్ లైక్ 23 or 24 lakh crore miles.
0: మనకు కనిపించేది ఒక చుక్క ప్రక్క పక్కన ఉండినట్టుగా మనకు కనిపిస్తుండాలి.
1: ది స్టార్స్ లుక్ యాజ్ దో దే ఆర్ క్లోజ్ టు ఈచ్ అదర్.
0: కానీ ఒక్కొక్క నక్షత్రమునకు కోట్ల మైళ్ళ దూరం ఉంటుండాలి.
1: బట్ ది డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 stars ఈజ్ సంథింగ్ కంపేరబుల్ టు క్రోర్స్ ఆఫ్ మైల్స్.
0: మనం ఈ భూమి నుంచి చూసేటప్పటికి ఏదో పాలారబోసినట్టుగా కనిపిస్తున్నాయి.
1: ఇట్ లుక్స్ యాజ్ దో దట్ మిల్క్ ఈజ్ స్ప్రెడ్ ఆన్ ద స్కై.
0: మనకు కనిపించేటువంటి నక్షత్రములు కొన్ని కోట్లకు కనిపిస్తున్నాయి.
1: The stars that we see are something numbering crores and crores.
0: కనిపించినటువంటి ఎన్నో ఉంటున్నాయి.
1: There are many more things which we have not been able to see.
0: ఇలాంటి కోట్లకు మైళ్ళ దూరము, కోట్ల విస్తీర్ణము, కోట్ల విలువైనటువంటి నక్షత్రములు కలిగినటువంటి ఈ యొక్క జగత్తు లోపల ఈ భూమండలము ఎంత మాత్రం.
1: What is the size of earth? In the context of a universe where there are crores of stars with their distance of
0: crores of miles. Ee suryamandalamulo ee yokka bhugolam entadi.
1: What is the place of earth in the solar system?
0: Ee bhugolamulo pa bharat desham enta chinnadi.
1: In this earth what is the size of India?
0: Ee bharat deshamlo andhra rashtram ettidi.
1: What is the size of andhra pradesh in
0: ee andhra rashtramlo anantapuram jilla entadi.
1: How big is Anantapur district in Andhra Pradesh?
0: ఈ అనంతపురం జిల్లా లోపల మన గ్రామం ఎంత చిన్నది?
1: How small is our village in Anantapur?
0: మన గ్రామంలో నీవెంతటి వాడు?
1: And how small you are?
0: ఎవరిని చూచి నీవు గర్వపడుతున్నావు?
1: Whom are you seeing and
0: దేనిని చూచి నీకు అహంకారం వస్తుంటుండాలి?
1: Why are you getting this egoistic feeling?
0: ఈ విశాలమైన జగత్తును చూస్తే నీకు అహంకారం రావడానికి ఏమైనా అవకాశం ఉందా?
1: If only you take cognizance of the vastness of this world, can you get egoistic?
0: కనుక విశ్వం యొక్క స్వరూపాన్ని కాని భూమండలం యొక్క విషయాన్ని కాని తెలుసుకోలేనటువంటి వ్యక్తి మాత్రమే ఈ అజ్ఞానముకు గురి అయి అహంకారం పెంచుకుంటున్నాడు.
1: ఓన్లీ ఎ పర్సన్ who has not recognized the greatness of the universe and the volume of the earth, one would be charged with egoism.
0: Poni ee dehamane emaina chuchi nee ahankara padutunnava?
1: All right, are you proud of your own body?
0: Dehamu panchabhautikamu.
1: Body consists of only five elements.
0: Dehamu koolaka tappadeppudun.
1: One day or the other it has to perish.
0: Dehi niramayundu.
1: The indweller is permanent.
0: Ganutimpaka dehiki chaavu puttukal moha nibandha bandhanalu muddaru levu.
1: If only you look into, the indweller does not have birth, death or
0: chivada marinapu kompa.
1: Oh mad person, this particular body,
0: rogamula mraggedu sevaka gampa,
1: it is full of all diseases,
0: jata sanchalanamu pondu dumpa,
1: it undergoes many changes,
0: bhavasagara meedagaleni kampa,
1: it has not been able to travel the ocean of samsara.
0: ఈ మేను చిలమని నమ్మబోకు మనసా, హరిపాదములు ఆశ్రయించవే.
1: ఓ మైండ్, డోంట్ కన్సిడర్ దిస్ యాజ్ పర్మనెంట్. టేక్ షెల్టర్ ఇన్ ద ఫీట్ ఆఫ్ ఇన్ ద లోటస్ ఫీట్ ఆఫ్ హరి.
0: కనుక దేహ సంబంధమైనటువంటి యొక్క దీన్ని నీవు ఆధారంగా తీసుకుంటామంటే ఇది కేవలం జడమైనటువంటిది.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ద బాడీ యు ఆర్ బీయింగ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, దిస్ ఇస్ ఓన్లీ ఇనర్ట్.
0: ఈ దేహం ఏ రీతిగా తయారవుతుంటుండాలి?
1: హౌ డస్ దిస్ బాడీ మేనిఫెస్ట్?
0: ఏడు బకెట్ నీళ్లు.
1: This consists of seven buckets of water.
0: నీళ్లు చున్నపు నీళ్లు.
1: This consists of water of చున్నం.
0: రెండించెల ప్రమాణంతో కలిగినటువంటి నాలుగు మూలికలు. నీళ్లు.
1: Four nails with the size of about 2 inches.
0: 1100 మ్యాచిస్టిక్స్ లో ఉన్నటువంటి యొక్క ఆ ముందు ఉన్నటువంటి మందు.
1: The volume of 11,000 మ్యాచిస్టిక్స్. The phosphorus, the total phosphorus contained in
0: 11,000 pencils.
1: The lead which consists, which are there in 4 pencils.
0: 2 lux soaps.
1: 2 lux soaps.
0: ఇవన్నీ చేరితే ఒక దేహం తయారవుతుంది.
1: When you put all these things together, it becomes one body.
0: మన చున్నమే ఈ రక్తంగా మారిపోతుంటుండాలి. చున్నపు నీళ్లు.
1: It is a tune of water which becomes blood.
0: Inkoni iron untundali.
1: There is iron in this.
0: Ee vidhanga jadamainatundi padarthamto yerpadinatundi ee deham jadam kaaka chaitanyam ettavutundi.
1: The body which consists of, which is made up of these inner
0: kanukane idi dehamu annaru.
1: That is why this has been described as a body which will be destroyed.
0: Ee dehi aneetundi vaadu dehamlo undatam chetane idi nadustu untundali.
1: This body is able to move about because there is indweller inside.
0: అదొక వాల్ క్లాక్.
1: దేర్ ఇస్ అ వాల్ క్లాక్ దేర్.
0: అక్కడ మూడు పిన్నులు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ త్రీ హ్యాండ్స్ దేర్.
0: ఒకటి సెకండ్ది.
1: వన్ స్టాండ్స్ ఫర్ ది సెకండ్స్.
0: రెండవది మినిట్స్ది.
1: ది సెకండ్ వన్ ఈజ్ మినిట్స్ హ్యాండ్.
0: మూడవది గంటలది.
1: ద థర్డ్ వన్ ఈజ్ అవర్స్ హ్యాండ్.
0: కీ ఇచ్చేస్తే మూడు తిరుగుతూనే ఉంటున్నాయి.
1: When you wind the watch, all these three hands will be moving.
0: ఎంత వరకు ఇవి తిరుగుతాయి?
1: For how long they keep moving?
0: కీ ఉండినంత వరకు తిరుగుతాయి.
1: As long as the power of winding is there, they will be moving.
0: కీ నిలిచిపోతానే దాన్ని ఇది ఇది కలుసుకోదు. ఎక్కడిదక్కడే నిలిచిపోతాయి.
1: The moment the total power is exhausted, they stand still wherever they are.
0: మన హృదయం అనేటువంటిది ఒక వాల్.
1: Our heart may be compared to a wall.
0: ఈ హృదయానికి బాడీ అనేటువంటి వాక్ క్లాక్ తగిలిచ్చారు.
1: To this we have hung the body as a wall clock.
0: Akkada swasame key.
1: The breath is may be compared to
0: mana karmale second.
1: Our actions may be compared to second.
0: Mana bhavamle minutes.
1: Our feelings may be compared to minutes hand.
0: Mana aanandame indulo hours.
1: Our joy may be compared to the hours hand.
0: Aithe karmalu enduku chosin cheyali ani.
1: In that context, why should we perform action?
0: Seconds mullu 60 indu తిరిగి తిరిగి తిరిగి తిరిగి వచ్చేసేస్తుంది.
1: ది సెకండ్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్ మూవ్స్ వెరీ ఫాస్ట్ అండ్ కవర్స్ 60
0: ఇండ్లు. ఈ సెకండ్ ముళ్ళు తిరిగేటప్పటికి మినిట్స్ మిల్లు ఒక్క ఇంటికి వస్తుంది.
1: వెన్ ది సెకండ్ హ్యాండ్ మూవ్ వన్ రౌండ్ ఫుల్, ఇట్ మూవ్స్ ఓన్లీ వన్ హౌస్ 160th.
0: మినిట్స్ ముళ్ళు 60 ఇండ్లు చుట్టేటప్పటికి గంట ఇల్లు ఒక్క ఇంటికి వచ్చేసేస్తుంది.
1: వెన్ ది మినిట్స్ హ్యాండ్ మూవ్స్ 60 houses, ది అవర్స్ హ్యాండ్ మూవ్స్ ఓన్లీ బై వన్ హౌస్.
0: అయితే సెకండ్ ముళ్ళు మినిట్స్ ముళ్ళు తిరిగేది మనకు కనిపిస్తుండాలి.
1: బట్ వీ సీ ది మూమెంట్ ఆఫ్ ది సెకండ్స్ హ్యాండ్ అండ్ ది మినిట్స్ హ్యాండ్.
0: అవర్స్ ముళ్ళు తిరిగేది కనిపించటం లేదు.
1: వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు నోటీస్ ది.
0: అక్కడే మనలో ఉండినటువంటి యొక్క సూక్ష్మత.
1: దిస్ ఈస్ ఎన్ ఇన్నర్ సీక్రెట్.
0: అయితే ఈ మూడు కూడాను గంటకు ఒకతూరి మూడు కలుస్తున్నాయి.
1: వన్స్ ఇన్ అన్ అవర్ ఆల్ దీస్ త్రీ హ్యాండ్స్ మీట్.
0: ఇది జీవేశ్వర ప్రకృతి అని.
1: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ జీవేశ్వర ప్రకృతి.
0: ఈ ప్రకృతి అనేటువంటిది కర్మకాండ.
1: ది ప్రకృతి ఆర్ నేచర్
0: ప్రకృతి అనేది కర్మక్షేత్రము.
1: ప్రకృతి
0: ఈ కర్మక్షేత్రంలో కర్మలు అనేటువంటివి ఒక 60 కర్మలు మనం మంచి కర్మలు చేసేటప్పటికీ
1: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ వెన్ వీ పర్ఫార్మ్ 60 గుడ్ యాక్షన్స్
0: ఒక్క సద్భావము అనేటువంటిది మినిట్స్ లో వచ్చి చేరిపోతాము.
1: వన్ గుడ్ ఫీలింగ్ విల్ బి ఎమనేటింగ్
0: మనకు ఒక్క సద్భావం రావాలంటే 60 మంచి కర్మలు చేయాలి.
1: ఇఫ్ యు గెట్ ఏ గుడ్ ఫీలింగ్ వీ హావ్ టు పర్ఫార్మ్ 60 గుడ్ యాక్షన్స్
0: మనం 60 మంచి భావమును మనం తలచినామంటే ఒక్క అవర్స్ అనేటువంటి ఆత్మస్థాయికి చేరుతుంది.
1: ఇఫ్ వీ వర్ టు జస్ట్ హ్యావ్ 60 గుడ్ ఫీలింగ్స్ లైక్ దాట్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ హ్యావ్ వన్ మూమెంట్ ఇన్ ఆల్.
0: కనుక నీవు అనేక సత్కర్మలు ఆచరించు అని చెప్పారు ఇక్కడ.
1: దేర్ఫోర్ అర్జున జస్ట్ ఆస్క్ టు పర్ఫార్మ్ గుడ్ యాక్షన్.
0: అనేక సత్కర్మలు ఆచరించినప్పుడే ఇదో ఒకటి రెండైనా సద్భావాలు నీలో వచ్చి చేరుతాయి.
1: వెన్ యూ డూ ఇన్యూమరబుల్ గుడ్ యాక్షన్స్ యు ఆర్ లైక్లీ టు గెట్ వన్ ఆర్ టూ గుడ్ ఫీలింగ్స్.
0: అనేక సద్భావములు నీవు అభివృద్ధి పరుచుకున్నప్పుడే నిత్య సత్యమైనటువంటి ఒక స్వస్వరూపంలో చేరిపోతావు.
1: ఓన్లీ వెన్ యూ డెవలప్ గుడ్ ఫీలింగ్స్ ఇన్ ఇన్యూమరబుల్ వే యుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఇన్ టు ఆత్మతత్.
0: కనుకనే మనము అనేక సత్కర్మలు ఆచరించాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు పర్ఫార్మ్ మెనీ గుడ్ యాక్షన్స్.
0: కర్మాచరణ నిమిత్తమే కాయం వచ్చింది.
1: బాడీ హెస్ బీన్ గివన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ పర్ఫార్మింగ్.
0: కర్మను చేయకుండా కాలం ఒక్క క్షణమైనా ఉండడానికి వీల్లేదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు స్పెండ్ ఈవెన్ ఎ మోమెంట్ వితౌట్ పర్ఫార్మింగ్ యాక్షన్.
0: కనుకనే వేదమునందు కర్మకాండకు అధిక ప్రధానం ఇచ్చారు.
1: దట్ ఈస్ ద రీజన్ వై కర్మకాండ హెస్ బీన్ గివన్ ఎ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్.
0: కర్మకాండ అనగా కేవలం దానము, యజ్ఞము, ఈ జపము ఇలాంటిది మాత్రమే కాదు.
1: కర్మకాండ డస్ నాట్ రెఫర్ టు ఓన్లీ గివింగ్ చారిటీ అండ్ పర్ఫార్మింగ్ పెనన్స్.
0: అయితే ఈ కర్మలో నిష్కామ కర్మ ఒకటి ఉంటుండాలి.
1: Among the action, there is an action which it does not
0: have to do. Nishkama karma, leka yedi karma yogamu.
1: What is karma yoga or nishkama karma?
0: Ahankaram lekunda, aasakti lekunda, chesetuvanti karma anni kudanu karma yogamu le.
1: Without having any desire and a feeling of egoism, all the actions which are performed may be compared to karma yoga.
0: Aasakti tho chudinatuvanti ahankaram undinappude ఇది కర్మగా మారిపోతుంది.
1: ఓన్లీ వెన్ యూ అసోసియేట్ విత్ ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం అండ్ అటాచ్
0: కర్మయోగం కూడా కాదు.
1: దిస్ డస్ నాట్ బికమ్ కర్మయోగ ఆల్సో.
0: ఇది యజ్ఞం కూడాను కాదు.
1: దిస్ నాట్ ఈవెన్ యజ్ఞ.
0: కనుక అహంకారమును దూరం చేసి
1: రిమూవ్ అండ్ డ్రైవ్ అవే యువర్ ఈగోయిజం.
0: ఆసక్తిని అణగదొక్కి
1: సప్రెస్ యువర్ ఓన్
0: కర్మను ఆచరించడమే ఇది ఒక యజ్ఞ రూపాన్ని ధరిస్తుంది.
1: వెన్ యూ పర్ఫార్మ్ యాక్షన్స్ ఇట్ బికమ్స్ యజ్ఞ.
0: కనుక యజ్ఞమన్నను, త్యాగమన్నను, లేక యోగమన్నను ఇది ఒక్కటి.
1: పెనన్స్, సాక్రిఫైస్ ఆర్ యోగా, ఆల్ దీస్ త్రీ మే కన్వే ది సేమ్.
0: మానవుడు చేసేటువంటి ప్రతి కర్మ కూడాను యజ్ఞముతో సమానమే.
1: ఎవ్రీ యాక్షన్ పర్ఫార్మ్ బై మ్యాన్ మే బి కంపేర్డ్
0: ఆ యజ్ఞభావం హృదయమునందు ఉంచుకుని కర్మలు ఆచరించినప్పుడే అది సరైనటువంటి యోగంగా తయారవుతుంది.
1: ఓన్లీ వెన్ వన్ పర్ఫార్మ్స్ ది యాక్షన్ విత్ ఫీలింగ్ ఆఫ్ యజ్ఞ ఇన్ సైడ్ ద హార్ట్,
0: అహంకారంతో కూడినటువంటి పనులు అన్నీ కూడాను కేవలం ఆడంబరమైనటువంటివి, ఇది అత్యల్పమైనటువంటివి.
1: ఆల్ యాక్షన్స్ అసోసియేటెడ్ విత్ ఈగోయిజం ఆర్ స్మాల్ అండ్ దే విల్ బి హార్మ్ఫుల్.
0: కనుకనే కర్మను ఆచరించు.
1: Therefore, perform action.
0: మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడాను కర్మనే.
1: Inhaling and exhaling is also an action.
0: కర్మను ఆచరించక మానవుడు జగత్తులో క్షణమైన ఉండడానికి వీలు కాదు.
1: Without performing action, man cannot live even for a moment in the world.
0: కనుక కర్మలు ఎట్టివో ఫలము అట్టివిగా ఉంటాయి.
1: As the actions are, so the results would be.
0: భావములు ఎట్టివో కర్మలు అట్టివిగా ఉంటాయి.
1: Actions will depend upon the feelings also.
0: తలంపులు ఎట్టివో భావములు అట్టివిగా ఉంటాయి.
1: As thoughts are, so the feelings would be.
0: ఆహారం ఎట్టివో తలంపులు అట్టివిగా ఉంటాయి.
1: As food is, so the thoughts would be.
0: కనుకనే ఇందుకు సాత్విక ఆహారం కూడాను అత్యవసరం అన్నారు.
1: Therefore it is said in this context there is need for సాత్విక ఆహారం.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: One small example.
0: మనం ఒక మంట వేసుకుంటాం.
1: We are just having a small fire.
0: మంట ఎట్టిదో పొగ అట్టిది.
1: The smoke depends upon the type of fire that
0: పొగ ఎట్టిదో మేఘం అటువంటిది.
1: ది క్లౌడ్ డిపెండ్స్ అపాన్ ద స్మోక్.
0: మేఘం ఎటువంటిదో వర్షం అటువంటిది.
1: రెయిన్ డిపెండ్స్ అపాన్ ద క్లౌడ్.
0: వర్షం ఎటువంటిదో పంట అటువంటిది.
1: ది క్రాప్ డిపెండ్స్ అపాన్ ద రెయిన్ దట్ హ్యాపెన్స్.
0: పంట ఎటువంటిదో వంట అటువంటిది.
1: ది ఫుడ్ డిపెండ్స్ అపాన్ ది క్రాప్.
0: వంట ఎటువంటిదో మన ఒంటి అటువంటిది.
1: అవర్
0: దేహం అటువంటిది.
1: అవర్ బాడీ ఈజ్ ఇన్ ది సేమ్ వే యాజ్ ది ఫుడ్.
0: కనుక ఆహారమును పట్టే మన దేహం ఉంటుండాలి.
1: అవర్ బాడీ డిపెండ్స్ అపాన్ ద ఫుడ్ దట్ యు టేక్.
0: కనుక మొట్టమొదటి కర్మలు సరైనటువంటి సత్కర్మలుగా ఆచరించినప్పుడు మన జన్మం సార్థకం అవుతుంది.
1: Therefore, in the very first place, when our actions are all right, our birth would be okay.
0: కనుకనే కర్మకాండ యందు ఈ కర్మ ఫలమును మాత్రము లక్ష్యం నందించుకొనక కర్మాచరణ మాత్రము లక్ష్యం నందించుకోమని చెప్పని, ఆ కర్మాచరణ కూడాను సరి అయినటువంటి రీతిగా నీవు ఆచరించమని చెప్పి కూడాను బోధిస్తూ వచ్చాడు.
1: That in the context of performing action, without keeping the fruits of action,
0: ni adhikaram anta karma paina unchu kani karma palamnu e matram kuda nu lakshyam cheyavaddu annadu.
1: Keep all your rights in performing action, do not care for the fruits thereof.
0: Manaku manchi chedda leka dukkhamu aanandamu untundali.
1: We may be associated with good or bad, we may be suffering from sorrow or
0: dukkhanni manam e reethiga manam nivarana cheskovali.
1: How to get rid of sorrow?
0: దుఃఖం దేని వల్ల లభించింది?
1: వై ఆర్ యూ గెటింగ్ వాట్ ఇస్ ది రీజన్ ఫర్?
0: కర్మ వల్లనే దుఃఖం వచ్చింది.
1: యాక్షన్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కర్మ వల్లనే పాపం వచ్చింది.
1: సిన్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కాబట్టి ఈ దుఃఖమును పాపమును ఏ రీతిగా మనం నివారణ చేసుకోవాలి?
1: హౌ టు గెట్ రిడ్ ఆఫ్ సిన్ అండ్ సారో?
0: తిరిగి కర్మల ద్వారానే నివారణ చేసుకోవాలి.
1: త్రూ యాక్షన్ అలోన్ యూ హావ్ టు గెట్ రిడ్ ఆఫ్ దెమ్.
0: వజ్రాన్ని కోయాలంటే తిరిగి వజ్రమే కావాలి.
1: వై యాక్షన్ ఇస్ బీన్ గివెన్ ప్రైమరీ ఇంపార్టెంట్.
0: కర్మను అలక్ష్యం చేస్తే మన జన్మమే అలక్ష్యమైపోతుంది.
1: ఇఫ్ యు ఆర్ ఇండిఫరెంట్ టువర్డ్స్ యాక్షన్, యువర్ లైఫ్ ఇట్సెల్ఫ్ విల్ బి రన్నింగ్ ది రిస్క్.
0: కర్మను నిరర్థకం చేస్తే జన్మం కూడాను వ్యర్థమైపోతుంది.
1: ఇఫ్ యు వేస్ట్ యువర్ యాక్షన్, యువర్ లైఫ్ ఇట్సెల్ఫ్ విల్ బికమ్ ఎ వేస్ట్.
0: కర్మను ఆదర్శవంతమైన రీతిగా నిరూపించే నిమిత్తమే మనకు జన్మం వచ్చింది.
1: Life has been given in order to prove action as an ideal.
0: అసలు కర్మ అంటే కేవలం మనం చేసేటువంటి పనులు కాదు, ఇది సరైనటువంటి అర్థం.
1: The real meaning of action does not mean the
0: dehamunake karma ani oka peru.
1: One name of body itself is karma.
0: Endukatte karmala valle vachinatundi ganuka ee dehamu deenike karma swaroopam.
1: As the body is the result of action performed, in the one of the meanings of karma is body itself.
0: Kanuka karma deham idi.
1: This body is the consequence of action.
0: Ee karmala dwarane
1: through action alone
0: kalamunu
1: time
0: సార్థకం చేసుకోవాలి.
1: టైమ్ హ్యాస్ టు బి శాంక్టిఫైడ్.
0: కాలకర్మ కారణ కర్తవ్యములన్నీ కూడాను కాయముతోనే కూడి ఉంటున్నాయి.
1: బాడీ ఇస్ అసోసియేటెడ్ విత్ టైమ్, కాజేషన్ అండ్ సర్కమ్స్టెన్స్.
0: అయితే ఇది జాగ్రత్త అవస్థకు మాత్రమే నిరూపిస్తూ వస్తుంది.
1: బట్ దిస్ ఈస్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ ఫర్ ది వేకింగ్ స్టేట్.
0: కానీ స్వప్నావస్థ లోపల కేవలం మనసు మాత్రమే ఉంది, కానీ సర్వకర్మలు కూడా నీలమైపోతాయి.
1: ఇన్ ద డ్రీమ్ స్టేట్ దే విల్ నాట్ బి ఎనీ యాక్షన్ అట్ ఆల్. వాట్ విల్ బి హావింగ్ ఓన్లీ
0: మైండ్. సర్వేంద్రియములు కూడా స్తంభించిపోతాయి.
1: ఆల్ ది సెన్సెస్ విల్ బి స్టిల్.
0: సుషుప్తి స్థితి లోపల ఆ యొక్క మనసు కూడా లీనమైపోతుంది.
1: ఇన్ ద స్టేట్ ఆఫ్ డీప్ స్లీప్ దేర్ వుడ్ నాట్ బి ఈవెన్ మైండ్.
0: అదే కారణ స్వరూపం అన్నారు.
1: దట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్
0: ఈ కారణమునకు అతీతమైనటువంటిది మహాకారణం అని.
1: మహాకారణ ఈజ్ ద వన్ విచ్ ట్రాన్సెండ్ దిస్ కారణ.
0: ఈ మహాకారణ తత్వమే దైవత్వము.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ మహాకారణ ఇట్ సెల్ఫ్ ఈస్ డివినిటీ.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: జాగ్రత్త అవస్థ యందు
1: ఇన్ ది వేకింగ్ స్టేట్
0: 4:15
1: బై 4:15
0: నీ దేహము
1: యువర్ బాడీ
0: హాస్టల్ నుంచి
1: హెస్ కమ్ ఫ్రమ్ ద హాస్టల్
0: నడుచుకొని బయలుదేరి వచ్చింది.
1: ఇట్ హెస్ కమ్ వాకింగ్ ఫ్రమ్ ద హాస్టల్.
0: 4:15 నీవు బయలుదేరావు.
1: By 4:15 you have started.
0: 4:30 ప్రశాంతనిలయం చేరినావు.
1: You have reached ప్రశాంతనిలయం by 4:30.
0: ఇక్కడ కాలము 15 నిమిషములు పట్టింది.
1: It has taken 15 minutes.
0: కాయము నడిచింది.
1: The body has moved.
0: కర్తవ్యము ఉపన్యాసం వినాలని.
1: The object is to listen to the discourse.
0: కాలము, కర్మ, కర్తవ్యము.
1: The time, the action and the duty.
0: కారణం,
1: reason,
0: జన్మ సార్థకం చేసుకోవాలి.
1: For sanctifying one's own birth.
0: ఈ భగవద్గీతను వినటం చేత నా జన్మం సార్థకం అవుతుంది.
1: By listening to this భగవద్గీత I'll be
0: sanctified. జాగ్రత్తలో కాలము 30 నిమిషములు, కాయము నడిచి రావటము.
1: ఇన్ ది వేకింగ్ స్టేట్ ది టైమ్ ఈజ్ అబౌట్ హాఫ్ అన్ అవర్.
0: కర్తవ్యం భగవంతుని యొక్క ఇది భగవద్గీత వినాలి.
1: ది డ్యూటీ ఈజ్ టు లిసన్ టు భగవద్గీత.
0: దీని యొక్క ఫలితము
1: the fruits thereof is
0: karanam janma sarthakam
1: to sanctify one's own life.
0: Aruku ikkada kala karma karana kartavyalu naalugu untunnayi manaku.
1: In this particular context we can just see kala karana kartavya karma.
0: Neevu ee upanyasamu bhajana aina tarvata hostel ku pothunnavu.
1: After this discourse is over you will be going back to the hostel.
0: Bhojanam chesavu, parup paina pandukunnavu.
1: You had your dinner and you have relaxed on the bed.
0: Nidra vachindi.
1: You have slept off.
0: నీకు ఒక కళ వచ్చింది.
1: యు హ్యాడ్ ఎ డ్రీమ్.
0: ఎక్కడ ఉన్నావు?
1: వేర్ వర్ యూ ఇన్ ద డ్రీమ్?
0: ఆ కల లోపల నీవు మెడ్రాస్ మౌంట్ రోడ్ లోపల తిరుగుతున్నావు.
1: ఇన్ ద డ్రీమ్ యూ ఆర్ వాండరింగ్ ఇన్ మౌంట్ రోడ్ ఆఫ్ మెడ్రాస్.
0: అయితే నీవు హాస్టల్ నుంచి ఎప్పుడు బయలుదేరినావు?
1: వెన్ డిడ్ యూ లీవ్ ఫ్రమ్ ద హాస్టల్?
0: కాలం లేదు.
1: దేర్ వాజ్ నో టైమ్ దేర్.
0: కార్ లో పోయినావా, ప్లేన్ లో పోయినావా, బస్ లో పోయినావా? ఏదీ లేదు.
1: హ్యావ్ యూ ట్రావెల్డ్ బై కార్, బై బస్ ఆర్ బై ప్లేన్?
0: ఎందుకోసం నువ్వు మెడ్రాస్ పోయినావు? కారణం తెలియదు.
1: Why did you go to Madras? There is no
0: అక్కడ అనుభవించింది ఏమిటి? కర్తవ్యం లేదు.
1: What is it that you have enjoyed there? There is no duty there.
0: అక్కడ స్వప్నము లోపల కాలము, కారణము, కర్తవ్యము, కర్మ నాలుగు లేవు.
1: In the dream state, the time, the cause, the enjoyment and the pleasure, nothing is there.
0: మరి తక్షణం ఎవరో వచ్చి నిన్ను లేపారు.
1: Immediately someone woke you up there.
0: లేచి చూసేటప్పటికి 5 నిమిషములు కూడా కాలేదు ఈ స్వప్నము.
1: By the time you got up from the dream,
0: ఈ 5 నిమిషం లోపలే నీవు మెడ్రాస్ పోయి మౌంట్ రోడ్ లో తిరగడానికి ఏ విధంగా అవకాశం చిక్కింది?
1: Within the course of the 5 minutes of your dream, how did you?
0: ఇది కేవలము మానసిక సంచారమే.
1: How did you go to Madras and enjoy? It was only a mental experience.
0: ఈ కాయము చేత, ఇంద్రియముల చేత నీవే మాత్రం కూడాను ఆచరించలేదు.
1: You have not performed this action either with the body or with the sense organs.
0: కనుక అది సూక్ష్మ స్వరూపము.
1: That may be described as a subtle form.
0: కారణ కర్మ కర్తవ్యములతో కూడినటువంటిది ఈ స్థూలము.
1: The gross body is associated with the time, the action and the circumstances in the
0: kala karma karana kartavyamulu lekunda kevalamu manasika tattvam maatrame soochvamu.
1: Without having all these things, only this mental
0: emulukulanu levu.
1: The none of these things exist in the dream state.
0: Aithe ee manokalpana cheta aneka swaroopanni srushtistundadu.
1: On account of the tricks of the mind, you have been able to create a new world there.
0: ఎంత జనాన్ని మౌంట్ రోడ్ లోపల, ఎన్ని బిల్డింగ్లు, ఎంత జనాలు, ఎంత ట్రాఫిక్, ఇదంతా సృష్టించింది ఈ మనసు.
1: మైండ్ హెస్ క్రియేటెడ్ సో మెనీ పీపుల్ ఇన్ ద మౌంట్ రోడ్ అండ్ సో మచ్.
0: మనసుకు ఇంత శక్తి ఉంటుండాలి.
1: మైండ్ హ్యాస్ దిస్ ఎక్స్ట్రాడినరీ
0: మహా బలవత్తరమైనటువంటిది మనసు.
1: ఇట్ ఈస్ ఎ వెరీ పవర్ఫుల్ వన్.
0: మహాశక్తివంతమైనటువంటిది మనసు.
1: ఇట్ హెస్ ఎక్స్ట్రాడినరీ కెపాసిటీ.
0: దేనినైనా సృష్టిస్తుంది.
1: ఇట్ కెన్ క్రియేట్ ఎనీథింగ్.
0: దేనినైనా హతం చేస్తుంది.
1: ఇట్ కెన్ డిస్ట్రాయ్ ఎనీథింగ్.
0: ఈ రెండింటి యొక్క సమత్వము ఈ మనసునందే ఉంటుండాలి.
1: దిస్ పర్టికులర్ ఈక్వాలిటీ.
0: కనుకనే ఇట్టి మనస్సును భగవత్ అర్పితం గావించినప్పుడు సర్వము లయమైపోతుంది.
1: When you offer such a powerful mind at the lotus feet, everything.
0: మన సమస్త కర్మలకును మూల కారణము మనసే.
1: ఫర్ ఆల్ యువర్ యాక్షన్ ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుక ఈ మనసును భగవత్ అర్పితం చేసినప్పుడు సర్వం కూడాను అందులో లీనమైపోతుంది.
1: When you offer your mind to the Lord, then everything will be offered to him.
0: ఇది భగవంతుని చింతన. ఈ మనసును ఇమిడ్చినప్పుడు సర్వం కూడాను నిష్కామకరంగా మారిపోతుంది.
1: When you use your mind in thinking of the Lord, everything would be sacred.
0: కర్మ, వకర్మ, అకర్మ అని మూడు రకములైనటువంటివిగా ఉంటున్నాయి.
1: There are three types of karma: karma, vikarma and akarma.
0: ఈ కర్మ, అకర్మ, వకర్మలంతా కూడాను ఏ రీతిగా ఉంటున్నాయి?
1: How are these three things, karma, karma and akarma?
0: భద్రాచలంలో రామదాసు చెప్పేటువంటి వాడు పాపం.
1: ఇన్ భద్రాచలం రామదాసు యూజ్ టు సే,
0: సారమైనది చమురురా, సత్యమైనది వత్తిరా, వెలుగు తీరి పోయేటప్పుడు వెంట ఎవ్వరురారురా, రామ భజన చేయరా, రాజ్యమంతా వెలుగురా.
1: ది ఎంటైర్ వరల్డ్ విల్ బికమ్ లైట్ అండ్ ఇట్ విల్ బి ఆఫర్ టు ఏబుల్ టు గివ్ యూ ది లైట్ అండ్ ఎఫల్జెన్స్ ఇఫ్ యూ కెన్ డూ రామ భజన టేకింగ్ ది ఆయిల్ యాజ్ దే టేకింగ్.
0: సారమైనది చమురు.
1: ది ఎసెన్స్ మే బి కంపేర్డ్ టు ది ఆయిల్.
0: సత్యమైనది ఒత్తి.
1: The wick is truth.
0: ఈ రెండు చేరినప్పుడు వెలుగు వస్తుంది.
1: When you join these two together,
0: వెలుగు తీరి పోయేటప్పుడు వెంట ఎవ్వరు రారు, చమురు రాదు, ఒత్తి రాదు.
1: When this light goes, disappears, neither the oil comes nor the wick comes.
0: అదే విధంగానే ఇక్కడ సారము అయినది ఒత్తి, చమురు సత్యమైనది ఒత్తి. ఈ రెండింటికి ఒక ప్రమిదం ఉండాలి కదా.
1: For this oil of the essence and for this wick, there should be some holder, isn't it?
0: Adi mana dehame pravida.
1: This body may be compared to that container.
0: Mana desires say ikkada oil.
1: Our desires may be compared to oil.
0: Mana yokka gnaname otti.
1: The wisdom may be compared to the wick.
0: Ee yokka aanandam anetundide deenloni velthuru.
1: The joy and the delight that you get, this is the effulgence and light coming out of this.
0: అయితే కేవలం ఒత్తి ఒకటి మాత్రమే అంటిస్తే ఒత్తి అంటుకుని బుర్ర నారిపోతుంది.
1: ఇఫ్ దెర్ ఇస్ ఓన్లీ విక్ అండ్ ఇఫ్ యు లైట్ ఇట్, ఇట్ విల్
0: ఆయిల్ ను అంటిస్తే అంటుకోదు.
1: If you want to light oil itself, you will not be able to do it.
0: రెండు చేర్చినటువంటి దాన్ని అంటిస్తే బాగా శాంతంగా వెలుగుతుంది.
1: When the wick also associated with oil, when you light, it will be able to burn.
0: ఇక్కడ కర్మ అనేటువంటిది కేవలము ఒక ఆయిల్ తో సమానమైనటువంటిది.
1: యాక్షన్ మే బి కంపేర్డ్ టు ఆయిల్.
0: ఇది మనస్సు అనేటువంటి దీనిలో చేరి కనక్రమేణ ఒత్తి అనేటువంటి విద్యతో చేరి ఉంటుండాలి.
1: This will be associated with mind and also intelligence.
0: ఈ రెండు చేరేటప్పటికి అకర్మగా మారిపోతుంది.
1: When these two come together, it becomes అకర్మ.
0: ఈ ప్రకాశం అనేటువంటిది వచ్చేటప్పటికి ఈ ప్రకాశమునకు అనేక గుణములు ఉంటున్నాయి.
1: For this effulgence, there are a number of attributes.
0: అయితే ఇది ప్రకాశమునక ఒత్తిక.
1: But these attributes, do they belong to effulgence or the wick?
0: ఇది కేవలం జ్యోతికి మాత్రమే గుణములు అనేకం ఉంటున్నాయి గాని ప్రకాశానికి ఒకే గుణము.
1: There is only one attribute to the effulgence, but for the light there are different attributes.
0: ఈ జ్యోతి గాలి వస్తే అటు ఇటు ఆడుతుంది.
1: For this flame, it will flicker when there is a breeze.
0: నీళ్లు పడితే చిటపటమని శబ్దం ఇస్తుంది.
1: When the water comes there, it gives sound.
0: పొగ వస్తుంది.
1: It gives smoke.
0: వేలు పెడితే కాలుస్తుంది.
1: If you put your finger, it burns.
0: కానీ జ్యోతికి మాత్రము అందరికీ వెలుతురు అందించడమే దానికి ఒక్క గుణం.
1: But this effulgence has only one attribute of giving light to all the people.
0: Kanuka velthurnu matram andariki samananga istundi.
1: The light will be given equally to all the people.
0: Adi neeku atma jyoti.
1: That may be compared to atma jyoti.
0: Adi andari endukunu samanangane untundali.
1: It is equal in all the people.
0: Aithe ఈ జీవన జ్యోతి అనేటువంటి దాంట్లో ఈ విధమైనటువంటి చిటపటలు పొగలు ఈ విధమైనటువంటి ఆడటం పాడటం చెంచులతో ఇవన్నీ దీంట్లో కూడి ఉంటున్నాయి.
1: బట్ ఇన్ ద ఫ్లేమ్ ఆఫ్ లైఫ్ ఆల్ దీస్ చేంజెస్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ విల్ బి కమింగ్.
0: స్టడీగా ఉండేటువంటి జ్యోతి మాత్రమే ఇది కర్మ.
1: ఏ స్టడీ లైట్ అండ్ ఫ్లేమ్ మే బి కంపేర్డ్ టు
0: ఆడేటువంటిది కర్మ. ఆడేటువంటిది
1: వెన్ ఇట్ మూవ్స్ అబౌట్ అండ్ ఫ్లికర్స్ ఇట్ మే బి వికర్మ.
0: ఈ వెలుతురే అకర్మ.
1: The light may be compared to akarma.
0: Anaga deeniki etti idimentunte idi ledu.
1: There is no
0: disalamu undadu.
1: There is no fruit thereof.
0: Akarma ante karmanu acharinchukunda undatam kaadu.
1: Akarma does not mean not performing
0: karma. Karmanu acharinchi phalamunu korakunda andanni samattanga andincheetunte oka swabhavame idi nijamainatunte akarma.
1: While performing action, treating all the people alike and not expecting the fruit thereof is akarma.
0: కనుక అకర్మ అనగా కర్మ చేసేయకూడను కర్మ చేయని వాడిగా తయారవుతాడు.
1: ఏ పర్సన్ హూ డస్ అకర్మ విల్ బి పర్ఫార్మింగ్ యాక్షన్ బట్ హీ విల్ నాట్
0: బి. ఆధ్యాత్మిక అర్థమునకు మాత్రమే సంబంధం అవుతుంది కానీ ఈ లౌకికమైనటువంటి దీనికి ఏమాత్రం మనం పోల్చుకోరాదు.
1: దిస్ హెస్ గాట్ ఎ స్పిరిచువల్ కనోటేషన్ అండ్ నాట్ ఇన్ అ వరల్డ్లీ సెన్స్.
0: కనుక ఈ కర్మ సిద్ధాంతమునందు మనం వాదోపవాదములు వేసుకోవటం కానీ లేక ఒక విధమైనటువంటి యొక్క తర్కించడం కానీ విమర్శించడం కానీ మనకి ఏమాత్రం కూడా అధికారం లేదు.
1: వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ ఇన్ ఎంటరింగ్ ఇన్ టు ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ది డాక్ట్రిన్ ఆఫ్ కర్మ.
0: ఒక్కొక్కరి భావం ఒక్కొక్క రీతిగా ఉంటాయి.
1: వన్స్ ఫీలింగ్ మే బి ఇన్ ఎ పర్టికులర్
0: ఏ కర్మల ఎందు కానీ మనకు ఒక విధమైనటువంటి స్వర్గ ప్రాప్తి వరకు మాత్రమే ప్రయాణం చేపిస్తుంది.
1: ఆల్ దీస్ యాక్షన్స్ కెన్ టేక్ యూ ఓన్లీ అప్ టు హెవెన్.
0: స్వర్గం తర్వాత మరొకటి లేదని మాత్రం భావించరాదు.
1: వీ షుడ్ నాట్ బి అండర్ ది ఇంప్రెషన్ దట్ బియాండ్ హెవెన్.
0: ఎందుకనగా తిరిగి అదే వేదమే చెప్పింది, చీనే పుణ్యే మధ్య లోకం విశంతి. తిరిగి ఆ పుణ్యం తీరిపోతానే తిరిగి మరి భూలోకంలోకి రావాల్సి వస్తుంది.
1: ద సేమ్ వేద హాస్ డిక్లర్డ్ దట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది మెరిట్స్ ఆఫ్ యువర్ యాక్షన్ విల్ బి బ్రాట్ డౌన్ టు
0: అర్త్. వచ్చేటువంటిదే కానీ అభివృద్ధి అయ్యేటువంటిది కాదు.
1: దిస్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్ విల్ నాట్ బి గ్రోయింగ్.
0: ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ కోసం నిలిచినాడు.
1: ఏ పర్టికులర్ ఎమ్మెల్యే హాస్ స్టూడ్ ఫర్
0: అందులో జయించాడు.
1: హీ హాస్ అచీవ్డ్ విక్టరీ ఇన్ దట్.
0: ఒక 5 సంవత్సరాలు అసెంబ్లీకి మాత్రం పోవచ్చు.
1: He could go to the assembly for 5 years.
0: ఒక్కొక్క సంవత్సరం తరిగే కొద్దీ అది కూడా తగ్గిపోతూ వస్తుంది.
1: As time lapses year after year.
0: 5వ సంవత్సరం వచ్చేటప్పుడు ఇది ఇంటి దగ్గర కూర్చోవాలి. తిరిగి మరి ఎలక్షన్ దగ్గర కూర్చోవాలి.
1: At the end of 5 years he'll have to return home.
0: అలాగా మనం సంపాదించినటువంటి పుణ్యం అంతా కూడాను ఊరికి అసెంబ్లీకి పోయి కూర్చోని తిరిగి మరి క్షీణించిపోతాను మరి ఇంటికి వచ్చేసినట్టుగా.
1: All the merits which you have earned through action may be compared to this kind of activity. You'll be there for 5 years. At the end you'll have to come back.
0: చేసినటువంటి పుణ్యం ఉండినంత వరకు స్వర్గంలో ఉంటాము.
1: As long as your merits last, you'll be in heaven.
0: అది తీరిపోతానని తిరిగి క్రిందికి వచ్చి పడిపోతావు.
1: Once that merits get exhausted, you'll be falling down.
0: కనుకని ఈ కర్మ సిద్ధాంతం లోపల ఈ తాత్కాలికమైనటువంటి అనిత్యమైనటువంటి ఈ యొక్క స్వర్గమును కోరేదానికంటే దైవాన్నే కోరమని చెప్పనని చెప్పినాడు కృష్ణుడు.
1: Therefore, while describing the doctrine of karma, Krishna has just said, instead of aspiring for the temporary results of the action, you better.
0: ఎవరిని పొందితే తిరిగి రాకపోకలు లేకుండా ఉంటాదో వారిని పొందమని చెప్పాడు.
1: He has just commanded him to reach that particular person, after reaching whom you would not be able to come back.
0: రాకపోకలతోనే మన జీవితం గడిపోతుంటుంటే ఇంకా మనం చెందేది ఎప్పుడు, చేరేది ఎప్పుడు?
1: If your life is full of coming and going, when would you be able to reach that goal?
0: చిన్న కథ ఉంటుండేది, అది చెప్పి నేను ముగిస్తాను.
1: One story will be told by Swami and then he wants to bring the discourse to a close.
0: ఒకడు అనేక విధమైనటువంటి దొంగతనములు చేయటం చేత అతన్ని ఒక జైల్లో పెట్టారు.
1: A particular thief, on account of his doing a lot of stealing, he was put in prison.
0: ఈ దొంగను అక్కడ పెట్టి కడాతురికి ఏదో కోర్టు లోపల ఇతనికి 6 నెలలు శిక్ష అని విధించారు.
1: In the court, a decree was given that 6 months he must be put in the prison.
0: ఈ 6 నెలలు కాలం గడిచిపోయింది.
1: 6 months.
0: రేపటి దినము తిరిగి ఇతన్ని బయటికి పంపించాలి.
1: 6 months lapsed and the next day he was to go back.
0: ఆ జైలు అధికారి వచ్చేసేసి, నాయన రేపటి దినంతో నీ శిక్ష అంతా పూర్తి అయిపోతుంది, నీవు చెట్టే బుట్ట తట్ట అంతా రెడీ చేసుకోమని చెప్పాడు.
1: The jailer came and he told the thief, well, at the end of, by tomorrow you'll be free from your punishment and your term, you can make preparations to go out.
0: నీ సామాన్లంతా కూడా మూట కట్టుకోమని చెప్పాడు.
1: యు కలెక్ట్ ఆల్ యువర్ ఆర్టికల్స్ అండ్ బి రెడీ.
0: వాడు ఏమాత్రం కూడా నువ్వు జంకలేదు లేక ఆనందపడలేదు.
1: హీ వాజ్ నైదర్ హ్యాపీ నార్ అన్హ్యాపీ.
0: బాబు ఇక్కడే ఉండండి అన్నాడు.
1: He said, well, let me spend my time here.
0: నీ శిక్ష అయిపోయింది ఇంటికి పోమని చెప్తే నీ సామాన్ అంతా ఇక్కడ నీకు పెడతావు అన్నాడు.
1: The thief said, let the articles be here, and then the jailer said, why should you not take
0: this? Yenni cheese photo tisraatu tirigi repo unnadu mari vastani tirigi ee jail ke vastanu kabatti ikkade undani annadu.
1: Then the thief said, why should I take these things for a day or two? I'll be coming back to the same jail within a day or two.
0: Anaga tirigi bayatiki poyina kuda dongataru mananu తిరిగి చేస్తాను, తిరిగి జైలుకి వస్తాను, కాబట్టి ఈ సామాన్ తీసుకోవటం తీసుకురావటం ఎందుకన్నాడు.
1: వాట్ డస్ దిస్ మీన్? ఇట్ మీన్స్ దట్ దిస్ థీవ్ ఈస్ గోయింగ్ టు ఇండల్జ్ అగైన్ ఇన్ థీవింగ్ అండ్ స్టీలింగ్ అండ్ యుల్ బి గెటింగ్ పనిష్మెంట్ అండ్ యుల్ బి గెటింగ్ బ్యాక్.
0: విధంగానే మనం స్వర్గాన్ని కోరటం, తిరిగి రావటం, తిరిగి పోవటం, తిరిగి రావటం, ఈ విధమైనటువంటి ఆ దొంగ పని మాత్రం మనం వెళ్ళిపోతుంది. కనుక ఈ స్వర్గమున కంటే కూడాను దైవత్వాన్ని పొందటము ఉత్తమమైనటువంటిది అనేటువంటిదిగా కృష్ణుడు బోధిస్తూ వచ్చాడు.
1: అవర్ యాక్షన్ ఆల్సో మే బి కంపేర్డ్ టు దిస్ గోయింగ్ టు హెవెన్ అండ్ గెటింగ్ బ్యాక్ టు ఎర్త్. In this particular process of going up and coming down, this is no good. And Krishna said,
0: ఒక మార్పు చెందినటువంటి జ్ఞాన తత్వాన్ని బోధించాడు కృష్ణుడు.
1: Therefore, Krishna has taught a changeless,
0: సత్యనిత్యమైనటువంటి ఒక స్థానమును నిరూపించాడు కృష్ణుడు.
1: Krishna has taught a place which is permanent and which is full of truth.
0: దివ్యమైనటువంటి బోధన చేశాడు కృష్ణుడు.
1: Krishna has given sacred teaching.
2: That was the 31st in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 13th September 1984, Bhagavan explained the secret behind performing action without the expectation of its result. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: without any charity and consideration for others, without compassion and truth, without morality in one's own mind and heart, such a man with all wicked behavior, wicked thoughts, will ruin himself here and thereafter.
1: Vidyarthulara,
0: students,
1: satya dharmamulaku meeru varasulu.
0: You are the heirs of this truth and righteousness.
1: Vidyarthulu yokka bhajyata paine satya dharmamulu aadharapadi untunnayi.
0: The truth and righteousness depend on you.
1: Vidyarthulu vishala hrudayulugai undali.
0: Students should be broad minded.
1: అప్పుడే ఈ సత్యధర్మములను పోషించుకోవడానికి తగిన సమర్థులవుతారు.
0: Then you will have all the capacity to sustain these two principles, truth and righteousness.
1: సమాజమునకు మానసిక సీమకు సత్యధర్మములను పెంచి శాంతి సౌఖ్యములను పోషించడానికి విద్యార్థులు కంకణం కట్టుకోవాలి.
0: Students should determine to render service adhering to these two principles and to ensure peace and security in society.
1: ఈనాటి విద్య యొక్క విలువ కేవలం మనము గ్రంథ పరిచయంతో వచ్చేటువంటిది కాదు.
0: The education today what you have is the one that can't be got by mere familiarity with the text.
1: ఈ విద్య అంతే కూడాను అజ్ఞాన అంధకారం అనేటువంటి దానిని నిర్మూలం గావించేటువంటి దివ్యమైనటువంటి జ్యోతి వంటిది విద్య.
0: This education should be a sort of light that dispels the darkness of ignorance.
1: Kanuka vidyarthulainatunti varu satya dharmamulu rendu kudanu tama netramuluga viswasinchi samajamunaku deshamunaku taginatunti okka suchchemaanni andinchadaniki kankanam kattukovali.
0: Students should consider truth and righteousness as their two eyes and should determine to work for the progress of the society and the country by and large.
1: Satyam. Pratyaksha daivame satyam.
0: Truth is God.
1: Ramo vigrahavan dharmaha. Dharma swarupude daivamu.
0: God is the embodiment of righteousness.
1: Daivamanaga vere ekkadunnado ani vetakanakkarledu.
0: You don't need to search for God elsewhere.
1: Satya dharmamulu sarvatra vintunnayi.
0: Truth and righteousness are everywhere.
1: Kanukane సత్యధర్మమును మనం అన్వేషించడానికి ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: Do not make an effort to search for these two principles.
1: అనేక మంది సత్యధర్మ ప్రచారం కోసమే తాము అనేక విధములైనటువంటి ప్రయత్నములు చేస్తున్నామని భావిస్తారు.
0: Many think that they are propagating the principles of truth and righteousness.
1: లేని చోటుగా ఉంటే ఆ లేని చోటు దీనిని ప్రచారం చేయవచ్చును. సర్వత్రా ఉండినటువంటి సత్యధర్మమును ప్రచారం చేయటం ఎందుకు?
0: You can propagate these two principles, truth and righteousness, where they are missing. But when they are present everywhere, why do you need to teach and propagate?
1: Kanukane dinni pracharam cheyanakkaledu, aacharana cheyali.
0: Therefore they need not be publicized, but they have got to be practiced.
1: Idi ekkada nunchi vachindi ee dharmamu?
0: Where from you got this righteousness?
1: Dharmam aneetvanti dru aneetvanti dhatu nunchi vachinatvanti.
0: The word dharma, righteousness, is the derivative of the word dhruk.
1: ఈ దృక్ అనేటువంటి సంస్కృత పదం నుంచి వచ్చినటువంటి ఈ ధర్మముకు దీనికి మూలాధారమైనటువంటిది ధారణి అనేటువంటి పదం.
0: The primal word is ధారణి.
1: ఈ ధారణి అనేటువంటిది సర్వమును కూడా విశ్వాన్ని కట్టివేసినటువంటిది ఈ ధారణి అనే అర్థము.
0: The word ధారణి means that which binds the whole world.
1: ధర్మ విశ్వస్య జగత ప్రతిష్ట. ధర్మ విశ్వస్య జగత ప్రతిష్ట. ఈ ధర్మం అనేటువంటిది విశ్వాన్ని కప్పివేసినటువంటిది.
0: ధర్మ ఎన్కంపాసెస్ ది ఎంటైర్ యూనివర్స్.
1: ధారయతీతి ధర్మ. ఈ యొక్క విశ్వాన్ని ధరించినటువంటిది ధర్మము.
0: ధర్మ ఇస్ ద వెస్చర్ పుట్ ఆన్ బై దిస్ యూనివర్స్.
1: విశ్వమునంతా కూడా ఏక కట్టుగా కట్టి పారించినదే ధర్మము.
0: It is this righteousness that will bind the whole universe by one.
1: Kevalam okka deshamunaku kaani okka kaalamunaku kaani okka vyaktulaku kaani sambandhinchinatundi kaadu.
0: It's not limited to a time and space nor an individual.
1: అన్ని దేశములకు అన్ని కాలములకు అన్ని వ్యక్తులకు కూడా సంబంధించినటువంటిదే ఈ సత్య ధర్మములు.
0: Truth and righteousness relate to all periods of time, all countries and all individuals.
1: సత్యమనేటువంటి పునాదిపైన ధర్మమనేటువంటి భవనం నిర్మించింది.
0: On the foundation of truth, the mansion of righteousness stands.
1: ఈ ధర్మ భవనమునకు ఏ చేటుకునను రాదు. చెట్టుగా కట్టి పాలించినదే ధర్మము.
0: It is this righteousness that will bind the whole universe by one.
1: కేవలం ఒక దేశమునకు కాని ఒక కాలమునకు కాని

0: ఏ చేటుకుడను రాదు, ఏ లోటుకుడను లేదు.
1: ద మ్యాన్షన్ ఆఫ్ రైచియస్నెస్ డజంట్ నీడ్ ఎనీథింగ్ మోర్. ఇట్స్
0: యదా యదా హి ధర్మస్య గానిర్భవతి భారత అభ్యుద్ధానం అధర్మస్య తదాత్మానం సృజామహం. ధర్మము ఎప్పటికీ నశించేటువంటిది కాదు.
1: రైచియస్నెస్ షాల్ నెవర్ డికే.
0: కనుక గానిర్భవతి భారత, కొంతవరకు ఇది చలనం కలుగుతూ ఉంటుండాలి.
1: హౌఎవర్ ఇట్ బికమ్స్ షేకీ ఎట్ టైమ్స్.
0: నిజముగా ధర్మమే నశించేటువంటిదైతే అది ధర్మమే కాదు.
1: ట్రూలీ స్పీకింగ్ ఇఫ్ ద రైచియస్నెస్ షాల్ నెవర్ పెరిష్.
0: ధర్మము నశించేటువంటిది కాదు.
1: ఇట్ విల్ నెవర్ పెరిష్.
0: లేక మరుగుపడేటువంటిది కాదు.
1: ఇట్ కెనాట్ బి హిడెన్ ఐదర్.
0: కొంతకాలము మానవుని యొక్క ఆచరణ సన్నగిల్లిపోవటం చేతనే అది మరుగుపడినట్టుగా కనిపిస్తుంది.
1: ద రైచియస్నెస్ అపియర్స్ యాజ్ దో ఇట్ ఈస్ హిడెన్ బికాస్ ఇట్ ఈస్ నాట్ ప్రాక్టీస్డ్ బై మ్యాన్ కైండ్.
0: ప్రకాశించేటువంటి సూర్యునికి మధ్యలో దట్టమైన మేఘములు అడ్డు వస్తాయి.
1: షైనింగ్ సన్ విల్ బి కవర్డ్ బై థిక్ క్లౌడ్స్.
0: కానీ ఈ విద్యలో అడ్డు ఉండేటువంటి ఒక వ్యక్తి సూర్యుని చూడలేడు. కానీ సూర్యుని తేజస్సుకు అడ్డం రావడానికి వీలు కాదు.
1: బట్ హౌఎవర్ నథింగ్ కెన్ కమ్ బిట్వీన్ ద సన్ అండ్ ద సన్ లైట్.
0: కనుక ఈ యొక్క సన్ లైట్ అనేటువంటి ధర్మమునకు, సన్ అనేటువంటి సత్యమునకు ఎవ్వరు కూడా అడ్డు తగలడానికి వీలు కాదు.
1: దేర్ఫోర్ సన్ లైట్ ఇస్ రైచియస్నెస్, సన్ ఇస్ ట్రూత్. నన్ కెన్ స్టాండ్.
0: సత్య ధర్మంలో రెండు కూడాను అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయము.
1: Truth and righteousness are interrelated and interdependent.
0: ఇవి రెండు కూడాను ప్రకృతి పరమాత్మల యొక్క సంబంధము.
1: They have got the relationship like the nature and God.
0: జడ చైతన్యం స్వరూపము.
1: It is the relationship of the inert and awareness.
0: Matter and energy యొక్క సంబంధము.
1: It is the relationship between matter and energy.
0: కనుకనే ఇట్టి సత్య ధర్మములను ఎవ్వరు కూడాను వేరు చేయడానికి వీలు కాదు.
1: Therefore, none can separate out these two, truth and righteousness.
0: కనుకనే ప్రతి మానవుని ఎందుకూడను, ప్రతి పురుషునకును ఇది సహజమైనటువంటి ఒక ధర్మమే సత్య ధర్మముల ప్రచారం.
1: Therefore, these two are the natural traits in every human.
0: కానీ కొంతమంది పురుషులు చెప్తారు, ఇది నిజమైన మీ లక్షణము, సత్యాన్ని ధర్మాన్ని పోషించి ఆచరించి ఆనందించి జగత్తుకు అందించటమే మీ ధర్మమని చెప్పినప్పుడు కొంతమంది చెప్తుంటారు ఉద్యోగం పురుష లక్షణం అంటారు.
1: When it is said that it is the duty of every man to propagate and to practice, to delight and to reach the state of bliss practicing these two, truth and righteousness, this is the qualification of man to do a job.
0: ఇదిమే ఇది ఉద్యోగం పురుష లక్షణం అంటే ఈ ఆధునిక యుగము లోపల అనేక మంది స్త్రీలు కూడా ఉద్యోగం చేస్తున్నారు.
1: If you say the man should necessarily take a job, you find so many women also doing jobs.
0: ఇది పురుష లక్షణమేనా?
1: కెన్ యూ కాల్ ఇట్ స్పెషల్ క్వాలిఫికేషన్?
0: ఇది ఒక తెగకు మాత్రమే సంబంధించినటువంటిది ఈ యొక్క పురుష లక్షణము.
1: ఇట్స్ ఓన్లీ లిమిటెడ్ టు ఎ పర్టికులర్ సెక్స్.
0: కానీ ప్రతి మానవునికి సమష్టిగా సరి అయినటువంటిది ధర్మార్థ కామోక్షం, అక్కడ కూడా ధర్మం మొదటి వచ్చింది.
1: హౌఎవర్ ఫ్రమ్ ది కమ్యూనిటీ పాయింట్ ఆఫ్ ఇన్ ఎ కలెక్టివ్ సెన్స్ అమంగ్ ది ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ రైచియస్నెస్ స్టాండ్స్ ఫస్ట్.
0: ఉద్యోగం లేనటువంటి పురుషులు ఎంతమంది ఉంటున్నారు, వారిని పురుష లక్షణం చెప్పవచ్చును?
1: There are many men without jobs. Can you say that they are not men?
0: Leka udyogam chestunnatundi streelanta kudunu udyogam stree lakshanam ani cheppochuna?
1: There are many women who do jobs. Can you say job is special qualification?
0: Kanuka ee udyogam kaadu purusha lakshanamu, dharmam purusha lakshanam.
1: So it is not a special qualification of man to do a job. It's righteousness.
0: Satyam purusha lakshanam.
1: Truth is the qualification of man.
0: ఇది పురుష అనగా ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై ది టర్మ్ పురుష?
0: సఫారీ డ్రెస్ వేసుకుని ప్యాంటు షర్ట్ వేసుకున్నటువంటి వాడు పురుషుడనా?
1: కెన్ యూ కాల్ హిమ్ దట్ ఇస్ ఎ మ్యాన్ ఇఫ్ హీ పుట్స్ ఆన్ సఫారీ అండ్ ఎ ప్యాంట్?
0: కాదు కాదు.
1: నో.
0: పురుష అనగా దేహమనే పురమునందు నకసిక పర్యంతము సంచరించేటువంటి ఒక చైతన్యమునికే పురుష అని పేరు.
1: ద వర్డ్ పురుష మీన్స్ దట్ ద బాడీ ఈజ్ పుర వేర్ యూ ఫైండ్ అవేర్నెస్ మూవ్స్ ఫ్రమ్ టాప్ టు టో.
0: కనుకనే ధర్మం అనేటువంటిది ప్రతి మానవునకు ప్రతి జీవికి కూడా సంబంధించినటువంటి లక్షణమే.
1: Therefore this righteousness is the common quality uniform to all.
0: ప్రాకృతికంగా భౌతికంగా ఈ ధర్మమును అనేక విధములుగా మనము విభజిస్తూ వచ్చాం.
1: However this dharma is classified into many categories.
0: ఇది బ్రహ్మచర్య ధర్మమని, గృహస్థ ధర్మమని, వానప్రస్థ ధర్మమని, సన్యాస ధర్మమని.
1: One is that of a celibate, the householder and a mendicant.
0: ఒక్కొక్క తెగకు ఒక్కొక్క విధమైనటువంటి ధర్మములు.

0: దీని విభజించుకుంటూ వచ్చాం.
1: ఈచ్ స్టేజ్ హస్ గాట్ ఎ పర్టికులర్ కోడ్.
0: ఇది ప్రాకృతమైనటువంటి తాత్కాలికమైన ధర్మములు మాత్రమే.
1: ఇట్స్ ఆల్ ఎ టెంపరీ కోడ్.
0: సమష్టి ధర్మం కానేరదు.
1: ఇట్ కెనాట్ బి కలెక్టివ్ వే ఆఫ్ బిహేవియర్.
0: ఇది బహిర్ముఖమైనటువంటి ధర్మమే.
1: ఇట్ ఇస్ ఎక్స్టర్నల్ ధర్మ.
0: కానీ అంతర్ముఖమైనటువంటి ధర్మం కాదు.
1: ఇట్స్ నాట్ ఇంటర్నల్.
0: అంతర్ముఖమైనటువంటి ధర్మం ఎలాంటిది?
1: What sort of is this?
0: Manasekam, vachasekam, karmanyekam, mahatmanam. The proper study of mankind is man.
1: The internal dharma.
0: Anaga thoughts, words, action. Moodu kudane ekam kavali.
1: Internal dharma refers to this harmony, unity of thought, word and deed.
0: Idi prati manavunikini satyamainatunti dharmam.
1: This is a natural truth, dharma.
0: ఇది ఒక స్త్రీ పురుషులనేటువంటి తెగకు ఏమాత్రమూ సంబంధించినటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఎనీ పర్టికులర్ సెక్స్.
0: సర్వ మానవులకు సంబంధించినటువంటిది.
1: ఇట్స్ రిలేటెడ్ టు ఎంటైర్ హ్యూమన్ సొసైటీ.
0: పశు పక్షులకు కూడాను వాటికి సంబంధించినటువంటి ధర్మం వేరువేరుగా ఉంటున్నాయి.
1: ద బర్డ్స్ అండ్ ఎనిమల్స్ దే హావ్ గాట్ దేర్ ఓన్ ధర్మ, ద కోడ్.
0: అగ్నికి దహన శక్తి ధర్మము.
1: ద ధర్మ ఆఫ్ ఫైర్ ఇస్ టు బర్న్.
0: నీటికి ప్రవాహ శక్తి ధర్మము.
1: ద ధర్మ ఆఫ్ వాటర్ ఇస్ టు ఫ్లో.
0: చక్కెరకి తీపి యొక్క ధర్మము.
1: ది ధర్మ ఆఫ్ షుగర్ ఇస్ స్వీట్నెస్.
0: అదే విధంగానే ఒక్కొక్క వస్తువులకు ఒక్కొక్క విధమైన ధర్మం ఏర్పరిచింది.
1: లైక్ దిస్ ఎవ్రీ ఆబ్జెక్ట్ మెటీరియల్ హ్యాస్ ఇట్స్ ఓన్ ధర్మ.
0: సృష్టితోనే ప్రారంభమవుతూ వస్తాయి.
1: ఇట్ స్టార్టెడ్ రైట్ ఫ్రమ్ క్రియేషన్.
0: కనుక మనము ఈ ధర్మం అనేటువంటి దాన్ని ప్రాకృతమైనటువంటిగా గానే కాని హృదయ సంబంధమైనటువంటి యొక్క అంతర్ముఖ సంబంధం కాదు.
1: దిస్ ధర్మ ఇస్ జస్ట్ ఎక్స్టర్నల్. ఇట్ హ్యాస్ గాట్ నథింగ్ టు డూ విత్ ఇన్ ద హార్ట్.
0: సత్యమైనటువంటి ధర్మము, నిత్యమైనటువంటి ధర్మము హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది.
1: బట్ that dharma which is all truth and eternal comes out of the heart.
0: ye tagaku sambandhinchinattu varaina ye rangamunku sambandhinchinattu varaina hrudayanni vaakunu manasunu anaga chetulunu jodinchali.
1: they may belong to any country, any tribe or any nation, but they should have the harmony of thought, word and deed.
0: kaani konni konni paristhitulu yendu vyaktini puraskarinchukoni praaptamaina dharmalu kodanu dharmam ani cheptuntaru.
1: However, individuals follow their own external dharma, which is world.
0: Hastasya bhushanam danam. Hastasya bhushanam danam. Mana chetiki andam emti? Danam cheyatame andamu.
1: The real beauty of the hand lies in indulging in activity like charity.
0: Satyam kanthasya bhushanam.
1: Truth is the jewel of our neck.
0: Srotram shastram srotasya bhushanam.
1: To the ear, the sacred text is the ornament.
0: ఇంతకంటే మనకు కావలసిన భూషణములు ఏమిటి?
1: What more jewels you need?
0: ఇవే మనకు శాశ్వతమైనటువంటి ఒక నగలు.
1: These are permanent jewelry.
0: ఇవే సరైనటువంటి సౌందర్యాన్ని అందించేటువంటి నగలు.
1: They confer the real beauty.
0: దీనికి మించినటువంటి సౌందర్యం మరొకటి లేదు.
1: There's no other beauty beyond this.
0: కనుకనే మానవుడు అన్నింటికంటే మంచి అందమైనటువంటి వాడు ఏమిటి? ఈ మూడు గుణములను చేరినటువంటి వాడే అందము.
1: Who is most handsome, most beautiful? The one with these three, perfect harmony.
0: Kanuka satyamu dharmamunu poshinche nimittamai aacharinche nimittamai aanandinche nimittamai deenni manam aacharinchali.
1: Therefore, in order to uphold and protect these two principles of righteousness and truth, we should practice them.
0: Prachina kalamu nundi bharatiyulu tama yokka dharmamunu tama yokka satyamunu నేత్ర సమానంగా విశ్వసించి కాపాడుకుంటూ వచ్చారు.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ భారతీయస్ కన్సిడర్డ్ సత్య అండ్ ధర్మ యాజ్ ది టూ ఐస్.
0: ధర్మం ఎటువంటిది?
1: వాట్ ఈస్ దిస్ ధర్మ? వాట్ టైప్ ఆఫ్
0: ధర్మం? నీకంటే ముందు పుట్టినటువంటి తల్లి వంటిది.
1: ధర్మ వాస్ బోర్న్ ఈవెన్ బిఫోర్ యూ వర్ బోర్న్. లైక్
0: భార్యను నీవు ఎన్నుకున్నటువంటి వాడవు. సెలెక్షన్.
1: ఇట్ ఈస్ సెలెక్షన్.
0: ఇది వైఫ్.
1: వైఫ్ ఈజ్ సెలెక్షన్.
0: కానీ ధర్మం సెలెక్షన్ కాదు.
1: బట్ ధర్మ ఇస్ నాట్ ద వన్ ఆఫ్ సెలెక్షన్.
0: ధర్మమును సెలెక్షన్ చేసుకునేటువంటి వారికి ఎవరికి అధికారం లేదు.
1: నో వన్ హ్యాస్ అథారిటీ టు రిసార్ట్ టు ధర్మాన్ని
0: సెలెక్ట్. ఒక్క దైవమునికి మాత్రమే అధికారం.
1: గాడ్ ఓన్లీ హ్యాస్ దిస్ రైట్ ఆఫ్ దిస్ సెలెక్షన్.
0: సెలెక్షన్ చేసుకోవచ్చును.
1: యూ కెన్ సెలెక్ట్ యువర్ వైఫ్.
0: కనుకనే మనకు ధర్మం ఎటువంటిదంటే మాతృమూర్తి వంటిది ధర్మము.
1: దిస్ ధర్మ రైచ్యూస్నెస్ ఇస్ లైక్ యువర్ మాదర్.
0: కనుకనే మాతృపిత ఆజ్ఞలు మనం శిరసావహించాలి.
1: దేర్ఫోర్ యు హావ్ టు ఓబే ద కమాండ్ ఆఫ్ ద మదర్.
0: మాతృదేవో భవ పితృదేవో భవ.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
0: కనుకనే ఈ సత్య ధర్మంలే మనకు ప్రత్యక్ష దైవములు.
1: దేర్ఫోర్ ట్రూత్ ఇస్ గాడ్, రైచియస్నెస్ ఇస్ గాడ్.
0: కనుక ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి చిన్న కార్యమునందు కూడాను ధర్మాచరణ ప్రధానమని చెప్పని మన పెద్దలంతా కూడా చెప్తూ వచ్చారు.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్. people prescribed, commanded, wanted us to follow the path of righteousness.
0: మానవుని నడక మొదలుకొని చూపు మొదలుకొని శ్రవణం మొదలుకొని ఆటలు మొదలుకొని పాటలు మొదలుకొని అంత ధర్మసిద్ధమైన రీతిగా వస్తూ వచ్చాయి.
1: Walking, the looking, the singing, talking, everything has got its own prescribed code.
0: ఇది అంతకొడును ధర్మ మూలం మిదం జగత్తు. జగత్తంతా కూడా ధర్మంతో ఆధారపడినటువంటిది.
1: ది ఎంటైర్ యూనివర్స్ డిపెండ్స్ ఆన్ దిస్ ధర్మ.
0: కనుక జగత్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ జగత్?
0: జగత్తుకు ప్రత్యేకమైన ఒక స్వరూపం లేదు.
1: దిస్ వరల్డ్ హ్యాస్ నో డిఫరెంట్ ఫామ్.
0: మానవుల యొక్క ఏకత్వమే జగత్తు.
1: ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్.
0: సమాజము అంటారు. సమాజమునకు పేరుంది కానీ రూపం లేదు.
1: సొసైటీ హ్యాస్ ఎ నేమ్ బట్ నాట్ ఫామ్.
0: పది మంది చేరినటువంటిది ఒక సమాజము.
1: కాంబినేషన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ కాన్స్టిట్యూట్ ఎ సొసైటీ.
0: కనుక సమాజమునకు రూపం లేదు.
1: Society has no special form.
0: కాని సమాజమునకు గుణం ఉంటుండాలి.
1: బట్ సొసైటీ హెస్ గాట్ ఎ క్వాలిటీ.
0: ఏమిటి ఆ గుణము?
1: వాట్ ఈస్ దాట్?
0: సత్య ధర్మం లే ప్రధాన గుణం సొసైటీకి.
1: సొసైటీ షుడ్ హ్యావ్ దీస్ టూ బేసిక్ క్వాలిటీస్, సత్య అండ్ ధర్మ.
0: ఈ సొసైటీ దీనిని అంగీకరించుకునేటువంటి ఒక పనులు ఏమైనా చేసినప్పుడు ఈ జగత్తు వాటిని ఖండిస్తుంది.
1: ఇఫ్ ది సొసైటీ డజంట్ గో బై దీస్ టూ ప్రిన్సిపల్స్ ఇట్ విల్ బి కండెమ్డ్ బై ద వరల్డ్.
0: ఏదైనా మనం ఫలం భుజించే సమయంలో రుచికరం కానటువంటి ప్రజలను కింద పారవేస్తాం మనం.
1: As you eat a fruit, if it is not delicious and sweet, if it is bitter, you will spit it out.
0: అదే రీతిగాని సమాజమునకు సంతోష పెట్టనటువంటి ఒక పనులు సమాజం కూడాను మనం వెనక్కి నెట్టుతుంది.
1: Therefore, if we don't do certain acts that will make society happy, you will be rejected by society.
0: హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: Dharma should come out of our heart.
0: ఒక విత్తనం ఉంటుండాలి.
1: Here is a seed.
0: ఈ విత్తనం ఒక టిన్నులో పెట్టి నీరు పోస్తే మొక్క వస్తుందా?
1: If you keep this seed in a tin and water it, it will not germinate.
0: కాదు, విత్తనం కూడా కుళ్ళిపోతుంది.
1: The seed also decays.
0: ఆ సీడ్ ని మనము మట్టిలో పెట్టినప్పుడే మొక్క వస్తుంది.
1: On the other hand, if you sow the seed in the soil, it grows.
0: ఈ ధర్మం అనేటువంటిది ప్రచారం చేత కూడా కానీ లేక ప్రబోధన చేత కానీ అభివృద్ధి కాదు.
1: Therefore, righteousness shall never grow by means of publicity.
0: ఈ ధర్మం అనేటువంటి మొక్కను నాటినప్పుడే ఈ యొక్క శాంతి సౌఖ్యములతో అభివృద్ధి అవుతుంది.
1: Therefore, in the field of our heart, if the seed of dharma is sown, it grows into security and peace, the tree.
0: కనుక ధర్మము అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
1: Therefore, righteousness is highly valuable.
0: నీవు ఎట్ట దీనిని నిర్ణయించగలవు?
1: How do you decide?
0: ఇప్పుడు లోకం లోపల అనేక మంది అనేక విధమైన ధర్మములు ప్రబోధిస్తున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ ఫైండ్ సో మెనీ పీపుల్ ప్రాపగేటింగ్ మెనీ ప్రిన్సిపల్స్.
0: అయితే నీకు నీవు తృప్తి పడాలంటే నీ కాన్షియన్స్ తృప్తి.
1: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ యూ షుడ్ సాటిస్ఫై యువర్ కాన్షియన్స్.
0: ఇది సత్యము అని చెప్పు.
1: టెల్ ద ట్రూత్ విత్ యువర్ కాన్షియన్స్ యాజ్ ద విట్నెస్.
0: కానీ నీవు తప్పించుకునే నిమిత్తమై అనేక విధమైనటువంటి మాటలు చెబుతూ ఇది సత్యమని బోధిస్తున్నావు.
1: But in order to escape, you speak many, many things and still say that it is truth.
0: Kaadu, kaadu.
1: No.
0: Nee yokka atma sakshiga nee cheppinatundi satyam.
1: Speak truth wholeheartedly.
0: Daani nee master annaru. Follow the master.
1: Follow the master.
0: Who is your master?
1: Who is your master?
0: Your conscience is your master.
1: Your conscience is your master.
0: Oka teacheru, lek inko guruvo, inko swamo, evaro kaadu nee master.
1: Your teacher or a guru is not your master.
0: Your conscience is your guru.
1: Your conscience is your master.
0: Adhe, follow the master.
1: Follow the master.
0: Kaliga master ante emti?
1: Who is this master?
0: Ee teacher anukuntunnaru.
1: You think he is a teacher?
0: Kaadu, kaadu.
1: No.
0: Edo mantropadesham chesinatundi guru anukuntunnaru. Kaadu, kaadu.
1: You think he is a guru who gives you some mantra?
0: Kaadu. Nee hrudayame neeku mantram ichinatundi.
1: Your conscience is your master.
0: Kanukane hrudayamu ఒక యంత్రము, తంత్రము.
1: Therefore, హృదయ ఇస్ తంత్ర, ది టెక్నిక్.
0: దేహము ఒక యంత్రము.
1: బాడీ ఇస్ ఎ మెషిన్, యంత్ర.
0: భావమే ఒక మంత్రము. భావమే మంత్రము.
1: ద ఫీలింగ్ ఇస్ మంత్ర.
0: దేహం అనే యంత్రములో,
1: ఇన్ దిస్ బాడీ ది యంత్ర మెషిన్,
0: హృదయం అనే తంత్రం నుంచి,
1: ద హార్ట్ ద తంత్ర, ద టెక్నిక్,
0: సోహం అనేటువంటి వాక్ అనేటువంటి మంత్రం మనకు బయలుదేరుతుంటాయి.
1: దేర్ ఈస్ దిస్ మంత్ర ఎటర్నలీ గోయింగ్ ఆన్, దట్ ఇస్ సోహ మంత్ర.
0: యంత్రము, మంత్రము, తంత్రము మనమే.
1: దేర్ఫోర్ ద యంత్ర, ద మెషిన్, ద తంత్ర, ద టెక్నిక్ అండ్ ద మంత్ర, ద చాంటింగ్.
0: ఇంతకంటే గొప్ప మిశ్రమైనటువంటి మంత్రం మనకి ఎందుకు?
1: దేర్ ఇస్ నథింగ్ హైయర్ దాన్ దిస్.
0: మంత్రానికి నీవే అమూలాధారం.
1: You are the foundation.
0: నీవే యంత్రము.
1: You are the machine yantra.
0: ఈ దేహమనే యంత్రం లోపల ఎంత మెకానిక్ పనిచేస్తుంటుందో చెప్పండి.
1: This body, the machine yantra, works wonderfully.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఒక చెట్టు పైన పండును చూచావు నీవు.
1: You see a tree on the fruit on the top of the tree.
0: కన్నులు చూచాయి.
1: Eyes have watched the fruit.
0: కన్నులు చూచిన తక్షణమే మనసు కావాలని ఆశించింది.
1: ద మూమెంట్ ఐజ్ సీ ద ఫ్రూట్ మైండ్ వాంట్స్,
0: ఆశించిన తక్షణమే ఫలం వచ్చి నీ కడుపులో చేరలేదు.
1: ద మూమెంట్ డిజైర్ స్టార్టెడ్ యూ డోంట్ గెట్ ద ఫ్రూట్,
0: తక్షణమే కాళ్ళు చెట్టు దగ్గరికి నడిచినాయి.
1: లెగ్స్ స్టార్టెడ్ అప్రోచింగ్ ద ట్రీ,
0: కానీ అక్కడికి నడిచినంత మాత్రం పండు నీ కడుపుకు చేరలేదు.
1: బై మియర్లీ వాకింగ్ ద డిస్టెన్స్ యూ డోంట్
0: గెట్ ద ఫ్రూట్, నడుము వంగింది.
1: And the back bend.
0: కానీ వంగిన తక్షణమే ఫలం నీ కడుపుకు చేరలేదు.
1: Immediately you can't eat it.
0: చేతి ఒక రాయిని తీసుకుంది.
1: The hand picks it.
0: తక్షణమే నీ కడుపు నిండలేదు.
1: Immediately it's not.
0: భుజం దాన్ని తీసి విసిరింది.
1: It's the shoulder that pels the stone.
0: ఫలం కింద పడింది.
1: The fruit drops.
0: పడిన తక్షణమే నీ యొక్క కడుపు నిండలేదు.
1: Even then the hunger is not.
0: నీ ఫింగర్స్ ఆ ఫలమును పట్టుకున్నాయి.
1: And the fingers catch the
0: ఫలమును fruit. పట్టుకున్నంత మాత్రం కడుపు పూర్తి నిండలేదు.
1: It's not enough to satisfy.
0: ఆ ఫలము తీసుకొని నోట్లో పెట్టుకుంది.
1: The fruit has got to be
0: కడుపు నిండలేదు.
1: ఇస్ నాట్ ఎనఫ్.
0: కానీ నమిలింది.
1: దెన్ యూ చూ.
0: నమిలింది అక్కడ పెట్టుకోలేదు, తిరిగి జఠరాగ్నికి పంపించింది.
1: ఫ్రమ్ మౌత్ ఇట్ ఇస్ సెంట్ టు ద స్టమక్.
0: ఇప్పుడు చెట్టులో ఉన్నటువంటి పండు పొట్టలో చేరడానికి ఏదికి ఏ అంగం ప్రధానమైనటువంటిది.
1: దేర్ఫోర్ ద ఫ్రూట్ ఆన్ ద ట్రీ రీచెస్ యువర్ స్టమక్. Which limb helped you? Which organ of your body helped you?
0: అన్ని అంగములు సమానంగా పనిచేశాయి.
1: All the organs of your body worked uniformly.
0: ఏ అంగం కానీ పనిచేయకుండా పోతే చెట్టులో ఉన్న ఫలము పొట్టలో చేరదు.
1: If one organ non-cooperates, you cannot collect the fruit.
0: కనుక ఈ విధమైనటువంటి కోఆపరేషన్ చేరటం చేతనే,
1: because of such cooperation,
0: ఎంతో దూరంగా ఉండేటువంటి దాన్ని కూడా సమీపంగా మనం అనుభవిస్తున్నాము.
1: Even that which is at a distance could be made near.
0: ఈ కోఆపరేషన్ చక్కగా ఆధారంగా తీసుకుని,
1: బేసింగ్ ఆన్ దిస్
0: జఠరం కూడా ఏం చేస్తుంది?
1: వాట్ ఇస్ దట్ ది స్టమక్?
0: నాకు అందించారు కదని జఠరంలో మాత్రం తీరేసి ఊరుకు ఉండదు.
1: బికాస్ ద ఫ్రూట్ హ్యాస్ గాన్ టు యువర్ స్టమక్, ఇట్ డజంట్ రిమైన్ దేర్.
0: అన్ని అంగములు చేరి నాకు ఫలమును అందించినాయి, కనుక దీని రసమును నేను తిరిగి అన్ని అంగములకు సప్లై చేయాలి అని చేసుకుంటుంది.
1: All organs of this body brought this fruit to me. Therefore, the stomach supplies the essence to various limbs of this body.
0: Kanukane bhagavantuni stomachunu angirasaya namaha.
1: Therefore God
0: angamulu yandu rasa swaroopudainatunti vaadu angirasudu.
1: God is in the form of essence rasa in all angas, the limbs of the body.
0: Ee cooperation anetundi dani bodhinchetundi de dharmamu.
1: It is dharma, righteousness that speaks of
0: cooperation. Cooperation ekkada ledu, ekkada chuchina operation operation operation, no cooperation.
1: Today there is no cooperation, only operation operation.
0: అంతా భిన్న భిన్నమైన పోతుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ డైవర్సిఫైడ్,
0: విచ్ఛిన్నమైపోతుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రాగ్మెంటెడ్,
0: సంసారం గాని విచ్ఛిన్నమైపోతుండాలి.
1: ద ఫ్యామిలీ ఇస్ బ్రోకెన్,
0: సమాజంలో కూడా విచ్ఛిన్నమైనటువంటి చర్యలు అభివృద్ధి అవుతుండాలి.
1: దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ డివైడ్ ద సొసైటీ.
0: ఏకం కావాలి, ఏకం కావాలి, ఏకం కావాలి.
1: ఆల్ షుడ్ బి యూనిఫైడ్.
0: కనుకని ఇలాంటి యూనిటీ చేత మనం ఎలాంటి ఘనకార్యమైనా మనం సాధించవచ్చు.
1: విత్ దిస్ యూనిటీ యూ కెన్ అచీవ్ ఎనీ మైటీ థింగ్.
0: కానీ ఈనాటి జనులు అందరూ ధర్మపరులుగానే కనిపిస్తుంటారు.
1: టుడే ఆల్ పీపుల్ అపియర్ టు బి రైచువస్.
0: అందరూ సత్యవాక్ పరిపాలకులుగానే కనిపిస్తుంటారు.
1: ఇట్ అపియర్స్ యాస్ దో దే స్పీక్ ట్రూత్.
0: కానీ ఏది సత్యమో ఏది ధర్మమో ఎవరు తెలుసుకోవడానికి వీలు కాదు.
1: బట్ నో వన్ కెన్ ఫైండ్ అవుట్ ద రియల్ ట్రూత్ ఆర్ ధర్మ.
0: కొందరు ధర్మం చేయకుండా ధర్మం చేసినట్టుగా నటిస్తారు.
1: Some don't do this dharma righteous act, but they pretend.
0: కొందరు చేసి కూడాను చేయనట్టుగా నటిస్తారు.
1: Some follow, but they pretend as if they
0: even
1: don't do it.
0: ప్రాకృతమైనటువంటి ఒక నటనలు.
1: That is all worldly action.
0: కనుకనే ఇవన్నీ కూడాను దైవం యొక్క చిరేలే.
1: These are all divine actions.
0: ఒకానొక సమయం లోపల,
1: at one time,
0: గోపికలందరూ వచ్చినప్పుడు కృష్ణుడు నిద్రించినట్టుగా నటించాడు.
1: When all gopikas went there, Krishna was pretending as if he was sleeping.
0: నేను మరచి నిదిదించే వారిని మేలుకొలుపగలరు ఎవరైనా.
1: ఇవన్నీ స్లీపింగ్, వీ కెన్ వేక్ హిమ్ అప్.
0: నేను మరచి నిదిరించే వారిని మేలుకొలుపగ

0: But if one pretends as if one is sleeping by merely closing the eyes, a pretense, an action, who can wake him up? Why Krishna, why do you do this?
1: The
0: one who closes eyes and pretends as if he is sleeping, who can wake him up? Those who is fast asleep can be made awake. And you can just call him, he will wake up.
1: కానీ నిద్రపోయినట్టుగా నటించేటువంటి వాడిని ఎవడు కూడా లేపలేడు.
0: ద ఫెలో హూ ఇస్ ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ హీ ఇస్ ఫాస్ట్ అస్లీప్ నన్ కెన్ మేక్ వేక్.
1: వాడు కుంభకర్ణుడు కానీ ఎవడైనా కానీ వాడిని కూడా లేపలేరు.
0: లెట్ హిమ్ బి కుంభకర్ణ ఆర్ ఎనీవన్.
1: ఇది నటన.
0: ఇట్స్ ఆల్ యాక్షన్ ప్రిటెన్షన్.
1: కనుక ఈనాడు ధర్మ సత్య ప్రచారములు ప్రబోధములు కూడాను కేవలం నటనగా కనిపిస్తున్నాయి.
0: దేర్ఫోర్ ద ప్రాపగేషన్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఈజ్ ఓన్లీ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రిటెన్షన్.
1: ఆచారం ప్రధానం కావాలి.
0: ప్రాక్టీస్ ఇస్ ఎసెన్షియల్.
1: పవిత్రమైన సమస్త గ్రంథములు కూడాను
0: All sacred texts
1: పారాయణ నిమిత్తమై ఏర్పడినటువంటివి కాదు.
0: నాట్ మెంట్ ఫర్ మీర్ రీడింగ్.
1: ఆచార నిమిత్తమై ఏర్పడినటువంటివి కాదు.
0: నాట్ ఫర్ ప్రొపగేషన్.
1: ఆచార నిమిత్తమై ఏర్పడినటువంటివి.
0: దే ఆర్ మెంట్ టు బి ప్రాక్టీస్డ్.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి భక్తులు సాధకులు ఇది కేవలం నిత్యము ప్రొద్దున సాయంకాలం పారాయణ కింద చేస్తున్నారు.
0: Aspirants who do not know this truth, they simply go through the sacred text.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను ప్రతి సత్యము కూడాను మనం ఆచరించాలి. అందువల్లనే వేదంలో సత్యం వద ధర్మం చర. నీవు ధర్మాన్ని ఆచరించమని చెప్పింది కాని ధర్మాన్ని చెప్పమని చెప్పలేదు.
0: Therefore every truth learnt must be practiced. Truth should be spoken. Dharma should be acted upon.
1: సత్యమును చెప్పమని చెప్పింది కాని ఆచరించమని చెప్పలేదు.
0: It said speak truth but it never said practice truth.
1: కనుక చెప్పేటువంటిది నాలుక.
0: What that says is
1: చేసేటువంటిది హస్తము.
0: Is the hand that does.
1: ఈ రెండింటికి మనసులో మనసు ఏకంగా ఉంటుండాలి.
0: ఇస్ ద మైండ్ దట్ యూనిఫైస్ బోత్.
1: ఇది నిజమైనటువంటి ధర్మం.
0: దిస్ ఇస్ ట్రూ ధర్మ.
1: ఒకదానికొకటి కాంబినేషన్ కావాలి.
0: దేర్ షుడ్ బి ఎ పర్ఫెక్ట్ కాంబినేషన్.
1: కోఆపరేషన్ చేరాలి.
0: దేర్ షుడ్ బి పర్ఫెక్ట్
1: యూనిటీ ఉండాలి.
0: దేర్ షుడ్ బి యూనిటీ.
1: యూనిటీ ఉండినప్పుడే ప్యూరిటీ మనలో బయలుదేరుతుంది.
0: దెన్ వన్స్ దేర్ ఇస్ యూనిటీ దేర్ విల్ బి ప్యూరిటీ.
1: ఈ ప్యూరిటీ డెవలప్ అయినప్పుడే డివినిటీ మనకు వస్తుంది.
0: వెన్ ప్యూరిటీ డెవలప్స్ డివినిటీ ఒరిజినేట్స్.
1: ఈ యూనిటీ లేదు ప్యూరిటీ లేదు ఏమీ లేదు.
0: Today there is no unity, there is no purity.
1: కానీ ఎనిమిటీ ఉంటుండాలి.
0: బట్ దేర్ ఇస్ ఎనిమిటీ.
1: ఈ ఎనిమిటీ డెవలప్ అయిపోయి జగత్ అంతా కూడా ఒక విధమైన అశాంతి రూపంగా చెలరేగుతుండాలి.
0: బికాస్ దిస్ ఎనిమిటీ ఎవర్ ఆన్ ద రైజ్ ద హోల్ వరల్డ్ ఈస్ రెస్ట్లెస్.
1: కనుక మన హృదయం లోపల సరి అయినటువంటి యొక్క సత్యమును ధర్మమును మనం ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఈ ఎనిమిటీ చేరడానికి అవకాశమే లేదు.
0: Therefore, we should fill our hearts with truth and righteousness. Thereby, there will be no enmity.
1: Mana hrudayamu, single chair, not a musical chair.
0: Our heart is a single chair, but not musical chair.
1: Or not double sofa.
0: Not double sofa either.
1: Okka satyam lopala undindante, inkevaru kuda akka praveshinchadaniki veelu kaadu.
0: Then once there is truth in your heart,
1: okka dharmam anetundi mana hrudayamlo untunte, inkevaru marokaru praveshinchadaniki veelu kaadu.
0: Then once there is dharma in your heart, no one can enter later.
1: Okka nimisham adharmam, okka nimisham dharmam.
0: One time righteousness,
1: ఒక నిమిషం సత్యం, రెండో నిమిషం అసత్యం.
0: One time truth, other time
1: ఇలాంటి వాడు మానవుడని చెప్పడానికి వీలవుతుందా?
0: కెన్ యూ కాల్ హిమ్ ఎ హ్యూమన్?
1: మనసు మాట నడత మనిషి ఒక్కటి అయినా.
0: ద వర్డ్ ద థాట్ అండ్ ద డీడ్ ఇఫ్ దే ఆర్ యూనిఫైడ్.
1: మానవత్వం అనగా మనకు చెల్లు.
0: దెన్ ఓన్లీ వీ డిజర్వ్ ద టైటిల్ ఆఫ్ a human being.
1: Human quality ante enti?
0: What is the human quality?
1: Manasu mata nadata manishi okkati aina.
0: When there is unity of thought, word and deed,
1: idiye nijamainatti manavattam.
0: This is the true human quality.
1: Idiye nijamainatti dharmamu.
0: This is the true dharma, righteousness.
1: Kanukane
0: so
1: Sita kalyanam jarige samaya lopala,
0: at the time of Sita kalyana,
1: Janaka maharaju vachi Ramachandrunu adutunnadu.
0: King Janaka came and started asking Rama.
1: Dharmecha, artecha, kamecha, nati charani.
0: He wanted Rama to make promises that he will follow Sita in all respects of righteousness and wealth.
1: Dharmecha.
0: Dharmecha.
1: Emti dharma.
0: What is this dharma?
1: Kani. Prakrutamainatuvanti dharmama? Leka antarbhutamainatuvanti dharmama?
0: Is that the worldly outer external dharma or the inner?
1: ఈ ప్రాకృత ధర్మం లోపల తన సుఖమే నా సుఖం.
0: From the worldly point of view, your enjoyment.
1: నా ధర్మమే ఆమె ధర్మము.
0: And my dharma is your dharma.
1: ఆమె ఇష్టమే నా ఇష్టము.
0: Your likes are my likes.
1: ఈ మూడింటికి నేను ఎప్పుడు ఒప్పుకుంటాను.
0: I accept, abide by this.
1: అంతర్భావంలో ఉన్నటువంటి ధర్మానికి నేను అంగీకరించను.
0: But I will not proceed by the inner content of this dharma.
1: అనగా సమాజ ధర్మములకు ఏమైనా అడ్డు తగిలినని నేను సీతనైనా వదులుతాను కానీ సమాజాన్ని నేను వదలనన్నాడు.
0: If this dharma, the code, is to the matter of society, I am ready to sacrifice Sita, but I will never give up dharma.
1: ఎవడో ఒక చాకలివాడు వచ్చి 10 నెలలంతా కూడా అరణ్యంలో ఉన్నటువంటి లంకలో ఉన్నటువంటి సీతను తెచ్చుకున్నాడు అనేటప్పటికీ ఇది ప్రజల లోపల ఈ విధమైనటువంటి భావం చెలరేగిందని తక్షణమే సీతను పంపించాడు.
0: Because some washerman said that Sita stayed there for 10 months there in the forest. Because of that blame, Rama has given up Sita there at that moment.
1: అనగా సమాజమునకు అడ్డు తగలటం చేత సీతను త్యజించాడు.
0: Because there is some talk in society.
1: ఇది సత్యం, సత్యం వద.
0: Speak truth.
1: సత్యవాక్ పరిపాలకుడు రాముడు.
0: Rama abides by truth, follows truth.
1: తాను ఇచ్చినటువంటిది కాదు, తన తండ్రి ఇచ్చినటువంటి మాటలు కూడా పరిపాలన చేస్తూ వచ్చాడు.
0: Not only the word he makes, but also the word promise given by father.
1: తండ్రి తనకు తండ్రి, తాను తండ్రికి కుమారుడు.
0: He is the son of his father. దశరథ స్వామి.
1: కనుకనే ఆత్మానం ఉత్తరనామం శ్రీ, తండ్రికి కుమారుడు తన పూర్వపంలోనే జన్మిస్తున్నాడు.
0: ద ఫాదర్ టేక్స్ ఫార్మ్ ఇన్ హిజ్ ఓన్ సన్, ఆత్మావై పుత్రనామా,
1: తన పుత్రుడే తానైపోయినాడు.
0: సో హీ బికమ్స్ హిజ్ ఓన్ సన్.
1: కనుకనే ఆత్మానం పుత్రనామం సి అన్నాడు.
0: సో ఇట్ ఇస్ ఆత్మానం పుత్రనామా.
1: నేను దశరథుణ్ణే,
0: ఐఎమ్ దశరథ.
1: దశరథుడే ఈ రూపంలో పుట్టాడు.
0: దశరథ హాస్ టేకెన్ దిస్ ఫార్మ్.
1: దశరథుడు ఇచ్చిన మాట వేరు, నేను ఇచ్చిన మాట వేరు కాదు.
0: దేర్ ఫోర్ మై వర్డ్ అండ్ ద వర్డ్ ఆఫ్ మై ఫాదర్ ఆర్ నాట్ డిఫరెంట్.
1: కనుక ఇద్దరిది ఒక్కటే అని ఆ సత్యాన్ని పాలిస్తూ పోయాడు.
0: సో సిన్స్ బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్, హీ ఫాలోడ్ దిస్ దాట్.
1: ఇది నిజమైన ధర్మము.
0: దిస్ ఇస్ ట్రూ ధర్మ.
1: రామరాజ్యం అనగా,
0: రామరాజ్య మీన్స్
1: కేవలం రాగములతో కూడినటువంటి రాజ్యం కాదు.
0: Is not the one of raga or attachment.
1: Tyagarajyame ane tyagakanti ade nijamaina ramarajyam.
0: Is not the one of raga attachment, it's one of tyaga and sacrifice.
1: Ramarajyam
0: the one of sacrifice is ramarajyam.
1: Manam samaneyinatundi oka help ni manam cheyali.
0: We should help every person, every individual.
1: Nirantaram kudunu chittam nandu bhagavat namani chintinchali.
0: We should think of God continuously.
1: Adiye nijamaina oka sarvada sarvakaleshu sarvatra ramachintanam mani.
0: At every point of time and all circumstances everywhere, we should sing the glory of God.
1: కనుకనే ఒక్క చోట ఉన్నాడు ఒక్క చోట లేదు అనేటువంటిది కాదు.
0: యూ కెనాట్ సే గాడ్ ఈస్ ప్రెసెంట్ హియర్ అండ్ అబ్సెంట్ దేర్.
1: ఎక్కడ చూసినా ఉన్నటువంటి సత్య ధర్మములే.
0: ఎవ్రీవేర్ యూ ఫైండ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: కనుక మన ధర్మాన్ని మనం పాటించాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ ఫాలో ఫాదర్ ధర్మ.
1: కాలం నుండి కూడాను ప్రతి చిన్న పల్లెలు ఎందు కూడాను రామ మందిరం.
0: And since ancient times, you find Rama's temple in every village.
1: మన భారతదేశంలో త్యాగం లేనటువంటి హస్తము,
0: in Bharat a hand that doesn't take charity.
1: రామనామం తెలియనటువంటి వ్యక్తులు ఎక్కడా కనిపించరు.
0: There are none here in Bharat who do not know the name of Rama.
1: కనుక సర్వులకు అతి సమీపమైనటువంటి ఒక రమించేతి రామ.
0: That which delights is Rama, that name is Rama.
1: అందరూ రమించినటువంటిది రామనామం.
0: All like, all are drawn, attracted by this
1: Rama. కుమారుడే రామని పేరు కాదు.
0: It's not merely the son of Dasharatha.
1: హృదయమునకే రామ అని పేరు.
0: హృదయ, ద హార్ట్ ఈస్ కాల్డ్ రామ.
1: కనుకనే నా ఆత్మారామునికే తెలుస్తూ ఉంటారు.
0: దేర్ఫోర్ పీపుల్ సే రామ విత్ ఇన్
1: ఆత్మకే రామ అని పేరు.
0: ద ఆత్మ ద స్పిరిట్ ఈస్
1: అందువల్లనే ఆత్మానం ది పురుష చేంతి. ఆత్మనే తండ్రి యొక్క దీంతో కుమారుడిగా పుడుతున్నాడు.
0: దేర్ఫోర్ ద స్పిరిట్ దట్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ద సన్ లేటర్.
1: కనుక ప్రతి క్రిందు ఒకే ఆత్మతత్వమే.
0: Therefore we find only oneness, one principle.
1: ఈ ధర్మం అనేటువంటి దాన్ని మనం గుర్తించి వర్తించడం అత్యవసరం.
0: We have to know this dharma and tread along that path.
1: కాన
0: సో
1: ఏది మనకు తెలియకపోయినప్పటికీ ఆడిన మాట తప్పకూడదు.
0: We may not be knowing many things, but we should not go by it.
1: సాధ్యమైనంత వరకు మన కాన్షియన్స్ కు తృప్తికరమైనటువంటి యొక్క పనులు మనం చేయాలి.
0: We should do certain actions so as to satisfy our conscience.
1: అప్పుడే నిజమైనటువంటి ఒక జీవితం జరుగుతుంది.
0: దెన్ ఓన్లీ దెర్ విల్ బి ట్రూ లైఫ్, మీనింగ్ఫుల్ లైఫ్.
1: 18 పురాణములు రాశాడు వ్యాసులు.
0: వ్యాస కంపోజ్ 18 ఎపిక్స్.
1: కానీ ఒక్కొక్క పుస్తకం ఇంత తలదిండు మాదిరి ఉంటుంటుంది.
0: ఈచ్ టెక్స్ట్ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ ఎ పిల్లో.
1: కానీ ఇంత పెద్ద 18 పురాణములు ఎవరు చదవగలరు?
0: హూ కెన్ గో త్రూ ఆల్ దీస్ 18 టెక్స్.
1: ఇది ఎవరు చదవడానికి టైం ఉండదు, అంత వయసు ఉండదు.
0: There will be no time nor the lifespan either.
1: ఈ కలియుగంలో ఆయు ప్రమాణం చాలా తక్కువ.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి ద లైఫ్ స్పాన్ ఇస్ లిమిటెడ్.
1: ద్వాపర యుగంలో ఆయు ప్రమాణం కూడా కొంత ఎక్కువగా ఉండేటువంటిది.
0: ఇన్ ద్వాపర ఏజ్ పీపుల్ లివ్డ్ లాంగ్.
1: పిల్లలకు తెలుసును,
0: బాయ్స్ నో.
1: మహాభారత యుద్ధ సమయం లోపల,
0: ఎట్ ది టైమ్ ఆఫ్ వార్ ఆఫ్ మహాభారత్,
1: కృష్ణుడికి 76, అర్జునుడికి 74 సంవత్సరంలో.
0: కృష్ణ వాస్ ఏజ్ 76, అర్జున 74.
1: కానీ భీష్ముడు, అతని కమాండర్ ఇన్ చీఫ్,
0: భీష్మ ఇస్ ద కమాండర్ ఇన్ చీఫ్,
1: అతనికి 112 సంవత్సరములు.
0: హిస్ ఏజ్ ఇస్ 112.
1: యంగ్ బాయ్, ఆ యొక్క ద్వాపర యుగంలో అంత యంగ్ వాళ్ళే ఉండేటువంటి వాళ్ళు.
0: ఇన్ ద్వాపర ఏజ్ పీపుల్ ఆర్ సో యంగ్.
1: 70 ఇయర్స్ అంటే యంగ్ బాయ్,
0: 70 ఇయర్స్ యంగ్.
1: ఈనాటి యంగ్ మ్యాన్ అంటే ఎవరంటే 17 ఇయర్స్ లోపల పోయి ఉంటాయి.
0: అండ్ టుడే ఈవెన్ ది ఏజ్ ఆఫ్ 17 వీ ఫైండ్ ది ఏజ్.
1: కారణం ఆనాటి వారి యొక్క హృదయ పవిత్రతలే దీనికి మూల కారణం.
0: ద సీక్రెట్నెస్, ద శాంక్చిటీ ఆఫ్ దేర్ హార్ట్ ఇస్ ద సైన్ ఆఫ్ దేర్ యూత్ అండ్ లస్ట్. That's the three P's.
1: P, first P, purity.
0: First P, purity.
1: Second P, patience.
0: Second P, patience.
1: Third P, perseverance.
0: Third P, perseverance.
1: ఈ మూడు కూడా ఉండటం చేతనే ఆ యొక్క యుగం లోపల వారు ఎప్పటికీ యంగులుగానే ఉంటున్నారు.
0: Because of these three P's, they were ever young, ever green.
1: కనుకనే మనం ఈనాడు దీనికి సరైనటువంటి ఒక దీన్ని భావాన్ని ఊహించి సత్యధర్మాన్ని ప్రచార ప్రబోధన సల్పుతూ మీరు ఆచరిస్తూ రావాలి.
0: Therefore, we should entertain such sacred feelings, speak truth, follow dharma, propagate and share.
1: Kali yugamlo anni marpulu chendinayi.
0: In this age of Kali, there are so many changes.
1: Daiva chintana cheyalante enno adlu tagulutuntayi.
0: To think of God, you find so many
1: obstacles. Daiva mandirala kattalante enno vidhamainatundi kalahalu jarugutuntayi.
0: To construct temples, we have to fight with people.
1: Kaduku daiva mandiralu kuda ilanti kalahalu enduku?
0: Temples also will make you to fight with people.
1: కనుకనే దీన్ని చేసేటువంటి వారికి తగిన ఉత్సాహ ప్రోత్సాహాలు అందించాలి.
0: వీ షుడ్ ఎంకరేజ్ దోస్ పీపుల్ దట్ బిల్డ్ టెంపుల్స్.
1: ఈ విధమైనటువంటి ఒక సహనభావం ఉంటున్నప్పుడే
0: విత్ దిస్ స్పిరిట్ ఆఫ్ టాలరెన్స్
1: సరి అయినటువంటి సార్థకమవుతుంది జీవితం.
0: అవర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.
1: కాన విద్యార్థులారా,
0: సో స్టూడెంట్స్,
1: మీరు ఈ లేత వయస్సునందే
0: at this tender age
1: ilanti pavitramaina bhavalu mee hrudayamlo pratishtha chesukoni
0: install these sacred feelings in your heart
1: daiva chintanato paatu
0: along with chanting the name of God
1: satya dharmam kudanu aacharanalo petti
0: practice the satyam dharma
1: daiva premaku taginatunti deeniki upadanam cheyandi
0: and work so as to be the recipients of
1: daiva
0: the divine grace
1: sampadinchukunnarante sarvamunu sampadinchukunna vaaru avutaru
0: then once you are the recipients of God's
1: daiva prema ye reetiga labhistundi
0: how do you acquire it
1: satya dharmani aacharinchinappude adi labhistundi
0: when once you practice these two satya and dharma you will be the recipients of God's grace
1: daiva ante vere kaadu
0: God is not
1: separate truth is God
0: truth is God
1: ee dharmam aneetundi daniki manaku vere oka padam ledu ikkada
0: dharma has no proper translation
1: ee sanskritamlo dharmamunku dharmame sariyainatundi padam
0: dharma is the sanskrit word that's all it has no translation
1: inni peru cheptaru kani ivanni sariyainatundi arthamlu kaadu
0: the other versions translations are not proper
1: ee vedamlandu kani ee shastramlandu kani ee itihasamlandu kani ee puranamlandu kani dharmamunku dharmame upayogapadutu vachadu
0: in every itihasa in every shastra sacred text dharma is dharma that's all
1: kani right decision ante kani right action ante kani ivanni kevalam oka ప్రతిబింబం వంటివి.
0: బట్ ధర్మ ఇస్ ట్రాన్స్లేటెడ్ యాజ్ రైచువస్నెస్ అండ్ రైట్ యాక్షన్ దే ఆర్ ఇంప్రాపర్ ట్రాన్స్లేషన్.
1: ధర్మం కాదు,
0: ఇట్స్ నాట్ ప్రాపర్ ధర్మ.
1: కనుక ధర్మం అంటే నీ హృదయానికి హత్తుకునేటువంటి ఒక ఆనందాన్ని అందించేటువంటి ధర్మం.
0: ధర్మ ఇస్ ద వన్ దట్ గివ్స్ యూ బ్లెస్ గెటింగ్ ఇట్ సెల్ఫ్ ఇంప్రింటెడ్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుక ధర్మం పర పురుష లక్షణం.
0: సో ది ధర్మ ఇస్ ది క్వాలిఫికేషన్ ఆఫ్ పురుష ద మ్యాన్.
1: పురుషుడు అనగా మ్యాన్ కాదు,
0: పురుష మ్యాన్
1: అది నీ వ్యాపకమైన పురుషులు. ఎందుకంటే ఆడవాళ్ళు కూడా పురుషులే.
0: విమెన్ ఆల్సో పురుష.
1: ఎందుకంటే దేహం అనేటువంటి పురం ఉంటుంది.
0: బికాస్ దే హావ్ ద బాడీ ద పుర.
1: దేహమునికే పురం అనే పేరు.
0: ద బాడీ ఇస్ కాల్డ్ పుర.
1: ఈ దేహం అనేటువంటి దాంట్లో నటశిక్క పర్యంతం సంచరించేటువంటి ప్రతి దేహం నందు కూడా పురుషుడే.
0: సో దిస్ బాడీ విచ్ ఇస్ ద పుర, ద డివినిటీ దట్ డ్వెల్స్ ఫ్రమ్ టాప్ టు టో ఈస్ పురుష ద హ్యూమన్.
1: అయితే ఆదర్శంగా భావించేటువంటి వాడు పురుషోత్తముడు అన్నారు.
0: Therefore, the one who sets an ideal is no blessed purushottama.
1: Kanuka kevalam veellu purushulu vaallu streelani cheppakoddu.
0: So we can
1: upadi bhedamane kaani aatma bhedamulu kaadu.
0: So we can categorize these men and women, but it's only difference in the body.
1: Idi kevalam oka vidhamainatundi upadi bhedamale.
0: It's only difference in respect to the body.
1: Ippudu aadavaallu kuda pantu shirtlu vesukuntunnaru.
0: Women also will put on shirt and pants. But can you call them men?
1: Kaadu.
0: No.
1: Anaga emiti?
0: What does it mean?
1: Ivanta pai dressle.
0: It's all outer dress.
1: జన్మ మరణాలు కూడా అలాంటివే.
0: Birth and death are the same time.
1: Death is the dress of life.
0: Death is the dress of life.
1: కనుక ప్రతిదానికి కూడా ఒక డ్రెస్ వంటివే ఇవన్నీ.
0: Everything is like a dress.
1: ఈ దేహాన్ని బట్టి మీరు ఏమాత్రం ఇది పోకూడదు.
0: You cannot go by the body.
1: దేహిని ఆధారం చేసుకోండి.
0: You must think of the indweller.
1: అది నిజమైనటువంటి సత్యం.
0: That is the real truth.
1: నీ మనసుకు నీకు సంపూర్ణమైనటువంటి తృప్తి కలగాలి.
0: You should work to the satisfaction of your conscience.
1: కనుక త్రికరణ శుద్ధిగా మీరు ప్రవర్తించి
0: విత్ ఆల్ ద ప్యూరిటీ ఇన్ దిస్ ట్రినిటీ
1: సమాజంలో ఈనాడు చెలరేగినటువంటి అశాంతిని దూరం చేసి
0: యూ ట్రై టు సీ దట్ ఆల్ ఎడ్యుకేషన్
1: ప్రశాంతి ప్రబోధనను మీరు ఆచరించి
0: అండ్ ప్రొపగేట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పీస్ అండ్ సెక్యూరిటీ
1: సమాజములకు తగిన శాంతిని భద్రతను చేకూర్చాలి
0: అండ్ సీ దట్ దేర్ విల్ బి ఎనఫ్ ఆఫ్ పీస్ ఇన్ దిస్ వరల్డ్
1: ఈనాడు జగత్తులో ఎక్కడ చూసినప్పుడే లా అండ్ ఆర్డర్స్ పూర్తి పోయినాయి
0: అండ్ టుడే దేర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్ ఇన్ సొసైటీ
1: కనుకనే ఈ లా అండ్ ఆర్డర్స్ తిరిగి రావాలంటే
0: ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ బ్యాక్ ద లా అండ్ ఆర్డర్
1: లవ్ అండ్ యాక్షన్ రావాలి ఇప్పుడు
0: దేర్ షుడ్ బి లవ్ అండ్ యాక్షన్
1: అప్పుడు ఈ లా అండ్ ఆర్డర్ కూడా మనకు వస్తుంది
0: దెన్ లా అండ్ ఆర్డర్ విల్ బి ఎస్టాబ్లిష్డ్
1: ఇది ఈనాటి విద్యార్థులు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి యొక్క సూచన
0: This is the main thing that the students must undertake and do.
1: Govinda Krishna Jai, Gopala Krishna Jai, Gopala.

కలుగబోదు సాధకునకు. కల్మషంబులేక కాంతి యోగంబు మనసు నిలిపినప్పుడే

0: పుడె మహితుడగును, మనసు నిలిపిన పుడే మహితుడగును.
1: An aspirant will not have peace if he does all actions without purity of heart, without any hatred, if he has got this steady mind, along with the light and yoga, he will be a noble one.
0: Sardarshanamulandu, Nyaya Darshanam, Vaiseshika Darshanam, Sankhya Darshanam, Ainadi.
1: In Sardarshanas, we completed three, Nyaya, Vaiseshika and Sankhya.
0: Inadu, Yoga Darshanam.
1: And today, Yoga Darshana.
0: Prachinapa Maharshalu.
1: Ancient saints,
0: విశిష్టమైనటువంటి ఈ యోగమును అనాది కాలము నుండి అనుభవిస్తూ జగత్తునకు ప్రచార ప్రబోధమును చేయుచూ వచ్చారు.
1: The saints and seers experienced all these yogas and started teaching, propagating the principles.
0: ఇది అష్టాంగ యోగములతో కూడినటువంటిది.
1: This has got something to do with Ashtanga Yoga.
0: యమ నియమ ఆసన ప్రాణాయామం ప్రత్యాహారం ధారణ ధ్యానం సమాధి అనేటువంటి పేర్లతో ప్రచురిస్తూ వచ్చారు.
1: దిస్ అష్టాంగ యోగ హ్యాస్ ఎయిట్ ద యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి స్థితి.
0: ఈ యోగములు యందు విశిష్టతను గుర్తించే నిమిత్తమై భారతీయులు దీనికి తగినటువంటి కృషి చేయలేకపోయారు.
1: టు నో ది సిగ్నిఫికెన్స్ భారతీయస్ డిడ్ నాట్ మేక్ ప్రాపర్ అటెంప్ట్.
0: ఈ యోగములు పుట్టినది భారతదేశమైనప్పటికీ పెరిగినదంతా విదేశములో పెరుగుతూ వస్తున్నాయి.
1: దో భారత్ వాజ్ ది బర్త్ ప్లేస్ ఫర్ యోగ, ఇట్ హెస్ డెవలప్డ్ అబ్రాడ్.
0: ఈ విద్యా విశేషం వల్ల కాని లేక ఆధునిక నాగరికత వల్ల కాని భారత మానవులు యందు ఒక విధమైనటువంటి ఒక అంధవిశ్వాసం అనేటువంటిది పెరుగుతూ వచ్చింది.
1: Either because of education that is marching ahead or because of the effects of modern civilization, the blind faith is on the rise among Bharatiyas.
0: మానవుడు ఏ విషయమును తెలుసుకునవలనన్ననో దానిని పరిపూర్ణమైనటువంటి యొక్క శ్రద్ధ చేతను విశ్వాసము చేతను దానిని పరిశీలన గావించవలసి వస్తుంది.
1: ఇఫ్ మ్యాన్ ఇస్ టు నో ఎనీథింగ్ హీ షుడ్ ఇన్వెస్టిగేట్ విత్ ఆల్ సిన్సెరిటీ అండ్ ఫుల్ ఫెయిత్.
0: కేవలం శ్రద్ధ లేక విచారణ చేయక విషయం మనకు సత్యస్వరూపాన్ని దర్శింపచేయదు.
1: వితౌట్ సిన్సెరిటీ అండ్ వితౌట్ దిస్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ హీ కెనాట్ నో.
0: ఈ యోగం అనేటువంటిది కేవలం కాషాయ వస్త్రములు కట్టి
1: దిస్ యోగా బేసిక్
0: కందమూలాదులు భుజించి కారణములు ఎందు నివసించేటువంటి కేవలం సాధువులకు సన్యాసులకు సంబంధించినవి ఈ యోగములని భారతీయులు ఈ యోగమును అలక్ష్యపరుస్తూ వచ్చారు.
1: Bharatiyas neglected this science of yoga, thinking that it is meant for celibates, ascetics who are living in the forest.
0: ఇది కేవలం సామాన్యమైనటువంటి గృహస్థులకు కాని మానవులకు కాని సంబంధించినటువంటిది కాదని సర్వసంగ పరిత్యాగులై సంచరించేటువంటి ఏకాంత వాసం జరిపేటువంటి యొక్క ఋషులకు మాత్రమే ఈ యోగము సంబంధించినదని కూడాను ఆపోహ చేస్తూ వచ్చారు.
1: దే ఆల్సో హ్యాడ్ ఫీలింగ్స్ దట్ దిస్ యోగా ఇస్ నాట్ మెంట్ ఫర్ హౌస్ హోల్డర్స్ అండ్ ఆర్డినరీ పీపుల్, దట్ ఇట్ ఇస్ ఫర్ రెనన్షియన్స్ హూ స్పెండ్ టైమ్ ఇన్ సాలిట్యూడ్.
0: కానీ ఇది సత్యము కాదు.
1: బట్ దిస్ నాట్ ట్రూ.
0: సామాన్యమైన మానవులకే ఈ యోగం అత్యవసరమని కూడాను ఈనాటి పరిశోధకుల ద్వారా ప్రపంచంలో ప్రచారం సరుపుతూ వచ్చారు.
1: టుడే ఇట్ ఈస్ అండర్స్టుడ్ దట్ ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఆర్డినరీ పీపుల్, ఇట్స్ నోన్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: ఈ యాంత్రిక యుగమునందు మానవుడు అమిత భారంచే జీవించేటువంటి ఈ సంసారమునకు అధికమైనటువంటి పనులు చేసి ద్రవ్యమును ఆర్జించాలని రాత్రింపగలు శ్రమిస్తూ వస్తున్నాడు.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ టెక్నాలజీ, to carry out a living and to maintain his family, he struggles hard and thus exerts more work.
0: ఈ శ్రమల చేత మానవుడు చాలా అలసి నిద్రలేక కేవలం నిద్ర నిమిత్తమై ఈ యొక్క స్లీపింగ్ పిల్స్ తీసుకోవటము లేక ఇంకా మత్తు పదార్థములు స్వీకరించటము ఈ విధమైనటువంటి ప్రయత్నముల ద్వారా మానవుని యొక్క ఆరోగ్యమును పాడు చేసుకుంటూ వచ్చాడు.
1: బికాస్ ఆఫ్ ఎగ్జర్షన్ హీ బికమ్స్ టైర్డ్ అండ్ హీ డజంట్ గెట్ స్లీప్ దేర్ఫోర్ హీ హస్ టు టేక్ స్లీపింగ్ పిల్స్ ఆర్ ఇంటాక్సికెంట్ డ్రింక్స్ టు గెట్ ఇన్ టు స్లీప్ దస్ హీ స్పాయిల్స్ హిస్ హెల్త్
0: నిద్ర సకాలములకు నిద్ర లేకపోవటము నిద్ర నిమిత్తమై కృత్రిమమైనటువంటి యొక్క ఔషధములు సేవించటము దాని ద్వారా కూడా ఫలితం లేకపోవటం చేత మత్తు పదార్థములను సేకరించటము ఈ విధమైనటువంటి యొక్క కృత్రిమమైనటువంటి అభ్యాసముల చేత మానవులకు గుండె జబ్బులు రక్తపోటులు దినదినములకు అధికమవుతూ వచ్చాయి.
1: As he doesn't go to sleep in time, as he consumes all artificial drugs to go to sleep, or takes to intoxication drinks, he leads an artificial life, and therefore he suffers from cardiac diseases and blood pressure,
0: heart
1: diseases.
0: ఈ విధమైనటువంటి యొక్క విచిత్రమును గుర్తించినటువంటి యొక్క పరిశోధకులు దీనికి కారణం ఏమిటి దీనికి నివారణ ఏమిటి అని అనేక విధములుగా విచారణ సలుపుతూ వచ్చారు.
1: Investigators have gone to the details and found out the reason for these heart diseases.
0: దీనికి యోగమే పరిహారం అని కూడా నిర్ణయిస్తూ వచ్చారు.
1: They decided this yoga is the solution to these heart ailments.
0: మానసిక శాంతిని కోల్పోయి
1: having lost mental peace
0: దేహ ఆరోగ్యమును కూడాను కోల్పోయి
1: having lost body health
0: ఈ జగత్తునందు అనేక విధమైన శ్రమలకు గురి అయి
1: బికాస్ ఆఫ్ ఎగ్జర్షన్స్ ఇన్ ద వరల్డ్
0: నిర్వికారమైనటువంటి యొక్క భావమును అనుసరిస్తూ
1: ఫాలోయింగ్ ఆల్ పర్వర్సిటీస్
0: నిరంతర తాపత్రయములచే
1: విత్ ఎర్నింగ్ పైనింగ్ ఫర్ ఎవ్రీథింగ్
0: అంతులేని ఆశలచే
1: విత్ లిమిట్లెస్ డిజైర్స్
0: అర్థం కాని ఆవేదనలచే
1: విత్ మీనింగ్లెస్
0: అప్రాప్తమైనటువంటి యొక్క ధర్మములకు ప్రాప్తులాడుకుంటూ
1: ఈజ్ వర్కింగ్ ఫర్ ద మనీ విచ్ హీ డజంట్ డిజర్వ్
0: మానసిక శరీరం యొక్క స్థితిగతులను లక్ష్యము చేయక
1: he neglects the body and the mind
0: samsara poshanarthamai
1: to maintain his family
0: tara sarvasthamunu kolipothu vachadu manavudu
1: man is losing everything
0: deeniki margamunu parishodhana chestu vacharu
1: people started finding out the path
0: kaani ee parishodhana phalitham valla sariyinatundi yokka javabu kudanu variki dorukutu vachindi
1: because of this continuous investigation they could get proper replies
0: ఈ శ్రమల చేత మానవుని యొక్క శరీరము బలహీనమవుతుండాలి
1: బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ఎగ్జర్షన్ ద బాడీ బికమ్స్ వీక్
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములు అధికముగా చేయటం చేత లంగ్స్ కూడాను దెబ్బతింటూ వచ్చింది
1: బికాస్ ఆఫ్ బ్రీతింగ్ ప్రాసెస్ ఎట్ ఎ హై రేట్ ఈవెన్ లంగ్స్ ఆల్సో గెట్స్ స్పాయిల్డ్
0: రక్తము అతి వేగముగా ప్రసరించటం చేత రక్తపోటు కూడాను ప్రారంభమైంది
1: ద బ్లడ్ సర్క్యులేట్స్ ఎట్ ఎ హై స్పీడ్ దేర్ఫోర్ హీ డెవలప్స్ బ్లడ్ ప్రెషర్
0: ఈ విధమైనటువంటి యొక్క వ్యాధులకు సరైన ఔషధము తీసుకున్నను నివారణ కాలేకపోతూ వచ్చింది
1: ఫర్ దీస్ డిసీజెస్ ఈవెన్ ఇఫ్ టేక్ మెడిసిన్స్ దేర్ ఇస్ నో క్యూర్
0: కనుక ఈ యొక్క ఆరోగ్యములకు ఆనందములకు శాంతి సుఖములకు యోగమే శరణ్యమని కూడాను నిర్ణయిస్తూ వచ్చారు
1: దేర్ఫోర్ యోగా ఈజ్ ది ఓన్లీ ఆన్సర్ సొల్యూషన్ ఫర్ హెల్త్ ద పీస్ ప్రాస్పెరిటీ అండ్ హ్యాపీనెస్
0: ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అని అమెరికా లోపల
1: International University in America,
0: a physiology professor, aneka vidhamainatundi parisodhanalu chestu vachadu.
1: He experimented in different ways.
0: Indulo
1: here
0: sariyinatundi yokka jababu chikke enta varaku kodanu dinni vadalakoddani atyanta pattudalato ee parisodhanalu sagistu vachadu.
1: He determined to continue his experiments until he arrives at a good result.
0: Itane Cotton Cam.
1: He is
0: Cotton Cam.
1: Cotton Cam.
0: Itanu kattakadapatiki monna monnane deeni yokka sariyainatundi yokka javabunu gurtinchi
1: he could recognize the correct answer.
0: Idi Patanjali yogam yokka prabhavam cheta emainanu marchavachunani ninnayistu vachadu.
1: He decided through the principles of Patanjali Yoga Shastra, everything could be changed.
0: Taruvartha, ee satyanni gurtinchinatvanti kontha mandi professors,
1: some other professors who recognized this truth,
0: yokka Hawaii anetvanti university lopala parishodham chestu vacharu.
1: They conducted experiments in Hawaii University.
0: Collier, Cheetham, Johnson, ee mugguru kudalu professors, okadanikoti viruddhamaina reetiga parishodham chestu vacharu.
1: The three professors conducted experiments in opposite directions.
0: Ee Johnson chala telivitetalu kalavadu.
1: Johnson is very intelligent.
0: Itaniki yoga abhyasam paina ye matram kudano vishwasam leni vadu.
1: He has no faith in yoga.
0: Kani parishodhanalo telinatvantadi tana yokka porapatu ani vishwasistu vachadu.
1: Ultimately he could find out through his experiments that it is his own mistake that made him so.
0: Patanjali sutramanandu chitta vrutti nirodhakaha.
1: The control of the
0: arikattinappudu entaki vijayanni ayinappudunu sadhinchavachunu ee jagattulo manasika sharirikamaina shaktulanu abhivruddhi gavinchukovachunu ani kudalu varu nirnayistu vacharu.
1: They also decided by controlling the senses they can accomplish any kinds of powers.
0: Oka naya paisa selavu kaakunda,
1: without spending naya paisa,
0: doctor sannidhi aashrayinchakunda,
1: without going to all doctors,
0: aarogyamunu kaapaadukune nimittamu yoga abhyasamu athyavasaramani kudanu prachuristu vacharu.
1: They started publicizing to maintain health yoga is needed.
0: Aithe ఈ యోగం యొక్క ప్రభావాన్ని మానవత్వములు ఏ రీతిగా గుర్తించడానికి వీలవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు రికగ్నైజ్ ది ఎఫెక్ట్ ఆన్ ద హ్యూమన్ లైఫ్?
0: ఈ చక్కని పరిశోధనల చేతనే ఒక నిర్ణయం కూడాను తేలింది.
1: త్రూ దీస్ ఎక్స్పెరిమెంట్స్ ఇట్ కుడ్ బి అరైవ్డ్.
0: 2 గంటలు మనము గాఢ నిద్ర లోపల ఏ సుఖాన్ని పొందుతామో ఆ సుఖము 12 నిమిషాల్లో మనము పొందవచ్చును యోగాభ్యాసములని కూడాను నిర్ణయమైంది.
1: ఇట్ ఇస్ ఆల్సో డిసైడెడ్ the blissful state you would experience in deep sleep over a period of 2 hours.
0: Manavulaku nidra atyavasaram,
1: nidra deep is very necessary.
0: Kanuka aaharam lekapoyinanu manavudu edo konni vidhamainatvanti okka sadhanam cheta darini adjust cheskovachunu saripuchukovachunu kaani nidrane lekundina manavuni okka aarogyamu poortiga chedipothundi.
1: He can carry on without food, but without sleep he cannot carry on because he spoils his health.
0: Kanuka ee naati manavudu sahajamaina nidranu kodanu kolipothunnadu.
1: So man today is losing the natural sleep.
0: Karshakulu karmikulu ee yokka vyavasayadarulu veerandaru kodanu shraminchi adhikamainatunti yokka deenini utpatti gavinchukonavallanni raatrim pagalu kodanu pani chestu vacharu.
1: The farmers, the labor, they work day and night for high production.
0: ee samacheta manavudu tana yokka sharira aarogyamnu kolipothu vacharani America, Russia, Germany, French ee deshamulanta kudanu chaala kontha varaku paritapistu vacharu.
1: All felt so sad because man loses health because of too much of exertion.
0: ee vidhamainatunti yokka dukkhamulaku vicharamulaku anarogyamulaku పరిహారం ఏమిటి అని కూడాను తిరిగి కొంతవరకు పరిశీలన చేస్తూ వచ్చారు.
1: దే ఆల్సో ఇన్వెస్టిగేటెడ్ ద రీజన్స్ ఫర్ ద ఇల్ హెల్త్ అండ్ ఫర్ యాంగ్జైటీ.
0: భారతదేశమునందు కూడాను అనేక మంది కార్మికులు కర్షకులు ఏదో కష్టించి పనిచేస్తున్నారే కాని తగినంత ఆరోగ్యములు వారు అందుకోవటం లేదు.
1: ఇన్ భారత్ ద ఫార్మర్స్ అండ్ లేబర్ వర్క్ వెరీ హార్డ్ బట్ దే ఆర్ నాట్ హెల్దీ.
0: ధర్మ అర్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమం. ఈ చతుర్విధమైనటువంటి పురుషార్థములు ఎందుకు ఆరోగ్యము అత్యవసరమైనటువంటిది.
1: అమంగ్ ద ఫోర్ ది హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఈనాడు లోకములో అధికమైనటువంటి యొక్క దీనిలో ఈ హార్ట్ జబ్బులు బ్లడ్ ప్రెషర్స్ అధికంగా పెరిగిపోతున్నాయి.
1: టుడే ది హార్ట్ డిజీజెస్ అండ్ బ్లడ్ ప్రెషర్ ఆర్ మోర్ అండ్ మోర్.
0: ఈ మానసిక సంబంధమైనటువంటి విచారము,
1: ది మెంటల్ వరీ,
0: సరైనటువంటి ఆక్సిజన్ చిక్కలేకుండా పోవటము,
1: నాన్ అవైలబిలిటీ ప్యూర్ ఆక్సిజన్,
0: దానికి తగినటువంటి యొక్క వాతావరణం కూడా లేకపోవటము,
1: ది అబ్సెన్స్ ఆఫ్ గుడ్ ఎన్వైరన్మెంట్,
0: ఈ కారణముల చేతనే మానవుడు తన శరీర ఆరోగ్యమును పూర్తిగా దినదినములకు నశింపజేసుకుంటున్నాడు.
1: బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ మ్యాన్ సఫర్స్ ఫ్రమ్ ఇల్ హెల్త్.
0: ఈ శరీర ఆరోగ్యమును సంపాదించుకునే నిమిత్తమై తాను సంపాదించిన ధనమునంతా కూడా లోకమును అధికమైనటువంటి యొక్క దీనిలో ఈ హార్ట్ జబ్బులు బ్లడ్ ప్రెషర్స్ అధికంగా పెరిగిపోతున్నాయి.
1: టుడే ది హార్ట్ డిజీజెస్ అండ్ బ్లడ్ ప్రెషర్ ఆర్ మోర్ అండ్ మోర్.

0: శరీర ఆరోగ్యమును సంపాదించుకునే నిమిత్తమై తాను సంపాదించిన ధనమునంతకును వ్యర్థం చేసుకుంటున్నాడు.
1: టు మెయింటైన్ హిస్ హెల్త్ హి వేస్ట్ ఆల్ హిస్ మనీ.
0: ధనము తక్కువ కావటం చేత ఇంటిలో ఆహారం కొను సరైన ఆహారము భుజించలేకపోతున్నాడు.
1: As the money is short, he is not able to take good food.
0: ఈ విధముగా అనేక విధములుగా ఇటువంటి యొక్క కారణాల చేత మానవుడు శారీరక ఆరోగ్యమును మానసిక శాంతిని పూర్తిగా కోల్పోయినాడు.
1: For these reasons, man loses his body health and mental peace.
0: కనుకనే ఈనాడు విదేశములయందు
1: So today among foreigners,
0: ఈ రోగముల యొక్క ప్రభావము అధికంగా పెరుగుతూ వచ్చింది.
1: The effects of these diseases are more and more.
0: దీనిని మరొక రీతిగా పరీక్ష చేస్తుంటూ వచ్చారు.
1: It is also inquired in a different way.
0: పాత మెక్సికో లోపల ఓల్డ్ మెక్సికో
1: ఇన్ ఓల్డ్ మెక్సికో మెనీ ఎక్స్పెరిమెంట్స్ వర్ కండక్టెడ్
0: ఈ మెక్సికో లోపల అనేక మందిని శిక్షితులుగా పెట్టుకుని అక్కడ చెరసాలలో పెట్టారు.
1: Here in Mexico, many of them were kept in prison.
0: చెరసాలలో జీవిస్తున్నటువంటి యొక్క ఈ వ్యక్తులకు కొన్ని విధములైనటువంటి యొక్క అశాంతి అనారోగ్యము అధికమవుతూ వచ్చింది.
1: Those who were kept in prison, they were all restless and they were sick.
0: ఇది ఆహార దోషమా లేక నీటి దోషమా ఇంకే విధమైనటువంటి దోషమా అని అనేక మంది డాక్టర్స్ అంతకులను పరిశీలన జరిపారు.
1: Doctors investigated the reason cause. Is the food
0: మానసికమైనటువంటి యొక్క అశాంతియే దీనికి మూల కారణమని నిర్ణయించుకున్నారు.
1: It is decided that the mental restlessness is the chief cause.
0: ఇప్పుడే ఆ యొక్క ఓల్డ్ మెక్సికో జైలు లోపల ఈ యోగాభ్యాసములు ప్రారంభించారు.
1: Right now they started yoga practice in that jail there in Mexico.
0: రెండు నెలల యోగాభ్యాసం ప్రారంభించారో లేదు అందరికీ పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతూ వచ్చారు.
1: In 2 months time they gained perfect health.
0: Aarogyanni pondatame kaadu aanandanni kuda anubhavistu vacharu.
1: They were not only healthy, they were very happy.
0: Vaaru nirantaram kudalu yoga abhyasam cheyalanetundi okka aasalu kudalu vaarlo abhirudhi avutu vachindi.
1: They developed keen interest on yoga.
0: Ee vidhanga yoga abhyasam chestu raga
1: as they were practicing yoga
0: puram undinatundi okka ee drugs konni mattu మందులంతా భుజించేటువంటి అలవాటు చాలా మంది విద్యార్థుల లోపల తరిగిపోయింది.
1: దిస్ ఓల్డ్ హ్యాబిట్స్ ఆఫ్ కన్స్యూమింగ్ ఇంటాక్సికెంట్స్ అండ్ డ్రగ్స్ దట్ హ్యాబిట్ ఈస్ గాన్ టు సర్టెన్ ఎక్స్టెంట్.
0: సిగరెట్లు బీడీలు ఇలాంటి దురభ్యాసంతో కూడినటువంటి యొక్క ఇవి కూడాను దానిపైన అసూయ కలుగుతూ వచ్చింది ఈ విద్యార్థుల్లో.
1: ద స్టూడెంట్స్ ఆల్సో డెవలప్డ్ హేట్రెడ్ టువర్డ్స్ స్మోకింగ్.
0: ఈ విధమైనటువంటి యొక్క అనుభూతులు పొందినటువంటి యొక్క విద్యార్థుల ద్వారా విద్యార్థులే విద్యార్థులకు ప్రచార ప్రబోధన సలుపుతూ వచ్చారు.
1: విత్ దీస్ ఎక్స్పీరియన్సెస్ స్టూడెంట్స్ స్టార్టెడ్ టీచింగ్ అదర్ స్టూడెంట్స్.
0: కనుకనే ఈనాడు విదేశాలలో 3-4 లక్షల మంది విద్యార్థులు నిరంతరము యోగాభ్యాసములు చేస్తున్నారు.
1: ఫర్ దట్ రీజన్ ఇన్ ఫారిన్ కంట్రీస్ ఎవ్రీ డే 3-4 లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ డూ యోగా.
0: ఈ యోగాభ్యాసం చేత ఎన్ని విధములైనటువంటి ఫలితంలో పొందడానికి అవకాశం ఉన్నదని కూడాను వారు విశ్వసిస్తూ వచ్చారు.
1: దే హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ దే విల్ హ్యావ్ పాజిటివ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ యోగిక్ ప్రాక్టీస్.
0: కనుక పతంజలి యొక్క సూత్రమును ప్రారంభమైనటువంటిది భారతదేశము.
1: ఇట్ ఈస్ భారత్ వేర్ యు ఫైండ్ పతంజలి.
0: కానీ దీని ప్రభావం అంతా కూడాను విదేశీయులు అనుభవిస్తూ వచ్చారు.
1: బట్ ద ఫారినర్స్ ఎంజాయ్.
0: దీనికి కారణం ఏమిటి? భారతీయులకు దీనికి తగినటువంటి శ్రద్ధాభక్తులు లేకపోవటమే మూల కారణం.
1: వాట్ ఈస్ ది రీజన్ భారతీయస్ డోంట్ హ్యావ్ దట్ సిన్సెరిటీ అండ్ ఫెయిత్.
0: యశోద కూడాను ఎంతో తన కుమారుడని కృష్ణుణ్ణి ముల్లానబుద్ధిగా పెంచి కృష్ణుని యొక్క తల్లి యశోద అనేటువంటి పేరును సంపాదించుకుని ఆమె ఎంతో ఆనందిస్తూ వచ్చింది.
1: యశోద వాజ్ వెరీ హ్యాపీ విత్ ద డివైన్ చైల్డ్ బికాస్ షీ హ్యాపెన్ టు ద మదర్ అండ్ డిలైటెడ్ హర్ సెల్ఫ్.
0: కానీ దేవకీ దేవి విచారపడుతూ వచ్చింది.
1: బట్ దేవకీ దేవి వాజ్ ఫీలింగ్ సో సాడ్.
0: ఒకనాడు ఒక వృక్షం కింద కూర్చొని విచారం చేస్తుండాలి.
1: వన్ డే షీ సాట్ ఆన్ ఎ ట్రీ అండ్ వాజ్ వరీడ్.

0: గుటె గుటె చనుబాలు గ్రోలు పూతను బట్టి చంపు వింతను చూడజాలనైతి.
1: ఆ పూతన పాలు తాగుతున్నటువంటి సమయంలో నేను నిన్ను చూడలేకపోయాను.
2: When you were drinking the milk from Putana, I could not see you.

0: Though I have children, I do not have that delight. It is the whole delight has fallen to the share of Yashoda.
1: అట్లనే ఈనాడు భారతీయుడు బాధపడవలసి వచ్చింది. పతంజలి యోగ సూత్రము కాని, షడ్దర్శనం యొక్క ప్రభావం కాని, షడాంగముల యొక్క విచిత్రములు కాని, భారతదేశం నందే పుట్టి తిరిగి విదేశంలో పోయి పెరిగి అనేక విధములైనటువంటి యొక్క విశిష్టతను అందుకుంటూ వచ్చాయి.
0: సేమ్ ఇస్ ది పొజిషన్ విత్ భారతీయస్. ద షడ్దర్శన షడంగాస్, దిస్ ఈస్ దేర్ బర్త్ ప్లేస్, బట్ దే ఆర్ ఆల్ డెవలప్డ్.
1: ఈనాటి భారతీయులు తిరిగి విదేశములకు వెళ్లి తిరిగి దానిని వీరు కొని తెచ్చుకుంటున్నారు.
0: భారతీయస్ గో అబ్రాడ్, లర్న్ అండ్ కమ్ బ్యాక్.
1: ఇది భారతీయుల యొక్క దౌర్భాగ్యమనే చెప్పవచ్చు.
0: దిస్ ది మిజరబుల్ స్టేట్ ప్లైట్ ఆఫ్ భారతీయస్.
1: ఇంత విచిత్రమైన, శక్తివంతమైన, పవిత్రమైన, విశిష్టమైనటువంటి యొక్క పరమ శక్తులన్నీ కూడా భారతదేశమునందే ఉంటుందినప్పటికీ దీనిని వీరు సరి అయినటువంటి రీతిలో పోషించుకున్నట్టు కాని లేక కాపాడుకున్నట్టు కాని అనుభవించుటకు కాని తగినటువంటి కృషి చేయలేకపోతున్నారు.
0: ద మిస్టీరియస్ హైలీ పవర్ఫుల్ పవర్స్ ఆర్ లేటెంట్, దే ఆర్ ప్రెసెంట్ ఇన్ భారత్, బట్ పీపుల్ కుడ్ నాట్ ప్రొటెక్ట్ దెమ్, కుడ్ నాట్ ఇంప్రూవ్, కుడ్ నాట్ ఎక్స్పీరియన్స్.
1: పతంజలి ఈ యోగమును అనుభవించే నిమిత్తమై తన జీవితాన్ని అంకితం చేశాడు.
0: పతంజలి సాక్రిఫైస్ హిస్ లైఫ్ టు హ్యావ్ ది ఎక్స్పీరియన్స్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: మానవ జీవితం అనేటువంటిది,
0: ద హ్యూమన్ లైఫ్,
1: ఆరోగ్యంతో ఆధారపడినటువంటిది,
0: ఇట్స్ బేస్డ్ ఆన్ హెల్త్.
1: ఆరోగ్యమే లేకుండా మానవ జీవితమే లేదని,
0: వితౌట్ హెల్త్ దేర్ ఇస్ నో లైఫ్.
1: ఏ కార్యములు చేసినప్పటికీ శరీరం చాలా ప్రధానమని,
0: ఫర్ ఆల్ యాక్టివిటీస్ బాడీ ఇస్ ఇంపార్టెంట్,
1: ఈ శరీరమునకు నియమములు అత్యంత అవసరమని,
0: ద డిసిప్లిన్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ద బాడీ.
1: ఈ నియమాన్ని పాటించటమే ఈ యొక్క యోగం యొక్క ప్రధాన లక్ష్యమని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: అబ్జర్వెన్స్ ఆఫ్ డిసిప్లిన్ ఇస్ ద చీఫ్ ఎయిమ్ ఆఫ్ యోగా, ఈజ్ ఎక్స్ప్లెయిన్ బై పతంజలి.
1: నశ్రేయో నియమం వినా,
0: వితౌట్ డిసిప్లిన్ దేర్ ఇస్ నో వెల్ఫేర్.
1: ఈ యోగమునకు కొన్ని నియమములు కూడా ఉంటున్నాయి.
0: యోగా హ్యాస్ గాట్ సర్టన్ డిసిప్లిన్.
1: దీనికి మితాహారం, హితాహారం కూడా ఉండాలి.
0: ద గుడ్ ఫుడ్ అండ్ ద లిమిటెడ్ ఫుడ్.
1: హితాకారం, హితము మితంగా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ బి లిమిటెడ్.
1: దానికి కొన్ని విధమైనటువంటి యొక్క హితమైనటువంటిగా కూడా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ ఆల్సో బి గుడ్,
1: రుచిగా కూడా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి టేస్ట్ఫుల్.
1: రుచి కదా అని రుచినే మాత్రం ప్రధానంగా చూడకూడదు.
0: వీ షుడ్ నోట్ టేక్ ది టేస్ట్ యాజ్ ది మెయిన్ ఫ్యాక్టర్.
1: ఆ పదార్థం యొక్క పవిత్రతను కూడా గుర్తించాలి.
0: వీ షుడ్ ఆల్సో నో ది సేక్రెడ్నెస్ ఆఫ్ ది మెటీరియల్.
1: కానీ ఈనాటి మానవుడు ఈ రెండింటి యందు ఏమాత్రమూ లక్ష్యం పెట్టడం లేదు.
0: But man today is not taking into account these two factors.
1: ఏది చిక్కితే అదంత భుజించి,
0: eating all that is available,
1: తన ఆరోగ్యమును పూర్తి పాడు చేసుకుంటున్నాడు.
0: He is spoiling his health completely.
1: బిచ్ఛాన్నం దేహరక్షార్థం వస్త్రం శీత నివారణం. మనము ఆహారం అనేటువంటిది దేహరక్షణ కోసమే కాని నీ రుచి కోసం కాదు.
0: The food is for the maintenance of the body, not for your taste.
1: మన యొక్క ఆకలి ఒక రోగము.
0: The hunger is a disease.
1: అన్నము ఒక ఔషధము.
0: Food is the medicine.
1: దప్పి ఒక రోగము.
0: Thirst is disease.
1: నీరు ఒక ఔషధం.
0: Water is medicine.
1: కనుక రోగములకు ఔషధం సేవించుకునే సమయంలో ఔషధం చాలా రుచిగా ఉండాలి, ఔషధం చాలా హితంగా ఉండాలి అని మనం ఆశిస్తున్నాము.
0: We want these medicines should be very good, very tasty.
1: ఔషధం యొక్క రుచిని మనం చూడకూడదు.
0: We should never be mindful.
1: రోగం యొక్క నివారణ మనం లక్ష్యంగా ఉంచుకోవాలి.
0: We should keep in mind the cure of the disease.
1: అదే విధముగానే
0: సిమిలర్లీ
1: ఈనాడు పదార్థముల యొక్క రుచిని మాత్రమే మనం పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాము.
0: టుడే వీ రిలై ఆన్ ద టేస్ట్.
1: ఆ పదార్థముల యొక్క విశిష్టతను మనం ఏమాత్రము గుర్తించడం లేదు.
0: వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద వాల్యూ ఆఫ్ ది మెటీరియల్.
1: కనుకని ఈనాడు విదేశీయులందరూ కూడాను,
0: టుడే ఆల్ ఫారినర్స్,
1: ఈ విధమైన నియమమును పాటిస్తూ,
0: అబ్జర్వింగ్ దిస్ డిసిప్లిన్,
1: కారము, ఉప్పు, పులుపు ఇలాంటి కొన్ని పదార్థములను చాలా తగ్గించుకుంటూ వస్తున్నారు.
0: They are also reducing the quantity like salt, chili and so on.
1: మన భారతీయులకు చింతపండు చాలా రుచి.
0: For Bharatiyas, they like tamarind very much.
1: ఈ చింతపండు ఎక్కువగా వేయటం చేత రక్తములో ఉండినటువంటి దానిని ముక్కలు ముక్కలు చేస్తుంది.
0: Excessive use of tamarind spoils blood.
1: దీని వల్ల కొంత అలర్జీ కూడా బయలుదేరుతుంది.
0: Because of this we develop allergy.
1: ఈ అలర్జీ వల్ల కడుపు చెడిపోతుంది.
0: Because of allergy the stomach would be upset.
1: కొంతమందికి ఈ చింతపండే సరైనటువంటి రుచిగా ఉండదు.
0: సమ్ డోంట్ రిలిష్ టామరిండ్.
1: కనుకని పాశ్చాత్యులు చింతపండునే ఉపయోగపెట్టరు.
0: దేర్ఫోర్
1: చింతపండు అంటే ఏమో తెలియదు.
0: So foreigners don't make use of tamarind, they don't know.
1: Lime.
0: They make use of lime.
1: ఈ విధమైనటువంటి యొక్క మితాహారంను ఈనాడు వారు అభ్యసిస్తూ వస్తున్నారు.
0: They are practicing eating this limited food.
1: కనుక పతంజలి యోగం యొక్క దర్శనము పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యము, పరిపూర్ణమైనటువంటి శాంతి దీని యొక్క ఫలితములు.
0: సో పతంజలి స్పీక్స్ ఆఫ్ దీస్ టూ థింగ్స్, పర్ఫెక్ట్ హెల్త్ అండ్ పర్ఫెక్ట్ పీస్.
1: ఈనాడు ఇట్టి పవిత్రమైనటువంటి యోగమును మనం అభ్యసించలేకపోవటం చేతనే,
0: యాజ్ వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రాక్టీస్ దట్ సీక్రెట్ యోగా,
1: నరములంతా కూడా బలహీనత,
0: నర్వ్స్ బికమ్ వీక్,
1: బ్లడ్ యొక్క సరఫరా కూడా అతి వేగంగా ఉండటం చేత,
0: ద బ్లడ్ సర్క్యులేషన్ విల్ బి ఎట్ హై రేట్,
1: మానవుని యందు అమితంగా ఉద్రేకాలు బయలుదేరుతూ వస్తున్నాయి.
0: మ్యాన్ విల్ డెవలప్ అజిటేషన్స్ మోర్ అండ్ మోర్.
1: ఈ ఉద్రేకాలకు మూల కారణము,
0: ద రీజన్ ఫర్ ది మెంటల్ అజిటేషన్స్,
1: మానవు యొక్క రక్తపు పోటే.
0: ఇట్ ఇస్ ఓన్లీ ద బ్లడ్ ప్రెషర్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: ఈ రక్తపు పోటుకు మూల కారణము,
0: ద కాజ్ ఫర్ బ్లడ్ ప్రెషర్,
1: విశ్రాంతి లేకపోవటమే.
0: ఈస్ రెస్ట్లెస్నెస్,
1: విశ్రాంతి లేకపోవటం కారణము.
0: ద రీజన్ ఫర్ రెస్ట్లెస్నెస్,
1: సరి అయినటువంటి నిద్ర లేకపోవటమే.
0: హీ డజంట్ హ్యావ్ ప్రాపర్ స్లీప్.
1: కనుక ఈనాడు ఎక్కడ చూసినా కూడా దేశం లోపల ప్రతి మానవుడు కూడా ఏదో ఒక విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములకు కారణభూతుడవుతున్నాడు.
0: టుడే మ్యాన్ ఎవ్రీవేర్ ఈస్ ఫేసింగ్ సో మెనీ అజిటేషన్స్.
1: ఈ సమాజంలో ఒక శాంతి అనేటువంటిది, భద్రత అనేటువంటిది లేకపోతూ వచ్చిండే.
0: ఇన్ సొసైటీ దేర్ ఇస్ నో పీస్ అండ్ సెక్యూరిటీ.
1: మంచి మాట మాట్లాడినా గానీ కలహమే.
0: ఈవెన్ ఇఫ్ యు స్పీక్ గుడ్ ఇట్ లీడ్స్ టు కాన్ఫ్లిక్ట్.
1: ఏ విషయంలో ప్రవేశించినా విరుద్ధమే.
0: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ యూ ఫైండ్ ఆపోజిట్స్.
1: చిన్న చిన్న విషయాలకంతా కూడా అక్కడ అల్లకల్లోలం ప్రారంభమవుతుంది.
0: హౌ టు స్మాల్ థింగ్స్ దట్ లీడ్ టు ఎడ్యుకేషన్.
1: విప్లవములకు మూల కారణము ఈ ఆరోగ్యం లేకపోవటమే.
0: The reason for revolution is absence of
1: health. Yoga abhyasam cheta,
0: out of yogic practice,
1: manavuniki manasika sambandhamainatundi visranti amitanga chikkutuntundali.
0: Man will have mental rest.
1: Deenini Germany lopala kudanu,
0: this in Germany,
1: Witten aneetundi vaadu parishodham chestu vachadu.
0: Witten conducted many experiments.
1: ఎక్కడ పరిశోధన చేశాడు? కోతులపైన పరిశోధన చేశాడు.
0: హీ కండక్టెడ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ మంకీస్.
1: దీనిపైన పరిశోధన చేసినప్పుడు ఆ కోతులు కూడాను దినమునకు 3-4 గంటలు మౌనం వహిస్తూ వచ్చాయి.
0: ది రిజల్ట్స్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్ హీ ఫౌండ్ దట్ మంకీస్ ఆల్సో అబ్జర్వ్డ్ సైలెన్స్ ఫర్ 3-4 అవర్స్ ఎవ్రీ డే.
1: ఈ 3-4 గంటలు కూడాను అవి మౌనం వహించడం చేత వాటి యందు అనేక విధమైనటువంటి శక్తులు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: Because of observance of silence, they developed power latent.
1: కేవలము ఏ శక్తులు అభివృద్ధి అవుతూ వచ్చాయి?
0: What sort of powers developed?
1: జ్ఞాపక శక్తి,
0: మెమరీ,
1: మానసిక సంబంధమైనటువంటి యొక్క ఉత్సాహము,
0: ది ఎంకరేజ్మెంట్,
1: బుద్ధి కుశలత అనగా జ్ఞాపక శక్తి,
0: మెమరీ.
1: ఈ విధమైనటువంటి మనుషుల కంటే ఎక్కువగా అవి ఉత్తేజపూర్వమైనటువంటి ఉత్సాహాన్ని పొందుతూ వచ్చాయి.
0: The monkeys were more active than human beings.
1: దీనిని జర్మనీ లోపల మనుషుల పైన కూడా ప్రవేశపెట్టారు ఈ యోగమును.
0: ది సేమ్ యోగా వాజ్ ఆల్సో ఎక్స్పెరిమెంటెడ్ ఆన్ హ్యూమన్ బీయింగ్.
1: ఒక విద్యార్థి,
0: ఏ స్టూడెంట్,
1: అన్ని పరీక్షలు ఎందుకూడను తక్కువ మార్క్స్ వస్తూ తాను నిరంతరం కూడా విచారపడుతూ వచ్చాడు.
0: ఏ స్టూడెంట్ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్, గెటింగ్ లో మార్క్స్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్.
1: కానీ ఈ యోగాభ్యాసం పైన అతనికి విశ్వాసం లేదు.
0: బట్ హి హస్ నో ఫెయిత్ ఇన్ యోగిక్ ఎక్సర్సైజ్.
1: కానీ అధ్యాపకుల యొక్క ప్రోద్బలం చేత యోగాభ్యాసంలో ప్రవేశించాడు.
0: బికాస్ ఆఫ్ ద ఎంకరేజ్మెంట్ ఆఫ్ ది టీచర్ హి స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ యోగా.
1: 3 నెలల తర్వాత,
0: ఆఫ్టర్ 3 మంత్స్,
1: ఎగ్జామినేషన్ వచ్చింది.
0: ఎగ్జామినేషన్
1: ఆ ఎగ్జామినేషన్ హాల్ లోపల ఏ విధంగా రాశాడో, ఆ మేధాశక్తి ఏ విధంగా ఉత్తేజపూర్వకమైనటువంటి యొక్క దీన్ని ఉత్సాహాన్ని అందించిందో తనకే తెలియదు.
0: What kind of encouragement he had.
1: Amita marks techukunnadu.
0: He got very high marks.
1: Anaga gnapak shakti abhiruddhi avutundadi.
0: Meaning memory power increased.
1: Ee yoga abhyasam cheta nijamaina manavatvanni nirupam chestu untundadi.
0: This yogic practice will prove the human
1: quality. Chinna chinna vishayamlo kudanu atani jagadalu veseyatundi swabhavu.
0: He has got the quality to fight in silly matters.
1: Alanti vidyarthi పరమ శాంతంగా ఎవరైనా వచ్చి మాట్లాడిచినప్పటికి, సార్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ ఇలాంటి పవిత్రమైనటువంటి పదములు ఉపయోగపెడుతూ వచ్చాడు.
0: సచ్ స్టూడెంట్స్ ఆల్సో విల్ బి ఎక్స్ట్రీమ్లీ పీస్ఫుల్ అండ్ యూజ్ వెరీ పొలైట్ సాఫ్ట్ వర్డ్స్.
1: ఏనాడు కూడా అతని మా వాక్కునందు ప్లీజ్ అనేటువంటిది చెప్పి ఎరుగడు.
0: Never he said please in his words.
1: ఎక్స్క్యూజ్ అనేటువంటిది కూడా ఎప్పుడూ చెప్పి ఎరగడు.
0: He never said excuse.
1: ఇలాంటి విద్యార్థి అంత వినయ విధేయతలో జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
0: సచ్ స్టూడెంట్ లెడ్ హిజ్ లైఫ్ with in all obedience.
1: ఈ విచిత్రమైనటువంటి యొక్క మార్పును తల్లిదండ్రులు గుర్తించారు.
0: This peculiar change was noticed by parents.
1: ఆ విద్యార్థి తండ్రి వృద్ధుడు, అనగా 70 సంవత్సరాలు అతను.
0: The father of the student is aged 70 years.
1: అతను కూడా యోగాభ్యాసం ప్రారంభించాడు.
0: He too started yogic exercise.
1: ఈ యోగాభ్యాసం చేత అతనికి శరీరము ఒక విధమైనటువంటి 50 సంవత్సరముల యొక్క శక్తి వలె కొంతవరకు శక్తి ప్రారంభమైంది.
0: He had all the energy as though he's 50 years old.
1: కేవలం యోగాభ్యాసం చేసినంత మాత్రమే చాలదు.
0: It's not enough if you do yogic exercise.
1: దానికి తగినటువంటి కొన్ని నిబంధనలు కూడా మనం అనుసరిస్తూ రావాలి.
0: You should follow regulations also.
1: ఒకదానినొకటి క్రమశిక్షణను మనం పాటించినప్పుడే దీనికి సరైన శక్తి కూడా మనకు ప్రాప్తిస్తుంది.
0: When you observe discipline, you'll have a proper result.
1: ఈ యోగాభ్యాసం అంతా కూడా ఒక క్రమశిక్షణపైన ఆధారపడినటువంటిది.
0: The entire yogic exercise is based on discipline.
1: యోగం అనగా కేవలము ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు.
0: Yoga is not merely physical exercise.
1: ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసములతో కూడినటువంటిది.
0: It is the one with inhalation.
1: ప్రాణాయామ ప్రత్యాహారములు కూడా దీనికి ప్రధానమైనటువంటివి.
0: It has got ధ్యాన ధారణ ప్రత్యాహార. ప్రత్యాహార ఇంపార్టెంట్.
1: కనుక ఈ యొక్క ప్రత్యాహారం అనేటువంటిది, ప్రాణాయామం అనేటువంటిది అత్యవసరం.
0: ఆక్సిజన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: ప్రాణాయామం అనగా
0: ప్రాణాయామమెంట్
1: గాలిని తీసుకోవటము, గాలిని విదటము.
0: ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్,
1: ఇది మూడు విధములైనటువంటి పేర్లతో జరుగుతూ వచ్చింది.
0: ఇట్ గోస్ బై ఇన్ 3 names.
1: పూరకము, రేచకము, కుంభకము అని.
0: ద 3 ఆర్ పూరక, రేచక అండ్ కుంభక.
1: పూరకం అనగా పూరించటము, గాలిని తీసుకోవటము, దీనిని పూరించుకోవటము.
0: పూరక మెంట్ ఫిల్లింగ్, ఇన్హలేషన్.
1: తిరిగి రేచకమనగా దానిని వదలటము.
0: రేచక మెంట్ ఎక్సలేషన్, లీవింగ్ అవుట్.
1: కుంభకమనగా పూరించినటువంటి గాలిని స్తంభింప చేసుకోవటం.
0: కుంభక మెంట్ రిటైనింగ్, హోల్డింగ్ దట్ బ్రెత్.
1: ఇది ఏ రీతిగా జరగాలి?
0: How should it happen?
1: కేవలము ఒక విధమైనటువంటి గురువు, అనుభవమైనటువంటి గురువు లేకుండా గ్రంథాలు చదివి మీరు ఈ పని చేయలో ప్రయత్నం చేయకూడదు.
0: You should never do that by just reading the book without the help of an expert teacher. It's dangerous.
1: మనం ఒక గడియారాన్ని పెట్టుకుని,
0: కీపింగ్ క్లాక్ దేర్,
1: ఎంతసేపు మనం గాలిని పూరించుకుంటున్నాము, తీసుకుంటున్నాము, దాన్ని చక్కగా గుర్తించాలి.
0: We should also notice clearly the time you take for inhalation.
1: ఎంతసేపు నీకు సాధ్యమైతే అంతసేపు చేసుకోవచ్చు, ఇంతే చేయాలని ఒక ఇదేమి లేదు.
0: There is no nothing like any kind of limit like that.
1: ఎంతసేపు నీవు పూరించినావో అంతసేపు కుంభకం చెయ్యాలి, నిలబెట్టుకోవాలి.
0: The time taken for inhalation also should be the same for retention.
1: ఎంతసేపు నిలబెట్టుకున్నావో అంతసేపు దీన్ని వదలాలి.
0: The time you take for retention should be taken for exhalation.
1: ఈ మూడు సమకాలంలో ఉండాలి.
0: All these three should be equal.
1: చూడు, తీసుకుంటున్నావు ఈ విధంగా, ఎంతసేపు తీసుకున్నావో అంతసేపు నిలబెట్టుకుని అంతసేపు తిరిగి దీన్ని వదలాలి.
0: Therefore, the time taken for inhalation, the time taken for retention,
1: తీసుకున్నప్పుడు ఆయాసపడకూడదు.
0: When you do so, you should never go.
1: అది కూడా సహజంగానే ఉండాలి.
0: That should be natural.
1: ఇది క్రమక్రమేణ అభ్యాసం చేసి,
0: ప్రాక్టీసింగ్ ఇట్ స్లో,
1: తదుపరి ఒకవైపునే గాలి తీసుకోవాలి. ఒకవైపునే గాలి తీసుకుని మరి ఒకవైపున మాత్రమే ఇంకొక వైపున వదలాలి.
0: యూ షుడ్ ఇన్హేల్ త్రూ వన్ నాస్ట్రల్, ఎగ్జేల్ త్రూ అనదర్ నాస్ట్రల్.
1: ఇది ఈడ పింగళ సుషుమ్న అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ ఈడ పింగళ సుషుమ్న.
1: ఈడ అనగా కుడివైపు నుంచి తీసుకుని గాలి.
0: ఈడ మీన్స్ టేకింగ్ ద బ్రెత్ టు ద రైట్ సైడ్.
1: దీనికి ఎడమ వైపు నుంచి వదిలి,
0: లీవింగ్ ఇట్ టు ద లెఫ్ట్ సైడ్,
1: సుషుమ్న నాడిలో దీన్ని భద్రం చేసుకోవాలి.
0: వి రిటైన్ ఇట్, హోల్డ్ ఇట్ ఇన్ సుషుమ్న.
1: ఇవి కూడా సమకాలంలో ఉంటుండాలి.
0: దిస్ షుడ్ ఆల్సో షుడ్ టేక్ ఈక్వల్ టైం.
1: ఇందులో ఏ విధమైనటువంటి పొరపాటు జరిగినప్పటికీ,
0: వెన్ దేర్ ఆర్ ఎనీ మిస్టేక్స్ ఇన్ ద ప్రాసెస్,
1: లంగ్స్ దెబ్బతింటుంది.
0: లంగ్స్ విల్ బి స్పాయిల్డ్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: బ్రెయిన్ కూడా కొంత ఎఫెక్ట్ అవుతుంది.
0: ద బ్రెయిన్ ఆల్సో విల్ బి ఎఫెక్టెడ్.
1: కనుక ఇది చాలా సూక్ష్మమైనటువంటి, మన ఇంట్లో మనం అభ్యాసం చేస్తూ వస్తే ఎంత కష్టపడినప్పటికీ మనకు శ్రమ అనేటువంటిదే ఉండదు.
0: ఇఫ్ యూ ప్రాక్టీస్ ఆల్ ద సటిలిటీస్ హౌఎవర్ వెల్ యూ మే ఎగ్జర్ట్,
1: అనేక మంది పరిగెత్తుతూ ఉంటుంటారు.
0: సమ్ విల్ బి రన్నింగ్.
1: పరిగెత్తిన తర్వాత కుక్కలుగా ఎక్కినట్టు ఈ విధంగా ఆయాసపడతారు. ఇది సరి అయినటువంటి లక్షణమే కాదు.
0: ఆఫ్టర్ రన్నింగ్ ద గాస్ప్ లైక్ డాగ్స్ ఇస్ నాట్ ఎ ప్రాపర్ థింగ్.
1: ఎంత పరిగెత్తినప్పటికీ తిరిగి తాను నిలిచినప్పుడు ఆ శ్వాస సమంగానే ఉండాలి.
0: In spite of all running, the breath should be same.
1: ఇది ఒక్క యోగాభ్యాసం చేతనే లభ్యమవుతుంది.
0: This is possible only through yogic exercise.
1: ఈనాడు వర్కర్స్ ఉంటుంటారు ఫ్యాక్టరీ లోపల, ఇండస్ట్రీస్ లోపల చాలా మంది రాత్రింపగలు అవస్థ పడుతుంటారు.
0: Today there are workers in factories and industries working day and night.
1: ఇక్కడ పని కూడాను వెళ్తుంటారు వాళ్ళు.
0: Later also they go.
1: ఎందుకోసం పోతుంటారు?
0: Why do they go?
1: పాపము సంసారం లోపల ఖర్చులు అధికం కావటం చేత, ఈ ఖర్చులను భరించుకునే నిమిత్తమై అధికమైనటువంటి పనులు కూడా చేసి దాన్ని సంపాదించుకునే కోసం ప్రయత్నం చేస్తుంటారు.
0: As the expenses are very high to maintain the family, they do additional
1: job. అలాంటి వారు అలసిపోయి వచ్చి భోజనం కూడా చేయరు పాపం, అట్టనే పడిపోతాడు.
0: Because of tiresomeness, they don't eat food, they just lie down.
1: పడి నిద్రిస్తున్నాడు అంటే నిద్ర రావటం లేదు.
0: Though he lies down, he doesn't go to sleep.
1: ఈ నిద్ర రాకపోవటం చేత
0: because of sleeplessness
1: ఈ మత్తు మందులు తింటున్నాడు.
0: Then he consumes intoxicants.
1: దీని వల్ల సహజ బుద్ధి కూడాను పాడైపోతుండాలి.
0: Therefore the natural sleep is also lost.
1: కనుక దీనికి ఈనాడు సరియైనటువంటి యొక్క పరిహారము యోగాభ్యాసమే.
0: The correct solution for this is yogic exercise.
1: ఈ యోగాభ్యాసం అనేటువంటిది అందరి దగ్గర మనం చేసుకోకూడదు.
0: You should not receive it from everybody.
1: ఈనాడు విదేశంలో కూడాను,
0: today even in foreign countries,
1: భారతదేశంలోకి వచ్చి ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తారు చాలా మంది.
0: They come to Bharat and do physical exercises.
1: దీన్ని తీసుకుని పోయి అక్కడ యోగాభ్యాసం అని వారికి అభ్యాసం చేపిస్తున్నారు.
0: They teach there the same physical exercise.
1: ఈనాడు విదేశం లోపల ఇంటింటిలోనే కూడా ఒక బోర్డు ఉంటుంది, యోగాభ్యాసం యోగాభ్యాసం.
0: ఇన్ ఫారిన్ కంట్రీస్ ఇన్ ఎవ్రీ హౌస్ దేర్ బి బోర్డ్.
1: సరైన యోగాలు కాదు ఇవన్నీ, రోగాలు.
0: దట్స్ నాట్ ప్రాపర్ యోగా, దట్ ఇస్ రోగా డిజీజ్.
1: నిజమైన యోగం ఏమిటంటే పతంజలి సూత్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి.
0: The true yoga, we should take the Patanjali principle as standard.
1: ఈ యోగము,
0: this yoga,
1: కేవలము ఒక సాంఖ్యముతోన,
0: either with సాంఖ్య
1: వైశేషికముతోన,
0: or వైశేషిక
1: న్యాయముతోన కూడి ఉండాలి.
0: It should be in combination with న్యాయ, వైశేషిక or సాంఖ్య.
1: న్యాయము,
0: న్యాయ
1: దేనికి ఎంత, ఎంతకు ఎంత అనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి. అదే కుంభక రేచక పూరకములు.
0: యూ షుడ్ టేక్ ఇన్ టు అకౌంట్ హౌ మచ్ ఇస్ టు బి ఇన్హేల్డ్, హౌ మచ్ ఇస్ టు బి ఎక్స్హేల్డ్.
1: చక్కగా ఆడవారికి సరైన అర్థం కావాలంటే పప్పు ఎంతనో ఉప్పు అంత వేస్తే పప్పును తినడానికి వీలు కాదు.
0: టు మేక్ ది లేడీస్ అండర్స్టాండ్ ఈజీ, యూ నీడ్ ద సాల్ట్ దే బేసింగ్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ దాల్.
1: ఎంత ఉప్పు దానికి తగినట్టుగా వేయాలి.
0: యూ షుడ్ పుట్ ది సాల్ట్ బేసింగ్ ఆన్ ది దాల్ యూ టేక్.
1: ఎట్టి వంటకు ఎట్టి మంటనో అంతవరకే ఉంటుండాలి.
0: యూ షుడ్ హ్యావ్ ద ఫ్లేమ్ అప్రోప్రియేట్ ద ప్రిపరేషన్.
1: ఉడికి ఇమిడిపోయే సమయంలో పెద్ద మంట పెడితే మాడిపోతుంది.
0: అట్ ది టైమ్ ఆఫ్ బాయిలింగ్ స్టేట్ యూ షుడ్ నాట్ హ్యావ్ మోర్ ఫ్యూర్.
1: బియ్యం అంతా ఉడికి ఇంకా కొంత ఇది అయ్యే సమయంలో మంటను తీసివేయాలి.
0: After the boiling state of the rice, you should withdraw the flame.
1: This is one of the science.
0: This is the science of cooking.
1: కరకు ఈ విధంగానే ఈ ప్రాణాయామం కూడాను ఒక శాస్త్రం ఉంటుండాలి.
0: Similarly, this
1: అది ఏ న్యాయాన్ని పాటించాలి.
0: So for breathing exercise, you should observe న్యాయ.
1: తర్వాత వైశేషిక.
0: Next వైశేషిక.
1: వైశేషికమనగా అణుపదార్థం యొక్క విభాగము.
0: వైశేషిక meant the separation
1: of atoms. అణువుకు మరి ఒక అణువుకు ఎంత భేదం ఉంటుంది?
0: What kind of difference is there between
1: atom and atom? అణుమయమైనటువంటి స్వరూపమే కదా.
0: The entire world is full of atoms.
1: అణువులో అణువే ఉంటుంటాది, అణువులో ఘనం ఉంటుంటాది.
0: It's only in the microcosm there is the macrocosm.
1: అణువులు రెండు కూడాను అణు ప్రయోగమే.
0: The micro and the macro are based on atoms.
1: కనుక ఈ అణువు ఏ పదార్థములకు ఏ ప్రమాణములో ఉండాలి?
0: How the atom should be present in what quantity?
1: ఇది ఏ యొక్క ప్రమాణం జరిగినప్పటికీ అది సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: Whatever is done, it would be all pervasive.
1: చిన్న ఉదాహరణము,
0: a small example.
1: ఒక పెద్ద బావి ఉంటుండాలి లేక కొలను ఉంటుండాలి.
0: Here there is a big well or a lake.
1: ఆ కొలనులో ఒక రాయి మనం విసిరాము.
0: Suppose you felt stone into the lake.
1: అక్కడ ఒక చిన్న అల ప్రారంభమైంది.
0: There starts a wave.
1: ఆ అల ఎంతవరకు పోతుండాలి?
0: To what extent does the wave go?
1: అంతవరకు మాత్రమే నీకు అలలు కంటికి కనిపిస్తుంటాయి.
0: You see the wave spreading to some extent.
1: కానీ ఈ వేవ్స్ ఎంతవరకు ఈ కొలను ఉందో అంతవరకు పోతుంటాయి.
0: But the waves spread to the extent the lake is.
1: కనిపించదు కానీ అల మాత్రము కొలనంతా కూడా ప్రాకుతుంటాయి.
0: You don't see, but yet the wave spreads toward the lake.
1: అదే విధంగానే నీ మానస సరోవరము లోపల.
0: Therefore, similarly, the lake, the mind.
1: తలంపు అనేటువంటి రాయి విసిరినప్పుడు,
0: when you felt the stone of thought,
1: అది మంచి తలంపు కావచ్చు చెడు తలంపు కావచ్చు.
0: That thought may be good or bad.
1: అది అంత మాత్రంతోనే ఆగదు.
0: It doesn't stop there.
1: ఈ మానసిక తరంగములంతా కూడాను చేతుల్లో ప్రాకుతుంది, కాళ్లలో ప్రాకుతుంది, కన్నుల్లో ప్రాకుతుంది, చెవుల్లో ప్రాకుతుంది, దేహ సర్వత్రా కూడాను ప్రాకిపోతుంది.
0: The mental waves would spread into your hands, the legs, eyes and ears.
1: తరం పేగిన అయితే నీ కన్నులంతా చెడ్డనే చూస్తాయి, నీ కాళ్ళంతా చెడ్డ ప్రదేశంలోకే పోతాయి, నీ చేతులంతా చెడ్డ పనులే చేస్తాయి, నీ యొక్క చెవులంతా చెడ్డ విషయంలో ఉంటాయి. ఎందుకంటే ఈ అల యొక్క ప్రభావము, ఈ తరంగముల యొక్క ప్రసక్తి.
0: If the thoughts are bad, the waves, the effect will be, you'll have bad looks through the eyes, you'll have bad hearing
1: through the ears. కనుకనే మానవుడు మంచి తలంపులను ఈ మానసిక సరోవరంలో వేసుకోవాలి.
0: Therefore, man should have good thoughts.
1: మంచి తలంపులు మానసిక సరోవరంలో పడినప్పుడు దాని నుంచి అలలు ప్రారంభమవుతాయి.
0: When good thoughts enter,
1: మానసిక సరోవరము,
0: this is the lake of the mind.
1: సరోవరము లోపల నీ తలంపులు అనేటువంటిది ఒక చిన్న రాళ్ళు.
0: The thoughts are little stones.
1: అప్పుడే ఈ యొక్క భావములు అనేటువంటి తరంగములు ప్రారంభమవుతాయి.
0: Then feelings, the waves emanate.
1: తరంగములు దేహమంతా వ్యాపించిపోతుంది.
0: The waves spread all over the body.
1: ఏది చేసినా, ఏది చూచినా, ఏది వినినా, ఏది చెప్పినా, ఎక్కడికి నడిచినా అన్ని మంచివే జరుగుతూ వస్తాయి. ఈనాడు చెడ్డవి వింటున్నాము, చెడ్డవి తలుస్తున్నాము, చెడ్డవి చెప్తున్నామంటుంటే ఇది బయట నుంచి వచ్చినవి కాదు, నీ సంకల్పముల యొక్క తరంగములే.
0: Today when you say, I see bad, I listen to bad things, I do bad things, they are not from outside.
1: ఈ సత్యాన్ని పతంజలి యోగము చిత్తవృత్తి నిరోధకః అని చూపిస్తూ వచ్చింది.
0: This truth is taught by Patanjali Yoga Shastra.
1: నీ మనసు చెడ్డలు అన్ని కూడా చిత్తంపైనే ఆధారపడి ఉంటున్నాయి.
0: The good and bad are based on your heart.
1: బయట మనిషి ఎవరూ కారణం కాదు.
0: No man outside is responsible.
1: మంచికి కానీ చెడ్డకి కానీ నీ తలంపులే దీనికి మూల కారణము.
0: For good or bad, your thoughts are responsible.
1: కనుకనే మనయేవ మనుష్యానాం కారణం బంధమోచయః అన్నారు. బంధమునకు మోక్షమునకు ఈ మనసే కారణము, ఈ తలంపులే కారణము.
0: సో మైండ్ ద థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
1: నీ మనసు ఏ సంకల్పములపైన దీన్ని ప్రసరింపచేసుకోవాలో ఆ యొక్క సంకల్పములు మాత్రమే ప్రసరింపచేసుకోవాలి.
0: యూ షుడ్ అలౌ ద థాట్స్ దట్ ఆర్ డిజర్వింగ్.
1: కానీ ఈ యోగమునంతా కూడా యమ నియమ అన్నారు. యమం అనగా దైవం యొక్క అంతరింద్రియములు, బహింద్రియంద్రియములు అరికట్టుకోవటం.
0: యమ ద ఫస్ట్ వన్ ఇస్ కంట్రోల్ ఓవర్ ఎక్స్టర్నల్ అండ్ ఇన్నర్ సెన్స్.
1: ఇంతేకాదు పరిగ్రహము తీసుకోవటం కూడా మంచి దీని దగ్గరనే తీసుకోవాలి.
0: ద నెక్స్ట్ వన్ ఇస్ పరిగ్రహ, యూ షుడ్ రిసీవ్ గుడ్.
1: ఇలాంటివంతా కూడా కొన్ని రకమైనటువంటి నిబంధనతో కూడి ఉంటుంటుంది.
0: ఆల్ సచ్ రెగ్యులేషన్స్ ఆర్ దేర్.
1: కనుక యోగమంతా కూడా సంకల్పములపైనే ఆధారపడి ఉంటుండాలి.
0: దేర్ఫోర్ ఎంటైర్ యోగా రెస్ట్ ఆన్ థాట్స్.
1: కనుక మనం ఈ సంకల్పములను సక్రమమైన సంకల్పాలుగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: సో వీ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్.
1: ఎలాంటి సంకల్పములు?
0: వాట్ సార్ట్ ఆఫ్ థాట్స్?
1: దైవ సంకల్పమే ఆద్యాంతరహితమైనటువంటివి.
0: ద డివైన్ థాట్స్ హ్యావ్ నో బిగినింగ్ నోర్ ఎండ్.
1: దీనికి ఒక విధమైనటువంటి ఒక హద్దులే లేవు.
0: దే హావ్ నో లిమిట్స్.
1: ఏది చేసినా, ఏది చూచినా, ఎక్కిది పెట్టినా అంతకును దైవత్వంగానే ఉంటుంటారు.
0: వాట్ ఎవర్ యు డు, వాట్ ఎవర్ యు హియర్, వాట్ ఎవర్.
1: భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకం కూడా, సర్వత పాడి పాదం తస్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృద్ధిష్టతి. నీవు భగవంతుని ప్రార్థిస్తూ, ఓ భగవంతుడా, నా కష్టములు నీ కండకు కనిపించలేదా అని నీవేమైనా ప్రార్థిస్తే అలాంటి ప్రార్థన పురస్కరించుకొని భగవంతుని రెండు కన్నులు మాత్రమే ఆ ప్రదేశంలో ఉంటాయట. సర్వత పాడిపాదము, స్వామి నా వెంట ఉండి నా బాధను నీవు ఏమాత్రము వినటం లేదా, నా ప్రార్థనను నీవు చెవులకు సోకటం లేదా అని ప్రార్థించేటువంటి వారి దగ్గర చెవులు మాత్రమే ఉంటాయి.
0: Those that pray, Swami, don't you see my difficulties? There they find that you eyes of the Lord.
1: నాకు వెంట జంట ఇంట కంట ఉంటుంది, నా కష్టములు పరిహారం చేసుకుని నాకు కనిపించలేదా అనుకున్నప్పుడు తాను నడుస్తుంటే వెలకలనే పాద శబ్దాలుగా వినిపిస్తుంటాయట, వెంటనే ఉంటాడట.
0: When he cries and shouts for help, oh Swami, you are after me.
1: సర్వతోచి శిరోముఖం. ఈ విధంగా కూడా మన ప్రార్థనను పురస్కరించుకుని పరమాత్మ కూడాను ఆ యొక్క అంగ స్వరూపుడిగా నిరూపిస్తుంటాడు.
0: బేసింగ్ ఆన్ అవర్ ప్రేయర్స్ గాడ్ మేనిఫెస్ట్.
1: కనుక ఈ అంగములంతా కూడా భగవత్ ప్రీత్యార్థంగా మనం వినియోగించుకోవాలి.
0: దేర్ ఫోర్ ఆల్ ద ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ షుడ్ టేక్ ఇన్ ది యాక్టివిటీ దట్ విల్
1: దీన్ని పురస్కరించుకుని.
0: బేసింగ్ ఆన్ ది
1: పతంజలి యోగ సూత్రము లోపల,
0: ఇన్ పతంజలి యోగ సూత్ర,
1: ఇక్కడ అంగార్పితము అని ఒకటి వచ్చింది.
0: ఆఫరింగ్ ఆఫ్ ద లింబ్స్.
1: ఎట్లా అంగార్పణము?
0: హౌ?
1: నా కన్నులు నీకే చూస్తున్నా, నీకే అర్పితం చేస్తున్నాను.
0: ఐ ఆఫర్ మై ఐస్ టు యూ.
1: ఒక పుష్పం తీసుకుంటాడు. ఈనాటి ఆధునిక యుగం యొక్క విద్యార్థి కాని, గృహస్థుడు కాని, సాధకుడు కాని,
0: మోడర్న్ స్టూడెంట్ ఆర్ హౌస్ హోల్డర్ ఆస్పిరెంట్ టేక్స్ ఎ ఫ్లవర్,
1: పుష్పం తీసుకుంటాడు, నేత్రం సమర్పయామి, విసిరేస్తున్నాడు భగవంతుడికి.
0: హి విల్ పుట్ ఇట్ క్లోజ్ టు హిస్ ఐస్ అండ్ సేస్ నేత్రం సమర్పయామి.
1: నేత్రం ఇవ్వటం లేదు, నేత్రానికి టచ్ చేసి పుష్పాన్ని ఇస్తున్నాడు.
0: హి ఇస్ నాట్ ఆఫరింగ్ ఐస్, హి విల్ టచ్ ది ఫ్లవర్, టచ్ ది ఐ విత్ ది ఫ్లవర్ అండ్ ఆఫర్.
1: భగవంతుడికి ఎంత మోసం చేసినట్టు అవుతుంది.
0: వాట్ కైండ్ ఆఫ్ డిసెప్షన్ అంటు ది లార్డ్.
1: కనుక చెప్పేది నీకు నేత్రం ఇస్తున్నాను స్వామి అంటున్నాడు, పుష్పాన్ని ఇస్తున్నాడు.
0: హి సేస్ ఐ యామ్ ఆఫరింగ్ మై ఐస్ బట్ హి ఆఫర్స్ ఫ్లవర్.
1: శ్రోత్రం సమర్పయామి.
0: He says, I'm offering my ear.
1: నీ యొక్క మంచి శ్రవణము నేను వినాలి స్వామి, నీ యొక్క మాటను వినే నిమిత్తమై నాకు ఈ స్తోత్రములు ఉంటున్నాయి అని ఆ స్తోత్రాన్ని భగవత్ శ్రవణం లోపల అంకితం చేసుకోవాలి.
0: He should dedicate his listening by listening to sacred things and divine
1: things. ఇవ్వటం అంటే కోసి ఇవ్వటం కాదు,
0: నాట్ కటింగ్ ఆఫ్ ది ఇయర్.
1: ఆ యొక్క స్తోత్రములు అనగా చెవులను భగవత్ మంచి మంచి విషయాలు వినడానికి ఉపయోగించుకోవాలి.
0: మీనింగ్ ద ఇయర్ షుడ్ బి మేడ్ యూజ్ ఆఫ్ ఫర్ గుడ్.
1: నేత్రం సమర్పయామనగా దీని యొక్క చూపును మంచి ఇంద్రియ ప్రవేశపెట్టాలి.
0: వెన్ యూ ఆఫర్ ఐ ఇట్ మీన్స్ యూ షుడ్ హావ్ గుడ్ లుక్.
1: ఇది అంగార్పితము అని చెప్తూ వచ్చారు. అంగార్పితం,
0: దిస్ ఈస్ కాల్డ్ ఆఫరింగ్ ఆఫ్ ది లింబ్స్.
1: ఈనాడు
0: టుడే
1: మనం ఏం చేస్తున్నాం, స్వామి ఏమి చెప్తున్నాడని కూడా సరిగా వినేటువంటి వాడు కూడా చాలా మంది లేరు ఇక్కడ.
0: There are many people who don't listen properly to what Swami says.
1: Swamini chustunnare kaani ekkado chinta chestuntaru.
0: They see Swami but they'll be thinking something else.
1: Migitha vaalla vishayalu vinalatante chaala shraddhaga munduku poyi vastaru.
0: But to listen to others matters they listen in that attention.
1: Bhagavad vishayalu vinalatante daniki deeniki viruddham aipothundi.
0: But to listen to God his mind walks hither and thither.
1: Kanukune deeniki chepparu. ప్రొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడ.
0: టు లిసన్ టు ది గాసిప్ ఆఫ్ ది నైబర్స్ యు గో విత్ ఆల్ ద సిన్సరిటీ.
1: ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటలు చెప్పు వేళ వద్దికగా నుండరేల ఓ చెవుల, మీరు వద్దికగా నుండరేల ఓ చెవుల.
0: ఓ ఇయర్స్ వై డోంట్ యు కమ్ టుగెదర్, వై డోంట్ యు లిసన్ టు ది లీలాస్ ఆఫ్ గాడ్.
1: శివ శివ శివ శివయన రాధా, మీ చింతలెల్లా బాపుకోనమన్న రాధా, మీ చింతలెల్లా బాపుకోనమన్న రాధా.
0: Why don't you think of the Lord Shiva and get yourself relieved from all anxiety?
1: Shiva metti jagamanta tirigeru, oh chittama meekenta siggulede.
0: With all madness you move about, are you not shameful?
1: Avani sukambula kalladedu meeku avaliki kaligedi adiyede. Cheppu avaliki kaligedi adiyede.
0: All the pleasures that you experience on earth, what will happen later?
1: పని మానేసి నిమాలు పలుమారు, మీరు కని కని చనియును తనివిలేదు.
0: యు సీ మెనీ సినిమాస్ యూస్లెస్.
1: ఇక్కడ ఏమాత్రము కన్నులకు శ్రమనే ఉంటుండదు.
0: ది ఐస్ వోంట్ హావ్ ఎనీ ఎగ్జర్షన్.
1: క్షణమును దైవ సన్నిధి నిలువరగా కనులారా కడు కష్టమట, ఓ కనులారా మీకు కష్టమా.
0: ఐస్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు స్టేర్ ఎట్ ద లార్డ్ ఫర్ ఎ మోమెంట్.
1: ఈ విధంగా మన యొక్క అంగములను ఎంత అపవిత్రం చేస్తున్నామో ఎవరికి వారు కన్నులు మూసుకుని విచారణ చేస్తే వారికి ఆ జవాబు మనకు అర్థమవుతుంది.
0: క్లోజింగ్ అవర్ ఐస్ వెన్ వి ఎంక్వైర్ వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ డన్ బై లిమ్.
1: మీరు పరుగిడి వగిరించి తిరుగుదురే, మీరు పరుగిడి వగిరించి తిరుగుదురే.
0: యు రన్ రన్నింగ్ ఆఫ్టర్ ఎర్నింగ్ లైకింగ్ దోస్ థింగ్స్.
1: క్షణమును దైవ సన్నిధి నిలువరగా పాదముల మీకు కష్టముల.
0: ఓ ఫీట్ యు ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు స్టాండ్ ఫర్ ఎ మూమెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లార్డ్.
1: పాదములు భగవంతుని యొక్క స్థానంలో ఉండాలంటే ఏమాత్రము నిలవదు.
0: ద ఫీట్ డోంట్ లైక్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లార్డ్ ఫర్ ఎ మూమెంట్.
1: ఒక బస్ స్టాండ్ లోపల గంటలు గంటలు గంటలు గంటలు క్యూ లోపల నిలుచుకొని ఉంటుంటారు.
0: దేర్ ఇస్ ది బస్ స్టాండ్, హి స్టాండ్స్ ఫర్ అవర్స్ అండ్ అవర్స్.
1: సినిమా దగ్గర అవర్స్ అవర్స్ క్యూలో నిల్చుకొని ఉంటుంటారు.
0: దేర్ ఇన్ సినిమా థియేటర్ హి స్టాండ్స్ దేర్ ఇన్ ద క్యూ.
1: భగవంతుని దేవాలయంకి వస్తే తక్షణమే లోపల విడిచాలి, తక్షణమే దేవుని చూడాలి, తక్షణమే వెళ్లిపోవాలి.
0: బట్ వెన్ హి ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టెంపుల్ హి షుడ్ బి లెట్ ఇన్ ఇమిడియట్లీ, హి షుడ్ కమ్ అవుట్ ఇమిడియట్లీ.
1: సత్యమైన నిత్యమైనటువంటి విషయంలో అతి తొందరపాటు మనకు వస్తుంటుంది.
0: హి ఇస్ ఇన్ ఎ హరీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్
1: అనిత్యము అసత్యమైనటువంటి దాంట్లో అక్కడ చాలా ఓపికగా మనం పట్టుకుంటున్నాము.
0: That we have all the patience.
1: ఇక్కడ దీనిని అక్కడ మార్చాలి.
0: But now we should change.
1: అది యోగము.
0: That is called yoga.
1: యోగం అనగా ఏది మంచిదో దాంట్లో స్థిరత్వాన్ని పొందాలి.
0: Yoga meant to have steadiness in good things.
1: దీనిని నిత్యానిత్య పరిశీలన కావాలి. అది డిస్క్రిమినేషన్ పవర్.
0: దట్ ఈస్ డిస్క్రిమినేషన్.
1: ఏది మంచి, ఏది చెడ్డ.
0: వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్.
1: ఇలాంటి దీనిని మనం విచారణ చేసుకున్నప్పుడు కొంతమందికి ఈ ప్రాకృతమైన జీవితమే మంచిగా తోస్తుంది.
0: టు సమ్ ద వరల్డ్లీ లైఫ్ అపియర్స్ టు బి గుడ్.
1: ఎంతసేపు?
0: హౌ ఫార్?
1: తాత్కాలికం.
0: ఓన్లీ టెంపరీ.
1: దీనికి సంతోషము అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ హ్యాపీనెస్.
1: ఏమిటి దీని యొక్క అర్థము?
0: వాట్ ఈస్ ది మీనింగ్?
1: సంతోషం. కొద్దిపాటైనటువంటి తోషమే గిఫ్ట్ ఏది.
0: సంతోష హ్యాపీనెస్ ఫ్రాక్షనల్.
1: ఆకలి అవుతుండాలి.
0: యు ఆర్ హంగ్రీ.
1: క్యాంటీన్ కి వెళ్ళావు.
0: గో టు క్యాంటీన్.
1: రెండు చపాతీలు తిన్నావు.
0: యు ఈట్ టు చపాతీ.
1: ఆకలి తీరింది.
0: హంగర్ ఇస్ ఎ పీస్.
1: ఎంతసేపు?
0: హౌ ఫార్?
1: తిరిగి రెండు గంటలే.
0: ఓన్లీ టూ అవర్స్.
1: తిరిగి మూడో గంటలో ఆకలి ప్రారంభమవుతుంది.
0: థర్డ్ అవర్ అగైన్ యు ఆర్ హంగ్రీ.
1: ఇది తాత్కాలికమైనటువంటి యొక్క ఆనందాన్ని అందించేది సుఖము అన్నారు.
0: దేర్ఫోర్ ద టెంపరరీ హ్యాపీనెస్ ఈజ్ సుఖ.
1: కానీ దైవానందం ఇచ్చేటువంటిది ఆనందము అన్నారు.
0: బట్
1: సంతోషమునకు ఆనందమునకు ఎంత వ్యత్యాసం ఉందో యోచన చేయండి.
0: జస్ట్ ఎంక్వైర్ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్.
1: ఆ బ్లిస్ అనేటువంటిది, ఆనందం అనేటువంటిది హృదయం నుండి ఆవిర్భవిస్తుంది.
0: బ్లిస్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: సంతోషం అనేది తల నుండి వస్తుంది.
0: హ్యాపీనెస్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హెడ్.
1: తల కేవలం రెస్పాన్సిబిలిటీ మాత్రమే.
0: హెడ్ క్యారీస్ విత్ ఇట్ రెస్పాన్సిబిలిటీ.
1: హార్ట్ ఏ రైట్.
0: హార్ట్ హ్యాస్ రైట్.
1: కనుక ప్రతి మానవునికి తల హృదయం రెండు ప్రధానము.
0: సో ఫర్ ఎవ్రీ మ్యాన్ హెడ్ అండ్ హార్ట్ ఆర్ ఇంపార్టెంట్.
1: మంచిది యోచించు.
0: థింక్ గుడ్.
1: యోచించిన దానిని మంచిగా తలంచు.
0: దట్ విచ్ యూ థాట్.
1: తలంచిన దానిని హస్తంలో పెట్టి ఉపయోగించు.
0: దెన్ పుట్ ఇట్ ఇంటూ యాక్షన్ విత్ ది హెల్ప్ ఆఫ్
1: హార్ట్, హెడ్ అండ్ ఇది త్రీ హెచ్ స్వరూపాన్ని ధరించినటువంటిది.
0: దేర్ఫోర్ ఇట్ హాస్ గాట్ దిస్ ట్రినిటీ, హెడ్ హార్ట్ అండ్ హ్యాండ్.
1: ఇది పతంజలి యొక్క సూత్రం లోపల ఇంద్రియములను నిగ్రహించి ఇంద్రియముల యొక్క ఐకమత్యమును కూడా పొందమని చెప్పింది.
0: పతంజలి యోగా సే you should have control over the senses and unity among
1: unity,
0: the senses.
1: Unity, unity, unity.
0: There should be unity among senses.
1: Danivalle the proper study of mankind is man annadu.
0: So Swami says proper study of mankind is man.
1: Evity of mankind.
0: What is this mankind?
1: Hudayamu.
0: The heart.
1: Vaku.
0: Word.
1: Chetula pani.
0: An action.
1: Moodinti yokka ekattvam.
0: The harmony.
1: Kanukane appude deeni unity valane
0: out of this unity
1: manaku purity labhyamavutundi.
0: We will develop purity.
1: Purity valane
0: out of purity
1: divinity lo praveshistamo.
0: Then we can step into divinity.
1: Eppudu ee divinity lo manu praveshinchamo
0: the moment we step into divinity
1: enmity dooram aipothundi.
0: You will be away from enmity.
1: Kanukane ee divinity ni andinchetuvantide patanjali yoga sutramo.
0: Patanjali yoga sutra gives you this divinity.
1: Kanuka sadhyamainta varakunu yukulaina vidyarthi vidyarthinilu కోపం వచ్చినా తాపం వచ్చినా కష్టం కలిగినా దానిని సహించుకొని భరించుకొని దానిని నెట్టుకొని తట్టుకొని ముందుకు సాగేటువంటి యొక్క ఓపికను మనం సంపాదించుకోవాలి.
0: Therefore youth, men and women, in times of anger, difficulties, they should be able to tolerate.
1: ఇది ప్రారంభంలో మనకు కొంచెం శ్రమగానే ఉంటుంది.
0: It may find it difficult.
1: కానీ చేస్తూ చేస్తూ చేస్తూ ఇది మనకు సహజంగా మారిపోతుంది.
0: యాజ్ యూ ప్రాక్టీస్ గ్రాడ్యువల్ ఇట్ బికమ్స్ హ్యాబిట్.
1: దీనినే భగవద్గీత శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగే త్యాగశ్చాంతి అనంతరం. వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్, ఈటింగ్ అన్ని కూడా అభ్యాసమే.
0: వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ హ్యాబిట్.
1: అభ్యాసంతోనే మనం ఇంత స్థితికి వచ్చాము.
0: ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ హ్యాబిట్.
1: పుట్టిన తక్షణం ఏ బిడ్డ అయినా పరిగెత్తుందా?
0: Right at the time of birth, we find any child running.
1: దుగ్గాడటము, తర్వాత కూర్చోటము, తర్వాత లేయటము, తర్వాత పడటము, ఈ విధంగా క్రమక్రమేణ ఆ నడచటం ప్రారంభమవుతుంది.
0: సో చైల్డ్ షుడ్ స్టార్ట్ వాకింగ్ బై ఫస్ట్ గెటింగ్ అప్ అండ్ దెన్ స్టాండింగ్, వాకింగ్, ఫాలోయింగ్ దట్.
1: కనుకనే క్రమక్రమేణ మనం ఈ విధమైనటువంటి యొక్క అభ్యాసం అభివృద్ధి పరచుకోవాలి.
0: సో గ్రాడ్యువల్లీ షుడ్ డెవలప్.
1: ఇది కేవలం ఋషులకు, యోగులకు, సన్యాసులకు మాత్రమే కాదు ఈ యోగము.
0: This yoga is not mainly meant for rishis.
1: దేహము ధరించిన ప్రతి మానవుడికి కూడా ఈ యోగం అవసరమే.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విత్ ద బాడీ నీడ్స్ యోగా.
1: నిజంగా నీవు శాంతి జీవితాన్ని గడపాలి.
0: ఐ షుడ్ లీడ్ ది లీఫ్.
1: నిజంగా ఆరోగ్య జీవితాన్ని గడపాలి.
0: ఐ షుడ్ లీడ్ ది
1: హెల్తీ లైఫ్. అనుకున్నప్పుడు నీవు కూర్చొని భగవత్ చింతన నిశ్చలంగా చేస్తూ రావాలి.
0: యూ షుడ్ థింక్ ఆఫ్ ద లార్డ్ సైలెంట్లీ ఇన్ ఆల్ స్టడీస్.
1: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం లేదో నీకు తెలియదు.
0: యూ డు నాట్ నో ఇన్
1: లైఫ్. దీనిని లెక్క చేయక్కర్లేదు.
0: దట్ యూ డోంట్ నీడ్.
1: క్రమక్రమేణ కూడా ఒక త్రాణశక్తి,
0: గ్రాడ్యువల్లీ త్రాణశక్తి.
1: అది ఏ? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారం, ధారణ.
0: ద నెక్స్ట్ వన్ ఈస్ ధారణ.
1: ధారణ అనగా ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై ధారణ?
1: కానీ అనేక మంది అనేక అర్థాలు చెప్తూ వస్తారు.
0: మెనీ గివ్ డిఫరెంట్ మీనింగ్స్.
1: దీనిని ధారణగా రమణ మహర్షి ఒక విధమైనటువంటి అభ్యాసం చేస్తూ వచ్చాడు.
0: ధారణ ప్రాక్టీస్ బై రమణ మహర్షి, నో వన్ నోస్.
1: రాత్రి మిద్దె పైన పండుకునేవాడు.
0: నైట్ టైమ్ యూస్ టు స్లీప్ ఆన్ ద టెరెస్.
1: ఒకే చుక్కను చూస్తూ ఉండేటువంటి వాడే.
0: He used to watch single star.
1: Okke chukka rendo chukka kanipinchukodu.
0: Only one star, he didn't look at the other.
1: Adiye dharana, okka vastu paina drushti nilipatame dhyana dharana.
0: Dharana meant single pointed attention.
1: Ee dharananu abhyasam chesin tarata dhyanam chaala sulabhanga manaku vastundi.
0: When you develop the single pointed attention, you can proceed to meditation.
1: Kaani edaina oka deenni roopalu nu pettukoni,
0: keeping one form,
1: aa roopamlo kurulu edo oka point paina nee drushtini pettukoni danne chustu untundi.
0: You concentrate on one point, you start staring at it.
1: అదే ధారణ.
0: That is dharana.
1: ఆ ధారణ క్రమక్రమేణ కూడాను ధ్యానంగా రూపొందుతుంది.
0: ధారణ gradually shapes into meditation.
1: కనుక ఇది చాలా శ్రమైనటువంటి సాధన కాదు.
0: Is not
1: చాలా సులభమైనటువంటి సాధన.
0: Is not difficult process.
1: మీరు స్వామి ఇంత సులభంగా చెప్తున్నాడు మాకు చాలా కష్టం అనుకుంటారు.
0: You feel that Swami puts it very easy, but it's difficult.
1: అది తెలియని సమయంలో కష్టం అనిపించుకుంటుంది.
0: You call it difficult because you do not know.
1: Oka gulabi rekhanaina kuda nalapatam konje kashtam avutundi.
0: It may be difficult.
1: Dharana cheyatam anta sulabham.
0: Dharana is so easy.
1: Ee uchvasa nishvasamulu kuda bigavettadam chaala sulabham.
0: The breathing exercise is very easy.
1: Meeru nammina namakapoyina,
0: believe it or not,
1: nenu ee sadhana eppudu cheyaledu.
0: Swami never did this sadhana.
1: Kaani
0: but
1: ఒక్క క్షణమైనా ఒక్క ఎప్పుడైనా ఈ జీవితంలో 67 సంవత్సరంలో ఏనాడైనా ఒక ఆయాసమని కానీ ఒక విధమైనటువంటి ఇది కానీ అలసటని కానీ నాకు లేనే లేదు.
0: దిస్ బాడీ విచ్ ఇస్ 67 ఇయర్స్ ఓల్డ్ నెవర్ హ్యాడ్ ఎనీ కైండ్ ఆఫ్ గాస్పింగ్.
1: ఒక దినానికి నేను ఎంత కారణమేమనగా సర్వశక్తులు లోపలే ఉంటున్నాయి.
0: The reason is all powers are latent in this body.
1: ఈ యోగ శక్తి అనేటువంటి సర్వం కూడా అంతర్ముఖంగా ఉంటుండాలి.
0: Everything is present here.
1: బాడీ కేవలం ఒక పనిముట్టు వలె ఉంటుండాలి.
0: Body is just an instrument.
1: ఆ యోగ శక్తి చేతనే,
0: because of yogic power,
1: ఏదాన్నైనా కూడా నువ్వు శపిస్తే అది అక్కడే ఇదైపోతుంది, దాన్ని స్తంభించిపోతుంది.
0: If anything is cursed, it comes to a standstill.
1: ఈ భావం పోకూడదంటే అక్కడే నిలిచిపోతుంది.
0: If you say that feeling should not enter, it comes to
1: the heart. ఇది కాదు, ఎవరికైనా కూడా ఈ విధంగా జరగడానికి అవకాశం ఉంటుండాలి.
0: Not only to me, it's possible to everyone.
1: కారణం ఏమనగా సర్వుడు యందు దైవమే.
0: The reason is God is in everyone.
1: ఈ దేహమునందు ఆ దేహమునందు ఈ దేహం సర్వదేహమునందు ఉండేటువంటి ఆత్మ ఒక్కటే.
0: In this body, that body, in all bodies, the self is same.
1: మీరు దేహాన్ని ప్రత్యేకంగా మీరు భేదం పెట్టుకోకండి.
0: You don't have differences in this body.
1: అన్నిటియందు ఉండేటువంటి ఆత్మ ఒక్కటే. ఏకాత్మ భావాన్ని పెంచుకోండి.
0: That self is one. Develop that idea.
1: ఉద్రేకాలకు,
0: agitation,
1: కోపాలకు,
0: anger,
1: అహంకారాలకు,
0: ego,
1: అసూయకు,
0: jealousy,
1: అవకాశం ఇవ్వకండి.
0: Now give scope to
1: అది వచ్చినా చీ నేను పశువు కాదు, నేను మనిషిని.
0: When they come, I am not animal, I am human being.
1: ఈ యాంగర్, ఈగో, జెలసీ ఇవన్నీ కూడా కోపతాప అసూయ డమ్మంలన్నీ కూడా పశువు యొక్క లక్షణాలు.
0: Anger, ego, jealousy, they are animal qualities.
1: నేను పశువు కాదు.
0: I am not animal.
1: I am not animal. I am God.
0: I am not animal. I am God.
1: ఈ సాధన ఒక్కదాన్ని మీరు చక్కగా మీరు నిలబెట్టుకోండి, కొన్ని దినముల లోపలే మీరు ఎంతనో ప్రశాంతిని పొందుతారు.
0: If you take to such practice, we will have that peace.
1: ఈ దేహం భగవంతునికి ఒక మందిరము.
0: This body is the temple of God.
1: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతనః. అందువల్లే చెప్పింది ఈ దేహం అనేటువంటి దేవునికి మందిరంగా ఉంటుండాలి.
0: Body is the temple of God.
1: అయితే ఈ మందిరాన్ని ఎంత పవిత్రంగా ఉపయోగపెట్టుకోలో అంత పవిత్రంగా ఉపయోగపెట్టుకోండి.
0: బట్ యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ టెంపుల్ ఇన్ సేక్రెడ్ వే.
1: మందిరము మందిరము అని అంటున్నావు, చౌట్రీగా ఉపయోగపెట్టుకుంటున్నావు.
0: యూ కాల్ ఇట్ ఎ టెంపుల్ బట్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ లైక్ ఎ చౌట్రీ.
1: మనం ఇల్లు కట్టుకున్నాము,
0: యూ కన్స్ట్రక్ట్
1: వాకెండ్లు పెట్టుకున్నాము, తలుపులు డోర్స్,
0: యూ హ్యావ్ డోర్స్ ఆల్సో దేర్.
1: మనం రావడానికి పోవడానికి మనకు అనుకూలమైన వ్యక్తులు లోపల రావడానికి, మన ఫ్రెండ్స్, మన రిలేషన్స్, మన బంధువులు, ఇంటి బంధువులు అందరూ రావడానికి పోవడానికి డోర్లు పెట్టుకున్నాం.
0: యూ గాట్ ది డోర్స్ టు పర్మిట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్.
1: డోర్స్ పెట్టుకున్నామని చెప్పండి, బజార్లో పోయేటువంటి గాడులు పందులు కుక్కలన్నింటి వదులుతామో మనము.
0: బికాస్ యూ గాట్ ది డోర్స్, యూ డోంట్ అలౌ ద పిగ్స్ అండ్ ద డాగ్స్ టు
1: ఎంటర్. మనకి ఉంటున్నాయి.
0: సో హియర్ ఆర్ ది డోర్స్.
1: కానీ ఇంద్రియాలు దేనికోసమని?
0: We have got the senses, what for?
1: మన దీని కోసం మనం అనుభవించి కోసం పెట్టుకున్నాము.
0: It's for our own sacred experience.
1: అంతేకాని ఈ ఇంద్రియములు అనేటువంటి ద్వారములు ఉంటున్నాయి కదా అని చెప్పండి, బజార్లో పోయేటువంటి అన్నింటినీ మనం చేర్చుకుంటున్నాం. ఇదే చౌట్రీగా తయారవుతుంది.
0: బికాస్ వీ హావ్ గాట్ ది సెన్సెస్ ఆఫ్ ద డోర్స్, వీ కలెక్ట్ ఆల్ దోస్ ప్రెసెంట్ ఆన్ ది
1: స్ట్రీట్.
0: వీ షుడ్ డు దట్.
1: ఇది నా లోపల ప్రవేశించడానికి వీల్లేదు, తరం కొట్టండి ఈ కుక్కను.
0: దే షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు మీ, దే షుడ్ బి డ్రివెన్ అవుట్ ద డాగ్స్.
1: నీకు అవసరమైనటువంటి ఏదో దాన్ని ప్రవేశపెట్టు.
0: యు పర్మిట్ దట్ వాట్ ఈస్ నీడెడ్.
1: ఈ విధమైనటువంటి యొక్క విచారణ చేత
0: out of discretion.
1: మానవుడు ఎంతైనా పవిత్రుడు కావచ్చు.
0: Human being can become sacred to any extent.
1: అలాంటి పవిత్రతకు అవకాశం ఉన్నది కనుకనే మానవుడు దేవుడు అవుతున్నాడు.
0: Because there is scope for this sacredness.
1: అబ్బో మానవుడు ఎక్కడ దేవుడు ఎక్కడ అని మీరు నిరాశకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: Never get disappointed. How man can become
1: దేవుడు.
0: Man is God.
1: మనుష్యానాం సహస్రేషు. ఈ సహస్ర మానవులు ఎందుకు ఉన్నది ఒక్కటే.
0: In all
1: దైవం మానుష రూపేణ.
0: God is in human form.
1: కనుక ఈ మానసు దేహము మానవ దేహము దైవ స్వరూపమే.
0: ద హ్యూమన్ బాడీ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: ఆ విధమైనటువంటి యొక్క సత్య సంకల్పాన్ని దృఢం చేసుకోండి.
0: వీ షుడ్ హ్యావ్ ద ట్రూ ఫీలింగ్.
1: మూడు దినముల లోపలే కూడా మీ యొక్క అనుభూతులు తెలుస్తుంటాయి.
0: యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇన్ 3 డేస్ టైం.
1: ఆ దృఢము లేకుండా బంప్స్ జంప్స్ జరుగుతూ ఉంటుంటే ఇంక 30 తరములు వచ్చినప్పటికీ మీరు అర్థం చేసుకోలేరు.
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఇన్ స్పైట్ ఆఫ్ 30 జనరేషన్స్ యూ విల్ నెవర్ అకంప్లిష్.
1: కనుక నిజంగా విద్యార్థులు చాలా అదృష్టవంతులు.
0: Truly students are very lucky.
1: ఇలాంటి అవకాశం ఎంతో మీకు ప్రాప్తించింది.
0: యూ హ్యావ్
1: ఈ ప్రాప్తించినటువంటి అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకోవటానికి తగిన కృషి చేయండి.
0: యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ గివెన్ టు యూ.
1: యోగాభ్యాసం అనేటువంటిది చాలా చిన్నది, చాలా సులభమైనటువంటిది.
0: యోగిక్ ఎక్సర్సైజ్ ఇస్ స్మాల్ అండ్ వెరీ
1: శ్రమలతో కూడినటువంటిది కాదు.
0: ఇట్ డజంట్ రిక్వైర్ ఎనీ
1: పైస, ఖర్చు లేదు.
0: యూ డోంట్ నీడ్ టు స్పెండ్.
1: ఏ విధమైనటువంటి శ్రమలు లేవు.
0: యూ డోంట్ నీడ్ టు ఎక్సర్సైజ్.
1: సులభమైనటువంటి మార్గములు.
0: ఇట్స్ ఈజీ పాత్.
1: తర్వాత మీకు ఇంకా చెప్తాను, ఈ సులభమైన మార్గం లోపల మీరు ఎంతైనా ఆనందాన్ని పొందవచ్చు, ఆరోగ్యాన్ని పొందవచ్చు.
0: ఈజీ పాత్ స్వామి విల్ టెల్ యూ లేటర్ హౌ ఈజీ ఇట్ ఈస్, హౌ బ్లిస్ఫుల్ కెన్ యూ బీ.

നിത്യം ജപ്പിയെ തെരെ നാം ജീ ബോലോ നിത്യ നിത്യം ജപ്പിയെ.

0: ఈ జగత్తునందు. జీవితము నీటి బుడగ వంటిది, అస్థిరమైన ఉంటుంది.
1: ఇన్ దిస్ వరల్డ్ లైఫ్ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్ విచ్ ఇస్ టెంపరరీ.
0: అస్థిరం, యవ్వనం, ధనం, ఇంకా యవ్వనత్వము, ధనము, ఇది కేవలము క్షణములో కదిలిపోయేటువంటి మేఘంలో వంటివి.
1: స్టేజ్ ఆఫ్ యూత్ అండ్ వెల్త్ ఆల్సో విల్ డిసపియర్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: అస్థిరం ధారా పుత్రాది, ఇంకా ధారాపుత్రులు కూడాను ఇది అస్థిరమైనటువంటి వారి క్షణికమైనటువంటి కణం లోపల క్షణికములో దాటిపోతుంటారు.
1: ద వైఫ్ అండ్ చిల్డ్రన్ లైక్ వైజ్ ఆర్ ఆల్సో టెంపరీ, దే పాస్ ఆఫ్.
0: సత్యం కీర్తి ద్వయం స్థిరం, ధర్మం కీర్తి ద్వయం స్థిరం. సత్యం, ధర్మం, కీర్తి ఇవి శాశ్వతమైనటువంటివి.
1: ట్రూత్, రైచియస్నెస్ అండ్ ఎ గుడ్ నేమ్ ఆర్ పర్మనెంట్.

గర్భము నుండి ధనము తేడవడు, ఇది ద్వయం స్థిరం. సత్యం, ధర్మం, కీర్తి

0: పొందుగా మరుగైనా బ్యాంకు లోపల పెట్టి పొందుగా మరుగైన బ్యాంకు లోపల పెట్టి దాన ధర్మము లేక తరగిపో.
1: At the time of birth, no one brings any money with him, nor would he take it as he returns at the end. Right from a millionaire or a pauper, whatsoever may be, they take only ordinary simple food. They don't partake gold. You may pride yourself because of your wealth and the money that you amass. You may have the money deposited there in banks, but it will not come with you if you do not take to acts of charity and offer things to others needy. They will not come to
0: your rescue. తుదకు ఎవరికిత్తురో ఏమి ఎగును.
1: టు హూమ్ విల్ దే గివ్ ఆల్ దిస్ మనీ ఎట్ ది ఎండ్? టు హూమ్ విల్ ఇట్ ఆల్ గో? వాట్ విల్ హ్యాపన్ టు దాట్?
0: మానవుడు పుట్టినప్పటి నుండి గిట్టినంత వరకు కూడాను అనేక విధములైనటువంటి సుఖములు అనుభవించవలనని, అనేక మార్గములో అనేక విధములైనటువంటి కర్మలను ఆచరించి కడపటికి రిక్తహస్తులై వెళ్ళుతున్నాడు.
1: మ్యాన్ ఫ్రమ్ టైమ్ ఆఫ్ బర్త్ టు డెత్ ఇన్ పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ప్లెజర్ అండ్ జాయ్ హీ ఎంటర్స్ ఇన్ టు వేరియస్ ఫీల్డ్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ బట్ అల్టిమేట్లీ రిటర్న్స్ ఎంప్టీ హ్యాండెడ్.
0: ఆధ్యాత్మిక ఖనిజ సంపత్తికి ఆలవాలమైన ఈ భారతదేశమునందు ధర్మము నానాటికిని క్షీణించి అధర్మము, అన్యాయము, అక్రమము ఈ విధమైనటువంటి యొక్క చర్యలతో కాలమును గడుపుతూ ఈ కలి ప్రభావము చేత ఎన్ని విధములైనటువంటి యొక్క సమస్యలకు గురి అవుతుండాలి ఈ యొక్క ప్రపంచము.
1: Bharat is the spiritual mind, but in this country where you find righteousness is on the decline, everywhere you find unrighteous acts, disorder, because there's an effect in response to the Kali effects. The whole world is facing all sorts of agitation and confusion.
0: Itti paisachika pravaktulu vidrumbinchi pralaya tandamu salpuchunnatvanti ee kali samayamunandu దీనిని చల్లార్చి దేశమునకు శాంతి భద్రతను చేకూర్చేటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క అర్హత విద్యార్థులు యందు మాత్రమే నిలిచి ఉన్నది.
1: When this demonic tendency and temperament is on the rise as an effect of this Kali age, it is the responsibility of the students to work for the establishment of peace and security in society.
0: తిరిగి భారతదేశమే కాక యావత్ ప్రపంచమునందు కూడాను శాంతి భద్రతలు చేకూర్చడానికి విద్యార్థులే తగిన సమర్థులు.
1: నాట్ ఓన్లీ ఇన్ భారత్, ఆల్ ఓవర్ ది వరల్డ్ స్టూడెంట్స్ ఆర్ ది ఓన్లీ వన్స్ హూ కెన్ ఎస్టాబ్లిష్ పీస్ అండ్ సెక్యూరిటీ.
0: యువతి యువకులు ఎవరులైనటువంటి యొక్క వ్యక్తులు ఈనాడు ఈ కలి ప్రభావాన్ని తరమగొట్టే నిమిత్తమై తగిన కంకణం కట్టుకుని

0: శాంతి భద్రతను చేకూర్చి సత్యధర్మమును నిలిపి జగత్తునకు ప్రాచీన సాంప్రదాయాన్ని నిలబెడతారని నేను ఆశిస్తున్నాను.
1: Men and women, youngsters, they should see that they will drive out all this restlessness and agitation which are the result of the Kali age and establish peace and security and uphold the principles of truth, righteousness and also the ancient tradition and culture.
0: Vidyarthulara,
1: students,
0: vidya margam nandu kani vaijnanika mandu kani meeru venukapadina mee tallidandrulu enta paritapinturu దానికంటే 1000 రెట్లు అధికంగా నైతిక ధార్మిక ఆధ్యాత్మిక మార్గంలో వెనుకబడినటువంటి మిమ్మల్ని చూచి భరతమాత చాలా పరితపిస్తూ ఉంటుంది.
1: యువర్ పేరెంట్స్ విల్ ఫీల్ వెరీ సాడ్ ఇఫ్ యు లాగ్ బిహైండ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇఫ్ యూ డోంట్ లర్న్ అండ్ స్టడీ వెల్ యువర్ సబ్జెక్ట్స్. లైక్ వైజ్ దిస్ మదర్ కంట్రీ భారత్ మాత will also very feel very sad because we are on the downward trend in respect of morality and spirituality. Motherland Bharat Mata is feeling sad 1000 times.
0: Vidyarthulara,
1: students,
0: idi meeru chaala agnapti endunchukovalsinatundi vishayam.
1: You should keep this in your mind.
0: Ee naadu meeru evaru pavulani bhavistu unnaro, ఎవరు అధికారులని విశ్వసిస్తున్నారో, ఎవరు పెద్దలనని మీరు తలుపుతూ ఉన్నారో, అలాంటి వారందరి కూడాను పూర్వం ఒకనొక దినంలో వారు కూడాను మీ ఓటి విద్యార్థులే.
1: స్టూడెంట్స్, ఆల్ దోస్ హూమ్ యూ కన్సిడర్ ఎల్డర్స్, మెన్ ఆఫ్ అథారిటీ, మెన్ హూ ఆక్యుపైడ్ పొజిషన్స్, ఎల్డర్స్, దే వర్ ఆల్ ఎట్ వన్ టైమ్ were students like you.
0: నేటి విద్యార్థులే రేపటి పౌరులు, రేపటి అధికారులు, రేపటి పెద్దలు.
1: Students of today or tomorrow's elders, men of position and authority.
0: కనుక ఈనాటి అధికారులను, ఈనాటి పౌరులను, ఈనాటి పెద్దలను మీరు ఏ విధంగా ఉండాలని చింతిస్తూ ఉన్నారో దీనిని జ్ఞప్తియందుంచుకొని భవిష్యత్తులో మీరు తలంచినటువంటి యొక్క ఈ కళలకు తగినటువంటి యొక్క రూపాన్ని ధరింపచేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను.
1: భగవాన్ వాంట్స్ యూ టు రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, ద ఐడియాస్ దట్ యు హ్యావ్ టువర్డ్స్ యువర్ ఎల్డర్స్, ద కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ దట్ యు హ్యావ్ టువర్డ్స్ సిటిజన్స్ అండ్ మెన్ ఆఫ్ అథారిటీ, కీప్ దెమ్ ఇన్ వ్యూ, డు నాట్ ఫర్గెట్ అండ్ రియలైజ్ దెమ్ లేటర్.
0: ఈనాటి యువతులు కేవలము అద్దెకు తెచ్చుకున్నటువంటి గుణముల వలె లేక దిగుమతి గావించుకున్నటువంటి గుణముల వలె వారి మాటలు, వారి డ్రస్సులు, వారి నడతలు అన్నీ కూడాను కేవలము ఒక విధమైనటువంటి అప్పటికప్పటికి అద్దెకు తెచ్చుకొని అలంకరించుకున్నటువంటి నగల వలె కనిపిస్తూ ఉంటాయి.
1: ద మోడర్న్ స్టూడెంట్స్, ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ దే హ్యావ్ దే డ్రెస్ ఇన్ ద క్వాలిటీస్ విచ్ ఆర్ లైక్ రెంటెడ్ స్టఫ్ ఆర్ ఇంపోర్టెడ్ స్టఫ్.
0: ఇలాంటి అద్దెకు తెచ్చుకున్నటువంటి యొక్క నగలతో ఎంతకాలం నీవు అందాన్ని అనుభవించగలవు?
1: విత్ దీస్ రెంటెడ్ జ్యువెల్స్ హౌ లాంగ్ కెన్ యూ డిలైట్ యువర్ సెల్ఫ్?
0: కాదు, నీ సొంతం సంపాదించుకున్నటువంటి యొక్క గుణములనేటువంటి యొక్క నగల చేత నీవు ఆనందాన్ని, అలంకారాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
1: యూ షుడ్ డెకరేట్ యువర్ సెల్ఫ్, యూ షుడ్ వేర్ దట్ ఆర్నమెంట్ ఆఫ్ యువర్ ఓన్, ద క్యారెక్టర్ విచ్ ఇస్ పర్మనెంట్.
0: కనుక విద్యార్థులారా, ఈనాటి మీ యొక్క నడతలన్నీ కూడాను ఒక ఫ్యాషన్ గా మారిపోతున్నాయి. ఈనాటి మీ భావములన్నీ కూడాను కేవలం కదిలిపోయే మేఘముల వల్ల పోతున్నాయి.
1: స్టూడెంట్స్, యువర్ బిహేవియర్ హ్యాస్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ఫ్యాషన్ నౌ అండ్ యువర్ ఫీలింగ్స్ ఆర్ జస్ట్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: స్వదేశం యొక్క సంస్కృతి కానేరదు.
1: దిస్ ఇస్ నాట్ ద కల్చర్ ఆఫ్ యువర్ కంట్రీ.
0: విదేశం నుంచి దిగుమతి గావించుకున్నటువంటి దీనిని మీరు ఎంతకాలమని అనుభవించగలరు?
1: హౌ లాంగ్ కెన్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ ఇంపోర్టెడ్ కల్చర్?
0: కనుక మీరు ఇంపోర్టెడ్ కల్చర్ పైన మీరు ఆధారపడకండి.
1: నెవర్ డిపెండ్ ఆన్ దిస్ ఇంపోర్టెడ్ కల్చర్.
0: మీ సొంతమైన, మీ పవిత్రమైన, మీ భారతదేశమైనా, మీ పుణ్యభూమి అయినా, ఈ ధన్యభూమి అయినా ఈ కర్మభూమి అయినా ఈ యోగభూమి అయినా భరతం యొక్క కల్చర్ ను మీరు అనుసరించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు ఫాలో ద కల్చర్ ఆఫ్ దిస్ ల్యాండ్ విచ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ మెరిట్, which is a land of sacrifice, which is a land of spiritual pursuits and endeavors.
0: Prachina kalam nundi bharat desamu dana dharmalaku puttinilainadi.
1: Since ancient times bharat is the center for all charity and sacrifice.
0: Tyaga abhimanam tyaga kairinentunte karuna ilanti gunamulaku aneka vidhamulaga aritirinatunte ee bharat desamu.
1: Bharat has been an expert and a guiding land in all respects of compassion and kindness.
0: Sahana sadubhutulaku ee Bharat deshamu gamya sthanamu.
1: Bharat is the goal in all respects of compassion and also tolerance.
0: Itti divyamaina bhavyamainatunti ee sahana sanubhutulu kaani daya daachinyamulu kaani tyaga karunalu kaani ekkada poyinavi.
1: Compassion, kindness, mercy, tolerance, forbearance, sacrifice, what happened to those qualities now?
0: Kevalamu mee yokka adrishtavasattu bharatiyula yokka samskrutini abhivruddhi gaaminche nimittamai aneka mandi mahaneeyulu aneka avataramulu kodanu digi vachinatuvanti ee bharat desamunandu.
1: Bharat is the land which has been the birthplace of many of the noble souls and incarnations to propagate the principles of truth and righteousness.
0: 14 samvatsaramulu pandavulu karadavulalo nivasinchutunna samayamlo shishtudu edinchi dharmajanu chuchi dharmaja mee sodarulu ekkadunnaru ani prashninchadu.
1: Pandava spent 14 years in thick forest. It was at that time Krishna asked Dharmaja, what happened to your brothers? Where are they?
0: Krishnudu parnashalaku vellinappudu ye sodarulu akkada kanipinchaledu. Aa kaaranam chetane Krishnudu Dharmajuni sodarulu ekkadunnaru ani prashninchadu.
1: As Krishna did not find the remaining brothers, so Krishna has put that question to Dharmaja. What happened to other brothers?
0: Where are they? Dharmajudu dharmahudayudu ఎలాంటి పరిస్థితులు ఏంటైనా కూడాను భగవంతుని విస్మరించి సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను భగవంతుని స్మరించేటువంటి యొక్క పవిత్ర వ్యక్తి ఆ ధర్మజుడు.
1: ధర్మజ ఇస్ నోన్ ఫర్ హిస్ కంపాషన్ కైండ్నెస్, హు ఆల్వేస్ థింక్స్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: పాండవులు ఎంతో శాంతి ధర్మ స్వరూపులు.
1: పాండవస్ ఆర్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ పీస్ అండ్ రైచియస్నెస్.
0: ఇట్టి పవిత్రులను ధర్మమూర్తులను కౌరవులు అనేక విధములైనటువంటి మార్గంలో వీరిని అవమానపరుస్తూ వచ్చారు.
1: కౌరవర్స్ హావ్ పుట్ దెం టు ఆల్ హ్యూమిలియేషన్ దో దే వర్ ఆల్ మెన్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ రైచియస్నెస్. కానీ దీనికి
0: ఏమాత్రం కూడాను వెరువక కదలక మెదలక ముందు సాగుతూ వచ్చారు ధర్మజుడు.
1: ధర్మజ ఫేస్డ్ ఆల్ దీస్ ఆర్డియల్స్ ట్రబుల్స్ అండ్ టర్మాయిల్స్. హీ వాజ్ నాట్ అఫ్రైడ్ ఇన్ ద లీస్ట్. హీ కుడ్ రెసిస్ట్.
0: ప్రశ్నించినటువంటి ప్రశ్నకు కృష్ణ, కొంతమంది సోదరులు అస్తినాపురంలో ఉంటున్నారు కానీ 5 మంది సోదరులు అరణ్యంలో ఉంటున్నారు అన్నాడు జవాబు.
1: ధర్మజ రిప్లైడ్, 5 brothers ఆర్ హియర్ ఇన్ ద ఫారెస్ట్ వైల్ 100 brothers ఆర్ దేర్ ఇన్ హస్తినాపుర.
0: కృష్ణుడు చాలా ఆశ్చర్యపడినట్టుగా నటించాడు.
1: కృష్ణ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హీ వాస్ టేకెన్ బై సర్ప్రైజ్.
0: ఏమి నీకు మతిపోయినదా, మీరు సోదరులు 5 మంది మాత్రమే, వీరినే పంచపాండవులు, ఇంకా 100 మంది హస్తినాపురంలో ఉన్నారంటంలో ఏం అర్థం లేదే అన్నాడు.
1: కృష్ణ దెన్ క్వశ్చన్ దిస్ వే, ధర్మజ ఆర్ యు మ్యాడ్? యు ఆర్ ఓన్లీ 5 brothers. వై డు యూ సే దట్ 100 brothers ఆర్ దేర్ ఇన్ హస్తినాపుర?
0: కృష్ణ, వారందరూ కూడా మా బ్రదర్సే కదా, సోదరులే కదా.
1: కృష్ణ, దే ఆర్ ఆల్సో అవర్ బ్రదర్స్.
0: మాలో మాకు ఐకమత్యంతో ప్రేమ చేత సహనము చేత సానుభూతి చేత జీవించినంత కాలం కూడాను మేము 105 మంది సోదరులము.
1: సో లాంగ్ వీ హ్యావ్ దట్ యూనిటీ అండ్ అండర్స్టాండింగ్ అండ్ స్పిరిట్ ఆఫ్ అకామిడేషన్ వీఆర్ 105 brothers.
0: ఏనాడు మాలో మాకు కలహం ఏమైనా ఏర్పడినప్పుడు అప్పుడు మేము 5 మంది మాత్రమే వేరు, 100 మంది మాత్రమే వేరు.
1: వెన్ దెర్ ఆర్ ఇన్ ఫైట్స్ అండ్ డిఫరెన్సెస్ వీఆర్ 5 హియర్ అండ్ దే ఆర్ 100 over there.
0: దీని యందు ఉన్నటువంటి అంతరాత్మను ఈనాటి పరిస్థితులకు మనం చక్కగా అన్వయం చేసుకోవచ్చు.
1: We can just relate to this, to the present circumstances.
0: ఈనాటి లోకమునందు ఐకమత్యమైనటువంటి క్షీణించిపోవటం చేతను, కేవలం కలహములు కల్లోలములు అభివృద్ధికి అవటం చేతను, ప్రతి పార్టీ ప్రతి సంఘము ప్రతి ఒక్క వ్యక్తిత్వం కూడాను పూర్తి చిన్నాభిన్నమైపోతుంది.
1: There's no unity in the present day world. There you find the agitation and confusion, restlessness everywhere. Every party, every individual have lost their flag.
0: ఈనాటి సమాజంలో కూడాను ఐకమత్యమైనటువంటిది లేకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఒక్కొక్క పార్టీ లోపలనే అనేక విధమైనటువంటి యొక్క పార్టీలుగా బయలుదేరుతూ వస్తున్నాయి. ఒక్కొక్క సమాజమునందు మాత్రమే అనేక సమాజములు బయలుదేరుతూ వస్తున్నాయి.
1: There is no unity anywhere. Therefore, in party you find various tendencies and differences. In every society there are so many segments within.
0: వ్యక్తులు వేరు కావచ్చును, కానీ దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం అందరి యందు ఒక్కటే ఉంటున్నది.
1: Individuals may be different, but the divinity is one and the same.
0: కనుకని ఈ కలియుగం నందు ఇది కేవలం కలహయుగం అని చెప్పుకోవడానికి కూడాను అవకాశం ఉంటుంది.
1: The age of Kali can also be called the age of Kalaha or fight.
0: ఈ కలహములు దినదినమునకును పెచ్చు పెరిగిపోతున్నవి.
1: This infighting is more and more day by day.
0: కనుకనే వ్యక్తిత్వం అనేటువంటి దానికి మరొక వ్యక్తిత్వానికి మధ్య లోపల ఏమాత్రం కూడాను సహనము సానుభూతులు లేవు.
1: There is no spirit of accommodation or understanding between any two individuals.
0: మనిషికి మనిషికి మధ్య ద్వేషము, గ్రామానికి గ్రామముకు మధ్య ద్వేషము, జిల్లాలకు జిల్లాలకు మధ్య ద్వేషము, రాష్ట్రానికి రాష్ట్రాలకు మధ్య ద్వేషము, ఈ విధమైనటువంటి దేశములతో ద్వేషములతో అభివృద్ధి అవుతున్నటువంటి ఈ ప్రపంచములకు ఏనాడు శాంతి భద్రతలు చేకూరుతాయి?
1: There is hatred between man to man, hatred between village to village, district to district, province to province. Then how do you expect peace and security?
0: ఒక ఇంటి లోపలనే అనేక విధమైనటువంటి మార్పులు చెందుతూ ఉన్నాయి.
1: In a single family you find so many changes.
0: ఎంత ఐకమత్యము మానవత్వానికి ఎంత బలం.
1: Unity is the real strength to humanity.
0: ఇలాంటి బలమైనటువంటి యొక్క ఐకమత్యాన్ని ఈనాడు మనం చెదురుకుని చేసుకుంటున్నాము.
1: This unity which gives us the strength, we are losing.
0: కనుకొని మానవత్వం అనేటువంటిది మానవుని యందు ఏమాత్రం కూడా కనిపించటం లేదు.
1: Therefore the human quality is not noticed, not even a trace.
0: తులసిదాసు రామాయణం రాస్తూ అతనికి తెలియకుండా రామచింతనలో తన్మయత్తుడైపోయినప్పుడు ఒక పదము అక్కడ చేరి ఉంది.
1: తులసిదాస్ as he was composing Ramayana, while he was writing certain words,
0: నిజముగా తాను రాయలేదు,
1: he has forgotten himself when he wrote a word.
0: తిరిగి కన్నులు తెరిచి చూచేటప్పటికి హేతు కృషానుభాను హిమకరతే అని ఉంటుండాలి. హేతు కృషాను భాను హిమకర్తి అనగా ఏమిటి? కృషాను అగ్ని, భాను సూర్యుడు, ఇంకా హిమ చంద్రుడు. ఓ రామచంద్ర, నీవు అగ్ని సూర్యుడు చంద్రస్వరూపుడవు అన్నాడు.
1: దేర్ ఎ సెంటెన్స్ వాజ్ నోటీస్డ్, ఓ రామ యు ఆర్ ద ఫైర్ సన్ అండ్ ద మూన్.
0: నిజముగా ఈ ప్రపంచం లోపల ఈ అగ్ని సూర్యచంద్రాదులు లేకపోతే ప్రపంచమే లేదు.
1: ట్రూలీ స్పీకింగ్ వితౌట్ ఫైర్ సన్ అండ్ ద మూన్ ద వరల్డ్ డస్ నాట్
0: నాస్తికుడైనా యాస్తికుడైనా ఆస్తిక నాస్తికుడైనా ఆస్తికుడైనా కూడాను జోగి అయినా భోగి అయినా విరాగి అయినా బైరాగి అయినా ఈ అగ్ని సూర్యచంద్రాదులను విస్మరించేటువంటి వ్యక్తి ఈ జగత్తులో ఎక్కడ కనిపించదు.
1: A millionaire or a pauper, a renunciant or a celibate, he must have these three, the fire, sun and the moon.
0: Kanuka ee agni suryachandradule pratyaksha devulu.
1: Therefore fire, sun and the moon are deities, divine.
0: Ivi chese pani emiti?
1: What do they do?
0: Prati manavuni yokka janmaku moodu karanalu untunnayi.
1: For the birth of every human life there are three reasons.
0: Ajnanamu.
1: One, ignorance.
0: రెండవది పాపము.
1: Second, sin.
0: మూడవది తాపము.
1: The third one is tapa.
0: అజ్ఞాన పాప తాపములే మానవుని యొక్క జన్మకు మూల కారణములు.
1: These three are responsible for the birth of a human.
0: కనుక ఈ అజ్ఞానం అనేటువంటి దాన్ని దూరం గావించాలనుకుంటే మొట్టమొట జ్ఞానం అనేటువంటి అగ్ని కావాలి. ఈ జ్ఞానాగ్ని లోపల అజ్ఞానమంతా భస్మం అయిపోతుంది.
1: Therefore, in order to give up this ignorance, we should burn it in the fire of knowledge and the wisdom.
0: Kanuka gnanamu anetunte agni ee agnanam anetunte oka dinni ka paapamulanu bhasmam chestundi.
1: Therefore, this fire of wisdom will certainly burn all sins. The sun
0: suryudu andhakaramu timirandhakaramu mohandhakaramu శోకాంధకారము ఈ అంధకారంలో అనేటువంటి చీకటినంతా కూడాను సూర్యుడు ఒక్క తూరి కిరణము చాపితే అంతా చీకటి పోయిపోయి వెన్నెల అనగా లైట్ ప్రకాశిస్తుంది.
1: ద సన్ విల్ డిస్పెల్ ద డార్క్నెస్ ఆఫ్ అటాచ్మెంట్. ద సన్ విల్ డిస్పెల్ ద డార్క్నెస్ ఆఫ్ మిజరీ అండ్ సాడ్నెస్. ద సన్ లైట్ విల్ డిస్పెల్ ద డార్క్నెస్ ఎస్ సచ్.
0: ఇంకా చంద్రుడు
1: మూన్,
0: ఈ చంద్రుడు అనేటువంటి వాడు మన తాపమును చల్లారుస్తాడు.
1: He will pacify all our emotions.
0: పాపములను పరిహారం చేస్తాడు.
1: He will atone our sins.
0: చంద్రునికి సూర్యునికి ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఒక్కతూరి విచారించుకుంటే ఎంత వ్యత్యాసం గోచరిస్తుంది.
1: If you investigate and inquire the relationship between sun and moon,
0: చంద్రుడు స్వప్రకాశకుడు కాదు.
1: Moon doesn't shine on his own.
0: సూర్యుని యొక్క కిరణములు చంద్రుని పైన పడే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు.
1: As the sunlight falls on the moon, he shines.
0: Aite suryuni yokka prakashamu maha teekshananga untundi.
1: But the sunlight is highly intense.
0: Chandruni yokka prakashamu challaga untundi.
1: The moonlight is so cool.
0: Oke prakashame oka danulo vedi oka danulo chaladaram ee raavadan kaaranam emiti.
1: Same light at one place it is so hot, at another place it is so cool.
0: Kanukane jnana suryudu anetunte vaadu buddhito samanamu.
1: Therefore, the sun of wisdom is equal to our intellect.
0: Challani, tellani, hrudayaniki andinchetuvanti yokka shantini chekurchetuvanti yokka idi chandrudu ee vidhamaina manasuto chendinatuvanti vaadu.
1: Therefore, moon is the mind who is all cool, white and bright, present in our hearts.
0: Vedamunandu chandrama manaso jatah chacho suryo ajayata.
1: Sun is the presiding deity of the intellect, while moon is the presiding deity of the mind.
0: Chandrudu yokka pratibimbame ee yokka manasu, manasu yokka pratibimbame chandrudu.
1: Therefore, the reflection of the moon is the mind, and the reflection of the mind is the moon.
0: Mana chachulu yandundunnatundi yokka prakash shaktiye surya kiranamulu.
1: The power of light in our eyes is
0: nothing but the sun. Mana prakash suryule ee yokka surya kiranamulu.
1: Therefore, it's only sunlight that will make us to see and visualize.
0: Kanuka surya chandradulu agni మన ఉదరాగ్ని, తాపాగ్ని, పాపాగ్ని ఇవంతా కూడా ఉదరంలో చేరి ఉంటుండాలి.
1: Therefore, there is fire in our stomach, which is responsible for all assimilation and
0: digestion. ఈ మూడు కూడా దైవ స్వరూపులుగా ప్రకాశిస్తున్నారు.
1: All the three shine over there, divine form.
0: విద్యార్థులకు బాగా తెలుసు, భుజించే సమయం లోపల బ్రహ్మార్పణం బ్రహ్మవిని బ్రహ్మార్పణం చేస్తున్నాము.
1: Before you start eating your food, you offer a prayer to God.
0: Chaala mandiki brahma anetunte vaadu ekkada unnadu anipindi gurtinchukoleka edo urike shlokam cheppali mana hostel yokka paddhati ee vidhanga untundani brahmaarpanam ani cheptunnaru.
1: Many just say this prayer, they do not know where brahma is, because hostel discipline wants you to say so.
0: Neevu nenu ekkada unnanu anetunte okka anumananiki avakasam ivvanakkaledu. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత. నేను వైశ్వానర రూపం లోపల నీ యొక్క పొట్టలో చేరి నీవు భుజించినటువంటి ఆహారాన్నంతా జీర్ణింపజేస్తూ నీకు తగినటువంటి ఒక శక్తి సామర్థ్యం అందిస్తున్నాను.
1: When you put this question, where is Brahma? The answer, reply comes from within. I am there in the form of Vaishwanara. I digest all the food that you partake.
0: హేతు కృషానుభావను హిమకర్తే అనేటువంటి దానికి చక్కని ఉపమానం చేస్తూ వచ్చాడు.
1: Like that he gave very good similes, examples to relating to this
0: Rama
1: sentence.
0: అనేటువంటి పదము నందు రా తత్ మా త్వం ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి అసి ఈ యొక్క అగ్ని సూర్యచంద్రాదులను కూడా రెండింటినీ చేర్చుకున్నప్పుడు రామ అనేటువంటిది తత్ త్వం అసి అయిపోయింది.
1: When we have these three principles of the fire, sun and the moon, the very word Rama will tell you that is equal to that of tattvamasi.
0: Tattvam asi, neevu nene ga untunnanu.
1: Tattvamasi, I am you, you are present in the form of this I here.
0: Jagattunu kanta bodhinchinatundi tulasidasu.
1: It is the teaching of Tulsidas to this entire
0: Mahavakyamlo pradhanamainatvanti oka mantramu tat tvam asi tat ra tvam ma asi nene ee rendinti oka ekatvame manamu.
1: Among all Mahavakyas, Tattvamasi is the most important cardinal principle. Ra is that, Tva, you, are being same Tattvamasi.
0: Kalukane prapancham nandu, ee vidhamainatvanti oka ekatvanni prabodhinchi, pracharam salipi, divyatvanni andariki hrudayaniki tattukunnattuga, hattukunnattuga, aneka mandi mahaneeyulu Bharatdesamlo, anadi kaalam nunchi chaatutu vacharu.
1: Noble souls in Bharat propagated these principles of truth and imprinted them in the hearts of the people around.
0: Kanuka itti mahaneeyamainatundi oka tattvaniki mottamote mana hrudaya lopala ahimsanu abhiruddhi parchukovali.
1: Therefore, in response to their teachings, we should develop non-violence in our hearts.
0: Ee ahimsa anetundi danni mana paatinchinappudu jagat antaikudunu ramamayanga untuntadi.
1: When once we observe this principle of ahimsa, the whole universe will be full of
0: mana yandu undinatvanti oka durgunamulu duralochanalu duschintanalu kudanu manamu chanamlo manam dooram chesukovali.
1: We have to give up our bad qualities and evil tendencies, bad behavior.
0: Alpa ananda nimittamai anantamainatvanti daivatvanni manamu vyaktham chesukuntunnam.
1: For a mean and short happiness, we are far off from the infinite blissful divine state.
0: Enduku ee vidhamainatvanti vicharanni manam cheyakunda pothunnamu?
1: Why don't we discriminate?
0: దీనికి విజ్ఞానం అనేటువంటిది ఉండినప్పటికీ సరైనటువంటి విచారణ చేయలేకపోవటమే దీనికి కారణము.
1: దో వీ హావ్ గాట్ దిస్ డిస్క్రిషన్ బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఎక్సర్సైజ్ డిస్క్రిమినేషన్.
0: ప్రతి విద్యార్థి ఎందుకును కావలసినంత విజ్ఞానం ఉంటుండాలి.
1: ఎవ్రీ స్టూడెంట్ హాస్ లాట్ ఆఫ్ నాలెడ్జ్.
0: ప్రతి మానవుని ఎందుకును కావలసినంత విజ్ఞానం ఉంటుండాలి.
1: ఎవ్రీ పర్సన్ హాస్ నాలెడ్జ్.
0: కానీ దానిని సరైనటువంటి విషయంలో దానిని విచారణ చేయటం లేదు.
1: బట్ దే డోంట్ ఎక్స్ప్లోర్ ఇన్ ద కరెక్ట్ పాత్.
0: ఈ విచారణ చేయకపోవడం చేతనే మానవుడు ఇన్ని విధమైనటువంటి అవస్థలకు గురి అవుతూ వస్తున్నాడు.
1: యాజ్ డు నాట్ ఎంక్వైర్ అండ్ డిస్క్రిమినేట్ హీ సఫర్స్.
0: కనుక క్షణ నిమిషం లోపల కదిలిపోయేటువంటి విషయానికి లాంగ్ లైఫ్, పవిత్రమైన జీవితము, కీర్తివంతమైన జీవితాన్ని మనం వ్యర్థం చేసుకుంటున్నాము.
1: ఫర్ మొమెంటరీ ఫ్లీటింగ్ ఎఫీమరల్ ప్లెజర్స్ హీ వేస్ట్ దిస్ లాంగ్ లైఫ్.
0: అందువల్లే శంకర్ వాడు కూడా చెప్పారు,

0: క్షణంలో కదిలిపోయేటువంటిది ఈ గర్వము, క్షణంలో మారిపోయేటువంటిది ఈ దేహము, క్షణంలో కూలిపోయేటువంటిది ఈ ప్రాణము, ఇలాంటి దానికి మనం ఎందుకు ఇంత పవిత్రమైన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం?
1: One may give up this body at any point of time. This wealth, the association, the youth, all will vanish at any point of time.
0: ఇది కేవలం ఏమిటి? అహింస అంటే ఏమిటి? ఎవరిని కొట్టకూడదు, ఎవరిని తిట్టకూడదు, ఎవరిని బాధించకూడదు అనేటువంటి దానికి మనం అర్థం తీసుకుంటున్నాం.
1: What do you mean by non-violence? Do you think not to harm anybody, not to accuse anybody?
0: Kaadu kaadu, adi kaadu nijamaina ahimsa.
1: It's not the true non-violence.
0: Manas chetanu, vachasu chetanu, karmala chetanu, ye vidhamaitundi tappunu cheyakunda undatame ahimsa.
1: Non-violence ahimsa means not to commit mistakes or blunders at the realm of the body, the mind and by word.
0: Prati కణమునందును ప్రతి క్షణమునందు కూడాను ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనము ఏమాత్రము ఎడబాయకూడదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ బీ ఇన్ దిస్ యూనిటీ ఇన్ ఎవ్రీ సెల్ ఇన్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్.
0: కనుకనే మన నడతలు ఎందుకు కాని, మన మాటలు ఎందుకు కాని, మన చూపులు ఎందుకు కాని, మన భావములు ఎందుకు కాని, ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చేసుకున్నప్పుడే సరి అయినటువంటి దివ్యమైనటువంటి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మెయింటైన్ పర్ఫెక్ట్ ఇంటిగ్రేషన్ అండ్ హార్మనీ బిట్వీన్ అవర్ వర్డ్స్ థాట్స్ అండ్ బిహేవియర్. అహింస అనేటువంటి
0: దానికి చాలా సూక్ష్మమైనటువంటిదిగా ఉంటుండాలి. ఈనాడు జగత్తులో అహింస అనేటువంటి పదమునకు సరైన అర్థము చెప్పేటువంటి వారు లేదు.
1: టుడే దేర్ ఆర్ నన్ ఇన్ దిస్ వరల్డ్ హూ కెన్ గివ్ కరెక్ట్ మీనింగ్ టు దిస్ వర్డ్ అహింస నాన్ వయలెన్స్.
0: ఎంత అవసరమో దానికంటే అధికంగా భుజించడం కూడా అహింస హింసనేగా తోస్తుంది.
1: టు ఈట్ మోర్ దాన్ వాట్ ఈస్ నెసెసరీ ఈస్ హింస ఆర్ వయలెన్స్.
0: ఎందుకు తనం తానే హింసించుకుంటున్నాడు?
1: Because he is hurting himself.
0: Entavarku maatadalano antavarku maatadinappude adi ahimsa avutundi, danikante adhika maatadinappudu adi himsaga maaripothundi.
1: To talk to the extent necessary is non violence. If you talk more, it is violence.
0: Kanukane ee divyamainatundi prakruti yokka swaroopanni manam waste chestunnamu, durvinyoga parchukuntunnamu.
1: Therefore we are misusing, wasting this divine nature.
0: Kevalam enta dhanam undinappatikini, enta balam undinappatikini, enta padavi undinappatikini anni kudanu vyartham aipothundadi.
1: We may have wealth, the strength and position, they are all in vain.
0: Alpamaina tundi bhavalu kosamani manam anantamaina tundi aatma tattvanni manam vyartham chesukuntunnamu.
1: We are wasting this infinite spirit and atma by indulging in this mean and low desire.
0: Ravana kavasinta dhanam untundadi.
1: Ravana has got lot of wealth.
0: Atani kotane suvarna kotaga untundadi fort.
1: His very fort is made up of gold.
0: Adaniki ye margam nandu kani ye vishayam nandu kani ye paristhithi endu kani lotu ledu.
1: There is no shortage or dearth of any material there.
0: Sharira balamu, jana balamu, dhana balamu, mada balamu, sarva balamulu kuda untunnayi.
1: He has got all forms of strength, the people, the money and wealth, what not.
0: Tapas shaktini kudanu sadhinchinatundi vaadu.
1: He has got that power of deep penance.
0: Alanti vaadu తుచ్చమైనటువంటి ఒక కామ మార్గంలో ప్రవేశించడం చేతనే తన సర్వస్వం కూడా కోల్పోయినాడు.
1: బికాస్ ఆఫ్ ఎ మీన్ డిజైర్ హీ హాడ్ టు లూజ్ ఎవ్రీథింగ్ అల్టిమేట్లీ.
0: హనుమంతుడు రావణుని యొక్క సభ లోపల కట్టివేసినారు అతన్ని.
1: హనుమాన్ వాజ్ జస్ట్ టైడ్ అప్ టు ఎ పోస్ట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ రావణ.
0: ఎందుకనగా అతన్ని ప్రశ్నించారు ఈ యొక్క రాక్షసులంతా కూడా, నీవెవరు?
1: All the demons asked him, who are you?
0: Atanu chaala nemmadiga mitamuga hitamuga cheptu vachadu. Dasoham kosalendrascha, nenu Ramachandrudu yokka dasudanu annadu.
1: He started giving replies softly and sweetly and gently in a tender way that I am the servant of Rama.
0: Kaani lankalo yenadu kodanu kotulnu chuchinatunte varu kaadu.
1: There in Lanka no one ever saw any monkey.
0: Lankalo eppudu kudunu kotulu praveshinchaleru.
1: There were no monkeys there at that time in Lanka.
0: Kanuku andaru kudunu danni chuttaani gaani vastunnaru, lopala undinatunte varantha kuda bayataku vastunnaru.
1: All inhabitants of Lanka came out of their residences to see this monkey.
0: Gunavantudu balavantudu hanumantudu maha gunavantudu kanukane ravuniki sariyainatundi buddhi cheppalanne uddeshamto veeriki chikkubadipoyadu anaga chikkukunnadu.
1: Hanuman is the one of character and the physical strength and intelligence. He just pretended, allowed himself to be arrested.
0: Nenu sulabhanga ee oka deento praveshinchi ravaniki buddhi cheppetunte avakasam naaku ledu.
1: I cannot safely enter here and teach a lesson to Ravana.
0: మీరు నన్ను పట్టుకొని తీసుకెళ్ళినప్పుడు అప్పుడు నేను రావణుడికి డైరెక్ట్ గా బుద్ధి చెప్పవచ్చు అనుకున్నాడు.
1: When they arrest me and take me and place me in front of Ravana, I can teach him a lesson.
0: చేతులు కాళ్ళు కట్టారు, నడుముకు తాడు చుట్టారు, ఈ రావణాసుని సభ లోపల ప్రవేశపెట్టారు.
1: His hands and legs were tied and he was taken to the court of Ravana.
0: అక్కడికి వెళ్లేటప్పటికి రావణుడు పై స్థానంలో కూర్చున్నాడు. ఈ యొక్క హనుమంతుని కింద కూర్చోబెట్టారు.
1: రావణ వాజ్ సిట్టింగ్ దేర్ ఇన్ ద కోర్ట్ ఎట్ ఎన్ ఎగ్జాల్టెడ్ పొజిషన్ హైయర్ లెవెల్ వైల్ హనుమాన్ వాజ్ మేడ్ టు సిట్ ఎట్ ఎ లోయర్ లెవెల్.
0: పైనప్పుడు రామభంటుడైనటువంటి నేను కింద ఉండటమా, నా రామునికి అవమానం కదా అని తన తోకను బాగా చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ పోయి రావణుని కంటే చాలా పైన పోయి కూర్చున్నాడు హనుమంతుడు.
1: హనుమాన్ ఫెల్ట్ లైక్ దిస్ బీయింగ్ ద అంబాసిడర్ అండ్ మెసెంజర్ ఆఫ్ రామచంద్ర. Can I take this seat at a low level? No. He made several circles, rounds with his tail and occupied higher level more than that of Ravana.
0: Ravana adigadu. Koti jativi neevu vanamella charachitivi ninnevadu pampinchera.
1: Ravana started asking like this. You are a monkey. You spoiled the whole forest and the gardens around. Who sent you here?
0: Chakkaga arthamayetattu cheptunnadu. Nee chelle mukku chevulattu kosi pampina yaraache dora nannam pera.
1: That king who has chopped off, cut off the ear and the nose of your sister, that very same king has sent me here. He sent me here.
0: Enduku vachavani mari prashninchadu ee ravanudu.
1: Ravana asked, why did you come here?
0: Buddhi cheppeda ravana ee lanka neekelaledura durguna. బుద్ధి చెప్పెద వినుము నీ వికసద్దు సేయకనాది పలుకులు, బుద్ధికి నియోచించి చావుకు భద్రుడైతివి పాపమతివై. బుద్ధి చెప్పెద రావణ, బుద్ధి చెప్పెద రావణ, ఈ లంక నీకేలలేదుర దుర్గుణ.
1: I'll certainly teach you a lesson, Ravana. Why do you need this Lanka?
0: బుద్ధి చెప్పెద వినుము నీ విక.
1: Listen to me.
0: సద్దు చేయకనాది పలుకులు.
1: Without opening your mouth, listen to me.
0: చావుకు బద్ధుడైతివి పాపమతివై. బుద్ధి చెప్పెద రావణ,
1: you committed such a treacherous sin and you are even prepared to die. I'll certainly teach you a lesson.
0: లోకమునకు తల్లేరా, ఈ సీతమ్మ నీకు చూడగ తల్లేరా.
1: Sita is the mother of this entire world. She is even your mother.
0: లోకమునకు తల్లేరా, ఈ సీతమ్మ నీకు చూడగ తల్లేరా.
1: Sita is the mother of this world and she is mother. Loka
0: mataru ippudu patakamu vadigattukuntivi.
1: You have committed this sin.
0: Eka siramam needu siramul aneka maguru dunturamulu. Buddhi cheppeda ravana, nilanka nikelaledura durguna.
1: With one arrow Rama will behead you. You will lose all your 10 heads. Why do you need this Lanka? What is this? I'll certainly teach you a lesson.
0: Melani telasinada, ee pani neeku keedani teliyaleda.
1: Don't you understand that this will certainly put you to ruin? Don't you understand that?
0: వాలమున గాల్చితిని మంచి ఆలయం వజ్రాల మేడలు నీలవర్ణమునే చేసి నీ పురి నెమ్మదిగానే పోయి వచ్చేద. బుద్ధి చెప్పెద రావణ,
1: I'll put all your palaces of precious gems and precious stones, I'll put them to fire and then leave this place.
0: పదితలలుండే తీరు నీవిప్పుడు చేసే దర్బారు చూడు.
1: You have got 10 heads. You just observe the court you have convened.
0: ఇది కదా నే చూడవలనని ఇంద్రజిత్తు చేత జిక్కిటి పరిపదే నీకేల చెప్పుదు ప్రాణములు నీ సొమ్ముగాదురా. బుద్ధి చెప్పెద రావణ,
1: I allowed myself to be caught by Indrajit so that I could enter into this court so that I can teach you a lesson.
0: నీ యొక్క కుమారుడైన ఇంద్రజిత్తు చేత నేను చిక్కాను, అందుకోసం నీకు బుద్ధి చెప్పాలని నేను వచ్చాను.
1: Purposefully I allowed myself to be caught by Indrajit so that I can see you and see your
0: court. నీ కామాంధుడై లోకమాత అయినటువంటి సీతను కూడా నీవు మాతలుగా నీవు భావించుకోకుండా నీవు ఆమెను హింస పెడుతున్నావు.
1: ఓ వికెడ్ మ్యాన్, యు హావ్ ఫర్గాటెన్ ద ఫ్యాక్ట్ దట్ సీత ఇస్ యువర్ మదర్. యు ఆర్ హార్మింగ్ హర్, యు ఆర్ హర్టింగ్ హర్.
0: క్షణికమైనటువంటి వాంఛ కోసమని పవిత్రమైనటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు.
1: ఫర్ దిస్ లో డిజైర్, ఎ మీన్ డిజైర్, యు ఆర్ వేస్టింగ్ యువర్ లైఫ్. What happened to your intelligence? What happened to the power of your penance? What happened to your physical strength? With all the mind and senses, what is the fun of this birth?
0: You are
1: not the king.
0: నీవు ఎలాంటి వాడుగా ఉండాలి రాజు? ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు రాజుగా ఉంటుండాలి.
1: You can only be king if only you have got control over your senses. దీనిని
0: ప్రజలకంటే కూడా నువ్వు చక్కగా బోధించేటువంటి వాడిగా ఉండాలి.
1: You should be in a position to teach your people.
0: ఆదర్శవంతంగా ఉండాలి.
1: You should be ideal.
0: అది ఏ మానవత్వానికి తగినటువంటి కీర్తి.
1: That is only good name to human life.
0: కనుక నీ వివిధంగా చేయటం చాలా తప్పు అన్నాడు.
1: It's a big mistake. You should not act like this.
0: కానీ రావణుడు ఈ కోపమును భరించుకోలేక కోతికి తోక అంటే చాలా ఇష్టం.
1: Ravana was very furious. As you know, every monkey like its own tail.
0: Tana jump ku tana bumps ku anniti kudunu tokane chaala aadharam.
1: For the bumps and the jumps is the tail that is the key for the monkey.
0: Kariki ee tokaku agge betti pampincheseyandi annadu.
1: Therefore he set this the tail on to fire.
0: Ani murkulu amayakulu danahinulu kevalam raatchasulu variki emi teliyadu. తోకకు బాగా బట్టలు చుట్టి చుట్టి చుట్టి చుట్టి పాత బట్టలంతా దాని కిరసన్లో అద్ది అంటించి పంపించారు.
1: దే కలెక్టెడ్ ద క్లాత్ ఫుల్ ఆఫ్ కెరోసిన్ అండ్ టైడ్ అప్ రౌండ్ ద టెయిల్ అండ్ పుట్ ఇట్ ఆన్ ఫైర్.
0: ఎవరి కర్మలు వారికే కలుసుకుని వస్తుంటాయి.
1: ఈచ్ వన్ విల్ హ్యావ్ టు ఫేస్ ది వన్స్.
0: ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏరికైనను తప్పునన్నా.
1: Can anyone escape from
0: ye tiru evaru cheppagalaru anubhavinchuta siddhamanna.
1: Can anyone escape from the consequences of one's own actions? Be ready, be prepared to face the
0: ramulantati vaadu ramana sitanu baachi paamaruni vali echenanna.
1: Ravana committed such a blunder in a sin, he cried ultimately.
0: Pandavulu aakulalu mulimesi adavi paalai poiranna.
1: Pandavas had to eat the leaves and tubers and spend the time in the forest.
0: Ee tappindi kaadu.
1: You cannot escape from the consequences of your actions.
0: మనం మంచి కర్మలు చేయడానికి ప్రయత్నించాలి.
1: Therefore, you should make every effort to do good
0: actions. ఎట్టి కర్మలో అట్టి ఫలము.
1: As is the action, so is the reward.
0: ఎట్టి పిండియో అట్టి త్రేపు.
1: As is the food, so is the belt.
0: ఎట్టి పిండియో అట్టి రొట్టె.
1: As is the floor, so is the barn.
0: కానీ ఈ ఫలములు అప్పటికప్పటికి ఫలించేటువంటి ఉన్నాయి. కొంతకాలంలో ఫలించేటువంటివిగా ఉన్నాయి. కొన్ని సంవత్సరాలకు ఫలించేటువంటివిగా ఉన్నాయి. కొన్ని యుగములకు కూడా ఫలించేటువంటివిగా ఉన్నాయి.
1: Certain actions yield results immediately. Certain actions take time to show the results.
0: కత్తి చేతి కోసుకుంది.
1: Suppose the finger is cut.
0: కానీ కట్ అయిన తక్షణమే రక్తం వస్తుంది.
1: The moment the finger is cut, the blood bleeds.
0: అది ఫలితం అప్పటికప్పటికే వచ్చేసింది.
1: You will find the reaction immediately.
0: కోసుకున్న తక్షణమే రక్తం వచ్చేసింది.
1: You find the blood coming out, oozing out.
0: ఎక్కడైనా మనం మెట్లు ఎక్కుతున్నప్పుడు జారి పడ్డాము.
1: As you climb up the staircase,
0: ఈ జారి పడటము ఫ్రాక్చర్ రావటము రెండు ఒకే తూరి జరుగుతుంది.
1: As you climb up the staircase and when you fall, you sustain a fracture naturally.
0: జారి పడటం ఒక తూరి, విరిగిపోవటం మరొక తూరి జరగదు. అప్పటికప్పుడే విరిగిపోతుంది.
1: You don't fall it on one day and fracture the following day. No.
0: తెల్లవారి మనం భోంచేశాము.
1: You have taken food this morning.
0: కానీ అప్పటికప్పటికే అరగదు. 2 గంటలు 3 గంటలు టైం తీసుకుంటుంది.
1: ఇట్ విల్ టేక్ 2 to 3 hours టు బి డైజెస్టెడ్.
0: ఈ కర్మకు కొన్ని గంటలు తీసుకుంటుంది.
1: ఫర్ దిస్ యాక్షన్ ఇట్ టేక్స్ 2 to 3 hours.
0: తరువాత ఒక విత్తనము భూమిలో నాటాము.
1: యు సో ఎ సీడ్.
0: కానీ అప్పటికప్పటికే మొక్క రాదు.
1: బట్ ఇట్ వోంట్ గ్రో ఇన్ టు ఎ ప్లాంట్.
0: 2-3 దినాలకంతా కూడా ఒక మొక్క వస్తుంది.
1: ఆఫ్టర్ 2 to 3 days ఇట్ గ్రోస్ ఇన్ ద
0: సాప్లింగ్. మొక్కలు అప్పుడే ఫలములు ఎండవు.
1: You don't get fruits immediately.
0: ఏ 10 సంవత్సరములకో ఏ 15 సంవత్సరములకో అందులో ఫలములంతా వస్తాయి.
1: It takes 10 to 15 years to yield fruits.
0: కనుక విత్తనం నాటినప్పుడు అప్పుడే ఫలములు రావటం లేదు.
1: You sow a seed, you don't get the fruit immediately.
0: కొన్ని సంవత్సరములు టైం తీసుకుంటుంది.
1: So it takes years of time.
0: అదే విధంగానే మానవుడు చేసే ప్రతి కర్మ కూడాను కొన్ని సంవత్సరములు, కొన్ని గంటలు, కొన్ని దినములు, కొన్ని క్షణములు, కొన్ని యుగములు కూడా మారిపోతుంటాయి.
1: All actions that we do, it may take minutes or hours or days or years or ages.
0: కాని ఫలము మాత్రము తప్పినది కాదు.
1: But you cannot escape from the consequences of your actions.
0: కాని ఒక్కదాని వల్ల మాత్రమే ఈ ఫలము తప్పుతుంది.
1: There is only one way to escape.
0: అదే భగవంతుని యొక్క నిజమైనటువంటి ప్రేమ చేతనే ఎలాంటి బాధలైనా తప్పించుకోవచ్చు.
1: With ardent devotion, true love unto God, you can escape from the consequences of your actions.
0: కనుక భగవంతుని యొక్క ప్రేమను సంపాదించుకునే నిమిత్తమై భగవంతుడు సర్వుల యందు ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: టు బి ద రెసిపియంట్స్ ఆఫ్ ద డివైన్ లవ్, వీ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుక ఈ భగవత్ నివాసము అందరి హృదయమే.
1: హార్ట్ ఈజ్ ద సెంటర్ వేర్ గాడ్ డ్వెల్స్.
0: ఇది సర్వ హృదయవాసి సర్వేశ్వరుడు అనేటువంటి సత్యాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించాలి.
1: ఎవ్రీ పర్సన్ షుడ్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్.
0: వ్యక్తి యొక్క భేదములు కనిపించవచ్చును.
1: There may be differences at the individual level.
0: కానీ అందరి యందు ఉన్నటువంటి పంచభూతములు ఒక్కటే అనేటువంటి సత్యాన్ని మనం స్థిరంగా పెట్టుకోవాలి.
1: But the five elements are uniform in everyone.
0: ఈ రకమైనటువంటి ఒక ఏకత్వాన్ని మనం నిర్ణయించుకునే నిమిత్తము అనేక విధమైనటువంటి విచారణ సలపాలి.
1: To understand this principle of unity, we have to investigate and inquire.
0: అనేక మంది దేవతలు లేరు.
1: There are no many deities or gods.
0: అనేక మంది ప్రజలు లేరు.
1: There are no many people.
0: కానీ ప్రజలంతా ఒక్కటే.
1: All are one.
0: దైవం ఒక్కడే.
1: God is one.
0: ఏక ప్రభువుకు అనేక నామ.
1: One God has many names.
0: అనేక విధములైనటువంటి పేర్లతో రూపములతో కనిపించేటంత కూడా ఒకే దైవమే. కరెంట్ ఉంటుండాలి.
1: Though we have so many bulbs all around here, the same current that flows.
0: ఈ కరెంట్ ను మనం అందుకోవాలంటే కొంత సాధన కావాలి.
1: But however, in order to receive this current, we should do certain spiritual practice.
0: ఈ కరెంటే ప్రకాశము.
1: This current is life.
0: అది ఏ దైవము.
1: That's God.
0: అది ఏ దివ్యమైనటువంటి యొక్క బ్రహ్మస్వరూపము.
1: That's the divine Brahman.
0: ఈ బ్రహ్మజ్ఞానం అనేటువంటి ప్రకాశించాలనుకుంటే దీనికి అనేక రకమైనటువంటి మార్గములు కొన్ని వెతుకాలి.
1: To have the spiritual knowledge that should shine, we should follow certain spiritual pursuits.
0: ఈ బల్బు వెతుకు వెలగాలంటే ఏమ కావాలి?
1: What is it is required to illumine this bulb?
0: అయితే ఈ వెలుతురు రావాలంటే మొట్టమొదటి బల్బు పెట్టాలి.
1: To have illumination, you should install a bulb.
0: బల్బు పెట్టినంత మాత్రమున వెలుగుతురు రావటం లేదు.
1: You don't get the light immediately by putting the bulb
0: there. దానికి వైర్ అంతా తీసుకుని జాయింట్ చేయాలి.
1: You should put a joint with the wire.
0: వైర్ జాయింట్ చేసినంత మాత్రమే వెలుగు రాదు.
1: When you connected the wire, you don't get the light either.
0: ఒక వైర్ లోపల ఈ కరెంట్ కూడా పోవాలి.
1: The current should flow through this wire.
0: అనగా ఏంటి? దైవశక్తి అనేటువంటిది ఆ కరెంట్ లో ప్రవేశించాలి.
1: It is the divine power which is the current that should flow. What is this divine power?
0: సత్యం, ప్రేమ, ఈ రెండే.
1: Truth and love. They are the twin principles.
0: Love is God. Live in love.
1: Love is God. Live in
0: truth
1: love.
0: Truth is God. ఏకం దేవ అద్వితీయం బ్రహ్మ.
1: Truth is God. God is only one, not two.
0: కనుకనే సత్యము అనేటువంటి కరెంటు.
1: So the current of truth.
0: ధర్మము అనే వైర్ లో చేరి.
1: It flows through the wire of dharma.
0: శాంతి అనే బల్బ్ లో వచ్చేటప్పటికి.
1: As it enters into the bulb of
0: peace. ప్రేమ అనే ప్రకాశం వస్తుంటుంది.
1: And you draw the light of love.
0: కనుకొని సత్య, ధర్మ, శాంతి ఈ మూడింటి యొక్క ఏకత్వమే ప్రేమ అనే ప్రకాశము.
1: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ ట్రూత్, రైచియస్నెస్ అండ్ పీస్
0: ఈ ప్రేమనే నిజమైన భగవత్ స్వరూపము.
1: లవ్ ఇస్ గాడ్.
0: ఈ ప్రాకృతమైనటువంటి ఒక దేహ సంబంధాలు ప్రేమ కాదు.
1: ఇట్స్ నాట్ ఎనీ బాడీ అటాచ్మెంట్.
0: కనుక నిజమైనటువంటి ప్రేమ హృదయం నుండి ఆవిర్భవించేటువంటిది.
1: ట్రూ లవ్ ఎమినేట్స్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనం ఎన్ని చేసినప్పటికీ అధ్యాపకులు చెప్పారు రెండు మాత్రం మనం సత్యంగా మనం స్థిరం చేసుకోవాలి.
1: ది టీచర్ సెడ్ జస్ట్ నౌ,
0: దైవం ఇస్ ట్రూత్, అది ఎప్పటికీ మారదు.
1: గాడ్ ఇస్ ట్రూత్, దట్ ఈస్ చేంజ్లెస్.
0: డెత్ అనేటువంటిది ఎప్పటికీ మారదు.
1: డెత్ ఈస్ సర్టెన్.
0: రెండు తప్పినవి కాదు.
1: యూ కెనాట్ ఎస్కేప్.
0: కనుకనే మనం ఏమి తెలుసుకోవాలి ఇప్పుడు?
1: వాట్ షుడ్ వి నో నౌ?
0: పరులు చేసేటువంటి యొక్క దోషములను మనం ఏమాత్రము చూడకూడదు.
1: వీ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద హార్మ్ డన్ టు యూ బై అదర్స్.
0: పరులు చేసినటువంటి పెద్ద దోషములు కూడా చిన్న దోషములుగా మనం తీసుకోవాలి.
1: దే మైట్ హార్మ్ యూ ఇన్ ఎ బిగ్ వే, బట్ కన్సిడర్ వెరీ లిటిల్.
0: మనలో ఉండినటువంటి చిన్న దోషమునైనా పెద్దదిగా భావించినప్పుడే పెద్ద దోషాలు చేయడానికి మనం పూనుకోము.
1: ఎవ్రీ స్మాల్ మిస్టేక్ ఇన్ యూ మ్యాగ్నిఫై ఇట్, యాంప్లిఫై ఇట్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నిజంగా నిత్య జీవితంలో మీకు ఇలాంటి మార్గాలు చాలా అత్యవసరం.
1: These are the things which are required in our daily life.
0: Kanuka manam chinna chinna vishayalo pane ee daivatvanni chakkaga manam gurtinchadaniki prayatninchavachunu.
1: In these small matters who can recognize the divinity in
0: rendu meeru marchipovali.
1: Two you should forget.
0: Emiti aa rendu?
1: What are they?
0: Itarlu manaku chesina apakaranni manam marchipovali.
1: You should forget the harm done to you by others.
0: Adi marchipokunda mana manasulo pettukunte vaaniki tirigi pratyapakaram cheyadaniki manam siddhanga untam.
1: If we don't forget the harm done to you by others, you always decide and think over to retaliate.
0: Itarlu manaku chesina apakaranni manam marchipovali.
1: So we should forget the harm done to you.
0: Rendavudu emiti?
1: What is the second thing?
0: Manam itarlaku chesina upakaranni kuda marchipovali.
1: We should also forget the help we have done to others.
0: Neevu athaniki help chesananantundi nee manasulo pettukunte daniki pratibalam kavalani mari vasana ravachunu.
1: If you still think of the help you have done to others, you will have expectations.
0: పరులు మనకు చేసిన అపకారాన్ని మర్చిపోవాలి, మనం పరులకు చేసిన ఉపకారాన్ని మర్చిపోవాలి.
1: Therefore, we should forget the help that we do to others and harm done to us by others.
0: సత్యనిత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవించవచ్చు.
1: Then only you can enjoy, experience this eternal truth, the spirit of.
0: కనుక నిజమైనటువంటి దైవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు ఈ చిన్న చిన్న మార్గాల్లోపల మనం దైవత్వాన్ని అనుగ్రహాన్ని పొందొచ్చు.
1: So you can subtly experience the true divinity through these small, subtle paths.
0: కానా మనము ఏదో పెద్ద పెద్ద సాధనలు చేసి ఏదో ధ్యానములు జపములు తపములు యోగములు ఇవన్నీ చేసి కేవలము ఇవన్నీ కర్మల యొక్క వ్యర్థములే.
1: We need not undertake spiritual pursuits in a big way, like penance,
0: ఇవన్నీ కూడా
1: like
0: మనోదేహములతో కూడినటువంటివి.
1: All the spiritual acts you do with the mind and the body.
0: మనసు శాశ్వతమైన కాదు.
1: Mind is not permanent.
0: దేహము శాశ్వతమైన.
1: Body is not permanent.
0: దీని ఫలితం ఎట్లా శాశ్వతమవుతుంది మనకు?
1: Then how do you expect
0: ఇది కూడా అశాశ్వతమే.
1: Even the reward is temporary.
0: అయితే ఇవన్నీ ఏమి తోడ్పడతాయి?
1: How does it help you in a way?
0: నిజమైనటువంటి సత్యానికి మార్గాన్ని చూపిస్తాయి.
1: They will all show you the path to the truth.
0: కనుక ఇవన్నీ మార్గాలు చూపించేటువంటి యొక్క ఇది గైడ్ పోస్ట్ వంటివి.
1: దే ఓన్లీ షో యూ ద పాత్ లైక్ ఎ గైడ్ పోస్ట్.
0: ఈ గైడ్ పోస్ట్ అనేటువంటి మార్గాన్ని చూపిస్తుంది.
1: ద గైడ్ పోస్ట్ డైరెక్ట్స్ యూ.
0: అది మధ్యలో ఉంటుంటారు.
1: ఇట్ ఇస్ దేర్ ద సెంటర్.
0: ఇటువైపున ఇది పోతే పెనకొండ, ఇటువైపున పోతే ధర్మవరము, ఇటు పోతే అనంతపురము, ఇటు పోతే బెంగళూరు అని చూపిస్తుంది.
1: The guide post will show you the different directions to Penugonda, Dharmavaram, Anantapuram and so on.
0: Ee japamulu dhyanamulu yogamulu yagnamulu.
1: This sort of a thing is there. దీని వల్ల
0: బోర్డు చూసి మనం అక్కడ కూర్చోవడానికి వీలు కాదు. బోర్డు చూసి నడచాలి మనము.
1: యూ కెనాట్ సిట్ అండర్ దిస్ గైడ్ పోస్ట్ ఆర్ స్టే విత్ ఇట్. యూ హావ్ టు గో అలాంగ్.
0: కానీ ఈ గైడ్ పోస్ట్ అంతా మనం ఆధారం చేసుకుని దైవం వైపున మనం ప్రయాణం సలపాలి.
1: Basing on this guide post, we should travel Godward.
0: ఎక్కడ ఉన్నాడు దైవం?
1: Where is God?
0: సర్వత పాణిపాదం. ఎక్కడ చూసినా ఉన్నాడు.
1: God is everywhere.
0: ఇది క్రమక్రమేణ మనం సాధన చేస్తూ చేస్తూ ఈ యొక్క సత్యం మనకు అర్థమవుతూ వస్తుంది.
1: We'll understand this truth by undertaking spiritual endeavors.
0: ఇవంతా తెలుసుకోకుండా పోవడానికి మూల కారణము మన దేహమే పెద్ద అడ్డు.
1: We are not able to understand this truth because the దేహాభిమానమే
0: పెంచుతూ ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ది బాడీ అటాచ్మెంట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఇగ్నోరెన్స్.
0: కనుక దేహాభిమానాన్ని క్రమక్రమేణా మనం తగ్గించుకుంటూ రావాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు కట్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్ స్లోలీ గ్రాడ్యువల్లీ. ఈ దేహానికి
0: సంబంధించిన వాసనలన్నీ కూడా నువ్వు క్రమక్రమేణా అణగదొక్కుతూ రావాలి.
1: వీ షుడ్ పుట్ ఆల్ ది టెండెన్సీస్ అండ్ టెంపరమెంట్స్ అండర్ చెక్.
0: అందువల్లనే ఈ హనుమంతుడు రాములకు సేవకుడిగా మారిపోయాడు.
1: దట్స్ ద రీజన్ వై హనుమాన్ కుడ్ బికమ్ ఎ సర్వెంట్ ఆఫ్ రామ.
0: హనుమంతుడే రాముడిగా మారిపోయాడు.
1: హనుమాన్ ట్రాన్స్ఫార్మ్డ్ హింసెల్ఫ్ ఇంటూ రామ.
0: ఒక్కొక్క రోమ రోమము రామనామంగా రూపొందింది.
1: ఎవ్రీ రోమ ఎవ్రీ హెయిర్ ట్రాన్స్ఫార్మ్డ్.
0: కారణం ఏమిటి
1: రామ?
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: రాముడు నాకంటే భిన్నుడు కాదు.
1: రామ ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్.
0: నేను రాముని కంటే భిన్నుడు కాదు.
1: ఐఎమ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ హిమ్.
0: తత్వం అసి మేమిద్దరు ఒక్కటే.
1: తత్వం అసి దట్ వార్ట్ బోత్ ఆర్ వన్.
0: అదే ఒకానొక సమయంలో రాముని ప్రశ్నిస్తాడు హనుమాన్, నన్ను ఏ రీతిగా నీవు స్మరిస్తున్నావు?
1: At one time Rama asks Hanuman, in what way you worship me?
0: Swami,
1: Swami,
0: dehariitigo neeku nenu dasudiga bhavistunnanu.
1: At the body level I am your servant.
0: Manoreetiga neeku nenu pratibimbanga untunnanu.
1: In the realm of the mind
0: atma bhavamlo neevu nenu iddaru okkate.
1: But you know, I am a spark, but at the atmic level you and I are one.
0: Neeku naaku madhyalo ee manassu dehame addu tagultu undali.
1: It's only the body and the mind that comes between us.
0: Pillalu baaga telusukovachunu.
1: Students can know well.
0: Meeru oka pedda bhavanam nirmincharu.
1: You built a big mansion.
0: Ee bhavanam lopala bedroom okati pettukunnaru.
1: There's one bedroom.
0: Daniki bathroom okati pakkalo pettukunnaru.
1: Bathroom aside.
0: Kitchen room okati pettaru.
1: Kitchen.
0: Drawing room okati pettaru.
1: Drawing room.
0: Dining hall okati pettaru.
1: Dining hall.
0: Inga store room okati pettaru.
1: Store room.
0: Ivanni veru veruga kanipistu untunnayi.
1: And so many rooms around.
0: Kani,
1: but
0: ki veri veriga kanipinchadaniki edi karanam?
1: What is that is responsible for this division into various rooms?
0: Annitiki madhya madhya godale deeniki moola karanam.
1: Only the walls that stand in between are responsible.
0: Ee bathroom ku madhyalo oka goda pedithe adi bathroom ayindi, idi bedroom ayindi.
1: When there is a wall separating the bedroom and bathroom, you find those two existing.
0: Ee bedroom ku drawing room ku madhyalo oka goda pettam valla adi drawing room ayindi, idi bedroom ayindi.
1: It is the wall that separates the bedroom and the drawing room.
0: కిచెన్ రూమ్ కు పక్కలో ఒక డైనింగ్ హాల్ పెట్టుకుంటే ఒక గోడ పెడితే అది డైనింగ్ హాల్ అయింది, ఇది కిచెన్ రూమ్ అయింది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద వాల్ దట్ సెపరేట్స్ ద కిచెన్ ఫ్రమ్ ద స్టోర్ రూమ్.
0: కానీ ఇవన్నింటికి కారణము గోడలే.
1: ఓన్లీ ద క్రాస్ వాల్స్.
0: ఈ గోడలన్నీ తీసివేసేస్తే అంత బయలే ఒక్కటే అవుతుంది.
1: When once you remove all these walls, you will find only one thing that is open.
0: ఈ గోడలు ఉండటం వల్లే వేరు వేరు భిన్న భిన్నమైనటువంటి రూపనామములు కనిపిస్తున్నాయి.
1: These walls are responsible for various names.
0: ఈ గోడలు మాత్రం తీసివేస్తే అంతా ఒక్కటే.
1: When you cut off the walls, everything becomes one.
0: అందువల్లే రామదాసు చెప్తూ వచ్చాడు.
1: So Ramdas says.
0: రామదాసు కోట ఏడు చుట్టూరా కోట లోపల తోటరా తోటలోనికి పోదమంటే దారి తెలియదు ఎట్టరా రామ భజన చేయరా రాజ్యమంతా వెలుగురా.
1: దేర్ ఇస్ ఫోర్ట్ అరౌండ్ విత్ ది గార్డెన్ ఎట్ ద సెంటర్ టు క్రాస్ ద ఫోర్ట్ అండ్ ఎంటర్ ఇన్ ద గార్డెన్ వాట్ ఈస్ టు బి డన్ సింగ్ ద గ్లోరీ ఆఫ్ రామ.
0: సారమైనది సమురా సత్యమైనది ఒత్తిరా.
1: It is the essence which is the oil and truth is the wick.
0: Velugu teeri poyetappudu venta evvaru rarura rama bhajana cheyara rajyamanta velugura.
1: When this light is extinguished, when you leave this world, nobody will follow you. You think of Rama, sing his glory, the whole kingdom will be of light.
0: Pattu ainadi kommara paatu ainadi chettura పట్టు అయినది కుమ్మర.
1: ఇట్ ఈస్ ద బ్రాంచ్ విచ్ ఇస్ ది యాంకర్ ఆర్ ద సపోర్ట్.
0: పాటు తప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమి చేరురా రామ భజన చేయురా రాజ్యమంతా వెలుగురా.
1: ఇఫ్ యూ లీవ్ ద రూట్ అండ్ ద ఫౌండేషన్ అండ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది బ్రాంచ్ యూ
0: రెండు వదిలితే
1: అండ్ దెన్ వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ దిస్ యూ రీచ్ పరబ్రహ్మన్.
0: కేవలము ఈ ప్రాకృతమైనటువంటి జీవితమే ఒక చెట్టుగా మనం భావించుకుంటున్నాం.
1: వి కన్సిడర్ దిస్ వరల్డ్లీ లైఫ్
0: మన జీవనోపాధి అయినటువంటి ఈ వృత్తినే మనం పట్టుకొమ్మగా విశ్వసిస్తున్నాము.
1: వి కన్సిడర్ అవర్ డైలీ లివింగ్ రొటీన్ యాజ్ ఎ బ్రాంచ్.
0: అప్పుడే నీకు బ్రహ్మతత్వం ప్రాప్తిస్తుంది.
1: సాక్రిఫైస్ యువర్ డైలీ రొటీన్ లైఫ్ దెన్ యూ అటైన్ బ్రహ్మ.
0: ఈ ఆశలు పెరిగే పెరిగే పెరిగే కొలది కూడాను నీ ఆనందం కూడాను తరుగుతూ తరుగుతూ తరుగుతూ వస్తుంది.
1: విత్ ది రైజ్ ఆఫ్ డిజైర్ దేర్ బి డిక్రీజ్ ఇన్ ద బ్లిస్.
0: కనుకనే భగవంతుని యొక్క ప్రేమను పెంచుకోండి.
1: So increase divine love.
0: అది ప్రేమ ఎంత పెరిగితే అంత ఆనందం కూడా పెరుగుతుంది.
1: When you love God more and more, you'll be more and more blissful.
0: కనుకనే మీరు ఎక్కువ ఆనందాన్ని అనుభవించాలంటే మీరు భగవత్ ప్రేమను అంత అధికంగా పెంచుకోవాలి.
1: Therefore, in order to enjoy the true bliss,
0: భగవత్ ప్రేమ ఎంత పెరిగిపోతుందో మీ ఆనందం కూడా అంత పెరిగిపోతుంది.
1: If the love diminishes naturally, bliss
0: also decreases.
1: You cannot be happy with his fulfillment of the worldly desire. A small example.
0: ఈ నాడు నైట్ లేకపోతే రేపు తెల్లవారు మీరు ప్రయత్నం చేయండి దాని యొక్క సాధనకు పూనుకోండి.
1: You can try tonight or tomorrow morning and try it.
0: ఒక్కొక్కరు దినానికి ఒక ఆరు తూర్లు టీ తాగుతుంటారు.
1: One takes tea 6 times a day.
0: ఒక్కొక్కరు ఒక్కొక్క దినానికి ఒక 20 పర్యాయం సిగరెట్ పీస్తుంటారు.
1: A person smokes 20 cigars a day.
0: ఈ టీ తాగుతుంటారు కాఫీ తాగుతుంటారు సిగరెట్ పీల్చుకుంటుంటారు ఇవన్నీ తినడానికి ఎన్నో పర్యాయం జరుగుతుంటాయి.
1: They take tea or coffee or smoke cigarettes. They do every day.
0: కనుకనే వాని ప్రజ్ఞాన శక్తి క్రమక్రమేణ తల్లిపడిపోతుంది.
1: Therefore he loses his intelligence more and more day by day.
0: శక్తి క్రియాశక్తిని పురస్కరించుకుని ఉంటుంటాయి.
1: Therefore this will depends upon the action.
0: నీవు రేపటి నుంచి కూడాను రెండు పర్యాయములే టీ తాగు.
1: Take drink tea twice, that's all.
0: ఐదు పర్యాయములే సిగరెట్ తాగు.
1: Smoke 5 cigars a day.
0: మరి ఒక 10 దినాలు అయిన తర్వాత
1: after 10 days
0: ఒక్క కప్పు తూలేని తృప్తి పడు.
1: Then satisfy yourself by taking one cup of tea.
0: ఐదు సిగరెట్ తాగు.
1: And then just smoke 5 cigarettes.
0: ఇంకా 10 దినాలు అయిన తర్వాత
1: after 10 days
0: ఈ ఒక కప్పు కాఫీ కూడా మానేసేసేయ్.
1: Stop taking even one cup of coffee.
0: సిగరెట్ కూడా మానేసేసేయ్.
1: Stop smoking.
0: ఈ యొక్క బుద్ధి యొక్క ప్రకాశము మరింత ప్రకాశిస్తూ వస్తుంది. జ్ఞాపక శక్తి అభివృద్ధి అవుతూ వస్తుంది.
1: యువర్ మెమరీ విల్ ఇంక్రీజ్.
0: వాంఛనను ఎంత మనం పెంచుకుంటున్నామో ఈ యొక్క మెమరీ పవర్ జ్ఞాపక శక్తి అంత తరిగిపోతూ ఉంటుండాలి.
1: ఇఫ్ యు హావ్ డిజైర్స్ మోర్ అండ్ మోర్ యు విల్ లూజ్ యువర్ ఇంటెలిజెన్స్ అండ్ మెమరీ.
0: ఏకాగ్రత చిత్తం కూడా రాకుండా పోతుండాలి.
1: యు విల్ లూజ్ యువర్ కాన్సన్ట్రేషన్ ఆల్సో.
0: కనుక మన వాంఛనను ఎంత తగ్గించుకుంటే అంత మనం ఏకాగ్రతను పెంచుకున్న వారం అవుతాం.
1: సో వీ షుడ్ పుట్ ఎ సీలింగ్ ఆన్ డిజైర్స్ టు ఇంప్రూవ్ అవర్ కాన్సన్ట్రేషన్.
0: కనుకనే మొట్టమొదట మనం లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్.
0: అప్పుడే మనకు మేక్ ఎ ట్రావెల్ ప్రెషర్.
1: దెన్ ఓన్లీ వీ కెన్ మేక్ ఎ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: ప్రెషర్ అక్కడే మనకు వస్తుంది అది ఆనందం.
1: దేర్ లైస్ ద ప్లెజర్.
0: కనుక ఈ కోరికలు తగ్గించుకుంటూ పోవాలి.
1: సో వీ షుడ్ రిడ్యూస్ అవర్ డిజైర్.
0: ఏ కోరికను పెంచుకోవాలి మనము?
1: వాట్ డిజైర్స్?
0: మనకు భగవంతునికి మధ్య ఉన్నటువంటి ప్రేమను మాత్రమే పెంచాలి.
1: వీ షుడ్ డెవలప్ దట్ డిజైర్ ఆఫ్ లవ్ టువర్డ్స్ గాడ్ మోర్ అండ్ మోర్.
0: అప్పుడే మనకు సరి అయిన శాంతి మనకు లభ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ వీ విల్ హావ్ ట్రూ పీస్ ఇన్ స్పిరిట్.
0: అన్నింటి యందు ఉండినటువంటి ఏకత్వం ఏమిటి అని రేపటి దినం మీకు అర్థమవుతుంది.
1: యూ విల్ నో టుమారో that which is unifying factor, the uniting factor, the underlying current.
2: Prema mudita manase kahu.

0: messages from truth, the whole universe has emerged. And ultimately, it will merge back into that principle of truth. In fact, there is no place in cosmos where there is no truth. It is that pure, unsullied truth which is present all over.
1: Satyam brujat, priyam brujat, na brujat satyam apriyam. Satyam vada, dharmam chara. Idi vedam yokka pradhanamainatuvanti yokka pramana vakyamulu.
0: The Veda wants us to speak truth. Veda wants us not to utter any lie. And we should speak truth in an acceptable way and conduct ourselves along the rightful path.
1: Jagatthiloni janminchinatundi pranulaku aharam madalu.
0: For all the living beings, the food is most essential, which cannot be given up.
1: Aharame lekundina gatinchipothundi ayaka jeevi.
0: The living creature naturally loses life if the food is not given.
1: Aithe ee aharamulaku suryudu ati pramanam.
0: For this food, sun god is very necessary.
1: Surya prakasam chetane varsham labhistundi. Varsham chetane pantalu pandutayi. Ee pantala yokka pravahamame aharanga roopondutu vastundi.
0: Because of the heat in the sunlight, we have rains, and the rains are responsible for the crop, and that constitutes our food, sustaining the organic world.
1: Upanishattu cheppinattuga prati vakyamanandulu kudanu moodu padamulu pradhanamainatuvanti yokka pramanamulu.
0: In Upanishads, three are most important standards, dicta.
1: ఈ ఆహారమునకు ఈ ఆకలికి ఈ యొక్క తృప్తికి సత్యమునందే మూడు పదములు ఏర్పడుతూ వచ్చింది.
0: ఫర్ ఫుడ్ ది అపెటైట్ అండ్ ది సేషియేషన్ ఆఫ్ హంగర్ ఆల్ దీస్ త్రీ ఆర్ దేర్ విత్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: సత్ ప్రమాణం అనగా ప్రాణము.
0: సత్ is life.
1: ఈ అనగా అన్నము.
0: ఈ is food.
1: అనగా సూర్యుడు.
0: Is sun.
1: ఈ సన్ యొక్క ప్రకాశము చేతనే ఆహారం లభించి దేహమునకు పుష్టిని సంతుష్టిని కలిగించి జీవితానికి ఆయన చేకూరుస్తుండే.
0: Because of the sun rays and the sunlight, we have the food to maintain our body and the strength.
1: సత్యము అనగా కేవలం ఉన్నది ఉన్నట్టు చెప్పటము, చూచింది చూసినట్టు పలకటము, ఇది మాత్రమే కాదు సత్యము.
0: Truth is not simply telling what is seen, what is heard, and what is thought of.
1: ఈ మూడు అక్షరములందు ఉండేటువంటి యొక్క మొట్టమొదటిది సత్, అదే ప్రాణము.
0: ఇన్ దిస్ త్రీ, అమంగ్ ది త్రీ, ద ఫస్ట్ వన్ ఇస్ సత్, లైఫ్.
1: ఈ ప్రాణములో ఈ అనేటువంటి ఆకలి ఉన్నది.
0: ఇన్ దిస్ లైఫ్ దేర్ ఇస్ ఈ, ద అపెటైట్.
1: ఎం అనేటువంటి సూర్యుడు ఈ ఆకలిని తీరుస్తున్నాడు.
0: ఎం సన్ అపీజెస్ అవర్ హంగర్.
1: సత్యమనగా ప్రాణము, ప్రాణమునందున్నటువంటి ఆకలి, ఆకలిని తీర్చేటువంటి సూర్యుడు, ఈ మూడింటి యొక్క సర్వము ఈ సత్యమునందే ఇమిడి ఉన్నది.
0: సత్యం హ్యాస్ గాట్ దీస్ త్రీ కంపోనెంట్స్, ద లైఫ్ దట్ హ్యాస్ గాట్ ద హంగర్ అండ్ ద సన్ గాడ్ హూ సేషియేట్స్.
1: సత్యంబునందుండి సర్వంబి సృష్టించే, సృష్టంబునందుండిగే సర్వసృష్టి. సత్యమహిమ లేని స్థలమేది కనుగొన్నా శుద్ధ సత్వం ఇదియే చూడరయ్యా అని చెప్పాను. ఇది ఏ సత్యము? ఈ సత్యమే జగత్తునంతా కూడాను కాపాడుతూ, ఆకలి తీరుస్తూ, పుష్టిని అందిస్తూ, ఆరోగ్యము చేకూరుస్తూ, పోషిస్తూ వస్తున్నది.
0: సో ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఎమర్జ్ అవుట్ ఆఫ్ దిస్ ట్రూత్, సస్టైన్డ్ బై ట్రూత్ అండ్ మర్జెస్ బ్యాక్ ఇన్ టు ది ట్రూత్. దాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది ఫుడ్ అండ్ సస్టెనెన్స్ అండ్ హెల్త్.
1: సత్యము అనగా ప్రాణులను సృష్టించడము,
0: క్రియేటింగ్ ది క్రీచర్స్,
1: ఈ ప్రాణులకు తగినటువంటి ఆహారం అందించటము,
0: సప్లైయింగ్ ది నీడెడ్ ఫుడ్,
1: ఈ ఆహారం చేత తన యొక్క జీవితం పోషించుకోవటం,
0: అండ్ లైఫ్ ఇస్ మెయింటైన్ దేర్ బై.
1: ఇది సత్యం యొక్క అంతరార్థము.
0: దిస్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ సత్య ట్రూత్.
1: ఇంకా రెండవ అర్థం ఏమిటంటే సత్య.
0: ది సెకండ్ మీనింగ్ ఇస్ సత్య.
1: సత్య అనగా
0: సత్య,
1: సత్,
0: సత్,
1: సతయ,
0: సతయ.
1: ఇది సతయ.
0: దిస్ ఇస్ సతయ.
1: సతయ,
0: సతయ.
1: ఇది కూడా మూడు అక్షరంతో కూడినటువంటిది.
0: దిస్ ఆల్సో హ్యాస్ త్రీ లెటర్స్.
1: అయితే దీనిని ఇటువైపు నుంచి మనం చదువుకుండా వెనుక వైపు నుంచి మనం చదివినటువంటి ఇది ఏ అర్థం ఇస్తుందో గుర్తించాలి.
0: ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, if we read it in the reverse direction, what meaning we get?
1: Satya,
0: satya,
1: ya anaga yama niyamadulu techa manavudu tapassu chesinappudu.
0: Ya stands for prescribed code with which we have to do penance.
1: Sakaram antundi satyamu.
0: Sa stands for satya, the truth.
1: Sakshatkaristundi,
0: it manifests.
1: సతయ, స అనగా యమనియమాలతో కూడిన దీనిని తపస్సు చేసినప్పుడే ఈ సత్యస్వరూపమైనటువంటి సాక్షాత్కారం లభిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ వన్ కెన్ హ్యావ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ సత్య ట్రూత్ ఇఫ్ వన్ అబ్జర్వ్స్ పెనెన్స్ ఇన్ స్ట్రిక్ట్ అడిహరెన్స్ టు యమ నియమ ద ప్రిస్క్రైబ్ డిసిప్లిన్.
1: ఈ సత్యమే దైవము.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: సత్యం ఎక్కడ ఉన్నది? సర్వత్రా ఉంటున్నది.
0: వేర్ ఇస్ ట్రూత్? ఇట్ ఈస్ ఆల్ ప్రొవైడింగ్.
1: సత్యం లేని స్థానం లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో
1: ట్రూత్. సత్యం కాని వస్తువు లేదు.
0: దేర్ ఇస్ నో ఆబ్జెక్ట్ విదౌట్.
1: సర్వము సత్యమునందే ఇమిడి ఉన్నది.
0: ఎవ్రీథింగ్ ఈస్ విత్ ఇన్ ద ట్రూత్.
1: కనుక సత్యము అనగా త్రికాల భాజ్యమైనటువంటి స్వరూపమే సత్యం.
0: ట్రూత్ మెంట్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
1: యమనియమాలతో కూడినటువంటి తపశ్శక్తియే సత్యము.
0: సత్య, ది ట్రూత్ ఈస్ ది పవర్ ఆఫ్ పెనెన్స్ విచ్ ఇస్ డన్ ఇన్ అడిహరెన్స్ టు ఆల్ ద డిసిప్లిన్.
1: సత్య స్వరూపమైనటువంటి సాక్షాత్కారమే ఈ యొక్క తపస్సు.
0: పెనెన్స్ ఫ్రక్టిఫైస్ బై ఎంజాయింగ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ట్రూత్.
1: కనుక సత్యం ఎక్కడ ఉన్నదనగా సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ.
0: సో వేర్ ఇస్ ట్రూత్? సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ.
1: సత్యమే జ్ఞానము.
0: ట్రూత్ సత్య ఇస్ జ్ఞానం, విజ్డమ్.
1: జ్ఞానం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ విజ్డమ్?
1: అద్వైత దర్శనం జ్ఞానం.
0: ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యువాలిటీ ఇస్ విజ్డమ్.
1: రెండు కాని ఒక్కటే,
0: ఓన్లీ వన్ అండ్ నాట్ టూ,
1: అది సత్యం.
0: దట్ ఈస్ ట్రూత్.
1: ఇటు సత్యమును జ్ఞానము చేత లభిస్తుంది అని అర్థము.
0: It only meant one can acquire truth out of wisdom, jnana.
1: ఈ జ్ఞానం అనగా అనంతమైనటువంటిది జ్ఞానం.
0: జ్ఞాన, విజ్డమ్ ఇస్ ఇన్ఫినిట్.
1: ఏదో అంతో ఇంతో గ్రంథముల ద్వారా మనం చదువుకున్నటువంటి జ్ఞానం జ్ఞానం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఫ్రాక్షనల్ నాలెడ్జ్ ఆర్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్.
1: అనంతమైన స్వరూపమే జ్ఞానము.
0: Jnana is infinite in its form.
1: దీనికి ఆది లేదు, అంత్యము లేదు.
0: It has no beginning nor end.
1: అటువంటి అనంతమైనటువంటి జ్ఞానతత్వాన్ని ప్రబోధించేటువంటిది సత్యం.
0: ఇట్ ఈస్ ట్రూత్ ఆర్ సత్య దట్ స్పీక్స్ టీచర్స్ ఇన్ఫినిట్ జ్ఞాన విజ్డమ్.
1: కనుక సత్యము అనగా కేవలము ప్రాకృతి రూపంలో మనం అనుభవించేటువంటి యొక్క పలికేటువంటి యొక్క పదముల యొక్క అంతరాత్మలు మాత్రమే కాదు.
0: సో సత్య ట్రూత్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ వన్ by telling that what had happened, what we have seen and thought over.
1: వేదములకంతా కూడా సారమైనటువంటి యొక్క తత్వము సత్యము.
0: ది ఎసెన్స్ ఆఫ్ వేద ఈజ్ సత్య.
1: అనంతమైనటువంటి వేదములకు పుట్టుక స్థానము సత్యం.
0: సత్య ది ట్రూత్ ఈజ్ ద ఆరిజిన్ ఫర్ ది ఎంటైర్ వేద.
1: కనుక వేదముల యొక్క స్వరూపమే ఈ సత్యము.
0: సత్య ఈజ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ వేద.
1: ఈ సత్యమునకు ఎట్టి అర్థమును బోధించుచున్నదో అది ఏ జ్ఞానము.
0: ద మీనింగ్ ఆఫ్ సత్య ఈజ్ జ్ఞాన ఆర్ విజ్డమ్.
1: ఆ జ్ఞానమే సత్యము.
0: అండ్ దట్ వెరీ విజ్డమ్ ఈజ్ ట్రూత్.
1: కనుక ఈ విధంగా విచారణ చేస్తూ పోతుంటే సత్యమునకు ఎంతైనా కూడా అంత అర్థం ఉంటుంది.
0: సత్య ద ట్రూత్ హ్యాస్ గాట్ సో మెనీ ఇంటర్ప్రిటేషన్స్.
1: కనుక సత్యమును మనం వదల్తిమా జగత్తే లేదు.
0: ఇఫ్ వీ గివ్ అప్ ట్రూత్ దేర్ ఇస్ నో వరల్డ్ ఎట్ ఆల్.
1: అనాది కాలము నుండి అనేక మంది మహర్షులు, తపస్సంపన్నులు, త్యాగులు, యోగులు ఈ సత్యాన్ని ఆశ్రయించి ఆనందంతో జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ద సేజెస్ సీకర్స్ ఆఫ్ ట్రూత్ అండ్ స్పిరిచువలిస్ మెన్ ఆఫ్ సాక్రిఫైస్ ఫాలో దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: సమస్త సిద్ధ సంపదలు, భోగ భాగ్యములు ఈ సత్యమునందే ఇమిడి ఉన్నవి.
0: ఎంటైర్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ, ఆల్ కన్వీన్స్ కంఫర్ట్స్ ఆర్ ఇన్ దిస్ ట్రూత్ ఓన్లీ.
1: కనుక సత్యమనగా కేవలము లౌకికమైనటువంటి అర్థములతో మనము సంభాషించుకోవటం కాదు.
0: ట్రూత్ ఈజ్ నాట్ వరల్డ్లీ కాన్వర్సేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్.
1: ఇట్టి సత్యమును ఈనాడు కాదు, ప్రాచీన కాలము నుండి పవిత్రమైనటువంటి ఋషులు ఈ సత్యాన్వేషణ నిమిత్తమై సర్వ సంపదలను కోల్పోయి అరణ్యమునకు ఎగి తపస్సును ఆచరించి ఈ సత్యం యొక్క నిజస్వరూపాన్ని గుర్తిస్తూ వచ్చారు.
0: ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టుడే. లాంగ్ బ్యాక్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద సేజెస్ మేడ్ థరో ఇన్వెస్టిగేషన్ అండ్ ఎంక్వైరీ అండ్ దే స్పెండ్ దేర్ టైమ్ ఇన్ ద ఫారెస్ట్ ఇన్ డీప్ పెనెన్స్ టు నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ట్రూత్.
1: ఈ సత్ అనగా శాశ్వతమైనటువంటిది అని అర్థం. మరొకటి
0: సత్ మీన్స్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: ఈ సత్ అనేటువంటిది మారేటువంటిది కాదు.
0: సత్ ఈజ్ చేంజ్లెస్.
1: అది ఒక విధమైనటువంటి యొక్క బ్రహ్మస్వరూపము.
0: ఇట్ ఈస్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ బ్రహ్మన్.
1: ఈ సత్ అనేటువంటి యొక్క ప్రమాణ స్వరూపాన్ని మనం చక్కగా విచారణ చేయాలి.
0: We have to investigate clearly the reality of this satya.
1: ee satya anetundide fundamental life.
0: This sat satya is fundamental life.
1: Annintiki ni aadharamaitundi yokka swaroopame ee satya.
0: Sat is the fundamental foundation for everything.
1: ee satya lekapothe lokamulo marakati ee srushtinchabadinatundi chitta anetundi kanipinchane ledu.
0: Without this sat you cannot visualize chit.
1: ఈ సత్ పవిత్రమైనటువంటి పవర్ఫుల్ అనేటువంటి ఒక శక్తి.
0: సత్ ఈజ్ ఎ సీక్రెట్ పవర్.
1: దీనిని పాజిటివ్ అన్నారు.
0: దిస్ ఈజ్ పాజిటివ్.
1: చిత్తు అనేటువంటిది దీన్ని ఆశ్రయించి దీని యొక్క ఆధారం చేత తమ కర్తవ్య కర్మలను ఆచరించేటువంటిది చిత్తు.
0: ఇట్ ఈస్ చిత్ దట్ డిశ్చార్జెస్ ఆల్ ఇట్స్ ఆబ్లిగేషన్స్ అండ్ డ్యూటీస్ బేసింగ్ ఆన్ దిస్ సత్.
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి ఒక ప్రమాణ స్వరూపం కాదు. ఇది
0: ఇట్ ఈస్ నాట్ ఎనీవే ద మెయిన్ స్టాండర్డ్ ఆర్ ఫండమెంటల్.
1: ఇది పాజిటివ్.
0: దిస్ ఇస్ పాజిటివ్.
1: సత్ అనేటువంటిది పాజిటివ్.
0: సత్ ఇస్ పాజిటివ్.
1: చిత్ అనేటువంటిది నెగటివ్.
0: చిత్ ఇస్ నెగటివ్.
1: ఈ సత్ అనేటువంటిది ఈ పాజిటివ్ అనేటువంటి వ్యక్తి చిత్తుతో చేరినప్పుడే
0: వెన్ వన్స్ సత్ ద పాజిటివ్ జాయిన్స్ ద చిత్ నెగటివ్.
1: ఈ సత్ చిత్ రెండు కూడినప్పుడే ఆనందం ఏర్పడుతుంది.
0: ద కాంబినేషన్ ఆఫ్ సత్ చిత్ విల్ ఈల్డ్ ఆనంద బ్లిస్.
1: సత్ అనేటువంటిది ఆహారం అని చెప్పారు.
0: భగవాన్ సెట్ సత్ ఈజ్ ఫుడ్.
1: సత్ అనేటువంటిది మానవుని యొక్క దాహం కూడా తీర్చేటువంటి జలం వంటిది.
0: సత్ ఈజ్ లైక్ వాటర్ దట్ క్వెంచెస్ అవర్ థర్స్ట్.
1: అన్నము లేకపోయినా కూడా మనం బ్రతకవచ్చును, కానీ జలము లేకపోతే క్షణమైనా నివసించడానికి వీలు కాదు.
0: వన్ కెన్ లివ్ even without food, but one cannot live without water.
1: Kanaka satta anetundi kevalam oka prana swarupam anetundi oka jalam vantidi.
0: Therefore sat is water which is very life.
1: Chit anetundi negative vantidi.
0: Chit is negative.
1: Ee negative anetundi సత్తు లేకపోతే దీని ప్రయోజనం ఏమాత్రము ఉండదు.
0: చిత్ ద నెగటివ్ ఈజ్ యూస్లెస్ వితౌట్ సత్.
1: జలంతో ఈ యొక్క చిత్ అనేటువంటిది చక్కగా చేర్చినామంటే,
0: వెన్ వన్స్ వీ మిక్స్ దిస్ చిత్ ఇన్ దిస్ సత్ ద పాజిటివ్,
1: సత్ వాటర్ చిత్ చక్కెర,
0: సత్ ఇస్ వాటర్ చిత్ ఇస్ షుగర్,
1: చిత్ లోపల కూడా రుచి ఉంటున్నది.
0: దేర్ ఇస్ టేస్ట్ ఇన్ చిత్.
1: ఈ సత్ చిత్ లోపల చక్కని పరిమళమైనటువంటి యొక్క గంధం కూడా ఉంటుండాలి.
0: అండ్ ఆల్సో వీ ఫైండ్ ద అరోమా స్మెల్ ఇన్ చిత్.
1: కనుక ఈ సత్ చిత్ ఈ రెండు కలిసినప్పటికే ఆనందం ఏర్పడుతుంది.
0: వెన్ వన్స్ దీస్ టూ ఆర్ మిక్స్డ్ సత్ చిత్ వీ గెట్ ఆనంద బ్లిస్.
1: జలమును పానకమని చెప్పరు.
0: We don't call water as a syrup.
1: Chakkaranu panakamani chepparu.
0: Nor the sugar either.
1: Chakkara jalamu rendu chernappude iniki panakam antaru.
0: It is only the combination of sugar and water that make the syrup.
1: Kabatti bhagavantudu ye swarupamlo unnadu.
0: The form of God
1: panakamloni chakkara vale untunnadu.
0: Is like sugar in syrup.
1: ఈ చక్కెర అనేటువంటిది పానకం తప్పి చక్కెరగా ఉండడానికి వీలు కాదు.
0: అండ్ ద షుగర్ కెనాట్ బి సెపరేట్ ఫ్రమ్ ద సిరప్.
1: చక్కెరను వదిలి పానకం ఉండడానికి వీలు లేదు.
0: అండ్ ద సిరప్ కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ షుగర్.
1: కనుక నీ పాలలోని వెన్న వలె,
0: జస్ట్ ఎస్ ది బటర్
1: వెన్నలోని ఘీ వలె, నెయ్యి వలె,
0: జస్ట్ ఎస్ బటర్ ఇన్ ద మిల్క్,
1: ఇవన్నీ అవినాభావ సంబంధంతో కూడినటువంటివి.
0: దే ఆర్ ఇంటర్ డిపెండెంట్.
1: కనుకనే అనాది కాలం నుండి ఋషులు అనంతమైనటువంటి తపస్సులు ఆచరించి,
0: since ancient times the sages did deep penance.
1: ఈ సత్ చిత్ అనేటువంటి ఒక పదార్థమును గుర్తించి ప్రపంచానికి అందిస్తూ వచ్చారు.
0: They have fully recognized sat principle and chit and propagated in the world.
1: ఒకానొక సమయంలో ఒక పెద్ద వేద సభలు జరుగుతుండగా అందులో ప్రవేశించారు ఈ మహర్షులు.
0: Many of the sages participated in a very big congregation.
1: ఈ సత్చిత్ ఆనందమును వెతికే నిమిత్తమై అనేక ఋషులు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు.
0: Many sages were making repeated attempts.
1: ఎంత తపస్సు చేసినప్పటికీ, ఎంత దీక్ష పూనినప్పటికీ, కానీ ఈ యొక్క సత్ అనేటువంటి స్వరూపం గుర్తించడానికి వీలు కాలేదు.
0: ద లాంగ్ పెనెన్స్, austerities and vows will never help anybody to know sat and chit in reality.
1: అందులో సత్య స్వరూప అనేటువంటి ఒక స్వరూపం బయలుదేరింది.
0: There started the manifestation of satya.
1: Atane akkadiki vachi,
0: he came.
1: Vedaha vetam purusham mahantam aditya varnam tamasaparastat annadu. Vedaha vetam purusham aditya varnam tamasaparastat. ఈ యొక్క వేదం అనేటువంటిది ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీలు కాదు.
0: వేద ఇస్ బియాండ్ ఆల్ మెజర్ అండ్ ఎస్టిమేట్.
1: ఇది అన్నింటి ఎందు కూడాను ఒక పానకంలో చక్కెర వలె ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షుగర్ యాజ్ ఇన్ సిరప్.
1: అయితే ఎట్లా ఉంది?
0: హౌ ఇస్ ఇట్?
1: ఆదిత్య వర్ణం సూర్యుని కాంతి వలె ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఆఫ్ ద సేమ్ వే ఆఫ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్ సన్.
1: సూర్యుని కాంతియే కాదు, సూర్యుని తేజస్సు కూడా ఉంటుండాలి.
0: ఇట్ హాస్ గాట్ ద బ్రిలియన్స్ ఆఫ్ సన్.
1: తమస పరస్తాత్, చీకటిగా కూడా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఆల్సో పిచ్ డార్క్.
1: ఇందులో వెలుగు ఉంటుండాలి, చీకటి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లైట్ అండ్ డార్క్నెస్ టూ.
1: వెలుగు లోపలనే చీకటికి మంచి ప్రకాశము.
0: అండ్ బియాండ్ దిస్ డార్క్నెస్ దేర్ ఇస్ లైట్.
1: ప్రకాశమైనటువంటి ఒక చీకటిలోనే వెలుగుకు మంచి ప్రకాశము.
0: అండ్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఓన్లీ ది డార్క్నెస్ ద లైట్ షైన్స్.
1: చీకటి లేకపోతే వెలుగునికి ఏమాత్రం ప్రకాశం లేదు.
0: వితౌట్ ద డార్క్నెస్ దేర్ కెనాట్ బి లైట్.
1: వెలుగే లేకపోతే చీకటి యొక్క స్వరూపం మనకు గుర్తించడానికి వీలు కాదు.
0: వితౌట్ ద లైట్ యూ కెనాట్ డిస్టింగ్విష్ ద డార్క్.
1: కనుకనే ఆదిత్య వర్ణం తమస పరస్తాత్ అన్నారు.
0: సో
1: ఈ విధంగా ఉంటున్నాడు భగవంతుడు.
0: God is beyond this darkness in the form of brilliance of sun.
1: సూర్యుని కాంతితో కూడినటువంటి వాడు భగవంతుడు.
0: He is of that intense
1: ఆదిత్య వర్ణం తమస పరస్తాత్ అన్నారు.
0: He is beyond this darkness like the sunlight.
1: అయితే ఇది ఎక్కడ చూచారు మీరు అని అనేక మంది ఋషులు ప్రశ్నిస్తూ వచ్చారు.
0: Many sages have questioned, where have you seen that light?
1: పగలు చూచారా లేక రాత్రి చూచారా?
0: Have you seen it in the daytime or in the night?
1: జ్ఞానంలో చూచారా జాగ్రత్తలో చూచారా?
0: Is it in meditation or in waking state?
1: త్రియావస్థలో చూచారా బ్రహ్మాస్థలో చూచారా?
0: Is it in the ultimate state or in the
1: ఈ విధంగా కొను అవస్థల త్రయములు,
0: the three
1: కాలత్రయములు, స్థానత్రయములు అన్నిటినీ ప్రశ్నిస్తూ వచ్చారు.
0: They went on questioning the three levels of consciousness, the three places and the three periods of time.
1: అప్పుడు ఆ సత్య స్వరూపుడైనటువంటి సత్యం చెప్పింది.
0: And the manifestation of truth replied thus. దీనికి
1: కాల భేదము లేదు.
0: It has no difference.
1: ఈ వయస్సు భేదము లేదు.
0: No positions.
1: దీనికి ఏ మాత్రం కూడాను ఒక స్వరూపాలు రావు.
0: It has no definite form.
1: దీనికి డే అండ్ నైట్ పగలు రాత్రి అనేటువంటి ఒక వ్యత్యాసమే కనిపించదు.
0: It has no differences like the day and the dark.
1: కనుక ఇలాంటి ప్రదేశంలో ఇలాంటి పరిస్థితిలో మేము ఈ సత్యాన్ని చూచాము.
0: At that place, at that time, we have seen truth.
1: అయితే ఈ సత్యమును ఏ విధంగా చూచారు?
0: How have you
1: జ్ఞానావస్థలో చూచారా లేకపోతే జాగ్రత్త అవస్థలో చూచారా అని చెప్పమని చెప్పారు.
0: They wanted them to inform, to let them know when they had this experience.
1: ఈ జాగ్రత్త అవస్థ ఈ చర్మసచ్యులు.
0: In the waking state, the physical eye helps you.
1: ఈ చర్మసచ్యులతో అన్నియో చూస్తున్నాము.
0: With this physical eye, you see.
1: కేవలం ఈ చర్మసచ్యులు మానవులకు మాత్రమే కాదు.
0: The physical eye is only not
1: పశుపక్షి మృగాదులు కూడా ఈ చర్మసచ్యులు ఉన్నాయి.
0: Animals and beasts also have eyes.
1: క్రిమికీటకాదులు కూడా ఈ యొక్క చర్మసచ్యులు ఉన్నాయి.
0: Insects also have eyes.
1: కనుక ఈ జగత్తు లోపల సర్వ జీవులు కూడా ఈ చర్మసచ్యులతో చూస్తున్నారు.
0: In this world all the living beings have eyes to watch.
1: చూచటం గొప్పతనం కాదు.
0: Nothing great in seeing.
1: కాబట్టి మానవ యొక్క చర్మసచ్యములు భౌతికమైన రూపాన్ని చూపిస్తుంటాయి.
0: ద ఫిజికల్ ఐ షోస్ యు ఫిజికల్ ఆబ్జెక్ట్స్.
1: కానీ అందులో ఉన్నటువంటి అంతఃస్వరూపాన్ని నిరూపింపజేసేటువంటిదే నిజమైనటువంటి ఒక చర్చము.
0: సో ద రియల్ ఇన్నర్ ఐ ఇస్ ద వన్ దట్ మేక్స్ యూ
1: అదే జ్ఞాన చర్చము.
0: దట్ ఈస్ ది విజ్డమ్ ఐ.
1: కనుక మీరు ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు చూడవచ్చును.
0: యూ కెన్ సీ ఎనీవేర్ ఎనీ టైమ్.
1: దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావంలకు ఇది చిక్కేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
1: కనుక ఎప్పుడు పడితే అప్పుడు సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం.
0: దేర్ఫోర్ యూ కెన్ వాచ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎనీవేర్ ఎనీ టైమ్.
1: కనుక ఇప్పుడైనా కూడా సరే మీరు
0: నౌ యూ కెన్ సీ.
1: ఒక్కతూరి ఆ హృదయం లోపల ఉన్నటువంటి ఒక తేజస్సు మూర్తిని మీరు చింతించండి అన్నాడు.
0: Right now at this moment, contemplate on the light, the divine within you.
1: చిన్న తక్షణమే.
0: Immediately then,
1: ఈ సత్యస్వరూపుడు వారి యొక్క నసుడిపైన బటన్ వేలు పెట్టాడు.
0: The personification of truth has applied vermilion on their forehead.
1: తెలియకుండానే వేదాహవేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్ అని వాళ్ళు కూడా ఉచ్చరిస్తూ వచ్చారు.
0: They too started repeating that they could visualize the brilliant light beyond the darkness.
1: ఓ ప్రజలారా,
0: ఓ పీపుల్,
1: ఓ పండితులారా,
0: ఓ స్కాలర్,
1: ఓ యోగులారా, ఓ జ్ఞానులారా, మేము కూడా చూచాము ఆ యొక్క సత్య స్వరూపుణ్ణి.
0: ఓ పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్ ది సేజెస్ అండ్ సెయింట్స్ నో దట్ వి హావ్ సీన్ గాడ్.
1: ఎక్కడ చూచాము?
0: వేర్ హావ్ సీన్?
1: మేము కూడా సత్యం చూచిన దగ్గరనే వేదాహ వేదం పురుషం అంతమైనటువంటి యొక్క ఆదిత్య వర్ణంలో చూచాము.
0: We have seen him in all the brilliance, in totality.
1: అది ఒక ప్రదేశంలో కనరాదు.
0: It is not limited to a place.
1: సర్వత్రా కనిపిస్తుంది.
0: It is present everywhere.
1: ఒక ప్రదేశంలో కనిపించేటువంటిది అణుమాత్రమైనటువంటి ఒక సత్యము.
0: The truth is only fragmentary if it is limited to a particular
1: place. అణు కాదు, ఇది అనంతమైనటువంటి సత్యము.
0: It is not అణు atom, but
1: అణు అనియాన్ మహతో మహీయాన్ అన్నది.
0: It is the smallest of the small and the biggest of the big.
1: కనుకనే అణువునందున చూడగా అణువునగుచు.
0: ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ ఇన్ దిస్.
1: ఘనమునందున చూడగా ఘనమునగుచు.
0: అండ్ ది బిగ్గెస్ట్ అమంగ్ ద బిగ్.
1: అణువు ఘనములు రెండును కూడినట్టి.
0: ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ మైక్రోకాజం మాక్రోకాజం.
1: ఆనందమే ఈ సత్యం.
0: అండ్ దిస్ వెరీ బ్లిస్ ఇస్ ది సత్య, ది ట్రూత్.
1: కనుకనే ఇది ఆనందంతో కూడినటువంటి ఒక సత్యం.
0: సో ఇట్ ఈస్ ది ట్రూత్ ఆఫ్
1: ఆనందమునకు రంగు ఏమిటి?
0: What is the color of ananda?
1: ప్రకాశవంతమైనటువంటి ఒక తెలిపే ఆనందము.
0: The whiteness is this ananda.
1: కనుక ఇది చీకటితో ఉండేటువంటిది కాదు.
0: It never exists in the dark.
1: ఇట్టి ఆనందము ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where from you get it?
1: సత్యము నుండియే వచ్చింది.
0: And truth is the origin for ananda.
1: ఈ విధంగా ఋషులతో పల సత్యం వాదిస్తూ వచ్చాడు.
0: This has been the point of argument in sages.
1: ఇంత జరిగిన తర్వాత మీరెవరు అని ప్రశ్నించారు ఆ ఋషులు.
0: సేజెస్ ఆస్క్ దిస్ క్వశ్చన్, హూ ఆర్ యూ?
1: తమసపరస్తాత్ అన్నాడు.
0: దే సెడ్ ఇట్స్ బియాండ్ డార్క్నెస్.
1: చీకటి నుంచి తర్వాత వచ్చినటువంటి వాడిని నేనే.
0: ఐ హావ్ కమ్ బియాండ్ దిస్ డార్క్నెస్.
1: ఈ డార్క్నెస్ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ హ్యాస్ ఇట్ కమ్?
1: ఇది ప్రకాశం నుంచి ఆవిర్భవించింది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద లైట్.
1: కనుక నీ ప్రకాశం నుంచి వచ్చినటువంటి సత్యము ఈ చీకటిలో నుంచి ఉంది.
0: దేర్ఫోర్ దిస్ ట్రూత్ విచ్ హస్ కమ్ అవుట్ ఆఫ్ ద లైట్ ఇస్ స్టిల్ దేర్ ఇన్ ద డార్క్.
1: దివ్యత్వమైనటువంటి ఒక సత్యము
0: The truth which is divine.
1: భౌతికమైనటువంటి యొక్క చీకటిలో
0: in this physical darkness
1: సంచరిస్తూ ఉంటుండాలి.
0: It moves about there.
1: కానీ దానికి అన్ని కనిపిస్తుండాలి.
0: But it sees all.
1: అది ఎవ్వరికి కనిపించదు.
0: But that is not watched by any.
1: ఇది ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం.
0: This is the truth we are supposed to know today.
1: ఈనాడు ఎంతమందో విద్యావంతులు, ఎంతమందో జ్ఞానులని, ఎంతమందో పండితులని, ఎంతమంది ప్రజ్ఞాశాలులని, ఎంతయో సుజ్ఞానశాలులని పేరు పొందుతూ ఉన్నారు.
0: Today we find many educated people, men of wisdom, scholars and intellectuals. But what have they learned?
1: తెలుసుకున్నది చూస్తే ఏమీ లేదు.
0: In fact they have not known anything.
1: తన తత్వమే తనకు గుర్తించడానికి వీలు కాదు.
0: It could not be possible for them to know their
1: nature. కన్ను మూసుకుని చింతిస్తే తాను ఎవరు అనేటువంటిది తనకే తెలియదు.
0: If you close your eyes, you do not know your true self.
1: కాని బయట కూడాను వెలుగులో కూడాను తన స్వరూపాన్ని తాను చూడలేడు.
0: Even in the light, you cannot know your form.
1: దీనికి కూడాను ఒక అద్దమో లేక మరొక ప్రతిబింబమో ఉండినప్పుడే తన స్వరూపాన్ని తాను చూడగలడు.
0: You need a mirror to see your own form in the day.
1: కాబట్టి ఇది సాక్షాత్ స్వరూపం కాదు.
0: So it is not the direct visualization.
1: ఇది ప్రతిబింబ స్వరూపమే.
0: It is just an indirect form.
1: కనుక నీవు మీరందరూ చూసేది ప్రతిబింబ స్వరూపంలే కాని సాక్షాత్ స్వరూపం కాదు.
0: యు సీ ఓన్లీ ద రిఫ్లెక్షన్ బట్ నాట్ ద డైరెక్ట్ ఫామ్.
1: కనుకనే ఆదిత్యవర్ణం తమస పరస్తాత్.
0: సో ఇట్ ఈస్ సెడ్ ఆల్ ద బ్రిలియన్స్ బియాండ్
1: దట్ సూర్య ప్రకాశంతో కూడినటువంటి యొక్క తమస్సు నేను.
0: అండ్ ఐఎమ్ తమస్ ద డార్క్నెస్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ లైట్ ఆఫ్ ద సన్.
1: తమస్సు అంటే చీకటి అని.
0: Tamas means darkness.
1: కాని చీకటితో కూడినటువంటి వెలుగు నేను అంటున్నాడు.
0: బట్ ఐ ఆమ్ ది లైట్ ఇన్ కాంబినేషన్ విత్ ది డార్క్నెస్.
1: అనగా రెండింటి యొక్క ఏకత్వమే.
0: మీనింగ్ ద యూనిటీ ఆఫ్ ది టూ.
1: ఈ యూనిటీ అనేటువంటిది మంచి చెడ్డలు.
0: ఇట్స్ యూనిటీ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్.
1: చెడ్డ లేకపోతే మంచికి విలువ లేదు.
0: Without bad, good has no value.
1: మంచి లేకపోతే చెడ్డకి ఏమాత్రం కూడా మనం గుర్తించలేము.
0: Without good, you cannot identify bad.
1: కనుక నా స్వరూపాన్ని మీరు గుర్తించడానికి సాధ్యం కాదన్నాడు.
0: సో హీ సెడ్, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు నో మీ.
1: అయితే గుర్తించే తీరాలి అని మీరు హఠం పట్టారా చూడండి. ఇదంతా నా స్వరూపమే.
0: సిన్స్ యూఆర్ డిటర్మిన్ టు సీ మీ, నో దట్ దిస్ ఇస్ ఆల్ మై ఫామ్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్.
0: ఐఎమ్ ది కాస్మిక్ ఫామ్, ద యూనివర్సల్ ఫామ్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్.
0: విత్ ఆల్ ది థౌజండ్స్ ఆఫ్ హెడ్స్,
1: ఇన్ని తలలు, ఇన్ని స్వరూపములు, ఇన్ని విధమైనటువంటి చైతన్యములు ఉండేటువంటి తత్వము ఏ రీతిగా మీరు గుర్తించగలరు?
0: హౌ కెన్ యూ నో ద ఫామ్ విత్ సో మెనీ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ హెడ్స్, ద ఇయర్స్, ద ఫీట్.
1: ఒక్కొక్క శరీరం నందు ఒక్కొక్క చైతన్యం కనిపిస్తుండాలి.
0: దేర్ ఇస్ చైతన్య అవేర్నెస్ ఇన్ ఎవ్రీ.
1: కానీ ఇన్ని చైతన్యములు మీకు కనిపించడం లేదే.
0: బట్ యూ డోంట్ సీ యువర్ ఓన్ చైతన్య.
1: కానీ అన్నిటి ఎందు చైతన్యం ఉన్నది.
0: బట్ దేర్ ఇస్ చైతన్య అవేర్నెస్.
1: ఆధ్యాత్మిక తత్వం అంటే తెలుసుకోవడం చాలా కష్టము.
0: It is difficult to know spirituality.
1: ఆధ్యాత్మికం అనగా
0: స్పిరిచువాలిటీ మెంట్
1: తనకు తెలియనటువంటి ఒక సత్య స్వరూపాన్ని తెలుసుకోవటం.
0: ఓన్లీ టు నో ద ట్రూత్ విచ్ ఇస్ నాట్ నోన్ టు హిమ్.
1: తనకు కనిపించేటువంటి దాంట్లో కనిపించినటువంటి ఆనందాన్ని కనుక్కోవటం.
0: టు ఫైండ్ అవుట్ ద బ్లిస్ ఇన్ దట్ విచ్ ఇస్ సీన్.
1: కనిపించినటువంటి ఆనందం లోపల
0: in that bliss which is not seen.
1: ఆనంద పరిచేటువంటి ఒక స్వరూపాన్ని దర్శించాలి.
0: One has to visualize that blissful form.
1: ఇది ఎవరు దర్శించడానికి ప్రయత్నిస్తున్నారు?
0: And who are making attempt to see that blissful
1: form? ధ్యానానికి కూర్చుంటున్నారు.
0: We sit for meditation.
1: ఏదో కన్నులు మూసుకుంటున్నారు.
0: We close our eyes.
1: ఏదో ఒక స్వరూపాన్ని నిర్మించుకుంటున్నారు.
0: We assume a form.
1: కానీ ఇవన్నీ కూడాను ప్రతిబింబ స్వరూపములే కాని ప్రత్యక్ష స్వరూపములు కాదు.
0: They are only reflections but not the direct forms.
1: ఈ రిఫ్లెక్షన్, ఈ రియాక్షన్, ఈ రీసౌండ్లు ఎంతకాలం ఉంటుంటాయి?
0: దిస్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్, హౌ లాంగ్ డూ దే లాస్ట్?
1: ఈ రీసౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? నేను మాట్లాడుతున్నాను.
0: ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ హియర్.
1: నేను మాట్లాడేటువంటి శబ్దం అంతా మీరు వింటున్నారు.
0: ఆల్ దిస్ సౌండ్ యు
1: హియర్. ఈ శబ్దమునకు మూలాధారం ఏమిటి?
0: వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ దిస్?
1: కానీ నా యొక్క నోరు అంటున్నారు మీరు.
0: ఇట్ ఈస్ ఓన్లీ మై
1: కాదు కాదు కాదు.
0: నో నో.
1: కనుకనే ఇది నిశ్శబ్దం అనేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ సైలెన్స్ టోటల్లీ.
1: ఇంకా రియాక్షన్.
0: రియాక్షన్
1: ఏమిటి? నేను చేతులు తిప్పటము, ఏం నేను నోరు కదిలించటము, ఇది రియాక్షన్ అవుతుందా?
0: అండ్ మేకింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ జెస్చర్స్, మూవింగ్ హ్యాండ్స్, కెన్ దట్ బి రియాక్షన్?
1: ఈ రియాక్షన్ కూడాను ఆ రీసౌండ్ యొక్క ప్రతిబింబమే.
0: రియాక్షన్ ఇస్ ఆల్సో రిఫ్లెక్షన్ ఆఫ్ ద
1: రీసౌండ్. రీసౌండ్ యొక్క ప్రతిబింబం రియాక్షన్ వచ్చి
0: And reason comes down in the form of
1: reality. ని కప్పిపుచ్చుచున్నది.
0: And it covers the reality.
1: ఇవి రెండు కూడాను నాభి స్థానం నుండి ఆవిర్భవిస్తున్నాయి.
0: These two emanate from the navel.
1: ఏదైనా ఒక యొక్క వ్యక్తిని స్వరు గురించి మీరు మాట్లాడాలనుకుంటే,
0: if you want to converse with a person,
1: ఆ వ్యక్తి లోపల మీరు ప్రవేశించాలి.
0: You should get into him.
1: ఆ వ్యక్తి యొక్క పరిస్థితులంతా గుర్తించాలి.
0: You should know his position.
1: ఆ వ్యక్తి యొక్క ప్రభావం మీరు అత్యంతం చేసుకోవాలి.
0: You should also know the effects thereby.
1: అప్పుడే నీవు ఆ వ్యక్తిని మీరు వర్ణించడానికి వీలవుతుంది.
0: Then it's possible for you to know him in
1: full. అదే విధంగానే యాక్షన్ రియాక్షన్.
0: Similarly, action,
1: sound, resound.
0: Sound, resound.
1: కానీ రీసౌండ్ కు రియాక్షన్ కు రిఫ్లెక్షన్ అనేటువంటిది ఉంటుంది.
0: But there is reaction, reflection.
1: ఈ రిఫ్లెక్షన్ అనేటువంటి దాన్ని మీరు గుర్తించాలి.
0: We have to know this reflection.
1: ఏమిటి ఈ రిఫ్లెక్షన్?
0: What is this reflection?
1: ఒక ఫ్లాష్ తీస్తే ఒక తూరి లైట్ వస్తుంది.
0: When once the click camera flash,
1: ఆ లైట్ వచ్చిన తక్షణమే చీకటి ఏర్పడుతుంది.
0: That flash will be immediately followed by dark.
1: ఈ చీకటి ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where from you get this dark?
1: ఈ లైట్ ద్వారానే అది పోవటం వల్ల చీకటి కనిపిస్తుంది.
0: Because the flash, the light vanished, you find darkness there.
1: అది రియాక్షన్.
0: That is the reaction.
1: ఆ రియాక్షన్ లో వచ్చినటువంటి ఒక రీసౌండ్ ఏమిటి? అది ఏ శబ్దము?
0: The resound out of the reaction is the sound.
1: ఈ రీసౌండ్ లో వచ్చినటువంటి ఒక ఇది ఏమిటి?
0: What is it you get out of the sound?
1: రిఫ్లెక్షన్ లోపల వచ్చినటువంటి రియాక్షన్, రియాక్షన్ లో వచ్చినటువంటి ఒక రియాలిటీ.
0: And it is the reaction out of the reflection which is the reality.
1: ఇది ఏ నిజమైనటువంటి ఒక స్వరూపము.
0: This is the true form.
1: శరీరాన్ని నీవు ధరించకూడదు.
0: You cannot have simple దేహాభిమానాన్ని
1: మర్చిపోవాలి.
0: Forget the body attachment.
1: ఆత్మాభిమానం లక్ష్యమందించుకోవాలి.
0: Be attached to the self.
1: ఈ ఆత్మాభిమానం చేతనే ఆ యొక్క రీసౌండ్ నాభి నుంచి ఆరంభమయ్యేటువంటి ఒక రీసౌండ్ మనం గుర్తించాలి.
0: When once you attach to the self, the resound starts from the navel.
1: ఇది ఏ నిజమైన సత్యము?
0: This is the true satya.
1: కానీ సత్యం అంటే ఇప్పుడు ఏ రీతిగా ఉంటుందో తెలిసిన?
0: You know what satya is?
1: ఎవరి ముందు వారికి తగినట్టుగా మాట్లాడేది.
0: We have to speak appropriate to the person whom we meet.
1: Adi resound antara?
0: Can you call it resound?
1: Adi leka satyam antara?
0: Can you call it truth?
1: Kaane kaadu.
0: No.
1: వాడి దగ్గర వాడి మాటలు, వీడి దగ్గర వీడి మాటలు, వారి దగ్గర వారి మాటలు, తనలో తన మాటలు, ఈ విధంగా కూడా సత్యం కానే కాదు.
0: వీ స్పీక్ ఇన్ డిఫరెంట్ వేస్ విత్ డిఫరెంట్ పీపుల్.
1: త్రికాలం ఎందుకు మార్పు చెందినటువంటిది ఏదో అది ఏ సత్యము?
0: ఇన్ ఫ్యాక్ట్ ట్రూత్ ఇస్ దట్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ది
1: ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. మూడింటి ఎందుకు మార్పు చెందినటువంటిది ఏ సత్యము?
0: సత్య ఇస్ చేంజ్లెస్ ఇన్ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్.
1: కనుకనే నీవు మొన్న మాట్లాడినటువంటి మాట ఈనాడు మాట్లాడుతున్నావా అంటే లేదు.
0: Are you just talking what you said 2 days ago?
1: Monnati maata monnane, ninnati maata ninnane, neti maata netine.
0: You said something 2 days before, something yesterday, and today is altogether different.
1: Kanukane satyam ante moodu kaalamulu endu maarpu chendakoodadu.
0: Truth should not change in all the 3 periods of time.
1: అలాంటి సత్యాన్ని ఈనాడు గుర్తించిన వారు ఎంతమంది ఉన్నారు?
0: హౌ మెనీ హావ్ రికగ్నైజ్డ్ ద ట్రూత్ టుడే?
1: ఓన్లీ లౌకికమైన సత్యాన్ని అయినా గుర్తించినటువంటి వారు ఉన్నారా?
0: ఆర్ దేర్ ఎనీ హూ హావ్ నోన్ ది వరల్డ్లీ ట్రూత్?
1: లేదు.
0: నో.
1: ఏమి చెప్పాడో స్వామి అనేటువంటిది కూడా మీరు చక్కగా విని దాన్ని శ్రీసౌండ్ గా చెప్పడం లేదు.
0: యూ డోంట్ లిసన్ టు భగవాన్ కేర్ఫుల్లీ అండ్ రిపీట్.
1: సత్యమా అనుకుంటే అది సత్యం కాదంటారు.
0: ఇఫ్ ఇట్ ఈస్ ట్రూత్ యూ సే నో.
1: ఇంకా ఏది సత్యము?
0: దెన్ వాట్ ఈస్ ట్రూత్?
1: తనకు తెలియనటువంటిదే సత్యము.
0: And he doesn't know what it is.
1: కనుక అలాంటి సత్యాన్ని నువ్వు ఉచ్చరించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ రిపీటింగ్ సచ్?
1: నీవు గుర్తించినటువంటి సత్యాన్ని నీకు చెప్పాలి.
0: సే దట్ వాట్ యు హావ్ నోన్.
1: పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్.
0: పాస్ట్, ప్రజెంట్,
1: గడిచిన కాలమును, జరుగుతున్న కాలమును, జరగబోయే కాలమును, మూడు కాలములు కూడా నువ్వు ఏకం చేయాలి.
0: యూ హావ్ టు యూనిఫై ద పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్.
1: ఈ మూడు కాలములు ఎందుకు మూడు గుణములు ఉండకూడదు?
0: దేర్ షుడ్ నాట్ బి త్రీ క్వాలిటీస్.
1: త్రికాలం, త్రిగుణం, త్రినేత్రం అన్నారు.
0: ఇట్ ఈస్ సెడ్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్, ద త్రీ
1: మూడు కాలములకు, మూడు పదములకు, మూడు యొక్క చూపులకు వ్యత్యాసం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ అండ్ త్రీ స్టేజ్.
1: కనుక మూడు కాలములు, మూడు శబ్దములు, మూడు విధమైనటువంటి యొక్క యాక్షన్లు అంత ఒక్కటే అయిపోవాలి.
0: దేర్ఫోర్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్, ద సౌండ్ అండ్ యాక్షన్స్ షుడ్ బి వన్.
1: అది ఏ సత్యం యొక్క స్వరూపము?
0: దట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
1: స్థలం మార్చుకోవడానికి వీలు కాదు.
0: యు కెనాట్ చేంజ్ ఇట్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్.
1: కానీ కొన్ని విషయం లోపల మార్పు చెందుతూ ఉంటుంది.
0: బట్ అండర్ సర్టన్
1: మార్పు చెందేటువంటి చేంజెస్ సత్యమే కాదు.
0: దట్ విచ్ చేంజెస్ కెనాట్ బి ట్రూ.
1: ఒక నిమిషంలో ఒకటి చెప్తున్నావు.
0: We say something in one moment.
1: మరో నిమిషంలో మరొకటి చెప్తున్నావు.
0: Later we say different.
1: అది సత్యం కాదు.
0: It is not true.
1: ఎప్పటికీ ఒక్కటే సత్యం. బ్రూజా సత్యం ఒక్కటే.
0: Truth is one.
1: నాట్ టూ
0: నాట్ టూ
1: రెండు కానటువంటి ఒకటే సత్యము.
0: ట్రూత్ ఈజ్ వన్ అండ్ నాట్ టూ.
1: ఏ విధంగా ఒకటే అవుతుంది?
0: హౌ కెన్ దట్ బి వన్?
1: ఎప్పుడు చూసినా గానీ ఒకే దృష్టి అని ఉంచుకున్నావు, ఒకే సౌండ్, ఒకే రూపము, ఒకే ఆనందంతో కూడినటువంటిది, అది నిజమైనటువంటి సత్యము.
0: ఇట్ ఈస్ రియాలిటీ ఆర్ ద ట్రూత్ వెన్ దర్ సేమ్ సౌండ్ అండ్ సేమ్ ఫార్మ్ అండ్ సేమ్ ప్లేస్.
1: ఇట్ సత్యమని ఉపనిషత్తులు అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చాయి.
0: ఉపనిషత్స్ ఎక్స్టోల్డ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ఇన్ డిఫరెంట్ వేస్.
1: ఏ విధంగా వర్ణిస్తూ వచ్చాయి?
0: హౌ హ్యావ్ దే డిస్క్రైబ్డ్?
1: ఈ సత్యమునకు వర్ణనే లేదు.
0: సత్యం ఇస్ బియాండ్ డిస్క్రిప్షన్.
1: సత్యమునకు రూపమే లేదు.
0: సత్య హ్యాస్ నో ఫామ్.
1: సత్యమునకు ఆనందం ఒక్కటే ప్రమాణము.
0: అండ్ ఆనంద ఇస్ ది ఎవిడెన్స్.
1: ఆ సత్యాన్ని స్మరిస్తూ ఉండినప్పుడు,
0: యాజ్ యూ కంటెంప్లేట్ ఆన్ సత్య,
1: మీకై మీరు ఒకతూరి సత్యాన్ని స్మరిస్తుండే కన్నులు మూసుకొని,
0: క్లోజ్ యువర్ ఐస్ అండ్ కంటెంప్లేట్ ఆన్ సత్య,
1: మీకు తెలియకనే చిరునవ్వులు చిందులు దొక్కుతుంటాయి.
0: అన్నోయింగ్లీ యూ స్టార్ట్ స్మైలింగ్.
1: నవ్వుని మీకు ప్రారంభమవుతుంటాయి.
0: యూ స్టార్ట్ స్మైలింగ్.
1: ఆ స్మైలింగ్ ఎక్కడి నుంచి వస్తుండది?
0: వేర్ ఫ్రమ్ హెజ్ ఇట్ కమ్?
1: అది నీలంజి నుంచి వస్తుండది.
0: యూ స్మైల్ ఫ్రమ్ ద ఫీలింగ్.
1: ఆనందమైన కారణం ఏమిటి?
0: వాట్ ఆర్ ద కాజ్ ఫర్ బ్లెస్?
1: ఈ డ్యూయల్ మైండ్ ఉండినప్పుడు ఈ ఆనందం రాదు.
0: So long you are dual minded, you cannot be blissful.
1: కరుకుని ఆనందం ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where from the ananda you got?
1: దైవం నుంచినే వస్తుంటుండాలి.
0: God is the source of ananda.
1: కరుకుని నీ నుంచి నీ వచ్చినట్టుగా నీవు భావిస్తున్నావు.
0: You think that it has come from
1: happiness is union with God. అన్నారు.
0: Happiness is union with God.
1: Union with God.
0: Union with God.
1: కలిసిపోయినటువంటి ఆనందమే.
0: And it's just union with
1: ఎవరితో
0: God.
1: కలిసినటువంటిది? దైవంతో కూడినటువంటిది.
0: The union is with God only.
1: దైవంతో కూడినటువంటి ఆనందము ఎప్పుడు కూడా శాశ్వతంగానే ఉంటుంది.
0: The happiness that you get in union with God
1: ఈ ప్రకృతి ద్వారా లభించినటువంటి ఆనందము ఒక నిమిషం ఆనందంగా ఉంటుంది, మరొక దినము ఇంకొక రకంగా ఉంటుంటుంది.
0: But the happiness that you get otherwise will last for a moment.
1: ఆ విధంగా మార్పు చెందేటువంటి ఆనందము దానికి ఆనందం అనే చెప్పరు.
0: It cannot be ananda or the bliss if it goes on changing.
1: ఎప్పటికీ మార్పు చెందినటువంటి సత్యం ఒకటి ఉంటుంది.
0: But there is satya which is changeless.
1: కానీ మీరు అది గుర్తించినారో లేదో,
0: whether you have known it or not,
1: ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాను.
0: Bhagavan is always blissful.
1: ఎప్పుడు కూడా నవ్వుకుంటూనే ఉంటాను.
0: Bhagavan always smiles.
1: మీరు ఎప్పుడైనా నా కష్టాల ఫేస్ చూసారా?
0: Did you find Bhagavan serious castoil face any time?
1: నాకు ఎప్పుడు కూడా అలాంటి ఫేస్ రాదు.
0: No, Bhagavan is never serious.
1: ఎప్పుడు ఆనందంగానే ఉంటుంటాడు.
0: Bhagavan is always blissful.
1: ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది?
0: What is the source?
1: అంతర్భావం నుంచి ప్రతిబింబించేటువంటి ఆనందము.
0: It is the source is inner feelings.
1: కొంతమంది ఒక నిమిషంలో ఆనందంగా ఉంటారు, మరొక నిమిషంలో సీరియస్ గా కనిపిస్తారు.
0: సమ్ ఆర్ బ్లిస్ఫుల్ ఫర్ సమ్ టైమ్ అండ్ ఆర్ సీరియస్ అట్ అదర్ టైమ్స్.
1: అప్పుడే చూసినప్పుడు, ఓ ఇతనిలో ఏదో మార్పు ఉందప్ప అంటారు.
0: అండ్ వీ కెన్ నోటీస్ ద చేంజ్ ది మూమెంట్ వీ సీ హిమ్.
1: కనుక ఇతరులకు ఈ విధంగా మార్పు ఉన్నదని తెలియనటువంటి స్థితిగా ఉండాలి మనం.
0: యూ షుడ్ బి ఇన్ దట్ వే దట్ నోబడి కెన్ నోటీస్ ద చేంజ్.
1: ఇది నిజమైన సత్యము.
0: దిస్ ఈజ్ సత్య.
1: సత్యం అనేటువంటిది మార్పు చెందినటువంటిది.
0: సత్య ఈజ్ చేంజ్లెస్.
1: ఇది దాచితే దాగేది కాదు.
0: యు కెనాట్ హైడ్ ఇట్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్.
1: పెట్టితే ఉండేటువంటిది కాదు.
0: అండ్ ఇట్ కెనాట్ బి కెప్ట్.
1: పట్టితే చిక్కేటువంటిది కాదు.
0: యు కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్.
1: పట్టితే చిక్కదు.
0: యు కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్.
1: పెట్టితే ఉండదు.
0: యు కెనాట్ కీప్ ఇట్.
1: ఇంకేమైనా మనకు చేతి చేతికి అందదు.
0: అండ్ యూ కెనాట్ గెట్ ఇట్ హోల్డ్ ఇట్.
1: అందదు పొందదు.
0: యూ కెనాట్ ఎక్వైర్ ఇట్.
1: అది నిజమైనటువంటి యొక్క ఆనందము.
0: దట్ ఈస్ ట్రూ బ్లిస్ ఆనంద.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నిజమైనటువంటి ఉపనిషత్తు ఆనందం అనేటువంటిది,
0: ద రియల్ ఆనంద్ ఆఫ్ ఉపనిషత్,
1: అది సత్. ఉపనిషత్ గానే ఉంటుంటది.
0: రిమైన్స్ ఎస్ ఉపనిషత్ ఓన్లీ.
1: సత్ అనగా ఉండటము.
0: సత్ మీన్స్ ఎగ్జిస్టెన్స్.
1: ఎంత ఉండటము? కదలిక లేనట్టుగా ఉండాలి.
0: ఎగ్జిస్టెన్స్ విచ్ ఇస్ విదౌట్ మోషన్.
1: ఉపాలుగా మనకు సమీపంగానే ఉంటుంటుంది.
0: ఉపా మీన్స్ విచ్ ఇస్ క్లోజ్ టు యూ.
1: కానీ మన వైబ్రేషన్ తో అది కూడా ఏమాత్రం కదలదు.
0: వైబ్రేషన్ విల్ నాట్ ఎఫెక్ట్ ఎనీ మొటిలిటీ మూవ్మెంట్.
1: అలాంటి సత్యమే నిజమైనటువంటి సత్యము.
0: అండ్ దట్ ఈస్ ట్రూత్ ఇన్ రియాలిటీ.
1: ఒకవతూరి మనం నవ్వకపోయినా గానీ మన వైబ్రేషన్ దాన్ని నవ్విస్తుంటుంటుంది.
0: యూ మే నాట్ స్మైల్ బట్ వైబ్రేషన్స్ మేక్ యూ స్మైల్.
1: కనుక మనకు వైబ్రేషన్ కూడా లేదు.
0: దేర్ నో వైబ్రేషన్ టుడే.
1: ఎట్టి వైబ్రేషన్ కూడా మనకు రావు.
0: నో వైబ్రేషన్.
1: ఎట్టి రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ కూడా ఉండదు.
0: నో రియాక్షన్, నో రిఫ్లెక్షన్, నో రీసౌండ్.
1: కనుకనే ఇలాంటిది నిజమైనటువంటి ఆనందము.
0: దిస్ ఇస్ ట్రూ బ్లెస్.
1: అట్టి ఆనందము ఒక ఉపనిషత్తు ద్వారానే మనకు లభిస్తుంది.
0: దిస్ ఆనంద బ్లిస్ యూ కెన్ గెట్ ఇట్ అవుట్ ఆఫ్ ఉపనిషత్.
1: ఆ ఉపనిషత్తులు ఎందుకున్నటువంటి ఋషులు,
0: సేజెస్ ఆఫ్ ఉపనిషత్,
1: ఆ ఋషులు దీనిని అనేక రకములుగా పరిశీలన చేస్తూ వచ్చారు.
0: దే హావ్ ఎక్స్ప్లోర్డ్ ఇన్ ది ఇన్ డెప్త్.
1: మీకు తెలుసును,
0: యు నో దిస్.
1: అనేక పర్యాయాలు మీకు చెప్పాను.
0: భగవాన్ సెడ్ మెనీ టైమ్స్,
1: ఒక ఋషి ఉండేటువంటి వాడు.
0: దేర్ ఇస్ వన్ సేజ్.
1: అతనికి ఏ భేదములు ఉండేటువంటిది కాదు.
0: హి హాడ్ నో డిఫరెన్సెస్.
1: ఇది భగవత్ యొక్క ఆనంద ఫలమును పొందాలని తపస్సు చేస్తూ వచ్చాడు.
0: హి డిడ్ డీప్ పెనెన్స్ టు ఎక్స్పీరియన్స్ బ్లిస్ ఆనంద.
1: అతని పేరు ఋషిశృంగుడు. ఋషిశృంగుడు.
0: అండ్ హీ ఇస్ ఋష్యశృంగ.
1: ఋషిశృంగుడు.
0: ఋష్యశృంగుడు.
1: అతను దండకారణ్యంలో ఉన్నాడు.
0: హీ స్పెండ్ టైమ్ ఇన్ దండకారణ్య.
1: ఈ దండకారణ్యంలో ఉండినప్పుడు
0: వెన్ హీ వాస్ దేర్
1: దేనికోసం ఉండినాడు?
0: వై వాస్ హీ దేర్?
1: తన ఆశ్రమానికి ఎదురుగా ఒక పెద్ద వృక్షం ఉంటుండాలి.
0: దేర్ వాస్ ఎ జైజాంటిక్ ట్రీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్
1: హెర్మిటేజ్. ఆ వృక్షంలో అమృత ఫలము అనేటువంటిది కాచి ఉంది.
0: అండ్ దేర్ వాస్ ప్రెసెంట్ ఎ ఫ్రూట్ ఆఫ్ నెక్టర్.
1: కానీ ఆ ఫలం నిమిత్తమై తాను అనేక దినములు తపస్సు చేస్తూ వచ్చాడు.
0: హీ డిడ్ పెనెన్స్ ఎక్వైర్ దట్ ఫ్రూట్.
1: అదే మార్గం లోపల
0: అలాంగ్ ది సేమ్ పాత్
1: అరణ్యంలో సంచరిస్తూ
0: మూవింగ్ ఇన్ ద ఫారెస్ట్
1: ద్రౌపది యొక్క దృష్టి ఆ ఫలం పైన పడింది.
0: ద్రౌపది హ్యాడ్ ఎ గ్లాన్స్ అట్ దట్ ఫ్రూట్.
1: తక్షణమే ధర్మజుడికి చెప్పింది.
0: ఇమ్మీడియట్లీ షీ టోల్డ్ టు ధర్మజ,
1: మీరు ఆ ఫలం కొంటే మనం అందరూ 3 దినం 4 దినం చక్కగా భుజించవచ్చు అనింది.
0: షీ సెడ్ ఇఫ్ యూ ప్లక్ దట్ ఫ్రూట్ ఇట్ ఈస్ ఎనఫ్ ఫర్ ఫుడ్ ఫర్ 4 డేస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్.
1: ధర్మజుడు ఆమెను సంతోషపెట్టే నిమిత్తమై కొట్టాడు దాన్ని.
0: ధర్మజ టు మేక్ హర్ happy shot an arrow.
1: క్రింద పడింది.
0: And the fruit fell on the ground.
1: దీన్ని ఎత్తుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ధర్మజుడు.
0: ధర్మజ వాస్ మేకింగ్ అన్ అటెంప్ట్ టు లిఫ్ట్ ఇట్.
1: చేత కాలేదు.
0: హీ కుడ్ నాట్.
1: ద్రౌపది కూడా చేరింది.
0: ద్రౌపది అసిస్టెంట్.
1: ఆమె కూడా మహాశక్తి స్వరూపిణి.
0: షీ ఈజ్ ఆల్సో పవర్ఫుల్.
1: అగ్నిజ్వాల నుంచి ఉద్భవించినటువంటిది.
0: షీ ఈజ్ బోర్న్ అవుట్ ఆఫ్ ఫైర్.
1: కాదు, ఆమెకు చేత కాలేదు.
0: ఇట్ వాస్ నాట్ పాసిబుల్ ఈవెన్.
1: చూచారు ఫలముల నిమిత్తమై కందమూలాదుల నిమిత్తమై బయటపోయినటువంటి ఒక అర్జునుడు నకులు సహదేవుడు వీళ్ళందరూ వచ్చారు.
0: అండ్ ఆల్ అదర్ బ్రదర్స్ హూ వర్ ఇన్ సర్చ్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్ ఆల్ అరౌండ్ ఆల్సో అసెంబుల్ దేర్.
1: ఏమిటో ఇద్దరు కూడా వయసు అయినటువంటి వారు.
0: ద ఏజ్డ్ పీపుల్
1: ఓల్డ్ పీపుల్ వీళ్ళెత్తితే అది చిక్కుతుందా అని వాళ్ళు ఆశం చేస్తూ వచ్చారు.
0: కెన్ దే లిఫ్ట్ దిస్ ఫ్రూట్? దే మేడ్ ఫన్ ఆఫ్ ది టూ.
1: వాళ్ళు కూడా ఎంతో ప్రయత్నం చేశారు.
0: దే టు ఆల్సో స్ట్రగుల్.
1: కానీ ఆ ఫలం కదలలేదు.
0: అండ్ ద ఫ్రూట్ డిడ్ నాట్ మూవ్.
1: ఇది చూచాడు తిరిగి భీముడు కూడా వచ్చాడు.
0: ఇన్ ద మీన్ టైమ్ భీమా అరైవ్డ్ దేర్.
1: భీముడు కందమూలాలు తీసుకుని పరిగెత్తి వచ్చాడు. ఎక్కడ పోయినారు మా అన్న, ఎక్కడ పోయినారు మా తమ్ముళ్ళు, ద్రౌపది ఎక్కడ ఉంది అని వెతుక్కుంటూ వచ్చారు.
0: భీమా కేమ్ దేర్ విత్ ఆల్ ద వెజిటబుల్స్ ఇన్ సర్చ్ ఆఫ్ హిస్ ఎల్డర్ బ్రదర్స్ అండ్ యంగర్ బ్రదర్స్.
1: చూచాడు ఆ ఫలము కంటికి కనిపించింది.
0: హీ కుడ్ సీ విత్ ది ఐ దట్ ఫ్రూట్.
1: కంటికి కనిపించేటప్పటికి దీన్ని ఎత్తడానికి ఇంతమంది కావాలన్న,
0: ఆర్ దర్ సో మెనీ పీపుల్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ దిస్ సింగిల్ ఫ్రూట్.
1: మా యొక్క సోదరుడైనటువంటి అర్జునుడు గాంధీవాన్ని ఎత్తినాడు అని చెప్పి చెప్తున్నారు.
0: అర్జున ఇస్ సో గ్రేట్ యాజ్ టు లిఫ్ట్ దట్ గాంధీవా.
1: ఏమిటో అతను ఎత్తే సమయంలోపల అది ఏ గాంధీవము, బెండు గాంధీవేమో.
0: వాట్ కైండ్ ఆఫ్ గాంధీవా? ఇట్ ఇస్ మేబీ మేడ్ అప్ ఆఫ్ కార్క్.
1: ఇట్ రండి, నేను తెచ్చుతానన్నాడు.
0: హి సెడ్ గో అసైడ్ నౌ ఐ విల్ డూ ఇట్.
1: పోయాడు, ఎడమ చేయి పట్టాడు.
0: అండ్ హి గాట్ హోల్డ్ ఆఫ్ హిస్ లెఫ్ట్ హ్యాండ్.
1: కదలలేదు.
0: హి డిడ్ మూవ్.
1: రెండు చేతులు పట్టాడు.
0: హి జాయిన్డ్ బోత్ హ్యాండ్.
1: తన బలము తన కండలములు అన్ని కూడాను కదిలించి పెట్టాడు.
0: హి యూజ్డ్ ఆల్ హిస్ మజిల్ పవర్ అండ్ స్ట్రెంగ్త్.
1: కానీ వీళ్ళ అందరూ కూడా అక్కడ తిరుగాటం చూచింది. ఆ తిరుగాడినటువంటి వల్ల ఆ ఋషిశృంగుడి యొక్క ఋషి అనగా రోమములన్నీ కూడాను పరచుకుని పోయినాయి.
0: Because of this little movement of the fruit, all the hair
1: ashramam
0: of the sage started moving.
1: Rishishingudu anaga romam namanta kudunu ashramam anta prakinchindi.
0: And the sage, because he was in deep penance, his hair has spread all over the hermitage.
1: Ee bhimala sahadevudu veerandaru tokkutundi tappudiki vettaga lestu vachayi.
0: As the hair was trampled under the feet of all the brothers, the hair started again.
1: Tirigave poorthi leyangane ఇంకప్పుడు ఋషిశృంగుడి కోపం వస్తుంది.
0: అండ్ ఋషిశృంగ వుడ్ బి ఫ్యూరియస్.
1: అదే శాపమునకు వీళ్ళు గురి అయిపోతారు.
0: అండ్ దే విల్ బి పుట్ టు ఆల్ కర్స్.
1: ఆ సమయం లోపల కృష్ణుణ్ణి ప్రార్థించింది ద్రౌపది.
0: ద్రౌపది ప్రేయర్ టు కృష్ణ అట్ దట్ టైం.
1: కృష్ణ అనాథ రక్షక,
0: కృష్ణ
1: ఇన్ని సమయం లోపల మమ్మల్ని రక్షిస్తూ వచ్చావు.
0: యు ప్రొటెక్టెడ్ ఇన్ ఆల్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్.
1: కానీ ఈనాడు కూడా నీవే తప్ప మాకు అంతం లేదు.
0: టుడే యు ఓన్ యువర్
1: నీవే తప్ప ఇతప్పరం బెరుగా.
0: వీ డోంట్ హ్యావ్ ఎనీబడీ.
1: మన్నింపందగం దీరు నిన్ను.
0: యు షుడ్ రిఫ్యూజ్.
1: రాధే కృష్ణ, కాపాడవే సంరక్షించవే అన్నారు.
0: ఓ కృష్ణ కమ్ హియర్ అండ్ ప్రొటెక్ట్ అండ్ సేఫ్ గార్డ్.
1: వచ్చాడు నవ్వుకుంటూ కృష్ణుడు.
0: అండ్ కృష్ణ కేమ్ స్మైలింగ్.
1: చూచాడు.
0: He saw.
1: ఆ ఫలములు కూడా చూచాడు.
0: ఈ సా ద ఫ్రూట్ టు.
1: ఎక్కువ టైం మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు.
0: ఈ సెడ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు బి హియర్.
1: ఇక్కడ నేను చెప్తున్నాను.
0: ఐ యామ్ టెల్లింగ్ యు నౌ.
1: దీనికి సత్యానికి తగినటువంటి మార్గం ఇది.
0: అండ్ దిస్ ఇస్ ద రైట్ పాత్ ఫర్ యూ.
1: దాన్ని మీరు అనుసరిస్తూ రండి అన్నారు.
0: యు ఫాలో మీ హి సెడ్.
1: స్వామి, మీ ఆజ్ఞను మేము ఏనాడు అనుసరించలేదు, ఎప్పుడు అనుసరిస్తూనే ఉన్నాము.
0: దే సెడ్ స్వామి, వి ఆల్వేస్ ఫాలోడ్ యు.
1: ఏది చెప్పినా అది చేస్తున్నాము.
0: వి ఆర్ డూయింగ్ అకార్డింగ్ టు యువర్ కమాండ్.
1: చెప్పిన పనికి తూచా మేము ఆలకిస్తున్నాము.
0: వి ఫాలోడ్ యువర్ కమాండ్ ఇన్ టోటో.
1: అది చెప్పాడు.
0: సో
1: ధర్మజ, మీరందరూ ఇక్కడే ఉండండి.
0: ధర్మజ, ఆల్ ఆఫ్ యు బి హియర్.
1: నేను పోతాను ఋషిశృంగుని ఆశ్రమానికి.
0: ఐ విల్ గో టు ది ఆశ్రమ్.
1: 5 నిమిషాలు అయిన తర్వాత మీరు రండి.
0: After 5 minutes you come there.
1: వచ్చి నేను ఏ విధంగా ప్రవర్తిస్తానో మీరు అదే విధంగా ప్రవర్తించండి.
0: యు జస్ట్ యాక్ట్ ఇన్ ద వే యాజ్ ఐ డూ దేర్.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ఎట్ట చేస్తానో అట్ట ఉండాలి అన్నారు.
0: అండ్ యు జస్ట్ యాక్ట్ ఇన్ ది వే యాజ్ ఐ డూ ఎట్ దట్ మోమెంట్.
1: కృష్ణుడు వెళ్ళాడు ఋషశృంగాశ్రమానికి.
0: కృష్ణ వెంట్ టు ఋషశృంగ.
1: ఋషశృంగుడు వీళ్ళు శపించడానికి రావడం కోసమని సిద్ధంగా ఉన్నాడు.
0: అండ్ ఋషశృంగ వాజ్ అబౌట్ టు కర్స్ దెం.
1: ఆ సమయ స్ఫూర్తిగా సమయానుసూరంగా కృష్ణుడు అక్కడ లోపల వెళ్ళాడు.
0: కృష్ణ రీచ్ ది ఎగ్జాక్ట్ మోమెంట్.
1: స్వామి, మీరు ఇక్కడికి మా ఆశ్రమానికి వచ్చారా? ఎంత అదృష్టము, మా అదృష్టం పండిపోయింది, మా ఆశ్రమం పవిత్రమైంది అని ఎంతెంతో చెప్పుకుంటున్నాడు ఆ ఋషశృంగుడు.
0: ఋషశృంగ వాజ్ మైటీ హ్యాపీ బికాస్ ఆఫ్ ద విజిట్ ఆఫ్ కృష్ణ, బికాస్ ఆఫ్ ద ఆస్పిషియస్ మూమెంట్.
1: కొంచెం దూరం లోపల ధర్మజుడు, భీముడు, అర్జునుడు, నకసింహ వీళ్ళందరూ వస్తున్నారు.
0: లిటిల్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్ దే ఫౌండ్
1: ధర్మజుడు. ఋషశృంగుడితో మాట్లాడుతుండేటప్పటికి దృష్టి ఏమో వారిపైన ఉంటుండాలి.
0: దో కృష్ణ వాజ్ కన్వర్సింగ్,
1: ఇది ఏ భగవంతుని యొక్క దృష్టి.
0: హీ వాజ్ థింకింగ్
1: ఏ పనులు చేస్తున్నప్పటికీ వారి దృష్టి దేనిపైన పోవాలో దానిపైన పోతుంటారు.
0: గాడ్ మే బి డూయింగ్ సో మెనీ యాక్షన్స్ బట్ హీ విల్ బి థింకింగ్ ఆఫ్ హిస్ డివోటీస్ ఓన్లీ.
1: అందువల్ల వారు వచ్చే చూచి మెత్తగా కృష్ణుడు ఈ యొక్క ఋషశృంగుని పాదాలపైన పడ్డాడు.
0: వాచింగ్ దెమ్ కమింగ్ ఓవర్ హియర్ కృష్ణ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ ఋషశృంగ.
1: ఏమిటిది కృష్ణ, మీరేమిటి భగవంతుడు, నా పవిత్రమైనటువంటి దీన్నంతా నా యొక్క దీనిపైన పడిపోయి మీరంతా అపవిత్రం చేసుకుంటున్నారే అన్నాడు ఋషశృంగుడు.
0: ఋషశృంగ సెడ్ ఓ కృష్ణ యువర్ గాడ్, హౌ ఇస్ దట్ యు ఫాల్ ఎట్ మై ఫీట్.
1: మీరేమిటి, మీరు నమస్కారం చేయటం ఏంటి?
0: వాట్ ఈస్ దట్ యు డూ నమస్కారం?
1: నేనెవరు, మీరెవరు?
0: వాట్ ఆమ్ ఐ ఆఫ్టర్ ఆల్?
1: ఈ విధంగా అనుకుంటున్నట్టే మెత్త కృష్ణుడు ఒకటి చెప్పాడు.
0: అండ్ దెన్ కృష్ణ సెడ్ సాఫ్ట్,
1: నీవే నేను, నేనే నీవు అన్నాడు.
0: యు ఆర్ ఐ అండ్ ఐ ఆమ్ యు.
1: ఇది చేస్తుండగానే వచ్చాడు పాండవులు.
0: ఇన్ ది మీన్ టైమ్ పాండవస్ కేమ్.
1: పాండవులు వచ్చేటప్పటికి
0: బై దట్ టైమ్
1: వారు నిలుచుకున్నారు. ఈ దృశ్యాన్ని చూచాడు ఋషశృంగుడు.
0: ఋషశృంగ నోటీస్ దేర్ ప్రెజెన్స్.
1: లేచినటువంటి కృష్ణుడు ఈ యొక్క ధర్మజునికి, అర్జునికి, నకులకి, సహదేవునికి, ద్రౌపదికి కూడా నమస్కారం చేశాడు కృష్ణుడు.
0: ద మూమెంట్ దే అరైవ్డ్ దేర్ కృష్ణ స్టార్టెడ్ డూయింగ్ నమస్కార్.
1: ఆరు మందికి నమస్కారం చేశాడు కృష్ణుడు.
0: కృష్ణ డి నమన్ నమస్కార్ టు ఆల్ ది
1: సాని. ముందుగానే చెప్పి వచ్చాడు కృష్ణుడు.
0: బట్ కృష్ణ సెడ్ ఈవెన్ బిఫోర్,
1: ఏ మాత్రం నోరెత్తకూడదు.
0: డోంట్ ఓపెన్ యువర్ మౌత్.
1: నేను చేసినట్టుగా మీరు చేసిందంటే,
0: యు డూ యాజ్ ఐ
1: చెప్పినట్టుగా చేయాల్సిందే.
0: యు మస్ట్ డూ అకార్డింగ్ టు మై ఇన్స్ట్రక్షన్.
1: అందరూ ఆశీర్వదించినట్టుగా చేతులు పెట్టారు.
0: ఆల్ ఆఫ్ దెమ్ స్ట్రెచ్ దేర్ హ్యాండ్స్ యాజ్ ఇఫ్ దే వర్ బ్లెస్సింగ్ హిమ్.
1: చూచాడు ఋషశృంగుడు.
0: ఋషశృంగ నోటీస్
1: ఏమిటిది, కృష్ణుడే సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఈ యొక్క పాండవులకు నమస్కారం చేస్తున్నారే, వీళ్ళు ఎవరు, ఎట్టి గొప్పవారు, ఎట్టి శక్తి కలిగిన వారు, వీళ్ళ యొక్క భక్తి ప్రపత్తులు ఎలాంటివో అని అర్థం చేసుకోవాలని చూస్తున్నాడు.
0: ఋషశృంగ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్ వాచింగ్ దిస్ సీన్. వాట్ ఈస్ దట్ గాడ్ ఈస్ ఫాలోయింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ ఆల్ దీస్ సిక్స్ పీపుల్, దే మస్ట్ హావ్ బీన్ సర్టెన్లీ గ్రేట్.
1: కృష్ణుడు ఎప్పుడు పాండవులకు నమస్కారం చేశారో వీరికందరికి ఋషశృంగుడు వచ్చి నమస్కారం చేశాడు.
0: ద మూమెంట్ కృష్ణ డిడ్ నమస్కార్ టు పాండవస్ హీ వాజ్ ఫాలోడ్ బై ఋషశృంగ హూ ఆల్సో డిడ్ నమస్కార్.
1: ఋషశృంగుడు కూడా నమస్కారం చేసి వాడి పాదాలపైన పడేటప్పటికి కోపం లేదు.
0: అండ్ హీ వాజ్ నాట్ యాంగ్రీ.
1: ఆ కోపాన్ని చల్లార్చే నిమిత్తమై,
0: టు పాసిఫై
1: ఆ కోపాగ్నికి బలి కాకుండా ఉండే నిమిత్తమై,
0: ఇన్ ఆర్డర్ టు సీ దే ఓన్ ఫేస్ ద రాట్ ఆఫ్ యాంగర్
1: నాటకాలు ఆడుతూ వచ్చాడు.
0: దిస్ హాస్ బీన్ ది ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద డ్రామా ఆఫ్ కృష్ణ.
1: అనగా పాండవులకు శాపం రాకూడదు,
0: పాండవ షుడ్ నాట్ బి కర్స్డ్,
1: అతనికి గోధుమ రాకూడదు.
0: అండ్ ఋషశృంగ వుడ్ నాట్,
1: గోధుమ వచ్చేసి ఎవరు భరించుకోలేరు.
0: వెన్ వన్స్ హి ఇస్ యాంగ్రీ నోబడీ కెన్ బేర్.
1: ఋషశృంగుడికి కోపం చల్లార్చాడు.
0: సో ఋషశృంగ వాజ్ పాసిఫైడ్.
1: అప్పుడు లేచిన తర్వాత కృష్ణుడు చెప్తున్నాడు.
0: లేటర్ కృష్ణ వెంట ఆన్ టెలింగ్,
1: వీరు మహారాజులు.
0: దీస్ ఆర్ ఆల్ ఎంపరర్,
1: పాండు రాజులు.
0: దర్ పాండు కింగ్,
1: చక్రవర్తులు.
0: దర్ ఎంపరర్,
1: ఇలాంటి పాండు రాజులు అంతా కూడా మన అన్ని అరణ్యంలో వచ్చి ఈ ఫలము నిమిత్తమై ప్రాకులాడుతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ పాండు కింగ్స్ ఆర్ హియర్ టు ప్రొక్యూర్ దిస్ ఫ్రూట్.
1: అప్పుడు చెప్పాడు, చి నా ఆశ అల్పమైనటువంటిది.
0: మై డిజైర్ ఇస్ సో,
1: మహా చక్రవర్తులు ఆశించేటువంటి ఆశకు నేను అడ్డు తిరిగినాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ కేమ్ ఇన్ ద వే ఆఫ్ ది డిజైర్ ఆఫ్ ది ఎంపరర్స్.
1: రండి అని ఆ ఋషశృంగుడు వీళ్ళందరినీ అక్కడ తీసుకుని పోయాడు.
0: అండ్ ఋషశృంగ వాంటెడ్ దెమ్ టు గో అలాంగ్ విత్ హిమ్.
1: ఆయన మంత్రదృష్టం చేత తాకినాడు.
0: అండ్ హి టచ్డ్ దట్ ఫ్రూట్ విత్ హిస్ పవర్ ఆఫ్ ద మంత్ర.
1: తాకేటప్పటికి చేతి పైన వచ్చి పడింది.
0: అండ్ హి కుడ్ కలెక్ట్ దట్ ఫ్రూట్ ఇన్ హిస్ హ్యాండ్.
1: అప్పుడు ఈ పాండవులకంతా కూడాను అర్పితం చేశాడు.
0: అండ్ దెన్ హి పాస్డ్ ఆన్ ది ఫ్రూట్ టు
1: పాండవ. ఈ ఫలం ఎలాంటిది?
0: వాట్ సార్ట్ ఆఫ్
1: అమృత ఫలము.
0: ఇట్ ఈస్ అమృత ఫల.
1: దీన్ని తిన్నటువంటి వానికి ఇంకే విధమైన జనన మరణాలు లేదు.
0: ద వన్ హూ పార్టేక్స్ దట్ ఫ్రూట్ విల్ నాట్ హ్యావ్ బర్త్
1: లేదు ఇంకా.
0: అండ్ దెన్ నథింగ్ వాట్సో ఎవర్.
1: అలాంటి ఫలము ఆ ఋషశృంగుడి యొక్క ఫలము.
0: దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దట్ ఫ్రూట్.
1: ఈ ఋషిశృంగుడు కూడా ఈ తపస్సు చేసి దీని యొక్క అంతరార్థాన్ని పాండవులకంతా చెప్పి కృష్ణుడు కూడా చెప్తూ వచ్చాడు.
0: అండ్ దిస్ హాస్ బీన్ ద ఆస్టెరిటీ ఇన్ ద పెనెన్స్ ఆఫ్ ఋషిశృంగ హూ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్స్ ఇన్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ టు పాండవర్స్.
1: తర్వాత నెమ్మదిగా కూర్చున్న తర్వాత
0: ఆఫ్టర్ సిట్టింగ్
1: ఆ ఫలమును కోసుకుని అందరు తిన్నారు.
0: ఆల్ ఆఫ్ దెమ్ హాడ్ పార్టేకెన్ దట్ ఫ్రూట్.
1: కృష్ణుడు కూడా ఒక ముక్క ఇచ్చారు.
0: అండ్ కృష్ణ ఆల్సో హాడ్ ఎ పీస్ ఆఫ్ ద ఫ్రూట్.
1: అయ్యో నేను ఫలం తిన్నాను మీకు తెలీదా.
0: And Krishna said, "Don't you know that I don't eat fruit?
1: ఫలమును నేను ముట్టను.
0: I don't touch any fruit.
1: కాబట్టి మీరే భుజించండి అన్నాడు.
0: Better you eat," he said.
1: ఆనాడు ఈనాడు ఏనాడు మొదలుకొని కూడా ఒక ఫలమును కూడా ముట్టను.
0: And then and now, God has not touched any fruit.
1: మీ కోసం వచ్చింది మీరే భుజించాలి.
0: You have come here and you eat.
1: సరే ద్రౌపది ఆమె పట్టుకోలేక చేతి పెట్టి మీరు తాకండి దాని ప్రసాదంగా తీసుకుంటామన్నారు.
0: ద్రౌపది వాంటెడ్ కృష్ణ టు టచ్ ది ఫ్రూట్ ఎట్లీస్ట్.
1: స్త్రీల లోపల అంతటి పరమ భక్తి ఆవిర్భవిస్తూ ఉంటుంది.
0: అండ్ యూ హావ్ గాట్ దట్ ఇంటెన్స్ డివోషన్ ఇన్ యూ.
1: ప్రాచీన కాలం నుండి కూడాను స్త్రీల యొక్క ప్రవృత్తి వల్లనే పురుషులు కూడాను మహావీరులైపోయి సూర్యులైపోయి గంభీరులైపోయి పరమ భక్తులుగా మారుతూ వచ్చారు.
0: ఇట్ ఇస్ ది ఇంటెన్స్ డివోషన్ ఆఫ్ ది లేడీస్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్ దట్ మేడ్ మెన్ వారియర్స్ మెన్ ఆఫ్ కరేజ్.
1: కనుకనే ప్రతి భక్తుడు కూడాను ప్రతి చక్రవర్తి కూడాను ఒక విధమైనటువంటి ఒక పరమ పవిత్రమైన మార్గంలో ప్రవేశించారంటే స్త్రీలే దీనికి ఆధారం.
0: ఆల్ కింగ్స్ అండ్ ఎంపరర్స్ ఫాలోడ్ ది సీక్రెట్ పాత్ బికాజ్ దే వర్ ప్రాంప్టెడ్ బై విమెన్.
1: అప్పుడు కట్టగలపటికీ కృష్ణుడు కూర్చున్నాడు.
0: ఫైనల్లీ కృష్ణ సాట్.
1: ఆ ఆనందాన్ని చూస్తూ ఉంటుంటే ఋషిశృంగుడు
0: వాంటెడ్ కృష్ణ టు టచ్ ది ఫ్రూట్ ఎట్లీస్ట్.
1: స్త్రీల లోపల అంతటి పరమ భక్తి ఆవిర్భవిస్తూ ఉంటుంది.
0: అండ్ యూ హావ్ గాట్ దట్ ఇంటెన్స్ డివోషన్ ఇన్ యూ.
1: ప్రాచీన కాలం నుండి కూడాను స్త్రీల యొక్క ప్రవృత్తి వల్లనే

0: Finally, Krishna sat.
1: ఆ ఆనందాన్ని చూస్తూ ఉంటుంటే ఋష్యశృంగుని కట్టిదారులు కారుతూ ఉన్నాయి.
0: ఋష్యశృంగ వాజ్ షెడ్డింగ్ టియర్స్.
1: దాన్ని తుడ్చడానికి కూడా కృష్ణ దగ్గర బట్టలు లేవు.
0: అండ్ కృష్ణ డిడ్ హావ్ క్లాత్ టు వైప్ అవుట్ ద టియర్స్.
1: నాయన, నీవు కారేటువంటి ఒక దీనిను కేవలం ఇది కాదు, కన్నీటి దారాలు కాదు.
0: దే ఆర్ నాట్ ది టియర్స్ ఆఫ్ గ్రీఫ్.
1: ఆనంద బాష్పములు.
0: ద టియర్స్ ఆఫ్ బ్లిస్.
1: ఇదిగో నీ జన్మం ఇంకా సార్థకమైపోయిందని రెండు చేతులతో అతను చేస్తున్నట్టు తాకాడు.
0: Krishna kept both of his hands on the head of Rishyasringa and blessed him.
1: Tana pranamu Krishnulo cheripoyindi.
0: And then Rishyasringa merged in Krishna.
1: Appudu dinantha chusi pandavulandaru kuda ide korutu vacharu.
0: In fact, Pandavas wanted the same.
1: Swami, ma kavasindi em undi?
0: Swami, what is that we want?
1: Anni anubhavinchavasindani anipincham.
0: In fact, we had
1: all kashtamlo enni nashtamlo enni nishtamlo enni nindalo mem anubhavincham.
0: We experience all the blame, misery, sorrow, troubles.
1: Maakudani ee janma saarthakam cheyandi annaru.
0: Help us to liberate ourselves.
1: Kaadu kaadu inka jaragavasini enno unnai.
0: Krishna said not now, many things should happen.
1: Oka drama lo oka vyakti oka vesham vesadu.
0: An actor has played a role in a drama.
1: Vaadiki kathalanta enno untuntayi, second scene lo, third scene lo, fourth scene lo, last scene lo kuda untundali.
0: And this actor has got a role in every scene till the end.
1: ఒక్కతూరి వచ్చేసేసి స్వామి ఇంక నేను వేశాను ఈ వేషం ఇంకా నాకు చాలు అంటే వదలడు.
0: ది యాక్టర్ కెనాట్ సే లీవ్ మీ విత్ దిస్ సీన్.
1: నీ కథ పూర్తి అయ్యేంత వరకు నువ్వు ఉండవలసిందే.
0: అంటిల్ యూ కంప్లీట్ యువర్ రోల్ యూ మస్ట్ స్టే.
1: అదే విధంగానే కృష్ణుడు వారికి చెప్పారు, మీ ఇంకా చేయవలసినటువంటి ఎన్నో ఉన్నాయి.
0: So also Krishna said there are many lots.
1: ఈ జగత్తుకు చాటవలసినవి ఎన్నో ఉన్నాయి.
0: You have to teach the whole world.
1: ఈ సత్య ప్రమాణాలు గుర్తించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
0: And there are many things that truth has got to
1: know. కాబట్టి సత్యాన్ని ఈనాడే ఇంకా గుర్తించలేదు.
0: And you have not known satya till today.
1: ఇలాంటి గుర్తించక మునిపోయి నీవు మరణిస్తే నీ యొక్క జీవితం ఏమిటి?
0: If you want to leave your body without knowing
1: ప్రతి మానవుడు కూడా ఒక సత్యాన్ని సాధించే నిమిత్తమై జన్మం వస్తున్నాయి.
0: In fact, human life is gifted to know the
1: ఈ జన్మ ఎత్తినందుకు దాన్ని సాధించే తీరాలి.
0: We must achieve this truth. పుట్టాం
1: పెరిగాం పోయాం అనుకుంటే ప్రయోజనం కాదు.
0: ఇట్ ఈస్ యూస్లెస్ వి థింక్ వి ఆర్ బోర్న్ టు గ్రో అండ్ డై.
1: పెరిగినాము కానీ సాధించవలసిన సాధించి తర్వాత పోవాలి.
0: వి ఆర్ బోర్న్ ఎనీవే, వి హావ్ గ్రోన్ అండ్ వి షుడ్ అకంప్లిష్ కాబట్టి
1: ఇంకా ఉండండి అని చెప్పి చెప్పి
0: హీ వాంటెడ్ దెమ్ టు లివ్.
1: కృష్ణుడు అంతర్ధానమయ్యాడు.
0: అండ్ కృష్ణ వానిష్డ్ ఫ్రమ్ దేర్.
1: చూచారు, ఎక్కడ చూసినా కృష్ణుడు కనిపించలేదు.
0: అండ్ దే కుడ్ నాట్ సీ ఎనీవే కృష్ణ ఇన్ ద విసినిటీ.
1: కృష్ణుని యొక్క తత్వమును గుర్తించుకుని
0: they have known the nature of
1: krishna adina mana unnanta varaku nu tucha narchukovustundi.
0: They have decided to follow the command of krishna.
1: Ee arjuniki ni nakula sahadevulaku draupadi kuda cheppadu.
0: That was the teaching of dharmaja to his brothers and draupadi.
1: Aanadu varu promise chesaru dharmajuniki.
0: Then all brothers made a promise to dharmaja.
1: Swami, meeru ee vidhanga nadiste dani mem anusarinchedaniki mem samasiddhanga unnam.
0: All brothers said, swami, we will follow you in whichever way you proceed.
1: Aa pramana purvakanga
0: they promised.
1: పోయినవాడు అర్జునుడు యుద్ధమైన తర్వాత పోయినవాడు అక్కడికి.
0: అండ్ అర్జున వెంట్ టు ది బ్యాటిల్ ఫీల్డ్.
1: పోయినటువంటి వాడు తిరిగి ఎంతకాలమైనా రాలేదు.
0: అండ్ హి డిడ్ రిటర్న్ ఫర్ లాంగ్.
1: తిరిగి కృష్ణుడు ఇంకా రాలేదే అర్జునుడు రాలేదే అని కాప కుంతీదేవి చాలా బాధపడుతుండాలి.
0: కుంతి వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్ బికాస్ అర్జున డిడ్ రిటర్న్ ఫర్ లాంగ్.
1: కానీ ఎక్కడికి పోయినాడు?
0: వెర్ హాస్ హి గాన్?
1: ఎక్కడ కనిపించదు. అప్పటికప్పుడు సృష్టించినటువంటి గ్రామం ఒకటి ఉంది.
0: అండ్ దేర్ ఇస్ వన్ విలేజ్ దట్ హస్ బీన్ క్రియేటెడ్ దెన్ జస్ట్ దెన్.
1: దాని పేరే ద్వారక. ద్వారకకు వెళ్ళాడు కృష్ణుడు, కృష్ణ జతలో అర్జునుడు కూడా.
0: అర్జున వెంట్ టు ద్వారక అలాంగ్.
1: ఈ ద్వారకను ఏ విధంగా సృష్టించాడో అది కూడా మీరు కొంచెం చెప్పాలి.
0: హౌ ది ద్వారక ఇస్ క్రియేటెడ్ మస్ట్ బి టోల్డ్ టు యూ.
1: కృష్ణుడంతా కూడాను ఈ కంసుణ్ణి, శిశుపాలుని, దంతవక్రుణ్ణి వీళ్ళందరినీ చంపిన తర్వాత
0: ఆఫ్టర్ కిలింగ్
1: తన మామయ్య అయినటువంటి ఇద్దరు బిడ్డలు ఇచ్చాడు కృష్ణుడికి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద టూ డాటర్స్
1: కంసుడికి
0: అంకల్
1: అతను కూడా చంపాడు.
0: కంస వాజ్ ఆల్సో కిల్డ్.
1: జరాసంధుని చంపాడు.
0: జరాసంధ
1: అందరూ ద్వేషమైపోయినారు.
0: In fact, all had hatred.
1: Dveshamaipoyi Krishnudu ye rakamgane sari ee yadavulandarni champiveyallani aa rajulanta pattu pettaru.
0: And all those kings have determined to kill Krishna and the Yadavas.
1: Aa naadu
0: on that day
1: Draupadi prarthinchindi.
0: Draupadi prayed, swami,
1: chana chanam kuda mem bhayaprantulato jeevitham gaduputhunnamu.
0: We are leading our life in
1: mammalu bhayamuleinatundi sthananiki cherchandi annani.
0: Take us to a place where we can be fearless.
1: Appudu ayana cheppadu vepallaku poyi.
0: Then he said,
1: మీరందరూ ఒక్కతూరి నన్ను స్మరించండి, కన్నులు మూసుకోండి.
0: He said, go to Vrepalle, close your eyes and contemplate on me.
1: నిద్రపోయినట్టుగా మీరు భావించండి.
0: Consider your fast asleep.
1: అన్నాడు. ఆ రాత్రి వారు కన్నులు మూసుకున్నారు. లేచేటప్పుడు తెల్లవారుతలకి వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు.
0: That night they were fast.
1: ద్వారకలో పోయి చేరిపోయినారు అన్నమాట.
0: Next morning by the

0: Then they woke up.
1: నడిచింది లేదు, ట్రైన్ లో పోలేదు, బస్సులో పోలేదు.
0: They found themselves in Dwarka. They didn't go by flight or by walk.
1: సమాధి సృష్టి లోపల కూర్చున్నప్పటికి వారు ద్వారకలో పోయి చేరిపోయినారు.
0: By time they sat in silence, closed their eyes, they reached Dwarka.
1: వారు సమాధి అంతా ద్వారక పోయి చేరిపోయినాయి.
0: They immediately they reached Dwarka.
1: కృష్ణుని యొక్క తత్వం అంటే ఈ రకంగా అన్ని రకములుగా ఎవరు కూడా వర్ణించడానికి వీలు కానటువంటి స్థితిలో జరుగుతూ వచ్చింది.
0: The divinity of Krishna cannot be described in depth by anybody.
1: ఆ విధంగా ద్వారకలో పోయి చేరిపోయినారు.
0: That's how they reached
1: Dwarka. ఆ ద్వారక నుంచి ఇంకా రాలేదే అర్జునుడని కుంతీదేవి చాలా బాధపడుతుండారు.
0: Kunti is feeling very bad because Arjuna did not return from Dwarka.
1: తిరిగి వస్తున్నారని వార్త తెలిసింది.
0: She could get the message that he's coming.
1: వస్తున్నాడు అర్జునుడు, అర్జునుడు వస్తున్నాడా, వస్తున్నాడా అనింది. పాపం లేచింది, చూచింది, కన్నులు మూసింది. కృష్ణుడు పోయినాడు అంటానికి వెతుకులు రావడానికి పోయినట్టుగా పోయింది.
0: And she could know the message that Arjuna was returning. And coming to know that Krishna is no longer there, she went in search of Krishna and breathed no more.
1: ధర్మజుడు కూర్చున్నాడు, ధర్మజుని తొడపైన కుంతీదేవి తల పెట్టింది, ప్రాణం ఇచ్చింది.
0: In fact, Kunti rested her head on the lap of Dharmaja and breathed her last.
1: ధర్మజునికి ఎక్కడ లేవడానికి వీల్లేదు.
0: And it's not possible to get up.
1: భీముణ్ణి పిలిచాడు.
0: And he called Bhima.
1: నీవు అరణ్యానికి తగినటువంటి సామగ్రి అంతా నీవు రెడీ చేయమన్నాడు.
0: You make all that is necessary to go
1: into the exile.
0: He called Arjuna.
1: Arjuna, నీ కుమారుడికి పట్టాభిషేకమునకు సిద్ధం కమ్ము అన్నాడు.
0: He said, make every arrangement to coronate your son.
1: కుమారుడి పట్టాభిషేకం అంతా కూడా బాధ్యత అర్జునుడికి అప్పచెప్పాడు.
0: ఇట్ వాజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అర్జున టు కారునేట్ హిస్
1: నకుల సహదేవులంతా అంత్యక్రియలు చేయడానికి వాడు సిద్ధమైపోయినారు.
0: నకుల సహదేవ షుడ్ బి రెడీ టు డూ అబిచురీ రైట్.
1: కుంతీదేవికి ఒకవైపున సహజకర్మలు జరుగుతున్నాయి.
0: ఆల్ దట్ విచ్ హాస్ టు బి డన్ ఇస్ అబిచురీ రైట్.
1: అరణ్యానికి ప్రయాణమై పోయితే కర్మలంతా కూడా భీముడు చేస్తున్నాడు.
0: భీమా వాజ్ మేకింగ్ అరేంజ్మెంట్స్ టు గెట్ ఇన్ టు ద ఎగ్జైల్.
1: యుద్ధములకు సిద్ధమైనటువంటి యొక్క దీనికంత కుమారుడు బాధ్యత అర్జునుడు తీసుకున్నాడు.
0: అర్జున హాస్ టేకెన్ అపాన్ హిమ్సెల్ఫ్ ద రెస్పాన్సిబిలిటీ టు కరోనేట్ హిస్ సన్.
1: ఇది ఎక్కడే గాని భారతంలో ఎక్కడ జరగలేదు.
0: దిస్ హాస్ నాట్ హ్యాపెండ్ ఇన్ భారత.
1: ఒకే సమయం లోపల
0: అట్ ది సేమ్ టైం
1: ఒక భయంలో అంత్యక్రియలు,
0: వన్ టైం అభిచ్యం,
1: మరొక విషయం లోపల పట్టాభిషేకము,
0: అనదర్ మూమెంట్ కరోనేషన్,
1: మూడవది సర్వసంగ పరిత్యాగము,
0: అండ్ థర్డ్ టోటల్ రెనౌన్సియేషన్,
1: తల్లి యొక్క అంత్యక్రియలు
0: అండ్ అభిచ్యం.
1: అన్ని ఒకే దినము ఒకే క్షణంలో జరుగుతూ వచ్చేసేసినాయి.
0: లాస్ట్ రైట్స్, కరోనేషన్, ఎవ్రీథింగ్ హ్యాపెండ్ అట్ ది సేమ్
1: మూమెంట్.
0: ఇస్ ఇట్ పాసిబుల్?
1: ఎక్కడా జరగదు.
0: నో వేర్ ఇట్ హ్యాపెన్స్.
1: కనుకనే ఆ విధమైన చేసేటప్పటికి కృష్ణుడు అంత్యక్రియ అయిపోయింది. రాముడు యొక్క దీని అనగా భీముడు యొక్క దీన్నంతా జరిపిన తర్వాత తాను బయలుదేరిపోయినాడు ధర్మజుడు.
0: When all the three are over, Dharmaja started moving from.
1: నేను వెళ్తున్నాను.
0: He said, I'm returning.
1: విశ్వసింగుని ఆశ్రమంలో మీరు ఏ విధంగా నాకు మాట ఇచ్చారు అక్కడ పట్టుకున్నాడు.
0: And now he caught hold of that promise given by his brothers to him in Rishyasringa ashrama.
1: మేము సిద్ధమే స్వామి అన్నారు.
0: Brother said, we are ready swami.
1: ఆ ధర్మజుడు ముందు నడుస్తున్నాడు.
0: ధర్మజా వాజ్ ఇన్ ద ఫ్రంట్.
1: ద్రౌపది వెనక నడుస్తుండది.
0: ద్రౌపది బిహైండ్.
1: ఇతనికి పట్టాభిషేకం కట్టాడు అర్జునుడు.
0: అండ్ అర్జున కరుణేటెడ్ హిస్ సన్.
1: అర్జునుడు, భీముడు, నకులు సహ అందరూ ఒకరి తర్వాత ఒకరు నడుచుకుంటూ పోతున్నారు.
0: ఆల్ ది ఫోర్ బ్రదర్స్ వర్ జస్ట్ ప్రొసీడింగ్ ఇన్ సీక్వెన్స్.
1: ఎవరి మాట ఎవరు కూడా వినటం లేదు, ఒకరినొకరు చూడటం లేదు.
0: నో వన్ ఈస్ స్టేరింగ్ ఎట్ ఎనీబడీ.
1: కొంత దూరం పోయితేనే నకులు పడిపోయాడు.
0: ఆఫ్టర్ సమ్ డిస్టెన్స్ నకుల ఫెల్.
1: తర్వాత సహదేవుడు పడిపోయాడు.
0: ఆల్సో సహదేవ.
1: తర్వాత భీముడు పడిపోయాడు.
0: ఆల్సో భీమ.
1: అర్జునుడు పడిపోయాడు.
0: అర్జున ఫెల్.
1: కానీ ద్రౌపది కూడా పడిపోయింది.
0: ఆల్సో ద్రౌపది.
1: అందరికి పోని, నేను ఒకటే వెళ్ళిపోతున్నాను అన్నాడు.
0: లెట్ ఎనీబడీ లీవ్ మీ, లెట్ మీ గో.
1: సత్య వాక్కు లోపల బ్రతికినటువంటి వాడు.
0: అండ్ ధర్మజ ఆల్వేస్ ప్రొసీడెడ్.
1: సత్యధీరుడు ఆ యొక్క ధర్మజుడు.
0: అండ్ ధర్మజ హాస్ గాట్ ద క్వాలిటీ ఆఫ్ సత్య.
1: సత్యాన్ని వర్ణించి వరించి యమధర్మరాజు సాక్షాత్ స్వరూపాన్ని ధరించాడు.
0: బికాస్ ధర్మజ ఫాలోడ్ ద పాత్ ఆఫ్ ట్రూత్. యమధర్మరాజ,
1: నీవు ధర్మజుడు, నేను యమధర్మజుడు.
0: యు ఆర్ ధర్మజ, ఐఎమ్ యమధర్మజ.
1: నేను నీ వెంట వస్తానని ఒక కుక్క రూపం ధరించి ధర్మజుడు వెంట పోయాడు.
0: అండ్ హీ ఫాలోడ్ ధర్మజ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డాగ్.
1: ధర్మాన్ని వదలడానికి యమధర్మరాజు కూడా ఇష్టం లేదు.
0: యమధర్మరాజ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఈవెన్ టు లీవ్.
1: ధర్మమే మా ప్రాణము.
0: ధర్మ ఇస్ అవర్ లైఫ్.
1: అంటే ధర్మాన్ని మేము వదిలి ఎట్ట ఉండగలము?
0: హౌ కెన్ వీ లివ్ లీవింగ్ ధర్మ.
1: అని యముడు కూడా అందులో ప్రయాణం అయిపోతున్నాడు.
0: యమ ఆల్సో జాయిన్ దెమ్ ఇన్ దట్ సోజర్న్.
1: కొంత దూరం పోయిన తర్వాత
0: ఆఫ్టర్ సమ్ డిస్టెన్స్
1: అతనికి కొంచెం దృష్టి చదిగింది.
0: And then he could have little wavering.
1: భయంకరమైనటువంటి దృశ్యం వచ్చేసింది.
0: He could have outward view.
1: ఏమిటి ఇక్కడంత ఇంత అరుపులు, ఇంత కొరదములు, ఇంత బాధలు, ఇన్ని దుఃఖములు కలుగుతున్నాయే, ఎక్కడిది ఇది అనుకుంటున్నాడు ధర్మజుడు.
0: ధర్మజ వెంట్ ఆన్ వండరింగ్, వాట్ ఆర్ దీస్ క్రైస్, వాట్ ఆర్ ది మిజరీస్.
1: ప్రతి ఒక్కటి కూడా ఆ కర్మానుసారంగా జరిగే తీరాలని చెప్పినని కృష్ణుని యొక్క చింత.
0: ఇట్ వాస్ కృష్ణాస్ విల్ దట్ ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపెన్ యాజ్ పర్ డెస్టినీ.
1: ధర్మజ,
0: ధర్మజ,
1: నీవు ఎప్పుడు అబద్ధం చెప్పేటువంటి వాడు కాదు.
0: ధర్మజ, యు నెవర్ అటర్డ్ సింగిల్ లై.
1: నీవు కేవలం అశ్వత్థామ అత కుంజరహ అని చెప్పావు అబద్ధం.
0: అట్ వన్ టైమ్ యు సెడ్ లైస్.
1: అది కూడా అబద్ధం ఏం కాదు.
0: కుంజరహ
1: వినిపించకుండా మాతో అత కుంజరహ అన్నాడు.
0: యు సెడ్ అత కుంజరహ సాఫ్ట్లీ.
1: అర్జునుడు అనేటువంటి వాడు ఏనుగు చచ్చిపోయినాడు, ఏనుగు అనేటువంటి పదం చెప్పలేదు గట్టిగా.
0: అండ్ యూ సెడ్ అశ్వత్థామ రైట్, బట్ దిస్ ఎలిఫెంట్ నేమ్ యూ డిడ్ సే లౌడ్లీ.
1: ఆ అబద్ధం చెప్పి ద్రోణాచార్యుని యొక్క కుమారుడికి మరణం తెప్పించాడు కాబట్టి ఆ పాపపరమైనటువంటిది ఈ యొక్క యమలోకంలో కొంతసేపు ఉండవలసి వచ్చింది.
0: బికాస్ దట్ లై దట్ యు అటర్డ్ లెడ్ టు ద డెత్ ఆఫ్ ద్రోణాచార్య, దేర్ఫోర్ యూ హావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్ ది లైస్.
1: వెళ్ళాడు లోపగురికి.
0: And he went.
1: వెళ్ళి ఆ యమలోకంలో భరించుకుంటుండగా చాలా బాధలు పడుతుండేటువంటి వాళ్ళంతా ఆనందం ఆనందం ఆనందం అన్నారు.
0: When one dharmaja went to that yamaloka hell, he found everybody ananda bliss.
1: Swami, మీ యొక్క దర్శనం చేత, మీ యొక్క స్పర్శం చేత, మీ యొక్క సంభాషణ చేత, మీ యొక్క ప్రవేశం చేత మాకు బాధలంతా తీరిపోయినాయి.
0: All the inhabitants of the hell said, oh dharmaja, because of your visit we are free from all the difficulties.
1: Visit chesadu tachame venikostunnadu.
0: After the visit he started returning.
1: Dutalanta kuda unnichaledu.
0: And he
1: nee time saripoyindi inka.
0: He said this moment
1: is the sargapattaname nee vellali annadu.
0: And now he should travel further.
1: Akkada yamlokamlo unna varandaru kudanu బాధపడుతున్నారు. ఈ సుఖమును మేము మొదలుపెట్టి మేము ఎక్కడ ఉండేది, మేము కూడా వస్తామన్నారు. మీరు రావడానికి వీలు లేదన్నాడు యమభట్టుడు.
0: అండ్ ఆల్ దోస్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ హెల్ వాంటెడ్ టు ఫాలో ధర్మజ బికాస్ దే వాంటెడ్ టు బి బ్లిస్ఫుల్, బట్ యమధర్మరాజా సెడ్ యూ కెనాట్ ఫాలో నౌ.
1: కానీ ఆయన నేనే ఇక్కడ ఉంటాను, యమలోకంలోనే ఉండి వీళ్ళందరికీ ఆనందాన్ని అందిస్తానన్నాడు.
0: బట్ ధర్మజ సెడ్ ఐ విల్ స్టే బ్యాక్ ఇన్ హెల్ మేక్ ఎవ్రీబడీ హ్యాపీ.
1: ధర్మజని యొక్క గుణం అంత పవిత్రమైనటువంటిది, అంత విశాలమైనటువంటిది, అంత సత్యమైనటువంటిది.
0: దట్ ఈస్ ది వాస్ట్నెస్ ఆఫ్ నొబిలిటీ, ది హైట్ ఆఫ్ క్యారెక్టర్ ఆఫ్ ధర్మజ.
1: కనుకనే అతను చెప్పాడు,
0: హి సెడ్
1: అయ్యా నీవు ధర్మజుడు.
0: యు ఆర్ ధర్మజ.
1: నేను యమధర్మజుడు.
0: ఐఎమ్ యమధర్మరాజ.
1: ఆ యమ అనేది తీసేసేస్తే అది యోగంగా మారిపోయింది.
0: అండ్ ఇఫ్ యు రిమూవ్ యమ, ఇట్ ఇస్ యువర్
1: యమాదంతో కూడినటువంటి సత్యమే నీ యొక్క స్వరూపము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ద ట్రూత్, ద కాంబినేషన్ ఆఫ్ యమ.
1: ఆ సత్యమే ధర్మ స్వరూపము.
0: అండ్ దట్ సత్య ఇస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ ధర్మ.
1: చెప్పి అతన్ని స్వర్గానికి పంపించేసేసి,
0: so saying he sent him to heaven,
1: anninti yokka antarathani gurinchi bodhinchu vachadu,
0: and taught him the inner significance of all spiritual
1: kalugane satya dharmamulu yokka swaroopalu intati goppavi anetundi inta ghanamainatundi veni evariki teliyadu.
0: No one knows the greatness of satya and dharma.
1: Satyam chetane sarvamnu sadhisthu vacharu.
0: With the truth everything is achieved.
1: కనుక ఇటు సత్యాన్ని మనం తీసుకున్నప్పుడు, సత్యాన్ని మనం అనుసరించినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనకు బాధలే కలగవు.
0: వెన్ వన్స్ యూ ఫాలో ట్రూత్ వీల్ నెవర్ సఫర్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీకు అనేక విషయంలో సమస్యలందు కొన్ని అసత్యం ఆడవలసి వస్తుంటుంది.
0: మెనీ టైమ్స్ యూ మే హావ్ టు స్పీక్ లైస్.
1: అసత్యం ఏమాత్రం ఆడవద్దండి.
0: నెవర్ స్పీక్.
1: ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పటికీ సరే నీవు సత్యాన్ని చెప్పు.
0: Even if you have to sacrifice your life, speak truth.
1: Satyam nasti paro dharmaha. Daniki michina dharmam meeruledu.
0: There is no other dharma beyond satya.
1: Kaliga mee jeevitham anta kuda satya margamlo pravesha pettandi.
0: So lead your life along the path.
1: Bharat deshananta kuda tirigi satyavratanto meeru uddarinchandi.
0: Follow the path of truth of Bharat.
1: Ee anyaya akrama aachara asatyamlanta kuda dooram cheyandi.
0: Be away from all unrighteousness and injustice.
1: Satya margamlo pala meeru santoshapadandi.
0: And be happy in following the path of truth.
1: కనుక ఈ సత్యాన్ని మనం బోధించే నిమిత్తమై యాజ్ఞవల్కుడు ఎంతనో తపస్సు చేశాడు.
0: యాజ్ఞవల్క్య డిడ్ పెనెన్స్ టు టీచ్ ట్రూత్.
1: ఇంత తపస్సు చేసి కట్టకడపటికి దైవత్వాన్ని పొందాడు.
0: అల్టిమేట్లీ అటైన్డ్ ది డివైన్.
1: సత్సంగము చేరాడు.
0: అండ్ హి వాస్ ఇన్ ట్రూత్.
1: సర్వానందాన్ని అనుభవించాడు.
0: హి ఎక్స్‌పీరియన్స్డ్ బ్లిస్ ఇన్ ఫుల్.
1: కనుక సత్యం చేత ఎన్నో మనం సాధించవచ్చును.
0: సో విత్ ట్రూత్ యూ కెన్ అచీవ్ మెనీ.
1: సత్యంతో సాధించలేనిటువంటి లోకంలో ఒక్కటే లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ యూ కెనాట్ అచీవ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ట్రూత్.
1: సత్యంతో ఎన్నైనా మనం సాధించవచ్చును.
0: విత్ ట్రూత్ యూ కెన్ అకంప్లిష్ మెనీ.
1: భూమిని ఆకాశంగా మార్చవచ్చును, ఆకాశాన్ని భూమిగా మార్చవచ్చును.
0: ఎర్త్ కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇంటూ స్కై.
1: సత్యాన్ని
0: స్కై కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇంటూ ఎర్త్. దట్ ఈస్ ది స్ట్రెంగ్త్.
1: సత్యాన్ని మీరు కాపాడుతురండి.
0: Uphold the truth.
1: సత్యమే మీ ప్రాణంగా జీవించండి.
0: Consider truth as your life.
1: ఇది మీరు నేర్చుకోవాల్సినటువంటి చదువు.
0: This is the true education.
1: ఎక్కడ పోయినప్పటికీ అసత్యం అనేటువంటి దానికి మీరు అవకాశం అందించకండి.
0: Never speak lies anywhere.
1: సత్యాన్ని మీరు పలకండి.
0: Speak truth always.
1: ఆనందంగా మీరు అనుభవించండి.
0: Experience bliss.
1: ఈ సత్యం వల్ల ఏ కష్టం కలుగుతుందో అని విచారమే చేయకండి.
0: Never be worried of the difficulties you may face when you speak truth.
1: అలాంటి సత్యాన్ని పలుకుతుంటే,
0: when you

0: ప్రీతిగా యోచన చేయు మానవా.
1: ఓ మ్యాన్, ఎగ్జామిన్ అండ్ క్వశ్చన్ ఫర్ యువర్ సెల్ఫ్ వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ యూ హ్యావ్ అచీవ్డ్ రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ ద మూమెంట్ యూ గెట్ అవుట్ ఆఫ్ యువర్ బెడ్ అండ్ రిటైర్. Spending all the time in acquiring knowledge, earning degrees, forgetting God, what happiness you have got. Examine for yourself.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Manava jeevitamu utkushtamainadi, saujanyamainadi, sausilyamainadi.
1: Human life is noblest, rarest, has got to be lived.
0: ఇట్టి మానవత్వాన్ని నిత్య కృషి ద్వారా, కర్మల ద్వారా సార్థకం కావించుకోవటం మానవుని ప్రధాన కర్తవ్యం.
1: ఇట్ ఇస్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు వర్క్ ఫర్ హిస్ రిడెంప్షన్ అండ్ లిబరేషన్ బై పుట్టింగ్ హిస్ డైలీ ఎఫర్ట్ బై జస్ట్ వర్కింగ్ హార్డ్ త్రూ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీస్.
0: జానడు పొట్ట నింపుకొన చిక్కుల నుందుచు, జానడు పొట్ట నింపుకొన చిక్కుల నుందుచు.
1: After all, to fill this small belly, we face so many problems in life.
0: వేల విద్యలను పూనిక మీద నేర్చి,
1: we acquire various forms of knowledge from various fields.
0: Paripurna sukhambunu pondaleka,
1: we are not able to enjoy the total bliss.
0: Ee manava jeevitam vyarthamu gavinchukuntu,
1: and really we are wasting our human life.
0: Aravinda dalakshuni vismarinchi,
1: what is it that we even forget God?
0: ఏ పెద్ద సుఖంబులుంది తురు ప్రీతిగా యోచన చేయు మానవా.
1: Man, examine for yourself what kind of happiness you enjoy forgetting God, spending all the time in acquiring knowledge.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ జ్ఞానము పొట్ట నింపుకోవడానికై అనేక విధములైనటువంటి శ్రమలు పడుతున్నాము.
1: We strain, exert ourselves after all to fill this small belly.
0: Aneka vidhamulaga aarjistunnamu,
1: we earn in every possible way.
0: Kaani deenito manam tripti nondutunnama?
1: Are we really satisfied by this?
0: Led,
1: no.
0: Tripti annatvantidi e naati kodunu manaku kalagadu.
1: There is no contentment at any point of time.
0: Deenini puraskarinchukoni e vikneshudu cheppadu, nasuka labhyate sukham.
1: Basing on this,
0: sukham nunchi sukham manaku kalagadu, కష్టం నుంచి మనకు సుఖం దొరుకుతుంది.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ ఇస్ సెడ్ యూ కెనాట్ డిరైవ్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ ఇస్ ది ఫ్రక్టిఫికేషన్ ఆఫ్ డిఫికల్టీ.
0: సుఖాన్ని మనం ఆశిస్తున్నామే కానీ సుఖం ద్వారా మనకు శాంతి సంతోషము లభ్యం కావటం లేదు.
1: యూ వాంట్ ఆల్ ది హ్యాపీనెస్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ బట్ యూ కెనాట్ బి పీస్ఫుల్.
0: సుఖశాంతులు మనం అనుభవించవలనన్న కష్టములే మనకు ప్రధానమైన గురువులు.
1: ఇఫ్ యూ వాంట్ టు బి రియలీ బ్లిస్ఫుల్ అండ్ పీస్ఫుల్, yes, obstacles are necessary.
0: Pratikinanni naalu phalamu nichute kaaka chachi chuda tanu kosi ichu.
1: A tree while being alive, it bears fruits for all of us. Even after death, the tree is ready offering itself as the firewood.
0: Ee vruksham kante tyagi marekutunnada?
1: Tree is a very symbol of sacrifice.
0: Tyagamandu vrutchambe guruvu.
1: In fact, in this field of sacrifice, a tree is the preceptor.
0: Kanuka manavattvamlo tyagam atyavasaramu.
1: In this human life, sacrifice is very essential.
0: Ee naatikainanu tyagam leka bhogamu kaani aanandam kaani manaku labhyam kaadu.
1: Without sacrifice, you cannot enjoy the state of bliss anytime.
0: కనుక త్యాగానికి మనము ఇప్పటి నుంచే మనం తగిన కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్, టేక్ ఎవ్రీ ఆపర్చునిటీ టు సాక్రిఫైస్ ఫ్రమ్
0: నౌ ఆన్. అల్ప బుద్ధులనింత ఆదరించిన కానీ,
1: You may extend all the hospitality, kindness to a mean-minded
0: fellow.
1: He will certainly harm you. The very benefactor is put to harm.
0: Visham koodina veri chettulandunam manavatvamu vyartamayye.
1: Because of the poison that gets into one's own psychology, the human life is wasted totally.
0: Keedu cheyunetti ganuninaina.
1: He will certainly harm anybody, the one who helped him even.
0: కనుకనే మనం అల్పులు కాకూడదు.
1: We should now be mean minded.
0: అధికుడు కావాలి.
1: We should be really noble ones.
0: అల్ప బుద్ధినంత ఆదరించిన కాని కీడు చేయు ఎట్టి వానినైనా.
1: A mean minded fellow may be well received and treated, but yet he will not give up his bad quality of harming others.
0: కనుక మనము అధిక బుద్ధులు కావాలి.
1: We should be broad minded.
0: ఈ విశాల ప్రపంచమందు మానవత్వం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది అనేటువంటి కీర్తిని మనం నిలబెట్టాలి.
1: We should uphold that pristine glory and the esteem that man is supreme in this universe.
0: ప్రాచీన ఋషులు కొన్ని తప్పులు చేసి దైవం ద్వారా శిక్షణ అనుభవిస్తూ పశ్చాత్తాపపడి కడపటికి వారు క్షమను కోరుకున్నారు.
1: In ancient times you must have come to know the sages committed certain mistakes, but they repented and atoned their sins, corrected themselves.
0: వారు చాలా గొప్పవారు.
1: They are really great personalities.
0: అట్టి ఘనుడైనటువంటి వారిని మనం ఆచరించాలి.
1: We should follow such mighty men of eminence.
0: నేటి మానవులు బలహీనుడైనటువంటి వారు.
1: The modern man is very weak.
0: తప్పులు చేసి కూడాను దానిని సరిదిద్దుకొనుటకు ప్రయత్నిస్తురే కాని దాని దోషమును గుర్తించి వర్తించడానికి ఏమాత్రము పూనుకోరు.
1: ఇన్ ద మోడర్న్ టైమ్స్ పీపుల్ కమిట్ మిస్టేక్స్ దే డు నాట్ రియలైజ్ దే డు నాట్ రికగ్నైజ్ అండ్ మేక్ ఎనీ ఎఫర్ట్ టు కరెక్ట్ అండ్ సెట్ థింగ్స్ ప్రాపర్.
0: ఆనాటి పెద్దలు తప్పులను నివారణ కావించుకొని కృతజ్ఞతాపూర్వకమైనటువంటి యొక్క వందనముల చేత దైవాన్ని ప్రార్థించేటువారు.
1: ఇన్ దోస్ డేస్ ఎల్డర్స్ corrected all their defects and mistakes and led a pure life, being very grateful to God.
0: పశ్చాత్తాపమునకు మూల కారణం.
1: And repentance is the root cause for the glorious life that followed.
0: దీనిని గుర్తింపు చేసే నిమిత్తమై,
1: to make you recognize this,
0: వర్షములకు ఒక పర్యాయము విఘ్నేశుని పూజ అని పెట్టారు.
1: We worship Lord Vigneshwara once in a year.
0: విఘ్నేశ్వరుడు అనగా ఏమిటి?
1: Who is Vigneshwara?
0: గణపతి అనగా ఏమిటి?
1: హూ ఇస్ గణపతి?
0: గణ అనేటువంటిది బుద్ధికి సంబంధించినటువంటిది.
1: ద వర్డ్ గణ ఈజ్ రిలేటెడ్ టు ది ఇంటలెక్ట్.
0: నా అనేటువంటిది విజ్ఞానమునకు సంబంధించినటువంటిది.
1: నా రిఫర్స్ టు విజ్డమ్.
0: విజ్ఞాన విజ్ఞా ప్రజ్ఞానమునకు అధిపతి అయినటువంటి వాడే గణపతి.
1: గణపతి ఈజ్ ది హెడ్ ఆఫ్ ఆల్ సెక్యులర్ ద స్పిరిచువల్ నాలెడ్జ్.
0: వినాయకుడు అనగా తనకంటే నాయకుడు మరొకడు లేడు.
1: వినాయక హ్యాస్ నో మాస్టర్ అబౌవ్ హిమ్.
0: తనకు తానే నాయకుడు.
1: హీఈస్ ఎ మాస్టర్ అంటు హిమ్సెల్ఫ్.
0: అలాంటి వినాయకుని యొక్క తత్వము ఎవ్వరి కూడాను కీడు కనిపించదు.
1: అండ్ వినాయక విల్ నెవర్ పుట్ యూ టు సఫరింగ్ ఎనీవే.
0: సర్వకర్మలకును అవిఘ్నమస్తుగా ఆశీర్వదించి పోషించేటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక బ్లెస్సెస్ ఆల్ యువర్ ఎండివర్స్ ఎఫర్ట్స్ అండ్ కన్ఫర్స్ సక్సెస్.
0: చెడ్డను ఏమాత్రం చెంతకు చేర్చేటువంటి వారు కాదు.
1: హీ విల్ నెవర్ అలవ్ యూ టు కంటైన్ ఎనీ బ్యాడ్ ఇన్ యూ.
0: కనుకనే అతనికి ఎలుక వాహనము అన్నారు.
1: సో హీ హస్ గాట్ ద ర్యాట్ యాజ్
0: మూషికము అనగా చీకటి.
1: ర్యాట్ మూషిక స్టాండ్స్ ఫర్ డార్క్నెస్.
0: రాత్రులయందు చీకటి చాలా అధికం కనుకనే ఎలుకలు కూడా రాత్రి యందు సంచరిస్తుంటాయి.
1: నైట్ బీయింగ్ వెరీ డార్క్ ద ర్యాట్స్ మూవ్ అబౌట్.
0: చీకటిని దూరం చేసి ప్రకాశం ప్రకటింపజేసి జనులకు ఆనందాన్ని ఆదర్శాన్ని అందించేటువంటిది మూషికము.
1: ఇట్ ఈస్ రాట్ దట్ వుడ్ హెల్ప్ యూ టు డిస్పెల్ దిస్ డార్క్నెస్ అండ్ మూవ్ ఇన్ అ ప్లెజెంట్ వే ఇన్ ద ఫాలోయింగ్
0: దైవత్వాన్ని మొట్టమొదట మానవత్వానికే మాత్రం పరిమితం కాకుండా యావత్ క్రిమికీటకాదులకు కూడాను జంతు జలాలకు కూడాను దైవత్వం అనేటువంటిది ఆదర్శవంతమైనటువంటిది సత్యాన్ని నిరూపించే నిమిత్తమై విఘ్నేశ్వరునికి ఏనుగు తల ఎలుక వాహనము రెండింటిని సృష్టించారు.
1: The divinity is not limited to mankind alone. We find the divinity being present in birds and beasts and animals. To demonstrate the latent immanent divinity, we have got Vinayaka, the rat as his charioteer, chariot and the elephant being his face.
0: గజతెలివి
1: అండ్ ది ఎలిఫెంట్ ఈస్ హైలీ
0: చాలా తెలివైనటువంటిది ఈ ఎలిఫెంట్.
1: ఎలిఫెంట్ ఈస్ హైలీ ఇంటెలిజెంట్.
0: చాలా విశ్వాసంతో కూడినటువంటిది.
1: ఇట్ హాస్ గాట్ ఆల్ ఫెయిత్ అండ్ లాయల్టీ.
0: ప్రాణం పోయినా సరే మాస్టర్ ను మరవనటువంటిది.
1: ది ఎలిఫెంట్ వుడ్ రాదర్ గివ్ అప్ ఇట్స్ లైఫ్.
0: మాస్టర్ ను మరువక తన జన్మం ఉండినంత వరకు కూడాను భగవంతుని యొక్క తత్వం చేత కృతజ్ఞతను పోషించేటువంటిది ఈ యొక్క గజము.
1: ఇట్ ఇస్ ది ఎలిఫెంట్ దట్ విల్ నెవర్ లీవ్ ఇట్స్ పాత్. ఇట్ లేస్ ఆల్ బై ఇట్ సెల్ఫ్ అండ్ స్టాండ్స్ ఎస్ అ సింబల్ ఫర్ గ్రాటిట్యూడ్.
0: కనుకనే ఈ కృతజ్ఞతకు మూల కారణమైనటువంటిదే ఈ గజము.
1: అండ్ ది ఎలిఫెంట్ స్టాండ్స్ ఫర్ దిస్ గ్రాటిట్యూడ్.
0: ఈ కృతజ్ఞత అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది.
1: గ్రాటిట్యూడ్ ఇస్ ఎ సీక్రెట్ క్వాలిటీ.
0: క్షమ సత్యము.
1: Forbearance is true.
0: Chama dharmamu.
1: Purity is dharma.
0: Chama vedamu.
1: It is Veda.
0: Chama ahimsa.
1: Is non-violent.
0: Chama sarvasrambhu.
1: It's everything.
0: Ee chamato koodinatvanti yokka swarupame ee gajamu.
1: And this elephant has got all the patience for forbearance.
0: Tana pranamayanu modaltundi kaani yajamanuki ee maatramu keedu cheyadu.
1: The elephant is prepared to sacrifice its life. But you will never tolerate the master's suffering any time.
0: మానవునికి ఆదర్శవంతమైన మార్గాన్ని నిరూపించేటువంటిది ఈ గజము.
1: Elephant demonstrates to all of us an ideal path.
0: ఏ దారి కూడా లేనటువంటి అరణ్యము లోపల ఏనుగు ఒక్క తూరి ప్రవేశించినట్టే మనుషులకు దారి ఏర్పడుతుంది.
1: When there is no path taking us to any thick forest, dense forest around, it is the elephant that treads along that path.
0: కనుకని జీవిత అరణ్యమునందు మార్గము కనిపించినటువంటి మానవులకు మార్గమును బోధించేటువంటిదే ఈ గజము.
1: Therefore in this life which is a dense thick forest, it is the elephant that should show us the correct path.
0: అట్టి తెలివితేటలైనటువంటి ఒక శిరస్సును ధరించినటువంటి వాడు వినాయకుడు.
1: Vinayaka has got this head of that of an elephant that stands for
0: వినాయకుడు. తెలివితేటల చేత మానవులకు ఆదర్శవంతమైన మార్గాన్ని నిరూపించేటువంటి వాడు.
1: Vinayaka shows an ideal path to tread for all of us.
0: ఈ వినాయక చవితి దినము
1: on this day of Vinayaka Chaviti
0: అనేక రకములైనటువంటి నైవేద్యములు చేస్తుంటారు వినాయకునకు.
1: We make several offerings to our God.
0: కానీ అతనికి ఉడికినది కానీ వేడైనది కానీ ఆయిల్తో కూడింది కానీ తాను ఏమాత్రము ఆరగించడు.
1: In fact, we do not offer anything that is cooked with any oil stuff on this day.
0: ఒక విధమైనటువంటి స్టీమ్ తో ఉడికినటువంటి మాత్రమే భుజిస్తాడు.
1: All preparations made out of steam are offered.
0: బియ్యము పిండి చేసి
1: the rice is made into flour,
0: అందులో నువ్వుల పిండి పెట్టి
1: and till is added to
0: it, దీని కుడుములు ఉండ్రాళ్ళు అని పెట్టి వినాయకునికి నైవేద్యం చేస్తారు.
1: అండ్ ఆఫరింగ్ బై నేమ్ ఉడుములు అండ్ ఉండ్రాళ్ళు ఆర్ ఆఫర్ టు గాడ్.
0: ఇందులో ఏమాత్రం కూడా ఆయిల్ కానీ వేడి కానీ సోకదు.
1: There is no oil content in this preparation.
0: ఇది దేనికోసం ఈ విధమైనటువంటి మార్గాన్ని అనుసరింపజేశాడు?
1: Why such an offering is made?
0: మానవునికి ఆరోగ్యమే మహాభాగ్యము.
1: In fact, health is wealth to humanity.
0: ఈ స్టీముతో చేసినటువంటి ఒక పదార్థములు భుజించినటువంటి వారికి పూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు.
1: Those that partake the preparations out of steam will be perfect.
0: కానీ మానవుడు ఈనాడు జిహ్వచాపల్యం చేత రుచులను మరిగి అనేక రకమైనటువంటి ఒక దీన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాడు.
1: మ్యాన్ ఇస్ రన్నింగ్ ఆఫ్టర్ ద టేస్ట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డెలికసీస్ అండ్ ఇస్ ఆఫ్టర్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫుడ్.
0: కానీ గజము ఆరోగ్యమే మహాభాగ్యంగా తీసుకుంటుంది.
1: బట్ ఎలిఫెంట్ కన్సిడర్స్ హెల్త్ యాజ్ ద వెల్త్.
0: వినాయకుడు ఇదే మార్గాన్ని ప్రజలకు బోధిస్తూ వచ్చాడు.
1: వినాయక టీచర్స్ ద సేమ్ లెసన్.
0: ఈ వేడి చేసినటువంటి యొక్క బియ్యపిండి చేత
1: this hot preparation made out of rice flour
0: ee nuvula cheta
1: and the till
0: kannulalo unnatundi oka doshamulanta nivarana kavutundi.
1: You will be free from all eye defects.
0: ఇందులో ఉండేటువంటి మచ్చలు కూడాను మాయమైపోతుంది.
1: యూ డోంట్ ఫైండ్ ఎనీ స్పాట్స్ దేర్.
0: క్యాట్రాక్ట్ కూడాను ఎక్కువగా రాదు.
1: యూ డోంట్ సఫర్ ఫ్రమ్ క్యాట్రాక్ట్ ఈవెన్.
0: ఇది ఆవిరి చేత ఉడికినటువంటి ఒక నువ్వులు.
1: బికాస్ ది టిల్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ ది స్టీమ్.
0: దీనిలో బెల్లం కలిపి
1: jaggery is mixed.
0: ఈ రెండింటి యొక్క సంబంధమును కూడా నువ్వు భుజిస్తున్నావు చేత.
1: And when once we mix the jaggery and eat,
0: వాతపిత్త శేషాదులను ఏమాత్రం కూడా నువ్వు దగ్గర రానివ్వదు.
1: You will not be affected by any bile or the wind or phlegm.
0: కనుక బెల్లం చేత వాతపిత్తాశుదను నివారణ గావిస్తుంది.
1: Jaggery maintains perfect health free.
0: నువ్వుల చేత కన్నుల యొక్క దోషమును నివారణ గావిస్తుంది.
1: The till seeds that we mix is the cure for all eye complaints.
0: ఈ స్టీమ్తో ఉడికినటువంటి యొక్క పదార్థములను త్వరగా జీర్ణం గావిస్తుంది.
1: The rice flour, which is with the steam,
0: అతి త్వరగా జీర్ణం గావిస్తుంది.
1: Easy digestion.
0: కనుకనే ఈ జీర్ణం కావటం చేత రోగములకు దూరం గావిస్తుంది.
1: Because of easy digestion, you will never suffer.
0: ఈ విధమైనటువంటి యొక్క వినాయకుని యందు కేవలం మనం పూజలు చేయటం మాత్రమే నేర్చుకున్నాం, కానీ అందులో ఉన్నటువంటి యొక్క ఆదేశములను ఏమాత్రం మనం గుర్తించడం లేదు.
1: We have learned how to worship Vinayaka, but we don't listen to his teachings.
0: వినాయకుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం అన్ని కూడాను ప్రజలకు ఆదర్శవంతమైనటువంటి యొక్క ఆనందాన్ని ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది.
1: The teachings of Vinayaka will make every one of us ideal.
0: తెలివితేటలను పోషిస్తుంది.
1: It sustains our intelligence.
0: విద్యార్థులకు ఈ యొక్క వినాయక పూజ చేత మంచి తెలివిని అందిస్తుంది.
1: స్టూడెంట్స్ యాజ్ ది వర్షిప్ వినాయక దే విల్ బి వెరీ ఇంటెలిజెంట్.
0: మెమరీ పవర్ ను కూడా చేకూరుస్తుంది.
1: యూ విల్ ఇంక్రీజ్ యువర్ మెమరీ పవర్.
0: మన జ్ఞాపక శక్తిని కూడా కలిగిస్తుంది.
1: యూ విల్ సర్టన్లీ మెమరైజ్ థింగ్స్.
0: కనుకనే వినాయకుని ఈ విద్యార్థులు వినాయక చవితి రోజు అధికంగా పూజిస్తుంటారు.
1: స్టూడెంట్స్ worship, pray to God Vinayaka more on this day.
0: Intiye kaaka prati sangeetha sagrastulu kudanu motta motta prarambhinche samayalo Vinayakuni yokka peru cheptaru.
1: Besides this, all musicians begin their concert by singing in praise of
0: Vinayaka prarthana chetane aa yokka sangeetamunu prarambhistaru.
1: The music concerts begin in praise of Vinayaka.
0: Vinayaka pooja lekunda vaaru sangeetamunu em maatram kudanu prarambhincharu.
1: No music program ever begins
0: kaani kaliyuga prabhavam cheta Vinayakatvanni ee naadu prakrati nettaru.
1: Because of the effects of Kali, we have forgotten this fact.
0: Kalukuni vinashatvamunu pondutunnaru.
1: That is leading to the total ruin.
0: ఈ నాటి వినాశమునకు మూల కారణము వినాయకుని దూరం కావించడమే.
1: For the present day disaster, the root cause lies in forgetting Vinayaka.
0: ఈ నాటి మానవుడు తాత్కాలికమైనటువంటి సుఖ సంతోషములను ఆశిస్తున్నాడే కానీ శాశ్వత సంతోష శాంతిని ఏమాత్రము ఆశించటం లేదు.
1: Man is after temporal, ephemeral, fleeting joy and happiness, forgetting the eternal
0: bliss. శాశ్వత ప్రాప్తిని మనం పొందాలి.
1: In fact, we should strive for శాశ్వత
0: సుఖ శాంతిని మనం పొందాలి.
1: In fact, we should be peaceful.
0: ఈ శాశ్వత సుఖ శాంతిని కేవలము ఒక విధమైనటువంటి ఒక దైవ ప్రార్థన చేత కాని మరొక దానితో మనకు ప్రాప్తించదు.
1: You can only be peaceful, enjoy the peace only by praying to God.
0: దినదినానికి కూడాను కాలం గడిచే కొనది కూడాను మానవత్వం అనేటువంటి కీర్తి నశించిపోతుండాలి.
1: As days pass by, you notice that the very human value, humanness is lost.
0: మానవతా విలువలు మరుగైపోతున్నాయి.
1: Human values are gone.
0: మానవుడు చేయవలసినటువంటి పద్ధతులు ఏమాత్రం కూడా చేయటం లేదు.
1: Man is not following his prescribed code of conduct.
0: కనుకనే మానవత్వాన్ని మనం అనుసరించినప్పుడే దివ్యత్వం అనేది మనకు ప్రాప్తిస్తుంది.
1: When once you follow the human value, you will attain divinity.
0: ఒక్కతూరి చెప్పినటువంటి మాటను లైఫ్ అంతా కూడా మనం పెట్టుకోవాలి మనసులో.
1: When once one thing is said to you, you should bear your mind.
0: చిన్నది కాని పెద్దది కాని దానికి తగినటువంటి ఉపకారం తగినటువంటి కృతజ్ఞతను మనం నిరూపించాలి.
1: Small or big, you have to express gratitude.
0: ఆ కృతజ్ఞత లేనటువంటి మానవుడు క్రూరుడైపోతాడు.
1: Bereft of gratitude, you turn wicked.
0: Surya namaskaram nandu manam aneka rakamuga perlu pedutunnam.
1: We offer our prayers to Lord Sun.
0: Arunaya namaha. Ananjyotaya namaha.
1: Lord of effulgence, brilliance.
0: Kattagalapadiki krutagnyadaya namaha. Krutagnyadaya namaha.
1: And we also say that he will not bear ungrateful
0: kaanatvanti vaadu anaga krutagnatanu choopanatvanti vaadu kannunu teeskunnatvanti vaadu avtadu.
1: And in fact, sun god withdraws that vision, the eyesight, out of that ungrateful
0: man. Kannuli endunnatvanti velturu aadichyani valla manaku jarugutundadi.
1: The light in our eyes is because the grace
0: aadichyani yokka prakasham chetane manam kannulu open chesinappudu sarvamu manam kaanchagalugutunnamu.
1: It is because of the light of the sun god we are able to visualize.
0: Aadichyani prakashinchinappudiki kannulu moosukunte ee padarthamu manaku kanipinchadu.
1: Though there is light outside, with your eyes closed you cannot see anything in vicinity.
0: Aadichyani yokka pratibimbame mana netramulu yendu untundali.
1: Therefore the vision is the reflection of sun god.
0: Kanuka ee krutagnata choopinatvanti manavulaku
1: The man who is not grateful,
0: నేత్రం నుంచి కూడా ఆదిత్యుడు వెళ్ళిపోతాడు.
1: సన్ విత్డ్రాస్,
0: అనగా తాను అంధుడైపోతాడు.
1: మీనింగ్ హి టర్న్స్ బ్లైండ్,
0: అంధకారం చేత మానవుడు ఏమాత్రం పనులు చేయలేడు.
1: మ్యాన్ కెనాట్ డిశ్చార్జ్ హిస్ డ్యూటీ.
0: గొప్ప పండితుడైనప్పటికీ,
1: he may be a great scholar,
0: kannunu moosukunte ee chinna padarthanni kuda choodaledu.
1: When once he closes his eyes, he cannot see any tiny object.
0: Kanukane netrame mana yokka jeevithaniki shastramu.
1: Therefore netra, the eye, is the shastra, the sacred text.
0: Kanukane mana shastram anta netrame,
1: the sacred book,
0: anaga aadityuni yokka prakashame.
1: It is just the aadityuni
0: yokka pratibimbame.
1: It is the reflection of the sun god.
0: కనుకని మనం నేత్రాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి.
1: Therefore we have to pay utmost attention to our eye.
0: ఈ ఇందులో దోషములు ఏమైనా ఏర్పడినట్టే మనం కృతజ్ఞత లేనటువంటి వారమై అయిపోతాం.
1: Eye defects certainly speak of the lack of gratitude.
0: కనుక
1: సో
0: వినాయకుని యొక్క తత్వమునందు అనేక రకమైనటువంటి మానవ ఉద్ధారములకు సంబంధించినటువంటి ఒక మార్గం నేను నిరూపిస్తూ వచ్చాడు.
1: వినాయక హస్ గాట్ సో మెనీ టీచింగ్స్ దట్ వుడ్ హెల్ప్ ఫర్ ది ఎమాన్సిపేషన్ లిబరేషన్ ఆఫ్ మ్యాన్.
0: ప్రాచీన కాలం నుండి కూడాను వినాయక పూజ ప్రారంభమైంది.
1: Worship of Ganesh has been followed and adopted.
0: కాని అనేక మంది ఏదో ఇది కొంతకాలం నుంచి ప్రారంభమైనట్టుగా భావిస్తున్నారు.
1: We consider it of recent origin.
0: నారాయణోపనిషత్తునందు మొట్టమొదటి వినాయకుణ్ణే ప్రార్థిస్తూ వచ్చింది.
1: వి ఫైండ్ ద మెన్షన్ ఆఫ్
0: తత్పురుషాయ విద్మహే తన్నో దేవ ప్రచోదయాత్.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ సెడ్ ఇన్ ఆల్ ప్రైజ్ ఆఫ్ సన్ గాడ్.
0: ఈ యొక్క సూర్యుణ్ణి చాలా ప్రధానంగా భావిస్తున్నారు.
1: సన్ గాడ్ ఇస్ కన్సిడర్డ్
0: ఆ సూర్యుని యొక్క ప్రతిబింబమైనటువంటి యొక్క వినాయకుణ్ణి పూజిస్తూ వచ్చారు.
1: అండ్ వి ఆల్సో వర్షిప్ లార్డ్ వినాయక ఫర్ ద
0: అనేక వేదముల యందు కూడాను, ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం నందు కూడాను వినాయకుని యొక్క మంత్రములు అనేకంగా నిరూపిస్తూ వచ్చాయి.
1: ఇన్ ఆల్ ఫోర్ వేదస్ వి ఫైండ్ ద మెన్షన్ ఆఫ్ లార్డ్ వినాయక.
0: ప్రతి సంగీతవంతుడు కూడాను వినాయకుని వలె ప్రభువే నన్ను విమలాదేవి అని పిలుస్తున్నారు.
1: ఈవెన్ ఇన్ మ్యూజిక్ they pray to Vinayaka to earn his grace.
0: కనుక వినాయకుని ప్రోచినట్టుగా నన్ను కూడా బ్రహ్మ అని చెప్పారు.
1: Just as Vinayaka is blessed, I
0: might be blessed.
1: How is it possible?
0: ఏ విధంగా కనిపెడుతుంది?
1: How do you expect protection?
0: ఆ వినాయకుని తగినటువంటి గుణములు తనలో ఉన్నాయా?
1: Do you have the qualities of Vinayaka in you?
0: వినాయకుడు పరిశుద్ధమైనటువంటి హృదయం కలవాడు.
1: Vinayaka is all pure.
0: సిద్ధి బుద్ధి అతని యొక్క నేత్రములు.
1: In fact his two eyes are the
0: సిద్ధి బుద్ధి నేత్రములనే తన యొక్క పత్నులుగా భావించారు.
1: He considered siddhi fulfillment buddhi intellect as
0: కనుక సిద్ధి బుద్ధి నాయకుడు వినాయకుడు అన్నారు.
1: And he is the master Vinayaka.
0: సిద్ధి ఉండాలంటే బుద్ధి ఉండాలి.
1: ఫర్ సిద్ధి ఫుల్ఫిల్మెంట్ యూ నీడ్ ఇంటెలెక్ట్.
0: బుద్ధి ఉండాలంటే మనలో ఉన్నటువంటి కృతజ్ఞతను పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ దిస్ బుద్ధి ఇంటెలెక్ట్ యూ
0: కృతజ్ఞుడైనటువంటి వానికి బుద్ధి కూడా నాశనం అవుతుంది.
1: అన్ అన్గ్రేట్ఫుల్ మ్యాన్ విల్ నెవర్ బి అన్ ఇంటెలెక్చువల్.
0: ఈ బుద్ధియే నాశనమైన తర్వాత సిద్ధి మనకు ఏ రీతిగా కలుగుతుంది?
1: వెన్ వన్స్ ది ఇంటెలెక్ట్ ఈస్ గాన్ యూ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్.
0: సర్వసిద్ధి సప్రయాన మహా అన్ని కూడా ప్రసిద్ధి కావించేటువంటి వాడు వినాయకుడు.
1: ఇన్ఫాక్ట్ వినాయక కన్ఫర్ సక్సెస్.
0: ఇలాంటి వినాయక తత్వాన్ని మనం కొంతవరకు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి హావ్ టు నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ లార్డ్ వినాయక.
0: ఈనాడు మనం ఏ పని చేయడానికి మొదలుకున్నప్పటికీ మొట్టమొదటి వినాయకుని ప్రార్థించాలి.
1: టుడే యు మే స్టార్ట్ డూయింగ్ ఎనీ టాస్క్,
0: విద్యా ప్రధానమును కానీ ఇంకే విధమైనటువంటి ఆశ్రమ నిర్మాణమును కానీ మొట్టమొదట వినాయకుని పూజించాలి.
1: As you take up any endeavor, any task,
0: evarikaina edo oka nayakudu kaadu kaani vinayakuliki nayakudu ledu.
1: You should pray to Vinayaka because he has no master above him.
0: Itane nayakudu,
1: he is the last
0: sarvamunaku nayakudu vinayakudu.
1: He is the master of all.
0: Taraku nayakudu marakudu ledu.
1: He has no other leader.
0: Atti nayakudu lenetundi vinayakudini manam prarthinchatakunda manam edo oka manam ahankaramto manam pravartistunte manaku chaala dosham kalugutundi.
1: Without praying to the master of masters Vinayaka, if you act in an egoistic way,
0: అన్ని పర్వతముల కంటే మొట్టమొదట వినాయక పండుగ మొట్టమొదట ప్రారంభమవుతుంది.
1: వినాయక చవితి ఇస్ ద ఫస్ట్ ఫెస్టివల్ ఆఫ్ దిస్ ఇయర్.
0: ఈ వినాయక ప్రారంభమైన తర్వాతనే మిగిలినటువంటి పండుగలంతా వస్తాయి.
1: ఆల్ ది రెస్ట్ ఆఫ్ ది ఫెస్టివల్స్ ఫాలో.
0: కనుక మానవుడు ఈ భారతీయుడు ప్రధానమైనటువంటి యొక్క పర్వదినములను ప్రార్థించాలంటే మొట్టమొదట వినాయకంతో ప్రార్థించాలి.
1: Bharatiyas on all sacred days begin their prayer by first praying to
0: Vinayaka. Sarira manasika adhyatmika balamulaku moodintiki ni vinayakude pradhanamaitunte vaadu.
1: Vinayaka is the head of all the three levels, the physical,
0: moodintini manam kaapaadtu povali.
1: And we have to sustain, protect all the three areas.
0: Maa college lopala
1: in our college.
0: MBA start చేశాము.
1: We started MBA.
0: MBA అంటే ఏమని అడిగితే పిల్లల్ని మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటారు.
1: We say MBA means master of business administration.
0: కాదు కాదు MBA.
1: No, it's MBA.
0: M మనసు.
1: M stands for
0: B బుద్ధి. B అనగా దేహము.
1: B the body.
0: మన యొక్క తత్వం లోపల ఏ ఆత్మ.
1: A is ఆత్మ.
0: కనుక మనసు, బాడీ, ఆత్మ మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే ఈ యొక్క ఎంబీఏ.
1: సో వీ హావ్ టు అండర్స్టాండ్ ది ఇంటిగ్రేషన్ అండ్ ద కోఆర్డినేషన్ అమంగ్ ది త్రీ మైండ్
0: మనసు విచారణ చేయడానికి మనసును అందించాడు.
1: And God has gifted us the mind to act this.
0: దేహమును దానిని ప్రవర్తింపజేసేయడానికి అందించాడు.
1: The body is there to execute.
0: రెండు సరిగా తమ కర్తవ్యములను చేస్తున్నారా లేదా అని వాచ్ చేయడానికి ఆత్మ ఉంటుండాలి.
1: ఏ ఆత్మ ఇస్ ద విట్నెస్ టు వాచ్ వెదర్ ద డ్యూటీస్
0: ఆత్మ ఎప్పుడు కూడా ఉండేటువంటి ఆత్మ శాశ్వతమైనటువంటిది.
1: ఆత్మ ఇస్ పర్మనెంట్.
0: మైండ్ అదే మొట్టమొదటి చంచలమైనటువంటిది.
1: మైండ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెంట్
0: దాని సక్రమైన మార్గంలో పెట్టి
1: మైండ్ హ్యాస్ టు బి స్టడీ
0: సరైన స్థితిలో అనుభవించి నేను మానవుడును మానవునికి తగినటువంటి మనసా నాది లేక మృగమునికి తగినటువంటి మనసా అని విచారణ చేసి
1: వన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ డూ ఐ హ్యావ్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ ఆర్ ద మైండ్ ఆఫ్ ఎ బీస్ట్.
0: మానవునికి సంబంధించినటువంటి మనసును అక్కడ ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ సీ దట్ వీ యాక్ట్ అకార్డింగ్ టు ద మైండ్ ఆఫ్ మ్యాన్.
0: బాడీ ఈ బాడీని ఏ విధమైన చేయాలా మనసు నిర్ణయించిన దాన్ని బాడీ పనిలో ప్రవేశపెట్టాలి.
1: ద బాడీ షుడ్ ఎగ్జిక్యూట్ ఆల్ దట్ ఈస్ డిసైడెడ్ బై ద మైండ్.
0: అయితే ఇక్కడ బుద్ధికి కొంచెం విచారణ శక్తి ఉంటుండాలి.
1: అండ్ హియర్ ది ఇంటెలెక్ట్ హాస్ గాట్ ది సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: ఈ మనసు నిర్ణయం చేసినటువంటి రైట్ ఆర్ రాంగ్ నిజమా కాదా తప్ప ఒప్ప అనేటువంటి విచారణ చేస్తుంది.
1: ద థాట్ ఆఫ్ ద మైండ్ ఈస్ వెల్ డిస్క్రిమినేటెడ్ బై ది ఇంటెలెక్ట్.
0: ఇది మంచి అయితే అప్పుడు బుద్ధి ఆత్మకు అందిస్తుంది.
1: అండ్ ఇఫ్ ఆల్ దట్ ఇస్ గుడ్ ఇస్ అకనాలజీ
0: ఈ సక్రమమైనటువంటి కాకపోతే అది బుద్ధి వరకు ఆత్మ వరకు కూడా చేరదు.
1: బుద్ధి విల్ నెవర్ ఎండోర్స్ ఎనీ అదర్ యాక్ట్ దట్ ఈస్ రాంగ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను మనోదేహ బుద్ధుల యొక్క ఆత్మతత్వాన్ని గుర్తించాలి.
1: దేర్ఫోర్ మ్యాన్ షుడ్ అండర్స్టాండ్ దట్ ఈస్ ద మిక్స్చర్ కాంబినేషన్ ఆఫ్
0: మొట్టమొదటి మనసును మనం పరిశుద్ధపరచాలి.
1: వీ హావ్ టు ప్యూరిఫై అండ్ శాంక్టిఫై దెమ్.
0: మనసును పరిశుద్ధపరచుకోకుండా బుద్ధి ఏమాత్రం అంగీకరించదు.
1: విదౌట్ ప్యూరిఫైయింగ్ ద మైండ్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్.
0: అది ఏ బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం. ఆ ఇంద్రియములకు అధిపతి అయినటువంటి మనసును ఈ బుద్ధి సాధిస్తుంది.
1: దేర్ఫోర్ ఇంటెలెక్ట్ దట్ ట్రాన్సెండ్స్ ఆల్ ద సెన్సెస్ has got the deciding faculty.
0: కనుకని ఈ సెన్సెస్ పైన మనం పోతున్నాము.
1: We go along the senses.
0: మనసును అనుసరిస్తున్నాము.
1: We follow the mind.
0: మనసు మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
1: And the mind is the master of senses.
0: ఏమి ప్రయోజనము?
1: What is the use?
0: కానీ ఆ సెన్సెస్ ను కంట్రోల్ చేయటం లేదు.
1: Mind is not controlling the senses.
0: నేను చాలా సెన్సిటివ్ మైండ్ అంటారు.
1: And I say that I have sensitive mind.
0: ఏమిటి సెన్సిటివ్ మైండ్? Animal sensitivity.
1: Yes, that's not a sensitive mind. It's the mind of an animal.
0: Kalkani, master the mind, be a master mind.
1: Therefore, master the mind, be a master mind.
0: Kalkani, ee sensation manam control chesinatundi mind e nijamaina master.
1: Therefore, the mind that controls the senses is the master mind.
0: Ee manasthatvam lopala vinayakuni pradhanamaina sthanamu.
1: And to exercise control over the mind, vinayaka is important.
0: Taanu kevalamu sakshibhutudiga untadu.
1: Vinayaka remains as the witness.
0: Ee paliku kudunu jawabu cheppadu.
1: He never replies.
0: Aacharana chesi చూపిస్తుంటాడు.
1: అండ్ హీ ప్రాక్టీసెస్ అండ్ డెమోన్స్ట్రేట్స్.
0: కనుకనే వినాయక తత్వము ప్రతి యంగమునకును ప్రతి విషయమునకును ఆదర్శవంతమైనటువంటిది.
1: దేర్ఫోర్ వినాయక సెట్స్ అన్ ఐడియల్ ఫర్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ హ్యూమన్ ఎండెవర్.
0: ఆత్మతత్వమా ఇది సాక్షిభూతం.
1: ఆత్మ ద స్పిరిట్ ఈస్ ఎన్ ఎటర్నల్.
0: అన్నిటినీ చూస్తుంది.
1: ఇట్ విట్నెసెస్ వాచెస్.
0: అన్నిటినీ విచారణ చేస్తుంది.
1: ఇట్ ఎంక్వైర్స్.
0: కానీ అందులో ప్రవేశించదు.
1: బట్ యెట్ ఇట్ వుడ్ నాట్ ఇన్వాల్వ్.
0: కారణమేమిటి?
1: Why?
0: ఇవి రెండు పనులు వాళ్లవే.
1: బికాస్ ద రెస్ట్ ఆఫ్ ది
0: మనోదేహంకు సంబంధించినటువంటివే.
1: ఆల్ ద డీడ్స్ బిలాంగ్
0: ఆ డిపార్ట్మెంట్ లో నేను ప్రవేశించకూడదు అంటుంది.
1: ఆత్మా ద స్పిరిట్ వుడ్ నెవర్.
0: ఈనాడు ప్రభుత్వం అనేటువంటిది ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ అధికారులు చేరుతుంటారు.
1: అండ్ టుడే వీ ఫైండ్ డిఫరెంట్ హెడ్స్ హెడింగ్ ఎవ్రీ డిపార్ట్మెంట్.
0: కానీ ప్రాచీన కాలం నుండి కూడాను ఈ మనోదేహముల యొక్క అధికారి ఆత్మ దేని ఎందుకును ప్రవేశించడు.
1: బట్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ద మాస్టర్ ఆత్మ ది ఎటర్నల్ విట్నెస్ వుడ్ నెవర్ గెట్.
0: మనసుకు సంబంధించినటువంటి పని మనసు చేస్తుందా లేదా?
1: ఇస్ ద మైండ్ యాక్ట్ acting according to its prescribed
0: దేహమునకు సంబంధించినటువంటి కర్మలు దేహం ఆచరిస్తుందా లేదా?
1: Is the body acting as per its
0: ఈ రెండింటిని కూడా రెండు కనులతో చూస్తుంటాది.
1: And atma just goes on examining the both.
0: కనుక ఇవి ఏది తప్పు చేసినప్పటికీ ఆ తప్పును పూర్తి క్షమింపజేస్తుంది.
1: And in fact it excuses any blunder committed by
0: ఈ ఈ మనోక బుద్ధులు పూర్తి సరైనటువంటి ఒక మార్గమును పొందినప్పుడు
1: when once the mind and intellect tread along the right path
0: హృదయపూర్వకమైనటువంటి పశ్చాత్తాపం నొందినప్పుడు
1: when once you repent wholeheartedly
0: నినాది తప్పు అని గుర్తించినప్పుడు
1: when once you recognize your mistake
0: ఆత్మ సాక్షిభూతమై ఉంటుంటాది
1: the soul the spirit remains in
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: వాల్మీకి వచ్చి నారదుణ్ణి ప్రార్థిస్తాడు
1: came and approached Narada
0: Swami
1: said Swami
0: ee prapancham lopala
1: in this world
0: satyavak pariparakudaina vaadu unnada
1: is there anyone who holds on to truth
0: nirantaramu aanandamunu anubhavincheetundi vaadu unnada
1: is there anyone who enjoys bliss
0: nirantaramu chirunavuto chindulu dokkeetundi vaadu unnada
1: is there anyone who smiles continuously
0: tappulu kudunu chaminchetundi vaadu unnada
1: is there anyone who is prepared to forgive
0: doshamulu cheyakunda undetundi vaadu unnada
1: is there anyone who doesn't commit any mistake
0: chesina chinna upakaramunikaina krutagnatu cheppetundi vaadu unnada
1: is there anyone who expresses gratitude for
0: సత్య ధర్మము చేత కాలమును గడిపేటువంటి వాడు ఉన్నాడా అని ప్రశ్న వేస్తే ఈ ప్రశ్నలంతా అప్పుడు నువ్వు 11 ప్రశ్నలు వేశాడు అప్పుడు నారదుడు చెప్పాడు వాల్మీకి ఎందుకు నీవింత శ్రమ పడతావు
1: why do you strain your
0: 11 kaadu 11000 ganu gunamulakanta kudaru adipati ainatunti vaadu nararoopamu dharinchinatunti vaadu ee jagatlone unnadu
1: in fact the master and who can reply all 11000 questions even more is present in the
0: kaani ee naati manavudu seelavantudu ante emti artham
1: if you say the modern man is one of character what does it
0: seelamulaku gunamuku em matramu sambandham ledu
1: and the quality
0: seelamulaku roopam chupinchetuvanti vaadu evadu ledu
1: there's no one who attaches value to the character
0: satsankalpamulu sadalochana satpravartana ee moode deeniki mukhya kaaranam
1: the three important things which are required are the good conduct the good thought and good feelings
0: kalukane manchi gunamulu kaligi
1: with all virtues
0: manchi pravartana unte
1: with good behavior
0: vaade satchilavantudu annadu
1: naturally will be one of character
0: manchi gunamulu unte manchi pravartane chestadu
1: if you have good qualities your conduct will be accordingly
0: manchi gunamule lekapothe manchi pravartanalo praveshinchadu
1: if you don't have noble qualities your actions will never be
0: noble ivi rende undetundi prapanchamulo
1: these two are present in this world
0: manchi gunamu
1: good quality
0: manchi pravartana
1: and good conduct
0: elantidi manchi gunamu bhagavat swarupamu
1: the good qualities are the very personification of the
0: manchi pravartana bhagavat swarupame
1: the good conduct is divine
0: atti gunamunu kaligi pravartinchetundi oka vyakti
1: the person has got the virtues
0: manavakaramlo kaliyugamlo puttadu
1: is born here in this kali age in the form of
0: ni ramulu narasarinchina aina annadu
1: so he approaches Sri Ramachandra
0: ramulu enno pannulu chesadu
1: Rama did many
0: enniyo karmalu aacharinchadu
1: and he did many deeds
0: enniyo avasala guri ayinadu
1: and he suffered a lot
0: kaani anni ainappudikini taanu jaali tappanatunti vaadu
1: with all that he never left his path
0: satyamunu veedanatunti vaadu
1: he has never given
0: up taanu edi chesinappudikini satyame
1: whatever he does it was supported by truth
0: cheppindi satyam kaadu
1: not merely that what he said
0: taanu cheppindantha satyame
1: whatever he said is bound to be true
0: ee vidhamainatti margaani naradudu bodhinchadu
1: this is the path taught by narada
0: kanaka ee satyamunu ee pavitratanu ee yokka pravanamainatti yokka margamunu prabodhinchinatunti vaadu kevalam oka narudude
1: it was narada who taught this sacred path
0: కానీ ఈ నారదుణ్ణి అనేక మంది కలహప్రియుడని భావిస్తుంటారు
1: వి థింక్ ద నారదా ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది కాన్ఫ్లిక్ట్ అండ్
0: కలహప్రియుడు కాదు అతని
1: ఈజ్ నాట్ ఆఫ్టర్ కాన్ఫ్లిక్ట్
0: కఠిన హృదయుడు కాదు అతని
1: ఈజ్ నాట్ స్టోన్ హార్టెడ్
0: కాంతి జ్యోతి ప్రకాశుడు
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ He is the beacon of light.
0: Jnana prakashudu.
1: And is the light.
0: Jnana mayudu.
1: And is the light.
0: Lokamunakanta jnanamunu bodhinchinatunti vaadu narudude.
1: In fact he has the shed the illumination of knowledge and the wisdom to the humanity.
0: Vishwamitrudu sampadinchinatunti oka gayatri mantramunu lokamunakanta bodhinchadu.
1: And in fact he has taught handed over the gayatri mantra.
0: Bhur bhuvasvaha.
1: The three bhur bhuvasvaha.
0: Tat సవితుర్వరేణ్యం
1: సవితుర్వరేణ్యం
0: భర్గో దేవస్య ధీమహి
1: భర్గో దేవస్య ధీమహి
0: ధియో యోన ప్రచోదయాత్
1: ధియో యోన ప్రచోదయాత్
0: భూర్భువస్వః
1: భూర్భువస్వః
0: నా ప్రపంచము లోపల
1: ఇన్ దిస్ వరల్డ్
0: శరీరము
1: ద బాడీ
0: మనసు
1: మైండ్
0: బుద్ధి
1: అండ్ ది ఇంటెలెక్ట్
0: ఈ మూడింటి యొక్క కర్మలు చాలా ప్రధానమైనటువంటిది
1: అండ్ ఆల్ ది త్రీ ఆర్ వెరీ
0: ఇంపార్టెంట్ భూర్ అనగా శరీరము సంబంధించినటువంటిది
1: భూర్ మీన్స్ రిలేటెడ్
0: ఇది ఏ మెటీరియలైజేషన్
1: దిస్ ఇస్ మెటీరియలైజేషన్
0: ఈ మెటీరియలైజేషన్ దేహం ఒక్కటే.
2: ద మెటీరియలైజేషన్ ఇస్ ద బాడీ.
0: అంతా కూడా అన్ని పదార్థంతో కూడినటువంటిది.
2: అండ్ ద బాడీ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ మెటీరియల్స్.
0: చున్నము, లెడ్ పాకు ఇవంతా కూడినటువంటిది.
2: ఇట్ హస్ గాట్ ఆల్ ద మెటీరియల్స్ లైక్ ద
0: సవితుర్వరేణ్యం.
2: సవితుర్వరేణ్యం
0: భర్గో దేవస్య ధీమహి.
2: భర్గో దేవస్య
0: ధియో యోన ప్రచోదయాత్.
2: ధియో యోన ప్రచోదయాత్.
0: భూర్భువస్వః.
2: భూర్భువస్వః.
0: నా ప్రపంచము లోపల
2: ఇన్ దిస్.

0: ఇవంతా కూడినటువంటిది.
1: ఇట్ హస్ గాట్ ఆల్ ద మెటీరియల్స్ లైక్ ద లెడ్ అండ్ ద లైమ్.
0: సోప్ పెన్సిల్స్ యొక్క లెడ్ అంతా కూడా దీంట్లో చేరిన
1: లెడ్ ఆఫ్ ది పెన్సిల్స్.
0: ఇదంతా మెటీరియల్.
1: It is just materialization.
0: కాబట్టి దేహం అనేటువంటిది ఇది ప్రాకృతమైనటువంటి యొక్క తత్వం.
1: బాడీ ఇస్ ఫిజికల్ వరల్డ్లీ.
0: ఇది భూ.
1: దెన్ భూ.
0: భువః.
1: భువః.
0: అనగా దీనికి వైబ్రేషన్ అందిస్తుండాలి.
1: మీన్స్ ఇట్ పాసెస్ ఆన్ ద వైబ్రేషన్.
0: ఆ వైబ్రేషన్ లేకపోతే ఇవి ఏ పనులు చేయలేవు.
1: వితౌట్ వైబ్రేషన్ బాడీ కెనాట్ ఫంక్షన్.
0: కనుక ఈ వైబ్రేషన్ అందించేటువంటిది మనస్సు.
1: సో వైబ్రేషన్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మైండ్.
0: కనుకనే మెటీరియలైజేషన్ దేహము.
1: బాడీ ఇస్ ద మెటీరియలైజేషన్.
0: వైబ్రేషన్ మైండ్.
1: Mind symbolizes vibration.
0: దీనికి బుద్ధి అనేటువంటి సాక్షిభూతం ఉండాలి.
1: The intellect witnesses
0: radiation.
1: That is radiation.
0: భూర్ భువస్సువః. ఈ మూడింటి యొక్క తత్వంతో కూడినటువంటి వాడు మానవుడు.
1: భూర్ భువస్సువః. Materialization, vibration, radiation,
0: vibration సర్వత్రా ఉంటుండాలి.
1: What is happening now?
0: ఎట్టి భావంలో అట్టి వైబ్రేషన్ ఉంటుంటది.
1: As is the feeling, so is the vibration.
0: మీరు నిజంగా యోచన చేసుకుంటే,
1: if you think well,
0: నిత్యము పొద్దున సాయంకాలం భజన జరుగుతున్నాయి.
1: You listen to bhajans.
0: కానీ ఈ భజన్ ఎక్కడ జరుగుతున్నాయంటే హాల్లో జరుగుతున్నాయి అంటుంటారు.
1: You think that bhajans are going on here in bhajan hall.
0: సర్వత్రా ఉంటుంటది.
1: No, bhajans are there all over.
0: ఈ టేబుల్ పైన కూడా ఆ భజన యొక్క వైబ్రేషన్ ఉంటుంటది.
1: You find the vibrations even here.
0: నువ్వు చక్కగా చెవులు పెట్టి అక్కడ వింటే ఈ యొక్క టేబుల్ కూడాను ఆ భజన పాడుతుంటది.
1: Just listen to it carefully.
0: ee pillasanta vibration divine vibration.
1: That's all divine vibration.
0: ee vasanta divine vibration.
1: Everything all over.
0: ee mic anta divine vibration.
1: The mic has got within.
0: ee dehamanta divine vibration.
1: The body is full of divine vibration.
0: Amanta divine vibration.
1: Everything is the result of divine vibration.
0: Kanuka ikka prarthana aa pradeshamunaku maatrame adhvani manu bhavincharadu.
1: Let us not restrict prayer to that particular.
0: Chesina prartha sarvatra kuda nu cheripothundali.
1: And this divine vibration spreads so vast.
0: నీవు నిశ్చలమైనటువంటి భావంతో,
1: విత్ ఎ స్టడీ మైండ్,
0: నిర్మలమైన సంకల్పంతో,
1: విత్ ఎ ప్యూర్ థాట్,
0: నిస్వార్థమైన మనసు హృదయంతో,
1: ఇన్ సెల్ఫ్లెస్
0: దాన్ని ప్రకటించు. తప్పక నీకు వినిపిస్తుంది.
1: యూ కెన్ సర్టన్లీ లిసన్.
0: అప్పుడు విన్నటువంటి వాడే మహర్షులు.
1: అండ్ దే ఆర్ సచ్ నోబుల్.
0: సారస్వతుడు బోధించినటువంటి యొక్క
1: That is the teaching.
0: వేదమును,
1: the Veda,
0: వీరందరూ కూడాను శబ్దం చేతనే వినబడ్డారు.
1: You listen to the sounds of Veda.
0: ఆ శబ్దము వైబ్రేషన్.
1: And the sounds of Veda are the vibrations.
0: ఎక్కడ ఎవరు చెప్పారు దీనికి వైబ్రేషన్?
1: Who said it?
0: ఎవరు బోధించారు ఈ వేదాన్ని?
1: Who taught this?
0: ఎవరు కటించారు ఈ వేదాన్ని?
1: In fact, who expressed?
0: ఎవరు పఠించారు ఈ వేదాన్ని?
1: Who have gone through?
0: ఎవరు పఠించలేదు.
1: Nobody.
0: కనుకనే ఈ వైబ్రేషన్ సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: The vibration of Veda has spread.
0: ఎక్కడ మనం నిర్మలమైనటువంటి హృదయంతో కూర్చో ఆ యొక్క వైబ్రేషన్ మనకు వినిపిస్తుంటారు.
1: యు సిట్ విత్ ఆల్ ద ప్యూర్ హార్ట్. యు విల్ సడన్లీ
0: అంతవరకు మీరు పోనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు గో.
0: మీరు కూర్చున్న చోటే చెవులు మూసుకోండి గట్టిగా.
1: యు జస్ట్ క్లోజ్ యువర్ ఇయర్స్ అట్ ద ప్లేస్ వేర్ యు ఆర్ సిట్టింగ్.
0: లోపల నుంచి ఓం అనే శబ్దం వస్తుంది.
1: ఫ్రమ్ విదిన్ యు లిసన్ టు దట్ ఓంకార్ సౌండ్.
0: ఆ ఓంకార నాదం ఎక్కడ నుంచి వచ్చింది? వేదం నుంచి వచ్చింది.
1: ఓంకార నాద ద సౌండ్.
0: ఓం ఇస్ ఏకాక్షరం బ్రహ్మ.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఓం ఇస్ డివైన్.
0: అది నిజమైనటువంటి వేదము.
1: That is the Veda.
0: సర్వం కూడా ఆ యొక్క ఓంకారం నుంచి వచ్చినటువంటివి.
1: ఆల్ ఆర్ ద డెరివేటివ్.
0: హార్మోని వాయిస్తుంటారు. హార్మోని.
1: We have got harmonium in the reeds.
0: దాని గాలి ఒక్కటే.
1: The air is.
0: కానీ ఒక్కొక్క రీడ్ వచ్చినప్పుడు ఒక్కొక్క స్వరం పలుకుతుంది.
1: As you press each of the
0: సారీగామాపాదాని.
1: సారీగామాపాదాని.
0: ఈ శబ్దం ఎక్కడ నుంచి వస్తుంది?
1: Where from you get the sound?
0: కేవలం ఒకే ఎయిర్ నుంచి వచ్చినాయి.
1: Out of the same air.
0: కాబట్టి ఒకే ఎయిర్ అనేటువంటిది ఓంకారము.
1: That same air is ఓంకారా.
0: ఈ వివిధ శబ్దములంతా వికారములు.
1: The sounds are.
0: ఈ వికారములన్నీ కూడా ఓంకారం నుంచి వచ్చినట్టు.
1: And the different forms of the same sound.
0: కనుక ఈ వైబ్రేషన్ కంతా కూడా వినాయకుడే ప్రధానమైనటువంటి నాయకుడు.
1: And వినాయక is the master of all this vibration.
0: కనుక ఈ వైబ్రేషన్ అనేటువంటిది వినాయకుని ద్వారా ప్రారంభమైంది.
1: The vibration is gifted to you by Vinayaka.
0: కనుక మనం ఎక్కడ శబ్దం విన్నప్పటికీ పవిత్రమైనటువంటి నాదము ఓంకారమే.
1: You may listen to any sound. The most sacred is Omkara.
0: మన దేహమంతా కూడా భగవత్ యొక్క స్వరంతోనే ఉంటుండది.
1: In fact, the whole body is.
0: లేక మనం దుష్టులమే అయిపోతే ఈ దుష్ట సంకల్పంలో మన వైబ్రేషన్ అయిపోతాయి.
1: It is. If your body is full of wickedness, everything turns.
0: కనుకనే ఆ దుష్ట సంకల్పంతో కూడినటువంటి వాడిని దగ్గర కూడా మనం చేరకూడదు.
1: Never allow man to be near you.
0: ఎందుకంటే ఆ దుష్ట సంకల్పం యొక్క వైబ్రేషన్ మనలో కూడా ప్రవేశిస్తుంది.
1: Because the wicked vibrations will get into you.
0: కనుకనే తేజ దుద్దన సంసర్గం.
1: Therefore run away from the bad company.
0: భజ సాధు సమాగమం.
1: Join the good company.
0: గురు పుణ్య మహోరాత్రం.
1: Do good deeds day and night.
0: అది ఈ మూడింటి యొక్క తత్వమును మొట్టమొదట గుర్తించాలి మనం.
1: We should know the inner significance of these.
0: మనం మంచివారైనప్పుడు మన దేహమంతా వైబ్రేషన్ మంచిదిగా పారుతుంది.

0: If you are good, naturally good vibration will
1: divine vibration ga roopanduthundi.
0: They transform into divine vibration.
1: Kani mana bhavalu cheddaviga untunte anta cheddagaane kanipistundi.
0: If your thoughts are bad, everything looks bad.
1: Prathi okkati kudanu neevu chuchetanta kudanu neelo unnatundi pratibimbale.
0: All that you see around is a reflection of the inner being.
1: Nu evanno okkani chustavu veedu cheddavaadu nu anukuntavu.
0: You call one person bad.
1: Kani athanu nijanga cheddavaadu kaadu.
0: In fact, he is not bad.
1: Nee cheddatanamey athani endu pratibimbistundadu.
0: The bad quality in you is a reflection.
1: Nee pratibimbame aa cheddatanam.
0: And it's nothing to do with other man.
1: కానీ ఎదురు వ్యక్తిది ఏమాత్రము కాదు.
0: It's not the fault of the other man.
1: అదే రీతిగానే నీలో ఉండినటువంటి యొక్క భావములన్నీ కూడా మంచి కాని చెడ్డ కాని నీకే ప్రతిబింబిస్తుంటాయి.
0: So good or bad is a reflection of your own inner being.
1: కనుక మనం ఎక్కడో మనము చెడ్డ తెస్తున్నాము, ఎక్కడో మంచిది ఉన్నది అని మనం వెతకనక్కర్లేదు.
0: Never consider good and bad exist separate from each other.
1: మనలో మంచి భావములు వచ్చినప్పుడు అంతా మంచి వైబ్రేషన్ వస్తుంది.
0: When once you have got good thoughts, feelings within you,
1: కానీ ఈనాటి విద్యార్థులకు ఈ సత్యం గుర్తించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం లేవు.
0: The modern students are not having the capacity to
1: కేవలం గ్రంథ పరిచయం మాత్రమే ఉంటుండాలి, కానీ
0: they know only the textbooks.
1: హృదయ పరిచయం ఏ మాత్రమూ లేదు.
0: They don't have anything to do with the heart.
1: పుస్తకాల్లో చూస్తారు,
0: they go through books.
1: దాన్ని కంఠస్థం చేస్తారు,
0: they get them by
1: heart. ఎగ్జామినేషన్ హాల్ లో పోతారు,
0: they go to the exam hall.
1: కంఠస్థం చేసిందంతా కూడా ఆ ఎగ్జామినేషన్ పేపర్ లో గుమ్మరిస్తారు.
0: They just scribble something on the script.
1: ఎంటీ హెడ్ తో బయటకు వచ్చేస్తారు
0: and return empty headed.
1: కానీ ఎగ్జామినేషన్ లో ఏం రాశారు అనేటువంటిది బయటకు వచ్చిన తర్వాత వాడికే తెలియదు.
0: In fact, the student does not know what he has written there. That what's happening.
1: ఇది నిజమైనటువంటి యొక్క భక్తి కాదు, అనగా చదువు కాదు.
0: It's not true education, in fact.
1: ఇది ఆర్టిఫిషియల్. ది
0: ఇస్ ఆర్టిఫిషియల్ నాలెడ్జ్.
1: ఇలాంటి చదువులు చదివి మన ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ బై
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని కూడా అమ్ము మానలేడు.
0: ఆల్ ది నాలెడ్జ్ అక్వైర్డ్ ఏ మీన్ మ్యాన్ వుడ్ నెవర్ గివ్ అప్.
1: చదువు చదువు చదవచ్చు, తర్కవాదమే, కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
0: ఆల్ ది నాలెడ్జ్ యు అక్వైర్డ్ విల్ నెవర్ గివ్ యు టోటల్ విజ్డమ్.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని కూడా అమ్ము మానలేడు.
0: ఏ మీన్ మ్యాన్ విల్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్ మెంటాలిటీ.
1: చదువు చదువు చదివి చావంగ నేటికి చావు లేని చదువు చదువు.
0: ఆఫ్టర్ ఆల్ విత్ ఆల్ ఎడ్యుకేషన్ వై షుడ్ యు డై? యు షుడ్
1: చదువుతున్నాము, జ్ఞానాన్ని కొట్ట నింపుకోవటం కోసం చదువుతున్నాము.
0: ఓన్లీ టు క్యారీ అవుట్ యువర్ లివింగ్.
1: ఈ జ్ఞానాన్ని పొట్ట నింపుకోవటం, భగవత్ నామస్మరణ చేస్తే జ్ఞానాన్ని పొట్ట నిండదా?
0: అట్ ఆల్ బై చాంటింగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ కాంట్ యు లివ్?
1: కనుకనే మనకు పొట్ట నింపుకోవడానికి చదివేటువంటి చదువులు చదువు కాదు.
0: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఫర్ లివింగ్.
1: సూపర్ఫిషియల్ నాలెడ్జ్ అదంతా.
0: ఆల్ ది నాలెడ్జ్ ఇస్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: అది కంటి కనిపించేటువంటిది కాదు.
0: దట్ యు డోంట్ సీ.
1: మనసుకు అనిపించేటువంటిది కాదు.
0: అండ్ మైండ్ విల్ నాట్ కన్ఫర్మ్.
1: కనిపించేటువంటిది కాదు.
0: అండ్ యు విల్ నెవర్ సీ.
1: హిస్ గైడ్‌ను అందించేటువంటిది కాదు.
0: ఇట్ విల్ నెవర్ కన్ఫర్మ్.
1: దివ్యత్వాన్ని పోషించేటువంటిది కాదు.
0: అండ్ ఇట్ నెవర్ సస్టైన్ యువర్ లైఫ్.
1: కనుకనే మానవత్వంలో ఉండేటువంటి ఒక ఈ చదువులు అన్ని కూడా కేవలం భౌతికమైన ప్రాప్తికమైనటువంటి చదువులే.
0: ఆల్ అవర్ ఎడ్యుకేషన్ సెక్యులర్ నాలెడ్జ్, ఫిజికల్ నాలెడ్జ్, మెటీరియల్ నాలెడ్జ్.
1: ఈ ప్రాకృతమైనటువంటిది ప్రాకృతంగానే చేరిపోతుంది.
0: ది వరల్డ్ ఇన్ నాలెడ్జ్ విల్ అలౌ యూ టు మూవ్ ఇన్ ది వరల్డ్.
1: కనుక మనం హృదయానికి సంబంధించినట్లు చేయాలి.
0: బట్ యూ షుడ్ బి రిలేటెడ్ టు ది హార్ట్.
1: ఇది సారస్వతుడు. సారస్వతుడు
0: దిస్ సారస్వత
1: జగత్తుకంతా బోధించాడు.
0: హ్యాస్ టాట్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: ఏ విధంగా బోధించాడు?
0: ఇన్ వాట్ వే హీ
1: టాట్? అతను అమరా నిజ్జనాదేవ త్రిదిశా విద్యాసుర సుపర్వాణ సుపనస త్రివేశాది ఓకష ఆదితేయాది విశుతో ఆదిత్యా స్వస్వత్వ అని అన్నాడు. అమరా నిజ్జనాదేవ త్రిదిశా విభుజాసుర సుపర్వాణ సుమనస త్రివేశాది ఓకష ఆదితేయ దివిషను అనగా ఆదితేయుడు అనగా సూర్య నమస్కారంతో వచ్చినటువంటి భావాలు ఇవన్నీ.
0: సారస్వత ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ద ప్రేయర్ ఆఫర్డ్ టు సన్ గాడ్.
1: ఆయన కూడాను భగవస్వరూపాన్ని నిర్మిస్తూ వచ్చాడు.
0: హీ టు నేరేటెడ్
1: ఈ ప్రపంచంలో ప్రతి మానవుడి కూడాను ఈ మోహము ఆదిస్తుండాలి.
0: హౌ ఇస్ దట్ యు ఆర్ అటాచ్డ్?
1: ఈ మోహమే మానవుని భ్రమింపచేస్తుండాలి.
0: దిస్ అటాచ్మెంట్ ఇస్ ద కాజ్ ఫర్ డిలూషన్.
1: అందుకోసం అక్కడ చెప్పాడు, మదనో మన్మతో మార ప్రజ్యంలో మీనకేతన కందర్పో దప్పకోలంగా కామపంచ అన్నాడు. మదనో మన్మతో మార ప్రజ్యంలో మీనకేతన, ఈ మదనుడు మానకేతుడు ఇవంతా కూడా భ్రమను కల్పించేటువంటి
0: అటాచ్మెంట్ పొజెసివ్నెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇల్యూజన్.
1: అప్పుడు వారు సరస్వతిని బోధించాడు.
0: అండ్ దెన్ హి టాక్
1: సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతి వతమేసుద పద్మపత్ర విశాలాక్షి పద్మకేశర వర్ణని నిత్యం పద్మ నయం పద్మ సామం పాతి సరస్వతి అన్నాడు.
0: దెన్ హి స్టార్టెడ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ సరస్వతి.
1: తర్వాత లక్ష్మిని బోధించాడు.
0: అండ్ దెన్ హి ప్రేడ్
1: ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కటి కూడాను భగవత్ యొక్క స్వరూపంతో బోధిస్తూ వచ్చాడు.
0: ఈచ్ ఆఫ్ ది ఫార్మ్స్ are essentially divine.
1: Vinayakunta vinayakuni yokka adugu jaadale.
0: And in fact there are the footsteps of vinayaka.
1: Vikritamainattu kaadu, vivekavantamainattu vi.
0: And they are highly discriminated. నెగటివ్.
1: ఇట్టి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి నవ్యమైనటువంటి భావాలను మనం హృదయానికి నింపుకోకుండా,
0: ఇఫ్ వి డు నాట్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ ద డివైన్ నోవెల్,
1: చెడ్డ సంకల్పాలు, చెడ్డ వైబ్రేషన్లు, చెడ్డ జీవితాలు గడుపుకుంటూ మన జీవితాన్ని చెడుగా మార్చుకుంటున్నాం.
0: వి వేస్ట్ అవర్ లైఫ్ బై ఎంటర్టైనింగ్ బ్యాడ్ థాట్స్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ వైబ్రేషన్.
1: చేసిన తప్పును క్షమించమని కోరినటువంటి వాడు ఆనాటి మహర్షులు, ఆనాటి త్యాగులు,
0: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద మెన్ ఆఫ్
1: ఆనాటి యోగులు,
0: ఆనాటి
1: యోగులు
0: అండ్ దే ఆర్ మెన్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: కానీ తప్పును క్షమించమని కోరకుండా ఉండేటువంటి వాడు ఈనాటి రోగుడు.
0: ద వన్ హూ డస్ నాట్ ప్రే ఫర్ ద పార్డన్ ఈజ్
1: ఈనాటి భోగులు. ఈ భోగులకు రోగమే తప్ప యోగము సాధించదు.
0: దోస్ పీపుల్ హూ వాంట్ టు ఎంజాయ్ ద is bound to suffer roga.
1: దేనినైనా మన తప్పులు మనము క్షమించమని కోరు హృదయపూర్వకంగా కోరాలి.
0: Therefore we should seek pardon wholeheartedly.
1: కానీ కేవలం రాతలతో బాటలతో చేస్తే కాదు. ఇది
0: ఇస్ నాట్ మియర్ రైటింగ్ ఏ లెటర్.
1: దేహంలో ఉండేటువంటి ఈ వైబ్రేషన్ అంతా కూడా ఒక్కతూరి ఏకత్వం చేయాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద వైబ్రేషన్స్ మస్ట్ బి యూనిఫైడ్.
1: అప్పుడు దాన్ని ప్రతిబింబిస్తుంది.
0: అండ్ దేర్ యు
1: ఆ ప్రతిబింబమైనటువంటి పలుకును నీకు స్వరూపంగా నిరూపిస్తుంది.
0: అండ్ దట్ వెరీ రియాలిటీ విల్ షో యూ ద ఫామ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు లోకంలో
0: టుడే దిస్ వరల్డ్
1: జరిగేదంతా కూడాను
0: వాట్ ఆల్ దట్ హ్యాపెన్
1: వికృతమైనటువంటివి,
0: ఇస్ ఎవరీథింగ్
1: వినాశమైనటువంటివి,
0: విపరీతమైనటువంటివి. ఇట్ ఈస్ రాదర్ ఎక్స్ట్రీమ్లీ రేర్.
1: మానవునికి సహజమైనటువంటివి కాదు.
0: ఇట్స్ నాట్ నేచురల్.
1: ఎక్కడ చూసినా చంపుకోవడాలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు ఇవేనా మనకు మానవత్వంలో భరించి.
0: ఎవ్రీవేర్ యూ ఫైండ్ అట్రాసిటీస్ వయలెన్స్.
1: మానవుడిగా జీవించి మానవత్వం ఎక్కడ పోయింది?
0: హావింగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ వాట్ హ్యాపెన్ టు యువర్ హ్యూమన్ లైఫ్.
1: మానవత్వంలో ఉన్నటువంటి దయా దాక్షిణ్యం ఎక్కడ పోయింది?
0: వాట్ హ్యాపెన్ టు ద కంపాషన్ ద కైండ్నెస్.
1: ప్రేమ త్యాగం ఎక్కడ పోయినాయి?
0: వాట్ హ్యాపెన్ టు ద సాక్రిఫైస్ అండ్ లవ్.
1: అహింస దయలు ఎక్కడ పోయినాయి?
0: వాట్ హ్యాపెన్ టు ద కంపాషన్?
1: ఎక్కడ పోయినాయో కంటికే కనిపించ లేదు.
0: Well, we don't find any trace of them.
1: కేవలం ప్రకృతికంగా మనం ప్రదర్శిస్తున్నాం.
0: We find only exhibition.
1: ఈ ప్రదర్శించినటువంటివన్నీ కూడా నిరుపయోగమైనటువంటి.
0: The pomp and show are useless.
1: హృదయపూర్వకంగా నీవు తపించాలి.
0: And we have to repent wholeheartedly.
1: పరితపించాలి.
0: And we have to atone.
1: ప్రార్థించాలి.
0: And we have to pray.
1: అది నిజమైనటువంటి ఒక పరితాపము.
0: That is the true repentance.
1: ఇలాంటి పరితాపమును మాత్రము మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
0: And we have to repent in sincerity.
1: దైవం ఎప్పుడు కూడాను ప్రేమ స్వరూపుడే.
0: God is the personification of love.
1: ఎప్పుడు కూడా నిర్దయ అనేటువంటిది లేదు.
0: అండ్ హీ నెవర్ లూజెస్ హిస్ కైండ్.
1: కానీ దయ లేనట్టుగా చూపిస్తాడు. కానీ
0: బట్ హీ అపియర్స్,
1: అక్కడ కూడా దయనే ఉంటుండాలి.
0: హీ అపియర్స్ టు బి అన్
1: ఆ దయను అర్థం చేసుకునేటువంటి ఒక కెపాసిటీ మీకు లేదు.
0: బట్ వీ డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ టు as to understand his kindness.
1: ఆ దయను దయతోనే మనం చూడాలి.
0: అండ్ యూ నీడ్ టు బి కైండ్ టు నో హిస్ కైండ్నెస్.
1: ప్రేమను ప్రేమతోనే చూడాలి.
0: ఇట్స్ ఓన్లీ కనెక్షన్ లవ్ టు
1: ద్వేషమును ద్వేషంతోనే చూడాలి.
0: అండ్ ఇఫ్ యు హావ్ గాట్ దట్ అప్పుడు అది పూర్తి అర్థమవుతుంది.
1: కనుక మనం ఈ జగత్తు లోపల మానవులై పుట్టాము.
0: యు ఆర్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్.
1: మానవునిగా మనం బ్రతకాలి.
0: యు హావ్ టు లివ్ యాజ్ ఎ హ్యూమన్.
1: మానవత్వాన్ని పంచాలి.
0: అండ్ యు షేర్ ద హ్యూమన్.
1: మానవత్వాన్ని ఆచరించాలి.
0: అండ్ యు హావ్ టు ప్రాక్టీస్.
1: మానవత్వాన్ని అనుభవించాలి.
0: అండ్ దెన్ యు హావ్ టు
1: అనుభవించినటువంటి ఆనందాన్ని 10 మందికి పంచాలి.
0: అండ్ యు హావ్ టు షేర్ ఆల్ ద బ్లెస్ విత్ ద ఫెలో మ్యాన్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి భావములు మనసు మన యందు ఉండినప్పుడే
0: వెన్ యు హావ్ ద సీక్రెట్ థాట్స్ ఇన్ యు
1: నిజమైనటువంటి మానవుడిగా ప్రయత్నించాడు.
0: నేచురల్లీ ద డివైన్ పర్సన్.
1: మానవుడు మానవుడిని పేరు పెట్టుకుంటున్నాం మనము.
0: యు కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్.
1: కానీ మానవత్వం ఎక్కడ కించిత్తైనా కనిపించడం.
0: బట్ ఇన్ రియాలిటీ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్
1: మాటలు ఎందు అసలే లేదు.
0: ఎస్ దేర్ ఇస్ నాట్ ఈవెన్
1: ప్రవర్తన ఎందు పూర్తి పెడి మార్గమే.
0: ఇన్ ద బిహేవియర్ ఇట్ ఇస్ ఆల్వేస్ పర్వర్ట్.
1: సంకల్పంలో చూస్తామా అంటే చెడు సంకల్పములే.
0: దేర్ యు ఆర్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ థాట్స్.
1: ఇంకా ఎక్కడ నీకు మంచి భావం ఉన్నాయి?
0: దెన్ హౌ డు ఎక్స్పెక్ట్ టు బి గుడ్?
1: మంచి సంకల్పం ఎక్కడ ఉన్నాయి?
0: వేర్ ఆర్ ది గుడ్ థాట్స్?
1: దయా ప్రేమలు ఎక్కడ నీకు ఉన్నాయి?
0: వేర్ ఇస్ కంపాషన్?
1: మనం దయా ప్రేమను పంచాలి.
0: అండ్ వి హావ్ టు సస్టైన్ దిస్ క్వాలిటీస్.
1: దయలేనిటువంటి హృదయము కేవలం దానవుడనే చెప్పొచ్చు.
0: అండ్ దేర్ఫోర్ ద వన్ without daya compassion is danava the demon.
1: Kanuka danavulaku daya undadu.
0: And the demon danava has no daya.
1: Manavulaku dayane untundedi.
0: Manava the human must have daya.
1: Dayato entaina manam sadinchochu.
0: With this compassion you can achieve.
1: Premato entaina manam pandinchukovochu.
0: With love you can accomplish anything.
1: Prema rahita marubhumulalo.
0: In this barren land without love.
1: Premankuramulu pemponda.
0: For the seeds of love to sprout.
1: Premaveshamuto.
0: With all the emotions.
1: Premasudha varshamu varshimpaga.
0: With the downpour of rain of love.
1: Premanadulu pravahimpaga murali ganamu seyagade.
0: For the incessant flow of the river of love.
1: Seyagade. Gopikalanta ee vidhanga paadaru.
0: Oh Krishna, sing for us. That has been the prayer of Gopika.
1: Prema rahita marubhumulalo. మాదంతా మరుభూములుగా ఉన్నాయి.
0: ఇట్స్ ఎ బారెన్ ల్యాండ్ వితౌట్ లవ్.
1: ప్రేమ రహితంగా ఉంటున్నాయి.
0: ఇట్ హస్ నో లవ్.
1: ప్రేమాంకురములు పెంపొంద
0: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ జర్మనీ.
1: ప్రేమావేశముతో
0: విత్ ఆల్ ది ఎంథూజియాజమ్ ఆఫ్
1: ప్రేమ సుధా వర్షము వర్షింపగా
0: విత్ ది రెయిన్ ఆఫ్ లవ్.
1: ఆ వర్షం కూడా కూర్చాలా.
0: దట్ రెయిన్ ఇస్ నెససరీ.
1: ప్రేమ నదులు ప్రవహింపగ మురళి
0: అండ్ రివర్ ఆఫ్ లవ్
1: గానము సేయగదే.
0: ఓ కృష్ణ సింగ్
1: గానము సేయగదే.
0: ఓ కృష్ణ సింగ్ ఫర్ అస్.
1: ఎక్కడ నుంచి చేస్తున్నాడు? వేరులు మురళితో చేస్తున్నాడు అనుకుంటారు.
0: యూ థింక్ దట్ హీ
1: ఆ మురళి వేరు చెక్క బొమ్మ కాదు.
0: ఇట్స్ నాట్ మేడ్ అప్ ఆఫ్ వుడ్.
1: ఏది మురళి?
0: వాట్ ఇస్ ఫ్లో?
1: 9 చిల్లుల తొలుతు తీయగాని ఈ 9 చిల్లులన్నిటి దేహానికి 9 హోల్స్ ఉంటా ఉన్నాయి.
0: ద హ్యూమన్ బాడీ దట్ హస్ 9 హోల్స్.
1: ఆ 9 హోల్స్ లోపల కూడా పవిత్రమైన స్వరాలు రావాలి.
0: అండ్ యూ షుడ్ హ్యావ్ కరెక్ట్ ట్యూన్ అవుట్ ఆఫ్ ఇట్.
1: మంచి స్వరాలు రావాలి.
0: యూ షుడ్ లిసన్ టు గుడ్.
1: అపస్వరాలు రాకూడదు. అపస్వరాలు రాకూడదు.
0: Should not be out of the tune.
1: అటువంటి హృదయం అనేటువంటి మురళిని నీ చేతిలో పట్టుకొని కృష్ణ నీవు ప్రేమ రహితమైనటువంటి ఒక దీన్ని పాడితే ప్రయోజనం లేదు.
0: కృష్ణ ప్లే ఆన్ హోల్డింగ్ ద ఫ్లూట్.
1: ప్రేమ సహితమైనటువంటి ఒక గానం చేయి.
0: అండ్ యూ సింగ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఆ విధంగా పాడే సమయం లోపల
0: యాజ్ యూ సింగ్ సో
1: దాన్ని వింటూ వింటూ వింటూ వింటూ
0: లిసనింగ్ టు దట్ కంటిన్యూ
1: రాధ ఆ స్వరంలో లీనమైపోయింది.
0: రాధ merged herself.
1: ఎవరి రాధ?
0: Divine melody.
1: ఒక స్త్రీ కాదు.
0: Not a woman.
1: ధరా రాధ. ధరనే రాధగా మారిపోయింది.
0: ధరా అర్త్ ఇస్ రాధ.
1: ప్రపంచమే ఒక మురళి.
0: దిస్ ధరా ద వరల్డ్
1: ఆమె రాధ.
0: షీఈస్ రాధ.
1: అందుకోసమే రాధాకృష్ణ అని పేరు పెడుతూ వచ్చారు.
0: సో వి కాల్ ఇట్ రాధాకృష్ణ.
1: స్త్రీలకు మొట్టమొదట పేరు పెడతారు.
0: అండ్ ద నేమ్ ఆఫ్ ద ఉమెన్ ఇస్ మెన్షన్
1: ప్రకృతి తర్వాత పరమాత్మ.
0: ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ వరల్డ్
1: రాధ తర్వాత కృష్ణ.
0: ఫస్ట్ రాధ ద వరల్డ్
1: లక్ష్మి తర్వాత నారాయణ.
0: లక్ష్మి ఫస్ట్ అండ్ నారాయణ.
1: పార్వతి తర్వాత పరమేశ్వరుడు.
0: పార్వతి ఫస్ట్ పరమేశ్వర.
1: సీత తర్వాత రాముడు.
0: సీత
1: ప్రకృతి స్వరూపమైనటువంటి స్త్రీని ముందు పెడుతూ వచ్చారు.
0: సో ద వరల్డ్ ద నేచర్ కమ్స్ ఫస్ట్.
1: కనుకనే ప్రకృతి అనేటువంటి దాన్ని మొట్టమొదట మనం ప్రార్థించాలి.
0: ప్రకృతి ఇస్ ఫెమినిన్ కమ్స్ ఫస్ట్.
1: ప్రకృతిలో మనం పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించాలి.
0: అండ్ వి షుడ్ డు సీక్రెట్ డీడ్స్ ఇన్ దిస్ నేచర్.
1: అప్పుడే పరమాత్మ అనుగ్రహం కోరి పరమాత్ముడు ఆధీనమైపోతాడు.
0: దెన్ యూ విల్ ఎంజాయ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: పరమాత్మ చేత కానటువంటిది ఒక్కటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ దట్ గాడ్ కెనాట్ డు.
1: ఎన్ని కార్యములైనా చేయవచ్చును.
0: హీ కెన్ డు ఎనీ టాస్క్.
1: అలాంటి దీనిని మనం ఆదరించుకోకుండా ప్రకృతిమైనటువంటి ఒక దీనిని మనం నిరంతరము
0: without knowing the world,
1: చింతిస్తున్నాము.
0: Its capacity we spend in this
1: world సరైనటువంటిది కాదు.
0: Is not proper.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాడు వినాయక చవితి.
0: Today is వినాయక చవితి.
1: అయితే వినాయకుని యొక్క సంబంధమును సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: The nature of vinayaka is found everywhere.
1: ఆ వినాయకుడు అనేటువంటి వాడు నాయకుడు లేనటువంటి వాడు.
0: He has no leader, boss above him.
1: కనుక అట్టి వినాయకుడు బుద్ధి శక్తులతో కూడినటువంటి వాడు.
0: వినాయక స్టాండ్స్ ఫర్ ద మైండ్ అండ్ కెపాసిటీ.
1: సిద్ధి బుద్ధి రెండు కూడా నాయకుడు అతను.
0: అండ్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ సిద్ధి.
1: మన బుద్ధికి నాయకుడు అతనే.
0: అండ్ ఈస్ ద మాస్టర్ ఆఫ్
1: మన సిద్ధికి నాయకుడు అతనే.
0: అండ్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ సక్సెస్.
1: కనుక అతను నాయకుడు అన్నాడు కాబట్టి అతను పతి అన్నారు.
0: అండ్ ఈస్ ద మాస్టర్ ఈస్ ద లీడర్ పతి.
1: అట్టి లీడర్ ను మనము ప్రారంభంగా మనం తీసుకోవాలి.
0: టు ప్రే టు దట్ లార్డ్ ద మాస్టర్ ద డివైన్
1: లీడర్ మంచివాడైనప్పుడు
0: and the leader is good
1: gamyam manchidigane cheruthundi
0: and you'll certainly reach the goal
1: kaani ee naadu leaders sarinettiga ledu
0: today we don't have good leaders
1: evar leader mana conscience e manaku leader
0: who is the leader your conscience
1: ee conscience chaala mayamayamichindi chestunnaru
0: and you should follow your
1: malinyamain pretti conscience ga chestunnaru
0: you have polluted it
1: durgandhamainto conscience ga chestunnaru
0: it is fully foul
1: durabhyasamunto kudina conscience ga chestunnaru
0: full of bad habits and
1: durbuddhulato kudina conscience chestunnaru
0: full of wickedness maneuvering
1: durvasa కూర్చిన కాన్షియస్
0: చేస్తుంది.
1: ఈ వాసన ఏ మాత్రం ఉండకూడదు.
0: ఇట్ షుడ్ నాట్ క్యారీ ఎనీ బ్యాడ్
1: కరగని. అట్టి వాసన చంపేటువంటి వాడే వినాయకుడు.
0: వినాయక ఎనీ హిలేట్స్ ఆల్ దట్ ఇస్ బ్యాడ్.
1: అతను దాన్ని వాహనం చేసుకున్నాడు ఎలుక.
0: అండ్ ద చైల్డ్
1: ఎలుక ఎప్పుడు వాసన చూస్తూ పోతుంటది.
0: అండ్ ద ర్యాట్ స్మెల్స్ ఆల్ దట్ ఇస్
1: కరగని. ఆ స్మెల్ ను చూచేటువంటి ఒక ర్యాట్ ను వాహనంగా చేసుకున్నాడు.
0: అండ్ వినాయక హస్ దిస్
1: అనగా దాన్ని చక్కి తన కింద పెట్టుకున్నారు.
0: మీనింగ్ హీ కుడ్ కంట్రోల్ సబ్డ్యూ ఇట్.
1: వాసనలు వినాయకుడికి ఏమాత్రము లేవు.
0: అండ్ వినాయక ఇస్ నాట్ ఎఫెక్టెడ్ బై దిస్.
1: ఏ వాసన కూడా లేదు.
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: పవిత్రమైనటువంటి భావం లేదు.
0: అండ్ హస్ ఆల్ సీక్రెట్ థాట్.
1: అట్టి పవిత్రమైన భావములను తన కాళ్ళ కింద తొక్కుకోవడం చేతనే వినాయకుడు మూషిక వాహనుడు అయిపోయినాడు.
0: యాజ్ ఈస్ ది మాస్టర్ ఆఫ్ ఆల్ సీక్రెట్ థాట్స్ అండ్ కుడ్ కంట్రోల్ ద రట్ విత్ ఆల్ ది బ్యాడ్ థాట్స్.
1: అట్టి మూషికలను కూడా మునిజన వందులంతా కూడా ప్రార్థించారు.
0: అండ్ దేర్ ఫోర్ హీ వాస్ ప్రైజ్డ్ బై ఆల్ సేజెస్ సెయింట్స్ అండ్ సీకర్స్.
1: కనుక ఆనాటి నుండి ఈనాటి వరకు కూడాను వినాయకుని యొక్క పూజ కేవలము ప్రాచీనమైనటువంటిదే కానీ నూతనమైనటువంటిది కాదు.
0: The worship of Vinayaka is quite ancient. It is not modern.
1: కనుక అట్టి వినాయక తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించుకోవాలి.
0: We have to recognize, understand the significance.
1: మన హృదయమందే ఉంటున్నాడు బొజ్జల నాయకుడు.
0: And Vinayaka is there in your heart.
1: అట్టి వినాయకుణ్ణి నిరంతరము స్మరించాలి.
0: And we have to think of him every moment.
1: ఆ వినాయకుడే సర్వదేవతా స్వరూపుడిగా మారిపోతున్నాడు.
0: And he is the presiding deity.
1: అన్ని దేవతలు వినాయకుడినే పూజిస్తుంటారు.
0: In fact, all devatas.
1: వైష్ణవులు గాని శైవులు గాని అందరూ వినాయకుడినే పూజిస్తారు.
0: They may be Shaivites or Vaishnavites, they worship Vinayaka.
1: కనుకనే సర్వదేవతా స్వరూపుడు వినాయకుడు.
0: And he is the presiding deity.
1: సర్వమత స్వరూపుడు వినాయకుడు.
0: And he symbolizes all.
1: సర్వవర్ణ స్వరూపుడు వినాయకుడు.
0: And he stands for all auspicious.
1: సర్వగ్రంథ స్వరూపుడు వినాయకుడు.
0: He stands to represent all that
1: is auspicious. ఈ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించిన మేడల మీరు ఎంతో ధన్యులవుతారు.
0: When once you recognize and worship accordingly, you will redeem your life.
1: ఈనాటి యువకులకు ఆదర్శాన్ని నిరూపించాలి. ఈనాటి యువకులంతా కూడా కేవలం మంకీ మైండ్ తో కూడినటువంటి
0: వారు.
1: ఇది కేవలం మంకీ మైండ్ కూడా కాదు, దానికంటే హీనమైనటువంటి మైండ్.
0: మచ్ వర్స్ దాన్ మంకీ మైండ్.
1: ఒక నిమిషంలో చెప్పింది మరో నిమిషంలో చెప్పలేరు.
0: వాట్ ఈస్ సెడ్ ఇన్ వన్ మోమెంట్ ఈస్ ఫర్గాటెన్ నెక్స్ట్ మోమెంట్.
1: కానీ నాలుకకు ఎముక లేదు.
0: The tongue has no bone.
1: ఎట్టంటే అట్ట తిరుగుతుంది.
0: It can move in any way.
1: ఏ విధంగా అది తిరుగుతుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు.
0: As the mouth, as tongue can twist in either way, you can talk as you like.
1: సత్యంత వరకు నాలుక కోసుకునేంత వరకు ఉండాలి.
0: You have to hold on to the single promise that you make till the end.
1: కానీ చాలా మంది చెప్పారు.
0: But many said,
1: స్వామి,
0: స్వామి,
1: నాకు పండ్లు పోతున్నాయి.
0: I lose my teeth.
1: నా పండ్లు పోయిన తర్వాత ఏం ప్రయోజనము?
0: What is the use?
1: చెప్పారు.
0: నాయన
1: పళ్ళు పోతున్నాయి కానీ నాలుగు పోవటం లేదు కదా.
0: యూ మే లూజ్ యువర్ టీత్ బట్ ది టంగ్ ఇస్ స్టిల్ దేర్.
1: పోయేటువంటి కఠినమైనటువంటి పండు అంతా ముందు చచ్చిపోతాయి.
0: ఆల్ ది టీత్ దట్ ఆర్ సో స్ట్రాంగ్
1: అది కఠినమైనటువంటివి.
0: దట్ సో స్ట్రాంగ్
1: కఠినమైనటువంటి మొదలు పోతాయి.
0: ద స్ట్రాంగ్ నేచురల్లీ
1: సాఫ్ట్ గా ఉన్నటువంటిది పోనే పోదు. అది
0: ద టంగ్ దట్ ఇస్ సాఫ్ట్ రిమైన్.
1: నీవు పోయినప్పుడు నీ వెంటనే వస్తుంది అది.
0: అండ్ ద టంగ్ ఫాలోస్ యూ.
1: కనుక నాలుగు పోయేటువంటిది కాదు. నాలుగును భద్రంగా పెట్టుకో.
0: సో కీప్ యువర్ టంగ్ సేఫ్.
1: మంచి పనిగా చేయి. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజ్.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ యూ కెన్ టాక్.
1: వినయ విధేయతతో మాట్లాడు. సత్యాన్ని మాట్లాడు. ధర్మంతో ప్రవర్తించు. పలుకులు పలుకు. భగవంతుని యొక్క నామస్మరణ చేయి. పది మంది కంటే ఈ నామస్మరణ వినిపించు. ఈ విధంగా నాలుగునిచ్చినది ఎందుకోసమే? నాలుగునిచ్చినది ఎందుకు తెలుసా?
0: యు నో వై?
1: అన్ని తినేది ఎందుక? కాదు కాదు. పాదములు ఇచ్చినది ఎందుకు తెలుసా?
0: యు నో వై ద ఫీట్ ఆర్
1: చందులు గొందులు తిరుగుటగా?
0: కాదు
1: కాదు కాదు. ఆ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి ఆశ్రయాలంతా ఉన్నాయి.
0: ఈచ్ పార్ట్ ఆఫ్ ద లింబ్ ఆఫ్ అవర్ బాడీ హస్ గాట్ ఇట్స్ ఓన్ పర్పస్.
1: ఈనాటి వినాయక చవితి రోజు మన దేహాన్ని పవిత్రమైన దేహంగా భావించుకోవాలి.
0: లెట్స్ కన్సిడర్ అవర్ బాడీ ఇస్ సేక్రెడ్.
1: దీంతో సరైనటువంటి కర్మలు ఆచరించాలి.
0: వి షుడ్ డూ ద పర్ఫెక్ట్ డీడ్స్.
1: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
0: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు అండర్టేక్ సేక్రెడ్ యాక్టివిటీ.
1: ధర్మం కోసం ఈ శరీరం ఇచ్చింది.
0: ద బాడీ షుడ్ ఫాలో ధర్మ.
1: దీంతో అధర్మాన్ని చెప్పకూడదు.
0: యూ షుడ్ నెవర్
1: బోధించకూడదు.
0: యూ షుడ్ నెవర్ అట్టర్ ఫాల్స్హుడ్.
1: కనుక మన దేహాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి
0: లెట్ దిస్ బాడీ ట్రెడ్ అలాంగ్ ద రైచస్ వే.
1: సార్థకమైనటువంటి పేరుని పొందాలని నేను ఆశిస్తున్నాను.
0: అండ్ షుడ్ లివ్ అప్ టు ఇట్స్ ఎక్స్పెక్టేషన్.
1: శాశ్వతమైన సత్కీర్తిని పొందాలని ఆశిస్తున్నాను.
0: అండ్ భగవాన్ వాంట్స్ యూ టు గెట్ ఎ పర్మనెంట్ గుడ్ నేమ్.
1: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి నహి.

0: మంచి పని చేసి కీడును గంచలేరు.
1: హావింగ్ డన్ బ్యాడ్ యు కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ గుడ్, హావింగ్ డన్ గుడ్ యు డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బ్యాడ్ ఇన్ టర్న్.
0: నిమ్మమును నాటి సూత ఫలంబుగను
1: హావింగ్ సోన్ ద లైన్ డూ ఎక్స్పెక్ట్ ద నీమ్ అవుట్ ఆఫ్ ఇట్ మ్యాంగోస్ అవుట్ ఆఫ్ ఇట్
0: సూతమును నాటి నిమ్మ ఫలంబుగను
1: సోయింగ్ ద మ్యాంగో సీడ్స్ డూ ఎక్స్పెక్ట్ ద లైమ్ ఫ్రూట్స్ అవుట్ ఆఫ్ ఇట్
0: విద్యార్థులారా
1: స్టూడెంట్
0: మనము భూమిలో ఏ విత్తనము నాటుతామో అదే మొక్కగా మలచి అదే వృక్షంగా మారి అట్టి ఫలమునే మనకు అందిస్తుంది.
1: యాజ్ యు సో సో యు రీప్ యాజ్ ఇట్ ఇస్ సెట్ డిపెండింగ్ ఆన్ ద సీడ్ దట్ యు సో యు గెట్ ద సేమ్ ప్లాంట్.
0: ఇది ప్రకృతి యొక్క ప్రభావం.
1: దిస్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ నేచర్.
0: సృష్టి యొక్క రహస్యం.
1: దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ నేచర్.
0: ఇది ఎవరు కాదన్నను అవునన్నను ఈ సత్యం మారదు.
1: Whether one denies or endorses, this truth doesn't change.
0: కనుకని మానవుడు చేసే ప్రతి కర్మలకును ఫలితం అనేది ఉన్నది.
1: ఎవ్రీ హ్యూమన్ యాక్షన్ ఈజ్ బౌండ్ టు హ్యావ్ ఎ కాన్సిక్వెన్స్.
0: ఎట్టి కర్మను అట్టి ఫలితం.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ద రిజల్ట్.
0: ఎట్టి విత్తనమో అట్టి మొక్క.
1: యాజ్ ఇస్ ద సీడ్ సో ఇస్ ద ప్లాంట్.
0: విత్తనం ఒకటైతే మొక్క మరొకటి మొలవదు.
1: If you sow one seed, you don't expect a different plant.
0: కనుకనే మానవుడు ఎట్టి కర్మలు ఆచరించునో అట్టి ఫలమును అందుకోగలుగుతున్నాడు.
1: Man reaps the reaction, the result, basing on his actions.
0: కనుక ప్రతి మానవుడు కూడాను మంచి పని చేసి మంచి ఫలమును పొందుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, everyone should do good in order to have good results.
0: కానీ ఈనాటి మానవుడు పుణ్యస్య ఫలమిశ్చంతి పుణ్యం నేశ్చంతి మానవ నభాప ఫలమిశ్చంతి పాపం కుర్వంతు యత్నత. పుణ్యఫలము కావాలని అమితంగా ఆశిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ టుడే డిజైర్స్ టు హ్యావ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఆల్ హిస్ గుడ్ యాక్షన్స్.
0: కానీ పుణ్యకర్మలు ఆచరించడానికి ముందంజ వేయటం లేదు.
1: బట్ హి డజంట్ ప్రొసీడ్ స్టెప్ ఫార్వర్డ్ టు అండర్టేక్ గుడ్ యాక్టివిటీ.
0: పాప ఫలమును విస్మరిస్తున్నాడు.
1: హి ఫర్గెట్స్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్.
0: కానీ పాపము చేయుటకు ముందంజ వేస్తున్నాడు.
1: బట్ హి స్టెప్స్ ఫార్వర్డ్ టు కమిట్ సిన్ఫుల్ యాక్ట్స్.
0: ఇది ఏ మానవుని యందున్నటువంటి అజ్ఞానం.
1: దిస్ ఇస్ ది ఇగ్నోరెన్స్ ఇన్ మ్యాన్ కైండ్.
0: కానీ ఇది కేవలము ఒక మానవ ప్రభావమే కాదు, ప్రకృతి యొక్క ప్రభావం కూడాను ఇందులో పాల్గొని తద్వారా మానవుని అనేక విధములైనటువంటి మార్గంలో నడిపిస్తూ ఉంటుందని.
1: సో ఇట్స్ నాట్ మియర్లీ హ్యూమన్ టెండెన్సీ బట్ ఇట్స్ ఆల్సో ద క్వాలిటీ ఆఫ్ ద నేచర్ దట్ గైడ్స్ హిమ్.
0: ఈ అనుభవించేటువంటి బాధలను కష్టములను దుఃఖములను సహించుకునలేక ఓ భగవంతుడా ఎందుకు నన్నిట్ట పరిశీలిస్తున్నావు పరిశోధిస్తున్నావు పరీక్షిస్తున్నావు అని భగవంతుని మొరపెట్టుకుంటారు.
1: దే క్రై ఇన్ హెల్ప్లెస్నెస్ ఓ గాడ్ Why do you put me to suffering, anxiety and worry? Why do you test me like this?
0: Bhagavantudu sukhamunu kani dukhamunu kani andinchatan ledu.
1: God doesn't give us either pleasure or pain.
0: Neevu anubhavincheetundi sukadukhamulu nee karmala yokka phalatame kani bhagavantuni yokka prasadamulu kaadu.
1: All your experience that you go through, pleasure or pain, are of your own making.
0: Bhagavantudu sakshibhootudu.
1: God is a witness.
0: భగవంతుడు కేవలం ఒక పోస్ట్మ్యాన్ వంటి వాడు.
1: గాడ్ ఈజ్ ఎ పోస్ట్మన్.
0: నీకు ఏ కవర్ వస్తే ఆ కవర్ నీకు అందిస్తున్నాడు.
1: హి విల్ బి గివింగ్ యూ ద కవర్ దట్ యు ఆర్ టు.
0: ఏ కార్డు వస్తే ఆ కార్డు నీకు అందిస్తున్నాడు.
1: హి గివ్స్ యూ ద కార్డ్ అడ్రస్ టు యూ.
0: ఏ మనీ ఆర్డర్ వచ్చేస్తే ఆ యొక్క దీనిని మనీ ఆర్డర్ కింద మనిషిగా నీకు అందిస్తున్నాడు.
1: హి విల్ ఆల్సో హ్యాండ్ ఓవర్ ద మనీ దట్ ఇస్ మెంట్ ఫర్ యూ.
0: ఆ కవర్ను చించి అందులో ఉన్నటువంటి వార్తల వల్ల సుఖదుఖాలు పొందేటువంటిది నీవే కాని పోస్ట్ మ్యాన్ కాదు.
1: యాజ్ యు టేర్ ద కవర్ అండ్ గో త్రూ ద కంటెంట్స్ దే రిఫర్ టు యు దే రిలేట్ టు యు నథింగ్ టు డు విత్ ద పోస్ట్.
0: అదే విధంగానే నీవు ఆచరించినటువంటి యొక్క మంచి చెడ్డల యొక్క కర్మఫలములు నీవు అనుభవిస్తున్నావే కాని భగవంతుడు అనుభవించేపి చేసేది భగవంతుడు అందించేటువంటివి కాదు.
1: is only that you experience the results of your actions. They are not given by God anyway.
0: అయితే
1: However,
0: ఇక్కడ ఒక స్పెషల్ గ్రేస్ అనేటువంటిది ఉంది.
1: Here there is a special grace.
0: నీవు హృదయపూర్వకంగా పవిత్రమైన భావముతో నిర్మలమైనటువంటి హృదయంతో నిస్వార్థమైనటువంటి క్రియలతో నీవు భగవంతుని స్మరించినప్పుడు భగవంతుడు ప్రత్యేకంగా ఇందులో పాల్గొని నీకు తగినటువంటి సహాయం చేస్తుంటాడు.
1: However, if you pray with a pure heart, sacred feelings, and offer prayers selflessly, there God confers a special grace.
0: అయితే మానవుని యొక్క సుఖదుఖములకు కూడాను కొంత మూలాధారం ఉండాలి.
1: However, for the pleasure or pain, there must be some basis.
0: No, fundamentally.
1: There's something fundamental behind.
0: ఏ జన్మములో కాని ఏ పరిస్థితులు ఎందు కాని భక్తులు ఆచరించినటువంటి యొక్క మంచి చెడ్డల ఫలములు దృష్టి యందు ఉంచుకొని భగవంతుడు దానికి తగినటువంటి ఫలమును ప్రసాదిస్తూ ఉంటాడు.
1: Either this life or the previous life, basing on our action, God gives us the consequences or the results.
0: కొన్ని నిమిషములకు ముందుగా 12th క్లాస్ బాయ్స్ కూడా చెప్పారు.
1: Few minutes earlier, 12th class boys said.
0: ద్రౌపదిని దుర్యోధనుడు అనేక విధములైనటువంటి యొక్క అవస్థలను గురికి చేసి నిండు సభలో అవమానించడానికి పూనుకున్నాడు.
1: దుర్యోధన determined to humiliate ద్రౌపది in an open court.
0: అప్పుడు ఈ ద్రౌపదికి ఏ విధమైనటువంటి సహాయం చేయాలి?
1: What kind of help is to be extended to ద్రౌపది?

0: ప్రార్థన చేస్తుంది. కేశవా, మాధవా, నారాయణ అని ప్రార్థన చేస్తుంది.
1: ద్రౌపది ప్రేస్ దిస్ వే, కేశవ, మాధవ, నారాయణ.
0: ఈ కేశవుడు ఎవరు?
1: హూ ఇస్ కేశవ?
0: కేశవ,
1: కేశవ,
0: కా ప్లస్ ఆ ఈశా ప్లస్ ఈశా ఈజ్ కేశవ.
1: కా ప్లస్ ఆ ప్లస్ ఈశా ఈజ్ కేశ.
0: కా బ్రహ్మ,
1: కా ఈజ్ బ్రహ్మ.
0: ఆ విష్ణు,
1: ఆ ఈజ్ విష్ణు.
0: ఈశా మహేశ్వరుడు,
1: ఈశా ఇస్ మహేశ్వర.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులను ఎవరు తనయందుంచుకున్నారో అతనే కేశవుడు.
1: ద వన్ విత్ దిస్ ట్రినిటీ, బ్రహ్మ విష్ణు మహేశ్వర
0: అనగా త్రిమూర్తి స్వరూపుడైనటువంటి యొక్క ఏ కేశవ.
1: ఓ గాడ్, యు ఆర్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ దిస్ ట్రినిటీ.
0: దీనిని పరాశరుడు కూడా దీన్ని మరొక రీతిలో వర్ణిస్తూ వచ్చాడు.
1: పరాశర ఆల్సో స్టేటెడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: ఎవరు కేశవ? కే కా ప్లస్ ఈశా ప్లస్ వా కేశవ.
1: పరాశర సెడ్ దిస్ వే, కా ప్లస్ ఈశా ప్లస్ వా.
0: కే అనగా ఉంగరములు చుట్టుకున్నటువంటి దట్టమైన నల్లని ముంగురులతో కూడినటువంటి వాడు కేశవుడు అన్నారు.
1: కేశవ ఇస్ ద వన్ విత్ ద డార్క్ ఫోర్ లాక్స్ ద హెయిర్ హాలో ఆఫ్ హెయిర్.
0: ఇతను ఎవరు?
1: హూ ఇస్ హీ
0: అన్నాడు.
1: హూ ఇస్ హీ?
0: ఇతని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు అన్నారు.
1: ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర.
0: ఉంగరములు చుట్టుకున్న నల్లని ముంగురములతో కూడినటువంటి వాడు కేశవుడు అన్నాడు.
1: కేశవ హ్యాస్ కర్లింగ్ హెయిర్ డార్క్.
0: కనుకనే ఈమె కేశవ మాధవ అని ప్రార్థించింది.
1: సోషీ ప్రే సేమ్ కేశవ మాధవ.
0: కృష్ణుడు విన్నాడు.
1: కృష్ణ హర్డ్ హర్ ప్రేయర్.
0: ఈ ప్రార్థనను నేను ఏ రీతిగా నేను దీన్ని ఫాలో చెయ్యాలి, అనుసరించాలి?
1: కృష్ణ థాట్ సో హౌ ఆమ్ ఐ టు రెస్పాండ్ టు హర్ ప్రేయర్.
0: ఈ ప్రార్థనకు సంబంధించినటువంటి యొక్క క్రియలు ఏమైనా పూర్వం ఈ యొక్క ద్రౌపది చేసి ఉందా?
1: హ్యాస్ షీ డన్ ఎనీథింగ్ బిఫోర్
0: అని ఆ ద్రౌపది యొక్క హిస్టరీని అంతా కూడాను వెనుక తిరిగి చూచాడు.
1: ఈ స్టార్టెడ్ రిఫరింగ్ టు ది ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ద్రౌపది.
0: ఒకనొక సమయంలో సంక్రాంతి దినం,
1: ఇట్ వాజ్ సంక్రాంతి డే.
0: ఆనాడు అందరు కూడాను చెరుకులు నములుతూ ఉంటారు.
1: దే ఆల్ కన్స్యూమ్ ది షుగర్ కేన్.
0: ఇందులో
1: చూ ఇట్.
0: ఆనాడు సాయంకాలము కృష్ణుడితో కూడి అనేక విధములైనటువంటి రీతిగా ఆనందానుభూతులు పొందుతున్నారు గోపికలు, సత్యభామ, రుక్మిణి, జాంబవతి, ఈ యొక్క ద్రౌపది కూడా.
1: దట్ ఈవినింగ్ దే వర్ ఆల్ స్పెండింగ్ ఎన్ ఎంజాయబుల్ టైమ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ కృష్ణ. దోస్ ఆర్ ప్రెసెంట్ ఓవర్ దేర్ ఆర్ గోపికా, రుక్మిణి, సత్యభామ, జాంబవతి అండ్ సో ఆన్.
0: కానీ వీరినందరినీ కూడాను పరీక్ష చేయదలంచి కృష్ణుడు కావాలనే ఆ చెరకును తీస్తూ వేరుని కోసుకుంటాడు.
1: ఇన్ ఆర్డర్ టు టెస్ట్ దెమ్, కృష్ణ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హిస్ ఫింగర్ ఈస్ కట్.
0: భగవంతుడు ఎప్పుడు కూడాను భక్తులను టెస్ట్ చేయటం అనేటువంటిది అనగా పరీక్షించటము చాలా అతనికి స్వభావము.
1: ఇట్స్ నేచర్ ఫర్ గాడ్ టు టెస్ట్ హిస్ డివోటీ.
0: కానీ ఈ టెస్ట్ అనేటువంటిది భగవంతుడికి ఒక పెద్ద టెస్ట్.
1: బట్ ది టెస్ట్ ఈజ్ ఎ టెస్ట్ టు గాడ్.
0: ఈ టెస్ట్ లోపల సరైనటువంటి ఉత్తీర్ణుడైనటువంటి వారిని తాను అనుగ్రహించుకుంటుంటాడు.
1: ఇఫ్ ఎ డివోటీ ఇస్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ టెస్ట్ హిల్ బి ది రిసిపియెంట్ ఆఫ్ హిస్ గ్రేస్.
0: చిన్న క్లాస్ లోపల, ప్రైమరీ స్కూల్ లోపల ఫస్ట్ స్టాండర్డ్ పోతే కూడాను టెస్ట్ పెడతారు.
1: ఇఫ్ యూ ఆర్ టు బి అడ్మిటెడ్ టు ఫస్ట్ స్టాండర్డ్ యు విల్ బి పుట్ టు టెస్ట్.
0: అనగా దీనికి అర్హుడా కాదా అనేటువంటి విషయాన్ని విచారించడమే.
1: దే విల్ ఫైండ్ అవుట్ వెదర్ యు డిజర్వ్ ది అడ్మిషన్ ఆర్ నాట్.
0: ఇది భగవంతుడు కేవలం ద్వేషంతో కానీ లేక విరోధంతో కానీ ఇంకే విధమైన అనిష్టంతో కానీ చేసేటువంటి టెస్ట్ కాదు.
1: ఇట్ నాట్ ది టెస్ట్ దట్స్ కండక్టెడ్ బై గాడ్ ఆర్ ఎనిమిటీ ఆర్ హేట్.
0: భగవంతుడు అమిత ప్రేమ చేతను, దయానుగ్రహం చేతను, కరుణ చేతను వారిని అనుగ్రహించకవరి వారికి టెస్ట్ ఇస్తుంటాడు.
1: అవుట్ ఆఫ్ ఇంటెన్స్ లవ్ అండ్ మెర్సీ కంపాషన్ గాడ్ టెస్ట్ హిస్ డివోటీ టు కన్ఫర్ గ్రేస్.
0: తక్షణమే రక్తం కనిపించింది, సత్యభామ చూచింది, రుక్మిణి చూచింది, మా జామవతి చూచింది, ద్రౌపది చూచింది.
1: యాజ్ బ్లడ్ వాజ్ బ్లీడింగ్ ఇట్ వాజ్ నోటీస్డ్ బై రుక్మిణి, సత్యభామ, జాంబవతి.
0: వీరందరూ చాలా డియర్ అండ్ నియర్ గా ఉండేటువంటి వారు కనుక ఈ యొక్క దృశ్యాన్ని వారు చూడగలిగారు.
1: As they were so dear and near, they could watch the whole scene.
0: దాసీలంతా చాలా దూరంగా ఉంటుండినారు.
1: All servant maids were at a distance.
0: సత్యభామ చూచింది, దాసీని పిలిచింది, లోపలికి వెళ్లి బట్ట తీసుకుంటా చుట్టడానికి అనింది.
1: సత్యభామ ఆస్క్డ్ ద సర్వెంట్ మెయిడ్ టు బ్రింగ్ ఎ క్లాత్ సో యాస్ టు పుట్ యాస్ ఎ బ్యాండేజ్.
0: రుక్మిణి స్వయంగానే పరిగెత్తింది లోపల.
1: రుక్మిణి ran the distance herself.
0: ద్రౌపది చూచింది.
1: ద్రౌపది సా,
0: తన కట్టుకున్నటువంటి ఒక కొంగుని చించింది, తక్షణమే చుట్టి వేసింది.
1: షీ టోర్ హర్ ఓన్ సారీ టువర్డ్స్ ద ఎండ్ అండ్ మేడ్ ఇట్ ఇంటు ఏ బ్యాండేజ్.
0: ఏ విరేలుకు దక్షిణాంగుష్ఠానికి అనగా కుడి చేతి యొక్క వేలుకు తెగింది.
1: ఇట్ ఈస్ ద థంబ్ ఆఫ్ ద రైట్ హ్యాండ్.
0: దీనికి చుట్టినది ఈ యొక్క ద్రౌపది.
1: అండ్ ద్రౌపది మేడ్ ఇట్ ఇంటు ఏ బ్యాండేజ్.
0: ఇది చూచిన తక్షణమే సత్యభామ రుక్మిణి ఒకరికొకరు ముఖం చూసుకున్నారు.
1: వాచింగ్ ది హోల్ సీన్ సత్యభామ అండ్
0: ద్రౌపది యొక్క జాగ్రత్త మనకు లేకపోయింది కదా.
1: We don't have that much of caution and care.
0: ద్రౌపది యొక్క ప్రేమ మనలో లేకపోయింది కదా.
1: We don't have that much of love of ద్రౌపది.
0: శరీరాన్ని మాత్రమే కోరుతున్నాము.
1: We just desire the body.
0: అతని యొక్క పరిస్థితి ప్రభావాలను మనం ఏమాత్రం ఆశించటం లేదు.
1: But we don't consider the position right now.
0: ఇది ద్రౌపది యొక్క భక్తి ప్రపత్తుల యొక్క ప్రభావము.
1: This is the devotion and sincerity of ద్రౌపది.
0: చాలా సిగ్గుపడ్డారు.
1: They felt very sorry, ashamed among themselves.
0: ఈ లెసన్ చూచాడు కృష్ణుడు.
1: Krishna saw this in the report.
0: ఆనాడు ద్రౌపది ఈ విధంగా తనకు సేవ చేసింది కనుక దీనికి నేను ప్రతిఫలంగా ఈమెకు దీన్ని అందించాలి అనుకున్నాడు.
1: As Krishna has gone through the previous history of Draupadi, he thought that it is most befitting to come her to rescue.
0: ఈ ప్రాప్తమైన జగత్తునందు ఏ వస్తువును మనం పొందాలనుకున్నప్పటికీ ఒక వస్తువును మనం అందించి ఇంకొక వస్తువును మనం అందుకోవాలి.
1: In this world, our daily routine, you know, unless you give something, you don't receive another.
0: షాప్ కైనా పోయి ఒక హ్యాండ్కర్చీఫ్ కావాలంటే 10 రూపాయలు అతనికి అందించినప్పుడే ఒక హ్యాండ్కర్చీఫ్ మనకి అందిస్తాడు షాప్ కీపర్.
1: When you want a handkerchief, you must pay 10 rupees and
0: అదే పద్ధతి. భక్తులకి భగవంతుడికి కూడా మధ్యలో ఉండినటువంటి సంబంధ బాంధవ్యాలు.
1: There are certain interrelationships between devotee and God.
0: నీవు ఇంత కించిత్తైన కూడాను భగవంతునికి అర్పితం చేసినప్పుడే అనంతమైనటువంటి ఫలితాన్ని భగవంతుడు నీకు అర్పిస్తుంటాడు.
1: If you offer a fraction, a segment or a fragment, God will grant infinite.
0: ఇదే కుచేలుడు కూడాను పిటిక అటుకులు అందించడం చేతనే బహుళ భాగ్యాన్ని కూడాను అందించాడు కుచేలునకు.
1: Kuchela also offered handful beaten rice and he received God's grace in abundance.
0: సత్యభామ కృష్ణుని అమ్ముకునేటువంటి పరిస్థితి యందు రుక్మిణి కూడాను పోయి ఒక తడుసీ దళం తీసుకుని వచ్చింది.
1: When Satyabhama has put Krishna on sale, Rukmini brought tulsi leaf.
0: దానిని ప్రార్థిస్తూ

0: లీఫ్
1: ఏమిటి ఈ పత్రం?
0: వాట్ ఈస్ దిస్ లీఫ్?
1: త్రిగుణములతో కూడినటువంటి పత్రం, మారేడు పత్రం ఈ దీహము.
0: ద బాడీ హాస్ గాట్ ది త్రీ అట్రిబ్యూట్స్, దట్స్ ద లీఫ్.
1: త్రిగుణములతో కూడినటువంటి సత్వరజోతమో గుణములతో కూడినటువంటి దేహమే ఒక పత్రము.
0: బాడీ ఈస్ ద లీఫ్ విత్ ది త్రీ అట్రిబ్యూట్స్, ద ఫైర్స్, ఎమోషన్ అండ్
1: పుష్పము. హృదయ పుష్పము,
0: ద ఫ్లవర్ ఆఫ్ యువర్ హార్ట్,
1: నిర్మలమైనటువంటి హృదయ పుష్పము.
0: దట్స్ ప్యూర్ హార్ట్,
1: పవిత్రమైనటువంటి సుగంధముతో కూడినటువంటి హృదయ పుష్పము.
0: ద సీక్రెట్ ఫ్రాగ్రెంట్ ఫ్లవర్ ఆఫ్ హార్ట్,
1: ఫలము, మానసిక ఫలము.
0: ఇట్ ఈస్ ఫ్రూట్ ఆఫ్ ద మైండ్.
1: ఈ యొక్క మానసిక ఫలమునందు మాధుర్యమైనటువంటి రసం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ స్వీట్ జ్యూస్ విత్ ఇన్ ద ఫ్రూట్.
1: కానీ ఈ యొక్క జ్యూస్ యొక్క తత్వం మనసు ఎరుగదు.
0: బట్ ద మైండ్ డస్ నాట్ నో ద టేస్ట్ ఆఫ్ ద జ్యూస్.
1: ఫలములోని రసము గంధం అనేటువంటిది చెట్టు ఎరుగదు.
0: ద టేస్ట్ ఆఫ్ ది జ్యూస్ కంటెయిన్ విత్ ఇన్ ద ఫ్రూట్ ఈస్ నాట్ నోన్ టు ద ట్రీ.
1: పువ్వులోని మకరందము తీగలు అనుభవించవు.
0: ద నెక్టార్ ప్రెసెంట్ ఇన్ ద ఫ్లవర్ ఈస్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ బై ది క్రీపర్.
1: పవిత్రమైన గంధములోని మధుర రసం ఈ ప్రాకృతమైనటువంటి మనుషులు అనుభవించలేరు.
0: ఆల్ ది సీక్రెట్ థింగ్స్ మెన్షన్డ్ ఇన్ సీక్రెట్ టెక్స్ట్ ఈస్ నాట్ నోన్ టు ద వరల్డ్లీ పీపుల్.
1: కనుకనే రుక్మిణి కూడాను ఆ పత్రాన్ని అర్పితం చేసింది.
0: రుక్మిణి ఆఫర్డ్ దిస్ లీఫ్.
1: ఇంత తులసీదళాన్ని అర్పితం చేయటం చేతనే బ్రహ్మాండ నాయకుడైనటువంటి భగవంతుడు ఒక్క తూరి తూగగలిగాడు.
0: బికాస్ షీ కుడ్ ఆఫర్ దట్ స్మాల్ తులసి లీఫ్.
1: ఎట్టి అపేక్షలు లేకుండా నిరపేక్ష భావం చేతనే రుక్మిణి కృష్ణుని తూచుతూ వచ్చింది.
0: రుక్మిణి కుడ్ డూ లైక్ దట్ విత్ ఆల్ డివోషన్ దట్ ఇస్.
1: అదే విధంగానే ద్రౌపది ఎట్టి అపేక్ష లేకుండా నిరపేక్షత కృష్ణుడికి ఈ విధమైనటువంటి యొక్క త్యాగం చేసింది.
0: ద్రౌపది సాక్రిఫైస్డ్ విత్ ఆల్ హర్ సెల్ఫ్లెస్నెస్ స్పిరిట్.
1: మాధవ దేవ మధుసూదన ప్రార్థన చేసింది కళ్ళు మూసుకుంది.
0: ద్రౌపది ప్రేడ్ అండ్ షీ క్లోజ్డ్ హర్ ఐస్.
1: గొప్ప బలవంతుడైనటువంటి పతులు దగ్గరనే ఉంటున్నారు.
0: దేర్ హస్బెండ్స్ వర్ వెరీ
1: స్మార్ట్. మహావీరులు, సూర్యులు, ప్రజ్ఞానులైనటువంటి యొక్క పతులు దగ్గరనే ఉంటున్నారు.
0: దేర్ ఆర్ హస్బెండ్స్ వర్ క్లోజ్ బై, ద మెన్ ఆఫ్ వాలర్.
1: ఎవరు ఈ యొక్క ప్రభావాన్ని, ఈ పరిస్థితిని అడ్డుకోలేకపోయారు.
0: Nobody could prevent the situation.
1: ఒక్క కృష్ణుడు తప్ప మరొకడు నాకు దిక్కు లేడు అని ప్రార్థించింది.
0: She prayed that there is only Krishna who would come to her rescue, none else.
1: ఈ తాను చేసినటువంటి యొక్క పూర్వం యొక్క త్యాగమునకు తన వేలును చుట్టాడు.
0: Because of the sacrifice she did earlier and here is Krishna.
1: వేలుకు కట్టినటువంటి చిన్న పీస్ ఆఫ్ క్లాత్.
0: It's a small piece of cloth which is a bandage around
1: her finger. మారిపోయింది చీర.
0: That has turned into infinite number of sarees.
1: కనుకనే ఇంతైనా మనం భగవంతునికి చేసినప్పుడే అంతైనా భగవంతునితో అందుకోవడానికి వీలవుతుంది.
0: If we do little, God will give you infinite.
1: కనుకనే కర్మ ఫలం అనేటువంటిది మనకు తప్పినది కాదు.
0: The fruits of action you cannot escape, run away from them.
1: అయితే దైవానుగ్రహం చేత ఎలాంటి కర్మ ఫలమైనా కూడా తప్పించుకోవచ్చు.
0: However, out of God's grace it's quite possible. To be away from the consequences of one's own
1: action. Daiva Shasanamlo matramu tappinchukunataku veelu kadani matrame undi.
0: But as per God's command, it is written clearly, it is inescapable.
1: Yetti karmano antipalatam nivu anubhavinchali.
0: As his action, you are bound to face the consequence, the result.
1: Karma daata vasama, naruda karma daata vasama, karma daata vasama, naruda karma daata vasama.
0: Oh man, is it possible for you to run away from the destiny?
1: Ganapatambulu chadivinagani kuladevatalanu kolasinagani karadavulake poyinagani katina tapasule chesinagani karmadata vasama naruda karmadata vasama.
0: You may go through mighty sacred texts. You may offer all sorts of prayers to the devotees, deities, but you may be in a thick forest, but you cannot run away from your destiny or fate.

0: ఎక్కువ రాదుర ధర్మదాట వశమా నరుడా కర్మదాట వశమా కర్మదాట వశమా.
1: You may immerse it in a small lake or in a big ocean. You cannot collect more of water. As is the container, so is the amount of water you can collect. You cannot desire more.
0: అంతనే ఈ పాత్రకు చిక్కుతుందిని.
1: As is the size of the vessel, so much you can collect.
0: అయితే ఈ పాత్రను అధికం చేయటం అనేటువంటిది భగవంతుని యొక్క స్పెషల్ గ్రేస్.
1: But the special grace of God lies in here.
0: అది లేకపోతే ఏ మాత్రం కూడా నువ్వు ఫలాన్ని మనం పొందలేరు.
1: Without God's grace, you cannot have any result.

0: with all the physical strength and intelligence.
1: Bhuja balambu.
0: Physical strength.
1: Manchi buddhi balambundi.
0: With all the intelligence.
1: Dharma balamu leka dinudaye.
0: Without the strength of this righteousness and God.
1: Karnudantati vadu. Kadapati kemaye.
0: What happened to such a mighty Karna at the end?
1: Karnudantati vadu. Kadapati kemaye.
0: What happened to
1: Karna? Maruvabokuditti manchi mata. Maruvabokudu itti manchi mata.
0: Never forget this good word.
1: Bhujabalamundi.
0: Yes, physical strength.
1: Buddhi balam undi.
0: It's intelligent.
1: Astra shastra balam anta kuda untundi adi Karnuniki.
0: Karna has got all the power of
1: the archery. Kani daiva balam ledu.
0: But he has no strength of God.
1: Karanam emiti?
0: Why?
1: Dusangam cheta durbhavamunu penchukoni dushta chetishtayamulo okkadiga maaripoyadu Karnudu.
0: Karna happened to be one among the four wicked people because he was in the bad
1: company. Duryodhana, Dushyasana, Shakunito chudatam chetane, kootam chetane ఈ యొక్క కర్ణుడు కూడాను నాలుగో వాడిగా దుష్టుడిగా మారిపోయాడు.
0: కర్ణ వాజ్ ద ఫోర్త్ అమంగ్ ది ఫోర్ వికెట్ పీపుల్. దుర్యోధన, దుశ్యాసన అండ్ శకుని.
1: కనుకనే మనము చెడ్డ సంఘంలో మనం పాల్గొనకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ బీ ఇన్ ద బ్యాడ్ కంపెనీ.
1: చెడ్డ సంఘంతో మనం చేరినప్పుడు చెడ్డ భావములే మనలో ఆవిర్భవిస్తాయి.
0: ఇఫ్ యు ఆర్ ఇన్ ద బ్యాడ్ కంపెనీ యు విల్ ఎంటర్టైన్ బ్యాడ్
1: చెడ్డ భావములు ఆవిర్భవించినప్పుడు చెడ్డ పనుల్లో మనం ప్రవేశిస్తాము.
0: బికాజ్ ఆఫ్ ద బ్యాడ్ థాట్స్ యు విల్ ఎంటర్ ఇంటూ బ్యాడ్
1: యాక్షన్స్. కనుకనే కంపెనీ మనకు చాలా ప్రధానమైనటువంటిది.
0: దేర్ఫోర్ కంపెనీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యు వాట్ యు ఆర్.
0: టెల్ మీ యువర్ కంపెనీ.
1: నీ కంపెనీ ఎలాంటిదో నీవు చెప్పు, నీవెలాంటి వాడో నేను చెప్పగలను.
0: యాజ్ ఇస్ ది కంపెనీ సో యు ఆర్.
1: నిజంగా చూస్తే కర్ణుడు చాలా ధర్మపరుడు.
0: Actually, Karna is one of charity.
1: ఈ కర్ణుని యొక్క స్వభావం మరింత కొంతవరకు మీరు విచారించాలి.
0: యూ షుడ్ ఆల్సో నో ది టెంపరమెంట్ ఆఫ్ కర్ణ.
1: కర్ణుడు యుద్ధ భూమిలో కూలిపోయాడు.
0: దేర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ హీ ఫెల్ డౌన్.
1: కానీ కర్ణుని యొక్క ప్రభావ ప్రసక్తులంతా కూడాను అర్జునికి బోధించాలని కృష్ణుడు సంకల్పించుకున్నాడు.
0: కృష్ణ డిటర్మిన్ టు ప్రూవ్ టు షో టు అర్జున ద పవర్ అండ్ ద వాలర్.
1: కారణం ఏంటంటే అర్జునుడు చాలా అహంకారంగా ఉంటున్నాడు.
0: అర్జున వాజ్ హైలీ ఎగోయిస్టిక్.
1: నాకంటే గొప్ప అస్త్రశస్త్ర విద్యలు నేర్చినటువంటి వాడు మరొకడు ఈ జగత్తులో లేడనుకున్నాడు.
0: హీ వాజ్ ఫీలింగ్ దేర్ నన్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్ అదర్ దాన్ హిమ్.
1: కృష్ణుడు నా మిత్రుడు.
0: కృష్ణ ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్.
1: నా భావమరిది.
0: హీస్ మై బ్రదర్ ఇన్ లా.
1: నా ఆజ్ఞను ఉల్లంఘించేటువంటి వాడు కాదు.
0: యుల్ నెవర్ డిసోబే మీ.
1: కనుక నా యొక్క ఇష్టం నెరవేర్చేటువంటి వాడు కృష్ణుడు.
0: ఈ కృష్ణ విల్ సెటిల్ ఫుల్
1: అని గర్వమును పెంచుకున్నాడు.
0: సో యూ ఫీలింగ్ వెరీ
1: ఆ గర్వమును తీయని మార్గంలో అణగదొక్కి నిమిత్తమై కృష్ణుడు అర్జునుడు వెంట పెట్టుకున్నాడు.
0: ఇన్ ఏ సాఫ్ట్ అండ్ స్వీట్ వే హీ వాంటెడ్ టు పుట్ డౌన్ ద ప్రైడ్ ఆఫ్ అర్జున.
1: తక్షణమే కృష్ణుడు ఒక బ్రాహ్మణ వేషము ధరించాడు.
0: కృష్ణ కేమ్ ఇన్ ద టైర్ ఆఫ్ ఎ బ్రాహ్మణ్.
1: కర్ణుడు క్రింద పడి చాలా అవస్థలకు గురి అయిపోయాడు.
0: కర్ణ ఫెల్ డౌన్, హీ వాజ్ సఫరింగ్.
1: దగ్గరికి వెళ్లి
0: ఈవెంట్ క్లోజ్ టు
1: కర్ణ.
0: కర్ణ
1: నీవు మహాదాన కర్ణుడవు.
0: యు ఆర్ ద వన్ ఆఫ్ చారిటీ.
1: కానీ నా ఇంటిలో ఒక కార్యం సంకల్పించుకున్నాను.
0: I have got one task at
1: home. ఈ పరిస్థితిలో నిన్ను అడగటం కూడా నువ్వు న్యాయం కాదు.
0: I am not justified to ask.
1: కానీ నిన్ను ఒక ధర్మాన్ని కోరి నేను వచ్చాను.
0: But I wanted something from you.
1: అప్పుడు కూడా నువ్వు క్రిందపడినటువంటి కర్ణుడు ఏమి కావాలనో కోరుకోమన్నాడు.
0: Even at that state, he still asked, "What is that you want?"
1: నాకు కించిత్ బంగారు కావాలి అన్నాడు.
0: He wanted some gold.
1: బ్రాహ్మణ.
0: బ్రాహ్మణ.
1: నా ఇంటికి వెళ్లి నా భార్యను నేను చెప్పినట్టుగా చెప్పు. నా భార్య ఇస్తుంది ధర్మము.
0: You go home and tell my wife and she will give you gold you want.
1: నేను ఈ వ్యాపార నిమిత్తమే రాలేదు.
0: I have not come for business.
1: డైరెక్ట్గా నిన్ను అడిగే నిమిత్తమే నేను వచ్చాను.
0: I have come here to ask you directly.
1: నీవు డైరెక్ట్గా నీవు ఇస్తే ఇవ్వు అంతే కాని నా భార్యను, నా అత్తను, నా మామను అనమని ఈ విధమైనటువంటి యొక్క వ్యాపారంలో నన్ను ప్రవేశపెట్టవద్దు అన్నాడు.
0: If you won't give me directly, I don't want to meet your father-in-law, mother-in-law, wife or anybody.
1: కన్నులు మూసుకున్నాడు కర్ణుడు.
0: కర్ణ క్లోజ్
1: యోచించాడు. యుద్ధ భూమిలో తన దగ్గర బంగారు ఎక్కడుంది?
0: There in the battlefield, how do you expect him to have gold?
1: Rendu pandaku bangaru cover vesukundaru.
0: He has got two of the teeth with gold plate.
1: Puru kalamlo idi kontha varaku andarki sahajame.
0: It is a tradition in those
1: dental days. Dental surgeons reekipoyinappudu edina konni randralu padinappudu bangaru rekha cheta aa yokka pallunu moosi vesukuntaru.
0: Since there were no dentists then, when they have dental problems, they'll have gold plate to some of their teeth.
1: Kanuka అప్పుడు చెప్పాడు కర్ణుడు.
0: కర్ణ సెడ్,
1: బ్రాహ్మణ ఈ రెండు పండ్లు తీసుకుని పో అన్నాడు.
0: హి సెడ్, బ్రాహ్మణ టేక్ దీస్ టూ త్రీ.
1: ఏమిటి ఇది?
0: వాట్స్ దిస్?
1: నీ పండు నేను తీవాలంటే ఇది సాధ్యమయ్యేటువంటిదా?
0: ఈజ్ ఇట్ పాసిబుల్?
1: నిన్ను హింసించు కదా నేను ఈ పండ్లు తీసుకోవాలి.
0: ఐ షుడ్ హర్ట్ యు?
1: దానం ఎంత అవుతుంది?
0: How can you call it charity?
1: కనుక ఇది దానం కాదు.
0: It's no charity.
1: నేను నీ పండ్లను నేను ముట్టను ఉన్నాడు.
0: I don't touch your teeth anyway.
1: అయితే రెండు రాళ్ళు అయినా తీసుకుని రామన్నాడు కర్ణుడు.
0: And I said, at least pick up two stones.
1: రెండు రాళ్ళు తీసుకుని వచ్చేటప్పటికి దాన్ని కొట్టి ఉన్నాడు, ఆ రెండు పండ్లు తీసిచ్చాడు.
0: With these two stones said, hit against his teeth.
1: ఈ యొక్క సువర్ణాన్ని నేను ఎత్తి ముట్టేది, నేను బ్రాహ్మణుడను.
0: I am a Brahmin, how can I touch this gold?
1: ఇంకా పరీక్షలు చేస్తూ చేస్తూ పోతూ నీవు క్షత్రియుడవు.
0: You are క్షత్రియ.
1: నీ ఎంగిలి నేను ఏ విధంగా ముట్టాలి?
0: How am I to touch all this which belongs to you?
1: ఇది నా ఆచారమునకు విరుద్ధం అన్నాడు.
0: It's quite against my culture.
1: తక్షణమే అమ్మును తీసుకున్నాడు.
0: He picked up the arrow.
1: భూమిలో సూటిగా వేశాడు.
0: He shot into the earth. Prayed.
1: ఆ గంగ పైకి ఉబికి వచ్చింది. పైకి
0: Ganges originated from there.
1: తక్షణమే ఆ పండును ఆ యొక్క గంగతో కడిగాడు. అప్పుడు కుడి చేతితో ఇచ్చాడు.
0: He cleaned both the teeth there in the spring of Ganges and handed over to Brahma.
1: Arjuna వైపును చూస్తున్నాడు.
0: And Krishna was looking at Arjuna.
1: Arjuna stirasthunchu.
0: Arjuna bent his head.
1: ఈ విధమైనటువంటి త్యాగము, ఈ విధమైనటువంటి యొక్క దైవ భక్తి, ఈ విధమైనటువంటి గురు యొక్క స్వభావము నేను ఎక్కడను చూడలేదు.
0: This sort of sacrifice, this sort of devotion I have not seen anywhere.
1: ఇట్టి భక్తి ప్రపత్తులు అనేటువంటిది నాలో ఏ మూలను కనిపించవు.
0: This sort of devotion and steadfastness are not present in me.
1: నన్ను క్షమించు అన్నాడు.
0: Krishna, pardon me, he said.
1: అప్పుడు చెప్పాడు కృష్ణుడు.
0: Then Krishna said,
1: ఈ కర్ణుడు ఎవరో తెలుసునా?
0: You know who is Karna?
1: మీ పెద్దన్న.
0: He is your eldest brother.
1: ధర్మరాజు కంటే ముందు వాడు ఈ యొక్క కర్ణుడు.
0: And Karna is elder to Dharmaja.
1: చాలా బాధపడ్డాడు.
0: He felt so sad.
1: ఈ మాట ముందుగానే నీవెందుకు చెప్పలేదు?
0: Why didn't you tell me before?
1: నా సొంతం అన్న అయిపోయి కూడాను అతన్ని అనేక విధములుగా నేను బాధించాను.
0: He's my own brother, but I had to hurt him, harm
1: him. కనుక ధర్మజుడు అని గొప్ప పేరు మాత్రమే కాదు, అతనికంటే గొప్ప ధర్మజుడు ఈ కర్ణుడు.
0: సాక్రిఫైస్, దిస్ సార్ట్ ఆఫ్ డివోషన్ ఐ హావ్ నాట్ సీన్ ఎనీవేర్.
1: ఇట్టి భక్తి ప్రపత్తులు అనేటువంటిది నాలో ఏ మూలను కనిపించవు.
0: దిస్ సార్ట్ ఆఫ్ డివోషన్ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్ ఆర్ నాట్ ప్రెజెంట్ ఇన్ మీ.
1: నన్ను క్షమించు.

0: ధర్మజుడని గొప్ప పేరు మాత్రమే కాదు, అతనికంటే గొప్ప ధర్మజుడియే కర్ణుడు.
1: ఇన్ఫాక్ట్ కర్ణ ఇస్ గ్రేటర్ దెన్ ధర్మజ.
0: ఈ విధంగా భగవంతునికి ఏదైనా సరే ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంటుండేటువంటి యొక్క పరిస్థితి ఆనాటి యొక్క ధర్మము.
1: ఇన్ దోస్ డేస్ పీపుల్ ఫాలోడ్ దిస్ ధర్మ దట్ దే వర్ ప్రిపేర్డ్ టు ఆఫర్ ఎనీథింగ్ టు గాడ్.
0: కనుక ప్రతి కర్మ కూడాను ఒక విధమైనటువంటి యొక్క ఫలితం అనేటువంటిది భాగంగా నుంచి ఉంటారు.
1: Therefore every action carries with it
0: ప్రతి కర్మ కూడాను ఒక విత్తనమే.
1: Every action is a seed.
0: ప్రతి విత్తనము కూడాను ఒక చెట్టే. కనుక మనము కర్మలు అనేటువంటిది పవిత్రమైన కర్మలు ఆచరించడానికి పూనుకోవాలి.
1: So we should undertake sacred actions.
0: ఈ కర్మలు ఎట్టివో ఫలితములు ఎట్టివిగా ఉంటుంటాయి.
1: As is the action, so is the consequence.
0: కానీ చేసే సమయంలో మాత్రం ఆనందంగా చేస్తుంటాము కర్మలు.
1: We do it with all the joy.
0: కానీ అనుభవించేటప్పుడు కంటిదారంతో అనుభవిస్తాం.
1: But when we suffer, we shed tears.
0: కనుకనే మొదలే మనం గుర్తించి
1: we should know beforehand.
0: ఏ కర్మలు మంచివి ఏవి చెడ్డవి అనేటువంటిది నిర్ణయం చేసుకుని తదుపరి ఈ మంచి కర్మల్లో మనం ప్రవేశించాలి.
1: Prior to that we have to decide what are good actions, what are bad actions, and then resort to action
0: later. ఈ ప్రకృతి యొక్క ప్రభావము
1: the effects of nature today
0: ముందు వెనుకలు యోచించకుండా కర్మలు ఆచరిస్తాం.
1: They don't think of pro and cons and they
0: ముందు వెనుకలు విచారించకుండా మాటలు చెప్తాము.
1: They don't inquire this
0: ముందు వెనుకలు యోచించకోకుండా కూడా కర్మలు ఆచరిస్తాము.
1: Without any thought prior thought they start acting.
0: ఆ ఫలితం వచ్చినప్పుడు మనం కుంగిపోతుంటాము.
1: When the time comes and when they have to suffer, they'll be frustrated.
0: ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడాను సహజమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క చర్యలే.
1: Everything is natural action.
0: వర్షం కురిచింది.
1: It rains.
0: ఒకరి కోసం కురిచిందా?
1: Is it for anybody?
0: కాదు.
1: No.
0: ప్రకృతి ఎందున్నటువంటి ప్రతి మానవుని కోసము వర్షం కురిచింది.
1: There is rain for everybody on earth.
0: అందరికి చల్లదనాన్ని అందిస్తుంది.
1: It gives you all the comfort.
0: అందరికి దాహాన్ని తీరుస్తుంది.
1: It quenches the thirst uniformly.
0: మలయ మారుతము వీచుతుంది.
1: You find the wind blowing.
0: ఇది ఒక్క మానవుని కోసం కాదు.
1: It's not merely for
0: one. అన్ని ప్రాణుల కోసము ఈ గాలి చాలా ప్రాణం అందిస్తుంది.
1: This wind gives life to all the living creatures.
0: కనుకని పంచభూతములను కూడాను ప్రాకృతమైన జీవులను రక్షించే కోసమే వచ్చినటువంటివి.
1: So all the five elements are there to protect the living creatures.
0: కనుక ఏ ఒక్కరి కోసమో ఏ ఒక్క వ్యక్తి కోసమో వచ్చినటువంటివి కాదు.
1: They are not meant for a specific individual.
0: అదే విధంగా దైవం కూడాను
1: also God.
0: ఒక్క జాతి కోసము ఒక్క దేశం కోసము ఒక్క వ్యక్తి కోసం వచ్చినటువంటిది కాదు.
1: God has not descended on earth not for any single person, not for
0: విశ్వమునకే తాను అవతరించి విశ్వమును ఉద్ధరించే కోసమని వచ్చింటాడు.
1: He has descended on earth for the emancipation.
0: కనుక ఎవరు ఎట్టి కర్మలు ఆచరిస్తారో అట్టి కర్మకు తగినటువంటి ఫలితాన్ని అందిస్తూ ఉంటాడు.
1: So God will see to it that you cannot run away from the consequences of your actions.
0: కనుక మనము కర్మను ఆచరించడానికి పూర్వము కొంతకాలం తీసుకుని విచారించి మంచి కర్మలు చేయాలి.
1: So before we start doing, we should take time and enquire.
0: ఈ కర్మల వల్ల ఎవరికి ని ఏ విధమైనటువంటి ఒక కష్టము నష్టము కలగకుండా చూసుకోవాలి.
1: By this action, you should see that you should not put to anybody to any inconvenience.
0: అది జగత్తునందు అసాధ్యము.
1: However, in this world, it is impossible.
0: మానవత్వం అనేటువంటి ఉపాధి యొక్క అభిమానాన్ని పుచ్చుకొని తదుపరి మనం ఈ ఇట్టి కర్మలు ఆచరించాలంటే ఇది ఏ మాటకి సాధ్యం కాదు.
1: With the body feeling and body attachment, you cannot do like that.
0: దేహాభిమానమును మర్చినటువంటి వ్యక్తి మాత్రమే ఇట్టి కార్యము చేయగలడు.
1: The one without any body feeling can only act that way.
0: ఈ దుఃఖం అనేటువంటిది ప్రకృతిని పట్టే మనకు దుఃఖం ప్రాప్తిస్తుండాలి.
1: The misery is out of nature alone.
0: ఈ ప్రకృతి అనేటువంటిది ఎట్లా మన దృష్టిని పట్టే ప్రకృతి వస్తుంటాది.
1: This nature prakriti is based on our drishti.
0: దేహాభిమానం ఉండినంత వరకు ప్రకృతి అనేటువంటిది ఉంటుంటాది.
1: So long there is body feeling, there is nature.
0: ప్రకృతి భావం ఉండినంత వరకు దుఃఖం అనేటువంటి మనం వెంటాడుతుంటాది.
1: So long there is worldly feeling, you will have misery.
0: ఎప్పుడు దేహాభిమానం పోతుందో
1: the moment body feeling
0: goes అప్పుడు ప్రకృతి కూడాను పోతుంది.
1: The nature also will
0: ఎప్పుడు ప్రకృతి పోతుందో అప్పుడు మన దుఃఖం కూడాను ఉండదు.
1: The moment nature vanishes, disappears, there will be no misery. When
0: జాగ్రత్త అవస్థలో దేహాభిమానం ఉంది ప్రకృతి కనిపిస్తుండాలి సుఖ సంతోషములు మనం అనుభవిస్తున్నాము.
1: ఇన్ ది వేకింగ్ స్టేట్ యూ హావ్ గాట్ ది బాడీ అటాచ్మెంట్ యూ ఫైండ్ ద ప్లెజర్ అండ్ పెయిన్.
0: సుషుప్తి గాఢ నిద్ర యందు మన దేహమే మనకు లేదు.
1: ఇన్ సుషుప్తి డీప్ స్లీప్ you don't find your body.
0: మన దేహమే మనకు లేనప్పుడు ప్రకృతి కూడాను మనకు కనిపించదు.
1: When there's no body consciousness, there's no nature.
0: ఈ ప్రకృతి లేనప్పుడు మనకు దుఃఖమే లేదు.
1: When there's no nature, there's no misery either.
0: కనుక ఒక్క నిద్రావస్థ యందే మనకి సుఖ దుఃఖములు ఎట్టివి అనేటువంటిది గుర్తించడానికి వీలవుతుండాలి.
1: It's only in the deep sleep you can understand that you are beyond pleasure.
0: అదే విధంగానే దైవ చింతన చేత దేహాభిమానం మనం క్రమక్రమే తగ్గించుకుంటూ రావాలి.
1: బై కాన్స్టెంట్ థింకింగ్ ఆఫ్ గాడ్ యూ హావ్ టు రిడ్యూస్ బాడీ ఫీలింగ్.
0: ప్రాకృతమైనటువంటి భావములు కూడా క్రమక్రమేణా తరిగిపోతాయి.
1: ద వరల్డ్లీ ఐడియాస్ ఆల్సో వుడ్ డిక్రీజ్.
0: ఈ ప్రాకృతమైనటువంటి భావములు ఎప్పుడు మనకు అటాచ్మెంట్ లేకుండా తగ్గిపోతుందో అప్పుడే మన దుఃఖం కూడా నివారణ అవుతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఆర్ నో

0: feelings when once there is no attachment to the body.
1: ఈ దుఃఖమును సుఖము అనేటువంటివి కేవలం మనం పిలిస్తే వచ్చేటువంటివి కాదు.
0: Pain and pleasure, you cannot invite them.
1: కాననంబున రేగిన కారుచిచ్చు.
0: It is something like a bonfire.
1: ఏములను వాల్చి మామిళ్ళ విడచిచ్చనునా.
0: It will burn everything, it will not leave mangoes there.
1: అన్నిటినీ కాల్చివేస్తుంది.
0: It will burn everything around in the forest.
1: కనుక మనము ఏనాడు ఈ దేహాభిమానం అనేటువంటి దాన్ని మనము కొంతవరకు తగ్గించుకుంటాము, అప్పుడు సుఖము దుఃఖము రెండు కూడా ఉండవు.
0: That day, when you decrease this body feeling, there will be no misery, pleasure or pain either.
1: కనుక కలలో చూచిన మేడలు మీద్దరు కన్నులు విప్పిన లేవు కదా.
0: ఆల్ దోస్ మ్యాన్షన్స్ దట్ యు సీ ఇన్ ద డ్రీమ్, యూ డోంట్ ఫైండ్ దెమ్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: అందువల్లే ఉపనిషత్తులంతా కూడాను ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్యబోధత అన్నాడు.
0: సో ఉపనిషత్ మానవుడా,
1: నీ అజ్ఞానం అనే నిద్ర నుంచి మేల్కో.
0: ఉపనిషత్ సేస్ ఓ మ్యాన్ గెట్ అప్ ఫ్రమ్ ద స్లీప్ అండ్ స్లంబర్.
1: జ్ఞానం అనేటువంటి యొక్క పగల లోపల నీవు జ్ఞానంగా నిల్చుకో.
0: మూవ్ అబౌట్ ఇన్ ద బ్రాడ్ డే లైట్ ఆఫ్ విజ్డమ్.
1: నీ సత్యాన్ని నీవు గుర్తించు.
0: నో యువర్ ట్రూత్.
1: కేవలం నీవే సత్యస్వరూపుడై ఉండి కూడాను ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేక తిరిగి సత్యం ఎక్కడో ఉంటున్నదని దాన్ని అన్వేషణలో నువ్వు ప్రారంభిస్తున్నావు.
0: బీయింగ్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ ద ట్రూత్, స్టిల్ యూ మూవ్ అబౌట్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్.
1: ఇది ఎక్కడనో బయట లేదు.
0: ఇట్స్ నాట్ ప్రెసెంట్ ఇన్ ది ఎక్స్టీరియర్.
1: సచ్చిత్ ఆనందం అనేటువంటిది నీవే.
0: దట్ సచ్చిదానంద ఇస్ యువర్ సెల్ఫ్ వెరీలీ.
1: ఒక ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, ఒక కింగ్ ఉంటాడు, కానీ నిద్రావస్థ లోపల నేను కింగ్, నేను ప్రైమ్ మినిస్టర్, నేను ఒక ప్రెసిడెంట్ అనేటువంటి భావాలు ఏమీ ఉండవు.
0: While they are in deep sleep, they will not have feelings that I am the president, the prime minister and king and so on.
1: Kani melukunna tarvata nenu prime minister, nenu president, nenu king ani cheppagalugutunnadu.
0: The moment they wake up, they will understand
1: ade vidhangane ee ajnanam anetundi prakrutamainatundi bhavam anetundi nindralo undinatundi vaaniki nenu satchit aananda swaroopudanu anetundi teliyakunda untadu.
0: So long we are in this ignorance of sleep and slumber, we will not understand that we are the embodiments of bliss.
1: కనుకనే నీవు మేల్కొన్ను, జాగ్రత్త,
0: వేకప్,
1: జ్ఞాన మార్గంలో నీవు మేల్కో, అప్పుడు నీవు నీవే సత్యిత్ ఆనంద స్వరూపుడవు అనేటువంటి సత్యం నీకు గుర్తించడానికి వీలవుతుంది.
0: వేకప్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ద లైట్ ఆఫ్ విజ్డమ్, దెన్ యూ విల్ నో యువర్ సెల్ఫ్.
1: నిద్రలో ఉండినంత వరకు నీవెవరో నీకే తెలియదు.
0: సో లాంగ్ యువర్ ఫాస్ట్ స్లీప్, యూ డోంట్ నో యువర్ సెల్ఫ్.
1: మేల్కొన్న తర్వాతనే నీ పొజిషన్లు, నీ యొక్క పేరు, నీ ఊరు, నీ యొక్క రూపము అన్ని గుర్తించడానికి వీలవుతుంది.
0: ద మూమెంట్ యూ వేకప్ యూ విల్ నో యువర్ ఫామ్, ద ప్లేస్ యూ బిలాంగ్ టు అండ్ యువర్ నేమ్.
1: కనుక ఈనాడు మనం ఎక్కడ ఉంటున్నాము,
0: వేర్ ఆర్ వి,
1: ప్రాకృతమైనటువంటి నిద్రలో ఉంటున్నాము.
0: వీఆర్ ఇన్ ది స్లీప్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: భౌతికమైనటువంటి యొక్క నిద్రలో ఉంటున్నాము,
0: ఇట్ ఇస్ ద వరల్డ్లీ స్లీప్.
1: లౌకికమైనటువంటి నిద్రలో ఉంటున్నాము,
0: ఇట్ ఇస్ ద ఫిజికల్ స్లీప్.
1: అజ్ఞానం అనేటువంటి నిద్రలో ఉంటున్నాము,
0: స్లీప్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: కనుకనే మన సచ్చిత్ ఆనందం అనేటువంటి స్వరూపాన్ని గుర్తించుకోలేకపోతున్నాము.
0: సో ఫర్ దట్ రీజన్ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్.
1: జాగ్రత్త ప్రాప్య వరాన్య బోధత, లెమ్ము లెమ్ము లెమ్ము, ఈ నిద్ర నుంచి లే.
0: అరైజ్ అండ్ అవేక్ అవుట్ ఆఫ్ ది స్లీప్ అండ్ స్లంబర్.
1: నిద్రలో నీకు ఒక పాము గర్చింది.
0: You are bitten by a snake in sleep.
1: కానీ నిద్రలో గర్చినటువంటి పాము కోసం నీవు అరుస్తున్నావు.
0: You shout there.
1: కానీ నిద్రలోకి వచ్చినటువంటి పాముకు ప్రత్యక్షంగా పోయి మందు వేస్తే నివారణ అవుతుందా?
0: Because you are bitten by a snake in deep sleep, you don't put medicine in the waking state.
1: నిద్ర నుంచి లేపితిమా, పాము గర్చినటువంటి బాధ తగ్గిపోతుంది.
0: If you wake him up, he will not suffer the
1: pain. ఈ నిద్రలో ఉండినంత వరకు కూడా నువ్వు ఈ పాము భయం అనేటువంటిది నిన్ను బాధిస్తుంటాది.
0: So long he is in sleep, he is bound to suffer the
1: నిద్ర లేపితిమా, ఈ పాము ఉండదు, నీకు ఆ భయం ఉండదు, కరిచినటువంటి ఒక గుర్తులు ఉండవు.
0: The moment you wake him up, there will be no trace of any pain or that of the biting of the snake.
1: అనగా ఈనాటి యొక్క జీవితం మనం ఎంత ఉండాలంటే అజ్ఞానం అనే నిద్రలో ఉంటున్నాము.
0: In the modern life, we are sleeping.
1: దేహాభిమానం అనేటువంటి నిద్రలో ఉంటున్నాము.
0: We are in the sleep of body.
1: లోకాభిమానం అనే నిద్రలో ఉంటున్నాము.
0: The sleep of worldly attachment.
1: అనిత్యం అసుఖం లోకం.
0: This world is ephemeral and it's full of misery.
1: నిద్ర వంటిది.
0: It's a sleep.
1: ఈ నిద్రలో మనం అనేక విధమైన బాధలను అనుభవిస్తున్నాము.
0: We suffer a lot in this sleep.
1: దీనికి ఔషధం ఏమిటి?
0: What's the medicine?
1: దీనికి అనుగ్రహం ఏమిటి?
0: What's grace?
1: దీనికి పరిహారం ఏమిటి?
0: What's solution?
1: ఈ అజ్ఞానం అనే నిద్ర నుంచి లేవటమే దీనికి పరిహారం.
0: If you wake up from the sleep of ignorance, the problem is solved.
1: అనగా ఇవన్నీ కూడా మనకు దేహాభిమానంతో కలిసి వస్తున్నాయి.
0: All these come follow because we have body
1: attachment. కనుకనే క్రమక్రమేణ మనం దేహాభిమానాన్ని తగ్గించుకుంటూ రావాలి.
0: Gradually we have to reduce this body feeling.
1: అప్పుడే మనకు ఆనందం పెరుగుపోతూ వస్తుంది.
0: Then the bliss will improve.
1: ఎంత అభిమానాన్ని మనము తగ్గించుకుంటామో అంత ఆనందం మనకు అభివృద్ధి అవుతుంటుంది.
0: The more bliss you will have if you reduce the body attachment.
1: కనుక ఆనందాన్ని అనుభవించగలిగేటువంటి ఒక ప్రతి వ్యక్తి కూడాను ఈ యొక్క అభిమానం అనేటువంటి దాన్ని తగ్గించుకుంటూ రావాలి.
0: ఎవ్రీవన్ హూ వాంట్స్ టు ఎంజాయ్ ది స్టేట్ ఆఫ్ బ్లెస్,
1: ఈ అభిమానానికి తోడుగా అహంకారం ఒకటి ప్రారంభమవుతుంది.
0: బికాస్ ద బాడీ అటాచ్మెంట్ దేర్ ఇస్ ఈగో.
1: పదవుల చేతను లేక ధనము చేతను లేక భుజ బలము చేతను జన బలము చేతను ఏదో ఒక విధంగా అహంకారం మనలో ఆవిర్భవిస్తుంటారు.
0: వన్ ఈజ్ ఈగోయిస్టిక్ బికాస్ ద పొజిషన్ ద అసోసియేషన్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ సో ఆన్.
1: మనం ఎంత పెరుగుతూ పోయే కొలది అంత మనకు అహంకారము అభిమానం తరుగుతూ రావాలి.
0: ద మోర్ అండ్ మోర్ యు కమ్ అప్ ఇన్ లైఫ్ యు షుడ్ నాట్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ ఈగో.
1: మేఘము లోపల నీరు నిండినప్పుడు
0: ద క్లౌడ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ వాటర్,
1: ఆ మేఘములు భారమై కిందికి దిగుతాయి.
0: దే డిసెండ్ దే కమ్ డౌన్ బికాస్ ఆఫ్ ది హెవీనెస్.
1: ఒక చెట్టు లోపల అమితంగా కాయలు కాచినప్పుడు కొమ్మలంతా వంగిపోతాయి.
0: వెన్ ట్రీ ఈల్డ్స్ మెనీ ఫ్రూట్స్ ద బ్రాంచెస్ బెండ్.
1: అయితే ఈనాటి మానవుడు
0: మ్యాన్ టుడే
1: దేనిపైన ఆధారపడి ఉంటున్నాడు?
0: What is it on which he relies?
1: చక్కగా విచారించి చూస్తే
0: if inquire clearly,
1: ఒక చిన్న పచ్చి లేత కొమ్మ పైన చెట్టు కొమ్మ పైన వాలి ఉంటుండాలి.
0: A small bird is resting on a tender branch.
1: ఆ కొమ్మ అటు ఇటు ఆడితే ఆ పచ్చి ఏమాత్రమో భయపడదు.
0: As this branch tosses on either way, the bird is not fear stricken.
1: కారణం ఏమిటి?
0: Why?
1: నాకు రెక్కల పైన, నేను రెక్కలను ఆశ్రయించాను.
0: The bird knows that it depends on wings.
1: కొమ్మ ఊగిని రాలని కూలని నా రెక్కలు మాత్రం భద్రంగా ఉంటున్నాయి అని రెక్కల విశ్వాసం చేతనే ఆ కొమ్మ పైన అంత ధైర్యంగా కూర్చోగలుగుతున్నాడు.
0: The branch may bend or even may fall, but the bird relies on the wing.
1: కానీ ఈనాడు ఆ పచ్చికి ఉండినటువంటి విశ్వాసం కూడా మానిసుకి లేదు.
0: So man is not having that
1: ఈ సంసారం అనేటువంటి వృక్షం పైన ఏ కించిత్ బాధలో కష్టంలో కలిగినప్పటికీ తాను భయపడిపోతున్నాడు.
0: Man is fear stricken because if there is any slightest of a problem, he is very much...
1: కారణం ఏమిటి? ఆత్మవిశ్వాసం కూలిపోవటమే.
0: వాట్ ద రీజన్ హీ లాస్ట్ సెల్ఫ్?
1: ఆత్మవిశ్వాసం, తనపైన తనకు విశ్వాసం లేకపోవటమే.
0: హీ హాస్ నో కాన్ఫిడెన్స్ ఇన్ హిస్ ఓన్ సెల్ఫ్.
1: పచ్చికైనా తన రెక్కలపైన తాను విశ్వాసిస్తుండాలి, కానీ మనిషికి తన ఆత్మవిశ్వాసం లేకుండా పోతుండాలి.
0: బర్డ్ అట్లీస్ట్ హెస్ గాట్ కాన్ఫిడెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ వింగ్స్.
1: కష్టములకైనా కూడా కుంగిపోతున్నాడు మానవుడు.
0: ఫర్ ది స్లైటెస్ట్ ప్రాబ్లమ్
1: బాధలకైనా కూడా నువ్వు లొంగిపోతున్నాడు మానవుడు.
0: స్లైట్ సఫరింగ్ మ్యాన్ ఇస్ ఫ్రస్ట్రేటెడ్.
1: దేనిని కూడా నువ్వు భరించుకోలేకపోతున్నాడు, సహించుకోలేకపోతున్నాడు.
0: హి కుడ్ నాట్ బేర్ ఎనీ స్మాలెస్ట్ సఫరింగ్.
1: కనుకనే పక్షులు మృగములు కూడా సహజమైనటువంటి జీవితాన్ని అనుభవించటం చేతనే అవి ధైర్యంగా సాహసంగా తనకు అన్ని విధాల కార్యాలు సాధిస్తూ పోతున్నాయి.
0: As birds and animals lead their life in a natural way,
1: ఈనాటి మానవుడు తన బుద్ధి బలం పైన, భుజబలం పైన, ధనబలం పైన తాను ఆధారపడి ఉంటున్నాడు. ఆత్మబలం ఆశ్రయించుకోలేదు.
0: మ్యాన్ టుడే డిపెండ్స్ ఆన్ హిస్ ఇంటెలిజెన్స్, ద ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ మనీ, బట్ నాట్ కాన్ఫిడెన్స్ ఇన్ హిస్ ఓన్ సెల్ఫ్.
1: ఆత్మవిశ్వాసం ఒక్కటి ఉంటుంటే సర్వమును సాధించవచ్చు.
0: వెన్ వన్స్ హి హస్ గాట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ హి కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: ఈ ధనబలం ఉంటుంటారు,
0: యు హావ్ మనీ,
1: కానీ ఎంతవరకు? ఇది పాసింగ్ క్లౌడ్స్, వస్తుంది పోతుంది.
0: మనీ ఇస్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్, కమ్స్ అండ్ పాసెస్ ఆఫ్.
1: కానీ జనబలము
0: అండ్ ద పీపుల్,
1: జనులు ఎంతవరకు ఉంటుంటారు?
0: హౌ లాంగ్ దే విల్ బి
1: దేర్? నీవేదైనా ఒక పెద్ద అధికారంతో ఒక సిరి సంపదతో తొలుతూకుతున్నంత వరకు బంధువులంతా నీ వెంట ఉంటారు.
0: సో లాంగ్ యు ఆర్ ఇన్ పొజిషన్ అండ్ విత్ వెల్త్ పీపుల్ విల్ సరౌండ్ యూ.
1: తదుపరి
0: లేటర్
1: ఇంకా జగత్ అనేటువంటి మనం ఎట్లా గౌరవిస్తుంది?
0: When do you receive
1: ఆత్మబలం ఒక్కటి ఉంటే సర్వ బలములు కూడా నువ్వు చేకూరుతుంది.
0: When you have got the strength of the spirit, you will have everything else.
1: కనుక ఈనాడు ఆత్మబలం చేత, దైవ బలం చేత జీవించడానికి మనం పూనుకోవాలి.
0: Therefore we should try to lead our lives with the strength of ఆత్మా అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్
1: ఆత్మను విశ్వసించి కర్మలోపల మంచి కర్మలు ఆచరించడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద స్పిరిట్ వీ షుడ్ రిసార్ట్ టు గుడ్ యాక్టివిటీ.
1: కనుకనే కర్మలు ఎట్టివో ఫలితం అట్టిది.
0: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రిజల్ట్.
1: తిండి ఎట్టిదో త్రేపు అట్టిది.
0: యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ది
1: తిండి ఎట్టిదో రొట్టె అట్టిది.
0: యాజ్ ద ఫ్లోర్ సో ఇస్ ద బాన్.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను సత్కర్మల్లో ప్రవేశించాలి.
0: సో ఎవ్రీవన్ షుడ్ రిసార్ట్ టు గుడ్ యాక్షన్.
1: సదానందాన్ని అనుభవించాలి.
0: వన్ షుడ్ ఎంజాయ్ ఎటర్నల్ బ్లెస్.
1: సత్లోకంలో చేరిపోవాలి.
0: అండ్ షుడ్ రీచ్ ది గుడ్ వరల్డ్.
1: ఇది ఏ మానవుని యొక్క ప్రధాన గమ్యం.
0: దిస్ ది చీఫ్ గోల్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్.
1: ఇది ఏ ప్రధానమైన మానవుని యొక్క లక్ష్యము.
0: దిస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
1: కేవలం చెడ్డ చేసి మంచిని రావాలని చెప్పి కోరుకుంటే ఇది రావడానికి వీలు కాదు.
0: హావింగ్ డన్ బ్యాడ్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ గుడ్ అవుట్ ఆఫ్ ఇట్ లేటర్.
1: కనుక మంచిని చెయ్యండి.
0: డూ గుడ్.
1: దైవత్వానికి అత్యంత సమీపంగా మనం పోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు బి వెరీ వెరీ క్లోజ్ అండ్ ఇంటిమేట్.
1: ఒక్కొక్క అడుగు సన్నిహితంగా ఉంటుండాలి.
0: ఎవ్రీ స్టెప్ షుడ్ లీడ్ యూ టువర్డ్స్ ద ప్రాక్సిమిటీ.
1: కనుకనే మనం వేసే ప్రతి అడుగు కూడాను దైవానికి సమీపంగా పోవాలి.
0: ఎవ్రీ స్టెప్ షుడ్ టేక్ యూ నియర్ గాడ్.
1: అప్పుడే మనం విజయాన్ని సాధించగలము.
0: దెన్ యూ విల్ బి ట్రయంఫెంట్.

0: ಕೀರ್ತಿ ಪ್ರತಿಷ್ಠಿತೌ ಪ್ರೇಮ ಸ್ವರೂಪುಲಾರ
1: ಎಂಬಾಡಿಮೆಂಟ್ಸ್ ಆಫ್ ಲವ್.
0: ಕೃಷ್ಣುಡು ಪ್ರಪ್ರಥಮಮುದು ಪ್ರಪಂಚಮನಕು ಆದೇಶಿಸಿನಟುವಂತಿ ಪ್ರಥಮ ಸಂದೇಶಂ ಇದೆಯೇ.
1: This is the first command of Lord Krishna to this world.
0: ಅನ್ನಿ ಹೃದಯಮುಲಂದು ಸರ್ವಭೂತಮಲಿಯಂದು ಏ ಆತ್ಮ ಕಲದು ನಾ ಆತ್ಮ ಕೂಡನು ಅದಿಯೇ ಅನಿ ಎವರು ಈ ಅನುಭೂತಿನೇ ಹೊಂದಿದರು.
1: The spirit present in all of the beings is verily same as that of mine. Those that experience this,
0: varu raktulu kani viraktulu kani grihasthulu kani loka hitoktulu kani varu karmana aacharinchina aacharinchakapoyinappatikini varu nayande nirantaramu nivasisthuru.
1: They may be the householders, they may be attached or detached, they may undertake certain spiritual pursuits or not, they constantly dwell in me alone.
0: Idi sarvamanavulaku inchinatuvanti sandesham.
1: This is the message given to the entire mankind.
0: Adi 5000 samvatsaramulaku purvamu.
1: This happened 5000 years ago.
0: Dwapara yugam madhyamam.
1: It's in the midst of Dwapara age.
0: ధనమదాంధులైనటువంటి రాజులు మానవాకారం ధరించినటువంటి రాక్షసుల వలె ప్రవర్తిస్తూ ప్రజలను అనేక విధములుగా హింసిస్తూ ఉండినటువంటి హింసలను చూచి భూదేవి భరించుకునలేక అనేక విధములుగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వచ్చింది.
1: మదర్ ఎర్త్ ప్రేడ్ టు గాడ్ రిపీటెడ్లీ యాజ్ షీ కుడ్ నాట్ బేర్ ద బర్డన్ ఆఫ్ ద కింగ్స్ హూ ఆర్ యాక్టింగ్ with full of avarice and hatred, putting noble souls to suffering.
0: Ami sokamunu nivarinche nimittamai bhagavantudu devi neevu vellu migilinatvante annu nenu chusukuntanu neeke maatramu kudanu inka bharam nivvanu ani aadeshinchi dhairyamuna sangi venukaku pampadu.
1: Watching her grief, Lord said, O Mother Earth, don't feel sad any longer. Better you return. I'll take care of the rest.
0: Tadupari devatalanu pilipinchi meerandaru kudanu ee bhulokamulo yadavulaga janminchavani chasinchadu.
1: Lord commanded that all gods should be born here as yadavas.
0: Idi prapradhamamulo yayati yokka sampatte ee yadavula yokka sampatte.
1: The Yadava clan belongs to Yayati.
0: Ee Yayati ki prathama putrudu Yadu.
1: The first son of Yayati is Yadudu.
0: Ee Yadu santati vare kramakramena Yadavuluga roopondutu vacharu.
1: Yadavas are those that belong to Yadu.
0: Ee Yadavulalo mukhyasthudainatuvanti vadu dharma parayanudu satya swaroopudu ainatuvanti Ahukudu.
1: The one of righteousness and truth in Yadava clan is Ahuka.
0: Ahukudu.
1: Ahukudu.
0: Itani yokka santati vare ee kramakramena ee kathaku sambandhinchinatuvanti vaaru.
1: They are related to this history to happen.
0: Ee Ahukudaku iruvuru kumaru.
1: The Ahuka has two sons.
0: Okaru devakudani rendavadu ugrasenudu ani.
1: One is Devakudu, the other one is Ugrasenudu.
0: Ee Ugrasenudu kumarude Kamsudu.
1: The son of Ugrasena is Kamsa.
0: Devakuni yokka kumartiye Devaki.
1: The daughter of Devakudu is Devaki.
0: Kamsuniki swantha sodarulu levu, sodari manulu levu.
1: Kamsa has no brothers, ancestors of his own.
0: Tana పినితండ్రి కుమార్తె అయినటువంటి ఈ యొక్క దేవకిని అత్యంత ప్రేమతో ఆమెను చెల్లెలుగా భావించి ఎన్నో విధములైనటువంటి రీతిగా ఆమెను ఆనందిస్తూ వచ్చాడు.
1: He has taken Devaki as his own sister and loved her immensely.
0: ఈ విధముగా కాలం గడుపుతుండగా
1: as the time was passing
0: ఈ యాదవులు ఎందే సూర్యుడు అనేటువంటి ఒక వ్యక్తి కుమారుడే ఈ యొక్క వసుదేవుడు.
1: In Yadava clan is there Surudu and Vasudeva belongs to that family.
0: ఇతను సామంత రాజు.
1: He is a Samanta king.
0: ఆడిన మాట తప్పునటువంటి వాడు కాదు.
1: He will never go back the promise.
0: ఇతనికి సత్యవాక్ పరిపాలకుడు అని కూడాను మరొక పేరు.
1: He always holds on to truth.
0: ఉగ్రసేనుడు కంసుడు ఇరువురు వెతికి వెతికి ఈ యొక్క వసుదేవునికి తన యొక్క సోదరునిచ్చి వివాహం గావించాలని నిర్ణయించుకున్నారు.
1: ఉగ్రసేన అండ్ కంస వెంట్ రౌండ్ అండ్ అల్టిమేట్లీ డిసైడెడ్ దేవకి షుడ్ బి ఆఫర్ టు వసుదేవ ఇన్ మ్యారేజ్.
0: వసుదేవునికి పూర్వమే రోహిణి అని ఒక వైఫ్ ఉండేటువంటి భార్య ఉండేటువంటిది.
1: వసుదేవ హ్యాడ్ అనదర్ వైఫ్ బై నేమ్ రోహిణి.
0: ఆనాడులో ఎంతమంది భార్యలు ఉండాలి ఎంతమంది ఉండకూడదు అనేటువంటి శాసనములు లేవు.
1: There was no law regulating the number of wives that one should have.
0: అప్పుడు వసుదేవునకు బిడ్డలు లేకపోవటం చేతనే తిరిగి ఈ దేవకిని కూడాను వివాహమాడాడు వసుదేవుడు.
1: వసుదేవ హ్యాడ్ టు మ్యారీ దేవకి బికాస్ హీ డిడ్ హ్యావ్ చిల్డ్రన్.
0: ఈ విధముగా జరుగుతూ కొంతకాలం వివాహమైన తర్వాత సోదరిని వసుదేవుని ఇంటికి తీసుకుని పోయే నిమిత్తమై రథమును సిద్ధం చేశాడు కంసుడు.
1: At some time, Kamsa got the chariot ready to take Devaki to Vasudeva.
0: ఎంతో కాలము నుండి ఇరువురు కూడి ఆడి ఆనందముతో అనుభవించినటువంటి ఈ యొక్క చెల్లెలను ఈనాడు పరయింటికి అప్పచెప్పి రావాలి కదా అని చాలా బాధతో హృదయమును భారమైనటువంటి హృదయంతో రథమును కూర్చోబెట్టుకుని తానే ఈ యొక్క రథమును తోలుకుంటూ వచ్చాడు.
1: Having enjoyed all time, having sung with her, enjoyed so long, the sister has to be handed over to her husband, and so Kamsa felt very sad.
0: దేవకి దేవి అంటే కంసునకు రెండవ ప్రాణము.
1: దేవకి ఇస్ ద వెరీ సెకండ్ లైఫ్ టు కంసా.
0: అలాంటి ప్రేమతో ఉండినటువంటి ఈ దేవకిని తన యొక్క అత్తగారింటికి పంపే సమయం లోపల ఎంతో దుఃఖంతో ఆనందంతో ఈ యొక్క రథమును తోలుతూ వచ్చాడు.
1: హీ వాజ్ డ్రైవింగ్ ద చారియట్ వైల్ ఎస్కార్టింగ్ దేవకి టు హర్ ఇన్లాస్ ఫ్యామిలీ.
0: ఉగ్రసేనుడు కూడాను తన కుమార్తెకు అనేక విధములైనటువంటి యొక్క బహుమానములు ఇచ్చి రథములు గజములు తురగములు వాహనములు కూడాను అనేకంగా అందించాడు.
1: Ugrasena also gave many of the chariots, the elephants and horses as gifts.
0: అతనికి ఒకే కుమార్తె కనుక ఆ కుమార్తెను అనేక విధములుగా కూడాను తాను చూసుకుంటూ వచ్చాడు వసువుడు.
1: She being the only daughter, she took every care of her.
0: తన కుమార్తె కాకపోయినప్పటికీ తన తమ్ముని కుమార్తె అయినప్పటికీ తాను ఇంత ప్రేమతో ఉగ్రసేనుడు ఆమెను చూసుకుంటూ వచ్చాడు.
1: Though he is not his own daughter, though she happens to be the daughter of his brother, but yet he took care of her as
0: ee vasudu kudanu chaala aa biddanu vadalleka taanu kudanu venta oka rathamunu veskoni prayaanam ayyadu.
1: The vasu also could not leave the daughter, and so he also accompanied.
0: Ee vidhamaina 20 yokka ramyamaina gamyamaina ee oka sthitini gamaninchi aa prashanti vaatavaranamlo ఒక పెద్ద శబ్దం వినిపించింది.
1: ఇన్ ద బ్యూటిఫుల్ సీన్ దేర్ సడన్లీ దే హర్డ్ ఎ లౌడ్ సౌండ్.
0: మూర్ఖుడా,
1: ఓ ఫూల్,
0: ధర్మహీనుడా,
1: ద వన్ ఆఫ్ అన్ రైచియస్నెస్,
0: నీ యొక్క ముందు పరిస్థితిని గుర్తించగలలేక,
1: విదౌట్ అన్ నోయింగ్ యువర్ పొజిషన్,
0: ఈ అనురాగమును పెంచుకొని,
1: బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ అటాచ్మెంట్,
0: అనేక విధములుగా నీవు నీ జీవితమునకు నాశనము తెప్పించుకుంటున్నావు.
1: యు ఆర్ రూయినింగ్ యువర్ ఓన్ లైఫ్ ఇన్ వేరియస్ వేస్.
0: నీ దుర్గుణములు దురాలోచనలు దుశ్చింతలే దుష్ప్రవర్తనలే దీనికి మూల కారణము.
1: ద మెయిన్ రీజన్ ఈస్ యువర్ ఓన్ వికెట్ థాట్స్ అండ్ వికెట్ ఫీలింగ్స్.
0: నీ ప్రాణమును హతమార్చువాడు ఈ దేవకీ దేవి గర్భం నందే అష్టకుమారుడై పుట్టున్నాడు.
1: ద వన్ హూ ఇస్ గోయింగ్ టు కిల్ యూ ఈస్ గోయింగ్ టు బి ద ఎయిత్ చైల్డ్ ఆఫ్ దిస్ దేవకి
0: అని ఈ పదములు పలికి అంతర్ధానమైపోయింది.
1: హావింగ్ సెడ్ ఇట్ వానిష్డ్
0: ఈ ఆకాశవాణి శబ్దం విన్నటువంటి ఒక కంసునకు మహా ఉగ్రుడయ్యాడు.
1: Kamsa, having heard to ethereal voice,
0: రథము నుంచి దూకాడు.
1: He jumped out of the chariot.
0: వెనుక నుండి కూర్చున్నటువంటి ఒక దేవకి కొప్పును పట్టాడు, క్రిందికి లాగాడు.
1: He pulled her hair and pushed out of the chariot.
0: కత్తిని తీశాడు, గొంతు కోయడానికి సిద్ధం చేశాడు.
1: He took out the sword and about to behead her.
0: కాని వసుదేవుడు, మహాశాంత స్వరూపుడు, సత్యస్వరూపుడు, ధర్మస్వరూపుడు, నిగ్రహానుగ్రహములతో కూడినటువంటి వాడు.
1: బట్ వసుదేవ ఈజ్ వన్ ఆఫ్ ట్రూత్ అండ్ పీస్ అండ్ ఆఫ్ కంట్రోల్.
0: రెండు చేతులు కంసుని చేతులు పట్టుకుని,
1: క్యాచింగ్ హోల్డ్ ది బోత్ ఆఫ్ హ్యాండ్స్ ఆఫ్ కంస,
0: కంస నీ మరణమునకు నీవెందుకు ఇంత విచారపడుతున్నావు?
1: కంస, వై డు యూ ఫీల్ సో సాడ్ అబౌట్ యువర్ డెత్?
0: నేడు కాకపోయినా ఏనాటికైనా మరణం తప్పినది కాదు కదా.
1: టుడే ఆర్ టుమారో యు కెనాట్ ఎస్కేప్ డెత్.

0: In spite of all the tender care and protection you give to the body, it is sure to die. You may be in the forest, in the mist, anywhere. You cannot escape what is destined to happen.
1: ఈ భూమిపై జన్మించినటువంటి ప్రతి మనిషికి కూడాను ప్రతి ప్రాణికి కూడాను ఆది ఉండినప్పుడు అంత్యం ఉండక తప్పదు.
0: The one who is born in this earth cannot escape the end.
1: కాని కంస ఆకాశవాణి యొక్క సత్యము అష్టవ గర్భంలో పుట్టినటువంటి కుమారుని వల్ల జరుగుతుందని చెప్పాడు, కాని దేవుకి వల్ల నీకు మరణం జరుగుతుందని చెప్పలేదు.
0: The ethereal voice declared that the eighth child would kill you, but not Devaki.
1: కనుక అష్టమి గర్భం రావడానికి ఎంతో కాలం ఉంటుండాలి.
0: It will take time to have the eighth child.
1: ఈ తొందరపాటు నీకు మంచిది కాదు.
0: Don't get
1: ప్రాణ సమానముగా ప్రేమించినటువంటి ఈ సోదరిని వదలము.
0: Leave your sister whom you considered
1: your life. ఆమె పుట్టిన ప్రతి పుత్రుని కూడా నువ్వు నీకు అప్పజెప్పదు.
0: I'll pass on every child to you.
1: అని ఈ విధముగా వాగ్దానం చేసేటప్పటికి కంసుని హృదయము సత్యాన్ని గురించి చల్లారిపోయింది.
0: He understood the promise and then left Kamsa.
1: అక్కడి నుంచి కంసుడు వెనుకకు వచ్చాడు.
0: Kamsa returned there.
1: ఆ రథమునందే కూర్చోలేదు.
0: He didn't sit there in chariot.
1: భారమైన హృదయముతో దేవకి వసుదేవులు తమ గృహమును చేరారు.
0: With heavy hearts, దేవకి వసుదేవ returned.
1: కాలము గడుపుతూ ఉండగా,
0: as they were spending time,
1: నిరంతరము రాత్రి పగలు మరణ నిమిత్తమై చింతించుతున్నటువంటి ఈ కంసుని దంచంతకు నారదుడు ప్రవేశించాడు.
0: The Kamsa was thinking day and night about death. Narada stepped at that moment.
1: లోకక్షేమ సమాచారములంతా విచారించాడు.
0: He was inquiring about the welfare of the world.
1: కట్ట కడబడికి తాను వెనుకకు పోయే స్థితిలో,
0: when he was about to return,
1: కంస నీవెంత మూర్ఖుడవోయి,
0: said Kamsa, what a foolish man you are.
1: నీవు కేవలము నీ యొక్క పరిస్థితిని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
0: You are not able to know your position.
1: అష్టమ గర్భమున పుట్టినటువంటి వాడే నిన్ను చంపగలడని ఆకాశవాణి యొక్క శబ్దము.
0: It is the ethereal voice declaration that the eighth child would kill you.
1: Aithe evaru ashtama garbhamlo puttinatuvanti varu,
0: who is going to be born as the eighth child,
1: nuvu chakkaga vicharinchukolekapothunnavu.
0: You are not able to understand clearly.
1: Ashtami garbhavu varaku kuda nuvu kaachukonakkaraledu.
0: You don't need to wait that long.
1: Puttina prati putrini kuda nuvu hinsinchali.
0: Better you kill every child that's born.
1: Ee vidhanga ashtamane cheyaneetuvanti neeku bodhisthanu vinamannadu.
0: I'll tell you the main significance of this eighth child.
1: Idi ashtami 1 2 3 4 5 6 7 8.
0: This is 8. 1 2 3 4 5 6 7 8.
1: Ikkadi nunchi neevu kolchada venchadaniki prayatninchinappudu idi 8 avadi.
0: If you start from one end, the little finger would be the other side.
1: Kani ikkadi nunchi enchadaniki prayatnam chesinappudu idi 8 avadi.
0: But if you start from the other end, this would be the eighth one.
1: కాబట్టి మొదటి కూడా ఎనిమిదవది అవుతుంది.
0: సో ద ఫస్ట్ ఆల్సో బికమ్స్ ది ఎయిత్.
1: ఇక్కడ నుంచి ఎంచినప్పుడు ఇది ఎనిమిది అవుతుంది.
0: వెన్ యూ స్టార్ట్ ఫ్రమ్ ది
1: కడపటి వాడు కూడా ఎనిమిదవ వాడు అవుతాడు.
0: లాస్ట్ వన్ ఆల్సో వుడ్ బి ది ఎయిత్ వన్.
1: కానీ కడపటి వాడు మొదటి వాడే కాదు, అన్ని కూడా ఎనిమిదవ వారు అవుతారు.
0: నాట్ ఓన్లీ ఫస్ట్ అండ్ ద లాస్ట్, ఎవ్రీ వన్ వుడ్ బి ఎయిత్.
1: ఇప్పుడు రెండవ దాని నుంచి నీవు ఎంచినప్పుడు మొదటి వాడు ఎనిమిది, రెండవ వాడు కూడా ఎనిమిది అవుతాడు.
0: When you start from the second also becomes 8.
1: 1 2 3 4 5 6 7 8 మొదటి వాడు అవుతాడు.
0: When you start from the second becomes 8th one.
1: ఈ థర్డ్ నుంచి నీ వెంచినప్పుడు రెండో వాడు ఎనిమిదవ వాడు అవుతాడు.
0: When you start from third, the second one becomes 8.
1: 1 2 3 4 5 6 7 8.
0: So when you start from the third one, the second becomes 8.
1: ఇంకా నాలుగో దాని నుంచి ఎంచినప్పుడు 1 2 3 4 5 6 7 8. ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా ఎనిమిది అనేటువంటి వాడు సిద్ధమవుతాడు.
0: సో ది ఎయిత్ వన్ ఇస్ రెడీ ఇన్ ఎవ్రీ నంబర్.
1: ప్రతి గర్భములో పుట్టినటువంటి వాడు కూడా ఎనిమిదవ వాడు అవుతాడు.
0: సో ఎవ్రీ వన్ దట్స్ బోర్న్ విల్ బికమ్ ఎయిత్ వన్.
1: కనుక నువ్వు జాగ్రత్తగా జీవించు అన్నాడు.
0: సో బీ వెరీ కేర్ఫుల్.
1: సరే, అప్పటి నుంచి మరింత ఆవేదన చింతన అధికమవుతూ వచ్చింది.
0: హి వాస్ మోర్ వరీడ్ అండ్ బాదర్డ్ సిన్స్ దెన్.
1: పుట్టిన ప్రతి బాలుణ్ణి నాకు అప్పచెప్పాలని ఈ వసుదేవునికి చెప్పాడు.
0: He told Vasudeva to hand over every new born child.
1: ఈ విధంగా గడుస్తూ ఆరు శిశువులను సంహరిస్తూ వచ్చాడు.
0: He killed 6 children so far.
1: ఏడవ గర్భం ప్రారంభమైంది.
0: The 7th.
1: భూదేవికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే నిమిత్తమై నారాయణుడు అన్ని ఏర్పాట్లు చేస్తూ వచ్చాడు.
0: Narayana was getting ready to keep up the promise given to Mother Earth.
1: లోక కళ్యాణ నిమిత్తము,
0: for the welfare of the world,
1: మానవ ధర్మ స్థాపన నిమిత్తము,
0: to establish righteousness,
1: సత్య సుక్తి నిమిత్తము,
0: to uphold truth,
1: మానవోద్ధరణ నిమిత్తము,
0: for the emancipation of mankind,
1: దైవాన్వేషణ నిమిత్తము,
0: for the search of divinity,
1: ప్రారంభం కావాలి.
0: All have to begin.
1: దేవతలందరూ కూడాను యాదవులుగా పుట్టారు.
0: All gods are born as Yadavas.
1: కనుక తన యొక్క సర్వవ్యాపకమైనటువంటి యొక్క యోగ శక్తిని పిలిచాడు.
0: He called yoga shakti, which is all pervasive.
1: నీవు తక్షణమే వెళ్లి,
0: you go immediately,
1: గోకులంలో ఉండినటువంటి యశోదా గర్భంలో ప్రవేశించమన్నాడు.
0: You enter into the womb of Yashoda.
1: తన ఆదిశేషుణ్ణి పిలిపించి,
0: he summoned ఆదిశేష,
1: నీవు గోకులంలో ఉండినటువంటి యొక్క రోహిణి గర్భంలో ప్రవేశించమన్నాడు.
0: You step into the womb of Rohini in Gokulam.
1: నేను దేవకి దేవి గర్భంలో ప్రవేశిస్తున్నాను.
0: I will be born to Devaki Devi.
1: ఈ ఏడవ గర్భము పూర్తి కాలేదు.
0: The 7th child is not yet born.
1: కనుక ఇది సరైనటువంటిది కాదని ఆ యొక్క దీన్ని సంకర్షణలు అనగా దానిని మార్చి రోహిణి గర్భంలో ప్రవేశింపజేశాడు.
0: He changed it and sought to it that it would enter in the womb of Rohini.
1: తిరిగి ఏడవ గర్భము శిథిలమైంది అనగా అభాషితమైంది అని చెప్పి చెప్పారు.
0: The 7th conception resulted in abortion.
1: ఎనిమిదవ గర్భంలో కృష్ణుడు ప్రవేశించాడు.
0: Krishna was ready in the 8th one.
1: దినదిన అభివృద్ధి చెందుతున్నాడు.
0: Day by day growing.
1: ఈ రోహిణి వసుదేవుని రెండవ భార్య.
0: Rohini is the second wife of Vasudeva.
1: ఈ పిల్లలందరిని చంపుతున్నటువంటి యొక్క విషయాన్ని గుర్తించినటువంటి యొక్క వసుదేవుడు తన ఇంటిలో ఈ రోహిణిని ఉంచుకోవటం చేత ఈమె కూడాను భద్రత తక్కువైపోతుందని రోహిణి యశోద ఇంటికి పంపించాడు.
0: వసుదేవ వాచ్డ్ దట్ ఆల్ చిల్డ్రన్ బీయింగ్ కిల్డ్ బై కంస.
1: ఈ రోహిణి యశోద సోదరి, యశోదకు చెల్లెలు.
0: ఈజ్ ద సిస్టర్ ఆఫ్ యశోద.
1: వీరు ఆ ఇంటిలో పెరుగుతూ వచ్చారు.
0: They were growing there.
1: భగవత్ లీలలు, శక్తి సామర్థ్యములు మానవాకారం ధరించినప్పుడు గుర్తించటం చాలా కష్టం.
0: It's very difficult to know and feel the will and the capacities of the divinity in human form.
1: ఈ అష్టమ గర్భంలో పుట్టేటువంటి వాడు తనకు అపాయం కలిగించుననేటువంటి ఆలోచన చేత వారిని చర్చలలో పెట్టాడు.
0: Having thought that the 8th child would kill him, he imprisoned them.
1: చర్చాలయందు ఉంచటమే కాదు,
0: not only keeping
1: them, ద్వారములకు చాలా భద్రమైనటువంటి ఒక బీగములు తగిలించాడు.
0: He also has put a very big lock there.
1: దాని యొక్క బీగం చెవులంతా కూడాను తన దగ్గర పెట్టుకున్నాడు.
0: He kept the key with him.
1: భద్రమైన సిపాయిలంతా కూడాను నియమించాడు.
0: He kept all the soldiers around.
1: ఎవరు కూడా అక్కడ ఒక చీమైనా ప్రవేశించడానికి వీలు కానటువంటి ఒక స్థితిని ఏర్పరిచాడు.
0: He made arrangements that an ant cannot enter into the prison.
1: ఈ విధంగా ఉండిన సమయం లోపల రోహిణి నక్షత్రము ప్రారంభమైంది.
0: ఇట్ వాజ్ ది టైమ్, ది కమెన్స్మెంట్ ఆఫ్ ది టైమ్.
1: ఈ రోహిణి నక్షత్రము ప్రజాపతి యొక్క హస్తగతము.
0: ద స్టార్ రోహిణి ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ప్రజాపతి.
1: అష్టమి, రోహిణి ఈ రెండింటి యొక్క కూడిక చేత ఈ యొక్క దేవకీదేవి ప్రసవించింది.
0: కాంబినేషన్ ఆఫ్ అష్టమి అండ్ రోహిణి.
1: ఈ ప్రసవించిన తక్షణమే సామాన్య బాలుని వలె ప్రసవించలేదు.
0: ద డెలివరీ వాజ్ నాట్ నార్మల్.
1: ఆ తేజస్సు, ఆ వర్చస్సు, ఆ యొక్క కుండలములు అన్ని విధములైనటువంటి అలంకారంతో సృష్టింపబడింది.
0: ద చైల్డ్ వాజ్ బోర్న్ విత్ ఆల్ ది స్ప్లెండర్ అండ్ బ్రిలియన్స్, విత్ ఆల్ ది డెకరేషన్స్ అండ్ జ్యువెలరీ.
1: వక్షస్థలం పైన శ్రీవత్సం కనిపించింది.
0: ఆన్ ద చెస్ట్ దేర్ ఇస్ ప్రెసెంట్ శ్రీవత్సవ.
1: అది ఏ శ్రీవత్సవం అనేటువంటి మచ్చ.
0: ఇట్ ఇస్ ది స్పాట్ of Srivatsava on the chest.
1: Vachasthalam paina kanipinchindi.
0: It is seen on the chest.
1: Kaustubamani merisindi.
0: The diamond of Kaustubha.
1: Devaki vasudevulu chetulu jodincharu.
0: Immediately they stood with folded hands.
1: Aa divyamainatundi roopanni chudalekapoyaru.
0: They could not watch the divine form.
1: Memu puttinanduku sarthakamaipoyindi ani anandincharu.
0: They were so happy that their lives were
1: saved. సాక్షాత్ భగవంతుణ్ణే ఈనాడు మేము దర్శించామనుకున్నారు.
0: They felt so happy that they could have vision of God.
1: ఇరువురు ఆ చంటి బిడ్డ దగ్గరికి వెళ్లి చేతులు జోడించి పాదములు పట్టి ప్రార్థించారు.
0: They approached the newborn babe, caught hold of the feet and prayed.
1: మా అదృష్టవశాత్తు మాకు నీవు పుత్రుడై జన్మించావు.
0: Because of good luck you are born as son.
1: కాని నిన్ను రక్షించుకోలేకపోతున్నాము.
0: But we cannot protect you.
1: నీవేదైనా కూడాను ఒక మాయను కల్పించి ఇక్కడి నుండి నీవు వేరే ప్రదేశములకు పోయేటువంటి ఒక పరిస్థితిని ఏర్పరచమని ప్రార్థించారు.
0: They prayed to the newborn babe that he should devise a plan as to get away from the place.
1: నిర్మల హృదయుడు,
0: his pure hearted one,
1: కూర్చొని కనులు మూసుకుని ధ్యానించాడు.
0: He sat and meditated.
1: ప్రక్కనే ఒక ఎదురు బుట్ట కనిపించింది.
0: There he found a basket.
1: ఆ ఎదురు బుట్టలో ఆ బిడ్డను పెట్టుకుని,
0: keeping the babe in the basket,
1: తలుపుల దగ్గర చూచాడు.
0: He watched near the door.
1: ఒక్క తూరి ఇతని దృష్టి ప్రసరించిన తక్షణమే తలుపులు తెరవబడ్డాయి.
0: The moment he looked, the doors opened.
1: దైవ చిత్రములంత విచిత్రమయ్యా.
0: The divine will is very mysterious.
1: చిత్రములు,
0: peculiar.
1: త్రిలోక పవిత్రములు,
0: sacred all things.
1: వరజలాల వత్తంబులు, సన్మిత్రంబులు, ముని జనవన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు అని వర్ణించాడు.
0: He started extolling that very dear to all the people of three worlds and so endearing.
1: అక్కడ ఉన్న సిపాయిలందరూ గాఢ నిద్రలో ఉంటున్నారు.
0: At the time sipahis on duty
1: ఎవరూ ఈ యొక్క వసుదేవుని చూడలేదు.
0: They didn't watch the couple.
1: తలుపులు తెరవబడింది కూడా ఎవరికి తెలియదు.
0: They didn't notice when the doors opened.
1: తాను చెర్సాల దాటి వచ్చేటప్పటికి పెద్ద కుంభవర్షము.
0: When he came out of the prison, the water was
1: ప్రవహిస్తుండాలి.
0: The water was flowing.
1: కాని తాను హృదయంలో చింతించాడు. నారాయణ, నీ నిమిత్తమైన నీ ప్రయాణం పెట్టుకున్నాను కనుక ఈ యొక్క ప్రయాణములకు అడ్డు తగలకుండా చూడమని ప్రార్థించాడు.
0: He prayed within Narayana. I have undertaken this travel for you. See that there wouldn't be any obstacle.
1: Yamuna dari vidchindi.
0: River Yamuna gave the way.
1: Nanduri intiki cheradu.
0: He reached Nanda's house.
1: Appude ee Yashoda kudunu prasavinchindi.
0: It was only at that time Yashoda delivered.
1: Chanti bidda pakkana undi.
0: There was a babe by her side.
1: Yashodaku mattu kappadi.
0: Yashoda was
1: Maya devi janminchindi.
0: It is Maya that was born.
1: Maya devi janminchitappudiki Yashoda nandulu kudanu taamu tanmayattamlo nidristunnaru.
0: Because of the birth of Maya devi, Yashoda and Nanda were fast asleep.
1: Akkada petti aa bidduna aa buttalo vesukoni tirigi cheraadu madaraku.
0: They kept this child over there and took back the child lying over there and returned.
1: Eppudu vasudevudu illunu vadayadu ee puttinatvanti Maya devi anetvanti oka aada bidda kevvuna yerchindi.
0: The moment Vasudeva left, the female child born, Maya Devi shouted.
1: Yashoda nandula kudunu ye bidda ani kudunu teliyadu.
0: Yashoda
1: nanda leka kumartana aneetundi kudunu variki teliyadu.
0: Yashoda nanda are not aware of the newborn babe, male child.
1: Intalo
0: rohini
1: kudunu parigettukoni vachindi.
0: And she also came running.
1: Chuchetappudiki aada bidda.
0: They saw the female child there.
1: Kumarudu.
0: The son there.
1: ఈ ఆడబిడ్డను తీసుకుని వెళ్లాడు వసుదేవుడు.
0: వసుదేవ టుక్ ది ఫీమేల్ చైల్డ్.
1: అక్కడ పోయి పెట్టేటప్పటికి అక్కడ కూడా ఈ ఆడబిడ్డ కేవ్వున ఏడ్చింది.
0: ద మూమెంట్ ది ఫీమేల్ చైల్డ్ గెట్ కెప్ట్ ఓవర్ దేర్ ద చైల్డ్ స్టార్టెడ్ క్రైయింగ్ లౌడ్లీ.
1: మేల్కొన్నారు.
0: ఆల్ గాట్ అప్.
1: ద్వారములంతా కూడా మూయబడి ఉంది.
0: దే సా ది డోర్.
1: ఈ వార్తను కంసునికి తెలియించారు.
0: ద న్యూస్ వాస్ కన్వేడ్ టు కంస.
1: కంసుడు క్షణ క్షణం కూడా కాచుకొని ఉన్నాడు.
0: కంస వాస్ వెయిటింగ్ మూమెంట్ టు మూమెంట్.
1: అక్కడ నుంచి పరిగెత్తి వచ్చాడు.
0: హి కేమ్ రన్నింగ్.
1: దేవకీదేవి చేతులు ఎందుకున్నటువంటి ఆ బిడ్డను తీసుకుని,
0: హి టుక్ ద చైల్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ దేవకి,
1: పైకి ఎగరవేసి కత్తితో కొట్టడానికి ప్రయత్నించాడు.
0: హి జస్ట్ త్రూ హర్ అప్ అండ్ ట్రై టు కిల్ విత్ ద స్వార్డ్.
1: మాయాదేవి,
0: ద చైల్డ్ ఇస్ మాయాదేవి.
1: మూర్ఖుడా,
0: ఓ ఫూల్,
1: నిన్ను హతమార్చేటువంటి వాడు పుట్టాడు.
0: ద వన్ హూ ఇస్ గోయింగ్ టు కిల్ యూ ఇస్ ఆల్రెడీ బోర్న్.
1: కానీ ఒక ప్రదేశంలో చక్కగా పెరుగుతూ ఉన్నాడు.
0: He is growing already at one spot.
1: నీ మృత్యమును నీవు తప్పించుకోవడానికి వీలు కాదు, సాధ్యం కాదు.
0: It is impossible for you to escape death.
1: అని చెప్పింది అంతర్ధానమై.
0: So saying Mayadevi vanished.
1: అప్పటి నుంచి కూడాను,
0: since then,
1: ఈ కంసుడు, ఈ కృష్ణుడు అనగా పుట్టినటువంటి ఈ పిల్లవాడు ఎక్కడ ఉన్నాడని అనేక విధములుగా పరిశోధనలు చేశాడు.
0: Since then, Kamsa started investigating where the new child is present.
1: అప్పుడు ఈ దేవకి వసుదేవుని చెరసాల నుంచి విడిపించాడు.
0: దేవకి వసుదేవ వర్ లెఫ్ట్ ఫ్రీ అవుట్ ఆఫ్ ప్రిజన్.
1: ఇతను సామంత రాజు కనుక
0: హీ ఈజ్ ఎ కింగ్.
1: కప్పము కట్టడానికని నందుడు వసుదేవుడు ఇరువురు కుటుంబం ఒకే పర్యాయము కంసుని ఇంటికి వచ్చారు.
0: నంద వసుదేవ కేమ్ టు కంస టు పే ద ట్యాక్స్ టుగెదర్.
1: కప్పము కట్టారు. వెనుకకు వస్తున్న సమయంలో నందుడు చాలా జాగ్రత్త పడ్డాడు.
0: They paid the tax while they were returning. Nanda was highly careful.
1: Vasudeva, Nanda, mana yokka paristhiti emani cheppukovali?
0: Vasudeva, Nanda, how shall we speak of our position now?
1: Appudu Vasudevudu cheppadu.
0: Vasudeva said,
1: Vrepallalo konni asubhamulu jaragabothunnayi.
0: In Vrepalla there are certain inauspicious.
1: Ee gokulamandu konni abhishekamulu jaragabothunnayi.
0: In Gokula, certain inauspicious things are
1: going to happen. Don't
0: stay there in Mathura for
1: long.
0: Immediately better you go, he
1: said. Having
0: heard this, Nanda returned to
1: Vrepalla. It's
0: called as Gokula at that time.
1: ఈ గోకులం లోపల ప్రారంభమైన ఇంకా ఈ మృత్యు దేవతలైనటువంటి రాక్షసులు నిరంతరం కూడా తిరుగుతూ ఉన్నారు.
0: The Gokula, the demons of death are moving continuously.
1: మొట్టమొదటిది పూతన.
0: The first one is పూతన.
1: ఈమె ప్రాలివడానికి పోయి ప్రాణం తీసుకుంది.
0: She went there to feed the new baby.
1: ఎవరు ఈ పూతన?
0: Who is this పూతన? యత్
1: భావం తద్ భవతి. మనం ఎట్టి చింతలు చేస్తామో అట్టి ఫలములే మనకు లభ్యమవుతుంటాయి.
0: As is the thought, so is the consequence.
1: కనుక మంచి కాని చెడ్డ కాని మన తలంపులే దీనికి మూల కారణము.
0: For good and bad, our thoughts are responsible.
1: ఈ పూతన పూర్వము బలిచక్రవర్తి కుమార్తె.
0: పూతన earlier was the daughter of Emperor Bali.
1: రత్నావళి.
0: Her name is రత్నావళి.
1: బలిచక్రవర్తి యాగం చేస్తున్న సమయం లోపల వామనుడు మహా అందమైనటువంటి వాడుగా ఆ యొక్క చిన్న పిల్లవాడుగా ఆ యొక్క యాగశాలలో ప్రవేశించాడు.
0: వైల్ కింగ్ బలి అండర్టుక్ దిస్ యాగ వామన అపియర్డ్ దేర్ ఇన్ ఎ బ్యూటిఫుల్
1: బలి చక్రవర్తి కుమార్తెనే ఈ రత్నావళి.
0: దిస్ రత్నావళి ఇస్ ద డాటర్ ఆఫ్ ఎంపరర్ బలి.
1: ఈ రత్నావళి కిటికీ నుంచి చూచింది.
0: రత్నావళి వాచ్డ్ వామన ఫ్రమ్ ద విండో.
1: ఈ బాలుడు ఎంత అందంగా ఉంటున్నాడు.
0: How handsome is this boy.
1: ఇలాంటి బాలుడే నాకు పుట్టి ఉంటే ఎంత ఆడించి పాడించి లాలించి పోలించి అనేక విధములుగా నేను ఆనందించేటువంటి దానను.
0: If I am to have such a boy as my son, I would have been very happy. So she thought.
1: నా ప్రాప్తి లేకపోయింది.
0: I am not lucky enough to have.
1: అని అంటుండగానే ఈ బలిచక్రవర్తి ఇచ్చినటువంటి యొక్క మాట ప్రకారము రెండు అడుగులంతా కూడాను ఒకటి భూలోకము ఒకటి ఆకాశం తీసుకుని మూడవ పాదము బలిచక్రవర్తి తల పైన పెట్టాడు.
0: As per the promise made, he took all the three foot steps.
1: ఇంత ప్రేమతో ఈ బిడ్డను ఎన్నో విధంగా ఆప్యాయంగా తలంచినటువంటి రత్నావళి
0: రత్నావళి
1: బలిచక్రవర్తి తల పైన పాదము పెట్టేటప్పటికీ కోపం వచ్చేసింది.
0: The moment he kept his feet on the
1: ఎవడి దుర్మార్గు నిన్ను చంపివేయాలని.
0: Who is he? He must be killed, she said.
1: Preminchindi.
0: She loved.
1: Palivvalani aashinchindi.
0: She wanted him as her son.
1: Kalapatiki itanni champali ani kudunu sankalpinchukundi.
0: Later she decided to kill him.
1: Aa rendu sankalpamulu chetane ikkada putanaga vachi puttindi.
0: Because of these two thoughts, she appeared here as putana.
1: Aa putane palivvalani vachindi.
0: That putana came to feed the babe.
1: Champalani chusindi.
0: She waited to kill.
1: Tane chachindi.
0: Ultimately it died.
1: Yad bhavam tad bhavatiki. Kanukane mana sankalpalu manchi sankalpalaga manam abhivruddhi parchukovali.
0: So we should see our thoughts will be good.
1: Idu vaaru sankalpanni palimpa chesetunte vaade bhagavantudu.
0: God only the one who will fulfill.
1: Evaru ye sankalpam chestunnappudiki tadastu tadastu tadastu ani ఆశీర్వదిస్తుంటాడు భగవంతుడు.
0: వాట్ ఎవర్ థాట్స్ యూ మైట్ ఎంటర్టైన్ గాడ్ విల్ ఆల్వేస్ సే.
1: కాబట్టి ఆ రత్నావళి ఆశించింది మొట్టమొదటి ఈ పిల్లకు పాలు ఇవ్వాలి.
0: రత్నావళి వాంటెడ్ టు ఫీడ్ దిస్ బేబీ.
1: అంత ప్రేమించినటువంటి రత్నావళి ఈ బిడ్డను చంపాలి.
0: విత్ ఆల్ లవ్ బట్ యెట్ షీ డిసైడెడ్ టు.
1: అదే పూతలుగా వచ్చి పుట్టి
0: హ్యావింగ్ బీన్ బోర్న్ ఎస్
1: పాలు ఇవ్వాలని వచ్చి
0: హ్యావింగ్ కమ్ దేర్ టు
1: తిరిగి అతని కుమారుని చంపాలని చూచి
0: షీ వెయిటెడ్ టు కిల్.
1: కట్టకట్టబడి తానే చచ్చింది.
0: అల్టిమేట్లీ షీ డైడ్.
1: ఈ రత్నావళికి ఒక అన్న ఉండేటువంటి వాడు.
0: రత్నావళి హ్యాడ్ ఎ బ్రదర్.
1: అకాశుడు.
0: అకాశుడు
1: ఇతను తన యొక్క సోదరుని కృష్ణుడు ఈ విధంగా హింసించాడని చెప్పిన విని అతను మరింత క్రోధంతో ఉంటున్నాడు.
0: హావింగ్ హర్డ్ దట్ హిస్ సిస్టర్ ఇస్ పుట్ టు సఫరింగ్ వాస్ వెరీ యాంగ్రీ.
1: ఇతను ఒక గొప్ప సర్ప రూపంలో వచ్చాడు.
0: హి కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సర్పెంట్.
1: దాని యొక్క నోరు ఒక పెద్ద గుహ వలె ఉంటుండాలి.
0: హిస్ మౌత్ ఇస్ లైక్ ఎ వెరీ బిగ్ కేవ్.
1: ఆ గుహ వలె ఉంటున్నటువంటి ఆ సర్పాన్ని చూచాడు గోపాలుడు కృష్ణుడు.
0: ద కౌహర్డ్ బాయ్స్ అండ్ కృష్ణ వాచ్డ్ దిస్ సర్పెంట్.
1: కృష్ణుడు పుట్టినప్పటి నుంచి కూడాను గోపాలుడితో ఎప్పుడు ఆడుకుంటుండేటువంటి వాడు.
0: కృష్ణ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వాస్ ప్లేయింగ్ విత్ కౌహర్డ్ బాయ్స్.
1: ఈ గోపాలుడితో చేరి అడవులకు వెళ్లేటువంటి వాడు.
0: యూస్ టు గో టు ద ఫారెస్ట్ అలాంగ్ విత్ ది అదర్ కౌహర్డ్.
1: చిన్న బిడ్డ.
0: సో యంగ్.
1: రెండవ సంవత్సరము.
0: ద సెకండ్ ఇయర్.
1: తల్లి వదిలేటువంటిది కాదు.
0: మదర్ నెవర్ లెఫ్ట్ హిమ్ అలోన్.
1: రెండు సంవత్సరాలు దాటింది.
0: 2 years passed by.
1: మూడవ సంవత్సరం ప్రారంభమైంది.
0: 3rd year started.
1: ఒక విలేజ్ లేడీ అనగా పల్లె పడుచు కొన్ని అడవి పండ్లంతా ఎత్తుకుని వచ్చింది అమ్మడానికి.
0: ఎ విలేజ్ లేడీ షీ వాస్ సెల్లింగ్ ద ఫారెస్ట్ ఫిక్స్.
1: ఆ పండు చూచాడు కృష్ణుడు ఈ మూడు సంవత్సరంలో కృష్ణుడు.
0: 3rd year బాయ్ కృష్ణ సాధోస్ ఫిక్స్.
1: అవ్వా నాకు ఈ పండు చాలా ఇష్టము ఇస్తావా అని అడిగాడు.
0: Yes. Would you give me that fruit? I like it very
1: much. Na nen ivvadaniki vachanu.
0: He said, I have come here to give
1: you. Aithe deeniki tariginatundi vela ichinappude nen isthanu annindi.
0: However, I will give you if you pay the price.
1: Ee mi tirini amayakudu vale vela ante emiti annadu.
0: Innocently he asked, what will you
1: give? Palamulu isthanu. Ee palaniki pratipalam nuve emi naaku ivvali kada.
0: I am going to give you this fruit. You must give me something in return.
1: Loopariki veldadu.
0: He went in.
1: Chinna muddu chethulato ఇంత బియ్యం తీసుకుని వచ్చాడు.
0: విత్ లిటిల్ టైనీ హ్యాండ్స్ హి బ్రాట్ రైస్.
1: ఆ ముసలమ్మ ఒడిలో వేశాడు.
0: అండ్ గేవ్ దెం టు ఓల్డ్ లేడీ.
1: ఆ ముసలమ్మకు తన్మయత్నం అయిపోయింది.
0: ఓల్డ్ లేడీ ఫర్
1: ఈ ఒక చిన్న బారుని యొక్క చేష్టలు ఈ రూపమును చూచేటప్పటికి చాలా తేజస్సుగా ఉంటున్నాడు.
0: ది యాక్షన్స్ అండ్ ద ఫార్మ్ ఆఫ్ ద లిటిల్ బాయ్ వాస్ హైలీ ఫాల్జెంట్.
1: ఆనకుడును ఆ పిల్లవాడి చేతులు నిండుకు పండ్లు పెట్టింది.
0: అండ్ దిస్ ఓల్డ్ లేడీ ఆల్సో గేవ్ ఫిస్ట్ఫుల్ ఫ్రూట్.
1: ఇంకక్కడ ఆమె ఉండడానికి ఇష్టపడలేదు.
0: She didn't want to stay there. Kachanme
1: tane intiki povalani aashinchindi.
0: She wanted to return home.
1: Pratipalam nuvu emaina naaku ivvali kada.
0: I am going to give you this fruit. You must give me something in return.
1: Looparaki veldadu.
0: He went in.
1: Chinna muddu chethulato inta biyam teesukovachu.

0: ఆశించింది.
1: హి వాంటెడ్ టు రిటర్న్ హోమ్.
0: ఇంటికి నడుస్తూ వెళ్ళింది.
1: హి స్టార్టెడ్ గోయింగ్.
0: ఒక్కొక్క అడుగు వేసేటప్పటికి బుట్ట మరింత భారం అవుతూ వచ్చింది.
1: అట్ ఎవ్రీ స్టెప్ ద బర్డెన్ ఆఫ్ ద బాస్కెట్ వాస్ హెవీ అండ్ హెవీ.
0: చేరేటప్పటికి బుట్టను దింపడానికి కూడా చేత కాకపోయింది.
1: బై టైమ్ షి రీచ్డ్ హోమ్ ద బాస్కెట్ వాస్ వెరీ హెవీ.
0: ఏదో విధంగా తాను బలవత్తంతో ఆ బుట్టను దింపి కింద పెట్టింది.
1: హౌఎవర్ షి స్ట్రగుల్ హార్డ్ టు పుట్ ఇట్ డౌన్.
0: పిల్లవాడి చిన్నటువంటి బియ్యం యొక్క గింజలు అనంతమైనటువంటి యొక్క రత్నాలుగా మారిపోయినాయి.
1: రైస్ గ్రెయిన్స్ గివెన్ బై ద లిటిల్ బాయ్
0: రత్నాలుగానే ఉంటున్నాయి.
1: ఆల్ హావ్ బికమ్ డైమండ్స్.
0: చూచింది.
1: హి సా.
0: ఇతను ఎవరో భగవంతుడిగా ఉంటున్నాడు.
1: హి మస్ట్ హావ్ బీన్ గాడ్.
0: లేకపోతే అతను ఇచ్చినటువంటి ఈ ధాన్యం అంతా రత్నములుగా మారడానికి వీలవుతుందా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ ద గ్రెయిన్ టు బికమ్
0: డైమండ్? నేనంత అదృష్టవంతురాలను అని తనలో తాను చాలా ఆనందిస్తూ ఊరిగింటి వారినంతా పిలిచి అనేక విధంగా చూపించింది.
1: వై ఫీలింగ్ సో హ్యాపీ షీ స్టార్టెడ్ టెలింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ద నైబర్హుడ్.
0: ఈ విధంగా తన ఆనందములో తాను మునిగిపోయింది.
1: షీ వాస్ సో హ్యాపీ.
0: పిల్లలతో అడవికి పోవాలని చాలా గోల చేస్తున్నాడు కృష్ణుడు యశోద దగ్గర.
1: కృష్ణ స్టార్టెడ్ టెలింగ్ యశోద దట్స్ టైమ్ టు గో టు ద ఫారెస్ట్ అలాంగ్ విత్ అదర్ బాయ్స్.
0: ఈ పిల్లవాడిని నిద్రూపితే సరిపోతుంది అనుకుని పాలిచ్చుతూ వచ్చింది. పాలు తాగిపోవడం వేడు నాయన అన్నది.
1: షీ వాంటెడ్ టు టేక్ హిమ్ టు స్లీప్ అండ్ షీ వాంటెడ్ టు ఫీడ్ హిమ్.
0: కృష్ణుడేం తక్కువ వాడు కాదు.
1: కృష్ణ ఇస్ నో ఆర్డినరీ వన్.
0: ఇంతకు మరింత యుక్తి పన్నాడు.
1: హి ఇస్ మోర్ ఇంటెలిజెంట్.
0: పాలు త్రాగుతూ నిద్రపోయినట్టుగా నటించాడు.
1: వైల్ డ్రింకింగ్ ద మిల్క్ హీ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్
0: ఈ నిద్రించడానికి పూర్వము ఆవళింతలు అని వస్తాయి.
1: ప్రయర్ టు స్లీప్ వన్ యాన్స్.
0: ఆ పాలు త్రాగుతున్నటువంటి కృష్ణుడు ఒక్కతూరి అన్నాడు, నోరు తెరిచాడు.
1: కృష్ణ యాండ్ ఓపెనింగ్ హిస్ మౌత్.
0: చూచింది యశోద.
1: యశోద వాచ్డ్.
0: ఏమేమో కనిపిస్తూ ఉంటుండాలి.
1: Many things start to
0: లోకాలన్నీ కనిపిస్తుండాలి.
1: All the world start to
0: దేవతలంతా కనిపిస్తున్నారు.
1: God started appearing.
0: తనకు అర్థం కాలకుండా పోయింది.
1: She couldn't understand.
0: యోచించేసింది.
1: She thought.

0: Is it a dream? Or is it the plan of Lord Vishnu? Is it the thought and the will of God? She started
1: finishing. Yashoda Devi Kano.
0: Am I not Yashoda?
1: Leka Parasthalamo.
0: Or is it any other place?
1: తనలో తాను అనేక విధములైనటువంటి యొక్క ఆపోహలను చింతిస్తూ వచ్చింది.
0: She went on thinking so, imagining so many of things.
1: నా కుమారుడు చిన్నవాడు.
0: My son is so young.
1: ఈ సమస్త లోకములో నా యొక్క కుమారుని యొక్క నోటిలో కనబడటం ఇది నా భ్రమ అనుకుంది. తర్వాత మర్చిపోయింది.
0: She thought that it's all her illusion that all the words appeared in the mouth of her child.
1: శారీరక భ్రాంతిలో మునిగినటువంటి వారికి ఇలాంటి భ్రమలే కలుగుతూ ఉంటాయి.
0: People with body attachment will be subjected to such delusion.
1: తదుపరి పోరు పెట్టుకున్నాడు గోపిక గోపాలతో నేను అడవికి పోవాలని.
0: Later, he really wanted to go to forest.
1: ఈ విధంగా నిత్యము అడవికి పోతూ గోపాలతో ఆడుకుంటూ పాడుకుంటూ అనేక విధములుగా కూడాను కాలం గడుపుతూ వచ్చాడు.
0: Krishna used to spend time playing with other cowherd boys.
1: ఈ దినము కూడాను ఏదో ఒక రాక్షసి వారికి అడ్డు తగలటము వారి ప్రాణమును తీవటం కృష్ణుడు.
0: Every day one demon or other started appearing in order to kill him.
1: ఈ విధంగా జరుగుతుంటే పిల్లలు వచ్చి ఊర్లో చెప్పుకునేటువంటి వాడు ఈ విధమైనటువంటి ప్రమాదమైనటువంటి రాక్షసి వచ్చింది, కృష్ణుడు ఈ విధంగా చంపాడు, కృష్ణుడు ఈ విధంగా కూడా పొడిచాడు అని ఈ విధంగా చుట్టి చుట్టి చుట్టి ఆ యొక్క రాక్షసిని భూమికి కొట్టాడు, ముక్కలైపోయింది, ఈ విధంగా పిల్లలు చెప్పుకునేటువంటి వారు.
0: The other cowherd boys used to say such a demon appeared and Krishna put it down and killed it ultimately.
1: కానీ యశోద ఆశించేది, అయ్యో భగవంతుడు నా కుమారుడిని రక్షిస్తున్నాడు, లేకపోతే ఇప్పటికి నా కుమారుడు ఏవై ఉండేటువంటి వాడు.
0: యశోద యూస్ టు ఫీల్ గాడ్ ఈజ్ ఓన్లీ ప్రొటెక్టింగ్ మై చైల్డ్ ఆర్ ఎల్స్ వాట్ వుడ్ హావ్ హ్యాపెన్డ్ టు హిమ్.
1: ఆ పిల్లలు వచ్చి తానే దేవుడై ఉండగా అతన్ని రక్షించేవాడు ఎవరమ్మా అని పిల్లలు చెప్తున్నారు.
0: The other children used to say when your child is very God, who else will protect
1: you? ఏమీ తెలియనటువంటి మూర్ఖులు అమాయకులు.
0: They are foolish people, innocent.
1: దేవుడు అంత సులభంగా వచ్చి రక్షిస్తాడా? కాదు కాదు, నా ప్రార్థన వల్లనే దేవుడు రక్షిస్తున్నాడు.
0: విల్ గాడ్ కమ్ సో ఈజీ?

0: అడవి నుంచి వచ్చిన తక్షణమే దృష్టి తీసేది, కొబ్బరికాయ కొట్టేది, మంత్రాలు తంత్రాలు యంత్రాలు అన్ని కట్టించింది పాపం యశోద.
1: Because of this tea or to ward off the evil eye, he used to put all kinds of mantras and other things.
0: Okanadu chaala pramadam yerpadipoyindi.
1: One day he faced a danger.
0: Devalokamulo kudanu aneka mandi aneka vidhamuluga kudanu krishnuni gurinchi varnistu vacharu.
1: In the world of gods also people started extolling Krishna.
0: Aghasurudu marninchadu.
1: Aghasura died.
0: భూతన్ను మరణించింది.
1: భూతనా డై.
0: ఇంకా అనేక మంది రాక్షసులంతా కూడా శకటాసురుడు మరణించాడు.
1: శకటాసురా డై.
0: ఈ విధంగా అనేక రాక్షసులంతా చంపుతున్నాడు. ఆహా, ఈ యొక్క నారాయణమూర్తి ఈ యొక్క భూలోకంలో ఎంత గొప్ప పని చేస్తున్నాడు, ఈ రాక్షసులంతా సంహారం జరుగుతున్నాడు అని సంతోషిస్తూ వచ్చాడు.
1: సో మెనీ డెమన్స్ డైడ్ లైక్ దిస్ నారాయణ స్టార్టెడ్ కిల్లింగ్ ఆల్ ఆఫ్ ద డెమన్స్. వాట్ ఎ గుడ్ థింగ్ హాస్ బీన్ హ్యాపెనింగ్.
0: ఈ వార్త బ్రహ్మ చెవిలో పడింది.
1: దిస్ న్యూస్ రీచ్ టు బ్రహ్మ.
0: ఏమిటి, ఇంత చిన్నపిల్లవాడు ఈ విధమైన యొక్క మహత్తరమైన కార్యము జరుపుతున్నాడు అనుకుని పరీక్షించాలని ప్రయత్నించాడు.
1: బ్రహ్మ వాంటెడ్ టు టెస్ట్ హిమ్ బికాజ్ సచ్ ఎ మిస్టీరియస్ థింగ్స్ హావ్ బీన్ హ్యాపెనింగ్ బై దిస్ బాయ్.
0: ఆనాడు రాత్రి పిల్లలకంతా కూడా ఒక చక్కని ఆదేశం అందించాడు కృష్ణుడు.
1: కృష్ణ సెంట్ ఎ కమాండ్ దట్ నైట్ టు ఆల్ ఆఫ్ ద బాయ్.
0: ఈనాడు మనం గోవులను తీసుకుని పోకూడదు.
1: లెట్స్ నాట్ టేక్ కౌస్ విత్ us టుడే.
0: ఈ యొక్క దూడలను తీసుకుని పోదాం.
1: లెట్ us టేక్ ది కౌస్ ఓన్లీ.
0: ఈ దూడలను తీసుకుని పోయి మీరు ఏ ఏ వాయిద్యం మీకు తెలిసినో ఆ వాయిద్యములతో పాటు మీరందరూ కూడా ఈనాడు అడవికి రావాలి.
1: యు టేక్ ది కాస్ దిస్ డే వాట్ ఎవర్ ఇన్స్ట్రుమెంట్స్
0: ఈనాడు మన వాయిద్యాలతోనే సంగీతంతోనే అరణ్యంలో మనం కాలం గడుపుదామన్నారు.
1: లెట్ us స్పెండ్ టైమ్ ఇన్ ద ఫారెస్ట్ విత్ ఆల్ ది ఇన్స్ట్రుమెంట్స్ అండ్ మ్యూజిక్.
0: అందరూ వారి వాయిద్యం ఎక్కువ మందికి ఫ్లూటే తెలుసు పాపం గోపాలకు.
1: మెనీ కౌహర్డ్ బాయ్స్ నో హౌ టు ప్లే ఆన్ ఫ్లూట్.
0: ఒక చేతిలో కర్ర ఒక చేతిలో ఫ్లూట్.
1: One hand they had the stick, other hand flute.
0: ఇద్దరు పిల్లలు మాత్రము రెండు కుండలు తీసుకుని వచ్చారు.
1: Only two boys brought pots.
0: ఏమిటి ఆ కుండలు చేసేటువంటి సంగీతము?
1: What is the music out of the pots?
0: కడుపు దగ్గర పెట్టుకోవటం, కుండల్లో చక్కగా తాళముగా కొట్టడం.
1: They'll keep that pot against the stomach and make guitar.
0: ఈనాడు మ్యూజిక్ లోపల కూడా ఘటము అంటారు దాన్ని. అది ఆనాడు ద్వాపర యుగంలోనే ప్రారంభమైనటువంటిది.
1: This ghata, an instrument, the pot, which is used today, was present in Dwapara age.
0: Vellaru, doodalanu tholaru, Yamuna teeram lopala kurchunnaru chakkaga.
1: Well, they accompanied by calves, they sat with the banks of
0: Yamuna. Pillalu vaayistunnaru, ghatamulu kodutunnaru, Krishnudu dance aadutunnadu.
1: They were playing their singing and Krishna was dancing.
0: Krishnudu nilpin tarvata mari kontha mandi dance laadtamu.
1: After that, some more boys started dancing.
0: Ee vidhanga aadutu vachutunnaru.
1: But they were all playing.
0: కొంత దూరం లోపల తాటి చెట్లు పెద్దవి కనిపించాయి.
1: దర్ వెరీ బిగ్ హ్యూజ్ పామ్ ట్రీ.
0: ఈ వృక్షముల నిండుకు తాటి పళ్ళు ఉంటున్నాయి.
1: దట్ పామ్ ఫ్రూట్స్ ఆల్.
0: కృష్ణునికి ఇద్దరు పిల్లలు మాత్రం చాలా సమీపంలో ఉండేటువంటి వాళ్ళు, చాలా ముఖ్యులు.
1: దట్ టూ ఆఫ్ ది కౌహర్డ్ బాయ్స్ ఆర్ సో ఇంటిమేట్.
0: దాముడు సుబాల అని ఇద్దరు పిల్లలు. దాముడు సుబాల.
1: వన్ ఇస్ దాముడు, అదర్ వన్ ఇస్ సుబాల.
0: వీరిద్దరూ కూడాను కృష్ణుడికి ఎప్పుడు కూడా రైట్ అండ్ లెఫ్ట్ లో ఉండేటువంటి వాళ్ళు.
1: దీస్ టూ వర్ ఆన్ ద రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ కృష్ణ ఆల్ త్రూ.
0: మెత్తగా దాముడు కృష్ణుడికి తొడగిల్లాడు.
1: దాముడు సాఫ్ట్లీ పింక్స్ ద థై ఆఫ్ కృష్ణ.
0: నాకు ఆకలిగా ఉంది కృష్ణ.
1: హి సెడ్ కృష్ణ ఐ యామ్ హంగ్రీ.
0: చూడు ఆ తాటి చెట్లు కావలసిన ఫలములు ఉంటున్నాయి.
1: దట్ పామ్ ట్రీ హస్ గాట్ లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్.
0: కాబట్టి ఆ ఫలములు కావాలి మాకు అన్నాను.
1: We want those fruits.
0: ప్రక్కనే ఉండినటువంటి యొక్క బలరాముడు కూడాను అవి నేను తెస్తాను ఉండమని చెప్పాడు.
1: He said, wait, I'll bring them.
0: తాను పరిగెత్తి వెళ్ళాడు, ఒక్కొక్క చెట్టును ఊదించాడు.
1: He ran and started moving each tree.
0: ఫలములన్నీ క్రింద పడ్డాయి.
1: All fruits fell on the ground.
0: ఆ యొక్క బలమైనటువంటి యొక్క ఆ బలరాముడి యొక్క దీనికి దీప్తికి అన్ని కూడా చెట్లు విరిగిపోయాయి.
1: Because of the strength, the physical strength of Balarama, all fruits fell down.
0: ఈ బలరామునికి పేరు పెట్టిన వాడు ఎవరు?
1: Who named Balarama?
0: గర్గుడు.
1: గర్గ్య named him.
0: ఇతను ఏం చెప్పాడు? ఇతను చాలా బలంగా ఉంటున్నాడు.
1: గర్గ్య said he is
0: అతను తేజస్సంతా చాలా రమించేటువంటి రాతిగా ఉంటున్నాడు. రమించేటువంటి బలవంతుడు కాబట్టి అతనికి బలరాముడు అని పేరు పెట్టండి అన్నారు.
1: As his physical strength is highly attractive, he named him as Balarama.
0: ఆ బలరాముడు ఆ విధంగా దాన్ని ఆడించాడు.
1: బలరామ షైన్ లైక్ దట్.
0: అప్పుడే ఒక మహా దీర్ఘదేహమైనటువంటి ఒక గాడిద అందులో పుట్టిపోయింది.
1: అండ్ దేర్ ఎ వెరీ బిగ్ డొంకీ అపియర్.
0: దాని రెండు కాళ్ళు పట్టుకుని బలరాముడు భూమికి కొట్టాడు. అది గుండె పగిలి చచ్చింది.
1: బలరామ కాట్ హోల్డ్ ది టూ ఫీట్ ఆఫ్ ది డాంకీ.
0: అందరూ పిల్లలంతా కూడా బలరాముడిని పట్టుకుని ఎగురుతూ ఆడుతూ ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
1: As the donkey died, all cowherd boys started enjoying.
0: ఈ సమయాన్ని పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ దిస్ టైం
0: బ్రహ్మ ఒక పెద్ద కేవును అక్కడ సృష్టించాడు.
1: బ్రహ్మ క్రియేటెడ్ ఎ వెరీ బిగ్ కేవ్.
0: చాలా సంగీతంలో మునిగి ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
1: All people were enjoying, lost in ecstatic music.
0: దూడలంత తీసుకుని పోయి ఆ గుహలో ప్రవేశపెట్టాడు ఈ బ్రహ్మ.
1: Brahma made all these cows there enter into the cave.
0: పిల్లలంతా వెతుకుతూ పోయారు, కృష్ణా కృష్ణా దూడలెక్కడ దూడలెక్కడ అని.
1: Cowherd boys went on searching for cows. Krishna, what happened to them?
0: కృష్ణుడికి తెలుసును.
1: Krishna knows pretty well.
0: వెతకండి మీరు అక్కడికి వెళ్ళి, అది ఆ గుహ దగ్గర ఉంటాయి, వెతకండి అన్నాడు.
1: He said they are there near the cave, better you go and search.
0: అంతా చూచారు, తిరిగి గుహలోకి ప్రవేశించారు అందరూ.
1: They looked all around, they entered into the cave.
0: గుహలోకి ప్రవేశించేటప్పటికి
1: when once they have gone in,
0: గుహ మూసుకుంది.
1: The cave closed.
0: ఆ పిల్లలు ఈ దూడలు ఆ గుహలో చేరిపోయినాయి.
1: The boys and cows were there inside the cave.
0: ఒక దినము, రెండు దినములు, మూడు దినములు కాదు, ఒక్క సంవత్సరం.
1: Not for one or two or three days, for one full year.
0: అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, ఈ బ్రహ్మకు బుద్ధి చెప్పాలనుకున్నాడు.
1: Then Krishna wanted to teach a lesson to Brahma.
0: ఒక్కొక్క దూడ కూడా తానే అయ్యాడు, తానే ఒక దూడ రూపం ధరించాడు.
1: He assumed the form of a cow.
0: ఎన్ని దూడలు ఉన్నాయో అన్ని రూపములు తానే ధరించాడు.
1: He has assumed the form of a cow.
0: ఎంతమంది గోపాలు ఉన్నారో అన్ని గోపాల యొక్క వేషాలు తానే ధరించాడు.
1: He has taken upon himself the form.
0: సాయంకాలం అయ్యేటప్పటికి బలరాముడు కృష్ణుడు ఈ దూడలను తీసుకుని ఇంటికి వెళ్లారు.
1: ఈవినింగ్ టైం బలరామ అండ్ కృష్ణ అకంపనీడ్ ది కౌస్.
0: తిరిగి తల్లిదండ్రులు ఈ దూడను చూచి ఏదో మామూలు మన దూడలే అనుకోని, మా బిడ్డలే అనుకోని వారెంతో వారు ఆనందిస్తూ వస్తున్నారు.
1: All other parents have taken them as their own and they were happy.
0: ఈ విధంగా సంవత్సరం అంతా జరుపుతూ వచ్చాడు.
1: He spent the time like that for one year.
0: బ్రహ్మకు ఆశ్చర్యం వేసింది.
1: Brahma was surprised.
0: ఏమిరా అక్కడ ఉన్న ఏమైనా విడిపించుకుని వచ్చాడని అక్కడికి గుహకు పోయి చూస్తే గుహలో ఉన్నాయి.
1: He thought that they might have escaped, but when he saw there in the cave, he saw all boys there. And
0: ikkada chuste aa pillale aa doodale ikkada kuda untunnayi.
1: Very same boys and cows are as well here.
0: Appudu thanu yochinchadu.
1: Then he thought,
0: ninu ganugonna gallamma,
1: can we know you?
0: Krishna, ninu ganugonna gallamma,
1: Krishna, can we know you?
0: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు, ఘనము కంటే అతి ఘననేయుడవు.
1: యువర్ స్మాలెస్ట్ అమంగ్ ద స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ అమంగ్ ద బిగ్.
0: 84 లక్ష జీవముల అనయమ్మున నడబాయకుందువట, అణువు రేణు దృఢకాష్టము మొదలు అఖండ రూపుడవై వెలజిదువట, నిను కనుగొన్న గలనా.
1: You'll be with all the 84 types of species. You are always with them. Can we know?
0: Ganamagu dongalalo gajadungavu ninu ganugonna galanna.
1: Among the thieves, you are a very big thief. Can
0: Krishna,
1: we know?
0: Ninu ganugonna galanna.
1: Krishna, can we know you?
0: Ani Krishnunu prarthinchi naa aparadhamu kshaminchamani kori aa guhalo undinatuvanti vaatantha intiki pampinchi tirigi Krishnunu tana roopamu taanu dharinchadu.
1: So saying, he sought the
0: power. అలాగా భగవంతుడు అనేక రూపములు కూడా ధరించవచ్చు.
1: గాడ్ కెన్ టేక్ ఎనీ ఫార్మ్.
0: సర్వభూత స్వరూపాన్ని కూడా ధరించవచ్చు.
1: హీ కెన్ టేక్ ఎనీ ఫార్మ్ ఇన్ దిస్ లైఫ్.
0: అందుకోసమని ఈశావాస్యం విధం సగత్.
1: ఫర్ దట్ రీజన్ ఇట్ ఇస్ సెడ్ గాడ్ ఇస్.
0: జగత్తంతా భగవంతుని యొక్క స్వరూపమే.
1: ఎంటైర్ యూనివర్స్ ఇస్ ది ఫార్మ్.
0: సర్వ స్వరూపములు భగవంతుని యొక్క స్వరూపములే.
1: ఆల్ ఆర్ ది ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
0: ఈ విధంగా
1: హౌ
0: ఈ విధంగా ధరించడానికి వీలవుతుంది?
1: How is it possible?
0: ఇది మనోమూలం ఇదం జగత్తు. భగవంతుడు మనస్సులో తలుచుకుంటే ఎంతైనా కూడా మార్పు చెందుతుంది.
1: When God wills, any change can happen.
0: రాత్రి నీవు పరుండినావు.
1: Last night you slept.
0: పడక పైన ఉన్నది నీ దేహము.
1: Your body is on the bed.
0: కానీ నీ స్వప్నాన్ని అనుభవిస్తున్నావు.
1: But you're experiencing.
0: ఈ స్వప్నంలో ఎంతో మందిని నువ్వు చూస్తున్నావు.
1: There in a dream you see.
0: ఎన్నో వస్తువులను చూస్తున్నావు.
1: Many objects.
0: ఎన్నో గృహములు చూస్తున్నావు.
1: Many houses.
0: ఎన్నో వ్యక్తులు చూస్తున్నావు.
1: Individual.
0: నిన్ను నీవు కూడా చూస్తున్నావు.
1: You see your own self.
0: ఇది ఎవరు సృష్టించారు?
1: Who created all this?
0: ఈ స్వప్నంలో ఉండినటువంటి ఈ సర్వస్వరూపములు కూడాను తన యొక్క మనోభావములే.
1: All those that appear in a dream are the reflections of his own mind.
0: తన దేహం పడకపై ఉన్నది.
1: Body is on the bed.
0: ఏకోహం బహుశ్యాం. తాను ఏకమే అనేక స్వరూపాన్ని పొందిపోయింది.
1: Only one that manifested into many.
0: ఇది దైవతత్వాన్ని అందరూ గుర్తించడం అసాధ్యము.
1: It is impossible for all to recognize divinity.
0: దేహాధారమైనటువంటి యొక్క తత్వాన్ని మానవుడిగా భావించి మనుషులు అనేక విధములుగా కూడా ఈ మాయలో మునిగిపోతున్నారు.
1: బికాస్ ది బాడీ మెట్ అటాచ్మెంట్ పీపుల్ ఆర్ డ్రౌన్డ్ ఇన్ డెల్యూషన్.
0: నా వలే ఆ దేహము ఉంటుండాది, నా వలే ఆ దేహము తింటుండాది, నా వలే ఆ దేహము తిరుగుతుంటుండాది, కాబట్టి నాకంటే భేదం కాదే, అతని కంటే నేను భిన్నుడు కాదే అని ఏకత్వం చూసుకుంటారు.
1: We are mistaken in the feeling God has got the same body as ours. The body of the God partakes same food as I do.
0: కాని ఆత్మ ఏకత్వాన్ని మాత్రం చూసుకోవటం లేదు.
1: But they don't recognize the unity of the spirit.
0: ఆకారములు ఆకారములు మాత్రమే చూసుకుంటున్నారు.
1: They just go by form.
0: అందువల్లని మానవ స్వరూపము ధరించినప్పుడు దైవత్వాన్ని గుర్తించడం చాలా కష్టం.
1: Therefore when God assumes human form, it is difficult to understand divinity.
0: అతను దైవమని తెలియక
1: without knowing that he is
0: అనేక విధములుగా కూడాను కృష్ణుని కూడాను తూలనాడినారు.
1: Krishna also was blamed, criticized.
0: చారుడు జారుడు చోరుడు,
1: that is the thief.
0: ఇంకా అనేక దుష్టుడు దుర్మార్గుడు అని కూడా దూషించారు.
1: People also said that he is a wicked bad man.
0: కానీ వారు దూషించినంత మాత్రమున తన యొక్క గొప్ప పోలేదు.
1: These accusations have not come in the way of his grandeur.
0: అన్ని తన యొక్క భ్రమలే కాని వేరు కాదు.
1: They're all one so illusions.
0: మానవుడు భ్రమించి భగవంతుణ్ణి విస్మరించి తన యొక్క జీవిత తత్వం కోసమని తాను మానవ దేహాన్ని భావిస్తూ ఉన్నాడు.
1: He is deluded and he is carried away with the body feeling and takes God as human.
0: ఈ విధమైనటువంటి మానవత్వంలో ఉన్నటువంటి అమాయకత్వము మాయకత్వమును పోగొట్టే నిమిత్తమే కృష్ణుడు దేహధారి అయి వచ్చాడు.
1: In order to see that we will get away from this ignorance and foolishness, Krishna appeared in human form.
0: కానీ ఒకానొక సమయంలో అప్పుడు ఆడుకుంటూ,
1: at one time while playing,
0: మన్ను తిన్నాడని బలరాముడు వచ్చి తల్లి దగ్గర తంటాలు చెప్పాడు.
1: Balarama came and started complaining.
0: ఇవన్నీ కేవలము దైవం చిత్రములు, దైవ విచిత్రములు, దైవం యొక్క లీలలు.
1: They are all the will and the play of the Lord.
0: ఒకనాడు కోపం వచ్చి,
1: one day out of anger,
0: నటించటమే ఇవన్నీ.
1: That's all pretension.
0: Hey Krishna, నీవు యశోద కొడుకు కాదు.
1: He said, Krishna, you are not the son of Yashoda.
0: ఎందుకోసం కాదంటున్నావా?
1: You may ask why.
0: నందుడు తెల్లగున్నాడు.
1: Nanda is white.
0: యశోద తెల్లగుంది.
1: యశోద is white.
0: నీవు నల్లగున్నావు.
1: But you are dark.
0: కాబట్టి వారి కొడుకు కాదు నీవు. ఎవరో ఎక్కడో వచ్చి పుట్టావు.
1: You are dark. And therefore you are not born to them.
0: కానీ బలరాముడు చెప్పినది సత్యమే.
1: And what Balarama said is truth.
0: కానీ కృష్ణుడు కూడా ఈ సత్యం తెలుసును.
1: కృష్ణ ఆల్సో నోస్ దాట్.
0: తాను తిరిగి అమాయకుని వలె యశోద దగ్గరికి వెళ్లి, అమ్మా నేను నీ బిడ్డను కాదని చెప్పని అన్న నన్ను దూషిస్తున్నాడు, చెప్పు నిజం చెప్పుమని పింకితనం పట్టాడు.
1: Krishna went and told mother. He said, mother, the brother is saying that I don't belong to you.
0: Krishna balramudiki em telusunu.
1: He said, Krishna, what is that Balarama knows?
0: Amayakudu.
1: He is innocent.
0: Nuvu maha janavu. Nuvu chaala telivitetalu galavadu.
1: You are highly intelligent.
0: Vaani maatalanta nee vinavaddu.
1: Don't bother about.
0: Nuvu nijamga naa kodukuve.
1: Truly speaking, you are my son.
0: Bhagavantudu ichinatuvanti rangulu shashvatamainatuvi.
1: The colors, they remain.
0: Ee rangulu pradhanam kaadu.
1: The colors are not important.
0: Aneka mandi aneka rangulu vesukuntaru tana aakaramunu moosi pettukune nimittamai.
1: People apply various colors to cover.
0: Ivanni vesukunnanta variki kaani tirigi bhagavantudu ichina color nu maatramu evvaru maarchadaniki veelu kaadu.
1: These are the colors that we put up as makeup, but the God given complexion will not change.
0: నల్లని రూపాన్ని ఆశిస్తుంటాడు కనుక నీవు భగవంతుడి స్వరూపాన్ని ధరించావు అని చెప్పింది యశోద.
1: యశోద సెడ్, గాడ్ ఆల్వేస్ వాంట్స్ డార్క్ కాంప్లెక్షన్, దేర్ఫోర్ యు ఆర్ ఇన్ డార్క్ కలర్.
0: అలాంటి కృష్ణుణ్ణి గోపికలు కూడా ఎన్నో విధములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: గోపికాస్ ఆల్సో స్టార్టెడ్ డిస్క్రైబ్.
0: వారి గోపికల యొక్క ఆశలు అన్ని కూడా పరిపూర్ణ ఆధ్యాత్మికములే.
1: All the ideas of గోపికాస్ ఆర్ అబ్సల్యూట్.
0: అంతర్భావం అన్ని కూడా పరిశుద్ధమైనటువంటివి.
1: ఆల్ దేర్ ఫీలింగ్స్ ఆర్ ప్యూర్.
0: ఇది ఒకనొక సమయంలో పరీక్షిత్ మహారాజునుకు బోధిస్తూ ఉండగా శుకుడు పరీక్షితునికి సందేహం వచ్చింది.
1: ది సేమ్ థింగ్ వాస్ థాట్ బై సేజ్ శుక టు పరీక్షిత్ అండ్ పరీక్షిత్ హెడ్ డౌన్.
0: ఈ పరీక్షితుని యొక్క సంశయాలన్నీ కూడా శుకుడు నివారణ చేస్తూ వచ్చాడు.
1: శుక క్లారిఫైడ్ ఆల్ ద డౌట్స్ ఆఫ్ పరీక్షిత్.
0: పరీక్షిత్, నీవు లోకరీతిగా ఈ దేహాన్ని భావించి చూచి నీవు విస్మరిస్తున్నావు.
1: కింగ్ పరీక్షిత్, యు ఆర్ డెల్యూటెడ్ బై దిస్ బాడీ ఫీలింగ్.
0: భగవంతుని ఈ రూపమే ఆ రూపమని ఎవరు నిర్ణయించలేరు.
1: నన్ కెన్ స్పెసిఫై దిస్ ఫార్మ్ అండ్ దట్ ఫార్మ్ ఫర్ గాడ్.
0: ఏ నిమిషంలోనైనా ఏ రూపమైనా ధరించగలడు భగవంతుడు.
1: ఎనీ మూమెంట్ గాడ్ కెన్ అస్యూమ్ ఎనీ ఫార్మ్.
0: కానీ మానవుల మధ్య ఈ దివ్యత్వాన్ని నిరూపించాలంటే దైవం మానుష రూపేణ మనుష రూపమే రావాలి.
1: To demonstrate divinity to mankind, God should manifest as human being.
0: ఆ దేహాన్ని ధరించినటువంటి యొక్క దైవత్వాన్ని మానవుడు మలినమైనటువంటి మనసు కలవాడు కనుక గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ బికాస్ ఆఫ్
0: ఎందుకంటే తన మనసు చాలా మాలిన్యంగా ఉంటుండాలి.
1: హిస్ మైండ్ ఇస్ డర్టీ.
0: మాలిన్యమైన మనసుతో మాలిన్యమైనటువంటి యొక్క భావాలే ఆవిర్భవిస్తుంటాయి.
1: అవుట్ ఆఫ్ ది డర్టీ మైండ్ ఓన్లీ డర్టీ ఫీలింగ్స్ కమ్.
0: కనుక కృష్ణ నీవేమాత్రము ఆ బలరాముని మాటలు నమ్మవద్దు.
1: Krishna, don't believe, don't be carried away by the words of
0: the Lord.
1: And so saying, she asked him to
0: come. ఈ విధంగా ఎన్ని సమాధానాలు చెప్పినప్పటికీ ఆ యొక్క భావం తలలోనే పోలేదు.
1: Though she replied many a time, the feeling has not gone.
0: గోపాలు చెప్పినప్పుడంతా కూడాను ఆ భగవంతుడా నా కుమారుణ్ణి కాపాడినావా ఈనాడు నీకు 10,000 నమస్కారములు అనేది పాపం యశోద.
1: Though she said, Yashoda went on thanking the Lord for protecting her son.
0: అప్పుడు ఆ యొక్క నోటిలో చూచింది, దాన్ని చూచి ఆమె అనేక రకములుగా నీవు మన్ను తిన్నావట, నీవు నోరు తెరచమని చెప్పని చెప్పింది.
1: కృష్ణుడు
0: చక్కగా బోధిస్తున్నాడు. ఇందులోనే సంపూర్ణమైనటువంటి నేను దేవుడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తున్నాడు.
1: ఇన్ ద రిప్లై ఇట్సెల్ఫ్ దేర్ ఇస్ కన్సీల్డ్ ఫీలింగ్ ఆఫ్ హిస్ డివినిటీ.

0: మదర్
1: ఏమయ్య చెయ్యి టు ఈ దిమ్మ ఈ దిమ్మ
0: మన్ను తినంగని శిశువున
1: టు ఈ దిమ్మ ఏమయ్య చెయ్యి
0: ఆ కొంటినా కొంటి మట్టి చేసేటువంటి వాడిన లేక వెర్రి వెర్రివాడిన నేను చిన్న పిల్లవాడిన
1: ఏమయ్యే చైల్డ్ లిటిల్ వన్ ఆర్ ఏమయ్యే ఫూల్
0: నేను పిల్లవాడిని కాదు
1: ఐఎమ్ నాట్ ఎ చైల్డ్
0: నేను కొంటితనములు ప్రవర్తించేటువంటి వాడిని కాదు
1: ఐ డోంట్ యాక్ట్ మెచ్యూర్
0: నేను పిచ్చివాడిని కాదు
1: ఐఎమ్ నాట్ మ్యాడ్
0: నన్ను చూసి లోకమే పిచ్చి పడిపోతుంది అది
1: ద వరల్డ్ ఈస్ మ్యాడ్ ఆఫ్ మీ
0: కనుక నేను పిచ్చివాడిని కాదు
1: ఐఎమ్ నాట్ మ్యాడ్
0: ఆ పిచ్చితనాన్ని పోగొట్టే నిమిత్తమై వచ్చినటువంటి వాడిని
1: ఐ హావ్ కమ్ హియర్ టు రిలీవ్ యు
0: మన్ను తినే నేనేమైనా పిచ్చివాడినా
1: ఐఎమ్ నాట్ మ్యాడ్
0: అని ఈ పదముల లోపలే ఆ యొక్క యశోదకు పరిపూర్ణమైనటువంటి ఒక జ్ఞానతత్వము ప్రారంభమైంది.
1: ఇన్ హిస్ రిప్లై ఇట్సెల్ఫ్ దేర్ ఇస్ ఫుల్ అవేర్నెస్ ఆఫ్ ది విజ్డమ్ ఆఫ్ కృష్ణ.
0: ఇంకా అప్పుడు ఆమె వర్ణిస్తూ వచ్చింది.
1: దెన్ షీ స్టార్ట్ డిస్క్రైబ్
0: పిచ్చులు పోగొట్టు పిచ్చి పట్టించును సచ్చిదానందుడు.
1: He cures madness and he will make you mad, Sachidananda.
0: Kanniru teppinchu, kanniru tappinchu.
1: He will make you shed tear, he will wipe out tear.
0: Sachidanandudu.
1: Oh, Sachidananda.
0: Rati nati gajeyu, nati rati gajeyu, rati nati gajeyu.
1: Woman is made into a stone and stone is made into a woman.
0: సచ్చిదానందుడు.
1: యు ఆర్ వెరీ సచ్చిదానంద.
0: ఇలాంటి నీవు తండ్రి కన్నీరు తప్పిస్తావు కన్నీరు తెప్పిస్తావు.
1: యూ విల్ వైప్ అవుట్ ది టియర్స్ అండ్ మేక్ మీ షెడ్ టియర్స్.
0: లోకం కోసం ఏడ్చేటువంటి కన్నీరును తప్పిస్తావు.
1: యూ విల్ వైప్ అవుట్ ది టియర్స్ షెడ్ ఫర్ ది వరల్డ్.
0: నీ కోసం ఏడ్చేటువంటి కన్నీరు తెప్పిస్తావు.
1: యూ విల్ ఆల్సో మేక్ మీ ది షెడ్ టియర్ ఫర్ యూ.
0: లోకవాంఛన పట్టినటువంటి ఒక పిచ్చును పోగొడతావు.
1: You will cure all the madness of the world.
0: Devudu devudu anetunte pichini pattisthavu.
1: You will make me mad of God.
0: Ee rendu neelo unnatunte ve kada Krishna.
1: Both are in you Krishna.
0: Appati munchi kuda nu Yashoda kramakramena divyatvanni gurtinchadaniki prayatnam chestu vachindi.
1: Since then Yashoda started understanding the divinity.
0: Ekkada potunnappudiki Krishna adaga jadalanta kuda nu gurtinchadaniki prayatnistu vachindi.
1: He started noticing the foot.
0: Anduvalane gopikari enni vidhamainatunte okka idi cheppinappudiki యశోద నమ్మేటువంటిది కాదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ దట్ ఆర్ సెడ్ బై ది ఎంటైర్ వరల్డ్ యశోద నెవర్ బిలీవ్.
0: అనేక కంప్లైంట్స్ అంతా ఇస్తూ వచ్చారు.
1: పీపుల్ కంప్లైంట్.
0: ఏ కంప్లైంట్ కూడా యశోద నమ్మలేదు.
1: షీ నెవర్ హర్డ్ ఎనీ ఆఫ్ ది కంప్లైంట్.
0: నా కుమారుడు అలాంటి వాడు కాదు.
1: మై సన్ ఇస్ నాట్ ఆఫ్ దట్.
0: నా కుమారుడు దొంగ కాదు.
1: మై సన్ ఇస్ నాట్.
0: నా కుమారుడు జారుడు కాదు.
1: మై సన్ ఇస్ నాట్.
0: చోరుడు కాదు.
1: ఇస్ నాట్ ఎ థీ.
0: క్రూరుడు కాదు.
1: ఇస్ నాట్ ఎ వికెడ్ మ్యాన్.
0: అక్రూరుడు కాదు. ఏ గుణము లేనటువంటి వాడు నా కుమారుడు.
1: మై సన్ హాస్ నో అట్రిబ్యూట్స్ అట్ ఆల్.
0: గుణరహితుడు నా కుమారుడు.
1: ఇస్ అట్రిబ్యూట్లెస్
0: అని అప్పుడు ఆ యొక్క తల్లి ఆ సత్యాన్ని గుర్తించుకుంటూ వచ్చింది.
1: మదర్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ ద ట్రూత్ సిన్స్ దెన్.
0: కనుకనే భగవత్ తత్వం లోపల అనేక విధములైనటువంటి ఒక అంతరాత్మలు ఉంటుంటాయి.
1: Therefore in divinity there's lot of significance.
0: ఏదో కృష్ణుడు పుట్టాడు గోపికలతో ఆడాడు గోపాలతో ఆడాడు ఏదో కాళింగ అడవిలో వెళ్లాడు కాళీ పైన నాట్యం ఆడాడు ఇవన్నీ చెప్పుకోవటము ఒక పొద్దుపోయే